0: consider God as only one.
1: Allah anna, Jesus anna, Rama anna, Krishna anna, perlu veri veri ga unnai.
0: Names of God are different. You may call him Allah, Jesus, Rama, and so on.
1: Kani unnadi mari okkate.
0: Only one that exists.
1: ఏది మీకు సత్యమైనటువంటి ఒక తత్వం గుర్తిస్తుండదో అదే మీరు సాధన చేయాలి.
0: Therefore that what you recognize as truth, follow it.
1: ఈ మార్పులు చెందుకుంటూ పోతే రాములు ఎవరు? దశరథ కుమారుడు.
0: If you go on changing like that, who is Rama?
1: The son of Dasharatha. కృష్ణుడు ఎవరు? యశోద కుమారుడు.
0: కృష్ణ ఇస్ ద సన్ ఆఫ్ యశోద.
1: ఈ విధంగా వచ్చిన వారి సంబంధ బాంధవ్యాలంతా కూడా మన జ్ఞాపకాలకు వస్తుంటాయి.
0: We go on reminding ourselves of the relationship with the associates.
1: God. God ఎవరి కొడుకు? తెలియదు.
0: God. Well, we cannot say whose son he is. You cannot say the mother of God. We don't think of any relationship in the spirit of God. Because we go by the relationship. Naturally, we observe differences. We should only consider as one.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: The whole universe is divine. God is present in all beings. Then you have these two principles.
1: ఒక మనిషికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయే కానీ తరగవు.
0: Then if we go by these twin principles that God is present in everyone, there will be intimate
1: సంబంధ
0: relationship
1: between. పెరగాలి కానీ తరగకూడదు.
0: The relationship should be intimate, but we should not have
1: differences. జగత్ అంతా ఒక్కటే.
0: హోల్ వరల్డ్ ఇస్ వన్.
1: ఈశ్వర సర్వభూతానాం అది ఒక్కటే.
0: గాడ్ పర్వేడ్స్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఈ రెండు అర్థంలో మీరు తీసుకుని దాన్ని స్మరిస్తూ రాతే అంతా ఒక్కటైపోతుంది.
0: ఇఫ్ యూ థింక్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్ మీనింగ్ ఆఫ్ దీస్ టూ, యూ విల్ ఎక్స్పీరియన్స్ యూ.
1: దేహ భేదములు రావు.
0: There will be no difference on ground of physical body. There will be no worldly difficulties. All the difficulties, problems are passing clouds.
1: Passing clouds to nikem panledu.
0: Don't be bothered of the passing clouds.
1: Vastuntai pothundai.
0: They come and pass on.
1: Kaani nee drishti sun paina pettuko.
0: But have your view only sun on.
1: Konni clouds vachinappudu sun kanipinchadu.
0: When there are clouds, you don't see the sun.
1: అయ్యో సన్ కనిపించడం లేదే అనుకుంటాం.
0: యూ మే సీ దట్ సన్ ఈజ్ నాట్ సీన్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్స్ కదిలిపోతే నీ సన్ నీకు కనిపిస్తుంది.
0: బీ పేషెంట్ ఫర్ సమ్ టైమ్, ద క్లౌడ్స్ విల్ మూవ్ ఆన్ సో దట్ యూ కెన్ సీ ద సన్.
1: ఈ ప్రకృతిమైనటువంటి యొక్క భ్రాంతిని పెట్టుకోవటం చేత
0: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ఫీలింగ్
1: అవంతా కొన్ని మేఘముల వలె వస్తుంటాయి.
0: దే ఆల్ కాన్స్టిట్యూట్ అండ్ అపియర్ అస్ క్లౌడ్స్.
1: అప్పుడు కొంత మరుగు అయిపోతుంది ఆత్మతత్వం.
0: దెన్ దట్ విల్ బి హెవీ బర్డన్ సమ్.
1: దానివల్ల మనసు నీవు మార్పు చెందుకోకూడదు.
0: దేర్ ఫోర్ ద మైండ్ వేవర్స్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో.
0: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
1: తర్వాత అది కదిలిపోతుంది, నీ ప్రాప్తి నీకు లభించే ఉంటుంది.
0: బీ పేషెంట్, ది క్లౌడ్స్ విల్ పాస్, దెన్ యూ కెన్ సీ ద సన్.
1: కనుక కదిలేటువంటిది కాదు సన్.
0: సన్ విల్ నెవర్ మూవ్.
1: ఈనాడు మనం చూస్తున్నాము.
0: టుడే యూ సీ.
1: ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయింది, తెల్లవారైంది, దీనికి సన్ ఒక్కడే కదా.
0: యు మే సే దిస్ మార్నింగ్, ది ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్, బట్ ద సన్ ఈజ్ వన్.
1: మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అనేటువంటి మీ యొక్క భ్రాంతిలే కానీ
0: ద మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆర్ ఓన్లీ యువర్ ఫీలింగ్.
1: భూమి చుట్టూ తిరగటం వల్లే సన్ నీకు ఈ మార్పులు కలుగుతున్నాయి.
0: యాజ్ ద ఎర్త్ రివాల్వ్స్ దీస్ చేంజెస్ కమ్.
1: కానీ సన్ ఒక్కడే.
0: బట్ ద సన్ ఈజ్ వన్.
1: ఆ సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: నౌ దిస్ ట్రూత్ వెల్.
1: కనుకనే సైంటిస్ట్ అంతా సులభంగా తెలుసుకోవాలంటే ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: అండ్ సైంటిస్ట్ ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్ ఇస్ క్వైట్ సింపుల్ ఫర్ దెమ్.
1: మధ్యాహ్నము సాయంకాలము ప్రొద్దున అనేటువంటి తెగలంతా కూడాను ఈ భూమి తిరగటం వల్లే వచ్చేది.
0: ది కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద మార్నింగ్ ద ఆఫ్టర్నూన్ ది ఈవినింగ్ ఈజ్ డ్యూ టు ది
1: భూమి అనగా మన హృదయమే.
0: అండ్ దిస్ విచ్ గోస్ ఆన్ రివాల్వింగ్ ఇస్ అవర్ హార్ట్.
1: మన హృదయం అనేటువంటి భ్రాంతులు తిరుగుతున్నాయి.
0: The illusions, the feelings, sentiments go on moving.
1: Ivanni clouds maadri vastunnai pothunnai.
0: They come before us as clouds and pass.
1: Kaani clouds niki sambandham ledhu.
0: Don't get attached to passing clouds.
1: Clouds lopala poga untadi.
0: There may be smoke in some cloud.
1: Cloud lopala dhoodi untadi.
0: There may be dust in some clouds.
1: Oka poga lopala dhoodi lopala vachi gaali untadi.
0: There may be air in some clouds.
1: ఒక్క విధమైనటువంటి ఒక దీంట్ లోపల నీరు ఉంటుంది.
0: అండ్ సమ్ క్లౌడ్స్ మే కంటైన్ వాటర్.
1: ఒక్కొక్క క్లౌడ్ లో ఒక్కొక్క పదార్థం ఉంటుంది.
0: ఈచ్ క్లౌడ్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ కంపోజిషన్.
1: క్లౌడ్స్ లోన ఒకే ఉండదు.
0: నాట్ ది సేమ్ థింగ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది క్లౌడ్స్.
1: ఎంత భేదం వస్తుంటుందో మన భావాలు కూడా అట్టే భేదములు.
0: దేర్ఫోర్ యాజ్ వీ హావ్ డిఫరెన్సెస్, వీ డూ హావ్ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్.
1: దీంట్లో నీరు ఉంటుంది అనుకుంటావు.
0: You may think there's water.
1: కాదు, గాలి వెళ్లిపోతుంటుంది.
0: No, it's not the water, it's only breeze that passes.
1: గాలి ఉంటుంది అంత దగ్గర, గాలి ఉంటుంది. గాలి ఉన్న దగ్గర ప్రేరణ ఉంటుంది.
0: సో దెర్ మే బి ఎయిర్ ఎట్ సమ్ ప్లేస్, దెర్ మే బి వాటర్ ఎట్ ఎ డిఫరెంట్ ప్లేస్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్
1: మీరు ఈ క్లౌడ్స్ భావాలకు మీరు ఏమాత్రం గురి కావద్దండి.
0: డోంట్ హ్యావ్ దిస్ క్లౌడీ థాట్స్ విత్ ఇన్ యూ.
1: కొన్ని తలంపులు వస్తుంటాయి,
0: థాట్స్ కమ్,
1: వీరి మాటలు వారి మాటలు వీరి మాటలు అంత నమ్మి మనమే మనం నాశనం అయిపోతున్నాం.
0: యు గో ఆన్ లిజనింగ్ టు ది గాసిప్ అండ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ అండ్ రూయిన్ యువర్ సెల్ఫ్. ఎవరైనా
1: చెప్పినా గానీ అది వాళ్ళ తలంపులే కానీ నీ తలంపుగా తీసుకోకూడదు.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ belongs to the person who speaks. So
1: ee vidhangane manavatvam divyatvamga maaripokunda kevalam danavatvamga tirugutu undadi.
0: It is for this reason there is no divinity but it has become demonic.
1: Manavudiga unnadu repudu danavudu aipothunnadu.
0: Today he may be a man manava, tomorrow he becomes danava.
1: Manavatvam nundi devatvaniki povali.
0: In fact from humanness we should go to the divinity.
1: Manavatvam nundi devatvaniki ravalante ee okka idigi undali satsangam.
0: Therefore for the human to become the divine, satsanga is essential. Only one heart,
1: oke drushti,
0: only one outlook,
1: oke karma,
0: and only one action.
1: Ee mooditini okati gane teeskovali.
0: We should unify these three.
1: Appudu manaki ee vidhamainatundi pranayamu raadu.
0: Then there will be no problems or difficulties.
1: Itti divyatvamaina ekatvanni bodhinche nimittame ee okka shivaratri vastundadi.
0: Shivaratri is observed and celebrated to recognize the principle of oneness of the divinity.
1: Ee shivaratrulanta kodanu మనం ఏకత్వాన్ని ప్రబోధించేటువంటిది.
0: అండ్ దిస్ శివరాత్రి ప్రాపగేట్స్ దిస్ వన్నెస్.
1: ఇదే మనకు నిజమైన సత్యము.
0: దిస్ ఇస్ ట్రూత్.
1: శివరాత్రి అంటే సత్య స్వరూపమైనటువంటిది.
0: శివరాత్రి ఇస్ ద వెరీ సింబల్.
1: ఏకం సత్య విప్రాబోధావదంతి. ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా మనకు కనిపించేది ఒక్కటే.
0: ది వెరీ సింబల్ అండ్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈ శివరాత్రి. పీపుల్ మే ఇంటర్ప్రిట్ ఇన్ దేర్ ఓన్ వే.
1: ఈనాటి రాత్రి లోపల కొన్ని గడియలు ఉంటున్నాయి.
0: And this night has certain holy moments.
1: Manam bhajanlu chestu chestu chestu pothuntam.
0: We go on doing bhajans.
1: Din lopala oke thought vastundi.
0: And there arises only one thought.
1: Oke bhavana kalugutundi.
0: And it reaches only one kind of experience.
1: Bhajanlo unnatundi aanandamu manaku praptistundi.
0: And naturally you will get the bliss out of bhajans.
1: Ee aanandam oka roopanni daristundi.
0: This aanandam bliss assumes a form.
1: Ee aanandam advaita roopanni daristundi.
0: And this aanandam bliss is non dual.
1: Ee advaita roopam em manaku aatmalo cheripothundi.
0: This non dual bliss will get into the self atma.
1: Kanukane raatrantha kuda endukosam bhajinche unnaru.
0: Why is it said that you should do bhajans throughout night?
1: Paripari vidhamlo maarakunda.
0: When the mind is wavered,
1: ichu vaipuna atu vaipuna bhantini padakunda,
0: if it just goes by imagination,
1: man divyatvanni manam telusukovali.
0: We should make every attempt to know the divinity.
1: Kontha mandi bhajanlo kurchuntaru.
0: Some sit in bhajans.
1: Kurchuni okarikokaru prapanchika vyavaharalu maatladutuntaru.
0: But they are gone conversing with the neighbors.
1: Alanti prapanchika vyavaharalu maatladetunte vaallu daggara kuda pokoddu meeru.
0: Don't go anywhere near to such person who speaks of holy things.
1: Ade dussangam.
0: That is bad company.
1: Teja dujjana samsargam.
0: Run away from the bad company.
1: Bhaja sadhu samagamam.
0: And be in good company.
1: Punya mahoratram.
0: Do good activity day and night.
1: Mudinti oka tattvanni chakka gurtinchali.
0: We should know this nature, the essential principle.
1: Itartho pakkanunna varatho kuda sambandham undakoddu.
0: You should not have any relation with the neighbor.
1: Adi nijamainatundi atma tattvam.
0: That is the true principle of the self.
1: అది ఎప్పుడు కూడా చింతిస్తూ రావాలి.
0: యూ షుడ్ గో ఆన్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. అమ్మను
1: నాన్నలు వస్తుంటారు.
0: అండ్ పీపుల్ డు కమ్.
1: వాళ్ళంతా వచ్చి ప్రపంచ సంబంధమైన విషయాలంతా చెప్తుంటారు.
0: దే గో ఆన్ టెల్లింగ్ యూ ద వరల్డ్లీ మ్యాటర్.
1: వాళ్ళకంటే బుద్ధి లేదు. నువ్వు తెలుసుకున్న వాడు నీకెందుకు బుద్ధి లేదు.
0: దే మే బి ఫూల్స్ ఇగ్నోరెంట్ బట్ యు నో దిస్.
1: వాళ్ళు ఏమైనా చెప్పని నీ యొక్క లక్ష్యం నేను పెట్టుకోవాలి.
0: పీపుల్ మే సే 1000 థింగ్స్ బట్ యు షుడ్ హావ్ వన్ గోల్.
1: అమ్మా నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది.
0: యూ కెన్ సే దట్స్ యువర్ చాయిస్. దిస్ మై ప్రిఫరెన్స్. నీవు
1: తల్లివి నిజమే, నేను నీకు కొడుకు నిజమే.
0: You are my mother, I am your son, true.
1: Kani na talampu naave, nee talampu neeve.
0: But I have my own thoughts and you have your own thoughts.
1: Kanuka nenu neeku seva chestanu.
0: I am ready to serve you.
1: Nenu neeku krutagnathiga untanu.
0: I express gratitude.
1: Ninnu aananda pedtanu.
0: I'll make you happy.
1: Kani nee yokka korikalu nenu nerveerchalenu.
0: But I am not here to fulfill your every desire.
1: Ee satyamainatundi maatram undali manam.
0: This kind of truth we should follow.
1: Ittadi srute nijamainatundi rutam antaru.
0: And this is రుతం.
1: ఈ రుతం అనేటువంటి పదమును చక్కగా మీరు జ్ఞప్తికి పెట్టుకోండి.
0: ఆల్వేస్ రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ రుతం.
1: ఈ రుతం యొక్క సంగతి ఇంకా ముందు చెప్తాను రాత్రికి.
0: భగవాన్ విల్ టెల్ అస్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ రుతం.
1: ఇది చాలా సులభమైన మార్గము.
0: ఇట్స్ వెరీ ఈజీ సింపుల్ పాత్.
1: ఇంతకంటే మార్గం సులభమైన మార్గం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ పాత్ దాన్ దిస్.
1: ఆత్మతత్వానికి అనుభవించడానికి ఇది ఒక్కటే మనకు చాలు.
0: టు ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ దిస్ రుతం ఈజ్ ఎనఫ్.
1: ట్రాన్సెండెంటల్ ట్రూత్ తోనే దీనికి పేరు పెట్టారు.
0: అండ్ దే కాల్ ఇట్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: ట్రాన్సెండెంటల్ ట్రూత్ అంటే ఏమి? మార్పు చెందినటువంటి.
0: ట్రాన్సెండెంటల్ మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: ట్రాన్సెండెంటల్ పండు కాదు.
0: ట్రాన్సెండెంటల్ నథింగ్ టు డూ విత్ ది డెంటల్ టీత్.
1: అటువంటి ప్రాప్తిని మనం పొందాలి.
0: అండ్ వీ షుడ్ హావ్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ ది ట్రూ సెల్ఫ్.
1: అది ఏ సత్యము?
0: దట్ ఈస్ సత్య.
1: మార్పు చెందని సత్యము.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: కుర్పు చెందని సత్యము.
0: అండ్ ఇట్ నెవర్ చేంజ్.
1: ఏకమైన సత్యము.
0: దట్స్ ఓన్లీ వన్.
1: అద్వితీయ సత్యము.
0: ఇట్ ఇస్ నాన్ డ్యూయల్.
1: అద్వైత సత్యము.
0: నాన్ డ్యూయల్.
1: ఆనంద సత్యము.
0: అండ్ ఇట్స్ బ్లెస్.
1: ఈ ఆనంద సత్యమును మనం తగినటువంటి రీతిగా తీసుకున్నప్పుడు ఎంతైనా మనం అనుభవిస్తాం.
0: అండ్ వన్స్ వీ యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ది బ్లెస్ ఇన్ ట్రూ ఫామ్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ టు ఎనీ ఎక్స్టెంట్.
1: ఎక్కడ చూసిన ఆత్మను ఒక్కో అయి ఉన్నాడు, ఒక్కడే.
0: దేర్ఫోర్ వేర్ ఎవర్ యూ ఫైండ్ ద సెల్ఫ్ ఇస్ వన్.
1: ఇటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: మేక్ ఎవ్రీ అటెంప్ట్ అండ్ ఎఫర్ట్ టు నో దిస్ వన్.
1: మీ యొక్క చదువుల యందు కూడాను ఏకత్వ భావం చాలా గొప్పది.
0: ఇన్ యువర్ లెర్నింగ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ ఎగ్జాల్టెడ్.
1: ఏకత్వ భావాన్ని గుర్తించాలి.
0: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్.
1: సర్వము ఏకమైపోతుంది.
0: ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్.
1: ద్వేషము, అసూయ, కష్టములు ఏమాత్రం మనకు చలగవు.
0: దేర్ బి నో హేట్రెడ్. దేర్ బి నో డిఫికల్టీ.
1: ఎంత దుఃఖం వచ్చినా మనం ఏడ్చము.
0: You will never cry and be bothered.
1: ఎంత బాధలు కలిగినా విచారం చేయము.
0: You will not be worried of any difficulties.
1: అద్వైత సిద్ధాంతం.
0: Then you, that is non-dualism.
1: అది నిజమైన ఆనందం.
0: That is true bliss.
1: అది దైవం పైన మీ మనసు పెట్టండి.
0: And concentrate on God.
1: ఆ ఆజ్ఞని మీరు శిరసావహించండి.
0: Follow his command.
1: అన్నిటినీ మీరు ఉద్ధారం చేసుకుంటారు.
0: And then you will get yourself emancipated.
1: సత్యం జ్ఞానమనంతం.

0: మనసు కారణమన్నిటికీ మానవుండ.
1: One may chant the Vedic text. One may compose the poetry. Without the purity of heart, he ruins himself. The mind is responsible for everything, O man.
0: Bharatiya Vagmayam Kevalamu Andhavishwasamani వాదించిన వారలకు సహేతుకమైన సమాధానమిచ్చి సంతృప్తిపరిచినటువంటి యొక్క దివ్య దర్శనములే షడ్ దర్శనములు.
1: దోస్ దట్ టేక్ ద కల్చర్ ఆఫ్ భారత్ యాజ్ బ్లైండ్ బిలీఫ్ వాజ్ నెగేటెడ్ బై టెక్స్ కాల్డ్ షడ్ దర్శనాస్ విత్ ఆల్ రీజనింగ్.
0: వేదములకు ఒక విధమైన అర్థములు మాత్రమే కాక వివిధ విధములుగా అర్థములను బోధించి విశ్వానికి అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే సద్దర్శనములు.
1: వేద ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వన్ వే వన్ మీనింగ్ టు ఎ వర్డ్ బట్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మీనింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ బై ది షడ్దర్శనస్.
0: వేద జ్ఞానములు విపులంగా వివరించి జగత్తునకు విజ్ఞానతత్వమును విజృంభింపజేసినటువంటివే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్లెయిన్ వేదిక్ లిటరేచర్ ఇన్ డీటెయిల్ అండ్ హెస్ స్ప్రెడ్ ద వేవ్స్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అవిశ్వాసము, అంతర్దర్శనము, వేదము ఈ మూడు సూత్రములే ఈ దర్శనకర్తలకు ప్రధానమైనటువంటి ముఖ్య సూత్రములుగా ఏర్పడినవి.
1: దీస్ త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ షడ్దర్శనస్ ఆర్ ది ఇన్ విజన్, ద వేద అండ్ ద విశ్వాస, ద లేక్ ఆఫ్ ఫెయిత్.
0: భూత భవిష్యత్ వర్తకాలములలో మారినటువంటి సత్యాన్ని, విషయతత్వాన్ని ప్రపంచములకు అందించి మానవత్వంలో ఉండినటువంటి యొక్క బలహీనతను, భయమును, సంశయమును, దుఃఖమును దూరము గావించినటువంటిది ఈ షడ్దర్శనములు.
1: ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ, అండ్ ద రీజన్స్ ఫర్ ఫియర్, ద డౌట్ అండ్ ద మిజరీ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ సాల్వ్డ్ బై ది షడ్దర్శనస్.
0: విశ్వమునకు యోగక్షేమమును ప్రబోధించి యోగక్షేమ మార్గమును కూడాను అందించి మానవత్వంలో మాలిన్యము లేకుండా నిర్మూలము గావించి నిర్మలత్వాన్ని అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ హావ్ టాట్ us ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, వెల్ఫేర్ అండ్ ఆల్ ద డర్ట్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రిమూవ్డ్ అండ్ దేర్ బై ద ప్యూర్ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ క్వాలిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్.
0: వేదము, వేదాంతము, వేదజ్ఞులు సర్వులు కూడాను ఒక్కటే అనేటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటిది ఈ షడ్దర్శనములే.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ ద టాట్ ది వేద అండ్ ది ఎండ్ ఆఫ్ వేద అండ్ ఆల్సో ద నోవర్ ఆఫ్ వేద అండ్ ఎక్స్ప్లెయిన్ ద డివినిటీ ఇన్ ఫుల్.
0: ఈ అన్ని విధములైనటువంటి ప్రబోధనకు, ప్రచారములకు, పవిత్రతకు, వివేక విజ్ఞానములకు మూల కారణము మనసే.
1: ఫర్ ఆల్ ది డిస్క్రిమినేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మానసిక తత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించి అనేకత్వం నుండి ఏకత్వానికి మానవుని కొనిపోయేటువంటి రాజమార్గమే ఈ యొక్క షడ్దర్శనములుగా రూపొందినవి.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ విల్ టేక్ us టు యూనిటీ అవుట్ ఆఫ్ డైవర్సిటీ.
0: ఇవియే న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంసములని ఆరు.
1: These Shaddarshanas are Nyaya, Vaisheshika, Sankhya, Purvamimamsa and Uttar.
0: Yoga.
1: Yoga, Purvamimamsa and Uttaramimamsa.
0: Modatidi Nyaya.
1: The first Shaddarshana is Nyaya.
0: ఈ మిగిలిన 5 దర్శనములకు కూడాను ఈ న్యాయమే ప్రాణము.
1: ఫర్ ద రిమైనింగ్ 5 షడ్దర్శనస్ ద న్యాయ ఈజ్ ద లైఫ్.
0: మానవుని యొక్క సానుభూతిని, సమరసాన్ని, ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుని యందు మాత్రమే ఈ న్యాయము, స్వేచ్ఛ, ఆనందము లభ్యమవుతుంది.
1: దిస్ న్యాయ కుడ్ బి రియలైజ్డ్ ఇన్ మ్యాన్ who has got this tolerance, equality, freedom.
0: Anaga nyaya tattvam anetundi kevalamu konni pramanamula paina aadharapadi unnadi.
1: Meaning nyaya or justice is based on certain measures.
0: Vishayamunu vivarinchavalanannanu, vastuvulanu prakatinchavalanannanu, deeniki kudunu konni pramanamulu athyavasaram.
1: To explain the matter clearly and also to measure the objects, we need certain standards.
0: Manamanaga kolata.
1: It is measure.
0: Pramanaga mundu.
1: Pra means earlier.
0: Denini manam vicharinchavalanannanu deeniki mundu oka vidhamainatuvanti oka pramanam manaku avasaram.
1: To inquire anything we need a standard, a measure.
0: Kolata baddu cheta konni vastuvulanu, battalanu, ityadi కొన్ని నియమితమైనటువంటి యొక్క వస్తువులను మాత్రమే దీనితో కొలత వేయవచ్చును.
1: విత్ దిస్ మెజర్ ఆఫ్ ద స్కేల్ వీ కెన్ సర్టెన్లీ మెజర్ ద క్లాత్ అండ్ సర్టెన్
0: పదార్థములకు ఒక కొలత,
1: ఫర్ ది మెటీరియల్ ఎ మెజర్,
0: విషయములకు ఒక కొలత,
1: అండ్ ఆల్సో ది మెజర్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: మెజర్ ఫర్ నాలెడ్జ్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్
0: ప్రజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్ గుడ్
0: నాలెడ్జ్ కొలత.
1: దేర్ ఇస్ ఎ మెజర్ ఈవెన్ ఫర్ ఇగ్నోరెన్స్.
0: అన్నిటికీ ప్రమాణము అత్యవసరం.
1: ఫర్ ఎనీథింగ్ మెజర్ ఇస్ నెసెసరీ.
0: ఈ ప్రమాణము లేక ఒక వస్తువును కాని, విషయమును కాని, వ్యక్తిని కాని మనము మంచి చెడ్డలుగా నిర్ణయించలేము.
1: వీ కెనాట్ డిసైడ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్, ఎనీ మెటీరియల్, ఆఫ్ ఎనీ ఇండివిజువల్ వితౌట్ మెజర్.
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను మనస్సు పైనే ఆధారపడి ఉంటున్నవి.
1: ఆల్ మెజర్స్ రెస్ట్ ఆన్ మైండ్.
0: కనుక ఈ ప్రమాణములు 4 విధములుగా ఉంటున్నవి.
1: దర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ మెజర్స్.
0: ఒకటి ప్రత్యక్ష ప్రమాణము.
1: వన్ ఈజ్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: రెండవది అనుమాన ప్రమాణము.
1: దెన్ ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్.
0: మూడవది ఉపమాన ప్రమాణము.
1: దెన్ స్టాండర్డ్ ఆన్ సిమిల్ ఎగ్జాంపుల్.
0: నాలుగవది శబ్ద ప్రమాణము.
1: దట్ ఈస్ ద స్టాండర్డ్ బేస్డ్ ఆన్ సౌండ్.
0: ఈ 4 ప్రమాణములు కూడా చేతను మానవుని యందుండేటువంటి సర్వ సంశయములు కూడా నివారణ గావించి,
1: దీస్ మెజర్స్ విల్ సర్టన్లీ సాల్వ్ సర్టన్ డౌట్స్,
0: మానవత్వం యొక్క విశిష్టతను గుర్తింపజేసి,
1: విల్ మేక్ us రియలైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్,
0: సత్యస్వరూపాన్ని నిరూపణ గావించి,
1: అండ్ ఇట్ ప్రూవ్స్ ద ట్రూ ఫామ్,
0: మానవత్వాన్ని సార్థకం గావిస్తూ వచ్చినది ఈ న్యాయము అనేటువంటి దర్శనం.
1: దిస్ దర్శన న్యాయ విల్ మేక్ ది హ్యూమన్ లైఫ్ సీక్రెట్.
0: మొదటిది ప్రత్యక్షము.
1: ద వన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: ఈ ప్రత్యక్షం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై డైరెక్ట్?
0: కేవలం ఇంద్రియ గోచరమైనటువంటిది ప్రత్యక్షం అని భావిస్తున్నాము.
1: వీ టేక్ ఇట్ ద డైరెక్ట్ ప్రూఫ్ విచ్ యూ ఆర్ ఏబుల్ టు సీ విత్ ది నేకెడ్ ఐ.
0: కంటితో చూచినటువంటిది ప్రత్యక్షము.
1: దట్ విచ్ యూ సీ విత్ ది ఐ ఇస్ డైరెక్ట్.
0: చెవితో విన్నటువంటిది ప్రత్యక్షము.
1: దట్ విచ్ యూ లిసన్ టు ఇస్ డైరెక్ట్.
0: చేతితో చేసినటువంటిది ప్రత్యక్షము.
1: వాట్ యూ డూ విత్ ది హ్యాండ్స్ ఇస్ డైరెక్ట్.
0: కానీ ఈ ఇంద్రియములు కొన్ని విధమైన వ్యాధులతో కూడటం చేత ఈ ప్రత్యక్షము సరైన యొక్క ప్రమాణము కాదు.
1: యాజ్ దిస్ ఆర్గన్స్ హావ్ గాట్ దేర్ ఓన్ లిమిట్స్ దే ఆర్ నాట్ డైరెక్ట్ ప్రూఫ్స్.
0: కన్ను,
1: ఐ
0: కన్ను చూచినది,
1: ఐ సీస్,
0: కానీ ఇది నలుపు, తెలుపు, ఎరుపు అని నిర్ణయిస్తూ వచ్చింది.
1: ఇట్ డిసైడ్స్ వైట్, రెడ్, బ్లాక్.
0: ఈ ప్రమాణము సత్యమని ఏ రీతిగా చెప్పవచ్చు?
1: హౌ డు యూ డిసైడ్ దట్ ఇట్ ఈస్ ట్రూ?
0: ఈ ఇంద్రియముల లోపల మనస్సు ఆవరించి ఈ మనస్సు యొక్క ఇష్ట అయిష్టముల ద్వారా ఈ యొక్క దీనిని నిర్ణయించడానికి పూనుకుంటుంది.
1: ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఎన్కేసెస్ ఆల్ ద సెన్సెస్ అండ్ ప్రూవ్స్ అండ్ డిసైడ్స్.
0: ఇంతే కాక ఈ ఇంద్రియము కూడాను కొన్ని రోగములతో పీడింపబడుతుంది.
1: ఈవెన్ ది సెన్సెస్ హావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్.
0: ఈ కన్ను దృష్టి ఆరోగ్యముగా ఉండినప్పుడు నలుపు నలుపు, తెలుపు తెలుపు, ఎరుపు ఎరుపు, పసుపు పసుపుగా కనిపిస్తుంది.
1: సో లాంగ్ ద ఐ సైట్ ఇస్ పర్ఫెక్ట్, వైట్ అపియర్స్ వైట్, బ్లాక్ అపియర్స్ బ్లాక్, యెలో అపియర్స్ యెలో.
0: మనలో ఒక జాండీస్ తగిన బయలుదేరినప్పుడు కన్ను పచ్చగా పసుపు పచ్చగా మారుతుంది.
1: When we are afflicted by jaundice, everything appears yellow.
0: చూచినవన్నీ కూడాను పచ్చగానే ఉంటుంటాయి.
1: All that you see appear yellow.
0: ఇది ఎట్లా ప్రత్యక్ష ప్రమాణం?
1: How do you call it? Direct proof.
0: రోగముతో కూడినటువంటి ఒక నేత్రంతో చూచినటువంటివన్నీ కూడాను ప్రత్యక్షం అవుతాయా?
1: Do you call it a direct proof when you see it with the eye afflicted with all the senses?
0: ఇంద్రియములన్నీ కూడాను కేవలము మన ప్రభావముతో కూడినటువంటివి.
1: Therefore all senses are affected by mind.
0: ఇంకా నోటితో రుచి చూచినటువంటిది ప్రత్యక్షము.
1: యు సే దట్ వాట్ యు టేస్ట్ ఇస్ డైరెక్ట్.
0: నేను తిన్నాను, రుచి చూచాను, ఇది సత్యము అని వాదించవచ్చు.
1: యు మే ఆర్గ్యూ ఐ హావ్ ఈటన్, ఐ హావ్ టేస్టెడ్ అండ్ యు మే ఆర్గ్యూ సో.
0: ఇది కూడాను ప్రత్యక్ష ప్రమాణము కాదు.
1: దిస్ ఇస్ ఆల్సో నాట్ డైరెక్ట్ ప్రూఫ్.
0: ఎట్లా?
1: హౌ?
0: నీకు ఆరోగ్యముగా ఉండినప్పుడు తీపి తీపి, కారము కారము, చేదు చేదుగా ఉంటుంది.
1: వెన్ యు ఆర్ హెల్దీ, స్వీట్ విల్ బి స్వీట్ and hot will be hot, bitter will be bitter.
0: Neelo malaria fever egina vachinatte ee yokka naaluka teepunu kudanu cheduga roopondimpa chestundi.
1: When you suffer from malaria, the tongue will make the sweet also taste bitter.
0: Idi pratyaksham ani ee reethiga neevu vaadinchagalavu?
1: Then how do you consider it a direct proof?
0: Laddu teeyagane unnadi kaani neevu chedantunnavu.
1: The laddu is sweet but you call it bitter.
0: Idi ee samayamunandu పదార్థాన్ని కూడాను ఒక ప్రమాణంగా రూపొందింపజేసుకోవాలి.
1: దెన్ వీ షుడ్ టేక్ ద మెజర్, ద స్టాండర్డ్ ఆఫ్ ద మెటీరియల్ ఆల్సో.
0: ఇంద్రియ ప్రమాణమే కాకుండా పదార్థ ప్రమాణములు కూడాను మనం విచారించాలి.
1: నాట్ ఓన్లీ ది స్టాండర్డ్ ఆఫ్ ద సెన్సెస్, వీ షుడ్ ఆల్సో టేక్ ద మెజర్.
0: నీవు చేదుని చెప్పినటువంటిది పదార్థాన్ని విచారిస్తే అది తీయగా ఉంటుండాలి.
1: When you view from the standpoint of the sense, it
0: కనుక ఇది ప్రమాణములకు సరైనటువంటి ఆధారము కాదు.
1: Therefore, it is no basis for a standard.
0: ఇంకా మూడవది ఏమనగా,
1: ద థర్డ్ వన్,
0: పాలను ప్రత్యక్షంగా చూస్తున్నాము.
1: యు సీ ది మిల్క్ డైరెక్ట్లీ.
0: ఈ పాలలో కొంచెం మజ్జిగ తోడంట వేసినప్పుడు పెరుగుగా మారిపోతుండాలి.
1: వెన్ యు జస్ట్ డ్రాప్ లిటిల్ కర్డ్, ఇట్ కర్డ్స్ ఇంటూ కర్డ్.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారిపోయింది.
1: మిల్క్ హెస్ బికమ్.
0: పెరుగును మనము మధ్యన చేసినప్పుడు ఇది వెన్న తేలుతుండాలి.
1: వెన్ యు చర్న్ కర్డ్ యు గెట్ బటర్.
0: వెన్నను మనం కాచినప్పుడు నెయ్యిగా మారుతుండాలి.
1: When you boil butter, you get ghee.
0: ఈ నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు అన్ని పాలలోనే ఉంటున్నాయి.
1: ఘీ, బటర్, కర్డ్ ఆర్ ఆల్ కంటైన్డ్ ఇన్ మిల్క్.
0: కానీ వివిధ మార్పుల చేత, వివిధ కర్మల చేత, వివిధ కాలములో వేరువేరుగా రూపొందుతూ వచ్చింది.
1: Because of difference in times, because of different processes we do,
0: కానీ
1: ప్రత్యక్షం
0: కాదని చెప్పడానికి వీలు కాదు.
1: But we cannot negate.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారింది.
1: మిల్క్ హెస్ బికమ్ కర్డ్.
0: పెరుగు వెన్నగా మారింది.
1: ద కర్డ్ గేవ్
0: వెన్న నెయ్యిగా మారింది.
1: బటర్ బికేమ్ ఘీ.
0: ఇది దేనిలోనా తిరిగి మన చేరదు.
1: దిస్ ఘీ విల్ నాట్ బికమ్ ఎనీథింగ్ ఎల్స్ లేటర్.
0: మజ్జిగ నుంచి వచ్చినటువంటి యొక్క వెన్ననే,
1: ద బటర్ ద కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్,
0: చేసి తిరిగి మజ్జిగలో వేస్తే కూడా మజ్జిగతో కలవదు.
1: ద బటర్ విల్ నెవర్ మిక్స్ అప్ విత్ ది బటర్ మిల్క్.
0: పాలలో వేసినా కరగదు.
1: ఇట్ విల్ నాట్ డిజాల్వ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ ఇట్
0: ఇన్ ఉంటుంటాయి.
1: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: ఎక్కడ నుంచి వచ్చింది ఇది?
1: వేర్
0: పాల నుంచే వచ్చింది, పెరుగు నుంచే వచ్చింది, మజ్జిగ నుంచే వచ్చింది. తిరిగి వాటితో ఇది చేరటం లేదు.
1: దిస్ బటర్ కేమ్ అవుట్ ఆఫ్ మిల్క్, కేమ్ అవుట్ ఆఫ్ కర్డ్, కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్, బట్ ఇట్ విల్ నాట్ గెట్ డిజాల్వ్.
0: దీనినే న్యాయ మీమాంస అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ ఆల్సో కెన్ బి సెడ్ న్యాయ మీమాంస.
0: అనగా మీమాంస అనగా,
1: మీమాంస మెంట్
0: ఏ మాంసమో కాదు.
1: Is no meat anyway.
0: Vastuvu yokka chivara niskarshane meemamsamu.
1: The end that you arrive at in discussion is meemamsa.
0: Neyi poorthi ainatundi katta kanapati amsamu.
1: Ghee is the final stage.
0: Neyi ni manam emi cheyagalamu?
1: What can you do with the ghee? You must partake.
0: Ee maro antyam ledu.
1: It has no further end.
0: Pala yokka antyamu neyye.
1: The end of the milk is ghee.
0: Adhe chivara niskarshane meemamsam annaru.
1: The final stage is meemamsa.
0: Kanukane ఈ న్యాయము అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే మనం ప్రధానంగా తీసుకోవటం, ఇది కొంతవరకు కూడాను సాధ్యమవుతుంది.
1: దేర్ ఫోర్ ఇన్ దిస్ న్యాయ to take the direct proof as reality is acceptable to certain extent.
0: ఈ న్యాయ సూత్రములను గౌతముడు దీనిని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: The principles of nyaya are explained by Gautama.
0: న్యాయ శాస్త్రమునకు కర్త గౌతముడు.
1: The one who taught this nyaya.
0: ఈ సూత్రములకు అన్నిటికూడను దీనికి మరొక పేరు గౌతమ సూత్రము అని కూడాను మరొక పేరు.
1: This is another name, Gautama Sruta.
0: ఇది మహనీయులు అనేక తపస్సులు చేసి అనేక విధముల విచారణ సలిపి ప్రచార ప్రబోధములు సలపడానికి పరిశోధనలు కూడా సలిపి ప్రమాణములు కూడా విశ్వసించి ఈ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చారు.
1: The saints and seers, after undertaking penance for a long time, after deep process of inquiry and investigation, they arrived at these conclusions.
0: ప్రమాణ కర్తలు ఆనాటి పరిశోధన కర్తలు ఈనాటి యొక్క కర్తలకు పోలికనే లేదు.
1: There is no comparison between those people that investigated, experimented, and those present.
0: Anadi yokka parishodhana maharshulanta kodanu kevalamu manasunu daati.
1: Those that investigate in those times have crossed the mind.
0: Dani tarvata unnatamainti manasunu super mind nu daati.
1: They crossed even super mind.
0: Aa super mind tarvata kodanu higher mind nu daati.
1: They crossed even the higher mind.
0: ఆ హైయర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్ ని దాటి
1: ఫ్రమ్ హైయర్ మైండ్ దే క్రాస్ ది ఇల్యూమినేటెడ్ మైండ్
0: ఓవర్ మైండ్ ను కూడా దాటి
1: దే క్రాస్ ఈవెన్ ఓవర్ మైండ్
0: వారు విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని వారు దర్శించగలిగారు.
1: దే కుడ్ విజువలైజ్ ది సిగ్నిఫికెంట్ డివినిటీ.
0: ఈనాటి వైజ్ఞానికులు
1: ద మోడర్న్ సైంటిస్ట్
0: కేవలం లో మైండ్ నందే ఉంటుంది.
1: They remain in the low mind.
0: ఈ విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేక
1: నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ సిగ్నిఫికెంట్ డివినిటీ.
0: ఆనాటి ఋషులు కూడా కనిపెట్టలేనటువంటి విషయాలను ఈనాడు మేము కనిపెట్టాము అని అహంకారంతో దొరవీగుతున్నారు.
1: They pride themselves declaring that they could discover those which could not be done by the earlier saints.
0: ఆనాడు ఋషులు కనిపెట్టలేనటువంటివి కాదు ఈనాడు మీరు కనిపెట్టిండేది.
1: You have not discovered anything new which you haven't.
0: ఆనాటి ఋషులు ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటివి, ఇవన్నీ కూడా లో క్లాస్ కు చెందినటువంటివి అని దానిని వదిలిపెట్టడంటివన్నీ కూడా ఈనాటి వైజ్ఞానికులు కనిపెడుతున్నారు.
1: ద సెయింట్స్ లెఫ్ట్ దెమ్, దే కన్సిడర్ దెమ్ వేస్ట్ఫుల్ అండ్ దే ఆర్ పిక్డ్ అప్ బై ద మోడర్న్ సైంటిస్ట్.
0: ఈనాటి వైజ్ఞానికులు కనిపెట్టేటువంటి యొక్క సమస్తము జ్ఞాన స్వరూపములు కూడా అన్ని ప్రాకృతమైనటువంటివి.
1: ద మోడర్న్ సైన్స్ trying to discover the worldly things.
0: పదార్థములతో కూడినటువంటివి.
1: That's full of matter.
0: కానీ ఆనాటి వైజ్ఞానికులు కనిపెట్టినటువంటి పదార్థముతో చేరినటువంటివి.
1: But the scientist of those days has got the spiritual content.
0: కనుక ఈనాటి వైజ్ఞానికులు,
1: so modern scientists,
0: ఆనాటి మహర్షులు కనిపెట్టినటువంటి వాటినంతా కూడాను
1: what all that is discovered by science
0: విశ్వసించలేకపోతున్నారు.
1: They're not able to believe.
0: వీరు విశ్వసించినా విశ్వసించలేకపోయినా కూడాను ఇవి పరమ సత్యములే.
1: Whether you believe it or not, they are true, perfect truths.
0: ఈ అల్పమైనటువంటి జ్ఞానమునికి అహంకారపడి
1: you pride yourself because of this low wisdom.
0: మీరు ఆత్మతత్వమైనటువంటి దైవత్వాన్ని కూడా విస్మరిస్తున్నారు.
1: You forget even this, that self which is the divinity.
0: సైన్స్ చెడ్డది కాదు.
1: సైన్స్ ఇస్ నాట్ బ్యాడ్.
0: సైన్స్ భగవంతుని విస్మరించలేకపోలేదు.
1: సైన్స్ హ్యాస్ నాట్ డినైడ్ గాడ్.
0: కొంతమంది సైంటిస్ట్ మాత్రం యాంటీ గాడ్ గా ఉంటున్నారు.
1: ఓన్లీ సమ్ సైంటిస్ట్ take it that way.
0: Kani science anti god kaadu.
1: Science is never anti god.
0: Ee vidyarthulu chakkaga gurtinchali.
1: This scientist should know clearly.
0: Kontha mandi alpa buddhi kaligina vare ee vidhamainatundi oka anti god ga roopondutuntaru.
1: Only people consider it as anti god.
0: Miduguru puvu untuntadi.
1: Here is a glow worm.
0: Idi chikati lopala nakante inka goppa velthurainatundi varu leru ee lokamlo ani verravigutundata.
1: These glow worms pride themselves because they are bright in the night.
0: ఈ సూర్యుని ముందు ఈ మిడుగురు పువ్వు ఎంత?
1: Before the sunlight, what are they after all?
0: అట్లనే ఈ విజ్ఞానవంతులైనటువంటి మహర్షుల యొక్క దృష్టి లోపల ఈ అజ్ఞానంతో కూడినటువంటి వైజ్ఞానికుల యొక్క దృష్టి ఎంత చిన్నది?
1: Before the wisdom of those saints, how fractional, how dismal is the knowledge of science. That just like glow worms.
0: కానీ ఆనాటి వైజ్ఞానికుల యొక్క ఈ తత్వము సూర్య ప్రకాశం వంటిది.
1: This knowledge of the scientists of those times equal to the effulgence of sun.
0: Kanuka vicharana cheta indriyamulanu maatrame lakshyam ga unchukoni idiye pratyaksha pramanam anukovatamu idi pedda ajnaname.
1: Therefore, with all the inquiry, to limit our knowledge to the senses is pure ignorance.
0: Parishodhana cheyali.
1: We should inquire.
0: Kevalam yantra parishodhana kaadu.
1: Not merely mechanical.
0: Mantra parishodhana kaadu.
1: Not inquiry, machine.
0: హృదయ పరిశోధన.
1: We have to investigate with heart.
0: ఈ హృదయ పరిశోధనే నిజమైన ప్రమాణము.
1: Inquiry with the heart is the true standard.
0: యంత్ర పరిశోధనే అల్ప ప్రమాణము.
1: The inquiry with the machine is low.
0: యంత్రమేమైనా చెడిపోయినా ప్రమాణమే చెడిపోతుంది.
1: If the machine is spoiled, you lose the reserve.
0: ఈ యంత్రములంతా ఎవరు సృష్టించినటువంటివి?
1: Who discovered the machine?
0: కేవలం మానవ కల్పితమైనటువంటివి.
1: They are just.
0: ఈనాడు మీకు అందరికీ బాగా తెలుసును.
1: Today you know well.
0: ఈ కంప్యూటర్స్ అంతా కూడాను అనేక మంది వైజ్ఞానికులు దీన్ని సృష్టిస్తున్నారు.
1: Many scientists have discovered the
0: computer. ఈ కంప్యూటర్ అనేది ఎలాంటిది?
1: What sort of a thing is computer?
0: కేవలం ఒక రబ్బిష్ వంటిది.
1: It is rubbish.
0: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వస్తుంది.
1: If you keep the rice, you get the rice flour.
0: పైన బేడలు వేస్తే బేడలు పిండి వస్తుంది.
1: If you keep the dal there, you get the flour.
0: ఎలాంటిది వేస్తే అలాంటిది వస్తుంది కింద.
1: As you keep the material, so you get.
0: కాబట్టి ఈ సైంటిస్ట్ ఏ విధమైనటువంటి అడ్జస్ట్ చేస్తే ఆ విధమైనటువంటి రీతిగా ఫలితం వస్తుంది.
1: Therefore, scientists get the result depending upon the feeding of the computer.
0: ఏమైనా కొంత పొరపాటు జరిగినా.
1: If there is any mistake in feeding of the computer.
0: అంతా ప్రమాదమే, ప్రమాణం కాదు.
1: Everything is danger, no result.
0: ఈ కంప్యూటర్ లో మార్క్స్ అంతా కూడా రిజల్ట్స్ తెలిపేటువంటి కొన్ని కంప్యూటర్స్ లో పాస్ అయిన వాళ్ళను ఫెయిల్ గాను ఫెయిల్ అయిన వాళ్ళను పాస్ గాను తెలుపుతుంటాయి.
1: The results announced by the computer sometimes declared fail those who passed. And vice versa.
0: కర్గి యంత్ర ప్రమాణములంతా కూడా అల్ప ప్రమాణములే.
1: Therefore, the standard of the machine is low.
0: కానీ రాసినటువంటి వాడి యొక్క హృదయ ప్రమాణము సత్యమైన నేను పాస్ అవుతాను, నేను తప్పక పాస్ అవుతాను అని ఆ విశ్వాసమే అతని పాస్ సాధిస్తుంది.
1: Therefore, the one who has written the examination, the standard of the heart is true one.
0: కనుకనే ఈ మూర్ఖ ప్రమాణాలంతా కూడా అభివృద్ధి అయిపోతూ వస్తున్నాయి.
1: We find these foolish standards on the rise.
0: దీని అన్నిటికీ నీ మనసే కారణము.
1: For all this mind is responsible.
0: దీనిని తిరుత్తుండాళ్వారు కూడా చెప్పాడు, మనసుకు మనం కారణం.
1: తిరుత్తుండాళ్వార్ సెట్ ఫర్ ద మైండ్
0: స్వామి కారణమే. సర్వమునకు స్వామే కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ స్వామి ఇస్ రెస్పాన్సిబుల్.
0: ముఠాలకు మూర్ఖమే కారణం అన్నారు.
1: ఫర్ ది ఫీలింగ్ ఆఫ్ ద గ్యాంగ్స్ ఇట్ ఇస్ ది ఫూలిష్నెస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణాలు అంటే అనుకోవటము చాలా మూర్ఖత్వం.
1: సో ఇట్ షేర్ ఫూలిష్నెస్ టు రిలై ఆన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: కనుక ప్రత్యక్ష ప్రమాణం అనగా ఏమిటి? హృదయ ప్రమాణమే ప్రత్యక్ష ప్రమాణము.
1: Therefore, the direct proof is the proof of heart.
0: ఇది సరైన న్యాయము.
1: This is the true wisdom.
0: కానీ ఈనాటి న్యాయము
1: but the modern knowledge
0: విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటుండాలి.
1: It runs in the contradictory way.
0: న్యాయమును అన్యాయంగా అన్యాయంగా న్యాయంగా కూడా మారుస్తున్నారు.
1: Justice is viewed as injustice, injustice as justice.
0: ఒక 1,000 రూపాయలు జాస్తి ఇస్తే అన్యాయం న్యాయం అయిపోతుంది, న్యాయం అన్యాయం అయిపోతుంది.
1: ఇఫ్ యూ పే 1,000 రూపీస్ జస్టిస్ కెన్ బి అన్జస్టిస్ ఇన్జస్టిస్.
0: ఇలాంటి న్యాయం న్యాయం అవుతుందా?
1: కెన్ దట్ జస్టిస్ బి
0: విజ్డమ్? ఇలాంటి న్యాయస్థానములు న్యాయస్థానములు అవుతాయా?
1: కెన్ దే బి ది సెంటర్స్ ఆఫ్ జస్టిస్?
0: కాదు. నిత్య జీవనోపాధి నిమిత్తమై పొట్టకూటికై పాటు పడేటువంటి న్యాయం ఇవన్నీ కూడా.
1: వాట్ సార్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఇట్ ఈజ్ వెన్ యూ స్ట్రైవ్ స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్?
0: ఇట్ న్యాయం కాదు ఆనాటి కాలంలో.
1: దిస్ ఇస్ నాట్ ద జస్టిస్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: న్యాయం తన పర అనేటువంటి భేదం లేకుండా న్యాయాన్ని విచారించి దాన్ని సక్రమంగా దాన్ని సరైన మార్గంలో పెట్టేటువంటి వారు.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఐ అండ్ మైన్ అండ్ అదర్స్ ద జస్టిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దోస్ టైమ్స్.
0: ఏ మతంలో కూడా ఇలాంటి న్యాయము సక్రమైన మార్గాన్ని అనుసరించింది.
1: ఎవ్రీ రిలీజియన్ స్పీక్స్ ఆఫ్ ద జస్టిస్ ఇన్ దిస్ ప్రాపర్ డైరెక్షన్.
0: హజ్రత్ మహమ్మద్ ఇది మహమ్మద్ లో కూడా ఎంతో న్యాయం ఉంటుండాలి. మతములు వేరు కావచ్చును, న్యాయం అందరికీ ఒక్కటే.
1: మహమ్మద్ ఆల్సో ఎస్టాబ్లిష్ జస్టిస్. రిలీజియన్స్ మే బి డిఫరెంట్ బట్ దే స్పీక్ ది జస్టిస్.
0: మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వాడిని కఠినమైన శిక్షించేటువంటిది ఆనాటి మహమ్మద్ మతములు.
1: ద రిలీజియన్ ఆఫ్ ప్రాఫిట్ మహమ్మద్ జస్ట్ సెట్ ఆఫ్ సివియర్ పనిష్మెంట్ ఇఫ్ ఎనీవన్ కమిట్స్ ఎ మిస్టేక్.
0: అందరికీ సమానమైనటువంటి పనిష్మెంట్.
1: సేమ్ పనిష్మెంట్ టు ఎవ్రీవన్.
0: దుష్ట దృష్టితోట, దుష్టి మనస్సుతోట, దృష్టి యొక్క క్రియ చేత మానవుడు అనేక దోషములు చేస్తుంటాడు.
1: మ్యాన్ కమిట్స్ మెనీ మిస్టేక్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ మైండ్ అండ్ బ్యాడ్ థాట్.
0: అలాంటి వారికి 100 కొరడా దెబ్బలు అని ఒకరు నిర్ణయించారు మహమ్మద్ మతంలో.
1: మహమ్మద్ ప్రిస్క్రైబ్డ్ 100 విప్స్ టు సచ్ పీపుల్ ఇస్ ఎ పనిష్మెంట్.
0: కాలి అలాంటి దోషము ఈ హజరత్ మహమ్మద్ యొక్క కుమారుడే చేశాడు.
1: ద వెరీ సేమ్ మిస్టేక్ ఇస్ కమిటెడ్ బై ద సన్ ఆఫ్ మహమ్మద్.
0: అప్పుడు తన కుమారుడే అనేటువంటి భేదం లేకుండా ఆనాటి మహమ్మద్ మహతంలో కూడాను ఈ కుమారుడు కూడాను 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు.
1: వితౌట్ ఎనీ కన్సిడరేషన్ దట్ హీస్ ది వెరీ సన్, హీ జస్ట్ ఆస్క్డ్ టు బి 100 లాక్స్.
0: న్యాయం.
1: దిస్ ఇస్ జస్టిస్.
0: తన పర భేదం లేకుండా సర్వులకు నువ్వు సమానమైన శిక్ష.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ మై పీపుల్ అండ్ అదర్స్ సేమ్ పనిష్మెంట్.
0: కానీ 50 దెబ్బలు కొట్టేటప్పటికి ఈ కుమారుడు కూలి ప్రాణం ఇచ్చాడు.
1: ఆఫ్టర్ 50 whiplashes, ద సన్ ఫెల్ అండ్ డైడ్.
0: ఇతన్ని తిరిగి సమాధి చేశారు.
1: దెన్ హీ వాస్ క్రిమేటెడ్.
0: ఆ సిపాయిలు వచ్చి మహమ్మద్ అజరత్ను ప్రార్థించారు, స్వామి ఇంకా 50 దెబ్బలు మిగిలి ఉంటున్నా, ఏం చెయ్యాలన్నారు.
1: ద సిపాయిస్ కేమ్ అండ్ సెడ్ సర్, 50 మోర్ ఆర్ రిమైనింగ్, వాట్ ఇస్ టు బి డన్?
0: ఆ సమాధి పైన కొట్టండి అన్నాడు.
1: హి సెడ్ లెట్ ది స్టోన్ విచ్ ఇస్ ది విప్లాష్.
0: ఎంత న్యాయము, ఎంత ధర్మము, ఎంత పవిత్రత.
1: వాట్ సార్ట్ ఆఫ్ జస్టిస్, వాట్ సార్ట్ ఆఫ్ శాంక్టిటీ దేర్.
0: ఈనాడు తన పర అనే భేదం ఉంచుకొని,
1: టుడే వీ హావ్ ది ఫీలింగ్స్ మై
0: వాడైతే 10 సంవత్సరం శిక్ష,
1: ఇఫ్ అదర్స్ 10 ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్.
0: తనవాడైతే కోర్టు పూర్తి దాన్ని ధిక్కరిచ్చేసేస్తుంది.
1: ఇఫ్ దే ఆర్ మై పీపుల్ ద కోర్ట్ విల్ జస్ట్
0: పేపర్ గా చూస్తుంది.
1: దట్స్ వాట్ వీ సీన్ ద పేపర్.
0: దీన్ని తప్పించేటువంటి విధానం ఏమిటని యుక్తితో కుయుక్తితో ఈ యొక్క మార్గాన్ని తప్పించుకుంటుంది.
1: దే విల్ ఆల్సో షో యూ ద వేస్ ఆఫ్ ఎస్కేప్.
0: ఇట్టి కుయుక్తులతోనా, ఇట్టి అల్పమైన బుద్ధులతోనా, అల్పభావంతోనా కూడినటువంటిది కాదు న్యాయం.
1: The justice is not the one which has got this knack and low feeling of devices.
0: న్యాయము న్యాయమే.
1: Justice is justice.
0: అలాంటి దానిని గౌతముడు దీనిని ఆవిర్భవింపజేశాడు.
1: It was Gautamity there.
0: ఈనాడు తన పర అనే భేదం ఉంచుకొని,
1: టుడే వీ హ్యావ్ ద ఫీలింగ్స్ మై
0: పీపుల్ అంటే 10 సంవత్సరం శిక్ష,
1: ఇఫ్ అదర్స్ 10 ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్.
0: తనవాడైతే కోర్టు పూర్తి దాన్ని ధిక్కరిచ్చేసేస్తుంది.

0: ఆవిర్భవింపజేశాడు.
1: బికాస్ గౌతమ హూ టాట్ దిస్ న్యాయ,
0: ఇది న్యాయ దర్శనము.
1: దిస్ ఇస్ న్యాయ దర్శన.
0: ఈ న్యాయ దర్శనము లోపల మొట్టమొదటి ప్రత్యక్ష ప్రమాణము.
1: ఇన్ దిస్ న్యాయ దర్శన ద ఫస్ట్ వన్ ఇస్ డైరెక్ట్.
0: రెండవది అనుమాన ప్రమాణము.
1: ద సెకండ్ ఇస్ డౌట్. దిస్ డౌట్
0: కొంగలంతా అక్కడ బాగా తిరుగుతున్నాయంటే ఓ అక్కడ నీరున్నాయి అనేటువంటిది విశ్వాసం.
1: వెన్ యూ ఫైండ్ సో మెనీ దేర్ యూ ఫైండ్ దేర్ ఇస్ వాటర్.
0: కొంగలు సంచరించేటువంటి ప్రదేశంలో నీరు ఉన్నది.
1: వేర్ యు ఫైండ్ ద క్రేన్ దేర్ యు ఫైండ్ వాటర్.
0: లేదు, కొంగలను సాక్ష్యంగా తీసుకుని నీరు ఉన్నదని ప్రమాణం నిర్ణయిస్తున్నాడు.
1: యు హావ్ నాట్ సీన్ వాటర్ బేసింగ్ ఆన్ ద క్రేన్ దేర్ యు డిసైడ్ ద వాటర్.
0: అక్కడెక్కడో పొగ వస్తుండాలి.
1: యు ఫైండ్ ద స్మోక్.
0: అగ్ని కనిపించడం లేదు.
1: యు డోంట్ సీ ద ఫైర్.
0: పొగను ఆధారంగా చేసుకుని అగ్ని ఉన్నదని విశ్వసిస్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ ద స్మోక్ యు బిలీవ్ ద ఫైర్ ప్రెసెంట్ దేర్.
0: ఇక్కడెక్కడో దుర్గంధం వస్తుంటుండాలి.
1: యు ఫైండ్ ఈ
0: గంధాన్ని ఆధారం చేసుకుని ఇది ఏదో దుర్గంధం ఉంటుండాలి, ఇది ఏదో సుగంధమైనటువంటి మల్లె పువ్వులున్నాయి అని స్వరూపాన్ని నిరూపణ చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్మెల్, ఫౌల్ స్మెల్ ఆర్ గుడ్ స్మెల్ ఫ్రాగ్రెన్స్ యు డిసైడ్ ద ఆబ్జెక్ట్.
0: స్వరూపము కనిపించకపోయినప్పటికీ స్వభావాన్ని విశ్వసించి దీనిని ఈ విధమైన స్వరూపం ఉండవచ్చును అనేటువంటిది అనుమాన ప్రమాణం.
1: దో యూ డోంట్ సీ ద ఫార్మ్ యు సీ ద నేచర్ అండ్ డిసైడ్ దట్ ఈస్ కాల్డ్ ది ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్.
0: ప్రమాణం కూడాను ఒకటి అవసరమే.
1: దిస్ ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్ ఈస్ నీడెడ్.
0: ఈ దివ్యమైన ప్రకృతి యందు
1: ఇన్ దిస్ డివైన్ నేచర్
0: కేవలం ఇంద్రియంతో కూడినటువంటి యొక్క దేహంతో
1: ద బాడీ విత్ ద సెన్సెస్
0: హృదయం కూడినటువంటి యొక్క మనస్సుతో
1: ద మైండ్ విత్ ద హార్ట్
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను ప్రమాణములుగానే తోస్తుంటాయి.
1: ఆల్ దిస్ ప్రూఫ్స్ అపియర్ టు బి ట్రూ.
0: కనుకనే అనుమాన ప్రమాణములుగా
1: ద ప్రూఫ్ ఆఫ్ డౌట్
0: విషయాన్ని ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ద మ్యాటర్
0: విషయ స్వరూపాన్ని నిరూపణ చేయటమే అనుమాన ప్రమాణము.
1: ప్రూవింగ్ ఇట్స్ ఫార్మ్ ఈస్ దిస్ ప్రూఫ్ ఆఫ్ డౌట్.
0: ఇంకా ఉపమాన ప్రమాణము.
1: దెన్ థర్డ్ వన్ ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ ఎగ్జాంపుల్.
0: ఇందులో ఉపమాన ప్రమాణం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై ఉపమాన ప్రమాణ?
0: ఈ భౌతికము పారమార్థికము అనేటువంటిది కొన్ని ఉంటుండాలి.
1: దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్.
0: సముద్రం ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఓషన్.
0: ఈ సముద్రంలో అలలు బయలుదేరినాయి.
1: యు గెట్ ద వేవ్స్ అవుట్ ఆఫ్ ద ఓషన్.
0: అలల నుంచి నురుగు వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ది వేవ్స్ యు ఫైండ్ ద ఫామ్.
0: ఇది అలలు ఎందు చూచినా నురుగునందు చూచినా సముద్ర జలమే ఉంటుండాలి.
1: ఎయిదర్ ఇన్ ద వేవ్స్ ఆర్ ఇన్ ద ఫామ్ యు ఫైండ్ ద సీ వాటర్.
0: ఈ మూడింటిని విచారణ చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఉపమానంగా మనం తీసుకోవచ్చును.
1: ఎంక్వైరింగ్ ది నేచర్ ఆఫ్ దీస్ త్రీ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎగ్జాంపుల్.
0: పారమార్థికము, ప్రాతిభాషికము, వ్యావహారికము అంటే ఏమిటి అని ప్రమాణం చెప్పమంటే అయ్యా ప్రాతిభాషికం అనగా కేవలం ఒక అల,
1: ప్రాతిభాషికం
0: అనగా నురుగు,
1: వ్యావహారికం
0: అనగా జలము. ఈ అన్నింటిలోనూ ఉండినటువంటి ఒకే జలమే అనేటువంటి ఉపమానాన్ని తీసుకుని దీని ఏకత్వంగా భావించటం.
1: యు ఎస్టాబ్లిష్ ది యూనిటీ బై టేకింగ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ద ఓషన్ వాటర్ ద వేవ్ అండ్ ద ఫోమ్ ద వెరీ సేమ్ వాటర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: పారమార్థికం అనేటువంటి యొక్క సముద్ర జలము నుండి
1: out of this paramarthika the ocean water
0: pratibhasikam anetundi alalu aavirbhavistunnai.
1: You find the waves pratibhasika
0: aavirbhavinchinatundi pratibhasikam anetundi alalu ende
1: out of the waves pratibhasika
0: prakrutam anetundi oka nurugu untundali.
1: You find the form the prakruta
0: kanaka paramarthikamu pratibhasikamu vyavaharikamu vyavaharikame nurugu.
1: Therefore this vyavaharika the physical is form.
0: ee pratibhasikam anetundi ala.
1: This pratibhasika is wave.
0: పారమార్థికమే సముద్రము.
1: పారమార్థిక ఇస్ ఓషన్.
0: ఇలాంటి ఉపమానాన్ని తీసుకుని అర్థము కానటువంటి విషయాన్ని అర్థమయ్యే రీతిగా నిరూపించటం.
1: టేకింగ్ సచ్ ఎగ్జాంపుల్స్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ కుడ్ బి మేడ్ అండర్స్టూడ్.
0: కేసుకు ఏ విధంగా నిర్ణయాలు అవుతున్నాయి?
1: హౌ డు యు డిసైడ్ థింగ్స్?
0: కేసుకు సాక్ష్యాలే ఒక విధమైనటువంటి ఒక నిర్ణయం.
1: ఓన్లీ ది విట్నెసెస్ హెల్ప్ యూ టు డిసైడ్.
0: కేసుకు సాక్ష్యాలు ఎంత ఆధారమో
1: జస్ట్ ఎస్ ది విట్నెసెస్ ఆర్ ది బేసిస్
0: సత్యాన్ని గుర్తించడానికి
1: to know the truth
0: ee vidhamainatundi upamanalu chaala avasarame.
1: These examples are very essential.
0: Kanuku nenu amitanga upamanalu cheptuntanu.
1: Swami gives many examples.
0: Ee upamanala chetane
1: because of the example
0: satyanni manam gurtinchadaniki veedavutundi.
1: Would be able to recognize truth.
0: Akkado chudu chandamama untundadi.
1: There you see the moon.
0: Ee kantiki kanipinchinatundi chandamamanu
1: the moon you see
0: andarane chandamamanu
1: the moon whom you cannot catch
0: ye vidhanga chupadaniki veel avutundi.
1: How is it possible to see?
0: Adigo akkada undatundi ekkado chustadu kaadu kaadu aa chettu paina untundadi chudu aa gutta paina untundadi chudu aa midde paina untundadi chudu ani cheppinappudu appudu chakkaga drishti andulo prasarichcham chestundi.
1: When you say there is moon, where do you look? You look all around. Therefore look on the top of the tree, look on the top of the staircase.
0: Chandramamanu vreeditho choopinchinattuga
1: just as the

0: స్పూన్ ఈస్ డైరెక్టెడ్ టు ద ఫింగర్
1: చేత
0: విత్ ది ఎగ్జాంపుల్స్
1: మన మనస్సుకు అందనటువంటి యొక్క దీనిని కూడాను అర్థమయ్యే రీతిగా మనం గుర్తించవచ్చు.
0: దోస్ థింగ్స్ విచ్ కుడ్ నాట్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ కుడ్ బి టాట్
1: దీనినే ఉపమానము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ఉపమాన ఆర్ ఎగ్జాంపుల్.
1: ఇంకా ప్రత్యక్ష ప్రమాణము
0: దెన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
1: ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి కాదు, ఇదే శబ్ద ప్రమాణం.
0: దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్.
1: ప్రత్యక్షం
0: డైరెక్ట్,
1: అనుమానం
0: డౌట్,
1: ఉపమానం
0: ఎగ్జాంపుల్,
1: శబ్ద ప్రమాణం
0: దెన్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్.
1: ఈ శబ్ద ప్రమాణం అనేటువంటిది
0: ది శబ్ద ప్రమాణం,
1: ఇది సత్య ప్రమాణం అని భావిస్తూ వచ్చారు.
0: పీపుల్ స్టార్ట్ కన్సిడరింగ్ యాజ్ ది ట్రూత్.
1: ఈ సత్య ప్రమాణమును
0: దిస్ ట్రూత్
1: ఆధారం చేసుకుని
0: బేసింగ్ ఆన్ దిస్
1: వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాదివన్నీ కూడాను మహాగ్రంథములంతా కూడాను ఈ ప్రత్యక్ష ప్రమాణములకు సంబంధించినటువంటి ఉన్నాయి.
0: ఆల్ సీక్రెట్ టెక్స్ట్ ద వేద, ద వేదాంత, భగవద్గీత, ఉపనిషత్
1: ఈ ప్రత్యక్ష ప్రమాణముల చేత ఏమవుతుంది, ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏ రీతిగా మనకు సంభవిస్తుంది.
0: హౌ డు యూ ఎక్స్పీరియన్స్ ద డైరెక్ట్ ప్రూఫ్.
1: ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని పూర్తి అణగదొక్కాలి.
0: We should subdue the nature of the senses.
1: Chuchina kannulaku,
0: the eyes that see,
1: inna chevulaku,
0: the ears that
1: listen, manasuku,
0: and the mind that
1: thinks, vicharinchinatundi buddhiki,
0: and the intellect that discriminates.
1: Atitamaina sthitini povali.
0: We should go beyond.
1: Anduvalle buddhi grahyam ati indriyam annaru.
0: Therefore the intellect is beyond the senses.
1: Kanuka manamu ee pratyaksha pramanamulu vidalapetti, anumana pramanamulu vidalapetti, ఈ ఉపమాన ప్రమాణమును వదిలిపెట్టి శబ్ద ప్రమాణమును పోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ వి లీవ్ ది డైరెక్ట్ ప్రూఫ్ అండ్ ఆల్సో ప్రూఫ్ ఆఫ్ ది డౌట్ అండ్ ఆల్సో ఎగ్జాంపుల్ అండ్ ట్రావెల్ టు ది సౌండ్.
1: సకల విద్యలు నేర్చి
0: హావింగ్ ఎ క్వైట్ ఆఫ్ ఎడ్యుకేషన్
1: చదవచ్చు,
0: యు కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ కాంగ్రిగేషన్.
1: సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.
0: Having acquired all forms of
1: education,
0: you can also fight in the battlefield.
1: Raja rajai putti rajyame elagavachu.
0: Having been born as a king, you can rule the kingdom.
1: Hema godanamulliyavachu.
0: You can also offer the cow and the gold.
1: గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు.
0: యు కెన్ కౌంట్ ద స్టార్స్ అక్రాస్ ద స్కై.
1: చంద్రమండలమైన చేరవచ్చు.
0: యు కెన్ రీచ్ ఈవెన్ మూన్.
1: అష్టాంగ విద్యలు అన్ని నేర్చగవచ్చు.
0: యు కెన్ అక్వైర్ ఆల్ ది 8 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ
0: బట్
1: దేహే

0: One cannot have full control of the body and the senses. He can never turn inward and remain in the state of steady equanimity. One should have that equanimity. That should be steady equanimity.
1: తరంగముల వలె అటు ఇటు లేచేటువంటి మనస్సు కలిగి ఉండేవాడు కాకూడదు.
0: యు షుడ్ హ్యావ్ ద మైండ్ లైక్ వేవ్స్ విత్ బంప్స్ అండ్ జంప్స్.
1: అది ఏ శబ్ద బ్రహ్మం.
0: దట్ ఈస్ ది బ్రహ్మన్ ఆఫ్ ది సౌండ్.
1: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి వాంగ్మయ్యి నిత్యానందమయ్యి పరాత్పరమయ్యి మాయామయ్యి శ్రీమయ్యి అష్టేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈ శబ్దము.
0: ది సౌండ్ హ్యాస్ ఆల్ దీస్ ఎయిట్ ఫార్మ్స్ అష్టైశ్వర్య.
1: ఎక్కడో దూరంగా ఉండినటువంటి వాడుని ఓ బాబూ అని పిలిస్తే ఆ శబ్దం చేతనే వాడు కనుక్కొని తిరిగి వస్తున్నాడు.
0: When a person is in a distance, if you call him by name, he will come to you.
1: ఇంతవరకు మనం పోలకర్నేదు నిత్యం కూడా మనం శబ్దముల చేతనే మన యొక్క హృదయాన్ని ముంచుకోవటమో లేక హృదయాన్ని తేల్చుకోవటమో హృదయానికి ఆనందాన్ని ఇవ్వటమో లేక హృదయాన్ని దుఃఖాన్ని చేకూర్చుకోవటమో జరుగుతూ ఉంటుండాలి టీవీలలో.
0: On TV you will certainly watch with the help of the sound, either you can make your heart happy or miserable.
1: ఇవన్నీ కూడా నువ్వు శబ్ద ప్రమాణములు.
0: They are all the proofs of sound.
1: కనుక ఈ శబ్దములన్నిటిపైన కూడాను ప్రమాణ శబ్దము భగవత్ సంకీర్తన.
0: And therefore of all this, it is the singing the name of glory of the Lord is a pramana.
1: ఒకానొక సమయంలో నారదుడు మహావిష్ణువును సద్దించి,
0: therefore at one time Narada went to Vishnu.
1: స్వామి, తమ దర్శనార్థమే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇది నా సహజం.
0: He said, Swami, it's my natural quality to come to see you.
1: ఎందుకు ఇతనికి సహజమైంది?
0: Why is it natural?
1: తాడులా పేడులా ఇల్లులా బిడ్డల్లా ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతూ ఉంటాడు.
0: Narada has no family, no house, therefore he moves about.
1: ఇష్టం వచ్చినప్పుడు వైకుంఠము, ఇష్టం వచ్చినప్పుడు కైలాసము, ఇష్టం వచ్చినప్పుడు స్వర్గము, సర్వత్రా సంచరిస్తుంటాడు.
0: He moves everywhere, కైలాస, వైకుంఠ and the heaven.
1: కనుక స్వామి, నా అవసరం వచ్చినప్పుడు తమను సందర్శించుకోవాలంటే ఎక్కడికి రావాలి, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పాడు.
0: సో హి ఆస్క్డ్ టు సీ యు, వాట్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్, వాట్ ఇస్ యువర్ అడ్రస్.
1: పిచ్చివాడా, మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. రాసుకున్నా అడ్రస్.
0: హి సెడ్
1: మద్భక్తః,
0: టేక్ డౌన్ మై అడ్రస్.
1: యత్ర గాయంతి, ఎక్కడ గానం చేస్తుంటారో,
0: వేర్ మై గ్లోరీ, వేర్ మై డివోటీస్ సింగ్ ఇన్ గ్లోరీ.
1: తిష్ఠామి నారద, తిష్ఠామి అక్కడనే ప్రతిష్టై ఉంటాను.
0: ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: వశామి నారద అని చెప్పలేదు, నేను వసిస్తుంటానని చెప్పలేదు.
0: హి నెవర్ సేస్
1: తిష్ఠామి అన్నాడు.
0: హి నెవర్ సేస్ హి లివ్స్ దేర్, హి ఇన్స్టాల్స్ దేర్.
1: కనుకనే ఎక్కడ భగవత్ నామం అదే శబ్ద బ్రహ్మము.
0: Where the glory of the Lord is sung, that is
1: శబ్ద
0: బ్రహ్మ. అంటే
1: ఏదో బాంబులు శబ్దము, పటాకుల శబ్దము, ఆ శబ్దం ఈ శబ్దములు కాదు, భగవత్ శబ్దమే నిజమైనటువంటి ప్రమాణం.
0: సౌండ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది క్రేకర్స్, ఇట్ ఇస్ ది సింగింగ్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ శబ్దాలంతా మన డ్రమ్ములంతా పగిలిపోతాయి.
0: విత్ దీస్ సౌండ్స్ ఆఫ్ ద బాంబ్స్ ఆర్ ది ఇయర్ డ్రమ్స్ బ్రేక్.
1: ఈ గానం అనేటువంటి శబ్దాలంతా మన హృదయములంతా వికసింపజేస్తుంది.
0: విత్ ది సింగింగ్ ఆఫ్ ద లార్డ్ ద హోల్ హార్ట్
1: బాడీని భేదింపజేస్తుంది.
0: అండ్ దెన్ ఇట్ ఆల్సో బ్రేక్ ఓపెన్స్ అప్.
1: కనుక ఈ శబ్ద ప్రమాణమే వేద ప్రమాణము.
0: అండ్ దేర్ఫోర్ ది సౌండ్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ వేద.
1: ఈ వేదము శబ్ద ప్రమాణంతో కూడినటువంటిది.
0: దిస్ వేద హ్యాస్ గాట్ దిస్ proof of sound.
1: Kanuka ee manavattamlo nyaya vicharanaku nalugu vidhamainatundi pramanamulu bodhisthu kadapadadi shabda pramanamu.
0: Therefore in this branch of nyaya everything is explained in these four ways.
1: Anni
0: the final is
1: pramanamulu endukodanu nyayamu samanamainatundi antarvahiniga pravahisthu vachindi.
0: And this nyaya justice is inner current in all the four.
1: Kanuka vidyarthulara,
0: so students,
1: manamu shabda swarsha anaitundi dantho మనం ఎంత యోగ్యుడు మన జీవితాన్ని మనము పెడమార్గం పట్టిస్తున్నాం.
0: విత్ ది సౌండ్ అండ్ ద సెన్స్ ఆఫ్ టచ్ వి లీ గో అలాంగ్ ద రాంగ్ పాత్.
1: వినవలసినటువంటి శబ్దము పవిత్రమైన శబ్దాన్ని వినాలి.
0: వి షుడ్ లిసన్ టు సీక్రెట్ సౌండ్.
1: ఇది దైవిక సంబంధమైనటువంటి శబ్దాన్ని మనం వినాలి.
0: వి షుడ్ లిసన్ టు డివైన్ సౌండ్.
1: కనుకనే న్యాయం అనేటువంటి యొక్క దర్శనం నందు,
0: సో ఇన్ దిస్ న్యాయ దర్శన,
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: ప్రాకృతమైన జీవితం నందు కూడాను,
0: ఇన్ ది డైలీ లైఫ్,
1: ఈ యొక్క మానవత్వాన్ని కొంతవరకు విశ్వసించి,
0: హావింగ్ ఫెయిత్ ఇన్ ది హ్యూమన్ లైఫ్,
1: ఈ హృదయ సంబంధమైనటువంటి యొక్క తాపము చేత,
0: విత్ దట్ యర్నింగ్ ఆఫ్ ద హార్ట్,
1: నిత్యానిత్య పరిశీలన శూన్యుడై,
0: విత్ ది డిస్క్రిమినేషన్ సెన్స్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్,
1: సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసుకో.
0: యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద ట్రూ ఫామ్.
1: ఈ సత్యాన్ని నిరూపణ చేసేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ షోస్ ద ట్రూ ఫామ్?
1: జడ్జీనో కాదు,
0: నౌ జడ్జ్,
1: ఏ లాయరో కాదు,
0: నో లాయర్,
1: కాన్షియన్స్, తన యొక్క చిత్తమే తనకు నిర్ణయం చేస్తుంది.
0: ఇట్ ఇస్ ద కాన్షియన్స్ దట్ డిసైడ్స్.
1: కనుకనే తన యొక్క మనస్సు అనేటువంటి దానికి అతీతమైనటువంటి స్థాయిలో అది నిర్ణయం చేస్తుంది.
0: దేర్ఫోర్ ఇట్ డిసైడ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్.
1: దీనిని కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ నే ప్రాణం యొక్క వైబ్రేషన్ ఉన్నారు.
0: దేర్ఫోర్ దిస్ కాన్షియన్స్ ఇస్ ది వైబ్రేషన్.
1: ఈ వైబ్రేషన్ యొక్క తత్వం చేతనే మొట్టమొదట వాక్ ఆవిర్భవిస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద వర్డ్ కమ్స్.
1: మనసు నుంచి పుట్టేటువంటిది వాక్.
0: అవుట్ ఆఫ్ ద మైండ్ కమ్స్ ద స్పీచ్.
1: ఆ వాక్కు మనస్సుతో సమానంగా పుట్టినప్పుడు కొంతవరకు భిన్నమైనటువంటి వాక్కుగా రూపొందుతుంది.
0: యాజ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్ ఇట్ టర్న్స్ డిఫరెంట్.
1: మనసుకు అతీతమైన స్థాయి నుండి దీనిని ఆవిర్భవించినప్పుడు సత్యవాక్కుగా రూపొందుతుంది.
0: ఇఫ్ దిస్ స్పీచ్ కమ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ విల్ బి ట్రూత్.
1: ఆ సత్యవాక్కునే వైబ్రేషన్ అన్నారు.
0: దాట్ విచ్ ఇస్ ట్రూత్ ఈజ్ వైబ్రేషన్.
1: కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఇలాంటి కాన్షియన్స్ అనేటువంటి దానినే
0: దిస్ కాన్షియన్స్
1: భూర్ అని పిలిచేది వేదాంతం.
0: ఇస్ ఆల్సో కాల్డ్ భూ.
1: భువః
0: భువః
1: సువః
0: సువః.
1: భూర్ అనగా ఈ శరీరమునందు.
0: భూర్ మీన్స్ ఇన్ దిస్ బాడీ.
1: సర్వత్రా వ్యాపించేటువంటి భువః.
0: దట్ భువః విచ్ ఇస్ ఆల్
1: వైబ్రేషన్.
0: దట్ వైబ్రేషన్
1: ప్రాణశక్తి.
0: ఈజ్ ద లైఫ్ ఫోర్స్.
1: ఈ ప్రాణశక్తి అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుండాలి?
0: వేర్ ఫ్రమ్ ద వైబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ ఒరిజినేటెడ్?
1: ప్రజ్ఞ నుంచి ఆవిర్భవిస్తుండాలి.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సువహ అవేర్నెస్.
1: నాట్ అవేర్నెస్, రేడియేషన్.
0: ఇస్ నాట్ అవేర్నెస్, ఇస్ రేడియేషన్.
1: రేడియేషన్ నుంచి వైబ్రేషన్, వైబ్రేషన్ నుంచి మెటీరియలైజేషన్, ఈ విధంగా సంబంధం ఏర్పడుతుంది.
0: సో ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ రేడియేషన్, వైబ్రేషన్, దేర్ ఆఫ్టర్ మెటీరియలైజేషన్.
1: దీనినే భూర్ భువస్సువహ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ భూర్ భువస్సువహ.
1: ఈ వేదమునందు,
0: ఇన్ దిస్ వేద,
1: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని అనేక రకాలుగా మనం ఉచ్చరిస్తూ మంత్రాలతో మనం ఉచ్చరిస్తున్నాము.
0: వి డిపిక్ట్ బై వే ఆఫ్ చాంటింగ్ మంత్రాస్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద.
1: కనుక ఋగ్వేదం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ఋగ్వేద?
1: వాక్కే ఋగ్వేగము.
0: దట్ వర్డ్ ఇస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈస్ ఋగ్వేద.
1: ఈ ఋగ్వేదము అనేటువంటిది వాక్ నుంచి ప్రారంభమవుతుంది.
0: ద ఋగ్వేద కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ వర్డ్ స్పీచ్.
1: ఈ వాక్ ఏ విధంగా వస్తుందది?
0: హౌ డు యూ గెట్ దిస్ వర్డ్?
1: కనుక అంతర్భావమైన మూలాధారమైనటువంటి నాభి నుండి వస్తుండాలి.
0: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద నేవల్ ఎట్ ద బేసిస్.
1: దీనినే ఋగ్వేదము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ఋగ్వేద.
1: మనసునే యజుర్వేదము అన్నారు.
0: మైండ్ ఇస్ యజుర్వేద.
1: ప్రాణమునే సామవేదము అన్నారు.
0: లైఫ్ ఇస్ సామవేద.
1: ప్రాణమును ప్రాణోపాసన చేత
0: లైఫ్ వెన్ ఇట్ వాష్
1: విధమైనటువంటి స్వరము, శ్వాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
0: దేర్ కమ్స్ ద బ్రెత్.
1: ఈ శ్వాసము సుస్వరంతో కూడినటువంటిది అయిపోతుంది.
0: దిస్ బ్రెత్ హ్యాస్ గాట్ రైట్ ట్యూన్.
1: ఇది నిజమైన సామము.
0: దిస్ ఈస్ ది సామవేద.
1: సామగానం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ది సింగింగ్ ఆఫ్ సామ?
1: ప్రాణోపాసన చేత ఆవిర్భవించినటువంటి యొక్క,
0: ఇట్ ఈస్ దట్ బై వర్షిపింగ్ ద మైండ్.
1: శ్రవణానందమే సామము.
0: ద బ్లిస్ బై లిసనింగ్ ఇస్ సామ.
1: ఆనందమే సాధన.
0: దట్ వి లిసన్ టు దట్ దట్ ఇస్ సామవేద.
1: ఈ సామము యొక్క గుణం ఎలాంటిదంటే సుస్వరమైనటువంటిదిగా ఉండాలి.
0: ద క్వాలిటీ ఆఫ్ సామ షుడ్ హ్యావ్ గుడ్ సౌండ్.
1: సుస్వరము కానటువంటిది ఇదికి ఏమాత్రము సాధన కాదు, సాధ్యము కాదు, ఏ విధమైనటువంటి యొక్క సామగానం కాదు.
0: వెన్ దర్ ఇస్ నో గుడ్ ట్యూన్ ఇట్ కెనాట్ బి సామగాన.
1: సుస్వరంతో కూడి ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ ట్యూన్.
1: అది సామగానము.
0: దిస్ ఇస్ కాల్డ్ సామగాన.
1: కనుక ఈ సామగానము ప్రాణం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: సామగాన ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ లైఫ్.
1: యజుర్వేదము.
0: నెక్స్ట్ యజుర్వేద.
1: యజ్ఞయాగాది కృతములు యందు మంత్ర స్వరూపమైనటువంటిది ఈ యజుర్వేదము. ఈ ప్రపంచమునందు మనకు కానవచ్చేటువంటి సమస్త తేజస్సును కూడాను ఒక స్వరూపంగా నిరూపణ చేసి,
0: ది ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్ ఇన్ ఫామ్.
1: భగవంతుడు తేజోమయుడు అనేటువంటి రూపాన్ని ధరింపజేసి ఈ యొక్క ఋగ్వేదము ప్రపంచానికి చాటుతూ వచ్చింది.
0: ఋగ్వేద టీచర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ గాడ్ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ దిస్ ఎఫల్జెన్స్ బ్రిలియంట్.
1: సామాన్యంగా మన భారతీయులంతా కూడాను భగవంతుడు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నాడు అని మనం ఉచ్చరిస్తుంటాం.
0: దేర్ఫోర్ భారతీయస్ డిస్క్రైబ్ గాడ్ హ్యావింగ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ క్రోర్ సన్.
1: అనగా తేజస్వరూపమే ఋగ్వేదము.
0: దేర్ఫోర్ ఋగ్వేద ఇస్ ఆల్ దట్ బ్రిలియంట్.
1: మంత్ర స్వరూపమే యజుర్వేదము.
0: యజుర్వేద ఇస్ మంత్ర.
1: గాన స్వరూపమే సామవేదము.
0: సామ ఇస్ బేస్డ్ ఆన్ సింగింగ్ మ్యూజిక్.
1: మానవులకు ఈ మూడు కూడాను లోకానికి అవసరమే.
0: దీస్ త్రీ ఆర్ నీడెడ్ ఫర్ ద వరల్డ్.
1: భగవంతుడు తేజోమయుడిగా నిర్మించుకుని
0: క్రియేటింగ్ గాడ్ యాజ్ రేడియేషన్
1: ఆ భగవంతుని మంత్రంతో ఉచ్చరించి
0: రిపీటింగ్ బై వే ఆఫ్ మంత్ర
1: గానముతో ఆనందించమని కోరింది
0: అండ్ డిలైట్ యువర్ సెల్ఫ్ బై సింకింగ్
1: కాబట్టి ఈ ఋగ్వేద యజుర్వేద సామవేద మూడు కూడా దివ్యత్వాన్ని అనుభవింపజేయడానికి వచ్చినటువంటివి
0: దేర్ఫోర్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద
1: ధరించడానికి కాదు వచ్చిండేటువంటిది
0: దే హావ్ నాట్ కమ్ మియర్లీ టు గివ్ నాలెడ్జ్
1: ఋగ్వేదము తేజోమయుడైనటువంటి భగవంతుణ్ణి
0: Rugveda, the God who is all brilliant.
1: Mantra purakamainatunte oka aaradhana cheta.
0: Yajurveda, worshipping God by way of mantra.
1: Samavedamainatunte gaanam cheta.
0: Samaveda, that stands for music.
1: Leenamuka ani bodhinchindi.
0: And he taught merge yourself.
1: Gaanam cheta tappa maroka dantho leenam gaavadaniki veelu ledu.
0: You can only merge with the help of singing music, not otherwise.
1: Chaala mandiki meeku telusunu.
0: Many of you know.
1: Chaala mandi padyalu cheptuntaru.
0: Many recite poems.
1: Maatalu cheptuntaru.
0: They speak.
1: మాటల చేతను పద్యాల చేతను హృదయం ఏమాత్రం కూడాను ఆ యొక్క దీనిని ఆకర్షించదు
0: ద వర్డ్స్ అండ్ పోయమ్స్ విల్ నాట్ అట్రాక్ట్ హార్ట్
1: ఒకడు రాముల ముందు పోయి రామా నన్ను కాపాడురా అనే ప్రయత్నం చేస్తే ఈ మాటలతో ఏమాత్రం హృదయం కలగదు
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ దేర్ అండ్ సేస్ రామా యూ ప్రొటెక్ట్ మీ వెల్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ఎఫెక్ట్
1: రామా నన్ను కాపాడు పద్యంతో చెప్తే ఇది కూడా ఏమాత్రము కూడా కదలదు
0: ఇఫ్ హి రిసైట్స్ బై వే ఆఫ్ పోయమ్ రామా యు ప్రొటెక్ట్ మీ దెన్ దేర్ విల్ బి నో రియాక్షన్
1: రామా నన్ను కాపాడు హృదయాన్ని ఆకర్షిస్తుంది
0: వెన్ ఇట్ ఇస్ మ్యూజికల్లీ సెడ్ ది హార్ట్ అట్రాక్ట్
1: గానములో ఇంత ఈ విధమైనటువంటి లీనం ఉంటుండాలి
0: దేర్ఫోర్ ఇన్ మ్యూజిక్ దేర్ ఇస్ మర్జర్
1: ఈ లీన తత్వాన్ని అర్థం చేసుకోలేని చెప్తే వ్యర్థ జీవులంతా కూడా గానాన్ని కొంతవరకు వినలేకపోతున్నారు
0: ద వేస్ట్ఫుల్ లైవ్స్ విల్ నాట్ బి బాదరింగ్ అబౌట్ దిస్ మ్యూజిక్ దట్ హెల్ప్స్ ద మర్జర్ అదే
1: కొంత అపస్వరం అయిపోతే హృదయాన్ని భ్రష్టు పట్టిస్తుంది కేవలం బ్రద్దలు చేస్తుంది
0: వెన్ ది ట్యూన్ ఇస్ నాట్ ప్రాపర్ ఇట్ కంప్లీట్లీ రూయిన్స్ స్పాయిల్స్
1: కనుక ఏకాగ్రతను చెడగొడుతుండాలి
0: ఇట్ స్పాయిల్స్ కాన్సన్ట్రేషన్
1: కనుక మనం పాడే సమయం లోపల సుస్వరంగా కూడా పాడేటట్టుగా ఉంటే మనం మైక్ ముందు కూర్చోవాలి
0: So we should sit in front of the mic when we are sure of singing melodiously.
1: లేకపోతే మైక్ కు మనం దూరంగా ఉండి శ్రవణం చేస్తే మంచిది.
0: So better we be away from the mic and merely listen.
1: అపస్వరం చేసేటువంటి ఒక గానము అపస్వరంగా పాడేటువంటి ఒక భజనలు మనం ఏమాత్రం కూడాను హృదయాన్ని కొంతవరకు చెలింప చేస్తున్నాయి.
0: And therefore the one who doesn't sing properly in proper tune will spoil our heart also.
1: నీ కొంత ఇష్టంగా ఉంటుంటే నీ ఒంటరిగా ప్రాక్టీస్ చేయి.
0: If you like it, practice all alone yourself.
1: అదే వాడిని మైక్ ముందు వచ్చి కూర్చో.
0: The later you sit in front of
1: me nenu paadalu swami mundu nenu paadalu ani vachesesi ee bhajan lo paadte chaala kadala kathuranga untuntadi
0: but if everyone has got desire that I should sing in front of swami one cannot listen
1: kanukane bhagavantuni aakarshimpa chesetundidi hrudayanni ranjimpa chesetundidi gaanam
0: therefore it is only music that attracts god and makes our
1: shabda pramanamu
0: That is the proof of sound.
1: కనుక భగవత్ తత్వం లోపల
0: ద నేచర్ ఆఫ్ గాడ్
1: ఈ న్యాయము న్యాయము న్యాయము అనేటువంటి దర్శనంలో
0: ఇన్ దిస్ దర్శన న్యాయ
1: ఇంకా ఎన్నియో విధమైనటువంటి యొక్క మానవత్వానికి అవసరమైనటువంటి ఎన్నియో ఉంటున్నవి
0: దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ నీడెడ్ ఫర్ హ్యూమన్ లైఫ్
1: మానవుని యొక్క సంశయాలంతా నివర్తింపజేసి
0: క్లారిఫైయింగ్ ఆల్ డౌట్స్
1: మానవ హృదయాన్నంతా కూడా ఉప్పొంగింపజేసి
0: మేకింగ్ అవర్ హార్ట్ ఎక్స్టాటిక్
1: వికసింపజేసి ప్రకటింపజేసి
0: manifesting and then blossom
1: చేసేటువంటివి ఈ యొక్క న్యాయంలో చాలా ఉంటున్నాయి
0: there are lots of things in this న్యాయ
1: ఈ న్యాయ వైశేషిక
0: న్యాయ వైశేషిక
1: యోగ
0: యోగ
1: పూర్ణమీమాంసం
0: పూర్ణమీమాంస
1: ఉత్తరమీమాంసం
0: ఉత్తరమీమాంస
1: ఈ యొక్క ఆరు యొక్క దర్శనములు కూడాను
0: ఆల్ ది సిక్స్ దర్శన
1: ఒక్కతూరి మనం చక్కగా విని అర్థం చేసుకుంటే ఇంకా మానవత్వంలో మనం చేయవలసిన సాధనలు ఒకటి ఉండవు
0: ఇఫ్ యూ లిసన్ వన్స్ అండ్ అండర్స్టాండ్ క్లియర్లీ నథింగ్ యూ నీడ్ టు డూ ఇన్ హ్యూమన్ లైఫ్
1: కనుకనే ఈ యొక్క షడ్దర్శనములంతా కూడాను
0: ఆల్ ది సిక్స్ దర్శన
1: సృష్టి యొక్క రహస్యాన్ని నిరూపించి ప్రబోధించి ప్రచారం సలిపి ఆనందాన్ని అందించినటువంటివి
0: ప్రూవ్ పబ్లిసైజ్ టీచ్ ద సీక్రెట్స్ ఆఫ్ నేచర్
1: కనుక విద్యార్థులు ఈ భారతీయ వాంగ్మయము కూడాను కొంతవరకు అర్థం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి
0: సో స్టూడెంట్స్ షుడ్ మేక్ సిన్సియర్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ లిటరేచర్
1: ఈ భారతీయ వాంగ్మయములంతా కూడాను ఏమీ తెలియకుండా పోవటం చేతనే అయోమయం స్థితి లోపల కేవలం బజార్లో తిరుగుతూ కుక్కల వలె జీవితాన్ని గడుపుతున్నాం
0: బికాస్ దిస్ లిటరేచర్ భారతీయ లిటరేచర్ ఇస్ నాట్ అండర్స్టూడ్ దే జస్ట్ మూవ్ అబౌట్ లైక్ ఫ్రీ డాగ్
1: తెలుసుకోని మనం పశువులు కాదు మేము మనుషులము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి
0: Therefore we should understand I am not an animal I am a human being that we should have
1: అలాంటి మహర్షులు ఎన్నో విధమైనటువంటి పరిశోధనలు పరిశీలనలు కలిపి ఈ పవిత్రమైనటువంటి యొక్క సారాంశాన్ని అందిస్తూ వచ్చారు.
0: సెయింట్స్ ఎక్స్పెరిమెంటెడ్, ఇన్వెస్టిగేటెడ్ అండ్ గేవ్ ది ఎసెన్స్.
1: సర్వశాస్త్రములు సర్వవేదములు మదించి అందించినటువంటి సుధా సారములే ఈ షడ్దర్శనములు.
0: షడ్దర్శనస్ ఆర్ దట్ నెక్టర్ అమృత గివెన్ టు అస్.

భక్తి లేనిచో భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి రహితుడగు జగద్

0: ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: సాయి'స్ వర్డ్ ఈస్ ది బండిల్ ఆఫ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ఆల్ బ్లిస్. సాయి'స్ విజన్ ఈస్ ఎ డివైన్ విజన్ విచ్ విల్ ఎలివేట్ యూ. సాయి'స్ హ్యాండ్ gives you mother's love and gives you the happiness which you get in mother's love. This is what I tell you as the truth that exists.
0: Karpurembu telupu, karpurembu telupu, kamadhenu telupu, చుక్క తెలుపు హంస రెక్క తెలుపు. కర్పూరంబు తెలుపు కామధేనువు తెలుపు, చుక్క తెలుపు హంస రెక్క తెలుపు. అందమైన సాయి మందహాసము తెలుపు, అంద

0: camphor is white. The desire-giving cow, Kamadhenu, is white. The star is white. The wing of the swan is white. The smile of the beautiful Sai is white. This is the truth which I am telling you. The path of Sai is the path of truth.
1: Prema Swarupulara. Pushti, Mariyada, Pravahamu, Ani, Jeevulu Moodu Vidhamulainatuvanti Varunnaru.
0: The Jeevas are of three kinds. Sushti, Mariyada, Pravaha.
1: Pushti Jeevulanaga, Tamu Yetti Purushartamu Cheyakapoyinappatikini, సత్కర్మలతోను సదాచారం వల్లను సత్ప్రవర్తన చేతను భగవత్ అనుగ్రహమునకు పాత్రులై భగవత్ ప్రేమకు గురి అయి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవిస్తుంటారు.
0: ది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ పుష్టి, ఆల్దో దే డు నాట్ పెర్ఫార్మ్ ఎనీ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ పురుషార్థాస్, యట్ బై గుడ్ వర్క్, బై గుడ్ కాండక్ట్ అండ్ బై doing good deeds, they earn God's grace and God's love.
1: Intiye kaadu Ishwara premaku kudanu samipulavutuntaru.
0: Not only this, they become close to Ishwara's prema or love.
1: Daivamu vatti varini premistu untadu.
0: God loves such people.
1: Ee premaku moola karanamu premane karanamu.
0: For this God's love is responsible.
1: ప్రేమను ప్రేమ ద్వారానే అందుకోవాల్సి వస్తుంది.
0: వీ హ్యావ్ టు గెట్ లవ్ త్రూ లవ్.
1: ఈనాటి మానవులు యందు ప్రేమ పదార్థముల నిమిత్తమే ప్రాకులాడుతుంటారు.
0: ఇన్ మ్యాన్ ఆఫ్ టుడే హిస్ లవ్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ మెటీరియల్స్.
1: కానీ పుష్టి అయినటువంటి జీవుల యొక్క ప్రేమ పరార్థ నిమిత్తమై ప్రాకులాడుతుంటారు.
0: బట్ ది లవ్ ఇన్ ఎ పర్సన్ హూ ఇస్ కేటగరైజ్డ్ యాస్ పుష్టి, హీ విల్ బి ఆఫ్టర్ డివైన్ అండ్ స్పిరిచువల్.
1: వారి హృదయమందు, వారి చర్యల యందు, వారి మాటల యందు, వారి చూపుల యందు కూడాను ప్రేమమయమైనటువంటి యొక్క లీనమైనటువంటి యొక్క దైవత్వం ఇమిడి ఉంటుంటాది.
0: ఇన్ ది హార్ట్స్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది కాండక్ట్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది విజన్ ఆఫ్ సచ్ పీపుల్ ఆల్వేస్ లవ్ ఆఫ్ గాడ్ ఇస్ సీన్.
1: అట్టి తెగకు సంబంధించినటువంటి వారే గోపికలు.
0: ది గోపికాస్ బిలాంగ్ టు దట్ కేటగిరీ.
1: అట్టి వారిని యాస్తికులు అని కూడాను చెప్పబడుతూ వచ్చింది.
0: సచ్ పీపుల్ హావ్ ఆల్సో బీన్ కాల్డ్ యాస్తికాస్.
1: వారు అనేక పర్యాయములను కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ వచ్చేటువంటి వారు.
0: మెనీ టైమ్స్ దే యూస్ టు ప్రే టు లార్డ్ కృష్ణ.

0: చూపగ ప్రేమన్నతుళ్ళు ప్రవచింపగ మురళి గానము చేయగలి. సర్వము ప్రేమమైనటువంటిది వారి జీవితము.
1: Their life was full of prema or love. They used to pray to the Lord, asking him to sing on his murali, play on his murali, so that their fields of their hearts, which are bereft of love, have the seeds of love and have raindrops of love, and love may flow as rivers of love. This was what they were praying to the Lord.
0: Kanukani, pushti jeevulu yokka tattvamu premamayamainatundi jeevitamu.
1: This is the reason why the aspect of people who are called the pushti people, that
0: Aktivaru, is jagattunaku sarvasamanyamainatundi vyaktuluga gochistuntaru.
1: Such people appear to the world as if they are quite ordinary people.
0: వారి యందు భక్తి ప్రపత్తులు ఏమాత్రం కూడాను ప్రకటిస్తూ ఉంటుండవు.
1: డివోషన్ అండ్ దేర్ డిజైర్ అటాచ్మెంట్ డస్ నాట్ అపియర్ ఇన్ ఎనీ
0: జన్మాంతర సుకృతం చే ఏర్పడేటువంటి యొక్క పవిత్రమైన ప్రాప్తి.
1: దిస్ ఇస్ సమ్ సీక్రెట్ క్వాలిటీ విచ్ కమ్స్ బికాస్ ఆఫ్ ది గుడ్ దే హావ్ డన్ ఇన్ దేర్ ఎర్లియర్ లైఫ్.
0: అట్టి వారిని సమీపించి భగవంతుడు అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతులను అనుగ్రహించి వారిని దరిచేర్చుకుంటుంటాడు.
1: God comes close to such people, gives them prosperity and bliss, and gets them near him.
0: Inka maryada jeevulu ani rendo varu.
1: The second category have been called maryada.
0: Varu bhagavantuni aaradhana salputu vedadhyayanamulu cheyutu shastra padanalu salputu aneka vidhamulaitanti purushartamulu varu chestu untaru.
1: While praying to God and while studying the Vedas and the Shastras, they will be performing the various prescribed purushartas.
0: వీరు భగవంతుని ప్రేమించేటువంటి వారు.
1: దీస్ ఆర్ పీపుల్ హూ లవ్ గాడ్.
0: కానీ పుష్టి జీవులు భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వారు.
1: ది డిఫరెన్స్ ఈస్ దోస్ బిలాంగింగ్ టు ది ఫస్ట్ కేటగిరీ పుష్టి ఆర్ బీయింగ్ లవ్డ్ బై గాడ్.
0: ప్రేమింపబడినటువంటి వారికి ప్రేమించేటువంటి వారికి అమిత వ్యత్యాసం ఉంటున్నది.
1: దేర్ ఇస్ అ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ హూ ఆర్ లవ్డ్ బై గాడ్ అండ్ పీపుల్ హూ లవ్.
0: మన యందు ప్రేమ ఉండినప్పటికీ భగవత్ ప్రేమ లేకుండా మన ప్రేమ నిరుపయోగం అవుతుంది.
1: Although there is love in us towards God, if God has no love to us, our love will become useless.
0: మనం ఇటువైపున త్రిప్పి నంబర్ త్రిప్పి టెలిఫోన్ చేసినప్పటికీ రెండో వాడు దానిని ఎత్తుకుంటే మనం ఎన్ని పర్యాయం చేసి కూడా ప్రయోజనం ఉండదు.
1: On one side, although we dial the telephone, if the man at the receiving end does not lift the telephone, there is no purpose in your dialing.
0: అదే విధముగానే నీ ప్రేమను మాత్రమే నీవు చూచుకొని నీ ప్రేమను మాత్రమే నీవు కొలతబద్దలుగా వేసుకుని నీ ప్రేమ యొక్క తత్వమును మాత్రమే నీవు విచారించుకుంటూ పోతే ఎట్టి ప్రేమకు భగవంతుడు పాత్రుడవుతాడు, ఎట్టి ప్రేమకు భగవంతుడు సన్నిహితుడవుతాడు అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్, ఇఫ్ ఆల్వేస్ యూ లుక్ ఎట్ యువర్ లవ్ అండ్ మేక్ ఎ యార్డ్ స్టిక్ ఆఫ్ యువర్ ఓన్ లవ్ అండ్ డూ నాట్ రికగ్నైజ్ వాట్ కైండ్ ఆఫ్ లవ్ విల్ బి రికగ్నైజ్డ్ అండ్ రివార్డెడ్ బై గాడ్, దట్ విల్ నాట్ గివ్ యూ ది బెనిఫిట్స్ ఆఫ్ యువర్ లవ్.
0: నీవు చేసేటువంటి పూజలకు భగవంతుడు ప్రేమించడు.
1: God will not love you because of the puja.
0: నీవు చేయే ధ్యానములకు భగవంతుడు సన్నిహితుడు కాడు.
1: God will not be close to you for your jhana.
0: నీ హృదయం యొక్క పరివర్తన యందే భగవంతుని యొక్క సన్నిహితుని చేసుకోవడానికి వీలవుతుంది.
1: It's only possible to get God close to you by the transformation which you bring about in your mind.
0: ఈ శ్రవణ మనన నిత్యధ్యాసములు అన్ని కూడాను భౌతికమైనటువంటి యొక్క తృప్తి నిమిత్తం ఏర్పడినటువంటివి.
1: All the shravana, manana, nididhyasana, listening to good things are for the purpose of worldly elevation.
0: హృదయ పరిశుద్ధమే భగవంతుని యొక్క ప్రీతికరమైనటువంటి పదార్థము.
1: క్లీన్ హార్ట్ ఇస్ ది ఓన్లీ థింగ్ విచ్ విల్ బి లవ్డ్ బై గాడ్.
0: దయగల మందిరం, దయగల హృదయమే దైవ మందిరము.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ది హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకనే సద్భావములు, సద్గుణములు, సదాచారములు మానవుని యందు ఏనాడు అభివృద్ధి అవును ఆనాడే దైవము సన్నిహితుడవుతుంటాడు.
1: A compassionate heart is the temple of God. So in man, only when good conduct and compassion and belief and faith in God prosper, then
0: kanuka enta vedadhyayanam chesinappatikini, enni shastramulu patinchinappatikini, enta vidyavantudainappatikini, hudaya parishuddhamu lekundina అన్ని కూడాను కేవలము ఒక కుత్రికమైనటువంటి కృత్రిమమైనటువంటి ఒక జీవితంగా రూపొందింప చేస్తుంది.
1: However much you may study the Vedas and the Shastras and whatever education you may have, if there is no purity of heart, all this learning will appear to be artificial.
0: కనుకనే చిత్తస్య శుద్ధియే కర్మః అని శాస్త్రం బోధించింది.
1: The Shastras have taught us that the cleansing of your own heart is the real work.
0: చిత్తశుద్ధి అన్నింటికి అత్యవసరము.
1: Cleansing of one's chitta is necessary for all other things.
0: చిత్త శుద్ధి లేని శివ పూజ ఏటికి, ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, పాక శుద్ధి లేని బాండమేల.
1: What is the use of making Shiva Puja if your chitta is not clean? What is the use of practicing anything if there is no purity in your heart?
0: ఈ విధముగా హృదయ పాత్రను మనము పరిశుద్ధముగా ఉంచుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి కర్మలను మనము చేపట్టాలి.
1: In this manner, in order to cleanse the vessel of your heart, you will have to undertake good work and
0: ఏ కర్మః అని శాస్త్రం బోధించింది.
1: The shastras have taught us that the cleansing of your own heart is the real work.
0: చిత్తశుద్ధి అన్నింటికి అత్యవసరము.
1: Cleansing of one's chitta is necessary for

0: We'll have to undertake good work and good conduct.
1: గంటలు గంటలు జపములు చేస్తుంటాం మనం.
0: We perform japa for hours and hours.
1: దినములు దినములు ధ్యానం సల్పుతుంటాము.
0: We perform jhana day after day.
1: కానీ ఎవరిని ధ్యానం చేస్తున్నాడో అతనికే తెలియదు.
0: But he does not know whom he is meditating as.
1: ఏ నామమును జపిస్తున్నాడో అతనికే అర్థం కాదు.
0: He does not know what name of the Lord he is in japa.
1: దైవం అంటే ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి జప ధ్యానములు ఏమాత్రము అవసరం లేదు.
0: For one who has recognized the nature of God as truth, there is no need for japa or jhana.
1: నిజముగా దైవము తన యొక్క స్వరూపమై ఉంటున్నది.
0: Truly, God is in his own form.
1: తన యొక్క నిజ సత్వమే దైవత్వము.
0: His own true aspect is divinity.
1: కనుకనే వ్యక్తిత్వం యొక్క స్వభావమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి సాధనలే ఈ జప తపాది యోగ నిష్ఠలన్నీ.
0: In other words, the recognition of the natural state of the individual himself, that is the basis of the japa and jhana.
1: Swabhavam.
0: Swabhava, which means the natural.
1: అనగా ఏమిటి? మానవుని యొక్క స్వభావం అని మనం అర్థం తీసుకుంటుంటాం. మానవుడు ఏదో కొన్ని లౌకికమైనటువంటి యొక్క చింతలు ఎందు మునిగి లౌకికమైన చర్యలు ఎందు పాల్గొని తన యొక్క నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండటమే మానవుని యొక్క సహజం అనుకుంటున్నాం. అది ఏ స్వభావం అనుకుంటున్నాం.
0: We generally think that the word swabhava means the natural state of man and man's daily routine and man's involvement in the world, because that is common, we think that is swabhava.
1: Kingdom of heaven lo kuda meeru chusi untaru.
0: You might have seen it in the kingdom of heaven as well.
1: Oka fisherman nirantaramu arustu undetunte vaadu Peter anetunte vaadu.
0: One fisherman by name Peter was always speaking very loud.
1: Vaadu cheptuntadu vaani swabhavam adi antuntunnadu.
0: His brother said that is his nature.
1: Kani archatam manavuni yokka swabhavama kaadu kaadu.
0: But to cry loudly every time, is that man's nature?
1: Nitya jeevitamulo abhruddhi gaavinchukunnatundi swabhavam ayyundochunu kaani tana swabhavam kaadu adi.
0: To shout every time may be his nature, which has promoted in his daily life.
1: Oka pillavaadu edustuntadu,
0: a child will be crying.
1: ఏడ్చడం వారి స్వభావం అంటుంటాం మనం.
0: We think that crying is the nature of a child.
1: కానీ ఏడ్చడం మానవుని యొక్క స్వభావం కాదు, అస్వభావం.
0: But crying cannot be the nature of man. It is really contrary.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: There's one small example.
1: మనం బజారులో ఎక్కడైనా నడుస్తూ వెళుతుంటే దారిలో ఎవరో గట్టిగా ఏడుస్తూ ఉంటారు.
0: When we walk in the bazaar, we find some person crying loudly.
1: వారి దుఃఖమును చూచి అటు ఇటు పోయేటువంటి వారందరూ కూడాను ఆ దుఃఖమునకు కారణం ఏమిటో అని ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తుంటారు.
0: Looking at this crying man, everyone who meets him will ask him, what is the reason for your crying?
1: ఈ ప్రశ్నలకు కారణం ఏమిటి?
0: What is the reason for this question?
1: మానవుడు ఏడ్చడం అనేటువంటిది స్వభావం కాదు.
0: Man crying is not natural to him.
1: అలాంటి స్వభావం కానటువంటి అస్వభావాన్ని ఎందుకు ఇతను పొందాడు అనేటువంటి కారణం చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రశ్నిస్తుంటాడు.
0: The basis for this question is, why is this unnatural state of crying is at possession of this man? So everyone asks a question.
1: అదే మార్గమునందు ఒక వ్యక్తి ఆనందంతో ఉప్పొంగి తాను ఉల్లాసంతో ఊగుతుంటాడు.
0: In the same path, another individual will be happy and will be exuberant.
1: కానీ అట్టి వారిని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదని ప్రశ్నించరు.
0: Looking at such person, nobody will ask the question, why are you not crying? To be happy is nature.
1: అదే విధముగానే మానవునికి పుష్టి అనగా దైవ ప్రేమకు పాత్రులయ్యేటువంటి యొక్క ప్రవర్తన యందు మానవత్వం అంకితం చేయటము మానవ స్వభావం.
0: In the same manner, pushti to a man by which he earns the grace of God. This is the nature of man.
1: Anaga, idi atma trupti nimittamai jarigetvanti vaneetvanti yokka margam nandu English nandu kodanu consciousness follow cheyamantunnaru.
0: This means nature of man is to follow his consciousness, to do something which will give his self satisfaction.
1: Kanukani nee consciousness ni follow cheyatam aneetvantidi nee atma tattvanni ni anusarincheetvantidi nee sahajam kaani బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క గౌరవ మర్యాదలను అనుసరించడం అనేటువంటిది నీ సహజం కాదు.
0: Thus, to follow your consciousness and to do what your atma dictates is your nature, but to do follow the external appearance is not your nature.
1: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మన ఆత్మ తృప్తి నిమిత్తమే జరుగుతున్నదా లేదా అనేటువంటి విచారణ జరపాలి.
0: So whatever work we do, we have to ask the question, is this work satisfying our atma?
1: నేను ఈ పని చేస్తే నాకు తృప్తియా లేక జగత్తునికి తృప్తియా అని విచారించాలి.
0: We must make the discrimination, if I do this

0: will it give me satisfaction or to the world?
1: జగత్తు మెచ్చని లేక దూషించని విమర్శించని నీవు దానిని లెక్క చేయనక్కర్లేదు. అతృప్తికై నీవు పాటుపడటానికి ప్రయత్నించాలి.
0: యూ డూ నాట్ హ్యావ్ టు కేర్ ఫర్ ది ఫ్యాక్ట్ వెదర్ ది వరల్డ్ అప్రూవ్స్ ఇట్ ఆర్ డిస్అప్రూవ్స్ ఇట్ బట్ యూ హ్యావ్ టు కేర్ ఫర్ వెదర్
1: ఈ లోక సంబంధమైనటువంటి దూషణ భూషణ తిరస్కారం అన్ని కూడా నువ్వు కేవలము కదిలిపోయే మేఘంలో వంటివి.
0: All the blame and praise which comes for this world are like passing clouds.
1: మనం చేసినటువంటి ప్రతి పనికి కూడాను కొంతమంది మంచి అంటే మరి కొంతమంది చెడ్డ అంటుంటారు.
0: For every work that we do, some people say it is good, others say it is bad.
1: ఈ మంచి చెడ్డల మాటల యొక్క మ్యాజిక్లే కాని మనసు యొక్క తత్వం కాదు.
0: దీస్ వర్డ్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఓన్లీ మ్యాజికల్ వర్డ్స్ బట్ దే ఆర్ నాట్ ది ట్రూ స్పిరిట్.
1: కనుక రెండింటిని నీవు లెక్క చేయకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు అనుసరించాలి.
0: విదౌట్ కేరింగ్ ఫర్ బోత్ యూ మస్ట్ ఫాలో ది కాన్షియస్నెస్ అండ్ యువర్ ఆత్మ.
1: ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించినటువంటి వ్యక్తి పుష్టి జీవులు అని పిలువబడుతూ వస్తుంది.
0: ఇండివిజువల్స్ హూ ఫాలో సచ్ ఎ పాత్ ఆర్ కాల్డ్ పుష్టి జీవాస్.
1: ఇంకా మూడవదైనటువంటి ప్రవాహ జీవులు.
0: ది థర్డ్ కేటగిరీ మే బి కాల్డ్ ది ప్రవాహ జీవ.
1: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములందు మునిగి సంసార సాగరం నందు మునిగి తేలుచు దారి గానక కట్టగడపటికి ఇది ఎన్ని రకములైనటువంటి యొక్క సుడిగుండములలోకి తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ దైవ చింతనారహితులైనటువంటి వారు నిరంతరం కూడాను పునరపి జననం పునరపి మరణం ఇదే ప్రవాహమైనటువంటి యొక్క జీవులు.
0: దీస్ పీపుల్ గెట్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ వరల్డ్లీ బిజినెస్ అండ్ దే గెట్ ఇమర్స్డ్ ఇన్ ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ దే ఆర్ డ్రాన్ ఇన్ టు ది స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ అండ్ ది వరల్డ్ విండ్ ఆఫ్ లైఫ్ అండ్ దే హ్యావ్ నో థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ అండ్ దే విల్ బి బోర్న్ డై రీబోర్న్ అండ్ డై అగైన్.
1: ప్రవాహం అనగా ఏమిటి? కొంత జలం పోతుంటే మరి కొంత జలం రావటం. నిరంతరం కూడాను ఆ నిలిచినటువంటి జలం అక్కడ ఉండటం వీలు కాదు. ఎప్పుడు కూడా నువ్వు ప్రవహిస్తూనే ఉంటుంటుంది. ఒక్క స్థానంలో ఉండటం వీలు కాదు.
0: ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ప్రవాహ స్ట్రీమ్ మీన్స్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్ ఆల్ ది టైమ్. దేర్ ఇస్ నో స్టేషనరీ వాటర్ ఫ్లో.
1: ఏనాడు అంత్యము?
0: వేర్ ఇస్ గోయింగ్ టు ఎండ్?
1: ఎక్కడ దీని గమ్యము?
0: వాట్ ఈస్ ది డెస్టినేషన్ ఆఫ్
1: ఈ ప్రవాహం? ఎందుకు?
0: వాట్ ఈస్ ది స్ట్రీమ్ ఇంటెండెడ్ ఫర్?
1: మానవ జీవితం అనేటువంటిది పుట్టినది చచ్చుట కోసము, సత్యున్నది పుట్టట కోసము అన్నంత మాత్రమే. ఇంకా చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ మానవత్వము ఇంకా దేనిని సాధించగలదు?
0: ఇఫ్ మ్యాన్స్ లైఫ్ ఇస్ సచ్ దట్ ఇఫ్ టు డై టు బి బోర్న్ అగైన్ అండ్ ఇఫ్ యు ఆర్ బోర్న్ టు డై అగైన్ దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్స్ లైఫ్ కెన్ అచీవ్?
1: ప్రేమ స్వరూపులారా, పుట్టినది ఎందుకోసం అంటే తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై పుట్టినాము. సత్యాన్ని గుర్తించాలి.
0: ప్రేమ స్వరూపాస్ వీ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీ ఆర్ బోర్న్ సో దట్ వీ మే నాట్ బి బోర్న్ అగైన్.
1: తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై మనం తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి?
0: ఇఫ్ వీ ఆర్ టు మేక్ ది అటెంప్ట్ డ్యూరింగ్ అవర్ లైఫ్ నాట్ టు బి రీబోర్న్ అగైన్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ హ్యావ్ టు డూ?
1: ఏదైనా ఒక మొక్కలు పుట్టాలంటే దీనికి విత్తనాలు ఉంటుండాలి.
0: ఇఫ్ ఎనీ ప్లాంట్ హ్యాస్ టు స్ప్రౌట్ దేర్ హ్యాస్ టు బి ఎ సీడ్.
1: అదే విధముగానే మనలో ఏదైనా కొన్ని సంకల్పములు అనేటువంటిది ఉండినప్పుడే ఈ సంకల్పం అనేటువంటి విత్తనం ద్వారా తిరిగి తిరిగి పునర్జన్మం అనేటువంటి మొక్కగా తయారవుతుంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ ఇన్ అస్ దేర్ ఆర్ సీడ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిజైర్స్ దిస్ సీడ్ విల్ అగైన్ గివ్ బర్త్ టు అనదర్ లైఫ్.
1: కనుకనే ఇది సంకల్పరహితం చేసుకునేటువంటి నిమిత్తమై మన జీవితంలో క్రమక్రమేణా ఆశలను తగ్గించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
0: So that if in our life we have to be bereft of sankalpas, gradually we must diminish the desires.
1: ఈ ఆశను ఏ రీతిగా మనం తగ్గించుకోవాలి?
0: ఇన్ వాట్ మేనర్ కెన్ వి రిమూవ్ అవర్ డిజైర్స్?
1: దీనికి ఆధారం ఏమిటి?
0: వాట్స్ ది బేసిస్ ఫర్?
1: ఆశ నిరాశ మధ్యలో మానవత్వం ఎంత కృంగి కృషించి కుండిపోతున్నదో చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ హౌ వన్స్ లైఫ్ ఇస్ కంప్రెస్డ్ బిట్వీన్ ఎ డిజైర్ అండ్ ల్యాక్ ఆఫ్ డిజైర్.
1: దైవమునకు మూడు శక్తులు ఉంటున్నాయి. అనంత శక్తులు ఉండినప్పటికీ మన లౌకికంగా యోచించుకోవటానికి, ఆధ్యాత్మికంగా విచారించడానికి, ఆస్తికంగా సాధనలు సలపడానికి మూడు రకమైనటువంటి శక్తులు మనకు కనిపిస్తుంటాయి.
0: ఆల్దో గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ పవర్స్ యట్ ఫర్ ది పర్పసెస్ ఆఫ్ అవర్ డిస్క్రిప్షన్ అండ్ ఫర్ అవర్ స్పిరిచువల్ పాత్ దేర్ ఆర్ త్రీ కేటగిరీస్ ఆఫ్ పవర్స్ టు గాడ్.
1: మొదటిది పరాశక్తి.
0: ది ఫస్ట్ వన్ కెన్ బి కాల్డ్ పరాశక్తి.
1: రెండవది అపరాశక్తి.
0: ది సెకండ్ వన్ కెన్ బి కాల్డ్ అపరాశక్తి.
1: మూడవది అవిద్యాశక్తి.
0: ది థర్డ్ వన్ ఇస్ అవిద్యాశక్తి.
1: పరాశక్తి అనగా విష్ణు శక్తి అని అర్థం.
0: పరాశక్తి ఈజ్ శక్తి రిలేటింగ్ టు ది విశ్వ ఆర్ ది వరల్డ్.
1: విష్ణు,
0: విష్ణు శక్తి.
1: విష్ణు అనగా ఏమి? సర్వవ్యాపకత్వమైనటువంటి శక్తి, పరాశక్తి.
0: The word Vishnu can be explained by saying it is present everywhere.
1: కానీ పరాశక్తి అంటే ఏమిటో అనేటువంటి అర్థాన్ని గుర్తించుకోలేక ఏ కాళ్ళనో ఏ అమ్మనో ఏ లలితనో పెట్టుకుని పరాశక్తి పరాశక్తి అని ప్రార్థిస్తుంటున్నాము. ఈ ఆకారములు కాదు పరాశక్తి. నిరాకార సంబంధమైనటువంటి యొక్క సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క శక్తియే పరాశక్తి.
0: Not understanding the full meaning of this Parashakti, the omnipresent Shakti, we have some form of a goddess and we pray, calling it Parashakti.
1: Inka Aparashakti anaga, Kshetrajnuni yandu nivasinchetuvanti yokka Chaitanya Shaktini Aparashakti.
0: Aparashakti can be described by saying that is the Shakti which resides, the living force which resides in the Kshetrajna.
1: Anaga, Aparashakti anaga, పరాశక్తి వలె సర్వవ్యాపకం కాకుండా క్షేత్రమనేటువంటి యొక్క దేహమునందు నకసిక పర్యంత్రం మాత్రము సర్వత్రా సంచరించేటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి శక్తిని అపరాశక్తి.
0: అన్లైక్ పరాశక్తి విచ్ హ్యాస్ టు బి రిగార్డెడ్ అస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ బీయింగ్ ఆమ్నిప్రెజెంట్, అపరాశక్తి ఈజ్ వన్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ టు ఎన్ ఇండివిజువల్ ది లివింగ్ ఫోర్స్ ఇన్ ది క్షేత్ర ఆర్ ది హ్యూమన్ బాడీ.
1: పరాశక్తి అనగా సమష్టి శక్తి పరాశక్తి.
0: Parashakti is the totality of power.
1: Aparashakti anaga vyashti shakti aparashakti.
0: Aparashakti is the individualized shakti.
1: Kanuka aparashakti anetundi danini ye vidhanga manam pilustunnam antunte idi kevalamu aatma shakti leka jeeva shakti ani pilustunnam.
0: Aparashakti has also been called by us as confined to a jeeva, jeeva shakti or the aatma shakti.
1: Inka avidya shakti.
0: The third one is avidya shakti.
1: Avidya shakti anaga కేవలము ఈ మానవత్వం అనేటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరిచారములు యందు పరిసరములు యందు కొన్ని పనుల యందు తన యొక్క వ్యష్టి ఆశలను పురస్కరించుకుని వాంఛతో అనగా మాయా సంబంధమైనటువంటి యొక్క వాంఛలతో కూడినటువంటిది.
0: అవిద్యాశక్తి ఇస్ రిలేటెడ్ టు ఇల్యూషన్ ఆర్ మాయా బై విచ్ మ్యాన్ గెట్స్ ది స్ట్రెంగ్త్ టు ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు హ్యూమన్ లైఫ్.
1: అనగా దీనిని మనం ఏ రీతిగా మనం పోల్చుకోవచ్చు అంటే అహం దేహాస్మి అనిత్యమై కర్మాచరణ యందు కర్తవ్యాన్ని కాలమునందు అంకితం గావించుకునేటువంటి ఈ క్రియాశక్తియే ఈ యొక్క అవిద్యాశక్తి.
0: ది కెపాసిటీ ఆర్ ది శక్తి టు డూ వర్క్ ఇన్ ది బిలీఫ్ ఇన్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ది హ్యూమన్ బాడీ అండ్ దట్ ది హ్యూమన్ బాడీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు సర్వ్. దిస్ ఈస్ అవిద్యాశక్తి.
1: అపరాశక్తి అనేటువంటిది అహం జీవాస్మి అనేటువంటి చేరినటువంటిది.
0: అపరాశక్తి కమ్స్ ఫ్రమ్ యువర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ జీవ అండ్ నాట్ ది బాడీ.
1: పరాశక్తి అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వం చెందినటువంటి.
0: పరాశక్తి రిలేట్స్ టు ది ఆస్పెక్ట్ వేర్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ బ్రహ్మన్.
1: అహం దేహాస్మి అనేటువంటిది ఒకటి, అహం జీవాస్మి అనేటువంటిది ఒకటి, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది మరొకటి.
0: దీస్ త్రీ శక్తిస్ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ అహం దేహాస్మి, అహం జీవాస్మి, అహం బ్రహ్మాస్మి, ది బాడీ అండ్ ది మైండ్ అండ్ ది బ్రహ్మన్.
1: కనుక నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై ఆచరించి ఈ లౌకిక జీవితములందు సుఖ సంతోషములు భోగ భాగ్యములు అనుభవించాలని ఆశించి చేసేటువంటి కర్మల యొక్క పరిణామమే ఈ యొక్క అవిద్యాశక్తి యొక్క పరిణామం.
0: ఆల్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ ఫీలింగ్ హూ యూఆర్ ఎ వాటర్ బబుల్ దట్ యూ ఆర్ ది బాడీ అండ్ దట్ ది బాడీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ది కంఫర్ట్స్ దట్ యూ గివ్ టు యువర్ బాడీ ఇన్ దట్ ఇల్యూషన్ కమ్స్ ఫ్రమ్ ది అవిద్యాశక్తి.
1: కనుకనే పరాశక్తిని జ్ఞానశక్తి అని చూచాం.
0: పరాశక్తి హ్యాస్ ఆల్సో బిన్ కాల్డ్ ది జ్ఞానశక్తి.
1: అపరాశక్తిని బలశక్తి అన్నారు.
0: అపరాశక్తి ఇస్ బలశక్తి.
1: ఇంకా అవిద్యాశక్తిని క్రియాశక్తి అన్నారు.
0: అవిద్యాశక్తి కెన్ బి కాల్డ్ క్రియాశక్తి.
1: జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటికి కర్తలు ఎవరు?
0: దీస్ త్రీ కేటగిరీస్ జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి. హూ ఇస్ ది సబ్జెక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ?
1: జ్ఞానం ఉండినప్పుడే బలం ఏర్పడుతుంది.
0: వెన్ దేర్ ఇస్ జ్ఞాన ఆర్ విజ్డమ్ యూ కెన్ గెట్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
1: బలం ఉండినప్పుడే క్రియను ఆచరిస్తాం.
0: వెన్ దేర్ ఇస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్ బల యూ కెన్ డూ ఎ వర్క్.
1: కనుక ఈ మూడింటికి ఏది ప్రధానమైనటువంటిది? జ్ఞానమే ప్రధానం.
0: ఇన్ ఆల్ దీస్ త్రీ వాట్ ఈస్ ది వెరీ బేస్ అండ్ దట్ ఈస్ జ్ఞాన.
1: ఇట్టి జ్ఞానమును మనం అనుభవించినప్పుడు, పొందినప్పుడు, లేక ప్రాప్తించినప్పుడు నానాదేవత కైవల్యం.
0: వెన్ యూ
1: అదే మన యొక్క జీవితం యొక్క పరమాశయము, అదే పరమావధి, అదే మన ధ్యేయము.
0: When you reach this stage of wisdom or jnana, then we can say you have reached the destination of your life. That is the end to which you have to go.
1: కనుకనే దైవత్వం అనేటువంటి యొక్క జ్ఞానము కానీ లేక జీవతత్వం అనేటువంటి యొక్క బలము కానీ క్రియాశక్తి యొక్క తత్వమైన అవిద్యా చేష్టలు కాని అన్ని మానవుని యందు త్రిపుటి స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
0: Whether it is the strength which comes from wisdom and divinity, or whether it is the strength comes to you as an individual, jiva, bala or physical strength, or the desire to do work with your body, all these three are in a human being together.
1: Triguna swarupudu, trigunatmakamainatvanti tattvamu, trikalatitamainatvanti yokka daivattvamu. Ee moodintikini moola sthanamu manavuni yokka dehame.
0: That is why this triplet of aspects of atma and body and mind have all been called the basis is the human being.
1: Devudanaga veru desamandunu ledu, devudanaga tanadu desamandi.
0: God does not exist as a separate entity outside you. God exists in you, in your body.
1: Papamanaga veru paradesamun ledu, taanu cheyu panula tagiliyundu.
0: Sin is not something which is outside you in the rest of the world. Sin is closely connected with the work that you do.
1: పుణ్యము కాని పాపము కాని మన యొక్క భావకర్మల ద్వారానే ఏర్పడుతున్నది కాని ప్రత్యేకించి ఒక దైవానుగ్రహం చేతనో దైవ ఆగ్రహం చేతనో ఏర్పడినటువంటివి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. నిత్య అనిత్య విషయ పరిశీలనే జ్ఞానము.
0: The ability to discriminate between permanent and impermanent.
1: ఏది నిత్యము ఏది అసత్యము అనేటువంటి యొక్క దీనిని నిర్ణయించేటువంటి వారెవరు?
0: What is permanent? What is impermanent? Who is it that has to decide?
1: నీ యొక్క అంతర్భావమే దీనికి ప్రధానమైన సాక్ష్యం.
0: Your internal consciousness is the main witness for this.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is a small example.
1: మనసు యొక్క వేగము మహా తీవ్రంగా ప్రయాణం చేస్తుంటాడు.
0: Mind is able to travel with a very large speed.
1: ఇది ప్రదేశము చెంతకు పోతున్నదా లేక ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుందా అనేటువంటి విషయాలను చేయాలి.
0: We can ask the question, when the mind travels, is the mind going to the place where it goes or is the mind bringing that destination to itself?
1: Nijamuga vicharana chesthe manasu aa pradesham daggariki povatam ledu, aa pradeshanni ikkadiki teppistundadu.
0: If you look at this carefully and in depth, the mind is not going to that place, the mind is making that place come to it.
1: Manamu manasu prayanam chestundadi ani bhavistunnamu, idi chaala porapatu.
0: We think that the mind is traveling, but this is wrong.
1: Meeru Bangalore lo car lo bayalu deri prayanamai vastunnaru.
0: You start in a car in Bangalore and you make the journey.
1: Gokulam daggariki vachetappudiki putra puttapatti daggariki vachindi anukuntunnamu.
0: When you near Gokulam, you tell yourself Puttaparthi has come very close to you.
1: Puttaparthi nee daggariki raledu, neeve Puttaparthi daggariki vachavu.
0: Puttaparthi has not come close to you. You have come close to Puttaparthi.
1: ప్రయాణము చేసిందేటువంటిది కేవలము ఒక జడమైనటువంటి యొక్క వస్తువులే ప్రయాణం చేస్తూ వస్తున్నాయి కానీ మనసు చాలా వేగంతో పోతుండదని అనుకుంటున్నాం. ఈ యొక్క భావాన్ని మనం కొంతవరకు మార్పు చేసుకోవాలి.
0: వాట్ ఈస్ ట్రావెలింగ్ అండ్ మూవింగ్ హియర్ ఆర్ ది లైఫ్లెస్ ఐటమ్స్ బట్ వీ థింక్ ద మైండ్ ఈస్ ట్రావెలింగ్.
1: పదార్థముల పైన ఉండినటువంటి వాంఛల చేత నిరంతరము పదార్థాన్ని మనం సమీపానికి తెప్పించుకుంటున్నాం.
0: Because of our desire for various material things, at all times we are bringing those
1: పదార్థములు యొక్క వాంఛనె మనం కొంతవరకు అరికట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ పదార్థములు ఈ మనసును సమీపించము.
0: If we can control to some extent our desire for materials, those matter will not come to our mind.
1: దీనిని ఆధారం చేసుకుని వేదాంతము మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నాడు. మనసే ఈ బంధమునకు మనసే ఈ మోక్షమునకు మూల కారణం అన్నారు.
0: It is in this context that the Vedanta has said that your mind alone is responsible for your bondage.
1: ఈ మనసు నిరంతరం కూడాను మనస్సు అనగా ఏమిటి?
0: This mind which we talk of, what is it?
1: మననము చేసేటువంటిదే మనస్సు.
0: That which thinks is the mind.
1: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నది శాస్త్రం.
0: The mind has been defined as the conglomeration of desires and sankalpa.
1: ఈ సంకల్ప వికల్పాలు దేని వల్ల కలుగుతుందది?
0: How, what gives rise to these sankalpas?
1: ఏ పదార్థం పైనను ఏ విషయం పైనను ఏ వ్యక్తి పైననో మనకు అమితమైనటువంటి యొక్క వాంఛలు ఉండటం చేతనే ఆ వాంఛలను ఒక స్వరూపకంగా నిరూపిస్తూ ఈ మనస్సు సమీపిస్తూ ఉంటున్నాయి.
0: ఇట్ ఈస్ అవర్ ఇంటెన్స్ లైక్ అండ్ అటాచ్మెంట్ టు ఐదర్ సమ్ పర్సన్ ఆర్ టు సమ్ మ్యాటర్ దట్ దిస్ మైండ్ గివ్స్ ఇట్ ఎ ఫార్మ్ అండ్ అపియర్స్ టు బ్రింగ్ గో క్లోజ్ టు ఇట్.
1: కనుకని మనస్సును ఇట్టి పదార్థముల పైనను విషయముల పైనను వ్యక్తుల పైనను పోనివ్వకుండా చేసే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక దైవం వైపున మరల్చే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క మార్గమును ఏర్పరుస్తూ వచ్చారు.
0: In order that your mind does not get attached to an individual or to a material thing, jhana or God has been given to you as a sadhana to turn your mind.
1: ఈ జ్ఞాన మార్గమును బోధించేటువంటి వారు అనేకంగా ఈనాడు తయారవుతూ వస్తున్నారు.
0: Those who teach this path of jhana or meditation, there are many today in the world.
1: కానీ ఆ జ్ఞానమును నేర్పించేటువంటి వారు కానీ, జ్ఞానమును ప్రబోధించేటువంటి వారు కానీ, జ్ఞానమును ప్రదర్శించేటువంటి వారు కానీ ఎలాంటి శక్తి సామర్థ్యమును కలిగి ఉండాలి?
0: But these people who either teach jhana or practice jhana or demonstrate jhana, what kind of strength should they have?
1: Nimita vidhi ani okati untundadi.
0: There is what is called a regulation which has been established.
1: Apara vidhi ani rendu untundadi.
0: The second regulation is apara vidhi.
1: Paripurna vidhi ani moodu untundadi.
0: The third state is paripurna vidhi.
1: Ee apara vidhi aneetundidi emiti?
0: What is the meaning of the apara vidhi?
1: ఈ అపార విధిని ప్రబోధించేటువంటి వారు మహా ఉత్తములుగా ఉంటుండాలి.
0: Those who teach this method of apara vidhi must be very good people.
1: ఏది ప్రధానమైనటువంటి విషయమో, ఎట్టి కర్మలు మానవుడు ఆచరించాలో, దానిని తప్ప అన్య మార్గంలో ఆ వ్యక్తిని ప్రవేశింప చేయకూడదు.
0: Those the individual should not be allowed to enter any other path except the most important one and except that is most suitable for that purpose.
1: జీవితం యొక్క పరమ రహస్యాన్ని గుర్తించి అందులో అనుభవించి ఆనందించి అన్యులకు బోధించేటువంటి వ్యక్తులుగా ఉంటుండాలి.
0: These individuals must be such that they have complete recognition of the secret of life and that they have understood it and lived in that.
1: ఇది పవిత్రమైనటువంటి యొక్క శాస్త్ర బోధగా ఉంటుండాలి.
0: దిస్ ఈస్ ది సీక్రెట్ టీచింగ్ ఆఫ్ ది శాస్త్రస్.
1: అనగా మానవుడు చేయవలసినటువంటి విధులు ఏమిటి?
0: విచ్ మీన్స్ వాట్ ఈస్ ది టైప్ ఆఫ్ లైఫ్ విచ్ మ్యాన్ హ్యాస్ టు లీవ్.
1: విసర్జించవలసినటువంటి విధులు ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ హ్యాస్ టు గివ్ అప్.
1: ఈ రెండింటినీ కూడాను కొంత విమర్శించి, విసర్జించవలసినటువంటి విషయంలో విసర్జింపజేసి, పొందవలసినటువంటి ప్రాప్తిని అందింపజేసేటువంటి దీనిని నియమ విధి అని చెప్తూ వచ్చారు.
0: To some extent, discuss these things and recognize what is it that man has to give up and what is it that man has to accept and to prescribe them, this is called the niyama vidhi.
1: Paripurna vidhi anaga okka pani cheppite aa paniki aneka rakamulainatundi panulu kuda nu cheyavalasi untuntadi.
0: Paripurna vidhi may be explained by saying, if you are given a task, the fulfillment of that task will require doing many other ancillary things as well.
1: Oka chinna udaharanam,
0: a small example.
1: భోజనం తయారైంది అంటే ఏమి దీని అర్థం?
0: ఇఫ్ ఇట్ ఇస్ సెడ్ దట్ యువర్ మీల్ ఈస్ రెడీ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్?
1: అనగా కాలహరణం చేయక కాళ్ళు చేతులు కడుక్కొని వంట రూమ్ లో వచ్చి కూర్చోమని దీని యొక్క అర్థం.
0: ది మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ విదౌట్ వేస్టింగ్ టైమ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ టేకింగ్ ది ఫుడ్, వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ కమ్ టు ది డైనింగ్ రూమ్.
1: ఇంతే కాకుండా మనం ఇంకా కొన్ని రకమైనటువంటి ఉదాహరణలు ఎన్నో తీసుకోవచ్చు.
0: నాట్ ఓన్లీ దిస్, వీ కెన్ గివ్ సెవెరల్ ఎగ్జాంపుల్స్ టు ఎక్స్ప్లెయిన్.
1: ఈనాడు ఒక టీ పార్టీ పెట్టాలని సంకల్పించుకున్నాం.
0: టుడే వీ వాంట్ టు అరేంజ్ ఏ టీ పార్టీ.
1: కానీ టీ పార్టీ అనుకున్నంత మాత్రం చేత టీ పార్టీ జరగదు. దీనికి అనేక సామగ్రిని ప్రోగు చేసుకోవాలి.
0: జస్ట్ బై వాంటింగ్ టు ఆర్గనైజ్ ఏ టీ పార్టీ యూ కెనాట్ హ్యావ్ ఇట్.
1: ఈ ప్రోగు చేసుకున్నటువంటి సామగ్రితో అనేక రకమైనటువంటి క్రియాకలాపము సర్పోలాలి.
0: You have to collect so many ancillaries which are required for the tea party.
1: ఇవన్నీ చేసిన తర్వాత కప్పు సాసరు టేబుల్ అన్ని స్పూన్లు అన్ని తయారు చేసుకోవాలి.
0: After collecting all these ingredients, you have to prepare your table, your cups, your saucers.
1: ఈ రకమైనటువంటి యొక్క అనేక కర్మలతో కూడినటువంటిదే ఈ లక్ష్యమైనటువంటి ఒక కర్మ.
0: This final objective of a tea party is something which is a conglomeration of all these ancillary tasks.
1: అన్నము తినాలనుకున్న తక్షణమే ఆహారము మన టేబుల్ పైకి రాదు.
0: If you want to take your meal, immediately food is not going to come to your table.
1: దీనికి అనేక కర్మలు ఆచరిస్తూ అనేక పదార్థములు ప్రోగు చేసుకుని మనము దానిని ఏ రీతిగా పరిపక్వానికి తెప్పించుకోవాలనేటువంటి క్రియను ఆచరించి ఈ విధమైనటువంటి క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ బలశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే పూర్ణ నియమము అని చెప్పుకుంటూ వచ్చారు.
0: Many things have to be collected, they have all to be put together, cooked and prepared, and all the necessary work has to be done before you can have your meal. In this manner, the kriya shakti and the jnana shakti, all that has to be put together. This is the final name for the shakti which we are describing.
1: ee aaharam chesetvanti kriya shakti.
0: The work that you do in preparing the food can be called kriya shakti.
1: ee cheyabadinchetvanti yokka deha shakti, idi bala shakti.
0: The ability to do all that work by your body can be called the balashakti.
1: ఏ విధంగా కాఫీ చేయాలి అనేటువంటి విచారణ చేసేటువంటిది జ్ఞానశక్తి.
0: In what manner can we achieve this destination is called జ్ఞానశక్తి.
1: కనుక జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే పూర్ణ విధి అని.
0: The combination of జ్ఞానశక్తి, క్రియాశక్తి and బలశక్తి will be described as పూర్ణ విధి.
1: ఈ పూర్ణ విధి యందు పూర్ణుడై ఉంటుండాలి.
0: In this Purnavidhi, one has to have no defect. One has to be totally
1: Purnamada, Purnamidham, Purnat Purnamudachyate annadu.
0: This has been described by saying, Purnamadam, Purnamidham. That is complete and total. This is complete and total.
1: Purnamu nunchi Purnamu tiste, migilinadi Purname, tisinadi Purname.
0: From an infinite totality, if you remove another infinite totality, what remains?
1: Dini pariyamulu udaharanalu cheppanu.
0: Many times I have given you an example for this.
1: Manam oka kottuku poyi ఒక మనము బెల్లం తీసుకున్నాము.
0: వి గో టు ఎ షాప్ అండ్ వి టేక్ ఎ మౌండ్ ఆఫ్ జాగరీ.
1: ఈ మనము బెల్లము ఇంత పెద్ద ముద్దగా ఉంటుండాలి.
0: దిస్ మౌండ్ ఆఫ్ జాగరీ ఈజ్ ఎ హ్యూజ్ బ్లాక్.
1: ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాము, అందులో ఏదో చిన్న కొంచెం ముక్క తీసేసాము, కాఫీలో వేసాము, కాఫీ చేసుకున్నాము.
0: వి టేక్ దిస్ మౌండ్ ఆఫ్ జాగరీ హోమ్ అండ్ టేక్ ఎ స్మాల్ బిట్ అవుట్ ఆఫ్ ఇట్, పుట్ ఇట్ ఇన్ కాఫీ.
1: అయితే ఇంత ముద్ద నుంచి అంత ముక్క తీసినంత మాత్రం ఈ టీపు తగ్గిపోలేదు.
0: Because we have taken a small bit from this total rock,
1: mudda yokka pramanam tagindi kani deeni yokka madhuryam yokka ruchi yokka balamu e matramu tagaledu.
0: The quantity of jaggery has come down, but the quality of sweetness has not been decreased.
1: Ee mukkalo ye vidhamainatundi teepu unnado aa muddalo kuda ade teepu untundi.
0: The same sweetness that is present in this bit of jaggery is also present in the big rock.
1: Ee mudda mukkalo ye teepu untundado kaafilo kuda ade teepu untundi.
0: The same sweetness which is present in the big rock and the small bit is present in the coffee.
1: Ee gunam aneetundi teepu yokka gunamu sarvatra purnangane untundi.
0: This quality of sweetness is totality in the beginning and totality in the end also.
1: దీనినే పూర్ణమదం, పూర్ణమిదం, పూర్ణాత్ పూర్ణముదచ్చతి.
0: This is what is meant by
1: saying. అది పూర్ణమే, ఇది పూర్ణమే, అది పూర్ణమే.
0: That is total and infinite. This is total and infinite. And what remains?
1: ఈ పూర్ణత్వం ఎక్కడ ఉంచి వస్తుందంటే క్వాలిటీలో ఉంటుంటది కానీ క్వాంటిటీలో కాదు.
0: This totality, where does it exist? It is in quality and not in quantity.
1: కనుక మానవుని యొక్క క్వాలిటీ ఏమిటి? పూర్ణమతం, పూర్ణమిదం, వాట్ ఆర్ ఇతం, అది ఇది రెండు కూడా పూర్ణమే.
0: వాట్ ఈస్ మ్యాన్స్ క్వాలిటీ? దాట్ ఈస్ ఇన్ఫినిట్, దిస్ ఈస్ ఇన్ఫినిట్, బోత్ ఆర్ ఇన్ఫినిట్.
1: కనుక పరిపూర్ణుడు కావాలి అనేటువంటి యొక్క ప్రబోధన సలిపేటువంటి గురువులే పరిపూర్ణ విధులు అనుకుంటూ వచ్చాం.
0: So when we say that man has to become a total personality, we mean that the guru is the only total personality.
1: మానవుని యొక్క పరిపూర్ణత్వం ఎప్పుడు?
0: When does man become total?
1: మరణించిన తర్వాత పరిపూర్ణతమ కాదు కాదు.
0: We do not become total after death.
1: జీవితమునందే పరిపూర్ణుడు కావాలి.
0: One has to attain this totality only during
1: life. సజీవులయందే పరిపూర్ణం ఈ పెట్టాలి.
0: One should exhibit this
1: totality. గుర్తించాలి.
0: One should recognize this in living people.
1: పరిపూర్ణతను మనం వరించాలి.
0: We should accept totality.
1: పరిపూర్ణతను మనం భ్రమించాలి.
0: We should also think of it.
1: పరిపూర్ణములో నివసించాలి.
0: We should live in that.
1: పరిపూర్ణులు కావాలి.
0: We must become total.
1: పరిపూర్ణ ప్రేమ యందే పరిపూర్ణత్వం ఉంటుండాలి.
0: It is only in the totality of love.
1: ప్రేమ ఎక్కడ ఉండునో అక్కడ ద్వేషము ఉండుటకు వీలు కాదు.
0: Where there is love, there cannot be hatred.
1: కనుకనే ప్రేమను మనం పెంచుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి యొక్క ఈ పారమార్థిక మార్గం నందు మనం ప్రవేశించాలని సత్యాన్ని గుర్తించాలి.
0: ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ దిస్ టోటల్ లవ్, వీ హావ్ టు ఎంటర్ దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఈనాటి సాధకుని యొక్క పరిపూర్ణత్వం కానీ, ప్రసన్నత్వం కానీ, ప్రేమలు కానీ ఎంతవరకు ఉంటుంటాయంటే ధ్యాన రూమ్ లో కూర్చున్నంత వరకు ఫోటో కోసం పెట్టినట్టుగా నగుముఖము పెట్టుకుని ఉంటుంటాం. కేవలం ఈ ప్రదర్శనల కోసం వచ్చేటువంటి యొక్క ఇది కాదు, మనం ప్రసన్నతలు కాదు. ఒక ధ్యానం రూమ్ లో ఉండినంత వరకే మనం ప్రసన్నులు కాదు. జపములు చేసినంత వరకే మనం ప్రసన్నులు కాదు. సర్వదా సర్వకాలేషో సర్వత్ర ప్రసన్నత, ఎక్కడ చూసినా కూడా నువ్వు ప్రసన్నులై ఉంటుండాలి. ధ్యానం చేసే సమయంలో చక్కగా ప్రసన్నులుగా ఉంటుంది, బయటికి వచ్చి నౌకరుల పైన, భార్య పైన, ఇంకోరు పైన, ఇంకోరు పైన కోపం చేస్తుంటుంటే నీ ధ్యానం ఎంతవరకు? మార్నింగ్ పొద్దున్నే లేచిన తక్షణమే యోగము, మధ్యాహ్నము సంపూర్ణంగా భోగము, రాత్రికి రోగము. మూడు కాలములు ఎందు మూడు రూపాన్ని ధరిస్తే మనకి ఇంక త్యాగం ఎట్టవుతుంది? మూడు కాలములు ఎందు కూడాను త్యాగి కావాలి, మూడు కాలములు ఎందు కూడాను యోగి కావాలి. ఓ
0: The kind of total love that we see today is seen only in dhyana. When a man sits in dhyana, he smiles as if he is posing for a photograph. As soon as he comes out of the dhyana, he becomes very angry, either with the servants or with his wife, and all his smile has disappeared altogether. The kind of dhyana and the smile which we should have should be at all times and under all circumstances, one should smile, one should show love and not give place to hatred at all.
1: దివ్యాత్మ స్వరూపులారా, ఈనాడి ఆస్తికత్వం అంతా కూడాను వ్యాపార రంగంగా కూడాను కొంతవరకు తేలిపోతుంటున్నారు.
0: దివ్యాత్మ స్వరూప టుడే ది ఫెయిత్ అండ్ బిలీఫ్ హావ్ ఆల్సో బికమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్.
1: దైవత్వం అనేటువంటి దాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా ప్రార్థనలు సలుపుతున్నారు.
0: Without recognizing God and divinity in any manner, they are performing prayer.
1: తాను దైవం స్థాయికి చేరాలి కానీ దైవాన్ని తన స్థాయికి తిప్పించుకోకూడదు.
0: Man should reach the heights of God, but God should not be pulled down to the level of man.
1: ఏ పవిత్ర క్షేత్రమును దర్శించినప్పటికీ అక్కడ ఏదో తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటాడు.
0: Whatever pilgrim center one may go to, there also the pilgrim is only entering some kind of business.
1: ఈ వ్యాపారం ఎటువంటిది?
0: What kind of business is this?
1: ఇవి నిజంగా సహజంగా ప్రతి మానవుడు కూడా గుర్తించవలసినటువంటి విషయం.
0: These are things which every human being should recognize.
1: తిరుపతికి పోతుంటాం.
0: We go to Tirupati.
1: Rameswaram potuntam.
0: We go to Rameswaram.
1: Badriki potuntam.
0: Go to Badri.
1: Amarnathiki potuntam.
0: We go to
1: Kedarnathiki potuntam. Potuntam dabbunu kharchu pettukoni ee kharchaina dabbanta kuda nu tirigi bhagavantun daggara nunchi teppinchukotaniki prayatnam chestuntam.
0: We go to Kedarnath, Badrinath. We spend a lot of money and go on travelling, and we make every attempt to recover all the money we have spent on travelling.
1: Hey Srinivasa, నాకు ఈ కష్టాలు తీరి లాటరీలో టికెట్ ఫస్ట్ క్లాస్ నాకు వచ్చి అనేక విధమైనటువంటి వస్తుందంటే నేను తిరిగి వచ్చే వారమే నీకు వచ్చి నా తల వెంట్రుకలు అందిస్తాను అంటుంటాడు. ఉచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతుంటారు ఈనాడు.
0: We pray to the Lord, O Srinivasa, I will get back the money I have spent. If in the next week, in the lottery, I will gain a substantial amount of money, I will return to you and I will give my hair as an offering.
1: నిజముగా దైవత్వాన్ని ఏకిన గుర్తించినటువంటి వాడైతే ఇలాంటి కోరికలు కోరటానికి పూనుకుంటాడా?
0: Offering such mean hair, we want to get back wealth from God. Truly, if one understands God, will he make such mean desires?
1: నిజముగా ఇట్టివారు దైవానికి కూడాను దగా చేస్తున్నారు.
0: Such people truly are deceiving the God.
1: దైవం నీ వెంట్రుకలు కోరుతున్నాడా, లేక నీ ముడుపులను ఆశిస్తున్నాడా, లేక నీ ఆస్తిపాస్తులను ఆశిస్తున్నాడా? లేదు లేదు.
0: Is God wanting to get your hair? Is God wanting to get your offering? Is God wanting to get your wealth? No.
1: దైవము నిరంతరము కూడాను నిర్మలమైన నిశ్చలమైన నీ ప్రేమను ఆశిస్తున్నాడు.
0: God has always been wanting always to get your unwavering and pure love.
1: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి దైవమును ఈ విధమైనటువంటి వ్యాపారంలో దించి తాను కూడాను తన పెడమార్గమును పట్టి తన యొక్క గమ్యం ఏమిటో మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు.
0: By dragging God, who is the embodiment of love, into such business transaction, he is also forgetting himself and taking the wrong path.
1: అనేక మంది 199 మంది ఈ కోవకే చెంది ఉంటున్నారు.
0: 99 out of 100 people belong to this category.
1: ఏదో ఒక ఫలమును ఆశించే భగవంతుని ప్రార్థిస్తున్నారు.
0: They pray to God only because they want to get some benefit.
1: ఈ ఫలమును ఆశించి వస్తువులను ఆశించి ఫలము క్రియా ఫలమును కోరి ప్రార్థన చేసేటువంటి వారు భగవద్ భక్తులు అవుతారా?
0: Desiring material benefit and praying to God, will they be devotees of God?
1: ఇది వస్తు భక్తులుగా ఉంటున్నారు.
0: They will only be devotees of the material.
1: పదార్థములకు భక్తులుగా మారిపోతున్నారు.
0: They become devotees of matter.
1: నిజమైనటువంటి భక్తులు భగవంతుణ్ణి మాత్రమే కోరాలి.
0: True devotees will want to get only God.
1: నీవి తప్ప ఇతపరం వెరుగ మన్నింపందగు దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఆనాడు కరిరాజుకులను కోరాడు.
0: That day the king of the elephants said, I know no other path except the divine path. Come and save me. I have no other path.
1: ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడు? తన భుజబలం ఉండినంత వరకు కూడాను కోరాడారు కరిమకరి.
0: When did he offer this prayer? So long as had his own physical strength, he went on struggling with the crocodile.
1: Kriya shakti tho poradadu, deha balam tho poradadu. Ee rendu balamulu poyyetappudiki gnana balam praveshinchindi.
0: When the kriya shakti and the bala, physical strength has all disappeared and vanished, then wisdom dawned on that elephant.
1: Aanade ee gajaraju దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా దర్శిస్తూ వచ్చాడు.
0: దట్ డే ది ఎలిఫెంట్ కింగ్ హ్యాడ్ విజన్ ఆఫ్ డివినిటీ.
1: కనుక మనము చేసేదన్ని పూజలు, అన్ని వ్రతములు, అన్ని ధ్యానములు దైవాన్ని పొందే నిమిత్తమై ఉంటుండాలి, కానీ పదార్థాలు పొందేటువంటి నిమిత్తమై ఉంటుండకూడదు.
0: So all the pujas and all the dhyana which we have, we should pray to reach God, but not to get material benefit.
1: కనుకనే ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదము చెప్పడి గురుడు గురుడు, తండ్రి హరి చేయరుమనేది తండ్రి తండ్రి అన్నాడు.
0: That is why Prahlada has also said, what describes God is the real description, and the father who tells you to reach God is the real father, the guru who teaches you wisdom is the real guru.
1: కనుకనే మనము భక్తి భక్తి అని భజనలు చేస్తున్నాము, ధ్యానములు చేస్తున్నాము, జపమాలలు త్రిప్పుతున్నాము, యోగములో కూర్చుంటున్నాము, ఇవన్నీ కూడా కేవలము తనను పొందే నిమిత్తమయ్యే చేసేటువంటి యొక్క ప్రక్రియలనేటువంటి సత్యాన్ని మనం దృఢంగా విశ్వసించాలి.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ డివోషన్ వీ పార్టిసిపేట్ ఇన్ భజన్స్, వీ పార్టిసిపేట్ ఇన్ జప, వీ పార్టిసిపేట్ ఇన్ యాగ. వీ షుడ్ క్లియర్లీ అండ్ స్ట్రాంగ్లీ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ ఓన్లీ వేస్ అండ్ పాత్స్ టు రీచ్ గాడ్.
1: భావ రాగ తాళములు సమ్మిళితమైపోవాలి దైవత్వములు.
0: ఇన్ డివినిటీ భావ రాగ తాళ, దట్ ఈస్ ది థాట్, ది ట్యూన్ అండ్ ది టైమింగ్, దే షుడ్ ఆల్ కోయిన్సైడ్. దీని
1: త్రిమూర్తి స్వరూపం అని కూడా నిరూపించారు.
0: దిస్ హెస్ ఆల్సో బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది ఫార్మ్ ఆఫ్ ది త్రిమూర్తి.
1: త్రిమూర్తి అనగా ఏమిటి? మూడు తలలకు ఉన్నటువంటి వాడు గాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం భావిస్తున్నాం, కాదు. విష్ణు అనగా సర్వవ్యాపకత్వం అనేటువంటి జ్ఞానశక్తి.
0: We think by the word Trimurti that there is some form which has got three heads. That is not so. This consists of the omnipresence.
1: Bhavamulu srishtinchetvanti oka kriya shaktiye Brahma.
0: The kriya shakti which creates the thought, that is Brahma.
1: Sampurnamainatvanti dehabalamnu andinchetvanti oka Ishwarattame bala shakti.
0: That which gives you the total physical strength.
1: Kanukaneni jnana shakti, bala shakti, kriya shaktini moodintini ekam chesi nee prarthana selpali.
0: That is why your prayers and your jhana should consist of harmonizing your three aspects, the jnana shakti, the kriya shakti and the bala.
1: Dinine triputi trigunam tridalakaram trinetrancha triyayudham trijanma papa samharam ekabilvam shivarpanam annaru. Ee tridalam aneetundi oka bilvam untadi, moodu aakuluga untadi, kaani totemu okkate.
0: The harmonizing of these three types of strength, the jnana shakti, the bala shakti and the kriya shakti, this is represented symbolically by the tridala. Tridala having one common stem, all the three should be harmonized into one.
1: Manam bilvapatri vestunname kani bilvapatriga manam tayar kavatam ledu.
0: We are only using this tridala, the bilvapatri, in our puja, but we are not transforming.
1: Trishulani chustunnam gaani trishulam yokka tattvanni artham cheskovatam ledu.
0: We are seeing the trident, the trishula, but we do not understand its significance.
1: Anaga jnana shakti, bala shakti, kriya shakti moodinti endukudunu okkate aadharamainatundi stambham untundali.
0: The meaning of this is that in the jnana, bala and kriya shakti we should have the same origin and stem.
1: Kanukani ఆధారము ఆధేయము ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకుంటుంటే మన యొక్క ధ్యేయమును మనం చెందగలటానికి ఏమాత్రము కూడా సందేహం ఉండదు.
0: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ ది కంటెంట్ అండ్ ది కంటైనర్ దట్ ఈస్ ది బేస్ యాజ్ వెల్ యాజ్ ది కంటెంట్స్ దేర్ విల్ బి నో డిఫికల్టీ వాట్స్ ఎవర్ ఫర్ అస్ టు రీచింగ్ ది గోల్.
1: ఇక్కడ ఆధారం ఏమిటి, ఆధేయం ఏమిటి?
0: What is the content here and what is the container?
1: ఆధారమే లేకపోతే ఆధేయముల యొక్క మార్పే మనకు సంభవించదు.
0: Without the basis cannot change.
1: ఈ వెండినే లేకపోతే ఈ టంబ్లరే రూపం ధరించడానికి వీలు కాదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో బేస్ ఆఫ్ దిస్ సిల్వర్ వీ కెనాట్ గెట్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఎ టంబ్లర్.
1: ఈ వెండిని అనేక రకములైనటువంటి యొక్క రూపనామములుగా తీర్చిదిద్దుకోవచ్చు.
0: దిస్ సిల్వర్ కెన్ బి మేడ్ ఇన్ టు డిఫరెంట్ ఫార్మ్స్.
1: కానీ ఆధారమైనటువంటి యొక్క వెండి మాత్రం ఏనాటికి మార్పు చెందదు.
0: దిస్ సిల్వర్ విచ్ ఇస్ ది బేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ కెనాట్ చేంజ్.
1: దీనిని ఉపాదాన కారణము అన్నారు వస్తువులను.
0: This has also been represented by saying
1: nimitta karanam annaru daivatvanni.
0: The divinity has been described as the
1: nimitta karaname lekapothe upadhana karanam e matram kudanu manaku labhinchadu.
0: If there is no basis of divinity, it is not possible for us to get this base for
1: kadukane ee anninti yokka ekatvanni manamu anubhavinche nimittamai ee pavitramainatundi marganni avalambinchi chitta shuddhini kaliginchukotaniki prayatninchali.
0: For us to experience the oneness of all these things, we shall have to take this sacred path by which we can cleanse our chitta.
1: Krishna ayya cheppadu, cost of humanity, there is only one religion, religion of love. There is only one language, language of the heart. There is only one God, is omnipresent.
0: Krishna has said, that there is only one religion, that is the religion of love. There is only one caste, that is the caste of humanity. And there is only one God, that is the omnipotent.
1: ఇవన్నీ ఒక్క గమ్యాన్ని చేరడానికి ఒక్క చిన్న ఉదాహరణ మీరే చూసుకోవచ్చును. ఈస్ట్ నుంచి వచ్చారు, వెస్ట్ నుంచి వచ్చారు, నార్త్ నుంచి వచ్చారు, సౌత్ నుంచి వచ్చారు, ఇతర దేశం నుంచి కూడా వచ్చేసారు. కానీ మార్గములు ఎన్నెన్నో దాటుకుని వచ్చారు. చేరటం మాత్రము పూర్ణచంద్ర హాల్ లో అందరూ ఒక్కటిగా చేరారు.
0: We must recognize that these are all the paths to reach the same destination. For instance, people have come from east, from west, from north, from south. They have taken different paths. Although the paths are different, they have all reached the same destination, Purnachandra Auditorium.
1: ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మికానికి సరియైనటువంటి మూల సూత్రం.
0: This is the real basis for the spirit of ఆధ్యాత్మ.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే, వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే.
0: The religions are all different, but the path is the same to the destination. The cloths are different, but the base of the clothing is the same.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
0: The ornaments are different in form, but the gold that makes the ornaments is the same. The cattle may have different colors, but the milk that comes from the cattle is all the same.
1: Jeeva jantulu veru jeevundu okkade, jati neetulu veru janmam okkate.
0: The jeevas are different, but the content of the jeevas is the same. The sect and the creed may be different, but the human being is the same.
1: Darshanambulu veru daivambu okkade, kula jatulu veru poojalokkate.
0: The visions of divinity may be different, but God is one and the same. The flowers with which you worship God are different, but the worship is the same.
1: Teliyalekanu manavu telividappi bratuku kosamu bahubada badulairi.
0: Man
1: బ్రతుకు కోసమని ఇన్ని రకములైనటువంటి మార్పులు, ఇన్ని రకములైనటువంటి కూర్పులు, ఇన్ని రకములైనటువంటి యొక్క అసాధనలు కూడా అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: Man without understanding this fundamental truth is having so many difficulties, accepting so many paths and troubles in his life.
1: Bratuku kosam, deni kosam bratuku.
0: This is for living. What for is the life?
1: Chirakalamu untundalani bratuku kosama?
0: Do we want to live long?
1: Aashinchavalsinatundi dirgha jeevithamu kaadu, divya jeevithanni aashinchali.
0: What we have to desire is not long life but divine life.
1: పొందవలసినటువంటిది ఆత్మానందాన్ని పొందాలి కానీ విషయానందములు కాదు.
0: వాట్ వి వాంట్ ఈస్ ది బ్లిస్ ఆఫ్ ఆత్మ బట్ నాట్ మెటీరియల్ హ్యాపీనెస్.
1: వస్తువును భుజం పైన పెట్టుకున్న బుద్ధి భగవంతుని పైన పెట్టాలి.
0: ఈవెన్ ఇఫ్ వీ హ్యావ్ ది మ్యాటర్ ఆన్ అవర్ షోల్డర్స్ అవర్ థాట్ మస్ట్ బి ఆన్ గాడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, పవిత్రతను, జ్ఞానతత్వాన్ని అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: దిస్ డివినిటీ అండ్ దిస్ సేక్రెడ్నెస్ అండ్ ది విజ్డమ్ వీ షుడ్ ట్రై అండ్ అండర్స్టాండ్.
1: ప్రేమస్వరూపులారా, అందరి యందు ఇలాంటి వాంఛ, ఇలాంటి ఆశయము అనంతంగా ఉంటున్నది. అయినప్పటికీ వారికి సరైనటువంటి మార్గమును, సరైనటువంటి యొక్క విషయమును తెలిపేటువంటి వారు అరుదు కావటం చేతనే ఈ మార్గానికి భిన్నంగా నడుస్తూ వస్తున్నారు.
0: ప్రేమస్వరూపస్, సచ్ థాట్స్ అండ్ సచ్ డిజైర్స్ ఆర్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీవన్, బట్ బికాస్ దేర్ ఆర్ నాట్ పీపుల్ ఎనఫ్ హూ కెన్ టెల్ దెమ్ వాట్ ఈస్ ది రైట్ పాత్ ఫర్ ఫ్రక్టిఫైయింగ్ దీస్ థాట్స్, దే ఆర్ టేకింగ్ ది రాంగ్ పాత్.
1: కనుక పుష్టి వ్యక్తి అనేటువంటి యొక్క దైవత్వము సర్వత్రా ఉంటున్నది అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించండి.
0: We should recognize the truth that divinity, which is the objective of this pushti class of people, is present, is omnipresent.
1: కేవలము ఒక మర్యాద శక్తి అనేటువంటి యొక్క ఈ దేహము ఈ స్టేజ్కి వచ్చినప్పుడు పూర్ణచంద్ర హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంటుంటాడు.
0: జస్ట్ వెన్ వాట్ మే బి డిస్క్రైబ్డ్ ఎస్ ది మర్యాద శక్తి దిస్ బాడీ కమ్స్ ఇన్ టు ది ఆడిటోరియం, దెన్ ది పూర్ణచంద్ర హాల్ బికమ్స్ వెరీ క్వైట్.
1: ఈ యొక్క మర్యాద శక్తి అనేటువంటిది మందిరంలో ఉంటున్నప్పుడు ఈ పూర్ణచంద్ర హాల్ అలజడగా ఉంటుంటాడు.
0: But when this body, the maryada shakti, is in the mandir, then the Purnachandra hall is quite noisy.
1: ఈ రెండు వేదములు ఉండినంత వరకు కూడాను జ్ఞాన సిద్ధి మనకు లభించదు.
0: So long as we confine ourselves to these two stages, we will not become wise.
1: అడవుల యందున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడియున్న, ఎక్కడుండినప్పటికీ ఈ యొక్క పుష్టి శక్తి అనేటువంటిది ఉన్నదేని సత్యాన్ని గుర్తించి మన యొక్క డిసిప్లైన్ క్రమశిక్షణను నడుచుకుంటూ రావాలి.
0: వెదర్ యు ఆర్ ఇన్ ది స్కై ఆర్ ఇన్ ది వాటర్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ఎ టౌన్ ఎనీవేర్ యు మే బి రికగ్నైజింగ్ దట్ దేర్ ఈస్ దిస్ పుష్టి శక్తి ది ఆమ్ని ప్రెసెంట్ డివినిటీ వీ షుడ్ కండక్ట్ అవర్ లైఫ్.
1: తిరుపతికి పోయి ఏ రీతిగా బొచ్చునిచ్చి ఉచ్చ కోరికలు కోరుతుంటామో ఆ విధంగా ఉండినట్టుగానే ఉంటుంటుంది. ఇక్కడ కూడా స్వామికి దగా చేసినట్టుగా ఉంటుంది. స్వామి ముందు ఒక నటన, స్వామి వెనుక మరొక నటన, ఇది దగా కాదా?
0: లైక్ గోయింగ్ టు తిరుపతి అండ్ ఆఫరింగ్ వన్స్ హెయిర్ హియర్ ఆల్సో ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి దే డిసీవ్ స్వామి టు బీ ఇన్ వన్ వే ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి అండ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ టోటలీ డిఫరెంట్ మేనర్ ఇన్ హిస్ అబ్సెన్స్ ఈస్ దిస్ నాట్ డిసీట్?
1: కనుక ఇట్టు చిన్న చిన్న విషయంలో ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్త వహించాలి, సర్వత్రా ఉంటుండాలి. ఎందుకంటే దైవత్వము నిశ్శబ్దములోని శబ్దమే దైవత్వం.
0: ఈవెన్ ఇన్ సచ్ స్మాల్ మ్యాటర్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ కాషియస్. ది రీజన్ ఈస్ ఇన్ సైలెన్స్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ వాయిస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైలెన్స్.
1: బాహ్య శబ్దమును ఏనాడు మనం స్తంభిస్తామో అప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క గింకార ఓంకారముల యొక్క శబ్దమును మనం శ్రవణం చేస్తాము.
0: The moment we give place to listening to outside sounds then and close them off then only you can hear God.
1: ఏదైన ఒక శబ్దంగా ఉంటుంటే మన దగ్గర వచ్చి మాట్లాడేటువంటి వారి యొక్క పలుకు కూడా మనకు వినిపించదు.
0: ఇఫ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ నాయిస్ ఇన్ ది ఎయిర్ ఈవెన్ ఇఫ్ వన్ కమ్స్ క్లోజ్ టు యు అండ్ స్పీక్స్
1: కానీ దైవత్వం ఎలాంటి వాడు అణోరణీయాన్ మహతో మహీయాన్ అణుతత్వంలో కూడా ఉంటున్నాడు. కనుక మనము అణుతత్వాన్ని మొట్టమొదట అభివృద్ధి గావించుకున్నప్పుడే ఘనత్వం అనేటువంటి దాన్ని మనము అనుభవించడానికి వీలవుతుంది.
0: God's aspect is such that he is present as a small tiny thing in small things and as an infinite thing in big things. So when we accustom ourselves to listening to small things we can then only experience the infinite.
1: కనుకని నీ భగవంతుడు నీ చుట్టూ కూడా ఉంటున్నాడు.
0: God is present all around you.
1: అతని యొక్క నడకలు కూడాను నీకు వినిపించాలి.
0: He is moving his footsteps.
1: ఆ నడకలు నీకు వినిపించాలంటే బాహ్య శబ్దాన్ని స్తంభింప చేసుకోవాలి.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 24th of November 1980.

0: Sai Ram, dear listeners, Baba often declared that his only treasure was his love towards all beings of this universe. In today's discourse, he explains that although he never publicized any of his work, his name spread far and wide owing to his selfless love, which got translated into several projects that benefit the society. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 23rd of November 2001 in Prashantinilayam during his 76th birthday celebrations.
1: Daivadinam jagasarvam satyadinanchu devatam tat satyam tat satyam loka dinam manavam prabhu swarupam satyadinam jagat sarvam sat satyam.
2: The whole world is under the control of the divine, and the divine Lord you can experience by adhering to truth, and that truth is spoken and observed in this world.
1: Tat satyam uttamadhinam uttamo paradevata.
2: And that truth is spoken by a noble man, and that noble soul is divine altogether.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: ప్రతి మానవుడు సుఖాన్ని ఆశిస్తుంటాడు.
2: ఎవ్రీ మ్యాన్ ఎస్పైర్స్ టు బి హ్యాపీ.
1: దుఃఖాన్ని వలదని విలపిస్తుంటాడు.
2: హీ ఫీల్స్ సో సాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ మిజరీ.
1: సత్యము కాని అధర్మము కాని న్యాయము కాని అన్యాయము కాని రెండు కూడాను కేవలము స్థిరమైనవి కాదు.
2: Righteousness or unrighteousness, justice or injustice, they are not permanent. They do not exist as they are all the time.
1: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి.
2: Man has to find out the source behind this good and bad, and he should try to know, investigate, explore and adore.
1: Prati manavudu nityamu sukadukkamunu anubhavistunnadu.
2: Every man experiences pleasure and pain every day.
1: Raga dveshamulanu swagatam chestunnadu.
2: He welcomes attachment and also hatred.
1: Vichara dampatulanu kevalamu aahvanistunnadu.
2: In fact, he is after anxiety and worry.
1: Kani itti manavatvaniki ekkada shanti.
2: How do you expect man to experience peace?
1: Sukadukhe samekutva ani rendinti yokka samatvanni visheshinchinatvanti vade manavudu.
2: He is a true man if he develops an attitude of equanimity both in times of pleasure.
1: Sukamunu ee reetiga swagatam chestunnado దుఃఖమును కూడాను అదే విధంగా స్వాగతం చేయాలి.
2: జస్ట్ యాజ్ హీ వెల్కమ్స్ హ్యాపీనెస్ హీ షుడ్ ఆల్సో వెల్కమ్ సాడ్నెస్.
1: ఇట్టి సమతత్వమును కూలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
2: యు కెన్ కాల్ హిమ్ ఏ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీస్ ఈక్వల్ మైండెడ్.
1: కనుక రెండింటిని కూడాను మనము సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి.
2: With the feeling of equal mindedness we accept things, understand the divinity over there and experience with joy and love.
1: Manamu ఎవరిని గౌరవించాలని ఆశిస్తున్నామో, లేక ఎవరు మనల్ని గౌరవించాలని ఆశిస్తున్నామో, మొట్టమొదట మనం అందరినీ గౌరవించాలి.
2: జస్ట్ యాజ్ యూ ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్ టు బి రెస్పెక్టెడ్, యూ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్.
1: ధనము లేకపోవచ్చును,
2: యు మే నాట్ హ్యావ్ మనీ.
1: గుణము లేకపోవచ్చును,
2: యు మే నాట్ హ్యావ్ క్వాలిటీస్.
1: ఇంకా సిరి సంపదలు లేకపోవచ్చును,
2: యు మే నాట్ బి one of plenty and prosperity.
1: Tanu bidavadu kavachunu leka rich man kavachunu.
2: You may be poor or rich,
1: kani prati manavuni endukodanu aatma gauravam anetundi samananga untunnadi.
2: But in everyone there is this sense of self respect uniform.
1: Kanuka ee naati nundi manavudu mottamodata aatma gauravani nilupukuntagi tagina krushi cheyali.
2: Therefore everyone should strive hard to maintain and keep up this self respect.
1: Kanuka manavudu koravalsinatundi aatma gauravam.
2: So what man should desire is this self respect.
1: Adi annintikante kudanu uttamainatundi.
2: It is noblest of all.
1: Atti gauravanni andukunnatundi vyakti sarvulnu kudanu gauravistuntadu.
2: The one who has self respect for one's own self will respect others as well.
1: ఏ గౌరవాన్ని తాను ఆశిస్తున్నాడో ఆ గౌరవాన్ని ఇతరులకు కూడా మనం అందించాలి.
2: The kind of courtesy that expects naturally should be shown unto others.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ఈనాడు మీకు నూతనంగా అందించేటువంటి విషయం ఏమీ లేవు.
2: There's nothing new to be taught to you.
1: అందరూ కూడాను ఆనందాన్ని అనుభవించాలి.
2: Everyone should experience the state of bliss.
1: అందరూ దుఃఖాన్ని మర్చిపోవాలి.
2: All should forget misery.
1: ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
2: They have to develop the spirit of
1: love. దివ్యత్వాన్ని అనుభవించాలి.
2: And experience divinity.
1: దైవత్వాన్ని పొందాలి.
2: And should experience the state of oneness.
1: ఇది నేను ఈనాడు ముఖ్యంగా మీకు అందించేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక అంశము.
2: This is the main theme of this message of this morning.
1: మానవుడు కేవలము విలువైనటువంటి వాడు మాత్రమే కాదు.
2: మ్యాన్ ఈజ్ నాట్ ఓన్లీ వాల్యుబుల్,
1: ఉత్తమమైనటువంటి జీవి.
2: హీఈస్ రియలీ ఎ నోబుల్ సోల్.
1: అతని హృదయము చాలా మృదువైనటువంటిది.
2: హీ హాస్ గాట్ ఎ టెండర్ సాఫ్ట్ హార్ట్.
1: అతని మనస్సు మధురమైనటువంటిది.
2: హిస్ మైండ్ ఈజ్ సో స్వీట్.
1: జీవితమే శాశ్వతమైనటువంటిది.
2: అండ్ ద లైఫ్ ఇన్ జనరల్ ఇస్ పర్మనెంట్.
1: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి.
2: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి నోన్ బై ఎవ్రీ డివోటీ.
1: హృదయంలో మధురత్వాన్ని పొందుకోవాలి.
2: ద హార్ట్ షుడ్ ఎక్స్పీరియన్స్ స్వీట్నెస్ ఆల్ ద టైమ్.
1: మానసికమనందు అత్యద్భుతమైనటువంటి ఒక సమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
2: మెంటలీ వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ మోర్ అండ్ మోర్.
1: ఇది ఈనాడు మీరు పొందవలసినటువంటి ప్రధానమైన భాగ్యం.
2: దిస్ ఈస్ ద మెయిన్ వెల్త్ దట్ వీ షుడ్ ఎక్వైర్ టుడే.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవుడు ఎంతటి గొప్పవాడనేటువంటిది మీకు ఈనాడు తెలియదు.
2: టుడే యు మే నాట్ రియలైజ్ హౌ గ్రేట్ మ్యాన్ హుడ్ ఈజ్.
1: దైవం మానుష రూపేణ అతను మనుష్య స్వరూపాన్ని పొంది ఉంటాడు.
2: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ప్రతి మానవుని ఎందుకూడను దివ్యత్వం అనేటువంటిది నిండి ఉన్నది.
2: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ద డివినిటీ విద్ ఇన్ హిమ్.
1: భవానీ శంకర్లు అనేటువంటి ఒక పదమునకు ఈ ప్రకృతి మనకు ప్రత్యక్ష సాక్షి.
2: Bhavani Shankara has got this meaning nature which is the witness.
1: Anaga Shivasattatmaka swaroopame Bhavani Shankaralu.
2: Bhavani Shankara is the very representation of Shiva and Shakti.
1: Bhavani anaga shraddha.
2: Bhavani means shraddha, steadfastness.
1: Shankaralu anaga vishwasamu.
2: Shankara vishwasa, faith.
1: భవాని అనేటువంటి యొక్క విశ్వాస శంకర దైవత ఉండినప్పుడే విశ్వాసమైనటువంటి శివుడు అక్కడ తాండవమాడతాడు.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ దిస్ భవాని దెన్ యు ఫైండ్ ద శంకర ఫెయిత్ డాన్సింగ్.
1: ఈ విశ్వాసము కేవలం ఒక విధమైనటువంటి ప్రేమ, రెండూ లేకుండా జీవితమే శూన్యము.
2: ఇన్ఫాక్ట్ లైఫ్ ఈజ్ లాస్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్.
1: జగత్తంతైకుడును ఈ విశ్వాసము ఆనందంతోనే కూడి ఉంటున్నది.
2: ద హోల్ యూనివర్స్
1: శ్రద్ధ.
2: భవాని మీన్ శ్రద్ధ, స్టెడ్ ఫస్ట్నెస్.
1: శంకరుడనగా విశ్వాసము.
2: శంకర విశ్వాస, ఫెయిత్.
1: భవానీ

0: ఆనందంతోనే కూడి ఉంటున్నది.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ బ్లెస్.
0: అయితే మానవుడు ఈనాడు విశ్వాసం పైన తగినటువంటి ఒక నమ్మకం పెట్టడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్.
0: విశ్వాసమనే భవాని అందరి యందు ఉంటున్నది.
1: భవాని రిప్రజెంటింగ్ ఫెయిత్ ఈజ్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: దివ్యత్వమైనటువంటి శంకరులు కూడా అందరి యందు ఉంటున్నాడు.
1: శంకర సింబలైజింగ్ డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: ప్రకృతి అంతా కూడా అర్ధనారీశ్వరమే.
1: ద హోల్ నేచర్ సింబలైజెస్ ఆండ్రోగైనస్ డివినిటీ.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
1: అండ్ హెన్స్ ఎవ్రీ పర్సన్ షుడ్ మేక్ ఎన్ ఆనెస్ట్ అటెంప్ట్ టు నో డివినిటీ.
0: ఇటువంటి ఆధ్యాత్మాని ఇంతకంటే గొప్ప అయినటువంటి ఒక ఆధ్యాత్మికం మరొకటి లేదు.
1: బియాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ది అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్
0: భవాని ఆరాధనే ప్రతి మానవునికి నీ ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
1: టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శంకర ది డివినిటీ ఈజ్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ప్రతి మానవుని ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క కష్టములు, నష్టములు, సుఖములు, దుఃఖములు ఆవిర్భవిస్తున్నాయంటే ఇవన్నీ కూడాను మనసు నుండి ఆవిర్భవించినటువంటివి.
1: మ్యాన్ సఫర్స్ ఆల్ ప్రాబ్లమ్స్, వరీస్, యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ అబ్స్టకల్స్ విచ్ ఆర్ మోర్ ఆర్ లెస్ సైకలాజికల్.
0: మానవుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, ఆశించేటువంటి యొక్క రాగద్వేషములు, సేవించేటువంటి యొక్క విషయ వాసనలు మూడు కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
1: In fact, mind is the center of origin for the pain and pleasure, attachment, hatred, and all the sensual pleasure that man wants to experience.
0: మనసు ద్వైత భావములో కూటం చేతనే ఇవన్నీ కూడాను మనకు కనిపిస్తున్నవి.
1: It is the dual mind that is responsible for all.
0: మనసు ఏకాత్మ భావాన్ని పెంచుకున్నప్పుడే ఇందులో ఏమాత్రం కూడాను విపరీతమైనటువంటి భావాలు కలగవు.
1: When once the mind is non-dual, there will be no perversions or aberrations.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సుఖాన్ని దుఃఖాన్ని ఆశిస్తున్నాడంటే దుఃఖం వల్ల మనకు కలిగేటువంటి నష్టము కంటే ఆదాయమే ఎక్కువగా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వీ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ట్విన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్, ఇన్ ఫ్యాక్ట్ వీ డిరైవ్
0: ప్రాచీన ఋషులు, ప్రాచీన చరిత్రాత్మకులు ఈ దుఃఖమునే ఆశించారు కానీ సుఖాన్ని ఆశించలేదు.
1: ఇన్ ఎర్లియర్ డేస్ పీపుల్ ఇన్వైటెడ్ పెయిన్.
0: సుఖము నుండి లభించేటువంటి యొక్క ఆనందం కంటే దుఃఖము నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందమే శాశ్వతమైన ఆనందము.
1: ద బ్లెస్ దట్ యు అటైన్ టువర్డ్స్ ద కల్మినేషన్ ఆఫ్ సాడ్నెస్ ఈజ్ పర్మనెంట్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మనం దుఃఖాన్ని ఏమాత్రము విమర్శించరాదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ మిసరీ.
0: ఆనందాన్ని మనం స్వాగతం చేయరాదు.
1: వీ కెనాట్ మియర్లీ ఇన్వైట్ హ్యాపీనెస్.
0: సుఖము కంటే ఆనందమే మనకు అమితమైనటువంటి మిత్రుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ bliss is of more advantage than happiness.
0: కనుక ఈ దుఃఖం అనేటువంటి పరమ మిత్రుని మనము నిరంతరం కూడాను ఆశిస్తూ ఉండాలి.
1: We should always invite the troubles now and then.
0: మహాభారతం నందు కుంతీదేవి వచ్చి కృష్ణుని పాదాలపై పడినప్పుడు అమ్మా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
1: In the great epic Mahabharata, when Kunti fell at the feet of Krishna, Krishna asked her, what is it that you want?
0: Krishna, నాకు నిరంతరము దుఃఖమునే అనుగ్రహించు అనింది.
1: కృష్ణ, ప్లీజ్ బ్లెస్ మీ విత్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ లైఫ్.
0: ఈ దుఃఖ సమయంలోందే నిన్ను అమితంగా ప్రేమించాను, అమితంగా ఆరాధించాను, అమితంగా పూజించాను.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్, ఐ వర్షిప్ యూ, ఐ ఎక్స్టోల్ యూ, ఐ అడోర్ యూ.
0: దుఃఖము లేని సమయం లోపల నేను పాండురాణిగా ఉండినంత వరకు నిన్ను ఏమాత్రము నేను స్మరించలేదు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ away from misery, I never thought of you.
0: ఏనాడు నా కుమారుడు అరణ్యవాసం చేసి కన్న కష్టములకు గురి అయినారో ఆనాటి నుండి నీ చింతను నేను అభివృద్ధి గావించుకుంటూ వచ్చాను.
1: That day my son started spending time in the forest, I started worshipping you more and more.
0: కనుక కృష్ణ నాకు దుఃఖమునే అనుగ్రహించమని ప్రార్థించింది.
1: So Lord Krishna, please bless me with all the difficulties.
0: సుఖ దుఃఖముల రెండింటిని కూడాను సమతత్వంగా మనం విశ్వసించాలి.
1: We have to be equal minded in times of pain and pleasure.
0: అదే నిజమైన మానవుని యొక్క విజ్ఞత.
1: That is the awareness in human life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: లోకములో అంత చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు.
1: There are many men of history.
0: నాటి మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
1: We find their lives full of sadness then and now.
0: దుఃఖములో ఉండినటువంటి ఆనందం సుఖములో మనకు లభించదు.
1: The happiness that you find

0: in misery is not noticed in happiness. And the happiness that you experience is momentary.
1: దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది.
0: అవుట్ ఆఫ్ ది పెయిన్ అండ్ డిఫికల్టీస్ అల్టిమేట్లీ యూ ఎక్స్పీరియన్స్ బ్లిస్ విచ్ రిమైన్స్ పర్మనెంట్.
1: కనుకనే భగవంతుడు సుఖ దుఃఖములు రెండింటినీ కూడా అందిస్తూ వచ్చాడు.
0: ఫర్ దట్ రీజన్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ బోత్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: భగవంతుడు అనగా ఏమిటి?
0: హూ ఈజ్ గాడ్?
1: భా అనగా ప్రకాశము,
0: భా ఎఫల్జెన్స్,
1: వా అనగా వర్తించటము,
0: వా కండక్ట్,
1: గా అనగా అభివృద్ధి గావించటము,
0: వా మీన్స్ డెవలపింగ్,
1: వాన్ అనగా వ్యాప్తి గావించేటువంటి వాడు,
0: వాన్ వాస్ట్నెస్,
1: కాంతి స్వరూపాన్ని సర్వత్రా వ్యాప్తి గావించేటువంటి వాడే భగవంతుడు.
0: గాడ్ స్ప్రెడ్స్ హిస్ బ్రిలియన్స్ ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్.
1: అతనికి ఎట్టి రూపము లేదు.
0: హీ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఆకాశమున కంటే అతి సూక్ష్మమై ఉండు.
0: హీ సెటిలర్ దాన్ స్పేస్.
1: అణువు కంటేను చాలా అణువుగా మారు.
0: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్.
1: ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు?
0: What form can you decide for God?
1: నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
0: Your very own spirit appears in this form.
1: పరమాత్మ చైతన్యం భవ్య స్వరూపమై అంతటా నిండి తాను అండియుండు.
0: The consciousness of the divinity, it dwells in everyone and appears in a cosmic
1: form. బ్రహ్మలో మీరు, మీలోన బ్రహ్మం ఉండే.
0: God is in you and you are in God.
1: బ్రహ్మకు మీకును ఎట్టి భేదమును లేవు.
0: There is no difference between you and God.
1: అట్టి భేదరహితమైనటువంటి తత్వాన్ని ఈనాడు మనం భేదముగా విశ్వసించడం చేతనే అనేక దుఃఖములకు గురి అవుతున్నాము.
0: Because we are dual minded, there is no trace of non-duality, we suffer today.
1: కనుక దైవత్వమనగా ఇట్టి రూపము అట్టి రూపమని కాదు.
0: You cannot decide a specific
1: సర్వ రూపములతో కూడి ఉండినటువంటిదే ఈ దివ్యత్వము.
0: All forms are divine.
1: సత్యమునందుండి సర్వము సృష్టించే.
0: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ట్రూత్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్.
1: సర్వ సత్యమునండి సర్వం అణగే.
0: ఎవ్రీథింగ్ మర్జెస్ బ్యాక్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సత్య రూపము లేని స్థలమేది కనుగొన్న
0: దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
1: సత్వం ఇది కూడా చూడరయ్యా.
0: దట్ ఈస్ అన్సలిడ్ ప్యూర్ ట్రూత్ ఆల్ ఓవర్.
1: సత్యం ఎక్కడున్నది?
0: వేర్ ఇస్ ట్రూత్?
1: సర్వత్రా వ్యాపించినట్లే.
0: ఇట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: సత్యం లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ ఇస్
1: ట్రూత్. దైవం లేని స్థానం లేదు.
0: సో దేర్ ఇస్ నో ప్లేస్ వేర్
1: దైవం సర్వవ్యాపకుడు.
0: గాడ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: దీనిని పురస్కరించుకుని భగవద్గీత సర్వత పాణిపాదం తర్వతో వచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృతిష్ఠతి అన్నాడు.
0: బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత డిక్లేర్డ్ that all heads are his, all hands are his, all feet are his. సత్యమునకే
1: అన్ని రూపములు కూడాను దాల్చి ఉన్నాడు.
0: God is in the form of truth in everybody.
1: కనుక మనము సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనము ఆరాధించాలనుకుంటే మన యందే ఉంటున్నారు ఆ దైవ స్వరూపము.
0: God is in you in the form of truth.
1: మానవులు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక సత్య స్వరూపమైనటువంటి తన యందే ఉండినప్పటికీ అది వేరేగా ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థము గావించి కర్మలు ఆచరిస్తున్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ట్రూత్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్. హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
1: కాలము చే మారని, కాయము చే కదలని, యుగములు చే ఏమాత్రము మార్పు చెందని, సృష్టి చే సృష్టింపబడని ఏ నిత్య సత్యమైతే ఉన్నదో ఆ సత్య స్వరూపమే భారతీయ సంస్కృతి.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ రిప్రజెంట్స్ దాట్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్, విచ్ డస్ నాట్ డిమినిష్, విచ్ ఈస్ చేంజ్లెస్ ఓవర్ ఏజెస్ అండ్ ఏజెస్.
1: కాలం చే మారినటువంటిది కాదు.
0: ఇట్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: కర్మల చేత కదులున్నటువంటిది కాదు.
0: నార్ వుడ్ చేంజ్ బై యాక్షన్.
1: భావముల చేత అభివృద్ధి గాంచున్నటువంటిది కాదు.
0: నార్ వుడ్ ఇట్ గ్రో బై ఫీలింగ్.
1: సృష్టి చేత పుట్టినటువంటిది కాదు.
0: ఇట్ హాస్ నో బర్త్.
1: ప్రళయం చేత అడుగునటువంటిది కాదు.
0: నార్ కుడ్ ఇట్ బి ఎనిహిలేటెడ్.
1: అట్టి పుట్టి గిట్టనటువంటి యొక్క దివ్యత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్ ఇస్ ఎసెన్షియలీ డివైన్ విచ్ హాస్ నైదర్ బర్త్ నార్ డెత్.
1: సావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
0: He has neither birth nor death. He is పాది
1: మధ్యాంతరహితుడు, అనాది వాడు.
0: He has neither beginning nor an end.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: He can neither be killed nor annihilated.
1: రూపమై ఉండునటువంటి వాడు.
0: God remains as an eternal witness.
1: అట్టి దివ్యత్వమైన భగవంతుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలి?
0: In what form he is he to be worshipped?
1: తనదిగానే తాను ఆరాధించాలి.
0: You have to consider your own
1: thought. వేరు దైవం వేరు అనేటువంటి భావాన్ని దూరం నెట్టాలి.
0: You should never entertain the thought that you are different from God.
1: దైవం నా హృదయమందే ఉంటున్నాడు.
0: God resides in the altar of my heart.
1: దైవ నివాసం నా హృదయమే.
0: And heart is the dwelling place of God. హృదయం
1: భవనం భగవంతునికి మరొకటి లేదు.
0: And there is no other higher mansion than the human heart.
1: హృదయాన్ని చాలా ప్రేమించేటువంటి వాడు భగవంతుడు.
0: And really God loves the heart which is
1: అట్టి ప్రేమించేటువంటి భవనమే అతని యొక్క గృహము.
0: And that mansion of love, the human heart, is his residence.
1: ప్రతి వ్యక్తి ఎందుకును అట్టి పవిత్రమైనటువంటి హృదయం ఉంటున్నది.
0: Such a noble, exalted heart is present in everyone.
1: కనుకనే భగవంతుడు సర్వవ్యాపకుడు.
0: So God is all pervasive.
1: ఇలాంటి భగవంతుని మనం బయట వెతకనక్కర్లేదు.
0: You don't need to search for God outside.
1: ఈ కష్టములు మనకు సంభవించినప్పుడు,
0: when you face difficulties,
1: ఈ కష్టములో ఎంతో సుఖమున్నదనేటువంటి సత్యాన్ని లోతుగా దిగి విచారించాలి.
0: Understand in depth, there lies hidden in it the trace of happiness.
1: ఈ కష్టములే లేకుండా సుఖమునకు విలువే లేదు.
0: Without problems, the happiness has no value.
1: ప్రతి మానవుడు కూడాను నిరంతరం కూడాను హ్యాపీగానే ఉండాలి.
0: Every man in fact should always be happy.
1: నేను వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడాను హ్యాపీ బర్త్డే అన్నారు.
0: As Bhagavan started there this morning, everyone said happy birthday.
1: నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను.
0: Bhagavan is always happy.
1: కానీ ఈనాడు మాత్రం మీరు ఎందుకు హ్యాపీ బర్త్డే అంటున్నారు?
0: Why specially to be happy today?
1: హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పండి.
0: You can greet anyone saying happy birthday if he is
1: not. నాకు ఎప్పుడు హ్యాపీగానే ఉన్నటువంటి వారు.
0: Bhagavan is always happy.
1: కనుకనే హ్యాపీ అనేటువంటిది బయట నుంచి వచ్చి ప్రవేశించేటువంటిది కాదు.
0: Happiness is not in the exterior.
1: Happiness is union with God.
0: Happiness lies in the union with God.
1: కనుకనే దైవంతో కూడినటువంటిదే హ్యాపీ.
0: You will be happy in the company of God.
1: మానవత్వంతో కూడినటువంటి ప్రతి వాడు కూడాను హ్యాపీ తనకంటే ప్రత్యేకంగా ఉన్నదని విశ్వసించి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నాడు.
0: Man thinks that happiness, joy lies outside and therefore he faces all problems.
1: మన పూర్వీకులందరూ కూడాను,
0: all ancients,
1: దైవాన్ని ఏ రీతిగా ఆరాధించారు?
0: In what form they worship God?
1: త్యాగమునే ప్రధానమైనటువంటి పుష్పముగా తీసుకున్నారు.
0: They considered the flower of sacrifice as the main one.
1: రాగమునే ప్రధానమైనటువంటి అర్పితంగా ఆశించారు.
0: They have considered the main principle of love as an act.
1: సత్యమేతలకు ప్రత్యక్ష దైవముగా స్వాగతించారు.
0: They considered truth as God.
1: కరుణ ప్రేమలే రెండింటి యొక్క ఏకత్వంగా విశ్వసించారు.
0: దే కుడ్ అండర్స్టాండ్ ద కంపాషన్ ద లవ్ బీయింగ్ ద సేమ్.
1: హృదయమే తన సింహాసనంగా భావించారు.
0: దే కన్సిడర్డ్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్.
1: ఆనాటి ప్రార్థన వల్లనే ఆనాటి యువకులు ఆనాటి మానీయులు దివ్యత్వాన్ని పొందగలిగారు.
0: Because of such a sentiment which is so noble, people could attain divinity in those days.
1: కనుక ఈనాటి మానవులు కూడాను అతి పవిత్రమైనటువంటి ప్రార్థనలు సలిపి,
0: మ్యాన్ షుడ్ ఆల్సో today offer such sacred prayers.
1: మీ హృదయపీఠం పైన ప్రతిష్ఠింప చేసుకోవాలి.
0: Install God on the throne of your heart.
1: మనం ఎన్నెన్నో యోచనలు చేస్తున్నారు.
0: We have varied thoughts.
1: ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all our imagination?
1: ఈ యోచనలన్నీ కూడా కేవలము దుఃఖమునకు మూల కారణమే.
0: All our thoughts are the cause for our misery.
1: ఆ దుఃఖంలో కూడా ఆనందం నిండి ఉంటున్నది.
0: In fact there lies some hidden happiness there.
1: పానకంలో చక్కెరే ఏ రీతిగా ఉంటున్నదో,
0: just as you find
1: dukkham lopana kodunu bhagavantudu aa reethiga chakkariga roopamgalo unnadu,
0: just as you find sugar in the milk you also find happiness in misery.
1: Kalakane sukadukkhamlo rendittini kodunu samadattvanto manam visheshinchali.
0: We should be equal minded both in pleasure and pain.
1: Manam nirantaram kodunu happy gaane undali.
0: We have to be happy all the time.
1: Edo konni kashtamlu nashtamlu bhautikamainatuvanti sambhavistuntayi.
0: Difficulties and worries come in between.
1: Aa sambhavinchinanta maatramana manamu deeniki kashtamani bhavinchakoddu.
0: Because of these problems and worries we should not
1: కష్టములకు మనం విచారించకూడదు.
0: వీ షుడ్ నాట్ వరీ టూ మచ్.
1: ఇది ఆనందం అందించేటువంటి ప్రథమ సోపానము అని విశ్వసించాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద స్టెప్ దట్ లీడ్స్ యూ టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్.
1: పాండవులు 14 సంవత్సరముల కష్టములు అనుభవించడం చేతనే,
0: పాండవస్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ఎగ్జైల్,
1: కట్టగలిపటికి కృష్ణుడు వారి వెంట జంట ఇంట ఉంటుండి వారిని విజయవంతం గావించాడు.
0: ఫర్ దట్ రీజన్ కృష్ణ వాజ్ ఆల్వేస్ విత్ దెమ్, ఇన్ దెమ్, అరౌండ్ దెమ్, అబౌ దెమ్, బిలో దెమ్ అండ్ కన్ఫర్డ్ సక్సెస్.
1: ఆ కష్టములందు కూడా దైవం యొక్క ఆ సహాయము ఎంతైనా ఉంటుంటుంది.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ గాడ్ విల్ స్టాండ్ బిహైండ్ యూ అండ్ హెల్ప్ యూ.
1: కనుక ఆనాటి పాండవులంతా కూడా ఫస్ట్ గాడ్.
0: పాండవస్ కన్సిడర్డ్ God in the first place.
1: Next world.
0: Next comes the world.
1: Third eye.
0: And third eye.
1: అని వారు దాన్ని వారు వెనుక పెట్టుకున్నారు.
0: In fact, they kept this eye at the
1: first
0: end.
1: First God.
0: God comes first.
1: ముందు భగవంతుని పెట్టుకొని ప్రపంచం వెనుక పెట్టుకొని నేను అనేటువంటి అహంకారాన్ని మరింత వెనుకకు పెట్టారు.
0: Keeping God in the first place, they kept behind I, the ego.
1: కాని కౌరవులు చేసినటువంటి పని ఏమిటి?
0: What is that Kauravas did?
1: First I.
0: They kept I in the first
1: word.
0: Place. Next word.
1: Last God.
0: And they kept God at the end, last.
1: కనుకనే భగవంతుని వెనుకకు పెట్టారు.
0: They kept God at the end.
1: కనుకనే వారు అపజయాన్ని పొందారు.
0: Therefore they lost the battle.
1: ఆనందమును ఏ మాత్రం వెతికినా చిక్కలేదు.
0: They never experienced happiness, not success.
1: దైవత్వాన్ని సమీపంగా చేసుకున్నటువంటి వానికి ఆనందం ఎప్పుడు కూడా నిండి ఉంటుంది.
0: The one who is close to God experiences him will be
1: blessed. మనం ప్రతి వ్యక్తిని కూడాను గౌరవించాలి.
0: We have to respect every person.
1: ఆ గౌరవించిన సమయంలోనే మనకు తిరిగి ఆ గౌరవం రెండింతలుగా మనకు వెనుక తిరుగుతుంది.
0: When you respect others, you will be respected in turn.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: కష్టములకు మనం విచారించకూడదు.
0: We should not be bothered of these problems.
1: దుఃఖములకు మనం ఏమాత్రము యోచించకూడదు.
0: Don't be worried of the difficulties.
1: ఆనందానికి మనం అరులు జార్చకూడదు.
0: Don't aspire only to be happy.
1: ఆనందాన్ని ఏమాత్రము చింతించకూడదు.
0: Never think about it.
1: దుఃఖమే నాకు నిజమైనటువంటి ఒక ఆనందాన్ని అందిస్తుంది.
0: These difficulties will give me ultimate joy.
1: దుఃఖం అనేటువంటి ఆరంజ్ బలం లోపల
0: and this dukkha, the term
1: aranjam anetunte phalam pai chutinatunte throde dukkhamu.
0: The sadness is like the outer skin or the rind with a sweet happiness inside.
1: సుఖము అనేటువంటి రసం మనకు లభిస్తుంది.
0: When once you remove the outer skin of sadness, misery, you can experience.
1: కనుకనే భగవంతుని రసో వైసహ, అతను రసస్వరూపుడు అన్నారు.
0: God is rasa, the essence of life.
1: కనుక రసం ఉండాలంటే దానికి పైన చాలా చేదైనటువంటి వస్తువులు కప్పి ఉండాలి.
0: In fact, if you want to have the sweet juice inside, you have to remove the bitter skin of the fruit.
1: అట్టి కఠినమైనటువంటి ఒక దుఃఖం ఉండినప్పుడే మధురమైనటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
0: Then once you remove the bitter skin around, you can have that sweet juice.
1: అమెరికా లోపల పూర్వము లింకన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
0: In America there was a person by name Lincoln.
1: లింకన్ అనేటువంటి వాడు చాలా సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
0: Lincoln had his birth in an ordinary family.
1: అతను స్కూలుకు పోతుంటే అతనితో వెళ్లేటువంటి స్నేహితులందరూ అతని తమాషలు చేస్తూ వచ్చారు.
0: As he was going to school, his classmates made fun of him.
1: ఏమని, మాకంతా నగలు ధరించాము, నూతనమైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు ధరించాము, ఈ బీదవాడు వస్త్రములు కూడా సర్లేదు అని అతన్ని తమాషలు చేస్తూ వచ్చారు.
0: ఆల్ క్లాస్మేట్స్ వర్ హైలీ కాన్షియస్ ఆఫ్ దేర్ కాస్ట్లీ డ్రెస్ అండ్ మేడ్ ఫన్ ఆఫ్ లింకన్.
1: ఒకనాడు పాపం లింకన్ భరించుకుని లేకపోయి తల్లి ఒడిలో కూలి, అమ్మా నన్ను ఇట్లా అవమానం చేస్తున్నారు అని ఏడ్చాడు.
0: వన్ డే లింకన్ కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ ఇన్సల్ట్ and he approached his mother and cried.
1: Aa talli kumaruni aadarinchi, nayana ee avumanamulu maanamulu anni kudanu mana manchi kosame.
0: Mother caressing him said, this kind of praise or blame
1: ee gaurava maryadala kosam nee vevatramu todu vaachinchavaddu.
0: Don't worry about this courtesy or respect.
1: Aatma gauravani nee nilipko.
0: Keep up that, maintain self respect.
1: Adi ee nee yokka aasti.
0: That is your property.
1: అది నీ యొక్క సంపద.
0: That is your wealth.
1: అది నీ యొక్క దైవము.
0: That's your God indeed.
1: ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎప్పుడు చూసినా పోగొట్టుకోకు.
0: Never give up this self-respect which is greatest of all.
1: ఆ ధైర్యమైనటువంటి ఆ మాటలు ఆ హృదయానికి నాటుకొని పోవటం చేతనే
0: these courageous words of the mother got imprinted.
1: ప్రతి కష్టమునకును తాను ధైర్యంగా ఉంటుండి తాను దాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: So he was so bold and courageous to face all the obstacles.
1: ఆత్మ నా యందు ఉంటున్నది.
0: The self
1: ఆత్మ గౌరవమే నా యొక్క నిజమైనటువంటి సంపద.
0: ద సెల్ఫ్ ఈజ్ ఇన్ మీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మై ప్రాపర్టీ.
1: ఆ విధంగా ఉంటుండి కట్టగలిపటికి తాను ఒక క్లాసులో పాస్ చేశాడు.
0: అల్టిమేట్లీ హీ సెక్యూర్డ్ హై స్కోర్స్ ఇన్ ఎగ్జామినేషన్.
1: ఆత్మవిశ్వాసం చేతనే అన్ని క్లాసులు ఎందుకు కూడా పాస్ చేశాడు.
0: హీ కుడ్ పాస్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కట్టగలిపటికి తాను ఈ స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత ఇతని యొక్క గుణము చాలా గొప్పదిగా భావించి, అయ్యా నీవు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎంపీగా నిలుచుకో అన్నారు.
0: Observing all the noble qualities in him, friends approached him and wanted him to contest in the election.
1: Nen ikkada member of parliament lo ikkada akkada naaku seat aina untunda aa hall lo nenu nannu pravesh pettara ani chaala sandehinchadu.
0: In fact Lincoln doubted, can I ever be elected, would I find a place in parliament.
1: Aalochanu nettiyadu.
0: In fact he brushed aside all
1: the rest of his ఆత్మవిశ్వాసము.
0: I depend on my self
1: confidence. దాంతో నేను పోరాడతాను అన్నాడు.
0: I'll fight with self confidence.
1: దాంతో ఆత్మవిశ్వాసంతో పోరాడి
0: as he fought with that
1: కట్టగడపటికి అమెరికాకు తాను ప్రైమ్ మినిస్టర్ గా మయ మారేయాడు.
0: At the end he became president of America.
1: ఈ లింకన్ ఎంత చిన్నవాడు, ప్రైమ్ మినిస్టర్ గా కావడానికి ఏది కారణము?
0: He was so young, how could he occupy that high position?
1: ఆత్మవిశ్వాసమే నిజమైనటువంటి కారణం.
0: ఇట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఇస్ ది కాజ్.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వానికి ఎటువంటి స్థానంలో ఉండినప్పటికీ దిగజారిపోవచ్చును.
0: ఇఫ్ యు హావ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు విల్ నెవర్ కమ్ అప్ ఇన్ లైఫ్.
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరందరికీ జీవితంలో అంతా కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోవాలి.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ యువర్ లైఫ్.
1: ఆత్మవిశ్వాసమే లేకుండా నీకు ఆత్మానందమే లభించదు.
0: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
1: కనుక ఆత్మవిశ్వాసంతో మీరు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.
0: Therefore, lead your life in full faith in yourself.
1: నీవే దైవత్వము,
0: యువర్ గాడ్.
1: నీ ఆత్మ కంటే మించినటువంటిది లేదు.
0: దేర్ నథింగ్ బియాండ్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పిరిట్.
1: కనుక ఈ బ్రహ్మ అనేటువంటిది ఆత్మలో చేరటం వల్ల ఆత్మవాన్ అని దానికి పేరు వచ్చింది.
0: Therefore, as you have got the principle of the self or the spirit, you are called ఆత్మవాన్.
1: ఆత్మవాన్ అనగా ఏమిటి? దేహంలో సర్వత్రా ఉండేటువంటి స్థానం కాకుండా హృదయమునందు మాత్రమే శాశ్వతంగా ఉండేటువంటి వాడు అని దీనికి అర్థం.
0: ఆత్మవాన్ మెంట్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ది ఆల్టర్ ఆఫ్ యువర్ హార్ట్ పర్మనెంట్లీ.
1: కనుక మన ఆత్మ కంటే, మన హృదయం కంటే మించినటువంటి లోకంలో మరొకటి లేదు.
0: Therefore, in this world, nothing beyond the human heart.
1: అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకొని,
0: we have to develop that faith.
1: అన్ని జీవులను కూడా మనం ప్రేమించి,
0: వీ హావ్ టు లవ్ ఆల్.
1: మనకు ద్వేషం అనేటువంటి వారే లేకుండా చూసుకోవాలి.
0: సీ దట్ యూ డోంట్ హేట్ ఎనీబడీ నార్ హేట్.
1: నీకెవరైనా ద్వేషులుగా ఉండవచ్చును,
0: ఇన్ఫాక్ట్ సమ్ మే హేట్ యు,
1: కానీ నీవెవరిని ద్వేషించవద్దు.
0: బట్ నెవర్ హేట్ ఎనీబడీ.
1: అది మా లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని నా యొక్క దీనిని మీరు అనుసరించండి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్. His life is his message.
1: నన్ను ఎవరు ద్వేషించినప్పటికీ, నన్ను ఎవరు విమర్శించినప్పటికీ, నేను ఎవరిని విమర్శించను, ఎవరిని ద్వేషించను.
0: Anyone may criticize him, but Bhagavan will never criticize anybody.
1: కనుక దానిని మీరు అనుసరిస్తూ వచ్చినప్పుడు మీరు కూడా సాయిబాబా సమానమైనటువంటి తత్వం గారిని పొందుతారు.
0: When Bhagavan follows his message, which is his very life, we have to follow the same.
1: దీనికి ఇంత గొప్ప కీర్తి అభించిందంటే దీనికి కారణం ఏమిటి?
0: What are the reason behind this name?
1: ప్రేమతత్వమే దీనికి ప్రధానమైనటువంటి ఒక విలువ.
0: Bhagavan's love is the main thing, highly valuable.
1: ఇదే నిజమైన ఆస్తి.
0: Love is Bhagavan's property.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు కూడా పంచుకొని,
0: consider this love for yourself.
1: ఆత్మవిశ్వాసాన్ని మీరు కూడా పెంచుకొని,
0: and develop self confidence.
1: లోకములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించండి.
0: Lead an exemplary life in this world.
1: నేను ఈనాడు ఏమీ కూడా ఎక్కువగా చెప్పనక్కర్లేదు.
0: Bhagavan doesn't want to talk to you for more.
1: చెప్పతలంచుకోలేదు.
0: Nor either plan for.
1: మీరందరూ కూడా ఈనాడు సుక్షేమంగా ఉండండి. భారతదేశం యొక్క క్షేమమే కాకుండా అన్ని దేశముల యొక్క క్షేమాన్ని కూడాను మీరు ఆశిస్తూ రావాలి.
0: Bhagavan wants everybody to lead a blissful life. You should aspire for happiness and prosperity not only of Bharat.
1: Loka samasta sukhino bhavantu. Andaru sukhanga undali.
0: Let everybody be happy.
1: అప్పుడే నీకు ఆనందం లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బి హ్యాపీ.
1: ఇలాంటి విశాలమైన భావాన్ని మీరు పెంచుకోండి.
0: యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
1: ఇలాంటి విశాలమైన తత్వాన్ని మీరు అనుభవించండి.
0: ఎక్స్పీరియన్స్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: సంకుచితమైన భావాన్ని నెట్టి పెట్టండి.
0: కీప్ ఆఫ్ ఫ్రమ్ దిస్ నారో మైండెడ్.
1: ఎవరైనా మనల్ని దూషించినా లేక కొట్టినా కొన్ని బాధలు పెట్టినా,
0: if you are put to any harm or injury or suffering,
1: ni opik cheta ivani na manchi kosam ani ani sahajanga meeru anubhavinchandi.
0: Have patience and think that everything is for your own good.
1: Daniki minchinatundi marokati ledhu.
0: There is nothing more than patience.
1: Dehamu panchabhautikamu.
0: Body is full of senses.
1: Dehamu kulaka tappa eppudu.
0: It is bound to fall someday.
1: Dehi niramayundu.
0: But the indweller is permanent.
1: Padutimpaka dehiki chaavu puttukal moha nibandha bandhanam muddalu levu.
0: The indweller has no birth nor the end nor beginning nor an end.
1: నిజంబు చూడా, ఆ దేహియే దేవదేవుడు.
0: That indweller, the spirit, is God himself.
1: కనుక అందరి యందు కూడాను ఈ దేహి ఉన్నాడు.
0: This indweller self is in
1: everybody. దేహి కూడా వచ్చి దేహి భవతి పిచ్చాన్ దేహి అని అడుగుతున్నారు.
0: Even a beggar approaches at the doorstep.
1: ఎవరిని అడుగుతున్నాడు? మిమ్మల్ని కాదు అడిగేది.
0: Beggar is not begging you actually.
1: యందు ఉన్నటువంటి దేహిని అడుగుతున్నాడు.
0: He prays
1: దైవాన్ని అడుగుతున్నాడు.
0: He prays to God, the spirit in you.
1: ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేక,
0: You don't understand that.
1: వాడు నన్ను భిక్షం అడుగుతున్నాడని భావిస్తున్నావు.
0: And you think that the beggar is begging you.
1: అది నీ యొక్క అజ్ఞానము.
0: That's your ignorance.
1: అది నీ యొక్క అహంకారము.
0: That's your ego.
1: వాడు అడిగేది నిన్ను కాదు.
0: He is not asking you.
1: భవతి భిక్షాం దేహి దేహి దేహి అని దేహిని అడుగుతున్నాడు.
0: He is praying to the self or the spirit God.
1: నీవు దేహస్వరూపుడు.
0: You have the body.
1: నీవు దేహి కాదు.
0: You are not the dweller.
1: నీ లోపల ఉండేటువంటి ఒక జీవశక్తియే దేహి.
0: The divinity latent in you is God himself. అతి దివ్యత్వం
1: అనేటువంటిది సర్వలయందు ఉంటున్నది.
0: Such divinity is present in everyone.
1: దానికి బీద రైతు అనేటువంటి భేదము లేదు.
0: It has no considerations like poor and rich.
1: అందరి యందు కూడా ఉన్నది ఒకే ఆత్మతత్వమే.
0: The same spirit of the self is present uniform in everybody.
1: అతి దివ్యత్వాన్ని మీరు ప్రేమతో మీరు ఆరాధన చేయండి.
0: Worship the divinity.
1: అందరినీ ప్రేమించండి.
0: Love all.
1: తప్పు లేదు.
0: Nothing wrong in it.
1: కానీ ఎట్టి ప్రేమ? స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
0: What sort of love? Selfless love.
1: దేహాభిమానం కానటువంటి యొక్క ప్రేమ నీవు అందరికి నీ సమత్వంగా ఉంటుంటాది.
0: That love which is beyond body attachment is present everybody.
1: దేహాత్మ భావం అనేటువంటిది కేవలం సంకుచితమైన భావాన్ని పొందుతుంది.
0: This body attachment is narrow mindedness.
1: ఇది కేవలము దేహానికి దేహమే సంబంధము.
0: It is a connection between body to body.
1: కానీ భగవంతునికి నీకు ఉన్నటువంటి హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్.
0: The relationship between you and God is heart to heart, love to love.
1: కనుకనే మీరు ప్రేమను ప్రేమచంగా చూడాలి.
0: Therefore, it should be relationship between love to love.
1: ఈనాడు
0: today
1: ఎవరికి నేను ఇన్విటేషన్ పంపలేదు.
0: Bhagavan has not sent invitation. In fact, invitations are not printed.
1: కానీ ఇందరు ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నాపై ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము.
0: All of you are here. Why? Your love for Bhagavan brought you here.
1: ఇంతమంది ప్రేమకు నేను పాత్రుని కావటం ఎంత ఆనందమో.
0: It's a matter of bliss to think that how Bhagavan won your heart.
1: ఇంతలో ఉండేటువంటి అమ్మా నాన్నలకే ప్రీతికి పాత్రులు కాలేరు కొంతమంది.
0: In fact, some do not deserve the love of their parents.
1: కానీ లోకములో ఇంతమంది ప్రేమకు నేను పాత్రుని కావటం అనేది అదే నిజమైన దైవత్వము.
0: The divinity of Bhagavan lies in this point because he is the recipient of love of everybody in this world.
1: రతిహి లోకో రతిహి లోకమంతా దీనిని రతించారు ప్రేమించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ లవ్స్ హిమ్.
1: ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు దాని కోట్లు ఎంతమందో ఉంటున్నారు.
0: నాట్ మియర్లీ దోస్ హు ఆర్ హియర్ దర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ హు కుడ్ నాట్ బి హియర్.
1: ప్రేమకు పాత్రులు కావటం అనేటువంటిది అదే గొప్ప దైవత్వమునకు మూల కారణము.
0: ద డివినిటీ లైస్ ద సీక్రెట్ ఆఫ్ డివినిటీ ఇస్ టు విన్ ది హార్ట్స్ ఆఫ్ హ్యూమానిటీ.
1: పెద్దల వరకు వృద్ధుల మొదలుకొని వయస్సు వారికి వరకు ఒకే ప్రేమని.
0: The young and old, rich and poor have the same love.
1: రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఒకే అల్లర అనగా లోపలి ప్రవేశించడానికి.
0: People wait for him to get in right from 3 o'clock in the early hours. అంత ఆత్రుతతో
1: వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు.
0: They are so anxious to get into.
1: దేనికైనా ఇంత ఆత్రుత పడతారా? పడరు.
0: Will you wait that long for anything?
1: ఏదో ఒక సినిమా చూడాలంటే క్యూలో పోయి నిలుస్తారు.
0: If you want to go to cinema, you stand in a queue.
1: ఏదో ఒక బస్సులో పోవాలంటే బస్సు కోసం క్యూలో నిలుస్తారు.
0: Even to get a bus ticket, you stand in queue.
1: కానీ స్వామి దర్శనం కోసమని ఈ క్యూను కూడా లెక్క చేయరు. అంత నెట్టుకొని వచ్చేస్తారు.
0: But for Swami's darshan, you are so patient enough.
1: ప్రాణములకులను ఏమాత్రం లెక్క చేయరు. అంత ప్రేమతో దీన్ని దర్శించాలని ముందుకు రావాలని ఎంతనో తొందరపడుతుంటారు.
0: విత్ ఆల్ ది లవ్ యు ఆర్ హైలీ యాంగ్షియస్ టు హావ్
1: ఈ ఒక్క ప్రేమని ఎన్ని తపస్సులు చేసినా కూడా లభించేటువంటిది కాదు.
0: దట్ లవ్ యు కెనాట్ అచీవ్ ఇట్ బై పెనెన్స్ ఫర్ లాంగ్.
1: ఏనాడు ఏ తపస్సులు చేశారో మీరు,
0: వాట్ పెనెన్స్ యూ డిడ్ ఇన్ ది పాస్ట్,
1: ఏ యోగములు ఆచరించారో మీరు,
0: వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్
1: ఎన్ని విధమైనటువంటి ప్రాక్టీస్ చేశారో మీరు,
0: ఆల్ ద ప్రాక్టీస్
1: ఈనాడు ఇట్లాంటి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం చిక్కింది.
0: దట్ లెడ్ యు హియర్ టు ఎంజాయ్ దిస్ ప్లేస్.
1: నేను అందరినీ కూడా ప్రేమిస్తున్నాను.
0: భగవాన్ లవ్స్ ఆల్.
1: నాకు ఎవరు కూడా అయిష్టమైనటువంటి వారు లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో వన్ హూ ఇస్ నాట్ లైక్ బై హిమ్.
1: కాబట్టి నా ప్రేమ యొక్క రిజల్టే ఇంతమంది ప్రేమలకు పాత్రులు కావడానికి కారణం.
0: ద రిజల్ట్ ఆఫ్ లవ్ లైస్ ఇన్ ఇన్వైటింగ్ బ్రింగింగ్ యు అట్రాక్టింగ్ డ్రాయింగ్ నియర్.
1: కనుక ఎవరిని కూడా మనము బాధించేటువంటి పలుకులు పలకకండి.
0: నెవర్ స్పీక్ హార్ష్లీ టువర్డ్స్ ఎనీబడీ.
1: కష్టపెట్టేటువంటి పలుకులు పలకకండి.
0: నెవర్ బీ సో హార్ష్ ఇన్ యువర్ వర్డ్స్.
1: ఎట్టి దుర్మార్గమైనటువంటి పలుకు పూనుకోకండి.
0: నెవర్ రిసార్ట్ టు వికెడ్ యాక్షన్స్.
1: అణువు నుండి ఘనం వరకు ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే అనే సత్యాన్ని గుర్తించండి.
0: నో ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ దిస్ ఆటమ్ టు ద మైటీ.
1: సత్యత్వం నీయందే ఉంటుండి కూడా నీవు లేనట్టుగా భావిస్తున్నావు.
0: You think that there is no principle of truth within you.
1: అది ఏ పొరపాటు.
0: That is a big mistake.
1: ఆ సత్య స్వరూపం నీయందే ఉంటున్నది.
0: That the form of truth is in
1: you. నీకు మించిన సత్యం మరొకటి లేదు.
0: There is no form of truth beyond you.
1: కనుకనే
0: సో
1: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది ఈశ్వర సర్వభూతానాం.
0: What we should know today is that God is present in all.
1: ఈశ్వరుడనేటువంటి వాడు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శక్తి స్వరూపుడు.
0: God is in the form of శక్తి ఎనర్జీ.
1: ఈ యొక్క ఈశ్వరే ఏంటంటే ఆమె ఒక విధమైనటువంటి విశ్వాసము.
0: And then we find the other one, Ishwari
1: represents faith.
0: The human life is the combination of Bhavani, Shankara.
1: Shankaradu deha tattvamu.
0: Shankara represents the
1: Bhavani, Atma tattvamu.
0: Bhavani represents the
1: self. Ee rendu kudalu okadani okati anusarinche untayi.
0: They follow each other.
1: Deham yokka sukhani korutuntadi shivattvamu.
0: The Shiva aspect always aspires for happiness of the body.
1: Atma gyanam aashistuntadi Bhavani.
0: Bhavani expects the blissful state of Atma. That is faith.
1: ఆ విశ్వాసమే లేకుండా
0: without this faith
1: ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము.
0: You can never be successful in any task.
1: కనుక మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: First we have to develop the confidence.
1: అది ఉంటే మనం సాధించలేనిటువంటిది లోకంలో మరొకటి ఉండదు.
0: When once you have confidence you can achieve anything in this world.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించాలనుకుంటే ఏదో గొప్ప సాధనలు చేయనక్కర్లేదు.
0: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ గాడ్
1: గొప్ప ఉపవాసములు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫాస్ట్
1: గొప్ప జపతప ధ్యానములు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్
1: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
0: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ లవ్ హిమ్ హోల్ హార్టెడ్లీ.
1: భగవంతుడికి నేను ఈ కార్యం చేయాలి ఆ కార్యం చేయాలని ఎంతో ఆశపడుతుంటారు.
0: In fact, you want to do something or other.
1: అవన్నీ కూడా కేవలం విశ్వాసం యొక్క లక్షణాలే.
0: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుకనే ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
0: స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్ ఇన్ యూ.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహంలో భవానీ శంకరులు ఉండటం చేత ఈ దేహం చేత ఎట్టి అసభ్యమైనటువంటి ఆహారములు కూడా ముట్టకూడదు.
0: యాజ్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భవానీ శంకర ఇన్ ఎవ్రీబాడీ యూ షుడ్ నాట్ పార్టేక్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే.
1: దైవ ప్రీతి, పాప భీతి, సంఘనీతి మూడింటిని కూడా దినదినాభివృద్ధి పొందాలి.
0: రైట్ ఫ్రమ్ దిస్ డే follow and improve upon the three principles: one, fear of sin, love for God, and morality in society.
1: Morality in society.
0: Morality in society.
1: ఆ నిజమైనటువంటి మొరాలిటీ మనం రావాలంటే మొట్టమొదటి దైవ ప్రీతి కావాలి.
0: If you want to observe morality in society, you should have love for God.
1: దైవ ప్రీతి ఉండినప్పుడు పాపం అంటే భీతి కలుగుతుంది.
0: When once you love God more, you will be afraid of sin.
1: ఈనాడు అట్టి భీతి లేనటువంటి వారే సర్వ పాపములకు గురి అవుతున్నారు.
0: There is no fear of sin today.
1: అది సరి అయినటువంటిది కాదు. మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
0: It is just against the nature of a human being.
1: పుట్టుట ఒక చింత.
0: The birth is one worry.
1: భూమి నుండి చింత.
0: Life on earth.
1: సంసారం ఒక చింత.
0: Family life.
1: చావు చింత.
0: Death.
1: బాల్యమంతా ఈ చింత.
0: Childhood.
1: వార్ధక్యం ఒక చింత. జీవించడం ఒక చింత. చెడుకు చింత. కర్మలన్నీ చింత. కష్టములు ఒక చింత. సంతసం ఒక చింత. ఇంత చింత. ఇంత చింతలతో కూడినటువంటి మానవుడికి చింత లేకుండా ఉండాలంటే ఎట్టవుతుంది
0: అని
1: మీరు ప్రశ్నించవచ్చు.
0: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చింత ఆర్ ద వరీ. Well, how to be free from that worry?
1: ఇవన్నీ కూడా ఒక దేహంతో సంబంధించినటువంటి చింతలే.
0: In fact, they are all present in the same body.
1: ఇవన్నీ కేవలం ఒక మనసు నుంచి ఆవిర్భవించినటువంటి చింతలే.
0: Mind is the place of origin of all these worries.
1: మనసునే నీవు సేవ్ చేసుకుంటే ఈ చింతలు ఏ మాత్రం అవకాశం ఉండదు.
0: Then once you exercise control over your mind, you never worry.
1: మనసు స్వాధీనమైన మనకు మరిమంత్ర తంత్రం లేలా అన్నాడు.
0: Then once you have total control on the mind, you don't need any mantra.
1: కనుక మనసే మన స్వాధీనమైతే ఈ మంత్రాలు మనకు అక్కర్లేదు.
0: When once you become the master of your mind,
1: ఈ సర్వచింతలు కూడా పరిహారం అవుతాయి.
0: That is the solution for all problems.
1: సర్వచింతలు బాపడి సాయి ప్రేమ పెంచుడికనైన మనలారా ప్రేమతోడ.
0: Have love, love Bhagavan more and more, which is the only solution for all of us.
1: సర్వచింతలు కూడా నివారణ
0: గావిస్తుంది. In fact, it atones all our sins.
1: కనుక మీకు చింతల కోసం మీరు వగచుకంటే
0: therefore do not worry.
1: దైవ ప్రార్థన చేత ఎంతైనా మనం సాధించవచ్చు.
0: By praying you can achieve anything.
1: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
0: not only
1: విదేశీయులు కూడా ఆ ప్రేమ చేత ఎన్నో సాధించినటువంటి వారు ఉన్నారు.
0: There are number of people who could achieve success.
1: తల్లి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని ఆచరణలో పెట్టి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు.
0: There are many people who obeyed the command of the mother and could redeem their life.
1: మొట్టమొదట బాహ్యమైనటువంటి రూపంలో ఉండినటువంటి వారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
0: Therefore, having been born as a human being with this form, Just consider your mother as God, father as God,
1: and preceptor.
0: First, love your mother.
1: తల్లిని ప్రేమించిన తర్వాత తండ్రిని సహజంగా ప్రేమిస్తారు.
0: Then once you love your mother, you will also love your father.
1: ఈ తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వ్యక్తి అధ్యాపకుని ప్రేమిస్తుంటారు.
0: Then you will be able to love your teacher.
1: కానీ మొట్టమొదటి తల్లిని ప్రేమించే పూర్వము నిన్ను నీవు ప్రేమించాలి.
0: Before you love your mother, love yourself.
1: అప్పుడే తల్లిపైన ప్రేమ అభివృద్ధి అవుతుంది.
0: Then only you will be able to love your mother.
1: తనపైన తనకు నమ్మకం లేనిటువంటి వాడికి తల్లిపైన కూడా ప్రేమ రాదు.
0: If you have no faith in yourself, you can never love your mother.
1: Faith in yourself and faith in God. This is the secret of greatness.
0: The secret of greatness is this: faith in yourself and faith in God.
1: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మీరు పెంచుకోవాలి.
0: We have to understand the principle, these two principles.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఇంకా సాయంకాలం కూడాను ఈ యొక్క బర్త్డే యొక్క సమాచారం ఎంతో ఉంటున్నాయి.
0: In the evening also we have birthday celebrations.
1: కనుక ఇప్పటికే మీకు చాలా వరకు కూడాను కాలం తీరిపోయింది.
0: In fact, you have waited for long.
1: కనుక మీకు కొంతవరకు విశ్రాంతి కూడా అందించాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ దట్ యు నీడ్ సమ్ రెస్ట్ నౌ.
1: ఎంతైనా పొట్ట ఉంటుండాలి.
0: Yes, you have got to eat.
1: ఈ పొట్ట అనేటువంటి పెట్రోల్ ట్యాంక్ కొంత పెట్రోల్ కూడా వేయవలసి వస్తుంది.
0: హ్యూమన్ స్టమక్ ఇస్ ఎ పెట్రోల్ ట్యాంక్ దట్ రిక్వైర్స్ పెట్రోల్.
1: చాలా మంది 2 గంటలకు 3 గంటలకే వచ్చి చేరిపోయినారు.
0: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ హియర్ గ్యాదరింగ్ రైట్ ఫ్రమ్ 2 o'clock.
1: కనుకనే మీరు వెళ్లి స్వామి చెప్పినటువంటి విషయాలంతా కూడా మననం చేసుకుంటూ,
0: better you go and think what all Bhagavan said.
1: ఆత్మవిశ్వాసం కలదని నీవు ధైర్యంగా సాధించుకోవడానికి తగిన కృషి చేయి.
0: Be courageous enough and develop self-confidence.
1: ఆ ప్రామిస్ నీవు చేయి, అదే నీ యొక్క ప్రమాణము.
0: Take this oath today that you will be more and more self-confident.
1: నాకు ఆత్మవిశ్వాసం కలదు అనేటువంటి ధైర్యంతో నీవు పలుకు.
0: Have all the courage that you have self-confidence.
1: దైవాగ్నిని శిరసా వహించు.
0: Follow the command of God.
1: సర్వము నీకు సిద్ధిస్తుంది.
0: And everything will follow.
1: సర్వము నీకు ఫలిస్తుంది.
0: And everything will fructify.
1: సర్వదీని విజయాన్ని పొందవచ్చును.
0: And you will be successful.
1: భజన బినా సుఖ సా

0: Mountains and the valleys, the waterfalls and the rivers, all the mysteries of the world and of the universe, the vast sky, the courage and the valor, and the whole world that centers around the education, the study and the learning process will shine forth with all its beauty and grandeur.
1: Vidyarthulara.
0: Students.
1: Vidyarthiniyulara.
0: Boys and girls.
1: Vice Chancellor. Registrar. Central Secretary. Iddru Vidyarthulu. Yanto. Sundaramaina Vishyamulanu. Andamaina Padamulanu. Andincharu.
0: The Vice Chancellor, Dr. Venkatraman, Sri Chakravarti, and Central Trust Secretary, and two of the students have made wonderful speeches, nicely punctuated with beautiful words, with all their vocabulary.
1: Prapanchamanandu, Yendu Chuchina. ఆశ్చర్యకరమైనటువంటి యొక్క దృశ్యములు, ఆనందకరమైనటువంటి విషయములు హృదయాన్ని తట్టి లేపి ఆనందపరుస్తూ ఉంటుండాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మిస్టరీస్ ఇన్ఎక్స్ప్లికబుల్ అన్అండర్స్టాండబుల్ విచ్ విల్ సర్టన్లీ టచ్ ద డోర్ స్టెప్ ఆఫ్ బ్లిస్ ఇన్ అవర్ లైవ్స్.
1: ఇట్టి సమయమునందు విద్యార్థులు ఆటల పాటల చేత, ఆనంద విషయాల చేత హృదయాన్ని చల్లపరుచుకుంటూ ప్రకాశింపచేసుకుంటూ తమ తెలివితేటలను పెంపొందింపచేసుకుంటున్నారు.
0: ఇట్ ఇస్ ఎట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైమ్ స్టూడెంట్స్ హావ్ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ దేర్ టాలెంట్ బోత్ ఇన్ ఫీల్డ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ మేక్ దెమ్సెల్వ్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ దిస్ అకేషన్.
1: లోకమున ఏ విధమైనటువంటి విషయములు విన్నను, ఏ విధమైనటువంటి యొక్క చర్యలు చేసినను హృదయాన్ని మెప్పింపచేసుకునే నిమిత్తమై చేస్తారు, కాని కేవలము తాత్కాలిక ఆనందమును పొందింపజేసుకునే నిమిత్తం చేయగలరు.
0: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఎవర్ ఇస్ హర్డ్ అండ్ వాట్ ఎవర్ ఇస్ డన్ is to feel extremely happy for long, not for temporary gain and happiness.
1: Itti samayam nandu nenu vidya vishayamai aatala paatala vishayamai avithanga meeku bodhinchanakkarledu.
0: At this moment Bhagwan feels that it is not necessary to speak extensively on education, sports and games.
1: మానవుడు పుట్టినప్పటి నుంచి తలంచే తలపులు, చేసే పనులు అన్ని ఇనుగులను ఈ విద్యా విషయముల గురించి.
0: రైట్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ ఆల్ ద థాట్ అండ్ ద హ్యూమన్ యాక్టివిటీ సెంటర్డ్ అరౌండ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ అండ్ స్టడీ.
1: ప్రేమ చేత హృదయమును పెంపొందింపచేసుకుంటూ ప్రజలకు ఆనందాన్ని అందించేటువంటి ఆదర్శాలు విద్యార్థులు అందించాలి.
0: ఇట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు పాస్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ ఐడియలిజం టు అవర్ స్టూడెంట్స్ సచ్ దట్ దే విల్ ఫిల్ దేర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈనాటి పరిస్థితిలో ఎక్కడ చూసినప్పుడు విద్యా విషయమై పేరు చెప్పుకుంటున్నారే కాని ఎట్టి విద్యలు కూడా అందులో కనిపించడం లేదు.
0: ఎవ్రీవేర్ టుడే ఆల్ ఓవర్ ద వరల్డ్ దర్ సో మెనీ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఫర్ నేమ్ సేక్ బట్ వీ డు నాట్ ఫైండ్ ద డెప్త్ అండ్ ద ప్రొఫండిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అనేటువంటిది కూడాను ఎవరికి అర్థం కావటం లేదు.
0: No one seemed to know the meaning and the significance of education.
1: పుస్తకములు చదవటం, అందున్నటువంటి విషయాలను ఎగ్జామినేషన్ లో రాయటము, పాస్ మార్క్స్ తెప్పించుకోవటము, ఇతను పాస్ అయినాడని బిరుదును మాత్రం పొందుతున్నారు.
0: They just limit themselves to merely going through the text, appear for the examinations, secure a pass and claim that degree thereafter.
1: నిత్య సత్యమైనటువంటి విషయములను, విద్య అంటే ఏమిటి అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
0: The eternal truth which is contained in the process of learning is not known to anybody.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు.
0: A foolish man, though an intellectual with all the acquisition of the knowledge, does not know his true self.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: One may be occupying exalted position with all high knowledge and education, but he will not give up his mean mentality and attitude.
1: తరచి చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: All his knowledge helps him to be argumentative and to differ with everybody and not to acquire the totality of knowledge.
1: ఇది ఆ విద్య.
0: Is this education?
1: విద్య అనగా జ్ఞానము.
0: విద్య మీన్స్ జ్ఞాన, విజ్డమ్.
1: జ్ఞానం అనగా భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచుకోవటం కాదు.
0: Wisdom does not mean merely worldly, momentary, physical intelligence. No.
1: ఇది అంతరంగికమైనటువంటి ఆనందాన్ని, అంతర్భావములను పెంపొందింపజేసి ప్రకాశింపజేసేటువంటి యొక్కది విద్య.
0: The true education should foster the finer sentiments and feelings within and should be the center of bliss.
1: ఇటువంటి పరిస్థితి యందు వీరు పొందినటువంటి యొక్క ఫలం ఏమిటి?
0: Under these circumstances, what is the result of the education that we have been receiving?
1: ప్రభుత్వం మెచ్చేటువంటి యొక్క డిగ్రీలు మాత్రమే చూపుతున్నారు, కానీ ఆ ఎడ్యుకేషన్ యొక్క స్వరూపం ఏమిటో అనేటువంటిది వారికే తెలియటం లేదు. ఇంకా వారి ఇతరులకు ఏమి చెప్పగలరు?
0: We just get satisfied by getting a degree so as to win the appreciation of authorities without knowing the depth and the significance of education.
1: ముఖ్యముగా ఆటల పాటలయందు అనుభవించవలసినటువంటి యొక్క ఆనందము ఏమిటో వారికే అర్థం కావటం లేదు.
0: We don't seem to know the actual happiness and the bliss that we are supposed to derive out of these sports and games.
1: ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లోపల ఒకరు గెలిచటము మరొకరు ఓడిపోవటము ఇవి రెండు మాత్రమే తెలుస్తూ ఉండాలి.
0: In sports and games we only come across two, one, the one who wins, the other one who loses.
1: ఇది ఆ గేమ్స్ యొక్క లక్ష్యము.
0: Is that the aim of games?
1: Life is a game, అన్నాం.
0: Life is a game.
1: Play it.
0: Play it.
1: Life is a dream.
0: Life is a dream.
1: Realize it.
0: Realize it.
1: Life is love.
0: Life is love.
1: Enjoy it.
0: Enjoy it.
1: వీటి యొక్క మూడింటి యొక్క అర్థమును గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైనటువంటి విద్యార్థి.
0: He is a true student if he understands the meaning of these three statements and conducts accordingly.
1: విద్య యొక్క వివేకము, ఆటపాటల యొక్క ఆనందము సంకుచితమైన భావములకు సంతోషపడుతుంది, కానీ విశాలమైన హృదయమునకు, అనంతమైన విజ్ఞానమునకు ఇవి ఏమాత్రం కూడా తోడ్పడవు.
0: Actually speaking, the intelligence that we apply in the field of education develops only narrow-mindedness. It does not help us to be broad-minded nor to be blissful either.
1: అందులో ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము చెత్త విద్యలు.
0: All the education that we acquire today is rather cheap and useless.
1: ఈనాటి టెక్స్ట్ బుక్లు అనేటువంటివి చూస్తే ఏమాత్రం కూడా సారమైనటువంటిది లేవు అక్కడ.
0: The textbooks that we make use of do not have any essence.
1: ఇది గవర్నమెంట్ ఏ విధంగా ఒప్పుకొని దీన్ని శాంక్షన్ చేస్తున్నారు? ఇది పాఠశాలల లోపల దీన్ని ఉపయోగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాయో అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి.
0: హౌ గవర్నమెంట్ రికమెండ్ సచ్ టెక్స్ట్ విదౌట్ ఎసెన్స్ అండ్ వాట్స్ దేర్ ఎయిమ్? ఇట్ ఆల్ సీమ్స్ టు బి రిడిక్యులస్.
1: బహుశా నా ఉద్దేశము ఇవి గవర్నమెంట్ వరకు కూడా పోవటం లేదు.
0: భగవాన్ opines that things are not reaching the level of the government.
1: ఎవరో ఒకరు శాంక్షన్ చేస్తే అవన్నీ టెక్స్ట్ బుక్స్ అని పంపిస్తున్నారు.
0: ఇట్ ఆల్ అపియర్స్ టు బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ అథారిటీ అండ్ ఇంప్లిమెంటెడ్.
1: ఇది గవర్నమెంట్ కూడా నువ్వు ఎంత చిన్న పేరు తెస్తున్నాయో వారు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: The government is not realizing what a bad name they get out of such things at the lower level.
1: Prapanchamalo inaati chaduvulu ilanti chaduvulu perigipothunnayi.
0: This sort of education is on the rise, increasing day by day.
1: Prachina vidyalanni kudanu enta pavitramainatuntivo enta sunnitamainatuntivo enta varnitamainatuntivo vaaru gurtinchadaniki ee maatramo prayatninchadam ledu.
0: They don't seem to make any attempt to know the glory and the majesty of the ancient education, how sacred it is.
1: Edo grandamulu chadivinamani danni artham chesukolekapovadamu grandamulu chadivinamani dani yokka saravanu grunchitam koru ee maatramu vidyarthulu kodanu prayatninchadam ledu.
0: The students also are not making an effort to get the essence of the textbooks they go through.
1: వీటిని టెక్స్ట్ బుక్స్ అని చెప్తున్నారు, కానీ టెక్స్ట్ దేని చేయాలి? ఒకరు రాసినటువంటి దానిని చూచి మరొకరు రాయటము, అది టెస్ట్ చేయాలి.
0: వాట్ ఈస్ దిస్ టెక్స్ట్ బుక్ దట్ యూ కాల్ ఇట్? ఇట్ ఈస్ జస్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ టు అనదర్.
1: కనుక ఈనాటి చదువులు కేవలము ఒక డిగ్రీలు మాత్రమే తీసుకుని ఉద్యోగం నిమిత్తమై ప్రాకులాడుతున్నారే కాని చదువు యొక్క సారము, చదువు యొక్క అంశము, చదువు యొక్క ప్రశంసము ఏమాత్రం వారు గ్రహించడం కానీ గుర్తించడం కానీ చేయటం లేదు.
0: దే డోంట్ అండర్స్టాండ్, దే డోంట్ రికగ్నైజ్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆల్ ది ఎడ్యుకేషన్ సీమ్స్ టు బి జస్ట్ జాబ్ ఓరియంటెడ్ దట్ కంప్లీట్స్ విత్ గెటింగ్ ఎ డిగ్రీ అలోన్.
1: ఈ గ్రంథములు ఎందు సరి అయినటువంటి యొక్క విద్య ఉన్నదా లేదా అనేటువంటిది తల్లిదండ్రులు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: పేరెంట్స్ ఆల్సో డూ నాట్ నో వెదర్ ద టెక్స్ట్ బుక్స్ కంటెయిన్ ద డిజైర్డ్ నాలెడ్జ్ ఆర్ నాట్.
1: మా పిల్లవాడు మంచి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు, మార్క్స్ దండిగా వచ్చినాయి అని ఈ మార్క్స్ చూచుకొని వారు ఆనందిస్తున్నారే కానీ దానికి వెనుకల కొండంత రిమార్క్స్ ఉన్నాయనేటువంటిది వారు ఏమాత్రము గుర్తించడం లేదు.
0: The parents are happy if their children get first classes and pass in distinctions. They think of only marks, forgetting the mountainous remarks behind.
1: ఈ రిమార్క్స్ వారికి ప్రత్యక్షమైన వారు చదువు అంటే ఏమిటో అని కూడా గుర్తించగలరు.
0: Then once they know the remarks, they will understand what kind of education they are receiving.
1: ABCDలు ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు కలిగే.
0: బికాస్ ఆఫ్ ద లెర్నింగ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్స్ ఏబిసిడి మోర్ అండ్ మోర్ దేర్ ఇస్ లెస్ అండ్ లెస్ ఆఫ్ లోయర్ అండర్స్టాండింగ్.
1: ఎంఏలు బిఏలు పాస్ అయినందున వేదశాస్త్రములన్నీ పోయబడియే.
0: బికాస్ ఆఫ్ బిఏ అండ్ ఎంఏ అండర్ గ్రాడ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ద లెర్నింగ్ ఆఫ్ ది వేదాస్ ద సీక్రెట్ టెక్స్ట్ హ్యాస్ డిక్లైన్డ్.
1: ఇట్టి చదువును మంచి జ్ఞానమైనటువంటివని ఎట్లా ఒప్పుకోగలరు?
0: హౌ డు యూ సే దట్ దిస్ ఎడ్యుకేషన్ దట్ వీఆర్ రిసీవింగ్ గివ్స్ అస్ సాటిస్ఫాక్షన్ అండ్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్?
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు వేరుగా భావించకండి. విద్యార్థులైనటువంటి వారు చక్కని విద్యను అభ్యసించి ప్రపంచానికి చక్కని బోధనను అందించడానికి ప్రభుత్వం పూనుకోవాలి.
0: ద స్టూడెంట్స్ షుడ్ ఎక్వైర్ ద ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ ఎడ్యుకేషన్ and set an ideal to the rest of the society.
1: Asal samajam lopala samajamunu poshincheetundi vidhanam emiti samajamu ee naadu ye gathini pattindi దీన్ని ఉత్తమోత్తమైనటువంటి యొక్క జ్ఞానమైనటువంటి అని చెప్తే ఒప్పుకోగలరు.
0: హౌ డు యూ సే దట్ దిస్ ఎడ్యుకేషన్ దట్ వీఆర్ రిసీవింగ్ గివ్స్ అస్ సాటిస్ఫాక్షన్ అండ్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్?
1: విద్యార్థులారా,

0: సమాజము ఈనాడు ఏ గతిని పట్టింది? దీన్ని ఉత్తమోత్తమైనటువంటి ఒక సమాజంగా తీర్చిదిద్దడానికి ఏమి చేయాలి అనేటువంటి ఆ యోచనలే వారి అందు ఏమాత్రమో కనిపించడం లేదు.
1: The educated people don't seem to have an idea of the society, the plight of the society, how to improve the conditions of the society, how to work for the advancement of the society. They have no idea.
0: ఈ విద్యా విధానం లోపల చక్కని పోలికలు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: They do not equate themselves with the needs of the society.
0: ఇది చక్కని వేవేరన కూడాను నా మాది బోధ పెట్టినప్పుడు ఇది ఎంత పిచ్చివి, ఇది సరైనటువంటివి కాదు, ఈనాటి టెక్స్ట్ బుక్స్ చాలా ఉత్తమమైనటువంటివి అని విద్యార్థులు కూడా అంగీకరిస్తున్నారు.
1: Such books of the ancient which really teach the greatest values are brushed aside and students consider the modern textbooks more important and latest.
0: జర్మనీ చిల్లలు జన్మించినంతనే వెండి బంగారం ఉండబోసే.
1: The value of the silver and gold has gone.
0: Kanuka ee naati pillala yokka bhavishyattu manam chaala saddaga vahinchi vaariki sariyainatuvanti yokka vision nerpadaniki konukovali.
1: The precious metals have lost their value. Therefore we should determine to provide the proper education with all the sincerity and steadfastness.
0: Samajam yokka keerthini manam nilpali.
1: We should uphold the reputation of society.
0: మన ప్రాచీన పురుషులు ఏ విధమైనటువంటి విజయం అందించారో ఆ ప్రాచీన పురుషులకు సరైనటువంటి గౌరవాన్ని మనం కాపాడాలి.
1: The ancient sages and seers who have passed on this education, they must be revered and respected.
0: నాలుగు డిగ్రీలు తీసుకున్నంత మాత్రమే నా గొప్పవారమైనామని వెర్రవీయటము అది వెర్రితనమే.
1: It is foolishness if you are egoistic by merely acquiring degrees.
0: మనం ఈనాడు సమాజమును ఏ రీతిగా ఉద్ధరించాలి?
1: We have to consider how to work for the progress of the society.
0: ఈనాడు సమాజం ఏ గతిలో ఉంటున్నది?
1: What is the present position of the society?
0: ఈ యొక్క స్థితిని గతిని మనం గుర్తించుకోకుండా సమాజమునకు సేవ చేస్తున్నామని అంటున్నారు.
1: We say that we are serving the society without understanding its needs and requirements.
0: ఇది సమాజం యొక్క సేవ కాదు, సమాజం యొక్క సేవ.
1: It is not samaja seva, service to society, but it is only samadhi seva, a doom to the service totally.
0: Kanuka ee naadu samajamu unnata sthitiki raavalante mana yokka prajalu uttama sthitini pondalante sariyainatundi vidyalu ee naadu manam abhivruddhi parchali.
1: For the society, the societal conditions to improve and the people to progress, the correct proper education is essential.
0: నేను చెప్పినట్టుగా ఏబీసీడీలు ఎక్కువైనందున వేద శాస్త్రములన్నీ పేదపడియే.
1: బికాస్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ఏబీసీడీ ఆల్ ది ఏన్షియంట్ టెక్స్ట్ హావ్ బీన్ నెగ్లెక్టెడ్ టోటలీ.
0: ఏ అంటే అవేర్నెస్.
1: ఏ స్టాండ్స్ ఫర్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అంటే తెలివితేటలతో దాన్ని గుర్తించాలి.
1: అవేర్నెస్ మీన్స్ ద రికగ్నిషన్ ఆఫ్ ది థింగ్స్ బేస్డ్ ఆన్ ఇంటెలెక్ట్.
0: బి అనగా బీయింగ్. పుట్టు నడతల్లో నీవు జీవించాలి.
1: బి బీయింగ్ విచ్ హ్యాస్ టు బి ట్రెడ్ అలాంగ్ ద ప్రాపర్ పాత్.
0: సి అనగా బి కేర్ఫుల్.
1: సి మీనింగ్
0: ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటిది విచారణ చేసి నీవు అభివృద్ధికి రావాలి.
1: సి సింబలైజెస్ కేర్ఫుల్ కేర్ బి కేర్ఫుల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
0: ఇలాంటి తెలివితేటలు మనం ఈనాడు పిల్లలకు ఇంటి ఎందైనా నేర్పాలి.
1: Such sort of intelligence, such sort of things should be taught right from the beginning, right from now.
0: మా పిల్లవాడికి స్కూల్ లో కాలేజీ లో సీట్ చిక్కిందని ఆనందిస్తున్నారు, కానీ తల్లిదండ్రులు ఏ సీట్ చిక్కింది, వారు ఏ విధమైన స్థితికి రాగలరు, ఈ దేశమును ఏ విధంగా కాపాడుకోగలరు, ఉపకారం చేయగలిగినటువంటి గుణంలో వారు అభివృద్ధి అవుతున్నాయా లేదా అని ఇంటిలో తల్లిదండ్రులు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Parents are very happy because their children get their seats in different educational institutions. They do not think of the values that their children are supposed to acquire in the process of learning.
0: Teachers ku udyogasthulaku taginatvanti idi lekapoyinappudikini tallidandrulaku pradhananga ee telivitetalu penchukovali.
1: The teachers and other authorities may not be aware, but the parents should fully understand the need.

0: ఫలాని విద్యార్థి ఫలాని స్థితిలో దేశాన్ని ఉద్ధరించాడు అనేటువంటి కీర్తిని తెప్పించుకోవాలి తల్లిదండ్రులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పేరెంట్స్ షుడ్ డిజైర్ దట్ దర్ చిల్డ్రన్ షుడ్ బ్రింగ్ దెమ్ రెప్యుటేషన్ ఎ గుడ్ నేమ్ ఫర్ హ్యావింగ్ వర్క్ ఫార్ ద కంట్రీ.
0: కనుక ఈనాడు తల్లిదండ్రులు కూడాను అట్టి తెలివితేటలు లేవు.
1: ద పేరెంట్స్ టుడే ఆర్ నాట్ దట్ ఇంటెలిజెంట్ టుడే.
0: ఇంకా అధ్యాపకులకు ఈ గ్రంథ పుస్తకాలతో ఏమాత్రమో పని లేదు.
1: అండ్ ద టీచర్స్ దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్.
0: దానిలో ఉన్నటువంటివి సరియైనవా కాదా అనేటువంటిది గవర్నమెంట్ కు రిపోర్ట్ చేయటం లేదు.
1: ది యాక్చువల్ టెక్స్ట్ దట్ ఆర్ పుట్ ఇన్ యూజ్ వెదర్ దే ఆర్ గుడ్ థింగ్స్ ఆర్ రాంగ్ థింగ్స్ ఆర్ నాట్ రిపోర్టెడ్ ద గవర్నమెంట్ బై టీచర్స్.
0: ఈ రిపోర్ట్ చేసిన కూడా గవర్నమెంట్ దీనిని ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Even if these mistakes are brought to the notice of the government doesn't seem to rectify.
0: ఏదో పాస్ అయినారంటాము సర్టిఫికేట్ ఇవ్వటము పంపటము.
1: They give them the degrees because they got the required percentage.
0: కనుక విద్యార్థుల యొక్క లోపమే కాదు ఇది, తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి లోపము.
1: So it is not the mistake of the students. The actual mistake lies with parents.
0: Tama pillalu etti paristhitiki abhirudhi avutunnaru, etti gunamulu nerchukogalugutunnaru, etti samajamiki cheyamani koragalugutunnaru aneetvantidi vaadu em maatramu yochan cheyatam ledu.
1: Parents are not thinking in these lines. What qualities their children are requiring, what their thoughts are relating to the needs of the society, they don't to
0: tallidannuku gifting anipinchi సమాజమునకు గొప్ప పేరును తెప్పించి సమాజం యొక్క సంఘం యొక్క ఫలితాన్ని దేశానికి అందిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ ద స్టూడెంట్స్ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు దేర్ పేరెంట్స్ గుడ్ నేమ్ టు ద సొసైటీ బై వర్కింగ్ ఫార్ ద సొసైటీ.
0: కానీ క్లాసులో చాలా గొప్పవాడని పేరు మాత్రం తెచ్చుకుంటున్నారు.
1: బట్ స్టూడెంట్స్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాస్ దే స్టాండ్ ఫస్ట్.
0: క్లాసులో గొప్ప పేరును తెప్పించుకోవటం వల్ల ప్రయోజనమే లేదు.
1: There's nothing great about it in standing first in the class.
0: ఆ పిల్లలు ఎలాంటి బుక్కులు చదువుతున్నారు అని ఆ బుక్కులంతా పరీక్షించి
1: the parents must examine what sort of books that their children read and when once they return home.
0: పిచ్చి పిచ్చి కథల బుక్కులంతా చదువుకుంటారు.
1: They read all novels which are useless.
0: అది తల్లిదండ్రులు గుర్తించడం లేదు.
1: Parents are not understanding this.
0: ఏదో వాడు సంతోషంగా ఉంది, వాడు దీన్ని చదువుకుంటున్నారు తప్పేమి అని దాన్ని సవరిస్తూ పోతున్నారు.
1: On the other hand, parents defend their children because they think that they're spending their time in a happy way.
0: ఇది చాలా పొరపాటు.
1: It is a big mistake.
0: తన బిడ్డలను తామే పాడు చేసుకుంటున్నారు ఈనాడు.
1: They're spoiling their own children now.
0: వాని ఆటలు వాని పాటలు ఎలాంటివిగా ఇంట్లో జరుగుతున్నవి అనేటువంటిది, ఎలాంటివి బజార్లో పోయినప్పుడు వీడు మెలుగుతున్నారు అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: పేరెంట్స్ టుడే ఆర్ నాట్ అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఇన్ ద కాండక్ట్ ఆఫ్ దేర్ చిల్డ్రన్, హౌ దే బిహేవ్ అలాంగ్ ద స్ట్రీట్, వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ దే రీడ్, వాట్ గేమ్స్ దే ప్లే.
0: ఇది లేకుండా కేవలము పిల్లవాడిని చదివించుకుంటున్నామంటే అది గొప్ప పేరు కాదు.
1: By merely educating your children, well, there's no use. It doesn't bring them any good name.
0: ప్రాచీనప్పుడు తల్లిదండ్రులు ఎంతటి తెలివి కలిగి ఎంతటి విజ్ఞానం చేత ఎంతటి పరిస్థితిని వారు పోషించుకుంటూ వచ్చారో అది ఆనాటి ఋషులకే తెలుసును.
1: The ancients, the elders and the parents, they know what kind of ideals and objectives they have had in their life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాటి విద్య లోపల గొప్ప మార్పు తేవాలి.
1: There should be total change in the modern education.
0: ఎలాంటి పద్యములు రాసినా ఎలాంటి పోయమ్స్ రాసినా దానికి తమాష కింద దాన్ని గేలి చేసుకుంటూ ఆనందంగా పఠిస్తున్నారే గాని ఇది ఎలాంటి పరిస్థితులు తెస్తుంది, ఇది లోకమును ఏది పరిస్థితిలో ముంచుతుందో అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడా ప్రయత్నించడం లేదు.
1: We just go through the poems and the compositions contained in the text. But we do not understand what kind of influence and impact it will bear on students. We say that my son is in convent, he is reading English.
0: ఏమిటి ఆ ఇంగ్లీషు?
1: వాట్ ఇంగ్లీష్ ఇస్ ఇట్?
0: ఆ ఇంగ్లీష్ లో వచ్చేటువంటి యొక్క తప్పు మార్గములంతా ఎంతటి పరిస్థితికి కొనిపోతుందో వాళ్ళు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: దే డోంట్ అండర్స్టాండ్ the English medium schools in which a direction it they take them in a perverted way, in the wrong direction.
0: Bad black sheep.
1: Say The nursery rhymes, ba, black sheep.
0: ఇవే వారు నేర్చుకునేది.
1: Are the nursery rhymes they learn?
0: Black sheep. అది మొదలే షిప్ అనేటువంటిది చాలా చెడ్డ తక్కువ గుణంతో కలిగినటువంటిది.
1: సో ద లెర్నింగ్ స్టార్ట్స్ విత్ దిస్ బ్లాక్ షీప్ షీప్ లెవెల్.
0: దాంట్లో బ్లాక్ షీప్
1: దట్ టు బ్లాక్ షీప్ ఫర్ దర్ ఆల్ ద మోర్
0: అది గొప్ప బిరుదుగా భావిస్తున్నారు వీళ్ళు.
1: దే కన్సిడర్ దిస్ బ్లాక్ షీప్ యాజ్ ఎ బిగ్ టైటిల్.
0: అది పోయమ్స్ వీరికి.
1: దాట్ ఈస్ ద నర్సరీ రైమ్.
0: ఈ విధంగా చూస్తుంటే ఈ స్కూల్ ఎందుకు కట్టాలి, ఎందుకు చదివించాలి, ఎందుకు పిల్లల్ని పాడు చేయాలి అనేటువంటి భావము నాలో చాలా తీవ్రంగా పెరుగుతూ ఉండాలి.
1: Watching the present scenario, Bhagavan started thinking this way. Why educational institutions? What for? What are the reasons?
0: పోటల ఖర్చు పెట్టి నయా పైసా జీతం లేకుండా నయా పైసా ఖర్చు పెట్టకుండా అన్ని ఖర్చులు నేనే పెట్టుకుని వారికి తగినటువంటి గ్రంథాలు కూడా నేనే తెప్పించి చక్కని రీతి లోపల వాళ్ళు పోషించాలని ప్రయత్నిస్తున్నాను.
1: Bhagavan has undertaken this serious attempt, spending crores and crores of money without collecting naya paisa fees and even providing textbooks to children.
0: ఈనాడు పిల్లవాడు పుట్టినాడంటే 5 సంవత్సరాలకు ముందుగానే కాన్వెంట్ లో బుక్ చేసుకోవాలి.
1: Today we should make reservation 5 years before the child is actually put to learning process, reservation in the school for స్టడీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్లాన్ లోపల తల్లిదండ్రులు పిల్లవాళ్ళని సంతోషపడుతున్నారే గాని వారి సంతోషం ఏ రీతిగా కలుగుతుంది అనేటువంటి వారి సంతోషాన్ని వారు చూసుకోవటం లేదు.
1: పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ ఇన్ రిజర్వింగ్ సీట్స్ ఫర్ దేర్ చిల్డ్రన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, బట్ దే డోంట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ దే వుడ్ గెట్.
0: తల్లిదండ్రులు పడేటువంటి బాధలు, తల్లిదండ్రులు పడేటువంటి చింతలు, తల్లిదండ్రులు పడేటువంటి యొక్క కష్టములు అది వారికి తెలియదు.
1: The children do not understand the difficulties, the anxieties, worries of their parents.
0: అప్పులు సప్పులు చేసుకుని అన్నపానాలను విసర్జించి ఆ పిల్లలకు ఇంటి దగ్గర ధనమును ఖర్చు పెట్టి వారిని చదివిస్తూ ఉన్నారు.
1: Parents even take loans. They sacrifice their food and drink. They sacrifice everything for their children to educate them.
0: కానీ దీనివల్ల మంచి కలుగుతుందా చెడ్డ కలుగుతుందా అనేటువంటిది పిల్లలు ఏమాత్రము విచారించటం లేదు.
1: బట్ దే డోంట్ సీమ్ టు కన్సిడర్ ద రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దిస్ గుడ్ ఆర్ బ్యాడ్ అట్ ద ఎండ్.
0: ఈనాడు లోకం లోపల చదువు అంటే చాలా చీప్ అయిపోయింది.
1: ఇన్ ద మోడర్న్ సొసైటీ ఎడ్యుకేషన్ హెస్ బికమ్ సో చీప్.
0: కానీ ఈ చీప్ అయినటువంటిది మానవుని చీప్ గా ఎట్ట చేయగలదు.
1: సచ్ చీప్ ఎడ్యుకేషన్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ టు బికమ్ ఎ చీఫ్ అవుట్ ఆఫ్ చీప్ ఎడ్యుకేషన్?
0: కనుక మనం ఈనాడు విద్యా విషయం లోపల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ కూడాను ఏకమైపోయి విచారించి ఈ చదువులు ఏ పరిస్థితిని తెప్పిస్తుండాలి, ఈ చదువులు జగత్తులు కాని సమాజములు కాని ఏ విధమైనటువంటి యొక్క శాంతిని బోధిస్తుంది అనేటువంటిది ఎవరు యోచన చేయటం లేదు.
1: Therefore today there is every need that the teachers, authorities, elders, parents should join their hands.
0: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ పిల్లల యొక్క గోలనే చాలా గొప్పగా కనిపిస్తుంది.
1: అండ్ వాట్ ఆల్ దట్ వీ ఫైండ్ టుడే, ద ప్రజెంట్ నాయిజీ సినారియో సీమ్స్ టు బి గ్రేట్.
0: అది పిల్లల తప్పు కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ స్టూడెంట్స్.
0: పిల్లలు చాలా మంచి పిల్లలే.
1: ద స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్.
0: గ్రంథములు సరైనటువంటివి కాదు.
1: బుక్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: వీటిని బోధించేటువంటి గురువులు చాలా చీప్ అయినటువంటి వారు.
1: And the teachers are so cheap who teach such cheap books.
0: దీన్ని ప్రభుత్వము అలక్ష్యం చేసి దీన్ని పెంచి పెద్దతులు చేయటం ఇది వారి దోషం కూడా ఉంటుంది.
1: It is the mistake of the government, the utter neglect of this sort of system.
0: కనుక చదువు సంజల లోపల పిల్లలు అభివృద్ధి అవుతారనేటువంటిది మనం మర్చిపోవాలి.
1: Therefore we should forget that this education would help our students to improve in life.
0: చాలా మంది మంచి పిల్లలంతా ఉన్నారు.
1: దేర్ ఆర్ వెరీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
0: పిల్లల్లో దోషం లేదు.
1: దేర్ నో మిస్టేక్ విత్ స్టూడెంట్స్.
0: వీడు చదివే పుస్తకములు, వీడు చదివే గ్రంథములు,
1: ద బుక్స్ దే రీడ్,
0: చదివించే తల్లిదండ్రులు
1: అండ్ ద పేరెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్,
0: ఈ దోషములకు మారు పేరు పెట్టుకున్నారు,
1: ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ మిస్టేక్స్.
0: కనుక మనం ఈ తల్లిదండ్రులు పిల్లలను పోషించి చక్కని ఉదారమైనటువంటి యొక్క మార్గంలో పెంపొందింపు చేసుకోవాలని తల్లిదండ్రులు కూడా కనుదర్చాలి.
1: It's time that the parents should open their eyes and know the fact and see that the children would improve in their life through the process of education.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నాను హీనుడు కుటుంబం మానలేడు అన్నాను.
1: In spite of high education, a person is not able to give up his meanness.
0: చదువు చదువు చదివ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: One has learned how to differ with other person and argue but without acquiring the total knowledge.
0: ఇది చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: After all, one should die at the end acquiring this kind
0: of చదువు చదువవలేము.
1: One should study to be immortal.
0: ఏమిటి ఆ చావు లేని చదువు?
1: What is that immortal knowledge?
0: ఆధ్యాత్మిక చదువు.
1: That is the spiritual knowledge.
0: అందులో కూడా లౌకికమైనది కూడా ఉండాలి.
1: There is, however, relating to the physical aspect.
0: లౌకికము భౌతికము ధార్మికము ఆధ్యాత్మికము ఈ యొక్క నైతికంలో వాడిని పెంపొందింప చేయాలి.
1: The spiritual knowledge encompasses relating to the world, the ethical aspects also.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు గొప్ప చదువులు చదువుతున్నామని మీలో మీరు విర్రబోకండి.
1: Don't feel proud that you are studying high degrees.
0: మీ చదువులు చదువు చదివి బజారులో పోయి ఏ విధమైనటువంటి ఒక బిచ్చమెత్తినా కూడాను దీనికి బిచ్చం కూడా చిక్కదు.
1: With this kind of education, we don't receive alms even if we beg along the streets.
0: కనుక మనము ఈ చదువులు కొంతవరకు సన్నగింపజేసి,
1: therefore we should not be after mere degrees.
0: గుణములు పోషించాలి.
1: We should foster our virtues.
0: గుణములే లేకపోయినప్పుడు ఈ చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Without character, education is useless.
0: క్యారెక్టర్ ఉండినప్పుడే ఈ చదువులంతా కూడా గొప్ప సంస్కారాన్ని అందిస్తాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ విల్ ఫైండ్ ఇట్స్ ఫ్రూషన్ ఇన్ క్యారెక్టర్.
0: ఏ విద్యార్థి చూసినప్పటికీ వాడి చేతి లోపల పిచ్చి పిచ్చి బుక్కులే, కథల బుక్కులు.
1: ఎవ్రీ స్టూడెంట్ ఈస్ క్యారీయింగ్ విత్ హిమ్ ది యూస్లెస్ బుక్స్.
0: ఇవన్నీ కూడా మార్కెట్ కు రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ ది స్టూడెంట్స్ డూ నాట్ క్యారీ సచ్ చీప్ బుక్స్.
0: వాళ్ళ క్యారెక్టర్ ను మంచి పోషింపజేసేటువంటి గ్రంథములు ఈనాడు విలువలేదు.
1: వీ షుడ్ సీ దట్ ది స్టూడెంట్స్ విల్ గో త్రూ ద బుక్స్ విచ్ విల్ ఇంప్రూవ్ దేర్ క్యారెక్టర్.
0: వారి ఆటపాటలు ఎందుకూడను ఉత్తమమైనటువంటి ఆటపాటలు వాళ్ళకు బోధించాలి.
1: దే షుడ్ ఆల్సో బి టాట్ హౌ టు ప్లే, హౌ టు పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ ఇన్ ఎ నోబుల్ వే.
0: స్త్రీలు ఏ విధమైనటువంటి గ్రంథాలు చదవాలి.
1: వాట్ సార్ట్ ఆఫ్ బుక్స్ దే షుడ్ గో త్రూ.
0: కానీ అది వారి కూడా బోధపట్టడం లేదు.
1: దిస్ ఈజ్ నాట్ రియలైజ్డ్.
0: మన పిల్లవాళ్ళు మోటార్ సైకిల్ పైన పోతున్నారు.
1: బాయ్స్ రైడ్ మోటార్ సైకిల్స్.
0: మేమెందుకు మోటార్ సైకిల్ ఎక్కకూడదు?
1: వై నాట్ వీ ది విమెన్?
0: ఇలాంటి పిచ్చి పిచ్చి ఒక వాదన లోపల కాలం వ్యర్థం చేసుకుంటున్నారు.
1: వి ఆర్ వేస్టింగ్ అవర్ టైం ఎంటర్టైనింగ్ దీస్ మ్యాడ్ థాట్స్.
0: ఆడపిల్లలు మోటార్ సైకిల్ పోకూడదు అని ఎవరు చెప్పటం లేదు.
1: Nobody is telling that it is not proper on the part of the girl to ride a motorcycle.
0: Samaya sandarbhanusaranga ee rathamannu manam upayog pettukovali.
1: We should teach certain things basing on the circumstances and situation.
0: Ee naadu ekkada chusinappudiki ee oka chadu vidyarthulanta kuda motorcycle paine pranalu vidustunnaru.
1: Today we find many of the students sustaining accidents because of motorcycling.
0: ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఈ విధమైన గతికి ఇప్పించినామని ఎంత బాధపడుతున్నారో అది నాకు తెలుసు.
1: భగవాన్ నోస్ ప్రిటి వెల్ ద సఫరింగ్ ఆఫ్ ద పేరెంట్స్ హూ హావ్ లాస్ట్ దేర్ చిల్డ్రన్.
0: వారికి కేవలము ఒక నీతి నిజాయితీ అనేది కూడా తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే డోంట్ టీచ్ దేర్ చిల్డ్రన్ వాట్ ఆనెస్టీ అండ్ వాట్ ఇంటెగ్రిటీ ఇస్.
0: ఏదో మేము కూడా గొప్ప పేరు కావాలి.
1: దే వాంట్ ఓన్లీ గుడ్ నేమ్, రెప్యుటేషన్.
0: మగవాడు చదివినటువంటి చదువులు, మగవాడు నేర్చిన విద్యలు మేమెందుకు నేర్చకూడదు?
1: ఆల్ ది స్టడీస్ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ బై మెన్, వై నాట్ బి అక్వైర్డ్ బై విమెన్ ఆల్సో?
0: కానీ విద్యలోనే బోధిస్తూ ఉంటుండాలి.
1: ఓన్లీ ది స్కిల్స్ హావ్ బీన్ గివెన్.
0: ఎవరికి తగినటువంటి విద్యలు వారు నేర్చాలి.
1: ఈచ్ వన్ హ్యాస్ టు లెర్న్ బేసింగ్ ఆన్ ద టెంపరమెంట్.
0: ముఖ్యంగా ఇంటిలో పడిపోయి సంసారంను పోషింపజేసుకుని సంసారంలో తగినటువంటి ఒక కీర్తిని సంపాదించి
1: one has to attend to household work.
0: పిల్లలకు మంచి నడవడికలు పెంచాలి.
1: And also see that the children are brought up in a nice way.
0: దాంతో పాటు చదువులు కూడా చదివించాలి.
1: And we should also make them learn.
0: చదవకూడదని నేను చెప్పడం లేదు.
1: భగవాన్ ఇస్ నెవర్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్.
0: చదవవలసినటువంటి చదువులు చదవాలి.
1: వాట్ వీఆర్ సపోజ్ టు స్టడీ వీ షుడ్.
0: కనుక ఈనాటి చదువులు చాలా మందిని కొన్ని హీనస్థితికి కొన్ని పోతున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హ్యాస్ మేడ్ మ్యాన్ సో లో.
0: ఇది తల్లిదండ్రుల యొక్క దోషం కూడా ఉంది.
1: ద మిస్టేక్ లైస్ విత్ పేరెంట్స్ టు సమ్ ఎక్స్టెంట్.
0: మా పిల్లల్ని బాగా పెంచినామని
1: దే ఆర్ వెరీ ప్రౌడ్ దట్ దిస్ దేర్ చిల్డ్రన్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్.
0: పెంచినటువంటి పిల్లకు మంచి పిల్లవాడు చిక్కాలని.
1: అండ్ దే వాంట్ టు హావ్ వెరీ గుడ్ బాయ్.
0: మా బిడ్డ ఎంఏ చదివింది, నీ కొడుకు ఏం చదివాడు అని ప్రశ్నిస్తుంటారు.
1: మై డాటర్ హ్యాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, వాట్ ఈస్ ది క్వాలిఫికేషన్స్ ఆఫ్ యువర్ సన్?
0: పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినటువంటి వానికి ఆమెకు ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివారంటే ఎలా చెప్తాడు?
1: దిస్ గర్ల్ విత్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, హౌ డస్ షీ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ఎ బాయ్ విత్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ?
0: ఈనాటి చదువులు ఒకరినొకరు పోట్లాడుకునేటువంటి చదువులుగా చదువుతున్నారు.
1: The modern education is full of conflict and infighting.
0: Karuka vidyarthulara,
1: students,
0: naa maatalu meeru veriga bhavinchukandi.
1: Do not mistake Swami's views.
0: Mee yokka abhirudhulu kori,
1: it is only in your interest.
0: Mee yokka chemamunu kori,
1: only in your own interest.
0: Mee yokka keerthini kori,
1: in the interest of your name.
0: Mee yokka peru prathishthalu kori,
1: and the esteem.
0: Mee tallanulu yokka keerthini nilabettadaniki taginatuvanti chaduvulu chadavali.
1: And also to see the prestige of the family is maintained, all our education should be directed in this way.
0: ఆ విధమైనటువంటి చదువులు చదవాలని నేను కోరుతున్నానే కాని ఈనాడు పిల్లలకి ఈ విధమైన చదువు చదవకూడదు అని నేను ఎప్పుడు బోధించడం లేదు.
1: భగవాన్ డిజైర్స్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ యూ టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్, టు ద ఫ్యామిలీ అండ్ టు ద కంట్రీ. హీ ఈస్ నాట్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్.
0: నిజంగా చదువు చదవకూడదు అనుకుంటే నేను ఎందుకు గర్ల్స్ కాలేజీలు అంతా పెడుతున్నాను?
1: ఈ స్వామి ఈజ్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్, వై హ్యాస్ హీ ఫౌండెడ్ ది కాలేజెస్ ఫర్ విమెన్?
0: కానీ అనేక కాలేజీలు స్థాపిస్తున్నాను.
1: ఇన్ఫాక్ట్ భగవాన్ ఇస్ ఎస్టాబ్లిషింగ్ మెనీ ఇన్స్టిట్యూట్స్.
0: ఎందుకోసం స్థాపిస్తున్నాను?
1: వై?
0: మంచి నడవడికలు తెప్పించుకోవాలని స్థాపిస్తున్నాను.
1: భగవాన్ హెస్ ఫౌండెడ్ దీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సో దాట్ ద స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ది పోర్టల్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ విల్ హ్యావ్ గుడ్
0: నయాపైసా. కూడా ఆ స్టూడెంట్స్ దగ్గర నేను వసూలు చేయటం లేదు.
1: నాట్ ఈవెన్ సింగిల్ నయాపైసా ఇస్ కలెక్టెడ్ బై యువర్ ఫీస్.
0: ఎగ్జామినేషన్ పేపర్ లోపల ఎగ్జామినేషన్ వస్తుందంటే దానికి కూడా ఒక విధమైనటువంటి సుంకం చెల్లించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఖర్చులు లేకుండా తల్లిదండ్రులకు తగ్గినటువంటి ఒక సుఖమును, బిడ్డలకు సరైనటువంటి కీర్తిని తెప్పించాలన్న ఉద్దేశంతోనే కాని వేరొక చదువు చదువు ఈ పాడు కాకూడదని కాదు నా ఉద్దేశం.
1: భగవాన్స్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు సీ దట్ ద పేరెంట్స్ ఆర్ నాట్ ఓవర్ బర్డెన్, దట్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి ఎక్స్పెన్సివ్. In order to see that education is offered free of cost, so that the children will be bright and ideal.
0: కానీ మగపిల్లలు కూడాను మమ్మల్ని ఎవరైనా చేయగలరు, ఇదంతా మా ఇష్టము, మా స్వతంత్రము అని వారు కూడాను ఈ పెడమార్గములు పట్టి చాలా చెడ్డ పేర్లు తెచ్చుకుంటున్నారు.
1: Of course, the boys also, they are highly egoistic and yet strong and bring a bad name.
0: కనుక వారు కూడాను మంచి పేరు తెచ్చుకోవాలి.
1: They also should get good name for themselves.
0: ఇప్పుడు మా అమ్మాయి చాలా అందంగా ఉంది.
1: సే మై డాటర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్.
0: కానీ మీ కుమారుడు కూడా అందంగా ఉండాలి అంటారు.
1: ఐ వాంట్ దట్ యువర్ సన్ ఆల్సో షుడ్ బి ప్రపోర్షనల్.
0: ఏమి అందము? గుణాందములు కావాలి.
1: వాట్ ఈస్ ది బ్యూటీ? ద బ్యూటీ లైస్ ఇన్ క్యారెక్టర్.
0: గుణములే నిజమైనటువంటి అందాన్ని పోషించేది.
1: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ ద వర్చ్యూ దట్ ఇస్ ద రియల్ బ్యూటీ.
0: గుణములు లేకుండా ఎట్టి అలంకారం చేసుకున్నా కానీ వారు దానిని ఆకర్షించలేరు.
1: Without virtues, all the jewels, ornaments are useless.
0: Kanuka guna poshana kavali.
1: Therefore character is important.
0: Maga pillalu kudanu chaala mandi ippudipude paadaipothunnaru kuda.
1: We find boys also are away drifting from the path.
0: Nayana nivu bazaar lo nadche samilo road nu chuchukoni nadchu.
1: As you walk along the street, be watchful as you walk along the road.
0: Nivu ఏ విధమైన ప్రమాదాలకు గురి కావద్దు.
1: డోంట్ ఫేస్ ఎనీ యాక్సిడెంట్ ఇన్ ఎనీ వే
0: అని నేను ఎంతో చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ రిపీటెడ్లీ.
0: కానీ ఆ మోటార్ సైకిల్ స్పీడ్ గా పోతుంటారు.
1: బట్ దే గో ఆన్ మోటార్ సైకిల్.
0: ఇటువైపున అటువైపున పోయి వచ్చేటువంటి స్త్రీలను చూస్తుంటారు.
1: దే గో ఆన్ వాచింగ్ విమెన్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్ వైల్ గోయింగ్ ఆన్ మోటార్ సైకిల్.
0: చూస్తే చూసినాయి కానీ నీ దేహాన్ని కనులు కాపాడుతున్నాయా?
1: But your eyes, the vision, the sight will not safeguard your body.
0: Kanukane nee yokka gunamule ninnu kaapaartayi.
1: Your character will protect you.
0: Inte kaadu,
1: not only this,
0: inka konni vishayallo chinna chinna vishayallo kuda nu chaala pramaadam guri avutunnaru.
1: There are also certain aspects that will take you to danger.
0: ఈనాటి ప్రమాణము రేపటి దినకు ప్రమాణంగా చూసుకుంటున్నారు.
1: And what you experience today, you take it as a standard for the future.
0: ఇట్టి చదువులు ఎందు ప్రమాణం అనేటువంటిది మనకి ఎక్కడ చిక్కనే చిక్కదు.
1: You don't find true standards in this type of education.
0: ఇది చాలా ప్రమాదమే.
1: And it is not pramana standard, but it is pramada dangerous.
0: మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
1: Therefore, we should keep the virtue and the character supreme.
0: మన చెవులను మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
1: And we should control over our audition hearing.
0: మన నాలుకను మనం కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: We should exercise control over your tongue.
0: బుద్ధుడు వీటిని ప్రయత్నించి సాధించే నిమిత్తమే అనేక చర్యలు చేశాడు.
1: All the deeds of Buddha reflect the total control over hearing and over seeing.
0: మొదటి నుంచి ఎంతో తెలియకుండా కొన్ని పొరపాట్లు జరిగింది.
1: However, in the beginning there were certain mistakes.
0: తరువాతి మాకు గురువులు ఎవరు?
1: And then they wanted to know the preceptor.
0: మనం చదవవలసింది ఏమిటి?
1: What is it to be studied?
0: అనేటువంటి దాన్ని చక్కగా విచారించుకొని.
1: And he inquired many.
0: మన సెన్సెస్ ఏ మన యొక్క గుణములు?
1: And then Buddha concluded the senses of
0: the senses ను చక్కగా పోషించుకొని.
1: And the senses must be
0: కీర్తి సంపాదించాలని తాను ప్రయత్నించాడు.
1: And he made every attempt to get name.
0: కన్నుల నుంచి ఎందుకు తెలుసా?
1: You know why eyes are gifted?
0: అన్ని చూచేటందులుక.
1: Is it to watch hither and
0: కాదు
1: there?
0: కాదు.
1: No.
0: నిన్ను ఎవరు చూస్తున్నారనేటువంటిది నువ్వేమాత్రం యోచించవద్దు.
1: Don't worry about others who
0: are watching. పోషింపగలిగేటువంటి యొక్క అతన్ని నీవు చూడాలి.
1: In fact, the eyes are gifted to see God, his majestic form.
0: నీ చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why ears are given?
0: కాదు కాదు. ఇతరుల మాటలు నమ్ముటక, ఇతరుల మాటలు వినుటక.
1: Is it only listen to the gossip and the rumors and become a victim?
0: నీ చెవులు అలాంటివి కాదు.
1: The ears shouldn't be.
0: మంచిది విని,
1: to listen to good,
0: మంచిని ఆచరణలో పెట్టి,
1: and to do good,
0: మంచి మార్గంలో నీవు జీవించాలని,
1: and to lead a good life.
0: ఇలాంటివన్నీ చెప్పడం కోసమని వచ్చినాయి భగవంతుడు నాకు ఈ ఇంద్రియాలు ఇచ్చాడు.
1: Therefore God has given me these senses to lead such a sacred
0: అని
1: life.
0: ఆ పుస్తకములంతా ఒకరి పారవేశాడు.
1: And Buddha has thrown out all the books.
0: నేను సంపాదించింది, నేను సాధించవలసినటువంటిది నా గుణములను పోషించాలి.
1: And he has decided that what he has to work for is for the character.
0: గుణములను ఇచ్చవచ్చినట్టుగా మందలకు పంపించి,
1: I cannot allow my senses to go away.
0: గ్రంథాలు పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటింది?
1: What is the result by reading books?
0: అని గ్రంథాలంతా పారవేశాడు.
1: And he has just thrown them out.
0: కానీ ఏనాటికైనా కూడా తనకు ఆ యొక్క మనోభావం రాలేదు.
1: But any day he didn't get that mental satisfaction in spite of textual reading.
0: తన గురువు దగ్గరికి వెళ్లి అతను చెప్పాడు, బౌద్ధ నీవు దేనిని చదువుతున్నావు?
1: And then ultimately asked, what is it that you are reading?
0: నేను, నా గురువు ఎవరు?
1: Who is my preceptor?
0: నా గురువు నా కాన్షియన్సే.
1: My conscience is my preceptor.
0: ఈ నా యొక్క తెలివితేటలకంతా కూడా సరైనటువంటి గురువు నా బుద్ధియే.
1: And therefore from all my intelligence the preceptor is intellect.
0: కనుక మొట్టమొదట నా కన్నును నేను స్వాధీనం చేసుకోవాలి.
1: First I should have control over my sight.
0: నా నాలుకను నేను కంట్రోల్ చేసుకోవాలి.
1: I should control my tongue.
0: కనుక నేను నా నాలుక కన్నులు రెండు సరిగా ఉంటుంటే మిగిలిన ఇంద్రియములంతా కూడా నా స్వాధీనం అయిపోతాయి.
1: When once I control my vision, when once I control my tongue, the rest of the things stand controlled.
0: అది కావాలి నాకని.
1: That's what is required now.
0: రాత్రి రాత్రి గొప్ప తెలివికి తెలుసుకొని,
1: ఓవర్ నైట్ హీ కుడ్ హ్యావ్ దట్ ఎన్లైటన్మెంట్.
0: నిద్రించేటువంటి భార్యను బిడ్డను కూడా త్యజించి,
1: అండ్ హీ హస్ లెఫ్ట్ హిస్ ఫ్యామిలీ,
0: అడవికి వెళ్లాడు.
1: అండ్ హీ వెంట్ టు ద ఫారెస్ట్.
0: అయితే కట్టుకున్న భార్యను కన్న కొడుకును వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు.
1: భగవాన్ నెవర్ వాంట్స్ యూ టు లీవ్ యువర్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ ద సన్.
0: వారిని చక్కగా చూసుకుంటూ,
1: యు షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: వారికి నీ సరైనటువంటి గుణములు నేర్పుతూ,
1: యు సీ దట్ దే ఆర్ ఆల్సో టాట్ గుడ్.
0: నీవు సరైనటువంటి గుణముల్లో నీవు అభివృద్ధికి రా.
1: అండ్ యు షుడ్ ఆల్సో కమ్ అప్ ఇన్ లైఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే విత్ క్యారెక్టర్.
0: కనుక బుద్ధుడు ఆ విధమైన దీంతో గొప్ప గొప్ప గుణములు సాధించాడు.
1: దట్ వాజ్ ది వే హౌ బుద్ధ అచీవ్డ్ అకంప్లిష్డ్ అబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
0: గుణములకు మించినటువంటి ఒక గురువు లేనే లేరు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎ క్యారెక్టర్.
0: గుణములే నా యొక్క గురువులు.
1: ద వెరీ క్యారెక్టర్ ఇస్ మై గురు.
0: ఆ గుణములను నేను పోషించుకోవాలి.
1: దిస్ ఐ హావ్ టు గ్రో మోర్ అండ్ మోర్.
0: కనుక ఈనాడు నా గుణములంతా చెడగొట్టేది ఈ యొక్క గుణములే.
1: దేర్ ఫోర్ టుడే all the ruin is because of the cheap qualities.
0: ఈ గురువుల మాటలు నేను నమ్మినప్పుడే నేను మంచి అభివృద్ధి పొందుతానని గుర్తించాడు.
1: And he has realized when once he sets all his senses set right, he will certainly come up in life.
0: నీ దృష్టిని నీవు కంట్రోల్ చేసుకుంటే,
1: when once you control your looks,
0: జగత్తంత నీకు స్వాధీనమైపోతుంది.
1: You can catch hold, you'll have total control over the world.
0: నీ చెవులను నీవు స్వాధీనం చేసుకుంటే,
1: when you control all your hearing,
0: నీ శబ్దమునంతా కూడా నీ స్వాధీనమైపోతుంది.
1: You can control the whole sound around.
0: కనుక ఈ రెండింటిని మొట్టమొదట మనం హద్దులో పెట్టుకుంటే,
1: when once we have control over these two,
0: మనం హద్దులో నుండి గొప్ప పేరును పొందుతాము.
1: We'll be in our limits and we'll win esteem in society.
0: పురందర్ దాస్ చెప్పాడు.
1: పురందర్ దాస్ సార్,
0: కన్నులు ఇచ్చి నేను ఎందుకు తెలుతా సందులు గొంతులు తిరుగుటగా.
1: You know why the eyes and sight is given is to go around lanes and by lanes.
0: Kanuka o gunamula
1: o colleges
0: niu chakkani sariyadi margamlo nadachali.
1: O senses, tread along the right path.
0: Niu itarla matalu niu nammanaddu.
1: Don't betray yourself by following others.
0: Itarla peda matalu niu pattagoddu.
1: Don't listen to bad words.
0: Ni sakramainatundi niku gunamulu niu danni bodhinchuko.
1: And you just proceed in your way with your conscience as the witness.
0: కనుకనే ఈ గుణములు నీవు పోషించుకోవాలి.
1: సో యూ షుడ్ ఆల్వేస్ ప్రిజర్వ్
0: మన గ్రంథములందరి కూడాను మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఆల్ వీ షుడ్ ఎక్వైర్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్ అరౌండ్ అస్.
0: మన కన్నులను మనం స్వాధీనం చేసుకుంటే అదే గొప్ప గ్రంథము.
1: When once you control your looks, the vision, that is your text.
0: మనం చెవులను కంట్రోల్ చేసుకుంటే అదే నీకు పెద్ద గ్రంథము.
1: If you control your hearing, that itself is a book.
0: మీ నాలుక మీరు కంట్రోల్ చేసుకుంటే ఇదే మనకు భాగవతము.
1: And when once you control your tongue, that itself
0: ee bhagavatam chella manam baagu padtam.
1: When once you control your tongue, which is bhagavata, you will be bhagavata, you will be good.
0: Kanuka ee munitni mottamottu control cheskondi.
1: This you have to control in the beginning.
0: Appude neevu goppa vidyarthi ayipothavu, vidya balavantulu ayipothavu.
1: Then only you will have all the strength of education, you will win
0: andariki neevu guruga maaripothavu,
1: and you will become the highest of all.
0: Idi ee naadu cheyavalsinatundi pani.
1: This is supposed to be done today.
0: Talladandru kunnu meer aa vidhanga cheppali.
1: Parents also should teach.
0: Amma meer pichi jeevithal kosamani jeethannu neevu aashisthunnavu.
1: Just for jeevita, the life you want, jeetha, the salary.
0: Jeethalu manaku akkaledu.
1: It's not the salary that important.
0: Jeevitame manaku pradhanamainatundi.
1: Jeevita, life is most important.
0: Life anetundi dani chusukokunda ee oka jeevitham jeetham kosam paachukunte,
1: we forget the life and we run after salary.
0: మన జీవితమే నాశనమైపోతుంది.
1: We are ruining our very life.
0: కనుక మన senses మనం కంట్రోల్ లో పెట్టుకోవాలి.
1: Hence we should control our senses.
0: అప్పుడే మనం గుణవంతులం అవుతాము.
1: Then only we will be virtuous.
0: అప్పుడే మనం బలవంతులం అవుతాము.
1: Then only we will be strong enough.
0: అందుకోసమనే బుద్ధుని చెప్పాడు, శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు.
1: That's why it is said the Hanuman is virtuous, is strong enough, wise enough, noble and greatest.
0: ఆ గుణములను మాత్రం కంట్రోల్ చేశాడు.
1: Therefore he could have proper qualities, values.
0: కనుక అప్పుడే తాను గొప్ప గురువు అయిపోయినాడు.
1: Then only he could become a preceptor.
0: కనుక అట్టి గొప్ప పేరును సంపాదించాలి మనం.
1: He should get such a good name.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థులు చాలా బంగారు.
1: స్టూడెంట్స్ ఆర్ రియలీ గోల్డెన్, వెరీ గుడ్,
0: మంచి గుణవంతులే.
1: They are virtuous indeed.
0: మంచి విలువైనటువంటి వారే.
1: They are very valuable.
0: కానీ కొంత కొంతమంది వాటిని కొంత పెడమార్గం పట్టిస్తున్నారు.
1: బట్ సమ్ ఆర్ పర్వర్టెడ్
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్ వాడు
0: పెడమార్గం పట్టించినప్పటికీ మీరు పెడమార్గం పోకూడదు.
1: దో అదర్స్ ఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్, డోంట్ ఫాలో దెమ్.
0: నీ యొక్క మార్గం నీవు పూనుకో.
1: ఫాలో యువర్ ఓన్ పాత్.
0: అప్పుడే నీవు బాగుపడిపోతావు.
1: దెన్ ఓన్లీ విల్ యూ బి గుడ్.
0: అప్పుడే నిన్ను జగత్తు కీర్తిస్తుంది.
1: దెన్ ద హోల్ సొసైటీ విల్ ప్రైజ్ యూ.
0: నీకు గుణములు పోషించినటువంటి వాటిని నీవు పోషించుకోవాలి. కానీ
1: therefore you should have the character and sustain it.
0: నీవు తప్పుడు మార్గంలో పోయేసేసి గుణమును పోషించుకోకుండా ఉండిపోతే నీవు పూర్తి హీనుడైపోతావు.
1: If you lead your life in a wrong way and lose your character, you will be ruining your life.
0: ఈనాడు విద్యా విషయం లోపల నేను చెప్పవలసింది ఇదియే, ఇది మీకు నచ్చునో నచ్చలేదో.
1: This is the message relating to the education that Bhagavan decided to share with you.
0: అనేక మంది వైస్ ఛాన్సలర్స్, మంచి విద్యార్థులు మీకు బోధించినారు. ఇప్పుడు
1: ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ హావ్ బీన్ రివీల్డ్ టు యు బై స్పీకర్స్.
0: అలాంటివి నేను విద్య విషయమే బోధించడం లేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది
0: డబ్బులు సంపాదించాలనేటువంటి విషయంలో వారికి తగినటువంటి కృషిని అందించారు.
1: In fact, they all spoke relating to your living, how to earn money.
0: కాదు కాదు, మన మొరాలిటీ చాలా ముఖ్యమైనటువంటిది.
1: But Bhagavan says that morality is most important.
0: Money comes and goes.
1: Money comes and goes.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: దానిని పెంచుకోండి మీరు.
1: That you develop.
0: అది మీరు గౌరవాన్ని పెంచుకున్నట్టుగా ఉంటుంటుంది.
1: Naturally, you will win the respect.
0: అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా, పట్టణంలోనున్నా, పల్లెనున్నా, పుట్ట మీద నున్నా, నట్టేటబడి ఉన్నా, దిక్కులేని వారి దేవుడోము.
1: Fully understand, be convinced of the fact that God is only the refuge of the forlorn, be that on the mountain top and the deep sea, in a village or in a city or in the sky.
0: కనుక మన గుణములను పెంచుకోండి బంగారు.
1: సో వీ షుడ్ కల్టివేట్ వర్చ్యూస్.
0: ఈ గుణములు పెంచుకున్నటువంటి వారు, గుణములు బోధించేటువంటి వారికి నేను ఏమైనా ఇస్తాను.
1: Bhagavan is ready to give anything to those people who develop their character.
0: Nen prapancham yokka bhavame kaadu naa praananne kuda isthanu.
1: Bhagavan is ready to give his very life if you are to develop.
0: Atta vaari kosam ane nen jeevisthunnanu.
1: Bhagavan is in this avatar only to make you noble and virtuous.
0: Kanuka vaari kosamai nen entaina darabostanu.
1: Bhagavan is ready to sacrifice anything.
0: Vaala daggara nunchi nen emi aashinchanu.
1: Bhagavan doesn't expect anything in return.
0: Vaadu manchi vaare jeevinchali.
1: Lead a good life.
0: Manchi perunu techukovali.
1: Get a good name.
0: Adhe nen aashinchetundi.
1: That's what Bhagavan expects from you.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyarthinilara.
1: Boys and girls.
0: Meerandaru gunavantule.
1: You're all good, no doubt.
0: Kaani kaalam kontha varaku mimmalni tripthu untundali.
1: It is all the effects of the modern times.
0: Kanukane ee yokka prapancham yokka deenni meeru pe maatramu aashinchakandi.
1: Don't go by the ways of the world.
0: మీరు ముఖ్యంగా మీలో ఉన్నటువంటి సెన్స్ ను సరైనటువంటి రీతిలో పెంచుకోండి.
1: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్, పుట్ దెమ్ ఇన్ ద ప్రాపర్ లైన్.
0: ఎవరు చూసినా కానీ వారందరూ నా తల్లులే.
1: కన్సిడర్ ఎవ్రీవన్ హూమ్ సో ఎవర్ యు మీట్ యాజ్ యువర్
0: వారందరూ నా తండ్రులే.
1: ఆల్ ఆర్ మై ఈక్వల్ టు మై పేరెంట్స్
0: అనేటువంటి ఒక భావము వారిని గౌరవ భావంలో పెంచుతుంది.
1: దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ యు షో టు యువర్ పేరెంట్స్ షుడ్ బి ఎక్స్టెండెడ్ టు ఎవ్రీబడీ.
0: ఈ విధమైనటువంటి మంచి మాటల చేత, మంచి యొక్క సంబంధముల చేత మీరు మంచితనం పొందండి.
1: Acquire all this goodness by speaking in a good way, associating yourself with good people.
0: కనుకనే మంచి వారితో చేరి, మంచి మాటలు చేసుకుని నేర్చుకుని, మంచి చూపులు తెచ్చుకుని ఈ మంచి యొక్క విద్యను నేర్చుకోండి.
1: Be in good company, make use of good words, give chance to good listening, be in good company always, get a good name.
0: అది నేను ఆశించేది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యూ.
0: మీ తల్లిదండ్రులు కూడా దాన్నే ఆశిస్తుంటారు.
1: యువర్ పేరెంట్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ ద సేమ్.
0: కానీ వారికి తెలియజేయటం లేకపోవటం చేత దాన్ని వారు చెప్పుకోవటం లేదు. కానీ నిజంగా తెలిసినటువంటి వారి దగ్గరికి పోతే ఏ తల్లి అయినా కూడా నువ్వు చెడ్డ మార్గంలో పోవని చెప్తుందా? చెప్పదు.
1: నో మదర్ నో ఫాదర్ వుడ్ ఎవర్ టెల్ యూ టు గో ఇన్ ఎ రాంగ్ పాత్.
0: ఏ తండ్రి కూడా నువ్వు చెప్పడు.
1: నో ఫాదర్ వుడ్ సే దాట్.
0: కనుకనే వారు చెప్పుకోలేక, చెప్పితే ఏమవుతాడో అని భయం చేత వాడు మీకు చెప్పడం లేదు. కానీ
1: పేరెంట్స్ హ్యావ్ నో గట్స్ టు టెల్ దేర్ చిల్డ్రన్ ఓపెన్లీ.
0: కానీ నేను ఎన్నిటికీ త్యజించి మీకు బోధిస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ రెడీ, దేర్ ఫోర్ ఈజ్ టీచింగ్ యూ వాట్ ఈస్ ఎసెన్షియల్ టుడే.
0: త్యాగం చాలా గొప్పది.
1: సాక్రిఫైస్ ఈజ్ హైయెస్ట్.
0: భోగం కాదు.
1: It's not affluence.
0: భోగం అంతా రోగాన్ని తెప్పిస్తుంది.
1: భోగ ద అఫ్లూయన్స్ ఇస్ ద కాజ్ ఫర్ రోగా.
0: త్యాగాన్ని మనకు భోగాన్ని ఇస్తుంది.
1: ఇట్ ఈస్ ద త్యాగా ద సాక్రిఫైస్ రియల్ భోగా ద ప్లెంటీ.
0: కనుకనే మీరు మిమ్మల్ని భోగం చేయముచ్చేటువంటిది త్యాగమే.
1: Therefore, the real tyaga, sacrifice, will make you rich enough. Bhoga.
0: Namakarmana na prajaya dhanenat tyageneke amritatva manasu anindi vedamu.
1: The Veda declared no association, no authority, nothing will make you immortal other than sacrifice.
0: Kanukane meeru alanti గుణములు పోషించుకోండి బంగారు.
1: యూ హ్యావ్ టు డెవలప్ సచ్ నోబుల్ వర్చ్యూస్ అండ్ క్యారెక్టర్.
0: మీకోసం ఏమైనా నేను త్యాగం చేస్తాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ యువర్ సేక్.
0: నేను దానికి సిద్ధంగానే ఉన్నాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
0: మీరు దానికి సిద్ధంగా ఉండాలి.
1: యూ షుడ్ ఆల్సో బి ప్రిపేర్డ్.
0: అలాంటి వారు నా వారు.
1: యూ సచ్ పీపుల్ బిలాంగ్ టు భగవాన్.
0: అలాంటి వారికి నేను వారి వాడు.
1: అండ్ భగవాన్ ఈజ్ యువర్స్.
0: కనుక నేను పిచ్చి పిచ్చి విజయంతా చెప్పినానని మీరేమాత్రం బాధపడకండి.
1: Don't feel sad that Bhagavan is telling you these harsh things.
0: ఇవన్నీ మీకు హెచ్చరింపు చేశానే గానీ
1: దీస్ ఆర్ ఆల్ కాషన్స్,
0: మీరన్నింటినీ మీరు నడుచుకోండి అని చెప్పలేము.
1: అండ్ భగవాన్
0: అయితే తల్లిదండ్రుల బాధ్యత మీరు నక్కర్లేదు.
1: నెవర్ డిజోబే యువర్ పేరెంట్స్,
0: వాళ్ళకు నచ్చేటట్టుగా వారికి బోధించండి.
1: టాక్ టు దెమ్ ఇన్ ఎ ప్లీజింగ్ వే అండ్ కన్విన్స్ దెమ్,
0: అప్పుడే వారు కూడా సంతోషిస్తారు.
1: దెన్ ఆల్సో దే విల్ బి హ్యాపీ.
0: వారికి జరిగేటువంటి యొక్క చెడ్డలు వారికి తెలియకుండా పోవడం చేత నాయన నువ్వు చేసేటువంటి మంచివే అంటారు.
1: దే సింప్లీ ఎండోర్స్ యువర్ యాక్షన్స్ బికాస్ దే డు నాట్ నో ది రిపర్కషన్స్.
0: కనుక మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అదితి దేవో భవ అని ఈ నలుగురు మీకు సరైనటువంటి గురువులు అని చెప్పారు.
1: The gurus, the preceptors in life, to begin with, the first,
0: Vedam,
1: the mother, father, the
0: teacher, the guest. Matrudevo bhava, pitrudevo bhava, ali bodhinchi.
1: The Veda declares in the very beginning itself, the mother is God,
0: father
1: is God.
0: మనకు నిజమైనటువంటి గురువులు.
1: So parents are our teachers.
0: వాళ్ళ మాటకి ఏమాత్రము జవాబు చెప్పకండి.
1: Never reply your parents whatever they say.
0: చెప్పవలసి వస్తే వారికి మృదుమధురమైనటువంటి మాటలతో చెప్పండి.
1: If necessary, talk to them softly and sweetly.
0: వాళ్లకు అర్థమయ్యే రీతిగా చెప్పండి.
1: ఎక్స్ప్లెయిన్ సచ్ వే దట్ దే వుడ్ అండర్స్టాండ్.
0: అట్టి వారికి నేను ఎంతైనా జీవితం త్యాగం చేస్తాను.
1: భగవాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ టు సచ్ పీపుల్.
0: ఎంతమందో వస్తున్నారు.
1: మెనీ కమ్.
0: ఏమి వాళ్ళు ఫీజు కట్టుకోలేరు.
1: దే హావ్ నాట్ పేడ్ ఎనీ ఫీజ్.
0: కాబట్టి ఫీజు మనకెందుకు.
1: వై ఫీజ్ దే.
0: ఫీజు మనకు అక్కర్లేదు.
1: నో, వి డోంట్ వాంట్ ఎనీ ఫీజ్.
0: మీరు ఫీజ్ కట్టుకోండి. ఫీజ్,
1: నో ఫీజ్, బట్ యూ గెట్ ది పీస్.
0: పీస్,
1: పీస్.
0: చాలా మంది పీస్ కావాలి, పీస్ కావాలి, పీస్ కావాలని ప్రార్థన చేస్తుంటారు.
1: వి ప్రే ఫర్ పీస్.
0: పీస్ ఎక్కడ
1: ఫైండ్? పీస్ ఇన్ ద మార్కెట్.
0: ఎక్కడ పోయినప్పటికీ పీసెస్ చేస్తుంటారు కానీ పీస్ మనకు చిక్కడం లేదు.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్ బట్ నాట్ పీస్.
0: నీ హృదయాన్ని పీసెస్ గా చేస్తుండాలి.
1: యువర్ హార్ట్ ఈస్ మేడ్ ఇన్ టు పీసెస్.
0: కనుకనే పీస్ అనేటువంటిది ఎక్కడుందంటే మన మంచి గుణముల్లోనే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పీస్ లైస్ ఇన్ యువర్ గుడ్ వర్చ్యూస్ అండ్ వాల్యూస్.
0: కానీ చాలా మంది పిల్లలు ఆ మంచిది కావాలని ఆశిస్తున్నారు.
1: పీపుల్ రియల్లీ వాంట్ టు బి గుడ్,
0: కానీ చెడ్డని అనుసరిస్తున్నారు.
1: బట్ దే ఫాలో ద రాంగ్ పాత్, బ్యాడ్ వే.
0: చక్కని కావాలని ఆశిస్తున్నారు.
1: అండ్ దే వాంట్ షుగర్.
0: చేదును తింటున్నారు.
1: అండ్ దే ఈట్ ఆల్ దట్ విచ్ ఇస్ బిటర్.
0: చెప్పేది ఒకటి, చేసేది మరొకటి.
1: They want sweet, but they eat bitter.
0: Manasrekam vachasrekam karmanyekam mahatmanam.
1: It's only the noble soul who will have perfect harmony, unity in thought, word and deed.
0: Manas anyat vachas anyat karman anyat duratmanam.
1: When their thought, word and deed are at variance with each other, he is a wicked person.
0: Alanti biddale naaku biddadu.
1: Therefore, the noble people belong to Bhagavan.
0: వారికి ఏమైనా నేను ఇస్తాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
0: నేను ఏనాటికి నీ కాదు అని చెప్పి చెప్పను.
1: భగవాన్ నెవర్ సేస్ నో ఎనీ టైమ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తెలియకు ఎన్నో జరిగిపోయినాయి కానీ
1: మెనీ థింగ్స్ మస్ట్ హావ్ హ్యాపెన్
0: అన్నో. ఇంకా ముందు అయినా కూడా మీరు సరైనటువంటి గుణములు కలిగి
1: అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ విల్ హావ్.
0: ఒకవైపున తల్లిదండ్రులను, ఒకవైపున స్వామిని సంతోష పెట్టడానికి ప్రయత్నించండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ భగవాన్ ఆన్ ది అదర్.
0: అంతే నాకు చాలు.
1: భగవాన్ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ అండ్ భగవాన్ హ్యాపీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 15th January 2004 in Prashanthi Nilayam during the Sankranti celebrations. Bhagavan stressed upon the fact that parents, teachers as well as students should work in harmony to address the drawbacks of modern education.

ఆచరించి చెప్పు, ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా అతడే

ఆచరించి చూపు ఆదర్శముల నెల్ల అతడే

0: ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ మీకు. ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్ నాకు.
1: ఇన్ గుడ్నెస్, in human quality, in morality, in total truth, the one who practices and preaches all the ideals, he is the true youth in the strict sense of the term, and an youngster, young woman. And such people are your best friends, and such one is my best friend too.
0: Prema Swarupular,
1: embodiments of love.
0: మంచితనమునందు మానవత్వమునందు ఏమిటి మంచితనం?
1: వాట్ ఈస్ గుడ్నెస్?
0: గుడ్ బిహేవియర్, గుడ్ మేనర్స్, గుడ్ డిసిప్లిన్, గుడ్ క్యారెక్టర్.
1: Goodness meant good behavior, good manners, good discipline.
0: Manavatramunandu satya, dharma, shanti, prema, ahimsa. Ee aidu prati manavuniki pancha pranamulu.
1: The human as human quality, comprising the five principles, truth, righteousness, peace, love and non-violence, are the five life breaths of humanity.
0: Manavuni prayanamu ati sukshmamainatvantidi. Atani yokka jeevitam yokka gamyam kudanu atyanta sameepamainatvantidi.
1: The life sojourn of a human being is so subtle and the goal is very near.
0: Itti samipamaina prayanamunu manavudu gamyamu cheratanki aneka janmalu aneka samvatsaramulu kalamu teesukuntunnadu.
1: In this life journey to reach the destination, man takes very long time and in fact even many lives.
0: Endukinta kalam?
1: Why that long?
0: Enduku ee shramalu?
1: Why exertion?
0: Chaala samipamaina prayanam idi.
1: It is so close to you.
0: From I to we, idi prayanam.
1: Is all the travel from I to we.
0: Nenu aneetvanti sthanam nunchi manamu ane sthananiki cheratame manavuni yokka janmamu gamyamu.
1: The human life secret and the destination lies in traveling from the position of I to the position of we.
0: Ee naati yuvati yuvakulu yavat prapancham nandunnatvanti yokka vishayam nanni kudunu telusukonutaku gurtistunnaru prayatnistunnaru.
1: Youngsters today are making every attempt to know what all that has been happening all over the world.
0: Kaani okka ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్ ఫండమెంటల్ ట్రూత్.
0: యావత్ ప్రపంచమునందు గల సమస్త విషయమును కూడా గుర్తించినంత మాత్రమున మనకు వచ్చే ఫలితం ఏమాత్రము లేదు.
1: యు ఆర్ నాట్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ అట్ ఆల్ బై కమింగ్ టు నో వాట్ ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్.
0: ఎన్ని శక్తులు సాధించి కూడా ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆల్ యూస్లెస్ ఆల్ కెపాసిటీస్.
0: లోకములో వేలాది మంది మేధావులు ఉన్నారు.
1: There are thousands of intellectuals in the world.
0: లోకములో వేదాల మంది అనేక మంది పండితులు ఉన్నారు.
1: There are many scholars too.
0: కానీ విద్యావంతులు ఉన్నారు.
1: They are educated people.
0: గొప్ప తెలివితేటలు గలవారు ఉన్నారు.
1: Highly intelligent are present.
0: కానీ
1: బట్
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for all these people? Why?
0: మొట్టమొదట తనను తాను తెలుసుకోవాలి.
1: First one has to know who he is, to know one's own self.
0: Tanantanu telusukonaka enni telusukoni prayojanam emi?
1: Know thyself. All the rest will be useless if you do not know that.
0: ఇవన్నీ కూడాను నిరుపయోగమైనటువంటి పనులే. నిరుపయోగమైనటువంటి విద్యలే.
1: All the rest will be in vain, useless knowledge.
0: కనుకనే మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man has to know his innate true nature first of all.
0: మానవుడు ధనమును కోల్పోతున్నాడు.
1: Man is losing his wealth.
0: కానీ దీన్ని ఏదో శ్రమపడి తిరిగి దీన్ని సంపాదించుకునవచ్చు.
1: Having lost wealth, by straining himself, he can get it back.
0: అనేక మంది మిత్రులను కోల్పోతున్నారు.
1: We are losing our friends.

0: യാവത് സർവം പുനർലഭ്യം. ഏതത് സർവം പുനർലഭ്യം ന ശരീരം പുനഃ. ఏనిపోయినను తిరిగి మనం సాధించుకోనవచ్చు, కానీ మానవతాదిలోనే పోయినా తిరిగి మనం సంపాదించుకోనలేము.
1: ఇఫ్ యూ లూజ్ ఎనీథింగ్ యూ కెన్ గెట్ దెమ్ బ్యాక్ బట్ హ్యూమన్ వాల్యూస్ వెన్ వన్స్ దే ఆర్ లాస్ట్ దే కెనాట్ బి అక్వైర్డ్.
0: ఈనాటి మానవుడు అన్నింటినీ సాధించాడు, కానీ ఈ మానవతా విలువలను మాత్రము పోగొట్టుకున్నాడు.
1: మ్యాన్ హెస్ అకంప్లిష్డ్ ఎవ్రీథింగ్ టుడే బట్ హెస్ లాస్ట్ హిస్ హ్యూమన్ వాల్యూ.
0: ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాణం వంటిది.
1: Each one is a life breath.
0: Manam nundi satyame manu velubilina satyam poyinatundi prani avutavadu vidu.
1: If truth is gone, he is a creature without life of truth.
0: Dharmame aacharinchukundana taanu rendo pranam pogottukunna vaadu avutadu.
1: If righteousness dharma is gone, he will be losing second life breath.
0: Rendu emti moodu emti naalugu emti aidu pranam anukunnu pogottukunnadu inaadu manavudu.
1: Man has lost all the five life principles.
0: Ee naati manavudu kevalam prapanchamu lopala kutrimainatundi jeevithani gaduputhunnadu.
1: Man today is leading an artificial life.
0: Sahaja jeevithani gadapatam ledu.
1: He is not leading a natural life.
0: Sahaja gunamulu tandendu levu.
1: He has no natural quality.
0: Kevalamu డ్రామాల వేషం వేసినట్టుగా మానవ వేషమును ధరించి జీవితాన్ని డెడ్ బాడీ మాదిరి ఉపయోగపెట్టుకుంటున్నాడు.
1: హీ ఈజ్ జస్ట్ లివింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎన్ యాక్టెడ్ ఇన్ ఎ డ్రామా బట్ ఇన్ రియాలిటీ ఇట్స్ ఎ డెడ్ లైఫ్.
0: మానవునికి దైవం చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్.
0: హూ ఇస్ గాడ్?
1: హూ ఇస్ గాడ్?
0: వేర్ ఇస్ గాడ్?
1: వేర్ ఇస్ గాడ్?
0: క్వశ్చన్ వేసుకుంటే ట్రూత్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్.
1: If you put a question, who is God, where is God, you will understand truth is God, love is God.
0: Ee truth, Bharatiya truth, American truth, Japan truth, German truth, Pakistan truth, ane bhedam ledu. Truth andariki okkate.
1: Truth is one and the same. Be that be Japan or Germany or America or Pakistan, truth is one and same.
0: Prapanchamunaku annintikini truth ade daivamu.
1: Truth is God for the entire world.
0: Desha bhashalu, ప్రవర్తనలు, సిద్ధాంతములు వేరు వేరు ఉండవచ్చు, కాని సత్యం ఒక్కటే.
1: లాంగ్వేజెస్, ద ట్రెడిషన్స్ అండ్ ఐడియాలజీస్ మే డిఫర్ బట్ ద ట్రూత్ ఈజ్ వన్.
0: ఇట్టి సత్యం నాస్తి ప్రియో ధర్మ, ప్రియం పెంచి ఒక సత్యాన్ని మనం పోగొట్టుకున్నాం.
1: అండ్ దట్ ఫండమెంటల్ ట్రూత్ ఈజ్ లాస్ట్ టుడే.
0: ప్రేమ మానవుని యొక్క ప్రాణ సమానము.
1: లవ్ ఈజ్ అవర్ లైఫ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Love is God. Live in love.
0: Aa premane inaadu manamu kolipoyinam.
1: We have lost that love today.
0: Ee prema kudanu kutrimainti premaga natistunnamu.
1: Even that love has become artificial today.
0: Ee prema attidi kaadu. Heart to heart, love to love.
1: But the divine love is heart to heart, love to love.
0: Not body to body.
1: It's not body to body.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: Aa hudayasthanamunu abhiruddhi pachukunnappude ee satyam manaku gocharistundi.
1: When once you observe that which comes out of the heart, you will experience this truth.
0: Yuvakulara,
1: youngsters,
0: yuvathulara,
1: men and women,
0: mee jeevitham chaala దీర్ఘ ప్రయాణం చేయవలసినటువంటిది.
1: యువర్ లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
0: ఇలాంటి ప్రయాణం లోపల లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
1: ఫాలో ద ప్రిన్సిపల్ లెస్ లగేజ్.
0: ఈ కోరికలు అనేటువంటివి ఈ లగేజ్ గా ఉంటున్నాయి.
1: యువర్ డిజైర్స్ కాన్స్టిట్యూట్ ద లగేజ్.
0: వీటిని క్రమక్రమేణా మీరు తగ్గించుకోండి.
1: యూ హావ్ టు లెసన్ ద బర్డెన్ ఆఫ్ డిజైర్స్.
0: ఎంతకాలం ఈ కోరికలు?
1: హౌ లాంగ్?
0: ఈ కోరికల వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దెమ్?
0: ఏమీ కలగటాలి.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: కానీ
1: బట్
0: మానవత్వంలో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని వాడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద లైఫ్.
0: ఏ దేశంలో పుట్టినటువంటి వారైనా ఆ దేశం యొక్క బిడ్డలే.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ ఓన్ కంట్రీ.
0: మనకు బర్త్ ఎందుకోసం వచ్చింది?
1: వై ఆర్ వీ బోర్న్?
0: కేవలం తినటం కోసం, త్రాగటం కోసం, నిద్రించడం కోసం, సుఖించడం కోసం వచ్చింది ఆ జీవితం.
1: ద లైఫ్ బర్త్ ఈజ్ నాట్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్, ఫర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. నౌ
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: ది బెస్ట్ వే టు లవ్ అండ్ ఆఫ్ డిజైర్స్.
0: ఎంతకాలం ఈ కోరికలు?
1: హౌ లాంగ్?
0: ఈ కోరికల వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రిజల్ట్స్ యు గెట్ అవుట్ ఆఫ్ దెమ్?
0: ఏమీ కలగటం లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: కానీ

0: food raiment and shelter God, by eating God, and drinking.
1: God,
0: no.
1: God. The best way to love God is to love all, serve all.
0: The best way to love God is to love all and serve all.
1: మనం అందరినీ ప్రేమించాలి.
0: We should love all.
1: అందరినీ సేవించాలి.
0: We should serve all.
1: సేవే మనకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: సర్వీస్ ఇస్ అవర్ డ్యూటీ.
1: కానీ ఈ డ్యూటీ ఆ డ్యూటీని గవర్నమెంట్ డ్యూటీస్ కాదు మనకు.
0: ఇట్స్ నాట్ అఫీషియల్ డ్యూటీ ఆర్ గవర్నమెంట్ డ్యూటీ.
1: తోటి మానవులను సేవించి
0: we should serve
1: తోటి మానవులను ఆనందపరిచి
0: we should make brother and happy.
1: తోటి మానవులను సుఖపెట్టడమే మన కర్తవ్యం.
0: Our duty lies in making our brother and happy.
1: కనుకనే మొట్టమొదట మనము సర్వీస్ లో ప్రయాణం కావాలి.
0: ఫస్ట్ వీ షుడ్ టేక్ ద పాత్ ఆఫ్ సర్వీస్.
1: ఈ సర్వీస్ లో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకం అవుతుంది.
0: వెన్ వన్స్ వీ టేక్ దిస్ జర్నీ ఆఫ్ సర్వీస్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
1: హైయెస్ట్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ టు లవ్ ఇన్ టు సర్వీస్.
0: ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ ఇన్ టు సర్వీస్.
1: ఈ సర్వీస్ అనేటువంటిది దేని వల్ల ప్రయత్నించింది?
0: హౌ డు యూ గెట్
1: ఫ్రమ్ సర్వీస్ టు డివోషన్?
0: అండ్ ద సర్వీస్ విల్ టేక్ యూ టు డివోషన్.
1: అది ఏ నిజమైనటువంటి డివోషన్?
0: దాట్ ఈస్ ఎ ట్రూ డివోషన్.
1: ఈ సర్వీస్ లో ఉండేటువంటి మహత్తరము మరొక చోట లేదు.
0: ద మిస్టరీ బిహైండ్ ది సర్వీస్ ఇస్ నాట్ నోటిస్ ఎనీవేర్.
1: ఆ రోగములు దేహానికి వస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ సఫర్స్ ఫ్రమ్ ఎయిల్మెంట్.
1: అనేక విధమైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి.
0: ద బాడీ సఫర్స్ ఫ్రమ్ డిజీజెస్.
1: కానీ డాక్టర్స్ దానికి తగినటువంటి ప్రయత్నం చేస్తారు.
0: Doctors also give treatment.
1: కేవలం డాక్టరే కాదు,
0: not only doctor.
1: దైవానుగ్రహం మొట్టమొదటిగా ఉండాలి.
0: God's grace is more important.
1: దైవానుగ్రహమే లేకపోతే ఎన్ని మంది రాజులంతా పోయి దేహాలను కోల్పోయినారు.
0: In fact, God's grace is most necessary. Have you not noticed many people dying?
1: కనుక మనం దేహములు కాపాడుకోవటం గొప్పతనం కాదు.
0: నథింగ్ గ్రేట్ ఇన్ సేఫ్ గార్డింగ్ అవర్ బాడీ.
1: మంచి నీతిని కాపాడుకోవాలి.
0: వి హావ్ టు అప్హోల్డ్ అవర్ మోరల్.
1: నిజాయితీని కాపాడుకోవాలి.
0: ఇంటెగ్రిటీ ఇస్ ఇంపార్టెంట్.
1: సత్య జీవితాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వి షుడ్ లీడ్ ఎ ట్రూ
1: ప్రేమతత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: కానీ ఈనాటి యూతులు యందు ప్రేమ ఉన్నది. ఎట్టి ప్రేమ ఉంటుండాలి? ఆర్టిఫిషియల్ ప్రేమ.
0: దేర్ ఈస్ లవ్ అమంగ్ యంగ్స్టర్స్. వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్?
1: హలో హలో లోపలంతా హాలో.
0: Is only hollow, hollow, with hollow inside.
1: ఎక్కడ ఉంది ఈ విధమైనటువంటి జీవితాలు? ఎంతకాలం గడిపినప్పటికీ ఇదంతా ఒక పిక్చర్ జీవితాలుగా తయారవుతున్నాయి.
0: We may lead life like that for so long a time, but it's all just a film or a movie.
1: నడుమొంచి పనిచేసి ఆ సేవలో మనం దిగాలి.
0: Bend your body and serve.
1: ఈ విధమైనటువంటి సేవ ఎందే మానవత్వాన్ని మనము దైవత్వంగా రూపొందింపచేసుకుని ఈ దైవత్వాన్ని దివ్యత్వంగా మనం మార్చుకోవచ్చు.
0: ఇన్ ది పాత్ ఆఫ్ సర్వీస్ ద హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
1: ఈనాటి మానవుడు దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
0: మ్యాన్ టుడే హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ అండర్స్టాండింగ్.
1: అసలు మానవత్వం అంటే ఏమిటో వాడికి అర్థం కావటం లేదు. అలాంటి సమయంలో దివ్యత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: వెన్ హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ నో ద హ్యూమన్ క్వాలిటీ, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
1: మొట్టమొదట నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
0: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
1: మానవత్వం చాలా సార్థకమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబుల్.
1: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ద డివినిటీ.
1: దివ్యత్వమే దైవత్వంగా రూపొందేటువంటిది.
0: అండ్ దిస్ విల్ టేక్ యూ టు డివినిటీ.
1: మానవత్వం వేరు, దైవత్వం వేరు కాదు.
0: ద హ్యూమన్నెస్ అండ్ ద డివినిటీ ఆర్ నాట్ సెపరేట్.
1: అంతా ఒక్కటే.
0: బౌత్ ఆర్ వన్ ఇన్ ద సేమ్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: ట్రూత్ ఈస్ వన్. స్కాలర్స్ మే రిఫర్ ఇట్ ఇన్ ఎ వేరీడ్ వే.
1: కనుకనే ఈ సత్యతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు సులభంగా మన జీవితాన్ని సార్థకం గావించుకోవచ్చు.
0: When once we know the principle of truth, we can work for our liberation.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము మరి ఏ యొక్క శక్తి ఎందుకు కారరాదు?
0: In fact, the divinity latent in man is not noticed in any other creature.
1: మానవుని యందు ఉన్నటువంటి దివ్యమైన తత్వము ఏ పదార్థమునందు కాని ఏ శక్తి ఎందుకు కారరాదు?
0: The divinity which is immanent in mankind is not noticed in any other creature.
1: ప్రపంచమంతా కూడాను కేవలము హైయెస్ట్ మ్యాగ్నెట్ పవర్.
0: The whole world is full of highest magnetic power.
1: ఆ ప్రకృతి నుంచి ఆవిర్భవించినటువంటి మానవులు కాబట్టి ప్రతి పదార్థం కూడాను మ్యాగ్నెట్ పవర్.
0: Therefore, having been out of this nature, every material will have this magnetic power.
1: ఒక చిన్న వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
0: Every little object
1: ఒక వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
0: A clock being is also magnetic
1: power. కనుకనే ఈ విధంగా కూడాను ప్రయాణం చేస్తుంటే మనలో ఉన్నటువంటి దివ్య శక్తులు ఎక్కడ కూడాను కారరావు.
0: In fact, the divine power latent in man is nowhere else.
1: మానవుని పాదం నుండి తల వరకు కూడాను దివ్యమైన శక్తియే ప్రసరిస్తుంది.
0: ఇన్ఫాక్ట్ దిస్ డివైన్

0: కానీ ఈ దివ్యతత్వాన్ని మనల్ని గుర్తించుకోలేక జపములు తపములు యోగములు ఈ పిచ్చి పిచ్చి మార్గములో ప్రవేశించి తన దివ్యత్వాన్ని భంగపరుచుకుంటున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విదిన్. We follow other rituals like meditation, chanting the name, and so on.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Prema chala pradhanamainatundi.
1: Love is very important.
0: Prema lekunda ye sadhana chesinappudiki adi prayojanam leinatundi.
1: Any spiritual practice bereft of love is useless.
0: ప్రేమతో నీవు ఏ మాట అయినా చెప్పు అది సత్యమే అవుతుంది.
1: విత్ లవ్ వాట్ ఎవర్ యు మే అటా ఇట్స్ బౌండ్ టు బి ట్రూ.
0: ప్రేమతో ఏ పని అయినా చేయి అది ధర్మం అవుతుంది.
1: ఎనీ వర్క్ యు మే అండర్టేక్ విత్ లవ్ ఇట్ ఇస్ ధర్మ.
0: కనుకనే సత్య ధర్మములు ప్రత్యేకంగా మన యందు లేవు.
1: సో
0: ప్రేమ యందే లీనమై ఉంటున్నవి.
1: సో ట్రూత్ అండ్ రైట్నెస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ ఇన్గ్రైన్డ్ ఇన్ లవ్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్.
0: కనుక మనం మొట్టమొదట ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ద్వేషము అసూయ దంభము ఇత్యాది కర్మలన్నీ కూడాను అనిమల్ క్వాలిటీస్.
1: దేర్ఫోర్ ద హేట్రెడ్ ద ఎన్వీ జెలసీ ద పాంప్ అండ్ షో ఆర్ అనిమల్.
0: మానవుడు భుజించే ఆహారం చేతనే కామ క్రోధ లోప మోహముల మాత్సర్యములు ఏర్పడిపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫుడ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ యాంగర్ ద లస్ట్ అవరీస్ గ్రీడ్ అండ్ సో ఆన్ సో ఫోర్.
0: ఈ ఆరు కూడాను దుర్గుణములంతా కూడాను కేవలము మానవుడు కల్పించుకున్నవి.
1: ఆల్ ద సిక్స్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: ఈ యొక్క చెడ్డ క్వాలిటీస్ లోపల ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము దివ్యమైనటువంటి తత్వాన్ని కూడా విస్మరిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ క్వాలిటీస్ వీ హావ్ ఫర్గాటన్ అవర్ హ్యూమన్ క్వాలిటీ, లీవ్ అలోన్ డివినిటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దివ్యమైనటువంటి గుణములను పెంచుకోవాలి.
1: ఎవ్రీవన్ మస్ట్ కల్టివేట్ డివైన్ క్వాలిటీ.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క మతి గతి స్థితి సంపత్తి ఈ నాలుగు గుణములు కూడాను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వన్ హ్యాస్ టు డెవలప్ దీస్ ఫోర్, ద మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, స్థితి ద సిచ్యువేషన్, ద సంపత్తి ద వెల్త్.
0: ఈ వెల్త్ అంటే ప్రాకృతమైనటువంటి ధనం కాదు వెల్త్.
1: దిస్ వెల్త్ ఈజ్ నాట్ ఓన్లీ వెల్త్.
0: ఇంద్రియ శక్తి యొక్క వెల్త్ నిజమైన వెల్త్.
1: దిస్ వెల్త్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ శక్తిని మనం గట్టిగా పోషించుకోవాలి.
1: ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ మస్ట్ బి వెల్ ప్రొటెక్టెడ్.
0: ఇంద్రియ శక్తిని కోల్పోయిన తర్వాత మనం సర్వమును కోల్పోయిన వారం అవుతాం.
1: వెన్ ది పవర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ గాన్.
0: న తపాంసి న తీర్థానాం న శాస్త్రాన జపానహి సంసారం సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. న తపాంసి తపస్సు వల్ల మనకు ప్రాప్తించదు.
1: యూ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ పెన్
0: తీర్థానా
1: నో పిల్గ్రిమేజ్
0: నా శాస్త్రాన జపానహి
1: నా సీక్రెట్ టెక్స్ట్ నో చాంటింగ్ హిస్ హోలీ
0: నేమ్. సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం విన.
1: టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్
0: సేవ సేవ సేవ.
1: Service is the only way.
0: Seva rendu padamulato kudinatundi padamu.
1: Seva service is a two lettered one.
0: Kaani deeni oka ananta shaktini enni tons lo manam cheppalemu.
1: The infinite power is immeasurable.
0: Daanni koltaveyadaniki veelu kaadu.
1: You cannot measure it, estimate it.
0: Alanti prema tattvanni manamu vadalapetti alpamaina swalpamaina yokka ee laukika vishayamlo manam praveshinchi.
1: You have left that great noblest love and you are adopting the low
0: meaning.
1: We have lost that human life which is most important.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Motta mota mee divyatvanni meeru gurtinchandi.
1: Recognize the divinity within.
0: Nee evaru aneetundi satyanni nee gurtinchu.
1: First know thyself.
0: తనంతాను గుర్తించుకున్నటువంటి వాడు సర్వం నువ్వు గుర్తించుకోగలడు.
1: ద వన్ హూ నోస్ హూ హీ ఈజ్ కెన్ అండర్స్టాండ్ ద వేస్.
0: అందరూ కొత్త పిల్లలుగా ఉన్నారు.
1: సిన్స్ మెనీ ఆర్ న్యూ హియర్
0: మీరందరూ కూడా చిన్న చిన్న విషయాలతో మీరు గుర్తించుకోవచ్చు.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ సింపుల్ థింగ్స్ టు బిగిన్ విత్.
0: ఇది ఏమిటి? నా బట్ట.
1: దిస్ మై క్లాత్.
0: ఇది నా తట్ట.
1: దిస్ మై ప్లేట్.
0: ఇది నా దేహము.
1: మై బాడీ.
0: ఇది నా మనసు.
1: మై మైండ్.
0: ఇది నా బుద్ధి.
1: మై ఇంటెలెక్ట్.
0: బట్ హూ ఆమ్ ఐ?
1: దెన్ హూ ఆమ్ ఐ?
0: నా దేహము.
1: మై బాడీ.
0: నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ. బట్ హూ ఆమ్ ఐ?
1: మై బాడీ, మై మైండ్, మై ఇంటెలెక్ట్. దెన్ హూ ఆమ్ ఐ?
0: నా బాడీ అనుకుంటే నీ బాడీ వేరు, నీ వేరు.
1: వెన్ ఐ సే మై బాడీ, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్, సెపరేట్ ఫ్రమ్ ద బాడీ.
0: నీవెవరు?
1: then who are you?
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to know this truth.
0: ఈ బాడీ మైండ్ ఇవంతా కూడాను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఈ పనిముట్లు మనం పట్టుకుని పనిముట్లే నేను ప్రేమించుకోవటం ఎంత వెర్రితనము.
1: We go by these instruments and identify ourselves with instruments.
0: కనుకనే ఈ దేహము మనసు బుద్ధి చిత్తము ఇందేమో అంతఃకరణం అన్ని కూడా పనిముట్లే.
1: Therefore the body mind intellect senses and inner instrument are all instruments.
0: You are the master.
1: You are the master of all.
0: Master the mind, be a master mind.
1: Master the mind and be a master mind.
0: నీవు మాస్టర్ గా ఉండాలి.
1: You be a master.
0: నీవు ఈ దేహానికి మనసుకు బుద్ధికి బానిస కాకూడదు.
1: You should never be a slave to your body, mind and intellect.
0: ఈనాటి మానవుడు దేహమునకు బుద్ధికి మనసుకు బానిస కావటం చేతనే సర్వమునకు బానిస అయిపోయినాడు.
1: Man has become a slave to his body, the senses, mind and intellect. Therefore has become a slave to everybody.
0: దేహం మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ దాని స్వాధీనంలో మనం కాకూడదు.
1: In fact, body and mind should be under your control. You should not be controlled by them.
0: ఒక అమ్మాయి చెప్పింది. స్వామి ఇంతకు పూర్వమంతా కూడా మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: అండ్ భగవాన్ సేడ్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: కానీ ఇప్పుడు చెప్తున్నాడు యువర్ లైఫ్ ఈజ్ యువర్ మెసేజ్.
1: నౌ దే సే యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: నాట్ యువర్ మెసేజ్.
1: నాట్ యువర్ మెసేజ్.
0: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్. యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: మీ తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: నో యువర్ నేచర్.
0: నువ్వు పిచ్చి పిచ్చి మార్గంలో ప్రవేశిస్తే,
1: if you are in the wrong path,
0: తప్పు మార్గంలో నీవు ప్రవేశించి,
1: in the wrong way,
0: చేయరాని పనులు చేసి,
1: do all wrongful
0: things, ఇదంతా కూడా దైవం యొక్క రూపమే అనుకుంటే అది తప్పదు.
1: Never consider them godly. You are mistaken.
0: అదంతా కూడా your message is not my message.
1: And that's all your message, nothing to do with Swami's message.
0: కనుకనే మనం చేసినప్పుడు దైవత్వంగా ఉన్నప్పుడు అంత దైవ కార్యంగా చేయాలి.
1: From the standpoint of God, all your actions are
0: bound to God. సత్య మార్గంలో ప్రవేశించాలి.
1: They should be truthful.
0: ధర్మమైనటువంటి రూపాన్ని ధరించాలి.
1: They should be righteous.
0: శాంతి హృదయాన్ని పొందాలి.
1: And peace should be installed in your heart.
0: అహింసలో ప్రవేశించాలి.
1: And you should take to
0: ఈనాడు ఎక్కడ పోయినా హింస హింస హింస.
1: Everywhere there's violence.
0: ఎక్కడికి హింసలు?
1: Where from you get?
0: ప్రతి ఒక్కటి తన నుండి ఆవిర్భవించినటువంటి
1: everything comes out of
0: reflection of the inner being.
1: Everything is a reflection of the inner
0: being. హింస outside లేదు, నీ యందే ఉంటున్నది.
1: Violence is in you.
0: చెడ్డ అవుట్ సైడ్ లేదు, నీ యందే ఉంటుంది.
1: దాట్ ఇస్ నాట్ అవుట్ సైడ్.
0: నీ చెడ్డని నీవు అభివృద్ధి చేసుకుంటున్నావు.
1: అండ్ యూ ఆర్ ఇంప్రూవింగ్.
0: మొట్టమొదటి నీ చెడ్డని నీవు నిర్మూలన చేయించుకో.
1: కిల్ ఆల్ ద బ్యాడ్ ఇన్ యూ.
0: నీవు ఎక్కడ చూసినా కానీ మంచే కనిపిస్తుంది.
1: అండ్ దెన్ యూ విల్ సీ గుడ్ ఎవ్రీవేర్.
0: వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు అని నీవు నిర్ణయించుకునే అధికారం నీకు లేదు.
1: యూ హ్యావ్ నో అథారిటీ టు డిసైడ్ ఆర్ జడ్జ్ ఎనీబడీ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఆ మంచి చెడ్డ నీకు నీవే కానీ ఇతరులకు కాదు.
1: గుడ్ అండ్ బ్యాడ్ బిలాంగ్ టు యూ. నక్కలనే
0: మొట్టమొదటి చెడ్డ వచ్చినప్పుడు ఇది నా చెడ్డనే అని మొట్టమొదటి దాన్ని నిర్మూలన చేసి,
1: వన్స్ యూ ఐడెంటిఫై ద బ్యాడ్ క్వాలిటీ, నో దట్ ఇట్ ఇస్ ఇన్ యూ.
0: మంచి చూసినప్పుడు ఇది నా మంచి.
1: When you find good, yes, it belongs to you.
0: నువ్వు ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటే జగత్ అంతా అలాంటి కలర్ గా కనిపిస్తుంది.
1: As the color of the glasses you put on, so is the color of the vision.
0: అది జగత్ యొక్క దోషమా? కాదు.
1: Nothing wrong with the creation.
0: నీ వేసుకున్నటువంటి గ్లాసెస్ యొక్క దోషము.
1: The mistake lies with the color of the glasses.
0: కనుకనే మొట్టమొదటి ఏది చూసినప్పటికీ భగవంతుని యొక్క తత్వం నా హృదయం నుంచి వచ్చేటువంటివి.
1: Therefore the God's nature, divinity is within you.
0: ప్రతి మానవుని యొక్క సంకల్పం కూడా హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి.
1: ఆల్ థాట్స్ ఒరిజినేట్ ఫ్రమ్ యూ.
0: కాబట్టి హృదయం అనేటువంటిది భగవస్థానము.
1: హార్ట్ ఇస్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్.
0: అక్కడ నుంచి అన్ని పవిత్రమైనటువంటివి రావాలి.
1: ఆల్ సీక్రెట్ థింగ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: మన నడతలన్నీ కూడా పవిత్రమైన నడతలుగా ఉండాలి.
1: అవర్ కాండక్ట్ షుడ్ బి సీక్రెట్.
0: కానీ ఈనాటి యువకుల యొక్క నడతలు చాలా వికారమైనటువంటివిగా కనిపిస్తున్నాయి.
1: టుడే ది బిహేవియర్ ఆఫ్ ది యూత్ ఇస్ రియల్లీ పర్వర్టెడ్.
0: కానీ ఆ నడత యువతునికి సరైనటువంటి యొక్క కీర్తిని తేనివ్వదు.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ పర్వర్షన్ విల్ నెవర్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
0: మంచితనమును,
1: గుడ్నెస్,
0: మంచితనం అనేటువంటి ఉన్నప్పుడే ఇది యువకుల తత్వానికి గుర్తు వస్తుంది.
1: గుడ్నెస్ ఇస్ ద ట్రూ క్వాలిటీ ఆఫ్ యూత్.
0: యువకుడు యువకుడు యువకుడు అనుకుని ఇష్ట ప్రకారం అంతా కూడా సంచరిస్తే వీడు యువకుడు కాదు.
1: Being an youngster, if you act in a wayward nature, you cannot qualify
0: యువకుడు.
1: You are not a human
0: కేవలం అనిమల్ హృదయంగా ఉంటుంటారు.
1: It's like that of an animal.
0: ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి డాగ్స్ కానీ మ్యాన్ కాదు.
1: The one with the wayward nature acting as per whims and fancies.
0: కాబట్టి నేను మనిషి అనుకున్నప్పుడు నీ మనిషికి తగినటువంటి ప్రవర్తన నడిచించు.
1: If you say you are a human being, act in a human way.
0: కామ క్రోధ లోభ మోహ మత్సరములన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్ కానీ హ్యూమన్ క్వాలిటీస్ కాదు.
1: The lust, greed and avarice and the hatred are animal qualities.
0: ఒక్క క్షణంలో నీకు క్రోధం వస్తుంది.
1: At one moment of time you are furious.
0: Take time.
1: Take time.
0: Am I dog or man? am a dog or man? Am I a dog or man? I am not dog. I am man. I am man. Answer that score.
1: When you are angry, put a question to yourself like this. Am I a dog or am I a man?
0: Lega aneka vidhamaina chinchavattam prarambhamavutundi.
1: And there starts the real thing.
0: That time, take time.
1: Take
0: don't
1: time.
0: Haste.
1: Don't
0: haste. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Sundarapadakudu manamu. Don't haste. Take time.
0: Pichi bhavalu vachinappudu, I am not monkey. I am man. I am not monkey. I am man. I am not monkey. I am man. ఆ రకంగా చింతించు, నీవు మంకీ థాట్స్ పోతుంది.
1: When all silly thoughts find their way in your mind, put a question like this.
0: మానవుని యందు ఆనందించేటువంటి ప్రతి దుర్గుణములకు అనే రోగానికి కూడాను తన యందే ఉంటున్నది దివ్య ఔషధాలు.
1: In fact, very good drugs, medicines are in you, curative for all the sicknesses, ailments.
0: కనుక ఈ దుర్గుణములకు తగినటువంటి మందులు నీ యందే ఉంటున్నవి.
1: And all the bad qualities will go by taking the medicine.
0: ఈ సద్గుణములను అభివృద్ధి పరచుకుంటే దుర్గుణములు దూరం అయిపోతాయి.
1: Then once you develop good qualities,
0: ఈ దుర్గుణములు రోగానికి ఏమాత్రము బానిస కావు.
1: Never submit your succumb yourself.
0: ఈనాడు ప్రపంచం అంతా కూడా దుర్గుణము, దురాలోచన, దుష్టంగము ఇలాంటి దీంతోనే బాధపడుతుండాలి.
1: The whole world is fully sunk in bad thinking, bad company, maneuvering, wicked thoughts.
0: ఈనాడు ఈ యొక్క దుర్గుణములను, ఈ అశాంతిని మనం రూపు మాపాలంటే యువతి యువకులే దీనికి తగినటువంటి సార్థకులు.
1: ఇన్ ఫ్యాక్ట్ యంగ్ మెన్ అండ్ విమెన్ షుడ్ డిటర్మిన్ టు గివ్ అప్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ టు రిమూవ్ రెస్ట్లెస్నెస్.
0: గుణవంతులైనటువంటి యువతి యువకులు ఇద్దరు మాత్రం డెవలప్ చేసుకుంటే జగత్తులో ఉన్నటువంటి సర్వచింతలు నిర్మూలమైపోతాయి.
1: వెన్ వన్స్ వీ హావ్ వర్చువస్ యంగ్స్టర్స్ ఆల్ ద బ్యాడ్ ఇన్ ద వరల్డ్ కెన్ బి కిల్డ్.
0: ఈనాడు మానవుని యొక్క పవిత్రమైన గుణములను పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: మ్యాన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు డెవలప్ సీక్రెట్ క్వాలిటీస్.
0: ఆ క్వాలిటీస్ మనం పెంచుకోవాలి కానీ
1: వీ హావ్ టు డెవలప్ దోస్ క్వాలిటీస్.
0: కానీ పిచ్చి కోరికలపైన క్వాంటిటీ దానిపై సవాలు చేస్తున్నాం.
1: బట్ వీఆర్ మ్యాడ్ ఆఫ్టర్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ బర్డన్ అవర్ సెల్ఫ్.
0: ఈ కోరికలు తగ్గించుకోవాలి.
1: లెట్ అస్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
0: ఎంతనో అంత మానవ జీవితానికి తగినంత లిమిట్ లోపల మనం జీవించాలి.
1: వీ మస్ట్ హావ్ ఎ చెక్ ఆన్ అవర్ డిజైర్స్.
0: ఈనాటి మానవునికి సర్వ దుఃఖములకు మూల కారణము కోరికలే.
1: ఫర్ ఆల్ ద పెయిన్ అండ్ సఫరింగ్ డిజైర్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: అందులో యువకులు ఎందు మరింత కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
1: డిజైర్స్ ఆర్ రాంపెంట్ అమంగ్ యంగ్స్టర్స్.
0: ఈ కోరికలు చాలా వరకు తగ్గించుకోవాలి.
1: కట్ షార్ట్ యువర్ డిజైర్స్ టు ద మాక్సిమం.
0: నీవు ఒక విద్యార్థిగా ఉన్నావు, విద్యను అభ్యసించు.
1: యువర్ యాజ్ ఎ స్టూడెంట్ స్టడీ వెల్.
0: ఇది చక్కగా మంచి మార్క్స్ తో పాస్ చేయి.
1: Secure high percentage.
0: తర్వాత ఉద్యోగంలో ప్రవేశించు.
1: Take it to your job.
0: మీ తల్లిదండ్రులను గౌరవించు.
1: Respect your parents.
0: వారిని సేవించు.
1: Serve your parents.
0: పెద్దలను సేవించు.
1: Serve elders.
0: దేశానికి తగినటువంటి సేవలు చేయి.
1: Serve your country.
0: ఈ సమాజంలో నీ జీవితాన్ని అభివృద్ధి పరచుకో.
1: Lead a sacred life in the society.
0: సమాజంలో ఒక గుడ్ నేమ్ తీసుకొని రావాలి.
1: And get a good name in the society.
0: అప్పుడే నీ యొక్క చదువుకు తగినటువంటి విద్య వస్తుంది.
1: Then only the aim of education is fulfilled.
0: ఒక సమయం లోపల నేను గొప్ప విద్యావంతుడని నీవు గర్వించవచ్చు.
1: అట్ వన్ టైమ్ యూ మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: నీ విద్య అంత ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ యువర్ స్టడీ?
0: నీవు చదివినటువంటి చదువు అంతా సమాజం నుంచినే తీసుకున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ డ్రాన్ ది ఎడ్యుకేషన్
0: సమాజం నుంచి. అభ్యసించినటువంటి చదువులంతా సమాజానికే అర్పితం చేయాలి.
1: యూ హావ్ టు సరెండర్ డెడికేట్ యువర్ నాలెడ్జ్ టు ది సొసైటీ.
0: సమాజం నుంచి సంపాదించుకున్నటువంటి ఈ సద్గుణముల యొక్క విద్యను నీవు సమాజమునికే అర్పితం కాకుండా చేసుకుంటే నీవు చదివిన పుస్తకాలు ప్రయోజనం లేదు. అవంతా ఒక మంటిలో పోయి.
1: ఇఫ్ ఆల్ ద లెర్నింగ్ ఇస్ నాట్ డెడికేటెడ్ టు సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ బెటర్ యూ బర్న్ ఇట్.
0: కనుకనే నీవు చదివిన చదువులు సొసైటీకి యూజ్ చేయాలి.
1: సో లెట్ యువర్ నాలెడ్జ్ బీ దేర్ టు సర్వ్ ద సొసైటీ.
0: అది నిజమైనటువంటి ఒక విద్య.
1: దాట్ ఈస్ టు ఎడ్యుకేషన్.
0: నేను చదువుకోవటము, నేను డిగ్రీ తీసుకోవటము, ఉద్యోగాలు చేసుకోవటం, డబ్బులు సంపాదించు, ఈ డబ్బులు ఏమిటిది?
1: ఐ గెట్ ద డిగ్రీ, ఐ టేక్ ద జాబ్ అండ్ ఎర్న్ మనీ, వాట్ ఫార్.
0: మొరాలిటీ చాలా ఇంపార్టెంట్.
1: మొరాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మొరాలిటీ ఉన్నప్పుడే ఈ విద్యలన్నీ కూడా పనికొస్తాయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ మొరాలిటీ, ఆల్ ద నాలెడ్జ్ ఇస్ యూస్ఫుల్.
0: ఈ డబ్బుతో మనం కొంతవరకు జీవితం ఉంటాయి.
1: మనీ ఇస్ నెసెసరీ టు లీడ్ యువర్ లైఫ్.
0: కానీ ఎంతనో అంతవరకు.
1: అండర్ సర్టన్ లిమిట్స్.
0: మనీ మేక్స్ మెనీ రాంగ్. మొరాలిటీ కమ్స్ అండ్ గోస్. ఈ గ్రోస్ అయ్యేటువంటి మొరాలిటీని పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ డెవలప్ దిస్ మొరాలిటీ దట్ గ్రోస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యువతులారా,
1: దెన్
0: మొట్టమొదట మానవత్వం అనేటువంటి దాన్ని అర్థం తీసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: మానవత్వం అనగా చాలా పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వమే.
1: హ్యూమన్నెస్ ఇస్ నథింగ్ బట్ సీక్రెట్.
0: భగవంతుడు వేరు కానీ నీవు వేరు కాని కాదు.
1: అండ్ యూ అండ్ గాడ్ ఆర్ నాట్ సెపరేట్.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించేంత వరకు నీవు మానవుడిగా ప్రవర్తిస్తావు.
1: Until you recognize, experience the truth, you conduct yourself as a human being. And once you know the truth, you know that you are God.
0: అనేక తత్వములు యందు దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ అదర్ ఫీల్డ్స్.
0: ప్రతి మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ వన్ ఈజ్ ఎంబాడీమెంట్ ఆఫ్ ద డివైన్.
0: ఆ దివ్యత్వమైన ఆత్మనే లేకుండా మానవత్వం అనే రాణించదు.
1: వితౌట్ ద డివైన్ ప్రిన్సిపల్ ద హ్యూమన్ బీయింగ్ కెన్ నెవర్ షైన్.
0: కనుక మనము మొట్టమొదట సేవా కార్యక్రమంలో ప్రవేశించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ టేక్ టు సర్వీస్.
0: ఎట్టి సేవలు చేయాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్?
0: ఏదో ఒక అలంకారం కోసమని, ఒక పేరు ప్రతిష్టల కోసం మనం సేవ చేయకూడదు.
1: నాట్ ఫర్ పబ్లిసిటీ, నాట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రొపగాండా.
0: హృదయ తృప్తి కోసం నీవు సేవ చేయాలి.
1: యూ షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: ఆ యొక్క ఆనందాన్ని నీవు అనుభవించాలి.
1: దట్ బ్లిస్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్.
0: నీవు అనుభవించిన ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: ది బ్లిస్ యూ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ షేర్ విత్ అదర్స్.
0: కానీ చాలా మంది సేవలకు పోతున్నాము, గ్రామ సేవలు చేస్తున్నాము, వీధి సేవలు చేస్తున్నాం అనుకుంటారు. ఏమిటి ఆ సేవలు?
1: మెనీ సేయ్ దట్ దే ఆర్ రెండరింగ్ సర్వీసెస్ ఇన్ విలేజెస్. వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్?
0: సేవలు చేయడానికి మీరు పోవడానికి పూర్వము మీ మనసును సర్చించుకోవాలి.
1: బిఫోర్ యూ టేక్ టు సర్వీస్,
0: విశాలమైన భావాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఎక్స్పాన్షన్ లవ్.
1: ఎక్స్పాన్షన్ లవ్,
0: కంట్రాక్షన్ లవ్.
1: నాట్ కంట్రాక్షన్ లవ్.
0: నేను నేను నేను అనేటువంటి దీంట్లోనే జీవితం అంతా గడిపోతే ఇంకా మనం అనేది ఎప్పుడు చేరే.
1: సో లాంగ్ యూ గో బై దిస్ ఐనెస్.
0: ప్రేమకు ప్రేమనిచ్చి పెంచుకున్నప్పుడే మనము అనేటువంటి సులభంగా ఏర్పడుతుంది.
1: విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ విల్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ టుగెదర్నెస్.
0: జగత్తంతకును ఒక విశ్వ కుటుంబంగా మనం విశ్వసించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ యూనివర్స్ ఈజ్ వన్ ఫ్యామిలీ.
0: అలాంటి స్థితికి ఈనాడు మనం తెప్పించాలి.
1: వీ షుడ్ రీచ్ దట్ స్టేట్.
0: నాకు అదే కావాల్సింది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ఈ దేహం పుట్టినప్పటి నుంచి కూడాను
1: రైట్ ఫ్రమ్ బర్త్
0: సేవ సేవ సేవ.
1: Bhagavan rendered service right from the beginning.
0: Seva lopane jeevitananta artham cheyali.
1: In fact, the whole life is spent in serving.
0: This is my message.
1: This is the message of Bhagavan.
0: Kaga nenu chesi meeku chupistunnanu.
1: Bhagavan does that demonstrate.
0: Nenu sarvulanu preminchi mimmalni preminchamantunnanu.
1: He loves and wants to
0: love. Kaani ee prema tattvanni meeru yuvakulu sarainatvanti arthanga teesukovatanu.
1: But youngsters do not take it in the true sense.
0: Mee bhavalu puraskarinchukoni ee prema yokka tattvanni meeru durastham chesukuntunnaru.
1: Basing on your feelings and thoughts you understand the love in your own way.
0: That is not my mistake, your mistake.
1: This is not Bhagavan's mistake.
0: Nee understanding lo chaala tappuga untundali.
1: Lot of mistake in our understanding.
0: Kaga motta motta ఏ పని చేయాల్సిందే కానీ అండర్స్టాండింగ్ చేసుకోవాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ వీ షుడ్ హావ్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్.
0: చేసుకుంటే అర్థం చాలా సులభంగా ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ ఇస్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ద
0: అడ్జస్ట్మెంట్ కూడా అయిపోతుంది.
1: అండ్ ఇట్ కెన్ బి వెల్ డన్.
0: కానీ మిస్ అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఉండదు.
1: వెన్ దేర్ ఇస్ మిస్ అండర్స్టాండింగ్ దేర్ విల్ బి నో అడ్జస్ట్మెంట్.
0: ఈ అడ్జస్ట్మెంట్ లేనప్పుడు ఎప్పుడు చూసినా కానీ ఇంకా పోట్లాటలే జరుగుతుంది.
1: వెన్ దేర్ ఇస్ నో అడ్జస్ట్మెంట్ దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ ఫైట్.
0: మొట్టమొదటి దైవ ప్రేమితము అర్థం చేసుకోవాలి.
1: ఫస్ట్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివైన్ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు పుట్టినప్పటి నుంచి మీ వెంట జంట ఇంట ఒకట వచ్చింది ప్రేమ ఒక్కటే.
1: ఇస్ ఓన్లీ లవ్ దట్ హాస్ బీన్ విత్ యూ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఇస్ విత్ యూ ఇన్ యువర్.
0: ఏ బంధువులు కూడా నీ వెంట రాలేదు.
1: నో రిలేటివ్స్ ఫాలోడ్ యూ.
0: ఏ యొక్క మిత్రులు నీ వెంట రాలేదు.
1: నో ఫ్రెండ్స్ ఈదర్.
0: నీ వెంట వచ్చింది ఒక్క ప్రేమ మాత్రమే.
1: ఇస్ ఓన్లీ లవ్ దట్ ఫాలోడ్ యూ సిన్స్ బర్త్.
0: ఆ ప్రేమనే నిజమైన దైవము.
1: అండ్ దట్ లవ్ ఇస్ గాడ్.
0: అతనే నీ వెంట వచ్చాడు.
1: అండ్ హీస్ విత్ యూ.
0: ఆ ప్రేమ చేతనే నీ యొక్క జీవితాన్ని అంత్యం గావించుకో.
1: అండ్ ఎండ్ యువర్ లైఫ్ విత్
0: 10 మందికి ఈ ప్రేమని పంచు.
1: షేర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: ఈ ప్రేమ చేతనే నీవు ఆనందాన్ని అనుభవించు.
1: అండ్ ఎంజాయ్ బ్లెస్ విత్ దిస్ లవ్.
0: ఈ జగత్తులో ఆనందం లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ప్రేమ కోల్పోవటమే.
1: బికాస్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్. వై? బికాజ్ అబ్సెన్స్ ఆఫ్
0: ప్రేమ. లేదు, ప్రేమ లేదు.
1: There's no love in this world.
0: ఏమిటి చూపించేటువంటి ప్రేమలంత?
1: What's all that you see?
0: ఇవంతా కూడా కృత్రిమైనటువంటి ప్రేమలే.
1: All that is merely artificial.
0: నయా పైసా కూడా పనికిరాదు.
1: They're useless.
0: ఇలాంటి దాన్ని మనం పెంచుకునే ప్రయోజనం ఏమిటి?
1: What for? Why should develop that?
0: మనం బతికినా చచ్చినా కూడా జగత్తులో శాశ్వతంగా నిలిచేది ప్రేమనే.
1: Whether we are alive or dead, that which is permanent is love.
0: అట్టి శాశ్వతమైనటువంటి ప్రేమను మనం పెంచుకోండి.
1: And we should develop that permanent love.
0: శాస్త్రమైన సత్యాన్ని మనం అనుభవించండి.
1: వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్మనెంట్ ట్రూత్.
0: అది ఏ రుతం రుతం రుతం అన్నారు వేదములు.
1: దిస్ పర్మనెంట్ ట్రూత్ ఇన్ వేద ఇస్ కాల్డ్ రుతం.
0: సత్యం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: ఏదో జరిగింది జరిగినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
1: నాట్ నరేటింగ్ వాట్ హ్యాడ్
0: హ్యాపెన్. చూసింది చూసినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
1: నాట్ దట్ టెల్లింగ్ వాట్
0: చేసింది చేసినట్టు చెప్పుకోవటం సత్యం.
1: నాట్ డిస్క్రైబింగ్ వాట్ ఇస్ డన్.
0: త్రికాలం ఎందుకు శాశ్వతంగా నిలిచినటువంటి సత్యం.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద 3 పీరియడ్స్. నువ్వు దిన్నం
0: కూడా డ్రెస్సులు మార్చుకోవచ్చు.
1: యూ మే చేంజ్ యువర్ డ్రెస్.
0: ఈనాడు ఒక కలర్ వేసుకోవచ్చు, రేపు ఇంకో కలర్ వేసుకోవచ్చు.
1: యూ మే వేర్ వన్ కలర్.
0: ఈ కలర్స్ అంతా మారిపోతుంటాయి. ఇవంతా డ్రెస్.
1: ది డ్రెస్ యూ మే చేంజ్.
0: కానీ నీ దేహం ఒక్కటే కదా.
1: బట్ యువర్ బాడీ ఇస్ వన్.
0: కాబట్టి ఈ డెత్ అనేటువంటి దానికోసం మనం ఏమాత్రం వెలవకూడదు.
1: లెట్స్ నాట్ ఫియర్ డెత్.
0: మనం దినము డ్రెస్సును మార్చినట్టుగా డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: జస్ట్ యాజ్ వి చేంజ్ అవర్ డ్రెస్ వి హావ్ టు అండర్స్టాండ్ ద డెత్ ఇస్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: మనం డ్రెస్సును మార్చినట్టుగా పోతుంటాయి ఇవంతా.
1: Just lives come and go as we change our dresses.
0: పుట్టడానికి ఏమి కారణము? చావడానికి అదే కారణం.
1: Why are you born? To die anyway.
0: ఇది వస్తుంది పోతుంది. Everything is passing cloud.
1: And everything is a passing cloud.
0: ఏది కూడా permanent clouds కాదు.
1: There's not even single permanent cloud.
0: ఉన్నంత వరకు ఈ దేహం గట్టిగా ఉన్నంత వరకు 10 మందికి సేవ చేసి మనం చావాలి.
1: So long you're alive, serve people and die.
0: అంత్యం ప్రాణం విద్యార్థి వరకు కూడా మనం సేవ చేయాలి.
1: And in fact, so long we're alive, every moment we should serve.
0: జీవ సేవలు చేయాలి.
1: We should serve the fellow man.
0: దేవ సేవలు అవసరం లేదు.
1: In fact, you don't need to serve God.
0: జీవుడే దేవుడు.
1: In fact, individual is God.
0: కనుక జీవ సేవలు చేస్తే దేవుని సేవ చేసినట్టే.
1: If you serve the mankind, it amounts to service to God.
0: కనుక నే మొట్టమొదట మీ సేవలో ప్రారంభించండి.
1: Start your life with service.
0: మొట్టమొదట నడుమొంచి పని చేయండి.
1: Bend your body and work.
0: ఇంద్రియాలను అరికట్టుకోండి.
1: హ్యావ్ కంట్రోల్ ఆన్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియాలు అరికట్టుకోకుండా పోతే సేవలు ఎన్ని చేసుకున్నా ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యు హావ్ నో సెన్స్ కంట్రోల్ ఆల్ ద సర్వీస్ ఇస్ యూస్లెస్.
0: కనుకనే మొట్టమొదటి ఇంద్రియాలను అరికట్టుకోవాలి.
1: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: మానవుని సర్వ విధంగా దుర్మార్గునిగా చేసేది, రాక్షసునిగా చేసేది మన ఇంద్రియములే.
1: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెమోనిక్ యానిమల్ మెంటాలిటీ ఈస్ ద లాస్ ఆఫ్ ఇంద్రియములు.
0: ప్రేమమయంగా మార్చుకుంటే
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్,
0: సర్వము ప్రేమమయంగానే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ అపియర్ లవ్.
0: ఇప్పుడు మిమ్మల్ని ఇంతమంది వచ్చారు ఇక్కడికి.
1: సో మెనీ అసెంబ్ల్ హియర్.
0: ఎవరికి ఆహ్వానం చేశాం?
1: హూ ఆర్ ఇన్వైటెడ్?
0: ఎవరికి ఇన్వైట్ చేశాం?
1: హూ ఆర్ ఇన్వైటెడ్ హియర్?
0: కానీ మా ఇద్దరికి ఉన్నటువంటి ప్రేమ అనేది ఇన్వైట్ చేశాం.
1: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆఫ్ లవ్ బిట్వీన్ భగవాన్ అండ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: మీకు నా పైన, నాకు మీ పైన ఉన్నటువంటి ప్రేమనే మన సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచింది.
1: ఇట్ ఇస్ భగవాన్స్ లవ్ టువర్డ్స్ యూ అండ్ ఇన్ టర్న్ యువర్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యూ హియర్.
0: కనుక మనకు ప్రేమనే ఇంత సన్నిహిత సంబంధ బాంధవ్యానికి వస్తున్నారు, కానీ ఏ విధమైనటువంటి ఆహ్వానము లేదు.
1: ది ఇంటిమేట్ రిలేషన్షిప్ ఈస్ ద కనెక్షన్ కాంటాక్ట్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఈ ప్రేమముని చోటు ఏ విధమైన బాధలు కూడా మనకు గుర్తించడానికి వీలు ఉండదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ అదర్ సార్ట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్. ఈ నాడు
0: ఎంతవరకు పోతుందది? కుటుంబము, బంధువులు, మిత్రులు అంతవరకు ఇది ప్రయాణం అవుతుంది.
1: అండ్ లవ్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ టుడే.
0: ఏ దేశమునందైనా కూడాను
1: ఇన్ ఎనీ
0: మొట్టమొదట విద్యావంతులు తగినటువంటి యొక్క గౌరవాన్ని అందించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ the educated people must be respected first.
0: తల్లిదండ్రులు దానికి తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహాలు చేకూర్చాలి.
1: పేరెంట్స్ ఆల్సో షుడ్ ఎంకరేజ్ ద యంగ్స్టర్స్.
0: కానీ ఆ తల్లిదండ్రులు కూడా ఆదర్శాన్ని చూపించేటువంటి తల్లిదండ్రులు ఈనాడు కానరాదు.
1: టుడే వీ డోంట్ హ్యావ్ ఐడియల్ పేరెంట్స్.
0: ఆదర్శాన్ని నిరూపించేటువంటి గురువులు కూడా కానరాదు.
1: దే ఆర్ నో ఐడియల్ టీచర్స్ ఈదర్.
0: ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఫ్రెండ్స్ కూడా లేరు.
1: వీ డోంట్ హ్యావ్ ఐడియల్ ఫ్రెండ్స్.
0: కాబట్టి పిల్లల్ని దోషంగా ఉండకుండా పోవడానికి ఎట్లా వీలు అవుతుంది?
1: హౌ కెన్ ఐ ఫైండ్ ఫాల్ట్ విత్ యంగ్స్టర్స్?
0: మొట్టమొదటి ఇంటిలో తల్లిదండ్రులు దీనికి ప్రారంభం చేయాలి.
1: ఫస్ట్ ద పేరెంట్స్ షుడ్ బి గుడ్.
0: స్కూల్స్ లోపల టీచర్స్ ప్రారంభించాలి.
1: టీచర్స్ షుడ్ టేక్ అప్ దిస్ జాబ్.
0: ఫ్రెండ్స్ అంతా కూడా దీనికి చేరి సన్న సంబంధ బాంధవ్యాన్ని పెంచాలి.
1: అండ్ ఫ్రెండ్స్ ఆల్సో షుడ్ ఎస్టాబ్లిష్
0: సత్సంగం. సత్సంగం,
1: గుడ్ కంపెనీ ఇస్ ఇంపార్టెంట్.
0: మంచి కంపెనీతో చేరినప్పుడు మనం మంచి వారమే అవుతాం.
1: వెన్ యూ ఆర్ ఇన్ గుడ్ కంపెనీ యూ విల్ బి గుడ్.
0: చెడ్డ కంపెనీతో చేరినప్పుడు మనం చెడ్డవారమే అవుతాం.
1: వెన్ యూ ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి కంపెనీ చేస్తున్నావు అలాంటి వాడిగా నీవు తయారవుతున్నావు.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు బికమ్.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు దుస్సంగం దుస్సంగం దుస్సంగమే.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ యు ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: ఈ విధంగా ఉండే మనం దుష్టులు కాకుండా ఎక్కడ పోతాం?
1: వెల్ యూ కాంట్ బి అదర్వైజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడా చాలా గుణవంతులే.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఆల్ వర్చ్యూస్.
0: చాలా మంచివారే,
1: వెరీ గుడ్.
0: కానీ ఆ మంచితనాన్ని పెంచుకోవడానికి తగిన కృషి చేయండి.
1: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఇంప్రూవ్ ది గుడ్ క్వాలిటీ.
0: ఇక్కడ ఉండేటువంటి ఈ 3 దినముల లోపల ఎంతైనా మంచితనాన్ని పెంచుకోవచ్చు.
1: విదిన్ దిస్ span of 3 days you can develop this goodness in you.
0: ఈ దుష్టంగములను దూరం చేసి,
1: గివ్ అ బ్యాడ్ కంపెనీ,
0: దుష్టత్వాన్ని దూరం చేసి,
1: గివ్ అ బ్యాడ్
0: ఆలోచనలు దూరం చేసి,
1: బ్యాడ్ థింకింగ్,
0: సద్భావాలను పెంచుకోండి.
1: అండ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: అది ఎలాంటిది?
1: వాట్ సార్ట్?
0: అందరూ నా బ్రదర్స్.
1: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
0: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
1: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
0: ఆ విధంగా తీసుకో. వీడు మాత్రం నా బ్రదర్, వీడు నా బ్రదర్ ఇంట్లో అనేటువంటి భేదం పెట్టుకోకండి.
1: డోంట్ హావ్ ది ఫీలింగ్ హీ ఇస్ మై బ్రదర్ అండ్ సో సో మై బ్రదర్.
0: బాడీకి సంబంధమే కానీ మనకు ఆత్మకు అందరూ బ్రదర్స్. మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, అందరూ నా అంశమే అన్నాడు భగవంతుడు.
1: సో ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ రిలేషన్షిప్ ఫ్రమ్ ది ఆత్మిక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద స్పిరిట్ ఆల్ ఆర్ బ్రదర్స్. ఆల్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: ఒక్క సూర్యుడు అనేక దీన్ని అనేక రూపాలుగా కనిపిస్తుంటాడు.
1: ఇట్స్ ఓన్లీ వన్ సన్ అండ్ హిస్ రిఫ్లెక్షన్స్ ఆర్ మెనీ.
0: కనుక ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ మనం లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దిస్
0: రియాక్షన్. రియాలిటీని మనం సంపాదించాలి.
1: గో బై దిస్ రియాలిటీ.
0: ఎందుకు ఈ రిఫ్లెక్షన్? ఎందుకు ఈ రియాక్షన్? ఈ రీసౌండ్?
1: వై దిస్ సౌండ్?
0: ఇదే మనం పంచుకుంటున్నాము.
1: అండ్ దిస్
0: అంతా మనం మాట్లాడేదంతా రీసౌండే.
1: వాట్ ఆల్ వీ స్పీక్ ఈజ్ రీసౌండ్.
0: మనం చేసేదంతా రిఫ్లెక్షన్.
1: ఆల్ అవర్ యాక్షన్స్ రిఫ్లెక్షన్.
0: ఇంకా ఎట్లా మనకు రియాలిటీ మనకు తగ్గుతుంది?
1: దెన్ హౌ డు యూ నో ద రియాలిటీ?
0: మన రియాలిటీని మనం చూడాలంటే మనలో నుండి ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది రియాలిటీ, అండర్స్టాండ్ ది దివినిటీ.
0: ఒక్కటే ఒక్కటే ఉంటుండాలి.
1: ఓన్లీ వన్ ఇస్.
0: అది నిజమైనటువంటి దివ్యత్వం.
1: దట్ ఈస్ ది ట్రూ డివినిటీ.
0: అది కదిలేది కాదు, మెదిలేది కాదు.
1: ఇట్ డస్ నాట్ మూవ్, ఇట్ డస్ నాట్ షాకర్. అది
0: ఎప్పుడూ శాశ్వతంగానే ఉంటుంది.
1: ఇట్స్ పర్మనెంట్.
0: ఆత్మభావాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ ది స్పిరిట్.
0: ఈ రూపనామాలను మనం పెంచుకుని పెంచుకుని పెంచుకుని కళాదురికి మన రూపాన్ని కూడా పాడు చేసుకుంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యు గో బై ది నేమ్ అండ్ ఫామ్, యూ లూజ్ యువర్ ఓన్ ఫామ్.
0: రూపనామాన్ని త్యజించండి.
1: గివ్ అప్ దిస్ నేమ్ అండ్ ఫామ్.
0: దివ్యమైన భావాన్ని వరించండి.
1: డెవలప్ ది డివైన్ థాట్స్.
0: ఆ వరించినటువంటి భావాన్ని మీరు తరింపజేసుకోండి.
1: అండ్ దిస్ డివైన్ ఫీలింగ్ విల్ గివ్ లిబరేషన్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మీరు ఈ మూడు దినాల్లో చక్కగా చూడగలరు.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ విత్ ఇన్ ఇన్ ది స్పాన్ ఆఫ్ త్రీ డేస్.
0: ప్రతి మానవుని ఎందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ దేర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ వారు ప్రయత్నించడం లేదు.
1: బట్ దే డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో.
0: అంతా ప్రపంచం ప్రపంచం ప్రపంచం. ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో మీరు ప్రవేశిస్తున్నారు.
1: దే హావ్ గాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్లుక్.
0: ఇవంతా కూడా కదిలిపోయే మేఘముల వంటివి.
1: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇది ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్ ద డివైన్.
0: అలాంటి రియాలిటీ నీవు చూడు.
1: ఎక్స్పీరియన్స్ దట్ రియాలిటీ.
0: ఈ ప్రాపంచమైన ఏది కూడా రియాలిటీ కాదు.
1: హ్యావ్ దిస్ ట్రూత్ ఇన్ యువర్ హార్ట్.
0: కానీ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ యాస్ వెల్.
0: తల్లిదండ్రులను గౌరవించు.
1: రెస్పెక్ట్ యువర్
0: పేరెంట్స్. తల్లిదండ్రులను ప్రేమించు.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: పెద్దలను సేవించు.
1: సర్వ్ యువర్ ఎల్డర్స్.
0: ఎల్డర్స్ అంతా కూడా తగినటువంటి సహాయం చేసి వాళ్ళకి తగినటువంటి తోడ్పాటు చేయి.
1: హెల్ప్ ఎల్డర్స్, సర్వ్ దెం వెల్.
0: ఈ విధమైనటువంటి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రెండింటిని మీరు గుర్తించుకుంటే ఎంతైనా మీరు సాధించవచ్చు.
1: ఇఫ్ యు ప్రాక్టీస్ దిస్ టూ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఈ రెండు కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చాయి? అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది టూ ప్రిన్సిపల్స్ ఎసెన్స్ ఆఫ్ 18
0: సర్వ వేదముల యొక్క సారము ఈ రెండు పదములలోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్ వేదా ఇస్ కంటైన్ ఇన్ ది
0: సర్వ వేదాంత సారము ఈ రెండు పదములలోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ది
0: సర్వ బైబిల్ సారము ఈ రెండు అక్షరంలోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ఆల్ హోలీ
0: సర్వ ఖురాన్ లోపల కూడా ఉన్నటువంటి ఈ రెండు అక్షరాల్లోనే
1: ఉంటుంది. ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎపిక్స్ స్పీక్ ఆఫ్
0: బైబిల్, ఖురాన్, గ్రంథరాజము, భగవద్గీత, వ్యాకరణం అన్నిటి ఎందుకును సత్యం ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హోలీ టెక్స్ట్ లైక్ బైబిల్, ఖురాన్, గ్రంథరాజ్ స్పీక్ ఆఫ్ ది సింగిల్ ట్రూత్.
0: అంతా ఒక్కటి.
1: ఎవ్రీథింగ్ ఇస్ వన్.
0: మతములు వేరువేరుగా భావిస్తున్నారు కానీ అది చాలా పొరపాటు.
1: యు థింక్ దట్ రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్, ఇట్స్ ఎ మిస్టేక్.
0: మతములు వేరు లేదు.
1: రిలీజియన్స్
0: మతములే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్.
0: మన అందరిది చేరి ఒకే మతమే.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్.
0: అదే మానవ మతము.
1: దట్ ఇస్ ద రిలీజియన్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఆ హ్యుమానిటీ రిలీజియన్ ఆఫ్ లవ్.
1: రిలీజియన్ ఆఫ్ లవ్.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: దీన్ని మీరు పెట్టుకోండి.
1: హ్యావ్ దిస్ in your view.
0: ఈ విధంగా మీరు జీవించడానికి పోయినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
1: If you lead your life along these three principles, you can achieve anything.
0: కనుక మొట్టమొదటి సేవలో మీరు ప్రారంభించి
1: స్టార్ట్ విత్ సర్వింగ్.
0: నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనేటువంటి స్థానానికి మీరు చేరండి.
1: We should start our journey from the point of
0: I. అది ఎట్లా చేరేదని నేను చెప్తాను.
1: భగవాన్ విల్ టెల్ us in due course of time.
0: కనుక మొట్టమొదటి మీకు ఈ ప్రాప్తి చిక్కింది.
1: లోకంలో
0: ఎంతో మంది ఉంటున్నారు, లక్షల మంది ఉంటున్నారు, కానీ ఆ ప్రాప్తి మీకు మాత్రమే లభించింది.
1: దేర్ ఆర్ కౌంట్లెస్ నంబర్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ వరల్డ్. యు ఆర్ రియల్లీ ఫార్చునేట్ టు బి హియర్.
0: ఈ లభించినటువంటి యొక్క అవకాశమును సద్వినియోగపరచు.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫార్చూన్ గుడ్ లక్ కన్ఫర్డ్.
0: దానిని మీరు 10 మందికి కూడా పంచండి.
1: అండ్ షేర్ దిస్ జాయ్ విత్ ఎవ్రీబడీ.
0: జగత్తుని సేవించండి.
1: సర్వ్ ద హోల్ వరల్డ్.
0: మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము, కానీ ఆయన అధికారం కోసం పుట్టలేదు.
1: వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ టు సర్వ్, నాట్ ఫర్ అథారిటీ.
0: ఈ అథారిటీ ఏమిటి? అథారిటీ,
1: వాట్ ఇస్ దిస్ అథారిటీ?
0: మనం సేవించడం కోసమే పుట్టాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
0: భగవంతుని పుట్టించిందేదంతా కూడా సేవ కోసమే పుట్టించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ క్రియేషన్ ఇస్ ఫర్ సర్వీస్.
0: కనుక సర్వీస్ కోసమనే మనం పుట్టామని సత్యాన్ని గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
0: సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస్, ఈ సర్వీస్ కాదు.
1: ఇట్స్ నాట్ గవర్నమెంట్ సర్వీస్.
0: సర్వీస్ ఏమైనా మీరు చేసుకోండి.
1: యూ కెన్ సర్వ్ దట్ వే.
0: విశ్వ సర్వీస్ మానవ సర్వీస్. ఏ మానవ సర్వీస్?
1: అండ్ ది రియల్ సర్వీస్ ఈస్ సర్వింగ్ ది హ్యూమానిటీ, హ్యూమన్ సర్వీస్.
0: బీదలను ఆదుకోండి.
1: అండ్ హెల్ప్ ద పోవర్ అండ్ ఫోర్
0: రోగులను మీరు ఎంతైనా ఉపకారం చేయండి.
1: అండ్ హెల్ప్ ద సిక్.
0: శక్తిహీనుడైనటువంటి వారికి శక్తిని అందించండి.
1: అండ్ హెల్ప్ దోస్ హూ ఆర్ వీక్.
0: ఊరికి సంపాదించుకుని మన పొట్టలు నింపుకోవడం కోసం కాదు.
1: ఎర్న్ ఎన్ ఎమాస్ వెల్త్ అండ్ జస్ట్ గో బై దట్ మనీ.
0: బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: అండర్స్టాండ్ దేర్ మెనీ పూర్ అండ్ నీడీ పీపుల్ అవుట్ సైడ్.
0: ఎన్ని బాధలు పడుతుంటారు.
1: దేర్ ఆర్ మెనీ సఫరింగ్ పీపుల్.
0: అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన
1: గో టు ది రెస్క్యూ.
0: అప్పుడే మనం తగినటువంటి యొక్క సార్థక జీవితాన్ని పొందిన వారం.
1: ఆధ్యాత్మికం
0: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అంటే ఏమిటి? అది స్పెషల్ గా ఉండేటువంటిది కాదు.
1: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఎ స్పెషల్ ఫీల్డ్.
0: నిత్య జీవితం లోపల అది మనకు వే ఆఫ్ లైఫ్.
1: స్పిరిచువాలిటీ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్.
0: మన ప్రత్యేకించినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ సపరేట్ ఫ్రమ్ అవర్ లైఫ్.
0: మనం ఒక డిగ్రీ తీసుకోవాలంటే కొంత సబ్జెక్ట్ తీసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ టు గెట్ ఎ డిగ్రీ యు షుడ్
0: స్టడీ వన్ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ లేదు.
1: బట్ దేర్ ఇస్ నో సబ్జెక్ట్.
0: సబ్జెక్ట్ ఒకటే ఒకటి. లవ్ ఇస్ బెస్ట్ సబ్జెక్ట్.
1: ఇన్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్, ద సబ్జెక్ట్ ఆఫ్ లవ్.
0: ఈ లవ్ ను మనం పెంచుకుంటే అన్ని సబ్జెక్టులు దాంట్లో లీనమైపోతాయి.
1: దెన్ వన్స్ యు డెవలప్ లవ్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్ విల్ ఫాలో.
0: కనుక ప్రేమ స్వరూపులైన మీరు ప్రేమను పెంచుకోండి.
1: యువర్ ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: సర్వీస్ ని పెంచుకోండి.
1: సర్వ్ పీపుల్.
0: అప్పుడే అన్ని విధాలా మీరు సార్థకమవుతుంది.
1: దెన్ యూ విల్ బి సక్సెస్.
0: ఇంకా ముందు మీ యొక్క కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి పిల్లలకు సహజమే.
1: యంగ్స్టర్స్ విల్ హ్యావ్ మెనీ డౌట్స్.
0: ఆ డౌట్స్ కంతా నేను రిప్లై ఇస్తాను.
1: భగవాన్ విల్ గివ్ ఆన్సర్స్ టు యువర్ డౌట్స్.
0: మీరు ప్రేమ అధికంగా పెంచుకోండి.
1: అండ్ డెవలప్
0: ఎవరితో ద్వేషం కానీ ఎవరితో అసూయ కానీ ఇలాంటి మీరు చేయకండి. ఆడంబరాలు మీరు పనికి రావు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఈనాడు మానవుడు ఆడంబరం ఆడంబరం ఆడంబరం.
1: దేర్ ఇస్ మోర్ ఆఫ్ పాంప్ అండ్ షో టుడే, మోర్ అండ్ మోర్.
0: అది మనకు పనికి రాదు.
1: నౌ ఇట్స్ యూస్లెస్.
0: హంబుల్ డివోటీస్ గా ఉండాలి.
1: బి హంబుల్ డివోటీ.
0: హంబుల్ సర్వీస్ గా ఉంటుండాలి.
1: అండ్ యు వెరీ హంబుల్
0: సర్వీస్ మనం చేయాలి.
1: అండ్ యు షుడ్ సర్వ్.
0: అదే నిజమైనటువంటిది.
1: దాట్ ఈస్ ద ట్రూ వన్.

அஸ்திரம் தாரா புத்ராதி தர்ம

ఏమిటా కొనిపోయే, ఏమిటా కొనివచ్చే, పుట్టునప్పుడు

0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: డియర్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అస్థిరం జీవనం లోకే. మనం జీవించినటువంటి ఈ లోకము స్థిరమైనది కాదు.
1: ది వరల్డ్ ఇన్ విచ్ వి లివ్ ఈజ్ ట్రాన్సిటరీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: అస్థిరం యవ్వనం ధనం. యవ్వనం అన్నటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది మాత్రమే.
1: యూత్ ఈజ్ దట్ విచ్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసపియర్స్.
0: ఇదికి దీనికి ప్రారంభము అంత్యము అన్నటువంటిది లేదు.
1: దెర్ ఈజ్ నో బిగినింగ్ ఫర్ దిస్ నార్ ఎండ్.
0: ఇట్టి మిడిమాలకు యవ్వనమును చూచి మిడిసిపోవటం ఇది విద్యావంతుల యొక్క తత్వము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ ది ఎడ్యుకేటెడ్ వన్స్ టు టేక్ సో మచ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దిస్ ట్రాన్సియంట్ యూత్.
0: ధనమా, ఇది కూడా స్థిరమైనటువంటిది కాదు.
1: ఈవెన్ వెల్త్ ఈజ్ నాట్ స్టడీ ఇన్ దట్ సెన్స్.
0: ఇది కేవలం కదిలిపోయే మేఘముల వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఏనాటికి కూడాను అది మనం ఉద్ధారం గావించినటువంటిది కాదు.
1: ఈవెన్ ది యూత్ ఆల్సో ఈజ్ నాట్ లైక్ దాట్.
0: ఇక అస్థిరం ధారాపుత్రాదులు, ధారాపుత్రాదులు వీరు కూడాను కేవలము మధ్యలో ఆవరించి మధ్యలో విడిపోయేటువంటి వారే.
1: వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ లైఫ్, ఇట్ కమ్స్ అక్కర్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసప్పియర్స్ ఇన్ ద మిడిల్ అలోన్.
0: పెళ్లికి పూర్వము భార్య ఎవరు, భర్త ఎవరు?
1: బిఫోర్ మ్యారేజ్ హూ ఈజ్ వైఫ్ అండ్ హూ ఈజ్ హస్బెండ్
0: తెలియదు.
1: నో,
0: మధ్యలో వచ్చి మధ్యలోనే ఒకరికొకరు వియోగం సంభవిస్తుంటాది.
1: ది రిలేషన్షిప్ డెవలప్స్ ఇన్ ద మిడిల్ అండ్ ఇట్ గెట్స్ డిస్ఇంటిగ్రేటెడ్ ఆల్సో ఇన్ ద మిడిల్.
0: బిడ్డలు కూడాను అంతే.
1: చిల్డ్రన్ ఆల్సో ఆర్ లైక్ దాట్.
0: పుట్టకు పూర్వము తల్లి ఎవరు, బిడ్డ ఎవరు?
1: బిఫోర్ బర్త్ హూ ఈజ్ ఫాదర్ అండ్ హూ ఈజ్ చైల్డ్.
0: పుట్టిన తరువాతనే ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములు కలిగి ఉంటుంటాయి.
1: ద రిలేషన్షిప్ అక్కర్స్ ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్ టేక్స్ ప్లేస్.
0: ఇవి అన్నీ కూడాను అస్థిరములే.
1: ఆల్ దీస్ ఆర్ ట్రాన్సియంట్.
0: ధర్మ కీర్తి ద్వయం స్థిరం. స్థిరమైనటువంటిది ఏమిటి? ధర్మము, కీర్తి, ఇవి రెండే మానవులకు స్థిరమైనటువంటి యొక్క పదార్థములు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది రైచియస్నెస్ అండ్ ది గుడ్ నేమ్ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ స్టడీ.
0: ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను, చరాచర ప్రపంచమంతా కూడాను, వస్తువులు కూడాను కేవలము కాలవాహినిలో కలిసిపోతుంటాయి.
1: దిస్ ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ గెట్స్ మర్జ్డ్ ఇన్ ది ఫ్లో ఆఫ్ టైమ్.
0: యద్ దృశ్యం తన్నస్య. ఏది మనకు కనిపించుతున్నదో అది కేవలము కొంతకాలంలోనే మనకు మరుగైపోతుంటాయి.
1: వాట్ యు సీ నౌ is not going to last long, it disappears before long.
0: ee charma chichulaku gocharamayyetundi ee drishya kalpita jagat antai kudanu kala garbhamulo kalisi pothundadi.
1: The entire created world which is visible to the physical eye gets merged into the time.
0: chuche netramu chudabade vishyamu rendu kudanu అనిత్యములే.
1: ది ఐ విచ్ సీస్, ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ సీన్, are both impermanent.
0: ఈ చర్మ చిచ్చువులు కేవలం మానవులకు మాత్రమే కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ది మ్యాన్ అలోన్ హూ హ్యాస్ దిస్ ఫిజికల్ ఐ.
0: పశు పక్షి మృగాదులకు క్రిమి కీటకాదులకు ఈ యొక్క నేత్రములు ఉంటున్నవి.
1: బర్డ్స్, బీస్ట్స్ అండ్ ఎనిమల్స్, వర్మ్స్ అండ్ ఆల్ ద అదర్ టైప్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ హ్యావ్ దేర్ ఐస్.
0: దీని యొక్క విశేషం ఏమిటి?
1: What is the speciality of the man's eyes alone?
0: Manavulaku charma chachchulu unnavi, krimi kitikadulaku charma chachchulu unnavi, pachapachi mrugadulaku charma chachchulu unnavi, kaani manavuni yokka visishtata emiti?
1: Man has eyes, birds, beasts and animals and worms also have eyes.
0: Nijamuga gnana chachchulne taanu abhruti parichukonakundina ఈ చర్మ చచ్చులు ఉండి కేవలం పసిపచ్చి మృగాదులతో సమానమనే అనిపిస్తుంది.
1: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ద ఐ ఆఫ్ విజ్డమ్, ద ఫిజికల్ ఐ అలోన్ ఈజ్ నో వే బెటర్ దాన్ ది అదర్ అనిమల్స్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ట్స్.
0: మానవ జీవితం అమూల్యమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్.
0: అర్థవంతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ మీనింగ్.
0: అనుభవించదగినటువంటిది.
1: ఇట్ ఈస్ అ లైఫ్ మెంట్ ఫర్ ఎంజాయింగ్.
0: ఇట్టి పవిత్రమైన యొక్క మానవ జీవితమును సార్థకము గావించుకునవలనన్న ఆత్మజ్ఞానము అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఇఫ్ యు రియలీ వాంట్ టు శాంక్టిఫై సచ్ ఎ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్.
0: అందులోనే జంతువునాం నరజన్మ దుర్లభం, కానీ దుర్లభమే. అయితే జ్ఞానైన శూన్య పశుభి సమాన, జ్ఞానమే లేకుండా పశువుతో సమానమే.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్ అమంగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, బట్ ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఈజ్ నో బెటర్ దాన్ ఎన్ అనిమల్.
0: ఈ చర్మ చిచ్చువులు కేవలము బాహ్యమైన స్థూలమైన జగత్తును చూడగలుగుతున్నదే కాని సూక్ష్మమైన దివ్యత్వాన్ని గుర్తించటకు ఇది సాధ్యం కాదు.
1: ఫిజికల్ ఐస్ కెన్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ద గ్రాస్ వరల్డ్, బట్ ఇట్ కెనాట్ లుక్ ఇన్ టు ది సటిల్ డివినిటీ.
0: ఎవరి నేత్రమును వారే చూడలేరు, ఎవరి నేత్రము వారినే చూడలేదు.
1: ది ఈచ్ వన్స్ ఐస్ కెనాట్ సీ హిజ్ ఓన్ ఐస్.
0: మీ నేత్రములు మీరు చూడగలుగుతున్నారా?
1: హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఐస్?
0: లేదు.
1: నో.
0: ఏదో ఒక ఆధారమును పురస్కరించుకుని మీ నేత్రమును మీరు చూడగలుగుతున్నారు.
1: యూ కెన్ సీ యువర్ ఓన్ ఐస్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్.
0: ఆధారమే లేకుండా తన నేత్రమునే తాను చూడలేకపోతున్నాడు మానవుడు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో అదర్ ఎక్స్టర్నల్ హెల్ప్, you are not able to see your own eyes.
0: ee sthoolamainatundi netramu sthoola dehamune gurtinchalekapoyinappudu sookshmamainatundi manasu neerithiga gurtinchagaladu.
1: If this physical eye cannot see the gross physical eye itself, how can it understand the subtle mind?
0: ee sookshmamainatundi yokka manasune gurtinchalenatundi netramulu atyanta sookshmamainatundi yokka aatma tattvanni yeerithiga gurtinchagaladu.
1: These eyes which cannot understand the subtle mind, how can they understand more subtle atma?
0: Kanuka charma chachchuvula netundi kevalamu sahajamainatundi yokka jeevitaniki dushtakalpitamainatundi yokka jagattunu choopinchunu maatrame.
1: Physical eyes can show you only the physical gross world.
0: Gnana netramu prati manavunaku atyavasaramu.
1: It is essential that every man should have an eye of wisdom.
0: Gnana netramanna, divya netramanna, aatma netramanna, brahma netramanna, ivanni kudunu okadani kuti paryaya padamulu maatrame.
1: Whether it is the eye of wisdom, divine eye of aatma or brahman eye, it is one and the same. They are all synonyms.
0: Kanuka sarvam brahmam anetunti bhavani మనము విశ్వసించినప్పుడే జగత్ అంతయు కూడాను బ్రహ్మభావంతో రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మ, ద ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
0: ఎట్టి భావము అట్టి దృశ్యము.
1: యువర్ విజన్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్స్పెక్టివ్.
0: ఎట్టి రంగు అట్టి ప్రకృతి.
1: విత్ వాట్ ఎవర్ కలర్ ఐస్ యూ సీ ది క్రియేషన్ అపియర్స్ ఇన్ దట్ కలర్ అలోన్.
0: దృష్టిని జ్ఞానమయంగా మార్చుకున్నప్పుడే సృష్టి బ్రహ్మమయంగా రూపొందుతుంది.
1: ఇఫ్ యూ కన్వర్ట్ యువర్ విజన్ ఇన్ టు విజ్డమ్ విజన్ దెన్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ.
0: మన చర్మ చక్షువులకు ఏ రంగు అయిన అద్దాలు మనం ధరిస్తుమో ప్రకృతి అంతా ఇప్పుడు అదే రంగంతో అదే రంగుతోనే మనకు కనిపిస్తుంది.
1: వాట్ ఎవర్ కలర్ గ్లాసెస్ యూ వేర్ ది ఎంటైర్ బ్రహ్మ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
0: ఎట్టి భావము అట్టి దృశ్యము.
1: యువర్ విజన్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్స్పెక్టివ్.

0: color glasses you wear, the entire world appears with the same color.
1: కనుకనే యద్దృశ్యం తన్నస్యం, కనిపించేటువంటిది అన్ని కూడాను మార్పు చెందునవి.
0: Therefore, all that you see undergoes a change.
1: కనుక మార్పు చెందునటువంటి యొక్క ఈ దృశ్యమునకు మార్పు చెందనటువంటి యొక్క స్థిరత్వం అనేటువంటి యొక్క బ్రహ్మత్వం ఆధారమై ఉంటున్నది.
0: ది అన్చేంజింగ్ బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ద చేంజింగ్ వరల్డ్.
1: మనము కారులో ప్రయాణమవుతున్నాం,
0: వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ కార్,
1: లేక బస్సులో ప్రయాణమైపోతున్నాం,
0: మేబీ ఇన్ ఎ బస్,
1: కానీ బస్సు కారు కదులుతుండాలి.
0: బస్ ఆర్ ద కార్ దే ఆర్ మూవింగ్.
1: రోడ్డు కదలటం లేదు కదా,
0: రోడ్ డస్ నాట్ మూవ్.
1: కదలనటువంటి రోడ్డును ఆధారం చేసుకుని కదిలేటువంటి యొక్క బస్సు కారులు ప్రయాణం సలుపుతున్నాయి.
0: బస్ ఆర్ ద కార్ కెన్ మూవ్ అండ్ ట్రావెల్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎ రోడ్ విచ్ ఇస్ నాట్ మూవింగ్, విచ్ ఇస్ పర్మనెంట్.
1: కనుక కదిలేటువంటి యొక్క ఈ జగత్తుకు, మార్పు చెందేటువంటి ఈ జగత్తుకు, కదలనటువంటిది మార్పు చెందనటువంటి యొక్క దివ్యత్వం ఒకటి ఆధారమై ఉంటున్నాను.
0: ఫర్ ది వరల్డ్ విచ్ ఈస్ మూవింగ్ అండ్ విచ్ ఈస్ చేంజింగ్, దేర్ ఈస్ ది డివైన్ ఆత్మ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ విచ్ ఈస్ పర్మనెంట్.
1: అట్టి ఆత్మతత్వాన్ని మనం మొట్టమొదటి గుర్తించుకుంటేనే ఈ జగత్తు యొక్క రహస్యమంతా కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
0: వన్స్ యూ రియలైజ్ సచ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ద ఎంటైర్ వరల్డ్ బికమ్స్.
1: ఈ జగత్భావం అర్థం కాకుండా పోవడానికి మూల కారణము మన మనస్సే.
0: ద రీజన్ ఫర్ యువర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది వరల్డ్ ఈజ్ యువర్ ఓన్ మైండ్.
1: మనస్సు ప్రవృత్తి యొక్క లక్షణం.
0: మైండ్ హ్యాస్ ఎ టెండెన్సీ ఆఫ్ ప్రవృత్తి.
1: ఈ దృశ్యమైనటువంటి యొక్క ఈ వస్తువాహనం యందు రాత్రి పగలు కూడాను మన జీవితం వ్యర్థం గావించుకుంటున్నాం.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఇన్ ఇండల్జింగ్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్.
1: దీని నిమిత్తమై మన జన్మము ధరించినామా?
0: హౌ వి గాట్ దిస్ బర్త్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇండల్జెన్స్?
1: కాదు కాదు కాదు,
0: సర్టన్లీ నాట్.
1: బ్రహ్మ సత్యాన్ని గుర్తించాలి.
0: టు రికగ్నైజ్ దట్ బ్రహ్మ అలోన్ ఇస్ ట్రూత్, వీ హావ్ గాట్ ద లైఫ్.
1: దీనిని గుర్తించాలనుకున్నప్పుడు బ్రహ్మతత్వాన్ని మనము చింతించాలి.
0: ఇఫ్ యూ షుడ్ రియలైజ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ, యూ షుడ్ థింక్,
1: దీనిని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.
0: షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ఇట్,
1: దీనిని చూడడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ ట్రై టు సీ అండ్ గెట్ ఎ విజన్ ఆఫ్ ఇట్,
1: దీనితో సంభాషించడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ ట్రై టు హ్యావ్ ఎ డైలాగ్ విత్ ఇట్.
1: అది నిజమైనటువంటి రిలీజన్.
0: దాట్ ఈస్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్.
1: మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్, ఫీల్ గాడ్, సీ గాడ్, టాక్ టు గాడ్. దిస్ ఈజ్ రియలైజ్, దిస్ ఈజ్ రిలీజన్.
0: మ్యాన్ మస్ట్,
1: కనుక మానవుడు మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దైవత్వాన్ని. Man must realize God. దానిని తెలుసుకోనకుండా ఎన్నింటిని తెలుసుకున్నప్పటికీ ఇది ప్రయోజనము లేదు.
0: Without realizing God, whatever other things you try to realize, it is all a waste.
1: అనిల్ కుమారు కొన్ని నిమిషముల పూర్వము వృక్షశాస్త్రాన్ని గురించి చెప్పుతూ మనం ఆశించేది ఫలపుష్పాలు.
0: A few minutes ago, while speaking about botany, Anil Kumar said, we aspire to have
1: పుష్పములు పై వృక్షముపై ఉండినటువంటివి.
0: These fruits and flowers are the top of the tree.
1: కనిపించే ఫలపుష్పములు, ఆశించే ఫలపుష్పములు దేనిపైన ఆధారపడి ఉంటున్నవి?
0: On what are these fruits and flowers based?
1: కనిపించినటువంటి యొక్క వేర్లపై ఆధారపడి ఉంటున్నది.
0: They are based upon roots which cannot be seen.
1: మనం వేర్లను పోషించినప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పములు మనకు ప్రాప్తిస్తాయి.
0: ఓన్లీ వెన్ వీ ఫాస్టర్ రూట్స్ విచ్ ఆర్ ఇన్విజిబుల్ వీ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ విచ్ కెన్ బి సీన్.
1: కనుక మనము నీరు ఎరువులు పోసి పోషించవలసినటువంటిది వేర్లను మాత్రమే కానీ ఫలపుష్పములు కాదు.
0: యూ హ్యావ్ టు దేర్ ఫోర్ ఫాస్టర్ రూట్స్ విత్ వాటర్ అండ్ ఫర్టిలైజర్స్ అండ్ నాట్ ది ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ విత్ వాటర్ అండ్ ఫర్టిలైజర్.
1: కనుక ఈ జగత్తుకంతా కూడాను ఈ జగత్ అనేటువంటి వృక్షములకు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమే దీని వేరులు.
0: ఇట్ ఈస్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ డివైన్ ఆత్మ విచ్ ఆర్ ద రూట్స్.

0: దిస్ వరల్డ్
1: దీనిని భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నది.
0: దిస్ ఇస్ వాట్ వాస్ టోల్డ్ ఇన్ భగవద్గీత దట్ ఐ ఆమ్ ద సీడ్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్.
1: ఎట్ల ఈ బీజం తానవుతాడు?
0: హౌ కెన్ హీ బికమ్ సీడ్?
1: తానే బీజమైనటువంటి వాడు సర్వులు ఎందుకు ఈ బీజ రూపంలో ఏ విధంగా ఉంటున్నాడు?
0: ఇన్ వాట్ ఫారం ఈజ్ హీ మేనిఫెస్టింగ్ యాజ్ అ సీడ్
1: అనే విషయాన్ని మనం విచారించడానికి పోయినప్పుడు,
0: ఇఫ్ యూ కెన్ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్,
1: ఒక విత్తనము నాటినాం,
0: యూ సో ఎ సీడ్,
1: అది క్రమక్రమేణా మొక్కై వృక్షమైంది.
0: It has become a sapling, a small tree.
1: ఈ వృక్షంలో అనేక శాఖ ఉపశాఖలు బయలుదేరాయి.
0: This tree has a number of branches.
1: ప్రతి శాఖ యందు కూడాను పుష్పములు వికసించాయి.
0: There are a number of flowers in each branch.
1: ఆ పుష్పములన్నీ కూడాను కాయలుగా రూపొందాయి.
0: These flowers have become fruits.
1: కాయలన్నీ కూడాను ఫలములుగా మారినాయి.
0: These unripe fruits have become ripe fruits.
1: ఒక్కొక్క ఫలమునందు కూడాను ఒక్కొక్క బీజం పోయి చేరిపోయింది.
0: In each fruit there is again a seed.
1: మనం నాటినది ఒకే బీజమే.
0: We have sown only one seed.
1: కొన్ని వందల ఫలముల లోపల కూడా వందల బీజములు బయలుదేరాయి.
0: What you have got is hundreds of seeds in hundreds of fruits.
1: అనగా ఏ విత్తనము నాటినావో ఆ విత్తనం యొక్క జాతి సర్వ ఫలముల్లో కూడా విత్తనంగా రూపొందిపోయింది.
0: The meaning of it is that whatever type of seed you have sown, the same type of seeds are found in the fruits which the tree gives.
1: Not same type, same quality.
0: Same quality seed is found in the fruits.
1: ఇది జగత్తు. ఈ జగత్తుకు బ్రహ్మనే ఆత్మనే ఒక బీజము.
0: ఫర్ దిస్ వరల్డ్ ఆత్మ ఇస్ ద సీడ్.
1: ఈ విశ్వమే ఒక పెద్ద వృక్షము.
0: దిస్ వరల్డ్ ఈజ్ ఎ ట్రీ.
1: ఈ విశ్వం అనేటువంటి వృక్షమునకు ఒక్కొక్క దేశం కూడా ఒక్కొక్క కొమ్మ.
0: ఈచ్ కంట్రీ మే బి కంపేర్ టు ఎ బ్రాంచ్ ఫర్ దిస్ ట్రీ.
1: ఒక్కొక్క కొమ్మ లోపల కూడా అనేక విధమైనటువంటి జీవరాశులు బయలుదేరాయి ఫలములుగా.
0: There are a number of living beings in each country.
1: ఈ ఒక్కొక్క జీవరాశి ఎందుకు కూడాను ఈ యొక్క ఆత్మ అనే బీజము తిరిగి అందులో విత్తనంగా పోయి చేరిపోయింది.
0: In each living being, the Atma is functioning as the seed.
1: కనుక ఒక్కొక్క వ్యక్తి ఎందుకు కూడాను ఆత్మస్వరూపుడై తాను ఉంటున్నాడు. ఏకో వసి సర్వభూతాంతరాత్మ. అందరి ఎందు ఉండినటువంటిది నాటిన బీజమే.
0: In every living being, I am in the form of seed, in the form of Atma.
1: Kani, ee naati yokka vidyarthulu ee yokka rahasyanni gurtinchadaniki prayatninchatamu ledu.
0: Today
1: daranni telusukovalanetuvanti yokka apeksha kudanu chaala takkuva.
0: Today students have neither the desire to know nor any efforts to find out this particular secret of
1: mystery. Subjects, physics kavali, chemistry kavali, న్యూయాలజీ కావాలి, మ్యాథమెటిక్స్ కావాలి, ఈ రకమైనటువంటి ఒక దీంట్లో ఒక సబ్జెక్టు పైన మాత్రమే తాము జీవితాన్ని అంకితం గావించి ఆ సబ్జెక్టు ద్వారా జీవనోపాధి నిమిత్తమై తగినటువంటి యొక్క ప్రయత్నములు సలుపుతున్నారే కాని జీవిత పరమావధి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: స్టూడెంట్స్ ఆర్ డెడికేటింగ్ దర్ ఎంటైర్ లైఫ్ టు లర్న్ వన్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు ఈక్ అవుట్ ఎ లైవ్లీహుడ్ on the basis of this knowledge.
1: Mathematics nu maruvaka chepinchu ganita shastramu vanka kanaga boru.
0: They try to master mathematics, but they do not care to know the simple arithmetic.
1: America yanambu naraya chuturu gani కాశిక మార్గంబు కానరాదు.
0: దే నో ది రూట్స్ అండ్ ద వేస్ టు గో టు వేరియస్ ఫారిన్ కంట్రీస్ అండ్ అమెరికా, బట్ నాట్ టు కాశీ.
1: ఆల్జీబ్రా ఎంత నరయ చూతురు కానీ ఇంటి వైశాల్యంబు ఎరుగబోరు.
0: దే ఆర్ మాస్టర్స్ ఇన్ ఆల్జీబ్రా, బట్ దే డు నాట్ నో హౌ టు ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ దేర్ ఓన్ హౌస్.
1: అనుదినంబును డ్రిల్లు అనుసరింతురు కానీ పద్మాసనము బాధపడును.
0: డే ఇన్ అండ్ డే అవుట్ దే ప్రాక్టీస్ డ్రిల్, బట్ దే ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ఎ పద్మాసన.
1: ఏమిటి ఈ డ్రిల్ చేసి, ఏమిటి ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ యుర్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ డ్రిల్ అండ్ దీస్ ఎక్సర్సైజెస్?
1: ఇన్ని విధములుగా చేస్తున్నారు శారీరక సంబంధమైనటువంటి యొక్క వ్యాయామం.
0: ఆల్ దీస్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఆర్ బీయింగ్ క్యారీడ్ అవుట్.
1: కూర్చోవడానికి చేత కాదు.
0: బట్ దే డు నాట్ నో హౌ టు స్క్వాట్ ప్రాపర్లీ.
1: ఇలాంటి విద్యార్థుల యొక్క తత్వము కేవలము బాహ్య దృశ్యము పైన ఆధారపడి ఆకర్షింపబడుతుంది.
0: ఆల్ దీస్ స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ ది ఎక్స్టర్నల్ థింగ్స్ అండ్ దే కాన్సన్ట్రేట్ ఓన్లీ ఇన్ దిస్ ఎక్స్టర్నల్ వరల్డ్.
1: త్యాగేనైకి అమృతత్వ మానసు, ఇది వేదం యొక్క ప్రధానమైనటువంటి మంత్రం.
0: ద మోస్ట్ సీక్రెట్ మంత్ర ఆఫ్ వేద ఈస్ యూ కెనాట్ గెట్ ఇమ్మార్టాలిటీ వితౌట్ రినౌన్సియేషన్.
1: న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. మానవ, నీవు ఎన్ని సత్కర్మలు ఆచరించినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి యొక్క సదైశ్వర్యాన్ని అభివృద్ధి పరిచినప్పటికీ, సిరి సంపదలతో తులుతూగుచున్నప్పటికీ, ఇవన్నీ కూడాను కేవలము అస్థిరములు, అశాశ్వతములు. త్యాగేనైకి అమృతత్వ మానసు, ఇవన్నీ కూడా నీకు అమృతత్వాన్ని అందించవు.
0: ఓ మ్యాన్, ఆల్ దీస్ గుడ్ యాక్షన్స్ అండ్ డీడ్స్ అండ్ ఆల్ దీస్ వెల్త్ అండ్ ఆల్ ద నేమ్ అండ్ ఫేమ్ దట్ యు హావ్ ఎర్న్డ్, దే ఆర్ ఆల్ టెంపరరీ.
1: అయితే త్యాగము, దేనిని మనం త్యాగం చేయాలి?
0: వాట్ ఈజ్ ఇట్ దట్ యు హావ్ టు రినౌన్స్?
1: ఆస్తిపాస్తులు త్యాగం చేయటమా?
0: Is it wealth and property?
1: ఆలు బిడ్డలను త్యాగం చేయటమా?
0: Is it wife and children?
1: కాదు కాదు కాదు.
0: No.
1: నీకు బంధన ఏమిటి?
0: What is it that binds?
1: ఆ బంధన ఏమిటో నీవు గుర్తించినప్పుడే ఆ బంధన విసర్జించడానికి తగిన కృషి చేస్తావు.
0: Only when you know what is binding you and what is bondage.
1: ధనకనక వస్తువాహనాదులు కాని, ఆలు బిడ్డలు కాని, ఇల్లు భూములు కాని, ఇవి బంధనలు కావు.
0: Money, wealth, properties, wife and children, houses and properties, they are not real bondage.
1: నీవు దేహమని భావించటమే ఒక పెద్ద బంధన.
0: You are considering yourself as the physical body is the biggest bondage.
1: దేహభ్రాంతియే ఒక పెద్ద బంధన.
0: Delusion of the physical body is the greatest bondage.
1: నేనే దేహమనేటువంటి యొక్క భావనను విసర్జించాలి.
0: You should give up the feeling that you are the body.
1: అప్పుడే మోక్షం అనేది లభిస్తుంది.
0: Then you get freedom and liberation.
1: కనుక బంధ విమోచన అనగా ఏమిటి? దేహభ్రాంతిని వదిలిపెట్టి ఆత్మభ్రాంతితో కూడటమే.
0: What do you mean by freedom from bondage? Giving up the feeling that you are the body and under feeling that you are atma, that is the correct thing.
1: Deha virakti, daiva aasakti. Ee rendinti yokka sannita sambandhame bandha vimochana moksha prapti rendu kudanu sambhavistayi.
0: Dispassion for the body and attachment to atma, this will give you freedom from bondage and confer on you liberation.
1: Aithe దేహభ్రాంతిని వదలటం ఎట్లా?
0: హౌ కెన్ యు గివ్ అప్ ది అటాచ్మెంట్ టు ది బాడీ?
1: దేహభ్రాంతి అంటే అన్నపానాదులు విసర్జించి, దీనిని అభివృద్ధి పరుచుకునేటువంటి మార్గములు విసర్జించి, కేవలము కుష్కించి అష్టపంజనంగా మారి మరణించడం కాదు.
0: ఇట్ డజంట్ ఇట్ యూ కెనాట్ ఒబ్టెయిన్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ బై మియర్లీ మేకింగ్ యువర్ బాడీ వీక్, గివింగ్ అప్ ఫుడ్.
1: దేహములకు సంబంధించినటువంటి ఆహార విహారములు సక్రమంగా జరుపుకో.
0: వాట్ ఎవర్ ఈజ్ నెసెసరీ ఫర్ మెయింటైనింగ్ ది బాడీ, యూ కెన్ పార్టేక్ దట్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్.
1: కానీ దేహమే నేనటువంటి యొక్క భావం విసర్జించు.
0: గివ్ అప్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ది బాడీ.
1: నేను దేహం కాదు, ఇది నా ఉపాధి.
0: ఐఎమ్ నాట్ ద బాడీ, దిస్ ఈజ్ ఓన్లీ ఎ వెస్చర్.
1: దేహ ఇంద్రియ మనోబుద్ధులన్నీ కూడాను నా ఉపాధులు, నేను ధరించినటువంటి యొక్క డ్రెస్సులు.
0: బాడీ, mind, senses and intelligence is all something like the dress which I wear.
1: ఏ విధంగా మనం మార్చుకుంటున్నామో, ఏ విధంగా విసర్జిస్తున్నామో, అదే విధంగానే ఈ దేహప్రాంతిని మనం విసర్జించాలి.
0: Just as we give up our dress, we change our dress, we should also give up the attachment to this body.
1: ఈ దేహమును పోషించవలసినటువంటి మార్గాన్ని, సక్రమైనటువంటి దీనిని అనుసరించు.
0: You can follow the proper path to maintain the physical body in good condition.
1: Bichhannam deha rakshatam vastram seeta nivaranam. Dehaniki sambandhinchinatundi yokka seeta nivarana nimittame dharinchavalsinatundi vastramulu dharinchali.
0: You can take only food for maintaining the body and clothes for protecting yourself from cold and heat.
1: Ee aakali dappurku sambandhinchinatundi yokka aahara niyamamulu kodanu paatinchali.
0: You should also just take food in order to free yourself from థర్స్ట్ అండ్ హంగర్.
1: మన డిబేట్ లోపల నాకు ఆకలి అవుతుందా, నేను భుజిస్తాను, నాకు ఇది స్వతంత్రం అన్నారు.
0: సెడ్ దట్ ఐఎమ్ హంగ్రీ, ఐ వుడ్ లైక్ టు పార్టేక్ ఫుడ్.
1: నాకు దప్పే అయిపోతే నేను నీరు తాగుతాను, ఇది నాకు స్వతంత్రం అన్నారు.
0: అండ్ ఇట్ వాస్ సెడ్ దట్ ఐఎమ్ థర్స్టీ, ఐ వాంట్ టు డ్రింక్ వాటర్, ఐ హావ్ ఫ్రీడమ్.
1: స్వతంత్రం కాదు,
0: దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్.
1: కేవలము ఒక ఫోర్స్ తో, ఒక విధమైన నిర్బంధం చేత నీవు భుజిస్తున్నావు, పానీయం గుడుస్తున్నావు.
0: యు ఆర్ కంపెల్డ్ టు ఈట్ అండ్ యు ఆర్ కంపెల్డ్ టు డ్రింక్, దేర్ఫోర్ దిస్ ఇస్ మై కంపల్షన్.
1: ఆకలి ఉండటం చేత నీవు ఆహారం తీసుకుంటున్నావు.
0: యాజ్ దర్ ఇస్ కంపెలింగ్ హంగర్, యు ఆర్ టేకింగ్ ఫుడ్.
1: నీవు ఆకలి నివారణ నిమిత్తమై అన్నమును భుజిస్తున్నావు, కానీ ఇది స్వాతంత్ర్యం ఎట్లవుతుంది?
0: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై యువర్ ఓన్ హంగర్ యు ఆర్ టేకింగ్ ఫుడ్, హౌ కెన్ దిస్ బి ఫ్రీడమ్?
1: నీకు దప్పి ఉన్నది కనుక నీ దప్పిని నివారించుకోవడానికి దాహం తీసుకుంటున్నావు, జలము తీసుకుంటున్నావు.
0: యాజ్ యు ఆర్ హ్యావింగ్ థర్స్ట్, యు ఆర్ టేకింగ్ వాటర్ టు క్వెంచ్ ఇట్.
1: ఇది కొంచెం వరకు జగత్ సంబంధమైనటువంటి ఒక నియమములు.
0: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ నెససరీ ఇన్ ఎ వరల్డ్లీ వే.
1: లా ఆఫ్ నేచర్.
0: దిస్ ఇస్ లా ఆఫ్ నేచర్.
1: కనుక ఇవన్నీ కూడా స్వాతంత్రానికి సంబంధించినటువంటివి కాదు.
0: దిస్ ఈస్ నాట్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రమునకు సంబంధించినటువంటిది ఆత్మానందమే.
0: ది బ్లిస్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ రియల్.
1: ఈ ఆనందం మనకు ఏ విధంగా లభిస్తుంది? దేహం చేత లభిస్తుందా? కాదు.
0: హౌ కెన్ యూ గెట్ దిస్ ఆత్మ?
1: మనస్సు చేత లభిస్తుందా? కాదు.
0: నాట్ బై ది బాడీ, నాట్ బై ది మైండ్.
1: ఈ దేహ మనస్సులతో లభించేటువంటి ఆనందము కేవలము తాత్కాలికమైనటువంటి ఆనందము.
0: ద జాయ్ దట్ యు గెట్ బై ది బాడీ అండ్ మైండ్ ఈజ్ ఓన్లీ వెరీ టెంపరీ.
1: ఇలాంటి ఆనందం నిమిత్తమై మానవుడు సృష్టింపబడలేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్
1: శాశ్వత ఆనందమును అనుభవించే నిమిత్తమై మానవుడు తానే తన రూపాన్ని ధరించుకున్నాడు.
0: మ్యాన్ క్రియేటెడ్ ఎ ఫారం ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ దట్ హీ మే ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్.
1: ఇది అంతా ఇప్పుడు కేవలము దైవ సంకల్పమే.
0: దిస్ ఈజ్ ఆల్ ది విల్ ఆఫ్ గాడ్.
1: నీకు నీవు ఏమాత్రం కూడా ఏ కార్యమును కూడా ప్రయత్నంతో సాధింపలేవు.
0: దెర్ ఈస్ నథింగ్ విచ్ యు కెన్ అచీవ్ బై యువర్ ఓన్ ఎఫర్ట్స్.
1: మానవుని ప్రయత్నం చేత సాధింపబడినటువంటి కార్యములు ఎన్ని లేవు.
0: దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ కెనాట్ బి అచీవ్డ్ బై మ్యాన్.
1: ఏ ప్రయత్నం చేయకపోయినప్పటికీ ఫలించేటువంటి కార్యములు ఎన్ని లేవు.
0: దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ కెన్ బి అచీవ్డ్ వితౌట్ ఎనీ ఎఫర్ట్స్.
1: కేవలం ఇది నేను సాధించాను సాధించాననేటువంటిది కేవలం కర్తృత్వ భోక్తృత్వానికి మూల కారణము. ఇదే అహంకారము.
0: టు థింక్ దట్ యు హావ్ అచీవ్డ్ సో మెనీ థింగ్స్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ యువర్ డూయర్షిప్ అండ్ యువర్ ఎంజాయర్షిప్.
1: ఆనందం స్వరూపమే.
0: బ్లిస్ ఈజ్ యువర్ వెరీ నేచర్.
1: నీవే ఆనంద స్వరూపుడు.
0: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆనంద.
1: అయితే నీ ఆనందాన్ని నీవు గుర్తించలేకపోతున్నావు.
0: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దిస్.
1: రాగద్వేషముల చేత, అహంకార మమకారముల చేత, అభిమాన ఆహ్లాదము చేత కప్పబడి ఉంటుండాది ఈ ఆనందము.
0: దిస్ బ్లిస్ ఈజ్ కవర్డ్ బై లైక్స్ డిస్లైక్స్ ఈగో అండ్ పొసెసివ్ ఇన్స్టింక్ట్ అండ్ సచ్ అదర్ థింగ్.
1: రాగద్వేషములు దట్టమైనటువంటి పట్టలు.
0: దిస్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ ఆర్ వెరీ థిక్.
1: ఇవి ఏమైనా ఆనందాన్ని అడ్డుపరుస్తున్నాయి.
0: దే కమ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ ఎంజాయింగ్ బ్లిస్.
1: ఈ రాగద్వేషములు మనం దూరం గావించుకున్నప్పుడు మన సస్వరూపాన్ని మనము ధరించగలము.
0: రిమూవ్ దిస్ కైండ్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ యు గెట్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ ఓన్ రియల్ నేచర్.
1: కనుక ఆనందము మనమే. మనమే ఆనందమై తిరిగి ఆనందాన్ని మనం తెలుసుకున్నట్టుకై ప్రయత్నిస్తున్నాము. ఇది ఎంత వెర్రితనం.
0: వెన్ వీఆర్ అవర్సెల్స్ బ్లిస్ టు సర్చ్ ఫర్ సమ్ బ్లిస్ ఎల్స్వేర్ ఈజ్ రాదర్ ఫూలిష్నెస్.
1: తన ఎందే సర్వము ఉన్నప్పటికీ బాహ్యమైనటువంటి యొక్క విషయవాంఛన చేత దుష్టకల్పితమైనటువంటి జగత్తునందు పోయి మనం అనేక రకమైనటువంటి వాంఛనలను అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాం.
0: వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఒబ్టైన్డ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ on account of ignorance you are trying to find something external to you in the external world.
1: Korina phalamichu kalpa vruksham bunda perati pushpamuna kai pritiyela.
0: When there is a wishful willing tree which can give you whatever you want, why do you go in search of a small flower?
1: Adigina palichu kamadhenu vevunda ధనమిచ్చి ఆవును కొనగనేల.
0: వెన్ దెర్ ఇస్ ఎ సెలెస్టియల్ కౌ విచ్ కెన్ గివ్ యూ నెక్టర్ అండ్ మిల్క్, వై డు యూ బై ఎన్ ఆర్డినరీ కౌ.
1: మిండెడు కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారు కై వెతుకనేల.
0: దేర్ ఇస్ ఎన్ ఎఫల్జెంట్ గోల్డెన్ మేరు మౌంటైన్ ఇట్ సెల్ఫ్, వై డు యూ గో ఇన్ ఫార్ ఆర్డినరీ గోల్డ్ అండ్ సిల్వర్?
1: సర్వము తానై ఉండగా ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు మనం ఎందుకు ఆరాట పడుతున్నాం?
0: వెన్ వీఆర్ అవర్ సెల్స్ ఎవ్రీథింగ్, వై షుడ్ వీ ఆస్పైర్ టు హ్యావ్ స్మాల్ పెటీ మీనింగ్?
1: తానంత అధికుడు, తానంత గొప్పవాడు, తానే ఆనంద స్వరూపుడు అనేటువంటి సత్యాన్ని తెలియకపోవటం చేతనే.
0: ఇట్ ఈస్ బికాస్ యూ డు నాట్ నో దట్ యు ఆర్ యువర్ సెల్ఫ్ గ్రేట్, యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్, ద ఎంటైర్ బ్లిస్ ఈజ్ ఇన్ యూ.
1: విద్యార్థులారా, మీరు తెలిసినటువంటి విషయమే,
0: డియర్
1: మనపుటేను ఉంటుంటారు.
0: డియర్ స్టూడెంట్స్, యు నో దట్ దేర్ ఈస్ ఏ హైలీ,
1: దాని బలము ఎంతటిదో అనుభవించే వాడికి అర్థమవుతుంది కానీ అన్యులకు అర్థం కాదు.
0: There is a very strong elephant. Only people who know its strength know.
1: కేవలం ఒక తోకతో కొట్టినట్టే 9 అడుగులు పోయి ముందు పడతాడు.
0: If it can just whip you with its tail, a man can be thrown 9 feet
1: away.
0: Such is the strength of an elephant.
1: కాని బలహీనుడైనటువంటి మావుట తన అంకుశం చేతిలో పట్టుకున్నప్పుడు తాను చెప్పినట్టు వింటుంది ఈ ఏనుగు.
0: But the master of the elephant controls it with a small piece of iron and makes it listen to his word absolutely implicitly.
1: Vani balamenta, yenugu balamenta.
0: What is the strength of this master compared to the elephant's strength?
1: Thana yokka shakti aa yenugu teliyadu.
0: But the poor elephant does not know its own strength.
1: Shakti unnadi,
0: it has strength.
1: Kaani telikapotam chetane ఆ అల్పునికి స్వల్పుడైనటువంటి వాని యొక్క చేతిలో అది అణిగమణి ఉంటుండాలి.
0: బట్ యాజ్ ఇట్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్, ఇట్ హాస్ సబ్జెక్టెడ్ ఇట్ సెల్ఫ్ టు మాస్టరీ బై ఎ వెరీ స్మాల్.
1: మీకు బాగా తెలుసును, బి తుమ్మెద.
0: యు ఆల్సో నో ది ఎగ్జాంపుల్ హియర్ ఈస్ ఎ బి.
1: ఈ తుమ్మెద చేగుబారినటువంటి యొక్క కఠినమైనటువంటి కర్రనైనా తొలుచుకుని లోపల ప్రవేశిస్తుంది.
0: దిస్ బి క్యాన్ ఎంటర్ ఇన్ టు ఎ వెరీ హార్డ్ వుడ్ by making a hole.
1: Inta kathinamainatundi karranu kodunu tolisi lopala poyetundi yokka shakti unnatundi ee yokka tummeda,
0: this bee which has got the strength to make hole and get into a very
1: hard atishunditamainatundi yokka kamalamulo praveshinchinappudu kamala rekalu anni cheripoyinappudu dani nunchi bandimpabadi tana shaktini taanu marchi andulone maranistundi.
0: When it enters into a lotus flower, when the petals come and close, it gives up its life not being aware of its own
1: strength. Tana shakti tanaku teliyadu,
0: it does not know its own strength.
1: Adhe vidhamugane manavudu tanalo undinatundi aanandamu, tanalo undinatundi divyattamu, tanalo undinatundi pavitratanu taanu gurtinchukodaniki taginatundi prayatnam cheyatam ledu. Cheyakapoyinappudiki nee cheppinatundi vaari maatalanu vishwasinchatam ledu.
0: In the same way, the man, although he has got all the bliss, all the divinity, all the sacredness in him, he does not know. Even when others tell
1: him, "Tanti krushi chesinappudu tappaga ee satyanni meeru anubhavistaru."
0: If only you make an effort, you will really experience
1: ee satyam chesi tappaga meeru aanandanni anubhavistaru.
0: By this truth you will also enjoy the divine bliss.
1: Kasturi mrugamu, adi oka rakamainatundi deer.
0: It is a musk deer.
1: Jinka,
0: it is a musk deer.
1: Adi అప్పుడప్పుడు తన నుండి కూడాను ఒక సుగంధం అనేటువంటిది ఆవిర్భవిస్తుంటారు.
0: సమ్ టైమ్స్ ఇట్ గెట్స్ ద స్మెల్ విచ్ ఇస్ ఫ్రాగ్రెంట్.
1: తన యొక్క నాభి నుండి పుట్టుంటారు.
0: ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ నేవల్.
1: ఆ యొక్క సుగంధాన్ని తాను అనుభవిస్తుండాలి.
0: ఇట్ ఎంజాయ్స్ దట్ ఫ్రాగ్రెన్స్.
1: ఎక్కడ నుంచి వస్తుండాలి ఈ సుగంధం అని చెప్పని అడవంతా తిరుగుతుంది.
0: Not knowing from where this fragrance emanates, it goes in search of the fragrance everywhere in the forest.
1: కట్టకడపడి అడవంత తిరిగి అలసిపోయి ఒక వృక్షఛాయలో కూర్చొని తాను కొంచెం విశ్రాంతి తీసుకుంటుంది.
0: After searching in the entire forest, the place from where this fragrance comes, it takes
1: విశ్రాంతి తీసుకునే సమయలోపల తన ముక్కును తన నాభి దగ్గర ఉంచుకొని కొంత విశ్రాంతి కోసమని పవళిస్తుంది.
0: After being tired, it takes rest under a shade and keeps its nose near onto the
1: navi nunchi vachetundi sugandhamu thanu gurtinchukuntundi.
0: Then it realizes the fragrance comes from
1: ayyo nenu pichidananu na nundine vachinatundi ee sugandhari nenu telusukonaleka ee sugandham ekkada undadani adavanta sancharinchanu alisi poyyanu. Ide ajnanam yokka tattvam.
0: What a mad thing I am, not knowing that the fragrance comes from my own navel. I searched the entire forest అండ్ ఐ గాట్ మై సెల్ఫ్ ఎగ్జాస్టెడ్ దిస్ ఇస్ ఇగ్నోరెన్స్
1: మానవుడు కూడా అంతే
0: సిమిలర్ ఇస్ ద మ్యాన్
1: నిత్యానందము బ్రహ్మానందము అద్వైతానందం అనేటువంటిది మానవుని యొక్క స్వభావము స్వరూపము
0: ద పర్మనెంట్ బ్లిస్ ద డివైన్ బ్లిస్ అండ్ ద బ్రాహ్మిక్ బ్లిస్ ఆర్ ఆల్ ద నేచర్ ఆఫ్ మ్యాన్
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ ప్రాకృతి సంబంధమైనటువంటి విషయ వాసనకు లోబడిపోవటం చేతనే ఆ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క ఈ దివ్యతత్వాన్ని తాను అర్థం చేసుకోలేకపోతున్నాడు అనుభవించలేకపోతున్నాడు దీన్ని అన్వేషించలేకపోతున్నాడు
0: As man has become a slave of these external objects and temptations, he does not know his own divine nature, his own divine bliss, therefore he has not been able to
1: experience.
0: Attachment to the body and identifying himself with the body is the root cause for all this
1: ignorance.
0: Physical body is made up of five
1: elements. One
0: day or the other it has to fall.
1: దేహి నిరామయుండు.
0: The indweller is a permanent
1: one. చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు.
0: He is not subject to birth, death or any such limitation.
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: Truly speaking, that indweller himself is the God of gods.
1: కనుక నిజముగా తన యొక్క ఆత్మనే సర్వ విధములైనటువంటి యొక్క మార్గమును మానవులకు అందిస్తూ ఆనందింపచేయుచున్నది
0: ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఆత్మ విచ్ గివ్స్ మ్యాన్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ అండ్ బ్లిస్
1: ఆత్మ నిరంతరము ఆనందమును అందించినే కాని దుఃఖము విచారమనేటువంటిది తనలో ఏమాత్రము లేదు
0: ఆత్మ ఆల్వేస్ ఎంజాయ్స్ బ్లిస్ అండ్ జాయ్ ఇట్ డస్ నాట్ నో వాట్ సారో
1: పాత్రలో పోసినటువంటి పాయసములో ఈ పాత్రకు ఎన్ని రంధ్రములు కొట్టినా ఏ రంధ్రం నుంచి వచ్చినా గానీ పాయసమే వస్తుంది కానీ మరొక చేదు రాదు
0: వెన్ దర్ ఇస్ ఎ స్వీట్ జ్యూస్ పాయసం ఫిల్డ్ ఇన్ ఎ పర్టికులర్ పాట్ వేర్ ఎవర్ యు స్ట్రైక్ ఎ హోల్ యు గెట్ పాయసం అలోన్ త్రూ దట్ హోల్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్
1: ఆనందమయము
0: దస్ ఆత్మ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లిస్
1: కనుకనే ఋషులందరూ కూడాను మొట్టమొదట ఈ ఆత్మకు ఆనందం అని పేరు పెట్టారు
0: దట్ ఈస్ వై The sages in the ancient days gave the name for Atma.
1: ఈ ఆనందం అంటే ఎలాంటి ఆనందము? నిత్యానందం.
0: What type of bliss?
1: పరమసుఖదం.

0: గగన సదృశం ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ జాయ్ అండ్ సుప్రీం హ్యాపీనెస్
1: నిత్యం విమలం అచలం
0: ఇట్ ఈస్ వన్ అలోన్ ఇట్ ఈస్ ప్యూర్
1: సర్వదీ సాక్షిభూతం
0: ఇట్ ఈస్ విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్
1: భావాతీతం త్రిగుణరహితం
0: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ భావాస్ అండ్ ఆల్ క్వాలిటీస్
1: ఇది ఆత్మస్వరూపం యొక్క ఆత్మస్వభావం యొక్క సరైనటువంటి యొక్క గుర్తులు
0: దీస్ ఆర్ ద సింబుల్స్ ఆఫ్ ట్రూ ఆత్మ
1: ఇట్టి ఆనందము ఏనాడు కూడా దుఃఖమును కాని కష్టములు కాని బాధలు కాని విచారములు కాని అందించదు
0: హౌ కెన్ సచ్ బ్లిస్ ఆఫర్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సారో సాడ్నెస్
1: అట్టి పెన్నిధి మీ సన్నిధినే ఉండగా దుఃఖమును విచారమును కష్టములను కలిగించేటువంటి యొక్క ఈ జగత్తునకై మీరు ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు
0: వెన్ యువర్ ఓన్ వెరీ నేచర్ ఈస్ సచ్ బ్లిస్ వై ఆర్ యూ సో మచ్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ దిస్ ఓన్లీ డిజైర్ జాయ్ అండ్ హ్యాపీనెస్
1: ధన నిధికి లోకములో కొన్ని రకమైనటువంటి కట్టుబాట్లు చేస్తుంటారు
0: ఫర్ ది ట్రెజర్ దే పుట్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ అండ్ సర్టన్
1: కొన్ని బ్యాంకులు ఉన్నాయి బ్యాంకుల్లో కావలసినంత ధనం ఉంటుండాలి
0: బ్యాంక్స్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ
1: కానీ కేవలం ఆ ధనమును అట్నే విసర్జించిపోవటం లేదు దానికి కావలసినంత బందోబస్తు చేస్తున్నారు
0: దే ప్రొవైడ్
1: ఇనుప ద్వారములు బంధిస్తున్నారు పెద్ద పెద్ద లాక్స్ బీగములంతా తగిలిస్తున్నారు రాత్రి పగలు కూడాను పారావారు దానిని చక్కగా రక్షిస్తున్నారు అందులో ఉన్న ధనాన్ని మనం పొందాలనుకుంటుంటే ఈ యొక్క ద్వారములు విరగ్గొట్టాలి ఈ దానవులు పగలగొట్టాలి అందులో వాచ్మ్యాన్ గా ఉండేటువంటి గుర్ఖాలు గుర్ఖాలు వాడిని కొట్టి వాడి దగ్గర అన్ని విధాల స్వాధీనం చేసుకోవాలి
0: ఇఫ్ యూ షుడ్ గెట్ దట్ మనీ యూ హావ్ టు బ్రేక్ ద డోర్స్ యూ హావ్ టు బ్రేక్ ఓపెన్ ద లాక్స్ యూ హావ్ టు రిమూవ్ ది వాచ్
1: ఆ యొక్క ధనము మనకు లభ్యమవుతుంది
0: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ దట్ వెల్త్
1: అదే విధముగానే ఈ ఆనందం అనేటువంటి నిధికి ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడి ఉంది
0: ఇన్ ద సేమ్ వే ఫర్ దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్ ఇట్ ఈస్ వెరీ వెల్ ప్రొటెక్టెడ్
1: దీనిని కాపాడేటువంటిది ఏమిటి
0: వాట్ ఈస్ ఇట్ దట్ ప్రొటెక్ట్స్ దిస్
1: అహంకారం అనే సర్పము సర్వత్రా సంచరిస్తూనే ఉంటుంటుంది ఏ నిర్విరామంగా కూడా తిరుగుతూ ఉంటుంది
0: ది స్నేక్ ఆఫ్ ఈగో గోస్ రౌండ్ అండ్ రౌండ్ దిస్ వెల్త్ అండ్ ట్రైస్ టు ప్రొటెక్ట్ దిస్ వెల్త్
1: కనుక దాని దగ్గరికి ఎవరూ పోలేకపోతున్నారు
0: దట్ ఈస్ వై నో వన్ ఈస్ ఏబుల్ టు గో టు దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్
1: ఎవడు ఈ అహంకారం అనే సర్పము నిర్మూలము గావించునో వానికే ఈ ఆనందం అనే నిధి లభ్యమవుతుంది
0: ద వన్ హూ కిల్స్ దిస్ స్నేక్ ఆఫ్ ఈగో విల్ బి ఏబుల్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ది బ్లిస్ ఆఫ్ జాయ్
1: కనుక ఈ అహంకారం కేవలము అజ్ఞానం చేత ఆవరించినటువంటిది
0: దిస్ ఈగో ఈజ్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్
1: ఈ అహంకారం యొక్క కారణమేమిటి
0: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ ఈగో
1: ధనమా కారణం
0: Is it wealth?
1: Leka balama karanam?
0: Is it strength?
1: Leka sthanama karanam?
0: Is it
1: adhikarama karanam? Vidyana karanam? Ivi evi karanam kadu. Ivanni alpamainatuvanti shaktulu.
0: The education, all these things are very small excuses.
1: Ivanni ahankaranaki etta karanam avutai.
0: How can there be a cause for the ahankara or the ego?
1: Deha bhrantiye deeniki moola karanam.
0: It is the delusion of the physical body alone which is responsible for this ego.
1: ఇవన్నీ ఎంతకాలం అందుకోసమే శంకరాచార్య

0: ఈ ధనము బలము ఈ యొక్క సంపదను గురించి అహంకారపడుతున్నాడు. ఇది ఎంతసేపు? క్షణములో మార్పు చెందుతుంది.
1: If man is suffering from pride and vanity on account of the wealth, on account of the strength, on account of beauty, etc., for how long will they last? They are all momentary.
0: ఇవందరూ కూడా అనుభవించినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు స్థిరంగా?
1: వేర్ ఆర్ దోస్ పీపుల్ హూ హావ్ ఎంజాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ నౌ?
0: గొప్ప గొప్ప పదవులనంతా ఏది సిరి సంపదలను అనుభవించి ప్రఖ్యాతిని పొంది రారాజులుగా మారి చక్రవర్తులుగా మారినటువంటి వ్యక్తులంతా ఎక్కడున్నారు ఇప్పుడు?
1: వేర్ ఆర్ దోస్ పీపుల్ హూ హావ్ ఎంజాయిడ్ గ్రేట్ వెల్త్ అండ్ గ్రేట్ ప్రాపర్టీస్ అండ్ హూ హావ్ బికమ్ ఎంపరర్స్?
0: ఉన్నారా లేక వారి స్థానములు ఉన్నాయా? వారి యొక్క ధనం ఉండదా? ఏది లేదు.
1: ఈజ్ దేర్ వెల్త్ ఫౌండ్ ఆర్ దే ఫౌండ్? ఈజ్ దేర్ పొజిషన్ పర్మనెంట్? నథింగ్ ఈజ్ పర్మనెంట్. దే ఆర్ నాట్ అట్ ఆల్ ఫౌండ్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క సాధనలు సలిపి ఇవన్నీను అనిత్యము అనిత్యమని లోకానికి చాటుతూ వచ్చారు.
1: గ్రేట్ సోల్స్ అండ్ సేజెస్ హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్ టు ఫైండ్ అవుట్ ద ఇంపర్మనెన్స్ ఆఫ్ దిస్ థింగ్స్.
0: గీత కూడాను అనిత్యం అసుఖం లోకం అని చాటిపోయింది.
1: The same thing has been declared by Bhagavad Gita. This world is impermanent and full of sorrow.
0: Nirata satya praudhi dharani nelina Harishchandrudi dharabasi chanagaleda.
1: Was not Harishchandra compelled to leave this world, although he followed the path of truth?
0: Yella lokamulele yasagu sri nalaraju తన వెంట భూమిని కొనుచుచననా.
1: కింగ్ నలా హూ వాజ్ ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్ కుడ్ హి క్యారీ ఎ బిట్ ఆఫ్ ఆర్త్ విత్ హిమ్?
0: కృతయుగంబునకు అలంకృతి చేయు మాధాత సిరిమూట గట్టుక నరుగజనన.
1: మాల్దాత హూ వాజ్ ఎ పీస్ ఆఫ్ డెకొరేషన్ ఫర్ కృత ఏజ్ ఇట్ సెల్ఫ్ కుడ్ హి క్యారీ విత్ హిమ్ ఎదర్ నేమ్?

0: శ్రీరామ హూ కన్స్ట్రక్టెడ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ద ఓషన్ ఈజ్ హీ నౌ
1: ఎందరెందరు రాజులు ఎగినారో
0: సో మెనీ కింగ్స్ హావ్
1: డిసప్పీర్డ్ కరుణు వెంట కొని పోవరి ఊర్వితలము
0: నాట్ ఈవెన్ వన్ క్యారీడ్ ఎ హ్యాండ్ ఫుల్ ఆఫ్
1: మీరు మాత్రము మీదు సిరియు సంపద విద్యయు తలనుగట్టుక పోదురా
0: ఆర్ యూ గోయింగ్ టు క్యారీ విత్ యూ యువర్ ఓన్ వెల్త్ యువర్ ఓన్ ప్రాపర్టీస్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్
1: విద్యార్థులారా
0: ఓ డియర్ స్టూడెంట్స్
1: ఏది మన వెంట రాదు
0: వీఆర్ నాట్ గోయింగ్ టు క్యారీ ఎనీథింగ్ విత్
1: వచ్చేది రెండే
0: దర్ ఓన్లీ టూ థింగ్స్ విచ్ యూ క్యారీ
1: మంచి చెడ్డ
0: అండ్ దాట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్
1: మనం ఏది చేస్తామో అది మాత్రం మన వెంట వస్తుంది
0: Whatever we do, you are going to carry the results of that.
1: Manchini chesi, manchini teesukondi.
0: Do good and reap the fruits thereof.
1: Ye vitrunu naattamo, adhe phalame manaku labhistundi.
0: Whatever seed you sow, the same fruit you are going to get.
1: Tatkalikanga deenni alakshyam chestunnaru.
0: The students, you are...
1: Bhavishyattulo ye naatikaina kudanu, ivi aa adrunu sanulu avaru anusarinchukoni, idi mokkaluga raaka tappadu.
0: You are neglecting and ignoring these truths. In future you are going to reap the fruits of all your actions.
1: Meeru munda beejamulu veyi pandla beejamulu veyi tirigi avi mokkaluga vastayi.
0: Whatever seed you sow whether it is a thorn seed or any other seed
1: asme bharatiyule yokka vishwasamu karma phala siddhantanni visvasinchinatunte varu bharatiyulu.
0: Bharatiyas had firm faith in this particular theory of action and the fruits thereof.
1: Kanuka mee hrudayamulo manchini aavirbhavimpa chesukoni
0: Therefore, develop good thoughts in your heart.
1: నేను ఆత్మస్వరూపుడను.
0: Consider yourself as the very
1: embodiment of Brahma. స్వభావము.
0: My very nature is nature of Brahma.
1: నేను ఈ పని చేయదగినదా? చేయదగనదా?
0: Is it appropriate to my nature to do this particular thing or not?
1: నేను ఆత్మగా ఉండి ఈ అనాత్మ సంబంధమైనటువంటి తుచ్చ కార్యములను నేను ప్రవేశించడం మంచిదా కాదు అనేటువంటి ప్రతి కార్యమునందు కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను స్మరించి కార్యములో ప్రవేశించాలి.
0: Whatever work you undertake, remember your divine nature and undertake appropriate
1: దోషములకు దూరం అవుతాడు.
0: Then only you will be free from all defects.
1: పాశములకు దూరం అవుతాడు.
0: You will be free from bondage.
1: దోషములకు దూరం అవుతాడు.
0: You will be free from all kind of deceit.
1: ఆత్మ ఆశలో ప్రవేశిస్తాడు.
0: Then you will get into the aspiration of ఆత్మ.
1: ఇలాంటి విచారణ విద్యార్థులకు అత్యవసరం.
0: Students should develop this kind of thinking.
1: మనం చదువుతున్నాం.
0: We are studying.
1: గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకుంటున్నాం.
0: We are taking big degrees.
1: ఇంకా విదేశాలకంతా వెళ్లి ఇంకా అధికమైనటువంటి డిగ్రీలు పొందుతున్నాం.
0: We are going to obtain greater degrees than this.
1: ఈ యొక్క చదువులు చదివి మనం దేనిని సంపాదిస్తున్నాం?
0: What is it that we are going to achieve by this kind of education?
1: ఈ చదువులు చదివి ఉద్యోగంలో చేరి
0: after this studies and education we are going to
1: పుచ్చుకోవటం కోసమా?
0: Is it for
1: మోసాలు చేయటం కోసమా? అబద్దాలు ఆడటం కోసమా? పొట్టను పోషించుకునే కోసమా? కాదు కాదు. ఈ చదువులు ఇలాంటి అపవిత్రమైన మార్గంలో నా ప్రవేశపెట్టడం.
0: We should not, this education is not meant for taking bribery, for deceiving people, for going in the wrong path. Certainly not for that.
1: పరులను మోసగించి పొట్టను పోషించుకోవాలనుకుంటే ఈ విద్యలు ఎందుకు?
0: If you want to earn by deceiving others, why this education at all?
1: కనుక మన విద్య ఆత్మ విద్య.
0: Our education is education of Atma.
1: దీని ద్వారా మనము పవిత్రమైన ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనము లోకానికి అందించాలి.
0: We have to offer our life to go as an ideal student and in the ideal path.
1: జ్ఞానుడు పొట్ట నింపుకునే కోసమని రెండు చేతులు ఇచ్చాడు.
0: For filling this small stomach, God has
1: రెండు చేతులకు పని జరిగితే పని చేస్తే కష్టపడి శ్రమిస్తే పొట్ట నిండదా?
0: If you work hard with both hands, can you not fill your small stomach?
1: Manam rendu chetulato shraminchi pani cheyatam ledu.
0: We are not working hard with both hands.
1: Kanukune manamu ee avasthalaku guri ayipothunnam.
0: That is the reason why we are put to troubles.
1: Manam karmanyeva adhikarasya mana karmane mana pradhanamainatunte lakshyamu.
0: We have every right for action.
1: పవిత్ర కర్మలు ఆచరించాలి.
0: We should do sacred
1: ఆదర్శవంతమైన కర్మలు ఆచరించాలి.
0: Ideal actions.
1: అన్యులకు సహాయకరమైనటువంటి కర్మలు ఆచరించాలి.
0: హెల్ప్ఫుల్ యాక్షన్స్ ఇన్ ది సర్వీస్.
1: లోకోద్ధారమునకై మనము తగినటువంటి జీవితం కూడా అంకితం చేయాలి.
0: వీ షుడ్ ఆఫర్ అవర్ లైఫ్ ఫర్ ద గుడ్ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ ద వరల్డ్ అండ్
1: హ్యాపీనెస్.
0: ది వరల్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్.
1: మన దేశము మన యొక్క మాతృదేశము, ఇది మాతృ స్వభావము.
0: వి షుడ్ లవ్ అవర్ కంట్రీ యాజ్ అవర్ మదర్ ల్యాండ్.
1: కనుక ఇట్టి మాతృభావమే మన యందు లేకపోతే మనం ఇంకా ఏ విధంగా ఈ యొక్క జగత్తులో ఉండగలము?
0: ఇఫ్ యూ డోంట్ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్ ఆఫ్ లవ్ ఆఫ్ ద మదర్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ లైఫ్ అట్ ఆల్?
1: ఒకనొక సమయంలో కలకట్టా యూనివర్సిటీ లోపల సుభాష్ చంద్రబోసు చదువుతూ ఉన్నాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ సుభాష్ చంద్రబోస్ వాజ్ అండర్గోయింగ్ హిస్ స్టడీస్ ఇన్ ది యూనివర్సిటీ ఆఫ్ కలకట్టా.
1: అందులో ఒక బ్రిటిష్ లెక్చరర్ భారతదేశాన్ని, భారతీయులను గురించి కొంచెం అలక్ష్యంగా హేళనగా తాను చెప్తూ ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ ఎ లెక్చరర్ ఫ్రమ్ బ్రిటన్ హూ వాజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అండ్ క్రిటిసైజింగ్ భారత్.
1: కానీ ఈ విధమైనటువంటి తన మాతృదేశం యొక్క దూషణను తాను వినలేకపోయాడు.
0: బోస్ వాజ్ నాట్ ఏబుల్ టు హియర్ ద క్రిటిసిజం ఆఫ్ హిస్ మదర్ ల్యాండ్.
1: ఇది నా ప్రియ మాతృదేశము.
0: This is my dear motherland.
1: ఇది నా ప్రియ మాతృభాష.
0: This is my dear mother tongue.
1: ఇది నా మతము.
0: This is my religion.
1: ఇది నా అభిమతము.
0: This is my
1: ఇది నా వ్రతము.
0: This is my very religion.
1: దేశాభిమానమే లేకుండా, దేహం యొక్క దీనినే మనం విచారణ చేయకుండా మనం జీవించుతున్నామంటే ఇది నిజంగా మనకు మాతృదేశంగా భావిస్తున్నామా? కాదు కాదు. మాతృదేశానికి ఏమైనా కూడా నేను త్యాగం చేయాలని సంకల్పించుకున్నాడు సుభాష్ చంద్రబోస్.
0: He took a firm resolution for the sake of his dear motherland. He should be prepared to give up anything.
1: కాని విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక కొంతసేపు ఓపిక పట్టుకున్నాడు.
0: బట్ హీ వాజ్ బ్లెస్డ్ విత్ అ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్, హీ ఎక్సర్సైజ్ పేషెన్స్.
1: కానీ వినలేకపోయాడు ఆ మాటలు.
0: బట్ ది క్రిటిసిజం కంటిన్యూడ్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు బేర్.
1: మూడు డస్ట్లంతా ఎగిరిపోయేసేసి ఆ యొక్క బ్రిటిష్ వాడిని తల పట్టుకుని తన చేతులు ఉన్నటువంటి చెప్పును తీసుకుని ఊరికి కొట్టేశాడు.
0: హీ జంప్డ్ ఓవర్ త్రీ బెంచెస్ ఇన్ వన్ గో అండ్ కాట్ హోల్డ్.
1: నేనైనా నేను సహిస్తాను, నా మాతృదేశాన్ని నేను దూషించడం నేను సహించలేను.
0: ఐ కెన్ బేర్ ఎనీథింగ్, బట్ నాట్ క్రిటిసిజం ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్.
1: జన్మభూమస్య స్వర్గాధిపతి గరియసి, నేను నరకమునకు పోయినా పర్వాలేదు, నా యొక్క దేశం యొక్క విషయాన్ని నేను కాపాడుకోవాలి.
0: ఐఎమ్ ప్రిపేర్ టు గో ఈవెన్ టు హెల్
1: సుభాష్ చంద్రబోస్.
0: సచ్ వాజ్ ద బోస్ హూ లివ్డ్.
1: ఈ దృశ్యాన్ని చూసినటువంటి విద్యార్థులందరూ కూడా ఏమీ చేయలేకపోయారు.
0: స్టూడెంట్స్ హూ సా దిస్ సైట్ ఫర్ ఫైండింగ్ దెమ్సెల్వ్స్ హెల్ప్లెస్.
1: కేవలం పులిపిల్ల వలె ఎగిరి అతన్ని అనేక రకములుగా కూడా హింసిస్తున్నాడు. అతను హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ అని అంటున్నాడు, కానీ ఎవరు హెల్ప్ లేదు.
0: అండ్ దట్ టీచర్ బిగాన్ క్రయింగ్ ప్లీజ్ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ లైక్ ఎ టైగర్ కప్ హీ ఫౌల్స్ అపాన్ హిమ్.
1: మాస్టర్ కొన్ని క్షణాల లోపల యూనివర్సిటీ అంతా ప్రాకిపోయింది.
0: విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ దిస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ యూనివర్సిటీ.
1: ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు.
0: దేర్ వాజ్ ఎన్ ఎమర్జెన్సీ మీటింగ్.
1: ఇతన్ని ఇంకా 5 సంవత్సరములు ఈ కాలేజీలో ఏమాత్రం మన కలకత్తా యూనివర్సిటీలో చదవడానికి అవకాశం లేదని నిర్ణయం చేసుకున్నారు.
0: దే రిజాల్వ్ దట్ బోస్ షుడ్ బి డిబార్డ్ ఫర్ 5 ఇయర్స్ ఫ్రమ్ కలకత్తా యూనివర్సిటీ.
1: దానితో అతను చదువునైనా కూడా త్యాగం చేశాడు.
0: హీ వాజ్ ప్రిపేర్ టు గివ్ అప్ హిజ్ ఎడ్యుకేషన్.
1: నిజమైనటువంటిది నా మాతృభూమి, నా రక్తమంతా కూడా భారతదేశంలో పుట్టినటువంటిది, భారతదేశంలో పెరిగినటువంటిది, భారతదేశానికి అంకితం కావాలి.
0: మై బ్లడ్ ఈజ్ మెంట్ ఫర్ sacrificing for the sake and for the honor of my own nation, my motherland.
1: పాటిస్తూ వచ్చాడు.
0: అండ్ దట్ ఈస్ హౌ హీ పార్టిసిపేటెడ్ ఇన్ ద మూమెంట్స్.
1: తండ్రి ఈ యొక్క విషయాన్ని గుర్తించి తాను లండన్ కు పంపించాడు.
0: ఫాదర్
1: ఇండియాను చదవడానికి అవకాశం లేదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఫర్దర్ స్టడీస్ హియర్. దెన్ హీ వాజ్ సెంట్ టు లండన్.
1: అక్కడ కూడా పోయి దేశాభిమానాన్ని హృదయంలో పెట్టుకున్నాడు. నా పవిత్రమైన భారతదేశము త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి కాదు, భోగభూమి.
0: ఈవెన్ ఆఫ్టర్ హీ వెంట్ టు లండన్ హీ ఆల్వేస్ రిమెంబర్ దట్ హిజ్ మదర్ ల్యాండ్ దట్ ఈస్ ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, ఎ కంట్రీ విచ్ ఈస్ డివోటెడ్ టు యోగా.
1: నేను చదవడానికి వచ్చినానే కానీ ఈ దేశంలో స్థిరమైపోవడానికి రాలేదు.
0: ఐ హావ్ కమ్ టు దిస్ కంట్రీ ఓన్లీ ఫర్ స్టడీస్, నాట్ టు సెటిల్ డౌన్ హియర్.
1: శ్రద్ధ భక్తితో చదివేసేసి ఐసీఎస్ పాస్ చేశాడు మంచి స్థాయిలో.
0: హీ స్టడీడ్ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పాస్ హిజ్ ఐసీఎస్ ఎగ్జామినేషన్ విత్ డిస్టింక్షన్.
1: తిరిగి అక్కడ నుంచి వచ్చి రాజకీయంలోనే ప్రవేశించాడు.
0: హీ కేమ్ బ్యాక్ టు భారత్ అండ్ ఎంటర్డ్ ది పాలిటిక్స్.
1: నేను ఈ దేశం యొక్క ఆహారంతో ఈ దేహాన్ని పోషించుకున్నాను,
0: మై బాడీ వాస్ ఇట్స్ వెరీ ఎగ్జిస్టెన్స్
1: ఈ దేశం యొక్క పానీయం చేత జలం చేత నేను ఆ దేహాన్ని కాపాడుకున్నాను.
0: ఐ హావ్ ప్రొటెక్టెడ్ మై బాడీ విత్ ద వాటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కనుక నా దేశమునకు నేను కృతజ్ఞత చూపించాలి.
0: ఐ మస్ట్ షో గ్రాటిట్యూడ్ దిస్ మదర్ ల్యాండ్.
1: చూసారా, అదే విధముగా మన సంస్థకు కానీ మనం ఎవరుండి ఇంత స్థాయికి మనం వచ్చామనేటువంటి ఒక విషయం కానీ ఆ కృతజ్ఞతను మాత్రము విద్యార్థులు మరవరాదు.
0: స్టూడెంట్స్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ రిమెంబరింగ్ బై హూస్ గ్రేస్ అండ్ బై హూస్ హెల్ప్ వన్ హాస్ కమ్ అప్ ఇన్ లైఫ్.
1: అది నిజమైనటువంటి యొక్క దీక్ష, నిజమైన త్యాగం.
0: దాట్ ఈస్ ది కరెక్ట్ టైప్ ఆఫ్ రెజల్యూషన్.
1: స్వార్థాన్ని త్యాగం చేసి పరార్థాన్ని విశ్వసించి పరమార్థాన్ని పొందాలి.
0: రినౌన్స్ సెల్ఫిష్నెస్. Have firm faith in the transcendental
1: vidya
0: and reach the transcendental goal.
1: Bhagavad Gita kani, Bible kani, Quran kani, Grandharajam kani, inka ye vidhamainatuvanti pavitra grandhamulu ainappatikini ivi parayana nimittamai adi aavirbhavinchaledu.
0: Whether it is Bhagavad Gita, Bible, Quran or any sacred scripture, they are not meant only for merely studying and living.
1: ఆచరించే నిమిత్తమై అవి అందించినట్టు.
0: ఆల్ ఆఫ్ దెమ్ హావ్ కమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్
1: మనం ఆచరణలో పెట్టాలి.
0: బట్ ప్రాక్టీస్ ది ట్రూత్.
1: ఎన్ని శ్లోకాలు చదివి మన ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మెమరైజింగ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టాన్స్?
1: ఎన్ని విధమైనటువంటి వ్యాఖ్యానం చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆఫరింగ్ ఎనీ నంబర్ ఆఫ్ కామెంటరీస్ ఆన్ దెమ్?
1: కాదు, గంగ గోవు పాలు గంటడైన చాలు, కడవదైన కడవ పాలు, కౌ మిల్క్ ఒక టీ స్పూన్ ఉండిన చాలు, వై బ్యారెస్ట్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: It is sufficient to have a spoon full of cow's milk. Why have barrels of donkey's milk?
1: చదువుతుంటాం భగవద్గీతలు పారాయణం ఎన్ని చేస్తుంటాము, 700 శ్లోకాలు కంఠం చేస్తున్నారు. కంఠానికి భారమే తప్ప తన యొక్క బాధలకు నివారణ ఏమాత్రం కూడా స్వల్పలేవు.
0: Studying and memorizing Bhagavad Gita any number of times and repeating it is only a burden for your own throat. No use for
1: ఎంతమంది భగవద్గీతలకు వ్యాఖ్యానం చేస్తున్నారు?
0: How many people there are who can offer the commentaries?
1: ఇది భక్తి అనుకుంటారా? కాదు కాదు, ఇది ఆడంబరమైనటువంటి యొక్క తత్వం.
0: This is not devotion. It is only show and ostentation.
1: ఈనాడు ఆకార మానవుల కంటే ఆచార మానవుడు అత్యవసరం.
0: The need of the hour is people who practice.
1: ఆచార మానవుని వల్లనే లోకానికి అంతా కూడా ఒక ఉపయోగం ఉంటుంది.
0: Men who practice would be highly useful for this world.
1: ఆచారం లేనిటువంటి యొక్క విచారము ప్రయోజనం ఏమిటి?
0: What is the use of thinking without practicing?
1: Kevalamu oka samasthalo oka peru pondachu.
0: If you may get a name,
1: inka goppa vaadu ayipochadi Brahma Sri lekapindi ke vidhamaitundi Padma Sri Padma Vibhushana pondachu.
0: You may get some title like Padma Sri or Padma Vibhushana as you go on life.
1: Sunvant visse amritasya putraha ane birudunu ivirantha andukoleru.
0: But you can never become the child of immortality by all these kind of
1: things. Deeniki minchinatundi title marokati ledu.
0: And there is nothing.
1: నీవు అమృతపుత్రుడవు అమృతపుత్రుడవు అమృతపుత్రుడవు అని వేదము చాటుతూ ఉంటుండాలి.
0: The greatest title which Veda has declared is that you are the child of immortality, and this is the greatest title.
1: కనుక విద్యార్థులారా, ధన పదవుల కోసమని కాని పేరు ప్రతిష్టల కోసమని కాని మీరు పులాకులు ఆడకండి.
0: Dear students, do not aspire for the sake of amassing wealth and money.
1: దేశాభిమానము దైవాభిమానము ధర్మాభిమానము పెంచుకోండి.
0: Develop attachment for the country, love for the Lord and love for dharma.
1: Dharmanyev dharmamunaku minchinatundi ledu. Satyam nasti paro dharma. Satyamunakante minchinatundi dharmam kani dharmamunaku minchinatundi satyam kani marokati ledu. Satya dharmamulu rendu kudunu avinabhava sambandhamulu anyonya aashrayam.
0: Truth and righteousness are mutually dependent. There is a close relation between them. There is no truth greater than dharma, no dharma greater than truth.
1: కనుక ఏ కించిత్తైనా కూడా మనం ఆచరించి ఇతరులకు అందించడానికి తగిన కృషి చేయాలి.
0: యూ షుడ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ ఇన్ ఎ లిటిల్ క్వాంటమ్ అండ్ ఆఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్.
1: ఆనంద తత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
1: నిజంగా మీరు ఆనంద స్వరూపులు.
0: యు ఆర్ బేసికలీ ది వెరీ
1: ఎంబాడీమెంట్ ఆఫ్ ఆనంద నిమిత్తమై మీరు ఇన్ని విధమైనటువంటి యొక్క కర్మలు ఆచరిస్తున్నారు.
0: ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్ మెంట్ ఫర్
1: ఎంజాయ్మెంట్ ఆనందం కోసమని. పెళ్లి చేసుకునేది ఆనందం కోసమని, బిడ్డలు కావాలనేది ఆనందం కోసమని, ఉద్యోగం కావాలనేది ఆనందం కోసమని, ధనం సంపాదించాలని అన్ని ఆనందం కోసమని. లక్ష్యం ఒక్కటి.
0: దెర్ ఈస్ ఓన్లీ వన్ గోల్, ద గోల్ ఆఫ్ బ్లిస్, వెదర్ ఇట్ ఈస్ ఫర్ స్టడీస్, మ్యారేజ్, చిల్డ్రన్.
1: మార్గములు వేరు వేరైనప్పటికీ గమ్యం ఒక్కటి.
0: The paths are different, but the goal is the same.
1: కనుకనే శృంగారములు వేరు బంగారం ఒక్కటి.
0: The jewelry may be different, but the gold is one.
1: పశుల వన్నెలు వేరు పాలు ఒకటి.
0: The color of the milk is the same, although the color of the animal
1: జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటి.
0: The indweller is one, the
1: జాతి నీతులు వేరు జన్మం ఒకటి.
0: Birth is one, the caste and religion.
1: దర్శనములు వేరు దైవము ఒక్కటి.
0: God is one, but the various దర్శనములు
1: పూల జాతులు వేరు పూజలు ఒకటి.
0: The worship is one, flowers may be
1: different. తెలియలేకను మానవులు తెలివి తప్పి.
0: Foolish ones do not know these basic truths.
1: బ్రతుకు కోసము బహుబాధ బద్దులై.
0: For the sake of this useless,
1: ఈ బ్రతుకు కోసం ఇన్ని మార్గములు పడుతున్నారే కాని నిజంగా యోచిస్తే అన్ని చేరి ఒక్కటే.
0: Unnecessary trouble you are taking to leave this particular religion. Do not criticize any religion.
1: నా మతం వేరని చెప్పిన దాన్ని పెద్దగా వర్ణించకూడదు.
0: Do not go on.
1: అన్ని మతముల యొక్క అభిమానాన్ని మనం పురస్కరించుకోవాలి.
0: We have to bring about a harmonious understanding of various
1: religions. నా మతం గొప్పది నీ మతం గొప్పది అని వాదోపవాదములు వేయటము ఇది కేవలం సంకుచితమైనటువంటి బుద్ధుల యొక్క స్వభావం.
0: It is narrow-mindedness to say that one's religion is greater than the another's religion.
1: ఇది అన్ని మతములు ఒక్కటి, అన్ని మతముల యొక్క బోధన ఒక్కటే, అన్ని మతముల సత్యము ఒక్కటే.
0: The truth and the teachings of all religions is the same, therefore all religions are basically the same.
1: సంకుచితమైనటువంటి భావము లోపల పరమతమును విమర్శించడం కానీ స్వమతమును వర్ణించడం కానీ ఉండకూడదు.
0: Dear students, you should not criticize others' religions, should not go on praising your own religion. This is rather wrong.
1: అన్నింటికి ఒక గౌరవం మనం అందించాలి.
0: Show respect for every religion.
1: ఈ విధమైనటువంటి సమత్వాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే తప్పక మన దివ్యత్వం అనేటువంటిది మనకు తప్పక ఆవిర్భవిస్తుంది.
0: If you follow this path of equality and equal mindedness, you are going to reach the goal of divinity and bliss which you really are.
1: కాన విద్యార్థులు క్రమక్రమేణ విద్యతో పాటు సమత్వంతో పాటు ప్రేమతత్వాన్ని మనం అనుభవించి దివ్యత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Dear students, along with your education, you will have to just also develop love and divinity and enjoy and experience, offer yourselves as an ideal to the world. Thus, I am bringing the discourse to a close.

0: seek the truth, knowing which all else will be known. Develop a perception that allows you to see the one behind the many. Radio Sai is pleased to bring you excerpts from Bhagwan Baba's inspiring discourse addressed to the participants of the summer course delivered on the 5th of June 1973.
1: లోకమునందు వీరు మిత్రులని, వారు శత్రులని, వీరు పుత్రులని, వీరు బంధువులని, కొన్ని కొన్ని దేహములకు మనం కొన్ని కొన్ని పేర్లను పెట్టుకుని మనం పిలుస్తూ ఉంటుంటాం.
2: యు థింక్ దట్ సమ్ ఆర్ యువర్ ఎనిమీస్, సమ్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, సమ్ ఆర్ యువర్ చిల్డ్రన్, some are your relations. So saying, do not develop attachments to them. In every one of them, you must be able to see the presence of the divine Atma. Give up illusion and ignorance. In this world, we call some people our friends, we call some people our relations and our children. These relationships are only between various bodies, and we give such names to such bodily relationships.
1: Mana dehamunandu galiginatundi aneka indriyamulaku aneka perlato manam piluchuchu danani anubhavinchataniki prayatnam salaputunnam. Idi kaalu, ఇది కన్ను, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చెయ్యి అనేటువంటి యొక్క పేర్లతో ఈ దేహంలో ఉన్నటువంటి అనేక అంగములను కూడాను మనము అనుభవిస్తూ వస్తున్నాము.
2: ఇన్ దిస్ బాడీ ఆఫ్ అవర్స్ దేర్ ఆర్ మెనీ ఆర్గన్స్. వి గివ్ డిఫరెంట్ నేమ్స్ టు దోస్ ఆర్గన్స్. వి కాల్ వన్ లెగ్ సంథింగ్ ఎల్స్ ఎన్ ఐ, సంథింగ్ ఎల్స్ ఎ నోస్. We call another a mouth, we call this is our hand. By giving such names, we experience these various organs of our body.
1: Roopa namamulu dehamulake kaani aatmaku ettivi kudanu anubhavinchadani itti roopa namamulaku e maatramu kudanu sambandham ledani indulo manaku spashtam avutunnadi.
2: In this it becomes very clear to us that the name and the form, they relate only to the body. They do not in any manner relate to the Atma.
1: Aithe okadarini okatiga manam bhavinchi binnamuto darini vishwasinchi daniki virodhamainatundi abhiprayamulato darini anubhavinchukotaniki manam poonukotam ledu.
2: But we are not mistaking one for another. We are not giving a different name to one organ. We are not trying to experience anything in a manner contrary to its own nature.
1: Mana dehamuloni edina oka angamunaku konta chastra chikitsa cheyavalsinatundi avasarame yerpadinappudu manamu mundu venuka yochinchadaniki poonukuntam.
2: If there is a need that arises for performing some surgical operation to any one of our limbs, then we begin to hesitate greatly and think for some time.
1: Atti sthitilo manamu oka angamunu dushinchadam kaani leka oka angamunu deshinchadam kaani oka angamunu preminchadam kaani manamu cheyyamu. Rendinti yokka chemamunu kudanu manam aashistu sarvangamulu yokka chemamunu kudanu manamu ఆశిస్తూ ఈ యొక్క దేహం యొక్క క్షేమమును మనం కోరుతూ ఉంటాం.
2: ఇన్ సచ్ ఎ కాంటెక్స్ట్ వి డు నాట్ అండర్టేక్ టు ఐదర్ హేట్ ఆర్ అబ్యూజ్ ఎనీ వన్ పర్టికులర్ ఆర్గన్ ఆర్ ప్రైజ్ దట్ పర్టికులర్ ఆర్గన్. వీ హ్యావ్ ది సేమ్ అటాచ్మెంట్ అండ్ అఫెక్షన్ టు ఆల్ ది ఆర్గన్.

0: we wish them to be safe so that the body can be in its entirety in safe condition.
1: అదే విధముగానే అందరి యందు కూడాను సమభావమును పెంచుకోమని బోధిస్తుంది మన వేదాంతము.
0: In the same manner, our Vedanta teaches us that we should develop an equal-mindedness in all people.
1: అయితే ఇట్టి సమానము ఎందుకు పెంచుకోవాలి అని మనము యోచించవచ్చు.
0: We may consider why we should develop this equal-mindedness towards all.
1: అయితే మనం అనాది కాలము నుండి మన అనుకూలమైనటువంటి వస్తువులను ప్రేమించటము, మనకు ప్రతికూలమైనటువంటి యొక్క వస్తువులను కాని వ్యక్తులను కాని ద్వేషించటము మనకు పరిపాటైనటువంటి పొరపాటు.
0: బట్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇట్ హ్యాస్ బీన్ కస్టమరీ అండ్ ఇట్ ఈస్ ఎ ఫాల్ట్ ఇన్ దిస్ కస్టమ్ దట్ వీ బిగిన్ టు లైక్ థింగ్స్ హూమ్ వీ లైక్ అండ్ వీ డిస్లైక్ పీపుల్ హూ ఆర్ అగెన్స్ట్ అస్. దిస్ హ్యాస్ బికమ్ కస్టమరీ విత్ అస్.
1: ఇట్టి దీనిని మనము సరిదిద్దుకునేటానికి ఒక చక్కని ఒక ఆదర్శాన్ని కూడాను మన జీవితంలో మనము అందుకోవటానికి అవకాశం ఉంది.
0: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ అవర్ అక్సెప్టింగ్ ఎ వెరీ గుడ్ ఐడియల్ ఇన్ అవర్ లైఫ్.
1: మన పండ్లు మన నాలుకను హఠాత్తుగా కరుస్తాయి. ఆ కరిచిన సమయమునందు పండ్లను దండించటమో లేక నాలుకను బుజ్జగించటమో మనము చెయ్యము.
0: Our teeth accidentally bite the tongue. When this happens, we do not punish the teeth, nor do we take soft words to our tongue.
1: Leka ye kathinamainatundi dantamula neevu enduku inta mettani nalukanu inta himsinchitivani pandanu koncham dandinchatamo leka nee ajagratavalnene నీ యొక్క బాధకు నీవు గురి అయితేవని నాలుకకు బుద్ధి చెప్పటమో కూడాను మనం చెయ్యము.
0: వీ విల్ నాట్ అడ్రస్ ది టీత్ అండ్ సే యూ హార్ష్ టీత్ యూ హ్యావ్ బీన్ వెరీ హార్ష్ ఆన్ ది టంగ్ ఎ సాఫ్ట్ వన్. వీ డోంట్ అక్యూజ్ ది టీత్ లైక్ దాట్ నాట్ డూ వీ గో అండ్ టెల్ ది టంగ్ దట్ ఇట్ హ్యాస్ బీన్ కేర్లెస్ అండ్ దేర్ ఫోర్ ఇట్ సబ్జెక్టెడ్ ఇట్ సెల్ఫ్ టు దిస్ హార్మ్. వీ నైదర్ డూ దాట్.
1: కారణమేమిటి? ఇవి రెండు మన యొక్క స్వాధీనములో ఉండటం చేత, రెండూ మనవని విశ్వసించి అభిమానించటం చేత, రెండింటి యొక్క క్షేమమును కూడాను మనం ఆశించి ఇది కేవలము నా యొక్క అజాగ్రత్తే అని వ్యక్తి భావించుకోవటానికి పూనుకుంటాడు కాని ఆ అంగములను ఏమాత్రము కూడాను దండించడానికి కాని లేక విమర్శించడానికి కాని బుద్ధి చెప్పుట కాని పూనుకోడు.
0: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్? The reason is that we regard both the tongue and the teeth as belonging to us, as being under our control. We are responsible for the safety of both. We feel that both of them are ours. Then we come to the feeling that it is our carelessness that has resulted in the tongue being harmed by the teeth. We will never undertake in those circumstances to punish either the tongue or the teeth.
1: ఏదో పొరపాటుతో జరిగినటువంటి యొక్క ఈ కర్మను మనం మున్ముందుకు అట్లు జరగకుండా చూసుకోవటానికి ప్రయత్నిస్తామే కాని ఈ అంగములను ఏమాత్రం కూడా శిక్షించడానికి పూనుకోము.
0: బికాస్ సచ్ ఎన్ ఇన్సిడెంట్ హ్యాస్ కమ్ అబౌట్ బై సమ్ యాక్సిడెంట్ దట్ ఈస్ హౌ వీ విల్ రిగార్డ్ ఇట్. వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యూచర్ బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు పనిష్ దీస్ ఆర్గన్స్.
1: ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి సర్వ వ్యక్తులు కూడాను ఆత్మలోని అంగములుగా మనం విశ్వసించవలసినటువంటి అవసరం.
0: వీ హ్యావ్ టు రిగార్డ్ దట్ ఆల్ ది లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఇన్ఫినిట్ వరల్డ్ యాజ్ ది ఆర్గన్స్ ఇన్ ది బాడీ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఆత్మలో ఉన్నటువంటి అంగములు ఒకదానికొకటి ద్వేషించడానికి కాని లేక విమర్శించడానికి కాని నేను గొప్ప నీవు గొప్ప అని విర్రవీగటానికి కాని ఏమాత్రం కూడాను అవకాశం లేదు.
0: దీస్ ఆర్గన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ వైడ్ ఆత్మ దే కెనాట్ హేట్ ఈచ్ అదర్ దే కెనాట్ డిస్కస్ ఆర్ కామెంట్ ఆన్ ఈచ్ అదర్ ఈచ్ వన్ కెనాట్ బి ప్రౌడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ బ్రింగ్ డౌన్ ది అదర్.
1: దేహములోని ఒక అంగము మరొక అంగమును హింసించినప్పుడు మనము ఏ రీతిగా సహించుకుంటుంటామో అదే విధంగానే దేశంలో ఉన్నటువంటి యొక్క వ్యక్తులు ఒకరిని ఒకరు హింసించినప్పుడు కూడాను మనము సహించుకోవటానికి కూడాను తగిన ప్రయత్నం సల్పాలి.
0: When one organ of the body hurts another organ in the body, we bear this with great patience. In the same manner, one individual in this world hurts another individual, they will have to bear it up with great patience.
1: కేవలము దేహములే మనకు బంధుత్వము, దేహములే మనకు శత్రుత్వము, దేహమే మనకు పుత్రత్వము అనేటువంటి యొక్క సంబంధమును కల్పిస్తున్నదే కానీ ఆత్మకు ఆత్మకు ఎట్టి సంబంధం కూడాను లేదు.
0: The so-called relationship that we see, the friendship that we see, the attachment that we see between two people is something that comes about only between one body and the other body. These things do not at all come in relation to one Atma to another Atma.
1: దీనిని మిత్రులెవరు, శత్రులెవరు, గురువెవ్వడు, శిష్యుడెవడు, కవి ఎవ్వడు, నటకుడెవడు, దేవుడెవడు, దాసుడెవడు, తెలుసుకునే తెలివున్నదా, తెలిసిన సంశయమున్నదా, తెలివిలేని తలయున్నచో వానరుడన తప్పున్నదా.
0: దిస్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ బై ఆస్కింగ్ ది క్వశ్చన్స్, హూ ఈస్ ది ఫ్రెండ్, హూ ఈస్ ది ఎనిమీ, హూ ఈస్ ది టీచర్, హూ ఈస్ ది స్టూడెంట్, హూ ఈస్ ది రైటర్, హూ ఈస్ ది యాక్టర్, who is God and who is the disciple? Have you got the capacity to find out who is what? If you have not got the capacity to distinguish and find out what is wrong in calling you as bad as a monkey.
1: Roopa namamule natakudu, teacheru, guruvu kani aatma yetti deeniki kudano sambandhamu ledu. అది సాక్షిభూతుడై సర్వవ్యాపికై సర్వభూతాంతరాత్మయై తాను అన్ని విధములు ఎందుకును అన్ని రూపములు ఎందుకును ఏకత్వాన్నే తాను ప్రకటిస్తూ ప్రచురిస్తూ ఉంటుంటాడు.
0: దిస్ టీచర్, దిస్ ఫ్రెండ్, దిస్ యాక్టర్ అండ్ సో ఆన్ ఆర్ ఓన్లీ డిఫరెంట్ ఇన్ దేర్ నేమ్స్ అండ్ ఇన్ దేర్ ఫార్మ్స్ బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆత్మ దట్ ఈస్ ప్రెసెంట్ ఈస్ వన్ అండ్ ది సేమ్. ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ దీస్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ది వన్నెస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దెమ్.
1: ఇందులో మానవత్వం అనేటువంటిది రెండు పదార్థముల యొక్క మిశ్రమ స్వరూపము.
0: ఇన్ దిస్ ది నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ టూ డిస్టింక్ట్ థింగ్స్.
1: ఒకటి ఆత్మ, రెండవది అనాత్మ. రెండవది ఒకటి క్షేత్రము, రెండవది క్షేత్రజ్ఞుడు. ఒకటి స్థిరుడు, ఒకటి చరుడు. ఒకటి భ్రమ అనగా ప్రకృతి, ఒకటి పరమాత్మ. ఈ విధముగా రెండు బేడలతో చేరినటువంటి విత్తనం వలె మానవత్వము రెండు పదార్థముల యొక్క మిశ్రమ స్వరూపకంగా కూడాను మనకు గోచరిస్తూ ఉన్నది.
0: వాట్ వీ కాల్ హ్యూమన్ నేచర్ ఈజ్ ఆల్వేస్ ఎ మిక్స్చర్ ఆఫ్ టూ థింగ్స్. ఇట్ కుడ్ బి రిగార్డెడ్ యాజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆత్మ అండ్ వాట్ ఈస్ కాంట్రరీ టు ఆత్మ ఆర్ అనాత్మ. It could also be regarded as Kshetra and Kshetrajna, that is the house and the one who lives in the house. It could also be regarded as a mixture of Prakruti and Paramatma, nature and God.
1: ఈ విధమైనటువంటి పదములు యందు మనము చక్కగా విభాగములు జరపడానికి పూనుకున్నప్పుడు ఇందులో సత్యమైనటువంటి నిత్యమైనటువంటి యొక్క స్వరూపము మనకు స్పష్టమవుతుంది.
0: In these words, when we make an attempt to distinguish them and discriminate between the two words that are being used, then it will become evident to you what is truth and what is permanent.
1: Indulo kshetrame lekapothe kshetrajnudu ledani kontha mandi vadana. Kshetrajnude lekapothe adi kshetrame kadani mari kontha mandi vadana. Indulo kshetram pradhanama kshetrajnudu pradhanama aneetuvanti vishayanni chakkaga manam vicharana chesinappudu క్షేత్రజ్ఞుడు ఉండటం వలనే అది క్షేత్రం అయిపోయింది కానీ క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం కాదు.
0: సమ్ పీపుల్ ఆర్గ్యూ దట్ ఇఫ్ దెర్ ఇస్ నో అబోడ్ దెన్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సమ్ వన్ రిసైడింగ్ ఇన్ దట్ అబోడ్. సమ్ అదర్స్ ఆర్గ్యూ దట్ ఇఫ్ దెర్ ఇస్ నాట్ వన్ హూ ఇస్ రిసైడింగ్ ఇన్ ది అబోడ్ దెన్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ది అబోడ్ బీయింగ్ దేర్. బట్ వెన్ వీ మేక్ ఎ ప్రాపర్ ఎంక్వైరీ వీ విల్ ఫైండ్ దట్ ఇఫ్ క్షేత్రజ్ఞ ది డివైన్ పర్సన్ హూ ఇస్ లివింగ్ దేర్ ఈజ్ నాట్ దేర్ దెన్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ క్షేత్ర ఆర్ ది బాడీ ఎగ్జిస్టింగ్ ఎట్ ఆల్.
1: పదము యొక్క అర్థమే పదార్థం అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు క్షేత్ర క్షేత్రజ్ఞ. క్షేత్ర రెండు అక్షరములు, క్షేత్రజ్ఞ మూడు అక్షరములు. ఈ మూడు అక్షరములకు ఆ రెండు అక్షరములకు ఏది అధికమైనటువంటి అక్షరంగా ఉందనుకున్నప్పుడు క్షేత్ర క్షేత్రజ్ఞ. జ్ఞకారం అనేటువంటిది క్షేత్రజ్ఞలో అధికంగా ఉంది. ఈ జ్ఞకారము లేనిది క్షేత్రంగా ఉంటుండాలి. కనుక జ్ఞకారము జ్ఞానస్వరూపము, జ్ఞానముతో కూడినటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, జ్ఞానము లేనిది క్షేత్రము అని మనకు స్పష్టమవుతుంది.
0: When we clearly understand that a word signifies what it denotes and the existence of what the word denotes is it precedes the occurrence of the word, then we can see, looking at these two words, Kshetra and Kshetrajna, here the word Kshetrajna has got an additional letter, Jna, that contains more letters than Kshetra. Kshetra is contained in Kshetrajna. This additional Jna stands for Jnana or Jnana Swarupa or the Divine. Without Kshetrajna, Jnana or Jnana Swarupa, there can be no Kshetra.
1: Anaga, Jnanamu lenidi dekamu? జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు జీవుడు. అనగా జీవుడనేటువంటి దేవుడు జ్ఞానహీనమైనటువంటి యొక్క దేహము లోపల నివాసము సలుపుతున్నాడు. కనుక దేహము ఒక మందిరము, జీవుడు ఒక దేవుడు. దీనిని పురస్కరించుకుని మన వేదాంతమునందు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు.
0: దిస్ మీన్స్ దట్ What is the embodiment of Jnana, the Jnana Swarupa? He is the Jiva. He is residing as God is residing in the body. He is living in the body. Without the Jnana Swarupa, the body is lifeless and it is as good as not existing. According to our Vedanta, we understand that this Jnana Swarupa has made a temple of our body. Our Vedanta says that our body is the temple in which God is residing.
1: ఇంకా రెండవ పదం నందు స్థిరము చరము అన్నారు. అనగా స్థిరమైనటువంటిది ఒకటి, కదిలేటువంటిది ఒకటి.
0: ఇన్ ది అదర్ పేర్ ఆఫ్ వర్డ్స్ విచ్ హావ్ బీన్ యూస్డ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ది మిక్స్చర్ ఆఫ్ ది హ్యూమన్ క్యారెక్టర్, స్థిర దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్, చర సంథింగ్ విచ్ మూవ్స్.
1: అనగా ప్రకృతి నిరంతరము కూడాను తిరుగుతూ ఉంటుంటాది, పరమాత్ముడు నిరంతరము స్థిరుడై ఉంటుంటాడు.
0: Nature, Prakriti, is all the time moving about. It is Chara. Paramatma, the Divine, is stationary, is fixed and permanent. That is Sthira.
1: Anaga, Marpu Chendunadi Jagattu, Marpu Chendanadi Jagadishwarudoni.
0: What keeps on changing is the world. What does not keep changing is Paramatma or Jagadishwara.
1: Deeniki, Manayaka Bharatiya Anubhavamulandu, కొంత విసురుడు రాయి అని రెండు ఉంటుంటాయి. ఒకటి క్రింద ఉంటుంటాది, రెండవది పైన ఉంటుంటాది. ఆ మధ్య భాగం లోపల కొన్ని ధాన్యములు పోసి మనం దానిని తిప్పుతూ ఉంటుంటాం. పైది మాత్రమే తిరుగుతుంది గాని క్రిందది తిరగడానికి వీలు కాదు, తిరగకూడదు.
0: ఇన్ అవర్ ఇండియన్ ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ అన్ అనాలజీ. There is what is called the grinding stone, consisting of two pieces of stone. The stone that is below, that remains stationary. The stone that is on the top, that keeps on revolving. The one below cannot move. The one on the top keeps on revolving. This is the grinding stone of Indian experience.
1: దీనిలో ఇహమున సుఖింప హేమతారక విద్య అనేటువంటిది ధర్మ విద్యమనేటువంటి ఒక భాగమును పట్టుకుని ఈ మానవుడు, ఈ యొక్క జీవుడు అనేటువంటి వాడు ఈ ప్రపంచమును త్రిప్పుతూ తిరుగుతూ ఉంటుంటాడు.
0: దిస్ జీవ ది స్పిరిట్ ఇన్ యూ, హీ గెట్స్ హోల్డ్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ ది హేమతారక విద్య, దట్ ఈస్ విద్య which concerns itself with the world around us, and he keeps on revolving the world around you, round and round.
1: Indulo madhya bhagamu lopala oka achuga untuntadi, adhe lakshyamu.
0: In this stone, in the center of this stone, there is a small hole which we may call the objective.
1: ఆ భాగములో పడినటువంటి ధాన్యం అంతా కూడాను, ఆ లక్ష్యమునకు దూరమైనటువంటివన్నీ కూడాను పిండిగా మారిపోతున్నాయి. లక్ష్యమునకు సమీపంలో ఉన్నటువంటిది భద్రంగా నిలిచిపోతుంటుంటాయి.
0: If you put grain in that hole, then whatever goes away from the center or from this kendra, the lakshya, that gets converted into powder. But such grain which keeps close to the center does not get converted and remains as grain.
1: Anaga భగవంతుని లక్ష్యమనందు ఉంచుకున్నటువంటి వ్యక్తికి నిరంతరం క్షేమంగానే ఉంటుంటుంది. భగవంతుని లక్ష్యమును వదలి దూరము పోయినటువంటి వారికి ఈ ప్రకృతి అనేటువంటిది పిండిగా మార్చివేస్తుంటుంది.
0: దిస్ మీన్స్ దట్ వన్ హూ హ్యాస్ గాడ్ ఇన్ హిస్ మైండ్ అండ్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు కీప్ క్లోజ్ టు గాడ్ హీ రిమైన్స్ అన్చేంజ్డ్ బట్ ఫర్ వన్ హూ గోస్ అవే ఫ్రమ్ ది డివినిటీ హీ గెట్స్ పౌడర్డ్ అండ్ బికమ్స్ ఫ్లో.
1: కనుక మనము దేహతత్వాన్ని చక్కగా విచారణ చేసినప్పుడు ఇది నిరంతరము మార్పు చెందినదే కాని నిత్య సత్యమై నిలిచేటువంటిది కాదని మనకు స్పష్టమవుతున్నది.
0: When we therefore make a proper inquiry about the aspect of our human body, we will come to know that it is something which constantly changes. This is not something which will remain unchanged.
1: మానవుని యొక్క దేహముతో మనము సాధించేటువంటి యొక్క ఉత్తమమైనటువంటి స్థితిని ఏమాత్రం కూడాను లేదు. కేవలము మనస్సును ఒక పనిముట్టుగా పెట్టుకుని బుద్ధి చిత్తముల యొక్క ప్రవర్తనల వల్ల దీనిని కొంత వినియోగించుకోవటానికి పునుకోవచ్చునే తప్ప బుద్ధి మనసుల యొక్క తత్వమే లేకుండినా దేహము ఏమాత్రము కూడాను ఈ జగత్తునందు సంచరించడానికి కాని చెల్లించడానికి కాని వీలు కాదు.
0: There is nothing great which you can achieve with man's body. However, only to a limited extent, with the help of your mind and with the help of your intelligence, you may be able to move forward to a limited extent in this world, but no more than that.
1: నిరుపయోగమైనటువంటి యొక్క దేహమునికే మనం ప్రధానత అందిస్తుండడం చేతనే మన యొక్క స్థితి, మన యొక్క గతి, మన యొక్క పవిత్రతను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: It's because we attach importance to the body which inherently is useless. We are not able to recognize our own sacredness or our own state or our own destination.
1: గతించినటువంటి ఒక మృగముల యొక్క చర్మమైనా కూడా ఒక ఉపయోగం అవుతుంది కానీ గతించినటువంటి మానవుని యొక్క దేహము దేనికి ఉపయోగపడదు.
0: The skin of a dead animal, that has some value. But a dead body of a human being is of no use at all.
1: కనుక నిరుపయోగమైనటువంటి దేహముతోపల మనము ఇంత అభిమానమును చేర్చుకొని ఏది పవిత్రమో ఏది మన జీవిత లక్ష్యమో దాన్ని మనం దూరం చేసుకోవటానికి పూనుకోవటం ఇది సరి అయినటువంటి మానవత్వానికి కర్తవ్యం కానేరదని కూడాను ఈ యొక్క యువకులు గుర్తించుకోవాల్సినటువంటి విషయం.
0: Young people have to recognize that it is not a proper attitude for human beings to take by which they give so much attachment to this human body which really is useless. And at the same time, do not give the necessary importance to sacred ideas and to the sacred nature of the divine.
1: Vidyarthulara, atlani nenu dehamunu poorthi dooramu chesukomani kaani దేహం యొక్క మంచి చెడ్డలు కాని ఆరోగ్య శక్తులు కాని మీరు ఏమాత్రం కూడా లక్ష్యం చేసుకోనక్కరలేదని కాని నేను చెప్పటం లేదు.
0: స్టూడెంట్స్, ఐ డూ నాట్ మీన్ టు టెల్ యూ దాట్ యూ షుడ్ బి కేర్లెస్ అబౌట్ యువర్ బాడీ, దాట్ యూ షుడ్ నాట్ కేర్ ఫర్ ఇట్స్ ప్రాపర్ అప్ కీప్, దాట్ యూ షుడ్ నాట్ లుక్ ఆఫ్టర్ ఇట్స్ హెల్త్. ఐఎమ్ నాట్ సో సేయింగ్.
1: మనకు ఎన్నో వాహనములు ఉంటున్నాయి. సైకిల్ ఉంది, స్కూటర్ ఉంది, మోటార్ సైకిల్ ఉంది, కారు ఉంది, బస్సు ఉంది, ఇంకా కొన్ని కొన్ని అనేక రకములైనటువంటి రథములు, ఎడ్ల బండ్లు కూడాను ఉండవచ్చును. కానీ వీటిని నిరంతరము మనము శుభ్రపరచి దానికి తగినటువంటి యొక్క ఆయిల్ పెట్రోల్ వేసి దానికి తగినటువంటి వీటిని కండిషన్ మనం చూసుకోవటము మన నిత్యకృత్యం లోపల అది కర్తవ్య ధర్మంగా ఉంటుండాలి.
0: We have so many different kinds of carriages for transporting us. We have a cycle, we have a scooter, we have a motorcycle, we have a car, we have a bus, we may even have some bullock carts and so on. It is necessary every day for us as a routine to look after these things, to give them the necessary oil, petrol and keep them in a good working condition.
1: అదే విధముగానే దేహము మనకు ఒక రథము.
0: In the same manner, our body is like a chariot for us.
1: ఏ విధముగా సైకిల్ ను కార్ ను మనము తుడిచి పెట్రోల్ ఆయిల్ వేసి దాన్ని సరైన కండిషన్ లో పెడుతుంటామో అదే విధముగా మన యొక్క జీవిత యాత్ర నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క దేహం అనేటువంటి వాహనమునకు కాలకాలమునకు దాన్ని పరిశుద్ధపరచి దానికి వేయవలసినటువంటి ఇవ్వవలసినటువంటి ఆహారములు అందించి దానిని సరైనటువంటి స్థితిలో పెట్టుకోవటం మాత్రమే మనము ప్రధానమైనటువంటి దీంట్లో చూడాలి. కానీ జీవితమనే మరచి దీనిని అలంకారములు చేసుకుంటూ దీనికే పెట్రోల్ వేసుకుంటూ నిరంతరము దానికి పాలిష్లంతా వేసుకుంటూ కూర్చుంటే ఇంకా ఆ రథం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: ఇన్ ది సేమ్ మేనర్ వీ హ్యావ్ టు యాజ్ వీ లుక్ ఆఫ్టర్ అవర్ సైకిల్ ఆర్ అవర్ కార్ అండ్ గివ్ ఇట్ ది నెసెసరీ పెట్రోల్ అండ్ ఆయిల్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ ది క్యారేజ్ to take us through the journey of our life. We have to give it the necessary amount of food. We have to keep it in good condition. That is all. Instead of keeping it in good condition and use it a carriage for going through the journey of your life, if you spend all your time in polishing it, in giving it unnecessary decoration and in making its appearance an attractive one, what is the purpose in having such a chariot?
1: దీనిలో ఇంకొక విషయాన్ని కూడా మనం యోచించవలసినటువంటిది.
0: There is one other thing which we have to bear in mind.
1: కారు మనం కూర్చొని డ్రైవ్ చేస్తే ఎక్కడికైనా వెళ్ళదు వచ్చును కదా అని మనము రోడ్లు సరిలేనటువంటి దాంట్లో ఈ కారును లోపల మనం ప్రయాణం చేయటము చాలా కష్టాలకు గురి అయిపోతుంటాం.
0: If we sit in a car and drive the car and simply go on the road without knowing where you have to go, you will undergo some difficulties.
1: అనగా రోడ్డు లేనటువంటి యొక్క ప్రదేశమునకు లేక కొండపైకి లేక నది లోపల ఇలాంటి కారు పోరానటువంటి యొక్క ప్రదేశము లోపల కారును మనము డ్రైవ్ చేసుకుని వెళ్ళినప్పుడు మనము చాలా కష్ట నష్టములకు గురి కావాల్సి వస్తుంది.
0: ఇఫ్ వీ డ్రైవ్ అవర్ కార్ టు ప్లేసెస్ వేర్ దేర్ ఆర్ నో రోడ్స్ ఆర్ try to go on hills or drive it into a river, then we will subject ourselves to many difficulties.
1: Ade vidhamugane mana deham aneetunte yokka ee rathamunu porani margamu lopala pamparaneetunte sthanamulaku pampatam cheta manam konni nindalaku nishturamulake kaaka kashta nashtamulaku kudunu guri kavalsi vastundi.
0: In the same manner, if we undertake to send the chariot of this body along paths along which we should not go, or take it to destinations and places to which we are forbidden to go, then we will certainly be submitted to various kinds of abuses and various kinds of disrespect.
1: బురద ప్రదేశం లోపల మనం కారును ఇరికించుకున్నప్పుడు ఎన్ని రకములైనటువంటి సహాయమును మనం కోరవలసి వస్తుందో అదే విధముగానే సంసారమనేటువంటి బురద లోపల మన జీవిత రథమును ప్రవేశింపచేసి అందులో మనం చిక్కున్న తర్వాత సత్సంగమని పెద్దల యొక్క అనుగ్రహం అనేటువంటి యొక్క సహాయాన్ని కూడా మనం కోరవలసి వస్తుంటాయి.
0: Just as when you get your car stuck up in mud, you will need the help of so many people to get that car out of mud, so also if you get the chariot of your life, get stuck in the mud of a family, then you will need the help of so many people, the help of satsang, the help of the advice of people who have experience to get the life out of that family.
1: కనుక మనము దేహదారులు కావటం చేత ఈ దేహమనేటువంటి రథమును కూడాను రథమునకు అపాయం కాకుండా మన ప్రయాణమునకు ఏ విధమైనటువంటి యొక్క అవాంతరములు కలగకుండా పవిత్రమైనటువంటి యొక్క స్థానమును చేరే నిమిత్తమై ఈ దేహమనేటువంటి కాయమును కొంత భద్రత చూసుకోవాల్సిందే కాని మన యొక్క లక్ష్యము ఎక్కడ చేరాలో దానియందు మాత్రమే మన లక్ష్యమును ఉంచుకొని ఈ యొక్క జగత్తునందు మన జీవిత ప్రయాణానికి పూనుకోవటం ఉత్తమమైనటువంటి మార్గం.
0: ఇన్ దిస్ మేనర్ ది చారియట్ ఆఫ్ అవర్ బాడీ హ్యాస్ టు బి లుక్డ్ ఆఫ్టర్ వెరీ కేర్ఫుల్లీ అండ్ సో దట్ ఇట్ ఇస్ నాట్ సబ్జెక్టెడ్ టు హార్మ్ ఇట్ కెన్ రీచ్ ది సేక్రెడ్ డెస్టినేషన్ టు విచ్ ఇట్ హ్యాస్ టు రీచ్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ ది నెసెసరీ కేర్ బట్ బేర్ ఇన్ మైండ్ ది ఆబ్జెక్ట్ ది ఎండ్ వేర్ యూ హ్యావ్ టు టేక్ దిస్ బాడీ అదర్వైజ్ వీ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్.
1: ఈనాడు ఇట్టి సక్రమమైనటువంటి మార్గంలో ఈ యొక్క రథములు ప్రవేశింపచేయడం లేదు. ఏదో వక్రమైనటువంటి మార్గంలో దీన్ని నడుపుకుని వెళ్లి అనేక చిక్కులకు గురి అయిపోవటమే కాకుండా ఈ కారులో ఉన్నటువంటి కొన్ని భాగములు కూడాను మనము కొంత చెడగొట్టుకుంటూ ఉంటున్నాం.
0: టుడే we are not taking this body, our chariot, along a correct path. On the other hand, we are taking this body along some crooked paths, and that's the reason why we are getting into many difficulties. Not only are we getting into many difficulties, we are even losing and spoiling some of the parts which make up this car or this body.
1: ఇది ఒక 80 భాగములు ఈ రకంగా కార్లను పాడు చేసుకుంటున్నారు, అనగా రథములను పాడు చేసుకుంటున్నారు. ఇంకా ఉన్నటువంటి 20 భాగములలో ఒకరు 15 వంతుల భాగము షోరూమ్ లో పెట్టినటువంటి కార్ల వలె చక్కగా డెకరేషన్ చేసుకుని బాగా భోంచేసుకుని ఏ యొక్క జీవితం అంటే ఏమిటో అర్థం కానటువంటి యొక్క అంధకారంలో మునిగి కేవలం పశువుల కంటే హీనమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నారు.
0: 80% of the people who constitute these human cars which have been described, they are spoiling by taking to crooked paths various parts that compose the human body. Out of the rest of 20%, 15% of them are keeping their bodies as if they are cars which are to be kept in a showroom. They are being decorated so that they may look very well to look at. They eat well and they are worse than animals in so far as they are dressing themselves and making an appearance and show.
1: Karuga putti. మనకు ప్రయాణికులకు తగినటువంటి సహాయం చేసేటువంటి యొక్క స్వరూపకంగా నిర్ణయించుకుని దానిని ఎట్టి కర్మల ఎందు కాని ఎట్టి ఉపకారమైనటువంటి మార్గముల ఎందు కాని దానిని ఉపయోగించుకునకున్నా అది కేవలము ఒక ఇనప ముద్ద వంటిదిగానే మనం భావించుకోవచ్చు.
0: If there is a car which is made as a car and is intended to help those who wish to travel in that car, and if it is not going to help people who want to travel in that car, then we will have to regard it as simply a mass of iron and not as a car.
1: Jagatini jeevinchuvadu manujudu kavale modata danujula dushtrutulanella pogatuchunduvade chevata.
0: One who wants to live in this world, he should first become a human being. He who goes on praising everything else in an undeserved manner, he is a useless fellow.
1: Brahma vidya nerchi ichita adhyatmanu kanugunuta rajayogamulaku bata idiye srutulu cheppu mata.
0: To know the nature of Brahman is the best of learning that you can get here. This is the royal road to understand things and get on in this world.
1: Kana deham annatundi oka rathamuga manam visheshinchukoni aa rathamulo unnatundi bhagamulaku etti ibbandulu kudanu kalukkunda chuchukovatam maatrame manamu లక్ష్యం అందించుకోవాలి. కానీ మిగిలినంతా కూడాను మనం ఏ బ్రహ్మతత్వం నుంచి మనం బయలుదేరినామో తిరిగి ఆ బ్రహ్మతత్వమును చేరేటువంటి యొక్క దీనిగా మన జీవిత ప్రయాణమును సాగిస్తూ వెళ్ళాలి.
0: We should therefore regard this body as a chariot and no more than that. And we should not see that we get into any trouble. All other things relate only to your realizing where you have come from, the Brahman from which you have come. And you must use this chariot for the purpose of reaching again Brahman, the goal from where you have yourself come.
1: అట్టి భోగరాజులను పురస్కరించుకునియే శంకరుల శిష్యులు ఈ శ్లోకమునందు ఇట్టి త్యాగమునకు పవిత్రమైన యోగమునకు పవిత్రమైన దివ్య దర్శనమునకు కూడాను అనుకూలమయ్యేటువంటి యొక్క సద్బోధలు వారు చేస్తూ వచ్చారు.
0: It is having such people who are given to luxury in mind. The disciples of Shankara have taught in this particular verse the need for sacrifice, the need for sacred ideas, and the need for understanding divinity.
1: Kanuka dehamu pancha bhautikamu దేహము కూలక తప్పదెప్పుడును దేహి నిరామయుండు గణుతించక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు. కనుక అట్టి దేహితత్వాన్నే మనం లక్ష్యమునందుకొని దేహమును ఒక ఆధారంగా తీసుకుని మన జీవిత యాత్ర సాగించటము అత్యవసరమని శంకరుల యొక్క శిష్యుల లోపల మిత్రులెవరు శత్రులెవరు పుత్రులెవరు బంధువులెవరు అని ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నలు వేసుకుంటూ మానవుణ్ణి చక్కగా నిలబెట్టి నిగ్గదీసి సాధించడానికి పూనుకున్నటువంటి మహాపవిత్రులు శంకరుని యొక్క శిష్యులు.
0: దిస్ బాడీ హ్యాస్ నో ఇంపార్టెన్స్. ది స్పిరిట్ the divine Atma that lives in the body has the only importance. The body is made up of 5 elements and the body is therefore sure to die. But the one, the permanent Jivatma that lives in the body is the one thing which will not die. And that is referred to as God Himself. That is the reason why the disciples of Shankara have asked such questions of human beings, who are friends, who are enemies, who are sons, who are not related to us. By asking such questions, they have done this sacred task of explaining to human beings what the essential thing is that lives in this body.
1: మానవునికి ఆనందమే ప్రధానమైనటువంటి గమ్యము.
0: బ్లిస్ ఈజ్ ది ఇంపార్టెంట్ డెస్టినేషన్ ఫర్ మ్యాన్.
1: అయితే ఆనందం ఎక్కడ ఉన్నది? ఆ ఆనందం అనేటువంటి దానికి మనము కొంతవరకు అర్రులు చాచి మనము కాచవలసి వస్తుంది. ఈ ఆనందం అనేటువంటిది బాలోన్మత్త పిచాచవత్ అన్నారు. జ్ఞానతత్వమునందు, బాలత్వమునందు, పవిత్రమైనటువంటి యొక్క రెండు స్థితులు కూడాను కోల్పోయినటువంటి యొక్క పిచాచిత్వం అందు కూడాను ఇట్టి సమత్వం అనేటువంటిది మనము గుర్తించడానికి వీలవుతుంది. అట్టి సమత్వమునందే మనకు ఆనందము ప్రాప్తిస్తుంది. కనుక మనము పెరుగు కొలది కూడాను, మనం పెద్దవారవు కొలది కూడాను, విశేష సంబంధమైనటువంటి వికారమైనటువంటి యొక్క వృత్తులు ఎందే మనం ప్రవేశిస్తున్నామే కాని బాల్యత్వమునందు ఒక్క క్షణమైనా, దినములకు ఒక్క క్షణమైనా మనం ప్రవేశించినప్పుడు ఎంతటి ఆనందాన్ని మనం పొందుతామో చెప్పడానికి సాధ్యం కాదు.
0: Bliss is the destination for man. But we ask ourselves, where is this bliss? How do we reach it? What should we do to reach this? The answer has been given by the disciples of Shankara. This bliss is contained in childhood. The bliss is also contained in people who are in ecstasy, that is, who have lost knowledge of all their surroundings. This equality, the recognition of the fact that in childhood as well as in elders who are in ecstasy, there exists this bliss, has been taught to us. But as we grow, as we become older and older, we are getting attached more and more to these sensuous desires. We are not thinking even for a little while of the bliss that is contained in our childhood.
1: క్రైస్తు కూడా ఒక తూరు చెప్పాడు, బోసినవ్వుల పసిపాపల పాలబుగ్గల చుట్టూ కట్ట కట్టుకుని ఆడుచుండును ఆనందం అన్నాడు. బోసినవ్వుల పసిపాపల పాలబుగ్గల చుట్టూ కట్ట కట్టుకుని ఆడుతుంటాదట ఆనందం.
0: Christ also said once that ananda or bliss is playing around the cheeks of little children, the tender cheeks of children in which there are no teeth. Such children often show this bliss.
1: Chinna pillala yokka aanandamunaku denini kuda nu manam oka compare cheyataniki veelu kaadu. Vaari aanandamu vaaride kaani anyulidi kaadu. వారి ఆనందము చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తిరిగి ఆనందమే కలుగుతుంటాది. ఒక బిడ్డను చంకన పెట్టుకుని ఎక్కడైనా అమ్మ వెళుతున్నప్పుడు వెనుక భాగంలో మనం ఏదో ఒక కార్యనిమిత్తమై నలుస్తుంటే మనమును చూచి ఆ చంటి బిడ్డ నవ్వుతుంది. ఆ నవ్విన తక్షణమే మనకు కూడాను చెప్పకనే నవ్వు వస్తుంది. కనుక ఎట్టి పెద్దవారినైనా కూడాను నవ్వించి ఆనందములో ముంచెత్తేటువంటి ఒక స్వభావము పసిపిల్లల పాలబుగ్గల్లో ఉంటుండాలి.
0: The bliss and the happiness which a child experiences is something which has no parallel in any other situation which we can find in this world. For example, if a mother is carrying a little child in her hands and walking forward, from behind, if you look at that child, the child looks at you and laughs and creates such an ecstasy in you that you also would laugh. The children have got this extraordinary quality and bliss in them that they can make elders also feel happy.
1: కారణం ఏమిటి? ఆ పిల్లలకు దేహభ్రాంతి ఏమాత్రం కూడాను లేదు.
0: What is the reason? The reason is that these children have no illusion about the importance of their bodies.
1: మన పెద్దవారైనటువంటి వారికి పూర్తి దేహములోనే మునిగి ఆ భ్రాంతుల లోపలనే తికమకలబడేటువంటి యొక్క వ్యక్తులకు నవ్వు వచ్చినా కూడాను నవ్వలేనటువంటి యొక్క పరిస్థితి లోపల ఏదో ఒక ఆర్టిఫిషియల్ సినిమా నవ్వు మాదిరి నవ్వడానికి ప్రయత్నిస్తారు.
0: We elders, because we are so much immersed in our own body and various things that are involving the body, even if there is a situation where we have to laugh, we are unable to laugh. We have only some kind of a pretentious laugh, which is something which we see in cinemas.
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత యందు నవ్వేవాడు నారాయణుడు, ఏడ్చేవాడు నరుడు అన్నాడు.
0: It is in this context that in Bhagavad Gita it has been said that one who laughs is Narayana, one who cries is Nara.
1: నరుడనేటువంటి అర్జునుడు విషాదములో ఏడుస్తుంటే నవ్వేటువంటి నారాయణుడు చక్కగా ప్రబోధం చేసుకుంటూ అనేక రకములైనటువంటి యొక్క అనగా విచ్చలవిడిగా నవ్వడానికి కూడాను స్వేచ్ఛా నవ్వులతో తాను విహరిస్తూ వచ్చాడు యుద్ధ భూమిలో.
0: When Nara, that is Arjuna, was crying, was in a despondent mood, Narayana, that is Krishna, was always freely laughing and taking matters easy, even in the battlefield.
1: నవ్వు ఎప్పుడు వస్తుంది? ఆనంద సమయములందే మనకు నవ్వు వస్తుంది.
0: When do we laugh? We laugh only when we are happy.
1: ఆనంద సమయము లోపల నవ్వే కాదు, కొన్ని కొన్ని రకములైనటువంటి పాటలు కూడా పాడడానికి ప్రయత్నం చేస్తారు.
0: When we are happy, not only do we laugh, but also we make an attempt to sing some songs.
1: కంఠము చక్కగున్నటువంటి వారు 10 మందిలో కూడాను విచ్చలవిడిగా పాడటానికి పూనుకుంటారు. కంఠము సరిగా లేక రాగతాళములు లేనటువంటి వారు బాత్రూమ్ లోనైనా గుయి గుయి అనుకుంటుంటారు.
0: Those who have got a sweet voice, they will try to sing even amongst the public. But if they haven't got a sweet voice, they will at least sing in the bathroom.
1: Kanuka, Krishnudiki kantamu spashtamainatuvantide, gaanamu ragataalamulato leenamainatuvantide, kanukane yuddha bhoomi yandu bhadra bhoomi yandu geetalu paadukuntu poyadu. Anduvalane deeniki bhagavad geeta ani kudanu saarthaka naamam. Geeta anaga paata. Nijamga yuddha bhoomilo paata paadetuvanti vaadu evadaina untada? Okka Krishnudu tappa. Kanuka bhagavantudiki ekkadaina kudanu atariki aanandame, atane aanandamayudu. Anduvalna atane aanandamunu manam andukovataniki aanandamayunto manam ankitam పోవటానికి ప్రయత్నం చేయటము పవిత్రమైనటువంటి మార్గమని కూడాను ఈ యొక్క శ్లోకం ప్రబోధిస్తూ వచ్చింది.
0: కృష్ణ నాట్ ఓన్లీ హ్యాడ్ ఎ వెరీ స్వీట్ వాయిస్, హీ హ్యాడ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ రాగ అండ్ తాళ, అండ్ దట్స్ ది రీజన్ వై ఈవెన్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ హీ వాస్ సింగింగ్, హీ వాస్ గివింగ్ గీత. గీత మీన్స్ సాంగ్, అండ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ అమిడ్స్ట్ వేరియస్ డిఫికల్టీస్ దట్ కృష్ణ కుడ్ సింగ్ అండ్ గివ్ అస్ గీత ఈస్ ఎ లెసన్ టు అస్, అండ్ వీ విల్ హ్యావ్ టు అవర్ సెల్ఫ్ బి ప్రిపేర్డ్ టు బీ ఇన్ హ్యాపీనెస్ టు రిసీవ్ ది సాంగ్ ఆఫ్ ది లార్డ్.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, మీరు కాయమునకు తగినంత పుష్టికరాన్ని తగినంత శక్తి సామర్థ్యములను కూడాను అందించడం లోపల మీరెట్టి అలక్ష్యం కూడాను చేయనక్కర్లేదు. అయితే ఈ యొక్క కాయముతో మేము మా యొక్క భారతదేశమునందు ధర్మమును జయించడానికై వచ్చినటువంటి దేహము ఇది అనేటువంటి సత్యముతో మీరు ధర్మాచరణయందు పెద్దల యొక్క ఆజ్ఞలను శిరసా వహించి మన భారతీయ సంస్కృతిని కూడాను పురస్కరించుకుని మున్ముందు మీరు ఈ ధర్మస్థాపనకై పవిత్రమైనటువంటి సంస్కృతిని నిలబెట్టడానికి మీ కాయములను తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యములతో మనస్సును కూడాను దానికి తగినట్టుగా పవిత్రమనర్చుకుని మీరు ఈ కార్యము లోపల పాల్గొంటారని కూడాను నేను ఆశిస్తున్నాను.
0: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, you must have your body in good condition, and you should not neglect the aspects of strength and health for your body, but you must use your body for the sake of your country, for establishing dharma, for establishing truth and righteous conduct. You must remember that the Indian culture, of which you are the custodians, you should take great care and establish it and maintain it in future. You must devote your bodies, which should be strong and healthy, for this purpose. Not only that, you should carry with you sacred minds. I do hope that you will be able to perform these functions.

0: that what you say is present is not there in the true sense. That what you deny is really present. It's only Brahman that exists all the time. And this universe, this world, is fleeting, transient. Know this.
1: Drishyamunaku, Adrishyamunaku, Prakriti Tattvamu, Vedamunu Istundi Kani, Adhyatmika Tattvamu, Drishya Adrishyamunaku, Rendintini Kudanu, Samatvangane Bhavistundi.
0: From the physical point of view, there is wide difference between that which is apparent and that which is not apparent. But in spiritual field, both are one, not much of a difference.
1: Prakriti drishtilo chuchinappudu, idi antai kudanu prakrutiga kanipistundi.
0: Physically, everything is nature.
1: Paratattvamto chuchinappudu, antai kudanu parabrahma swarupanga nirupistundi.
0: Spiritually, everything is the one of Parabrahman only.
1: Yavardi yetti drishtiyo, atti srishtiga kanipistundi.
0: As is your vision, so is the type of creation you experience.
1: Yavaru yetti rangu addalu vesukuntundo, atti variki atti rangu gane kanipistundi ee prapancham.
0: As is the color of the glasses you put on, so is the colored vision you have.
1: Prema drushtito chuchetundi prati vyakti kudanu bahya prapanchamu gnana drushti gane kanipistundi.
0: If you have the looks of love, naturally everything would appear to be the one of wisdom.
1: Kanukane prati manavudu kudanu prema drushtini alavarchukovali.
0: Therefore, everyone should develop this vision of love.
1: Arvan appude sarvamu brahmamayanga roopondutundi.
0: Then everything would appear to be the one of Brahman.
1: Shankarla varu brahma satyam jagat mithya annaru.
0: Shankara said Brahma is truth while universe is mithya or illusion.
1: Ee Vedanta siromanini patinchinatvanti oka vidyarthi naa daggariki vachi swami బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని శంకరులు వారు చెప్పారు. ఏది సత్యము ఏది మిథ్యము అన్నారు.
0: A student of philosophy came to Swami and said, Swami, it is Shankara who said that Brahman is all truth while this universe is illusion. What is correct?
1: పిచ్చివాడ, ఏది సత్యమో ఏది అసత్యమో ఈ ప్రకృతికి వదిలిపెట్టు, అదే నిర్ణయం చేస్తుంది. మొట్టమొదటి నీవు సత్యమా కాదా నీవు తెలుసుకోమన్నాను.
0: Swami said, know what is truth and what is false. First know whether you are there or not, whether you are true or not.
1: అది ప్రకృతికి వదిలిపెట్టు.
0: Leave that to the nature.
1: ప్రకృతే నిర్ణయం చేస్తుంది.
0: The nature will decide.
1: ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వము నీవు ఏమాత్రము విచారించనక్కర్లేదు.
0: Don't bother about the nature.
1: వాదించనక్కర్లేదు.
0: Don't argue.
1: మొట్టమొదటి నీవు సత్యమో కాదో తెలుసుకోమని చెప్పాను.
0: First know whether you are true or not.
1: తాను సత్యమో కాదు అని తెలియనటువంటి ఒక వ్యక్తి ప్రపంచమంతా సత్యము మిథ్యము అని చెప్పడానికి ఏ విధంగా అర్హుడవుతాడు?
0: The one who does not know whether he is true or not, what right has he to decide the rest of the thing?
1: కనిపించే దేహమునే సత్యముగా భావిస్తున్నాడు.
0: He considers the physical body which is apparent.
1: కనిపించినటువంటి దేహిని అసత్యంగా విశ్వసిస్తున్నాడు.
0: But the indweller who is non-apparent considers it as false.
1: కనిపించనిది తినిపించునని కర్మల ఫలమును మర్మము జీవ. ఏది కనిపించదో అదే నీ యొక్క సుఖదుఖములకు మూల కారణము.
0: దట్ విచ్ ఇస్ నాట్ సీన్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్.
1: అందము ప్రాయము ఉంది శక్తి ఉందని నిక్క క్రూరన్న. అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్న.
0: ఓ మ్యాన్, డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ బ్యూటీ యూత్ అండ్ ఆల్సో ది సెన్సెస్ దట్ ఆర్ స్ట్రాంగ్.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనం ముసుళ్ల పండగ.
0: There lies ahead the advancing old age.
1: ఇప్పటికి ఇది సత్యమని నీవు భావిస్తున్నావు.
0: You consider the present as truth.
1: కొన్ని దినములకు ఇది సత్యమా అసత్యమా?
0: After some time you know whether it's true or false.
1: దృశ్యకల్పితమైన జగత్తంతయకుడును మార్పు చెందునదే.
0: All that apparent world changes.
1: మార్పు చెందనది ఏదియో అదే సత్యము.
0: That which is changeless is truth.
1: పిల్లలు చాలా మందికి ఈ యొక్క ఆధునిక యుగం లోపల ఇది ఒక గొప్ప ఫ్యాషన్ గా ఉంటుంది.
0: Students in this modern age consider this as a matter of fashion.
1: ఒక సినిమా చూడటము లేక టీవీ చూడటము లేక వీడియో చూడటము ఇవి లేకపోతే వారు ఉండలేరు.
0: The students, they watch TV, video and cinema.
1: సినిమాలో టికెట్ తీసుకొని లోపల ప్రవేశిస్తారు.
0: దే పర్చేస్ ది టికెట్ అండ్ గెట్ ఇన్ టు ది థియేటర్.
1: పోయినది తచ్చడమే తెల్లటి ఒక పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది.
0: దే ఫైండ్ దేర్ వెరీ వైడ్ బిగ్ వైట్ స్క్రీన్.
1: కానీ ఆ స్క్రీన్ పైన బొమ్మలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు.
0: బట్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ ద పిక్చర్స్ టు బి ప్రొజెక్టెడ్ ఆన్ ది స్క్రీన్.
1: బొమ్మలు వచ్చినా అతనికి ఆనందం ప్రాణం వచ్చినట్టుగా అనిపిస్తుంది.
0: ద మూమెంట్ ద పిక్చర్ స్టార్ట్ అపియరింగ్ ఆన్ ది స్క్రీన్ హిల్ బి ఎంథూజియాస్టిక్.
1: వీడియో చూడటము ఇవి లేకపోతే వారు ఉండలేరు.
0: ద స్టూడెంట్స్ దే వాచ్ టీవీ వీడియో అండ్ సినిమా.
1: సినిమాలో టికెట్ తీసుకుని లోపల

0: screen, he'll be enthusiastic.
1: బొమ్మలు వచ్చినాయి.
0: Pictures are there.
1: వచ్చినాయని ఆనందిస్తున్నట్టుగానే ఆ బొమ్మలు పోతున్నాయి.
0: As he's happy watching them, they vanish in due
1: course. మరొక బొమ్మలు వచ్చి మరొక రీతిగా అందులో యాక్ట్ చేస్తుంది.
0: అదర్ పిక్చర్స్ ఫాలో అండ్ ఆల్సో
1: ఈ విధంగా వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఈ బొమ్మలు.
0: ది పిక్చర్స్ కమ్ అండ్ గో ఆఫ్ అండ్ ఆన్.
1: కానీ అదే రీతిగాని ఈ జగత్ అనే దృశ్యము రావటము పోవటము రావటము పోవటము జరుగుతుంది.
0: లైక్ వైజ్ దిస్ సీన్ ఆఫ్ ది జగత్ వరల్డ్ కమ్స్ అండ్ గోస్.
1: ఈ రావటం పోవటం దేని ఆధారంతో మనం చూడగలుగుతున్నాము?
0: What is the basis for you to observe this?
1: Screen aadharamto chudagalugutunnamu.
0: On the basis of the screen, you'll be able to observe that.
1: Screen raavatam ledu, potam ledu.
0: Screen neither goes nor comes.
1: Screen satyamu, bommalu mithyamu.
0: Screen is truth, while pictures are false.
1: Aite, ade Shankarla varu, sarvam kalvidam brahma, anta brahma swaroopame annaru.
0: But same Shankara said that everything is Brahman only.
1: Aite, ee mithyamainatuvanti bommalu kudanu భగవత్ స్వరూపమేనా?
0: దెన్ డూ యూ కన్సిడర్ ద పిక్చర్స్ దట్ ఆర్ ఫాల్స్, డూ యూ కన్సిడర్ దట్ డివైన్?
1: అవును.
0: ఎస్.
1: ఎట్లా?
0: హౌ?
1: సత్యమైనటువంటి ఒక స్క్రీన్ పైన మిథ్యమైన బొమ్మలు పడినప్పుడు ఈ బొమ్మలలో కూడా స్క్రీన్ ఉంటుండాలి.
0: వెన్ దీస్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్ ఆన్ ది స్క్రీన్ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, దేర్ ఈస్ ద స్క్రీన్ ఇన్ ద పిక్చర్ ఆల్సో.
1: లేకపోతే బొమ్మలే కనిపించవు.
0: వితౌట్ ది స్క్రీన్ యూ కాంట్ సీ ద పిక్చర్.
1: కనుకనే బొమ్మలకు ఆధారమైనటువంటిది స్క్రీనే, బొమ్మలలో కనిపించేటువంటిది స్క్రీనే.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ది స్క్రీన్ విచ్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఆల్ దీస్ పిక్చర్స్ అండ్ దేర్ ది పిక్చర్ యూ ఫైండ్ ది స్క్రీన్ దేర్.
1: కనుకనే సర్వం కలివిధం బ్రహ్మ.
0: సో హీ సెడ్ సర్వం కలివిధం బ్రహ్మ.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క వ్యక్తిత్వము ఈనాటి ఆధునిక యుగంలో చాలా దిగజారిపోయింది.
0: దర్ ఆర్ వెరీ ఫ్యూ హూ అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ఇట్.
1: దేహము సత్యమని భావిస్తున్నారు.
0: దే కన్సిడర్ ద బాడీ ట్రూ.
1: దేహి అసత్యమని విశ్వసిస్తున్నారు.
0: దే కన్సిడర్ ఇండివిజువల్ ఫాల్స్.
1: కానీ దేహముతోనే దేహిని మనం కనుక్కోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ బోత్ ద బాడీ అండ్ ది ఇండివిజువల్.
1: దేహం ఎట్టిది?
0: వాట్ సార్ట్ ఆఫ్ బాడీ ఇస్ దిస్?
1: ఈ దేహమునకు మూడు విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
0: బాడీ హ్యాస్ త్రీ స్టేట్స్.
1: ఒక్కటి వాత.
0: The first one is vata. The air, bile and phlegm.
1: Vata, pitta, shlesham. Mukulu unnai.
0: The wind, bile and phlegm.
1: Ee vatam aneetundi prati manavunikini aa deham lopala 80 rakamulaina vyadhini teppistundali.
0: The wind, the vata is responsible for 80 types of diseases.
1: ప్రత్యము పిత్తం అంటారు దీన్ని.
0: అండ్ ది నెక్స్ట్ వన్ ఇస్ ద బైల్.
1: ఇది 82 రకములైనటువంటి రోగములను ఈ దేహంలో కలిగిస్తూ ఉంటుండాలి.
0: దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ 82 టైప్స్ ఆఫ్ డిజీజెస్.
1: శ్లేషము
0: ఫ్లేమ్.
1: ఇది 224 యొక్క రోగములను కల్పిస్తూ ఉంటుండాలి.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ 224 టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: ఇవన్నీ చేరితే 386 రకములైనటువంటి యొక్క రోగములు మానవుల్లో ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 386 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇన్ మ్యాన్ కైండ్.
1: ఇన్ని రోగములతో కూడినటువంటి ఈ దేహం పైన ఎందుకు ఇంత భ్రాంతి?
0: వై డు యు హావ్ సో మచ్ అటాచ్మెంట్ ఆన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్?
1: కనుకనే ఆనాటి మహర్షులందరూ కూడాను దేహం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి ఈ దేహం పైన భ్రాంతిని వదలి క్రమక్రమేణా ఉన్నంత వరకు వీరి క్షేమాన్ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు.
0: Therefore, sages and saints in those days have understood the nature of the body very well and how false it is, how fleeting it is, and they maintained it.
1: Manaku kanipinche rogam emi kaave kondaru chaala haayiga untuntaru, manchi football maadiri untuntaru, pakoda vale untuntaru, road roller vale untuntaru, kaani rogalu maatram kanipinchavu.
0: Some appear to be very fine, very fatty, like road roller and pakoda, but yet they have diseases.
1: Dahamu oka rogame.
0: Thirst is a disease.
1: Akali oka rogame.
0: Hunger is a disease.
1: Kadalika oka rogame.
0: Movement is
1: uchvasa nishwasamulu rogame.
0: Breathing process.
1: Matalu rogame.
0: Talking.
1: Patalu rogame. Aatalu rogame. Nadakalu rogame. Navvulu rogame. Chindulu navvule anta rogamule.
0: The hunger, the thirst, the walking, smiles, everything is diseases.
1: ఎక్కువ నవ్వద్దురా గుండె పడుతుంది అంటారు. ఆ నవ్వుతో

0: గుండెలు వస్తున్నాయి నొప్పులు.
1: Say that don't laugh so much because you'll suffer the pain.
0: కనుక రోగం అనేటువంటిది ఏది రోగము ఏది ఆరోగ్యం అనేటువంటిది ఎవరు కూడా చెప్పడానికి వీలు కాదు.
1: So nobody can decide what is sickness and what is health.
0: రోగముల యొక్క గంప ఈ దేహం.
1: The body is just full of diseases.
0: అంతే కాదు నిమిష నిమిషములకు నీచులూరునే కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: Minute to minute it emits foul smell but not the aroma and fragrance.
0: ఇలాంటి దేహము లోపల మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ యూరిన్ ఫీకల్ మ్యాటర్ అండ్ బ్లడ్ బట్ నథింగ్ సెన్స్ వాట్.
0: ఇది మానవుని యొక్క దేహం యొక్క స్వభావం.
1: దిస్ ఈస్ ది క్వాలిటీ నేచర్ ఆఫ్ హ్యూమన్.
0: దేహము పంచభౌతికము.
1: బాడీ ఫుల్ ఆఫ్ సెన్స్.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: ఇట్స్ బౌండ్ టు డై వన్ డే ఆర్ అదర్.
0: ఇది కూలిపోయేటువంటిది రాలిపోయేటువంటిది కాలిపోయేటువంటిది.
1: ఇట్ ఇస్ షూట్ టు ఫాల్ డౌన్ ఇట్ షూట్ బి బర్న్డ్
0: సమ్. కానీ దేహి అనేటువంటి నిత్యము సత్యమై ఉండేటువంటిది.
1: బట్ ది ఇండ్వెలర్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్.
0: ఈ అనిత్యమైనటువంటి దేహం ద్వారా నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: విత్ దిస్ టెంపరీ బాడీ వి హావ్ టు అండర్స్టాండ్ ది ఇండ్వెలర్ దట్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్. దేహానికి
0: సంబంధించిన అనుకూలముల కోసమే మనం అనేక మితిగా పాటు పడుతున్నాము.
1: We struggle hard to provide conveniences to this body.
0: కాని దేహి యొక్క ఆనంద నిమిత్తమై మనం ఏ మాత్రమైనా మనం విచారం చేస్తున్నామా?
1: But do we ever bother about the delight and the joy?
0: నీ సంతోషం కోసమని నీ అనుకూలం కోసమని నీ ఆనంద నిమిత్తమై నీవు ప్రాకులాడుతున్నావే కానీ దేహి యొక్క తృప్తి ఏమిటి? దైవం యొక్క తృప్తి ఏమిటి? దైవం యొక్క వాంఛ ఏమిటి? దైవం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటిది ఏ మానవుడు కూడా విచారించడం లేదు.
1: You are simply bothered about your own happiness, your own joy and the conveniences. But have you ever thought of what is that makes God happy?
0: దైవం యొక్క హ్యాపీ ఏమిటి?
1: What is that makes him happy?
0: జీవుల యొక్క ఆనందమే దైవం యొక్క ఆనందము.
1: Your happiness is the happiness of God.
0: కనుక నీవు హ్యాపీగా ఉంటుండు.
1: So be happy.
0: I want happy అంటారు.
1: Everyone says I want to be happy.
0: ఎక్కడ నుంచి వస్తుంది?
1: Where from you get it?
0: వస్తువు నుంచి వస్తుందా?
1: Do you get it from objects or relations or sensual
0: pleasures
1: or out of conveniences? No.
0: Happiness is union with God.
1: So true happiness lies in the union with God.
0: అక్కడ నుంచి వస్తుంది ఇదంతా.
1: There only you get this happiness.
0: అయ్యా ఈ బిల్డింగ్ కరెంట్ ఎక్కడ నుంచి వస్తుందది అంటే,
1: if you just ask where from you get this current,
0: ఈ కరెంట్ ఎక్కడ నుంచి వస్తుందని ఆ బల్బ్ దగ్గర నుంచి నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు.
1: You travel right from the point of the bulb where it is put there.
0: ఆ వైర్ ఎక్కడ పోయి చేరుతుందో చూడు.
1: See where does it reach?
0: అక్కడ జనరేటర్ అక్కడ నుంచి వస్తుంది కరెంట్.
1: There is the generator behind from which you get the current.
0: కాబట్టి ఈ చేతులు కాళ్ళు ముక్కు నోరు చెవులు ఇవన్నీ కూడా నువ్వు బల్బుల వంటివి.
1: So all our hands, the legs, the nose, they're all like bulbs.
0: ఇవన్నిటిని నీవు ఆధారం చేసుకుని ప్రయాణం చేయి.
1: You travel facing on them.
0: ఎక్కడ పోయి చేరుతుంది?
1: Where do you go?
0: హృదయం దగ్గరికి పోయి చేరుతుంది.
1: They reach heart.
0: కనుకనే ఒక కారు ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఎ కార్.
0: కారుకు లైట్ కనిపిస్తున్నాయి.
1: యు ఫైండ్ ది లైట్.
0: హార్న్ వినిపిస్తుండాలి.
1: హార్న్ యు లిసన్.
0: టైర్ తిరుగుతుండాలి.
1: టైర్స్ మూవ్.
0: ఇంజన్ పని చేస్తుండాలి.
1: ఇంజన్ వర్క్స్.
0: అన్ని జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
0: దేని వల్ల జరుగుతుండాలని చక్కగా అన్ని వైర్లు గని విచారణ చేస్తే అక్కడ ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ కనెక్షన్ అయి ఉంటుండాలి.
1: If you begin to examine how the different parts of the car has been functioning, you'll find it's a battery.
0: యొక్క హృదయము.
1: దిస్ బ్యాటరీ ఇస్ ది హార్ట్.
0: ఆ హృదయ స్థాయిని ఈనాడు మర్చిపోతున్నారు.
1: వి హావ్ ఫర్గాటన్ ది ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ ది హార్ట్.
0: హృదయం ద్వారానే జరిగిపోతుండాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అవుట్
0: ఆఫ్ ది హార్ట్. ఈనాటి మానవుడు హృదయము లేని అనగా ప్రేమ లేని ఒక విధమైనటువంటి బండ గుండుగలే కనిపిస్తుండాలి.
1: టుడే మ్యాన్ ఇస్ లైక్ దాట్ విదౌట్ ఎనీ హార్ట్. ఎస్టోనీ మ్యాన్.
0: ప్రేమ రహితమైనటువంటి మరుభూమిగా ఉంటుండాలి ఈనాటి మానవుని యొక్క హృదయాలు.
1: Human heart is like that without any love, a barren land.
0: ప్రేమ ఉండినట్టుగా కనిపిస్తుందారే కానీ నటిస్తున్నారే కానీ ప్రేమ కించిత్ అయినా కూడా కనిపించడం లేదు.
1: They appear as if they have love, but not even a trace of love they have.
0: ఏదైనా కనిపించినప్పుడు నమస్కారం అండి అంటారు. నవ్వినట్టుగా ఉంటుంటారు.
1: They pretend and smile.
0: ఈ నవ్వులు హృదయం నుంచి వచ్చింది కాదు, సినిమా నవ్వులు. యాక్టింగ్ చేయటం.
1: But these smiles are artificial, cinematic.
0: లోపల నుంచి వచ్చేటువంటి ఒక ఆనందము హృదయం నుంచి చేరినటువంటి ఆనందము ముఖములో నిరూపిస్తుంది.
1: ద ఇన్నర్ జాయ్
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ద ఇన్నర్ ఫీలింగ్ రిఫ్లెక్షన్ ఆన్ ది ఫేస్, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆనందమును మనం పొందే నిమిత్తమై మనం దేహిని మర్చిపోతున్నాము.
1: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ వీ హావ్ ఫర్గాటన్ ది ఇన్వెలర్.
0: దైవం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ది నేచర్ ఆఫ్ ది డివినిటీ.
0: ఈ దేహం యొక్క శరీరం ఇన్ని రోగములతో కూడినటువంటిది.
1: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
0: మరినపు కొంప
1: ఇస్ డర్టీ.
0: రోగముల బ్రగ్గడు సేవక గంప
1: ఇస్ ఎ బాస్కెట్ ఆఫ్ డిసీజెస్.
0: జాత సంచలనము పొందు దుంప
1: ఇట్ బెరినేట్స్ లైఫ్
0: ఆఫ్ సాగరమేదిగలేని కంప
1: ఇట్ కెనాట్ క్రాస్ అక్రాస్ ది ఓషన్ లైన్. మన
0: మెప్పు దలంప
1: ఇస్ ఫుల్ ఆఫ్ బోన్.
0: నేను స్థిరమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు.
1: ఓ మైండ్, నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్. సరెండర్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: ఏమిటి ఈ దేహము?
1: వాట్ ఇస్ దిస్ బాడీ?
0: కుళ్లిపోయినటువంటి యొక్క ఉల్లిపాయ ఎంత కంపు కొడుతుందో అట్ట కంపు కొడుతుంది ఈ యొక్క దేహము.
1: ది బాడీ స్మెల్స్ ఫౌల్, సంథింగ్ లైక్ ఎన్ ఆనియన్ దట్ డికేస్.
0: రోగముల సేవక గంప, ఇదంతా కూడా అన్ని రోగములతో నింపుకున్నటువంటి ఒక గంప మాదిరి ఉంటుండాలి ఈ దేహము.
1: ద బాడీ ఇస్ లైక్ ఎ బాస్కెట్ ఆఫ్ డిసీజెస్.
0: ఇంకా అంబుల పదలంబు మన మెప్పు దలంప, ఎక్కడ చూసినా గానీ ఇక్కడ చూసిన ఎముకలు, అక్కడ చూసిన ఎముకలు, అక్కడ అంతా కూడా అంబుల పొదల మాదిరి ఉంటుండాలి ఎముకలు.
1: That is full of bones passing across this body.
0: ఏమిటి ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత?
1: What is the speciality in this body?
0: ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత ఒక్కటే, ఆ దేహియే అన్నిటినీ సంరక్షిస్తుండాలి.
1: There is one thing that is special and particular, that is the indwella within the body.
0: ఎముకలను పోషిస్తుండాలి.
1: It does sustain the bones.
0: కండలకు బలం ఇస్తుండాలి.
1: It gives strength to the muscles.
0: రక్తాన్ని పరిశుద్ధం చేస్తుండాలి.
1: And blood is purified.
0: నిజంగా దీని యొక్క విచిత్రం చూస్తే మహా చిత్రంగా ఉంటుంది.
1: ఇట్స్ మిస్టరీ, స్టూపెండస్ గ్రాండ్.
0: భగవంతుని యొక్క సృష్టి స్థితి లయముల యొక్క మూల కారణాలు.
1: దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్, ద ఫీచర్స్ ఆఫ్ ది డివినిటీ.
0: చిత్రములు,
1: దే పెక్యూలియర్.
0: ఎంత చిత్రంగా ఉంటుండాలి.
1: హౌ పెక్యూలియర్ ఆర్ దే, వండర్ఫుల్.
0: లోక పవిత్రంబులు,
1: దట్ సీక్రెట్ టు ది వరల్డ్.
0: వర్ణనాల మిత్రంబులు,
1: అండ్ దట్ సన్
0: మిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు.
1: Stories of the divinity are so near and dear. They are peculiar and mysterious.
0: Trailokya pavitrambulu vichitrambulu.
1: They are sacred to all the three worlds and wonderful.
0: Inta vichitramu, inta pavitramu ainatvanti yokka divyatvanni ye manavudaina telusukovalani prayatnistunnada?
1: Is there any man who wants to know the divinity that is full of wonder and grandeur?
0: Tommidi tillulu tolichittini pattukoni aata aadutunnavu.
1: He has got this just a bag with 9 holes.
0: Andukosamane mahaniyulanta aanadu జాగ్రత్త జాగ్రత్త అని లేపుతూ వచ్చారు.
1: దట్స్ రీజన్ వై నోబుల్ సోల్స్ వాంటెడ్ యు టు గెట్ అప్, వేక్ అప్ ఫ్రమ్ స్లంబర్.
0: తై తై తై తై తై బొమ్మ, దీని తమాష చూడర తోలు బొమ్మ.
1: యు ఆర్ ఓన్లీ ఎ పపెట్ జస్ట్ డాన్సింగ్ లైక్ దాట్.
0: ఏమిటి తమాష?
1: వాట్ ఈస్ దిస్?
0: కన్నులు మసకలు వస్తున్నాయి.
1: ఐస్ నేచురల్లీ సఫర్ ఫ్రమ్ కాంట్రాక్ట్.
0: నొసట మడతలు పడుతున్నాయి.
1: యు ఫైండ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
0: కళ్ళు ఊడుతున్నాయి.
1: అండ్ టీత్
0: నడుస్తున్నాయి.
1: అండ్ హెయిర్ టర్న్స్ గ్రే.
0: ఇది ఎవరి కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
0: ఏది కారణము?
1: వాట్ ఇస్?
0: ఇవన్నీ రోగాలు కాదా?
1: ఆర్ దే నాట్ డిసీజెస్?
0: ఇవన్నీ రోగాలే.
1: దే ఆర్ ఆల్ డిసీజెస్.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు కూడా ఈ దేహము అంత రోగములతో నిండినటువంటిది.
1: సో ఎవ్రీ మ్యాటర్ యూల్ అండర్స్టాండ్ ది బాడీ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
0: ఈ రోగములను మంచి రోగంగా మనం ప్రయత్నం చేసుకోవాలి.
1: బట్ హౌఎవర్ వి హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెం ఇంటూ గుడ్.
0: ఎట్టి రోగము?
1: వాట్ టైప్?
0: దైవంపై వైపున మరల్చేటువంటి రోగాన్ని మనం చేసుకోవాలి.
1: వీ హావ్ టు డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్.
0: దైవము కొందరిపైన అనుగ్రహం అధికంగా చూపుతుంటాడు.
1: గాడ్ షోస్ ఎక్సెస్ ఆఫ్ గ్రేస్ టువర్డ్స్.
0: కొందరిపైన ఏదో చూపి చూపునట్టుగా ఉంటాడు.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో హీ ఈస్ నాట్ షోయింగ్ ఇట్.
0: కొందరిపైన చూపునట్టుగానే కనిపిస్తాడు.
1: గాడ్ అపియర్స్ యాజ్ ఇఫ్ హీ ఈస్ నాట్ షోయింగ్ గ్రేస్.
0: కానీ నీ భ్రాంతియే, కానీ మరొకటి కాదు. దైవమునకు అందరూ సమానులే.
1: It's all your illusion. All are equal to God.
0: ప్రతి ఒక్కరు ఒక అద్దం పట్టుకుని పెట్టి చూడండి.
1: ఎవ్రీవన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్.
0: అద్దము చూచినప్పుడు దీని వెనుక వైపు కనిపిస్తుంటాయి, కానీ మీకు మీ ముఖం మీకు కనిపించదు.
1: యూ ఫైండ్ ఇఫ్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ గ్లాస్ యూ విల్ ఫైండ్ దోస్ థింగ్స్ ఆఫ్టర్.
0: ఆ గ్లాస్ మరొక వైపున ప్రేమ అనేటువంటి రసాయనము, ఆ యొక్క మెర్క్యూరీ పూసినప్పుడు నీ ప్రతిబింబం అందులో కనిపిస్తుంది.
1: బట్ టు ద గ్లాస్ ఇఫ్ యూ స్మియర్ ద మెర్క్యూరీ ఆఫ్ లవ్ యూ విల్ బి ఏబుల్ టు సీ యువర్ రిఫ్లెక్ట్.
0: కాబట్టి ఎవరి హృదయానికి ఈ ప్రేమ అనేటువంటి మెర్క్యూరీ వెనుకలు తగులుతుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఇది కనిపిస్తుంది.
1: దేర్ఫోర్ ద వన్ హూ అప్లైస్ దిస్ మెర్క్యూరీ ఆఫ్ లవ్ విల్ బి ఏబుల్ టు సీ.
0: ఇతరులు కనిపించలేదు అంటే కనిపించకపోవటం దైవం యొక్క దోషం కాదు, నీవు ఆ మెర్క్యూరీ పోయలేదు.
1: When some say that they have noticed, it means they have not applied love.
0: మరొక రోగం ప్రారంభమవుతుందని.
1: That leads to another disease.
0: ఏమిటి ఆ రోగము?
1: What's that?
0: Jealousy, jealousy, jealousy.
1: That leads to another disease called jealousy.
0: Asuya, asuya.
1: Jealousy, jealousy.
0: పటేలు బాబా 10వ సంవత్సరం లోపల ఆ పిల్లవాడిని తీసుకుని వెంకుస దగ్గరికి వెళ్ళాడు.
1: పటేల్ asked Baba, aged 10 at that time, and took him to
0: Patel. Ku swapnamlo vachindi
1: Patel dreamt.
0: Patel, ఇంకా నీవెంత కాలము ఉండవు.
1: I won't stay
0: long. నీవు పెంచినటువంటి ఈ పసిపిల్లలను ఇంకెవరూ సాకలేరు. నీవు పలాన చోట వెంకుసానే ఉంటుంటాడు, అతని దగ్గర తీసుకెళ్లి వదిలిపెట్టమని చెప్పారు.
1: Nobody can take care of him. Drop him there in the company of Venkusa.
0: అతను ఒక గురువు వలె పిల్లలకంత కూడా పిల్లలకంతా చాలా చక్కని ఆధ్యాత్మిక తత్వాలు ప్రబోధిస్తూ వచ్చేవారు.
1: Venkusa was a great teacher, teaching spiritual things to everybody around.
0: ఈ పిల్లవాడు వస్తూ ఉండగానే దారి కాచుకున్నట్టుగా కనిపించింది వెంకుస.
1: వెంకుస, ఇట్ లుక్ యాజ్ దో హి హస్ బీన్ వెయిటింగ్ ఆల్ అలాంగ్.
0: అవుజీ అవుజీ అవుజీ అవుజీ అని పిలిచాడు.
1: హి సెడ్ ప్లీజ్ కమ్ అలాంగ్ హి సెడ్.
0: దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.
1: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై.
0: తల నిమిరాడు.
1: అండ్ హి ప్యాటెడ్ హిమ్.
0: భుజాలు నిమిరాడు.
1: అండ్ ఆల్ టచ్డ్ హిస్ షోల్డర్స్.
0: ఇంత కాలం కోసం కాచుకున్నాను నాయన.
1: ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యు సో లాంగ్
0: అని అనేక విధములుగా అతన్ని చక్కగా ముచ్చట్లాడి లోపలికి వెళ్లి భోంచేసి రాపో.
1: He spoke to him for a long time and asked him to have his food and return.
0: సరి అప్పటి నుంచి ఈ పిల్లవాడిపైన వెంకుసాకు ప్రేమ అధికమవుతూ వచ్చింది.
1: వెంకుస హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దిస్ బాయ్.
0: ఈ ప్రేమను చూచి ఇంకా ఉండినటువంటి విద్యార్థుల్లో గుసగుసలు ప్రారంభమైంది.
1: అదర్ స్టూడెంట్స్ స్టార్టెడ్ విస్పరింగ్ ఆన్ దిస్.
0: మేము ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నామే, మా వైపును చూడటం లేదే, మాతో మాట్లాడటం లేదే, అప్పటికప్పటికే వచ్చాడు, ఈ పిల్లవాడితో ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత ప్రేమను చూపుతున్నాడు అని వీళ్ళలో వీళ్ళ కొంత కలతలు జరిగింది.
1: ద అదర్ బాయ్ స్టార్టెడ్ టాకింగ్ లైక్ దిస్ బాయ్ హూ హావ్ బీన్ హియర్ ఓవర్ ఇయర్స్ బట్ హి నెవర్
0: లుక్డ్ అట్ హర్. కొంతమంది మంచి అభిప్రాయాన్ని అందించారు, ఏమో అతని అదృష్టము, అతని జన్మాంతర సుకృతము అని కొంతమంది అన్నారు.
1: సమ్ సెడ్ ఇట్స్ ఆల్ హిస్ గుడ్ ఫార్చ్యూన్ గుడ్ లక్.
0: కొంతమంది ఆ పటేల్ ధనవంతుడు, అతని దగ్గర నుంచి ఏమైనా డబ్బు వస్తుంది అనుకుని ఏమైనా ఆశిస్తున్నాడు ఏమో అని మరి కొంతమంది విద్యార్థులు అన్నారు.
1: సమ్ స్టూడెంట్స్ సెడ్ దట్ పటేల్ ఇస్ ఎ రిచ్ మ్యాన్ పర్హాప్స్ వెంకూస ఇస్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ హిమ్.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒకటి ముండే ముండే మతిర్ భిన్న, తలలు వేరు వేరైనప్పుడు తలంపులు వేరు వేరుగానే వస్తుంటాయి.
1: యాజ్ ద హెడ్స్ వేరీ థాట్స్ ఆల్సో వేరీ.
0: దీనిని తమిళ్లో కూడా చెప్తారు.
1: దిస్ ఇస్ సెడ్ ఇన్ తమిళ్.
0: ఎందుకంటే యద్భావం తద్భవతి సంస్కృతం ఇది.
1: ఇన్ సాంస్క్రిట్ ఇట్ సెడ్ యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది కాన్సిక్వెన్స్.
0: భావములు కొద్దీ కూడా మన యొక్క ఊహలు బయలుదేరుతుంటాయి.
1: వీ స్టార్ట్ ఇమాజినింగ్
0: లోకో భిన్న రుచి,
1: టేస్ట్ డిఫర్.
0: వారి వారి టేస్ట్ ని బట్టి ఈ యొక్క తెలివితేటలను వేస్ట్ చేసుకుంటారు.
1: బికాజ్ బేసింగ్ ఆన్ దేర్ టేస్ట్ దే వేస్ట్ దేర్ ఇంటెలిజెన్స్.
0: దినదినానికి ఈ వెంకుసాకు ఈ బాబాకు సాహసాన్ని సంబంధం అధికమవుతూ వచ్చింది.
1: వెంకుస అండ్ బాబా దే ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంటిమేట్ డే బై డే.
0: ఒకనాడు
1: వన్ డే
0: పిక్లారా అనేటువంటి అడవికి ఇద్దరు వెళ్లిపోతున్నారు.
1: వన్ డే దే ఆర్ ప్రొసీడింగ్ విత్ ఫారెస్ట్ బై నేమ్ పిక్లారా.
0: పోయిన తర్వాత ఈ పిల్లలంతా ఒక ప్లాన్ వేశారు.
1: ఇన్ ద మీన్ టైమ్ ద అదర్ బాయ్స్ ప్లాన్డ్.
0: ఇప్పుడు సరి అయినటువంటి సమయం ఇది.
1: దిస్ ఇస్ ద రైట్ టైం.
0: ఈ పిల్లవాడిని చంపాలి అని ప్రయత్నం చేశారు.
1: దే వాంటెడ్ టు కిల్ దిస్ బాయ్.
0: అప్పుడు గాని ఈ వెంకుస మన పైన ఒక ప్రీతిని చూపడనుకున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ దెన్ దే థాట్ దట్ వెంకుస విస్ లవ్ దెమ్.
0: అక్కడికి నడిచి నడిచిపోయారు.
1: దే వాక్ ద డిస్టెన్స్.
0: ఆ యొక్క ఒక గుడిసె ఉంటే గుడిసె ప్రక్కన కూర్చున్నారు అలసి.
1: యాజ్ దే వర్ వెరీ మచ్ టైర్డ్ దే ఆర్ సిట్టింగ్ బై ది సైడ్ ఆఫ్ ఎ హట్ నియర్ బై.
0: ఈ ఐదు ఆరు మంది పిల్లలు ప్లాన్ వేశారు.
1: 5 to 6 బాయ్స్.
0: ఇది పూర్వమే ముందుగానే మాస్టర్ ప్లాన్ వేసుకుని ఉన్నారు.
1: దేర్ వాజ్ మాస్టర్ ప్లాన్ రెడీ ఈవెన్ ఎర్లియర్.
0: ఒక ఇటుక తీసుకున్నారు. పెద్దగా విసిరాడు ఒక మంచి పెద్ద బలవంతుడైన విద్యార్థి.
1: ఫెలో విత్ స్ట్రెంగ్త్
0: సూటిగా బాబా శిరస్సుకు వచ్చేట్టుగా కనిపించింది.
1: అండ్ ది బ్రిక్ స్టార్టెడ్ టైట్ అప్రోచింగ్
0: బాబా. ప్రాణము ఈ మహానస్పతికి వెంకుసాకు.
1: వెంకుస లవ్స్ బాబా వెరీ మచ్.
0: తక్షణ దాన్ని తన శక్తితో ఆ ఇటుకును తన వైపును తిప్పుకున్నాడు.
1: ఇమీడియట్లీ డైరెక్టెడ్ ది బ్రిక్ టువర్డ్స్ హిమ్.
0: అనగా ఎట్లా? బాబాకు ముందుకొచ్చి నిలుచుకున్నాడు. ఇక్కడ
1: మీనింగ్ హి స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబా.
0: బాబాకు తగలవలసినటువంటిది వెంకుసాకు తల ఎట్టలేదు.
1: ద స్టోన్ దట్ షుడ్ హావ్ హిట్ ద బాబా ఇట్ హాడ్ యాక్చువల్లీ హిట్ ద వెంకుస.
0: తక్షణమే రక్తం కారుతూ వచ్చింది.
1: బ్లడ్ స్టార్టెడ్ బ్లీడింగ్.
0: అప్పుడు బాబా కట్టుకున్నటువంటి ఒక దీంతో పించి దాన్ని తలకు కట్టాడు.
1: బాబా ఇమీడియట్లీ టోర్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ of that what he was wearing.
0: ఈ విధంగా ఇరువురు కూడా ఈ రక్తాన్ని చూస్తుంటూ బాబా ఏం స్వామి గురుజీ నీకు ఇట్లా తగిలింది అని ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే ఆ పిల్లవాళ్ళు ఇద్దరు పరిగెత్తి వచ్చారు ఒక డెడ్ బాడీని తీసుకుని.
1: When they were talking about this blood that has been bleeding at the time, the rest of the boys came there.
0: ఎవరు ఆ డెడ్ బాడీ?
1: They brought the dead body. What is that?
0: బాబాను కొట్టడానికి ఎవరు ఇటుకు వేశారు వాడే చనిపోయాడు తక్షణమే.
1: That boy who had pelted stone, said Baba, that boy died. Never ruin, you will be ruined. If you accuse anybody, you will be committing a sin. You can never escape from that sin. The so-called others are not others, they are divine.
0: కనుకనే తక్షణమే తీసుకుని వచ్చేటప్పటికి గురుజీ మా దోషాన్ని క్షమించమని పాదాలపైన వేశారు.
1: They sought pardon and they fell at his feet with the Guruji.
0: అప్పుడు వెంకుస చెప్పాడు.
1: Then Venkusa said,
0: నాయన నేను వృద్ధాన్ని అయిపోయాను, వృద్ధుణ్ణి అయిపోయాను.
1: I am old.
0: నా యొక్క సర్వస్వం కూడాను ఈ యొక్క పిల్లవాడే అని ప్రేమిస్తున్నాను.
1: I consider this boy as my life.
0: కనుక ప్రేమ, నిర్మలమైన ప్రేమ ఎక్కడ ఉందో అక్కడనే మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ ఇంకొకరు దీన్ని రక్షించలేరు.
1: ఇట్స్ ఓన్లీ ప్యూర్ లవ్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ, నథింగ్ ఎల్స్.
0: ఈ మాట వినేటప్పటికి బాబా పాదాలపైన వేశారు ఆ చనిపోయిన పిల్లవాడిని.
1: అండ్ దే జస్ట్ కెప్ట్ దిస్ డెడ్ బాడీ ఆఫ్ దిస్ బాయ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ బాబా.
0: బాబా పక్కున నవ్వాడు.
1: బాబా స్మైలింగ్.
0: ఎందుకు నవ్వాడు? మాకు చంపాడే, చంపడానికి ప్లాన్ వేసినటువంటి వాడు చచ్చినాడేని ఆనందంతో కాదు.
1: Not that out of joy that the fellow who pelted stones died.
0: Tetavarshamuladaka mitamu jeppirikani nammarada mata nemmanamuna.
1: Though 100 years lifespan is prescribed, you cannot believe it. You should never believe this statement.
0: Purano,
1: either village,
0: adavino,
1: forest,
0: udaka madhyambuno,
1: midst of water,
0: yekkudo vida cheri erukaledu.
1: When the body drops, nobody can decide.
0: Balyamando,
1: young
0: leka prayamando,
1: youth
0: leka mudimiyando,
1: or old age
0: leka musaliyando,
1: or old advanced age,
0: yekkudo vida cheri erukaledu.
1: When one would die, nobody can say.
0: Idantha kodunu deham yokka lakshanalu ivi ani haasyanga navvinadu.
1: He was smiling because that's quite natural.
0: ఆ చిన్న వయసునకే అట్టి పరమ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు.
1: Baba realized this truth at his that tender age itself.
0: కాని బాబాకు వయసు అక్కర్లేదు.
1: But Baba is beyond age.
0: తనకు మొదటి నుంచే తెలుసు.
1: He knows from the beginning.
0: ఎందుకంటే సమస్త సృష్టిని హస్తమునందుంచుకున్నటువంటి.
1: Because every creation, everything is in his hands.
0: తక్షణమే మీకు ఏం కావాలనుకుని వచ్చారు? ఈ డెడ్ బాడీ రేపటి దినం, ఇతను నేడు, రేపటి దినం మీరు.
1: He said, what for have you come here? What shall I do with this dead body? No one is permanent.
0: అప్పుడు ఆ పిల్లలు చెప్పారు, మేము ఈ తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి?
1: What reply should we give to our parents?
0: అప్పుడు బాబా చెప్పాడు, జరిగింది చెప్పండి అన్నారు.
1: బాబా said, tell the truth what had
0: happened. జరిగింది చెప్తే అవమానము.
1: It's a matter of shame to tell the truth.
0: జరగంది చెప్తే అసత్యము.
1: They cannot tell that what had not happened. It's false.
0: కనుక అసత్యాన్ని చెప్పమని బాబా చెప్పలేదు.
1: బాబా never asked them to tell
0: the truth. అవమానం జరిగించాలని కూడా బాబా కోరలేదు.
1: బాబా doesn't want them to be humiliated.
0: ఏమిటి?
1: What is to be done? What do you want?
0: ఈ పిల్లవాడిని బ్రతికించండి.
1: And they bring back to life this boy.
0: తక్షణమే తాను ఆ పిల్లవాడి యొక్క తలను తన తొడపైన పెట్టుకున్నారు. తల నిమురుతూ ఉన్నాడు. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభిక్షం ప్రదం దేవం సాయినాథం నమామిహం. పత్రిగ్రామ సముద్భూతం, నేను పత్రిలో పుట్టినటువంటి వాణ్ణి.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ పత్రి విలేజ్.
0: పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం, ఇప్పుడు ఉండేటువంటిది ద్వారకామాయిలో ఉన్నాను.
1: ద ప్రెసెంట్ ప్లేస్ ఇస్ ద్వారకామాయి.
0: భక్తాభిష్టం ప్రదం దేవం, మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇప్పుడు పూనుకుంటున్నాను.
1: ఐ హావ్ డిసైడెడ్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
0: భక్తాభిష్టం ప్రదం దేవం సాయినాథం నమామ్యం. సాయినాథంకి శరణ దొచ్చండి అన్నాడు.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు సాయినాథ.
0: అప్పుడు అందరూ పాదాలపైన, తక్షణమే ఆ పిల్లవాడు లేచాడు.
1: ఆల్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్. దెన్ దిస్ బాయ్ గాట్ అప్.
0: అప్పటి నుంచి,
1: సిన్స్ దెన్,
0: బాబా యొక్క ప్రభావ ప్రచారములన్నీ కూడాను లోకంలో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: సిన్స్ దెన్ బాబా ఇస్ నోన్ ఎవ్రీవేర్, హిజ్ రెప్యుటేషన్ నేమ్.
0: కనుక ఈ జగత్తునందు సత్యం అనేటువంటిది ఎంతో కనిపించకుండా ఉంటుంటుంది.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఇస్ ట్రూత్ ఇన్ ఎ హిడెన్ వే.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనం నివసించేటువంటి ఈ భూమి అందు సర్వత్రా జలం ఉంటుండాలి.
1: దిస్ అర్త్ యు ఫైండ్ ది వాటర్ ఎవ్రీవేర్.
0: ఒక చోట చాలా లోతుగా ఉండవచ్చు, ఒక చోట చాలా పైన మనకు లభ్యం కావచ్చు.
1: వాటర్ మే బి ప్రెసెంట్ ఇన్ ది గ్రేట్ డెప్త్స్ ఆఫ్ ద గ్రౌండ్.
0: కానీ జలం లేనటువంటి భూమి ఎక్కడ కనిపించదు.
1: బట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఫ్రమ్ ద డెప్త్ యు డోంట్ సీ.
0: ఆ జలం మనకు కావాలంటే ఎట్లా?
1: హౌ టు డ్రా దట్ వాటర్?
0: జలం మన కంటికి కనిపించడం లేదు.
1: యు డోంట్ సీ.
0: కానీ జలం ఉంది.
1: బట్ దేర్ ఈస్ వాటర్.
0: ఏమి చేయాలి?
1: వాట్ ఈస్ టు బి డన్?
0: ఆ జలమునకు మన దృష్టికి మధ్యనున్నటువంటి మట్టిని తీసివేయాలి.
1: We have to remove all the mud
2: that appears between that water and you.
0: మట్టి తీసివేస్తు వస్తే జలం కనిపిస్తుంది.
2: If we go on removing all the mud on the way, you find the water.
0: అజ్ఞానము.
2: That mud is ignorance.
0: మట్టియే అహంకారము.
2: Ego.
0: మట్టియే అసూయ.
2: This mud of jealousy.
0: ఈ మట్టియే రాగము.
2: This attachment.
0: ఈ మట్టియే ద్వేషము.
2: A hatred.
0: సర్వము ఈ మట్టియే.
2: Everything is mud only.
0: అంతా మట్టి నుంచి పుట్టినటువంటిది.
2: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్
0: అంతా మట్టిమయమే.
2: ఎవ్రీథింగ్ ఇస్
0: మన దేహమే మట్టిమయము.
2: ద బాడీ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్ మట్.
0: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము పురాణి కోటికిన్.
2: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద మ్యాన్ కైండ్ టు రిటర్న్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: చిన్న ఉదాహరణము.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పాట్ నీ చేతిలో ఉంది, మట్టి పాట్.
2: యూ హావ్ గాట్ ఎన్ ఎర్దన్ పాట్ ఆన్ హ్యాండ్.
0: ఆ పాట్తో పాటు నీవు నీళ్లు తీసుకుపోతున్నావు.
2: యూ ఫెచ్ వాటర్.
0: వంటలు చేసుకుంటున్నావు.
2: అండ్ యూ కుక్.
0: ఇంకా అనేక రకమైనటువంటి పదార్థాలు దాంతో నిల్వ చేస్తున్నావు.
2: యూ ఆల్సో స్టోర్ మెటీరియల్.
0: కానీ నీవు నీరు తీసుకుని పోతుంటే చేయి జారి కింద పడిపోయింది.
2: యాజ్ యూర్ క్యారింగ్ వాటర్ ఆన్ వన్ డే, దిస్ పాట్ డ్రాప్డ్ ఆన్ ద గ్రౌండ్.
0: కిందకి ముక్కలు ముక్కలు అయిపోయింది.
2: ఇట్ బ్రోక్ టు పీసెస్.
0: దాన్ని తీసుకుని పోతావా నీవు?
2: కెన్ యూ క్యారీ ది పీసెస్?
0: అక్కడే వదిలేస్తావు.
2: యూ హావ్ టు లీవ్ దెమ్ దేర్.
0: ఆ వదిలేసినప్పుడు ఏమైపోతుంది?
2: దెన్ వాట్ హ్యాపెన్స్?
0: దానిపైన కార్లు, బస్సులు, లారీలు, మనుషులు అందరూ నడిచిపోవటం వల్ల ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు అయిపోయి కట్టకబెట్టి మట్టిగా మారిపోతుంది.
2: యాజ్ ద కార్స్ అండ్ ద లారీస్ అండ్ యూ అండ్ ఐ స్టార్ట్ మూవింగ్ ఓవర్ దాట్, దే గెట్ బ్రోకెన్ టు ఫర్దర్ పీసెస్, స్మాలర్ పీసెస్.
0: ఎక్కడ నుంచి వచ్చింది?
2: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్?
0: మట్టి నుంచి వచ్చింది.
2: దిస్ ఓన్లీ అవుట్ ఆఫ్ మట్టి.
0: కట్టకబెట్టి ఏమైంది? మట్టిగా పోయింది.
2: సో ఇట్ వాస్ మట్ ఇన్ ద బిగినింగ్ అండ్
0: అల్టిమేట్లీ. ఒక విత్తనం భూమిలో నాటావు.
2: You have sown a seed in the ground. There germinated a plant. It has grown the tree. The tree has branches. Branches have lakhs and lakhs of leaves. And they have flowers. And these flowers transform into unripe fruits. What are they actually? The leaves and the unripe flowers and the flowers, the bud and the fruit, what are they?
0: Anta mattiye.
2: Everything is mud only.
0: Bhinna roopalu gaani kanipistunnayi kaani anta matti mayame.
2: They have different forms as you find it, but everything is mud.
0: అదే విధంగా ఈ జగత్ అంతా ఒక్కటే కట్టకడపటికి రూపనామములు భిన్న భిన్నంగా కనిపించినప్పటికీ మట్టి మట్టే.
2: Though the names and forms vary,
0: మట్టి గల్పును జన్మంబు మానవుండు.
2: And man ruins his life and becomes mud ultimately. He has come out of the mud.
0: Ettu vachinadu matti nunchi.
2: How does he come?
0: Oka chinna udaharanamu.
2: A small example.
0: Manu oka manta vesukunnam chali kosamani.
2: Supposing you have got the fireplace.
0: Winter. Konni chettalu tetchukunnam manta vesukunnam.
2: Your fireplace there being winter.
0: Yetti manta.
2: As is the fire.
0: Atti poga.
2: As is the fire, so
0: yetti pogano.
2: Is the smoke. As is the smoke,
0: atti megham.
2: So is the cloud.
0: Yetti megham.
2: As is the cloud,
0: atti varsham.
2: So is the rain.
0: Yetti varsham.
2: As is the rain,
0: atti panta.
2: So is the crop.
0: Yetti pantano.
2: As is the crop,
0: atti vanta.
2: So is the preparation.
0: As is the food, megham.
2: So is the body.
0: కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పంట నుంచి, మన తిన్నటువంటి ఆహారం నుంచి ఈ దేహాలు పుట్టున్నాయి.
2: So everything is the result of the food that we have partaken.
0: కనుకనే ఫుడ్ నుంచి వచ్చింది ఇది, మట్టి నుంచి వచ్చింది ఇది, మట్టిలో కరిపోతుంది. ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచినే వచ్చింది.
2: యూ డ్రా గెట్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ దిస్ మడ్, అల్టిమేట్ ది బాడీ గోస్ బ్యాక్ టు ది మడ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మహనీయులే దేహాన్ని త్యాగం చేసి దైవాన్ని విశ్వసించి నిజమైనటువంటి దేహిని ఆరాధిస్తూ వచ్చారు.
2: ద సెయింట్స్ అండ్ సీయర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్, they have sacrificed their body and sustained in
0: the spirit of divinity. Ayyadi nenu cheppatam ledhu.
2: Bhagavan never wants you to sacrifice your body.
0: Ninnanta varaku deenni kaapadukondi chakkaga.
2: You have to protect and maintain.
0: Sadvinayogam cheskondi.
2: Make proper use of it.
0: Sanmargamlo praveshapettandi.
2: See that it goes along the right path.
0: Sattini andukondi.
2: Get a good name.
0: Saduddeshamto neevu jeevinchandi.
2: Lead the life with good thoughts and
0: deenni chakkani. Antakuni chetilo katti unte andar pranalu teestadu.
2: If a person, the murderer, has got a knife on hand, he will kill everybody.
0: Doctor chetilo katti unte rogani nivaran chestadu.
2: But a doctor with his knife will cure the disease.
0: Kabatti katti dosham kadadi.
2: No mistake with the knife.
0: Danni pattina vaani dosham unda.
2: Is the one, the holder, the mistake lies with him.
0: Bazaar lo poye samayalo kottukottu vaadu ఒక్కొక్క బీడీ కొట్టువాడో లేకపోతే ఫోటోలు కొట్టువాడో ఒక మంగల్ కొట్టువాడో ఒకరు కోరి పోట్లాడుకొని కొంచెం కొట్లాడుతున్నారు.
2: Along the street, there are so many shops over there and they started fighting one day.
0: ఏదో చిన్నగా కొంచెం చేతిపైన ఒక కొంచెం కట్ల రాసుకుంది కత్తి.
2: There is a slight cut there.
0: తక్షణమే పోలీస్ వస్తాడు, ఈ కేసును రిజిస్టర్ చేస్తాడు, వాడిని కొండ పోయి జైల్లో వేస్తాడు.
2: ఇమీడియట్లీ పోలీస్ కమ్స్ దేర్ అండ్ రిజిస్టర్ ద కేస్ అండ్ పుట్ హిమ్ ఇన్ ప్రిజన్.
0: చిన్నది రక్తం కూడా అంత కనిపించడం లేదు.
2: నాట్ దట్ మచ్ ఆఫ్ బ్లడ్ ఇస్.
0: దానికి ఇంత పెద్ద పోలీస్ కేసుగా వచ్చింది.
2: బట్ ఏ బిగ్ పోలీస్ కేస్ ఇస్ రిజిస్టర్.
0: కారణం ఏమిటి?
2: వై?
0: వీడికి కత్తితో కొట్టే అధికారం లేదు.
2: హి హస్ నో రైట్ టు హోల్డ్ ద నైఫ్.
0: ఒక డాక్టర్ ఉన్నాడు.
2: ఏ డాక్టర్ ఇస్ దేర్?
0: అయ్యా రేపటి దినము 9 గంటలకు మీ పొట్టకు వస్తాను, ఆపరేషన్ చేస్తాను అని ఇచ్చాడు, డిక్లేర్ చేశాడు.
2: డాక్టర్ డిక్లేర్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు ఆపరేట్, ఐఎమ్ గోయింగ్ టు కట్ యువర్ స్టమక్ విత్ దిస్ నైఫ్.
0: బంధువులు మిత్రులు అందరూ వచ్చేసారు.
2: ఆల్ రిలేషన్స్ ఫ్రెండ్స్
0: ఆపరేషన్ రూమ్ లో తీసుకెళ్లారు.
2: ద బాడీ ఇస్ టేకెన్ టు ఆపరేషన్ థియేటర్.
0: కోశాడు బాగా.
2: Yes, cut the stomach.
0: అంతా కోశాడు. ఆ దోషం ఏమిటో నివారణ చేశాడు, కుట్లు వేశాడు, ఇంటెన్సికేషన్ లో పెట్టేసేసాడు.
2: And then the operation is conducted successfully, stitches are over, and the body is kept in the intensive care unit. And everything is rectified.
0: చూచారా, చిన్నగా కొంచెం ఖర్చు పడేటప్పటికి వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. 20 inches కోసినటువంటి డాక్టర్ కూడా ఎందుకు పెట్టకూడదు?
2: A slightest simple cut, for that reason a fellow is imprisoned.
0: డాక్టర్ మంచి చేశాడు.
2: Doctor has done good.
0: కానీ వాడు చెడ్డ చేశాడు.
2: బట్ వాట్ హస్ డన్?
0: చేసిన పనుల్లో ఉంటుందా మంచి చెడ్డలు?
2: సో ఇట్ ఇస్ ఓన్లీ వర్క్ దట్ డిసైడ్.
0: హనుమంతుడు,
2: హనుమాన్
0: వెళ్ళాడు.
2: హి వెంట్ దేర్.
0: సీతాన్వేషణ కోసం లంకలో ప్రవేశించాడు.
2: హి వెంట్ దేర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీతా.
0: దంతశాలలు వాడమేడలు దంతు చేసిన దంతవనను కాంతకేళి గృహములర్శను అని సంత సమ్మున వీధి వీధులు.
2: హి వెంట్ రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
0: దంతశాలలు వాడమేడలు రంతు చేసడి ధనుజవర్ణను కాంతకేళి గృహంబులర్సెను అన్నింటికీ అగ్గిపెట్టాడు.
2: Yes, set everything on fire, all the mansions, the palaces, everywhere.
0: రాత్రంతా పట్ట పగులు వలె కనిపిస్తుంటుంది లంక.
2: That pitch dark night appeared to be as though it is bright.
0: కానీ అట్టి హనుమంతుని కూడాను హనుమంతుడు మహానుభావుడు అని నమస్కారం చేస్తున్నారు.
2: బట్ వీ డూ నమస్కార్ టు హనుమాన్ హు హస్ సెట్ లంక ఆన్ ఫైర్.
0: అతను చేసింది మంచిది.
2: బట్ హి హస్ డన్ గుడ్.
0: దుర్మార్గులను ఇన్ని విధాలుగా హింసించాడు.
2: And he has put these wicked people to suffering.
0: అది ఒక చిన్న పిల్లవాడు అమాయకుడు దోవలో పోతే పోతూ బీడు దాగి చేసి ఒక కుప్ప పైన వేస్తే ఆ కొట్టం అంటుకుంది.
2: On the other hand, an innocent boy, while smoking his bidi or cigar, just throws it on a heap of grass.
0: హట్టు అంటుకునేటప్పటికి వీడు హట్టును కాల్చేసాడని వీడిని అందరూ పట్టుకుని బాధించారు.
2: Everybody will catch hold of this boy.
0: మంచిని కాల్చిన వాడు ఈ పిల్లవాడు, చెడ్డని కాల్చింది హనుమంతుడు.
2: ఇట్ వాజ్ ఓన్లీ హనుమాన్ హూ హాస్ పుట్ ఆన్ ఫైర్ ద బ్యాడ్.
0: కనుక మనలో ఉండినటువంటి చెడ్డని కాల్చండి.
2: సో లెట్ అస్
0: దుర్గుణములు,
2: దురాలోచనలు, దుర్బుద్ధులు,
0: దుశ్చింతలు, అనసూయలు, అసూయలు, క్రోధములు, తాపములు ఇవన్నిటినీ కాల్చివేసేయండి.
2: లెట్ అస్ బర్న్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ప్లాన్స్, బ్యాడ్ థింగ్స్.
0: సద్గుణము, సదాచారము, సత్ప్రవర్తన, సత్శీలము ఇలాంటి దానిని పెంచండి.
2: లెట్ అస్ డెవలప్ గుడ్ క్యారెక్టర్, గుడ్ ఫీలింగ్, గుడ్ సెంటిమెంట్.
0: అప్పుడు కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
2: దెన్ యూ విల్ బి ఐడియల్ స్టూడెంట్స్.
0: ఒక కోతికి అంత ఘనకీర్తి వచ్చింది.
2: ఏ మంకీ కుడ్ గెట్ దట్ గుడ్ నేమ్.
0: వాని పేరేమిటి? వానరా.
2: నేమ్ ఈజ్ వానరా.
0: వానరా,
2: వానరా.
0: చూసావా? వానరా, మూడక్షరాలు.
2: వానరా, 3 letters.
0: మానవునికి వా తీసేశారు వీడు. నారాయణాడు.
2: Human being has got only nara without va.
0: ఎందుకు అతను వానరుడు? వాలముంది కాబట్టి వానరుడు అన్నారు.
2: Why is he vanara? Va means వాలము, tail.
0: మీకు వాలం లేదు కాబట్టి నర అన్నారు.
2: Since you have no వాలము, tail, you are nara.
0: కానీ తోక పోయింది, కానీ బుద్ధులు ఇంకా పోలేదు.
2: Though tail is not there, but the attitude of a monkey is still persisting.
0: ఎప్పుడు తోక పోయిందో అప్పుడు బుద్ధులు కూడా పోవాలి.
2: The moment there is no tail,
0: వానర కుక్యములు అన్ని కూడా పోవాలి.
2: We should give up all monkey habits.
0: నర కుక్యములు రావాలి.
2: We should only
0: నర జీవితాన్ని జయించాలి.
2: We should conquer
0: నర జన్మాన్ని సార్థకం చేసుకోవాలి.
2: We should redeem our lives, human life.
0: ఆదర్శవంతమైనటువంటి మహర్షులు ఆనాది కాలం నుండి భారతదేశంలో ప్రచార ప్రబోధన సరుపుతూ వస్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ ది సీక్రెట్ టీచింగ్ గివెన్ టు మ్యాన్ కైండ్ బై ది సెయింట్స్ ఆఫ్ దోస్ డేస్.
0: కనుక మనము నరులము, వానరులు కాదు.
2: వీఆర్ నరాస్ హ్యూమన్స్, నాట్ వానరా.
0: శివదేవాలయానికి వెళ్ళండి.
2: యు గో టు ఎనీ టెంపుల్,
0: శివుడు అక్కడ ఉంటే దానికి ఎదురుగా నంది ఉంటుంటాడు.
2: దేర్ ఇన్ శివ టెంపుల్ ఇన్ ఫ్రంట్ యూ ఫైండ్ ఎ బుల్, నంది.
0: బుల్, నంది.
2: నంది
0: మొట్టమొదట అక్కడ శివదేవాలయానికి పోయిన వాళ్ళంతా నందికి నమస్కారం చేసుకుని ముందు లోపలికి వెళతారు.
2: ఫస్ట్ యూ డూ నమస్కార్ టు నంది ద బుల్ అండ్ దెన్ గెట్ ఇన్ టు శివాస్ టెంపుల్.
0: ఎందుకోసం ఈ ఎద్దుకు నమస్కారం చేయాలి?
2: వై షుడ్ డూ నమస్కార్ టు నంది బుల్?
0: అనగా దాని దృష్టి దైవం వైపు ఉంటుండాలి.
2: బికాస్ ద బుల్ హాస్ కాన్సన్ట్రేటెడ్ ఇట్స్ అటెన్షన్ ఆన్ శివ.
0: వైపు చూడటం లేదు.
2: ఇట్ డజంట్ లుక్ హిదర్ అండ్ థిదర్. దాని
0: దృష్టి అంతా ఈశ్వరుని పైనే పెట్టింది.
2: ఇట్ కాన్సన్ట్రేటెడ్ ఇట్స్ ఆన్ ఈశ్వర. కనుక సత్ దృష్టి
0: కలిగినటువంటిది కాబట్టి అనిమలైన కూడాను దానికి వందనం వచ్చేసింది.
2: యాజ్ దిస్ బుల్ హాస్ గాట్ గుడ్ లుక్స్, వి వర్షిప్ ఇట్ ఆల్సో.
0: మన దృష్టి దైవం వైపు పెట్టినప్పుడు మనము ఒక ఆదర్శ పురుషులుగానే రూపొందుతాము.
2: వెన్ అవర్ లుక్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్, వి బికమ్ ఐడియల్.
0: రామునకు హనుమంతుడు సేవకుడు.
2: హనుమాన్ ఇస్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
0: ఏ పని చెప్పినప్పటికీ కాదు, అవును, లేదు అనేటువంటి పదమే అతనికి రాదు.
2: హి నెవర్ సెడ్ నో ఆర్ ఎస్, నెవర్ క్వశ్చన్డ్.
0: రామును చూస్తే హనుమంతుడు ఎంత దీనుడుగా నిలుస్తాడు.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ ఇస్ వెరీ వెరీ హంబల్.
0: ఇత్త కట్టుకోడు,
2: ఇస్ వెరీ వెరీ హంబల్.
0: దీనుడు,
2: హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ వెరీ లో.
0: రావణుడి దగ్గరికి పోయేటప్పటికి ధీరుడు.
2: బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రావణ ఇస్ ధీర,
0: చట్టవాణి దగ్గర ధీరుడై నిలిచాడు.
2: బిఫోర్ బ్యాడ్ ఫెలో ఇస్ ధీర,
0: ధీరుడై నిలిచాడు.
2: వేర్ ఎస్ బిఫోర్ రామ ఇస్ దీన, వెరీ హంబల్.
0: అందువల్లనే హనుమంతుణ్ణి నీవు సీత అన్వేషణకు పోయిరామని చెప్పాడు.
2: దేర్ఫోర్ హనుమాన్ ఇస్ అసైన్డ్ దిస్ టాస్క్ టు గో ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కానీ హనుమంతుడు ఏమాత్రము సందేహానికి అవకాశం ఇవ్వలేదు.
2: బట్ హనుమాన్ నెవర్ డౌట్.
0: దైవాజ్ఞ,
2: ఇట్స్ గాడ్స్ కమాండ్.
0: ఆ శక్తి నాకు ఇచ్చే, నాకు చెప్పిన వాడు ఆ శక్తి కూడా తానే ఇస్తాడు.
2: ద వన్ హూ కమాండెడ్ మీ విల్ గివ్
0: మీ ది విశ్వాసం. ఆ యొక్క హనుమంతునకు,
2: హనుమాన్ హస్ గాట్ దట్ టైప్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫెయిత్.
0: కోతిని ఇన్ని మైళ్ళ దూరం లంకను దాటాలని, ఈ సముద్రాన్ని దాటాలని నా చేత కాదే, ఎందుకోసం నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడు రాముడు అని ఏమాత్రము విచారం చేయలేదు.
2: హీ నెవర్ వరీడ్, వాట్ ఈస్ ఇట్ దట్ హీ హస్ సెంట్ మీ సో లాంగ్, ఐ హావ్ టు క్రాస్ సో మెనీ మైల్స్ హియర్, హూ కెన్ ఐ ఎవర్ రీచ్.
0: ఆజ్ఞ చేసిన రాముడు శక్తిని కూడా తానే ఇస్తాడు.
2: రామ హూ కమాండెడ్ విల్ గివ్ ది నీడెడ్ స్ట్రెంగ్త్.
0: నీ ఆజ్ఞను శిరసా వహించడమే నా యొక్క ప్రధాన ప్రమాణము.
2: I will follow your command, that is my life, most important.
0: నమస్కారం చేశాడు.
2: He did namaskar.
0: వెళ్ళాడు.
2: And he started.
0: అనగా ఏమిటి? అంత విశ్వాసం, గాఢ విశ్వాసము.
2: He has got an intense faith, strong faith.
0: అయ్యో ఇలాంటిది ఎట్లా చేసేది, ఇలాంటి చేస్తానో చేయను, నాకు శక్తి ఉందో లేదు, నేను ఏ విధమైనటువంటి పరిస్థితికి పోతాను అని ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు.
2: He never doubted whether he would be successful or not, whether he would be able to accomplish or not.
0: కానీ ఈనాటి ప్రజలంతా కూడాను,
2: therefore people even today,
0: మంచి మాట వినరు.
2: They don't listen to good words.
0: మనసిచ్చి చెప్పినా
2: హోల్ హార్టెడ్లీ ఈవెన్ ఇఫ్ యూ గుడ్
0: మాటలట్లే చెవికి చేరు.
2: దే ఆర్ రెడీ టు హియర్ ఆల్ బ్యాడ్ థింగ్స్.
0: ఎట్టివారు నన్ను ఎరుగంగా నెత్తురా.
2: సచ్ పీపుల్ కెన్ దే ఎవర్ నో మీ.
0: ఎట్టి విద్య నుండి ఏమి ఫలము.
2: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్
0: ఎడ్యుకేషన్.
2: సచ్ పీపుల్
0: ఇట్టివారు నన్ను ఎరుగంగానే ఎత్తురా. ఎంత చదువు నుండి ఏమి ఫలము.
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్? డూ యూ థింక్ దట్ సచ్ పీపుల్ విల్ ఎవర్ నో మీ?
0: మంచి మాట వినరు.
2: దే డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్.
0: మనసిచ్చి చెప్పిన,
2: ఈవెన్ హోల్ హార్టెడ్లీ,
0: ప్రేమతో మనసుతో చెప్పినప్పుడు ఆ మంచి మాటలు వినరు.
2: విత్ లవ్ హోల్ హార్టెడ్లీ ఈవెన్ ఇఫ్ ఐ సే,
0: చెడ్డ మాటలంటే చెవిని చేరు.
2: ఆల్ బ్యాడ్ థింగ్స్ విల్ గెట్ ఇన్ టు ఇయర్.
0: సూటిగా వెళ్లిపోతాయి.
2: ఇట్ విల్ గో స్ట్రైట్.
0: ఆ చెవులో వెళ్లినటువంటి సూటిగా వెళ్లిన మాటలు హృదయాన్ని కుచ్చుకుంటాయి.
2: దే విల్ సడన్లీ గో స్ట్రైట్ ఇన్ యువర్ హార్ట్.
0: ఇలాంటి కలియుగ ప్రభావము ఇంతటి అనాగరికతగా ఉంటుండాలి.
2: దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఏజ్ కలి.
0: దీనిని నాగరికత అని పేరు.
2: వి కాల్ ఇట్ నాగరికత, సివిలైజేషన్.
0: సార్థకమైనటువంటిది కాదు.
2: ఇట్ నాట్ ద కరెక్ట్ నేమ్.
0: కలియుగం కాదు ఇది.
2: ఇట్స్ నాట్ కలి ఐదర్.
0: కలహయుగము.
2: ఇట్ ఇస్ కలహయుగ. కల్మషయుగము.
0: కల్మషయుగము.
2: ఇట్ ఇస్ కల్మష, పొల్యూటెడ్, ఫుల్ ఆఫ్ పాయిజన్.
0: కనుకనే ఇట్టి దీనిని మనము ఎంత సులభంగా సాధించాలి.
2: సో వీ హావ్ టు అకంప్లిష్ ఇట్. మై
0: ఎట్టి అతి సులభము.
2: హౌ వుడ్ యు సే ఇట్స్ ఈజీ?
0: భగవత్ ప్రేమకు పాత్రుడు కావాలి.
2: డిజర్వ్. ఎంతటి
0: ఘనకార్యమైనా మనం సాధించవచ్చు.
2: యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇది చేతం అవుతుంది, ఇది కాదు అనే సందేహానికి అవకాశం ఉంటుంది.
2: నెవర్ డౌట్ వెదర్ యుడ్ బి ఏబుల్ టు డూ ఆర్ నాట్.
0: కనుక ప్రేమకు పాత్రులు కావాలి.
2: సో రిసీవ్, బి ద రిసిపియెంట్
0: ఆఫ్ గాడ్స్ లవ్. పాత్రులు కావాలి.
2: హౌ?
0: ఆ ప్రేమ మీ యందు కూడా ఉంటుండాలి.
2: దట్ లవ్ ఈస్ విత్ ఇన్ యూ.
0: ఆ రెండు ప్రేమల యొక్క ఏకత్వానికి మనం ప్రయత్నం చేయాలి.
2: యూనిఫై, కంబైన్ బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ లవ్.
0: ఐ అండ్ యు ఆర్ వన్ అని.
2: That's what's the meaning. I and
0: rendu dehamulu okka pranam.
2: Bodies are two but one life.
0: Adi nijamainati adarsham.
2: That's a true ideal.
0: Adi ekatma sarvabhutaatma.
2: It is only one spirit atma present everywhere in all creatures.
0: Ekatma.
2: Only one atma.
0: Sarvabhutaatma.
2: It's present in all creatures.
0: Enta chakka untundadi.
2: How easy, how nice it is.
0: Sarvavedanta grandala saramanta.
2: The essence of all sacred important texts.
0: Okka vakyana cheppudu okka sari.
2: I'll tell you at one instance the essence of all the sacred texts.
0: Sarva Vedanta గ్రంథాలా సారమంత.
2: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ వేదాంత టెక్స్ట్
0: చెప్పుదు ఒక్కసారి.
2: అట్ వన్ ఇన్స్టెన్స్ ఇన్ వన్ సెంటెన్స్ ఐ విల్ టెల్ యూ.

0: ఆత్మ ఇన్ యూ ఇస్ భగవాన్ హిమ్సెల్ఫ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్
1: ఆత్మ భగవాన్ నేనే ఒకటే
0: ఆత్మ ఇన్ యూ అండ్ భగవాన్ ఆర్ వన్ అండ్ ద సేమ్
1: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవ్రీ వన్
0: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవ్రీ వన్
1: ఇట్టి తత్వాన్ని ఏనాడు కలుగుతుందో అప్పుడే ఇది ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది
0: ద మూమెంట్ యూ అండర్స్టాండ్ దిస్ ఎసెన్స్ వేదాంత
1: గ్రంథాల సారమంతా
0: దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్
1: ఒక్క వాక్యంలో నిలిచిపోయింది
0: ఇట్స్ ఆల్ కంటైన్డ్ ఇన్ వన్ సెంటెన్స్
1: అందరందున్నటువంటి ఆత్మ నీవు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నీవు
0: ది ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి ఈస్ వెరీ సేమ్ యాజ్ ఆత్మ ఇన్ యూ
1: వాడే దైవాన్ పొందడానికి అర్హుడవుతాడు
0: హీ ఓన్లీ డిజర్వ్స్
1: అప్పుడు దైవము అతనికే దాసుడైపోతాడు
0: అండ్ గాడ్ బికమ్స్ హిస్ సర్వెంట్
1: పూర్వమంతా కూడా భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తాడు
0: వాట్ వాస్ ది ఎర్లియర్ ప్రేయర్స్
1: దాసను దాసుడను కావలెనురా
0: ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్
1: నేని దాసులకు సేవనే చేయవలెరా
0: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్
1: దాసను దాసుడను కావలెనురా
0: ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్
1: సర్వెంట్స్ నేని దాసులకు సేవనే చేయవలెరా
0: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్
1: ఆలు బిడ్డలు కూడి వేళ వేళల యందు
0: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆల్
1: అందరి కుటుంబం అంతా కూడా చేరి ఒక్కతూరి వేళ వేళల్లో పడకూడదు మీ యొక్క సేవ చేసుకుంటే ఆ మా కుటుంబం అంతా కూడాను మీ యొక్క అర్పితమైపోతుంది
0: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ దే యాజ్ ఎ ఫ్యామిలీ యాజ్ ఎ గ్రూప్ యాజ్ ఎ హోమ్
1: అందువల్లనే భగవంతునికి భక్త పరాధీనుడు అన్నాడు
0: గాడ్ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు హిస్ డివోటీ
1: భక్తునికి ఆధీనుడు అయిపోతాడు
0: హీ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ఎ డివోటీ
1: ఒక్క నిమ్ము క్షణమైన కూడాను తాను ఏమాత్రం భక్తుని కోరంది ముందుగా ఒక అడుగు వేయడు
0: He will not proceed without asking
1: him. అంతటి సులభప్రీయుడు భగవంతుడు.
0: God is so simple and easy.
1: అంత చాలా ప్రసన్నుడైపోయేటువంటి వాడు.
0: He just appears in front of you.
1: వెన్ననైనా కాల్చాలంటే కొంచెం వేడి చూపించాలి.
0: To melt this butter you should show.
1: కానీ భగవంతునికి ఏ వేడి చూపనక్కర్లేదు.
0: But such heat is not necessary.
1: కరిగిపోతాడు, కదిలిపోతాడు, కరిగి ప్రవహిస్తాడు.
0: God melts, God moves and proceeds much there.
1: ఆ ప్రేమకి.
0: What for? For that love.
1: ప్రేమ ముదిత మనసే కహో

0: one may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. Vedantam Advaitamaniyu. Aneka Vidhamalainatuvanti Adarshamula Cheta, Adharamula Cheta, Shankarula Varu, Prachara Prabodhalu Salputu Vacharu.
0: Shankara propagated his doctrine and theory that Veda is dualism, while Vedanta is non-dualism, basing on so many evidences.
1: Veda Vedantamulu unnatuvanti yokka vyathyasamulu, manava shariramlo undinatuvanti angamulaku shariramulaku undinatuvanti vyathyasame.
0: The difference between Veda and Vedanta is same as difference between the various limbs and the body.
1: Kannulu, chevulu, mukku, noru, chetulu, kaalu, ivanni kudanu dehamunaku angamulu.
0: Eye, the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: Dehamulu samajamunaku angamu.
0: Body is a limb of the society.
1: Samajamu మానవతకు అంగము.
0: The society is a limb of the humanity.
1: ఈ మానవత్వము ప్రకృతికి అంగము.
0: Humanity is a part of nature.
1: ప్రకృతి పరమాత్మ అంగము.
0: Nature is a limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand its same relationship among the various limbs of the same body.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధములైనటువంటి వాదోపవాదం చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: There in Kashi, in the congregation or assembly of various scholars, many problems have been taken up and they argued
1: vehemently. నవ్వుతూ శంకర్ల వారు వాదే వాదే వర్జితే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కాని శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హి సెడ్, బై ఆర్గ్యూయింగ్ లైక్ దిస్ ఇస్ ఓన్లీ ఎనిమిటీ దట్ వుడ్ బి ద రిజల్ట్.
1: కనుక వాదం అనేటువంటి యొక్క నామము దీనికి సరి అయినటువంటి సార్థకం కాదు.
0: Therefore, argumentation is not the proper procedure.
1: సమస్యలు పరిహారం చేసుకోవటము మానవుని యొక్క ప్రధాన సమస్య.
0: The main problem lies in finding out a solution.
1: జీవితమంతయకును సమస్యల యొక్క తోరణంగానే రూపొందుతుంది.
0: Life is full of problems as such.
1: మానవుడు తన నిత్య జీవితములో చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిది కనిపించదు.
0: In fact, there's no time left without anxiety and worry.
1: పుట్టుట ఒక చింత.
0: Birth itself.
1: భూమి నుండుట చింత.
0: లైఫ్ ఆన్ ఎర్త్.
1: సంసారం ఒక చింత.
0: ఫ్యామిలీ.
1: చావు చింత.
0: డెత్.
1: బాల్యమంతయు చింత.
0: చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత.
0: అవర్ లివింగ్.
1: చెడుపు చింత.
0: ఫెయిల్యూర్.
1: కర్మలన్నీ చింత.
0: ఆల్ యాక్షన్.
1: కష్టము ఒక చింత.
0: డిఫికల్టీ.
1: సంతసం ఒక చింత.
0: వింత
1: చింత.
0: ది మిస్టరీ. ఆల్ అవర్ ప్రాబ్లమ్స్.
1: సర్వ చింత.

0: O people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: Samasta chintalaku premane pariharamunaku moolakaranam.
0: It is the love which is the only solution for all problems.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyatyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aradu.
0: There cannot be jealousy.
1: ప్రేమ సర్వ సమత్వమునకును సమన్వయము కావించేటువంటి యొక్క సమస్త శక్తివంతమైనటువంటిది.
0: లవ్ ఇస్ సో పవర్ఫుల్ దట్ కోఆర్డినేట్స్ అండ్ ఇంటిగ్రేట్స్.
1: కానీ వేదమునందు ఇట్టి ప్రేమకు కొంత స్థలం తక్కువగా ఉన్నది.
0: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ స్కోప్ ఫర్ లవ్ ఇన్ వేద.
1: వేదము నిరంతరం కూడాను ఆశించినదే కానీ అనుభవించినది కాదు.
0: వేద ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ but doesn't show path to experience.
1: లోకములో అనేక మంది వేద పండితులు ఉంటున్నారు.
0: There are thousands of scholars in the world.
1: కానీ వేదమును వల్లి వేస్తున్నారు.
0: They repeat Veda.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు వేదమును ఉచ్చరిస్తున్నారు.
0: From dawn to dusk they go on chanting Veda.
1: కానీ ఇది ప్రకటితం మాత్రమే కానీ ఆచరణ తక్కువ.
0: It is only expression but not practice.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే, తుదినంచమే, యుద్ధంచమే, నిద్రంచమే, అంత చమే చమే చమే చమే. కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్, ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్.
1: ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యు డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి, ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టూ, ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: ద వన్ హూ డిజైర్స్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద డిజైర్డ్, దట్ ఈస్
1: కర్చీఫ్.
0: దిస్ ఇస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ నాకు కావాలి.
0: ఐ వాంట్ దిస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
0: బికాస్ కర్చీఫ్ ఈజ్ సపరేట్ ఐ వాంట్ ఇట్.
1: ఈ కర్చీఫ్ వేరు, నేను వేరు.
0: కర్చీఫ్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
0: దిస్ ఇస్ డ్యుయలిజం.
1: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యుయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ హ్యాండ్కర్చీఫ్.
1: ఇది ఒక బట్ట.
0: దిస్ ఇస్ క్లాత్.
1: కానీ దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రము కాదు, ఇది దారముల యొక్క చేరిక.
0: ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ యు విల్ నో ఇట్స్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
0: ఇట్స్ నాట్ ఈవెన్ థ్రెడ్, ఇట్స్ కాటన్.
1: ప్రతి దారము బట్ట మూడు ఒక్కటే.
0: కాటన్, థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే త్రిదనం త్రిణరాకాలం, త్రినొత్తంచి త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం.
0: దేర్ ఆర్ త్రీ అట్రిబ్యూట్స్, ఇట్ ఇస్ త్రీ ఫోల్డ్.
1: త్రినేత్రంచి త్రియాయుధం,
0: త్రీ ఐడ్ అండ్ ఫైడ్ అండ్.
1: త్రిజన్మ పాప సంహారం
0: అండ్ అటోన్స్ ఆల్ ది సిన్స్ ఆఫ్ త్రీ బర్త్స్.
1: అదే అద్వైతం.
0: దట్ సరెండరింగ్ టు గాడ్ ఈజ్ నాన్ డ్యుయలిజం.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగములు మనము విచారించాలి.
0: హియర్ వీ హావ్ అండర్స్టాండ్ ద డైకాటమీ.
1: ప్రత్యక్షం పరోక్షము.
0: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
1: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
0: దోస్ దట్ హావ్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ కెనాట్ సే ఇట్ అవుట్ ఓపెన్లీ.
1: ఒక మూగవాడు షడ్రసోపేతమైనటువంటి యొక్క
0: త్రీ ఫోల్డ్,
1: త్రినేత్రంచ త్రియాయుధం,
0: త్రీ ఐడ్ అండ్ ఫైడ్ అండ్,
1: త్రిజన్మ పాప సంహారం
0: అండ్ అటోన్స్ ఆల్ ది సిన్స్ ఆఫ్ త్రీ బర్త్స్.
1: అది అద్వైతం.
0: దట్ సర్

0: పూగవాడు చెడ్డ సోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
1: A dumb person has partaken delicious items.
0: కానీ ఒక్కొక్క దాని రుచి ఏ విధంగా ఉన్నదని తనకు తెలియనే కాని దానిని విచారించి వర్ణించి వివరించి మరొకరికి చెప్పడానికి వీలు కాదు.
1: He knows the taste of every item served, but he cannot explain the taste of every item.
0: చెప్పలేడు కూడాను.
1: He cannot express.
0: కనుకనే అద్వైతములో ఉండినటువంటి ఆనందము మానవులకు దాన్ని వెలుగుచ్చడానికి వీలు కానటువంటిది.
1: Therefore, the bliss in the state of non-dualism is beyond expression.
0: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కాని దానిని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
1: You can only experience, but you cannot profess or express.
0: ఇక్కడ పరోక్షమే లేకుండినా ప్రత్యక్షమే శూన్యం.
1: In fact, if there is no this indirect approach, you cannot have direct.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకు ఏమాత్రము అవకాశం అందించటం లేదు.
1: But unfortunately, we go by the direct evidence.
0: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
1: We have no faith in indirect.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఐస్ గడ్డ ఉంటుంది.
1: Here is an ice ball.
0: ఈ ఐస్ గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
1: This ice mass or ball is a direct proof.
0: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
1: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
0: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
1: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
0: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐస్ గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
1: దేర్ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ.
0: కాబట్టి ఈ ప్రత్యక్షమునకు ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము పరోక్షమే ప్రమాణము.
1: సో ఫర్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేస్.
0: కనుక దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తునికి అంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
1: Therefore, for all this apparent world, the divinity behind is the base.
0: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
1: Without knowing this truth,
0: మానవుడు
1: మ్యాన్
0: వేదమే వేదాంతంగా భావించుకుని వేదమే అద్వైతంగా విశ్వసించి వేదమునే ఉచ్చరించుతూ వేదములో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించటకు ప్రయత్నిస్తుంటాడు.
1: Considers that Veda and Vedanta are one and the same and thinks that Veda speaks of non-dualism and goes spends all his life chanting Veda.
0: ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు.
1: మ్యాన్ స్పెండ్స్
0: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
1: హీ లీడ్స్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
1: హీ స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
0: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
1: దిస్ నేచర్
0: ప్రవృత్తితో కూడినటువంటిది.
1: ద నేచర్ స్పీక్స్ ఆఫ్ అవుట్వర్డ్
0: ట్రెండ్. నివృత్తి వేరే ఉంటుండాలి.
1: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
0: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
1: దేర్ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
0: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
1: to teach the spiritual principle
0: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించి నిమిత్తమై
1: to declare the fundamental basis
0: అనేక రకములైనటువంటి శ్రమలను వడిగట్టుకున్నాడు.
1: శంకర వాస్ ప్రిపేర్డ్ టు అండర్టేక్ ఆల్ ఎఫర్ట్స్
0: వీటిని ఎదుర్కొంటూ పోయాడు.
1: అండ్ స్టార్టెడ్ ప్రూవింగ్ డెమోన్స్ట్రేటింగ్.
0: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
1: హిస్ ప్రిసెప్టర్ గౌడపాద ఆల్సో ఎంకరేజ్డ్ హిమ్.
0: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడే ఇదించాడు శంకర్ల వారు.
1: దో శంకర్ వాస్ క్వైట్ యంగ్ హి హస్ గాట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్
0: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదము జరిగి అందరినీ కూడా అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్య శక్తియే.
1: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of non-dualism. It is non-dualism which is the main basis, fundamental. What do you mean by that? The harmony, the unity of all.
0: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
1: మెని స్టూడెంట్స్
0: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
1: దేర్ ఆర్ సర్టన్
0: నక్క కుక్క ఏనుగు పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
1: వి హావ్ గాట్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ షుగర్.
0: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
1: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
0: నాకు నక్క కావాలి నాకు కుక్క కావాలి.
1: ఐ వాంట్ ఫాక్స్ ఐ వాంట్ డాగ్.
0: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నింటి యందు చక్కెర ఒక్కటే.
1: The dog and fox are separate, but the candy sugar is one and the same.
0: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
1: If you just cut off the ear of the fox and eat, it is sweet.
0: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
1: Cut off the tail, yet it is sweet.
0: ఈ సర్వ స్వరూపం

0: కొడును మాధుర్యమే.
1: The entire form is nectarine sweet.
0: అదే విధంగానే
1: likewise
0: జగత్తంతకును కల్విదం బ్రహ్మ.
1: The entire universe is divine.
0: ఈశావాస్యం ఇదం జగత్.
1: God is present in this cosmos.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all creatures.
0: దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
1: శంకర్ రికగ్నైజ్డ్ అండ్ ప్రొపగేటెడ్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దట్ డివైన్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
0: ఈ భక్తుల యొక్క భేదభావము చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతను ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణం.
1: Its only differences are because of the feelings and the sentiments of the devotees who always think of a name and a form.
0: ఒక శ్రీమంతుడైనటువంటి వాడు
1: ఎ రిచ్ మ్యాన్
0: ద్వైత భావంతో కూడినటువంటి భక్తితో
1: విత్ జ్యువలిస్టిక్ మైండ్
0: కృష్ణ అంటే చాలా ప్రేమ
1: హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ
0: ఈ కృష్ణ విగ్రహాన్ని చేయించుకొని నిత్యము కృష్ణుని పూజించాలి కృష్ణాభిషేకం చెయ్యాలి ఈ అభిషేక తీర్థము నేను దినము రోలాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
1: హీ డిటర్మిన్డ్ టు వర్షిప్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఎవ్రీ డే అండ్ పార్టేక్ ప్రసాద్ ఆర్ సాక్రిఫిషియల్ ఫుడ్ దేర్ ఆఫ్టర్.
0: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
1: ద టైమ్ నేచురల్
0: కష్ట సుఖములు కావడి కుండలు
1: ద డిఫికల్టీస్ అండ్ ద హ్యాపీనెస్ దే కమ్.
0: ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు.
1: What is going to happen in the next minute? Who can imagine it?
0: ఏ నిమిషమునకు ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు.
1: At what moment of time what is going to happen in store for you?
0: శ్రీమంతుడిగా ఉంటున్నాడు.
1: Is a rich man now.
0: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలితో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
1: He gives silver to the goldsmith.
0: Gold
1: to goldsmith and got made an idol of gold, Krishna's idol.
0: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
1: And he also got specially made cow of gold.
0: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
1: అండ్ హి ఆల్సో మేడ్ పీకాక్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
1: ఫర్ అభిషేక పర్పసెస్ హి గాట్ మేడ్ ఎ గోల్డ్ కప్.
0: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము ఆ తీర్థము గోరటము ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
1: ఎవ్రీ డే హి డస్ దిస్ అభిషేక అండ్ డ్రింక్స్ దట్ తీర్థ ఆఫ్టర్ ది ప్రాస్ రిచువల్.
0: కానీ కాలం ఏనాటికి సమంగా ఉండదు.
1: టైమ్ విల్ నాట్ బి ద సేమ్ ఆల్వేస్.
0: కాలం ఎప్పుడు కూడా ప్రవహించేటువంటి ప్రవాహం వంటిది.
1: టైమ్ ఆల్వేస్ రన్స్ కంటిన్యూస్లీ.
0: ఇది కాల ప్రవాహము.
1: ఇట్స్ అన్ ఎటర్నల్ ఫ్లో.
0: ఎప్పుడు హెచ్చు పల్లంలో జరుగుతుందో తెలియడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ సే వెన్ దేర్ విల్ బి బంప్స్ అండ్ జంప్స్ ఇన్ లైఫ్.
0: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి.
1: As the merit is exhausted,
0: ఆ పుణ్య క్షీణించింది.
1: All the merit of the past is exhausted.
0: ఈ శ్రీమంతుని యొక్క పరిస్థితి దిగజారిపోతూ వచ్చింది.
1: The position of the rich man is
0: కడపటికి దినానికి జరగటమే చాలా కష్టమైపోయింది.
1: He could not carry out his daily living.
0: ఇంకా భరించుకోలేక
1: he couldn't bear.
0: ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
1: He collected all these golden objects and took it to another rich man.
0: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
1: హీ వాంటెడ్ టు డిస్పోజ్ దెమ్ ఆఫ్ మనీ.
0: మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
1: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక పర్పస్.
0: ఇది 20 కాసులు 20 కాసులు ఉంటున్నది.
1: హి సెడ్ ఇట్స్ ప్రైస్ ఇస్
0: 60,000 రూపీస్. సరే. తర్వాత ఒక నెమలిని తూకం వేశాడు.
1: అండ్ దెన్ పీకాక్ ఇస్
0: ఇది 60,000 రూపీస్.
1: ఇట్స్ ప్రైస్ 60,000.
0: తర్వాత గోవును తూకం వేశాడు.
1: అండ్ ఆల్సో కౌ వెయిట్
0: 60,000 రూపీస్.
1: ఇట్స్ ఆల్సో 60,000.
0: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
1: దెన్ కృష్ణ ఇస్
0: ఇదను కూడా 60,000 రూపీస్ అన్నాడు.
1: ప్రైస్ ఇస్ 60,000.
0: అబ్బా ఏమిటి, గోవు నెమలి కప్పు కృష్ణుడు అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
1: He said, I can't bear this. What is the
0: same price?
1: You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
0: చెప్పాడు.
1: That rich man said,
0: మీకు కృష్ణ రూపము నెమలి రూపము గోవు రూపము కప్పు రూపంగా ఉంటుండాలి, నాకు తూకం ప్రధానము అన్నాడు.
1: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna. But I go by the weight.
0: దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
1: I attach value to the total weight.
0: బంగారు తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు, కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
1: The value is attached to the weight of the gold, but
0: అదే విధంగానే భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
1: Therefore we attach value to the diversity and the multiplicity of the mankind but not the unity.
0: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
1: And therefore the essential basic
0: మానవుని యందు కూడాను ఈ పంచభూతము తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
1: In every person five elements are present.
0: ఆరవ భూతమే లేదు.
1: There is no sixth element as such.
0: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతూ ఉంటున్నాం.
1: బట్ వి ఇమాజిన్ వి ఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్
0: థింగ్. దురాశే దుఃఖమునకు కారణం.
1: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
0: ఆశలు ఉండాలి.
1: వి
0: హావ్ ఆశకు ఒక పరిమితం ఉండాలి.
1: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
0: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
1: మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
0: మైదాస్ ఇతను ఒక శ్రీమంతుడే.
1: హిస్ ఎ రిచ్ మ్యాన్.
0: కానీ మహాభక్తుడు.
1: ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
0: ఇతనికి చాలా దురాశ.
1: ఓ ఈజ్ హ్యాస్ ఎక్సెసివ్ డిజైర్.
0: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
1: హి ప్రేడ్ రిపీటెడ్లీ టు ది డెయిటీ.
0: డే అండ్ నైట్ తెల్లవారి ముందు రాత్రి వరకు ఆరాధన సల్పుతూ వచ్చాడు.
1: డే అండ్ నైట్ హి ఆఫర్డ్ ప్రేయర్స్ వర్షిప్డ్.
0: దేవత ప్రత్యక్షమైంది.
1: ద డెయిటీ అపియర్డ్.
0: ప్రార్థనలకు ప్రత్యక్షమైటము దేవతల యొక్క లక్ష్యం.
1: ఇట్ ఇస్ నేచురల్ ఫర్ ద డెయిటీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డివోటీ.
0: ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
1: గాడ్ రెస్పాండ్స్ టు ద ప్రేయర్స్.
0: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
1: థింగ్స్ వెంట్ ఆన్.
0: ఒకనాడు
1: వన్ డే
0: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
1: మైదాస్ ప్రేడ్ మదర్.
0: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
1: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
0: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు. కానీ మొట్టమొదట దేవత చెప్పింది.
1: The deity said,
0: నీవు కోరరాని కోరికను కోరుతున్నావు.
1: యు ఆస్క్ దట్ విచ్ యు ఆర్ నాట్
0: సపోజ్ చాలా దురాశతో కూడినటువంటిది.
1: ఇట్స్ ఎక్సెసివ్. దీనివల్ల
0: నీకు సుఖం ఉండదు.
1: యుల్ నాట్ బి హ్యాపీ ఎయిదర్.
0: చాలా కష్టములకు గురి అవుతావు.
1: యుల్ బి పుట్ టు సఫర్.
0: బాధలకు గురి అవుతావు.
1: యుల్ సఫర్.
0: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
1: అల్టిమేట్లీ యుల్ వేస్ట్ యువర్ లైఫ్.
0: కనుక ఈ వరం నీవు కోరవద్దు అనింది.
1: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
0: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
1: This Maidas determines that the boon should be granted irrespective of the problems that he is likely to face.
0: Sari cheppina maata vinnappudu em chestundi nee nashtam rasana vrata kanna kalada nu rendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnaru.
1: The deity fell so that who can escape from the destiny. All right, you hang yourself, he said.
0: Varavu pondadu intiki vachadu.
1: After the boon is granted he returned home.
0: Paruppu paina kurchunnadu.
1: He sat there on the bed.
0: దిండిని తీసి పక్కన పెట్టాడు.
1: He kept the pillow on one side.
0: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
1: The bed and pillow transformed into gold.
0: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతా అంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
1: Then he entered, stepped into his garden.
0: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
1: He touched every tree.
0: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
1: Every flowering plant.
0: ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
1: Every book.
0: అన్ని బంగారైపోతూ వచ్చింది.
1: Everything transformed.
0: కడపటికి అలసిపోయాడు.
1: He was tired.
0: బిడ్డని పిలిచాడు.
1: He called his children.
0: అమ్మాకు టీనో కాఫీనో తీసుకుని రా అన్నాడు.
1: హి సెడ్ బ్రింగ్ కాఫీ ఆర్ టీ ఫర్ మీ నౌ.
0: టీ కాఫీ తీసుకొచ్చింది.
1: దే బ్రాట్ టీ అండ్ కాఫీ.
0: దాన్ని ముట్టాడు.
1: హి టచ్
0: బంగారైపోయింది.
1: ఇట్ ఆల్సో బికేమ్
0: గోల్డ్. ఆకలి పెరిగిపోతుంది అది.
1: అండ్ మోర్ అండ్ మోర్ హి వాంటెడ్.
0: కానీ ఏది ముట్టినా బంగారైపోతుంది అది.
1: బట్ వాట్ ఎవర్ హి టచ్డ్ ఇట్ టర్న్డ్ ఇంటు గోల్డ్.
0: ఏం చేసేది, బిడ్డను ముట్టాడు, బిడ్డ కూడా బంగారైపోయింది, స్టాచ్యూగా తయారైపోయింది.
1: అల్టిమేట్లీ వాట్ ఈస్ టు బి డన్, హి టచ్డ్ హిస్ సన్ హు ఆల్సో టర్న్డ్ ఇంటు గోల్డ్.
0: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
1: Then Maidas was transformed. See, he could know the truth.
0: Devi cheppina kuda nenu murkudunai nenu vinlekapoyanu.
1: I was so foolish though deity told me I didn't pay heed to her words.
0: Vidhi aneetundi.
1: This is the destiny.
0: Kanuka tirigi devi daggariki vellaadu.
1: So he again went to the
0: teevramainatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
1: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
0: ప్రత్యక్షమైంది.
1: షీ మానిఫెస్టెడ్.
0: నాయన, నా మాట వినలేదు నీవు.
1: యూ హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
0: ఈ గతి పట్టింది.
1: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
0: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
1: వాట్ యు వాంట్ నౌ.
0: నీవు ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
1: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
0: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఎ నార్మల్
0: మానవత్వంలో ఉండినటువంటి ఒక ఆశలు ఇంత ప్రమాదమునకు గురి చేస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ us all to danger.
0: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
1: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్ దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
0: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
1: శంకర
0: వలదు ధన దాహము నరుడా.
1: ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
0: వలదు వలదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
1: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: Oh mind, don't ask without mere asking. Jatayu had such an exalted heights.
1: దశరథ మహారాజు ఎంతనో ప్రార్థించాడు.
0: దశరథ ప్రేడ్ ఫర్
1: నాయన నా అంత్య సమయంలో నీ హస్తంతో నాకు నీరు పోయమని.
0: He wanted that son to be present with the end.
1: అడిగిన దశరథునికి ఏ మాత్రం కూడా నువ్వు తాను మనసు కుదరలేదు.
0: But he didn't want to do oblige.
1: అడుగని జటాయువుకు మోక్షం అందించాడు.
0: Without asking జటాయు.
1: ఆ జటాయు అడగకపోయినప్పటికీ తన నోటిలో తన హస్తం ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
0: Without praying asking he made జటాయు drink the water.
1: అడిగని ఆదరించండి.
0: Without asking, Shabari was a refuge.
1: లేదు
0: కాని
1: నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది.
0: Yet she went on thinking of Rama continuously.
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
0: Rama was in the forest.
1: ఈ మార్గంలో వస్తాడో ఏమో.
0: He may come along this way.
1: ఆ విధంగా తలుచుకోవటము ఆ మార్గాన్ని అంతా ఊర్చి శుభ్రం చేయటం.
0: Every day she was cleaning, sweeping the path along which Rama might come any day.
1: ఒక రేగి పండు చెట్టు కింద నీ కూర్చుంది.
0: She sat under a tree.
1: అయ్యో అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
0: She has got intense love for Rama, thinking that Rama might come along that path accompanied by Sita and Lakshmana. ఆ విధమైన
1: భావంతో ఒక్కొక్క పండు తినటము తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
0: She started collecting all sweet berries, fruits and keeping them aside.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the reward experience.
1: వారి వారి పవిత్రమైనటువంటి భావం కొలది దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటారు.
0: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది అనుగ్రహంతో కూడినటువంటిది కానీ ఆగ్రహంతో కూడినటువంటిది కాదు.
0: God is full of అనుగ్రహ grace but not ఆగ్రహ or anger.
1: సాధకుని యొక్క బుద్ధులు అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించట చేత దానిని పురస్కరించుకుని యద్భావం తద్భవతి ఆ విధంగా పోవలసి వస్తుంది.
0: ఆస్పిరెంట్స్ follow different paths, they have different feelings and sentiments, therefore
1: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
0: You are in front of a big mirror.
1: ఆ నిలువుటద్దం ముందు నీవు పోయి
0: you standing there in front of it.
1: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
0: You see your own reflection there in a mirror.
1: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనుక ఇచ్చింది.
0: ఇఫ్ యూ డూ నమస్కార్ యూ విల్ గెట్ బ్యాక్ ది సేమ్ నమస్కార్ ఫ్రమ్ ద రిఫ్లెక్షన్.
1: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తావా అది కూడా నీకు దండిస్తుంది.
0: ఇఫ్ యూ పాయింట్ అవుట్ యువర్ ఫోర్ ఫింగర్ యూ విల్ ఆల్సో గెట్ బ్యాక్.

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family deity.
1: ఎట్టి కర్మలు చేస్తావో అట్టి ప్రతిబింబమే నీకు వస్తుంటారు.
0: As is the object, so will be the reflection.
1: ఇక్కడ నిలువుట అద్దం ఏమిటి?
0: What is the mirror here?
1: ఈ మిర్రరే ప్రకృతి.
0: This mirror is very nature.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: That very object is divine.
1: విష్ణువే కారకుడు.
0: God is the cause.
1: ప్రకృతియే కార్యము.
0: And
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: The whole world is just the relationship between the cause and effect.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: Therefore, what will come back to you as reaction, reflection, and sound. In fact, object is one.
1: ఇది ఏకత్వము.
0: This is unity.
1: బింబము ప్రతిబింబము.
0: The object and the reflection.
1: అర్థం ద్వారా కలిగేటువంటివి కానీ అర్థం లేకపోతే ఏది లేదు.
0: The object and the reflection exist because of the mirror.
1: అది ఏ ప్రకృతి యొక్క విచిత్రమునకు పరమాత్మని యొక్క చిత్రమునకు ఈ విధమైనటువంటి వ్యత్యాసము.
0: This is the peculiarity and the mystery of God.
1: త్రైలోక్య పవిత్రమ్మును
0: సో సీక్రెట్ వర్ణరాల
1: విత్తమ్మును సన్మిత్రమ్మును మునిజన వన పౌత్రమ్మును విష్ణుదేవు చారిత్రమ్మును.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: Prakriti lopala ikkada enni unnai neevu nee prathibimbamu addamu enni unnai moodu unnai.
0: How many are here now? You
1: neevu nee prathibimbamu addamu
0: you your reflection in the mirror.
1: Kabatti ee moodu untunnai.
0: Three are present.
1: Moodu lo okati pothe enta ani ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్స్ అడిగినా కూడా మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ 3-1 వాట్ ఇస్ వాల్యూ హీ విల్ సే 2.
1: వాణికుడు నువ్వు ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3-1 ఏంటంటే 2 = 2 అంటాడు.
0: 3-1 = 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ అక్సెప్ట్.
1: రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ?
1: 3-1 = 1 అంటాడు.
0: 3-1 = 1.
1: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమిటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు నీ ప్రతిబింబము అద్దము.
0: హియర్ 3 యూ యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసినాయి.
0: ఓ మ్యాట్ క్యాప్ రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇదే
0: దిస్.
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్లీ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాటర్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్ మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things antar prapanchamlo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర్ ఆఫ్ ఫిలాసఫీ.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రాపగేటింగ్.
1: మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఇస్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారం ఒక్కటే.
0: గోల్డ్ ఇస్ వన్
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రాభవదావదంతి.
0: గాడ్ ఈజ్ వన్. హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి.
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి.
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం అని చెప్పండి. రామ అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఇది ఎట్లా?
0: హౌ?
1: ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: దేర్ ఇస్ అ మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది. మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపటి లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ సేస్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ దే కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హీ విల్ సే మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతుండంటే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హీ విల్ సే మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది. మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ లా కమ్స్ దర్ సేస్ మై డియర్ ఫాదర్.
1: ఇంతమంది ఇన్ని రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: బికాజ్ సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హి హస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ.
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్.

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈజ్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రు, నీవే నా బంధువు, నీవే నా సుఖుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యువర్ మై మదర్, యువర్ మై ఫాదర్.
0: దీనిని శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టరీ,
0: చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ
1: యువర్ మై మదర్,
0: త్వమేవ
1: యువర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి,
1: యువర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపాన్.
0: ఏమి ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వి షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యు ఆర్ ఐ, ఐఎమ్ యూ.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యూ.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము.
1: This is the strength underlying principle
0: of non-dualism. Vedamu tattvam asi.
1: Basing on this Veda said tattvam asi.
0: Aham brahmasmi.
1: Aham brahmasmi, I am Brahman.
0: Ee vidhamainatundi ek ekatvam cheta entaina aanandam manaku kalugutundi.
1: This principle of unity, oneness will give you joy and bliss.
0: Shankara varu advaitanni pravartinchu vachcharu.
1: That is the teaching of Shankara.
0: Aithe adi anta sulabham kaadu.
1: However, that's not simple and easy.
0: Kaani దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్.
0: ఈ సంస్కారం పరిపక్వత దిశలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్.
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటనేటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హిస్ సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియల్లీ హిస్ ఎ లక్కీ సోల్ హూ అటైన్స్ దట్
0: స్టేట్. అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దాన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తు కంతకుడు రాజు.
1: హీ ఇస్ ద కింగ్ ఆఫ్ దిస్
0: వరల్డ్. ఎవరు రాజు?
1: హూ ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుండాలి?
1: This soul is present to everyone from top to toe.
0: అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who could do not understand this immortality, అమృతత్వం,
0: they just want అమృతం అనేటువంటిది ఇక్కడ ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే వాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for poison.
0: అమృతము అనేటువంటిది తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, దే హీస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవంను కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టరైన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలు విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకర మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ ఇన్ ది సిటీ టు ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
0: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
1: దేర్ ఇన్ కాశీస్ కానీ ప్రతి
0: ఒక్కరి కూడా శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: శంకర్ హ్యాస్ సెట్ అన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ, ఎవ్రీ మ్యాటర్.
0: ఇల్లు వదిలే సమయంలో ప్రతి తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
1: He gave a promise to his mother when he left his house.
0: Nayana neevu illu vadilipothunnavu.
1: Son, you are leaving the
0: sanyasam naaku ishtam lekapoyinappudiki neevu sweekarinchavu.
1: Though I don't want you to be, you have chosen to be
0: renunciate. Anta samayam lopala maatramu ninnu choodalanetundi oka pichi aasanaapunnadi.
1: I got a desire to see you as the end approaches.
0: Kanuka na anta samayamlo neevu naa daggara undalani aasinchindi.
1: Therefore you should be by my bedside when the end comes.
0: Maha pavitramaina hrudayudu ganaka ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: బికాజ్ ఇట్ ఇస్ ఎ సేక్రెడ్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది.
1: ద వన్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ హి సేస్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
1: వాట్ ఎవర్ హి సేస్ ఇట్ ఇస్ ట్రూ.
0: పుష్పం కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
1: ఇఫ్ హి సేస్ నాట్ ఎ ఫ్లవర్ ఇట్ విల్ నాట్ బి ఎ ఫ్లవర్.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ నో ది ట్రూ.
0: అది ఏ భగవద్గీత లోపల కూడాను.
1: That in Gita,
0: Amavasya yudhamu prarambham avutundi yuddhamu.
1: The war starts on the dark night Amavasya.
0: Chaturdashi dinamu Arjunudu Krishnudu teesukoni aravaku vellaadu.
1: On Chaturdashi, fourth day,
0: repati dinamu ye vidhanga yuddhamu saaginchali. ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
1: They were just discussing the war strategy.
0: భగవంతుడు ఎప్పుడు కూడా మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించేక ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
1: Before God confers grace, he will test the deservedness of the devotee.
0: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
1: Then only the devotee deserves what is given.
0: తిరిగి అర్జున చీకటి అయిపోయింది, ఇంకింటికి వెళ్ళిదామన్నారు.
1: అర్జున, ఇట్స్ ఓవర్, బెటర్ యూ గో బ్యాక్.
0: ఊరుకుండకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
1: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్
0: అర్జున.
1: అర్జున,
0: చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
1: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
0: అవును స్వామి, పీకాక్ అన్నాడు.
1: హి సెడ్ yes swami, it's peacock.
0: పిచ్చివాడా, అది నెమలి కాదు,
1: అది
0: గరుడపంతుడు.
1: ఇట్స్ ఎ బర్డ్,
0: గరుడ అన్నాడు.
1: ఇట్స్ గరుడ, హి సెడ్.
0: అవును స్వామి, గరుడే అన్నాడు.
1: yes swami, it is garuda.
0: ఏమిట్రా, నేనే చెప్తే దానంతా ఒప్పుకుంటున్నావు, ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణ జ్ఞాన శూన్యుడైపోయినాడు, నీవు ఎంత యుద్ధం చేయగలవు?
1: He said, you endorse what all I say. You have no discrimination. You don't inquire if it is true or not.
0: Arjunudu, Krishna,
1: Krishna,
0: nenadi nemali kadante neevu nemaliga marchavachchu.
1: If I say it is not peacock, you will make a peacock.
0: Neevu garuda kaadu antante nenu tri garuduga marchavachchu neevu.
1: If I say it is not a bird, you will.
0: Kaabatti adi nemala garuda anetuvanti vicharam naaku akkarledu.
1: So I am not bothered as peacock or garuda.
0: Okay, naaku kavali.
1: I want what you say, your command.
0: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
1: వాట్ ఎవర్ యూ సే ఇస్ ట్రూత్.
0: అప్పుడే చెప్పాడు కృష్ణుడు, మన్మనాభం మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరే మామ్యే వైశసి సత్యం తే ప్రత్యానే ప్రయోజనే. మన్మనాభవ మద్భక్తో, ఇప్పుడు నీవు నా భక్తుడవు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ సే.
0: కనుకనే నీవు ఇంకా అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు.
1: దేర్ఫోర్ యు ఆర్ షూర్ టు విన్. దెన్ హి స్టార్టెడ్.
0: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ టు ఎ ఫెలో హూ హస్ నో ఫెయిత్.
0: సమయం లోపల 84 అర్జునుడికి, 86 కృష్ణుడికి.
1: దే వర్ ఏజ్డ్ 84 అండ్ 86 ఏజ్.
0: కానీ అంతవరకు ఏనాడు కూడా నువ్వు గీతను గురించి చెప్పలేదు.
1: టిల్ దెన్ హీ డిడ్ నాట్ చూస్ టు టీచ్ గీత.
0: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా నువ్వు చేరి వస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఎట్ ద రైట్ టైమ్, ఎట్ ద రైట్ ఆపర్చునిటీ.
0: 84 ఇయర్స్ కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
1: టిల్ ది ఏజ్ ఆఫ్ 84 దేర్ వాస్ నో డిస్కషన్.
0: అప్పటికప్పుడు గట్టి పడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇమీడియట్లీ ఎట్ ద రైట్ అప్రోప్రియేట్ మోమెంట్.
0: మీరందరూ ఎవరు?
1: అర్జున, హూ ఆర్ దే?
0: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్?
0: కాదు, వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్.
0: నీవు, నేను, వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యూ, ఐ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్ మ్యాడ్.
0: అది ఎట్ట అవుతుంది? అంతా ఒకటి ఎట్ట అవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్, దెన్ వై వార్?
0: పిచ్చివాడా, దీనికి ఒక విధం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు, నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ అవేర్నెస్, యూఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్.
0: తారక మంత్రము ఎరుపు మరి పనుకుండా జాగ్రత్త నిరత ముగ స్వప్నాశు సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతం యముగరు చిమన్మన్న.
1: Therefore, one should know that eternal principle.
0: తెలుసుకున్న వాడు నేను, తెలియని వాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: కనుక నీవు, నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యూ ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును, కానీ మర్చిపోయినావు.
1: యూ నో బట్ యూ హావ్ ఫర్గాటెన్.
0: స్వామి,
1: స్వామి,
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు, నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు?
1: స్వామి, యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్.
0: నీకు ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్, బికాజ్ యు హావ్ దిస్ వరల్డ్లీ విజన్,
0: నేను నివృత్తి దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
1: God knows all, that omniscient, omnipresent.
0: కనుక నాకు ఎప్పుడు ఎరుకగానే ఉంటుండాలి.
1: So I am always in total awareness.
0: నీవు మర్చిపోయినావు అన్నాడు.
1: You have forgotten.
0: దానికి చక్కగా ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Krishna gave very good example.
0: అర్జున,
1: అర్జున,
0: నీవు ఒకానొక సమయం, అంటే పేర్లు వేరు వేరు, మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను.
1: భగవాన్ ఈజ్ టీచింగ్ ఇన్ ఏ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీ.
0: ఒకానొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర పోయావు.
1: అట్ వన్ టైమ్ యూ వెంట్ కాశ్మీర్.
0: కాశ్మీర్ అంటే ఏమి? కేకేఏ రాజు. ఆ కేకేఏ రాజు బిడ్డనే కైక.
1: కాశ్మీర్ మీన్స్ ద కేకేయ అండ్ ది కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
0: కాశ్మీర్ యొక్క రాజు బిడ్డనే.
1: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
0: వెళ్ళినావు,
1: యు హావ్ గాన్ దేర్.
0: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది, ఒక సూట్ గుడ్డ కొన్నావు.
1: యు పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
0: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
1: వాల్యుబుల్ క్లాత్ యు పర్చేస్.
0: తీసుకుని వచ్చావు.
1: యు బ్రాట్ ఇట్.
0: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఎవరో పడేసేసింది.
1: అండ్ యూ గేవ్ యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
1: దిస్ ఎన్ ఇల్లస్ట్రేషన్ సో హస్ టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: తర్వాత
1: లేటర్
0: అది మర్చిపోయినారు, 10 సంవత్సరం జరిగిపోయింది.
1: యు హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
0: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
1: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్.
0: బాబు రామా, ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి ఇచ్చింది.
1: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్ హియర్, వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
0: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
1: అండ్ దెన్ రామా గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
0: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్ ను. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
1: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్. ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్ ఈవెనింగ్.
0: మన టైలర్స్ అంతా రేపని చెప్పేసి ఇంకొక నెలకు ఇస్తాడు.
1: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యూ టుమారో, బట్ ఇట్ బి వన్ ఇయర్.
0: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
1: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
1: బ్రాట్ ఇట్ ది ఈవెనింగ్.
0: రెండవ రోజు బర్త్డే రాములది.
1: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
0: ధరించాడు.
1: హి హస్ పుట్ ఆన్ ద షర్ట్.
0: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
1: He bent to hand over the
0: gifts. Shirt akada pattana pagilipoyindi.
1: And there the shirt tore in the center.
0: Amma cheppindi, nayana kotta vastrame appude chinigipoyinda ani Kausalya anindi.
1: Kausalya said it's a brand new cloth, it is torn now.
0: Appudu kuda nu Ramudu ee vidhamaina jnanaanni prabodhisthu vachadu.
1: This is the teaching of wisdom of Rama and those.
0: Amma kuttadam kottadi, shirt kottade gaani gudda old stock annindadu.
1: Rama said stitching is brand new, but the stitching cloth is old stock.
0: New
1: stitching is new.
0: Kani cloth stock old stock.
1: But cloth is old stock.
0: Idi satyama kada?
1: Is it not true or not?
0: Adhe reetigane.
1: Likewise.
0: Neevu marchipoyinaavu. Nenu erukulo untunnanu.
1: You have forgotten, I know.
0: Kabatti idi neeku naaku undinatundi vyathasam idi. Naadi eruka neeku marupu.
1: This is the difference between you and me. Awareness here, forgetfulness over there.
0: Inte kaakunda.
1: Not only this.
0: ఆ యుద్ధ భూమి లోపల
1: దెన్ ద వార్ ఫీల్డ్
0: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
1: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
0: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
1: దెన్ అర్జున ఫెల్ట్ వెరీ సాడ్.
0: స్వామి
1: స్వామి,
0: అభిమన్యుడు చిన్నవాడు కదా,
1: అభిమన్యుడు
0: అతని పోవడానికి కారణం ఏమిటి?
1: వై షుడ్ హి డై?
0: నేను ఇంత పెద్దవాడైపోయి నేను పోకూడదా?
1: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
0: పిచ్చివాడా నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీల్లేదు. ఎవరి టైం ఎప్పుడెప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
1: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
0: పోకం మానదు, దేహమే విధమునం పోషించి రక్షించిన.
1: You may take care of the body and protect it to any length, but it's bound to die. Rakam
0: manavu ani vruddulu maharanyamunandaginan.
1: That old age and the problems will come. You may hide yourself in a forest, but they're bound to follow.
0: Ivanni kudunu janma janmantaram nunchi jarugu sambhavincheetundi.
1: They follow you life after life.
0: Oka rai untundadi.
1: Here is a boulder.
0: Danini manchi yuvakudu oka 25 samvatsaramu yuvakudu chuttu teesukunnadu, baaga 28 kottadu.
1: An young man picked up a hammer and hammered it 25 times.
0: Kani rai pagalaledu.
1: But it didn't break.
0: Tarvata oka vruddunni pilchadu.
1: An old man was called.
0: Athan rendettu kottadu, rendu oppulu ayipoyindi.
1: With two strokes this boulder broke into two pieces.
0: Appudu aa vruddudu maha garvam chethu antunnadu, అయ్యా యువకుడు, నీవు 28 కొట్టినా అది పగలలేదు, నేను రెండేట్లకి దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
1: ద ఓల్డ్ మ్యాన్ వాస్ సో ప్రౌడ్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. ఐ లుక్ హియర్ యంగ్ మ్యాన్, యూ కుడ్ నాట్ డూ ఇట్, వైల్ ఐ కుడ్ జస్ట్ బ్రేక్ ఇట్ ఇన్ టూ స్ట్రోక్స్.
0: కృష్ణుడు చెప్పాడు.
1: దెన్ హి సే, కృష్ణ సే,
0: వృద్ధుడా,
1: ఓల్డ్ మ్యాన్,
0: ఇంత మాత్రమునకే నీవు గర్వాన్ని అభివృద్ధి పరచుకోవద్దు.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ రీజన్.
0: నీవు రెండేట్లు కాదు పగిలిండేది.
1: ఇట్ డిడ్ బ్రేక్ బికాస్ ఆఫ్ ది టూ స్ట్రోక్స్.
0: ముందు 28 కొట్టాడు యువకుడు, ఆ 20 + 2 = 22 గుండు పగిలింది.
1: అర్లియర్ ఇట్ వాస్ హ్యామర్డ్ 20 times.
0: 22 times.
1: 20 times then, 2 times now, 22.
0: కనుక మనం ఏం చేస్తున్నాము, అప్పటికప్పటికి జరిగేటువంటి మనం చూసుకుంటాము.
1: యూ థింక్ ఆఫ్ దట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్.
0: భగవంతుడు పాస్ట్ కూడా దానికి చూస్తూ ఉంటాడు.
1: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
0: ఇది ఏ దీనికి దానికి ఉన్న వ్యత్యాసము.
1: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్.
0: దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటున్నది.
1: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
1: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్
0: హ్యాండ్. రెండు కూడా భగవంతుడు చూసినటువంటి వాడు.
1: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
0: ట్రీ గా ఉంది.
1: In the past it was a tree.
0: Future lo tree ga undi.
1: In future it is a tree.
0: Present lo seed ga undi.
1: In the present it is a seed.
0: Seed lo matrame nu chustunnavu.
1: You think see the seed.
0: Kaani aa rendu tree lu kudanu ee seed nunchi vachinatundi ve.
1: But both the trees have originated, germinated of the same seed.
0: Bijam mam sarvabhuta naam annadu Krishna.
1: Krishna said I am the seed in all of the beings, in all of the creatures, animated and inanimate. Ee vidhamaina
0: yokka advaitanni kramakrameena Shankarla varu lokaniki chaatukuntu
1: This theory of non-dualism was propagated, taught by Shankara. However, a fundamental principle is needed to understand non-dualism.
0: మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
1: టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యువలిజం వీ నీడ్ టు నో మెనీ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్.
0: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడా మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
1: బీ ప్రిపేర్ టు లిసన్ టు ఫండమెంటల్ బేసిస్ ఇన్ ద ప్రిన్సిపల్ ఫర్ నాన్ డ్యువలిజం.
0: శివ శంకర్ నమామి శంకర్ శివ శంకర్.

0: சத்யம்புனந்தனகி சர்வசுஷ்டி. சத்யமகிமலேனி ஸ்தலமேதி கருகுன்னுத்தமிதியே சுடரையா, சுத்த சத்வமிதியே சுடரையா.
1: இட் இஸ் அவுட் ஆஃப் ட்ரூத் த ஹோல் கிரியேஷன் ஒரிஜினேட்டட் அண்ட் தி என்டயர் கிரியேஷன் வுட் கோ பேக் அண்ட் மர்ஜ் into this principle of truth. There is no place without this principle of truth. And this is pure, unsullied, primordial truth itself.
0: Satyamu panchabhautikamu satyamu kudaka tappadeppudum. Satyamu நிராமயுண்டு கணுதிம்பக சத்யமுக்கு சாவு புட்டுக்கல் மோக நிபந்த மந்தனல முத்ரலு லேவு.
1: இட் இஸ் த பாடி வித் த சென்சஸ் தட் இஸ் பவுண்ட் டு பெரிஷ் அண்ட் ஃபால், பட் த ட்ரூத் இஸ் எட்டர்னல், இம்மார்டல். இட் ஹாஸ் நெய்தர் பிகினிங் nor an end. It is neither in bondage nor liberated.
0: Prema Swaruplara,
1: embodiments of love.
0: Neti Udayam Hyderabad nunchi vachina bhaktulu mrudu maduranga shravanandanni andincharu.
1: This morning devotees from Hyderabad made a presentation, a music program, which is quite melodious.
0: Idi kevalam shravanaanandame kaakunda idi mananaanandam kudanu kaliginchindi.
1: It's not merely feast to the ear, it also feast to the mind.
0: Premaku minchinatvanti padartham marakati ledu.
1: There's no other material beyond the love.
0: Itti premanu gurinchi evaranni cheppinanu idiki takkuve avutundi kaani deeniki minchinatvanti kaane ledu.
1: However well one tries to narrate, extol and explain in depth the principle of love, it would be insufficient and inadequate.
0: ప్రేమలేని మానవుడు, ప్రేమలేని జీవుడు జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఏ క్రీచర్ విదౌట్ దిస్ లవ్.
0: దీని స్థాయికి తగినటువంటి ఒక బరువు ఆ స్థాయికి తగినటువంటిదిగా ఉంటుంది.
1: The intensity and the profundity, depth of love depends upon the stature and the level.
0: Mukhyamuga prema ittidi attidi ani evaru cheppaleru.
1: Most importantly, none can estimate or declare with all the decision the state of love, this way or that way.
0: Chimalo brahmalo శివకేశ పాదములలో ప్రేమ మీద వెలసి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు.
1: ఇట్ వాస్ సెయింట్ త్యాగయ్య హూ సాంగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ దట్ ఎగ్జిస్ట్ రైట్ ఫ్రమ్ ఎన్ ఎండ్ టు ద కాస్మిక్ బ్రహ్మన్ అండ్ దేర్ ఈస్ దిస్ డివినిటీ ఇన్ శివ అండ్ కేశవ. ఓ రామా, యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ యు ఆర్ మై రిఫ్యూజ్.
0: శివ యొక్క రూపము ఎట్టిది, బ్రహ్మ యొక్క రూపము ఎట్టిది అని విచారిస్తూ పోతే బ్రహ్మము అఖండ జ్యోతి వలె వెలుగుతూ ఉంటుండాలి. చీమ అత్యంత స్వల్పమైనటువంటి రేపాలు ధరించి తిరుగుతూ ఉండాలి.
1: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ యాంట్? వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్? ద బ్రహ్మన్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ ఎఫల్జెన్స్, బ్రిలియన్స్ ఆఫ్ లైట్, వైల్ యాంట్ ఈజ్ సో స్మాల్ అండ్ సటిల్ క్రీచర్ మూవింగ్ అరౌండ్.
0: ఈ విధముగా ఒకదానికొకటి పోల్చి చూచిన దీనికి పోలికనే చేరదు.
1: Therefore, we cannot compare anyone with any other.
0: ఒకానొక సమయంలో,
1: at one time,
0: ఎలుగు బంటుకు ఆకలి వేసింది.
1: The bear was very hungry.
0: ఆ ఎలుగు బంటు ఆ చీమల పుట్టల దగ్గరికి వచ్చి, నాకు ఆకలి వేస్తుండాలి, నేను ఇంక భరించుకోలేను, నాకేదైనా కొంత మీరు దాచినటువంటి ఆహారంలో కొంత ఇచ్చి నన్ను ఆహారం తీర్చండి అని అడిగింది.
1: The bear approached the ant hill and went on pleading with all the ants, telling that I am very hungry, I want you to serve me little food to continue to live.
0: చీమకు నవ్వు వచ్చింది. నేనెక్కడా, నీ స్వరూపం ఎక్కడా, ఈ స్వరూపాన్ని పెంచేటువంటి యొక్క ఇది నా దగ్గర ఉన్నదా, లేదు, నేను చాలా అల్పస్వరూపాన్ని అల్పంగా తీసిపెట్టుకుంటున్నాను, అంతే తప్ప నిన్ను పోషించేటువంటి యొక్క శక్తి నాకు లేదు అని చెప్పింది.
1: The ant went on smiling and said, O bear, what is your form? How big you are? How small I am? I don't have sufficient food to feed you.
0: Kani, ఈ చీమల యొక్క సహజము 6 నెలలంతా కూడాను తమ భవిష్యత్తుకు తగినటువంటి యొక్క ఆహారాన్ని కూడబెట్టుకుంటుంది.
1: Ants are quite strategic in storing the food spread over 6 months period for future use.
0: అలాంటి నా శక్తిని ఈ యొక్క ఇది బంటు వర్ణించటము చాలా హీనంగా ఉంటుండాలి.
1: It will be belittling if the bear goes on praising my capacities because I am so simple.
0: Chima lopala vellindi kavasanta aaharanni tama snehithulu dwara teppinchukoni paiki andinchindi.
1: The ant has gone in and brought forward plentifully all the food collected by it and also its associates.
0: అప్పుడు ఈ ఎలుగు బంటుకు చాలా ఆశ్చర్యం వేసింది.
1: The bear was very much surprised on this.
0: ఈ చిన్న చూపు, ఈ చిన్న చీమ ఇంత ఆహారాన్ని ఏ విధంగా కూడబెట్టుకున్నది, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి అని చాలా ఆశ్చర్యపడింది.
1: The bear was very much surprised at this incident, thinking that such a tiny creature like an ant, how is it possible for it to amass so much of food plentifully.
0: కూడబెట్టుకునవలనని ఆశనే కలిగిన ఎటువంటి స్వరూపమైనా కూడాను దాన్ని కూడగట్టుకుంటుంది.
1: If one has this desire to amass, whatever may be the form, one would amass, collect, gather.
0: కానీ ఈనాటి మానవుడు, చాలా అఖండ తెలివి కలిగినటువంటి మానవుడు,
1: man being highly intelligent today,
0: tana aanaatiki taginatvanti okka tindini tanu koodabettukolekapothunnadu.
1: He is not able to gather the food which is essential for his daily life.
0: Deentlo manu aashcharyapadanakkarledu.
1: You don't need to be surprised at this.
0: Jantu naam narjarma dullabham annaru.
1: It is said that human life is the rarest among all of the living beings.
0: Manam bhagavantudu andinchinatvanti yokka aaharamunu anto into tini dallonni bhagamananta kodanu koodabettukoni poshistu vastunnam.
1: However, we acquire the food that is essential for us and partake to the extent we need and carry on our life sojourn.
0: ఈ తెలివితేటలు జీవ ద్వారా మానవుడు గుర్తించుకోగలుగుతున్నాడు.
1: దిస్ ఇంటెలిజెంట్ మ్యాన్ కెన్ సర్టన్లీ ఇంటెలిజెన్స్ కెన్ బి నోటీస్డ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ఎన్ యాంట్.
0: ఇంత తెలివి కలిగినటువంటి ఒక చీమ ఇంతటి ఫుడ్ను తయారు చేసుకొని, ఇంత ఫుడ్ను భుజించి, ఇంత ఫుడ్ను మిత్రులకు పెట్టి తాను ఇంకా దాచిపెట్టుకోగలుగుతున్నాడు, పోషిస్తూ వస్తున్నావు.
1: హౌఎవర్ వీ అక్వైర్ ద ఫుడ్ దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అస్ అండ్ పార్టేక్ టు ద ఎక్స్టెంట్ వీ నీడ్ అండ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్నీ.

0: ఇంకా దాచిపెట్టుకోగలుగుతున్నాడు.
1: దిస్ యాంట్స్ ఆర్ ఏబుల్ టు హ్యావ్ దేర్ ఓన్ ఫుడ్ బిసైడ్ షేరింగ్ విత్ అదర్స్ అండ్ యట్ స్టోర్ ఫర్ ఫ్యూచర్.
0: ఈ విధంగా జగత్తులో వెతికి చూచిన మానవుడు కంటే గొప్ప తెలివితేటలు గలవాడు ఈ జగత్తులో కానరాడు.
1: ఇఫ్ యూ ఎంక్వైర్ అండ్ ఇన్వెస్టిగేట్ యూ డు నాట్ ఫైండ్ ఎనీ అదర్ లివింగ్ బీయింగ్ ఆర్ క్రీచర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ హ్యూమన్ బీయింగ్ హిమ్సెల్ఫ్.
0: కానీ అట్టి మానవుడు తన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకోలేకపోతున్నాడు.
1: Man being intelligent, but he is not able to grow to the stature of an intellectual.
0: ఈ పెంచుకుని దాచిపెట్టుకొని 10 మందికి తిరిగి అందించుకోవటం ఈ తెలివితేటలు ఓ చిమయందు మాత్రమే ఉంటున్నది.
1: This sort of ordinary intelligence of gathering the food essential for one's own life and to store for future is present in an ant itself, a tiny creature.
0: ఈ విధంగా మనము యోచన చేస్తూ జగత్తునంతా కూడా చుట్టి చుట్టి చేరినప్పుడు ఎంతయో గొప్ప తెలివితేటలు మానవుని యందు ఉంటున్నవి.
1: We'll certainly understand that man is highly intelligent, endowed with intellect, and he is parallel to none.
0: ఇట్టి తెలివితేటలు ఉండి కూడాను మానవుడు అల్పుడై తిరుగుతున్నాడు.
1: Being highly intelligent, man considers himself so low and mean and moves about.
0: Swartha saprayojanamulu adhikanga penchukovatam chethane manavudu ee heena sthitiki digijari pothunnadu.
1: Man has come down in his stature so mean and so low because of selfishness and selfish interest.
0: Manavunaku jagattulo edi takkuva.
1: In fact, what is that he runs short of? There's no dearth, there's no shortage, in fact, for man.
0: Anni kudanu unnavi kaani deenini eppudu deenini upayoga pettukovali aneetundi vidividhanamunu gurtinchukolekapothunnadu.
1: Having been endowed with abundance of all the material available around him, he is not able to know and decide how much has to be used when.
0: Ee manavathamlo undinatundi oka అల్పమైనటువంటి గుణమును అధికం చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఇంప్రూవ్ హింసెల్ఫ్ అవుట్ ఆఫ్ హిస్ మీన్ క్వాలిటీస్.
0: చీమలను చూచి దోమలను చూచి మానవుడు నేర్చుకోగలుగుతున్నాడు తెలివితేటలను.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్స్ వైడ్ స్కోప్ టు లెర్న్ ఫ్రమ్ యాంట్స్ అండ్ మస్కిటోస్.
0: ఇంత చిన్న చీమ ఎక్కడో కారిక కుట్టితే తల వరకు కూడాను ఈ తెలివితేటలు పోయి ఈ చీమను చంపడానికి ప్రయత్నిస్తాడు.
1: When the ant bites you, you'll certainly feel the sensation all over the body and you'll attempt to kill it.
0: కాని తనకు తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: But he is not able to know his own inborn intelligence.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమకు మించినటువంటి పదార్థము ప్రేమకు మించినటువంటి యొక్క శక్తి ఎక్కడ చూసినా కూడా లేదు.
1: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్, దేర్ ఇస్ నో హైయర్ మెటీరియల్ దాన్ లవ్.
0: ఎక్కడ చూసినను ప్రేమ ఒక్కటి మాత్రమే గొప్ప శక్తిగా మనకు కనిపిస్తున్నది.
1: ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ నోటీస్ యుల్ ఫైండ్ ద మోస్ట్ పవర్ఫుల్ లవ్ ఎగ్జిస్టెంట్.
0: ఒక ప్రేమ ఇంటి దగ్గర ఉన్నటువంటి యొక్క తోటమాలతో చేరి ఇల్లును కాపాడుతూ వస్తుంటుంది.
1: అండ్ దిస్ లవ్ సర్టన్లీ టేక్స్ కేర్ ఆఫ్ ద రెసిడెన్స్ ఆఫ్ ద హోమ్స్.
0: ఈ విధంగా తాను కాపాడుకుంటూ పోవటం లోపల ఎంతటికైనా త్యాగం వచ్చి తాను పరిశుద్ధంగా ఉంటాడు.
1: సో ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ అండ్ ప్రిపేర్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్.
0: మానవులకు స్వార్థము స్వప్రయోజనము మితిమీరి పోవటం చేతనే ఈ తెలివితేటలు గతి తప్పి దారి తప్పిపోతున్నది.
1: మ్యాన్స్ ఇంటెలిజెన్స్ ఇస్ మిస్డైరెక్టెడ్ పర్వర్టెడ్ బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థం అన్నటువంటిది మనం దూరం చేసినప్పుడే మనలో ఉన్నటువంటి చిన్న శక్తి అయినా కూడాను గొప్ప శక్తిగా రూపొందుతుంది.
1: వెన్ వన్స్ వీ డిస్టెన్స్ అవర్

0: themselves from selfishness, even small virtues, qualities would certainly increase.
1: Kanuka, mana yandunnatuvanti yokka chinna telivinina kodanu manam ghanamga maarchukovachchu.
0: You may be intelligent to a little extent, but you can be mighty intelligent, which is in your hands.
1: Manavunaku ye vidhamainatuvanti telivitetalu takku kaledu.
0: Man is not short of his intelligence.
1: Manavunaku kavalsinanta telivitetalu shakti kuchalita abhirudhingane untunnadi.
0: He has got all the intelligence that he deserves and the power.
1: ఇంత ఉండి కూడాను తాను ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి, ఎక్కడ దీన్ని దాచుకోవాలి, ఏ సమయంలో దీన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి విధి విధానం ఏమాత్రమో గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ హిస్ లేటెంట్ ఎనర్జీ అండ్ ద పవర్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ వాట్ డైరెక్షన్ ఇట్ హాస్ గాట్ టు బి యూజ్డ్ వెన్ వేర్ అండ్ హౌ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి విద్యార్థులు ఎన్నో పాఠములను చదువుతున్నారు.
0: స్టూడెంట్స్ టుడే స్టడీ ఎ లాట్.
1: ఆ చదివి చదివి ఆ విద్యార్థులు చదవనటువంటి ఒక పుస్తకంలో కనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ కమ్ అక్రాస్ బుక్స్ విచ్ ఆర్ నాట్ రీడ్ అవుట్ బై అవర్ స్టూడెంట్స్.
1: పుస్తకముల నుండి మస్తుగా చదువు ఉండే.
0: దేర్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ బుక్స్.
1: మస్తకము నుండి మట్టి మెండు.
0: ద పుస్తక బుక్ హ్యాస్ గాట్ మస్తుగా ప్లెంటిఫుల్ ఏ నాలెడ్జ్, బట్ మస్తక ద హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మడ్ ఆర్ మట్టి.
1: అనుగా ఉపయోగము లేనటువంటి పదార్థములను తన తలలో చేర్చుకున్నాడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ హీ స్టఫింగ్ హిస్ హెడ్ విత్ ఆల్ అన్నెసెసరీ మెటీరియల్.
1: మానవుడు జీవితమునకు అవసరమైనటువంటి యొక్క శక్తిని తాను దుర్వినియోగం చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ మిస్యూజింగ్ ది ఎనర్జీ విచ్ ఇస్ నెసెసరీ ఫర్ హిస్ డైలీ లైఫ్.
1: కనుక మానవుని ఇచ్చినటువంటిది శక్తి చదువు సజ్జలు తమ యొక్క సరి అయినటువంటి ఉపయోగములకే ఇచ్చాడు.
0: దేర్ఫోర్ ద నాలెడ్జ్ ఈజ్ గివెన్ టు స్టూడెంట్స్ దట్ దే గ్యాదర్ ఫ్రమ్ బుక్స్ టు లీడ్ ఎ ప్రాపర్ లైఫ్.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువులేవు.
0: హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ హ్యావింగ్ అక్వైర్డ్ నాలెడ్జ్ ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్ వన్ హ్యాస్ టు డై ఇన్ఎవిటబులీ. వి హ్యావ్ టు లెర్న్ సో హ్యాస్ టు బి ఇమ్మోర్టల్.
1: కనుక మనము చావులేని చదువు చదువుకోవాలి.
0: వీ హ్యావ్ టు బి లెర్న్డ్ ఆర్ ఎడ్యుకేటెడ్ సో హ్యాస్ టు బి ఇమ్మోర్టల్ ఆర్ డెత్లెస్.
1: ఎవరు అడిగితే దానికి తగినట్టుగా జవాబు చెప్పేటువంటి బుద్ధిని ఉంచుకున్నారు, కానీ దాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోవడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
0: యూ హ్యావ్ గాట్ గుడ్ ఆన్సర్స్ టు క్వశ్చన్స్ పుట్ టు యూ, బట్ యూ డు నాట్ నో హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం.
1: ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్ద వారలైనా,
0: having had the degrees like BA and MA, you may be reputed elderly people.
1: Sampadalundiyu saddana parulaina pudavakeetini ganna punyulaina,
0: you may be virtuous now, reputed with all the wealth and property, being known as a man of charity.
1: Ayura arogyambu anavasantam undi paripurna parulagu varulaina,
0: you may be physically strong and blessed with a long life.
1: కానీ ఇన్ని చదువులు చదివి కడపటికి తన చదువు ఏ వరకు దిగుతురాది.
0: ఇన్ వాట్ వే ఆల్ ది నాలెడ్జ్ ఎడ్యుకేషన్ వన్ హ్యాస్ రిసీవ్డ్ వుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ అల్టిమేట్లీ.
1: ఇది నిత్య జీవితం లోపల పరులకు సద్వినియోగపరిచేటువంటి యొక్క విధానంలో దీన్ని ఉపయోగించుకోవాలి.
0: వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ఇన్ సర్వీస్ టు అదర్స్.
1: లోకములో మానవులకు ఇచ్చినటువంటి సంపదలన్నీ కూడాను పరులకై ఉపయోగించుకునే నిమిత్తమై అందించాడే గాని తన స్వార్థ సప్రయోజనముల నిమిత్తమై తాను తీసుకోమని చెప్పలేదు.
0: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ us all the wealth plentifully only to share with others and not to amass for one's own self.
1: ఏదైనా ఒక దాన్ని మనం చూసినప్పుడు అది ప్రతిదానికి కూడాను పరోపకారం చేస్తూ వస్తుండాలి.
0: ఇఫ్ యు వాచ్ ఎనీథింగ్ యు విల్ ఫైండ్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
0: ద బాడీ ఈజ్ మెంట్ టు సర్వ్.
1: శరీరం ఇచ్చినటువంటిది తిని తిరగటం కోసం కాదు.
0: ద బాడీ ఈజ్ నాట్ మియర్లీ ఫార్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్.
1: తినిగి తిని తెలివితేటలను పెంచుకుని వాటిని సద్వినియోగపరిచి మానవత్వాన్ని పైకి తెప్పించుకోవటం కోసం అని ఇచ్చాడు.
0: ద బాడీ ఈజ్ గిఫ్టెడ్ టు ఈట్ అండ్ టు మెయింటైన్ ద బాడీ టు ఇంప్రూవ్ వన్స్ ఓన్ ఇంటెలిజెన్స్ అండ్ నో వన్స్ ఓన్ నేచర్.
1: కనుక మనం చదివే చదువులు కానీ తెలుసుకున్న తెలివితేటలు కానీ అన్నీ కూడాను తన నిమిత్తం కాదు.
0: Therefore, the knowledge, education and intelligence is not to be self-centered.
1: సమాజం యొక్క సద్వినియోగమునకై సమాజం యొక్క తోడ్పడటంకై కోసమని ఈ యొక్క తెలివితేటలను మనం ఉపయోగించాలి.
0: We have to make use of our intelligence for society to serve everybody in the neighborhood.
1: ఈ సత్యాన్ని విసర్జించి ఏదో కొత్తది తెలుసుకున్నానని తాను ముందుకు వచ్చి అనేక రకములుగా పాటుపడుతున్నాడు.
0: Man has forgotten this basic fundamental truth and he is under false impression that he has come to know something new and leading a perverted life.
1: మానవత్వం అనగా ఏమిటో తనకి ఇంతవరకు కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేదు.
0: Man has not understood, truly speaking, till now what humanness, human quality is till this day.
1: అసలు మానవుడు అంటే ఏమిటి అని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు.
0: He is not able to understand the meaning of this very word, manava.
1: Manava.
0: Manava.
1: Ma anaga manchi telivitetalu.
0: Ma means good intelligence.
1: నా అనగా వాటిని లేకుండా.
0: అండ్ మ్యాన్ వితౌట్ దిస్ గుడ్ ఇంటెలిజెన్స్
1: వా వర్తించటం. మంచి తెలివితేటలు ఉండి కూడాను వాటిని తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
0: విత్ ఇంటెలిజెన్స్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ యాజ్ ఎ డన్స్ బికాస్ హీ హాస్ నాట్ రియలైజ్డ్ దట్ హీస్ ఇంటెలిజెంట్ ఎనఫ్.
1: కాన మానవత్వం యొక్క దివ్యత్వము పవిత్రము ఈ దైవత్వం యొక్క కీర్తి నుంచినే దీన్ని బయటికి తెప్పించుకోవాలి.
0: Therefore, it's at the instance of the divine, at the grace of God only, one can lead a sacred life and manifest the latent divinity.
1: ఏ చిన్నది మానవుని నుండి కూడాను వెలువడినప్పటికీ ఇది ఏమిటి, ఎందుకు ఈ విధంగా నా నుంచి వచ్చింది అని దైవం యొక్క ఇచ్చిన ప్రసాదం అనిగా భావించుకొని ఈ ప్రసాదాన్ని యొక్క విలువను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ ఫౌండ్ విత్ ఇన్ యూ ఇన్ యూ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్ గాడ్స్ గిఫ్ట్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఏ పదార్థం కానీ ఏ తెలివితేటలు కానీ ఏ బుద్ధి కుశలత కానీ భగవంతుడు అందించేది లోక సంరక్షణ కోసమని పరోపకార సత్వమని దీన్ని మనం ఉపయోగించుకొని తద్వారా మన మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: Therefore, all the affluence, the material wealth, intelligence are given to mankind to serve everybody for the welfare of the vast humanity.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని వదిలాడు మానవుడు.
0: Man has given up that path.
1: దానిని వదిలి దానికి విరుద్ధమైన మార్గాన్ని వెతుకుతూ తాను చెడిపోతున్నాడు.
0: He has left that sacred path and just treading in the opposite direction and is ruining himself.
1: Oka pachivu kudanu manavuniki enniyo sevalu chesi tadwara tana potta nimpukoni manavulaku taginatvanti oka aanandanni andistundayi.
0: Even a cow also knows how to serve, how to feed itself and how to lead a comfortable life.
1: ఈ మాత్రం మానవుడు గుర్తించుకోలేకపోవటం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ దట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో దిస్ సచ్ ఎ సింపుల్ థింగ్.
1: మానవత్వము చేరి మంచినే బోధించి
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హ్యుమానిటీ టీచర్స్ ద లెసన్ ఆఫ్ గుడ్నెస్.
1: తెలిసి వెలగవలను తెలివితోడ.
0: యు హ్యావ్ టు మూవ్ అబౌట్ బీయింగ్ ఇంటెలిజెంట్.
1: మానవత్వమే లేకున్నా దానవత్వం అనేటువంటి దాన్ని పెంచుకొని దీనత్వం అనేటువంటి దాన్ని కూడా దిగిపోయి క్రమక్రమేణా కూడాను మానవుడిగా రూపొందింపు చేసుకుంటున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ హీ హాస్ డెవలప్డ్ దానవత్వ ద డెమోనిక్ నేచర్ అండ్ లీడింగ్ దీనత్వ ఏ మీన్ లైఫ్ ఏ లో లైఫ్.
1: ఈనాటి మానవుడు వ్యక్తి ప్రతిష్ట అనగా సమష్టి అనేటువంటిది దైవత్వం, వ్యక్తి అనేటువంటిది మానవత్వం.
0: వ్యక్తి ది ఇండివిజువల్ ఈజ్ హ్యూమన్నెస్, సమిష్టి ది కమ్యూనిటీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక సమిష్టి అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నప్పుడు వ్యష్టి యొక్క తత్వము చక్కగా సులభంగా అర్థమవుతుంది.
0: When once we understand the collective form clearly, you can understand the individual nature.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Meer chadivina chadavulu.
0: All the education you received.
1: Telusukunna telivitetalu.
0: The intelligence you have acquired.
1: Edo chinna chinna pasivachi murugadaru kulam nerpi manamu dani saathakam gavinchukovali gaani pasivachi murugadulu nunchi manam nechukovalsi vachindi ee naadu.
0: Can even be learned by close observation of tiny creatures, the birds, beasts and animals in nature.
1: Itti satyanni teachers bodhinchadaniki veelu kaadu.
0: It's not possible for teachers to teach this truth.
1: Aa teachers kuda tamu telusukokunda tamalo unnatundi devatvanni tamu marchipothunnaru.
0: Even teachers also have forgotten the latent divinity in them.
1: కనుక మనం నేర్చుకున్నదంతా కూడాను మన పొట్టలో నింపుకొని ఏదో మనం పొట్టను పెంచుకోవటం కోసం కాదు, దీనిని 10 మందికి పంచి దానిని ఆనందపరిచి తద్వారా మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: దేర్ఫోర్ ఆల్ ద నాలెడ్జ్ ఎడ్యుకేషన్ వీ రిసీవ్డ్ ఈజ్ నాట్ ఫర్ అవర్ డైలీ లివింగ్. వీ మస్ట్ లెర్న్ హౌ టు షేర్ అండ్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్ and be exemplary in understanding the human quality, rising to the level of the divinity.
1: Manavatvam samatvam nundi povali.
0: The manavatva, the human nature, should proceed along the direction of samatva, equality.
1: Ee samatvame povunappudu inka ee matram kuda manavatvam undi prayojanam ledu.
0: Without this samatva, equality, manavatva, the humanity, is useless.
1: Kanuka mottamota manam samatvanni teeskovali.
0: Therefore, we should consider basically this principle of samatva, equality.
1: ఈ సమత్వం అనే మానవత్వంలో లేకపోయినప్పుడు ఈ దివ్యత్వం అనేది ఉండి కూడాను ప్రయోజనం లేదు.
0: Without the samatva, equality, the manavatva, the humanity, will not be able to understand divyatva, the divinity within.
1: దివ్యత్వం అనగా ఏమిటి?
0: What is divyatva, divinity?
1: దివ్యమైనటువంటి శక్తితో కూడినటువంటి దివ్యత్వం.
0: Divyatva, divinity has got this latent divine power.
1: ఇది దైవ శక్తి.
0: This is the power of God.
1: ఈ దైవ శక్తి ప్రతి మానవుని యందు కూడాను నిండి నిమిడుకృతమై ఉన్నది.
0: This divine power is immanent in every human being.
1: కానీ దాన్ని అందుకోలేక అబరుడైపోయి తాను దాన్ని వదలపెడుతున్నాడు మానవుడు.
0: Man is not able to be benefited by the latent divinity within himself. He is not able to receive.
1: Kanuka manamu divinity ni manamu chakkani bhavamuto mam dini develop cheskovali.
0: Therefore we have to develop the latent divinity with very good feelings and sentiments in a proper way.
1: Manavatvamu entati kaalam nundiyo perugutu vastuntundadi.
0: Humanity has been growing since ages.
1: Ee naatri kaadi manavatvamu.
0: Human being is not of today.
1: ఏదో తల్లి గర్భం నుండి పుట్టిన తక్షణమే మానవుడుగా పుట్టాడని భావించుకోకూడదు.
0: వీ కెనాట్ కన్సిడర్ అవర్ సెల్స్ హ్యూమన్స్ బై జస్ట్ బీయింగ్ బోర్న్ టు ఎ మదర్.
1: తల్లి గర్భం నుండి ఆకారం మాత్రం పుట్టింది కానీ మానవత్వం అనేటువంటిది తన సహజంగానే ఉంటుండాలి.
0: దేర్ ఫోర్ వన్ ఈజ్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఇన్ ఫార్మ్ అండ్ ద హ్యుమానిటీ హ్యాస్ గాట్ టు బి అచీవ్డ్ ఇన్ సబ్సీక్వెంట్లీ.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు ఈ దివ్యత్వం అనేటువంటిది ఉండనే ఉండని.
0: Therefore, every human being has got this divyatva, the divinity.
1: ఈ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోయినటువంటి చేతనే మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నాడు.
0: Man is not able to know the latent divinity and therefore he has forgotten even humanness or human quality.
1: కనుక మనము హ్యూమన్ క్వాలిటీని మొట్టమొదటి గుర్తించుకోవాలి.
0: Therefore we have to recognize the human quality to begin with.
1: ఈనాడు మనము మానవత్వాన్ని తెలుసుకున్నాము అని అనుకుంటున్నామే కానీ ఏమి తెలుసుకున్నాము మానవత్వం అంటే?
0: Today we think that we have known manavatva, the human quality, but to what extent have we known?
1: కేవలం ఆకారం మాత్రం తెలుసుకోవటం మాత్రమే కాదు.
0: Is not enough if you know a human being by his form.
1: ఈ ఆకారం తెలుసుకున్నంత మాత్రమే ఆచరణ లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: Just ఆకార, the form, is not enough. ఆచరణ, the practice, is most important.
1: కనుక ఆ ప్రాక్టీస్ని కూడా మనం తెలుసుకోవాలి.
0: Therefore you have to learn how to practice.
1: అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
0: Then only human life is redeemed.
1: మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ లోకము లోపల ఇన్ని రకములైన శాస్త్రములు, ఉపనిషత్తులు,
0: so many sacred texts like Upanishads, Shastras are given to mankind so as to deserve this title of human being.
1: ఈ లేకపోతే ఈ శాస్త్రములు, ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఎందుకు మనకు?
0: Or else, what's the use of all these sacred texts like Upanishads?
1: ఇవన్నీ కూడాను మానవుని ముందు దాచబడినటువంటి యొక్క దివ్యత్వాన్ని పైకి లాగటమే.
0: These sacred texts like Upanishads will bring out the hidden treasures of divinity present within.
1: అందుకోసమని ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఎడ్యుకేర్ అని కూడా చెప్పారు.
0: That's why Bhagwan has introduced educare apart from education.
1: ఎడ్యుకేషన్ అనగా సహజంగా వచ్చేటువంటి యొక్క స్వరూపము.
0: And this educare is one which is natural.
1: ఎడ్యుకేర్ అనగా లోపల దాగబడినటువంటి దీని పైకి లాగటం.
0: ఎడ్యుకేర్ is to bring out that which is latent within.
1: మన యందు దాచబడినటువంటిది ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఇస్ దాట్ విచ్ ఇస్ హిడెన్ విత్ ఇన్ అస్.
1: చదివితే లభించేటువంటిది ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ ఇస్ ద వన్ యూ కెన్ అక్వైర్ బై గోయింగ్ త్రూ బుక్స్.
1: చదివినటువంటిది మాత్రం అప్పటికప్పటికి ఉపయోగపెట్టుకోవచ్చు.
0: యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది నాలెడ్జ్ దట్ యూ రీడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో ఆవిర్భవించినటువంటిది కాకుండా మనలో రక్తంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేర్ ఇస్ ప్రెసెంట్ పెర్క్యులేటింగ్ ఆల్ ఓవర్ బ్లడ్, బోన్ అండ్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక మనము ఎడ్యుకేషన్ చేయటం గొప్పది కాదు, ఎడ్యుకేర్ దాన్ని మనం లాగాల పైకి.
0: సో నథింగ్ గ్రేట్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్ ఈజ్ గ్రేటర్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటిది ప్రతి మానవుని ఎందుకును అడుగడుగున కూడాను క్షణ కూడాను గడిగడి ఎందుకు మనకు కనిపిస్తూనే ఉంటుండది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ ద డివినిటీ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఇన్ ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ యువర్ బాడీ, ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్.
1: దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
0: దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్.
1: దాన్ని తెలుసుకున్నటువంటి వాడే నిజమైన చదువు.
0: In fact, you can call yourself educated if you can understand, experience the divinity present in every atom of your body.
1: Divinity anetundi lekunda education anetundi em matramo praptinchadu manaku.
0: In fact, without this divinity you cannot be educated.
1: Kaduka ee naadu chadive chadulanni kudanu kevalam education ga kanipistundadi kaani educare anetundi danni manam gurtinchukolekapothunnam.
0: The formal education, the secular knowledge prevailing today relates to education only and nothing to do with educare.
1: Education ante kevalamu mana chadivinaki chadivul lopala grandhalo nunchi kantastram chesukoni cheppetuvanti padamule.
0: Education is acquiring knowledge by going through the books, getting the whole thing by heart.
1: Educare anetuvanti mana yandu sthiramga modalunchi మన రోజు నుంచి పుడుతూ ఉండాలి.
0: Whereas educare is permanent, steady within us.
1: ఇది బయటకు తెప్పించేటువంటిదే గొప్ప శక్తి.
0: The real power, the capacity lies in bringing out this latent educare.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మనము నేర్చుకున్నటువంటిది.
0: Education is obtained by learning.
1: Educare అనేటువంటిది మనలో నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: Educare is the one that that manifests.
1: నిరంతరం కూడా అతని యందు ఇది కనిపిస్తూనే ఉంటుండాలి.
0: In fact, it is present continuously within.
1: ఇది ఒక గ్రంథం నుంచి మనం అందుకునేటువంటిది కాదు.
0: Educare is not the one that could be received by formal reading.
1: కనుక educare ఈనాడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: So we should make every attempt to have this educare.
1: కనుకని educare అనేటువంటిది సహజమైనటువంటిది.
0: Therefore, the educare is quite natural.
1: Education అనేటువంటిది మనకు కేవలం నేర్చుకుంటే లభించేటువంటిది.
0: Whereas education is obtained by formal learning.
1: Educare అనేటువంటిది తప్పక మనకు వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది, మనం వెంటాడుతూ ఉంటుంటుంది.
0: Whereas educare is within you, following you throughout.
1: కనుక మనము చదివేటువంటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయంలో మాత్రమే కాదు.
0: Therefore, learning should not be confined to textual information.
1: కనుక ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం లభించేటువంటిది ఏం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
0: Therefore, out of information, nothing you can get. Bhagavan says, information is not enough. Transformation is most important.
1: మానవుని యందు ఉండేటువంటి ఒక తెలివితేటలన్నీ కూడాను ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
0: Therefore, our intelligence should bring about transformation.
1: అది లేనప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడాను అంత వేస్ట్.
0: Without transformation, all this information is merely a waste.
1: కనుక మనము ఈ వేస్ట్ అయ్యేటువంటి చదువును మనము టేస్ట్గా తీసుకుంటున్నాము.
0: This information which is a waste, we have developed a taste towards it.
1: అది కాదు మనకు.
0: That should not happen.
1: నిజంగా ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం ఎందు ఆవిర్భవించుకుంటూ క్షణ క్షణములకును మన వెంట జంట వస్తూ ఉంటుంది.
0: The educare which is within should manifest, should be brought out, so that it would follow us wherever we go.
1: మానవుని ఎందున్నటువంటి తెలివితేటలు, బుద్ధి కుశలతలు ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రాధేయపణలే, ఇవి దైవం యొక్క ప్రసాదములే.
0: Therefore, this intelligence, the intellect, are God's gift.
1: కనుక దైవం ఇచ్చినటువంటి యొక్క ఈ శక్తిని మనం దాచిపెట్టుకుని తగిన రీతిగా దాన్ని ఉపయోగపెట్టుకోవాలి.
0: Therefore, God-given powers, the intelligence, intellect, have got to be preserved and improved upon for our use.
1: నిజముగా మన యందు ఇచ్చినటువంటి ఒక శక్తి ఎంతనో ఉంటుండాలి భగవంతుడు ఇచ్చినటువంటి.
0: God has given lot immense power to everybody.
1: ఇది ఇంతే అట్టిదని ఎవరు కూడా కొలిచి చెప్పలేరు.
0: None can estimate, because divine power is beyond all
1: ఈ పవర్కు మించినటువంటి పవర్ మరొకటి లేదు.
0: There is no other greater power than the divine power.
1: ఈ ప్రేమ తత్వం అనేటువంటిది చాలా గొప్పది.
0: Love is most powerful and greatest.
1: అలాంటి దాన్ని మనం ఈనాడు సులభంగా వదిలిపెట్టేస్తున్నాము.
0: But we are dropping that love in a simple way.
1: కానీ లవ్ లవ్ అంటే ప్రేమించటం అని మాత్రమే పలుకుతున్నాము.
0: But we think of love in the ordinary worldly sense.
1: అది కాదు ప్రేమ.
0: It's not true love.
1: నీ ఎందున్నటువంటి ప్రేమ, ఎదుటి వ్యక్తి ఎందున్నటువంటి ప్రేమ రెండింటినీ ఏకం చేసేటువంటి అది నిజమైన ప్రేమ.
0: The true love demands the unification of love in you with the love with others.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ప్రేమ తత్వము.
0: Combination of these two speak about the true nature of love.
1: Prema, prema, prema, prema ani manam andaru manam palukutune unnamu.
0: In fact, we utter this word love repeatedly.
1: Kaani aa premaku etti roopam unnadi, etti gunam unnadi, etti vidhamuga dani upayoginchukovali.
0: What form the love has, in what way the love has got to be used.
1: ప్రేమ ఎవరిని బాధించదు.
0: లవ్ విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ.
1: ఎంతకాలం నీ ఉంచుకున్నప్పటికీ నీకునే సహాయం చేయను, కానీ అది ఎవరిని బాధించదు.
0: ఇట్ విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ, ఇట్ విల్ హెల్ప్ యూ బీయింగ్ విత్ ఇన్ యూ.
1: కనుక ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా నువ్వు హెల్ప్ చేసేటువంటిది.
0: లవ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్.
1: అది ఇట్టిది అని చెప్పినప్పుడు దాని ఉపయోగము పాడైపోతుంది.
0: When you want to estimate and decide upon it, the very purpose is defeated.
1: కనుక ప్రేమను మన ప్రధానమైనటువంటి ఆస్తిగా తీసుకోవాలి.
0: We have to consider love as our main property.
1: ఇంతకంటే మించినటువంటి ప్రాపర్టీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కాదు.
0: In this world there is no greater higher property than love.
1: భగవంతుడు అందించినటువంటి ప్రేమ అనేటువంటి ప్రాపర్టీ ఎంత కురిసినప్పటికీ ఎంత తూచినప్పటికీ అది ఏమాత్రము తక్కువ కాదు.
0: You may make use of this love to any extent and share with anybody, but love will never diminish because God has granted us this infinite love to everybody.
1: దైవం ఇచ్చినటువంటి ఈ ప్రేమని మనం దుర్వినియోగం చేస్తుంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమను మనం ఎంత దుర్వినియోగం చేస్తాం.
0: When we misuse this divine love, what will happen to the human love present in everybody?
1: భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను మనము సెన్స్ ద్వారా అనగా ఇంద్రియముల ద్వారా పాడు చేసుకుంటున్నామే కాని దాని సరైన పవిత్రత దానికి అందించడం లేదు.
0: In fact, the divine love is misused for sensual pleasure and it has not been put in the right way.
1: కనుక నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను సద్వినియోగం చేయాలి.
0: Therefore, the God's gift love has to be made use of properly.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: దీనికి హెల్ప్ మనం చేస్తూ రావాలి.
0: వీ షుడ్ గో ఆన్ హెల్పింగ్.
1: దీనికి మించినటువంటి యొక్క దాన ధర్మములు మరొకటి లేవు.
0: దేర్ కెనాట్ బి గ్రేటర్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ బియాండ్ దిస్.
1: ప్రేమ స్వరూపుల
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రతి ఒక్కరికి అది భద్రమై శాశ్వతంగా నిలిచినటువంటిది.
0: లవ్ ఇస్ సో సేఫ్, సో స్టడీ అండ్ పర్మనెంట్.
1: కానీ అట్టి ప్రేమను మనము ఏదో ఒక చెల్లాటగా ఆడుకుంటూ దాన్ని ఎగరవేసిన కర్ర వలె దాన్ని తిప్పుతున్నాము.
0: బట్ వీ కన్సిడర్ లవ్ యాజ్ సో సింపుల్ లైక్ ఎ టైనీ టాయ్ అండ్ గో ఆన్ ప్లేయింగ్ విత్ ఇట్.
1: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని భద్రంగా మనం ఉపయోగించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ సేఫ్లీ దిస్ లవ్.
1: పరమాత్ముడు ఇచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఎట్టి కొలతలు వేసినప్పటికీ అది తగ్గదు.
0: ద డివైన్ లవ్ is beyond all known measure. Then it will never diminish.
1: Itti premanu manamu sariyaina vidham lopala artham chesukolekapothunnam.
0: We are not able to understand this infinite love in true spirit.
1: Prema prati pranikini adi pradhanamainatvanti yokka prana samanamai.
0: Therefore love is life to every creature.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ప్రేమలోనే మునగాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో లవ్ యూ హ్యావ్ టు లవ్ ఓన్లీ, దట్స్ ఓన్లీ వే.
1: ప్రేమలో మునిగినప్పుడే ప్రేమతత్వం మనకు అర్థమవుతుంది, కానీ ప్రేమకు పైపవిత్యం తెలియజేయడంలో ప్రేమతత్వం ఏమాత్రం అర్థం కాదు.
0: వెన్ యూ గ్రో ఇన్ లవ్, వెన్ యూ ఆర్ సో లవింగ్, దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెత్ వాట్ లవ్ ఈజ్.
1: ఈనాటి ప్రపంచ ప్రేమ అంతా కూడా నువ్వు కేవలము మనము చవిచూచి వదిలిపెట్టినటువంటిదంత.
0: All the worldly love must have been tasted at one time or other and simply dropped.
1: Kani ee prema attidi kaadu.
0: But the divine love is not such.
1: Annintini koodinatvantidi idi.
0: It includes all.
1: Premamayundu sridharudu.
0: God is love.
1: Aa premaye atani property.
0: And this love is God's property.
1: కనుకని ఈ దైవం యొక్క ప్రాపర్టీని మనం ఎట్ట రక్షించుకోవాలి అనేటువంటి విధానాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ట్రూత్ దట్ హౌ టు సేఫ్ గార్డ్ దిస్ ట్రెజర్ ఆఫ్ డివైన్ లవ్.
1: ప్రేమే దైవము.
0: లవ్ ఈజ్ గాడ్.
1: దైవమే ప్రేమ.
0: గాడ్ ఈజ్ లవ్.
1: కనుక ఈ ప్రేమనే దైవము, దైవముగా ప్రేమ ఉన్నప్పుడు దీన్ని ఎట్టు మనం విభాగం చేసేయవుతుంది.
0: వెన్ గాడ్ ఈజ్ లవ్, వెన్ లవ్ ఈజ్ గాడ్, how can you separate them?
1: Live in love.
0: Therefore Bhagwan says live in love.
1: అప్పుడే మనకు దాని యొక్క అర్థము పూర్తి మనం గుర్తించిన వారం అవుతాం.
0: Then only we will be knowing the meaning of love.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమ తత్వం అనేటువంటి పలుకుటమును చాలా సులభంగా పలకవచ్చు.
0: It's quite easy to spell out, to utter this word love.
1: దాని అర్థం చేసుకోవడం చాలా కష్టము.
0: But it's very difficult to know its meaning.
1: కనుక మీరు ప్రేమను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయండి.
0: దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో అండ్ రికగ్నైజ్ దిస్ లవ్.
1: నీ ప్రేమను నీవు అర్థం చేసుకుంటే ఇతరుల యొక్క ప్రేమను సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
0: ఇఫ్ యు నో ద నేచర్ ఆఫ్ యువర్ ఓన్ లవ్, ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ అండ్ సో ఈజీ టు నో ద లవ్ ఆఫ్ అదర్స్.
1: కనుక మొట్టమొదట తన ప్రేమను తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దెర్ఫోర్ వన్ మస్ట్ అండర్స్టాండ్ వన్స్ ఓన్ లవ్.
1: తన ప్రేమ తన చుట్టూ తన ప్రక్కల తన సుందు ఎక్కడ చూసినా ఉన్నటువంటి ప్రేమని.
0: దెర్ఫోర్ దిస్ లవ్ ఇస్ అరౌండ్ హిమ్, ఇన్ హిమ్, అబౌవ్ హిమ్, బిలో హిమ్, ఇన్ ద విసినిటీ.
1: కనుక ప్రేమ అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట మీరు తెలుసుకోండి.
0: దెర్ఫోర్ దిస్ లవ్ హ్యాస్ టు బి నోన్ ఇన్ ద బిగినింగ్.
1: ఈ ప్రేమను తెలుసుకుంటే మనమే ప్రేమ స్వరూపం అయిపోతాం.
0: When once you know what love is, you become the embodiment
1: of love. నీ ప్రేమ నీవు తెలుసుకోలేకుండా పోయినప్పుడు ప్రేమ నీవు ప్రేమ స్వరూపులారా అని ఏ విధంగా చెప్పడానికి అర్హత ఉంటుంది.
0: If you do not know your own love, how do you call yourself the embodiment of love?
1: కనుక ప్రేమ అనేటువంటి దానికి అర్థమే తెలియనటువంటి వాడు ఆ ప్రేమను ఉచ్చరిస్తుంటాడు.
0: Therefore, the one who does not understand what love is an experience, but he goes on spelling out, speaking about it.
1: విద్యార్థులారా,
0: students,
1: ఈ ప్రేమతత్వాన్ని ఎంత పెద్దగా చేసుకుంటారో అంత గొప్పవారు అయిపోతారు మీరు.
0: Therefore, if you consider love in its profundity, in its depth, you certainly become great.
1: కనుక ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించండి.
0: Understand the nature of love in the beginning.
1: అప్పుడే మీ యొక్క ప్రేమతత్వం పరలోకంలో అర్థమవుతుంది.
0: Then it is possible for others to learn from you and understand love.
1: ఈ రామాయణం లోపల రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురే కాకుండా వీరు ధర్మపత్రులు కూడాను ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి పాత్రలు వహించారు.
0: Besides the four brothers of this great epic Ramayana, their concerts also played a major role.
1: వారందరూ కూడాను వారి జీవితంలో ఉన్నటువంటి యొక్క సారమును తీసి ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
0: In fact, the essence they have had out of their life experience is shared with everybody.
1: రాముడు మాత్రమే గొప్పవాడని చాలా మంది పలుకుతూ ఉంటారు. కాదు కాదు కాదు కాదు.
0: Many think that Rama is greatest.
1: ఇందులో ప్రతి ఒక్క వ్యక్తి కూడాను రాముల కంటే గొప్పవారు.
0: In fact, every character in this epic is so important and equally great.
1: మీరు విని ఉంటారు సుమిత్ర.
0: Sumitra, you must have heard of.
1: Sumitra ఏమి పనికిరాని మనిషిగా మీరు భావిస్తున్నారు.
0: We consider Sumitra as a minor role.
1: రామాయణంలో సుమిత్ర అంటే ఏమిటి? మంచి స్నేహితురాలు అని.
0: ద వర్డ్ సుమిత్ర మీన్స్ ఎ గుడ్ ఫ్రెండ్.
1: కాదు, దేనిలో గుడ్ ఫ్రెండ్?
0: ఇన్ వాట్ సెన్స్?
1: అన్నింటి ఎందుకును ఆనందాన్ని చేకూర్చేటువంటిది ఈ సుమిత్ర.
0: సుమిత్ర షేర్స్ బ్లిస్ ఆర్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ విత్ అదర్స్.
1: కైకకు ఒకే కొడుకు.
0: కైక హ్యాస్ వన్ సన్.
1: కౌసల్యకు ఒకే కుమారుడు.
0: కౌసల్య హ్యాస్ ఓన్లీ సన్.
1: కానీ సుమిత్రకు ఇద్దరు బిడ్డలు.
0: సుమిత్ర హ్యాస్ టూ సన్స్.
1: ఈ ఇద్దరు పుట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
1: కైక తనకు పుట్టినటువంటి కుమారుడికి రాజ్యం వస్తుందని ఆమె స్వయంగా భావిస్తూ వచ్చింది.
0: కైక కన్సిడర్ దట్ హర్ సన్ ఈస్ ద లీగల్ హెయిర్ టు ద కింగ్డమ్.
1: కౌసల్యకు తప్పక ఇది లభించేటువంటిది నా కుమారుడికి అని ఆమె దృఢంగా ఉంటుండాలి.
0: కౌసల్య వాజ్ ఈక్వల్లీ సర్టన్ దట్ హర్ సన్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ కింగ్.
1: కానీ సుమిత్రకు ఇది లభిస్తుందే లభించదా అనేటువంటి యోచనే లేదు.
0: బట్ సుమిత్ర హ్యాస్ నో థాట్ ఇన్ దిస్ వే.
1: ఆమె అలక్ష్యంగా ఏదో భగవత్ ప్రసాదం అని పుచ్చుకోవడానికని మిద్ది పైన ఎక్కింది. గాలి వీస్తుంటే శిరస్నానం చేసింది. ఆ శిరస్సును ఆర్చుకుంటూ వచ్చింది.
0: She is not bothered of the kingdom. And what she did was she had a head bath and one day climbed up the staircase and she was drying her hair.
1: Aa ventugulu aaravosukuntunte appudu graddha vachindi aa vendi cup lopala posinatundi paayasanni ettukoni poyindi.
0: In the meantime some eagle came over there and picked up that vessel with pudding.
1: Idi teesukoni poyindi.
0: It has taken it away.
1: కట్టగడపటికి అంజలి దేవి యొక్క భవనం లోపల వదలింది.
0: And it has dropped at the place of the Anjani.
1: అప్పుడు ఆమె దీనిని చూచి ఎంత మధురంగా ఉంటుండది, దేనికోసం ఈ మాధుర్యం, మానవునికి ఇంత మాధుర్యమే ఉంటుంటే ఎంతటి పుణ్యం భావించేటువంటి వాడు అని తనలో తాను తలుచుకుంటూ ఉంటుండది.
0: She was extremely happy because of the taste of that pudding and she started wondering how man would be ecstatic if he were to receive it.
1: అప్పుడు ఆమె చెప్పింది, వారు గొప్ప రాజులు కావచ్చు, నాకు పుట్టేటువంటి ఇద్దరు పుట్టేస్తే ఒకరిని నేను కౌసల్య కుమారునికి దాసుడిగా పెడతాను, ఇంకొకరిని కైక కుమారునికి దాసుడిగా పెడతాను. వారిద్దరూ ఇది దాసత్వం చేస్తుంటే ఎంతనో పవిత్రులైపోతారు.
0: Then Sumitra thought, out of two sons, one son will follow the son of Kausalya, the other son will follow the son of Kaika.
1: కనుకనే ఇద్దరు పుట్టిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు కూడాను పాలే త్రాగటం లేదు, నీరే తీసుకోవటం లేదు, కన్నే మూచటం లేదు. ఈ రకంగా నిద్రాహారములు మానేసేసి నిరంతరములు ఏడుస్తూ వచ్చారు.
0: The newborn babes refused milk. They did not accept any milk at all. They were sleepless and went on crying.
1: అప్పుడు వశిష్ఠుడి వారు వచ్చినప్పుడు వశిష్ఠ వారి దగ్గరికి ఈ సుమిత ఈ బిడ్డలిద్దరిని తీసుకెళ్లింది.
0: వశిష్ఠ happened to be there and Sumitra pleaded with him.
1: అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా మీరేమి ఏడవనక్కర్లేదు, ప్రతి ఒక్కటి దైవ సంకల్పం చేత కలిగేటువంటివి.
0: He said, don't cry anymore. Everything happens according to God's will.
1: రెండో పిల్లవాడిని మీరు కైకకు పుట్టినటువంటి ఒక కుమారుడి ప్రక్కలో పండబెట్టండి.
0: He said that you keep your second son in the company of the son of Kaika.
1: మొదటి పుట్టినటువంటి కుమారుణ్ణి కౌసల్యకు పుట్టినటువంటి కుమారుడు తట్టలోపల పెట్టమని చెప్పింది.
0: Let the first son be kept by the side of the son of Kausalya.
1: కౌసల్యకుగా ఉయ్యాల లోపల లక్ష్మణుడు పెట్టేటప్పటికీ లక్ష్మణుడు నిద్రాహారములు అన్ని కూడా వదిలిపెట్టి చక్కని ఆనందంతో ఆడుకుంటూ ఉన్నాడు.
0: ద మూమెంట్ లక్ష్మణ ఇస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ రామ ఇన్ ద సేమ్ క్రేడల్ ది లక్ష్మణ స్టార్టెడ్ డ్రింకింగ్ మిల్క్ అండ్ స్లీపింగ్ జాయ్ఫుల్లీ.
1: భరతుడు ఇంకా మరొక రీతి లోపల ఈ శత్రుఘ్నుడు పుట్టినటువంటి శత్రుఘ్నుడు దీంట్లో పోయి పండుకునేటప్పటికీ ఆ యొక్క భరతుడు కూడాను చాలా ఆనందాన్ని అనుభవించాడు.
0: Similarly is the thing with Shatrughna, who was asked to, who was kept by the side of Bharata. He too had his share of the milk and slept happily.
1: రెండో దినం నుంచి ఈ యొక్క సుమిత్రకి ఏమీ పని లేదు.
0: And from the next day Sumitra had no work to do.
1: అయ్యో నాకు ఇలాంటి పరమ పవిత్రులైనటువంటి కుమారులు కలిగారు.
0: I am really blessed to have these two sacred sons.
1: వీరిరువురే దేశాన్నంతా కూడా సంరక్షించేటువంటి వారు.
0: They are going to protect this country in future.
1: It
0: is my duty to take care of them today.
1: అని అనుకొని శ్రీరాముని ప్రక్కలోపల ఈ మొదటి కుమారుని పండబెట్టేసింది.
0: And she made Lakshmana lie by the side of Sri Rama.
1: ఇంకా కైకకు పుట్టినటువంటి యొక్క శత్రుఘ్న దీని లోపల భరతుడిని పండబెట్టింది.
0: And Shatrughna was made to lie by the side of Bharata.
1: ఈ నలుగురు కూడా ఆనందంగా జరుగుతున్నారు కాలం.
0: ఆల్ ది ఫోర్ సన్స్ దే స్టార్టెడ్ గ్రోయింగ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: కానీ ఈ నలుగురికి ఉండేటువంటి ఆనందము ఒక సుమిత్రకు మాత్రమే కలిగింది.
0: ఆల్ ద బ్లెస్ ద జాయ్ ఆఫ్ ఆల్ ది ఫోర్ సన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై సుమిత్ర అలోన్.
1: దూరం నుంచి చూచి ఈమె చాలా ఆనందాన్ని అనుభవించేటువంటిది.
0: షీ వాజ్ వెరీ హ్యాపీ వాచింగ్ దెమ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పినప్పుడు భగవంతుడు ఏ కారణం చేతను ఏ కార్యమును ఎందుకోసం ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవింప చేస్తాడు అనేటువంటిది ఎవరికి తెలియదు.
0: నో వన్ కెన్ ఎవర్ నో వాట్ గాడ్ డస్, వై హీ డస్, వెన్ హీస్ గోయింగ్ టు డూ, ద రీజన్ బిహైండ్ ఇట్.
1: కనుకనే క్రమక్రమేణా కూడాను పెరుగుతూ పెరుగుతూ రాముడు వెంట లక్ష్మణుడు తిరుగుతూ వచ్చాడు.
0: As the days went on, Lakshmana followed Rama.
1: శత్రుఘ్న వెంట భరతుడు తిరుగుతూ వచ్చాడు.
0: And Shatrughna followed Bharata.
1: ఈ భరతుడు లక్ష్మణుడు మహాశక్తివంతులు.
0: Bharat and Lakshmana are very powerful.
1: వీరిరువురే లేకుండా రామాయణమే లేదు.
0: Ramayana is incomplete without these two characters.
1: కనుక మొట్టమొదట లక్ష్మణుడు.
0: ఇన్ ద ఫస్ట్ ప్లేస్ లక్ష్మణ.
1: రాములు పుట్టిన తక్షణమే లక్ష్మణుడు.
0: అండ్ లక్ష్మణ వాజ్ బోర్న్ సూన్ ఆఫ్టర్ రామా వాజ్ బోర్న్.
1: భరతుడు పుట్టిన తక్షణమే శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న లైక్ వైజ్ వాజ్ బోర్న్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ భరత.
1: ఈ శక్తి భరతుడి దగ్గర ఉంటుండాలి.
0: అండ్ దిస్ పవర్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ భరత.
1: ఈ ప్రేమతత్వము లక్ష్మణుడి దగ్గర ఉంటుండాలి.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ దేర్ విత్ లక్ష్మణ.
1: కనుకని ఎక్కడ పోయినప్పటికీ లక్ష్మణుడు పక్కన ఉంటుండాలి.
0: దేర్ఫోర్ లక్ష్మణ వాజ్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రామ వేర్ ఎవర్ హీ వెంట్.
1: ఇంకెక్కడ పోయినప్పటికీ శత్రుఘ్న చేతిలో భరతుడు ఉండటం.
0: సో ఆల్సో శత్రుఘ్న ఫాలోడ్ భరత వేర్ ఎవర్ హీ హాస్ గాన్.
1: కనుక మనం ఏదో వారికి పుట్టారు వీరికి పుట్టారు అనుకుంటున్నామే కానీ ఇది సరైనటువంటిది కాదు.
0: వి జస్ట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీనియేజ్ బట్ ఈస్ నాట్ ప్రాపర్.
1: ఈ విధంగా నలుగురు ఒకరికొకరు చేరుకొని
0: ఆల్ ద ఫోర్ టుగెదర్
1: అన్యోన్యంగా
0: ఇంటిమేట్
1: అనుకూలంగా
0: కన్వీనియంట్లీ
1: ఏకంగా
0: యునైటెడ్లీ
1: కాలం గడుపుతూ వచ్చారు.
0: స్పెండ్ దేర్ టైమ్
1: అప్పుడే ఇది రామాయణం పూర్తి అయింది.
0: దెన్ ఓన్లీ రామాయణ ఇస్ కంప్లీట్.
1: రామాయణం కనుకనే రామాయణము అనగా ఎందుకు రాములకు తగినటువంటి యొక్క భరతుడు తగినటువంటి యొక్క శత్రుఘ్నుడు తగినటువంటి యొక్క లక్ష్మణుడు.
0: రామాయణ మీన్స్ లక్ష్మణ హూ ఇస్ బిఫిటింగ్ టు ద స్టేచర్ ఆఫ్ రామ అండ్ శత్రుఘ్న హూ ఇస్ ఆఫ్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ భరత.
1: కనుక ఈ నలుగురు చేరి ఒక పదార్థం యొక్క విభాగమునే తప్ప అన్యము కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ ఆర్ వన్ ఓన్లీ దే ఆర్ నాట్ ఫ్రాగ్మెంటల్ ఆర్ సెగ్మెంటల్.
1: కనుక కౌసల్య సుమిత్ర కైకేయుడు ముగ్గురు కూడాను
0: ఆల్సో కౌసల్య సుమిత్ర కైకేయి
1: వీరు ముగ్గురు కూడాను మూడు వంతులు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద త్రీ ఇండివిజువల్స్ టూ త్రీ అట్రిబ్యూట్స్
1: వీరి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ వచ్చింది.
0: They could earn this blessing this way.
1: Kanuka Ramulu unnadu unte pakkalopala achyudu undali.
0: Where there is Rama, by his side is definitely present Lakshmana.
1: Shatrughna unnadu unte pakkalopala Bharatudu undali.
0: Wherever you find Shatrughna there, you will find Bharata also there.
1: Kanuka ee nalugariki ekatvame nijamainatundi Ramayanamu.
0: Therefore unity among these four brothers is strictly speaking the sense of Ramayana.
1: ఈ రామాయణం యొక్క ప్రభావము ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
0: None can estimate, declare the strength and the message of Ramayana.
1: కనుక వీరు ఒక్కొక్క దాన్ని కాపాడుకుంటూ రావటం చేతనే ఈ లోకము ఇన్ని విధాల అభివృద్ధి కావస్తూ వస్తుంది.
0: As each one is taking care of each of the aspects of the human life and its quality and its betterment, the world has progressed.
1: మానవతా స్వరూపము
0: ద హ్యూమన్ ఫామ్
1: కేవలము
0: మ్యూర్లీ
1: ఆకారం మాత్రమే కాదు
0: నాట్ లిమిటెడ్ టు ఫామ్ ఓన్లీ
1: హృదయముకు తగినటువంటి మనసుకు తగినటువంటి చిత్తముకు తగినటువంటి ఇంద్రియముడు.
0: దేర్ఫోర్ దేర్ షుడ్ బి ద హార్ట్ యాజ్ పర్ ద మైండ్ దేర్ షుడ్ బి ద ఇంటెలెక్ట్ యాజ్ పర్ ద హార్ట్ అండ్ దేర్ షుడ్ బి సెంటిమెంటల్ ఫీలింగ్.
1: కనుక రామాయణాన్ని తెలుసుకోవటము కేవలం ఎంతకాలమైనప్పటికీ రామాయణం తెలుసుకోవటం వీలు కాదు.
0: యు మే రీడ్ టు ఎనీ ఎక్స్టెంట్ టు ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ఇన్ డెప్త్.
1: వారి ఒకరికొకరికి ఆప్యాయత ఎట్టిదనగా దాన్ని కూడా పోల్చుకోవటం వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ద మ్యూచువల్ లవ్ ద ప్రివైలింగ్ లవ్ ఎగ్జిస్ట్ అమంగ్ దెమ్.
1: ఒకనాడు కౌసల్య ఏదో పని చేసుకుంటూ ఉంటుంటే రాముని పరిగెత్తి వచ్చాడు.
0: One day when Kausalya was doing some work, Rama came there running.
1: Kausalya vadilo padi yedustunnadu.
0: And Rama fell on the lap of Kausalya and started crying.
1: Emiti Ramulu yechatam emiti ani ayana chaala aashcharyapadindi.
0: And she was very much surprised why Rama was crying.
1: Ee aashcharyapadutu undinatte Lakshmanudu vachadu.
0: And in the meantime came there.
1: Ayana kuda vachi ఈ యొక్క కౌసల్య ఒడిలో పడి ఏడుస్తున్నాడు.
0: అండ్ లక్ష్మణ ఆల్సో స్టార్టెడ్ క్రైయింగ్ సిట్టింగ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్.
1: ఏమిటి దీనికి విచారణ చేస్తే అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా ఎప్పుడు కూడాను మేమే జయిస్తూ ఉంటుంటాము, రాములు ఎప్పుడు కూడాను ఓడిపోతూ ఉంటుంటాడు.
0: ఆన్ ఎంక్వైరీ ఇట్ ఈస్ సెడ్ ఎవ్రీ టైమ్ వీ ఓన్లీ విన్ అండ్ రామా ఇస్ ద లూజర్.
1: కనుకనే ఈనాడు మేము చాలా బాధపడుతున్నాము.
0: టుడే వీ ఫీల్ వెరీ సాడ్.
1: రాముడు జయించాడు,
0: రామ వన్,
1: లక్ష్మణుడు ఓడిపోయాడు,
0: లక్ష్మణ ఇస్ డిఫీటెడ్,
1: కనుక ఈనాడు మాకు చాలా ఆనందం కలిగింది.
0: అండ్ టుడే వీఆర్ హ్యాపీ దట్స్ వాట్ ఇస్ సెడ్.
1: కనుక రామ లక్ష్మణుడు కదా ఏమిటి ఇరువురు ఎందుకు ఒకే ఆత్మతత్వము ఆనందాన్ని అనుభవిస్తుంటుంది.
0: దేర్ఫోర్ రామ లక్ష్మణ సింబలైజ్ ద యూనిఫైడ్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్.
1: భరత శత్రుఘ్న కూడా అంతే.
0: సో ఆల్సో ఇస్ ద కేస్ విత్ భరత శత్రుఘ్న.
1: వారు కూడా ఒకరినొకరు అన్యోన్యంగా అనురాగంగా ఆనందంగా అనుభవించేటువంటి వారు.
0: దే వర్ టుగెదర్ సో ఇంటిమేట్ సో క్లోజ్ సో లవింగ్.
1: ఇట్టి రామాయణాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?
0: హూ కెన్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద మెసేజ్ ఇన్ రామాయణ.
1: రాముడు యొక్క తత్వము గురించి లక్ష్మణుడికి మాత్రమే తెలుసు గాని అంజునుడికి తెలియదు.
0: ద నేచర్ ఆఫ్ రామ ఈజ్ వెరీ వెల్ నోన్ టు లక్ష్మణ ఓన్లీ అండ్ నో వన్ ఎల్స్.
1: శత్రుఘ్నుని యొక్క తత్వము భరతుడికి మాత్రమే తెలుసు కాని మరొకరికి తెలియదు.
0: సో ఆల్సో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న ఈజ్ వెరీ వెల్ నోన్ టు భరత అండ్ నో వన్ ఎల్స్.
1: కనుక ఈ రామతత్వం అనేటువంటిది ఎన్ని విధాలు మనం ఉపయోగపెట్టుకున్నా, ఎన్ని విధాలు మనం యోచించినప్పటికీ ఇవన్నీ అతీతమైనటువంటి తత్వములు.
0: Therefore, the nature of Rama is beyond transcendental.
1: Atti Ramayanani manamu ee naatiki aa naatiki ee naatiki aina kunnu chadutune povali.
0: One has to revere, adore, go through sacredly the scripture epic Ramayana.
1: Kanuka Ramayana yokka tattvamu Ramunike telustundi gaani Anjunuku artham kaadu.
0: Rama symbolizes Ramayana and no one can comprehend.
1: ఈ స్త్రీల లోపల కూడా అంత గోప్యంగా ఉండేటువంటి వారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది విమెన్ ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్.
1: ఇది ఎట్టయిపోయిందంటే ఒకనొక సమయం లోపల లక్ష్మణుడి భరతుడు అరణ్యకు వెళ్ళిపోయినాడు.
0: అండ్ ఎట్ వన్ టైమ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ లక్ష్మణ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్ యాజ్ డిసైడ్ బై భరత.
1: నీ అన్న అయినటువంటి రాముడు అరణ్యానికి వెళుతున్నాడు, నీవు కూడా వెంట పోమన్నాడు.
0: Your brother Rama is going to the forest. Better you also follow him.
1: Tappakapothanu.
0: Lakshmana said, I will do it.
1: Kani Ramulu venta potamlo entano aanandam chikkindi Lakshmanaku.
0: Lakshmana was mighty happy because he could follow Rama.
1: Bharatana jatropara Shatrughna entano ayi ennyanga poyadu.
0: And Shatrughna was always in the company of Bharata.
1: Ee Shatrughna ga emti?
0: What's the meaning of Shatrughna?
1: Shatrughna శత్రువులను నాశనం చేసేటువంటి వాడు.
0: మీనింగ్ ద కిల్లర్ ఆఫ్ ఆల్ ది ఎనిమీస్.
1: ఇలాంటి భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులు ఎంతో ఆదర్శప్రాయులు.
0: దేర్ఫోర్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఐడియల్స్ టు సొసైటీ.
1: ఇట్టి ఆదర్శప్రాయులను మనం అనుభవించాలి కాని కేవలము ఆదర్శాన్ని అనుభవిస్తే ప్రయోజనం లేదు.
0: వీ షుడ్ ఫాలో దీస్ ఐడియల్ పీపుల్. వీ షుడ్ నాట్ లిమిట్ అవర్ సెల్స్ బై నోయింగ్ ఐడియల్స్.
1: వాళ్ళ అన్యోన్యతను మనము అనుభవించి ఆనందించి అన్యులకు అందించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ది సేమ్ లవ్ దట్ ఎగ్జిస్టెడ్ అమంగ్ దోస్ బ్రదర్స్ అండ్ షేర్ విత్ అదర్స్.
1: కనుక రామాయణం అంటే కేవలం ఒకరి కథ మాత్రమే కాదు.
0: దేర్ఫోర్ ఎపిక్ రామాయణ ఇస్ నాట్ మియర్లీ ఎ స్టోరీ.
1: ఇది ఆత్మ యొక్క అంతరార్థము.
0: ఇట్ ఇస్ ద రెవలేషన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఈ ఆత్మ యొక్క అన్యోన్య భాగములను అవలంబించి ఆదర్శాన్ని అందించేటువంటివి.
0: ఇట్ ఈస్ ద లిమిట్లెస్ ఇంటిమేట్ రిఫ్లెక్షన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ సెట్స్ అన్ ఐడియల్ ఫర్ ఎవ్రీబడి.
1: ఇది రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
0: ఇట్ క్యారీస్ ద త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని భర్త శత్రుఘ్నుడు ఎంత ఆనందంగా అనుభవించారు.
0: అండ్ దిస్ ఈస్ వెరీ వెల్ నోటీస్డ్ బై బ్రదర్స్ భరత్ అండ్ శత్రుఘ్న.
1: కనుక మనం ప్రతి రామాయణం యొక్క తత్వాన్ని కూడా మనము చక్కగా అర్థం చేసుకుని దాన్ని వర్తించేటట్టుగా నడుచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ద మెసేజ్ ఆఫ్ రామాయణ క్లియర్లీ అండ్ ఫాలో దేర్ ఎగ్జాంపుల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కాబట్టి రామాయణం అనేటువంటిది కేవలము గ్రంథములతో పోల్చేటువంటిది కాదు.
0: రామాయణ ఇస్ నాట్ మియర్లీ ఎ టెక్స్ట్.
1: ఇది గ్రంథములతో కూడినటువంటిది.
0: It is one of gandha or fragrance.
1: Itti manastattvanni andarukulanu kariginappude desamu anyonyanga anukulanga aanandanga manu uddhitavutaru.
0: When once the fragrance, the aroma, flavor of Ramayana is understood and shared with everybody, one can lead a blissful life.
1: Ippudu kaadu, ikka konni samvatsaram lopalle.
0: Not only now, in within couple of years to come.
1: Ekku kaalam kuda kaadu.
0: Not very long.
1: Achyanta swalpa kaalam nunde.
0: In a very short time.
1: Yavat prapancham antai kudanu.
0: The whole world.
1: Ramayana kathaga paavintundi.
0: will understand, transform into the epic Ramayana itself.
1: అంతర్యందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వము రామధర్మంగానే ఉంటుంది.
0: అండ్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీబడి ఈస్ ద క్వాలిటీ ద నేచర్ ఆఫ్ రామ.
1: ఇప్పుడు ఈనాడు ఇన్ని కులములు, ఇన్ని మతములు, ఇన్ని జాతులు ఉన్నాయని మనం అనుకుంటున్నాము.
0: వి ఫైండ్ సో మెనీ రిలీజియన్స్, కమ్యూనిటీస్, సెక్ట్స్ టుడే.
1: కాదు కాదు కాదు కాదు,
0: సర్టన్లీ నాట్.
1: కొంతకాలం లోపలనే,
0: విదిన్ ఎ షార్ట్ టైమ్,
1: ఒక్కటే జాతి, ఒక్కటే మతము రూపొందింపజేస్తుంది.
0: Very shortly, you will notice only one religion, one caste, one humanity.
1: Kanuka manavatmulo unnatundi okate okati.
0: Therefore, there is only one that is present in humanity.
1: Itti manavatvanni ekatvanga bhavinchukotame Ramayanam chape chaatinatundi oka goppa bodha.
0: So, the message of Ramayana is this, the observance of unity in humanity.
1: ఈ యూనిటీ చేరినప్పుడే,
0: వెన్ వన్స్ దిస్ యూనిటీ ఇస్ దేర్,
1: పవిత్రత ఏర్పడుతుంది.
0: దెన్ యూ విల్ ఫైండ్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ వచ్చినప్పుడే,
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ప్యూరిటీ,
1: అన్యోన్యత కలుగుతుంది.
0: అండ్ దేర్ విల్ బి ఇంటిమేట్ అసోసియేషన్.
1: ఈ అన్యోన్యత కలిగినప్పుడే,
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఇంటిమసీ,
1: ప్రపంచమంతా కూడా ఒకటే ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: ద హోల్ వరల్డ్ విల్ యూనిఫామ్లీ ఎక్స్పీరియన్స్ బ్లిస్.
1: కనుక అందరికీ ఆనందము ఇచ్చేటువంటిది రామాయణం ఒక్కటే.
0: Therefore, it's only Ramayana that will make everybody blissful.
1: కనుక ప్రతి మానవుడు కూడాను రామ రామ రామ రామ అని మీరు భావిస్తూ రండి.
0: Therefore, everyone should chant and sing the glory of Rama.
1: కానీ వీరి ధర్మపత్రులు కూడాను అట్టి అన్యోన్యత కలిగి ఉంటున్నారు.
0: And their concerts also had that intimate understanding and relationship.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: లక్ష్మణుడు భార్య,
0: వైఫ్ ఆఫ్ లక్ష్మణ,
1: ఆమె గొప్ప పెయింటర్.
0: షీఈస్ ఎ గ్రేట్ పెయింటర్.
1: కానీ రామాయణ సమయం లోపల ఈమె రాములకు ఏదో ఒకటి ఇవ్వాలని గొప్ప రాములకు పెయింట్ వేస్తున్నది.
0: అండ్ at that time she was painting the picture of Rama.
1: ఆ సమయం లోపల లక్ష్మణుడి భార్య లోపల ప్రవేశించింది.
0: అండ్ ఇట్ ఇస్ దట్ దట్ టైమ్ ద వైఫ్ లక్ష్మణ స్టెప్డ్ ఇన్.
1: ప్రవేశించగానే ఆ యొక్క పెయింట్ అంతా ఉలికిపోయింది.
0: అండ్ ది హోల్ పెయింట్స్ స్పిల్డ్ అవుట్.
1: అప్పుడు, అయ్యో, నేను రాముని యొక్క సౌందర్యాన్ని జగత్తునికి అందించాలని చేస్తే ఈ పెయింట్ అంతా ఈ రకంగా మారిపోయిందా.
0: వెన్ ఐ వాంటెడ్ టు పెయింట్ ద హోల్ పిక్చర్ ఆఫ్ రామచంద్ర, ద పెయింట్ హెస్ స్పిల్డ్ అవుట్ ఆఫ్ దిస్, ఇట్ హెస్ బికమ్ వేస్ట్ఫుల్ నౌ.
1: కనుక ఇదే కాకుండా లక్ష్మణ భార్య,
0: లైక్ వైజ్ ది వైఫ్ ఆఫ్ లక్ష్మణ,
1: లక్ష్మణ భార్యకు ఈ విధమైనటువంటి యొక్క ఆటంకం జరిగింది.
0: అండ్ సచ్ ఎ సిచ్యువేషన్ వాజ్ ఫేస్డ్ బై హర్.
1: ఈ లక్ష్మణ భార్య ఎప్పుడు కూడాను సౌమిత్రి.
0: అండ్ షీఈ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ.
1: ఈమె చాలా దయా కలిగినటువంటి యొక్క హృదయము.
0: షీ హాడ్ ఎ కంపాషనేట్ హార్ట్.
1: ఇంకా ఇద్దరు కూడున్నారు.
0: అండ్ దట్ టు మో,
1: సీత, లక్ష్మణుడు.
0: అండ్ వి ఆల్సో ఫైండ్ అదర్ రోల్స్ లైక్ సీత అండ్ లక్ష్మణ అండ్ సో ఆన్.
1: కానీ సీత, సౌమిత్రి, వీరందరూ కూడాను ఒకరినొకరు ఎడబాయకుండా ఉండేటువంటి వారు.
0: సీత అండ్ సుమిత్ర వర్ ఆల్వేస్ టుగెదర్, దే వర్ నెవర్ సెపరేటెడ్.
1: అట్టి సమయంలో,
0: అట్ దట్ టైమ్,
1: వీరిద్దరు కూడాను బయట వెళ్ళినారు.
0: దే హ్యాపెన్ టు గో అవుట్.
1: ఏం చేసేది, అన్నగారు అడుగుకు వెళ్ళి అన్న వెంట తమ్ముడు పోయాడు, దానికి మన గతి ఏమిటి అని ఈ యొక్క భార్యను చాలా విచారిస్తున్నారు.
0: The wives were feeling very sad because elder brother left and younger brother followed the elder one.
1: ఈ విధంగా నలుగురు కూడాను ఈ ఆడవారంతా కూడా ఏకమైపోయి,
0: ఆల్ ది ఫోర్ లేడీస్,
1: ఈ నిరంతరం కూడాను రామచింతనే చేస్తూ వచ్చేటువంటి,
0: వర్ థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: ఈ చింతన చేస్తూ ఉంటుంటే,
0: as they were thinking of Rama,
1: దైవత్వం యొక్క ఏకత్వము అందరికీ చక్కగా అర్థమైపోయింది.
0: దే కుడ్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డివినిటీ.
1: ఈ ఏకం కావటం చేతనే మరింత వారికి బలం అభివృద్ధి అయింది.
0: దే కుడ్ పికప్ ఎవ్రీ కరేజ్ బికాస్ ఆఫ్ డివినిటీ.
1: కనుక ఈ విధంగా రామాయణం యొక్క తత్వము, వారి యొక్క సోదరుల యొక్క తత్వము, వారి యొక్క భార్యల యొక్క తత్వము అంతా కూడా విచారణ చేస్తే అంత ఏకంగా ఉండేటువంటిది.
0: Therefore, the message of Ramayana, the experiences of intimate relationship between brothers and their wives teach this principle of unity, oneness.
1: Kani okanoka samayam lopala ee hanumantudu thanu adiga lakshana moochu kosamani mandu tevadam kosamani sumat parvatham pai anipothunnadu.
0: But at one time Hanuman had to bring the medicine that was required for Lakshmana and he left. And he could reach Lakshmana and bring him back to life. And he was left there near the place where Kausalya stayed.
1: Kausalya tanu hecharinchindi nayana meeravaru.
0: Then Kausalya cautioned, "Who are you?"
1: Nenu palani Ramachandrani yokka bhaktudanu.
0: And he has introduced himself, "I am so and so, I am devotee of Rama." But at one time Hanuman had to bring the medicine that was required for Lakshmana and he left.

0: am so and so, I am devotee of Rama.
1: మరి ఇక్కడ పడివేసిన వాడు ఎవరు?
0: అండ్ దెన్ హూ డ్రాప్ దిస్ బాడీ హియర్?
1: హనుమంతుడు.
0: ఇట్ వాస్ హనుమాన్.
1: రామాజ్ఞను పురస్కరించుకుని
0: అండ్ హీ పేడ్ ఆల్ హిస్ రెస్పెక్ట్స్ రామాయణ.
1: ఆ యొక్క పర్వతం ఉన్నటువంటి మందును తీసుకుని వస్తున్నాడు.
0: అండ్ హీ బ్రాట్ ఆల్ దిస్ ఇంపార్టెంట్ మెడిసినల్ హెర్బ్స్ ఫ్రమ్ ద సంజీవ మౌంటైన్.
1: తీసుకొచ్చేటప్పటికి అయ్యో నా కుమారుడు మరణించినాడా, మూర్చ చెందాడా అని కౌసల్య చాలా గొల్లును ఏడ్చింది.
0: And the mother felt so sad because her son fainted on the battlefield.
1: అప్పుడు సుమిత్ర చెప్పింది, అక్క మీరు రాముల కోసమని ఇంత తపిస్తున్నారా, తపించకండి, రాములకు ఎప్పుడు ఎట్టి ఆపత్తులు రావు.
0: Then the younger sister told Kausalya, you may be worried of Rama, let me assure you, nothing can ever happen to Ramachandra.
1: అని ఒకరికొకరు ఆ విధమైనటువంటి ధైర్యాన్ని చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతూ వచ్చారు.
0: సో ఈచ్ వన్ వాస్ షేరింగ్ దేర్ ఓన్ ఒపీనియన్, థస్ స్పీకింగ్ అప్ కరేజ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: ఈ విధంగా రామాయణాన్ని చూస్తూ పోతుంటుంటే ఒకదానికొకటి పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
0: దేర్ఫోర్ ఆల్ ది ఎపిసోడ్స్ ఇన్ రామాయణ విల్ మేక్ అస్ బ్లిస్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దీన్ని ఎంత చెప్పే కొద్దీ ఇంకా తనివి తీరదు.
0: This epic Ramayana can never be exhausted. It can be said to any length of time.
1: Kanuka manam Ravanachundu matrame telusukuntunnam kani indulo okkokaru enduku okkoka bhagani teesukunnappudu entano vichitramainatundi chitramlu ento jarugutu untuntayi.
0: We study the whole epic together collectively, but when you observe every role, every character, it is significant.
1: Chitrambulu trairokya vichitrambulu.
0: They are very peculiar and mysterious.
1: Vajralala vittambulu.
0: And they are so intimate to saints.
1: Kani ante kaadu. Munijana vana pautrambulu.
0: And they are so sacred, so important to saints and seers.
1: Ramachandra charitrambulu.
0: That is the story and the history of Ramachandra.
1: Ee charitra attidi ittidi ani cheppadaniki veelu kaadu.
0: The story of Ramachandra cannot be estimated.
1: కనుక ఎత్తి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క రామచంద్రుడి యొక్క చరిత్రను అందరు కూడాను నిరంతరం కూడాను ఏ యొక్క జాతి అయినా ఏ యొక్క మృతి అయినా దాన్ని అనుసరించడము అత్యంత అవసరము.
0: దేర్ఫోర్ దిస్ మిస్టీరియస్ ఇన్ఎక్స్ప్లికబుల్ ఎపిక్ రామాయణ హ్యాస్ గాట్ టు బి రెడ్ అవుట్ థరోలీ, దట్ వన్ హ్యాస్ టు ఫాలో ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మెన్షన్ ఇన్ ది ఎపిక్.

来为祖国把力气，今天那天我可到花林里头去。

మంచి భోజనము లభించినట్టు చెరువు బావుల నీళ్లు కరవైనప్పుడు

ధర్మనాశన మగుచున్న ధరణియందు ప్రభవమొందును దైవము సజ్జనుల బ్రోవా.

ఇంతకన్నను వేరెద్ది ఎరుగ పరదు ఇంతకన్నను ఏరెద్ది ఎరుగ పరదు.

0: for a person who has fasted for 10 days, like a sumptuous feast which has come his way, at a time when the wells from which water was drawn have dried up, a downpour of rain has given a lot of water. For a person who was aspiring and craving to have a child, like his getting a son who is virtuous, at a time when dharma is declining and the world is facing a crisis, the Lord descends down to earth as an avatar to save good people, virtuous people. What more can I tell you, oh, those devotees who have assembled here, who are virtuous and good?
1: Sahasrasisha purushah, sahasraksha sahasrapath. వేలాది శిరములు, వేలాది నేత్రములు, వేలాది పాదములు, ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క అంగములే.
0: థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, ఐస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లెగ్స్ ఆర్ ఆల్ లింబ్స్ ఆఫ్ ద వన్ సుప్రీం గాడ్.
1: ప్రపంచమంతయు ప్రతి జీవియు భగవంతుని యొక్క ప్రతిబింబముని.
0: ఎవ్రీ లివింగ్ బీయింగ్ అండ్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి పవిత్రమైన దివ్యత్వము తన యందే ఉన్నదని గుర్తించుకొనలేక మానవుడు ఆ దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనేక విధముల ప్రయత్నములు సలుపుతున్నాడు.
0: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ సచ్ సేక్రెడ్ డివినిటీ ఈజ్ విత్ ఇన్ హిమ్ ఈజ్ మేకింగ్ సీజ్లెస్ ఎఫర్ట్స్ టు గెట్ అట్ సచ్ డివినిటీ.
1: పెరటిలోనున్న కల్పవృక్షమును గుర్తించక పాలకై పొరుగింటికి పరుగులెత్తేటువంటి వాని వలె తన యందున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మరచి కేవలము దైవం కోసమే బాహ్య ప్రపంచమునందు వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
0: లైక్ ఎ పర్సన్ హూ హాస్ ఫర్గాటన్ దట్ దేర్ ఈస్ ఎ సెలెస్టియల్ కౌ విచ్ గివ్స్ సేక్రెడ్ మిల్క్, మ్యాన్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ డివినిటీ ఈజ్ రన్నింగ్ అబౌట్ ఫర్ ఒబ్టైనింగ్ డివినిటీ సమ్వేర్ ఎల్స్.
1: ఇంటి యందు అగ్ని వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్ని కరుగునేలా.
0: వెన్ యు ఆర్ హ్యావింగ్ ఫైర్ బర్నింగ్ ఇన్ యువర్ ఓన్ హౌస్, వై రన్ అబౌట్ ఏ నైబర్స్ హౌస్ ఫర్ గెటింగ్ ఎ లిటిల్ ఫైర్?
1: మానవత్వంలో ఉండినటువంటి బలహీనత ఇది.
0: దిస్ ఇస్ ది వీక్నెస్ ఇన్హెరెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: అవతారములు రెండు విధములుగా ఉంటున్నవి.
0: Avatars are of two types.
1: Okati amshavataramu, rendavadi purna avataramu.
0: One is partial avatar, which contains only one or two aspects, and the other is full avatar.
1: Samasta jeevulu kudanu amshavataramuli.
0: All the human beings are avatars which are partial.
1: Mamai vamso jivaloke jivabhuta sanatanah, na amsame sarva bhutamuli yendu kudanu unnadani kudanu tanu hecharistu vachadu.
0: He has already cautioned that his own aspect is found in every human being.
1: Aithe ee amshavataramulu mayaku baddhulai mamattamunu అహంతత్వమును అభివృద్ధిపరచుకొని జీవతత్వముతో ఈ జగత్తునందు జీవిస్తున్నారు.
0: బట్ దీస్ పార్షియల్ అవతార్స్ ద లివింగ్ బీయింగ్స్ స్వేడ్ అండ్ కంట్రోల్డ్ బై ఇల్యూజన్ ఫిల్డ్ విత్ మైండ్నెస్ అండ్ ఈగోటిజం దే ఆర్ లివింగ్ ఎ లైఫ్ అండర్ ద స్పెల్ ఆఫ్ మాయా.
1: పూర్ణావతారములు మాయను వశపరుచుకొని మాయకు అతీతమై తమ యొక్క దివ్యత్వమును తాను ప్రపంచమునకు ప్రచరింపజేసే నిమిత్తమై దివ్యత్వంతోనే జీవిస్తూ ఉంటారు.
0: ద ఫుల్ అవతార్స్ హ్యావ్ కంప్లీట్లీ సబ్డ్యూడ్ మాయా ఇల్యూజన్ అండ్ హ్యావ్ ట్రాన్సెండెడ్ మాయా అండ్ దేర్ లైవ్స్ ఎక్స్ప్రెస్ ఫుల్ డివినిటీ ఇన్ ఆల్ ఇట్స్ స్ప్లెండర్.
1: సమయ స్ఫూర్తి మాయకు భద్రుడైనట్టుగా తాను నటించి మాయకు ఏమాత్రమూ సంబంధం లేనటువంటి యొక్క దివ్యత్వంతో తాను జగత్తును పాలిస్తుంటాడు.
0: డిపెండింగ్ అపాన్ సర్కమ్స్టెన్సెస్ హీ మే గివ్ ది ఇంప్రెషన్ దట్ హీఈస్ కంట్రోల్డ్ బై మాయా, బట్ రియలీ హీఈస్ ఆల్వేస్ కంట్రోలింగ్ మాయా అండ్ లివింగ్ అ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ మాయా.
1: రామావతారము మాయకు లోబడినట్టుగా నటించి ఈ జగత్ కళ్యాణ నిమిత్తమై ధర్మమును తాను ఆచరించి అనుభవించి జగత్తుకు అందిస్తూ వచ్చాడు.
0: రామావతార ఫర్ ఎగ్జాంపుల్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మాయా, దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్, ఫర్ సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ది వరల్డ్.
1: కృష్ణావతారం అట్టు కాదు, మాయను తన ఆధీనంలో దుంచుకొని.
0: కృష్ణావతార ఈజ్ నాట్ లైక్ దాట్, హీ హాజ్ ఆల్వేస్ హెల్డ్ మాయా.
1: లీలావతారంగా ప్రచరిస్తూ వచ్చాడు.
0: హిజ్ లైఫ్ వాస్ ద లైఫ్ ఆఫ్ లీలావతార.
1: అందుకే వ్యాసుడు అనేక పర్యాయములు భాగవతం నందు లీలామానుష విగ్రహ అని హెచ్చరిస్తూ వచ్చాడు.
0: దట్ ఈస్ వై ఇన్ భాగవత వ్యాస హెజ్ ఎక్స్టోల్డ్ కృష్ణ యాజ్ లీలామానుష విగ్రహ, ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్లేఫుల్.
1: భాగవతం అంతా కూడాను కృష్ణుని యొక్క గుణగణములను ప్రచురిస్తూ తన యొక్క లీలా మహత్తరమైన తత్వములను జగత్తుకు ప్రబోధిస్తూ ఆనందపరుస్తూ వచ్చినటువంటిది.
0: భాగవత హ్యాస్ ఎక్స్టోల్డ్ ద లార్డ్ అండ్ హిజ్ ప్లేఫుల్ యాక్టివిటీస్ విచ్ గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ టు ద ఎంటైర్ వరల్డ్.
1: కనుక కృష్ణావతారం నందు తమ యొక్క తత్వమును ఆచరణయందే కాక ప్రబోధనయందు ప్రచారములయందు కూడాను తన యొక్క దివ్యత్వాన్ని ప్రపంచమునకు అందిస్తూ వచ్చాడు.
0: లార్డ్ కృష్ణ హాస్ గివన్ ద మెసేజ్ నాట్ మెయిర్లీ బై ప్రాక్టీసింగ్ బట్ ఆల్సో బై గివింగ్ ద ఎక్స్ట్రాడినరీ టీచింగ్స్.
1: తాను గుణాతీతుడు,
0: హీ హాస్ ట్రాన్సెండెడ్ ఆల్ ద క్వాలిటీస్ అండ్ గుణ.
1: కానీ లోకోద్ధార నిమిత్తమై తాను గుణములు కలిగినటువంటి వాడిగా నటించి తాను ఆచరించి జగత్తును ఆనందపరుస్తూ వచ్చాడు.
0: బట్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఫర్ ది జాయ్ ఆఫ్ ది వరల్డ్ హీ హాజ్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీఈస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది క్వాలిటీస్.
1: ఏది చేసినా జగత్తునకు మంచి కోసం చేస్తూ వచ్చాడని.
0: వాట్ ఎవర్ ది లార్డ్ డిడ్ వాజ్ ఫర్ ద గుడ్ అండ్
1: ప్రపంచం యొక్క మంచి నిమిత్తమే. తాను ఏది చేసినప్పటికీ, ఏది చూసినప్పటికీ, ఏది చెప్పినప్పటికీ తన కోసం కాదు, జగత్తు కోసం.
0: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ వాట్ ఎవర్ హీ సేస్ వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ డస్ ఓన్లీ ఫర్ ది గుడ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్.
1: పరమసత్యమును ప్రపంచం గుర్తించుకొనలేక తమతో పాటు భగవంతుని యొక్క గుణగణములను పోల్చుకుంటూ ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి కొన్ని రకములైనటువంటి కళంకాన్ని చేకూరుస్తూ వచ్చారు.
0: బట్ పీపుల్ నాట్ రికగ్నైజింగ్ దిస్ సేక్రెడ్ ట్రూత్, దిస్ సుప్రీం ట్రూత్, థింక్ దట్ హీఈస్ ఆల్సో లైక్ అనదర్ హ్యూమన్ బీయింగ్ అండ్ అట్రిబ్యూట్ ఫాల్స్ అండ్ డిఫెక్ట్స్ ఈవెన్ టు
1: భావం తద్భవతి. మానవుని యొక్క భావమును పురస్కరించుకుని దివ్యత్వాన్ని కూడాను తాము ఆ రీతిగా పరిగ్రహిస్తూ వస్తుంటారు.
0: Divinity expresses itself sometimes to reflect the thinking of the human beings who are with him.
1: Prema amrutamayam.
0: Love is pure nectar.
1: Madhurati madharam.
0: It is sweetest among the sweetest things.
1: Itti bhakti rasa prabhavamunu gorinatunti vare gopikalu.
0: Gopikas are those who have drunk this nectarine sweetness of devotion.
1: Kani atti gopikalu ye muktini kani ye jnanamunu kani ye vairagyamunu kani varu aashinchaledu.
0: Such great gopikas never aspired either to have liberation, devotion or anything other than their own pure love.
1: Bhakti ki minchinatvanti yokka daivattamulo undina aanandamu maroka dani endu kaanarakapoyinadi gopikalaku.
0: Gopikas never saw anything greater than their own devotion. Devotion was the sweetest thing for them.
1: Dinine naradudu పరమ భక్తి అని కూడా ఒక నూతన పేరును దానికి అందించాడు.
0: దిస్ డివోషన్ ఆఫ్ గోపికాస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ బై నారద యాజ్ పరమ భక్తి, సుప్రీం డివోషన్.
1: ఇట్టి పరమ భక్తి స్వరూపులైనటువంటి యొక్క ఆనాటి భక్తులు పరమాత్మని సన్నిహితునిగా పెన్నిధిగా భావించి అనుభవిస్తూ వచ్చారు.
0: దోస్ గ్రేట్ డివోటీస్ డ్యూరింగ్ దట్ టైమ్ ఆల్వేస్ కన్సిడర్డ్ లార్డ్ as their dear one and enjoyed that kind of intimacy and friendship and devotion.
1: Itti bhagavat premanu grolinatvanti yokka gopikalu mattulai unmattulai premonmattulai pichchi vare vale tirugutu vacharu.
0: Gopikas who had drunk deep this nectarine sweetness of devotion were full of intoxicated devotion. They were overwhelmed with almost devotion of madness and
1: bhavanamulo vadali vanamulo praveshistu vacharu.
0: They entered into various houses and even entered into forest.
1: Krishnani yokka murali gaanamulu vinnanta maatramane varu maimarustu vacharu.
0: The moment they heard the sweet music from the flute of Krishna, they forgot themselves.
1: Bhagavantudu shabda brahma swarupudani gurtistu vacharu gopikalu.
0: Gopikas recognized that God is the very embodiment of sweet sound.
1: Jagattunandu kaliginatunte samasta padarthamulu kodanu varu vismaristu vacharu.
0: They gave up everything else relating to the world.
1: Dhanamanaga kevalam grantha parichayam kadani.
0: When you say wisdom, it is not acquaintance with books.
1: జ్ఞానమనగా కేవలము అనేక విషయములను సంస్కరింపజేసి పరిశోధించి అందుకున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి వస్తువు కాదనియు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నాలెడ్జ్ ఆబ్టైన్ ఆఫ్టర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ లుకింగ్ ఇన్ టు వేరియస్ థింగ్స్.
1: ఇవన్నీను కేవలము పదార్థ ప్రజ్ఞానములే తప్ప పరార్థ ప్రజ్ఞానము కాదనియు.
0: ఆల్ దిస్ ఈస్ నాలెడ్జ్ రిలేటింగ్ టు ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్, నాట్ ది ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్.
1: జ్ఞానమనగా ఏకాత్మ భావమే జ్ఞానమని వారు విశ్వసిస్తూ వచ్చారు.
0: దే ఫర్మ్లీ బిలీవ్ దట్ రియల్ విజ్డమ్ లైస్ ఇన్ కన్సిడరింగ్ యూనిటీ ఆఫ్ ఆత్మ.
1: మాకు సర్వము కృష్ణుడే.
0: ఫర్ అస్ ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ.
1: మా పెన్నిధి, మా సన్నిధి, మా మిత్రుడు, మా శత్రుడు సర్వము మా కృష్ణుడే.
0: అవర్ వెల్త్, అవర్ ప్రాస్పరిటీ, అవర్ ఎవ్రీథింగ్ ఇస్ ఓన్లీ
1: ఇషము పరము కూడాను మా కృష్ణుడే.
0: This world and the other world, both of them we find only in Krishna.
1: Kanuka itti ekatma bhavamunu varu anubhavistu vacharu.
0: This kind of unity of feeling they enjoyed always.
1: Krishnuni yokka viyogamunu sahinchalekapothu vacharu.
0: They could never bear the separation from the Lord.
1: Itti gopikala yokka hrudayamu jada chaitanyamulaneetundi bheda bhavamunu kodanu vismaristu vacharu.
0: Their hearts did not know what is inert and what is full of life.
1: Rendintini kudunu samattanga bhavistu vacharu.
0: They always considered both as equal, the same.
1: Idi sthita prajna lakshananga gopikalu anubhavistu vacharu.
0: In this way they enjoyed the qualities of sthita prajna, a steady one.
1: Ivi vrutchamule, ivi maatadagalava, అనేటువంటి విచారణ వాళ్ళకి లేకపోయింది.
0: దే నెవర్ హ్యాడ్ ది కైండ్ ఆఫ్ థింకింగ్, దీస్ ఆర్ ఆల్ ట్రీస్, కెన్ ఐ స్పీక్ టు దీస్ ట్రీస్, కెన్ దే టాక్ టు మీ,
1: ఇవి పొదలే, ఇవికి నోరు గలదా అని కూడా నువ్వు వారి విచారణ చేయలేదు.
0: దే నెవర్ ఈవెన్ థాట్ వెదర్ దీస్ ఆర్ ఆల్ బుషస్, డూ దే హ్యావ్ ఎ మౌత్,
1: ఇవి పుష్పములే, ఇవి మాతో జవాబులు చెప్పగలవా అని కూడా నువ్వు పరిజ్ఞానం వారికి లేకపోయింది.
0: దీస్ ఆర్ ఆల్ ఫ్లవర్స్, కెన్ దే గివ్ ఎనీ రిప్లై టు అవర్ క్వశ్చన్స్.
1: విశ్వం విష్ణు స్వరూపం, సర్వం కూడా నువ్వు భగవంతుని యొక్క స్వరూపంగా భావిస్తూ వచ్చారు గోపికలు.
0: గోపికాస్ కన్సిడర్డ్ ది ఎంటైర్ యూనివర్స్ యాజ్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఎక్కడికి పోయినప్పటికీ కృష్ణుడెక్కడ, కృష్ణుడెక్కడ, కృష్ణుడెక్కడ, ఈ భావం తప్ప అన్య భావములు వారి హృదయంలో ఏమాత్రం కూడా కదలలేదు.
0: దేర్ హార్ట్ వాజ్ filled with only one feeling, and the feeling is Krishna. Where is Krishna?
1: Bhagavatamnandu chakkani okati adarsham chupistu vachadu Potana.
0: Potana has beautifully brought out this particular thing in his Bhagavata.
1: Gopikalu krishnuni kaanaleka aneka vidhamula paritapam cheta parugulu ettukoni pothunnaru.
0: Gopikas were running, aspiring to meet Krishna. Where is our Krishna?
1: Brindavanamulo praveshincharu.
0: They entered Brindavan.
1: Nallanivadu Padmanayanam gulavadu, Nallanivadu Padmanayanam gulavadu, కృపారసంబుపై చల్లిడివాడు మౌళి పరితర్పిత.

0: పరిమళమైనటువంటి యొక్క మందార పుష్పం యొక్క మకరందములు గోలినటువంటి తుమ్మెద ఉన్మత్తి పువ్వుల వైపును ఒరుకిరిస్తున్నా.
1: ది బీస్ విచ్ హావ్ డ్రంక్ ద నెక్టరైన్ స్వీట్నెస్ ఆఫ్ ది ఫ్లవర్ మందార ద లోటస్, వుడ్ దే గో ఇన్ ఫర్ టేస్ట్లెస్ యూజ్లెస్ ఫ్లవర్స్ అండ్ సాటిస్ఫై దెమ్సెల్వ్స్?
0: ఆకాశామృతములో గోలినటువంటి యొక్క ఈ యొక్క పక్షులు కేవలము ఒక విధమైనటువంటి మురికి వాడల లోపల ప్రవేశించిన
1: దోస్ బర్డ్స్ విచ్ హావ్ డ్రంక్ ద నెక్టరైన్ స్వీట్నెస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద స్కై డైరెక్ట్లీ, విల్ దే గోయింగ్ ఫర్ ద డర్టీ వాటర్ ఇన్ ద గట్టర్స్?
0: మధురమైనటువంటి మామిడి లేతలను పువ్వులను అరగించి ఆనందించేటువంటి యొక్క కోకిలలు అడవి మల్లెల పైన ఆశించున
1: కకూస్ విచ్ విల్ టేక్ అండ్ ఎంజాయ్ ద టెండర్ ఫ్లవర్స్ ఆఫ్ దిస్ మ్యాంగో గ్రోస్, విల్ దే గో ఇన్ ఫర్ ద టేస్ట్లెస్ అండ్ ద యూజ్లెస్ థింగ్స్?
0: చల్లని తెల్లని చంద్రకాంతిని కోరి ఆనందముగా ఆడుకునేటువంటి చకోర పక్షులు కేవలము మంచు పొగులు పైన మనసు పోవునా?
1: ది చకోర బర్డ్ విచ్ ఎంజాయ్స్ ద కూల్నెస్ అండ్ ద సాఫ్ట్నెస్ అండ్ ద స్వీట్నెస్ ఆఫ్ ద మూన్ లైట్, విల్ దే గో ఇన్ ఫర్ ఎనీథింగ్ అదర్ దాన్ దట్?
0: అటులనే నిత్య సత్యమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులు కలిగినటువంటి యొక్క మానవుని యొక్క మనసు దైవ పాద పద్మములపై తప్ప అన్య ప్రదేశములకు ఏమాత్రం కూడాను అది పారిపోదు.
1: సిమిలర్ వుడ్ బి ది హార్ట్స్ ఆఫ్ ట్రూ డివోటీస్ హూ హావ్ గాట్ ట్రూ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్, దే వుడ్ నెవర్ గో ఇన్ ఫర్ ఎనీథింగ్ అదర్ దాన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్.
0: ఈ పవిత్రమైనటువంటి చిత్తములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే గోపికలు.
1: Gopikas were those who had such sacred, pure, sweet hearts.
0: Vrepallalo puttinatunti gopikalu, Krishnu yokka aanandamrutanni golinatunti gopikalu, Krishnuni anuragamulaku paatrulainatunti gopikalu, Krishnuni aatmaanveshanaku arugudinchinatunti yokka gopikalu, anyamuni ee maatram kodanu aashinchaledu.
1: Gopikas who were born in Vrepalle and who have enjoyed the sweet company, the sweet tender love of the Lord Krishna, would never aspire to go in for anything other than Krishna.
0: Kanukane chana chanamu kudanu gopikalu indake parigetti vaadu Krishnudu.
1: That is the reason why Krishna always went to the houses of gopika.
0: Talli enni vidhamuluga kudanu taanu prayatninchinappudiki intilo okka chanamaina undetundi vaadu kaadu Krishnudu.
1: However much Yashoda may put pressure on Krishna, he would always frequent the houses of gopikas.
0: Vrepalle nundi enni vidhamulainatundi complaints vachinappudiki vrepallenu matram vadileetundi vaadu kaadu Krishnudu.
1: Any number of complaints might be coming from various houses in Vrepalle, but he would never give up Vrepalle and go to any other village.
0: Aa Vrepalle poorthi kudanu gopikali yokka premamrutamto nindi undetundi.
1: That village Vrepalle was filled with the sweet devotion of gopikas and their sweet love.
0: That gopikalu inti nundi kudanu apaharinchetundi venna venna kadadi gopikaliki hrudiyane.
1: What looked like stealing the butter from various houses was not butter, it was the hearts of gopikas.
0: Butter anaga pavitramainatundi.
1: When you say butter, it is sacred.
0: నిర్మలమైనటువంటిది.
1: It is pure.
0: సున్నితమైనటువంటిది.
1: It is soft.
0: ఇలాంటి హృదయము గోపికల యొక్క హృదయము గోపికల హృదయాన్ని వ్యాసుడు వెన్నతో పోల్చుకున్నాడు.
1: That is the reason why the hearts of gopikas were compared to butter by Vyasa.
0: ఒకనాడు గోపికలందరూ కూడా నేను కంప్లైంట్ చేస్తే యశోద చెప్తుండాలి కృష్ణునకు.
1: On a particular day, all the gopikas went and complained to Yashoda, and Yashoda began replying them like this.

0: You are very small to look at, but your whole, your mouth is full of the entire village who is full of agog with the complaints.
1: Nooranta venna vasana ooranthayu nagadambu okate raddul goranta levu bala.
0: O Krishna, your mouth is smelling full of fragrant butter, and the entire village is agog with complaints against you. You, to look at, you are as small as a nail.
2: Anaga, talliki kudanu artham kaanatvanti divyatvanni gopikalaku chuputu vachadu Krishnudu.
0: Krishna was one that he showed his divinity to gopikas, but his own mother did not know his divinity.
2: Itti pavitramainatvanti divyatvaniki chinna chinna vishayamulandu kudanu praveshapetti Krishnudu tretayugamunandu ద్వాపరయుగమందు దివ్యత్వమనేటువంటి దాన్ని జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చాడు.
0: కృష్ణ బ్రాట్ అవుట్ డివినిటీ ఇన్ ఎవరీ స్మాల్ లిటిల్ యాక్ట్ ఆఫ్ హిస్ అండ్ కన్వే దిస్ మెసేజ్ ఇన్ ది ద్వాపర ఏజ్ టు ఆల్ ద పీపుల్.
2: త్రేతాయుగమునందు సత్యధర్మ స్వరూపుడై రాముడు అవతరించాడు.
0: రామ వాజ్ బోర్న్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
2: ద్వాపరయుగమునందు శాంతి ప్రేమ స్వరూపుడై అవతరించాడు.
0: ఇన్ ద్వాపర ఏజ్ ద లార్డ్ వాజ్ బోర్న్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్ అండ్ లవ్.
2: సత్యధర్మ శాంతి స్వరూపాన్ని నాలుగింటిని సమ్మిళితం గావించుకుని అవతరించటం.
0: టుడే ద లార్డ్ ఈస్ బోర్న్ విత్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్ ట్రూత్ రైటియస్నెస్ పీస్ అండ్ లవ్.
2: ఈ ప్రేమతత్వం అనేటువంటి దానిని ప్రపంచము అంత సులభంగా అర్థం చేసుకోలేదు.
0: The world will not be able to understand so easily the principle of love.
2: Samsaramunaku jagattunaku undinatuvanti sannita sambandha bandhavyam kani bhedam kani enta varaku unnadaneetuvanti satyanni bhagavatam chakkaga nirupistu vachindi.
0: Bhagavata has beautifully established and explained the difference that exists between the family and the world.
2: Samsaramu dhanamu kosamu లౌకికమైన సుఖముల కోసము, భోగ భాగ్యముల కోసము, ఆస్తి పర్యాయముల కోసము ఆరాటపడుతూ వచ్చింది.
0: ది సంసార ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆస్పిరేషన్స్ టు హ్యావ్ మనీ ప్రాస్పెరిటీ కంఫర్ట్స్ అండ్ సచ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ వెల్ఫేర్.
2: ప్రకృతి సర్వమును కూడా అందిస్తూ వచ్చింది. నేర్చుకున్నటకు గాలి, ఉండుటకు భూమి.
0: Nature provides all these things. For example, to breathe, there is air
2: to live on. Tinutaku annamu.
0: There is earth to live on, there is food to eat, and there is water to
2: drink. Prakrutamainatvanti yokka sahaja dharmamulanu manavudu eenadu vismaristu vastunnadu.
0: But man is giving up the natural laws and rules.
2: Kutrimamainatvanti yokka sukha santoshamulakai manavudu arulu chastunnadu.
0: Today man is aspiring to have the artificial comforts.
2: Idiye parichitraku sukudu bodhinchinatvanti prabodha.
0: Sukha taught to Parichit this particular aspect alone.
2: Ee prakruti nirantaramu kodanu ahankara mamakaramulu chetanu aadambaramulu chetanu kama krodhamulu chetanu nindi untunnadi.
0: The nature is full of the ego, the mindness and the likes and dislikes.
2: Kanukane మానవత్వం అనేటువంటిదేని ఈ ప్రకృతి ద్వారా కొంత వేరుపరచి దివ్యత్వంలో ప్రవేశింపచేసినప్పుడే ఈ శాంతి సహన ప్రేమతత్వములు మనకు అలువరుతాయి.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ పీస్ లవ్ ఓన్లీ వెన్ వన్ సపరేట్స్ హిస్ హ్యూమన్ ఆస్పెక్ట్ ఫ్రమ్ ద నేచర్ అండ్
2: ప్రేమను ప్రేమ ద్వారానే పొందటకు వీలవుతుంది, కానీ అన్య మార్గముల చేతి ఇది అలవి కాదు.
0: వన్ కెన్ ఎంజాయ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ through nothing else excepting love.
2: Kanukane divyatvanni pondagorinatunti manavulu parama pavitramainatunti premanu manu abhruti parchukovali.
0: If you want to reach divinity, you have to develop love, true love.
2: Ee prema oka daiva swarupam.
0: This love is the very embodiment or form of God.
2: Idi phala rahitanni అని అనుభవించేది.
0: లవ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ది ఫ్రూట్
2: ఫలాపేక్ష దీనికి లేదు.
0: ఇట్ డజంట్ ఎక్స్పెక్ట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
2: ఒకటే ఫలము, దైవము దైవము దైవం. దైవాపేక్ష తప్ప అన్య ఆపేక్షలు లేదు.
0: ట్రూ లవ్ ఆస్పైర్స్ టు హ్యావ్ ఓన్లీ వన్ థింగ్, అండ్ దట్ ఈస్ గాడ్.
2: అయితే అట్టి జీవితమును ఈనాటి ప్రపంచమునందు మానవుడు అనుభవించటకు సాధ్యమవుతుందా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు లివ్ సచ్ ఎ సేక్రెడ్ అండ్ ప్యూర్ లైఫ్ టుడే?
2: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని రక్షించే నిమిత్తమై భగవంతుడు అవతరిస్తున్నాడు.
0: గాడ్ డిసెండ్స్ డౌన్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ రైచియస్నెస్ అండ్ ధర్మ.
2: ప్రతి మానవుడు కూడా ధర్మాన్ని ఆచరించే నిమిత్తమై అవతరిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈస్ బీయింగ్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ ధర్మ.
2: దేహము ధర్మ నిమిత్తమై వచ్చినటువంటిది.
0: ద ఫిజికల్ బాడీ ఈస్ గివన్ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ.
2: శరీరమాత్యం ఖలు ధర్మ సాధకం. ధర్మ సాధన నిమిత్తమే శరీరం వచ్చింది.
0: బాడీ ఈస్ గివన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ ధర్మ.
2: అయితే ఇక్కడనే మనం చక్కగా గుర్తించవలసినటువంటిది.
0: బట్ దేర్ ఇస్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ హావ్ టు రికగ్నైజ్.
2: ధర్మ రక్షణ కంటే పూర్వము దేహరక్షణ అత్యవసరం.
0: అండ్ దట్ ఈస్ ప్రొటెక్టింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఎ ప్రీ కండిషన్ ఫర్
2: దేహరక్షణ. గావించుకున్నప్పుడే ఈ దేహం ద్వారా ధర్మరక్షణ సల్పవచ్చు.
0: ఓన్లీ వెన్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ది బాడీ వెల్ యూ కెన్ యూజ్ ది బాడీ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ.
2: కనుకనే దేహరక్షణ ప్రతి మానవుడికును అత్యవసరం.
0: దట్ ఈస్ ద రీజన్ వై ఎవ్రీ మ్యాన్ షుడ్ పే అటెన్షన్ టు పురస్కరించుకునే
2: హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెట్ హెల్త్ ఈజ్ వెల్త్.
2: అయితే ఈ దేహరక్షణ దేనికోసం? లౌకికమైనటువంటి భోగభాగ్యములు సంపాదించుకునే కోసం కాదు, ధర్మాన్ని రక్షించే కోసం.
0: ఇఫ్ దట్ మీన్స్ సో వాట్ ఈస్ ది నీడ్ ఫర్ ప్రొటెక్టింగ్ దిస్ బాడీ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ? వాట్ ఈస్ ధర్మ దెన్?
2: మనస్సునందు ఆవిర్భవించినటువంటి యొక్క అభీష్టమును వాక్కునందు ప్రచురింపజేసి వాక్కునందు ప్రచురింపజేసినటువంటి యొక్క ధర్మమును క్రియారూపంలో మనము ప్రపంచానికి నిరూపించాలి.
0: ద ధర్మ ఈజ్ వాట్ ఎవర్ థాట్స్ హ్యావ్ అక్కర్డ్ ఇన్ యువర్ మైండ్ యూ హ్యావ్ టు స్పీక్ ద సేమ్ థింగ్ అండ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ స్పోకన్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్.
2: మనసు మాట క్రియయు మనిషికి ఒక్కటి అయినా.
0: థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇఫ్ దే ఆర్
2: అదే నిజమైన మానవత్వం.
0: దట్ ఈస్ ఏ ట్రూ హ్యూమన్ బీయింగ్.
2: మనసు నందు వేరు మాటలు క్రియలు వేరు వేరు అయిన విధమిదేమి?
0: ఇఫ్ దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డైవోర్స్ బిట్వీన్ ది థాట్ వర్డ్ అండ్ డీడ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ కెన్ హీ బీ?
2: ఈనాటి మానవత్వం నందు ఇట్టి త్రిపుటి సిద్ధి మనకు లభించాలి.
0: ఇన్ టుడేస్ మ్యాన్ ది నీడ్ ఈస్ టు ఎస్టాబ్లిష్ దిస్ కైండ్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్.
2: ధర్మం ఏనాటికి నశించినది కాదు.
0: ధర్మ కెన్ నెవర్ బి అనిహిలేటెడ్.
2: ధర్మాచరణ మాత్రమే క్షీణిస్తూ వస్తుంది. అది
0: ఈజ్ ఓన్లీ ది ప్రాక్టీస్ ఆఫ్ ధర్మ విచ్ డిక్లైన్స్.
2: కనుక ఈనాడు మనం ధర్మమును ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: టుడే వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ ధర్మ పర్ఫెక్ట్లీ.
2: అది నిజమైనటువంటి సాధన.
0: దట్ ఈస్ ట్రూ సాధన.
2: ఈ సాధనగా కేవలము ఏదో జపము ధ్యానము యోగము ఇవన్నీ కూడా కేవలము కాలము సార్థకం గావించుకునే నిమిత్తము ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది అదర్ యాక్టివిటీస్ లైక్ జప చాంటింగ్ ద నేమ్ మెడిటేషన్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఓన్లీ శాంక్టిఫైడ్
2: ధర్మ సార్థకత కోసమని ఈ త్రికరణ శుద్ధి అత్యవసరం.
0: ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ నెసరీ ఫర్ శాంక్టిఫైయింగ్ వన్స్ లైఫ్.
2: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
2: కృష్ణ జననం అనగా కేవలము ఏదో ఎప్పుడో ద్వాపర యుగంలో పుట్టాడని ఎప్పుడో దీనికి తగినటువంటి యొక్క ప్రబోధలు చేసాడని మనం భావించరాదు. క్షణ క్షణమునందు కూడాను ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఆ కృష్ణ భావమును నిరంతరము కూడాను పోషిస్తూ రావాలి.
0: ది బర్త్ ఆఫ్ కృష్ణ నీడ్ నాట్ బి కన్ఫైన్ టు ఏ పర్టికులర్ ఏజ్ ఆఫ్ ద్వాపర అండ్ హిస్ టీచింగ్ కన్ఫైన్ టు ద్వాపర. ఎవ్రీ మినిట్ ద ఫీలింగ్స్ ఆఫ్ కృష్ణ అండ్ సచ్ సేక్రెడ్ థాట్స్ మస్ట్ బి బోర్న్ ఇన్ అవర్ ఓన్ మైండ్స్.
2: కృష్ణ అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై కృష్ణ?
2: ఎప్పుడు పుట్టాడు?
0: వెన్ వాస్ హీ బోర్న్?
2: ఆ పుట్టినటువంటి యొక్క కాలమును మనం చక్కగా విచారణ చేస్తే దీనికి సరైనటువంటి యొక్క స్థానం మనకు గుర్తింపుకోవచ్చు.
0: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ వెన్ వీ నో వెన్ కృష్ణ వాజ్ బోర్న్.
2: శ్రావణ మాసము.
0: ది మంత్ వాజ్ శ్రావణ.
2: కృష్ణ పక్షమి.
0: ది ఫోర్త్ నైట్ వాజ్ ది డార్క్ ఫోర్త్.
2: అష్టమి తిథి.
0: ది డే వాజ్ అష్టమి.
2: చీకటి ఇంటిలో ఇన్ ఎ డార్క్ హౌస్ చీకటిగా ఉండే కృష్ణుడు పుట్టాడు.
0: డార్క్ చైల్డ్ కృష్ణ వాజ్ బోర్న్.
2: అనగా శ్రావణ మాసం, శ్రావణం అనగా ఏమిటి, శ్రవణమునకు ఆనందాన్ని అందించేటువంటిది.
0: ఇన్ ది మంత్ ఆఫ్ శ్రావణ వెన్ యు సే ఇట్ మీన్స్ హియరింగ్ సచ్ థింగ్స్ విచ్ గివ్ రియల్
2: జాయ్. సాధన యందు మొట్టమొదటి శ్రవణాన్ని ప్రత్యేకంగా హెచ్చరిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ ది రీజన్ వై అమంగ్ ది డిఫరెంట్
2: భగవంతుణ్ణి పొందడానికి నవ విధములైనటువంటి భక్తిలో శ్రవణం మొదటిది.
0: ది ఫస్ట్ అమంగ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్ టు రీచ్ గాడ్ ఈజ్ హియరింగ్ గాడ్. శ్రవణ
1: శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం.

0: ഈ നവവിധ മാർഗമുള്ള എന്തു കട്ട കടപ്പെടുത്തി ആത്മനിവേദന മൊട്ടമുതഴുതി ശ്രവണം. ശ്രവണവും ചെയ്തനെ ആത്മനിവേദനക്കു തകിനെ അർഹത്തിലാവുത്താവും.
1: There are 9 types of devotion: hearing, singing, remembering, serving, offering the prayer and worshipping, and being dasa and offering friendship, and ultimately serving.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు మనము లోక సంబంధమైనటువంటి యొక్క కఠినమైన అశుభమైన అశాంతిని కలిగించేటువంటి దీన్ని మనం శ్రవణం చేస్తున్నాము. కానీ సత్యమైన నిత్యమైన మధురమైన అమృతమైన అమరత్వమైనటువంటి యొక్క విషయాన్ని శ్రవణం చేయటానికి మన యొక్క కర్ణములు ఏమాత్రం కూడా సంసిద్ధంగా లేవు.
1: Among these 9 types, the first one is hearing, the last one is ఆత్మనివేదన. You can surrender yourself only to Savana. Unfortunately, today we are hearing only harsh things, bad things.
0: శ్రవణం అనగా ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలు వినటం కాదు.
1: Hearing or శ్రవణ does not mean
0: హియరింగ్ సంబంధించినటువంటి స్మరణే స్మరణ, అది ఏ శ్రవణం.
1: One has to listen to only divine things and divine leelas.
0: Kanukane oka bhaktudu chevuluku cheppadu.
1: That is the reason why one devotee
0: prabhuvaka uri vari suddulante nivu siddhamoduve kadu sedda toda muddu muddu ganu bhagavat muchchatalo cheppu veḷa vadika ganundarela o chevula. పొద్దు పోక ఊరి వారి శుద్ధులంటే మీరు శ్రద్ధ మధురే పడు శ్రద్ధ తోడ.
1: ఓ ఇయర్స్ వెన్ యూ వాంట్ టు హియర్ సమ్ యూజ్లెస్ థింగ్స్ అండ్ సమ్ కంప్లైంట్స్ అబౌట్ అదర్ పీపుల్ ఇన్ ద వరల్డ్ యూ గెట్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
0: గాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేల ఓ చెవుల.
1: దేర్ ఇస్ నో యూనిటీ బిట్వీన్ దీస్ టూ ఇయర్స్. దే డోంట్ కాన్సన్ట్రేట్ టు లిసన్ వెన్ స్వీట్ టేల్స్ అబౌట్ ద లార్డ్ ఆర్ నరేటెడ్.
0: ఈ కలియుగ ప్రభావం చేత ఇతరుల యొక్క తప్పప్పులు గురించినటువంటి విషయాలే మనము శ్రవణం చేస్తున్నామే కానీ పవిత్రమైనటువంటి యొక్క దివ్యనామమును మనము శ్రవణం చేయడానికి ఏమాత్రం కూడా మనము తగిన కృషి చేయటం లేదు.
1: వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హియరింగ్ స్వీట్ స్టోరీస్.
0: కన్నులు ఎందుకోసం ఇచ్చాం?
1: వై ఆర్ ఐస్ గివెన్ టు అస్?
0: కన్నులను ఇచ్చినది ఎందుకు తెలుసా? అన్ని చూచేటందులక.
1: Why are eyes given? Do you know? Is it to see every
0: night? Kaadu, kaadu, Kailasa Vasu ni kannulara ganchendukura.
1: It is only to see the Kailasa Vasa, the Lord Ishwara.
0: Ponduka padamulu ichinadu enduko sandulu gondulu tirugutaka?
1: Have you been given legs in order to move street after street?
0: Kaadu, kaadu, Nandi Vahanani mandiramuniki edinchukura.
1: It is only to go to the temple of the Lord and sanctify one.
0: ఈ విధంగా మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవారాధనలు ఎందే అంకితం గావించే నిమిత్తమే అందించినటువంటివి.
1: All the limbs of the body are given by the Lord in order to use and dedicate them to the Lord himself.
0: కనుక ధర్మ సంస్థాపన అనేగా ఏమిటి? మన అంగములు ఏ కార్య నిమిత్తమై ఏ నిమిత్తమై అందించాం ఆయా కార్యములు ఎందు దీన్ని ప్రవేశపెట్టడమే ధర్మం.
1: When you say dharma samsthapana or following dharma, using all the limbs,
0: manchini
1: chudu, the purpose for which it is meant,
0: manchini maatadu, manchini vinu, manchini tarachu, manchi pradeshamulaku po, manchi panulu cheyi,
1: say good, hear good, talk good, go to good places, do good things, think good. These are all very essential.
0: Ee good manchi manchi ante deenini manchi ani manam nirnayinchagalam.
1: When you say good, what do you mean by this good? What is really good?
0: Evaro idi manchi cheyavante adi kada manaku manchi.
1: It is not upon the word of someone else we will have.
0: Devudanaga veru desamanduru ledu, devudanaga tana dehamandi.
1: When you say God, God doesn't dwell in some distant world. He is in your own body.
0: Paapamanaga veru paradesamulu ledu, taanu cheyu panalu tagiyindu.
1: Sin is associated with the action that you perform. It doesn't exist in some other country.
0: కాబట్టి నీ యందే నీ యొక్క ప్రబోధం నీకు అభివృద్ధి కావాలి.
1: The teachings will have to emerge from within you.
0: అది కాన్షియన్స్, దాని ప్రకారం నీవు నడుచు.
1: You have to follow your conscience.
0: దాని నీవు అనుసరిస్తూ వస్తే తప్పక ఏ విధమైనటువంటి యొక్క దోషమును నీవు ఆచరించడానికి పూనుకో.
1: You will not commit any mistake if you carefully follow యువర్ ఓన్ కాన్షియన్స్.
0: కనుకనే దేవుడు ఎక్కడ, వేర్ ఈస్ గాడ్ అని మనం కొంత ప్రశ్న వేస్తే లోపల నుంచి అంతర్వాణిగా వస్తుంది, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామన్నం చతుర్విధం అని చెప్తున్నా. అహం వైశ్వానరో భూత్వ, ఓ పిచ్చి మనిషి, నేను నీయందే ఉంటున్నాను, నీవు తినేటువంటి ఆహారం అంతా నేను జీర్ణింపజేస్తున్నాను, జీర్ణింపజేసి నేను అనుభవించటం లేదు, సర్వాంగానికి సప్లై చేస్తున్నాను అని చేస్తున్నాడు.
1: When you question yourself, where is God? The answer comes from within, that I am in the form of Vaishwanara in your own stomach. I digest all the food that you partake and I don't keep it for myself. I supply the strength to the entire body and to all the limbs.
0: Kanukane manaku vache reply, aham vaishwanaro bhutva, nene.
1: The reply is that I am in the form of Vaishwanara.
0: Kanukane shravana masam anetundi ee shravanamulaku ఈ యొక్క దేహమును సరైనటువంటి మార్గంలో ఉపయోగించుకోవటానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: దిస్ మంత్ ఆఫ్ శ్రవణ మీన్స్ హియరింగ్ గుడ్ థింగ్స్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది బాడీ అండ్ యూజింగ్ ది లింబ్స్ టు రీచ్ ది లార్డ్.
0: కృష్ణపక్షమి, పక్షం ఏమిటది? కృష్ణపక్షం అనగా చీకటి. రాత్రి వేళ ఇప్పుడు వెళ్ళలేదు, చీకటి.
1: ది ఫోర్త్ నైట్ ఈస్ డార్క్ ఫోర్త్ నైట్. During the night there will be no stars seen.
0: Ashantrone prakanti, prakantrone paramjyoti, paramjyoti paramatma swarupam. Cheekatilone velugaku vilu untunnadi kani velugulo velugaku vilu ledu.
1: In peacelessness itself peace finds its own value. In darkness alone you have got value for light.
0: Kanuka ee krishnudu ee lokamanta ashanti anetundi adharmamto nindinappudu aa ashantilone puttadu.
1: When you say Krishna was born in the dark fortnight, in the world which is full of strife-torn world and fear-ridden world, Krishna is born as the very embodiment of peace in order to restore peace in the world. The day is 8th day Ashtami.
0: Anaga nashta kashtamulaku aadharamainatundi Ashtami ani lokulu yokka bhavamu.
1: The world considers that Ashtami is known for all types of
0: anaga jagatulaku nashta kashtamulaga undinatundi paristhiti endu eppudu nashta kashtamulu vastayi dharmamunu visvarinchinappude nashta kashtamulu manaku vastunnayi.
1: When do people face all types of loss and troubles? Only when they give up dharma they will be facing all types of loss and troubles.
0: Nashta kashtamulu pariharam gavinchi
1: saving us from loss,
0: chigani duramu chesi
1: making darkness distant from us,
0: అజ్ఞానమును పటాపించను గావించి,
1: tearing the veil of ignorance,
0: విజ్ఞానమును బోధించే నిమిత్తమై,
1: in order to teach the words of wisdom,
0: శ్రవణము ద్వారా,
1: through hearing,
0: కృష్ణుడు లోకములో అవతరించాడు.
1: God Krishna has taken his birth in this world.
0: కనుకనే మొట్టమొదటి శ్రవణము అర్జునుడికి గావించాడు భగవద్గీత శ్రవణం.
1: That is the reason why Lord Krishna gave Arjuna
0: అక్కడ మాత్రం భవసవ్యసాచి, నిన్ను నిమిత్తంగా పెట్టుకుని ఈ జగత్తుకు ఈ యొక్క పవిత్రమైన పదార్థాన్ని అందిస్తున్నాను.
1: Even there, Lord declared, I am using you only as an instrument and I am distant from us.
0: అజ్ఞానమును పటాపించను గావించి,
1: tearing the veil of ignorance,
0: విజ్ఞానమును బోధించే నిమిత్తమై,
1: in order to teach the words of wisdom,
0: శ్రవణ

0: I am using you only as an instrument and I am doing the entire work and I am teaching to the entire world.
1: కనుకు దైవము సమస్త బోధలు కూడాను సమస్త ప్రచారములు కూడాను ధర్మ సంబంధమైనవి, ప్రేమ సంబంధమైనటువంటివి.
0: All the teachings of the Lord are therefore associated with dharma and love.
1: కనుకనే ఇక్కడ హృదయానికి ఒక విధమైనటువంటి యొక్క జీవతత్వంగా ప్రవేశిస్తూ వచ్చాడు.
0: The heart is associated with the జీవతత్వ.
1: గోపికను కోరాడు.
0: Gopikas aspired.
1: Krishna, neeva nallani vaadu.
0: Gopikas prayed, O Krishna, you are dark one.
1: Na kalingamadugu maha malinyamainatundi. Adi kudanu poorthi neekante inka nallaga untundadi.
0: The pond of water in Kalinga was full of darkness, darker than you.
1: ఆ కాళింగమడుగు లోపల నీ నీడను చూడాలంటే అది నలుపు నీవు నలుపే, నా కన్నులు చూసేటువంటి యొక్క మధ్యలో ఉన్నటువంటి గుడ్లు నలుపే.
0: ఇఫ్ యు వాంట్ టు సీ యువర్ ఇమేజ్ ఇన్ దట్ వాటర్, వాటర్ ఇస్ డార్క్, యు ఆర్ డార్క్ అండ్ అవర్ ఐబాల్స్ ఆర్ ఆల్సో డార్క్.
1: ఈ మూడు నల్లని దాని ఎందు నీ యొక్క రూపాన్ని నేను ఏ రీతిగా దర్శించగలను?
0: వెన్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ డార్క్, హౌ కెన్ ఐ గెట్ ఎ రిఫ్లెక్షన్ ఇన్ ఇమేజ్ ఆఫ్ యూ?
1: నీవు కాళింగి మడుగు పరిశుద్ధం చేయమని నేను నీకు చెప్పను.
0: ఐ డోంట్ ఆస్క్ యూ టు ప్యూరిఫై ఎందుకు? వై షుడ్ ఐ బాదర్ యూ విత్ దిస్?
1: నీ రూపు అంతకంటే మార్చుకోనక్కర్లేదు.
0: ఐ డోంట్ ఈవెన్ ఆస్క్ యూ టు చేంజ్ యువర్ ఫార్మ్.
1: నా కన్నుల యొక్క దృష్టిని కూడా నీవు మార్చనక్కర్లేదు.
0: యూ డోంట్ ఈవెన్ చేంజ్ ది కలర్ ఆఫ్ మై ఐ.
1: ఎందుకనగా నీ సుందర విగ్రహాన్ని చూసినటువంటి నేత్రములు నావి.
0: Because my eyes are so fortunate that they have seen your beautiful
1: face. నా దృష్టిని కూడా నీవు మార్చవద్దు.
0: Don't change my even vision.
1: ఆ యొక్క కాళింగి మడుగునందు కనిపించేటువంటి యొక్క ఆకాశం రంగు మాత్రం తెల్లదిగా చేయి. ఆ తెల్లదాంట్లో నీ నల్ల రూపము బ్యాక్గ్రౌండ్ లో చాలా బాగా కనిపిస్తుంది.
0: Our only prayer is you change the sky into white as reflected in the waters. Against the background of white sky, your dark form will be very easily seen.
1: Anaga na manasa sarovarame oka kalinga mardana.
0: My own mind is compared to the pond of kalinga.
1: Korika anetvanti aneka sirastulu galinetvanti oka korikalu adhe oka kaliyudu.
0: The kaliya serpent is represented by the desires, thousands of desires in our own mind.
1: Adi manaslo praveshinchindi.
0: When these desires enter into our mind,
1: ఇది మానస సరోవరం.
0: And in this pond of mind,
1: ఆ కోరికల యొక్క మాలిన్యం అంతా ఇందులో వదిలిపెట్టింది.
0: These desires dirty this pond of mind.
1: ఆ యొక్క కాళింగమడుగునందు నీ యొక్క ప్రతిబింబము నేను దర్శించలేకపోతున్నాను.
0: I have not been able to get a reflection and your image in that mind.
1: కనుక నా మనసును నీవు పరిశుద్ధం ఏం చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ ఈవెన్ ప్యూరిఫై మై మైండ్.
1: ఈ మనసునందు ప్రతిబింబించేటువంటి నా హృదయాన్ని శుద్ధిగా చేయమన్నాడు.
0: యూ ఓన్లీ ప్యూరిఫై ది హార్ట్ విచ్ రిఫ్లెక్ట్స్ ఇట్సెల్ఫ్ ఇన్ మై మైండ్.
1: చిత్తశుద్ధి అత్యవసరం మానవులకు అని ఇక్కడ గోపికలు ప్రబోధిస్తూ వచ్చారు.
0: ది టీచింగ్స్ ఆఫ్ గోపికాస్ ఈస్ దాట్ ఫర్ మ్యాన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈస్ ఎసెన్షియల్.
1: అదే తీర్థుండాలు వారు కూడా చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని చిక్కినమే వందరు రామరామ అన్నాడట. చిత్తశుద్ధి అనగా చిత్తశుద్ధి అత్యవసరమే, అప్పుడే నీ పూజ సార్థకమవుతుంది.
0: ఓన్లీ వెన్ యువర్ హార్ట్ ఈస్ ప్యూర్ యువర్ వర్షిప్ బికమ్స్ శాంక్టిఫైడ్ అండ్ ఇట్ బికమ్స్ ఎఫెక్టివ్ అండ్ ఎఫికేసియస్.
1: ఈ యొక్క మానస సరోవరం నందు చాలా భయంకరమైనటువంటి సరోవరము.
0: The pond of our mind
1: ఇది పెద్ద సముద్రం వంటిది.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ బీరియడ్.
1: వచ్చిపోయేటువంటి అలలకు ఏమాత్రం కూడా అంత్యం లేదు.
0: The waves of desires ceaselessly come and disturb the mind.
1: కావలసినన్ని అలలు వస్తున్నాయి.
0: Number of waves come.
1: కానీ దాని అట్టడుగునే ఉంటుంది అది నీ యొక్క రూపం అనే నామము, నామం అనే రూపం.
0: But deep inside in this ocean is the precious gem of your name.
1: అదే నీవు ముత్యము వంటి వాడు కృష్ణ.
0: ఓ కృష్ణ, యు ఆర్ సంథింగ్ లైక్ ఎ బ్యూటిఫుల్ పెర్ల్స్.
1: దేహములో ముఖమునకు ముక్కు చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ది ఫేస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లింబ్ ఇస్ నోస్.
1: ముఖము కన్నులు ఎంత బాగుండేప్పటికి ముక్కు మాత్రం సరలేకపోతే అందమంతా చెడిపోతుంది.
0: ది ఫేస్ మే బి అదర్వైజ్ బ్యూటిఫుల్ బట్ ఇఫ్ ది నోస్ ఇస్ నాట్ క్వైట్ అప్రోప్రియేట్ అండ్ ఆల్ రైట్ ది ఎంటైర్ బ్యూటీ.
1: కనుకనే కృష్ణుని యొక్క అందమునకంతా కూడాను

0: ఇవన్నీ ఉన్నాయి. కాని నాసాగ్రే నవమౌక్తికం, ఆ ముక్కులో ఉండేటువంటి ఒక ముత్యము నీ అందాన్ని అంతా చక్కగా దుర్రుకుంటుంటాది.
1: ఆల్ ది లిమ్స్ ఆఫ్ కృష్ణ ఆర్ బ్యూటిఫుల్ బట్ ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ ద పెర్ల్ విచ్ ఈజ్ అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ నోస్ ఈజ్ మేకింగ్ యువర్ ఫారం.
0: కనుక నీవు ముత్యము వంటి వాడు.
1: You are something like a pearl.
0: ముత్యము సులభంగా చిక్కేటువంటిది కాదు.
1: It is not easy to get.
0: లోతైన సముద్రంలో ఉంటుండాలి.
1: Pearls are found deep inside the water.
0: లోతైన సముద్రంలో మునిగి దానిని తీసుకోవాలంటే ఏ యొక్క మహనీయులకో ఇది సాధ్యమవుతుంది.
1: Only fortunate great souls will be able to enter deep into the ocean.
0: మాకు ముత్యం వంటి వాడు లభించావు.
1: ఓ కృష్ణ, we have found you.
0: ఈ సంసార సాగరంలో నిన్ను చూచి మేము ఆనందిస్తున్నాము.
1: In this family life, in the world, only by seeing you, we are enjoying our life.
0: We have been
1: able to live only because we are seeing
0: you. కనుక నీవు తిరిగి మా హృదయాన్ని వదిలిపోవడానికి సాధ్యం కాదు.
1: ఓ కృష్ణ, you will not be able to, you cannot leave our hearts.
0: తిరిగి మేము దక్కించుకోలేము.
1: Once you leave our hearts, we will not be able to get you back.
0: చిక్కిన దానిని దక్కించుకోవటమే మహా అదృష్టము.
1: It is a great good fortune if one can save God what he has got in his own heart.
0: దీనిని యోగక్షేమం వహామ్యహం అన్నారు భగవద్గీతలో. యోగం అనగా అపురూపమైనటువంటి దాన్ని మనం సంపాదించుకోవటం.
1: ఇన్ భగవద్గీత దిస్ హెస్ బీన్ రెఫర్ టు యోగ అండ్ క్షేమ. యోగ రెఫర్స్ టు ఒబ్టైనింగ్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్,
0: సంపాదించుకున్నటువంటి దానిని రక్షించుకోవటమే క్షేమం.
1: సేఫ్ గార్డింగ్ అండ్ ప్రొటెక్టింగ్ వాట్ యూ ఆల్రెడీ గాట్, దట్ ఈస్ క్షేమ.
0: కనుక నీవు మాకు లభించావు, దీనిని మేము దక్కించుకునేటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని గోపికలు ప్రార్థిస్తూ వచ్చారు.
1: గోపికాస్ ప్రేయర్, కృష్ణ బ్లెస్ us with the capacity that we may safeguard you. Somehow have been able to get you. Let us protect you.
0: దీనిని మీరా కూడా చెప్పింది. కడలిల్ కుళిత్తురు ముత్తెత్తేనే కైనడు విడివాయో కరుణయే పురివాయో. ఏదో నీకు ఈ సముద్రమునందు అనేక విధమైనటువంటి కష్టములు ఉంది, మేము ఈ ముత్యాన్ని తీసుకున్నాం, ఇది కైనడు విడివాయు, మా చేతి నుంచి జారిపోకుండా చూసుకోమని.
1: మీరు ఆల్సో డిక్లేర్డ్ సచ్ ప్రెషియస్ పెర్ల్ విత్ గ్రేట్ డిఫికల్టీ హ్యావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఫ్రమ్ ద ఓషన్. లెట్ అస్ నాట్ స్లిప్ ఫ్రమ్ అవర్ ఓన్ హ్యాండ్స్ బై ఎనీ మిస్ ఫార్చ్యూన్.
0: కనుక సంసారమే ఒక పెద్ద సముద్రము.
1: దిస్ వరల్డ్ అండ్ ఫ్యామిలీ మే బి కంపేర్డ్
0: మన ఆశలే ఓషన్ ఒక విధమైన అలలు.
1: Our desires are waves.
0: మన యొక్క భావాలంతా కూడా ఒక లోతైనటువంటి యొక్క ఇది.
1: Our feelings may be compared to those deep.
0: ఇందులో రాగద్వేషములైనటువంటి ముసళ్ళు అనేక తిమింగళాలు ఉంటున్నాయి.
1: There are a number of crocodiles, sharks in the ocean.
0: దీనిలో తిరిగి సామాన్యమైన మానవులు భరించుకోవటం కష్టము.
1: Ordinary human beings may not be able to stand all
0: this. ఒక్క నీ నామమే సర్వమును రక్షిస్తుంది అన్నారు.
1: ఓన్లీ యువర్ నేమ్ కెన్ గివ్ అస్ ఆల్ ప్రొటెక్షన్.
0: కనుక గోపికల భక్తిని కేవలం ఏదో ప్రాకృతమైన వాసనలుగా మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
1: వీఆర్ టుడే కన్సిడరింగ్ డివోషన్ ఆఫ్ గోపికాస్ ఇన్ ద వర్ల్డ్లీ సెన్స్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టేక్.
0: వారి చిత్తములు ఎట్టి విషయములు ఎందుకు ప్రవేశించేటువంటిది కాదు.
1: దేర్ హార్ట్స్ వుడ్ నెవర్ గో ఫార్
0: విషయవాదులు. వారికి అత్యంత దూరం.
1: ది ఓన్లీ డిజైర్స్ వర్ ఆల్వేస్
0: విశ్వేశ్వర వాసనే వారికి సన్నిహితం.
1: దే ఆల్వేస్ హ్యాడ్ వెరీ క్లోజ్ టు దేర్ హార్ట్స్ డిజైర్ ఆఫ్ గాడ్.
0: ఈ విశ్వమునంతా కూడా వారు విష్ణు స్వరూపంగా భావించుకున్నారు.
1: దే కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్ యాజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక దివ్యత్వాన్ని మనం దర్శించాలనుకుంటే ఎక్కడో ఒక ప్రదేశమునకు పోనక్కర్లేదు. మనం
1: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ గాడ్, యూ నీడ్ నాట్ హ్యావ్ టు.
0: మన దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడే అక్కడే మనకు దివ్యానందం మనకు ఆవిర్భవిస్తుంది.
1: ఇన్ ఫ్రావర్ట్ యువర్ విజన్ యూ గెట్ ది డివైన్ జాయ్ ఫ్రమ్ విత్ఇన్.
0: గోపికలు,
1: గోపికాస్
0: సగుణ నిర్గుణములను ఏమాత్రం కూడా విశ్వసించక సాకారమును మాత్రమే వారు ఆశిస్తూ వచ్చారు.
1: దే వర్ నాట్ బాదరింగ్ దెమ్సెల్స్ విత్ సగుణ డివోషన్ నిర్గుణ డివోషన్. దే వర్ ఆల్
0: సాకారం. నిరాకారం సాధ్యం కాదు.
1: వితౌట్ ఫార్మ్ యూ కాంట్ ఈజ్ ది ఫార్మ్లెస్.
0: కనుక మాకు సాకారమే కావాలి.
1: వీ వాంట్ ది ఫార్మ్ఫుల్ గాడ్.
0: ఈ సాకారంలో మా ఆకారం లీనమైపోవాలి.
1: లెట్ అవర్ బాడీస్ మర్జ్
0: அதே மாதிரியோ நிராகாரம் அண்ணா.
1: And that in itself is nirakara.
0: మా ఆకారాన్ని మేము మార్చడమే నిరాకారం అవుతుంది.
1: If we forget our own bodies and our own
0: మా ఆకారంపై లక్ష్యం పెట్టుకుని నిన్ను నిరాకారంగా చూడాలంటే ఇది సాధ్యమవుతుందా?
1: If we are full of the body consciousness and get a vision of nirakara formless, how can we get it?
0: కనుక మా ఆకారాన్ని మనం మర్చిపోవాలి, అదే సరే నిరాకారం.
1: We should forget our own bodies. That itself is a vision of the formless God.
0: ఒక్క ధ్యానం వల్ల కానీ, జపం వల్ల కానీ, తపం వల్ల కానీ దైవత్వం సభ్యమవుతుందనుకోవటం కేవలం ఒక భ్రాంతి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఇల్యూజన్ టు థింక్ దట్ వీ కెన్ గెట్ గాడ్ బై మెడిటేషన్ అండ్ బై చాంటింగ్ ది నేమ్.
0: అప్పటికప్పటికి మాత్రమే ఒక శాంతిని చేకూర్చవచ్చు.
1: దట్ గివ్స్ యూ ఏ మొమెంటరీ జాయ్
0: నిత్యానందం మనకు లభ్యం కావాలంటే మన ఎందున్నటువంటి యొక్క దివ్య భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్
0: అయితే దానికి కొన్ని సరైనటువంటి ఒక వాతావరణము కూడా అనుకూలం కావాలి.
1: యూ హావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ వితిన్ అండ్ యూ హావ్ టు క్రియేట్ ఎన్ ఎన్వైరన్మెంట్ సూటబుల్ ఫర్ దాట్.
0: అట్టి దివ్యమైనటువంటి ఒక వాతావరణంలో ఒక పవిత్రమైన సన్నిధి ఎందు మాత్రమే మనకు చేకూరుతాయి.
1: యూ కెన్ గెట్ సచ్ డివైన్ వైబ్రేషన్స్ ఓన్లీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది డివైన్ లార్డ్.
0: ఇతరత్ర మనకు ఇలాంటి అవకాశం మనకు లభ్యం కాదు.
1: ఎల్స్వేర్ యు కాంట్ గెట్ సచ్.
0: అందుకోసమే పూర్వులైనటువంటి యొక్క తపస్వికులు అరణ్యానికి వెళ్లి ఏకాంతమైనటువంటి స్థానంలో కూర్చొని దివ్యమైనటువంటి యొక్క వాతావరణాన్ని వాళ్ళు అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ది ఏన్షియంట్ సేజెస్ అండ్ గ్రేట్ మన్స్ యూజ్ టు గో టు ఫారెస్ట్ ఎక్స్పెక్టింగ్ దేర్ ఎ సేక్రెడ్ ఎన్వైరన్మెంట్ సో దట్ దే కెన్ డూ పెనన్స్ పీస్ఫుల్లీ.
0: అనగా గ్రామములు ఎందు మన దృష్టి మన శ్రవణము అపవిత్రం గావించుకుంటున్నామనే ఉద్దేశంతో వారు ఆ విధమైనటువంటి ఒక బలహీనతలో వెళ్లారు.
1: దే యూస్ టు గో టు ఫారెస్ట్ ఫియరింగ్ దట్ దేర్ విజన్ అండ్ దేర్ హియరింగ్.
0: మనము అడవులకు పోనక్కర్లేదు.
1: వి విడ్ నాట్ గో టు ఫారెస్ట్.
0: మన యొక్క హృదయం అనేటువంటి దాని అందే నిరూపించినటువంటి యొక్క దివ్యాత్మ తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద డివైన్ ఆత్మ విచ్ ఇస్ విత్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
0: ఈనాడు అడవికి పోయి నీవు కూర్చున్నా నీ బుద్ధి వచ్చి ఊర్లో సంచరించవచ్చు.
1: టుడే యూ మే గో టు ఫారెస్ట్ బట్ యువర్ మైండ్ మే రన్ ఇన్ టు ద సిటీస్.
0: కనుక అది ఫారెస్ట్, ఇది ఫారెస్ట్. అదే నీ హృదయం.
1: దట్ ఈజ్ ఎ ఫారెస్ట్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ గెట్ రెస్ట్ ఇట్ షుడ్ బి ఓన్లీ ఇన్ యువర్ ఓన్ హార్ట్. ఫారెస్ట్
0: నీ యొక్క శాంతి నీ ఎందే ఉన్నది కానీ బయట లేదు.
1: Peace is within you. You can get peace.
0: ఈ పవిత్రమైన ఒక సన్నిధి యందు ఒక వాతావరణం నందు మరింత ఈ శాంతి అభివృద్ధి చేసుకోవచ్చు.
1: This kind of sacred environment which you are able to get here, you can develop a lot of peace.
0: కనుక అవతారముల యొక్క తత్వం నందు సులభమైన మార్గము, తీయనైన మార్గము, మధురమైనటువంటి అనుభూతులు ఒక కృష్ణావతారం నందు మాత్రమే అధికంగా కనిపిస్తూ వచ్చాయి.
1: In Krishnavatara, there were such sacred, sweet, most divine experiences.
0: అట్లని అన్య అవతారములంతా కూడాను పనికిమాలినవని అనుకోకూడదు.
1: Just because of that, you should not consider the other avatars as
0: ఆయా సమయస్ఫూర్తిగా ఉంటుంటాయి.
1: All the avatars are appropriate to that time.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: one small example.
0: ఎవరో ఒక బజార్లోకి వచ్చి పోట్లాడుకున్నారు.
1: There were some two people who quarrelled in bazaar.
0: ఏదో చిన్న చిన్నగా పోట్లాడుకునేటప్పటికి ఒక పోలీసు వాడు వచ్చాడు.
1: When there was a small quarrel, the police constable arrived there.
0: ఇంకా కొంచెం ఆ పోట్లాట అధికమైపోయింది.
1: The quarrel increased.
0: SP వస్తాడు.
1: Then SP came there.
0: ఇంకా ఆ పోట్లాట అధికమైపోయి ఒకరికొకరు చంపుకునేటువంటి స్థితికి వచ్చింది.
1: The quarrel began and exceeded limits and it was about to result in killing
0: each other.
1: The IGP comes there because of the need.
0: మొట్టమొదట పోలీసు రావటము, తర్వాత ఎస్పీ రావటము, తర్వాత ఐజీపీ రావటము, దీనికంత కారణమేంటి? ఆ యొక్క అశాంతి అధికమయ్యే కొలది అధికమైనటువంటి స్థానం వారి అక్కడ ప్రవేశిస్తూ వస్తారు.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ది పోలీస్ కానిస్టేబుల్ అండ్ దెన్ ఎస్పీ అండ్ దెన్ ఐజీపీ టు కమ్ దేర్? డిపెండింగ్ అపాన్ ద నీడ్, ది అర్జెన్సీ అండ్ ది సిచ్యుయేషన్, దోస్ పీపుల్ అపియర్.
0: అప్పుడు ధర్మము కొంతవరకు ఋషుల సమయంలో చేయించుతూ రావటం వల్ల దానిని ఉద్ధరించి ధరణి, ధర్మపత్ని, ధర్మాన్ని, ధరణి, ధర్మపత్ని, ధర్మమును, ఈ మూడింటిని ఉద్ధరించే నిమిత్తము రామావతారం వచ్చింది.
1: రామావతార అపియర్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది అర్త్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వైఫ్ అండ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ.
0: కానీ కృష్ణ అవతారం వచ్చినప్పటికి రాక్షసత్వం మరింత అధికమైపోయింది.
1: బట్ బై ది టైమ్ ది కృష్ణ అపియర్డ్ యాజ్ అన్ అవతార్, ది
0: ధర్మాన్ని ముందు చూస్తున్నాం. ధర్మపత్ని ధరణి మనకు అక్కర్లేదని ధర్మాన్ని ఉద్ధరించే కోసం వచ్చాడు.
1: కృష్ణ అపియర్డ్, లెట్ అస్ నాట్ బాదర్ మచ్ అబౌట్ ది ఎర్త్ అండ్ ద వైఫ్, బట్ ఫస్ట్ లెట్ అస్ పే అటెన్షన్ టు ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ.
0: ధర్మమును ఉద్ధరించినప్పుడు ధర్మపత్ని ధరణి కూడా ఉద్ధారం అవుతుంది.
1: వన్స్ ధర్మ ఇస్ ఎస్టాబ్లిష్డ్, ది ధర్మపత్ని, ది వైఫ్ అండ్ ఆల్సో ది ఎర్త్ విల్ బి టేకన్ కేర్ ఆఫ్ ఆటోమేటికలీ.
0: కనుకనే మాయా మానుష విగ్రహుడు రాముడని, లీలా మానుష విగ్రహుడు కృష్ణుడని.
1: దట్ ఈస్ వై రామ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ది లార్డ్.
0: రామ చరిత్ర యందు
1: ఇన్ ది హిస్టరీ ఆఫ్ రామ
0: కేవలము మాయకు బద్ధుడైనట్టుగా
1: ఇట్ హెస్ బీన్ షోన్ యాజ్ ఇఫ్ రామ వాజ్ అండర్ ది
0: ధర్మపత్రి నిమిత్తమై వినిపించినట్టుగా,
1: యాజ్ ఇఫ్ రామ క్రైడ్ ఫర్ ద సేక్ ఆఫ్ హిజ్ ఓన్ వైఫ్.
0: కనుక స్త్రీల కోసం వినిపించినట్టుగా రామావతారంలో కనిపిస్తూ వచ్చింది.
1: ఇట్ లుక్ యాజ్ దో దట్ రామ క్రైడ్ ఫర్ ఉమెన్.
0: కానీ కృష్ణావతారం అట్టు కాదు.
1: బట్ కృష్ణావతార ఇస్ నాట్ లైక్
0: తన నిమిత్తమే స్త్రీలంతా వినిపించినట్టుగా ఉంది. ఉల్టా సీదా
1: ఇన్ కృష్ణావతార ఆల్ ది లేడీస్ వర్ క్రైయింగ్ ఫర్ కృష్ణ అండ్ కృష్ణ నెవర్ క్రైడ్ ఫర్ లేడీ.
0: కానీ రామావతారం నందు కాలు తొక్కించుకుని కయ్యానికి పూనుకున్నాడు.
1: ఇన్ రామావతార ఓన్లీ వెన్ హీ వాజ్ ప్రొవోక్డ్ హీ వెంట్ ఫార్ వేజింగ్ ఎ వార్.
0: అనగా రావణుడు వీరందరూ కూడాను కొన్ని విధములైనటువంటి దుర్మార్గములకు అభివృద్ధి కాగా వారితో తప్పనిసరిగా చేయవలసి వచ్చి రాముడు యుద్ధంలో ప్రవేశించాడు.
1: వెన్ రావణాసుర అండ్ అదర్ డెమన్స్ డిడ్ కమిట్ బ్రీచ్ ఆఫ్ ధర్మ హీ వాజ్
0: కాలు త్రొక్కి కయ్యాన్ని తీసుకున్నాడు.
1: ఇట్ ఇస్ నాట్ కృష్ణావతార ఇస్ నాట్ లైక్ దట్ హీ వుడ్ ప్రొవోక్ ది డెమన్స్ అండ్ దెన్ ఫైట్ విత్ దెమ్ అండ్ ఫినిష్ దెమ్.
0: రామావతారము మొదలు పని, తరువాత నవ్వు.
1: ఇన్ రామావతార ఫస్ట్ దేర్ వాజ్ యాక్షన్ ఫాలోడ్ బై అ స్మైల్.
0: కృష్ణావతారం అంటే కాదు, మొదలు నవ్వు తర్వాత పని.
1: ఇన్ కృష్ణావతార ఫస్ట్ హీ వుడ్ స్మైల్ అండ్ దెన్ హీ.
0: ఈ విధంగా చూస్తే లీలావతారములకు మాయావతారములకు ఉండినటువంటి వ్యత్యాసములు గుర్తింపడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ కంపేర్ దీస్ థింగ్స్ దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది అవతార.
0: కృష్ణుడు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండేటువంటి వాడే.
1: కృష్ణ వాజ్ వన్ హూ వాజ్ హ్యాపీ అండ్ పీస్ఫుల్.
0: రుద్రభూమి, భద్రభూమి, యుద్దభూమి అన్నింటి ఎందు ఆనందంగానే ఉన్నాడు.
1: వెదర్ ఇట్ ఈస్ ఎ బరియల్ గ్రౌండ్, వెదర్ ఇట్ ఈస్ ఎ సేఫ్ ప్లేస్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ ఫైటింగ్ ప్లేస్,
0: యుద్దం జరుగుతుంటుండాలి.
1: అదర్వైజ్
0: ఒకవైపున 1,100,000, ఒకవైపున 40,00,000 అంతా కూడా చేరినారు అక్కడ.
1: దేర్ వాజ్ ఎ వార్ గోయింగ్ ఆన్ వన్ సైడ్, 11 lakhs ఆఫ్ సోల్జర్స్.
0: ఇరువురు మధ్య లోపల నిల్చుకున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ స్టూడ్ బిట్వీన్ దీస్ టూ వారింగ్ ఆర్మీస్.
0: పాట పాడుతున్నాడు.
1: అండ్ దెన్ హీ వాజ్ సింగింగ్ గీత.
0: అదే గీత, గీత అనగా పాట.
1: అండ్ వెన్ యూ సే గీత, దట్ ఈస్ సాంగ్.
0: అప్పుడు పాట పాడటానికైనా ఎవరికైనా అవకాశం వస్తుందా?
1: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీ పర్సన్ టు సింగ్ వెన్ ది వార్ ఈస్ బీయింగ్ వేజ్డ్?
0: ఎప్పుడైనా ఉల్లాసంగా ఉండినప్పుడే పాటలు పాడుకుంటాం.
1: ఓన్లీ వెన్ వన్ ఈస్ హ్యాపీ వన్ గోస్ ఆన్ హమ్మింగ్.
0: ఏదైనా బాత్రూమ్ లో ఉల్లాసంగా ఉంటే అక్కడ కూడా పాట పాడుకుంటాం.
1: వెన్ యూఆర్ హ్యాపీ ఈవెన్ వైల్ టేకింగ్ బాత్.
0: పాట పాడడానికి ఆనందమే కారణం.
1: ఫర్ సాంగ్ జాయ్ ఈజ్ ది బేసిస్.
0: అదే విధంగానే యుద్ధ భూమిలో కూడాను అతనికి ఆనందంగా ఆనందమయుడు కనుకనే అక్కడ పాట పాడుతూ వచ్చాడు.
1: ఈవెన్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ కృష్ణ వాజ్ ఓన్లీ సింగింగ్ బికాస్ హీ వాజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: కనుకనే హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అని ఆ యొక్క దివ్యత్వము ఆ ఆనందంలోనే ఉంటుంటాడు.
1: డివినిటీ లైస్ ఇన్ యునైటింగ్ విత్ గాడ్.
0: అన్నింటికీ ఆనందమే.
1: ఫర్ ఎవ్రీథింగ్ జాయ్ అండ్ డిలైట్.
0: తెలుసునో లేదో స్వామి యొక్క తత్వము.
1: ఐ డు నాట్ నో
0: అన్వయిక. కడుపు నొప్పి చాలా కష్టంగా ఉంది, నేను భరించుకోలేను, ఆనందం ఆనందం అంటాను.
1: వెన్ సమ్వన్ టెల్స్ స్వామి, స్వామి ఐఎమ్ హ్యావింగ్ వెరీ సివియర్ స్టమక్,
0: స్వామి మామారు అని ఏడ్చుకుంటూ వస్తే చాలా సంతోషం ఉంటాడు. ఎప్పుడూ సంతోషమే.
1: వెన్ సమ్వన్ కమ్స్ అండ్ టెల్స్ స్వామి ఐ లాస్ట్ మై హస్బెండ్, ఐ సే ఐఎమ్ హ్యాపీ, ఆల్వేస్ ఐఎమ్ హ్యాపీ, హ్యాపీనెస్ ఇస్ మై నేచర్.
0: కనుక సంతోషం సంతోషం అనేటువంటిది దివ్యమైనటువంటి యొక్క స్వభావం.
1: హ్యాపీనెస్ ఈజ్ వన్ ఆఫ్ ది
0: యాస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ. ఫలితం ఏమిటి?
1: By merely crying, what is it that you are going to achieve?
0: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘాలే.
1: All these are only passing clouds.
0: ఒక్కటైనా స్థిరమైనటువంటి మేఘం లేదు ఇక్కడ.
1: There is nothing which is permanent cloud.
0: కనుక దీనికి విచారించవలసిన అవసరం.
1: Why one should worry and bother about it?
0: కనుక విచారించకూడదు.
1: One should not worry at all.
0: ఇది ఏ అవతారం యొక్క ప్రబోధన.
1: This is the teaching of avatar.
0: దేనికి మనం కష్టపడకూడదు.
1: We should not bother or worry about it.
0: ఏదైనా బాధ కలిగింది.
1: There is some pain in you.
0: దీనికి తర్వాత సుఖం ఉంది.
1: After pain there is pleasure.
0: Pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains only.
0: కనుక దీనికి తర్వాత మరి ఒక ఆనందం కలుగుతుంది.
1: After pain there will be pleasure.
0: ఈ యొక్క విశ్వాసం చేతనే మన జీవితాన్ని సాగిస్తూ పోవాలి.
1: We should live a life with this firm faith.
0: కనుక దివ్యమైన ఆనందములకును క్షణికమైనటువంటి సంతోషములకును చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్మనెంట్ డివైన్ బ్లిస్ అండ్ టెంపరీ హ్యాపీనెస్ వరల్డ్లీ.
0: మనం హ్యాపీ హ్యాపీ అనేటువంటిది ఇది పర్మనెంట్ కాదు.
1: దిస్ హ్యాపీనెస్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ఇది కేవలం తనకు సంబంధించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేటెడ్ విత్ యువర్ హెడ్.
0: తలనగా ఏమిటి? ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
1: వెన్ యూ సే హెడ్ ఇట్ ఈస్ ఎన్ ఇండెక్స్.
0: నీవు సర్వీస్ చేసేంత వరకు నీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి.
1: ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
0: రిటైర్డ్ అయిపోయినట్టు నీ ఆఫీస్ సంగతే నీకు అక్కర్లేదు.
1: వన్స్ యు ఆర్ రిటైర్డ్ యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ యువర్ ఆఫీస్.
0: ఆనందం అనేటువంటిది అలాంటిది కాదు, హృదయానికి సంబంధించినటువంటిది.
1: బట్ డిలైట్ ఆర్ బ్లిస్ ఈజ్
0: అసోసియేటెడ్
1: ఇట్ ఈస్ పర్మనెంట్.
0: నీకు ఇప్పుడు కొంచెం ఆకలి వేస్తుంది.
1: Suppose you are hungry now.
0: చాలా విచారంగా ఉన్నావు.
1: యు ఆర్ ఎ లిటిల్ అన్హ్యాపీ.
0: ఎప్పుడెప్పుడు సాయిబాబు ముగిస్తాడా క్యాంటీన్ పోయి టిఫన్ తిందామా అనుకుంటు.
1: When would Swami close his discourse? When can I go to canteen? You may be thinking.
0: నీవు క్యాంటీన్ పోయి రెండు చపాతీలు తిన్నావంటే ఆనందం సంతోషం అంటారు.
1: If you partake two chapatis, your hunger is satisfied.
0: Happy. ఇప్పుడు హ్యాపీగా ఉన్నానంటావు.
1: Then you will say that you are happy.
0: Happy అంటే ఏమిటది?
1: What do you mean by happy?
0: అది సంతోషం.
1: That is సంతోషం.
0: ఆ సంతోషం అనేది సంతోషం అంతే. సంతోషం. కొంచెమైనటువంటి యొక్క తృప్తి.
1: It is a very
0: అల్పతృప్తి.
1: It is only a small little satisfaction.
0: కనుక సంతోషం కోసం మీరు ప్రాకలాడకండి, శాశ్వతమైన ఆనందం కోసం మీరు ప్రాకలాడండి.
1: డూ నాట్ ఆస్పైర్ ఫార్ సచ్ లిటిల్ సాటిస్ఫాక్షన్. ఆస్పైర్ ఫార్ పర్మనెంట్ బ్లిస్, ఎటర్నల్ బ్లిస్.
0: శాశ్వతమైన ఆనందము ఒక దైవం ద్వారా తప్ప అన్య మార్గంలో మనకు లభ్యం.
1: యూ కెన్ గెట్ ఎటర్నల్ బ్లిస్ ఓన్లీ త్రూ డివినిటీ, త్రూ నథింగ్ ఎల్స్.
0: కనుక దివ్యమైన ఆనందాన్ని పొందే నిమిత్తమై, దివ్యమైన ఆనందాన్ని అందించే నిమిత్తమై అవతారములు రావటం.
1: Avatar descends down on earth in order to confer permanent bliss.
0: దుఃఖములు విచారములు ఇవన్నీ కూడాను ఏదో కొన్ని అల్పమైనటివి, ఇవన్నీ ఒక ప్రేమతోనే చేరిపోతాయి.
1: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ కెన్ బి మర్జ్డ్ అండ్ ఓవర్హెల్డ్ బై లవ్.
0: ఒక్క ప్రేమను మీరు పొందినారా సర్వమును కూడాను మీరు దుఃఖ నివారణ జరుగుతుంది.
1: వన్స్ యూఆర్ ఏబుల్ టు గెట్ దట్ లవ్ యూ హ్యావ్ సాల్వ్డ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్.
0: దైవానుగ్రహం కోసం మీరు పాటుపడండి.
1: Try only for the grace of God.
0: దైవం వేరు, ప్రత్యేకంగా మాకంటే వేరుగా ఉన్నాడని విశ్వసించకండి.
1: Do not think that God is separate from you.
0: దైవం నాయందే ఉంటున్నాడని.
1: God is within me.
0: ఎక్కడ దైవం ఉంటున్నాడో, ఎక్కడ జీవత్వం ఉందో అక్కడే విజయాన్ని పొందుతుంది.
1: Where there is God and also the individual
0: జీవా. భగవద్గీత యొక్క అంతిమ శ్లోకం ఏమని చెప్పింది? యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పాత్తో దరుద్ర తత్ర శ్రీ విజయోర్భూతి దువాని తిర్మ తిర్మమ. యత్ర యోగీశ్వర కృష్ణ, ఎవరి హృదయం లోపల యోగీశ్వరుడైనటువంటి యొక్క కృష్ణుడు ఉంటున్నాడో, ఎక్కడ ధైర్యము విశ్వాసము అనేటువంటి యొక్క నిర్మలమైన యొక్క సాధకుడు ఎక్కడ ఉంటున్నాడో అక్కడ తత్ర శ్రీ, అక్కడే అన్ని సౌభాగ్యములు అన్ని విజయాలు మనకు లభ్యమవుతాయి.
1: ఇన్ విచ్ ఎవర్ హార్ట్ ద యోగీశ్వర కృష్ణ ఇస్ దేర్, ఇన్ విచ్ ఎవర్ హార్ట్ దేర్ ఈస్ ద కరేజ్ అండ్ ఫెయిత్ అండ్ దేర్ యు గెట్ ఎవరీ ప్రాస్పెరిటీ పీస్ అండ్ ఎవ్రీ జాయ్ అండ్ విక్టరీ.
0: కృష్ణ అంటే ఏమిటో అర్థాన్ని కూడా మనం గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ కృష్ణ.
0: ఇది మూడు విధములైనటువంటి యొక్క అర్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ త్రీ మీనింగ్స్ అసోసియేటెడ్ విత్ దిస్ వర్డ్.
0: கிருஷ்ணா கிருஷ்ணா கிருஷிதீதி கிருஷ்ணா அன்னார்.
1: ஒன் இஸ் கிருஷிதீதி கிருஷ்ணா,
0: அனகா கிருஷி அனகா ஒக சேத்யம் சேட்டம் வியவசாயம்.
1: தட் இஸ் கல்டிவேஷன், கல்டிவேஷன் ஆர் அக்ரிகல்ச்சர்.
0: தேனி வியவசாயம் செய்யாது.
1: What is it that you have to cultivate?
0: Krishna, mana hudayamane kshetrani vyavasayam chestunnadu.
1: Lord Krishna cultivates our heart, which is a field.
0: Adikrani mokkalani tunte oka paadu bhavalanta kudanu periki paravestunnadu.
1: He removes all evil thoughts, useless thoughts, weeds from our heart.
0: Prema aneetvanti jalam deenilo chakkaga petti deenni mettabarustunnadu.
1: He softens our heart by making the waters of love.
0: Sadhana aneetvanti oka madagalato deenni dunnutunnadu.
1: He is plowing our hearts.
0: Bhagavad bhakti anetundi naamam anetundi dani deenlo naatutunnadu.
1: He is sowing the seed of Lord's name in our heart.
0: Karukani mana hrudayanni chetyam chestunnadu, hruday kshetrani vyavasaya parustunnadu.
1: Thus Krishna is cultivating our heart.
0: Krushiteeti Krishna, adi deeni artham.
1: That is krushiteeti Krishna,
0: karshateeti Krishna ani rendovadi artham.
1: The second one is కర్షతీతి కృష్ణ.
0: కర్ష ఆకర్షించేటువంటి వాడు.
1: కర్ష రెఫర్స్ టు పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: కన్నులతో ఆకర్షిస్తాడు.
1: హి అట్రాక్ట్స్ త్రూ హిస్ ఐస్.
0: తన మాటలతో ఆకర్షిస్తాడు.
1: హి అట్రాక్ట్స్ త్రూ హిస్ వర్డ్స్.
0: తన చేష్టలతో ఆకర్షిస్తాడు.
1: హి అట్రాక్ట్స్ త్రూ హిస్ యాక్షన్.
0: తన నూటితో ఆకర్షిస్తాడు.
1: హి అట్రాక్ట్స్ త్రూ హిస్.
0: అన్ని ఆకర్షణలేవే కృష్ణుడి.
1: ఎవ్రీథింగ్ ఈజ్ అట్రాక్షన్ ఓన్లీ విత్ కృష్ణ.
0: ఈ మాటలతో కూడా హృదయాన్ని ఒక క్రోధంతో నిండేటువంటి హృదయాన్ని కూడా చల్లబరుస్తాడు, హాస్యంగా చేస్తాడు.
1: కృష్ణ కెన్ చీర్ అప్ ఈవెన్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్స్.
0: ఒకనొక సమయంలో కృష్ణుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు గోపికలు ఇంటికి వెళ్లి స్తంభమును ఎక్కి ఉట్టి తోపలు ఉండేటువంటి పెరుగునంతా తీసుకుంటున్నాడు.
1: వెన్ కృష్ణ వాజ్ అ స్మాల్ చైల్డ్ హీ ఎంటర్డ్ ఇన్ టు ది హౌస్ ఆఫ్ గోపికాస్. హీ క్లైంబ్డ్ ద ల్యాడర్ అండ్ హీ వాజ్ టేకింగ్ ది కర్డ్స్ from the pot.
0: Kopanga vachindi Gopika.
1: Gopika sight and came with a lot of anger.
0: Gattiga pattukundi inketta digutavu nevu chustavu ippudu nee talliki tisukoni poi ninnu chupistanu naa koduku tappu cheyadani antundadi ee tappunu sakkaga pratyakshanga neeku nirupistanu annadi.
1: She told you are caught. I am catching all of this pillar. How can you climb down? I'll show your mother.
0: Kopanga vachinatvanti Gopikaku ఎందుకు నీవేమి చేస్తున్నావు కృష్ణ అని ప్రశ్నించింది.
1: విత్ ఎ లాట్ ఆఫ్ యాంగర్ షీ క్వశ్చన్డ్ కృష్ణ, కృష్ణ వాట్ ఆర్ యూ డూయింగ్.
0: చెప్తాడు, మా ఇంటిలో ఆవు దూడ పోయింది, ఇక్కడ ఉందో ఏమో అని చూస్తున్నానన్న.
1: కృష్ణ టోల్డ్ హర్, వెల్ వీ లాస్ట్ ఎ కాఫ్ ఇన్ అవర్ హౌస్. ఐఎమ్ ట్రైంగ్ టు సర్చ్ వెదర్ ది కాఫ్ కెన్ బి ఫౌండ్.
0: ఈ మాట చెప్పేటికి గోపికకు నవ్వు వచ్చేసేసింది పాపం.
1: ది మోమెంట్ షీ హర్డ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్చివస్ ఇన్నోసెంట్ టాక్,
0: ఆవు ఇంటి లోపల కుండలో ఉంటుంటుందని గట్టికి నవ్వు ఇట్లా మూసుకుంది. కృష్ణుడు దిగి వెళ్లిపోయాడు.
1: హౌ కెన్ ఎ కాఫ్ విచ్ ఇస్ లాస్ట్ ఇన్ ఎ హౌస్ బి ఫౌండ్ ఇన్ ఎ పాట్? షీ బిగాన్ షేకింగ్ హర్ హ్యాండ్స్. కృష్ణ క్లైమ్ డౌన్ అండ్ ర్యాన్ అవే.
0: కనుక ప్రతి ఒక్క దీని ఎందుకు ఒక ఆకర్షణ, అదే కర్షతీతి కృష్ణ కాకుండా ఆకర్షణ. ఏ ఆకర్షణతో ఉంటున్నాడు కృష్ణుడు.
1: ఎవ్రీ యాక్ట్ and every gesture of Krishna was full of attraction. He is attraction itself.
0: Inka moodavadu emante krushiti Krishna.
1: The third one is krushiti Krishna.
0: Krushiti
1: Krishna.
0: Krush anaga khushi, ullasanga undetundi vaadu.
1: Krush means he is always blissful.
0: Chaala khushiga unnave anta anaga emi ullasanga undatam.
1: He is extremely joyful.
0: Krishna nirantaram kudalo ullasamlo ukkipadineetundi vaadu.
1: Krishna at all times under all circumstances
0: kanuka ee pavitramainatvanti yokka gunamunu kaliginatvanti yokka tattvam kanuka atariki garguḍu Krishna ani peru pettadu kaani aa Krishna ante nalladi aa nalladanni batti poni manam aadutunname kaani deeni yokka yadarthamainatvanti yokka nijarthalanu manam ye maatram vicharinchadam ledu.
1: Taking all these real features of Krishna, Garga gave the name Krishna to him. But we are only thinking Krishna refers to darkness and going by the wrong meaning.
0: Chala tamashanaga enti lokanni oka satyanni bodhisthu asatyam kaadu akada satyanni bodhisthu.
1: Krishna always taught
0: satyanni prakatisthu.
1: He always declared what is permanent.
0: Asyamlo jeevithanni ఆనందపరిచేటువంటివాడు.
1: హీ హస్ టు గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ టు ఆల్ పీపుల్ ఆల్ అరౌండ్.
0: ఒక్క చిన్న ఉదాహరణ చూడండి.
1: వన్ స్మాల్
0: గోపికలు అందరూ వచ్చారు యశోద దగ్గరికి.
1: ఆల్ గోపికాస్ కేమ్ టు యశోద.
0: గొల్లభామాలంతా కూడి చల్లనమ్మలు పోగుచుండగా
1: ఆల్ దీస్ కౌహర్డ్ గర్ల్స్ దే వర్ జస్ట్ గోయింగ్ ఫర్ సెల్లింగ్ ది
0: చల్లబాలక సుంకమిమ్మని చిల్లులు కొట్టినాడు. అడుగవే తల్లి అడుగవే.
1: ఓ మదర్ యు ఆస్క్ యువర్ సన్ త్రూ స్టోన్స్ అండ్ బ్రోక్ ద పాట్ అండ్ మేర్ ది ఎంటైర్ కర్డ్స్ అండ్ బటర్ మిల్క్ ఫ్లోవే. యు ఆస్క్ హిమ్.
0: ఇంకా ఒక గొల్లలు వచ్చేసిస్తున్నారు గోపికలు.
1: సమ్ మోర్ గోపికాస్ కేమ్ దేర్.
0: మేము జలగమాడుచుండగా చీరల్ని మూటగట్టి పొన్న చెట్టు పైన కూర్చొని ఎంత వేడినా ఇవ్వడమ్మా అన్నారు.
1: సో మదర్ వెన్ యూఆర్ టేకింగ్ బాత్ ఇన్ ద పాండ్ హీ కలెక్టెడ్ ఆల్ అవర్ సారీస్ బండ్ దెమ్ అప్ క్లైంబ్డ్ ఎ ట్రీ అండ్ సాట్ దేర్. వీ ఎంట్రీటెడ్ హిమ్. హీ వాజ్ నెవర్ ప్రిపేర్ టు గివ్ బ్యాక్ అవర్ సారీస్.
0: రాత్రి వేళలో మా నిద్రలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీలను జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు.
1: ఎ ఫ్యూ అదర్స్ సేడ్ దట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ద నైట్ హీ కేమ్ వెన్ యూ ఆర్ స్లీపింగ్ హీ ఎంటర్డ్ అవర్ హౌసెస్
0: టైడ్ యశోద దగ్గర కూర్చొని.
1: కృష్ణ వాజ్ హియరింగ్ ఆల్ దీస్ కంప్లైంట్స్.
0: నువ్వే చేయమని చెప్పి అందించారు యశోదకు.
1: దెన్ హీ సెడ్ మదర్ యూ కెన్ గివ్ యువర్ ఓన్ జడ్జ్మెంట్.
0: ఓ మదర్ అమ్మ నేను నీదు ప్రక్కలో కదల మెదలక పండి ఉంటిని అర్ధరాత్రి వేళలో నేను ఎప్పుడు విటిలీకి వస్తున్నామ్మా చెలుపవే నీవే తెలుపవే అన్నాడు.
1: ఓ మదర్ ఐ వాజ్ స్లీపింగ్ విత్ యూ అండ్ యూ నో ప్రెటీ వెల్ దట్ ఐ వాజ్ విత్ యూ. హౌ కుడ్ ఐ గో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అండ్ డూ ఆల్ దిస్.
0: నీవే చెప్పు.
1: యూ టెల్ మదర్ యూ టెల్.
0: వాళ్ళు గోపికలు పోతున్నారు. దేవరాకు పెట్టవలను దేవునికి చేస్తుంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా వీద వయసుని దేవుడే కొట్టిపోయినాడని అనగా తాను దేవుడు అని.
1: He said, well, God must have broken their parts by throwing some stone or
0: something else.
1: He declared the truth that he is God and he has done it. But it was all vain.
0: Mana vidyarthi cheppadu. Yashodaku noti lopala anni lokamulu kudanu chupinchadu ani.
1: Our student told in his talk that Krishna showed ద ఎంటైర్ కాస్మాస్ ఇన్ హిస్
0: మౌత్. మన్ను తిని వచ్చాడని చెప్పని బలరాముడు చెప్పినప్పుడు నోరు తెరచమని చెప్పింది.
1: బలరామ కంప్లైంట్ టు మదర్ యశోద హీ హాస్ ఈటన్ మడ్ అండ్ షీ సెడ్ యు ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్.

0: అమ్మా నేను మందు తిన్నానంటున్నాడు కదా, నేను చిన్న పిల్లవాడినా, చిన్నవాడే కానీ నేను పిల్లవాడిని కాదంటున్నాడు.
1: హీ సెడ్ వెల్ మదర్ బ్రదర్ ఇస్ కంప్లైనింగ్ దట్ ఐ ఈటన్ మడ్. Am I a small thing?
0: నేను కొంటివాడినా కాదు కాదు.
1: Am I a quarrelsome fellow?
0: నేను వెర్రి పుట్టింది వెనాకు పిచ్చివాడినా నేను కాదు.
1: Am I a mad person, mother?
0: నేను మందు ఎందుకు తింటాను మన్ను?
1: How can I eat mud?
0: అని అక్కడ కూడా

0: హీ వాజ్ డిక్లరింగ్ ద ట్రూత్ బట్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే.
1: పోనీ నీవే చూసుకో అని చూపించాడు. మన్ను ఉందో లేదో ఏంటుందో చూసుకోమన్నాడు.
0: వెల్ మదర్, యూ కెన్ లుక్ ఫర్ యువర్ సన్, ప్లీజ్ సీ మై మౌత్.
1: అన్ని లోకములు కనిపిస్తున్నాయి.
0: వెన్ షీ సా, షీ ఫౌండ్ ది ఎంటైర్ కాస్మాస్.
1: యశోదని నమ్మలేకపోయింది.
0: యశోద కుడ్ నాట్ బిలీవ్ హర్సెల్ఫ్.

0: కానో తనకే అన్ని అనుమానాలు. కలయో, ఇది నాకేమైనా ఒక స్వప్నమా అనుకుంది.
1: She began wondering, she began doubting her own existence. Is it
0: mayayo?
1: Is it a type of delusion of Vishnu?
0: Itara sankalpartamu.
1: Is it the will of someone else?

0: ఈ విష్ణుదేవుని యొక్క చరిత్రములు ఎంత విచిత్రములైనటువంటివి. అన్ని కూడాను విచిత్రములే. తన ఆటలు, పాటలు, మాటలు సర్వం కూడాను విచిత్రమైనటువంటివి.
1: ఆల్ ది వర్డ్స్, ఆల్ ది టాక్, ఆల్ ది యాక్షన్స్, ఆల్ ది ఎవ్రీథింగ్ అబౌట్ ద లార్డ్ విష్ణు
0: అవతారములే విచిత్రములు.
1: అవతారస్ దెమ్సెల్స్ ఆర్ కంప్లీట్లీ మిస్టీరియస్.
0: తెలుసుకోలేకపోవడం మరింత విచిత్రము.
1: And not knowing that is also very strange.
0: దాని అనుభవించలేకపోవడం ఇంకా విచిత్రము.
1: Not enjoying that is also extremely
0: strange. సన్నిధి అంటే ఉంటుంది, దుఃఖమును అనుభవించడం మరింత విచిత్రము.
1: In spite of being in sannidhi, if one is full of sorrow, it is rather strange.
0: వాళ్ళ నీత నోట్లో నీళ్ల నోట్లో నిలుచుకొని దాహము దాహం అని ప్రాణం ఇచ్చాడట ఎవరో.
1: Some strange fellow living in a river which is full of water, he died for want of water.
0: అదే విధంగాని అవతారముల దగ్గరనే ఉంటుంది.
1: ఆఫ్టర్ బీయింగ్ సో
0: అవతారముతోనే సంచరిస్తూ,
1: లివింగ్ విత్ అవతార,
0: అవతారముతోనే తిరుగుతూ ఆడుతూ పాడుతూ,
1: మూవింగ్ విత్ అవతార, ప్లేయింగ్ విత్ అవతార,
0: అవతార తత్వాన్ని అర్థం చేసుకోకపోవటం అదే ఒక విచిత్రం.
1: నాట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవతార్ ఈజ్ అదర్ స్ట్రెంగ్.
0: అర్థం చేసుకున్నప్పుడు ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: వన్స్ యూ అండర్స్టాండ్, యూ విల్ రియలీ ఎంజాయ్.
0: కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి జీవితము.
1: ది హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ సీక్రెట్.
0: నిజంగా భగవత్ విశ్వాసంతో ఉండినప్పుడు జీవితం అంతా కూడా జైత్ర యాత్రగా భవిస్తున్నది.
1: ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్, యువర్ లైఫ్ ఈజ్ విక్టరీ అండ్ ఎ సిరీస్ ఆఫ్ విక్టరీస్.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల.

0: నువ్వులు ఎందు నూనె ఉండినట్టుగా.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ఆయిల్ ఇన్ థిల్ సీడ్స్,
0: క్షీర మధ్యే యథాఘృతం పాలలో వెన్న ఉండినట్టుగా.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద బటర్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్యే యథా గంధం పుష్పమునందు చక్కని సుగంధం ఉండినట్టుగా.
1: లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్
0: ఫల మధ్యే యథా రసం,
1: జస్ట్ లైక్ ది స్వీట్ జ్యూస్
0: ఫలంలో రసం ఉండినట్టుగా.
1: లైక్ ద స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,

0: కట్టెలలో నిప్పు ఉండినట్టుగా
1: as you find the fire in wood
0: ఈ విశాలమైన అనంతమైన ఈ జగత్తునందు దైవం కూడా ఉన్నాడు.
1: God is also present in this vast infinite world.
0: జగత్తునందుంటినటువంటి యొక్క మాధవుడు మానవ శరీరం నందు కూడా ఉన్నాడు.
1: God who is all pervasive is present in a human being also.
0: ఏ విధంగా ఉన్నాడు మానవుని యందు?
1: In what form is he present?
0: కనులలో చూపు ఉండినట్టుగా చెవులలో శబ్దం ఉండినట్టుగా దేహం నందు చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు.
1: Just as you have the vision or the eyesight in an eye, just as you have the power of audition to an ear, you also find God dwelling in the body.
0: Srishti anaga ishwarechaku prakrutiye.
1: Creation means it's the expression of the will of God.
0: Deeni pere prakruti.
1: This is called nature.
0: ఈ ప్రకృతి ఈశ్వరునుండియే ఆవిర్భవించినటువంటిది.
1: నేచర్ హ్యాస్ ఎమినేటెడ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావంతోనే కలిగి ఉండాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ హ్యాస్ గాట్ ది డివైన్ క్వాలిటీ.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యమును ఆవిర్భవింపజేసే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
1: మ్యాన్ ఈస్ బోర్న్ టు మేనిఫెస్ట్ and to express the divinity immanent in him.
0: Manavuniki pradhanamainatvanti gunamulu kudanu undali.
1: The human being should have main human qualities.
0: Prakrutilo ye vidhamga satva rajotamo gunamulu undinattunu aa prakruti nundi aavirbhavinchinatvanti prati manavuni endu kudanu ee moodu gunamulu undali.
1: Just as you find the qualities in the nature, every human being also should have his human qualities.
0: Avi dakara tremulu.
1: These three qualities carry the letter da to begin with.
0: Devotion mottamodaradi.
1: The first one, devotion.
0: Discipline rendavadi.
1: Discipline second.
0: Duty moodavadi.
1: Duty the third.
0: Yuvati yuvakulara.
1: Young men and women.
0: Meerandaru kudanu chaala manchi vare.
1: You are all very very good.
0: Kani
1: but
0: డిసిప్లిన్ ను మీరు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: యు షుడ్ నో ద డిసిప్లిన్ అండ్ ఫాలో వెల్.
0: ఈ డిసిప్లిన్ లో కూడాను పవిత్రమైన కాలమును వ్యర్థం కాకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఫాలోయింగ్ ద డిసిప్లిన్ యూ షుడ్ సీ దట్ ద సీక్రెట్ టైమ్ ఈజ్ నెవర్ వేస్టెడ్.
0: ఇప్పుడు ఏ విధంగా మీరు కాలమును వ్యర్థం చేస్తున్నారు?
1: హౌ ఆర్ యు వేస్టింగ్ యువర్ టైమ్?
0: ప్రతి విషయమునకు ఒక విచిత్రం గాని చిత్రం గాని అన్నిటికీ క్లాప్స్ వేయటము, దీనివల్ల టైం వేస్ట్ అయిపోతుంది.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ మే బి వన్ ఆఫ్ వండర్ అండ్ మిస్టరీ, యు క్లాప్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ క్లాప్స్ కూడా ఒక విలువ లేకుండా పోతుండాలి.
1: దిస్ అప్లాస్ డజంట్ క్యారీ ఎనీ వాల్యూ విత్ ఇట్ ఎనీ లాంగర్.
0: మానవుడు పవిత్రమైన విలువ కలిగినటువంటి వాడు.
1: హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ సీక్రెట్ వాల్యూ.
0: అతను చేసే ప్రతి పనికి కూడా విలువ ఉండాలి.
1: వాట్ ఎవర్ హీ డస్ షుడ్ క్యారీ విత్ ఇట్ ద వాల్యూ.
0: ఈ డిసిప్లిన్ ను మీరు ఆచరించి ఇతరులకు అందించడానికి ప్రయత్నించాలి.
1: యు షుడ్ ఫాలో దిస్ డిసిప్లిన్ అండ్ సీ దట్ ఇట్ ఇస్ ఫాలోడ్ బై అదర్స్.
0: ఈనాడు ప్రపంచంలో కోల్పోయినటువంటిది ఈ డిసిప్లిన్.
1: వాట్ ఈస్ దట్ ఇస్ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్ టుడే? ఇట్ ఈస్ ద డిసిప్లిన్.
0: డిసిప్లిన్ అంటే ఏమిటో వారికి ఏం తెలియటం లేదు.
1: దే డోంట్ నో వాట్ డిసిప్లిన్ ఇస్.
0: సమావేశంలో పోయి కూర్చోవటము,
1: దే సిట్ ఇన్ ఎన్ అసెంబ్లీ,
0: నాయకులు మాట్లాడినటువంటి ప్రతి మాటకు కూడా క్లాప్స్ వేయటము,
1: దే క్లాప్ ఎవ్రీ వర్డ్ దే హియర్ ఫ్రమ్ ద లీడర్,
0: కేవలము ఒక దురభ్యాసమునకు చేరినటువంటిది.
1: దిస్ ఈస్ ఎ బ్యాడ్ హ్యాబిట్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇందులో కాలం కూడా చాలా వ్యర్థమైపోతుంది.
1: యు ఆర్ వేస్టింగ్ టైమ్.
0: ఒక క్షణం వేస్ట్ అయిపోయిందంటే ఎంతో జీవితంలో వేస్ట్ అయినట్టుగా ఉంటుంది.
1: ఎ మూమెంట్ లాస్ట్ ఈజ్ సంథింగ్ వాల్యుబుల్ ఇన్ లైఫ్.
0: ఒక క్షణం కూడా మనము వేస్ట్ చేయకూడదు టైంను.
1: వి షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: కనుక ప్రతి కాలమును ప్రతి సెకండును కూడా మనం చాలా పవిత్రంగా వినియోగించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ స్పెండ్ ఎవ్రీ సెకండ్ ఇన్ అవర్ లైఫ్ వాల్యుబుల్.
0: ఈ డిసిప్లిన్ ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది?
1: వెన్ డు యూ హ్యావ్ దిస్ సచ్ ఎ డిసిప్లిన్?
0: ఎప్పుడు మనకు ప్రాప్తిస్తుంది?
1: వెన్ డు యూ అక్వైర్ దట్?
0: ఈ వయసులో
1: అట్ దిస్ ఏజ్
0: చాలా ప్రధానమైనటువంటిది ప్రాణ సమానమైనటువంటిది క్యారెక్టర్.
1: అట్ దిస్ ఏజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ దట్ ఆఫ్ క్యారెక్టర్. ఇట్స్ లైఫ్ మెయిన్ ప్రిన్సిపల్ సోర్స్.
0: కనుక ఇట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క ఈ యొక్క శీలతత్వాన్ని అనగా మన క్యారెక్టర్ ను చక్కగా పోషించుకోవాలి.
1: దిస్ క్యారెక్టర్ విచ్ ఈస్ అవర్ వెరీ లైఫ్ షుడ్ బి కెప్ట్ అప్ ప్రాపర్లీ.
0: ఈ వయసు చాలా గోల్డెన్ ఏజ్.
1: దిస్ ఏజ్ ఇస్ గోల్డెన్ ఏజ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి వయస్సును మనం నిర్మూలన గావించుకుంటే భవిష్యత్తులో కూడాను మన యొక్క జీవితము నిర్మూలమైపోతుంది.
1: ఇఫ్ యూ స్పాయిల్ దిస్ గోల్డెన్ ఏజ్ యూ విల్ బి రూయినింగ్ యువర్ ఫ్యూచర్.
0: మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు చక్కగా బయలుదేరుతుంది.
1: ఇఫ్ ద ప్లాంట్ ఇస్ స్ట్రైట్ ఇన్ ద బిగినింగ్ సాప్లింగ్ స్టేజ్ ద ట్రీ ఆల్సో వుడ్ బి స్ట్రైట్ లేటర్.
0: కనుకనే స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ.
1: సో భగవాన్ సేస్ స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ.
0: ఇది మంచి సమయం స్టార్టింగ్.
1: దిస్ వెరీ గుడ్ టైమ్ టు స్టార్ట్.
0: ఇది మంచి సీడ్లింగ్ వయసు.
1: దిస్ ది టైమ్ ఆఫ్ ఎ సీడ్లింగ్.
0: ఇది చక్కగా వచ్చిందంటే చెట్టు అంతా కూడా చక్కగా అవుతుంది.
1: అట్ ది సీడ్లింగ్ స్టేజ్ ఇఫ్ ఇట్ గ్రోస్ స్ట్రైట్ ద రెస్ట్ ఆల్సో విల్ ఫాలో.
0: కనుక ఈ వయసును అతి జాగ్రత్తగా మనం వినియోగం చేయాలి.
1: వీ షుడ్ మేక్ దిస్ ఏజ్ వెరీ కేర్ఫుల్లీ.
0: ఏ దేశం వారైనా ఏ కాలం వారైనా ఏ స్థితికి సంబంధించిన వారైనా వీరికి డిసిప్లిన్ అనేటువంటిది ఈ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ప్రధానమైన నేత్రము.
1: దే మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ దే మే బి ఇన్ ఎనీ పొజిషన్ ఇట్ ఇస్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్.
0: అమెరికా వారు ఏ విధంగా ప్రవర్తించాలి, జర్మనీ వారు ఏ విధంగా ప్రవర్తించాలి, రష్యా వారు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి సంబంధమైనటువంటి ప్రశ్నలు మనకు అవసరం లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద క్వశ్చన్స్ రిలేటింగ్ టు
0: ఏ దేశం వారైనప్పటికీ
1: ఆర్ జర్మన్స్ ఆర్ రష్యన్స్.
0: నీవు మానవుడిగా ఉంటున్నావు.
1: You may belong to any country. You are just a human being.
0: Caste of humanity.
1: You belong to the caste of humanity.
0: Religion of love.
1: You have the religion of love.
0: Language of the heart.
1: And it's the language of the heart.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ దేశం వారైతే మనకేమి.
1: When once you know this truth, doesn't matter to which our country you belong.
0: ఏ దేశం వారైనా ఈ వయసులో మాత్రము మనము ప్రాణ సమానంగా కాపాడుకోవాలి మన యొక్క క్యారెక్టర్.
1: You may belong to any country at this age, at the golden age. You should keep up this character very carefully as a very life.
0: Prachinapu prachinapu yuvakulu ee vidhamainatundi gunamunu kaapadukuntu raavatam chetane vaaru charitrakaarulaga roopondinaru.
1: In those ancient times, the young men and women, they adhered to the principles of character. Therefore, they were highly reputed. The history reveals this fact.
0: History aniga emiti?
1: What do you mean by history?
0: His story is history.
1: History means his story is history.
0: Every story.
1: Whose story?
0: Character ga undinatunte vaadi story ni history.
1: The story of the one with character is history.
0: Kanuka manamu charitrakaruluga roopandavalanante manamu mana yokka seela sampattini kaapadukovali.
1: If you are to be one of history, you have to protect your character.
0: Ee naadu ee vayasulo ee character ni manam poshinchukunnappude mana santati మన జాతి మన కులము సర్వము కూడాను ఆదర్శవంతమైనటువంటి బిడ్డలుగా తయారవుతారు.
1: అట్ దిస్ ఏజ్ ఇఫ్ యు మెయింటైన్ యువర్ క్యారెక్టర్ యువర్ ప్రోజెనీ ద కమ్యూనిటీ ది కంట్రీ బై అండ్ లార్జ్ వుడ్ ప్రాస్పర్.
0: వ్యక్తి పవిత్రుడైనప్పుడే సమాజం పవిత్రమైంది అవుతుంది.
1: వెన్ ది ఇండివిజువల్ ఇస్ సీక్రెట్ ద కమ్యూనిటీ సొసైటీ విల్ బి సీక్రెట్.
0: సమాజము పవిత్రమైంది అయినప్పుడు దేశం పవిత్రమైనది అవుతుంది.
1: When once the society is sacred, the whole country by and large would be sacred.
0: దేశం పవిత్రమైనప్పుడు ప్రపంచమే పవిత్రమైనదిగా రూపొందుతుంది.
1: When the country is sacred, the whole world will be sacred.
0: కనుక ఈనాడు ప్రపంచం అనేటువంటిది సరైన స్థితిలో లేదనుకుంటే వ్యక్తి యొక్క దోషమే దీనికి మూల కారణం.
1: When once we say today that the world is not along the proper lines, the mistake lies with the individual.
0: మనం అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: దీనివల్ల మన క్యారెక్టర్ లోని దోషం కూడా కొంచెము దెబ్బతిగుతుంది.
1: నేచురలీ యూ విల్ బి లూజింగ్ యువర్ క్యారెక్టర్ బై టాకింగ్ టూ మచ్.
0: అధికంగా మాట్లాడేటువంటి వాడిని చూస్తే కొంతమంది దూరం వెళ్లిపోతుంటారు.
1: విల్ నేచురలీ ట్రై టు గో అవే ఫ్రమ్ దోస్ దట్ టాక్ టూ మచ్.
0: క్యారెక్టర్ లేని వారినిగా చూస్తే పూర్వీకులంతా పామును చూచినట్టుగా బెదురుకొని దూరమైపోయేటువంటి వారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ యూస్ టు రన్ అవే. Just as they would run away from a serpent, they run away from those without character.
0: ప్రతి చరిత్రకారుని యొక్క స్వరూపాన్ని కూడాను విచారణ చేసినప్పుడు ఇందులో పవిత్రమైనటువంటి క్యారెక్టరే.
1: You should not talk too much.
0: దీనివల్ల మన క్యారెక్టర్ లోని దోషం కూడాను కొంచెము దెబ్బతిగుతుంది.
1: Naturally, you will be losing your character by talking too much.

0: విచారణ చేసినప్పుడు ఇందులో పవిత్రమైనటువంటి క్యారెక్టరే.
1: If you once know the history of every person, you know the importance of character.
0: Three-fourth character is life ani.
1: Three-fourths of character is life.
0: మూడు భాగములు మానవుని యందు క్యారెక్టరే పవిత్రమైనటువంటిదిగా నిరూపితం.
1: In three-fourths of human life, it is the character that is highly sacred.
0: మన చరిత్రను చక్కగా పవిత్రంగా అయినటువంటిదిగా విచారణ చేసి చూసినప్పుడు,
1: If you go through the history clearly,
0: ఒక్కొక్క వ్యక్తి కూడాను తన చూపులు, తన శ్రవణము, తన పలుకులు ఎంత కంట్రోల్లో పెట్టుకుని ఉండేటువంటి వారు యోచించుకోవచ్చు.
1: If you go through the history, you will certainly know how our ancients had a full control over their outlooks, the audition and the words they uttered.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Shivadhanasu virichina tarvata,
1: after breaking that Shivadhanasu,
0: Sri Ramachandraku Sitani ichi vivaham chese daniki siddhamayyadu Janaka Maharaju.
1: The Emperor Janaka was ready to offer Sita in marriage to Sri Rama.
0: Kani daniki puramu oka chanamaina kudanu oka nimishamaina kudanu సీతను రామును చూచి ఎరుగడు.
1: ప్రయర్ టు ద మ్యారేజ్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: వివాహమయ్యే పూర్వం అంతా కూడాను ఆమె పరస్త్రీ, పరస్త్రీని కన్నెత్తి చూడకూడదు అనేటువంటిదే శ్రీరామచంద్రుని యొక్క శీలం యొక్క పవిత్రత.
1: బిఫోర్ ద మ్యారేజ్ వన్ షుడ్ నాట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ ఎనీ ఉమెన్. దిస్ ఈస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ రామ.
0: దీని బాధ్యత తల్లిదండ్రులు చూసుకుంటారు.
1: అండ్ దిస్ మ్యారేజ్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్స్.
0: చూడకూడదని ఉన్నాడు.
1: He just remained quiet.
0: పెళ్లి పీటలపైన కూర్చున్నారు.
1: They sat there near the altar.
0: మంగళసూత్రం కట్టేక ముందుగా లేచి నిల్చుకున్నారు.
1: They just got up to tie this sacred knot.
0: సీత ఎడమ భాగంలో ఉంటున్నప్పుడు రాముని కుడి వైపును చూస్తూ ఉన్నాడు.
1: And Sita was on the left side, Rama was looking towards the right side.
0: ప్రక్కనే ఉండినటువంటి ఒక జనక మహారాజు చెప్తాడు.
1: జనక కింగ్, though he was there, he started telling.
0: ఇయం సీత, సీత ఇక్కడ ఉన్నది, నీ ఎక్కడో చూస్తున్నావన్నాడు.
1: కింగ్ జనక టెల్స్ హియర్ ఇస్ సీత, యు ఆర్ లుకింగ్ సమ్వేర్.
0: అనేక పర్యాలు హియం సీత, రామా హియం సీత.
1: హీ వెంట్ ఆన్ టెల్లింగ్ రిపీటెడ్లీ, రామా హియర్ ఇస్ సీత.
0: ఏమాత్రము తాను లెక్క చేయలేదు.
1: అండ్ రామా డిడ్ంట్ హియర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఇంకా మంగళసూత్రం కట్టలేదు.
1: అండ్ హీ హాస్ నాట్ టైడ్ దట్ సీక్రెట్.
0: ఆ స్త్రీని మనం చూడకూడదు.
1: హీ షుడ్ నాట్ లుక్ ఎట్ దట్ లేడీ.
0: ఇలాంటి ఆదర్శాన్ని జగత్తునికంతా అందించినటువంటి వాడు చరిత్ర పురుషుడు రామచంద్రుడు.
1: దిస్ వాజ్ ది ఐడియల్ ప్రాపగేటెడ్, డెమాన్స్ట్రేటెడ్ టు ది వరల్డ్ బై
0: రామచంద్ర. ఆ సోదరులు అందరూ కూడా ఆ విధంగానే ప్రవర్తించారు.
1: ఆల్ బ్రదర్స్ బిహేవ్డ్ లైక్ వైజ్.
0: శ్రీరామునితో లక్ష్మణుడు అరణ్యమునకు బయలుదేరి వెళ్లాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ టు ది ఫారెస్ట్.
0: ఒక దినము రెండు దినములు కాదు,
1: నాట్ ఫర్ ఎ డే ఆర్ టూ,
0: 14 సంవత్సరములు.
1: 14 years of time he spent with him.
0: వీరి వెంట సీత కూడా ఉంటుండాలి.
1: సీత ఆల్సో వాజ్ దేర్ ఇన్ దర్ కంపెనీ.
0: సీత చాలా యువకురాలు.
1: సీత వాజ్ క్వైట్ యంగ్ అట్ దట్ టైమ్.
0: 18 సంవత్సరముల వయస్సు.
1: షీ వాజ్ ఏజ్డ్ 18.
0: అలాంటి వయసు లోపల
1: అట్ దట్ ఏజ్
0: 20 సంవత్సరములు కలిగినటువంటి ఒక రామలక్ష్మణుడు వెంటనే ఉంటున్నప్పుడు,
1: రామ లక్ష్మణ ఓవర్ ఏజ్ 20 అట్ దట్ టైమ్,
0: ఈ 14 సంవత్సరములు ఒక్క క్షణమైన సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ డిడ్ నాట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత ఆల్ దీస్ 14 ఇయర్స్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: సీతను రావణుడు తీసుకుని పోయిన తర్వాత,
1: వెన్ సీత వాజ్ అబ్డక్టెడ్ బై రావణ,
0: లక్ష్మణుడు రాములు వెతుక్కుంటూ వెళుతున్నారు.
1: లక్ష్మణ అండ్ రామ వెంట ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కాని ఒక పర్వతం పైన సుగ్రీవుడు హనుమంతుడు ఉండేటువంటి వారు.
1: అనే మౌంటైన్ టాప్ సుగ్రీవ హనుమాన్.
0: ఆ జనసమూహం అనేటువంటి దాన్ని చూసి సీత తన నగలంతా మూట కట్టి ఆ యొక్క కొండపైన వదిలిపోయింది.
1: వాచింగ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్, సీత డ్రాప్ ద బండిల్ ఆఫ్ హర్ జ్యువెల్స్.
0: సీతాన్వేషణ నిమిత్తమై పోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు వారికి స్నేహమయ్యాడు.
1: వెన్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత అండ్ దే హ్యాడ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ్ అట్ దట్ టైమ్.
0: వీరి యొక్క చరిత్రనంతా కూడా సుగ్రీవుని చెప్పాడు. సీతను తీసుకుని పోయారెవరో, వారిని వెతకడానికి మేము పోయాము, నీ సహాయం నాకు అత్యవసరం అన్నారు.
1: దే టోల్డ్ ఎవ్రీథింగ్ టు సుగ్రీవ, టెలింగ్ దట్ హౌ సీత వాస్ అబ్డక్టెడ్ బై రావణ అండ్ దట్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: ఆ మాట విన్న తక్షణమే సుగ్రీవుడు ఒక మూటను తెచ్చి పెట్టాడు. ఈ నగలు ఎవరివి, ఆ సీతమ్మవేనా చూడండి.
1: హావింగ్ హర్డ్ దిస్, సుగ్రీవ బ్రాట్ దట్ బండిల్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ ఆస్ దెమ్ టు వెరిఫై వెదర్ దే బిలాంగ్.
0: రాములు కూడాను భార్య యొక్క నగలు ఏమిటో తెలియదు.
1: రామ ఆల్సో ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ది జ్యువెల్స్ ఆఫ్ సీత.
0: అప్పుడు లక్ష్మణ్ ముందు పెట్టాడు.
1: దెన్ దేవర్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లక్ష్మణ.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఈ నగలు మీ వదినవేనా చూడమన్నాడు.
1: డూ దీస్ జ్యువెల్స్ బిలాంగ్ టు యువర్ సిస్టర్ ఇన్ లా సీత?
0: ఇప్పుడు చెప్తాడు అతను.
1: దెన్ హీ సెడ్,
0: ఈ కంఠహారం ఎవరివో నాకు తెలియదు.
1: I don't know the necklace to whom it belongs.

0: ఈ యొక్క కంకణములు ఎవరివో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో ద బ్యాంగిల్స్ టు హూమ్ దే బిలాంగ్.
0: కానీ కాలి అందెలు మాత్రము సీతవే అది నాకు చక్కగా తెలుసు అన్నాడు.
1: బట్ ఐ నో దట్ యాంక్లెట్ షీ వేర్ దట్ దే బిలాంగ్ టు సీత.
0: ఈ అందెలు మాత్రం నీకెట్ట తెలుసు అన్నారు.
1: అండ్ హీ ఆస్క్డ్ హౌ డు యు నో దట్ యాంక్లెట్స్ బిలాంగ్ టు సీత.
0: నిత్యం పాదాభివందనం. ఆయన దినము కూడా నేను పాదాభివందనం చేసేటువంటి వాడిని, అందువల్ల ఆ యొక్క పాదముల పైన ఈ నగలు ఉన్నది చూచాను అన్నాడు.
1: యాజ్ ఐ ఆఫర్ మై ప్రేయర్ డు నమస్కార్ టు హర్ లోటస్ ఫీట్ ఎవ్రీడే ఐ కుడ్ ఐడెంటిఫై.
0: 14 సంవత్సరములు అరణ్యములో ఉండినప్పటికీ ఒక్క క్షణమైన కూడాను సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ్ ఆల్దో హీ వాస్ దేర్ ఫర్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్ హీ నెవర్ లుక్డ్ ఎట్ హర్ ఫేస్ ఈవెన్ వన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క శీలమును పోషించుకుంటూ రావటం చేతనే ఆనాటి చరిత్రకారులందరూ కూడాను ఈనాడు ఆదర్శమైనటువంటి పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దేర్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ దెన్ దే ఆర్ స్టిల్ రిమెంబర్డ్ ఈవెన్ దిస్ డే.
0: కనుక మనము దివ్యమైనటువంటి యొక్క జీవితానికి కాంతినందించేటువంటి యొక్క జీవితానికి ఒక విధమైనటువంటి కళనిచ్చేటువంటి యొక్క జీవితానికి శాంతి కిరీటమైనటువంటి యొక్క ఈ శీలాన్ని మనం ఈనాడు కాపాడుకోవాలి.
1: సో ఫర్ దిస్ బ్యూటిఫుల్ నావెల్ డివైన్ లైఫ్ దట్ గివ్స్ ఆల్ ది బ్రిలియన్స్ అండ్ ఎఫల్జన్స్ అండ్ ద క్రౌన్ ఆఫ్ పీస్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ క్యారెక్టర్.
0: స్త్రీలు కాని పురుషులు కాని ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ప్రాణ సమానంగా తీసుకోవాలి.
1: నో మ్యాటర్ దర్ విమెన్ ఆర్ మెన్ దే హావ్ టు కన్సిడర్ క్యారెక్టర్ యాజ్ దర్ వెరీ లైఫ్.
0: కొంతమంది విద్యార్థులు ఈ యువకులు విలేజ్ సేవలకై పోతున్నారు.
1: సమ్ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ గో టు విలేజ్ సర్వీస్ యాక్టివిటీ.
0: సేవలు చేయటం చాలా గొప్పతనం.
1: సర్వీస్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: నత

0: మనము తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: Doesn't matter even if you don't undertake penance.
0: ఏ తీర్థయాత్రను చేయనప్పటికీ పర్వాలేదు.
1: You don't need to go on pilgrimage anywhere.
0: ఏ పవిత్రమైనటువంటి ఒక క్షేత్ర దర్శనం చేయకపోయిన పర్వాలేదు.
1: You don't need to visit any pilgrim center.
0: సజ్జనం సేవనం విను సేవలు చేయాలి.
1: But you should render service.
0: సేవకత్వం నందు నాయకత్వం ఇమిడి ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ లైస్ ద లీడర్షిప్.
0: ఈ సేవలు చలిపినటువంటి వానికి ఒక విధమైనటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
1: వన్ హూ సర్వ్స్ విల్ బి పీస్ఫుల్.
0: ఈ సేవల వలన తన ఎందున్నటువంటి అహంకారము నిర్మూలమవుతుంది.
1: బై దిస్ సర్వీస్ వీ కెన్ గివ్ అప్ అవర్ ఈగో.
0: వాల్మీకి రామాయణం రాసి
1: వాల్మీకి హస్ కంపోజ్డ్ రామాయణ.
0: ఒకనాడు ఆ రామాయణం ముందు పెట్టుకుని విచారం చేస్తూ కూర్చున్నాడు.
1: వన్ డే కీపింగ్ రామాయణ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ హి వెంట్ ఆన్.
0: ఈ పవిత్రమైన చరిత్ర నేను రాశాను.
1: I have composed this sacred text.
0: ఈ పవిత్రమైన చరిత్రను సార్థకంగా గావించుకోవాలంటే దీనికి ప్రచార ప్రబోధన అత్యవసరం.
1: In order to see that it is known to everybody that I should propagate this sacred text.
0: ఎవరు దీని ప్రచారం చేయగలరు?
1: Who can propagate this?
0: అని యోచిస్తూ ఉండినాడు.
1: He was thinking seriously about
0: it. ఆ సమయానికి చిన్న పిల్లలు ఇద్దరు పరిగెత్తి వచ్చారు.
1: At that time two boys came running.
0: వారి లవకుశుడు.
1: They are Lava and Kusha.
0: గురుజీ ఏం మీరు యోచిస్తున్నారన్నారు.
1: దే ఆస్క్ గురుజీ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ థింకింగ్.
0: నాయన పవిత్రమైన రామచరిత్ర నేను రచించాను.
1: ఐ హావ్ రిటన్ దిస్ సీక్రెట్ హిస్టరీ.
0: సమాజంలో పంచిపెట్టాలి.
1: దిస్ షుడ్ బి పబ్లిసైజ్డ్.
0: ఆదర్శవంతమైన గుణాలు సమాజంలో అందించాలి.
1: ది ఐడియల్స్ మస్ట్ బి టాట్ ఇన్ సొసైటీ.
0: దివ్యమైనటువంటి రాముని యొక్క సత్కీర్తి ఈ ప్రపంచంలో వ్యాపించాలి.
1: ద డివైన్ గ్లోరీ ఆఫ్ రామా షుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: వారి యొక్క శీల సంపత్తిని ప్రతి వ్యక్తికి చేర్చాలి.
1: ద క్యారెక్టర్ షుడ్ బి పాస్డ్ ఆన్ టు ఎవ్రీ పర్సన్.
0: దీనికి ఎవరా అని యోచిస్తున్నామన్నారు.
1: ఐఎమ్ థింకింగ్ హూ ఇస్ ద రైట్ మ్యాన్ టు డూ ఇట్.
0: చేతులు కట్టుకున్నారు పిల్లలు.
1: బోత్ ది బాయ్స్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్.
0: గురూజీ
1: సెడ్ గురూజీ
0: మాకు ప్రాణం ఉన్నది.
1: వీ హ్యావ్ లైఫ్.
0: మేము మీ శిష్యులము.
1: వీఆర్ యువర్ డిసైపుల్స్.
0: మీ పరికి మేము రక్తమునైనా దారబోస్తాము.
1: వీఆర్ రెడీ టు షెడ్ అవర్ లైఫ్ ద బ్లడ్.
0: మీ సేవలకు మేము జీవితాన్ని అంకితం చేస్తాము.
1: వీల్ డెడికేట్ అవర్ లైఫ్ టు సర్వ్ యూ.
0: మీ ఆజ్ఞాపించండి, దీనిని మేము ప్రచారం చేస్తామన్నారు.
1: కమాండర్స్ విల్ సర్టన్లీ ఫాలో.
0: వాల్మీకి పట్టరాని ఆనందంతో ఉట్టిపడి కంటిధారలు కార్చాడు.
1: వాల్మీకి స్టార్ట్ షెడ్డింగ్ టియర్స్ ఇన్ ఆల్ ఎక్స్టసీ.
0: ఈ లేత హృదయమైనటువంటి ఈ పిల్లల్లో ఇంతటి త్యాగమా, ఇంతటి ఔదార్యమా, ఇంతటి పవిత్రమైన భావమా అని ఆనందించారు.
1: వాల్మీకి వాజ్ సో హ్యాపీ బికాస్ దో దే ఆర్ సో యంగ్ లిటిల్ బాయ్స్ దే హ్యావ్ దట్ సీక్రెట్ ఫీలింగ్స్ ద నొబిలిటీ.
0: రేపటి దినమే, ఇంకా ఆలస్యం చేయనక్కలేదు. ఆలస్యం అమృతం విషయం.
1: He said, boys, don't delay. You should not delay because delay amounts to poison. Right from tomorrow, you do it.
0: వాల్మీకి బాలులకు బోధించాడు.
1: వాల్మీకి టాట్ దీస్ టూ బాయ్స్.
0: అమృతంతో నింపినటువంటి లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: మోర్ దెన్ ది గోల్డెన్ వెసల్ ఐదర్ విత్ అమృత ద నెక్టర్ ఆర్ ద పాయిజన్.
0: విషంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: అన్ అర్థన్ పాట్ విత్ ద పాయిజన్ ఇస్ మచ్ బెటర్.
0: లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: రాదర్ ద గోల్డెన్ వెసల్ విత్ ద పాయిజన్
0: అమృతంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: An earthen pot with the nectar amruta is much better.
0: ఈ దేహము మృణ్మయము.
1: This body is just made of
0: మానవుని యొక్క దేహము మట్టి పాత్ర.
1: The body is just an earthen pot.
0: కానీ ఇందులో శీలత్వము పవిత్రతము అనేటువంటి అమృతాన్ని నింపాడు భగవంతుడు.
1: God has filled this earthen pot of the body with the nectar.
0: కాబట్టి అమృతంతో నింపినటువంటి మట్టి పాత్ర ఈ మానవ దేహము.
1: The body is just an earthen pot full of nectar amruta.
0: దీన్ని మీరు ఆహ్వానించండి.
1: This you should invite.
0: విషంతో నింపినటువంటి బంగారు పాత్ర అయినా కూడా మనకు అక్కర్లేదు.
1: జస్ట్ త్రో ఇట్ అసైడ్, బ్రష్ ఇట్ అసైడ్.
0: ఇక్కడ గోల్డెన్ వెసల్ పాయిజన్. విషం పాత్ర యావది.
1: వాట్ ఈస్ ది గోల్డెన్ వెసల్ హియర్?
0: కేవలం ప్రపంచం అనేటువంటి సర్వ సుఖములతో, సర్వ సంతోషములతో, సర్వ ఆనందములతో తులతూకుతున్నటువంటి బంగారు వలె కనిపిస్తుండాలి.
1: ద హోల్ వరల్డ్ విత్ ఆల్ కన్వీనియన్సెస్, కంఫర్ట్స్, ప్లెజర్స్ షైన్స్ లైక్ గోల్డ్.
0: దీని నిండుకు విషయ స్వరూపమైన విషమే.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పాయిజన్. It's poison of sensual pleasure.
0: ఇది ఆ మనకు బంగారము.
1: Is that the gold? No.
0: హృదయముతో అనగా ఏమి? హృదయ స్థాయియే భగవంతుడు.
1: God resides in the altar of our heart.
0: భగవంతుడు ఏ బద్రీనాథ్ యందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ భద్రాచలమునందు, ఏ తిరుపతి యందు, ప్రశాంతి యందు లేదో కాడు.
1: God is not specially present in pilgrim centers like బద్రీనాథ్, కేదార్నాథ్, తిరుపతి or
0: అన్నిటికీ కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు.
1: Absolute, complete, total controller is on our heart.
0: కనుకనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? హృదయవాసి.
1: సో వేర్ ఇస్ గాడ్? హీ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: ఎక్కడో వెతకపోయినక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ హిమ్ ఎనీవేర్.
0: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఉన్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
0: కాబట్టి మట్టి పాత్ర అయినా కూడాను ఈ మానవ దేహము చాలా పవిత్రమైనటువంటిది అన్నాడు.
1: దో హ్యూమన్ బాడీ ఇస్ ఎర్తన్ పాట్, ఇట్ ఈస్ హైలీ సేక్రెడ్.
0: దీనికి మానాభిమానములు, గౌరవ మర్యాదలు ఏమాత్రము అక్కర్లేదు.
1: దిస్ బాడీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ది అటాచ్మెంట్ ఆర్ రెస్పెక్ట్ ఆర్ ఎస్టీమ్.
0: భగవత్ ఆనందమును అనుభవించే నిమిత్తమై ఈ గౌరవం మనకెందుకు?
1: యూ షుడ్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ గాడ్, వై అదర్స్ మ్యాటర్స్.
0: కనుక మీరు త్యాగులై మీరు వెళ్ళాలి అన్నాడు వాల్మీకి.
1: వాల్మీకి సెట్ బి మెన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ గో ఫోర్త్.
0: నిమిషం లోపల వారు లోపలికి వెళ్లారు, రుద్రాక్షలు ధరించారు, కాషాయ వస్త్రము కట్టారు, కంకణాలు రుద్రాక్షములుగా వేసుకున్నారు, తమ్ముల చేత పట్టుకున్నారు, బయలుదేరారు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దే వోర్ ఆకర్ రోబ్స్ అండ్ దే వర్ వేరింగ్ రుద్రాక్ష మాలాస్ అండ్ విత్ తంబూర ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దే వెంట్ ఆన్.
0: రామకథను వినరయ్యా, బజారు బజారు తిరుగుతున్నారు, రామకథను వినండి.
1: దే వెంట్ ఆన్ మూవింగ్ రౌండ్ ఎవ్రీ స్ట్రీట్, లిసన్ టు ది స్టోరీ ఆఫ్ రామ.
0: ఈ చిన్న వయసు నందు ఈ దేహానికి ఇంత త్యాగమా?
1: At this tender age, they were
0: born. ఈ జీవితానికి ఇంత విరక్తియా?
1: How could they have so much of detachment?
0: లేదు, ఆ వాల్మీకులు కూడా ఆదర్శవంతమైనటువంటి యువకులుగా రూపొందింపజేశారు.
1: ఇట్ వాస్ ది వర్క్ ఆఫ్ వాల్మీకి దట్ షేప్ దెమ్ యాజ్ మెన్ ఆఫ్ డిటాచ్మెంట్.
0: ఈనాటి యువకులు ఎందు,
1: టుడే అమంగ్ యంగ్స్టర్స్,
0: పబ్లిక్ లోపల రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలంటే చాలా అవమానం.
1: యంగ్స్టర్స్ డోంట్ డూ నమస్కార్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్.
0: నగర సంకీర్తనకు పోవాలంటే తలలు దాచుకుని పోతుంటారు నగర సంకీర్తనకు.
1: దే బెండ్ దేర్ హెడ్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ నగర సంకీర్తన్.
0: ఏమైనా నొచ్చిన విభూతి పెట్టుకోవాలంటే ఇంట్లో పెట్టుకుంటారు, బయటకు వస్తానని తుడిచివేసుకుంటారు.
1: దే విల్ హ్యావ్ ద విభూతి ఆన్ దర్ ఫోర్ హెడ్ అట్ హోమ్, దే విల్ వైప్ ఇట్ ఆఫ్ వెన్ వన్స్ దే కమ్ అవుట్.
0: ఎంత విచిత్రమైనటువంటి జీవితము!
1: What kind of life?
0: ఎంత దుర్బలమైనటువంటి జీవితము!
1: What sort of weak life?
0: దేశానికి మనం భయపడటమా?
1: Why should you be afraid?
0: పరులకు మనం భయపడటమా?
1: Why should you be afraid?
0: మంచి కార్యానికి మనం ఎందుకు భయపడాలి?
1: Why should you be afraid to do good things?
0: నీవు ఏ తప్పు చేయటం లేదు కదా.
1: You are not committed.
0: ఏ దోషంలో నా ప్రవేశించడం లేదు కదా.
1: There is nothing wrong in it.
0: భగవత్ నామస్మరణలో నీవు ఎందుకు భయపడాలి?
1: While chanting the glory of God, why should you have fear?
0: దానివల్ల నీ మానవత్వం బలహీనత పొందిపోతుండాలి.
1: Therefore human life becomes weak.
0: కనుక మనము బలహీనుడు కారాదు.
1: We should never be weak.
0: నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. బలహీనుడైనటువంటి వారు ఏ చిన్న కార్యాన్ని కూడా సాధించలేరు.
1: A weak person cannot accomplish, achieve any simple thing.
0: దుర్మార్గమునకు, దుష్టవాక్యములకు, దురాలోచనలకు మనం ముందంజ వేస్తున్నాము.
1: We are stepping forward to commit all wicked activities.
0: దివ్య జీవితానికి మనం ఎందుకు వెనకంజ వేయటం?
1: Why should we go back when it's a matter of sacred activity and sacred action?
0: ఇది ఈనాటి మానవుల యొక్క గొప్ప బలహీనత.
1: This is a very big weakness in the modern man.
0: ఏమి దైవ పేరు చెప్తే నీకు దోషము?
1: What is the mistake in telling God's name?
0: పుచ్చమైనటువంటి సినిమా పాటలు పాడుకుంటుంటావే, దైవ పాటలు పాడటంలో నీకు ఏమి అవమానం?
1: You sing very cheap low cinema songs. Why can't you sing the glory of God?
0: అంతరహితమైనటువంటి పాటల లోపల నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు.
1: You are wasting your life in singing cinema songs.
0: రామకృష్ణ గోవింద అనేటువంటి చెప్పడంలో నీకు ఏమి అవమానం?
1: Why should you feel humiliated to say Rama Krishna Govinda?
0: అది చెప్పడం చాలా అవమానం.
1: You feel a matter of shame.
0: ఇంకా బజారులో పోయి డ డ డ డ డ డ డ అర్థరహితమైనటువంటి పాటల్లో గొప్ప ముందంజ వేస్తుంటారు.
1: You step forward to sing meaningless cinema songs along the street.
0: ఇది మానవునికే అవమానకరమైన
1: విషయం. It's a shame to the entire human life.
0: మానవు లేనిటువంటి వారు ఏమైనా పాడుకోవచ్చును.
1: Human beings can sing any song for
0: kaani manava jeevitham garipetunte prati vyakti kudanu ee vidhamainatunte oka jeevithani gadapatam chaala vyartham.
1: To spend life like that is a matter of waste.
0: Mana jeevithamlo oka vidhamainatunte keerthini sampadinchali.
1: We should earn reputation, good name in society.
0: Society lopala anaga samajam lopala peru pratishthanu jeppinchukovadaniki mana vinayame vidheyate moola kaaranam.
1: It's humility and obedience which are required to win a good name in society.
0: Jati gauravambu neeti pai nilachunu neeti lekayunna jati chedunu.
1: The greatness of the society depends on the morality.
0: Neeti leni jati nijamaina jati kadu.
1: The community without morality is no community at all.
0: ఆ నీతియే లేకపోతే ఇంకా జాతి ఎక్కడుంది?
1: వితౌట్ మొరాలిటీ హౌ డూ యూ ఫైండ్ ద కమ్యూనిటీ?
0: ఒక కుక్కలకు నక్కలకైనా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుంది.
1: ద డాగ్స్ అండ్ ఫాక్సెస్ దే హావ్ రీజన్ అండ్ సీజన్.
0: మనిషికి ఈనాడు నో సీజన్ నో రీజన్.
1: Man today has no season, has no reason.
0: అలాంటి మనిషి మనిషి ఎట్ అవుతాడు?
1: How do you call him a human being?
0: కనుక యువకులారా,
1: so youngsters,
0: మీరు మానవులు.
1: You are human being.
0: దైవం యొక్క బిడ్డలు.
1: You are the children of God.
0: దైవం యొక్క ప్రతిబింబములు.
1: You are the reflection of God.
0: మమంస మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరంతా నా అంశమే, నా వారే, నా స్వరూపులే అని భగవంతుడు చెప్తున్నాడు.
1: God declares that you are sparks of the divine. You are my reflection. You and I are one. That's what he says.
0: అలాంటి దైవం యొక్క స్వరూపులైపోయి కూడా మీరు ఎందుకు భయపడాలి?
1: Being the embodiment of the divine, why should you feel?
0: దైవ నామం చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి?
1: Why do you feel shameful to repeat God's name?
0: దైవం యొక్క చరిత్రను పనులకు బోధించడానికి ఎందుకు మీరు వెనుకం చెయ్యాలి?
1: Why do you go back to speak about God?
0: ఇది వద్దు.
1: You should not do that.
0: ధైర్యంతో దైవ సేవలో మీరు పాల్గొనండి.
1: విత్ ఆల్ ద కరేజ్ రెండర్ సర్వీస్.
0: మీరు పవిత్రులు ఒకటే కాక మిగతైనటువంటి వారిని కూడా, తోటి మానవులు కూడా పవిత్రులు గావించండి.
1: యూ షుడ్ నాట్ ఓన్లీ బి సీక్రెట్, యూ షుడ్ మేక్ అదర్ లైవ్స్ ఈక్వల్లీ సీక్రెట్.
0: ఎక్కడికి పోతున్నావయ్యా అని ఎవరైనా అడిగితే,
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ వేర్ ఆర్ యూ గోయింగ్,
0: ఒక తెర బతుకో లేక పుట్ట బతుకో పోతున్నానంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు.
1: దే ఫీల్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు సే దట్ దే ఆర్ గోయింగ్ టు తిరుపతి.
0: బెంగళూరు పోతున్నామండి అంటారు. ఎంత బలహీనుడు వీడు.
1: They say that we are going to Bangalore. Why should you tell lies at all?
0: నేను పుట్టపర్తి పోతున్నాను.
1: I'm going to పుట్టపర్తి.
0: నేను స్వామిని దర్శించుకోవడానికి పోతున్నాను.
1: I'm going there.
0: చెప్పితే ఏమి నీకు అవమానం?
1: I'm going to see Swami. What is shame here?
0: ఇలాంటి ధైర్యం చేత మనం ఈ యొక్క దైవ సేవలో మనం పాల్గొనాలి.
1: With that conviction and courage, you should render service in society.
0: ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మేము సాధించుకొని సమాజంలో మీరు ప్రవేశించాలి.
1: విత్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ గో టు ది సొసైటీ.
0: ధైర్య సాహసాలతో మీరు సేవల్లో ప్రవేశించాలి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ వాలా యూ రెండర్ సర్వీస్.
0: ఇది ఏమి సేవ, ఎట్టి సేవ అనేది విచారణ మనకు అక్కర్లేదు.
1: డోంట్ బాదర్ అబౌట్ వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్ ఇట్ ఈస్.
0: ఈనాడు విలేజెస్ లోపల చాలా అశుభ్రత చేతను, సరైన ఆహారం లేకపోవటం చేతను, సరైన నీరు దొరకపోవటం చేతను అనేక విధమైనటువంటి రోగములకు గురి అవుతున్నారు.
1: టుడే you find so many diseases in villages because everything is unhealthy. There is no cleanliness, there is no proper food and drinking water.
0: ఎక్కడ చూసినా కానీ పొల్యూషన్.
1: Everything is polluted everywhere.
0: కనుక అలాంటి విలేజెస్ లో మనం ప్రవేశించినప్పుడు దాంట్లో మొట్టమొదటి మనం సేవ చేయాలి.
1: సో యూ షుడ్ సర్వ్ విలేజెస్ ఫస్ట్.
0: ప్రతి వారం కూడా అదే విలేజ్ కి మీరు ఫోన్ అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ ది సేమ్.
0: ఈ సేవలు చేయడంలో కూడా మీకు కూడా చాలా ధన వ్యయం అవుతుంది.
1: While serving, you need to spend money.
0: మీరు ఉద్యోగాలు చేసేటువంటి వారు ప్రతి పర్యాయం కూడా లీవ్ తీసుకుంటే ఉద్యోగం కూడా ఊడిపోతుంది.
1: If you go on taking leave, you will lose your job also.
0: కనుక ఇది ఏ విధంగా మీరు చేయాలి?
1: What way to do, sir?
0: ఒక విలేజ్ కి మీరు పోయినప్పుడు,
1: when you go to a village,
0: ఆ విలేజ్ లో ఉండేటువంటి యువకులంతా మీరు రోగు చేసి,
1: collect all youngsters there, gather them.
0: ఆ యువకులకంతా మీరు చక్కగా బోధించి,
1: teach them well.
0: అయ్యా, మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు?
1: Explain clearly, if we don't maintain the cleanliness of village, who else will do?
0: ఒక మీటింగ్ పెట్టుకొని ఆ గ్రామంలోని యువకులే ఆ ఊరిలోని సేవలు చేసుకోవడానికి తగినటువంటి కృషి కల్పించాలి.
1: యూ షుడ్ కన్వీన్ ఎ మీటింగ్ ఆఫ్ యంగ్స్టర్స్ ఇన్ ఎవ్రీ విలేజ్, టాక్ టు దెమ్ ద నీడ్ టు.
0: ఎక్కడో హైదరాబాద్ నుంచి నెల్లూరుకి పోవడం అంటే ఎంత కష్టమవుతుంది?
1: ఇట్స్ సో డిఫికల్ట్ టు ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు నెల్లూర్ టు సర్వ్.
0: కనుక మరి నెల్లూరులో ఉండేటువంటి యువకుల్ని తీసుకుని ఆ నెల్లూరు యువకులకే ఒక విధమైన ట్రైనింగ్ అందించాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ యంగ్స్టర్స్ దేర్ ఇన్ నెల్లూర్, మేక్ దెమ్ సర్వ్ దేర్.
0: ఇంకొక విలేజ్ పోతే ఆ విలేజ్ లో ఉన్నటువంటి యువకులకు మీరు తగినటువంటి బోధలు చల్పి వారితోనే సేవలు చేయించాలి.
1: ఇఫ్ యూ విజిట్ అనదర్ విలేజ్, మేక్ యూజ్ ఆఫ్ ది రెసిడెంట్స్ దేర్ అండ్ టీచ్ దెమ్ హౌ టు సర్వ్.
0: అప్పుడు మీకు ధనం కూడా వ్యయం కాదు, కాలం కూడా వ్యర్థం కాదు.
1: దెన్ యూ డోంట్ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ టైం.
0: ఈ విధంగా ప్రతి విలేజ్ ఎందుకని, ప్రతి హర్ట్స్ ఎందు కానీ ఈ విధమైన సేవల్లో మీరు పాల్గొనాలి.
1: సో యూ షుడ్ రెండర్ సర్వీస్ ఇన్ ఆల్ విలేజెస్ ఇన్ హట్మెన్స్ దేర్.
0: కొన్ని హెల్త్ కి సంబంధించినటువంటి క్యాంపులు కూడా మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సర్టన్ హెల్త్ క్యాంప్స్ టు.
0: ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము.
1: బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్.
0: ఆరోగ్యమే లేకపోతే ఏ పని కూడా మనం చేయలేము.
1: వితౌట్ హెల్త్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక ఆరోగ్యంకు సంబంధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి ఏర్పాటు కూడా మనం చేయాలి.
1: వీ షుడ్ మేక్ all arrangements to maintain good health.
0: ఒకరిద్దరు డాక్టర్స్ ని తీసుకుని పోయి ఊర్లో అంతా చెకప్ చేయించాలి.
1: We should take doctors and organize health check-up.
0: ఈ విధంగా ఈనాటి యువకులు సర్వసంగ పరిత్యాగులైపోయి పల్లెల యందు ప్రవేశించి పవిత్రమైన సేవలు చేస్తున్నారంటే పల్లెవారి కూడా సిగ్గువేసి వారే ఇందులో పాల్గొంటూ వస్తారు.
1: When youngsters with the spirit of sacrifice go to villages and serve, even villagers would be inspired. They feel shameful. We should always be servants and men of service.
0: It is
1: only in the servitude lies the leadership. Today leaders, they never served before. They want to be leaders without serving anyone. That's why the present plight of the world is like this. In fact, there is a lot of respect when you serve.
0: హనుమంతుడు ఎట్టివాడో మీకు తెలుసునా?
1: యు నో వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ ఇస్ హనుమాన్.
0: హనుమంతుడు శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు. హనుమంతుడు
1: హనుమాన్ ఈజ్ వన్ ఆఫ్ పీస్, ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్, ఈజ్ వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్.
0: మంచి బలవంతుడు,
1: ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఫిజికలీ.
0: అతను అశోకవనములో చేరాడు.
1: He went there to Ashoka.
0: Chitanvesham nimittamai aneka vidhamaina pavitramaina karmalu acharinchadu.
1: He made various attempts to search Sita.
0: Kani Lankalo unna rakshasulu ee naadu ee koti mukham chusi erigaru.
1: But the rakshasas there in Lanka never saw any monkey before.
0: Ikkada rakamainatundi jantu vachindani andaru bayalu theraru dani chuttaniki.
1: All rakshasas, they wanted to see this funny monkey which they never saw before.
0: Andulo Ravana yokka kumarudainatundi vaadu ఇంద్రజిత్తుడు పోయి నీవెవరు అని ప్రశ్నించాడు.
1: అమంగ్ దెమ్ ది ఇంద్రజిత్ సన్ ఆఫ్ రావణ ఆస్క్డ్, హూ ఆర్ యూ?
0: కానీ హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యం ఎవరికి తెలియదు.
1: నో వన్ నోస్ ది కెపాసిటీస్ ఆఫ్ హనుమాన్.
0: అయినప్పటికీ
1: యట్
0: తాను చెప్పాడు.
1: హీ రిప్లైడ్,
0: దాసోహం కోసలేంద్రశ్చ. అయ్యా, నేను శ్రీరామచంద్రుడి దాసుడను అన్నాడు.
1: హీ సెడ్, సర్, ఐఎమ్ ది సర్వెంట్ ఆఫ్ శ్రీరామచంద్ర.
0: ఈ దాసత్వంలో ఎంత గౌరవం ఏర్పడింది అతనికి.
1: వాట్ రెస్పెక్ట్ హీ హాస్.
0: నేను రామచంద్రుని దాసుడను అనుకుంటే మనకే గౌరవం కానీ ఇంకొకరికి కాదు.
1: ఇఫ్ వి సే దట్ వి ఆర్ సర్వెంట్స్ ఆఫ్ రామచంద్ర, నేచురల్లీ ఇట్ క్యారీస్ రెస్పెక్ట్.
0: ఇంకొకరు దాసులు కావచ్చును.
1: యు మే బి సర్వెంట్ టు సమ్వన్ ఎల్స్.
0: దుష్టకర్మలకు, దురాలోచనలకు దాసుడు కావచ్చును.
1: యు మే బి సర్వెంట్ టు బ్యాడ్ యాక్టివిటీ అండ్ బ్యాడ్ థాట్స్.
0: విషయభోగములకు, విషయానందములకు దాసుడు కావచ్చును.
1: ఫర్ సెన్సువల్ ప్లెజర్ అండ్ వరల్డ్లీ ప్లెజర్.
0: విషయభోగములకు దాసుడు కావచ్చును.
1: యు మే బి ఎ సర్వెంట్ టు ప్లెజర్.
0: దాసుడు కావటంలో ఏం తప్పు ఉంది?
1: But what is the mistake if you are the servant of God?
0: ఈ విధమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ మనం చేస్తూ రావాలి.
1: We should exercise discrimination like this.
0: నేను ఏం తప్పు చేస్తున్నాను?
1: What mistake I am?
0: నేను ఎందుకోసం భయపడాలి?
1: Why should I be?
0: సమాజ సేవ చేయడంలో తప్పు ఏముంటున్నది?
1: What is the mistake in?
0: ఈ విధంగా తనలో తాను ధైర్యాన్ని, సాహసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we should be courageous in serving.
0: మొట్టమొదట ధైర్య సాహసాలు రావాలి.
1: Therefore is the courage which is most important.
0: ఈ విధంగా సేవలో పాల్గొనినప్పుడు దైవము మీ సన్నిధి ఎందే ఉంటాడు, మీ పెన్నిధి ఎందే ఉంటాడు.
1: When once you start serving the community, there you find God as your very wealth.
0: వేరే ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో ఇన్ స్పిరిచువల్.
0: సమయం చిక్తే చేయి, ధ్యానం చేయి, జపం చేయి, అన్ని చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ టైమ్, మెడిటేట్.
0: కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల ధ్యానము, జపం అనేటువంటిది కుదరటమే చాలా కష్టం.
1: బట్ ఇన్ మోడర్న్ ఏజ్ ఇట్స్ టూ డిఫికల్ట్ టు మెడిటేట్ అండ్ డూ జప.
0: కూర్చుంటాడు మెడిటేషన్ మంచి ఫోటో కోసం కూర్చున్నట్టుగా.
1: హీ సిట్స్ ఇన్ మెడిటేషన్ ఫర్ ఎ గుడ్ ఫోటోగ్రాఫ్.
0: మైండ్ పోతుంది, మార్కెట్ అంతా తిరుగుతూ ఉంటుంది.
1: బట్ మైండ్ గోస్ అరౌండ్ ద మార్కెట్.
0: కనుకనే ఈ ధ్యానం నీకు అక్కర్లేదు.
1: Don't bother about such a meditation process.
0: నీవు నోరుని మూయి, హృదయాన్ని తెరువు.
1: Shut your mouth and open your heart.
0: అది నిజమైన ధ్యానం.
1: That is the true meditation.
0: ఈనాడు హృదయాన్ని మూసుకుంటారు, నోరును తెరుచుకుంటున్నారు.
1: Today what we are doing is we have closed our heart and we get our mouth open. This is no meditation.
0: నోరును మూయి,
1: shut your mouth,
0: హృదయాన్ని తెరుచు,
1: and open your heart.
0: ఇదే నిజమైనటువంటి ధ్యానం.
1: This is true meditation.
0: జపం చేస్తుంటారు.
1: Then we do japa.
0: చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది.
1: They have the japamala.
0: ఈ మైండ్ చూస్తే చాకలింటికి, మంగలింటికి ప్రయాణం వెళ్తుంటుంది.
1: But the mind goes to the barber and the washerman.
0: ఇది కాదు జపం.
1: దిస్ నాట్.
0: ఈ విధంగా కాలం వ్యర్థం చేయొద్దు.
1: డోంట్ వేస్ట్ టైం లైక్ దిస్.
0: ఈ జపం చేయడానికి, ధ్యానం చేయడానికి నీకు సమయం చిక్కపోతే ఆ సమయంలో నువ్వు సేవకు ప్రయోజనం చేయి.
1: యు డోంట్ ఫైండ్ టైం టు మెడిటేట్, కమ్ ఆన్, సర్వ్ అదర్స్.
0: నీవు మరొక రీతిగా మీరు విచారణ చేయాలి.
1: యు కెన్ ఆల్సో ఎంక్వైర్ ఇన్ అనదర్ వే.
0: దైవం ఏ రీతిగా మనం ప్రార్థించాలి?
1: హౌ టు ప్రే గాడ్
0: అని కొంతమందికి సందేహం,
1: సమ్ డౌట్.
0: నీవే దైవమై ఉండగా నీవు ప్రార్థించటం ఏమిటి?
1: When you are God yourself, what is the fun of praying?
0: అయితే నేను దైవము అనేటువంటి సత్యమును నీవు గుర్తించేంత వరకు కూడాను కొన్ని రకమైనటువంటి సత్కర్మలు ఆచరించాలి.
1: Until you realize you are divine, you should follow certain paths.
0: అప్పుడు నేను చేసే ప్రతి కర్మ కూడాను భగవంతునికి అర్పితం జావించి చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయి.
1: You do service with the spirit of total dedication to God.
0: దీనిని భారతీయుల చరిత్రయందు సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అన్నారు.
1: Therefore, in the history of Bharat, it is said, all activities should be pleasing unto God.
0: ఏది చేసినా కొని భగవత్ కర్మగా మనం విచారం చేయాలి.
1: Whatever you may do, it is divine activity.
0: ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడా భగవత్ కర్మలుగా అనేది పొందుతాయి.
1: Then all actions would be transformed.
0: ప్రారంభంలో కొంచెం శ్రమ కావచ్చును.
1: At the beginning, it may be a strain.
0: కొన్ని బాధలు కలగవచ్చును.
1: You may suffer.
0: కానీ క్రమక్రమేణా అది అభ్యాసం అయిపోతుంది, అది ఒక సాధనగా రూపొందుతుంది.
1: గ్రాడ్యువల్లీ యూ విల్ గెట్ హ్యాబిచువేటెడ్, ఇట్ బికమ్స్ ఈజీ.
0: కనుకనే భగవద్గీత ఎందుకు శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశ్చాంతి అనంతరం. ప్రతి ఒక్కటి కూడాను మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ బై ప్రాక్టీసింగ్ కాన్స్టెంట్లీ.
0: ఒక పాట పాడాలంటే అప్పటికప్పటికి పాడలేవు, అభ్యాసం చెయ్యాలి.
1: యూ కెనాట్ సింగ్ ఇన్స్టంటేనియస్లీ, ఇమీడియట్లీ యూ షుడ్ ప్రాక్టీస్.
0: నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు, కొంచెం తప్పుడు అడుగులు వేసి తిరిగి నడచాలి.
1: టాకింగ్ ఆల్సో మస్ట్ బి ప్రాక్టీస్డ్ స్లోలీ.
0: మరి ఈటింగ్ ప్రాక్టీస్ చేయ, వాకింగ్ ప్రాక్టీస్ చేయ, రీడింగ్ ప్రాక్టీస్ చేయ, రైటింగ్ ప్రాక్టీస్ చేయ.
1: వాకింగ్, టాకింగ్, రైటింగ్, రీడింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: అదే రీతిగా కూడా నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రాక్టీస్ సర్వీస్.
0: భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఆ విధమైనటువంటి దీనిగా తీసుకుని కట్టగబడి సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం.
1: లైక్ దిస్ యూ కెన్ డెడికేట్ ఆల్ యువర్ యాక్టివిటీస్ టు గాడ్.
0: ఇందులో మన విద్యలు, మన శక్తి సామర్థ్యములు. ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి మాకు శక్తినివ్వండి అన్నారు.
1: ఎ బాయ్ ప్రేడ్, భగవాన్ గివ్ అస్ ది శక్తి ఆర్ ఎనర్జీ.
0: శక్తి కావాలి.
1: వాట్ ఎనర్జీ నీడ్?
0: సినిమా చూడటానికి శక్తి కావాలా, టీవీ చూడటానికి శక్తి కావాలా, వీడియో చూడటానికి శక్తి కావాలా, ఏ శక్తి కావాలి నీకు?
1: డూ యూ నీడ్ ఎనర్జీ టు వాచ్ ది టీవీ ఆర్ గో టు సినిమా?
0: శక్తి ఉంటుండాలి ఈనాడు నీ యువకుల్లో.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీ అమంగ్ యంగ్ మెన్.
0: 3/4 శక్తిని అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు.
1: 3/4 ఆఫ్ ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
0: కానీ మీకు వేస్తే టేస్ట్ గా ఉంటుండాలి.
1: బట్ దిస్ వేస్ట్ ఈజ్ ఎ టేస్ట్ టు యూ.
0: కాదు కాదు, అది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనలో ఉండినటువంటి శక్తి దేనికి లేదు.
1: ద పవర్ రేటెడ్ ఇన్ అస్.
0: ప్రపంచంలో దేనికి విలువ ఎవరైనా ప్రశ్నించినప్పుడు గోల్డ్ కి విలువ, డైమండ్ కి విలువ, ల్యాండ్ కి విలువ అని చెప్తుంటారు.
1: వీ సే ద డైమండ్ ఇస్ వాల్యుబుల్, గోల్డ్ ఇస్ వాల్యుబుల్ ఇన్ ద వరల్డ్.
0: కానీ
1: బట్
0: సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషే మంచి వాల్యుబుల్.
1: బట్ ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ,
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: Men are more valuable than all the wealth of the world.
0: Diamond nu koneedi evaru?
1: Who buys this diamond?
0: Manushe kontunnadu.
1: We only buy the diamond.
0: Gold nu kone vaadu evaru? Manushe kontunnadu.
1: Who purchases gold? It's a human being.
0: Adi konabadeetundi gaani koneetundi vaadu manushe.
1: The one that is purchased material objects but
0: you buy it. Koneetundi vaade lekapothe konabadeetundi daniki viruvene ledu.
1: When there is no purchase, the one who buys, well, there will be
0: no objection. Kaani aa balavamu aa yokka shakti నాకున్నది అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
1: డెవలప్ ద ఫెయిత్ దట్ యు హావ్ గాట్ ఆల్ ది కెపాసిటీస్ అండ్ పొటెన్షియాలిటీ.
0: అన్నింటికంటే గొప్పవాణి నేను అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: హావ్ ఫెయిత్ దట్ యు ఆర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: మానవ జన్మము జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన మానవ జన్మ మెత్తినాము.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ మానవ జన్మ మనం సత్యం గావించుకుని సత్కర్మంలో మనం ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ బై ఎంటర్టైనింగ్ గుడ్ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ మానవత్వానికి ఒక విలువ ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ విల్ హ్యావ్ ఇట్స్ వాల్యూ.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ఈ సేవలు చేయకుండా కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రామన చింతన చేస్తూ పోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ సర్వింగ్ ఎనీబడీ ఇఫ్ యూ గో ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: సీతాన్వేషణ లోపల విభీషణుకుని హనుమంతునికి స్నేహం ఏర్పడింది.
1: అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ విభీషణ అండ్ హనుమాన్ బికేమ్ ఫ్రెండ్స్.
0: విభీషణుడు హనుమంతుని ముందు వచ్చి చాలా బాధపడ్డాడు.
1: విభీషణ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హనుమాన్ అండ్ ఫెల్ట్
0: హనుమాన్
1: హనుమాన్
0: నీవు రామ సన్నిధిని చేరుకున్నావు.
1: యువర్ సో నియర్ రామ.
0: రామ చింతన చేస్తున్నావు.
1: యువర్ థింకింగ్ ఆఫ్ రామ.
0: నీ రోమ రోమము రామనామంతోనే కూడి ఉంటుండాలి.
1: ఎవ్రీ హెయిర్ ఇన్ యువర్ బాడీ ఇస్
0: అదృష్టవంతుడయ్యా.
1: హౌ లక్కీ యు ఆర్.
0: నేను ఎన్నో సంవత్సరం నుంచి కూడా నువ్వు రామనామాన్ని స్మరిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ చాంటింగ్ రామాస్ నేమ్ ఫర్
0: కానీ రామదర్శనం నాకు ప్రాప్తించలేదన్నాడు.
1: బట్ ఐ కుడ్ నాట్ హ్యావ్ దర్శన్ ఆఫ్ రామా టిల్ దిస్ డే.
0: హనుమంతుడు చెప్తున్నాడు బుద్ధి ఈ యొక్క విభీషణకు.
1: హనుమాన్ స్టార్టెడ్ టీచింగ్ హిమ్.
0: విభీషణ
1: విభీషణ
0: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని టేప్ రికార్డు మాదిరి చెప్తున్నావే కానీ రామ సేవలో ఏమైనా నీవు పాల్గొన్నావా?
1: He said, Vibhishana, you went on chanting Rama's name like a tape recorder. Have you ever served Rama?
0: 10 నెలలైపోయింది సీతమ్మ వారు మీ యొక్క అంకకొచ్చి.
1: సీత హ్యాస్ బీన్ హియర్ ఫర్ లాస్ట్ 10 మంత్స్.
0: ఒక్క దూరైన కొన్ను ఆ సీతను చూచావా నీవు?
1: Did you see her even?
0: ఆ సీతను యొక్క బంధ విమోచన చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశావా?
1: Did you make an attempt to free her?
0: ఇది రామకార్యం కాదా?
1: Is it not Rama's activity?
0: రామకార్యం చేయకుండా రామనామం చేస్తుంటే ఈ వ్యక్తి రామసత్వాన్ని పొందగలదు.
1: Without working for Rama, without serving him, what is the fun of repeating his name?
0: నామంతో పాటు సేవలు కూడా చాలా ఉండాలి.
1: So along with the Lord's name, service is equally important.
0: నామం నెగటివ్.
1: The name is negative.
0: సేవ పాజిటివ్.
1: సర్వీస్ ఇస్ పాజిటివ్.
0: ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే కరెంట్ యూజ్ఫుల్ అవుతుంది.
1: When once negative positive are there, the current flows.
0: అదే మన విల్ పవర్.
1: This current is our will power.
0: ఈ యొక్క విల్ పవర్ అనేటువంటి దాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి.
1: We should make proper use of this will power.
0: ఇది ఎట్లా?
1: How?
0: నిన్న చెప్పినట్టుగా సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ యొక్క దీని వల్లనే మనకు శాంతి లభిస్తుంది.
1: As Bhagwan said, you can attain peace by following the human values, సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: పిల్లలంతా ఉంటున్నారు కాబట్టి మరొక తూరి చెప్పవలసి వస్తుంది.
1: Then there are many people, new comers here, these things have got to be repeated.
0: బల్బు వెలుగుతూ ఉండాలి.
1: Here you find the bulb illuminating.
0: ఇక్కడ వెలుగును రావాలంటే ఏది ఆధారము?
1: What is the cause behind this?
0: దీనికి బల్బు ఆధారము.
1: You need the bulb.
0: ఈ బల్బు కు కరెంట్ పోవాలంటే ఏది ఆధారము?
1: ఇన్ ఆర్డర్ కరెంట్ టు ఫ్లో
0: వైర్ ఆధారము.
1: వైర్ ఇస్ నీడ్.
0: వైర్ ఉండినంత మాత్రం బల్బు వెలుపల వస్తుందా?
1: డూ యూ గెట్ ద లైట్ బై హ్యావింగ్ ద వైర్ అలోన్?
0: అందులో కరెంట్ కూడా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి కరెంట్ ఆల్సో.
0: అప్పుడు సత్యమనే కరెంటు,
1: దెన్ ద కరెంట్ ఆఫ్ ట్రూత్,
0: ధర్మం అనే వైర్ లో చేరి
1: పాసెస్ త్రూ ది
0: వైర్ అనే బల్బు లో ప్రవేశించంటే ప్రేమ అనేటువంటి వెలుగు మనకు వస్తుంది.
1: ఎంటర్స్ ఇన్ ద బల్బ్ ఆఫ్ పీస్ అండ్ గివ్స్ యు ద లైట్ ఆఫ్ లవ్.
0: అదియే మన ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: దట్ ఈస్ ది లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశం మనలో ఆవిర్భవించాలంటే దీనికి శాంతి అనే బల్బును కూడాను మనం సంబంధం చేయాలి.
1: టు హ్యావ్ దిస్ లైట్ ఆఫ్ లవ్, యూ షుడ్ హ్యావ్ ది బల్బ్ ఆఫ్ పీస్.
0: ఈ శాంతి అనేటువంటి బల్బ్ కు ఈ యొక్క ధర్మము అనేటువంటి యొక్క వైర్ ను కూడా అతికించాలి.
1: ది బల్బ్ ఆఫ్ పీస్ నీడ్ టు బి కనెక్టెడ్ టు ద వైర్ ఆఫ్ ధర్మ.
0: దీంతో సత్యము అనేటువంటి కరెంటును ప్రవేశపెట్టాలి.
1: కరెంట్ ట్రూత్ షుడ్ ఫ్లో త్రూ దిస్ వైర్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది కేవలం మన జీవిత వెలుగును అందిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ సత్య ధర్మ శాంతి ప్రేమ ది హ్యూమన్ వాల్యూస్ గివ్ లైట్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: ఒక దీపం వెలిగించాలంటే ఆయిల్ కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ లైట్ ఎ ల్యాంప్ యూ నీడ్
0: ఆయిల్. తైలము దీపాన్ని వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ ది ఆయిల్ దట్ హెల్ప్స్ యూ టు లైట్ ఎ ల్యాంప్.
0: భగవంతుని ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
1: బట్ ద డివైన్ లవ్ విల్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ది హోల్ లైఫ్.
0: కేవలం ప్రాకృతమైన ప్రేమ కాదు, divine love, divine love.
1: It's not the worldly love, it's the divine love.
0: ఆ దివ్యమైనటువంటి ప్రేమని మన జీవితాన్ని కూడా వెలిగించి చేస్తుంది.
1: ఇట్ ఇస్ దిస్ డివైన్ లవ్ దట్ లైట్స్ ద ల్యాంప్ ఆఫ్ లైఫ్.
0: కానీ డివైన్ లవ్ అంటే ఏమిటో, ప్రాకృతమైనటువంటి ప్రేమ అంటే ఏమిటో కొంత అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద వరల్డ్లీ లవ్.
0: పవిత్రమైన దైవ ప్రేమకు హద్దులే లేదు.
1: ద సీక్రెట్ డివైన్ లవ్ హ్యాస్ నో లిమిట్స్ అట్ ఆల్.
0: ఇట్టే ఉండాలి, అట్టే ఉండాలని ఎవరు శాసించేటువంటి వారు లేదు.
1: నో వన్ కెన్ రెగ్యులేట్ ఇట్ ఆర్ పుట్ ఇట్ అండర్ సర్టెన్
0: లిమిట్. భగవంతుని ప్రేమ అన్ని మార్గంలోనే ప్రవేశిస్తుంది.
1: ద డివైన్ లవ్ విల్ ఫ్లో ఇన్ ఆల్ డైరెక్షన్స్.
0: కానీ ప్రాకృతమైన ప్రేమకు కొన్ని పరిమితములు చేరి ఉంటాయి.
1: బట్ ద వరల్డ్లీ లవ్ ఈజ్ అండర్ సర్టన్ కండిషన్.
0: ఈ పరిమితమైన యొక్క ప్రేమను పరిమితమైన దాంట్లో మనం ప్రవేశపెట్టాలి.
1: ద వరల్డ్లీ లవ్ విచ్ ఈజ్ అండర్ సర్టన్ లిమిట్స్ హస్ గాట్ టు బి యూజ్డ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: సత్యాన్వేషణ,
1: సర్చ్ ఫర్ ట్రూత్.
0: నిన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే.
0: ఈ యొక్క సత్యాన్వేషణ, సత్యాన్ని కూడా అన్వేషణ ఎందుకు అని.
1: వై డు యూ సర్చ్ ఫర్ ట్రూత్? వై?
0: మరొక తూరి జ్ఞాపకం చేస్తున్నా మీకు.
1: భగవాన్ రిమైండ్స్ యూ అగైన్.
0: మనం కన్నులతోనే భార్యను చూచారు, తల్లిని చూచారు, బిడ్డను చూచారు.
1: విత్ యువర్ ఐస్ యూ హావ్ సీన్ యువర్ మదర్, ద వైఫ్.
0: చూచిన కన్నులు ఒకటే అయినప్పటికీ ఎవరిని ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనం డిస్క్రిమినేషన్ చేయాలి.
1: హియర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ అవర్ డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ ఇన్ వాట్ వే యూ షుడ్.
0: తల్లిని గౌరవమైనటువంటి రీతిగా ఆమె దృష్టితో చూడాలి.
1: యూ షుడ్ లుక్ ఎట్ యువర్ మదర్ విత్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ మదర్లీ ఫీలింగ్.
0: ఆమె మాతృదేవి.
1: She's God.
0: దేవితో సమానంగా మనం చూడాలి.
1: She's a goddess of our life.
0: భార్యను మోహంతో చూడాలి.
1: Wife, you look at her with attachment.
0: బిడ్డను వాత్సల్యంతో చూడాలి.
1: You look at your daughter with all
0: ఈ వాత్సల్యం అనేటువంటిది బిడ్డకును ఆనందాన్ని అందిస్తుంది, తల్లికి ఆనందం చేకూరుస్తుంది.
1: And this sort of affection will make your mother and daughter feel
0: happy. ఈనాటి దృష్టిని మీరు చక్కగా కంట్రోల్ చేసుకోవాలి.
1: Therefore, you should control your looks.
0: మీరు వేరుగా భావించకండి. ఈనాటి యువకుల లోపల కొన్ని రకమైనటువంటి ఏ విధంగా ప్రారంభమవుతాయి?
1: Among youngsters, how they begin.
0: ఒక కాలేజీ మురిపోతారు.
1: యూ గో టు ఎ కాలేజ్.
0: ఈ కాలేజీలో కో ఎడ్యుకేషన్ ఉంటుంది.
1: ఇట్స్ ఎ కో ఎడ్యుకేషన్ కాలేజ్.
0: స్త్రీలు పురుషులు ఇరువురు చేరి ఉంటారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ దేర్.
0: అయితే చేరటం తప్పు కాదు.
1: దేర్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్.
0: కానీ ఎప్పుడు అది తప్పు కాదు?
1: వెన్?
0: ఇరువురు ఇంద్రియములు గ్రహించుకున్నప్పుడు అది తప్పు కాదు.
1: సో లాంగ్ దే హావ్ కంట్రోల్, నథింగ్ wrong
0: there.
1: Today, it's like a brakeless car.
0: అలాంటి సమయం లోపల ఈ ఎక్కువ ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: సో లాంగ్ ద లైఫ్ ఇస్ ఎ బ్రేక్లెస్ కార్ వితౌట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: ఏదో ఒక సమయం లోపల మన దృష్టి ప్రసరిస్తుంది.
1: అండ్ వీ గో ఆన్ లుకింగ్ అట్ పీపుల్ ఇన్ సమ్వేర్.
0: మొట్టమొదట చూపుతో ప్రారంభమవుతుంది.
1: ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ లుకింగ్.
0: ఈ చూపుతో ప్రారంభమైనటువంటిది నవ్వులతో అభివృద్ధి అవుతుంది.
1: లుకింగ్ విల్ బి ఫాలోడ్ బై స్మైలింగ్.
0: ఈ నవ్వులతో స్మైలింగ్ తో అభివృద్ధి అయినప్పుడు తిరిగి టాక్ తో మరి ఎంటర్ అవుతుంది.
1: స్మైలింగ్ విల్ లీడ్ టు టాకింగ్.
0: తరువాత రైటింగ్ తో ప్రారంభమవుతుంది.
1: టాకింగ్ విల్ టేక్ యూ టు రైటింగ్.
0: తరువాత ఫ్రెండ్షిప్ గా బయలుదేరుతుంది.
1: రైటింగ్ విల్ ఎండ్ అప్ ఇన్ ఫ్రెండ్షిప్.
0: ఫిఫ్త్ అనేటువంటిది రిలేషన్షిప్ గా పోతుంది.
1: అండ్ దెన్ ఫైనల్ స్టెప్ రిలేషన్షిప్.
0: ఈ రిలేషన్షిప్ ఏది మొదటి కారణము?
1: వాట్ ఈస్ ది మెయిన్ కాజ్?
0: చూపే.
1: ఇట్స్ ఓన్లీ అవర్ లుక్ దట్ బిగినింగ్.
0: అందువల్లనే సూరదాస్ చెప్పాడు.
1: సూరదాస్ సెడ్,
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరీ.
1: దో దే హ్యావ్,
0: ఓ భగవంతుడా, అందరికీ కన్నుంటున్నాయి.
1: ఓ గాడ్, ఆల్ హ్యావ్ ఐస్.
0: కానీ ఆ కన్నులతో నిన్ను చూడగలుగుతున్నారా?
1: విత్ దోస్ ఐస్ దే డోంట్ లుక్ ఎట్ యూ.
0: వికారమంతా చూడగలుగుతున్నారు.
1: దే సీ ఆల్ డర్టీ థింగ్స్.
0: వికృతమైనటువంటి జీవితాన్ని భావిస్తున్నారు.
1: దే హ్యావ్ ఎ నారో వే విజన్.
0: కనుక నీ యొక్క దృశ్యంను చూసేటువంటి కన్నులే నా కన్నులు.
1: దే ఆర్ ఓన్లీ ది ట్రూ ఐస్ దట్ లుక్ ఎట్ యూ, దట్ వాచ్ యూ.
0: చెవులు ఉన్నాయి.
1: వి హావ్ ఇయర్స్.
0: ఈ చెవులంతా కూడా ఊరి వారి శుద్ధులంతా వింటున్నాయి, కానీ దైవ చరిత్రలు వినడానికి ప్రయత్నించడం లేదు.
1: ద ఇయర్స్ లిసన్ టు ది గాసిప్ వెయిన్ టాక్ బట్ నాట్ గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుకనే మన చెవులు ఏ విధంగా ఉండాలి?
1: హౌ షుడ్ బి అవర్ ఇయర్?
0: మంచి సత్యవ్రతం చేయాలి.
1: ఇయర్స్ లిసన్ టు గుడ్
0: మంచి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి యొక్క భావములు వినాలి.
1: ఇయర్స్ షుడ్ లిసన్ టు సెక్రెట్.
0: ప్రపంచం యొక్క సందేశాన్ని చక్కనైన రీతిగా, శుభమైనటువంటి రీతిగా, మంగళకరమైనటువంటి రీతిగా నడిచేటువంటి విషయాలు మనం వినాలి.
1: వీ షుడ్ లిసన్ టు దోస్ థింగ్స్ విచ్ ఆర్ ఆస్పిషియస్ అండ్ సీక్రెట్.
0: ఇవి వినడానికి చెవులు ఇచ్చారు.
1: ఇయర్స్ ఆర్ గిఫ్టెడ్ ఫర్ దట్ పర్పస్.
0: కానీ ఊరి వారి శుద్ధులు వినడానికి కాదు.
1: నాట్ టు లిసన్ టు గాసిప్.
0: ఇంద్రియాలు కూడా చక్కగా నిగ్రహించుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: అప్పుడే మనకి భావం చక్కని పడుతుంది.
1: దెన్ అవర్ థాట్స్ విల్ బి ప్యూర్.
0: అందువల్లనే జయదేవుడు చెప్పాడు.
1: సో జయదేవ సేస్,
0: జయదేవుడు చాలా ఇంద్రియ నిగ్రహం కలవాడు.
1: జయదేవ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: ఒక కృష్ణ చింత తప్ప అన్య చింతలు లేవు.
1: అదర్ దాన్ కృష్ణ కాన్షియస్నెస్ హ్యాస్ నథింగ్ ఎల్స్.
0: తాను నాలుగు చెప్తున్నాడు బుద్ధి.
1: హి స్టార్టెడ్ టీచింగ్ హిజ్ టంగ్.
0: జిహ్వీ
1: ఓ టంగ్,
0: రసజ్ఞే మధుర.

0: ఓ రసమెరిగిన నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్,
0: ఓ పవిత్రమైన నాలుక,
1: ఓ సీక్రెట్ టంగ్,
0: ఓ ఆశ్చర్యకరమైన నాలుక,
1: వండర్ఫుల్ టంగ్,
0: ఓ అద్భుతమైనటువంటి నాలుక,
1: ఓ మిస్టీరియస్ టంగ్,
0: నీకు ఒక చక్కని మధురమైనటువంటి మాటలు చెప్తున్నాను.
1: ఐ వాంట్ టు గివ్ యు ఎ వెరీ గుడ్ మెసేజ్.
0: నాలుక చేసే పాపములు నాలుగు ఉన్నాయి.
1: ద టంగ్ కమిట్స్ ఫోర్ సిన్స్.
0: నీవు మొట్టమొదట అబద్ధం చెప్పవద్దు.
1: నెవర్ స్పీక్ లైస్.
0: రెండవది చాడీలు చెప్పవద్దు.
1: డోంట్ స్ప్రెడ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కాండల్స్ ఆర్ టేల్ బేరింగ్.
0: ఇంకొకరిని దేశంగా నీవు దేశ మాటలు ఉపయోగపెట్టవద్దు.
1: నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్ ఇన్ హేట్.
0: నాలుగవది అధికంగా మాట్లాడవద్దు.
1: ఫోర్త్, డోంట్ టాక్ టూ మచ్.
0: ఇవి నాలుగు పాపముల చేత నీవు మహాపాపి అయిపోతున్నావు.
1: బికాస్ వి యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్
0: ఈ సర్వ పాపములో పరిహారం చేసుకునే నిమిత్తమై గోవింద దామోదర మాధవేతి.
1: To atone these sins, one should sing the glory of God, Govinda Damodara Madhava.
0: కనుకని తెల్లవారు జామున నగర సంకీర్తన ఎందుకోసమని పెట్టాము?
1: Why నగర సంకీర్తన is prescribed?
0: ఏ పని లేకుండా పెట్టామా?
1: It's not for nothing.
0: కేవలం అర్లీ మార్నింగ్ లేచి నీ నిద్రను పాడు చేసుకోమని పెట్టామా?
1: Is it to spoil your good sleep?
0: కాదు కాదు, ఇది భౌతికంగా, లౌకికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రమైనటువంటిది.
1: It's highly sacred from the point of the world, from the point of the community.
0: Brahma Muhurta kalamu.
1: It was the time which is highly sacred, Brahma Muhurta.
0: Challani pradeshamu, challani vatavaranamu.
1: You find the cool breeze, very cool.
0: Aa challani vatavaranamlo manasu kudanu ratyanta niddinchi manchi prashantanga untadi manasu.
1: Mind will be at peace, perfect peace.
0: Lechina tachaname,
1: the moment you get up,
0: edo pichi pichi palukulanta vinakunda,
1: instead of listening to useless things,
0: అశబ్దమైనటువంటి యొక్క అశ్రవణమైనటువంటి దీన్నంతా మనం శ్రవణం చేయకుండా,
1: by listening to that what you are not supposed to,
0: రామకృష్ణ గోవింద అనేటువంటి నామస్మరణ వింటూ ఉంటే హృదయానికి ఎంత హాయిని చేకూరుస్తుంది.
1: If you listen to God's name, your heart will be in peace. And
0: పాడేవానికి హాయి,
1: the singers will be
0: happy, వినేవానికి హాయి,
1: the listeners will be happy.
0: తెల్లవారు లేస్తానే ఏదో భగవత్ నామ చింతన విన్నానంటుంటావు.
1: I could listen to God's name the moment I got up this morning.
0: కనుక తెల్లవారు లేచిన తక్షణమే భగవత్ నామస్మరణ చేయాలి.
1: The moment you get up, sing the glory of God.
0: ఏదంటే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: మొట్టమొదటి లేచిన తక్షణమే ఈ నామస్మరణతో ప్రారంభం కావాలి.
1: The moment you get up, sing the glory of God.
0: అందు నిమిత్తమై సత్యసాయి సంస్థల లోపల ఈ యొక్క నగర సంకీర్తనలు, భజనలు, సత్సంగములు, స్టడీ సర్కిల్స్ ఇవన్నీ పెట్టడానికి కారణమేమిటి?
1: ఇట్స్ ఫర్ దట్ పర్పస్ సత్యసాయి ఆర్గనైజేషన్ హెస్ టేకన్ అప్ నగర్ సంకీర్తన్, ద స్టడీ సర్కిల్స్, భజన్స్ అండ్ సో ఆన్. వాట్స్ ద మెయిన్ రీజన్?
0: ఇవంతటిన కాలమును పవిత్రం చేసి
1: ఇట్ విల్ శాంక్టిఫై,
0: శాంతి చేకూర్చుకోవటానికి.
1: అండ్ ఇట్ విల్ కీప్ అవర్ హార్ట్స్ ఇన్ పీస్.
0: శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: భౌతికంగా చూస్తే శాంతి గాఢ నిద్రలో మనకు శాంతి లభిస్తుండాలి.
1: You are in peace in deep sleep.
0: ఇంక రెండవది ఏదంటో సంకల్ప రహితుడైనప్పుడు శాంతిని పొందుతున్నాయి.
1: When the thought process is withdrawn, you will be peaceful.
0: కానీ సంకల్పం అంత త్వరగా మనకు అరికట్టుకోవడానికి వీలు కాదు.
1: It's not possible to control your thoughts.
0: కనుకనే
1: so
0: మనము సాధ్యమైనంత వరకును దినమునకు ఒక గంట అయినా కూడాను మౌనాన్ని వహించాలి.
1: Therefore, to the extent possible, you should observe silence for
0: an hour. మాట్లాడి మాట్లాడి మాట్లాడి మాట్లాడి బ్రెయిన్ లో ఉన్నటువంటి నరం అంతా బలహీనం అయిపోతాయి.
1: బై టాకింగ్ టూ మచ్ ఇవ్ ద నర్వ్స్ ఇన్ ద బ్రెయిన్ దే బికమ్ వీక్.
0: ఆ తాకు లోపల కూడా పవిత్రమైన టాక్ గా ఉంటే నీకు మరింత బ్యాటరీ ఛార్జ్ అవుతుంటుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ అవర్ టాక్ ఈస్ హైలీ సీక్రెట్ ఇట్ అమౌంట్స్ టు రీఛార్జింగ్ యువర్ బ్యాటరీ.
0: పరనిందలు కానీ, పరదూషణ కానీ, పరచెడ్డలు కానీ మనం పలుకరిస్తూ ఉంటుంటే మన జీవితం మరింత అధోగతికి పాలైపోతుంది.
1: ద స్కాండల్స్ అండ్ రూమర్స్ అండ్ ద క్రిటిసిజం, ద వెయిన్ టాక్ విల్ మేక్ యూ వీక్.
0: కనుక ఈనాటి యువకులంతా మాటలు మొట్టమొదట తగ్గించుకోవాలి.
1: యంగ్స్టర్స్ టుడే షుడ్ టాక్ లెస్.
0: అందులో ఉన్నటువంటి మాధుర్యం ఎంతనో మీరు అనుభవించగలరు.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద స్వీట్నెస్ ఇన్ టాకింగ్ లెస్.
0: ఎక్కడైనా సమాజం కూడా చూస్తే ఆ పిల్లవాడు చాలా మంచివాడు, ఎవరితోనో మాట్లాడు, చాలా క్వైట్ గా ఉంటాడు అని సత్కీర్తిని కింద పొందుతావు.
1: ఇన్ సొసైటీ యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాజ్ దే విల్ సే హియర్ ఇస్ ఎ బాయ్ హూ ఇస్ సో సైలెంట్.
0: నేర్చుకున్నటువంటి వాడుగా ఉంటే నిరంతరం కూడా ఒడబడబడబడ వాగుతూ ఉంటారు.
1: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ కంటిన్యూస్లీ.
0: అలాంటి వారిని చూస్తే కొంతమంది సమాజంలో కూడా వస్తున్నాడు రా ఈ వాయాడి అని వెళ్ళిపోతుంటారు.
1: దెన్ పీపుల్ విల్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ యూ బికాస్ యూ టాక్ నాన్ స్టాప్. పీపుల్ సే దట్ యూఆర్ ఎ బిగ్ బోర్.
0: ఈ బోర్ గా ఉండేటువంటి వాడు వస్తున్నాడే అని తప్పించుకుని పోతారు.
1: దే విల్ సే హియర్ ఇస్ ఎ బోరింగ్ పర్సన్, వై షుడ్ ఐ బి హియర్. దే విల్ అవాయిడ్ యూ.
0: కనుక నిన్ను తప్పించుకోవటమే కాకుండా నీకు ఒక చెడ్డ పేరు కూడా వస్తుంది.
1: యూ విల్ ఆల్సో గెట్ ఎ బ్యాడ్ నేమ్ టూ.
0: మితభాష అతిహాయి.
1: ది లిమిటెడ్ టాక్ విల్ మేక్
0: అతిభాష మతిహాని.
1: బై టాకింగ్ టూ మచ్ యు బికమ్ మ్యాడ్.
0: కనుకనే మీరు ఈ వయసు లోపల ఎంత పవిత్రమైన మీరు డెవలప్ చేసుకోవాలి.
1: అట్ దిస్ ఏజ్ యు కెన్ డెవలప్ సీక్రెట్ థింగ్స్.
0: సేవలు చేసేటువంటి దాంట్లో ఎక్కువ మీరు ధనమును వ్యయం చేయనక్కర్లేదు.
1: ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సర్వీస్ యూ డోంట్ నీడ్ టు వేస్ట్ సో మచ్ ఆఫ్ మనీ.
0: సాధ్యమైనంత వరకు కూడాను డబ్బును తక్కువగా ఖర్చు పెట్టుకుని సేవలు అధికంగా చేయాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ విత్ లీస్ట్ మనీ యూ షుడ్ బి ఏబుల్ టు సర్వ్ మోస్ట్. ఇంతే కాకుండా
0: మీరు లక్షాధీశులు కావచ్చు, శ్రీమంతులు కావచ్చు,
1: యూ మే బి వెరీ వెరీ రిచ్ పీపుల్ లాక్ ఇయర్స్,
0: కానీ
1: యట్
0: సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ.
1: యూ షుడ్ హ్యావ్ సింపుల్ లైఫ్ బట్ వెరీ హై థింకింగ్.
0: మీరు వేసేటువంటి డ్రెస్సులు కూడా చాలా సింపుల్ గా ఉంటుండాలి.
1: యువర్ డ్రెస్ షుడ్ బి
0: ఆడంబరాలుగా మనం పోకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ పాంప్ అండ్ షో.
0: ఆడంబరాలుగా పోయినప్పుడు అహంకారం బయలుదేరుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ పాంప్ అండ్ షో దేర్ విల్ బి ఈగో.
0: కనుకనే మనం సింపుల్ డ్రెస్, సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్ గా ఉండాలి.
1: సో దెన్ యూ షుడ్ హ్యావ్ ద సింపుల్ డ్రెస్, యూ షుడ్ లీడ్ ఏ సింపుల్ లైఫ్.
0: అనగా ఏమిటి? పరిశుద్ధమైనట్టుగా ఉండాలి.
1: బట్ దే షుడ్ బి క్లీన్.
0: ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి.
1: అండ్ యూ షుడ్ కీప్ అప్ యువర్ హెల్త్.
0: కనుక సమాజంలో గౌరవంగానూ ఉండాలి.
1: యూ షుడ్ be respectful.
0: దానికి తగినంత మాత్రం డ్రెస్ మనం వేసుకోవాలి.
1: అప్రోప్రియేట్ టు దాట్ యూ కెన్ డ్రెస్ వెల్.
0: దానితో పాటు మన ప్రవర్తన కూడా పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: అవర్ బిహేవియర్ షుడ్ బి ఆల్సో సేక్రెడ్.
0: మనం వేసుకున్నటువంటి డ్రెస్ ఎంత తెల్లగా, ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన హృదయం కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: జస్ట్ ఎస్ అవర్ డ్రెస్ ఈస్ సో ప్యూర్ వైట్, అవర్ హార్ట్ ఆల్సో హస్ గాట్ టు బి ప్యూర్ అండ్ వైట్.
0: కనుకనే మొట్టమొదట మనము
1: ఫస్ట్ ఆఫ్ ఆల్
0: మనను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో అవర్ సెల్ఫ్.
0: ఎక్కడ చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్న వేసేటప్పటికి చాలా కాలం వ్యర్థమైపోతుంది.
1: విల్ బి వేస్టింగ్ టైమ్ బై రెస్పాండింగ్ టు ది క్వశ్చన్ సచ్ యాస్ హూ ఆర్ యూ.
0: మొట్టమొదటి క్వశ్చన్ హూ ఆమ్ ఐ.
1: ఫస్ట్ పుట్ ఎ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్, హూ ఆమ్
0: ఐ. నిన్ను నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: ఎట్ట నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: హౌ డు యూ నో దాట్?
0: ఈ జగత్తులో అంతకుడు మహా అశాంతితో చాలా బాధపడుతున్నారు.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఈ వాతావరణం మానవుని చాలా బాధింపజేస్తుంది.
1: ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్ ఈజ్ సఫరింగ్ అస్.
0: హిల్ స్టేషన్ పోయినట్టు వారు ఏం చేస్తారు?
1: వాట్ డూ పీపుల్ దట్ గో టు హిల్ స్టేషన్?
0: లోపల బనియన్ వేసుకుంటారు.
1: దే హావ్ బనియన్ ఇన్ సైడ్.
0: మరి పైన షర్ట్ వేసుకుంటారు.
1: దెన్ దే పుట్ ఆన్
0: దానిపైన ఒక కోట్ వేసుకుంటారు, ఉలెన్ కోట్.
1: ఓవర్ దట్ దే విల్ వేర్ ద ఉలెన్ కోట్.
0: దేనికోసం?
1: వై?
0: ఆ చల్లదనాన్ని భరించే కోసం వేసుకుంటున్నారు.
1: బికాస్ ఆఫ్ ది కోల్డ్ క్లైమేట్ దే వేర్ ఆల్ దీస్ థింగ్స్.
0: అయితే
1: హౌఎవర్
0: తిరిగి మనము మన స్వస్థానానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం?
1: వెన్ వి రిటర్న్ టు నేటివ్ ప్లేస్ వాట్ వి డూ?
0: మొట్టమొదట పైన ఉన్నటువంటి కోటును మనం తీసివేస్తాం.
1: ఫస్ట్ వి రిమూవ్ ది ఔటర్ కోట్.
0: తర్వాత షర్ట్ ని రిమూవ్ చేస్తాము.
1: దెన్ వి రిమూవ్ ద షర్ట్.
0: తర్వాత బనియన్ కూడా రిమూవ్ చేస్తాం.
1: దెన్ విల్ రిమూవ్ ద బనియన్ ఆల్సో.
0: అప్పుడు తన చెస్ట్ని తాను చక్కగా చూసుకోగలడు.
1: దెన్ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్ క్లియర్లీ.
0: కనుక పైన ఉన్నటువంటి కోటే తమో గుణము.
1: ది ఔటర్ కోట్ ఈస్ ది బీస్టియల్ టెంపరమెంట్.
0: లోపల ఉన్నటువంటి షర్టే సాత్వికము.
1: ది షర్ట్ ఈస్ ఎమోషనల్ ఆస్పెక్ట్.
0: బనీని రాజసికము. ఈ మూడింటిని తీసివేసినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: ద బనీన్ ఇస్ ది పైయెస్ ఆస్పెక్ట్ సాత్విక్. వెన్ వన్స్ యూ రిమూవ్ దీస్ త్రీ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్.
0: ఉన్నంత వరకు కూడాను మనకు ఆత్మజ్ఞానం అనేటువంటిది లభ్యం కానే కాదు.
1: సో లాంగ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ యూ కెన్ నాట్ హ్యావ్ ది విజ్డమ్ ఆఫ్ ది స్పిరిట్.
0: కనుక మనము పవిత్రమైనటువంటి దీనికి క్రమక్రమేణా కొంతవరకు తగ్గించుకుంటూ పోవాలి.
1: దేర్ఫోర్ టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ సీక్రెట్నెస్ వీ షుడ్ రిడ్యూస్ ద రెస్ట్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మొదలు చెప్పినట్టుగా అన్నింటికి మూల కారణము క్యారెక్టర్.
1: యాజ్ భగవాన్ సెడ్ ఇన్ ద బిగినింగ్ క్యారెక్టర్ ఇస్ మెయిన్ థింగ్.
0: మన శీలము, మన గుణము, మన ప్రవర్తన, మన నడత చక్కగా ఉంటుంటే మనకంటే మించిన వారు చరిత్రలు మరొకరు లేరు.
1: వెన్ వన్స్ అవర్ క్యారెక్టర్, అవర్ బిహేవియర్, అవర్ కాండక్ట్ ఆర్ పర్ఫెక్ట్, నన్ కెన్ ఎక్సెల్ యూ.
0: మీరందరూ కూడా ఒక 10 మంది ఒక గ్రామానికి సేవకు వెళుతారు.
1: 10 of you go to a village.
0: ఆ విలేజ్ లో ప్రవేశించేటప్పుడు మీరు ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ఎ విలేజ్?
0: యూ
1: షుడ్ బి వెరీ సైలెంట్.
0: చాలా ప్రశాంతంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ మెయింటైన్ పీస్ దేర్.
0: చిరునవ్వుతో ఉంటుండాలి.
1: యూ షుడ్ బి స్మైల్.
0: అంతేగాని అని నవ్వుకుంటూ పోకూడదు.
1: యూ కెన్ స్మైల్ బట్ యూ షుడ్ నాట్ లాఫ్.
0: ఊరికే బయట వారికంతా అశాంతినిచ్చేటట్టుగా గట్టిగా మాట్లాడుకుంటూ పోకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ డిస్టర్బింగ్ ది ఎన్వైరన్మెంట్.
0: ఎవరు ఈ రౌడీ గ్యాంగ్ వస్తుంటున్నది మా గ్రామానికి అని గ్రామస్తులు కూడా చాలా భయపడిపోతారు.
1: ద లోకల్స్ విల్ థింక్ ద రౌడీ గ్యాంగ్ ఈస్ దేర్ ఇన్ దర్ విలేజ్. దే విల్ బి ఫియర్ స్ట్రికెన్.
0: కనుక మనం అలాంటి చెడ్డ పేరుకు మనకు గురి కాకూడదు.
1: యూ షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: స్మూత్గా వెళ్ళాలి.
1: యూ షుడ్ గో
0: వినయంగా పోవాలి.
1: యూ షుడ్ గో విత్ హ్యూమిలిటీ. గో విత్ ఆల్ హ్యూమిలిటీ.
0: ఏ నవ్వులు కానీ, ఏ చూపులు కానీ అపవిత్రంగా మనము ప్రవేశపెట్టకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ అండ్ యూ షుడ్ నెవర్ హ్యావ్ బ్యాడ్ లుక్స్.
0: పనిలో ప్రవేశించండి.
1: స్టార్ట్ వర్కింగ్ దేర్.
0: పనిలో ప్రవేశిస్తే మాటలకు ఏమాత్రం అవకాశం ఉండేవాడు.
1: Then once you start working, you don't need to speak.
0: మాట్లాడేటువంటి వాడు పని చేయడు.
1: The one who talks will not work.
0: పని చేసేవాడు మాట్లాడు.
1: The one who works will not talk.
0: ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటుండండి.
1: Remind this truth.
0: నిజంగా పని చేసేవాడు మాట్లాడకూడదు.
1: The true worker will not
0: మాట్లాడితే పని చేయలేడు.
1: Because if he talks, he can't work.
0: కనుక ఈనాడు మనము ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది జీవితంలో చాలా కొత్తగా మనము నూతనమైనటువంటి యొక్క చాప్టర్ గా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ స్టార్ట్ ఎ న్యూ చాప్టర్ అండ్ లెర్న్ హౌ టు లివ్ హియర్ ఆఫ్టర్.
0: పాస్ట్ ఇస్ పాస్ట్, జరిగిపోయింది జరిగిపోయింది.
1: పాస్ట్ ఇస్ పాస్ట్, బియాండ్ రికవరీ.
0: తిరిగి ఎంత ప్రయత్నం చేసినా అది ముందుకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ యూ కెనాట్ రిగెయిన్ ఇట్.
0: ఫ్యూచర్ ని యోచన చేయకండి.
1: ఫ్యూచర్ ఇస్ అన్సర్టన్.
0: కానీ ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టన్.
0: కానీ ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్.
1: బట్ ప్రెజెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: ఆమ్నీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్నీ ప్రెజెంట్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈనాడు మానవుడు అనేక దుఃఖములకు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ ఫార్ ద మిజరీ ఆఫ్ మ్యాన్ కైండ్ టుడే?
0: ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు, పాస్ట్ ఫ్యూచర్ ను వెతుక్కుంటున్నాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ ద ప్రెజెంట్, హీ బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్ అండ్ వరీడ్ ది ఫ్యూచర్.
0: ప్రజెంట్ ఇప్పుడు మనకు ప్రధానం కానీ
1: ప్రజెంట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఆకలి వేసినప్పుడు తట్టలో ఉన్నటువంటి అన్నాన్ని భుజించు.
1: వెన్ యూఆర్ హంగ్రీ స్టార్ట్ ఈటింగ్ ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్.
0: 10 నెలల కిందట మా ఇంట్లో పండగ చేసింది, ఆ పండుగలో పంచపచ్చ పరమాన్నములు ఉన్నాయి, దాన్ని తలుచుకుని ప్రయోజనం ఎందుకు?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ ఎ గ్రాండ్ ఫీస్ట్ దట్ యు హ్యాడ్ ఎంజాయ్డ్ 10 మంత్స్ అగో?
0: కనుక 10 దినముల ముందుగా జరిగిపోయినటువంటి నీవు యోచించొద్దు.
1: డోంట్ థింక్ ఆఫ్ ది పాస్ట్.
0: ప్రజెంట్ నీవు యోచించు.
1: థింక్ ఆఫ్ ది ప్రజెంట్.
0: పాస్ట్ ట్రీ.
1: Past is a tree.
0: Future tree.
1: Future is also a tree.
0: Present is seed.
1: Present is the seed.
0: Aa past tree nunchi present seed vachindi.
1: Out of the past tree you have the present seed.
0: Present seed nunchi future tree vastundi.
1: Out of the present seed you have the future tree.
0: Kaabatti seed is very very very very very important.
1: So seed is very very important.
0: Aa seed ni present lo meeru తగినటువంటి శాంతిని పొందాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్ సీడ్ అండ్
0: ఎటెన్ ఫ్యూచర్. ఏ మాత్రం మీరు తలంచకండి.
1: డోంట్ బి బాదర్డ్ ది ఫ్యూచర్, నెవర్ బి వరీడ్. ప్రెజెంట్
0: లో మనం మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకు మంచిదే వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ఫ్యూచర్ యుల్ బి గుడ్.
0: కనుకనే ఫ్యూచర్ ని యోచన చేసుకుంటూ పోవద్దు.
1: సో డోంట్ బి వరీడ్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో. ఇది ఒక సైకలాజికల్ గా నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది.
1: పీపుల్ గో ఆన్ వరీయింగ్, దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, దే ఆర్ బాదర్డ్ ఆఫ్ దేర్ ఫ్యూచర్, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. దేన్ని
0: చింతనే చేయకూడదు.
1: డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: ఎందుకు వరీ చేయాలి?
1: వై షుడ్ యు వరీ?
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: వరీ మీన్స్ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: ఈ వరీకి ఏమాత్రం రూపం లేదు.
1: వరీ హ్యాస్ నో ఫార్మ్.
0: నీవు క్రియేట్ చేసుకుంటున్నావు.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ క్రియేషన్.
0: కాబట్టి అలాంటి ఒక దీనికి నీవు అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ వరీ.
0: ఈ విధంగా ఉంటుండి ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ ఆల్ ద టైమ్.
0: మాకు ఎట్ట స్వామి, ఇంట్లో అనేక చిక్కులు ఉంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యతలు ఉంటున్నాయి, మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుంది అంటారు.
1: యు సే స్వామి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బి హ్యాపీ all the time? We have got our own problems, our own worries there.
0: Poni worry chesthe mani problem pothundaya?
1: Is worry a solution to a problem?
0: Potam lede.
1: No.
0: Kaluku enduku worry chesi prayojanam?
1: Then why should you worry? What is the problem?
0: Happy ga undu.
1: Be happy now.
0: Be happy ni worry ni duram chestundi.
1: And this happiness will keep you that worry far off.
0: అంతే గాని వరీ చేసుకుంటూ కూర్చుంటే వరీ ఇంకా ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది.
1: బికాస్ దిస్ వరీ విల్ యాడ్ టు యువర్ ప్రాబ్లమ్ మోర్ అండ్ మోర్.
0: కనుక నీ వరీ చేయకూడదు.
1: నెవర్ వరీ.
0: ఏదొచ్చినా కానీ ఇది భగవత్ ప్రసాదం.
1: Take it as God's gift, whatever may happen.
0: ఈ కష్టములు కూడాను భగవత్ ప్రసాదమే.
1: Even the difficulties
0: are God's gift. Pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: కనుక ఈ రెండు కష్టముల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి.
1: And there lies the happiness.
0: కష్టమే లేకపోతే సుఖం యొక్క విలువనే మనకు తెలియదు.
1: వితౌట్ ఎ పెయిన్ యూ కెనాట్ నో ద వాల్యూ ఆఫ్ ఎ ప్లెజర్.
0: చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు.
1: వితౌట్ డార్క్నెస్ యూ కెనాట్ నో ది వాల్యూ ఆఫ్ లైట్.
0: కాబట్టి కష్టములు కూడా ఒక ప్రసాదమే.
1: దేర్ఫోర్ డిఫికల్టీస్ ఆర్ ఆల్సో గాడ్స్ గిఫ్ట్.
0: మలేరియా జ్వరం వచ్చినటువంటి వారికి
1: ద వన్ హూ సఫర్డ్ ఫ్రమ్ మలేరియా
0: బిటర్ క్వినైన్ మిక్చర్ ఇస్తారు.
1: దే ఆర్ గివెన్ క్వినైన్ మిక్చర్.
0: బిటర్ గా ఉంటుంది.
1: ఇట్స్ సో బిటర్.
0: కానీ
1: బట్
0: ఆ బిటర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది.
1: దెన్ యూ వన్స్ యూ యాక్సెప్ట్ and take that medicine bitter quinine, you will be cured of the malaria.
0: Na medicine kudanu tiyaga undalani korte ee baadha neeku nivarana kaadu.
1: You cannot demand that medicine should be sweet.
0: Karuka kashtam kudanu manaku sukhanni andistundi.
1: The difficulty also gives you joy later.
0: Karuka eppudu neevu jayiga undali.
1: You should be joyful all the time.
0: Appude nee yokka jeevithamu manchi aanandanni aadarshanni andistundi.
1: And then your life will be blissful and set an ideal to the rest. Youngsters. Either physical matter,
0: future yokka vishayalu kaani,
1: or the future situation,
0: kutumbam vishayalu kaani,
1: or that or the Bible,
0: ye maatram kuda hrudayamlo choti ivvakandi.
1: Don't entertain them in your heart.
0: Hrudayamlo choti ivvalsindi okka danike bhagavantuniki maatrame ivvali.
1: You should give place to God in your heart. Only none else.
0: Nivanni kuda baita arts anta.
1: Outside you have the art.
0: Art anta outside undi.
1: Art is outside.
0: Heart anta inside undi.
1: Heart is inside.
0: Kabatti art anta heart.
1: So all the art outside has come out of the heart inside.
0: So think
1: of the heart first. Don't follow the art.
0: When once you think of this heart, even the art outside
1: will make your joy. Everything is the reflection of the inner
0: being. If you are
1: happy within, you will be happy in the
0: exterior. Because
1: God is with
0: me. He's
1: in my
0: heart. We should
1: strengthen such sort of faith.
0: Then we
1: will have all the kind of zeal and enthusiasm.
0: Some
1: may
0: make fun
1: of you.
0: మరి ఇంత బాగా చదువుకున్నావు, ఈ టౌన్ లో పుట్టావు, ఈ టౌన్ వాతావరణం అంతా అనుభవించావు, నువ్వు పల్లెల వాళ్ళ వలె దేవుడు దైవము భజన గిజన అని ఈ రకంగా ఎందుకు నీవు పోతున్నావు అని కొంతమంది నాస్తికులు ఉంటారు కదా, వారు దీంతో వాదిస్తూ రావచ్చు.
1: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యూ, దే మే హెకిల్ ఇట్ యూ, సేయింగ్ దట్ యూ ఆర్ బోర్న్ ఇన్ ద మెట్రోపాలిస్ సిటీ, వై డు యు ఎంటర్టైన్ ద రూరల్ ఐడియాస్ అండ్ రూరల్ థాట్స్.
0: ఇదంతా కూడా మోడర్న్ ఇది కాదు. ఇది
1: ఇస్ నాట్ సైన్ ఆఫ్ మోడర్నిజం.
0: దేవుడు దైవం అనేటువంటి దాన్ని చింతించకూడదు.
1: డోంట్ థింక్ ఆఫ్ గాడ్.
0: ఇంకా దేన్ని చింతించాలి?
1: వాట్ ఇస్ దట్ వీ షుడ్ థింక్ దెన్?
0: దయ్యాన్ని చింతించాలనా?
1: Then should we think of the demon then?
0: Kaadu kaadu.
1: No.
0: Daivanni chintinchali.
1: We should think of God.
0: Appudu nee emi raavali? Nee vishwasam gaadanga untundali.
1: You should have strong faith.
0: Ayya, nee evariki cheptunnavu?
1: Sir, to whom are you telling?
0: Naaku cheptunnavu.
1: You are telling me.
0: ఎవరు లేడని చెప్తున్నావు?
1: హూమ్ ఆర్ యూ డినైయింగ్?
0: దేవుడు లేడని చెప్తున్నావు.
1: యు ఆర్ డినైయింగ్ గాడ్.
0: దేవుడు నీకు లేడు కానీ నాకున్నాడు.
1: యు మే డినై యువర్ గాడ్ బట్ ఐ హావ్ మై గాడ్.
0: నా దేవుడు లేడంటే చెప్పడానికి హూ ఆర్ యూ?
1: హూ ఆర్ యూ టు డినై మై గాడ్?
0: నీకు దేవుడు లేకపోతే నీవు లేకుండా పో.
1: యు మే డినై యువర్ గాడ్.
0: నాకు దేవుడు ఉన్నాడు.
1: ఐ హావ్ మై గాడ్.
0: ఆ దేవుడిని నేను చింతిస్తున్నాను.
1: ఐ థింక్ ఆఫ్ మై గాడ్.
0: అనేటువంటి ఒక ధైర్య సాహసాలతో వారితో ఎదుర్కొన్నప్పుడే నీ యొక్క శక్తి సామర్థ్యం అభివృద్ధి అవుతుంటాయి.
1: వి షుడ్ హావ్ దట్ కరేజ్ అండ్ కన్విక్షన్ టు డిక్లేర్ ఐ హావ్ మై గాడ్.
0: అంతేకాని నీకున్నటువంటి దానిని ఇంకెవరో వచ్చి లేదు అంటే నీవెందుకు విశ్వసించాలి?
1: వై డు యు ఫాలో అదర్స్? వై షుడ్ యు లిసన్ టు అదర్స్ వెన్ దే డినై యువర్ గాడ్?
0: ఎవడో ఒకడు వచ్చేసేసి అయ్యా మీ అమ్మ లేదు అంటుంటే అయ్యో మాకు అమ్మ లేదా అని ఏడ్చకూడదు.
1: ఇఫ్ ఎనీవన్ సేస్ యు హావ్ నో మదర్, యు షుడ్ నాట్ క్రై
0: సేయింగ్ ఐ హావ్ నో మదర్. అమాయకుడు.
1: దట్ ఫెలో ఇస్ ఎ ఫూల్.
0: నా తల్లి ఉంటుండాలి.
1: ఐ హావ్ మై మదర్.
0: నా తల్లి ఇంటిలో ఉంటుండాలి.
1: మదర్ ఇస్ ఎ
0: ఫూల్. అని ధైర్యంగా నీ వెంట చెప్పుకుంటున్నావు.
1: వై కాంట్ యు?
0: అదే రీతిగా నాకు దేవుడు ఉన్నాడు.
1: I have God.
0: నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు.
1: మై గాడ్ ఇన్ మై
0: హార్ట్. ధైర్యంగా వారితో వాదించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ బి రెడీ టు ఆర్గ్యూ విత్ ఆల్ ద కరేజ్ అండ్ కన్విక్షన్.
0: వారిని నీతో ప్రవేశపెట్టుకోవాలి కానీ నీవు వారితో ప్రవేశించకూడదు.
1: యూ షుడ్ మేక్ అదర్స్ టు ఫాలో యూ, యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
0: నీవు వారిని ఫాలో చేస్తే నీవు స్లేవ్ అయిపోతావు.
1: ఇఫ్ యూ ఫాలో అదర్స్ యూ బికమ్ ఎ స్లేవ్.
0: నీకందరూ స్లేవులు కావాలి.
1: Others should become yours.
0: ఎందుకంటే నీవు దైవత్వంతో ఉన్నావు.
1: Why? Because you are with God.
0: దైవత్వంతో ఉన్నటువంటి వారి జగత్తంతా కూడా నువ్వు చేరి వస్తుంది.
1: If you are with God, the whole world will follow you.
0: కనుక ఇట్టి ధైర్య సాహసాన్ని మనం పెంచుకోవాలి.
1: We should have that courage and conviction more.
0: ఎవరో వచ్చి ఏమో అన్నారని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు.
1: Because for the simple reason someone said you should not cry.
0: ఈ ఏడుపు లోపల ఆడవాళ్ళకి చాలా సహజము, త్వరగా వస్తుంది.
1: It's natural for ladies to cry.
0: అది వాషర్లెస్ టాప్స్.
1: It is something like taps, washerless taps.
0: అది ఎప్పుడు నీళ్లు కారుతూనే ఉంటాయి కన్నులు.
1: ది వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ.
0: అది కూడా మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: దాన్ని మనం అరికట్టుకోవాలి.
1: వి షుడ్ కంట్రోల్.
0: దేనికోసం మనం నీళ్లు ఇవ్వాలి?
1: వై షుడ్ వి షెడ్ టియర్స్?
0: మనం టియర్స్ అనేటువంటి ఎందుకోసం ఇవ్వాలి?
1: వై షుడ్ వి షెడ్ టియర్స్?
0: ఆధ్యాత్మికంగా కూడా కొన్ని అర్థాలు ఉంటున్నాయి.
1: స్పిరిచువల్లీ దే హావ్ ఎ మీనింగ్.
0: నారము అనగా నీరు అని అర్థం.
1: నారము మీన్స్ వాటర్.
0: నారా.
1: నారా.
0: నయనము అనగా కన్నులు.
1: నయన మీన్స్ ఐస్.
0: కన్నుల నుంచి వచ్చేటువంటి నీరు నారా. నారము ప్లస్ నయనము నారాయణం అయిపోతుంది.
1: నారా ప్లస్ నయన నారాయణ.
0: నారాయణ కోసమని నీ కంటిదారులు విడిచాలి కానీ మిగతా దానికంతా కంటిదారులు విడిచకూడదు.
1: సో వీ షుడ్ షెట్ ఇయర్స్ ఫర్ గాడ్ నారాయణ, నాట్ ఫర్ ఎనీ వన్.
0: అవి ఆనంద భాషములు కానీ శోక భాషములు కానీ.
1: ది టియర్స్ ఆఫ్ జాయ్ బట్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
0: దేనికి మనం ఏడ్చకూడదు.
1: వి షుడ్ నాట్ క్రై ఫర్ ఎనీథింగ్.
0: ఏదో కష్టాలు నష్టాలు వస్తుంటాయి.
1: ది డిఫికల్టీస్ అండ్ లాసెస్ కమ్.
0: ఇస్ పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: దేర్ ఇస్ నో ఎనీ పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: దేర్ ఆర్ నో పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అన్ని కదిలిపోయేటువంటివే.
1: దే ఆల్ పాస్ ఆఫ్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు విచారమునకు ఏమాత్రం అవకాశం అందించము.
1: వెన్ వన్స్ వి నో దిస్ ట్రూత్ వి డోంట్ నీడ్ టు వరీ ఎనీ లాంగర్.
0: కనుక మన భక్తి శ్రద్ధలనేటువంటి అంత గాఢంగా భద్రమైపోవాలి.
1: దెర్ఫోర్ అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సిరిటీ షుడ్ బి గాడ్
0: టు గాడ్. మనసు భ్రమించని దృష్టిని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ దిస్ స్టెడీనెస్ అండ్ అన్వేవరింగ్ మైండ్.
0: దృష్టిని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు.
1: వి షుడ్ నెవర్ చేంజ్ అవర్ అవుట్లుక్.
0: మన హృదయంలో ఏమాత్రం కూడా మనం అపవిత్రం గావించుకోకూడదు.
1: వి షుడ్ నెవర్ మేక్ అవర్ హార్ట్ అన్సేఫ్.
0: స్థిరమైన స్థితిగా ఉండాలి.
1: వి షుడ్ హావ్ ఆల్ స్టెడీనెస్.
0: కనుక ఈ ప్రపంచంలో ఇంతమంది యువకులు ఉండినప్పటికీ ఈ కొద్దిమంది యువకులు మాత్రమే ప్రశాంతంగా చేరడంలో ఎంత అదృష్టవంతులో మీరు.
1: అవుట్ ఆఫ్ సో మెనీ యంగ్స్టర్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ యూ ఇఫ్ యూ కుడ్ గ్యాదర్ హియర్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ.
0: మీకు లభించినటువంటి ఈ యొక్క ప్రాప్తిని మీరు వ్యర్థం చేసుకోకండి.
1: దిస్ ఫార్చ్యూన్ గిఫ్టెడ్ టు యూ నెవర్ వేస్ట్.
0: మీరు ఎక్కడ పోయినప్పటికీ నేను వెంట ఉన్నాను.
1: యు మే గో ఎనీవేర్ భగవాన్ ఈజ్ విత్ యూ.
0: మీకు ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా నేను చూసుకుంటాను.
1: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ డిఫికల్టీస్.
0: ధైర్యంతో దైవం యొక్క భావమును మీరు అభివృద్ధి పరచుకుని సేవల్లో పాల్గొనండి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ డివైన్.
0: ఈ కొద్ది మంది యువకులు మాత్రమే ప్రశాంతంగా చేరడంలో ఎంత అదృష్టవంతులో మీరు.
1: అవుట్ ఆఫ్ సో మెనీ యంగ్స్టర్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ యూ ఇఫ్ యూ కుడ్ గ్యాదర్ హియర్.

0: భావంను మీరు అభివృద్ధి పరచుకుని సేవల్లో పాల్గొనండి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ డివైన్ థాట్స్ సర్వ్ ది సొసైటీ.
0: కొన్ని నష్టములైనా కూడా పర్వాలేదు, మీరు సహించుకుని సేవలు మానుకోకుండా ఉండండి.
1: యూ మే సఫర్ సర్టన్ లాసెస్ బట్ నెవర్ గివ్ అప్ సర్వీస్.
0: వస్తుంటాయి పోతుంటాయి ప్రతి ఒక్కటికి.
1: థింగ్స్ కమ్ అండ్ గో.
0: కనుక నీ వేదాంతం నందు కూడాను సుఖదుఖే సమీకృత్వ లాభం లాభం జయాజయం. లాభ నష్టములు సుఖదుఖములు వస్తుంటాయి పోతుంటాయి.
1: ద ప్రాఫిట్ అండ్ లాస్, ద గెయిన్ అండ్ లాస్, ద కమ్ అండ్ గో.
0: దీనికంతా మనం వెరవకూడదు.
1: నెవర్ ఫియర్ దీస్ థింగ్స్.
0: దైవ చింతన చేస్తూ కూర్చోవాలి.
1: థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: మహాభక్తుడు త్యాగరాజు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
0: కానీ అతనికి చాలా కష్టములు వచ్చాయి.
1: బట్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
0: ఎంతనో భరించుకునేటువంటి ఒక త్యాగరాజు కూడాను.
1: త్యాగరాజు కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్.
0: రామ వియోగం భరించుకోలేక
1: హీ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్.
0: బాధపడుతూ రాముని కూడా నిందిస్తూ వచ్చాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్ ఎనీ లాంగర్ హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ గాడ్.
0: నిందించడమే కాకుండా ఒక విధమైనటువంటి ద్వేషం కూడా వచ్చింది.
1: హీ డెవలప్డ్ హేట్రెడ్ ఫర్ గాడ్ ఆల్సో అట్ టైమ్స్.
0: ఈ ద్వేషం లోపల ఏమన్నాడు రామా, నా నేను ఇంత కష్టాలు పడుతుంటే నీవు దీన్ని నివారణ చేయలేకపోతున్నావా?
1: రామా, వెన్ ఐఎమ్ సఫరింగ్ సో మచ్ కాంట్ యూ మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ మై ప్రాబ్లమ్స్.
0: ఈ కష్టమును నివారణ చేసేటువంటి శక్తి నీకు లేదా, లేక నిన్ను కరిగించేటువంటి భక్తి నాకు లేదా?
1: డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ మై ప్రాబ్లమ్స్ ఆర్ డోంట్ ఐ హ్యావ్ డివోషన్?
0: లేదు లేదు, నాకు డివోషన్ ఉంది.
1: నౌ ఐ హ్యావ్ డివోషన్.
0: నీకే శక్తి లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ.
0: తక్షణమే మేలుకున్నాడు.
1: ఇమీడియట్లీ గాట్
0: చీ చీ చీ చీ చీ. దైవంలో శక్తి లేదా? మనతో పాటు ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరుగుతూ ఉంటే మేము ఆ మానవ రూపకంగా మనం భావిస్తున్నామే. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు చాలా గొప్పవి అనేటువంటి యొక్క విచారణ చేశాడు.
1: హి గాట్ అప్ ఇమీడియట్లీ అండ్ హి ఎంటర్టైన్ ద థాట్స్ గాడ్ హ్యాస్ ఆల్ ద పవర్ కాంట్ హి మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ ది ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్. హి విల్ సర్టన్లీ బి ఏబుల్ టు డూ ఇట్.
0: తిరిగి కన్నులు మూసుకున్నాడు, చేతులు కట్టుకున్నాడు.
1: దెన్ హి క్లోజ్ హిస్ ఐస్ అండ్ ఫోల్డెడ్ హిస్ హ్యాండ్స్.
0: రామా
1: రామా
0: కతివారది దాటునా.
1: విల్ దట్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: రోటగట్టునా.
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు టై టు
0: లక్ష్మీదేవి వలచునా?
1: విల్ దట్ గాడెస్ లక్ష్మి విల్ ఎవర్ లవ్ యూ?
0: లక్ష్మణుండు కొలచునా?
1: విల్ లక్ష్మణ సర్వ్ యూ?
0: సుచ

0: Gopara.
1: Will that highly intelligent Bharata will ever serve you?
0: Rama,
1: the devotion to Rama is greatest.
0: Antani kadu, yanto gopadi.
1: You have got that greatest power, highest, no one can
0: estimate. We are
1: narrow-minded, therefore we had to speak like that.
0: Not appe.
1: Chagarajo said it's
0: nice.
1: Likewise.
0: ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దైవాన్ని నిందించకండి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ నెవర్ బ్లేమ్ గాడ్.
0: దైవాన్ని విమర్శించకండి.
1: నెవర్ క్రిటిసైజ్ గాడ్.
0: మిమ్మల్ని మీరు విచారించుకోండి.
1: ఎంక్వైర్ విత్ హిమ్.
0: మిమ్మల్ని మీరు విమర్శించుకోండి.
1: క్రిటిసైజ్
0: మీలోని దోషాన్ని మీరు చూచుకోండి.
1: రెక్టిఫై యువర్ మిస్టేక్స్.
0: అప్పుడే మీరు బాగుపడతారు.
1: దెన్ యుల్ బి గుడ్.
0: కనుక ఈనాడు విద్యను నేర్చమని విర్రవీగటం కాదు.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ లర్నింగ్.
0: ఉద్యోగములు అధికమైనటువంటి ఉద్యోగులు చేస్తామని విర్రవీగటం కాదు.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ హై పొజిషన్.
0: భగవంతుని ప్రేమను సాధించాము అనేటువంటి మీరు ఆనందించాలి.
1: యు బి హ్యాపీ బికాస్ ఆఫ్ ద లవ్ యు కుడ్ అచీవ్.
0: ఆ ప్రేమనే సర్వమునకు మూలాధారము.
1: ఇట్ ఇస్ లవ్ విచ్ ఇస్ ద ప్రైమల్ బేసిస్.
0: ఏ సాధన చేసినప్పటికీ ప్రేమాధారంతోనే చేయాలి.
1: ఎనీ స్పిరిచువల్ పాత్ షుడ్ బి బేస్డ్ ఆన్ లవ్.
0: నవ విధములైనటువంటి భక్తులు ఉంటున్నాయి.
1: యు నో 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: లిజనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: ద సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మ నివేదనం,
1: సరెండర్.
0: ఈ నవ విధమైన పిట్టి మార్గములు కూడాను ప్రేమ చేతనే సాధించాలి.
1: దీస్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ కుడ్ బి అచీవ్డ్ బికాస్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే అన్నింటికీ మూలాధారము.
1: ఇట్ ఇస్ ద లవ్ విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్.
0: ప్రేమ అంతర్ప్రవాహ్యం.
1: లవ్ ఈస్ ఇన్నర్ కరెంట్ ఇన్ ఆల్.
0: ఆ ప్రవాహం అనేటువంటి దాన్ని మనం పెంచుకుంటే ఏ యొక్క బాధలైనప్పుడు సులభంగా మనం సాధించుకోవచ్చు.
1: దెన్ వన్స్ దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ లవ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: మీరు నేర్చిన విద్యలు గొప్పవి కాదు.
1: యువర్ లెర్నింగ్ ఈజ్ నాట్ దట్ గ్రేట్.
0: నేర్చవలసినటువంటి విద్య ఇది దైవ విద్య.
1: వాట్ ఈజ్ యువర్ గాట్ టు లెర్న్ ఇస్ లెర్నింగ్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక ఈ విద్యను మనం నేర్చుకుంటున్నా సర్వ విద్యలు మనకు వశమైపోతాయి.
1: దిస్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ విల్ మేక్ యూ లెర్న్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుక ఈ 3 దినములు, 4 దినములు ప్రశాంతంలో మీరు నిలిచి జీవితమును గడిపి

0: ఈ మరణమును నిరంతరము కూడాను చేసుకుంటూ తద్వారా మీ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను సేవా అభివృద్ధులు కూడాను గావించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ రండి.
1: You have spent the last 3 and 4 days here in Prashantanilayam. You have listened to many sacred things. Go on recalling, go on recapitulating, render service in society and set an idea.
0: ఇక్కడ ఉండినంత మాత్రం నాకు ఈ భక్తి ప్రపత్తులు ప్రదర్శించి ప్రయోజనం లేదు.
1: It's no use if you have devotion so long you are here.
0: ఈ భక్తి ప్రపత్తులు మీ వెంటనే నీడగా ఉంటుండాలి.
1: Wherever you are, you may go anywhere, the devotion and sincerity should follow.
0: Shadow.
1: Like a shadow.
0: నీ షాడో నిన్ను వదిలి ఏ విధంగా పోదో,
1: యువర్ షాడో విల్ నెవర్ లీవ్ యూ.
0: అదే విధంగా నీ ఆత్మానందం అనేటువంటి నీ షాడో వంటి దాన్ని వదిలిపోకూడదు.
1: లైక్ వైజ్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ షుడ్ ఫాలో యూ, ఇట్ షుడ్ నెవర్ లీవ్ యూ.
0: అప్పుడు మననం చేసుకుంటూ రండి.
1: యూ షుడ్ రికాల్ నౌ అండ్ దెన్.
0: ఓ ప్రశాంతంలో చేరాము,
1: వి వర్ దేర్ ఇన్
0: ప్రశాంతం. చెప్పాడు
1: భగవాన్
0: సేమ్ ఈ విధంగా విన్నాము అని మీరు మాట్లాడుకుంటూ రండి.
1: అండ్ యూ గో ఆన్ షేరింగ్.
0: మననం చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే ఎంతైనా అభివృద్ధి వస్తుంది.
1: ఇఫ్ యు గో ఆన్ రికలెక్టింగ్ రికాలింగ్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
0: పశువులు కూడాను ఆహారం చూసినప్పుడు పచ్చని గడ్డిని చూసినప్పుడు ప్రవేశిస్తాయి, తినేసేస్తాయి.
1: ద కౌస్ వాచింగ్ ది గ్రీన్ గ్రాస్ విల్ స్టార్ట్ ఈటింగ్.
0: చాలా త్వరగా తినేసేస్తాయి,
1: ఈట్ వెరీ ఫాస్ట్.
0: కానీ
1: బట్
0: తిరిగి తన స్వస్థానమైనటువంటి ఘాటికి పోయేటప్పటికి తిరిగి బయట తీసుకుని నెమరు వేసి చక్కగా జీర్ణింప చేసుకుంది.
1: ఆఫ్టర్ రీచింగ్ ఇట్స్ ప్లేస్ ద కౌస్ స్టార్ట్ మాస్టిగేటింగ్ బ్రింగింగ్ బట్ ఆల్ దట్ ఇస్ ఈటెన్.
0: ఇక్కడ మీరు చాలా త్వరగా తిన్నారు స్వామి యొక్క ఆహారం.
1: యు హావ్ ఈటెన్ సో మచ్ of the food of God, Bhagavan.
0: స్వస్థానంకి వెళ్లి తిరిగి మననం చేసుకుంటూ దాన్ని జీర్ణించుకుంటూ రావాలి.
1: ఆఫ్టర్ గోయింగ్ టు యువర్ నేటివ్ ప్లేస్ యూ షుడ్ రికాల్ రికాపిచులేట్.
0: అప్పుడే ఈ యొక్క ఆహారం యొక్క శక్తి మీకు పుష్టినిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అవుట్ ఆఫ్ దిస్ ఫుడ్ యువర్ పార్టీ.
0: సంతృప్తిని అందిస్తుంది.
1: దిస్ విల్ గివ్ యూ ఆల్ ద సాటిస్ఫాక్షన్.
0: కనుక మీరు ఏ విధమైన దీంట్లో కూడా సందేహపడనక్కర్లేదు.
1: నెవర్ డౌట్ ఇన్ ఎనీ.
0: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: సేవను మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ గ్రోయింగ్ సర్వీస్.
0: సేవ ద్వారానే మీరు జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది.
1: త్రూ సర్వీస్ యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్.
0: ఈ యొక్క మాటలను పవిత్రమైన సూత్రములుగా మీరు భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ వర్డ్స్ భగవాన్స్ మెసేజ్.
0: ఇంకా 10 మందిని మీరు పెంచాలి.
1: యూ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్.
0: ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క 100 మందిని పెంచుకుంటుంటే దేశమంతా ఎంత బాగుపడుతుంది.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ స్ప్రెడ్ అండ్ షేర్ విత్ 100 each.
0: కనుక ప్రతి ఒక్కరికి కూడా ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేస్తూ పోవాలి.
1: లైక్ దిస్ యూ కెన్ గో ఆన్ యాడింగ్.
0: అప్పుడే జగత్తంతా ఏకమైపోతుంది.
1: దెన్ ద హోల్ వరల్డ్ విల్ బి వన్.
0: అప్పుడే సర్వము ఏకాత్మ భావం కుదిరిపోతుంది.
1: దెన్ యూ విల్ హావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
0: యువకులారా, నిత్యము మీకు చాలా శ్రమను అందిస్తున్నానేమో.
1: ఈజ్ భగవాన్ గివింగ్ యూ ట్రబుల్ ఎవ్రీ డే?
0: కానీ మీకోసమే నేను ఇన్ని శ్రమలైనా పడతాను.
1: భగవాన్ ఈజ్ రెడీ టు ట్రబుల్ హిమ్సెల్ఫ్ ఫర్ యువర్ సేక్.
0: మీరు బాగుపడితే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ గుడ్.
0: మీరు బాగుపడి సమాజాన్ని బాగుపరిస్తే అదే నా ఆనందం.
1: యు బీ గుడ్ అండ్ మేక్ ది సొసైటీ గుడ్ ఈక్వలీ, దట్ ఇస్ ఎనఫ్ ఫర్ స్వామి.
0: పల్లెల యొక్క సేవలకు మీరు పోయినటువంటి సమయం లోపల మీరు అమితంగా మీరు వెళ్లి అధికంగా ఖర్చు చేసుకుని శమల కోర్చుకోకండి. మీరు కొద్ది కొద్దిగా పోయి ఆ పల్లెలో వారితోనే ఆ పనులు చేపించి వారికి ఈ సంస్థల యొక్క విషయాన్ని చక్కగా విశదీకరింపజేసి వారితోనే ఆ పల్లె యొక్క అభివృద్ధిని గావించడానికి.
1: Don't strain yourself. Don't spend too much while rendering service to villages. Make them learn, make them do and work for themselves.
0: Aithe ee sevayandu intilo maatram trouble ichi meeru pokoddu.
1: But in the name of service, don't put your own people at home in trouble.
0: Tanidanapudu nu santosham petti tarvata nee sevallo po.
1: Make your parents satisfied, make them happy first.
0: Kontha mandi pillalu cheptuntaru swami maa tanidarlanta pamparu swami sevaku antuntaru.
1: Some students say my parents won't permit us for
0: parents
1: service.
0: Chakkaga neevu nanu viprikarinchu cheppu.
1: Explain all this to your parents. Explain to your parents.
0: Nanna తిరిగి తెలుకోవటం కోసం అన్న దేహం వచ్చింది, 10 మందికి సేవ చేయాలి. పరోపకారార్థం ఇదం శరీరం, శరీరం వచ్చింది అది పరోపకార నిమిత్తం. నేను చెయ్యాలి, నువ్వు చెయ్యాలి అని తండ్రి కూడా చక్కగా చెప్తే ఆయన కూడా కొంచెం బుద్ధి తెచ్చుకుంటాడు.
1: ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అండ్ టీచ్ యువర్ ఫాదర్. ఫాదర్, డూ యూ థింక్ ద బాడీ ఈస్ గివెన్ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్? నో, ద బాడీ ఈస్ గిఫ్టెడ్ టు సర్వ్. యూ ఆల్సో సర్వ్. టీచ్ హిమ్ లైక్ దాట్.
0: ఆ విధంగా వారికి మంచి మాటల చేత వాడు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వారు కూడా అర్థం చేసుకుంటారు.
1: లైక్ దిస్ సన్స్ కెన్ టీచ్ దేర్ ఫాదర్.
0: లేకపోతే వారేమనుకుంటారు, ఏదో వీరంతా 10 మంది అంతా చేరి గ్యాంగ్ మాదిరి ఎక్కడ పోయి చేరుతున్నారో ఏం చేస్తున్నారో అని వారికి ఒక డౌట్ గా ఉంటుంటారు.
1: ఆర్ ఎల్స్ ది పేరెంట్స్ విల్ స్టార్ట్ డౌటింగ్ యూ, వేర్ ఆర్ దే గోయింగ్, వాట్ ఈస్ దట్ దే డూ దేర్.
0: కాబట్టి వారికి చెప్పినట్టుగా నీ ఇంటిలో కూడా ప్రవర్తించు.
1: సో యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే యాజ్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ అండ్ బిహేవ్.
0: బయట కూడా నువ్వు మంచిగా ప్రవర్తించు.
1: యూ బీ గుడ్ విత్ ఎవ్రీవన్.
0: అప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు.
1: Then parents will be very happy.
0: కొడుకును పుట్టినప్పుడు కాదు ఆనందము.
1: There is no joy by having a son.
0: కొడుకు పుట్టాడంటే కేవలం ఒక చక్కెరనో ఏదో తీపో పంచుతుంటాము.
1: The birth of a son will make every father distribute sweets.
0: కాని
1: but
0: ఇది కాదు భగవంతునికి ఆనందము.
1: Is not the one that gives joy to God.
0: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: Father will not be happy on hearing the news of the birth of a son.
0: ఆ పుత్రుని కనుగొని పొగడగా సమాజం ఆ పుత్రుని ఎంత పొగుడుతుందో అప్పుడు వాడికి పుత్రోత్సాహం వస్తుంది తండ్రికి.
1: When the whole society respects his son, then father will be very happy.
0: కనుక సమాజంలో మనం సత్కీర్తి ఇచ్చినప్పుడే తండ్రికి చాలా ఆనందం వస్తుంది.
1: When you get a good name in society, your father will be very happy.
0: కనుకని పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆనందము, పుత్రుడు మంచి పేరు తెచ్చినప్పుడు తండ్రికి ఆనందం.
1: సో ది ట్రూ హ్యాపీనెస్ ఇస్ నాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్. The happiness is there when you get a good name.
0: మంచి పేరుని తెచ్చుకోండి.
1: Get a good name.
0: మంచి పనులు చేయండి.
1: Do good.
0: మంచిగా ఉండండి.
1: Be good.
0: మంచిగా మీరు జీవించండి.
1: And lead a good life.
0: ఇదే స్వామి యొక్క ఆశయము.
1: This is the ideal of Swami.
0: మీరు ఈ నాలుగు దినముల కూడాను ఎంతో మంచిగా ప్రవర్తించారు, మంచి బిహేవియర్ గా ఉన్నారు, మంచి మేనర్స్ ని కూడా సంపాదించుకోవాలి. కానీ కొన్ని కొన్ని దాంట్లో ఇమోషనల్ ఎక్సైట్మెంట్ అంతా కూడా ఉంటుండాలి, అది కొంచెం చల్లార్చుకోవాలి.
1: యూ హ్యావ్ బిహేవ్డ్ ఇన్ ఎన్ ఎక్సలెంట్ వే విత్ గుడ్ హ్యాబిట్స్ విత్ గుడ్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆల్ దీస్ ఫోర్ డేస్ బికాస్ ఆఫ్ ఎమోషన్ అట్ టైమ్స్ దేర్ వర్ సర్టెన్
0: దానిని కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటే మీరెంతైనా ఆదర్శవంతమైనటువంటి జీవులుగా ఉంటారు.
1: ఇఫ్ యూ కంట్రోల్ యువర్ ఎమోషన్ యూ కెన్ బి ఐడియల్స్.
0: మాటలు తగ్గించుకోండి.
1: రిడ్యూస్ యువర్ టాక్.
0: కొంతవరకు సత్యాన్ని గుర్తించండి.
1: నౌ ది ట్రూత్.
0: పవిత్రతను పెంచుకోండి.
1: గ్రో ఇన్ సీక్రెట్నెస్.
0: జీవితాన్ని ఆనందంగా జీవించండి.
1: మేక్ యువర్ లైఫ్ బ్లిస్ఫుల్.
0: హ్యాపీ హ్యాపీ. ఏది హ్యాపీ?
1: We say happiness. What is that happiness?
0: జీవితంలో ఏది హ్యాపీ లేదు.
1: Nothing is happy in this.
0: అంత అప్పటికప్పటికి వస్తుంది, అప్పటికప్పుడు పోతుంది. అంత పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
1: Things come then and there itself and they pass
0: on. కానీ పర్మనెంట్ అనేటువంటి హ్యాపీ ఒక దైవత్వంతో మాత్రమే ఉంటుండాలి.
1: The permanent happiness is with God only.
0: ఇది హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: It is a connection heart to heart, love to love.
0: ఇదే మీరు పెంచుకోవాలి.
1: This you should develop.
0: ఇది మీ యొక్క నిజమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులకు సరైన నిదర్శనము.
1: This is the true proof of your devotion and sincerity.
0: స్వామి యొక్క ఆశీర్వాదములు అమితంగా ఉంటున్నాయి. మీరు సుఖంగా, శాంతిగా, ఆనందంగా, భక్తి ప్రపత్తులతో జీవించి దేశానికి సరైనటువంటి యొక్క సేవలు చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విమరిస్తున్నాను.
1: You have Bhagavan's blessings in abundance. Bhagavan wants you to lead a peaceful, happy, blissful life and grow in sincerity, devotion and steadfastness and brings his divine discourse to a close.
2: You were listening to excerpts from a divine discourse delivered in Prashanti Nilayam by Bhagwan Baba on 19th July 1997. Baba cited the example of how Hanuman always called himself a servant of Lord Rama, despite his strength and valor. Bhagwan added that we must develop such humility and feel honored to call ourselves servants of God and humanity. Thank you. Sai Ram.

వివిధ శాస్త్రచయము వేద వేదాంగము జీవి మనసు తెరను చీల్చలేవు. తెరకు ఇవ్వల జీవి దేవుడవ్వల నుండు

0: All sacred texts, the Vedas and so on, will never make any human being to be away from, or rather to cut off, this curtain of illusion. It is impossible. You find in front of the curtain the individual and behind God. You find the effect here and the cause behind.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prachina kalam nundi Veda prabhavam cheta Bharata desamu anni desamulaku ఆధ్యాత్మిక సంపత్తిని బోధిస్తూ ప్రబోధిస్తూ లోకసభస్థా సుఖినోభవంతు అన్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి సూత్రమును జగత్తుకు అందించేది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ బికాస్ ఆఫ్ దిస్ వేదిక్ లిటరేచర్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ భారతీయస్ హ్యావ్ బీన్ షేరింగ్ ది స్పిరిచువల్ వెల్త్ విత్ ఎవ్రీబడి ఆల్ ఓవర్ ద వరల్డ్ విత్ ది కార్డినల్ ప్రిన్సిపల్ praying for the welfare of the entire universe. Loka samasta sukhino bhavantu.
1: Ee naati manavudu laukikanga vaijnanikanga entayo pragatini sadinchadu.
0: Man has attained progress in science and technology.
1: Kani naitikanga dharmikanga dinidinamulaku మానవత్వం దిగజారిపోతున్నది.
0: బట్ డే బై డే ద మారల్ వాల్యూస్ అండ్ ద రైచస్ కాండక్ట్ ఆర్ డిక్లైనింగ్.
1: మానవుడు ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి తలచినా, ఏమి అనుభవించినా, ఇవంతా కూడా స్వార్థమునకు అడ్డుగా తగిలి అనేక విధమైనటువంటి ప్రయోగం చేత తన యొక్క వ్యక్తిత్వాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు.
0: Man today is able to sustain his individuality in a mean way because whatever he does, whatever he thinks over, whatever he speaks, is full of selfishness and self-interest.
1: Inati manavudu swarthama chetulo kilubommaye jeevisthunnadu.
0: Man today is living as a puppet in the hands of selfishness.
1: Itti swartha saprayojanamu cheta manavatvamane kolpoyi కేవలం పశుత్వాన్ని అనుభవిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ హీ హాజ్ లాస్ట్ ద బేసిక్ హ్యూమన్ క్వాలిటీ అండ్ హీ హాజ్ రిసార్టెడ్ టు యానిమల్ నేచర్.
1: మానవ జీవితము చాలా విలువైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్
1: హైలీ వాల్యుబుల్.
0: ఇట్ హాస్ టు బి లివ్డ్.
1: ఇట్టి పవిత్రమైన జీవితాన్ని సార్థకం గావించుకొనక వ్యర్థం చేసుకోవటం ఇది మానవత్వానికి కళంకం.
0: సచ్ ఎ సీక్రెట్ లైఫ్, if it is not redeemed, if it is not liberated, it is a matter of shame and insult.
1: ee naati manavudu
0: man
1: oka vidhamaina patti niyamamunu poonaka tanu korinattuga jeevisthu tarchinattuga chestu anubhavinchina reetilo anubhavisthu unnadu.
0: Man today doesn't seem to follow any discipline and he wants all those around and he wants to think as per his whims and fancies.
1: Nasseyo niyamam vina denikainanu oka niyamam atyavasaram.
0: For anything a discipline is essential.
1: Oka nadi pravahistundi,
0: a river is flowing.
1: Ee pravahinchetvanti nadiki konni gattu lekapothe idi gramamul paina padi aneka apakaramunu guri chestundi.
0: If the river has no bunds on either side, it will drown or maroon the entire village.
1: Ade nadiki rendu gattu kattinappudu idiye janopakariya undi jeevithanni saathakam gaavistundi.
0: The same river, if it has got bunds on either side, is useful for irrigation.
1: Adiye rendu gattlu,
0: these are the two bunds.
1: Ashtakshara naamamto kudinatundi gattu ee rendu.
0: One bud is eight lettered one.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది ఒకవైపున గట్టు.
0: ద బండ్ ఆఫ్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: సంశయాత్మ వినశ్యతే, ఇది రెండవ గట్టు.
0: ద అదర్ బండ్ ఈజ్ సంశయాత్మ వినశ్యతే.
1: మొట్టమొదటి మానవునికి సంశయాత్మ వినశ్యతే ఈ అష్టాక్షర నామాన్ని సార్థకం చేసుకోవాలి.
0: ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ బండ్ ఆఫ్ సంశయాత్మ వినశ్యతి.
1: సంశయం ఉండినంత వరకు కూడాను మానవుడు ఏ చిన్న కార్యాన్ని కూడాను సాధించలేడు, విజయాన్ని అందుకోలేడు.
0: సో లాంగ్ దేర్ ఇస్ డౌట్ మ్యాన్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్, హీ కెనాట్ అండర్స్టాండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
1: నిస్సంశయముగా
0: ఈ షుడ్ బి డౌట్లెస్
1: ఏ కార్యములందైనా కూడాను తాను ముందంజ వేయాలి.
0: హీ హాస్ టు స్టెప్ ఫార్వర్డ్, మార్చ్ అహెడ్ డౌట్లెస్లీ.
1: ఇది ఏ మన జీవిత ప్రవాహమునకు ఒకవైపున గట్టు.
0: దిస్ ఇస్ వన్ బండ్ అక్రాస్ ద రివర్ ఆఫ్ లైఫ్.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఈ ఎనిమిది అక్షరముల యొక్క గట్టు మరొక వైపుది.
0: వీ హ్యావ్ అనదర్ బండ్ ఆన్ ద అదర్ ఎడ్జ్, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: ఈ రెండు గట్టుకు మధ్యలో మానవ జీవితం అనేది ప్రవహించి అనుగ్రహం అనే సాగరంలో లీనమవుతుంది.
0: The river of human life flows in between the two bands and merges ultimately in the mighty ocean of divinity.
1: Kanipinche vrikshamunaku kanipinchani veerlaku neeru poyali.
0: For the tree that is apparent needs water, the roots that are hidden.
1: Kani kanipinchanadi tinipinchunu mee karmala phalamunu manmam jeeva.
0: O individual, understand, those that you do not see, those which are hidden, will make you face the consequences of your actions today.
1: Veerana bhadram cheyakunna veerana kaapadakundina vrutchame kulipothundi.
0: If you don't water, if you don't safeguard and protect the roots, the entire tree would be damaged.
1: Jeevitame oka firewood maadiri tayar avutundi.
0: The life boils down to that of firewood.
1: Neeru lenappudu ee chetti em ayipothundi, endipothundi.
0: Without water, the tree becomes dry.
1: Endipoyina vrikshamulo ee vidhamainatundi phalamulu manam andukolemu.
0: The tree that becomes dry would never yield fruit.
1: Kanuka prati manavudu kudanu ee samsayam anetundi daa nirmoolam gaavinchi nissamsayamto bhagavantuni sevinchadaniki ponukovali.
0: Therefore, man must determine to kill this doubt and lead a doubtless life.
1: Ee karyamulakaina kudanu ee rendu addu lekundina విజయాన్ని సాధించలేడు.
0: వీ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్ ఇఫ్ వీ ఎంటర్టైన్ దిస్ డౌట్.
1: ఓం నమో నారాయణాయ, ఇది కాదు అష్టాక్షర నామం.
0: ఓం నమో నారాయణాయ,
1: ఇది భగవంతుడిలో ఉన్నటువంటి ఒక పేరు.
0: ఇస్ ఎయిట్ లెటర్డ్ నేమ్ ఆఫ్ గాడ్.
1: కానీ నిస్సంశయమైనటువంటిది నిజమైనటువంటి మార్గము.
0: ద ట్రూ పాత్ ఇస్ రియలీ డౌట్లెస్ వన్.
1: సంశయాత్మ వినశ్యతే, ఈ ఎనిమిది అక్షరములే నిజమైనటువంటి యొక్క మార్గం నిరూపించినటువంటిది.
0: ద ట్రూ పాత్ ఆఫ్ డౌట్లెస్నెస్ ఈజ్ వెరీ మచ్ రిఫ్లెక్టెడ్ ఇన్ దిస్ నేమ్ సంశయాత్మ వినశ్యతి.
1: ఈ సంశయమే లేకుండా మానవుడు సాధించలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటినీ లేదు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్, ఇఫ్ యూఆర్ రియలీ డౌట్లెస్, దేర్ నథింగ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ టు యూ.
1: ఇంకా రెండవది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
0: The second one, Shraddhavan Labhate Jnanam.
1: ఈ నిస్సంశయమైనటువంటిది ఈ మానవ జీవితం అనే వృక్షములకు వేర్ల వంటిది.
0: This doubtless temperament and attitude constitute or comparable to the roots.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది ఏ వృక్షము యొక్క ఫలములు.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం represents the tree.
1: పైన ఫలము, కింద వేరు.
0: We find the fruit above and the root below.
1: Paina fruit kinda root.
0: Above the fruit, below the root.
1: Madhyalo aneka vidhamainatvanti okka kommalu remmalu aakulu ivanni kuda cheri untayi.
0: In between the fruit and the root, we find the branches, the leaves and so on.
1: Manavudu chettunu naate deni kosamani.
0: Why man plants a tree?
1: Phala nimittame chettunu naadutunnadu.
0: He plants a tree expecting fruit.
1: Phalame lekundane chettune naatadu.
0: If he doesn't expect a fruit, he doesn't plant.
1: Kanaka manava jeevitham anetundi vrikshamulaku phalamu emiti.
0: So for the tree of human life, what is the real fruit?
1: Adi e purna gnanamu.
0: The fruit of human life is total awareness, wisdom.
1: Paripurna vishwasame ee vrikshamulaku balamainatundi veru.
0: The total faith is the strong root of human life.
1: Manava jeevithamunu penchukoni
0: human life goes on.
1: ఆ మానవ జీవితమునందు ఉండినటువంటి మనస్తత్వాన్ని విశాలము గావించుకుని
0: one should expand the broad feelings.
1: ఈ మానసిక విశాలమునకు తగినట్టుగా వాక్కును అభివృద్ధి పరుచుకున్నప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
0: When his mind and the word are broad enough, then he will progress.
1: దీనిని పురస్కరించుకుని ప్రాచీనపు సాధకులందరూ కూడాను పండితులందరూ కూడాను కొన్ని మంత్రములు బోధిస్తూ వచ్చారు.
0: Basing on this, ancient seekers' parents and scholars started teaching certain mantras.
1: Annam Brahma.
0: Food is God.
1: Raso Vishnu.
0: Water is God.
1: Annam Brahma.
0: Food is God.
1: ఈ అన్నమనేటువంటిది ఈ దేహంలో ప్రవేశించి దేహంలో సర్వత్రా ప్రసరించి దేహంలో పుష్టిని సంతృష్టిని ఇచ్చేటువంటిది.
0: ఇట్స్ ద ఫుడ్ దట్స్ పార్ట్ టేకెన్ దట్ మెయింటైన్స్ అండ్ ది సస్టైన్స్ ద బాడీ విత్ ది ఎసెన్స్ సప్లైడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: ఈ పుష్టితో సంతృష్టితో ఉండేటువంటి యొక్క దేహమునందు దానిని కాపాడే నిమిత్తమై సద్వినియోగపరచుకునే నిమిత్తమై మనస్సును సరైనదిగా ఇవ్వమని ప్రార్థించటమే.
0: In order to safeguard this body, which is fully strong and satisfied, it needs the mind that has got to be proper.
1: Siddho Devo Maheshwaraha. Ee Maheshwaru devaru.
0: Who is Maheshwara?
1: Anaga, ee manasunu sarena margamlo praveshapetti, ee manasu dwara vakkunu praveshapetti, ee vakku cheta sarthakam pondatame.
0: Really, the truth and the principle of the speech faculty is really fulfilled if it symbolizes, if it expresses the mind behind it.
1: Dehame Brahma.
0: Body is Brahma.
1: Kevalam oka manase Vishnu.
0: Mind is Vishnu.
1: Vakke Maheshwarudu.
0: The speech faculty is Maheshwara.
1: Ee moodinti oka tattvamunu puraskarinchukoni Brahma Vishnu Maheshwara aneetundi oka పేర్లు సార్థకం చేసుకున్నారు.
0: బేసింగ్ ఆన్ దీస్ త్రీ ద ట్రినిటీ ఆఫ్ గాడ్ హెడ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ మెంట్.
1: కనుక మానవ దేహము బ్రహ్మస్వరూపమైనటువంటిది.
0: సో హ్యూమన్ బాడీ ఈజ్ బ్రహ్మన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
1: ఈ బ్రహ్మయందు మనస్సు అనేటువంటి ఒక విష్ణువు సర్వత్రా వ్యాపించినటువంటి వాడి.
0: దేర్ ఇన్ దిస్ బాడీ ద బ్రహ్మన్ వీ ఫైండ్ ద విష్ణు ద మైండ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: విష్ణు అనగా సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు.
0: The very name Vishnu means that who is all pervasive.
1: కనుక మన మనసు సర్వత్రా ఉంటున్నది.
0: Mind is everywhere.
1: మనోమూలం విధం జగత్ జగత్తంతా వ్యాపించి ఉంటున్నది మనసు.
0: Mind spreads all over the universe.
1: విష్ణు వలె ఈ మనస్సు సర్వత్రా ప్రచారం చేస్తుంటాది.
0: Mind the Vishnu moves about all over.
1: కనుకనే మనస్సు విష్ణువు అన్నారు.
0: So mind is Vishnu.
1: హెద్దో దేవో మహేశ్వరః. మహేశ్వరుడు అనగా ఎవరు?
0: దెన్ హూ ఇస్ మహేశ్వర?
1: వాక్కే
0: ద స్పీచ్ ఫ్యాకల్టీ.
1: ఈ శబ్దంతో కూడినటువంటి వాక్కే నిజమైనటువంటి మహేశ్వరుడు.
0: ద వెర్బల్ ఓకల్ ఎక్స్ప్రెషన్ మేకింగ్ సౌండ్ ఇస్ మహేశ్వర.
1: కనుకొనే ప్రాచీన మహర్షులందరూ కూడాను శబ్ద బ్రహ్మమయ్యి మొట్టమొదటి శబ్దమును ఉచ్చరించారు.
0: సో ది ఏన్షియన్స్ ఫస్ట్ అటర్డ్ దిస్ యాజ్ ద ప్రైమోర్డియల్ సౌండ్.
1: చరాచరమయ్యి
0: that which is cause for
1: jyotirmayi
0: light
1: vammayi
0: talk
1: nityanandamayi
0: eternal bliss
1: paratparamayi
0: super
1: mayamayi srimayi
0: the one of illusion and wealth.
1: Kanukuni ee vaaku nundi ee ashta swarupamulu kodanu aavirbhavistunnayi.
0: By expression we'll carry on with us all the eight forms of the divinity.
1: Kanuka manavattam edo kinchitainatundiga bhavincharadu.
0: Let us not consider human life so low.
1: మానవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకుని వర్తించడమే నిజమైనటువంటి జీవితము.
0: The true life lies in understanding the divinity within the human life.
1: కేవలం చేతులు కాళ్ళతో కూడి ముఖంతో కూడి కన్నులతో కూడి చెవులతో కూడి ఏదో లోక సంబంధమైన విషయములంతా అనుభవించుకునే నిమిత్తమై ఈ దేహాన్ని అనుగ్రహించలేదు.
0: Body is not gifted only to possess the various limbs like hands, the legs, the face and so on. It's not for that purpose.
1: Sarira madhyam khalu dharma sadakam. Dharmanni poshinchi, dharmanni pracharam chesi, dharmanni anubhavinche nimittam dehanni icharu.
0: God has gifted this body to understand, to practice, to propagate the principle of dharma.
1: Ee dharmam anaga emiti?
0: What is dharma?
1: Adi e manasu yokka bhavamu, deham yokka sankalpamu, vaaku yokka swarupamu.
0: Dharma represents the trinity, that which is thought of in the mind, that which is entertained in the body and expressed. Therefore, human life is the combination of the mind, the body and expression.
1: భగవంతుడు సర్వదేహములు యందు కూడాను సాక్షాత్కరిస్తూ ఉన్నాడు.
0: God manifests in every human life.
1: ఇలాంటి పరిస్థితిని మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not making an effort to understand this.
1: భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: అంటే సర్వవ్యాపకుడైనటువంటి భగవంతునికి ఒక చిన్న మందిరం కట్టటము.
0: We build a small temple for God who is everywhere.
1: చిన్న జ్యోతిని వెలిగించటము.
0: We light a simple lamp.
1: కేవలం ఒక విధమైనటువంటి ఒక కర్పూరంతో హారతి ఇవ్వటము.
0: And we give harati with a camphor.
1: అన్నపానాలు చిచ్చి భగవంతునికి నైవేద్యం చేయటము.
0: We make sacred offering with food and water.
1: ఈ విధమైనటువంటి ఒక సంకుచితమైన భావముల చేత మానవుడు జీవిస్తున్నాడు.
0: Man is carrying on his life with his narrow feelings.
1: బ్రహ్మాండమంతట ప్రభలు చుండెడి తనకు.
0: టు గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్
1: ఆలయంబున మర్చ అలవియగున.
0: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు బిల్డ్ ఎ టెంపుల్ ఫర్ హిమ్?
1: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిత ద్వీపమునెవరు పెట్టగలరు?
0: God who has got the brilliance of crore of suns, who can just light a simple oil lamp in front of him?
1: Ajaharadulakaina andani vaniki ye roopu ganuguna nevaritaramu.
0: When he cannot be understood by deities like Brahma, who can understand his true form?
1: Sarvajalamulayandu sancharinchedi tanaku sariyaina perida sadhyamaguna.
0: When God moves about in everyone, what name can you give him?
1: Brahmandamantata bojjalonunnatti bachya bojjamu evaru pettagalaru.
0: When the whole universe is within his stomach, what food you offer to him?
1: Vasudha teliyuchunnadi pancha bhautikamanuchu.
0: We just call it the physical body.
1: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైది.
0: వీఆర్ బౌండ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: ఇంతకంటెను వేరది ఎరుగపరతు.
0: వాట్ ఎల్స్ ఇస్ టు బి కమ్యూనికేటెడ్
1: టు యు? సాధు సద్గుణగణ్యులవు సభ్యులార.
0: ఓ మెంబర్స్ ఆఫ్ దిస్ నోబుల్ ఆగస్ట్ అసెంబ్లీ.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: సర్వత్రా ఉండినటువంటిది భగవంతుడే.
0: God is present everywhere.
1: Sarva jeevulu endukudunu prakashinchedi bhagavantude.
0: God shines in all creatures beings.
1: Sarva jalamulu endu undetundi bhagavantude.
0: God is present in all of the waters.
1: Itti bhagavantunaku kevalam alpamaina swalpamainatundi oka aaradhanalu jalpi kevalam mana yokka manasunu kudunu alpanga bhavistunnam.
0: We do certain things that are so low and bring down the level of God.
1: Kanuka bhagavantunni vishalamainatundi oka ప్రకృతి స్వరూపునిగా భావించాలి.
0: వీ హావ్ టు కన్సిడర్ ద క్రియేటర్ యాజ్ బిగ్ యాజ్ దట్ ఆఫ్ ఎ క్రియేషన్.
1: కేవలం భూమి మాత్రమే కాదు.
0: నాట్ మియర్లీ ఎర్త్.
1: కేవలం నక్షత్రములు మాత్రమే కాదు.
0: నాట్ గెలాక్సీ.
1: కేవలం ఆకాశం మాత్రమే కాదు.
0: నాట్ మియర్లీ స్పేస్.
1: సర్వ మండలములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ సిస్టమ్ వర్క్స్ ఆన్ ద డివైన్ ప్రిన్సిపల్.
1: ఇలాంటి భగవంతుణ్ణి
0: సచ్ గాడ్
1: అల్ప స్వరూపంతో మనం ఆరాధించటము ఇది భగవంతునికి అవమానం చేసినట్టు అవుతుంది.
0: Is worship in a narrow, limited sense, does it not to humiliating God in general?
1: Dakshinamurti cheppadu.
0: Dakshinamurti says,
1: Vishwam tappala dushyamana nagare annadu. Ee vishwamanta kudanu inta vishalamaina vishwamu chinna addamulo kanipistundi.
0: This vast world can be seen in a small mirror.
1: Ade vidhamgane
0: likewise
1: akanda brahmandamainatundi daiva swarupamu.
0: This infinite cosmic form of God,
1: హృదయము అనేటువంటి చిన్న అద్దంలోనే లీనమై ఉంటుండాలి.
0: ఇన్ఫినిట్ కాస్మిక్ గాడ్ కెన్ బి సీన్ ఇన్ ద స్మాల్ మిర్రర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: కనుక ఇంతటి విశాలమైన భగవంతుడు మానవుని హృదయం లోపల ప్రతిష్ఠింపబడ్డాడు.
0: దేర్ఫోర్ ది ఇన్ఫినిట్ గాడ్ వాస్ గాడ్ ఈజ్ ఇన్స్టాల్ ఇన్ హ్యూమన్ హార్ట్.
1: కనుకనే అతనికి హృదయవాసి అన్నారు.
0: Therefore, God dwells in
1: the heart. హృదయవాసి అయినటువంటి భగవంతుణ్ణి ఎవరు ఆరాధన చేసేది?
0: When God dwells in our heart, who can worship him?
1: నీవెవరు?
0: Who are you?
1: ఈ హృదయం ఎవది?
0: And what is your heart?
1: ఈ సత్యాన్ని గుర్తించుకుంటే నీవు అనేటువంటిది ఏమాత్రము లేదు.
0: When once you understand the truth, you as such do not exist.
1: ప్రపంచమంతయకును ద్వైతంతో ఏర్పడినటువంటిది.
0: The whole world is the result of dualism.
1: నేను ఇది అని రెండు పదములతో ఉంటుండాలి.
0: Here we use two words, I and this.
1: ఇది నేను అనేటువంటిది ద్రష్ట.
0: This I is the seer.
1: ఇది అనేటువంటి దృశ్యము.
0: This is the seen.
1: ద్రష్ట దృశ్యముల యొక్క సంబంధమే ఈ జగత్తంతా.
0: The whole world is the combination of the seer and the seen.
1: ఈ విశాలమైన హాల్లో ఇంతమంది కూర్చున్నారు.
0: ఇన్ దిస్ బిగ్ హాల్ మెనీ ఆర్ సీటెడ్
1: అయితే ఇవంతా దృశ్యమే.
0: దిస్ ఇస్ ఆల్ ద సీన్
1: చూచేది ఎవరు?
0: హూ ఇస్ ద సీయర్?
1: నేనే.
0: ఐ ఆమ్ ద సీయర్.
1: కనుక నేను అనేటువంటి ఒక ద్రష్ట ఈ కూర్చున్నటువంటి వ్యక్తులందరినీ దృశ్యాన్ని చూస్తున్నాడు.
0: ఐ ద సీయర్ సీస్ ఆల్ ద సీన్ అరౌండ్.
1: కేవలం మరొక వ్యక్తులు మాత్రమే కాదు.
0: నాట్ మియర్లీ ఇండివిజువల్స్.
1: నా దేహాన్ని నేను చూసుకుంటున్నాను.
0: ఐ సీ మై బాడీ.
1: దేహము ఇది
0: బాడీ
1: దృశ్యము.
0: బాడీ దిస్ ద సీన్.
1: కానీ చూచేటువంటి వారు నేను.
0: బట్ ద సీయర్ ఈస్ ద రియల్
1: ఐ. ఈ కన్నులు చెవులు సర్వాంగములు కూడాను ఈ యొక్క దేహం నందే ఉంటున్నాయి.
0: ది ఐస్ ద ఇయర్స్ ఆల్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: కానీ చూచేది ఎవరు?
0: హూ ఇస్ ద సీయర్ యాక్చువల్లీ?
1: అది ఏ సాక్షిభూతుడైనటువంటి యొక్క ద్రష్ట.
0: సీయర్ ఇస్ ది ఎటర్నల్ విట్నెస్.
1: కనుక దృశ్యాన్ని చూచి మనం మోసపోకూడదు.
0: లెట్స్ నాట్ బి డిసీవ్డ్ బై
1: దృశ్యాన్ని చూచి మనం మురిసిపోకూడదు.
0: లెట్స్ నాట్ డిలైట్
1: దృశ్యాన్ని చూచి మనం ఆనందించకూడదు.
0: లెట్స్ నాట్ బి హ్యాపీ ఆఫ్ ద సీన్.
1: ఈ దృశ్యములకు మూల కారణమైనటువంటి ద్రష్టను చూచి ఆనందించాలి.
0: లెట్స్ బి హ్యాపీ ఆఫ్ ద సీయర్ అండ్ నాట్ ద సీన్.
1: ద్రష్టను చూచేటువంటి దృష్టి ఈ యొక్క చర్మచిచ్చువుడు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ నేకెడ్ ఐ దట్ హెల్ప్స్ యూ టు సీ ద సీయర్.
1: ఈ చర్మచిచ్చువులకు జ్ఞాన చిచ్చువుని మనం బోధించుకోవాలి.
0: వీ మస్ట్ డెవలప్ ది ఐ ఆఫ్ విజ్డమ్.
1: బ్రతికినంత కాలము చర్మచిచ్చువులతోనే ఈ జగత్తును చూచి మన జన్మను సార్థకం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
0: వీఆర్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు వర్క్ ఫర్ లిబరేషన్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ ఫిజికల్ నేకెడ్ ఐ.
1: చర్మచిచ్చువుల చేతి చూచినటువంటి దానివల్ల సార్థకం ఏనాటికి మనకు లభ్యం కాదు.
0: ద ఫిజికల్ నేకెడ్ ఐ విల్ నెవర్ గివ్ యూ ద రిజల్ట్.
1: జ్ఞాననేత్రములతో మనం చూడాలి.
0: ఇట్ ద విజ్డమ్ ఐ దట్ హెల్ప్స్ యూ.
1: కనుక జ్ఞాననేత్రం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ ఐ ఆఫ్ విజ్డమ్?
1: అంతర్భూతమైనటువంటి యొక్క దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ది ఐ ఆఫ్ విజ్డమ్ మీన్స్ ద ఇన్నర్ విజన్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మానవత్వం లోపల
0: ఇన్ ద హ్యూమన్ లైఫ్
1: అనేక విధమైనటువంటి యొక్క స్వరూపాలు ఉంటున్నాయి.
0: ద మెనీ ఫార్మ్స్.
1: జడములు ఉంటున్నాయి, చైతన్యం ఉంటుండాలి.
0: వి ఫైండ్ ద జడ ఇనర్ట్.
1: అయితే జడ చైతన్యం రెండు కూడా దైవ స్వరూపములే.
0: This inert matter and that which is of awareness are divine.
1: కాని జడమును మనం అలక్ష్యం చేస్తున్నాము.
0: బట్ వీ నెగ్లెక్ట్ ద ఇనర్ట్ పార్ట్.
1: చైతన్యమును కూడా కొన్నింటిని మాత్రం అలక్ష్యం చేస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ పార్ట్ ఆఫ్ ది అవేర్నెస్ ఇస్ ఆల్సో నెగ్లెక్టెడ్.
1: కానీ ఈ చైతన్య స్వరూపంలో సర్పం మొదలుకొని ఎలకలు మొదలుకొని చిన్న చిన్న జీవరాశులు కూడా దైవ స్వరూపంలే.
0: దిస్ అవేర్నెస్ ప్రిన్సిపల్ is present everywhere right from insect the small creatures also
1: nerpe nimittamai ishwarudu tana aabharanamulanta paamuluga dharinchadu.
0: To teach this broad idea of spirituality we find snakes adorning the neck of ishwara.
1: ee yokka sarpamulu భగవంతుని దేహంలో ఉండినంత వరకు కూడా అవి కూడాను ఇతరుల యొక్క నమస్కారం అందుకుంటుంటాయి.
0: స్నేక్స్ దట్ అడాన్ ద నెక్ ఆఫ్ ఈశ్వర ఆల్సో రిసీవ్ వర్షిప్ ఫ్రమ్ ద డివోటీస్.
1: కానీ ఆ దేహమును విడిచిపోయినా దాన్ని చంపుతారు.
0: ద మూమెంట్ స్నేక్ గెట్స్ అవే ఫ్రమ్ ఈశ్వర విల్ ఫేస్ ద
1: మ్యూజిక్. పాములకు ఇంత విలువ ఇచ్చినటువంటిది ఏది?
0: హూ అటాచ్డ్ వాల్యూ టు ద స్నేక్?
1: దైవం యొక్క స్వరూపమే.
0: ఇట్స్ ఓన్లీ ద కంపెనీ ఆఫ్ గాడ్.
1: వినాయకుడు ఉంటున్నాడు.
0: హియర్ వి హావ్ వినాయక.
1: ఈ వినాయకుని దగ్గర ఎలుక ఉంటుండాలి.
0: వి ఫైండ్ ద మౌస్ దేర్.
1: కానీ ఎలుకకు కూడాను నైవేద్యం చేస్తున్నాము.
0: ఫుడ్ సీక్రెట్ ఫుడ్ ఈస్ ఆఫర్డ్ టు మౌస్.
1: మూషిక వాహనుడు అని వర్ణిస్తున్నాము.
0: అండ్ వి వర్షిప్ ద మౌస్ దేర్.
1: కానీ ఆ మూషికమే వినాయకుని వదిలి కొంచెం దూరం పోని దాన్ని బోను పెట్టి పట్టేస్తాం.
0: ద మూమెంట్
1: పెట్టి కొట్టేస్తాం.
0: ద మూమెంట్ ర్యాట్ లీవ్స్ ద కంపెనీ ఆఫ్ వినాయక ఇట్ విల్ బి ట్రాప్డ్ అండ్ కిల్డ్.
1: కనుకనే దైవంతో కూడినటువంటి దానికి అంతరికుడును ఒక విధమైనటువంటి గౌరవ మర్యాద లభిస్తుంది.
0: దేర్ఫోర్ ఎస్టీమ్ అండ్ ద రెస్పెక్ట్ ఆర్ వన్ వెన్ వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
1: కనుక మనం అందరూ కూడా ఒక దైవంతో కూడినటువంటి వారమే అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: వీ షుడ్ నో ద బేసిక్ ఫండమెంటల్ ట్రూత్ దట్ వీఆర్ ఎసెన్షియలీ డివైన్.
1: దేహములో వివిధమైనటువంటి అంగములు ఉండినట్టుగా
0: జస్ట్ ఎస్ ద లిమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ
1: దైవం యొక్క దేహము లోపల వివిధమైనటువంటి స్వరూపాలు కూడా ఉంటున్నాయి.
0: ఇన్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ గాడ్ డిఫరెంట్ ఫార్మ్స్ డూ ఎగ్జిస్ట్.
1: కానీ అన్ని రూపములు కూడా దైవ స్వరూపమే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: గాడ్ హెస్ థౌసండ్ హెడ్స్ థౌసండ్ ఇయర్స్ అండ్ థౌసండ్ ఐస్.
1: కాబట్టి సహస్ర నేత్రములు అనగా ఏమిటి?
0: థౌసండ్ ఐస్ వాట్ డు దే స్టాండ్ ఫార్?
1: అందరి నేత్రములు భగవంతుని యొక్క స్వరూప నేత్రములే.
0: ఇట్ మీన్స్ ఆల్ అవర్ ఐస్ ఆర్ హిస్.
1: అందరి శిరస్సులు కూడాను భగవంతుని యొక్క శిరస్సులే.
0: ఆల్ అవర్ హెడ్స్ ఆర్ హిస్.
1: అందరి పాదములు కూడాను భగవంతుని యొక్క పాదములే.
0: ఆల్ అవర్ ఫీట్ ఆర్ హిస్.
1: ఈ విధమైనటువంటి యొక్క విశాలమైన విశ్వాసాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యత్వమనేటువంటి దాన్ని అర్థం చేసుకున్న వారు మొత్తం.
0: వెన్ వీ డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ డైరెక్షన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్.
1: కానీ రాతి నాగల కంటరే నటు అనగా కరణంలో చెప్పాడు పురందర్దాసు.
0: పురందర్దాస్ సేస్ ఇన్ కన్నడ లాంగ్వేజ్,
1: రాతి నందిని చూస్తే
0: వెన్ వీ
1: బ్రొక్కుతాము.
0: When we see Nandi,
1: సజీవంతో కూడిన నందిని చూస్తే దాని అనేక కష్టములు పెట్టి కొడుతుంటాం.
0: When we see the Nandi, the bull made up of stone, we offer our salutation. But the bull alive in its original form is beaten, thrashed.
1: సజీవమైన దాన్ని శిక్షిస్తున్నాము.
0: That which is alive,
1: నిత్యమైనటువంటి దాన్ని పూజిస్తున్నాము.
0: Whereas lifeless stony bull is worshipped.
1: ఇది మానవుని యందు ఉన్నటువంటి పెద్ద అజ్ఞానం.
0: This is biggest of ignorance in man.
1: అన్ని రూపములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: అన్ని నామములు కూడాను భగవంతుని యొక్క నామములే.
0: ఆల్ నేమ్స్ ఆర్ డివైన్.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్ ఫస్ట్.
1: ఈ యొక్క ప్రాణి కూడాను పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను తానే ఉంటున్నాడు.
0: In fact, God pervades all over, right from ant to the mighty creatures.
1: ఓ భగవంతుడా, నిన్ను వర్ణించుటకు వీలు కాదు.
0: ఓ గాడ్, ఐ కెనాట్ ఎక్స్టోల్ యువర్
1: నరేటివ్.
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు ప్రైజ్ యూ ఓ గాడ్?
1: ఎవరు పొగడగలరు నిన్ను?
0: హూ కెన్ ప్రైజ్?
1: ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ డిస్క్రైబ్?
1: ఎవరు వర్ణించలేరు.
0: నన్ కెన్ నరేట్ యూ ఇన్ ఫుల్.
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: యు ఆర్ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ ఎన్ ఆటమ్, సో సటిల్.
1: ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యు ఆర్ బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: 84 లక్ష జీవముల.
0: Among 84 lakhs of
1: species, you
0: are always with them.
1: అణువురేణు తృణకాష్టం మొదలుగు అఖండ రూపుడవై వెలేదువట నిన్ను గనుగొన్న గల్లమా.
0: From microcosm to macrocosm, you spread and you activate and you are there behind. Can we praise you? This is truth and this is
1: untruth. జగత్తులోనే లేదు.
0: There's nothing in this world
1: సత్యాన్వేషణ సత్యాన్వేషణ అనుకుంటున్నారు.
0: That's untruth. People say such.
1: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి సత్యాన్ని వెతకడం జరుగుతుంది.
0: If truth exists at one place, you can search for it.
1: సత్యాన్ని వెతికేది ఎందుకు?
0: When truth is everywhere, truth is everywhere.
1: ఇంటిలోనో దీపం వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్గి అరుగురేలా?
0: When you have light at home, why do you go to neighbor's house to light it?
1: నీ ఇంట్లోనే జ్యోతి వెలుగుతుంటుంది.
0: Yes, there's light that illumines.
1: పొరుగు ఇంటికి ఎందుకు నీవు అగ్గి కోసం వెళ్తున్నావు?
0: Then why do you go to the fire house of the neighbor?
1: నీ జ్యోతిని అభివృద్ధి పరచుకో.
0: Develop your own light.
1: దీనికంటే మించినటువంటి మరొకటి లేదు.
0: Nothing is more than this.
1: అందరి యందు కూడాను దివ్య జ్యోతి, అఖండ జ్యోతి.
0: It is that infinite light of love.
1: అద్వైత జ్యోతి.
0: That light of non-dualism.
1: అది మానవ జీవిత జ్యోతి.
0: That is the light of life present in us.
1: ఇటువంటి జీవన జ్యోతిని మనము చెంతనే పెట్టుకుని చింతిస్తూ ఏదో జ్యోతి కోసం మనం ప్రపంచమంతా వెతుకుతున్నాము.
0: దిస్ లైట్ ఆఫ్ లైఫ్ విద్ ఇన్ అస్, బట్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ లైట్ ఎల్స్వేర్, అవుట్ సైడ్.
1: జ్యోతి వెలుగుతుండగా
0: when the light is shining,
1: మరొక జ్యోతిని వెలిగించుకోవటం ఎందుకు?
0: Why do you need another light?
1: వెలిగే జ్యోతిని చూడటానికి ఇంకొక జ్యోతి అవసరమా?
0: To see the light burning, do you need another light to see that?
1: వెలిగే జ్యోతిని చూడటానికి వెలుగునికి ఆనందంగా ఉంటుంది.
0: And the light that shines, the very light itself,
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలనుకుంటే
0: to see the shining moon,
1: oka torch light o hurricane lantern o petromax light o manaku akkarledu.
0: To see the shining moon, you don't need a hurricane lamp or a torch light.
1: Chandruni yokka prakasham chethane chandruni chudavachu.
0: The moon light will help you to see the moon behind.
1: Adhe vidhamgane manava jeevana jyoti dwarane daiva jyotini, vishwa jyotini, paramatma jyotini chudavachu.
0: Through the light of life, we can see the light of the divinity. We can see the light of atmic principle.
1: Divya jyoti light of chudalante jeevana jyoti dwarane chudali.
0: The light of divinity can be seen through the light of life.
1: జీవన జ్యోతి దివ్య జ్యోతి యొక్క ప్రతిబింబమే.
0: The light of life is the reflection of the divine light.
1: మమ ఇమాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: Therefore God says you are all the sparks of the divinity.
1: అలాంటి ప్రతిబింబమైనటువంటి యొక్క దైవత్వాన్ని మన ప్రతిబింబమైనటువంటి యొక్క జీవత్వాన్ని ఏకంగా మనం భావించుకోవాలి.
0: We have to understand the main divinity and the reflection of the humanity and the
1: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
0: ద ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద ఇండివిజువల్.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడే దివ్యత్వం అనేది మనకు బోధపడుతుంది.
0: వెన్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ గాడ్, యూ విల్ అండర్స్టాండ్ ది డివినిటీ.
1: శరణాగతి అన్నాడు సచ్చిదానందం.
0: సచ్చిదానందం మెన్షన్ ఆఫ్ శరణాగతి.
1: శరణాగతి అనేటువంటి పదం లోపల మూడు రకమైనటువంటి స్థానములు కనిపిస్తాయి.
0: ఇన్ దిస్ వర్డ్ శరణాగతి దర్ ఆర్ త్రీ స్టెప్స్ సరెండర్.
1: శరణాగతి చేసేటువంటి వాడొకడు, చేయించుకునేటువంటి వాడొకడు, శరణాగతి మరొకటి, మూడుగా కనిపిస్తున్నాయి.
0: దెర్ ఆర్ త్రీ హియర్, ద వన్ దట్ సరెండర్స్, ద వన్ టు హూమ్ హీ సరెండర్స్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ సరెండర్.
1: కనుక లోక సంబంధమైనటువంటి లెక్కల లోపల మూడు ఉంటున్నాయి.
0: సో ఫ్రమ్ వరల్డ్లీ వ్యూ పాయింట్ వి
1: ఫైండ్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 2 అంటారు.
0: వి సే ఫ్రమ్ ది వరల్డ్లీ మ్యాథమెటిక్స్ 3 మైనస్ 1 ఈజ్ 2.
1: కానీ ఆధ్యాత్మంలో ఇది 2 కాదు, 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 1.
0: బట్ ది స్పిరిచువల్ మ్యాథమెటిక్స్ సేస్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1.
1: ఇది ఎట్లవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: దీనికి వాదోపవాదం జరుగుతూ ఉంటాయి.
0: వెల్ వీ ఆర్గ్యూ ఆన్ దిస్.
1: మన ఇంటిలో ఒక అద్దం ఉంది.
0: వీ హ్యావ్ ఎ మిర్రర్ ఎట్ హోమ్.
1: అద్దం ముందు నీవు పోయి నిల్చుకున్నావు.
0: యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్.
1: నిల్చుకునేటప్పటికే నీ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుండాలి.
0: యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్.
1: నీవు, ప్రతిబింబము, అద్దము, మూడు ఉంటున్నాయి.
0: హియర్ ఆర్ ది త్రీ, యూ, ద రిఫ్లెక్షన్ అండ్ ద మిర్రర్.
1: అయితే ఈ మూడింటి యందు ఆ అద్దమును తీసివేసేస్తే ప్రతిబింబం కూడా పోతుంది.
0: నౌ ఆఫ్ ద త్రీ రిమూవ్ ద మిర్రర్, ద రిఫ్లెక్షన్ ఆల్సో వానిషెస్.
1: కేవలం బింబం మాత్రమే నిలుస్తుంది.
0: అండ్ యూ ద ఆబ్జెక్ట్.
1: అది ఏకం సత్విప్రాబోధా వదంతి.
0: యూ దట్ రిమైన్స్ ఇస్ ద ఓన్లీ ట్రూత్.
1: కనుకనే మనము దైవత్వాన్ని గుర్తించడానికి మన యొక్క దేహభ్రాంతి అనేటువంటి క్రమక్రమేణా చల్లారాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ, బాడీ అటాచ్మెంట్ షుడ్ డిక్రీస్.
1: ఈ దేహం అనేటువంటిది ఒక అద్దం వంటిది.
0: బాడీ ఇస్ లైక్ ఎ మిర్రర్.
1: ఇందులోపల జీవతత్వం అనేటువంటి ప్రతిబింబంగా ఉంటుండాలి.
0: ద ఇండివిజువల్ నేచర్ ఈజ్ సీన్ యాజ్ ద రిఫ్లెక్షన్.
1: ఈ ప్రతిబింబం మూలాధారం ఏమిటి? బింబమైనటువంటి ఆత్మతత్వమే.
0: ద బేసిస్ ఫర్ ద రిఫ్లెక్షన్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: జీవుడు, దేవుడు ఒక్కటే.
0: ది ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ వన్.
1: మధ్యలో అద్దం మాత్రమే కనిపిస్తుండాలి.
0: బట్ దేర్ స్టాండ్స్ ఇన్ బిట్వీన్ ద మిర్రర్.
1: ఈ ప్రపంచం అనేటువంటి అద్దం లోపల మనం అనేక రూపాలను చూస్తున్నాము.
0: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ద వరల్డ్ వీ విజువలైజ్ మెనీ ఫార్మ్స్.
1: మిర్రర్ కూడాను మట్టే.
0: That mirror is made up of clay.
1: అది కూడా ప్రకృతికి సంబంధించినటువంటిది.
0: It's also the world.
1: ఈ ప్రకృతి కూడాను భగవత్ స్వరూపమే.
0: The entire world is divine.
1: సర్వము భగవత్ స్వరూపమైనప్పుడు భేదములకు ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When everything is essentially divine, there cannot be any
1: differences. దీనిని పురస్కరించుకునే ప్రాచీనులైనటువంటి పండితులు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారు. ఉన్నది ఒకటే అయినప్పటికీ అనేకంగా భావిస్తూ వస్తున్నారు.
0: Basing on this, ancient seekers, parents and scholars said, the truth is one, narrated as many by scholars.
1: కొరకు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
0: We should never fragment the unity and diversity.
1: అనేకత్వాన్ని ఏకత్వంగా విశ్వసించడం చాలా అవసరం.
0: We should have full faith in the unity in diversity.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు ఏదో ప్రేమ స్వరూపులంటే మీరు ఒక స్వరూపంగా ధరించినటువంటి వారు.
0: You have taken a form.
1: అందరి యందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: Love is uniform in all.
1: ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మనం ఆధారం చేసుకుంటే,
0: if we base everything on love,
1: sarvamu ee prema yende avirbhavistayi.
0: You will understand that everything originates out of this love.
1: Prema lenetvanti oka tattvam marokati lene ledi.
0: There cannot be any person without this love.
1: Love is God, live in love.
0: Love is God, live in love.
1: Ee oka daivatvam anetvanti premane.
0: God is love.
1: Ee premaku oka aadi anchamlo levu.
0: God, this love has neither the beginning nor the end.
1: అణువు కంటే అనేది సూక్ష్మంగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ స్మాలర్ దాన్ అన్ యాటమ్.
1: ఘనము కంటే అది ఘనంగా ఉంటుంటాయి.
0: ఇట్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
1: కనుక ఇట్టి దానిని మనము విభజించటము, వేరువేరుగా భావించటము, ఇది సరైనటువంటి ఇది అర్థం కాదు.
0: యూ కెనాట్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెగ్మెంట్ దిస్ లవ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్.
1: సర్వత్రా ఉన్నటువంటిది ఈ ప్రేమతత్వమే.
0: ఇట్ ఇస్ ద లవ్ దట్ ఈస్ ఆల్
1: సర్వ స్వరూపములు ప్రేమ స్వరూపములే.
0: ఆల్ ఆర్ ద
1: సర్వ మార్గములు ప్రేమ మార్గములే.
0: ఆల్ ఆర్ ద పాత్స్ ఆఫ్ లవ్.
1: సర్వ సాధనలు కూడాను ప్రేమ యొక్క సాధనలే.
0: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్
1: సర్వ గమ్యం కూడా ప్రేమనే.
0: ద గోల్ ఈజ్ లవ్.
1: అనంతమైనటువంటి ఒక జగత్తునందు అఖిల మానవ కోటిలో ఉన్నది ఒకే ప్రేమని.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్, ఇన్ఫినిట్ వరల్డ్, ద వన్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎక్స్‌పీరియన్స్ సచ్ ఎ లవ్.
1: ఎట్టి సమయంలోనే కూడాను ప్రేమను మాత్రం మనం వదలరకూడదు.
0: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
1: కొన్ని సమయంలో ఈ ప్రాకృతమైనటువంటి జీవితానికి ద్వేషములు, అసూయలు, కష్టములు, అహంకారములు, మమకారములు ఇత్యాది కొన్ని అవలక్షణాలు మనలో ఆవిర్భవిస్తుంటాయి.
0: ఇన్ ఎర్త్లీ సోజర్న్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ దేర్ కమ్స్ సర్టన్ ఫీలింగ్స్ ఆఫ్ హేట్రెడ్, జెలసీ, ఆబ్స్టకల్స్, ప్రైడ్, ఎవరెస్ట్ అండ్ సో ఆన్.
1: వచ్చినటువంటి అసూయ కూడాను ప్రేమగానే మనం తీసుకోవాలి.
0: వీ హావ్ టు కన్సిడర్ దిస్ జెలసీ ఆల్సో యాజ్ లవ్.
1: దాన్ని కూడాను ప్రేమగా భావించు.
0: Consider the jealousy as love.
1: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
0: Then there cannot be any hatred.
1: ద్వేషం వచ్చేది ఎప్పుడు?
0: when do you hate?
1: రెండు వ్యక్తులుగా ఉన్నప్పుడే ఒకరిపైన ఒకరు ద్వేషం వస్తుంది.
0: Hatred exists when there are two persons.
1: రెండు భావములుగా ఉండినప్పుడే ఒకరిపైన ఒకరు అసూయ కలుగుతుంది.
0: When there are differences there is a scope for jealousy.
1: రెండు భావములు పెట్టుకో, రెండు మనుషులు ఉండవచ్చును కానీ ఒకే భావమే.
0: There may be two persons but there should be one feeling.
1: అనేక బల్బులు ఉన్నప్పటికీ ఒకే కరెంటే.
0: Though there are many bulbs the current is one.
1: కాబట్టి ఆత్మ అనేటువంటిది అన్ని దేహములు ఎందు కూడాను ఏకత్వంగానే ఉంటుండాలి.
0: The current of ఆత్మ is present in all of the beings as one principle.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి, అందరి ఎందుకు ఏకంగానే ఉంటుంది.
0: సో ట్రూత్ ఈజ్ వన్, దట్ వన్ ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: ఇలాంటి ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకుని,
0: we have to develop the spirit of oneness,
1: ప్రేమతత్వాన్ని మనం చక్కగా పోషించుకుని,
0: and we have to develop the spirit of love,
1: దివ్యత్వ స్వరూపులుగా రూపొందాలి,
0: and we have to transform ourselves as divine.
1: నిజమైన సాధన.
0: This is the true spiritual practice.
1: చిన్న చిన్న రూపాలను మాత్రం ఆరాధిస్తూ,
0: we should not worship small minor
1: forms. పెట్టుకొని,
0: we should not confine to names.
1: ఈ పేరుకు ఈ రూపము, ఈ పేరుకు ఈ రూపము అని నిర్ణయించుకుని,
0: we should not limit the form and the name.
1: దైవ స్వరూపాన్ని కూడా మనము చాలా సంకుచితపరుస్తున్నాము.
0: We are just narrowing down the really effulgent brilliant form. All forms are gods.
1: ఇలాంటి భావాన్ని మనం పెట్టుకున్నప్పుడు క్రమక్రమేణ కొంతకాలమునకు మనకు అట్టి భావం ఏర్పడుతుంది.
0: విత్ దాట్ ఫీలింగ్ బిహైండ్ వన్ డే ఆర్ అదర్ విల్ హ్యావ్ దాట్ ఐడియా రియలైజ్డ్.
1: తుమ్మెద ఒక చిన్న గూడు కట్టుకుంటుంది.
0: యు ఫైండ్ ద బటర్ఫ్లై మేకింగ్ ఎ నెస్ట్,
1: నాట్ బటర్ఫ్లై, అది చిన్న ఒక పురుగును తెచ్చి పెట్టుకుంటుంది ఆ లోపల.
0: ఇట్ బ్రింగ్స్ దేర్ ద క్యాటర్పిల్లర్ ఇన్సైడ్.
1: అన్ని ద్వారములు మూసివేస్తుంది.
0: ఇట్ క్లోజెస్ ఆల్ ద డోర్స్ అరౌండ్.
1: కానీ ఒక ద్వారం మాత్రం పెట్టుకుని అక్కడ ఘీమని తిరుగుతూ ఉంటారు.
0: హౌఎవర్ వన్ ఓపెనింగ్ ఇస్ లెఫ్ట్ ఎట్ వన్ పాయింట్ ఇట్ గోస్ ఆన్ మేకింగ్ హమ్మింగ్ సౌండ్ అరౌండ్.
1: కానీ లోపల పెట్టినటువంటి పురుగుకు ప్రపంచమంతా కూడా ఏమీ తెలియదు.
0: ద క్యాటర్పిల్లర్ ఇన్సైడ్ డస్ నాట్ నో ద అవుట్ సైడ్ వరల్డ్.
1: ఇది చేసేటువంటి ఒక శబ్దం మాత్రమే లక్ష్యం ఇస్తుంది.
0: ఇట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ద ఇన్సెక్ట్ ద హమ్మింగ్ సౌండ్.
1: విని విని విని విని కదపడికి ఏమవుతుంది, భ్రమరం కీటకం భ్రమరంగా మారిపోతుంది.
0: లిసనింగ్ టు దిస్ సౌండ్ ద క్యాటర్పిల్లర్ బికమ్స్ ద బటర్ఫ్లై.
1: అదే విధంగానే
0: likewise
1: మానవాకారంతో ఉన్నటువంటి మీరు,
0: we having taken the human form,
1: దైవభావమే మీ అందు అభివృద్ధి పరచుకున్న,
0: if we develop divine feeling day by day,
1: మీరు కూడాను దైవ స్వరూపంగా మారిపోతారు.
0: we also transform ourselves,
1: బ్రహ్మైవ భవతి,
0: into the divine forms. The knower of Brahman becomes Brahman.
1: Becomes Brahma.
0: Becomes
1: Brahma స్వరూపాన్ని పొందుతారు.
0: And you assume
1: Brahma తత్వాన్ని పొందాలనుకున్నప్పుడు,
0: in order to
1: become భావాన్ని చింతిస్తుండాల.
0: And think, entertain Brahmic feelings.
1: Sarvada, sarvakaleshu, sarvatra Brahma chintanam.
0: Where? Everywhere, at every point of time, we should think of Brahman.
1: Anni samayamulandu kudanu.
0: Everywhere, at
1: anni sthanamulandu kudanu.
0: Everywhere.
1: Anni paristhithulandu kudanu.
0: Under all circumstances.
1: ఈ విధమైనటువంటి దైవత్వాన్ని మనం పొందడానికి ఇది సరైన మార్గం.
0: వీ షుడ్ ట్రై టు వర్క్ అవుట్ స్ట్రగుల్ ఫార్ టు అటైన్ ద డివినిటీ.
1: మనం ప్రపంచాన్ని తిరగనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు గో అరౌండ్ ద వరల్డ్.
1: డబ్బును ఖర్చు పెట్టనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు స్పెండ్ మనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క శ్రమపడి అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయిపోయి ధనమును వ్యర్థం చేసి మనము దైవత్వాన్ని చూడాలి అనే ఆశతో మనము ప్రయాణం చేయకూడదు.
0: వీ డోంట్ నీడ్ టు ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్పెక్టేషన్ టు విజువలైజ్ ది divinity. We don't need to spend money.
1: Deva swarupulu,
0: you are divine.
1: Aa vidhanga bhavinchukondi.
0: Consider yourself
1: kramakramena. Krishnudu evaru meere, Ramudu evaru meere, Ishwarudu evaru meere, Vishnu evaru meere, anta meere.
0: You are Krishna, you are Rama, you are Ishwara, you are divine.
1: కనుక ఇవి పెట్టిన పేర్లు కాని పుట్టిన పేర్లు కాదు.
0: దీస్ ఆర్ ది నేమ్స్ గివెన్, దీస్ ఆర్ నాట్
1: ఈ పేర్లు తల్లిదండ్రులు పెట్టినటువంటివి.
0: ద నేమ్స్ ఆర్ గివెన్ టు యూ బై పేరెంట్స్.
1: దేహము తల్లిదండ్రులు ఇచ్చినటువంటివి.
0: ద బాడీస్ పేరెంట్స్ గివెన్.
1: కానీ దేవుడిచ్చింది ఏది?
0: వాట్ ఇస్ దట్ గాడ్ హాస్ గివెన్?
1: ఏ హృదయము
0: గాడ్ హాస్ గివెన్?
1: హృదయం ఒకరికి ఇవ్వడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ పాస్ ఇట్ ఆన్ టు
1: ఎనీ. మరి ఒక స్వాధీనంలో లేదు.
0: ఇట్స్ నాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎనీ వన్.
1: కనుకనే మీ దేహానికి పెట్టిన పేర్లు, దేహ ఆకారంకు వచ్చినటువంటి రూపములు తల్లిదండ్రుల యొక్క ప్రసాదములు.
0: ద ఫార్మ్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ద నేమ్ గివెన్ టు ద బాడీ ఆర్ ది గిఫ్ట్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్.
1: కానీ హృదయం అనేటువంటిది ఎవరు ఇవ్వడానికి వీలు కాదు.
0: బట్ హృదయ
1: అది
0: నాట్ బి గివెన్ బై ఎనీబడీ.
1: ఆవిర్భవించినటువంటిది.
0: ఇట్ ఇస్ ఎ నేచురల్ వన్.
1: ఇది హృదయం అనేటువంటిది సరైనటువంటి ఒక తత్వము.
0: హృదయ ఇస్ అవర్ ఎసెన్షియల్ ట్రూ నేచర్.
1: ఒకరి దగ్గర నుంచి పుచ్చుకున్నది కానీ ఇంకొకరికి ఇచ్చేటువంటిది కానీ కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ టు బి రిసీవ్డ్ నాట్ టు బి గివెన్.
1: ఈ హృదయాన్ని ఇచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు గివ్.
1: కానీ ఈ హృదయాన్ని ఇచ్చుకోవటం లోపల వన్ వే ట్రాఫిక్. కనుకనే మీ దేహానికి పెట్టిన పేర్లు, దేహ ఆకారంకు వచ్చినటువంటి రూపములు తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే.
0: the form of this body and the name given to the body are the gifts of

0: ఎఫిక్గా ఉండాలి.
1: వైల్ గివింగ్ ఇట్ షుడ్ నాట్ బి ఓన్లీ వన్.
0: ఇచ్చుకో ఇచ్చుకో పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు.
1: యు ఆల్వేస్ గివ్ గివ్ నెవర్ రిసీవ్.
0: ఇచ్చుకోవటం పుచ్చుకోవటం అయిపోతే రెండు హృదయాలుగా మారిపోతాయి.
1: ఇఫ్ ఇట్ అమౌంట్స్ టు గివింగ్ అండ్ రిసీవింగ్ ఇట్ అమౌంట్స్ డ్యువలిజం.
0: ఒకే హృదయమే.
1: హార్ట్ ఈజ్ వన్.
0: ఏకాత్మ భావాన్ని పెట్టుకోండి.
1: వి షుడ్ డెవలప్ దిస్ వన్నెస్.
0: ఈ ఏకాత్మ స్థితి వచ్చేంత వరకు కొన్ని సాధనలు మాత్రం చేయండి.
1: Until we reach that state,
0: లక్ష్యం ఏకాత్మ భావం పెట్టుకోండి.
1: The aim is the spirit of one.
0: అనేకంగా సాధన చేయండి.
1: Yes, we can practice varied paths.
0: తప్పు లేదు.
1: No mistake.
0: కానీ ఈనాడు సాధన చేస్తున్నారు.
1: We do spiritual practices.
0: ఏం సాధన చేస్తున్నారు? ప్రాప్తమైన సాధన చేస్తున్నారు.
1: We follow worldly procedures.
0: జపమాల తిప్పుతుంటారు.
1: We just roll the talisman.
0: మాల తిరుగుతుండాలి కానీ మనసు కూడా తిరుగుతూ ఉండాలి.
1: Talisman moves on, the mind also goes on.
0: చెయ్యి మాల తిప్పుతుంటాది, మనసు మార్కెట్ కి పోతుండాలి.
1: It is the hand that rotates, revolves the talisman, while the mind goes to the market. Why this
0: ధ్యానంలో కూర్చుంటారు?
1: You sit in meditation.
0: కదలక మెదలక కూర్చుంటారు, ఇది ధ్యానం అని.
1: And you sit there in the name of meditation.
0: ఒక చిన్న అనుమాత్రమైనటువంటి ఒక ఈగి వాళ్ళకి టచ్ మీద దాన్ని కొట్టేసేస్తావు.
1: If a fly falls on your back, immediately you hit it.
0: ఇంత పెద్ద దేహం పైన ఇంత చిన్న దోము వాలటంలో ఏం నష్టమైంది?
1: After all, such a big body you have, what is that you lose when
0: fly falls on the body? ఆ చిన్న దోము దేహం పైన వాలి ఈ దేహ యొక్క అభిమానాన్ని పెంచుతూ ఉంటుండాలి.
1: And the little insect or mosquito that falls is the cause for your body attachment.
0: ఇంత చిన్న చీమ చిక్కినప్పటికీ నీ దేహం భరించుకోలేకుండా ఉంటుంది.
1: You are not able to bear the pain.
0: ఇంత అపరత్వంతో కూడినటువంటిది ఈ దేహము.
1: The body is so weak.
0: ఇంత సంకుచితమైన భావంతో కూడినటువంటిది ఈ దేహము.
1: The body is fully of narrow minded nature.
0: కనుకనే ఇలాంటి దేహం ఏమాత్రము మనం లక్ష్యం చేయకూడదు.
1: We should never follow this body.
0: ఏం జరిగినా జరగవచ్చు.
1: It may happen anything.
0: కానీ దేహమునికే గాని ఆత్మకు సంబంధం లేదు.
1: వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్ ఇట్ ఇస్ టు ద బాడీ బట్ నాట్ ఆత్మ.
0: ఆత్మయే నా యొక్క దైవము.
1: మై ఆత్మ ఇస్ గాడ్.
0: దానిని నివాసం చేసుకున్నటువంటిది ఈ దేహము.
1: అండ్ ఇట్ ఇస్ ద బాడీ దట్ హ్యాస్ గాట్ ద ఆత్మ.
0: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఆత్మ అండ్ డివైన్ ఆర్ ఎన్షియన్.
0: కాబట్టి ఈ దేహం అనేటువంటి యొక్క గుడి ఎందు ఒక్కొక్క గుడి ఎందుకు ఆత్మ అనేటువంటి ఒక దేవుడు ప్రతిష్ట అయి ఉన్నాడు.
1: ఇన్ దిస్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వి హావ్ గాట్ ద ఆత్మ ద డివైన్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక దేహాత్మలు రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ ఇన్ ద బాడీ అండ్ ఆత్మ.
0: ఈ దేహంలో అనేక అంగములు ఉంటున్నాయి.
1: దిస్ బాడీ హ్యాస్ సో మెనీ పార్ట్స్ ద లింబ్స్.
0: ఈ అంగములంతా ఏనికి? దేహానికి అంగములు.
1: దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ దిస్ బాడీ.
0: ఈ అంగములకు ఏది కారణము?
1: వాట్ ఇస్ ద కాజ్ బిహైండ్ దిస్?
0: సమాజమే కారణము.
1: ది సొసైటీ.
0: సమాజమునికి ఏది కారణము?
1: వాట్ ఇస్ ద లింబ్ ఆఫ్ ద సొసైటీ?
0: కారణము
1: ద నేచర్.
0: ప్రకృతికి ఏది కారణము?
1: వాట్ ఇస్ ద కాజ్ ఫర్ ద నేచర్? గాడ్.
0: కనుక ఈ ప్రకృతి అంతా పరమాత్మ నుంచి ఆవిర్భవించినటువంటి.
1: దేర్ఫోర్ ద నేచర్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ గాడ్స్ మేనిఫెస్టేషన్.
0: కాబట్టి ఒకదానికొకటి ప్రభువుగా ఏర్పడుతుండాలి.
1: సో వన్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది అదర్.
0: ఈ విధంగా మనం విచారణ చేసి అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: బై ఎంక్వైరింగ్ లైక్ దిస్ వీ షుడ్ అండర్స్టాండ్ వన్నెస్ ఆర్ యూనిటీ.
0: ప్రాచీన బ్రాహ్మణులంతా కూడాను అన్నం బ్రహ్మ అన్నారు.
1: సో ఏన్షియంట్ బ్రాహ్మిన్స్ ప్రీస్ట్లీ క్లాస్ సెడ్ ఫుడ్ ఇస్ గాడ్.
0: ఓ దైవమా,
1: ఓ గాడ్,
0: ఈ తిన్నటువంటి అన్నము
1: ద ఫుడ్ పార్ట్
0: దేహంలో సర్వత్రా ప్రసారించి
1: గోస్ సర్క్యులేట్
0: దేహానికి తగినటువంటి శక్తిని అందించు.
1: ఇట్ గివ్ అండ్ ఇట్ గివ్స్ ఎనర్జీ.
0: ఎందుకోసం ఈ శక్తి?
1: వై?
0: నీ యొక్క ధర్మాన్ని ఆచరించే కోసమని.
1: వెన్ వీ ఫాలో
0: యొక్క సేవను ఆచరించే కోసమని.
1: ఐ నీడ్ ఎనర్జీ టు సర్వ్ యూ ఓ లార్డ్.
0: దేహానికి శక్తినిచ్చి.
1: ఎస్, ది ఎనర్జీ ఇస్ గివెన్ ఫర్ ద
0: రీజన్. రసో విష్ణు.
1: వాటర్ ఇస్ విష్ణు.
0: ఈ రసస్వరూపమైనటువంటి యొక్క విష్ణు ఎవరు?
1: హూ ఇస్?
0: మనసే. అప్పుడు మనసు కూడా ప్రార్థిస్తుండాలి. దేహాన్ని నేను కాపాడుకుని
1: ఐ ప్రొటెక్ట్ దిస్
0: సరైనటువంటి మార్గంలో ప్రసరింపజేసి
1: ఐ అలవ్ ఇట్ టు గో ఇన్ ద రైట్
0: కర్మలో నేను ఉండేటట్టుగా నాకు సద్బుద్ధిని ఇమ్మని చెప్పింది.
1: గివ్ మీ ఎ గుడ్ మైండ్ సో హ్యాస్ టు డూ గుడ్ డీడ్స్.
0: ఇంకా తర్వాత వాక్.
1: దెన్ ది వర్డ్.
0: వాక్ ఏం చెప్తుండాలి?
1: టాక్ ఫ్యాకల్టీ, వాట్ డస్ ఇట్ సే?
0: అందమైన సేహాన్ని ఇచ్చావు.
1: యు హావ్ గివెన్ మీ గుడ్ బాడీ.
0: స్వచ్ఛమైన మనసునిచ్చావు.
1: గుడ్ ప్యూర్ మైండ్.
0: పవిత్రమైన వాక్ నాకు ప్రవేశపెట్టు.
1: ఓ గాడ్ గివ్ గ్రాంట్ మీ సో హెస్ టు స్పీక్ ఆల్ దట్ ఈస్.
0: కాబట్టి బ్రహ్మ నుండి విష్ణు, విష్ణు నుంచి ఈశ్వరత్వం.
1: దేర్ ఫోర్ బ్రహ్మ.
0: దేహమే బ్రహ్మ.
1: విష్ణు అండ్ ఈశ్వర. బాడీ ఇస్ బ్రహ్మ.
0: మైండ్ ఏ విష్ణు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్ ఏ ఈశ్వరుడు.
1: స్పీచ్ ఫ్యాకల్టీ ఈజ్ ఈశ్వర.
0: ముగ్గురి స్వరూపాన్ని మనం కాపాడుకోవటం అత్యవసరం.
1: ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ప్రొటెక్ట్ దిస్ ట్రినిటీ విత్ ఇన్ అవర్ బాడీ.
0: త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం. ఈ త్రిగుణంతో కూడినటువంటి ఈ దేహమే.
1: ద బాడీ విత్ ద త్రీ అట్రిబ్యూట్స్.
0: ఇందులో ఒక్కొక్క దాని మనసునందు ఉన్నది, వాక్కునందు ఉన్నది.

0: ఏకమనందున ది ఆత్మ
1: ఇన్ ద బాడీ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ది సేమ్ ఆత్మ ప్రెజెంట్
0: బిల్ల పత్రిక ఉంటుంది త్రిదిరాకారంగా
1: యు హాట్ ద బిల్వా లీఫ్ విత్ త్రీ లీఫ్లెట్స్
0: కాబట్టి దేహము మనసు వాక్కు ఈ మూడు కూడా త్రిదండంగా ఉంటుండాలి
1: ద త్రీ లీఫ్లెట్స్ రిప్రజెంట్ ద బాడీ మైండ్ అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ద ప్రైమోడియల్ ప్రిన్సిపల్ ఇస్ ఆత్మిక్
0: కనుక ఈ త్రిగుణంతో కూడినటువంటి యొక్క ఈ బిల్డర్ను నీకు అర్పితం చేస్తున్నాను
1: ఐ ఆఫర్ దిస్ బిల్వా లీఫ్ విత్ త్రీ లీఫ్లెట్స్
0: పురస్కరించుకునే సచ్చిదానందం శరణాగతి అన్నాడు
1: బేసింగ్ ఆన్ ది సచ్చిదానందం రిఫర్ టు శరణాగతి
0: శరణాగతి అనగా
1: సరెండర్ మెన్
0: అన్నింటి యొక్క ఏకత్వమే శరణాగతి
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇస్ ట్రూ సరెండర్
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: రాములు అరణ్యవాసం చేస్తున్న సమయంలో
1: వెన్ రామా వాజ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ది ఎగ్జైల్
0: రామ లక్ష్మణ సీత ముగ్గురు కూడా చిత్రకూట పర్వతం చేరారు
1: రామ లక్ష్మణ సీత రీచ్డ్ చిత్రకూట మౌంటైన్
0: కానీ రాములు అలసినట్టుగా నటన చేశాడు
1: రామ వాజ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ టైర్డ్
0: లక్ష్మణ మీ వదిలి గారు చాలా అలసిపోయినట్టుగా ఉంటుండాలి
1: యువర్ సిస్టర్ లా సీమ్స్ టు బి టైర్డ్
0: మనం ఇంకా ఈ 10 సంవత్సరం ఇక్కడే ఉండవలసి వస్తుంది
1: వి మే హావ్ టు స్టే హియర్ ఫర్ 10 ఇయర్స్
0: కాబట్టి ఒక పర్ణశాల నిర్మించు అన్నారు
1: బిల్డ్ ఎ స్మాల్ హట్ ఫర్ అవర్ స్టే
0: లక్ష్మణుడు ఎక్కడన్నా అన్నాడు
1: లక్ష్మణ సెడ్ వేర్
0: నీకు ఇష్టం వచ్చిన చోటు నిర్ణయించున్నాడు
1: రామ సెడ్ డిసైడ్ ఫర్ యువర్
0: రామా నేను ఏం పాపం చేశాను అని కూలబడ్డాడు లక్ష్మణుడు
1: లక్ష్మణ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ ఇమీడియట్లీ వాట్ సిన్ ఐ హావ్ కమిటెడ్ రామ
0: చాలా ఆశ్చర్యపడింది
1: అండ్ సీతా వాజ్ సర్ప్రైజ్డ్
0: ఏమన్నాడు మీ అన్నగారు
1: వాట్ ఈస్ దట్
0: నిన్ను తిట్టలేదు కొట్టలేదు కదా
1: వాట్ ఈస్ దట్ యువర్ బ్రదర్ సెడ్
0: ఎందుకు నీవింత బాధపడుతున్నావు
1: హి హస్ నాట్ అక్యూజ్డ్ హి హస్ నాట్ బీటెన్ యు వై ఆర్ యు సాడ్
0: అని అడిగింది సీత
1: అండ్ సో ఆ సీత
0: తల్లి ఇంతకంటే వేరొక దోషముందా
1: మదర్ దేర్ కెనాట్ బి హయ్యర్ అక్యూజేషన్
0: నేను సర్వము అతనికి అర్పితం చేశాను
1: ఐ ఆఫర్డ్ ఎవ్రీథింగ్
0: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతమి రక్షమాం శరణాగతి నాకు భార్య ఉంది పిల్లలున్నారు రాజ్యం ఉంది సర్వస్వాన్ని త్యాగం చేసి నేను ఎందుకు రామునితో వచ్చాను
1: లక్ష్మణ సేస్ ఐ సరెండర్డ్ మై సెల్ఫ్ మై వైఫ్ మై చిల్డ్రన్ మై ప్రాపర్టీ మై కింగ్డమ్ ఎవ్రీథింగ్ ఐ హావ్ సరెండర్డ్ మై సెల్ఫ్
0: అలాంటి సమయంలో నీకు ఇష్టం వచ్చిన చోటు కట్టమంటే నాకు ఒక ఇష్టం ఉందా
1: అండ్ వెన్ బ్రదర్ రామా సేస్ యూ చూస్ ద ప్లేస్ అండ్ కన్స్ట్రక్ట్ ద హార్ట్
0: అంటే మరొక దూషణం ఉంటుందా
1: కెన్ దేర్ బి హయ్యర్ అక్యూజేషన్ డీపర్ అక్యూజేషన్ దాన్ యూజింగ్ హార్ష్ వర్డ్స్ లైక్ దిస్
0: పాపం చేశారు
1: ఐ కమిటెడ్ సమ్ సిన్
0: ఈ విధంగా చేసేటప్పటికి రాములు వెళ్లి దయామయుడైనటువంటి రాములు లక్ష్మణ పొరపాటు
1: దెన్
0: అంగీకరించాడు
1: కంపాషనేట్ రామా
0: ఇగో పలాన్ చోటు నువ్వు ఆశ్రమం కట్టు అన్నాడు
1: డోంట్ ఫీల్ లైక్ దట్ డోంట్ ఫీల్ సాడ్ హియర్ ఈస్ ద ప్లేస్ యూ కెన్ బిల్డ్ ఎ హట్
0: తర్వాత
1: లేట్
0: సీతను పర్ణశాలలో పెట్టి రాములు లక్ష్మణులు చుట్టూ ప్రాంతాన్ని సంచారం చేస్తూ వచ్చారు
1: వైల్ సీతా వాజ్ సిట్టింగ్ ఇన్ ద హట్ రామా అండ్ లక్ష్మణ వాజ్ గోయింగ్ రౌండ్ ప్రొటెక్టింగ్ ది హోల్ థింగ్
0: రామ యొక్క చరణమే నా యొక్క శరణమని శరణమే చరణమని భావించుకున్నటువంటి యొక్క లక్ష్మణుడు
1: Lakshmana considered the feet of Rama to whom he surrendered.
0: ఒక ప్రదేశమునకు పోయేటప్పటికి
1: when he went to a place
0: లక్ష్మణ మనసు మారిపోయింది
1: the mind of Lakshmana changed.
0: అన్న నేను ఈ అడవిలో ఉండలేను
1: brother I can't be here any longer in
0: this ఈ బాధను నేను సహించలేను
1: I can't bear your harsh words.
0: అయోధ్యకు వెళ్తాను అన్నాడు
1: I am going leaving you.
0: రాములు నవ్వుతూ
1: Rama
0: తొందరపడకు అని చేయి పట్టుకుని కొంత దూరం పరుస్తాం రామన్నాడు
1: రామశాలకు
0: పోయి దీన్ని విచారిస్తామన్నాడు
1: రామా సెట్ స్మైలింగ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్ హీ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్ అండ్ బోత్ వెంట్ క్లోజ్ టు ద హట్
0: ఒక చల్లని ఛాయతో ఉన్నటువంటి ఒక చెట్టు క్రింద కూర్చున్నారు
1: దే సాట్ అండర్ ఏ హ్యూజ్ ట్రీ ఎంజాయింగ్ దిస్ షేడ్
0: అప్పటికి లక్ష్మణ మనసు మారిపోయింది
1: దెన్ దేర్ ద మైండ్ ఆఫ్ లక్ష్మణ చేంజ్డ్
0: ఏమి లక్ష్మణ ఎప్పుడు వెళుతావు అయోధ్య అని ప్రశ్నించాడు రాములు
1: రామ లక్ష్మణ వెన్ ఆర్ యూ లీవింగ్ అయోధ్య
0: అయోధ్యతో నాకేం పని ఉంది
1: లక్ష్మణ సేస్ వాట్ బిజినెస్ ఐ హావ్ దేర్ ఇన్ లక్ష్మణ
0: సర్వము
1: అయోధ్య యు ఆర్ ఎవ్రీథింగ్
0: అలాంటి రాములు వదిలి నేను అయోధ్యకు వెళ్ళడము నా కళ్ళలో కూడా భావం లేదు అన్నారు
1: ఐ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ ఐడియా ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్ లీవింగ్ యువర్ కంపెనీ అండ్ స్టెప్పింగ్ ఇన్ టు అయోధ్య
0: కొంత దూరం లోపల నేను అయోధ్య వెళుతానని చెప్పావు కదా అన్న
1: ఎ మూమెంట్ బ్యాక్ యూ సెడ్ దట్ యుల్ గో టు అయోధ్య
0: దానికి కారణం ఏమిటో నాకు తెలియదు
1: ఐ డోంట్ నో ద రీజన్
0: అప్పుడు రాముడు చెప్తున్నాడు
1: దెన్ రామా సేస్
0: లక్ష్మణ స్థానబలం కూడా ఉంటుండాలి
1: దేర్ ఇస్ సమ్
0: తన బలంతో పాటు స్థానబలం కూడా కొంచెం చూసుకోవాలి
1: అలాంగ్ విత్ యువర్ స్ట్రెంగ్త్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్
0: భగవంతుడి నుంచి దూరం పోవడానికి ఆ స్థల మహత్యమే
1: ఇట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్
0: ఎందుకంటే ఆ స్థలం లోపల సూర్ప్రక సంచరించినటువంటి స్థలము
1: విత్ దట్ ప్లేస్ వేర్ యూ డిసోబేడ్ మీ ఈస్ ద వన్ దట్ ఈస్ ట్రావెల్ వేర్ సూర్ప్రక
0: స్థలంలో మనం సంచరించాము
1: సో వీ మూవ్ అబౌట్ ఇన్ దట్ ఏరియా
0: సూర్ప్రక భావాలే భేదములే మనలో ఆవిర్భవిస్తాయి
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ ది సూర్ప్రక ఐడియాస్ ఆఫ్ డిఫరెన్సెస్
0: మరొక స్థానంలోకి వచ్చాం
1: అండ్ నౌ వీ మూవ్ అవే ఫ్రమ్ దట్ సూర్పణక ల్యాండ్
0: చిత్రకూట పర్వతం పైన మహర్షులంతా నివసించేటువంటి
1: సో త్రికూట మౌంటైన్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ సెయింట్స్.
0: ఇక్కడికి వచ్చేసరికి మహర్షుల యొక్క భావం వచ్చేసి
1: నౌ హ్యావ్ సెయింట్లీ ఫీలింగ్
0: కనుకనే మన స్థానంలో కూడా నువ్వు పవిత్రమైన స్థానంలో ఉంటుండాలి.
1: సో అవర్ ప్లేసెస్ ఆల్సో షుడ్ బి సేఫ్.
0: దుర్మార్గులు దుష్టులు సంచరించేటువంటి ప్రదేశంగా ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి ది డ్వెల్లింగ్ ప్లేసెస్ ఫర్ ద వీకెండ్ అండ్ ద క్రూయల్ పీపుల్. Run away from the bad company.
0: ఈ చెడ్డ నిన్న మనకు వచ్చిందంటే దాని నుంచి బయట పోవాలి.
1: When once bad comes to you, it will never leave you anytime.
0: స్మరించు.
1: Think of good.
0: స్వర సాధు సమాగమం.
1: Join the good and noble.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: Do good deeds day and night.
0: మనం చేయవలసినటువంటి సాధనలు.
1: These are the spiritual practices. చెడ్డదాన్ని
0: వదలాలి, మంచిదాన్ని సంబంధం చేసుకోవాలి.
1: We should give up the bad and join the good.
0: నిరంతరము మంచినే చేస్తూ జీవించాలి.
1: We should do good deeds continuously.
0: స్మర నిత్యం అనిత్యతాం. ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి విచారణ చేయాలి.
1: వీ షుడ్ ఆల్సో మేక్ ఎ కాన్స్టెంట్ ఎంక్వైరీ వాట్ ఈస్ ఎఫీమరల్ వాట్ ఇస్ పర్మనెంట్.
0: ఈ ప్రకృతి అనిత్యమే.
1: దిస్ నేచర్ ఈస్ టెంపరీ.
0: భవనములు అనిత్యమే.
1: బిల్డింగ్స్ ఆర్ టెంపరీ.
0: కంటికి కనిపించేటువంటి దృశ్యములు అన్ని కూడా అనిత్యములే.
1: ఆల్ ద సినారియో దట్ యు సీ విత్ ది ఐ ఆర్ టెంపరీ.
0: నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ఈస్ దిస్.
0: దానిని ఆశ్రయించటమే శరణాగతి అన్నారు.
1: Surrendering to Atma is important.
0: ఆత్మభావాన్ని మనం పెంచుకుని
1: డెవలప్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: నిరంతరము ఆత్మ చింతనతోనే మన జీవితంను సార్థకం గావించుకోవాలి.
1: వీ కెన్ వర్క్ ఫర్ అవర్ లిబరేషన్ థింకింగ్ ఆఫ్ దిస్ ప్రైమార్డియల్ ఆత్మిక్ ప్రిన్సిపల్ కాన్స్టెంట్లీ.
0: ఈ విధమైనటువంటి సాధనలు చేసినప్పుడు దైవత్వం మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి అన్ని విధాలు కూడా కాపాడుతాడు.
1: వెన్ వన్స్ వీ అండర్టేక్ దీస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్ స్టాండింగ్ బిహైండ్ అస్ అబవ్ అస్ బిలో అస్ వితిన్ అస్.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల.

0: smaller than the smallest, bigger than the biggest, stands as an eternal witness in everything. The Brahman becomes the nature, and the nature is Brahman. That is the eternal witness.
1: చరిత్రకు పూర్వం దివ్య జ్ఞాన సంపన్నులైన మహర్షులు దైవం నుండి ఆవిర్భవించినటువంటి వేదవాణిని శ్రద్ధగా పరిశీలించి పరిశోధన చేసి అందరి సత్యసూక్తములను ఈ జగత్తుకు ప్రచార ప్రబోధములు కల్పిస్తూ వచ్చారు.
0: In earlier period of human history, saints and sages have gone through the Vedas with all sincerity and investigated and taught to the entire world the principles of truth.
1: Prapanchamulo unnadi rende vastu.
0: In the world, there are only two objects.
1: Okati padarthamu, rendavadi padarthamu.
0: One is the matter. The other one is spiritual.
1: Kani padamulaku arthamulanu prabodhinchi jagattulo vyapti gavinchi ekatvamloni anekatvalu nirupanagunchi saadhinatundi paadini gana sambandham.
0: All that relating to the matter, the meaning of all the words and unity in diversity are all contained in the grammar written by the saint Pani.
1: Padarthamu yokka swaroopamuni antarathamuga visheshinchi aa padartha swaroopa gnanamunu lokamulaku prapocham prabhajanam chesinatundi mahaniyulu padarthamu.
0: The form of the matter and the significance of this material is taught to the world by the saint Kanadi.
1: ఈ కాణాది యొక్క దర్శనమే వైశిష్టిక.
0: The darshana propounded by the saint Kanada is vaisheshika.
1: ఈ వైశిష్టిక దర్శనములకు కాణాదుడే మూలకారణం.
0: It is the saint Kanada who propounded this darshana by name vaisheshika.

0: అనగా పదార్థ విజ్ఞానములు ప్రపంచమునకు చాటి పదార్థము అశాశ్వతమనియు పరార్థము శాశ్వతమనియు జగత్తునకు నిరూపించడానికి ఈ వైశేషిక దర్శనములు అనుభవిస్తూ
1: దర్శన వైశేషిక and the nature of the permanence of the spiritual is taught by this
0: ee prapanchamulandagala samasta vidyalu kudanu vedamulundi aavirbhavinchadu
1: all forms of education in the world came out of veda
0: ee sarva vidyalu kudanu bhautikamaina jagattunu anubhavimpajese pirtivi
1: all this worldly knowledge will help you to experience the world
0: kani anati maharshulu ఈ భౌతికమైన లౌకికమైన క్షణికమైన విద్యను త్యజించి అలౌకికమైన అభౌతికమైన యొక్క దివ్యతత్వం నిమిత్తమై తమ జీవితాన్ని అంకితం చేస్తూ
1: వచ్చారు. తపశ్శక్తి
0: అభౌతికమైన సత్యములను అస్తగతము భావించుకున్నటువంటి వారు
1: great people in those times through deep penance could understand the spiritual content.
0: పదార్థ జ్ఞానములో పరిశీలన కలిపినప్పుడు ఈ భిన్న రూపాన్ని మాత్రమే మనకు గోచరింపు చేస్తారు.
1: When we investigate the matter, we find different forms.
0: అంతరాత్మ భావములందు దీని ఆచరణ కలిపినప్పుడు ఆలోచన కలిపినప్పుడు పరిశీలన కలిపినప్పుడు అన్నింటి ఎందు ఉండినటువంటి దివ్యత్వము ఒక్కటే అని
1: స్పష్టమవుతుంది. కొండలన్నీ
0: బండలు
1: భూమి
0: అంతయును
1: వృక్షములన్నీను
0: కాష్టమయమే
1: ది ఎంటైర్ ట్రీ ఇస్ ఫుల్ ఆఫ్
0: మానవులందరూ మాంసమే
1: the entire human body is of flesh
0: ఆకారములు రూపనామములు వస్తువు యొక్క విశిష్టతలో వివిధమైన యొక్క స్వరూప స్వభావాన్ని నిరూపించవచ్చు.
1: we can certainly prove based on the name and the form the significance of the various parts
0: అంతరాత్మను పరిశీలన చేసినప్పుడు అన్నింటియందు ఉండినటువంటి అంశకృతముని
1: when we inquire deeply we'll find the five elements
0: ఈ పంచభూతముల యొక్క వికార స్వరూపములే ఈ వృక్షములు ఈ కొండలు ఈ భూమి ఈ మనుష్య స్వరూపములు సమస్త ప్రాణికోటులు కూడా పంచభూతముల యొక్క అంతరాత్మములే.
1: The five elements expressed externally by way of trees, the mountains, the earth and the mind.
0: ఈ భేదములు భౌతికమైన యొక్క దృష్టి భేదములే కాని అలౌకికమైనటువంటి యొక్క ఆత్మభేదములు కావని ఈ వైశేషిక పీఠము ప్రబోధిస్తుంది.
1: ది టీచింగ్ ఆఫ్ దిస్ వైశేషిక దర్శన ఇస్ ది ఫిజికల్ ఆబ్జెక్ట్స్ డిఫర్ ఎక్స్టర్నలీ బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ట్రూలీ
0: ఒక అణువులకు మరొక అణువులకు భేదము నిరూపింప చేసినటువంటి దానికే ఒక విధమైనటువంటి విశేషము.
1: ది డిఫరెన్స్ బిట్వీన్ వన్ ఆటమ్ అండ్ అనదర్ ఆటమ్ ఇస్ స్పెషల్ విశేషం.
0: విశేషమును నిరూపింపు చేసినటువంటిదే వైశేషికము అని పేరు.
1: దట్ స్పెషాలిటీ ఇస్ క్రూడ్ ఎక్స్ప్లెయిన్ బై దిస్ వైశేషిక.
0: విశేషము విశేషములుగా ఒక విధమైన కృతి యొక్క అంతర్భావం.
1: వాట్ ఇస్ స్పెషల్ హియర్ ఎ సార్ట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్
0: సమస్త పదార్థముల యందు విశిష్టత అయినటువంటి యొక్క ఆధారభూతమును ఆధారము చేసుకుని
1: ది స్పెషల్ సిగ్నిఫికెన్స్ లైఫ్ Basing on the basis
0: విశేషమును నిరూపింప చేసినటువంటిదే వైశేషిక.
1: The vaisheshika proves the speciality here.
0: ప్రపంచమంతయుడును అణుమయమే.
1: The entire the world is made up of atoms.
0: ఒక అణువునకు మరొక అణువునకు ఎంతలో భేదం కనిపిస్తుంది.
1: Between one atom and another atom there's lot of difference.
0: ఈ ప్రపంచము సత్య స్వరూపమని కూడాను నిరూపించుతూ వచ్చింది వైశేషిక దర్శనం.
1: Vaisheshika darshana also proves the fact, the reality, the
0: ప్రకృతి పదార్థము కూడాను సత్యమేని నిరూపించింది.
1: ఇట్ ఆల్సో ప్రూవ్ దట్ ద మ్యాటర్ అండ్ ద నేచర్ ఆర్
0: స్వరూపములు మారినప్పటికీ
1: ఫార్మ్స్ మే చేంజ్
0: పదార్థము మారినది కాదు అని కూడా నిరూపించింది.
1: ఇట్ ఆల్సో ప్రూవ్ దట్ ద మ్యాటర్ డజంట్ చేంజ్
0: మట్టితో కుమ్మరి కుండను చేశాడు.
1: అవుట్ ఆఫ్ మడ్ విత్ పాట్స్ ఆర్ మేడ్
0: కుండలు పగిలిపోయినవి
1: పాట్స్ ఆర్ బ్రోకన్
0: ముక్కలైనవి
1: బ్రోకన్ పీస్
0: ఇంకా మట్టిగా మారినవి
1: ఇట్ హస్ బికమ్ మడ్
0: కుండలు మారినవే కాని ముక్కలు మారినవే కాని వస్తు మారని ఆ పదార్థం సత్యమే అని నిరూపించింది ఈ వైశేషిక.
1: దిస్ వైశేషిక హస్ ప్రూవ్డ్ ద ఫ్యాక్ట్ పాట్స్ హావ్ చేంజ్డ్ పీసెస్ హావ్ చేంజ్డ్ ద మ్యాటర్ హాస్ నాట్ చేంజ్డ్
0: ఇది వెండి టంబ్లర్
1: దిస్ ఇస్ సిల్వర్ టంబ్లర్
0: ఈ వెండి టంబ్లర్ను కరిగించి వెండి తట్టగా తీసుకోవచ్చు.
1: యూ కెన్ మెల్ట్ దిస్ టంబ్లర్ అండ్ మేక్ ఇట్ ఫిట్ ప్లేస్
0: వెండి తట్టను కరిగించి వెండి గిన్నెగా మార్చుకోవచ్చు.
1: యూ కెన్ మేక్ యూ కెన్ మెల్ట్ దిస్ టంబ్లర్ అండ్ మేక్ ఇట్ ఇంటు
0: ఈ విధంగా ఆకారం ఎన్ని మారినప్పటికీ వెండి మారలేదు.
1: టూ ఫార్మ్స్ చేంజ్ సిల్వర్ డస్ నాట్
0: కనుకనే పదార్థం కూడాను ఈ జగత్తు ముందు సత్యమే అని ప్రబోధించి ప్రచారం సలిపినటువంటి
1: ఇది వైశేషిక దర్శన దట్ మ్యాటర్ డజంట్ చేంజ్ నో ఫార్మ్ చేంజ్
0: ఇంకా పంచభూతముల యొక్క తత్వం కూడాను
1: ద నేచర్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్
0: ఏనాడు కూడాను మారునది కాదు
1: విల్ నెవర్ చేంజ్ ఎనీ టైం
0: పంచభూతములు భగవత్ అంశము
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద డివైన్
0: కనుక శబ్దములు ఎందు వివిధమైనటువంటి శబ్దములు ఉండవచ్చు
1: దెన్ ది లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ సౌండ్
0: ఆధార శబ్దము మాత్రము ఏనాటికి నీవు మారుతూ ఉంటాయి
1: ద ప్రైమల్ సౌండ్ బేసిస్ డజంట్ చేంజ్
0: ఒక హార్మోనియం మనం వాయిస్తూ ఉండవచ్చు
1: యు మే ప్లే ఆన్ హార్మోనియం
0: ఈ హార్మోనియం కు దానికి గాలి వేస్తుంటారు
1: యు అప్లై ద ఎయిర్ యాజ్ యు ప్లే
0: గాలి ఒక్కటే
1: ద ఎయిర్ ఇస్ వన్
0: కానీ రీడ్స్ వచ్చినప్పుడు సారి గామ బాగా
1: When you press the reed, you get the sound
0: sa-ri-ga-ma-pa-da-ni.
1: You get these sounds, sa-ri-ga-ma-pa-da-ni. You get all seven. These seven sounds may change. The air does not. For all the seven sounds, air is the basic. Air is onkara.
0: These swaramale vikaramale.
1: And the other sounds are aberrated.
0: Inni vikaramulu kuda oka omkaram nundiye avirbhavinchinattu.
1: All these sounds came out of om.
0: Padarthamu marina padarthamu maradani.
1: The matter may change but not the being.
0: Ee jagattunandu padarthamu prakruti rendu kudunu shashvatamainadani.
1: And that in this world the matter and nature are permanent.
0: Nirupistu vachindi ee vaisheshika.
1: Vaisheshika darshana proved this basic fact.
0: Deeniki konni aadharamulu kuda teeskunnadi.
1: It has taken certain basis.
0: ఈ ఆధారములు కూడాను ప్రాకృతమైన ఆధారంగానే తీసుకుంది.
1: ఇట్ ఇస్ టేకెన్ ద సెక్యులర్ ఫిజికల్ బేసిస్
0: లోకములో స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు
1: ఇన్ ద వరల్డ్ వర్ మెన్ అండ్ విమెన్
0: ఈ ఇరువురు కూడాను లింగ భేదములు ఉండవచ్చును కానీ వీరిలో ఏమాత్రం కూడా హెచ్చు పల్లములు కానీ హెచ్చు తగ్గులు కానీ లేవని ఖండిస్తూ వచ్చింది.
1: వైశేషిక దర్శన హాస్ ప్రూవ్డ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ఆఫ్ వన్నెస్ Though men and women differ by sex.
0: పురుషులు అధికమని స్త్రీలు తక్కువని దీనిని ఈనాడు ప్రాకృతమైనటువంటి దృష్టిలో చూసుకుంటూ అనుభవిస్తూ ఉన్నారు.
1: And today in the world we consider men more than women.
0: కానీ వైశేషికులు ఇద్దరు ఇరువురు సమానమే అని
1: But వైశేషిక దర్శన established equality
0: among men. పురుష సహకారమే లేకుండా స్త్రీ ఎట్టి కార్యములు కూడా సాధించలేదని అదే విధంగానే స్త్రీ సహకారం లేకుండా పురుషుడు కూడాను ఎట్టి కార్యం నందు కూడా విజయం సాధించలేడని నిరూపిస్తూ వచ్చింది అనేక ప్రమాణములు
1: బేసింగ్ ఆన్ మెనీ ప్రూఫ్స్ వైశేషిక దర్శన ప్రూఫ్ దట్ మ్యాన్ కెనాట్ అచీవ్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఉమెన్ కెనాట్ అకంప్లిష్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ మ్యాన్
0: కనుకని ఈనాడు సమాజము ఈ విధమైన దురవస్థలకు గురి కావడానికి కారణమే
1: వాట్ ఈస్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రెసెంట్ పొజిషన్
0: ఈ అల్ప భేదములను పెంచుకొని
1: వి డెవలప్ మీన్ ఫీలింగ్
0: ఆత్మతత్వాన్ని విస్మరించి
1: వి ఫర్గెట్ ద ట్రూ సెల్ఫ్
0: ఏకత్వమును అనేకత్వంగా మార్చుకోవటం చేతనే సమాజము ఇంతటి దురవస్థలకు గురి అవుతుంది.
1: వి టర్న్ దిస్ యూనిటీ ఇంటు డైవర్సిటీ అండ్ దేర్ఫోర్ ది ప్రెజెంట్ పొజిషన్ సొసైటీ ఇస్ నాట్ ఈజీ.
0: మానవునికి శాంతి లేకపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అబ్సెన్స్ ఆఫ్ పీస్?
0: శాంతి కావాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఎస్పైర్స్ పీస్.
0: సమాజం నుండి ఒక సుఖం అందుకోవాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ వాంట్స్ టు డిరైవ్ హ్యాపీనెస్.
0: కానీ ప్రతి మానవుడు కూడా నేను ఈ సమాజంలో చేసినటువంటి ఒక ఉపకారం ఏమిటి అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే జవాబు చెప్తున్నాను.
1: If man has put to himself this question, what sort of help he rendered to society, the answer is
0: ee prapanchamuniki nenu chesinatundi upakaram emiti manchi emiti ani evaniki vaadu prashninchukunte ee jawabu raavatam ledu.
1: If everyone questions this way, what help I did to society and the world, no reply.
0: Prapanchaniki nee emaina manchi chesthe kada prapancham neeku manchi chesthe.
1: If you have done any good to the world, and the world will do good to you in turn.
0: ప్రపంచం యొక్క శాంతిని నీవు ఏమైనా ఆశించి ప్రపంచ శాంతికి తగినటువంటి పాటు పడినప్పుడే ప్రపంచం కూడా నీకు శాంతి
1: లభిస్తుంది.
0: ప్రపంచం నుండి నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములన్నీ కూడా నీ యొక్క భావముల యొక్క ప్రతిబింబములే అని ఈ వైశేషికలు చక్కగా వివరింప
1: చేస్తాయి. As explained clearly, the pain and pleasure that we experience from the world is out of you. These are inner things.
0: ఈ విశేషమును పురస్కరించుకుని దీనికి వైశేషికము అని కూడా పేరు వచ్చింది.
1: Basing on these specialities, it is called vaisheshika.
0: ప్రపంచము నాకు ఏ సుఖం అందిస్తున్నదని ప్రశ్నించుకుంటున్నామే కానీ ప్రపంచానికి నేను ఏ సుఖం అందించాను?
1: We question, what is the happiness that the world has given?
0: ప్రపంచము నాకు ఏం మేలు చేసిందని ఆశిస్తున్నామే కానీ ప్రపంచానికి మనం ఏం మేలు చేశాము అని ప్రశ్నించుకోవాలి.
1: What good that the world has done to me, but we don't question the good we have done to the world.
0: కనుక నీ వైశేషికు ఇలాంటి ప్రశ్నలంతప్పుడు వేసి జగత్తు నుండి కూడా అనేక సమాధానములు పొంది ఆ సమాధానములు ఈ ప్రపంచంలో తిరిగి ప్రచార ప్రబోధం చేస్తూ వచ్చి
1: వైశేషిక poses such questions to the world, derive answers and started teaching to the world.
0: కనుక మనము చేసేటువంటి యొక్క కర్మలు ఉత్తమమైనటువంటి గను మానవత్వానికి సంబంధించినటువంటి గను విచారించి మనము చెయ్యాలి.
1: Therefore, all our acts we should do with all discretion, that they should be noble and human.
0: Paramanuulu yendu maatramaitik shakti untundi.
1: In the microcosm, there is mighty power.
0: Ee vedamulanu manam puraskarinchukoni cheyachunnallo kada undinatundi antaratmanu gurtinchali.
1: We should also understand the inner significance that lies in difference.
0: Inte kaadu.
1: Not only this.
0: Ee vedamulu
1: the difference
0: bhoota bhavishyat vartamana kaalamulku satya swaroopani nirupinchetundi yokka దివ్య జ్యోతము కూడా ఈ యొక్క వైశేషికులు అందిస్తున్నారు.
1: ది డిఫరెన్సెస్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ ద ట్రూ ఫామ్ ఆర్ ఆల్ వెల్ ఎక్స్ప్లెయిన్ బై వైశేషిక.
0: ఇది అభాగ్యమైనదే సత్యమని కూడా నిరూపిస్తూ వచ్చి
1: ఇట్ ఆల్సో ప్రూవ్స్ ద ట్రూత్.
0: కనుక ఈ త్రికాల భాగ్యం నందు ఈ విధమైన భేదము లేదు.
1: ద చేంజ్లెస్ ట్రూత్ హౌ డు యూ గెట్ ద డిఫరెన్స్.
0: దీన్ని శుక్ల యజుర్వేదం లోపల కూడా చక్కని ఆదర్శం చేయటం యొక్క అనుభూతి అందిస్తూ వచ్చి
1: ద సేమ్ ఫ్యాక్ట్ also gives many experiences in that book Shukla Yajurveda.
0: ee vedamulu yokka sutramulanu ee yokka vaisheshikamu chakkaga parishilinchanki
1: the vedic principles are very well investigated.
0: O manavuda,
1: O man,
0: andaru okka kooti pullalame,
1: we all belong to the same.
0: Andaru okka maata pillalame,
1: we are all the children of the same father.
0: అందరూ ఒక తీపి పువ్వులమే.
1: We are all the flowers of the same tree.
0: అందరూ ఒక జాతి పౌరులమే.
1: We all belong to the same race.
0: అందరము మానవులమే.
1: We are all human beings.
0: ఎందుకు ఈ భేదములు?
1: What are these differences?
0: ఎందుకు ఈ ద్వేషములు?
1: Why should they be hatred?
0: నిన్ను నీవు ద్వేషించుకుంటున్నావే కానీ కరుణను కాదు నాయన అని ప్రబోధించాడు.
1: He taught you are hating yourself, not anyone.
0: ఒక్క భూతి పువ్వులమే.
1: We belong to the same.
0: ఏమిటి ఆ భూతి?
1: What is that?
0: దేహం అనేటువంటి గూడు అందరికీ ఉంటుంది.
1: దిస్ బాడీ ద హౌస్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
0: ఆ గూటిలో ఉండినటువంటి గువ్వలే ఈ జీవుడు.
1: వేర్ ది బర్డ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దట్ హౌస్ ది ఇండివిజువల్.
0: అందుకోసమనే పూర్వకాలం నుండి పాడేటుంటారు, పలుకవే బంగారు చిలుక అని. ఆ చిలుకను దేహం అనే పంజరంలో పెట్టి పంచుతున్నారని.
1: దోస్ దే సేడ్ ఇట్ ఇస్ స్ట్రాంగ్. దిస్ బర్డ్ ఇస్ ఎన్ ఇండివిజువల్ ప్రెసెంట్ ఇన్ ఎ గోల్డెన్ కేజ్.
0: కనుక ఈ దేహమే ఒక విధమైనటువంటి గూడు, పంజరం.
1: The body is a sort of a cage.
0: అనేక పర్యాలు చెప్పారని.
1: Swami said many times.
0: ఈ దేహం అనేటువంటిది పంచభౌతికం.
1: The body has got all the five elements.
0: ఇందులో క్షణ క్షణములకు కూడా నీటి నూరిని కాని పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
1: Moment to moment it emits foul smell, not a aroma or scent.
0: ఇలాంటి గూడునందు ఎంతవరకు ఉంటారు ఈ పిట్ట?
1: In this cage, how long the birds last?
0: కలు వచ్చేంత వరకు మాత్రమే కూడును కట్టి కూడును కూడును క్షేమంగా కాపాడుతుంది.
1: So long it acquires wings, it safeguards.
0: రెక్కలు రాగానే కూడును కూడును సిద్ధం చేసి వెళ్ళిపోతుంది.
1: The moment it acquires wings, it runs away.
0: కనుకనే మనకు ఆత్మజ్ఞానం వచ్చేంత వరకు మాత్రమే ఈ కూడును ఆధారం చేసుకుంటుంది.
1: Therefore, until we get the knowledge of the self, we should have this house of the body.
0: ఆత్మజ్ఞానం అనేటువంటి ఒక రెక్కలు రాగానే కూడును కూడును చిన్నా చిన్నం చేసి దీనిపైన వైరాగ్యం కొని మనము దీన్ని విసర్జించుకోకుండా.
1: The moment we develop the knowledge of the true self, we should get away from the body.
0: కనుకనే ఈ దేహమే ఒక గూడు.
1: Body is a cage.
0: ఈ దేహమనే గూడు అందరికీ ఉంటుంది.
1: This is present to everyone.
0: కనుకనే ఈ దేహమనేటువంటి గూడు వివిధ రూపంలో ఉండినప్పటి కానీ అన్ని గూడులు గూడే.
1: Body is a house. It may be different, but all are one and the same.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: You take into account unity and diversity.
0: గూడు యొక్క గువ్వలమే మనము.
1: We belong to the same house.
0: ఒక్క తల్లి పిల్లలమే.
1: We are the children of the same mother.
0: ఏమిటి ఆ తల్లి?
1: Who is that mother?
0: భూమాత.
1: The mother earth.
0: ప్రతి మానవుడు కూడాను భూమి నుండి ఆవిర్భవించిన ప్రతి వాడే.
1: Every man is born out of mother earth.
0: ప్రతి దేహం కూడాను మట్టిమయమే.
1: ఎవ్రీ బాడీ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ మట్.
0: పుట్టినటువంటి బిడ్డను కూడాను భూయంలో పెట్టి చక్కగా స్నానం చేసి ఎంతో శుభ్రపరిచి ఆ బిడ్డను భూయంలో పెట్టినప్పుడు కూడాను సాయంకాలం అయ్యేటప్పటికి ఆ చేతులు చూస్తే మట్టి ఉంటుంది. ఈ బిడ్డ ఎక్కడ పోయి ఆడుకుంటుంది? ఏ మట్టిని మనకి ముట్టింది కాదు, దేహమే మట్టిమయమే.
1: The newly born child, after given a good bath and made to sleep in the cradle and given a swing, you find the mud collected in the palm. Because body is composed of the mud.
0: మట్టి నుండి వచ్చినటువంటి ఈ దేహము మట్టి లీనమైపోతుంది.
1: The body came out of the mud and goes back into the mud.
0: కనుక ప్రతి మానవుడు కూడాను రాజు మొదలుకునేది వరకు కానీ లేక కూటి భేదం మొదలుకొని కోటీశ్వరుడు వరకు కానీ మట్టి నుండి వచ్చినటువంటి వాడు.
1: Therefore, maybe an emperor or a poor man, millionaire or a beggar, is born out of the mud.
0: లోహములు ఎన్నో ఉంటున్నవి.
1: There are many metals in the world.
0: అన్ని లోహములు మట్టి నుండి వచ్చినటువంటివి.
1: All metals came out of earth.
0: కానీ దీనికి విలువలు మాత్రం వివిధ రూపంలో మనం అందిస్తున్నాము.
1: Values differ.
0: మాణిక్యం కూడాను మట్టి నుండే పుట్టింది కానీ చెట్టు నుండి కాయలేదు.
1: Gem also came out of earth, not out of tree.
0: ఈ సత్యాన్ని చక్కగా గుర్తించుకుంటే అందరము ఒక్క తల్లి పిల్లలనే.
1: When we recognize this truth, we'll understand that we are the children of the same mother.
0: Manavuda okka teegi poolame.
1: Oh man,
0: okkate poolu veri veri.
1: Oh man, we are the flowers of the same creeper. Creeper is one and the same.
0: Aa teegi ne hrudayamu.
1: Creeper is the heart.
0: Ee hrudayam andari endu kudanu untundadi.
1: This heart is in everyone.
0: Okka hrudayam nundi maroku hrudayaniki sambandham untundadi.
1: A heart is related to another heart.
0: కనుక ఈ హృదయముకు హృదయముకు సంబంధం ఉన్నటువంటి మరో పుష్పమే ఈ పుష్పము.
1: ఇట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హార్ట్ టు హార్ట్.
0: ఒక్క తీగి నుండి పుట్టినటువంటి పువ్వులమే.
1: వి ఆర్ ద ఫ్లవర్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ది సేమ్ క్రీపర్.
0: ఒక్క జాతి నుండి పుట్టినటువంటి పౌరులమే.
1: వి ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ది సేమ్
0: నేషన్. ఒకే జాతి.
1: ది హ్యూమన్ సొసైటీ.
0: మానవ జాతి.
1: దట్ ఈస్ ది ట్రై రేస్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ.
0: వ్యక్తివాడైనా నేను పశు జాతిని అనుకుంటుంటాడా?
1: Will anyone take him that he belongs to?
0: రాక్షస జాతి అనుకుంటాడా?
1: Does he belong to animal race?
0: పక్షి జాతి అనుకుంటాడా?
1: Or bird?
0: నేను మానవ జాతి.
1: I belong to the race of human society.
0: కనుకనే ఈ మానవ జాతిలో పుట్టినటువంటి వివిధమైనటువంటి రూపములే.
1: We are born in this human society.
0: సముద్రంలో పుట్టినటువంటి వివిధమైన అలల వలె ఈ సచ్చిదానందం అనేటువంటి దివ్యత్వం నుండి వివిధ రూపములనేటువంటి అలలు వస్తున్నాయి.
1: Just as the waves emerge out of the ocean, the different forms, Sachidananda, come out of God.
0: కనుక మనకు ఎందుకు ఈ ద్వేషం?
1: Why should we have hatred?
0: Veshamu nirmoolam gaavichinatundi.
1: That which removes hatred.
0: Veshamu nirmoolam gaavichinatundi.
1: That which kills hatred.
0: Ekatvanni prakatinchi divyatvanni aanandamuga andinchinatundi.
1: Expressing the nature of the body and explaining
0: why it is veshikame.
1: Is the very same
0: ఇందులో ఉండేటువంటి పెద్ద విశేషం.
1: ఇది స్పెషాలిటీ ఇన్ వైశేషిక.
0: అనేక మంది వైశేషిక దర్శనాన్ని గురించి అనేక విధంగా ప్రబోధిస్తూ ఉంటారు.
1: Many people begin to teach about this వైశేషిక దర్శనం.
0: అంత పరిచయం తో నేర్చుకునేటువంటి విచారం చేసి అందిస్తున్నారే కానీ
1: that's all out of bookish knowledge.
0: నిత్య సత్యమైనటువంటి అనుభూతిలో ఉండేటువంటి విషయాలను అందించి ప్రజల యొక్క హృదయానికి అద్దుకునేటట్టుగా ఆనందపరిచేటట్టుగా ప్రబోధించినటువంటి వ్యక్తులు ఈనాడు కరువు అయిపోయారు.
1: టుడే వి డు నాట్ హ్యావ్ ఇండివిజువల్స్ హు విల్ ఎక్స్ప్లెయిన్ ద డైలీ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద డైలీ రొటీన్ ఆర్
0: ఇంప్రింటెడ్ ఇన్ అవర్ హార్ట్. మహర్షులందరికీ కూడాను ఈ భౌతిక నైపుణ్యములకు అతీతమైన శక్తిని పొందారు.
1: But the same sense ears have gone beyond the sense of the world.
0: వాళ్ళంతకు కేవలం సూపర్ మైండ్ లో ప్రవేశించారు.
1: They stepped into super mind.
0: ఆ సూపర్ మైండ్ లో నుంచి చూసినప్పుడు ఇవన్నీ అల్పశక్తులుగానే ఉంటుంటాయి.
1: From when we view from super mind, all of
0: it below. ఈ నేర్చిన సర్వ విద్యలు కూడాను అల్ప విద్యలే.
1: All forms of education
0: అనిత్య విద్యలే. అప్రమాణమైనటువంటి విద్యలే.
1: They do not have any standard.
0: ప్రమాణాలు లేవు ఇక్కడ.
1: They have no proofs here.
0: ఏమిటి దీనికి ప్రమాణము?
1: What is the standard?
0: ఇష్టం వచ్చినట్టు పలుకోవటమే దీనికి ప్రమాణం.
1: Say as you like is the standard.
0: కనుక ప్రమాణం అనేటువంటి దాన్ని నిరూపించినటువంటి యొక్క విశిష్టత లేనటువంటి కనుకనే ఈ ప్రకృతి అంతకుముందు అప్రమాణ స్వరూపములే అయిపోయింది.
1: As it has no measure, therefore the entire nature is beyond the
0: భాషలో చూచినప్పటికీ
1: viewing any language,
0: శబ్దము యొక్క అర్థములు అనేకంగా రూపొందుతూ వచ్చినాయి.
1: The meanings of the word satya, truth, or interpretation
0: పదముల యొక్క స్వరూపములు కూడా అనేకంగా ప్రకటిస్తూ వచ్చాయి.
1: The manifestation of the Lord expressed differently.
0: ఈనాటి విద్యార్థులకు చక్కగా అర్థమయ్యే రీతిగా విచారం చేయాలనుకున్నప్పుడు
1: ఎన్క్వైర్ క్లియర్లీ సో అస్ టు బి అండర్స్టుడ్.
0: టీయూటి పుట్ అంటారు ఈ పదము.
1: We say this word P-U-T, put.
0: కాని అదే రీతిగా P-U-T, but అంటారు.
1: But the same thing P-U-T, but.
0: దీని ఎందుకు put అనుకోదు?
1: Why don't we say put?
0: దీనికి ఏ ప్రమాణము?
1: What is the standard here? Nothing more say.
0: Walk.
1: Walk.
0: W-A-L-K.
1: W-A-L-K.
0: L ని మర్చిపోతారు. Walk అంటారు. Walk అని ఎందుకు?
1: L is silent. Why don't we say walk?
0: కనుకనే పదము యొక్క అర్థములను ప్రమాణము లేనటువంటి స్థితిలో ప్రబోధించే చేతనే మానవుని యొక్క పరితత్వమైనటువంటి కులను పరమాత్మ మార్గానికి పోలేకపోతున్నారు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ది వర్డ్ ది మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్స్ హావ్ నాట్ బీన్ కన్వేడ్ ప్రాపర్లీ, వి కుడ్ నాట్ గో ట్రాన్సెండ్ టు స్పిరిచువల్ లెవెల్.
0: పదార్థమును గురించినటువంటి ఈ పాణీ వ్యాకరణం,
1: ద గ్రామర్ ఆఫ్ ద పాణీ రిలేట్ టు మ్యాటర్.
0: శబ్దమును గురించి బోధించినటువంటిది ఈ విధమైన వైశేషిక గ్రంథం.
1: ద వైశేషిక స్పీక్స్ ఆఫ్ ది సౌండ్.
0: కనుక ఈ విధమైన యొక్క భేదములను మనం చక్కగా విచారం చేయాలి.
1: We have to understand clearly the sort of differences.
0: ప్రపంచమందు అనేక దృశ్యాలు మనం చూస్తున్నాం.
1: In this world we see so many things.
0: కొన్ని మంచిగలు కొన్ని చెడ్డలుగా మనం భావిస్తున్నాం.
1: We consider few good and others bad.
0: ఈ మంచి చెడ్డలు
1: good and bad
0: కాలమార్పు చేత సంభవించినటువంటివి.
1: They happen because of the change in time.
0: అంతే కాని ఏమి కూడా చెడ్డలు ఈ జగత్తులో ఏమీ లేదు.
1: Only that in this world nothing bad.
0: Aithe nenu manavudanu aneetunte oka dehabranti undinatta varaku kodanu ee manchi dannu manam paathinchu.
1: However, we have body identification, we have to observe good and bad.
0: Ee raati manavudu
1: man today
0: viveka heerudu kaavatam chetane
1: as he lost discrimination
0: vairagyamu paramaipothundadu.
1: The renunciation is lost.
0: Kevalamu aatmagnanam lekapovatam chetane
1: because of the absence of the knowledge శరీరము
0: భారమవుతుంది.
1: The body becomes a burden.
0: ప్రేమ తత్వము లేకపోవడం చేతనే
1: because of the absence of love
0: మనస్సు భారమవుతుంది.
1: The mind has become a burden.
0: మనోభారమునకు విశాలమైన ప్రేమ తత్వము లేకపోవటమే.
1: The mind has become a burden because of the absence of love.
0: శరీర భారమునకు ఆత్మ విచారము లేకపోవటమే.
1: The body has become a burden because of the absence of self-inquiry.
0: వివేక విజ్ఞానములు లేకపోవటము లేక వైరాగ్యం లేకపోవడానికి కారణము విచారణ లేకపోవటమే.
1: But the absence of wisdom and discrimination, the reason is absence of true inquiry.
0: ప్రతి మానవుడు కూడాను విచారణ.
1: So every person think of inquiry.
0: Discrimination. ఈ విచారణ ప్రతి మానవునికి అత్యవసరం.
1: This discrimination is needed for every human being.
0: ఏది సత్యం, ఏది ఆధారము, ఏది ఆధేయం?
1: What is the truth? What is the basis? What is the one support?
0: ఇక్కడ మనము కొన్ని విధమైనటువంటి ఆదర్శాలను తీసుకోవాలి.
1: Here we have to take certain idea.
0: నిమిత్త కారణము ఉపాధార కారణము అని రూపొందుతుంది.
1: One is nimitta, the other one is upadhara.
0: మట్టిని నీటిని భగవంతుడు సృష్టించాడు.
1: గాడ్ హెస్ క్రియేటెడ్ ద మడ్ అండ్ వాటర్.
0: ఇది మూలాధారం.
1: దిస్ ఈస్ ది చీఫ్ బేసిస్.
0: ఈ రెండింటినీ ఆధారం చేస్తున్నాడు కుమ్మరి.
1: ద పాటర్ విల్ టేక్ దిస్ ఎస్ బేసిక్ బౌట్.
0: కుండలు చెక్కలు మూకట్లు చేస్తున్నాడు.
1: అండ్ దెన్ హీ ప్రిపేర్ ద పాట్ అండ్ ద క్లే.
0: ఈ కుమ్మరి కేవలము ఒక నిమిత్త మాత్రుడే.
1: The potter is just an instrument.
0: మట్టి నీరే లేకపోతే కుండలు ఏ రీతిగా చేయగలరు?
1: Without mud and water, how do you expect the pot?
0: కనుక మానవుని యందు సర్వ సృష్టి కూడాను ఆధారమైనటువంటి మూలాధారమే.
1: ద Therefore, the entire creation.
0: మూలాధారమును ఆధారం చేసుకుని నిమిత్తమైనటువంటి కర్మలు మనం ఆచరిస్తున్నాం.
1: Basing on this primal basis,
0: ప్రకృతిని సృష్టించాడు.
1: God has given the thought.
0: ఈ ప్రకృతిని మానవుడు సృష్టించలేదు.
1: God has not given birth to cotton.
0: ఈ ప్రకృతి బీజమును మానవుడు సృష్టించలేదు.
1: He has not created cotton.
0: ఈ ప్రకృతి నుండి నూలు తీసి
1: taking yarn out of
0: నూలు నుండి ఒక వస్త్రం వేసి
1: out of the yarn
0: వస్త్రం నుంచి తాను వివిధమైనటువంటి యొక్క దుస్తులుగా ధరిస్తూ వచ్చినాడు.
1: Cloth is made into different forms of dress.
0: ఆధారం ఎవరు సృష్టించారు?
1: Who created the base?
0: అది ఏ భగవంతుడు?
1: That is God's creation.
0: ఈ నాటి సైంటిస్ట్ అంత కూడా
1: all scientists today
0: ఏ పెద్ద పెద్ద గ్రామాల్లో మెడ్రాస్ బొంబాయి ఇలాంటి త్రాగడానికి నీరు లేనటువంటి యొక్క దేశంలో
1: in this country where there is no water like Bombay and Madras
0: ఉప్పు నీరైన సముద్రాన్ని కూడా తియ్యం నీరుగా మార్చుకుంటామని సైంటిస్టు ప్రచారంలో బోధన చేస్తున్నారు.
1: Scientists spend crores and crores with the assumption that they can convert salty portion water because of their power.
0: విజ్ఞాన శక్తి వల్లను
1: scientific power
0: ఉప్పు నీరును మంచి నీరుగా మారుస్తున్నారు.
1: The saline water can be made into drinking water.
0: కానీ దీనికి అయ్యేటువంటి శ్రమ ఎంత వరకు?
1: How much should you exert?
0: నిజంగా ఉప్పు నీరే లేకపోతే తియ్యం నీరుగా ఏరికి మార్చగలరు?
1: Without saline water, how do you expect drinking water?
0: ఇది తియ్యం నీరుగా మార్చగలుగుతున్నారా?
1: Are you able to convert it into drinking water?
0: కొంత మార్పు జరుగుతుంది. ఉప్పు ఉప్పే.
1: Certainly not. There's little change. Salt is salt.
0: ఒక టంబ్లర్ మంచి నీరుగా ఉప్పు నీరు మార్చాలనుకుంటే
1: if you want to make a tumbler full of water,
0: ఒక టంబ్లర్ 40 నయా పైసాలు విలువ అవుతా ఉండాలి.
1: This tumbler has got the value of 40 naya paisa.
0: ఈ 40 naya paisalu ఇచ్చి ఒక టంబ్లర్ నీళ్లు తాగటమా? మనసునంతా ఉప్పు నీరుగా మార్చుకుని
1: మేకింగ్ యువర్ మైండ్ సెలైన్ సాల్టిష్.
0: కేవలం బయట ఉప్పు నీరును మంచి నీరుగా మార్చాలంటే సాధ్యమవుతుందా?
1: Merely to convert the salt water into drinking water is impossible.
0: మార్చుకోవాల్సినటువంటి వీటి ఇవి కాదు.
1: Not that we need to change.
0: బయట తెల్లని దుస్తులు,
1: white dress outside,
0: లోపల నల్లటి హృదయం,
1: inside a dark heart.
0: మనం మార్చుకోవాల్సింది తెల్లటి హృదయాన్ని మార్చుకోవాలి.
1: What we should do here is convert into white heart.
0: ఇంకా కొంతమంది సైంటిస్ట్ అంటే కూడా హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేస్తే వాటర్ అవుతుంది అంటున్నారు.
1: Some other scientists say hydrogen oxygen together make water.
0: హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కలిపితే వాటర్ అవుతుంది.
1: True, hydrogen oxygen together
0: make water. హైడ్రోజన్ ఆక్సిజన్ ఎక్కడి నుంచి సంపాదించారు మీరు?
1: Where did you get this hydrogen oxygen?
0: అది ఏ భగవత్ సృష్టి?
1: That is God's creation.
0: అది ఆధారమనే కూడదాన్ని తీసుకుని కొన్ని ఆధేయాన్ని మీరు మార్చుకుంటున్నారు.
1: Basing on the support you have
0: other support. ఈనాటి మానవుడు భగవంతుని యొక్క దివ్యతత్వము దివ్యశక్తులైన ఆధారాన్ని విస్మరిస్తున్నాడు కృతజ్ఞుడు.
1: Man has become ungrateful wretched because he has forgotten the basic.
0: ఇన్ని పరికరములను ప్రపంచానికి అందించాడే భగవంతుడిని ఏమైనా కించితేనా మనం కృతజ్ఞత చెప్పుకుంటున్నామా?
1: Are we showing least of gratitude for all the equipment given by God?
0: కేవలము కృతజ్ఞత బుద్ధితో
1: ఉండే all ungrateful.
0: ఒక కర్చీఫ్ కింద పడిపోతే
1: when kerchief is dropped,
0: ఎవరైనా ఎత్తిస్తే థ్యాంక్స్ సార్ అంట.
1: If anyone give you back, you say thanks sir.
0: నా కర్చీఫ్ నాకు అందించినందుకే నీవు థ్యాంక్స్ అంటే
1: when you return back my kerchief, if you say thanks,
0: భగవంతుడు తన శక్తినంతా కూడా నువ్వు జీవునికి అందిస్తున్నప్పుడు ఇది ఎంత కృతజ్ఞత చూపించాలి?
1: When God has given all His power, how much of gratitude should you show?
0: కనుక సమస్త సృష్టి ఎందుకున్నటువంటి సమస్త శక్తులు కూడాను
1: all the powers in the entire universe,
0: ఆధారమైన శక్తులు కనుకనే ఇది శాశ్వతము.
1: The main basis is permanent.
0: జీవుడు శాశ్వతము,
1: ఇండివిజువల్ ఇస్
0: పదార్థము శాశ్వతము,
1: God is permanent,
0: ప్రకృతి శాశ్వతము,
1: నేచర్ ఇస్ పర్మనెంట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: మూడింటి ఎందు ఉండేటువంటి మూమూర్తులైనటువంటి నిత్య స్వరూపుడే భగవంతుడు.
1: God is the very form of this trinity.
0: అంటే జీవ ఈశ్వర ప్రకృతి జీవేశ్వర ప్రకృతి.
1: Therefore the nature is the individual God and the nature జీవేశ్వర ప్రకృతి.
0: కనుక దివ్యమైన ఆధారాన్ని ప్రబోధిస్తూ
1: టీచింగ్ ద డివైన్ బేసిస్
0: ఆధేయాన్ని ఆధారంగా తీసుకుని
1: ఏకీంద్రమంతమని
0: ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వైశేషిక.
1: వైశేషిక థాట్ ద సపోర్ట్ అండ్ ద సపోర్టెడ్
0: ప్రతి పదార్థం కూడా అణు మాత్రమే, అణు స్వరూపమే అని.
1: ఎవ్రీ మ్యాటర్ హ్యాస్ గాట్ ఆటమ్.
0: అయితే ఒక అణువుకు మరొక అణువుకు ఏమాత్రం లేదు, ఒక చేరిక లేదు.
1: హౌఎవర్ ది ఆటమ్స్ ఆర్ ఫ్రీ
0: భిన్నంగానే ఉంటుంది.
1: దే ఆర్ డిఫరెంట్.
0: చాలా మంది సైంటిస్ట్,
1: many scientists know this.
0: Delhi lo radio waves anta vastunnayi.
1: You get radio waves from Delhi.
0: మెడ్రాస్ నుంచి రేడియో వేవ్స్ ఆకాశవాణి వారి శబ్దం వస్తున్నాయి.
1: యూ ఆల్సో లిసన్ టు ద రేడియో ఫ్రమ్ మెడ్రాస్.
0: అన్ని దేశముల నుండి కూడా ఈ యొక్క శబ్ద తరంగములంతా వస్తున్నాయి.
1: ఫ్రమ్ ఆల్ కంట్రీస్ యూ గెట్ సౌండ్ వేవ్.
0: కానీ ఈ తరంగముల యొక్క దివ్యమైన యొక్క హిమము ఏ రీతిలో
1: How do you find the sound waves in the world?
0: ఒక తరంగములో మరొక తరంగం చేరకండి.
1: One wave doesn't join another.
0: ఒక తరంగము ప్రత్యేకించినటువంటి తరంగములు కాలే వస్తున్నాయి.
1: All waves remain apart.
0: అయితే అన్ని తరంగములు కూడా మూట కట్టినట్టుగా ఉన్నాయి.
1: But it appears as though the waves are together. There's no difference.
0: కలియటము లేదు.
1: There's no
0: confusion కావటం లేదు.
1: They don't confuse.
0: ఈ శక్తి ఎవరికి?
1: Who gave that capacity?
0: ఎవరు చేయగలరు?
1: Who can do that?
0: ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: Not possible to
0: anyone. కేవలము దైవ చిత్రములు మహా విచిత్రమైనటువంటివి.
1: God's creation are mysterious.
0: పవళదాల తెగే కెంపీకరియారో పురందర్దాస్ చెప్పారు.
1: పురందర్దాస్ సెడ్,
0: ఓ మానవుడా,
1: ఓ మ్యాన్,
0: భగవంతుడు చిరుతను సృష్టించాడు.
1: God has created fair.
0: పచ్చని రంగు ఎర్రని ముక్కు ఇచ్చి ఎంత అందంగా సృష్టించాడు.
1: It is green body and red beak now.
0: ఇది ఎవరు సృష్టించారు?
1: Who created that?
0: కుంచె తీసుకొని పెయింట్ తీసుకొని వేసినా కానీ ఇంత అందంగా రాదే.
1: If you take a brush and paint it, it is not beautiful.
0: అది కేవలం ఆర్ట్ గానే కనిపిస్తుంది, కానీ ఆర్ట్ గా కనిపించదే.
1: It reflects art but not the heart.
0: దేవలిగే చిత్రబంగను వరిదవల్లారో ఈ పీకాక్ నెమలికి ఎంత సుందరమైన రంగులు వేశారు.
1: What kind of beautiful colors that he painted to peacock?
0: Yavaraina ee vidhanga paint veyagalra?
1: Can anyone paint so?
0: Paint vestare kaale adi paint gaane kanipistundi.
1: They paint but it appears as a paint.
0: Kaani inta sahajamaina swaroopanni bhagavantu yetchinchadu.
1: What natural form that God has given?
0: Idi ye yokka scientist yokka shakti samarthyam.
1: Whose capacity the scientist is this?
0: Idi kaadu kaadu.
1: Certainly na
0: aluvuto annishtistune unnaru.
1: We create everything.
0: Kaani aa aluvutone vaadu antamaipothunnaru.
1: He's only out of the atom, he can put to end himself.
0: ఈ సృష్టించినటువంటి దివ్య శక్తికి ఏ మాత్రం హానిదే.
1: This original natural power has no harm.
0: ఏ యొక్క యంత్రంలో సైంటిస్ట్ సృష్టించాడో
1: the machines created
0: by science. యొక్క దీనిని చూసి తానే భయపడిపోతున్నాడు.
1: He's very much afraid of the machinery.
0: అది కఠిన పాషాణ హృదయుడైనటువంటి చర్చిల్ కుడు ఒకనాడు చెప్పాడు.
1: Churchill, the stone-hearted one, also said at one time.
0: మానవుడు అన్నింటినీ తెలుసుకుంటున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నోయింగ్ ఎవ్రీథింగ్.
0: కానీ తనని తాను తెలుసుకోవటం
1: లేదు. నాట్ నోయింగ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
0: దీనిని ప్రహ్లాద్ గురించి చెప్పాడు.
1: ఆల్సో సెట్ బై ప్రహ్లాద్.
0: లోకములను

0: Father, you have conquered all the world in a moment of
1: time.
0: You could not conquer the world of senses in the heart. You could not conquer your own
1: senses.
0: You enjoy delight
1: with your senses.
0: You pride yourself with the feeling of ownership. But you have become a slave to the senses. You have become a slave to the senses. Then what authority you have? You are no authority.
1: భౌతికమైనా లౌకికమైన ఈ ఇంద్రియాలనే నీవు జయించలేనటువంటి వాడు.
0: The one who cannot conquer the physical world.
1: అంతరింద్రియములను నీవు ఏ రీతిగా సాధించావు?
0: How can you accomplish other
1: things? లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్టు పట్టగలవు.
0: The one who submits himself to the inner enemies, how do you expect him to catch
1: out?
0: He is caught by the inner enemies, how do you expect him to conquer outer enemies?
1: అసాధ్యము,
0: impossible.
1: కనుకనే నీవు ఈ భౌతికమైన లౌకికమైనటువంటి విషయాల్లో సాధ్యమైనంత వరకు అదుపులో నుంచుకొని సరైన మార్గంలో
0: ప్రవేశించి
1: అదుపులో పెట్టుకోలేకపోవటం చేతనే అనేక దుఃఖములకు, విచారములకు, కష్టములకు గురవుతున్నాడు.
0: Man suffers, grieves because he is not able to have a control.
1: ఈ కష్టములు దేని వల్ల వస్తున్నాయి?
0: How does he face all this?
1: దుఃఖములు దేని వల్ల లభిస్తున్నాయి?
0: How does he suffer? He doesn't inquire.
1: ఏదో నా కర్మ, నా ప్రాప్తి అని అంతతోనే వారు ముగించుకుంటున్నాడు.
0: He just thinks it is an act of destiny.
1: కానీ కాదు,
0: certainly not.
1: మానవ ప్రయత్నం చేత సాధించలేనటువంటి లేనే లేదు.
0: There's nothing that you cannot achieve with the human effort.
1: గాలినైనా కట్టగట్టి హస్తంలో పెట్టుకోవచ్చు.
0: You can bundle the air and catch hold and palm.
1: ఆకాశంనైనా ముక్కలు ముక్కలుగా చేసేసేసి పారవేయవచ్చు.
0: The entire sky can be broken into pieces and thrown out.
1: సముద్రాన్ని ఒక్క తూరి నీళ్లు వలె త్రాగవచ్చు.
0: The entire ocean can be drunk in a tumbler glass.
1: అగ్ని కూడాను అరచేతిలో పట్టవచ్చు.
0: The fire also can be caught on palm.
1: కానీ తన మనసును మాత్రం తాను సాధించుకోలేకపోతుంది.
0: But he is not able to win over the mind.
1: ఈ మనసును సాధించినటువంటి వాడే నిజమైన మనిషి.
0: The one who has got a control over the mind is manishi man.
1: మనసును సాధించక నేను మనిషి మనిషి అని చెప్పుకోవటం కేవలం ఆకార మనిషి కానీ అసలైన మనిషి కాదు.
0: Without having a control over the mind, he is just a man by form but not acting in reality.
1: కనుకనే చాలా మంది చెప్తుంటారు.
0: So many say,
1: manishi
0: manishi.
1: ఇది తిప్పితే సీని మా గ్లాసు నీళ్ళు వలె త్రాగవచ్చు.
0: The entire ocean can be drunk in a tumbler glass.
1: అగ్ని కూడాను అరచేతిలో పట్టవచ్చు.
0: The fire also can be caught on palm.
1: కానీ

0: మానీషి.
1: ఇది తిప్పిదంటే సినిమా.
0: If you read in the reverse order,
1: సినిమా మనిషిగా తయారైపోతున్నాడు.
0: He has become a మనిషి, human being. మనిషిగా
1: తయారు కావటం.
0: He is not a true man.
1: కనుకనే
0: సో
1: నిజమైన మనిషిగా మనం తయారు కావాలి.
0: We should be true human.
1: నిజమైన మనిషి మనస్సుతో కూడినటువంటి వాడు, ఆ మనసును అదుపులో ఉంచుకునే వాడు కావాలి.
0: True human being is the one with mind with a control.
1: కనుక వైశేషికమైనటువంటిది,
0: వైశేషిక
1: ప్రకృతి యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని అంతకును చక్కగా విపులంగా విప్పి చెప్తూ వచ్చింది.
0: The secret mysteries of nature are explained clearly in detail.
1: అణువు యొక్క మయమే ఈ ప్రపంచంలో.
0: The entire world is full of
1: atom. అఖండమంతా అణువులోనే ఉంటుంది.
0: The entire infinity is present in atom.
1: విత్తనంలోనే ఉంటుంది పెద్ద వృక్షం.
0: The big tree is in a small seed.
1: కానీ విత్తనంలో వృక్షం మనకు కనిపించదు.
0: But you don't see this tree.
1: వృక్షంలో ఏ ఏ భాగములంతా ఉన్నాయో,
0: as a part in a seed,
1: ఏ కొమ్మలు, ఏ రొమ్మలు, ఏ ఆకులు, ఏ పువ్వులు, ఏ కాయలు, ఏ ఫలములంతా ఉన్నాయి, అవన్నీ విత్తనంలోనే ఉంటాయి.
0: The branches, flowers and the fruits all come out of the seed.
1: ఈ విత్తనంలోనే లేకుండా వృక్షంలో ఎక్కడ వస్తాయి?
0: When they are not present in the seed, how do you get them in it?
1: కనుకని బీజం మాం సర్వభూతానాం.
0: So God said in the seed,
1: బీజం నుంచి ఈ విశ్వం అనే వృక్షం ఆవిర్భవించింది.
0: Out of the seed, the entire universe tree has come.
1: కనుకని అణువులందే ఉంటుందని ఘనమైన దివ్య శక్తి.
0: Therefore, the divine power is present in
1: that. ఈ ఘనమునంతే ఉంటుంది అది అణువైన శక్తి.
0: In this macrocosm is the present the power of the microcosm.
1: ఇంత పెద్ద చిన్న విత్తనం ఉంటుంది.
0: And in the entire tree is present small seed again.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సత్యమైన అనిత్యమైన శక్తులను ప్రబోధిస్తూ వచ్చాయి ఈ యొక్క షడ్దర్శన.
0: షడ్దర్శన taught this sacred eternal permanent truth.
1: న్యాయము మానవునికి ప్రాణం.
0: న్యాయ the main basis is life.
1: న్యాయము మానవుని యొక్క లైఫ్ గా ప్రాణంగా నిరూపిస్తూ వచ్చింది.
0: జస్టిస్ ఇస్ ప్రూవ్డ్ ఇన్ లైఫ్.
1: ప్రాణమున్నటువంటి మానవుడు,
0: హ్యూమన్ బీయింగ్ విత్ లైఫ్,
1: ప్రకృతిని గుర్తించమని చెప్తూ వచ్చింది వైశేషిక.
0: వైశేషిక టాట్ దట్ హి షుడ్ రికగ్నైజ్
1: ప్రాణాన్ని,
0: ద లైఫ్.
1: తరువాత ఈ ప్రపంచాన్ని బోధిస్తూ వచ్చింది.
0: లైఫ్ అండ్ ద వరల్డ్ ఆర్ టాట్.
2: You just enjoyed a feast of philosophy, Bhagwan Baba's profound discourse on the Vaisheshika philosophy of the ancient Indian sage Kanada. The profound summer course discourse was delivered by Bhagwan on 28th May 1990.

0: ప్రేమస్వరూపులారా. మానవత్వం అనగా కేవలము ప్రాకృతమైనటువంటి చర్యలతో కూడినటువంటి ప్రవృత్తులని భావిస్తుంటారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా. వి కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద వరల్డ్లీ యాక్టివిటీ అండ్ ద వరల్డ్లీ టెండెన్సీ.
0: కానీ ఇవి ప్రాకృతమైనటువంటివే కానీ పారమార్థికం కాదు.
1: దట్స్ ఆల్ వరల్డ్లీ అండ్ నాట్ స్పిరిచువల్.
0: సత్యమనగా చూచినది చూచినట్టు, విన్నది విన్నట్టు, చేసినది చేసినట్టు చెప్పటం, ఇది ప్రాకృతమైనటువంటి సత్యం.
1: దట్ వాట్ యు సీ, దట్స్ వాట్ యు హియర్, అండ్ దట్స్ వాట్ యు రిపోర్ట్ వాట్ ఈస్ డన్ ఈస్ ద వరల్డ్లీ ట్రూత్.
0: కానీ పారమార్థిక సత్యము మరొకటి ఉన్నది.
1: దేర్ ఇస్ నదర్ స్పిరిచువల్ ట్రూత్.
0: ఇది దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటిది.
1: ఇట్స్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక వ్యక్తిత్వానికి సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ కన్ఫైన్ టు ఎనీ రీజన్, ఎనీ కంట్రీ, ద టైమ్ ఆర్ ఎనీ ఇండివిజువల్.
0: ఇది త్రిగుణాతీతమైనటువంటి యొక్క సత్యం.
1: ఇట్స్ ద ట్రూత్ బియాండ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్.
0: ఈ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: Sarvamu ee satyam nundiye aavirbhavichunnavi.
1: Everything emanates out of this truth.

0: The truth is God. And everything, the whole creation came out of that God who is the truth himself. And the whole creation ultimately merges in the truth. There's no place in this universe that does not speak out of this truth.
1: పంచభూతములు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించినవి.
0: All the five elements came out of this truth.
1: ఇట్టి సత్యాన్ని మనం గుర్తించుకొనలేక కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క నిజమును మాత్రమే సత్యముగా భావిస్తున్నాం.
0: We do not recognize such a spiritual truth, but we go by this worldly transient facts.
1: భౌతికమైనటువంటి నిజము కంటికి కనిపించున్నది.
0: The worldly facts
1: are చెవులకు వినిపించున్నది.
0: You can hear.
1: మనసుకు అనిపించునవి.
0: You can think.
1: హృదయాన్ని మురిపించునవి.
0: It will make your heart delight. It will make you forget.
1: ప్రాకృతమైనటువంటి నిజము.
0: This is worldly fact.
1: నిజమనగా మనము చూచుచున్న సమయంలో మాత్రమే ఇది స్వరూపం ఉంటుంది. తదుపరి దీని స్వరూపం మార్పు చెందుతుంది.
0: In this factual world, you see an object, but later it changes its
1: form. కానీ పారమార్థిక సత్యము త్రికాలములు యందు కూడాను మార్పు చెందక ఉంటుంది.
0: But the spiritual truth is changeless in
1: all the త్రికాల భాగ్యం సత్యం అన్నారు.
0: So truth is indivisible in all the three periods of time.
1: అనగా ఇది ఒక విధమైనటువంటి సృష్టికే మూలాధారమైనటువంటిది.
0: It is the primal basis for the entire creation.
1: Satyam anaga yatti.
0: What is satyam?
1: Sa plus e plus yam. Satyam.
0: Sa plus e plus yam.
1: Sa pranamu.
0: Sa life.
1: E annamu.
0: E food.
1: Yam suryudu.
0: Yam sun.
1: Kanuka prati jeeviki pranamu pradhanamu.
0: Every individual needs life, important.
1: ఈ ప్రాణమునకు అన్నము ఆధారము.
0: Food is the basis for life.
1: ఈ సస్యశ్యామలము చేసి ప్రపంచమును ఆహారం అందించినది సూర్యుడు.
0: It's only the sun who is responsible for the harvest and the crop around.
1: కనుక తత్ ప్లస్ ఈ ప్లస్ ఎం ఇది సత్యము. అనగా ప్రాణము ఆహారము సూర్యత్వంతో కూడినటువంటిదే సత్యం.
0: And therefore satyam is equal to life plus food plus sun.
1: ee moodu kodunu brahma swaroopame.
0: All the three are divine, the form of brahman.
1: Pranam brahma, annam brahma, suryam brahma.
0: Life is god, food is god, sun is god.
1: Kanuka rendo reetiga manam vicharam chesinappudu satya.
0: If we investigate in the second way, satya.
1: సకారం ప్లస్ తకారం ప్లస్ యకారం ఇది సత్య.
0: ది సెకండ్ ఇంటర్ప్రిటేషన్ స ప్లస్ త ప్లస్ యా ఈ సత్య.
1: దీనిని తిరిగివేసి చెప్పినప్పుడు అనగా రివర్స్ లో మనం ఉచ్చరించినప్పుడు యకార తకార సకారం అయిపోతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ సే ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఈస్ యా ప్లస్ త ప్లస్
1: స త యా త స.
0: వన్ ఆర్డర్ ఈస్ సా త యా. The reverse order, ya, ta, sa.
1: Ya, yamaniyamadulato.
0: Ya, outer and inner discipline.
1: Ta, tapasu chesinappudu. Ta, satyaswarupudainatundi bhagavantudu sakshatkaristadu. Yamaniyamadulato, tapasunu acharinchinappudu, sakaram anetundi satyaswarupudu sakshatkaristadu. Adi satya.
0: Ya stands for yama, niyama, inner and outer discipline. Ta signifies the penance. Or the sense control, ta is the penance, ta is the manifestation of the divinity. If you do penance with all this control over the senses, you see God.
1: Manamu prakrutamainatundi yokka yamaniyamadulu anaga antar bahir indriyamulanu arikattatam swadhina parichukovatam.
0: Having control over the inner and outer senses,
1: ee yokka indriyamulanu arikatti tapassu cheyatamu.
0: Undertaking penance with
1: tapas
0: the total
1: ఏమిటి?
0: What is penance?
1: తల క్రిందికి పెట్టి కారు పైకి పెట్టి ఏదో ఒక విధమైనటువంటి దీక్షను పూరటం కాదు తపస్సు.
0: Penance does not mean reversing the body, turning upside down.
1: తపస్సు అనగా త్రికరణ శుద్ధి.
0: Penance means the purity.
1: హృదయములో ఆవిర్భవించినటువంటి దానిని వాక్కులో ఉచ్చరించి వాక్ ద్వారా ఉచ్చరించిన దానిని హస్తముతో ఆచరించడం, ఇదే తపస్.
0: ద పెనెన్స్మెంట్ వాట్ ఈస్ ఫెల్ట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ అండ్ మస్ట్ బి టేకెన్ టు యాక్షన్.
1: దీనిని త్రికరణ శుద్ధి అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ త్రికరణ శుద్ధి, హార్మోని ఆఫ్ థాట్ అండ్ డీడ్.
1: యమనియమాదులతో త్రికరణ శుద్ధితో ఉండినప్పుడు సత్యము అనేటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: When once there is total control over the outer inner senses, certainly you will have the manifestation of the divinity.
1: Kanukane satyam jnanam anantam brahma.
0: Therefore it is said, satyam jnanam anantam brahma.
1: Satyame jnanamu.
0: Truth is God.
1: Jnaname anantamu.
0: Wisdom is infinite.
1: Anantame brahma.
0: This infinite is
1: brahma
0: God.
1: Brahmanaga bruhaswarupani dharinchinatundi brahma.
0: Brahma.
1: అనంతమైనటువంటి స్వరూపాన్ని ధరించినది బ్రహ్మ.
0: బ్రహ్మ మీన్స్ ఇస్ దాట్ విచ్ హస్ టేకెన్ ద కాస్మిక్ ఫామ్.
1: కనుక సత్యము అనగా సాక్షాత్ భగవత్ స్వరూపమే.
0: దేర్ఫోర్ ట్రూత్ ఈస్ గాడ్.
1: కానీ ఈనాటి మానవులు ప్రాకృతమైనటువంటి నిజమును సత్యముగా భావించి పారమాత్మికమైనటువంటి సత్యాన్ని విస్మరించి కేవలము ఒక విధమైన అజ్ఞాన మార్గంలో మునిగి అంధత్వంలో మునిగి ప్రకాశాన్ని చూడలేకపోతున్నారు.
0: Therefore man today, he goes by these worldly facts and he has forgotten the spiritual truth totally and therefore is in darkness of ignorance.
1: ప్రాకృతమైనటువంటి నిజము మార్పు చెందుతూ ఉంటాది.
0: The worldly facts change.
1: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఇది ఆశ్రమ ధర్మాలు.
0: These are the four stages in human life. That is the celibacy, the household of vanaprastha, and the renunciation final stage, sannyasa.
1: Brahmacharyam, gruhastham, vanaprastham, sannyasa.
0: Brahmacharyam, gruhaprastham, vanaprastham, sannyasa.
1: Aite, ee nalugu ashramam lopala, brahmacharyam, tarvata gruhastham, vanaprastham, sannyasam, roopanamamulu maravachu.
0: In these four, బ్రహ్మచర్య, గృహప్రస్థ, వానప్రస్థ, సన్యాస,
1: ఈ మార్పు చెందేటువంటి కూడాను ప్రాకృతమైనటువంటి నిజము.
0: ఆల్ దీస్ చేంజెస్ ఆర్ వరల్డ్లీ ఫ్యాక్ట్స్ ఓన్లీ.
1: పారమాత్మికమైన నిజము నాలుగింటి యందు ఉన్నది ఒకే వ్యక్తే.
0: బట్ ది స్పిరిచువల్ ట్రూత్ టెల్స్ యూ ది చేంజ్లెస్ పర్సన్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: పర్సన్ ఈజ్ వన్.
0: ద పర్సన్ ఈజ్ వన్.
1: కానీ దాని యొక్క మార్పులు వేరు వేరు.
0: బట్ ద చేంజెస్ ఆర్ డిఫరెంట్.
1: మార్పులు చెందేటువంటిది నిజము, మార్పు చెందనటువంటిది సత్యము.
0: దట్ విచ్ చేంజెస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, దట్ విచ్ డస్ నాట్ చేంజ్ ఇస్ ద ట్రూత్.
1: ఈ మార్పు చెందినటువంటిదే ఈ యొక్క మూలాధారమైనటువంటి యొక్క ఫౌండేషన్, అదే సత్యం.
0: దిస్ ట్రూత్ ఈజ్ చేంజ్లెస్ విచ్ ఇస్ ద ఫౌండేషన్.
1: కానీ దానిపైన సత్యం నాస్తి పరో ధర్మ. ఈ సత్యం అనేటువంటి పునాది పైననే ప్రాకృతమైనటువంటి ధర్మలన్నీ కూడా నిర్మింపబడినవి.
0: All the worldly activity is built on the foundation of truth.
1: గోడలకు ఎన్ని రంగులైనా కొట్టుకోవచ్చును.
0: You can paint any color to walls.
1: ఈ గోడలకు ఎన్ని అలంకారములైనా చేసుకోవచ్చును.
0: You can decorate walls.
1: ఈ గోడకు ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును.
0: You can give any name to a wall.
1: కానీ పునాదిని మాత్రం మార్చడానికి వీలు కాదు.
0: But it's not possible to change the foundation.
1: అదే సత్యము.
0: That is truth.
1: ఆ సత్యం పైన ఆధారపడినటువంటిదే ధర్మము. ధారయతీతి ధర్మ.
0: ధర్మ,
1: ఈ సత్యాన్ని ధరించినటువంటిదే ధర్మము.
0: ధర్మ హ్యాస్ టేకెన్ ద వెస్ట్.
1: ఈ సత్యాన్ని వరించినటువంటిదే ధర్మము.
0: ఇట్ ద ధర్మ దట్ ఈస్ ఆఫ్టర్ దిస్ ట్రూత్.
1: ఈ ధర్మాన్ని భరించినటువంటిదే సత్యము.
0: ఇట్ ఈస్ ద సత్య దట్ బేర్స్ ద వెయిట్ ఆఫ్ ధర్మ.
1: కనుకనే సర్వమును ఆధారము గావించుకుని సర్వమునకు మూలాధారమైనటువంటిదే సత్యం.
0: దేర్ఫోర్ దిస్ ట్రూత్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఇలాంటి సత్యతత్వాన్ని ఈనాడు మనం విస్మరిస్తున్నాం.
0: Today we are forgetting the nature of truth.
1: Prachina vaibhavamu, prachina vedam yokka samskruti, satyam vada dharmam chera.
0: The ancient glory and the culture of Bharat certainly speak out these two principles, speak the truth and follow dharma.
1: Ee naadu yendu satyamunu uchcharinchetvanti vyaktulu ee nootikokkaro kotikokkaro kanipinchatam ledu.
0: And today we don't find one in 100 or one in a crore that speak truth.
1: సంవత్సరానికి ఒక పర్యాయం సత్యనారాయణ వ్రతం చేస్తారు, కానీ మిగిలిన దినమంతా అసత్యనారాయణ వ్రతమలే.
0: We undertake the worship of the ritual సత్యనారాయణ వ్రత, the one of truth, once in a year.
1: ఎప్పుడో జీవితంలో ఒక్కసారి మనం సత్యాన్ని పలుకుతున్నాము.
0: We speak truth once only in a year. The whole life is spent in utter lies. This is not human quality. The true human life requires every one of us to speak truth. What is human life? Human life is the one that conducts without ignorance.
1: The one
0: who wants to live without ignorance must have truth as the foundation. So he is called human manava.
1: Managa agnanamu. Nanaga lekunda. Vanaga vartinchitamu. Agnanam lekunda vartinchetunti vade manavudu.
0: Ma means ignorance. Na without it. Va who conducts himself. So the one who conducts himself without ignorance. Human manava is not the one of today or yesterday.
1: Managa kadu.
0: Ma no.
1: ఏది కాదు.
0: వాట్ ఇస్ దిస్?
1: నవా. కొత్త కాదు ఈ మానవుడు.
0: దిస్ మానవ హ్యూమన్ ఇస్ నాట్ న్యూ.
1: మా నవా. నవా అంటే కొత్తది.
0: నవా న్యూ.
1: కేవలం ఈ జన్మంలో వచ్చినటువంటి వాడు కాదు ఈ మానవుడు.
0: యు ఆర్ నాట్ ద వన్ ఆఫ్ దిస్
1: చాలా పురాతనుడు మానవుడు.
0: యు ఆర్ ఏన్షియన్.
1: చాలా సనాతనుడు మానవుడు.
0: యు ఆర్ ఏన్షియన్.
1: నూతనుడు కాదు.
0: యు ఆర్ నాట్ న్యూ.
1: ఇలాంటి యొక్క సత్య స్వరూపము సత్య జ్ఞానము ఈ యొక్క పదములు ఎందే ఇమిడి ఉంటున్నవి.
0: ఆల్ దిస్ మీనింగ్ ఇస్ కంటైన్డ్ ఇన్ దీస్ వెరీ వర్డ్స్.
1: కనుకని మానవత్వం అనేటువంటిది సత్యతత్వంతో మనము జీవితాన్ని అంకితం చేయాలి.
0: Therefore, being a human, we should dedicate our lives for truth.
1: కనుకని సత్ అనగా ఏమిటి? బీయింగ్.
0: సత్ మీన్స్ బీయింగ్.
1: అక్కడ నుంచి వచ్చినటువంటిది ఈ మానవత్వము. సత్ చిత్ ఆనందము.
0: సో హ్యూమన్ లైఫ్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ.
1: సత్ ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటిది సత్.
0: సత్ బీయింగ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: చిత్ అవేర్నెస్.
0: చిత్
1: జ్ఞానంతో కలిపి కూడినటువంటిది ఈ యొక్క సత్.
0: దిస్ చిత్ ఇస్ అవేర్నెస్ విచ్ ఇస్ ప్రెసెంట్.
1: అవేర్నెస్ ఈ శాశ్వతత్వము రెండు కూడేటప్పటికే ఆనందం మనకు సహజమే.
0: దిస్ అవేర్నెస్ అండ్ బీయింగ్ టుగెదర్ లీడ్ యూ టు బ్లిస్.
1: ఈనాడు అట్టి ఆనందాన్ని మనం నోచుకోలేక ఆనంద నిమిత్తమై అనేక విధములైనటువంటి అన్వేషణలు జరుపుతున్నాము.
0: As we are not fortunate to be blissful, we are in search of bliss all over the world.
1: ఆనందం మన స్వరూపమే.
0: You are the form of the bliss.
1: కాని మన యొక్క ఆకారమును మనం గుర్తించుకోలేక ఎక్కడెక్కడో తిరుగుతున్నాము చూస్తున్నాము మన ఆకారాన్ని.
0: But we don't know our own true form.
1: తన ఆకారాన్ని తాను వెతికేటువంటి మానవుడు ఎంతటి మూర్ఖుడు చెప్పండి.
0: What type of a fool is a person who searches for his own self?
1: Foolish.
0: He is absolutely foolish if he is in search of
1: himself. తన తాను ఎవరైనా వెతుకోగలరా?
0: Is there anyone who will search for his own self?
1: కాదు.
0: No.
1: కనుకనే నాకు ఆనందం కావాలని అనేక విధమైనటువంటి యొక్క ప్రపంచంలో మనం ప్రాకులాడుతున్నాం.
0: We have been in search of bliss all over the world.
1: ఏ పదార్థంతో నాకు ఆనందం లభిస్తుందో అని పదార్థాన్ని మనము విచారిస్తున్నాం.
0: We are after the material so as to be blissful.
1: ఏ వ్యక్తితో మనకు ఆనందం సంభవిస్తుందో అని అన్ని వ్యక్తులను మనం మీట్ చేస్తున్నాము.
0: We meet different individuals in order to be blissful.
1: ఏ కార్యంలో మనకు ఆనందం లభిస్తుందో అని అన్ని కార్యంలో కూడా ప్రవేశిస్తున్నాము.
0: We undertake various tasks so as to be blissful.
1: పరాయి వ్యక్తితో మనకు ఆనందం లేదు.
0: You don't get any bliss out of other person.
1: పదార్థములతో మనకు ఆనందం లేదు.
0: Material doesn't give you bliss.
1: పర విషయములతో మనకు ఆనందం లేదు.
0: The other material matters will not give you bliss.
1: ఆనందం తన యందే ఉంటున్నది.
0: The bliss is within
1: తన స్వరూపమై ఉంటున్నది.
0: You are the embodiment of bliss.
1: తన ఆనందంలో తాను లోలలాడుతున్నాడు.
0: He himself basks in his own bliss.
1: నీటి ఎందే పుట్టి నీటి ఎందే పెరిగి నీటి ఎందెనుంగు నీటి బుడుగా.
0: It's the
1: నీటి ఎందే పుట్టి నీటి ఎందే పెరిగి నీటి ఎందెనుంగు నీటి బుడుగా.
0: The water bubble is born in water, it grows in water, ultimately merges into water.
1: Narudu budbudambu
0: human being.
1: Narayanudu neeru.
0: Human being is the water bubble, God is water.
1: Vinudu bharatiya veerasutuda.
0: Oh bharatiyas, listen to this.
1: Vinudu భారతీయ వీరసుతుడా.
0: ఓ ద సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: మనం ఆనందంలోనే పుట్టాము.
0: వి ఆర్ బోర్న్ ఇన్ బ్లెస్.
1: ఆనందం నుండే పెరుగుతున్నాము.
0: వి గ్రో ఇన్ బ్లెస్.
1: ఆనందం నుండే అంత్యమైపోతున్నాము.
0: మర్జ్ ఇన్ బ్లెస్.
1: కానీ ఇంకా ఆనందాన్ని ఎక్కడ వెతకటము?
0: దెన్ వై డు యు సర్చ్ వేర్?
1: అనగా మనము జీవించేది, మనము పెరిగేది, మనం అనుభవించేది ఆనందం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. ఇంతటి అజ్ఞానుడైనాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ సో ఇగ్నోరెంట్ అండ్ ఫూలిష్ దట్ హీ డజంట్ రికగ్నైజ్ దట్ ఫ్యాక్ట్ దట్ హీస్ బోర్న్ ఇన్ బ్లిస్, దట్ హీ గ్రోస్ ఇన్ బ్లిస్ అండ్ హీ ఎక్స్పీరియన్సెస్ బ్లిస్.
1: మాయా,
0: దిస్ ఇస్ ఇల్యూషన్.
1: బ్రతుకులన్నీయు మాయా,
0: ద హోల్ లైఫ్ ఇస్ ఇల్యూషన్.
1: భవబంధములు మాయా,
0: అటాచ్మెంట్ ఇస్ ఇల్యూషన్.
1: సంసారం అది మాయ, చావు మాయ.
0: Family is illusion, death is illusion.
1: Maya bratukikinta mayano padanela.
0: For this illusory life, why should you put yourself into illusion?
1: Maya bratukikinta mayano padanela.
0: For this life of illusion, why should you be deluded?
1: Neevai neeve padutunnavu ee mayalo.
0: You are the cause, you yourself.
1: Maya neeku ekkada pratyekanga kanipinchetundi kaadu.
0: This illusion is not separate.
1: Maya anedi lene ledu.
0: In fact, there is no illusion.
1: Maya ee vithi maya ani. లేనటువంటిదే మాయా అని.
0: దట్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇస్ ఇల్యూషన్.
1: ఎక్కడ ఉంది మాయా?
0: వేర్ ఇస్ ఇట్?
1: ఉంటే కదా మాయా అని చెప్పడానికి.
0: ఇఫ్ ఇట్ ఇస్ దేర్ యూ కెన్ సే దట్.
1: ఒక త్రాడును చూచావు, పామని భ్రమిస్తున్నావు.
0: యూ సీ ఎ రోప్ దేర్ అండ్ యూ సే ఇట్స్ ఎ స్నేక్.
1: కానీ ఈ భ్రమించేటప్పటికి దూరం అయిపోతున్నావు ఆ త్రాడుకు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ యూ రన్ అవే ఫ్రమ్ ఇట్.
1: ఒక టార్చ్ లైట్ తెచ్చి దాన్ని చూసేటప్పటికి ఇది త్రాడు అని తెలిసిపోయింది.
0: ద మూమెంట్ యూ స్విచ్ ఆన్ ద టార్చ్ లైట్ యూ విల్ నో దట్ ఇట్ ఇస్ ద రో.
1: ఇది త్రాడు కదా అని భయం పోయింది, దగ్గరికి వచ్చింది, ఆ త్రాడును చేత్తో ముట్టుకున్నాడు.
0: నోయింగ్ ఫుల్లీ వెల్ ఇట్స్ ద రోప్ యూ హావ్ పిక్డ్ ఇట్ అప్.
1: పామనుకున్నప్పుడు అది త్రాడే.
0: వెన్ యూ థాట్ ఇట్ ఇస్ ఎ స్నేక్ ఇట్ వాస్ ద రోప్.
1: త్రాడు అనుకున్నప్పుడు అది త్రాడే.
0: ఇన్ దట్
1: థాట్ పాము పోలేదు, త్రాడు రాలేదు.
0: ద రోప్ హాస్ నాట్ గాన్
1: అండ్ లైట్ వేస్తానే పాము పోలేదు, త్రాడు రాలేదు.
0: It has neither gone nor appeared there.
1: Appudu ippudu unnadi traade.
0: Then and now the same rope is present.
1: Appudu ippudu unnadi nee aananda swaroopudave.
0: Then and now you are the form of bliss.
1: Ajnanam cheta aanandam poyinattuga undi, jnanam vachinappudu aanandam anubhavinchinattuga undi.
0: Because of ignorance you think you are cut off from bliss. The moment that awareness is there, you know that you are bliss.
1: Raaka pokalu lenatvanti yokka divya tattvame ee aanandamu.
0: So divinity is bliss, which neither comes nor goes.
1: Kanuka సత్యమును గుర్తించినప్పుడు సర్వమును గుర్తించిన వారమవుతాం.
0: సో వెన్ వన్స్ యు నో ద ట్రూత్ యుల్ బి నోయింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఈ సత్యం అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ ట్రూత్?
1: అది ఏ త్రికరణ శుద్ధి?
0: దట్ ఈస్ ద హార్మోని ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: ఏది నీ హృదయంలో ఆవిర్భవించిందో,
0: దట్
1: ఆ హృదయంలో ఆవిర్భించినటువంటి యొక్క దీనిని వాక్తో మనం ఉచ్చరించటం.
0: వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ must be uttered, must be spelt out.
1: Vakuto uchcharinchinatundi danini hastamto aacharinchatam.
0: Having declared, having said, you must take to
1: action. Ee moodinti yokka ekatvame satyam.
0: The integration harmony of the three is truth.
1: Idi sannita sambandha bandhavyamto koodinatundi.
0: All these three have got intimate relationship.
1: Nenu mundu cheppanu.
0: Bhagavan said,
1: hrudayam nundi aavirbhavinchinatundi emiti? Adi aatma nundi aavirbhavinchinatundi, adiye aham.
0: So what is it that comes out of Atma? That is Aham.
1: Atma nundi aavirbhavinchinatundi Aham.
0: So Aham came out of Atma.
1: Kabatti Atmaku kumarudu ee Aham.
0: So Aham is the son of Atma.
1: Atma nundi aavirbhavinchinatundi mind.
0: The mind is born to this Aham.
1: Kabatti mind anetundi Atmaku grandson.
0: So mind is the grandson of Atma.
1: ఈ మైండ్ నుంచి ఉద్భవించినటువంటిదే వాక్.
0: ఇట్ ద వర్డ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్.
1: కాబట్టి వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
0: దేర్ ఫోర్ దిస్ వర్డ్ ఇస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ, అహం, మైండ్ వాక్కు ఇవన్నీ కూడా ఒక కుటుంబం యొక్క సంతతియే.
0: అండ్ దేర్ ఫోర్ ఆత్మ, అహం, మైండ్ వర్డ్ దే ఆల్ బిలాంగ్ టు
1: అదే రీతిగా హృదయం నుంచి వచ్చినటువంటిదే వాక్.
0: Therefore the word that came out of the heart,
1: ee vaaku nunchi vachinatundide kriya,
0: and the action came out of this word.
1: Trikarana shuddhi ay nijamainatundi satya swarupamu.
0: The harmony of these three speak of the truth.
1: Kanukane satyamu aneetundidi edo manu vinnatundidi kannatundidi kaadu satyam.
0: So truth does not merely mean what you have seen and what you have listened
1: swarupame.
0: To you are the very embodiment of truth.
1: Deni valla ee satyanni manam vismaristunnamu.
0: What is that makes you forget this truth?
1: ప్రాకృతమైనటువంటి యొక్క విషయంలో మీరు చక్కగా విచారించి చూసినప్పుడు,
0: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ది వరల్డ్లీ మెటీరియల్,
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు అనుభవం లేకపోవచ్చును.
0: యు మే నాట్ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
1: ఒక్క భార్యను పెండాడినటువంటి వ్యక్తియే ఎన్నో కష్టములకు గురి అయిపోతుంటాడు.
0: ఎ పర్సన్ మ్యారీడ్ టు వన్ వైఫ్ విల్ బి పుట్ టు మెనీ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
1: సంసారం అంటే సుఖము కాదు.
0: ఫ్యామిలీ లైఫ్ డస్ నాట్ మీన్ హ్యాపీనెస్.
1: ఈ సంసారం అనేటువంటి దాంట్లో సంసారం కొంచెమే దాంతో సారం అని. సంసారం
0: Family life, some little sara essence.
1: అల్పమైన ఆనందము.
0: That too it is mean, low.
1: ఒక్క భార్య ఉండినప్పుడే ఆ యొక్క కుటుంబంలో అనేక విధమైనటువంటి ఒక అల్జర్డ్ అంతా ప్రారంభమవుతుంటాయి.
0: One wife is enough to have all agitation and turbulence at home.
1: ఇంకా ఇద్దరు వైఫ్లు వచ్చేటప్పటికే మరింత బాధ అధికమవుతుంది.
0: With two wives beyond my estimate.
1: రెండు వైపులు ఉన్నటువంటి వ్యక్తి అనేక కష్టములకు గురి అవుతుంటాడు.
0: ద వన్ విత్ టూ వైవ్స్ విల్ బి పుట్ టు ఆల్ హార్డ్షిప్స్.
1: ధ్రువుణ్ణి ఈ రెండు వైపులు ఉన్నటువంటి యొక్క భర్త ధ్రువుణ్ణి దూరం చేసుకుని అనేక కష్టములకు గురి అయిపోయాడు.
0: ధ్రువ వాస్ పుట్ టు సో మెనీ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ ది టూ ప్రెసెంట్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద ఫాదర్.
1: సుమతి సురుచి ఇద్దరు వల్ల మొదటి భార్య కొడుకును తొడపైన కూర్చోబెట్టుకోకూడదు, రెండవ భార్య కొడుకునే కూర్చోబెట్టుకోవాలి అని జగడం వేస్తూ వచ్చింది.
0: The father of Dhruva wanted to have the son of the second wife only sit on the lap, not the son of the first wife. That led to the conflict.
1: ఈ బాధను భరించుకోలేక తాను కుమిలిపోయాడు పాపము.
0: Dhruva could not bear this suffering. He was totally depressed.
1: ధ్రువుడే అరణ్యానికి వెళ్లిపోయాడు.
0: Dhruva left for the forest.
1: ఇంకా మూడు భార్యలు కలిగినటువంటి వ్యక్తి దశరథ మహారాజు మీకు తెలుసును.
0: You know Dasharatha with three wives.
1: ఇతను కడపటి భార్యకు మాత్రమే లొంగిపోయాడు.
0: He submitted himself to the youngest wife, the last.
1: మొదటి భార్య కుమారుడైనటువంటి శ్రీమన్ నారాయణుడైనటువంటి రాముల్ని అరణ్యానికి పంపించాడు.
0: He has driven out of his country the son of the first wife Rama, God himself the father.
1: పది భార్యలు ఉన్నటువంటి వారి గతి ఏమిటి?
0: What is the situation of a fellow with 10 wives?
1: ఎవరికి పది భార్యలు ఉన్నారు?
0: Who has 10 wives?
1: మైండ్కే పది భార్యలు ఉన్నారు.
0: Mind has 10 wives.
1: అది ఏ దశేంద్రియములు. దశేంద్రియములకు పతి కనుకనే ఇతనికి దశేంద్రియ పతి అని మనస్సుకు పేరు.
0: ఇట్ ఆల్ ది 10 senses. Therefore, mind is the husband of the 10 wives.
1: మైండ్ మనసునంత ఇంద్రియాధిపతి అన్నారు.
0: Therefore, mind is the master of the senses.
1: కనుక ఈ ఇంద్రియములంతా కూడా ఎన్ని అవస్థలకు గురి చేస్తుంది అది ఈ ఒక్క మనసును.
0: Senses will put this mind to suffering.
1: కన్నులనే భార్యలు చెప్తున్నాయి ఏమిటండి, నాకు చక్కని టీవీ తెచ్చి పెట్టండి, లేకపోతే మంచి గొప్ప డ్రామాకు తీసుకుని పోండి, లేక సినిమాకి తీసుకుని పోండి, నన్ను ఇక్కడ పెట్టడానికి వీలు కాదు అని కన్నులంతా కూడా అతన్ని హింసిస్తున్నాయి.
0: ద వైఫ్ ఆఫ్ ది ఐ విల్ పుట్ ది హస్బెండ్ ద మైండ్ టు సో మెనీ డిఫికల్టీ ఆస్కింగ్ హిమ్ టు టేక్ టు ఏ టీవీ ఆర్ ఎ సినిమా ఆర్ ఎ డ్రామా.
1: ఇంకా నాలుక చాలా బాధ పెడుతుండాలి.
0: ద టంగ్ ఫీలింగ్ సో సాడ్.
1: ఏమిటండి సుగంధమైనటువంటి యొక్క మసాల దోశ లేకపోతే పెరుగుడ్డి ఇలాంటివంతా తెచ్చి నాకు పెట్టండి అని అది ఒక్కొక్క వైపున బాధిస్తుండాలి.
0: ద టంగ్ అనదర్ వైఫ్ వెంట్ ఆన్ పెస్టరింగ్ ది హస్బెండ్ ద మైండ్, వై నాట్ మసాల దోశ అదర్ ఈటబుల్.
1: నాకు సుగంధమైనటువంటి పుష్పాలు నాకు అందించండి అని ఈ నాశకం కోరుతుండాలి.
0: ద నెక్స్ట్ వైఫ్ ద నోస్ డిజైర్స్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్.
1: ఇంకా శ్రవణము
0: లిసనింగ్.
1: ఏమేమో కావాలని ఆశిస్తుంటుండాలి.
0: ఇట్ వాంట్స్ టు లిసన్ టు సో మెనీ.
1: ఈ అందరి ఇంద్రియములు పదేంద్రియములు కూడాను ఏ విధంగా తృప్తిపరచడానికి వీలవుతుంది?
0: హౌ టు సాటిస్ఫై ఆల్ ద 10 senses?
1: ఒక ఇంద్రియాన్ని తృప్తిపరచడమే చాలా కష్టంగా ఉంటే దశేంద్రియాన్ని ఏ విధంగా తృప్తిపరచాలి?
0: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు సాటిస్ఫై ద డిమాండ్స్ ఆఫ్ వన్ ఆఫ్ ది.
1: ఈ దశేంద్రియములను తృప్తిపరచలేక మైండ్ అంతా కూడా చాలా ఘోరమైన అవస్థలో గురి అయిపోయింది.
0: మైండ్ ఇస్ పుట్ టు లాట్ ఆఫ్ ట్రబుల్ బికాస్ ఇట్ కుడ్ నాట్ సాటిస్ఫై.
1: ఓ భగవంతుడా నాకు ఈ సంసారం వద్దు.
0: దెన్ మైండ్ క్రైస్ అండ్ షౌట్స్ ఓ గాడ్ ఐ డోంట్ వాంట్ దిస్.
1: అనగా అప్పుడే ఈ ఇంద్రియాన్ని నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తుండాలి.
0: దెన్ ఇట్ స్టార్ట్స్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
1: ఏ విధంగా చింతపడుతుండాలి మైండ్?
0: హౌ డస్ ఇట్ ఫీల్?
1: పుట్టుట ఒక చింత.
0: Birth is a matter of worry.
1: భూమి నుండుట చింత.
0: లైఫ్ ఆన్ అర్త్ ఇస్ వరీ.
1: సంసారం ఒక చింత. చావు చింత.
0: ఫ్యామిలీ ఇస్ వరీ. డెత్ ఇస్ వరీ.
1: బ్రతుకులన్నీ చింత.
0: ఆల్ లైఫ్స్.
1: భవబంధముల్ చింత.
0: అటాచ్మెంట్ ఇస్ వరీ.
1: సంతసం ఒక చింత. వింత చింత.
0: హ్యాపీనెస్ ఇస్ వరీ. అండ్ ఎవ్రీథింగ్ దిస్ న్యూ ఇస్.
1: అబ్బా ఈ చింతను నేను భరించుకోలేను.
0: I can't bear this worry any longer.
1: Sarva chintala baapedi o sarvesa.
0: Oh God, who will make me free from this worry?
1: Appudu ee manasu sarvesuni prarthistuntundali.
0: Then the mind starts praying to God.
1: Antavarku sarvesudu gnapakame raadu ee manasu.
0: The mind does not think of God till then.
1: Sangatam osthe Venkatramana ani ee kashtalu prarthinchinappude ee manasu kudanu daivani stintistu vastundi.
0: It's only in times of sankata the problem we think of Venkataramana God.
1: ఎప్పుడు ఈ చింతలు మనకు వస్తుంటాయి?
0: When we get these worries.
1: సత్యాన్ని మర్చినప్పుడు ఈ చింతలంతా వస్తుంటాయి.
0: And once we forget the truth, We get all these worries because of the fact that we are put to all these worries. Follow the
1: Sarva Margamani Yandu. సర్వ విజయములందు కూడాను విజయాన్ని సాధించగలవు.
0: యు విల్ బి సర్టెన్లీ విక్టోరియస్. యు విల్ విన్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఇఫ్ యు
1: ఫాలో విజయము సత్యాన్నే వరిస్తుంది కానీ మరొక దాన్ని వరించదు.
0: ద వన్ ఆఫ్ ట్రూత్ విల్ బి విక్టోరియస్.
1: ఏ భుజబలమో, ఏ బుద్ధిబలమో, ఏ ధనబలమో, ఏ జనబలమో, ఏ గుణబలమో ఏముండినప్పటికీ దీనికి ఏమాత్రము లొంగదు.
0: The victory of success will not submit to any physical strength or intelligence or wealth.
1: సత్యం దేనికి లొంగదు.
0: The truth will not submit to anything.
1: ఈ సత్యమును కూడాను విజయమే వరిస్తుంది.
0: The truth will be triumphant finally.
1: కనుకని సత్యాన్ని జయించేటువంటి ఈ జగత్తులో మరొకటి ఏదీ లేదు.
0: There's nothing that can conquer this truth.
1: కనుకని సత్యం జయమవుతుంది.
0: Therefore truth will be victorious.
1: దీనికంటే విజయాన్ని సాధించేది మరొకటి లేదు.
0: There's nothing beyond this success.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఈ పండితులు అనేక రీతిగా దీన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.
0: ట్రూత్ ఈజ్ వన్ బట్ స్కాలర్స్ ఇన్
1: సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమే మనకు జయము.
0: When once you follow the truth, you are bound to be successful.
1: ఎలాంటి కఠినమైనటువంటి యొక్క సమస్యలను కూడా సత్యము సులభంగా సాధించుకుంటుంది.
0: Under any circumstances, in spite of severe problems, the truth will help you win success. There's nothing that you cannot accomplish with
1: దేనినైనా సాధిస్తుంది.
0: You can achieve anything.
1: భూమిని ఆకాశం చేస్తుంది, ఆకాశాన్ని భూమి చేస్తుంది.
0: You can transmute the sky into earth and the earth into sky.
1: కనుకనే సత్యాన్ని మనం ఆశ్రయించాలి.
0: So you should follow the truth.
1: సత్యమే మన దైవము.
0: Truth is God.
1: సత్యమును మనం విస్మరిస్తే జీవితమే లేదు.
0: If you forget truth, there is no life at all.
1: కనుకనే ఈనాడు ఈ ప్రపంచంలో సత్యాన్ని విస్మరించడం చేతనే అనేక దుఃఖములకు, అనేక కష్టములకు, అనేక విధమైన బాధలకు గురి అవుతున్నారు. అధికారాన్ని మనం చేపట్టినప్పటికీ మనకు విజయం చేకూరదు.
0: వి మే ఆక్యుపై ఇన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
1: అధికారంలో సత్యమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఎనీ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
1: ఎంత చదువులు చదివినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఎడ్యుకేషన్
1: ఈ చదువుల్లో ఏమాత్రము సత్యం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్.
1: కారణమేమిటి?
0: వై?
1: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు.
0: దట్స్ ఆల్ వరల్డ్లీ నాలెడ్జ్.
1: ఇది ప్రాకృతమైనటువంటి చర్యలు.
0: దట్స్ ఓన్లీ యాక్టివిటీ.
1: ఇవన్నీ ప్రవృత్తి అయినటువంటి యొక్క లక్షణాలు.
0: దట్స్ ఆల్ ఎక్స్టర్నల్ అవుట్ వర్డ్.
1: సత్యము నివృత్తి మార్గం.
0: ద ట్రూత్ ఈజ్ ఇన్ వర్డ్.
1: సత్యము నివృత్తి తత్వము.
0: ఇట్ స్పీక్స్ ఆఫ్ ది విదిన్.
1: నిత్య సత్యమైనటువంటి స్వరూపము.
0: దట్స్ ఎటర్నల్ ట్రూత్.
1: కనుకనే ఈ సత్యాన్ని మనం సాధించినప్పుడే మనం విజయాన్ని కూడా సాధించిన వారం అవుతాం.
0: వెన్ వన్స్ వీ ఫాలో దట్ ఇటర్నల్ ట్రూత్, యు విల్ సర్టెన్లీ బి విక్టోరియస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఎలాంటి పరిస్థితిని మనం ఎదుర్కోవడానికి వచ్చినప్పటికీ దీనిని ఎదుర్కొని సత్యంతో మనం సాధించడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్ యు మే కమ్ అక్రాస్,
1: ఎలాంటి పరిస్థితి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మనం పూనుకోవాలి.
0: యు షుడ్ బి రెడీ టు కీప్ అప్ టు ద ప్రామిస్ దట్ యు
1: మేక్. ఒక్కతూరి మనం సత్యం అనేటువంటి ప్రామిస్ చేశామా, అది లైఫ్ ఉండినంత వరకు మనం ఈ సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
0: వెన్ వన్స్ యు మేక్ ఏ ప్రామిస్ ఆఫ్ ట్రూత్, యు షుడ్ అప్ హోల్డ్ అండ్ కీప్ అప్.
1: వామనుడు వచ్చాడు.
0: వామన
1: దానం అడిగాడు. దానాన్ని ప్రామిస్ చేశాడు.
0: హి మేడ్ ఎ ప్రామిస్ దట్ హి వుడ్ గివ్.
1: కానీ
0: బట్
1: తన గురువు అయినటువంటి కృపాచార్యుడు ఇవ్వవద్దు అని బోధించాడు.
0: హిస్ టీచర్ కృపా శుక్రాచార్య సెడ్ డోంట్ గివ్.
1: అప్పుడు చెప్తున్నాడు రాజు.
0: దెన్ ది కింగ్ వెంట్ ఆన్ టెలింగ్.
1: బలి చక్రవర్తి చెప్పాడు.
0: ఎంపరర్ బలి,
1: గురుజీ,
0: గురుజీ,
1: మీరు గురుజీ కావచ్చు,
0: యు మే బి ది టీచర్,
1: కానీ నేను ఇచ్చిన మాటను తప్పను.
0: బట్ ఐ విల్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివర్.
1: బలికి బొంకుట కంటే పాపముంది.
0: Is there any other higher sin than to go back the promise
1: given? Having
0: said, why should you go back? It is the worst of the
1: sins.
0: I gave the
1: promise.
0: Anything may happen, I will certainly keep up to the promise.
1: కనుకనే మనం ఇట్టి పవిత్రమైనటువంటి సత్యంలో మనం జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ లీడ్ అవర్ లైఫ్.
1: ఇంత మంది లోపల ఏ 10 మంది నిలిచినా కూడా చాలు, ప్రపంచాన్ని మనం కాపాడవచ్చు.
0: In this congregation, if the 10 are there, we can protect this world.
1: ఎంత మంది మనం సత్యాన్ని కాపాడుకుంటున్నాం?
0: How many of us follow truth?
1: ఎంత మంది మనం ఈ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి గలుగుతున్నాం?
0: How many of us follow the path of dharma?
1: లేదు.
0: No.
1: వింటున్నాము అనేక ఉపన్యాసములు.
0: We listen to many discourses.
1: చదువుతున్నాము వేలాది గ్రంథములు.
0: We read thousands of texts.
1: చూస్తున్నాము నూర్ల కొద్ది మహనీయులను.
0: We see many noble souls.
1: ఏమిటి నీవు అనుసరిస్తున్నావు?
0: What is that you follow?
1: ఏమిటి నీవు ఆచరిస్తున్నావు?
0: What is that you
1: ఏమిటి
0: practice?
1: నీ అనుభూతి నీకు తెచ్చుకున్నావు?
0: What is your experience?
1: ఏమీ లేదు.
0: Nothing whatsoever.
1: పండితుడను పండితుడను పండితుడని పేరు పెట్టుకుంటారు.
0: యు కాల్ యువర్ సెల్ఫ్ ఏ
1: పండితుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ కాలర్?
1: వేద శాస్త్ర ఇతిహాస పురాణములు పఠించినటువంటి వాడు ఆ పండితుడు.
0: Can you call him a pandit, a scholar, if he goes through all the texts?
1: నేక సర్వశాస్త్ర ప్రవీణుడైనటువంటి వాడా పండితుడు.
0: Can you call him a pandit,
1: an expert? సర్వజ్ఞుడైనటువంటి వాడా పండితుడు.
0: If he knows everything, can you call him a scholar? No.
1: అది ఏ భగవద్గీత దీన్నన్నిటినీ ఖండించి
0: భగవద్గీత
1: క్లియర్లీ
0: అనలైజ్ భగవద్గీత సెట్ పండిత సమదర్శన
1: మైండ్ ఉన్నటువంటి వాడే పండితుడు.
0: ద వన్ విత్ సచ్ మైండ్ ఈజ్ రియల్ స్కాలర్.
1: సుఖ దుఃఖముని యందు పాప పుణ్యముని యందు నిందాస్తుతుని యందు కష్ట నష్టముని యందు ఒకే మనసును కలిగినటువంటి వాడు పండితుడు.
0: ది గీత క్లియర్లీ టెల్స్ హీఈస్ ఓన్లీ ఏ స్కాలర్ ఏ పండిట్ if he maintains the state of equal mindedness or equanimity both in times of pain and pleasure. The heat and cold he should be unmindful.
1: Adi undali idi undali
0: both are needed.
1: Idi prakrutamainatundi okka lakshanamulu.
0: This is the quality of the
1: nature. Idi prakrutamainatundi dharmamulu.
0: This is the dharma of the world.
1: Endane lekunda chali undalanante ee charinikudunu enta kaalam nee vaasinchalevu.
0: You cannot expect the severe cold all the time.
1: తిరిగి ఎండ కావాలని కోరుతున్నావు.
0: You want heat again and sunshine.
1: ఆ ఎండనే కాస్తుంటుంటే అబ్బబ్బా ఈ ఎండను సహించుకోలేము. తిరిగి చల్లదనం కావాలని కోరుతున్నాము.
0: You can't bear the heat again you want the cold season.
1: ఇది నీ యొక్క చేతిలో ఉందా?
0: Does it lie in your hand?
1: భగవంతుని యొక్క అనుగ్రహము.
0: It's all God's grace.
1: ఈ ప్రపంచమునకే పేరు ద్వైతము అని పేరు.
0: The whole world is called dvaita or duality.
1: ఈ డ్యూయాలిటీ అనేటువంటిది ఉంటేనే మానవునికి ఒక విధమైనటువంటి రాణింపు కలుగుతుంది.
0: బికాస్ ఆఫ్ ద డ్యూయాలిటీ యూ ఏబుల్ టు లివ్ హియర్.
1: ఈ రెండు ఉండటం చేతనే మానవుడు సుఖశాంతులను అనుభవిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ దీస్ టూ యూ హావ్ గాట్ ఆల్ ది పీస్ అండ్ కంఫర్ట్.
1: నిరంతరము తీపి తినడానికి ఎవరికి ఇష్టపడదు.
0: నో వన్ లైక్స్ టు ఈట్.
1: ఒక పది దినములు తీపి తింటే 11వ దినం ఒక పికిల్ తీసుకోవాలి.
0: ఇఫ్ యూ ఈట్ స్వీట్ కంటిన్యూ ఫర్ 10 డేస్ యూ నీడ్ ఎ పికిల్ ఆన్ ద 11th డే.
1: ఈ పికిల్స్ దినము తింటుంటే మరి స్వీట్ కావాలని ఆశ వస్తుంటాయి.
0: ఇఫ్ యూ ఈట్ పికిల్స్ ఎవ్రీ డే యూ నీడ్ ఎ స్వీట్ దేర్ ఆఫ్టర్.
1: సుఖదుఃఖీ సమీకృత్వా లాభోలా విజయాజయా. ఈ రెండు కూడాను ఉండినప్పుడే మానవునికి సుఖ దుఃఖములు లాభ నష్టములు జరుగుతుంటాయి.
0: ఇన్ దిస్ డ్యూయల్ వరల్డ్ యు ఫైండ్ ద ప్రాఫిట్ ఇన్ ద లాస్. ఐ ప్లే ఇన్ ద ప్రైజ్.
1: ఈ డ్యూయలిజం లోపల కూడా ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: యు షుడ్ నో ది ఈక్వాలిటీ ఇన్ దిస్ డ్యూయలిజం.
1: సృష్టిలో డ్యూయలిజం ఉంటుండాలి కదా అని చెప్పి ఈ డ్యూయలిజం లో మనం పోకూడదు.
0: బికాస్ దేర్ ఇస్ డ్యూయలిజం ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ నాట్ బి డ్రాన్ ఇన్ దట్.
1: డ్యూయలి మైండ్ ఇస్ బ్లాక్ మైండెడ్.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
1: హాఫ్ బ్లైండ్.
0: బ్లైండ్ బ్లైండ్.
1: కనుకనే మనము ఈ డ్యూయల్ మైండ్ ఉంటుండకూడదు.
0: సో వీ షుడ్ హ్యావ్ డ్యూయల్ మైండ్.
1: ఇది కేవలము గడియారం పెండులు మాదిరి కొడుతుంటుంది ఇటు అటు ఇటు అటు.
0: ఇట్ ఈస్ లైక్ ది పెండులమ్ ఆఫ్ ద వాల్ క్లాక్ దట్ ఆసిలేట్స్.
1: ఇది కొట్టేంత వరకు నువ్వు జీవ బ్రహ్మాలు తిరుగుతూనే ఉంటుంటాయి ఈ యొక్క నిమిటి ముండ్లు లేక గంటల ముండు.
0: సో లాంగ్ దిస్ పెండులమ్ ఆసిలేట్స్ యూ ఫైండ్ ద హ్యాండ్స్ హ్యాండ్ స్పిన్ ఆఫ్ ద సెకండ్స్ అండ్ మినిట్స్ అండ్ అవర్స్ రివాల్వింగ్.
1: ఈ జీవాత్మ పరమాత్మలు తిరుగుతూనే ఉంటుంటాయి.
0: ద ఇండివిజువల్ సూపర్ సోల్
1: ఎప్పుడు ఇంకా
0: when do they unite?
1: ఎప్పుడు ఈ పెండలం నిలిచిపోతే అప్పుడు రెండు చేరిపోతుంది.
0: The moment the pendulum comes to a stand still there will be unity.
1: కనుకనే ఈ మనస్సు అనేటువంటి పెండులాన్ని సాధ్యమైనంత వరకు మనం తక్కువ చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should have a control over this pendulum of the mind.
1: నీకు టైం కావాలని కోరుకున్నంత వరకు ఈ పెండులం తిరుగుతూనే ఉండాలి.
0: So long you need the time the pendulum must move.
1: ఏకత్వం అనేటువంటి దాన్ని గుర్తించిన తర్వాత నీకు టైమే అక్కర్లేదు.
0: When once you recognize this principle of unity oneness you
1: time
0: don't need time.
1: Time is God. కాలాయనమహం కాలకాలాయనమహం కాలదర్పదమనాయనమహం కాలాతీతాయనమహ కాల స్వరూపాయనమహ అంత కాలమే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ టైమ్.
1: కనుకనే కాలకాల ప్రపన్నానాం కాల కిమ్ని కరిష్యతి. ఈ కాలమును కాలుడు మింగుతున్నాడు.
0: దిస్ టైమ్ ఈజ్ స్వాలోడ్ బై కాలుడు ద గాడ్ ఆఫ్ డెత్.
1: కానీ మానవుడు కాలుండే మింగుతున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ స్వాలోయింగ్ ది వెరీ కాలుడు.
1: అలాంటి వాడే నిజమైనటువంటి మనిషి.
0: He is the true human.
1: కాలానికి మనం వెదుకోకూడదు వెరవకూడదు.
0: We should not fear time.
1: కాలమును మన హస్తగతం గావించుకోవాలి.
0: You should have total.
1: కాలము మన చేతిలో ఉంటుండాలి.
0: Is in your hands.
1: కాలమే దైవ స్వరూపము.
0: Time is God.
1: దైవం నీ హృదయవాసి.
0: God dwells in your heart.
1: కాబట్టి దైవం నీ యొక్క హృదయంలోనే నిలిచి ఉన్నాడు.
0: God is in your heart.
1: కనుకనే ఇంత గొప్పవాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ సో గ్రేట్.
1: భగవంతుని తన స్వాధీనం చేసుకున్నటువంటి వాడు మానవుడు.
0: అండ్ ఇట్స్ ఎ మ్యాన్ హూ హావ్ గాడ్ డివైనిటీ విత్ హిమ్.
1: కించిత్ పచ్చుకోవటము ఇది చాలా సరైనటువంటిది కాదు.
0: టు కన్సిడర్ వన్ సోన్ సెల్ఫ్ సో లో అండ్ మీన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
1: కనుకనే శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: God is gifted to undertake good activity.
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: The human life is rarest of all.
1: నరజన్మ చాలా దుర్లభమైనటువంటిది.
0: It is very extremely rare.
1: అంతేకాని నరజన్మమని దీనిని కించిత్ పరచుకోకూడదు.
0: Never consider it so low and mean.
1: ఈ నరజన్మను నారాయణకి అర్పితం చేయాలి.
0: ద This human life has got to be surrendered to Narayana God.
1: అందుకోసమే వచ్చింది ఈ మానవత్వము.
0: Human life is gifted.
1: మానవత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
0: The humanity should attain divinity.
1: మానవత్వానికి వచ్చింది.
0: The human life is of divine life.
1: మానవత్వం దైవత్వానికి పోవాలి.
0: The man should become God.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు మానవుడు రివర్స్ తిరిగి పశుత్వానికి దిగజారిపోతున్నాడు.
0: Unfortunately, man is coming down to the level of animal.
1: ఈ రివర్స్ గేర్ మనం యూజ్ చేయకూడదు.
0: We should never make use of reverse gear.
1: అంత ఫ్రంట్ గేర్ పోవాలి పోవాలి పోవాలి.
0: అప్లై ఫ్రంట్ గేర్, మార్చ్ అహెడ్, గో.
1: ఎక్కడే గాని మనం స్టాప్ చేయకూడదు.
0: వి షుడ్ నాట్ స్టాప్ ఎట్ ఎనీ పాయింట్.
1: ఎక్కడ స్టాప్ చేయాలి? గమ్యం చేరేంత వరకు స్టాప్ చేయకూడదు.
0: అంటిల్ యూ రీచ్ ద గోల్ డెస్టినేషన్ డూ నాట్ స్టాప్.
1: అది ఏ మానవుని యొక్క జీవిత ప్రయాణము.
0: దాట్ ఈస్ ద ట్రావెల్ ఇన్ దిస్ లైఫ్.
1: మానవుడు కర్మక్షేత్ర యాత్రికుడు.
0: మ్యాన్ ఈస్ దట్.
1: ఈ యాత్రను పూర్తి గావించుకోవాలి.
0: హీ షుడ్ కమ్ టు ఎన్
1: ఈ పాత్రను పూర్తి గావించుకోవాలి.
0: అండ్ హీ షుడ్ ఫుల్ఫిల్ హిస్ ఆబ్లిగేషన్స్.
1: అది ఏ మానవుని యొక్క నిజమైనటువంటి ఆశయము.
0: దట్ ఈస్ ది ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్.
1: అది ఏ చెప్పాను, లైఫ్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ లైఫ్?
1: ఎఫ్ ఎఫ్ ఎఫ్ ఎఫ్ ఫోర్ ఎఫ్స్ అని చెప్పాను.
0: భగవాన్ రిఫర్ టు ఫోర్ ఎఫ్స్.
1: ఎఫ్ ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
0: ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: హూ ఇస్ యువర్
1: కాన్షియన్స్? ఇస్ యువర్ మాస్టర్?
0: యువర్ కాన్షియన్స్ ఇస్ యువర్ మాస్టర్.
1: అది ఫస్ట్ ఫాలో ది మాస్టర్.
0: దట్ ఇస్ ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
1: సెకండ్ ఎఫ్ ఫేస్ ది డెవిల్.
0: సెకండ్ ఎఫ్ ఫేస్ ది డెవిల్.
1: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
0: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
1: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
0: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
1: అది ఏ నీ యొక్క జీవిత గమ్యం.
0: దట్ ఈస్ ది
1: పర్పస్. అది ఏ నీ జీవితం యొక్క ఆట.
0: That is the play. Life
1: is game, play it.
0: Life is a game, play it.
1: Life is dream, realize it.
0: Life is a dream, realize it.
1: Life is love, enjoy it.
0: Life is love, enjoy it.
1: Life is troubles, meet it.
0: Life is troubles, meet it.
1: కనుకనే లైఫ్ అనేటువంటిది ఇంత అంతరాత్మతో కూడినటువంటిది.
0: లైఫ్ ఇస్ సో మీనింగ్.
1: ఇంత రహస్యమైనటువంటిది.
0: ఇట్ ఇస్ సటిలిటీ, సీక్రెట్.
1: ఇలాంటి రహస్యమైనటువంటి, ఇలాంటి పవిత్రమైనటువంటి, ఇలాంటి దివ్యమైనటువంటి, ఇలాంటి భవ్యమైనటువంటి, ఇలాంటి నవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం కించిత్ పరుచుకుంటున్నాం.
0: వీ కన్సిడర్ దిస్ హ్యూమన్ లైఫ్ సో మీన్ అండ్ లో, ఆల్దో ఇట్ ఇస్ సేక్రెడ్ అండ్ డివైన్.
1: సత్యాన్ని మర్చిపోవటమే.
0: వాట్స్ ద రీజన్? వి హావ్ ఫర్గాటన్ ద ట్రూత్.
1: త్రీ ఫోర్త్ ట్రూత్ ఇస్ లైఫ్ అన్న.
0: త్రీ ఫోర్త్ ఆఫ్ ట్రూత్ ఇస్ లైఫ్.
1: కానీ నేను అది ఒప్పుకోను.
0: బట్ భగవాన్ డజంట్ ఎండోర్స్
1: త్రీ ఫోర్త్ కంప్లీట్ ట్రూత్ ఇస్ లైఫ్.
0: భగవాన్ డజంట్ ఎండోర్స్ ఇట్. కంప్లీట్ ట్రూత్ ఇస్ ఫుల్ లైఫ్.
1: చాలా మంది త్రీ ఫోర్త్ లైఫ్ ఇస్ ట్రూత్ అంటారు.
0: మెనీ సే త్రీ ఫోర్త్ ఆఫ్ లైఫ్ ఇస్ ట్రూత్.
1: నో, త్రీ ఫోర్త్. వాట్ అబౌట్ వన్ ఫోర్త్?
0: భగవాన్ విల్ క్వశ్చన్ యూ, వాట్ అబౌట్ వన్ ఫోర్త్?
1: అండ్ ఫుల్ లైఫ్ ఇస్ ట్రూత్.
0: సో ఫుల్ లైఫ్ ఇస్ ట్రూత్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: గాడ్ ఇస్ పూర్ణం.
0: గాడ్ ఇస్ ఫుల్.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. పూర్ణమద. అతను పూర్ణమే, నీవు పూర్ణమే, జగత్తు పూర్ణమే, అంత పూర్ణమే.
0: గాడ్ ఈస్ ఫుల్, యు ఆర్ ఫుల్, నేచర్ ఈస్ ఫుల్, ఎవ్రీథింగ్ ఈస్ ఫుల్.
1: పూర్ణం ఈస్ ట్రూత్.
0: దేర్ఫోర్ దిస్
1: ట్రూత్ ఈస్ పూర్ణం.
0: ట్రూత్ ఈస్ ఫుల్.
1: కనుకనే ఫుల్ గా ఉంటుండాలి సత్యంలో.
0: సో దేర్ ట్రూత్ ఈస్ ఫుల్.
1: కనుక ఈ సత్యాన్ని మనం గుర్తించి సాధ్యమైనంత వరకు కూడాను మన నోటి నుంచి అసత్యం రాకుండా చూసుకోవాలి.
0: సో వీ షుడ్ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ వీ షుడ్ నాట్ అటర్ లైస్.
1: ఒకవేళ సత్యము చెప్తే ఏమైనా కొంత ప్రమాదమో లేక కొన్ని ఇక్కట్లో కలిగేటువంటి పరిస్థితి ఉంటుంటే సత్యం చెప్పద్దు, అసత్యం చెప్పద్దు, మౌనాన్ని వహించు.
0: ఇన్ కేస్ యు ఎన్కౌంటర్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బై టెల్లింగ్ ట్రూత్, డోంట్ అటర్ ఏ లై.
1: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయ. ఇలాంటి పరిస్థితి లోపల నీవు సత్యము చెప్పవద్దు, అసత్యము చెప్పవద్దు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డేంజర్ డోంట్ స్పీక్ ట్రూత్, డోంట్ అటర్ ఏ
1: లై. ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక సన్యాసిని పరీక్షించడానికి ప్రయత్నించాడు.
0: అట్ వన్ టైమ్ ఇంద్ర వాంటెడ్ టు టెస్ట్
1: ఎన్ సన్యాసి కాదు, మహాయోగిగా ఉండేటువంటి వాడు.
0: ఈజ్ ఎన్ టోటల్ రెనన్షియల్.
1: అతను రెండు ప్రతిజ్ఞలు పట్టాడు.
0: హీ హాస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ టు వౌస్.
1: పరులను హింసించను,
0: ఐ వోంట్ హర్ట్
1: ఎనీబడీ. అసత్యం ఆడను,
0: ఐ విల్ నాట్ అటర్ ఏ లై.
1: రెండింటిని మా జీవితంలో సాధించాలి అని పట్టుదలతో తపస్సు చేస్తున్నాడు.
0: హీ వాంటెడ్ టు అకంప్లిష్ దీస్ టూ అండ్ దేర్ఫోర్ హస్ అండర్టేకెన్ పెనెన్స్.
1: భగవంతుడు ఒక జింకను తరుముకుంటూ ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాడిని ముందుగా ఆ జింక పోయేటట్టుగా చేశాడు.
0: గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హంటర్ వాస్ జస్ట్ chasing a deer that was passing by.
1: కాని ఈ డియర్ దుంకుతూ పోవడం చేత ఈ తపస్వి కన్ను తెరిచి చూచాడు.
0: And this one of ascetic opened his eyes and watched
1: there. తక్షణమే అది ఒక పొదలో పోయి చేరిపోయింది.
0: He watched this deer getting into a bush there.
1: వచ్చాడు హంటర్ వేషం ఉన్నటువంటి భగవంతుడు.
0: God in the form of hunter came.
1: స్వామీజీ, నేను ఒక జింకను తరుముకొని వచ్చాను, మీరేమైనా చూసారా?
0: I'm chasing a deer, have you noticed it?
1: చూడలేదంటే అసత్యము.
0: If he says, I have not seen, it is a lie.
1: చూచినదంటే ఎక్కడ ఉంది అంటాడు.
0: If I say, I have seen, he has where it is.
1: అంటే దాన్ని హింసిస్తాడు.
0: If I say, it's behind the bush,
1: కాబట్టి
0: he will kill it.
1: ఒక ప్రాణిని హింసించను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ తప్పినవాడు అవుతాడు.
0: He has taken a vow not to hurt, not to harm.
1: చూడలేదు అంటే అసత్యం ఆడిన వాడు అవుతాడు.
0: If he says, I have not seen, it's a lie, blatant lie.
1: అప్పుడు భగవంతుని ప్రార్థించాడు.
0: So he prayed to God.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: నా ఈ రెండు ప్రతిజ్ఞలకు భంగం కాకుండా నీ ఒక విజన్, నీ యొక్క తలంపు నాకు అందించమని చెప్పాడు.
0: He prayed to God, God, give me the thoughts so that I will uphold these two vows I have undertaken.
1: తక్షణమే భగవంతుడు ఆ యొక్క విజన్ అందించాడు.
0: Immediately God granted him that vision.
1: నిర్మలమైన హృదయంతో ప్రార్థించినటువంటి వారికి క్షణాల్లోపలే దాని యొక్క విజన్ జవాబునిస్తుంటాడు భగవంతుడు.
0: If you pray with pure heart, God responds.
1: కేవలం పెదవులతో ప్రార్థించేటువంటి వారికి ఎన్ని సంవత్సరాలైనా కూడా జవాబు ఇవ్వడు.
0: If it is all a lip service, you will never get reply any time.
1: హృదయముతో ప్రార్థించేటువంటి వారికి తక్షణమే రీసౌండ్ రిఫ్లెక్షన్ రీసా ఇది యాక్షన్.
0: If you pray with your heart, you will get the reaction, reflection, the sound instantaneously.
1: వచ్చింది ఆ విజన్.
0: There came that vision.
1: ఆ ముని చెప్తున్నాడు.
0: And the saint was telling.
1: ఏది చూచెను అది పల్కదు, ఏది పల్కును అది చూడలేదు, ఏమందు భువిన్.
0: What am I to say?
1: ఓ హంటర్,
0: ఓ హంటర్,
1: ఏది చూచెను అది పల్కదు.
0: That which has seen,
1: కన్నులు చూచినా జింకను కాని కన్నులు చెప్పలేవు, దానికి నోరు లేదు.
0: Eyes have seen the deer, but it cannot say because it has no mouth.
1: కాని నోరు చెప్పగలదు.
0: The mouth can say, tongue can speak,
1: చూడలేదు.
0: But it has not seen the deer.
1: దాన్ని ఎట్లా చెప్పగలదు?
0: How can it say?
1: చెప్పలేనటువంటి దాన్ని ఎట్లా చూడగలదు?
0: That which cannot be expressed, how does it see?
1: చూచిండేది ఒకటి, చెప్పేది మరొకటి. ఇది నాట్ ట్రూత్ అన్నాడు.
0: So one has seen, the other has to say, though I can't.
1: ఈ విధంగా తప్పించుకున్నాడు ఈ ఋషి.
0: That's how he could find an escape.
1: అప్పుడు భగవంతుడు ఇది సరి అయిన మార్గం.
0: That is the vision granted
1: by God. ప్రాప్తమైనటువంటి జీవితంలో,
0: in this world,
1: మానవ జీవితంగా గడుపుతున్నటువంటి వాడు,
0: the human life,
1: ఇలాంటి పరిస్థితిలో సందిగ్ధావస్థ యందు,
0: in terms of confusion,
1: ఈ విధమైన దీంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాలి.
0: He should find an escape out of it.
1: సత్యం చెప్పి దాన్ని ప్రమాదం సంభవించకూడదు.
0: బై టెలింగ్ ట్రూత్,
1: అసత్యం చెప్పి పాపంలో మునక్కూడదు.
0: నెవర్ కమిట్.
1: రెండింటికి సంబంధం లేనటువంటి మార్గాన్ని, మధ్య మార్గాన్ని అనుసరించు. ఎందుకనగా ఇది మిథ్యలోకము, మిథ్యలోకము, ఇది మధ్యలోకమే కనుక మధ్య మార్గాన్ని అనుసరించమన్నాడు.
0: బై టెలింగ్ లైస్ విల్ బి కమిటింగ్ ఎ సిన్, దేర్ఫోర్ గో ఇన్ ద మిడిల్ పాత్, మిడ్ వే.
1: ఈ బాల్యమునందు సాధ్యమైనంత వరకు నువ్వు అసత్యం ఆడకుండా చూడండి. ఒకవేళ అసత్యం ఆడేటువంటి పరిస్థితి వస్తే అసత్యం మాత్రం చెప్పకండి, సత్యం మాత్రం చెప్పకండి, రెండూ లేకుండా మౌనాన్ని వహించు.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ బి కాషస్, ఇఫ్ ఇట్ ఇస్ నెసెసరీ టు టెల్ ఎ లై, నెవర్ టెల్ లైక్ దాట్. అట్లీస్ట్ డోంట్ స్పీక్ ది ట్రూత్, రిమైన్ సైలెంట్.
1: హే శివ శంకర్, నమామి శంకర.

0: దివ్యాత్మ స్వరూపులైన బాల బాలికలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ ద డివైన్ యంగ్ మెన్ అండ్ విమెన్,
0: సత్యమే భగవత్ స్వరూపము,
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: సిరి సంపదలు భోగభాగ్యములు సత్యమునే ఆశ్రయిస్తూ ఉంటాయి.
1: The material prosperity, the comforts and conveniences, they all depend on truth.
0: యావత్ ప్రపంచమును కూడాను సత్యమే మోయుచున్నది, భరించుచున్నది.
1: It is the truth that bears the weight of the entire world.
0: సత్యం నాస్తి పరో ధర్మః, సత్యమనే పునాదులపైననే ధర్మం అనేటువంటి భవనము ఆధారపడి ఉంటున్నది.
1: The mansion of dharma has got its foundation of truth.
0: కనుక ప్రతి మానవుడు అనేక విధములైన ఆరాధనలు సల్పుతున్నప్పటికీ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: In spite of the fact that we follow so many spiritual pursuits, it is the truth which is most important.
0: Truth is God.
1: Truth is God.
0: ఏ దేశమందైనా, ఏ కాలమందైనా, ఏ వ్యక్తులయందైనా సత్యము అత్యవసరం.
1: At any point of time, anywhere, in any part of the world, in any individual, it is the truth which
0: satyame
1: is most essential.
0: Jeevitame ledu.
1: Bereft of truth, there is no life.
0: Itti satyanni manavudu ee naadu vismarinchatam chetane prapanchamulo aneka vidhamulaitundi allakallolamulu ashantulu vidrimminchipothunnavi.
1: Because of the absence of truth, because the truth is forgotten, the whole world is full of anxieties, agitations and restlessness.
0: Satyame sarvulaku matramurti.
1: Truth is the mother.
0: Atti satyamu nundi ye prati manavudu kodanu aavirbhavichadu.
1: Man is born to this truth.
0: Satyam.

0: శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇట్స్ ఓన్లీ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ హ్యాస్ ఒరిజినేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు దిస్ ట్రూత్. దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో ట్రూత్. దిస్ ఇస్ ద ప్యూర్ అన్సలీడ్ ట్రూత్ ఆఫ్ ట్రూత్స్.
0: సత్య ధర్మములనే విజయము వరిస్తూ ఉన్నది.
1: ద వన్ హూ ఫాలోస్ ద ట్రూత్ అండ్ ధర్మ దట్ బౌండ్ టు బి విక్టోరియస్.
0: భుజబలమును కాని లేక బుద్ధిబలమును కాని ఆయుధ బలమును కాని లేక శస్త్రబలమును కాని ఏమాత్రం కూడాను ఆ విజయం లెక్క చేయదు.
1: యూ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ బై మ్యూర్లీ హ్యావింగ్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంటెలిజెన్స్ వెపనరీ అండ్ సో ఆన్.
0: ఇవన్నీ భౌతికమైనటువంటివి.
1: దే ఆర్ ఆల్ వరల్డ్లీ అండ్ ఫిజికల్.
0: ఇవన్నీ ప్రాకృతమైనటువంటివి.
1: దే ఆర్ వరల్డ్లీ ఎక్విప్మెంట్.
0: ఇవన్నీ కూడాను అనిత్యమైనటువంటివి.
1: దే ఆర్ టెంపరరీ.
0: నిత్య సత్యమైనటువంటి సత్య ధర్మములను మానవుడు ఈ జగత్తునందు అభివృద్ధి గావించడమే మానవుని యొక్క ప్రధానమైన యొక్క సూత్రము.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ లైఫ్ షుడ్ బి టు ఫాస్టర్ ట్రూత్ అండ్ ధర్మ.
0: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: సో ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: హృదయములో ఆవిర్భవించినటువంటి తలంపులను వాక్కులో ఉచ్చరించి వాక్కులో చెప్పినటువంటి యొక్క విషయమును చేతులతో ఆచరించడమే ఇది నిజమైన మానవత్వం.
1: ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ maintaining harmony, what is thought of and what is said.

0: and what is practiced later.
1: Thoughts, words and actions.
0: Thoughts, words and actions must be united in harmony.
1: ఇత్యాది ఏకత్వమైనటువంటి ఒక తత్వాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man is not able to recognize the value of this harmony.
1: సత్యం అంటే చూచినది చూచినట్టు చెప్పటము, తలచినది తలచినట్టు చెప్పటము, అనుభవించినది అనుభవించినట్టు చెప్పటము, ఇది ఏ సత్యమని భావిస్తున్నారు.
0: We consider truth means declaring what we have seen, telling what we have experienced, declaring what we think.
1: ఇది వ్యావహారికమైనటువంటి సత్యమే కాని నిజమైన సత్యము కాదు.
0: This is just the worldly truth, but not the truth in true sense.
1: చూచినది మరొక నిమిషం ఇది మారవచ్చును.
0: What you have seen might change later.
1: ఇప్పుడు చెప్పినటువంటిది మరొక నిమిషంలో మరొకటి మారవచ్చును.
0: What you say now, you may not hold on later.
1: ఒక వ్యక్తి డ్రామాలో రాజు వేషం వేశాడు.
0: The person played the role of a king in a drama.
1: ఆ స్టేజ్ పైన చూచినప్పుడు తాను కిరీటధారి అయి ఉంటున్నాడు.
0: On the stage, he wears the crown.
1: కానీ తెల్లవారేటప్పటికీ తాను సామాన్య మనవుడి వలె గోచరిస్తున్నాడు.
0: Next morning, he is an ordinary person.
1: ఇది సత్యమా అది సత్యమా?
0: Is this the truth or that?
1: అప్పుడు స్టేజ్ పైన చూచినటువంటిది అది సత్యము.
0: That what you have seen on the stage,
1: రాత్రి చూచినది అది సత్యము.
0: What you experienced that night is true.
1: పగలు చూచినది ఇది సత్యము.
0: What you have experienced in the daytime is true.
1: ఈ సత్యము ఆ సత్యమునకు అనువయించదు, ఆ సత్యము ఈ సత్యమునకు అనుభవించదు.
0: This truth is not applied to that and vice versa.
1: కనుకనే ఇవి తాత్కాలికమైనటువంటి సత్యములు, దీనిని నిజము అని చెప్పారు.
0: These are temporary truths. You can call them facts.
1: సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం.
0: Truth
1: మూడు కాలములు ఎందుకూడను మారనటువంటిదే సత్యం.
0: Truth is changeless in all three periods of time.
1: ఇట్టి సత్యతత్వము ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Every individual should make every attempt to know the nature of truth.
1: సత్యమనగా దీని అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of truth?
1: ఇందులో సత్యము అనేటువంటి పదములో మూడు అక్షరములు ఉంటుంది.
0: ఇన్ దిస్ వర్డ్ సత్యం దేర్ ఆర్ త్రీ లెటర్స్.
1: సత్ ఈ ఎం, ఇది సత్యం.
0: సత్ ఈ ఎం సత్యం.
1: సత్ అనగా ఇందులో ప్రాణము అని అర్థము.
0: సత్ హియర్ మీన్స్ లైఫ్.
1: ఈ అనగా అన్నము అని.
0: ఈ స్టాండ్స్ ఫర్ ఫుడ్.
1: ఎం అనగా సూర్యుడు అని.
0: ఎం ఇస్ సన్.
1: ప్రతి మానవునికి ఆహారం అత్యవసరం.
0: ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ ఫుడ్.
1: ప్రాణము కలిగినటువంటి ప్రతి వ్యక్తికి అత్యవసరము అన్నము.
0: ఎవ్రీ లివింగ్ క్రీచర్ నీడ్స్ ఫుడ్.
1: కనుకని అన్నమును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు.
0: ఇస్ ద సన్ హూ గివ్స్ అస్ అవర్ ఫుడ్.
1: సూర్యుని వల్ల అన్నమును దించుకుని అన్నం ద్వారా జీవుణ్ణి బ్రతికించుకోవటమే ఇది మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ ద సన్ వీ హ్యావ్ అవర్ ఫుడ్ అండ్ సస్టైన్ అవర్ లైఫ్. This is our responsibility.
1: Pranamu suryudu maranatuvanti varu.
0: Sun and the life, they don't change.
1: Ivi satya swaroopamunu dharinchinatuvantivi.
0: That's very embodiments of truth.
1: Deenini inkoka paryayam maroka padamuto vicharinchu chuchinappudu satya.
0: You can also interpret in another way satya.
1: Satya aneetuvanti rendu akshramulu endukodanu moodu akshramulu emidi untunnayi.
0: Though it is two lettered one, you have three letters.
1: Sa ta ya, idi satya.
0: స త య త్రీ లెటర్డ్ సత్య.
1: ఈ స త య అనే మూడక్షరములను త్రిప్పి మనం పలికినప్పుడు య త స అని పలుకుతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఈస్ యా త స.
1: య త స అవుతుంది.
0: ఇట్ ఈస్ యా త స ఇన్ ద రివర్స్.
1: యా అనగా యమనియమాదులతో.
0: యా స్టాండ్స్ ఫర్ ద డిసిప్లిన్ ఔటర్ అండ్ ఇన్.
1: తపస్సును ఆచరించినప్పుడు.
0: కండక్టింగ్ పెనెన్స్.
1: స అనేటువంటి సత్యస్వరూపుడైన దైవత్వాన్ని పొందవచ్చును అని దీని అర్థం.
0: One would acquire and experience the divinity.
1: కనుకనే యమనియమ అంటే ఏమిటి?
0: What are these disciplines, inner and outer?
1: అనగా ఇంద్రియ నిగ్రహం గావించుకోవాలి.
0: It only means one should have sense control.
1: తపస్సు అంటే ఏమిటి?
0: What is penance?
1: తల క్రింద పెట్టి పైన కాళ్ళు పెట్టి యోచించడం కాదు తపస్సు.
0: It is not putting our head down with the legs up.
1: తపస్సు అనగా త్రికరణ శుద్ధియే తపస్సు.
0: Penance means the purity of action, thought and word and deed.
1: ఇది ఏ తపస్సు?
0: This is penance.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఎన్ని విధమైనటువంటి శక్తులను మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: We are not able to know the capacities, the potentialities that we have.
1: ప్రతి అణువు నుండి ఘనం వరకు కూడాను దివ్యత్వం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
0: The divinity spreads right from a microcosm atom to a macrocosm.
1: ప్రతి పదార్థమునందు ఘనమునందు కూడాను అణువుల యొక్క చేరికనే ఉంటుండాలి.
0: ఎవ్రీ మెటీరియల్ ఫర్ దట్ మ్యాటర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
1: ఇటువంటి దివ్యత్వాన్ని మనము ఇంత తెలివితేటలు కలిగి ఇన్ని విద్యాబుద్ధులు కలిగి మనము జ్ఞానత్వంతో ఉండి కూడాను గుర్తించుకోలేకపోతున్నాం.
0: విత్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ద డివినిటీ.
1: ఈనాడు లోకములో విద్యలన్నీ కూడాను బాహ్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి వాటిని మనం విచారిస్తున్నాం.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ టుడే సెంటర్స్ రౌండ్ ద వరల్డ్లీ ఫిజికల్ మ్యాటర్.
1: మానవత్వం యొక్క గమ్యం ఏమిటి?
0: వాట్ ఇస్ ది పర్పస్ ద గోల్ ఆఫ్ లైఫ్?
1: వీడు ఈ ఆనందమును ఎక్కడ నుంచి అనుభవిస్తున్నాడు?
0: వేర్ డస్ హీ గెట్ దిస్ బ్లెస్?
1: ఇది దైవం నుంచినే ఆవిర్భవిస్తుండాలి.
0: యూ కెన్ బి బ్లిస్ఫుల్ ఓన్లీ ఫ్రమ్ గాడ్.
1: కనుకనే మనం హ్యాపీ హ్యాపీ అంటుంటున్నాం. వేర్ ఇస్ ఇట్ హ్యాపీ? హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
0: వి సే హ్యాపీనెస్ హ్యాపీనెస్ వేర్ డస్ ఇట్ లై? హ్యాపీనెస్ లైస్ ఇన్ ది యూనియన్ విత్ గాడ్.
1: ఈ యూనియన్ అనేటువంటిది ఎక్కడ? గాడ్ అనేటువంటిది ఎక్కడ?
0: Where do you find this union? Where is God?
1: Sarvatra undinatvanti divyatvanni manam anveshan cheyatam ekkada?
0: When God is all pervasive, where do you search for him?
1: Neeve daivam.
0: You are God.
1: Neevu kevalam dehaabhimanam kalagatam cheyatane neevu manavudiga bhavistunnavu.
0: Because of the identification of the body, you consider yourself a human being.
1: Deham okati water bubble.
0: Body is a water bubble.
1: మైండ్ అనేటువంటిది మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఇవి రెండు కూడా నెగటివ్స్.
0: బోత్ ఆఫ్ దీస్ ఆర్ నెగటివ్స్.
1: కానీ మనము దేనిని అనుసరించాలి?
0: వాట్ ఈస్ దట్ వీ షుడ్ ఫాలో?
1: కాన్షియన్స్ ని అనుసరించాలి.
0: వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియన్స్.
1: ఇదే నిజమైనటువంటి యొక్క తత్వం.
0: దిస్ ఇస్ ద ట్రూ రియాలిటీ.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటిది సత్యమునే మనకు బోధిస్తుంది.
0: దిస్ కాన్షియన్స్ అడ్వకేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ఇట్టి సత్యాన్ని మనము తెలుసుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
1: రాగద్వేషాలతో దూషితం కానటువంటి హృదయాన్ని.
0: వీ షుడ్ హ్యావ్ ద హార్ట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కును.
0: అవర్ టాక్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై ఫాల్స్హుడ్.
1: హింసాదులతో దూషితం కానటువంటి కాయమును.
0: ద బాడీ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై వయలెన్స్.
1: మనము అనుభవించినప్పుడే దివ్యత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: అండ్ వన్స్ వీ ఎక్స్పీరియన్స్ దిస్, you will have the direct manifestation of the divinity.
1: Kani ee naadu shanti ledu, shanti ledu, enduko ledu shanti?
0: Today we say there is no peace. What's the reason?
1: Dushta sankalpamuna cheta dushtudagunu satya sankalpamuna cheta saduvagunu sakala sankalparahitude shanti pondu sakala సంకల్ప రహితుడే శాంతి నుండు.
0: బికాస్ ఆఫ్ వికెడ్ థాట్స్ వన్ బికమ్స్ బ్యాడ్ అండ్ వికెడ్. బికాస్ ఆఫ్ గుడ్ థాట్స్ వన్ బికమ్స్ పాయస్ అండ్ నోబుల్. ద వన్ హూ ట్రాన్సెండ్స్ ద మైండ్ అండ్ థాట్ విల్ లివ్ ఇన్ పీస్.
1: సకల సంకల్పములు కూడా లేకుండా పోవాలి.
0: వన్ షుడ్ గో బియాండ్ ద రెల్మ్ ఆఫ్ థాట్.
1: అప్పటి సంకల్పములు అప్పటికి మాత్రమే అనుభవించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఎంటర్టైన్ ద థాట్ ఫర్ దట్ మోమెంట్.
1: ఈ సంకల్పముల యొక్క చేరికనే మనసు యొక్క స్వరూపం.
0: మైండ్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: కనుకనే మనం సంకల్పం అనేటువంటి దాన్ని అరికట్టుకున్నప్పుడు మనసు సులభంగా అరికట్టుకోవచ్చు.
0: వెన్ వన్స్ వీ హావ్ కంట్రోల్ ఆన్ అవర్ థాట్ వీ కెన్ కంట్రోల్ అవర్ మైండ్.
1: దీనిని లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని.
0: దిస్ వాట్ ఈస్ సెడ్, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: ఈనాటి మానవులకు మితిమీరినటువంటి కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
0: మ్యాన్ టుడే హ్యాస్ ఎవర్ రైజింగ్ డిజైర్.
1: కనుక ఈ డిజైర్స్ ను మనం క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో వీ హావ్ టు కంట్రోల్ అండ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్ గ్రాడ్యువలీ.
1: ఈ డిజైర్స్ వల్లనే మానవుడు అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ దీస్ డిజైర్స్.
1: కనుకనే అవసరమైనటువంటి డిజైర్స్ ను మాత్రమే మనం పరిమితం చేసుకోవాలి.
0: హౌఎవర్ వీ కెన్ హ్యావ్ ద డిజైర్స్ అండర్ సర్టన్ లిమిట్స్ నీడెడ్.
1: ఈ సమాజంలో మనం జీవించే సమయంలో నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా జీవించాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ సొసైటీ వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ మొరాలిటీ రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
1: దీనిని పవిత్రమైన వేదములు అనేక రూపంలో ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఇస్ టాట్ బై ది సీక్రెట్ వేద ఇన్ సెవరల్ వేస్.
1: సత్యం రుజాత్. ఇది నైతికమైన గర్వాన్ని అందిస్తుంది.
0: వెన్ యూ స్పీక్ ట్రూత్ న్యాచురలీ యూ విల్ ఎర్న్ ఆల్ రెస్పెక్ట్ మోరలీ.
1: నైతిక గౌరవము మానవుడు ఈనాడు కోల్పోయినాడు.
0: మ్యాన్ హాస్ లాస్ట్ దిస్ మోరల్ రెస్పెక్ట్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: సత్యం భూయాత్. సత్యాన్ని మరవద్దు, మర్చిపోవటం చేద్దనే ఈ విధమైనటువంటి యొక్క నైతిక విలువలు తరిగిపోతున్నాయి.
0: నెవర్ ఫర్గెట్ ట్రూత్. దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ద డిక్లైన్ ఇన్ అవర్ మోరల్ స్టాండర్డ్స్.
1: రెండవది ధార్మికమైనటువంటి యొక్క సత్యము.
0: సెకండ్, ద రైచువస్ ట్రూత్.
1: ప్రియం బ్రూయాత్. ఈ సత్యమును కూడాను ప్రియమైనటువంటి మాటలతో చెప్పాలి.
0: యూ షుడ్ స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలెటబుల్ వే, ఇన్ ఎన్ అగ్రియబుల్ వే.
1: కఠినమైనటువంటి పదములతో సత్యం చెప్పకూడదు.
0: యూ షుడ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ ఎ హార్ష్ వే.
1: కనుకనే సత్యం బ్రూయాత్ అనేటువంటిది నైతిక విలువ.
0: స్పీకింగ్ ట్రూత్ ఇస్ ఎ మారల్ వాల్యూ.
1: ప్రియం బ్రూయాత్ అనేటువంటిది ధార్మిక విలువ.
0: టు స్పీక్ ట్రూత్ ఇన్ ఎన్ అక్సెప్టబుల్ వే.
1: బ్రూయాత్ సత్యం అప్రియం, ఇది ఆధ్యాత్మిక విలువ.
0: ద థర్డ్ వన్ ఇస్ నాట్ టు స్పీక్ ట్రూత్ విచ్ ఇస్ నాట్ అక్సెప్టబుల్, నాట్ అగ్రియబుల్ ఇస్ దట్ స్పిరిచువల్ ట్రూత్.
1: ప్రీతి కలిగింది కదా అని అసత్యం చెప్పకూడదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ టు సాటిస్ఫై యూ షుడ్ నెవర్ అటర్ ఎ లై.
1: కనుక ఈ మూడు యొక్క గుణములను ఈనాడు మానవుడు మర్చిపోయాడు.
0: These three qualities are forgotten by man today.
1: Samajamlo ekkada chuchinanu satyam anetundi karuvaipoyinadi.
0: There is no truth in society, not even a tree.
1: Priyamainatundi ye satyam anetundi ani gurtinchukolekapothunnaru.
0: They are not able to understand that which is to be accepted is truth.
1: Edru board lo kanipistundadi. Truth is God, love is God. Ee rendu levu inadu.
0: Right in front of you find two boards there. Truth is God, love is God, which are missing.
1: Kani బయట బోర్డులో మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ హృదయ బోర్డులో కనిపించాలవి.
0: వీ ఫైండ్ ద లెటర్ స్క్రిబుల్డ్ ఓవర్ దేర్ ఆన్ ద బోర్డ్, నాట్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్.
1: మంచి కానీ చెడ్డ కానీ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక మనం హృదయం లోపల దీనిని ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఇన్స్టాల్ ఇట్ ఇన్ అవర్ హార్ట్.
1: అప్పుడే బాహ్యమైనటువంటి జగత్తునందు మనం సగౌరవాన్ని పొందగలము.
0: Then only you will earn respect in the outer society.
1: సామాజిక జీవితాన్ని అభివృద్ధి పరచడానికి ఒక విధమైనటువంటి ఒక ప్రియం ఉండాలి.
0: You can also work for the progress of the standards of the society, social value.
1: మానసిక శక్తిని అభివృద్ధి పరచుకోవడానికి ట్రూత్ ఉండాలి.
0: To develop mentally, you need truth.
1: కనుకనే ట్రూత్ అండ్ సత్యం అనేటువంటిది మహాశాశ్వతమైనటువంటిది.
0: Truth is permanent.
1: ఇది దాచితే దాగేటువంటిది కాదు.
0: యూ కెనాట్ హైడ్ ఇట్.
1: మార్చితే మారేటువంటిది కాదు.
0: యూ కెనాట్ చేంజ్ ఇట్.
1: ఎప్పటికీ మారక, కూరక, కాలక, శాశ్వతంగా ఉండేటువంటిదే సత్యం.
0: ద ట్రూత్ ఈస్ చేంజ్లెస్. ఇట్ కాన్ బి బర్న్డ్, ఇట్ కెనాట్ బి చేంజ్ వాట్స్ ఎవర్. దట్ ఈస్ ద ట్రూత్.
1: ఈనాటి మానవుని యందు ఈ సత్యము ఎక్కడా కనిపించడం లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ ట్రూత్ ఈస్ నాట్ ఫౌండ్ నాట్ ఇన్ ట్రేస్ ఇన్ మోడర్న్ మ్యాన్.
1: ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా తాను అనుభవించగలడు?
0: How do you expect him to experience the divinity?
1: కనుక సత్సంగములో మనం ప్రవేశించాలి.
0: Therefore, we should join good company.
1: ఈ సత్సంగములో మనం ప్రవేశించినప్పుడు అప్పుడప్పుడు ఈ పవిత్రమైన భావాలు మనకు జ్ఞప్తికి వచ్చి ఆచరణలో పెట్టుకోవడానికి వీలవుతుంది.
0: In a good company, you will entertain sacred thoughts that could be translated into action subsequently.
1: ఈ అన్నింటికీ కాలము చాలా ప్రమాణము ప్రధానము.
0: For everything is the time, that's the basis and important.
1: యువతి యువకులారా,
0: Young men and women.
1: ఈనాడు కాలస్వరూపుడైన భగవంతుణ్ణి మనం వ్యర్థం చేస్తున్నాం.
0: We are wasting time because the time is God.
1: కాలాయ నమః, కాల కాలాయ నమః, కాలదర్పద మనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నియమితాయ నమః. సర్వము కాలములో ఇమిడి ఉంటున్నది.
0: Everything is contained within the framework of time.
1: మీరు ఇక్కడికి వచ్చి అప్పుడే నాలుగు దినములు అయిపోయింది.
0: You have spent 4 days here.
1: ఇదంతా కాలంతో ఏర్పడినటువంటిదే కదా.
0: దిస్ ఇస్ ఆల్ నథింగ్ బట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ టైమ్.
1: కానీ వ్యక్తిత్వం ఒకటిగానే ఉంటుంటుంది.
0: బట్ ది ఇండివిజువల్ ఇస్ వన్ హియర్.
1: కాల మార్పు చేత అనేక విధమైనటువంటి రూపంలో మారుతుంటుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద చేంజ్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ వేరియస్ చేంజెస్ ఇన్ ఫార్మ్.
1: పుట్టిన తక్షణమే చైల్డ్ అని పిలుస్తారు.
0: At the time of birth, one is a child.
1: Kani 10 years boy antaru.
0: At the age of 10, he is a boy.
1: 30 years man antaru.
0: At the age of 30, he is a man.
1: Kani 75 years grandfather antaru.
0: At the age of 75, he is grandfather.
1: Child, boy, man and grandfather. Anta okkade.
0: It is one and the same individual who was the child at one time, boy then, man later, finally grandfather.
1: Ee annintiki kaalame chaala pradhanamu.
0: It is the time that is the cause for varied forms.
1: Kanuka kaalamnu vyartham cheyaradu.
0: We should never waste time.
1: Time waste is life waste.
0: Time waste is
1: time
0: life waste.
1: Time is God. Don't waste time.
0: Time is God. Don't waste time.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని ఈనాటి విద్యార్థుల్లో చాలా అపురూపంగా కనిపిస్తుంది.
0: These trends are extremely rare among modern youth.
1: ఈనాడు కాలమును పవిత్రం చేసేదానికంటే అపవిత్రం చేయటమే అధికంగా కనిపిస్తుండాలి.
0: వీఆర్ నాట్ మేకింగ్ ద టైం సీక్రెట్ బట్ వీ మేక్ ఇట్ అన్సీక్రెట్.
1: అధిక భాషల చేత కూడాను మనం కాలం వ్యర్థం చేస్తున్నాం.
0: బై టాకింగ్ టూ మచ్ వీఆర్ వేస్టింగ్ టైం.
1: అధిక భాషల చేత మన ఎనర్జీ అనేకంగా నిర్మూలమవుతుండాలి.
0: బై టాకింగ్ టూ మచ్ ఎనర్జీ ఇస్ డిసిపేటెడ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక రేడియో పెట్టుకున్నాం.
0: హియర్ యు హావ్ ఎ రేడియో.
1: రేడియో పెట్టుకుని దాన్ని స్టేషన్ లో మనం ఆన్ చేశాం.
0: యు హావ్ ట్యూన్డ్ ఇట్ అండ్ యు హావ్ పుట్ ఇట్ ఆన్ ఇన్ ఎ పర్టికులర్ స్టేషన్.
1: ఇది అర్ధ గంట సేపు దీని యొక్క న్యూస్ పాటలో వింటలో ఏదో విన్నాం.
0: యు హావ్ లిసన్ టు ది మ్యూజిక్ ఆర్ న్యూస్ ఫర్ హాఫ్ అన్ అవర్.
1: అయితే ఈ హాఫ్ అన్ అవర్ ఈ యొక్క రేడియోను యూజ్ చేయడం చేత ఎన్ని యూనిట్లు కరెంట్ కట్ అయిపోయింది?
0: బై లిసనింగ్ టు ది రేడియో ఫర్ హాఫ్ అన్ అవర్ మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ మస్ట్ హావ్ బీన్ కన్స్యూమ్డ్.
1: అదే విధంగానే మన దేహమే ఒక రేడియో.
0: అవర్ బాడీ ఇస్ ఎ రేడియో.
1: మన మాటలు ఒక ట్యూన్స్.
0: అవర్ వర్డ్స్ టాక్.
1: మన పాటలు ఒక ట్యూన్స్.
0: ద సాంగ్.
1: దీనివల్ల మన ఎనర్జీ ఎంతనో ఖర్చు అయిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ ది ఎనర్జీ ఇస్ యూస్డ్.
1: కనుకనే ఈ ఎనర్జీ లోపల కూడా మంచి ఎనర్జీని యూజ్ చేస్తే పర్వాలేదు.
0: ఇట్స్ గుడ్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ద ఎనర్జీ ఫర్ గుడ్ థింగ్స్.
1: కానీ దుష్టభావం చేత, దుష్ట పలుకుల చేత, దుష్ట చేష్టల చేత మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం.
0: బట్ వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ బై ఇండల్జింగ్ ఇన్ వికెడ్ యాక్టివిటీస్, ఎంటర్టైనింగ్ ఆల్ వికెడ్ థాట్స్.
1: తద్వారా మన యొక్క జీవితంలో అనేక విధముల ప్రమాణములు తగ్గిపోతున్నాయి.
0: దేర్ఫోర్ వీ ఫేస్ సో మెనీ డేంజర్స్ ఇన్ అవర్ లైఫ్.
1: మనలో ఉండినన్ని మంచి గుద్దులు ఎక్కడ కూడా లేవు.
0: దెర్ ఆర్ నో గుడ్ థాట్స్ అట్ ఆల్ ఎనీ లాంగర్.
1: ఇలాంటి మంచి బుద్ధులు మంచి గుణములు ఉండినప్పటికీ మనం దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
0: దో దేర్ ఆర్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ మైండ్ లేటెంట్ ఇన్ ఎమినెంట్ వీఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దెమ్.
1: కానీ దీనికి మూల కారణము సత్య ప్రేమలు మనలో కొంతవరకు సన్నగిల్లిపోయినాయి.
0: ద మెయిన్ రీజన్ ఫర్ ది అబ్సెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ద లాస్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: కనుకనే సత్యాన్ని ధర్మాన్ని మనము ఆచరణలో పెట్టాలి.
0: దేర్ఫోర్ we should speak truth and follow dharma.
1: అనేక మంది సత్య ధర్మములో ప్రచార నిమిత్తమై కొన్ని రకములైన ప్రయత్నం చేస్తున్నారు.
0: Many make efforts to spread these two principles.
1: లేని వస్తువులనైతే ప్రచారం చేయాలి. సర్వత్రా ఉండినటువంటి సత్య ధర్మమును ప్రచారం ఎందుకు?
0: You need to propagate that which is absent, that which is already existing. You don't need to publicize.
1: ప్రచారం కంటే ఆచరణము చాలా అత్యవసరం.
0: More than propagation, practice is essential.
1: కనుక మనము ప్రాక్టీస్ లో దీన్ని ఉంచాలి.
0: సో వీ షుడ్ ప్రాక్టీస్ దెమ్.
1: ప్రచారం చేసి కాలంను వ్యర్థం చేయడం కూడా నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్ అస్ టు ప్రాపగేట్ అండ్ పబ్లిసైజ్.
1: మనం ఒక్క రకమైనటువంటి ఒక్క దానిని మనం ఆచరిస్తే చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్.
1: ఈ ప్రచారం అనేటువంటిది కేవలము క్వాంటిటీలు.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రాపగేషన్ అమౌంట్స్ టు క్వాంటిటీ.
1: కానీ ఆచరణ క్వాలిటీ.
0: బట్ ప్రాక్టీస్ ఇస్ క్వాలిటీ.
1: క్వాలిటీ చాలా ఇంపార్టెంట్, కానీ క్వాంటిటీ ముఖ్యం కాదు.
0: ఇట్స్ క్వాలిటీ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ద క్వాంటిటీ.
1: ఎందుకు బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: వాట్ ఫర్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్.
0: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఇస్ ఎనఫ్.
1: కనుక ఆచరణలో కొద్ది భాగమునైనా మనం పెట్టినప్పుడు అది మనకు ఆదర్శంగా నిలుస్తుంది.
0: వీ షుడ్ అట్లీస్ట్ పుట్ టు ప్రాక్టీస్ ఎ ఫ్రాక్షన్.
1: కనుక ఈనాటి మానవుని యొక్క మనస్సు మహావికార స్వరూపాన్ని ధరిస్తూ ఉండాలి.
0: The modern mind is completely diverted, perverted.
1: ఈ వికారమైనటువంటి మనస్సు విచారములనే అందిస్తుండాలి.
0: This perverted mind gives you all anxieties, worries.
1: మానవత్వాన్ని వినాశం చేస్తుండాలి.
0: The human value is lost.
1: దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విచారణ చేయాలి.
0: You should investigate, explore.
1: విచారణ చేసినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలి.
0: That which is investigated must be practiced.
1: యువకులారా,
0: young men and women,
1: మీరు చదివి అనేక విధమైనటువంటి ఉద్యోగంలో ప్రవేశించి ధనం సంపాదిస్తున్నారు.
0: యూ స్టడీ, టేక్ ఎ జాబ్ అండ్ ఎర్న్ మనీ.
1: అయితే ఈ సంపాదించినటువంటి ధనమును ఏ విధంగా మీరు వినియోగిస్తున్నారు?
0: హౌ ఆర్ యూ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ మనీ దట్ యూ ఎర్న్?
1: ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ పుట్ దిస్ క్వశ్చన్ టు వన్స్ ఓన్ సెల్ఫ్.
1: సద్వినియోగం చేస్తున్నానా, దుర్వినియోగం చేస్తున్నానా?
0: ఆమ్ ఐ యూజింగ్ ఇట్ ఆర్ మిస్ యూజింగ్ ఇట్?
1: దీంట్లో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు భాగములు ఉంటున్నాయి.
0: In this respect of sealing on desires, there are four.
1: Don't waste food.
0: Don't waste food.
1: Don't waste time.
0: Don't waste time.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Don't waste jeevitamu.
0: Don't waste your life.
1: Kanukane mana jeevitamu lopala food nu money ni mana waste cheyakoddu.
0: Therefore in our life we should never waste food and money.
1: Misuse of money is evil annaru.
0: Misuse of money is evil.
1: Food is God.
0: Food is God.
1: Don't waste food.
0: Food is God. Don't waste food.
1: ఇంకా టైము చెప్పాను. ఈ టైము ఎనర్జీ అనేటువంటి చాలా విలువైనటువంటివి.
0: Time and energy are highly valuable.
1: See no evil. See what is good.
0: See no evil. See what is good.
1: Talk no evil, talk what is good.
0: Talk no evil, talk what is good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear what is good.
1: Think no evil, think what is good.
0: Think no evil, think what is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what is good.
1: ఇది నిజముగా ఈ వయసు లోపల యువకులు చేయవలసినటువంటి యొక్క పవిత్రమైన కర్మలు.
0: These are the sacred activities that should be taken up by youngsters.
1: పెద్ద మనము శ్రమ పడనక్కర్లేదు.
0: You don't need to exert too much.
1: మీ రిపోర్ట్ లో కూడా చెప్పారు, ధ్యానం చేయండి, భజన చేయండి, పల్లెలకు వెళ్ళండి, సేవలు చేయండి అని.
0: In your reports you mentioned that one should do some penance.
1: ఇవన్నీ కొన్ని శ్రమలతో కూడినటువంటివే.
0: You need to strain a lot.
1: ఏ శ్రమలు లేకుండా,
0: without any strain,
1: ఏ పని చేసినా,
0: whatever you may do,
1: ఏ మాట చెప్పినా,
0: whatever you may say,
1: ఏ స్థానమునకు వెళ్ళినా,
0: you may go anywhere,
1: సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక భావాన్ని మీరు హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: You should have a feeling that all actions should be offered as to be pleasing unto God.
1: ఆ విధమైనటువంటి ఒక భావంతో మీరు చేసినప్పుడు ఏ సాధనలు కూడా అవసరం లేదు.
0: When you have such a sacred feeling, no other spiritual practice is needed.
1: అట్టి పవిత్ర భావం అనేటువంటిది అంత సులభంగా మనకు చెందదు.
0: It's not so easy to have that sacred feeling.
1: కనుకనే కొన్ని రకములైనటువంటి ధ్యానము, జపము, భజన ఇత్యాది సత్కర్మలు ఆచరించాలి.
0: Therefore, special practices are prescribed to entertain sacred thoughts, like the penance, the meditation and bhajans.
1: ఇది మెడిటేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఈజ్ మెడిటేషన్?
1: ఈనాడు మెడిటేషన్, మెడిటేషన్ అనేటువంటి పదం లోపల అనేక రకమైనటువంటి మార్పులు కలుగుతున్నాయి.
0: పీపుల్ స్పీక్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ సెవెరల్ వేస్ టుడే.
1: మన జీవితమే ఒక మెడిటేషన్.
0: అవర్ లైఫ్ ఇస్ ఎ మెడిటేషన్.
1: నడిచే సమయంలో దూరం చూసుకోకుండా నడిస్తే మనం యాక్సిడెంట్ గురి అయిపోతాం.
0: యాజ్ యూ వాక్, ఇఫ్ యూఆర్ నాట్ కేర్ఫుల్, యూ విల్ నేచురల్లీ పుట్ యూ ఇన్ యాక్సిడెంట్.
1: అదే కాన్సన్ట్రేషన్.
0: దట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, వెయిటింగ్ అంతా కూడా కాన్సన్ట్రేషన్.
0: ఎవ్రీథింగ్ ఈస్ కాన్సన్ట్రేషన్ లైక్ వాకింగ్, టాకింగ్, రీడింగ్.
1: మెడిటేషన్ అనేటువంటిది వే ఆఫ్ లైఫ్.
0: మెడిటేషన్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
1: ఇది ఏదో మనం కొత్తగా మనం ఆచరించేటువంటిది కాదు.
0: Is not the one that you are going to
1: be సంపాదించేటువంటిది కాదు.
0: Is not to be newly acquired.
1: మన జీవితంలో అది పెద్ద ప్రధానమైనటువంటి ఒక విలువగా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్ ఫర్ దట్ మ్యాటర్.
1: కనుక నీవు వస్తువులపైన మెడిటేట్ చేస్తున్నావు,
0: యు మెడిటేట్ ఆన్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్,
1: రోడ్డు పైన మెడిటేషన్ చేస్తున్నావు,
0: మెడిటేట్ ఆన్ రోడ్,
1: విషయాలపైన మెడిటేషన్ చేస్తున్నావు,
0: ఆన్ వరల్డ్లీ ఇష్యూస్,
1: దీనిని గాడ్ వైపున టర్న్ చేస్తే ఇది మార్పు కలుగుతుంది.
0: యూ కెన్ జస్ట్ డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్, దట్ ఈస్ ఇనఫ్.
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: Then work will be transformed into worship.
1: అది ఏ మెడిటేషన్?
0: దట్ ఈస్ మెడిటేషన్.
1: నీ యొక్క దృష్టిని, నీ యొక్క భావమును ప్రకృతి నుంచి పరమాత్మ వైపు మరల్చు.
0: టర్న్ యువర్ విజన్ ఇన్ లుక్స్ టువర్డ్స్ గాడ్, టర్న్ యువర్ ఫీలింగ్స్ టువర్డ్స్ గాడ్.
1: వర్క్ వేరు, వర్షిప్ వేరు కాదు.
0: Work and worship are not separate.
1: ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కాదు.
0: World and nature are not different.
1: జీవుడు వేరు, దేవుడు వేరు కాదు.
0: Individual and God are not different.
1: రెండు ఒక్కటే.
0: Both are one.
1: Reaction, resound and reflection.
0: That all amounts to reaction, reflection and resound.
1: కనుకనే మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది ఇమిడి ఉంటున్నది.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ దట్ ఇస్ లేటెంట్.
1: కనుక డివినిటీ కోసమని మనం ఎక్కడో వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ద డివైన్
1: ఎనీవేర్. అట్టి దివ్యమైనటువంటి భావ్య దైవత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు నీవు తప్పులు చేయడానికి ఏమాత్రం పూనుకోవు.
0: వెన్ వన్స్ యూ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ ఇన్ యూ, యూ విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
1: కనుక ఆ విశ్వాసాన్ని ఈనాడు పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
1: ఆ విశ్వాసమే మన శ్వాసగా ఉండాలి.
0: విశ్వాస ద ఫెయిత్ ఇస్ అవర్ శ్వాస ద బ్రెత్.
1: కనుక శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఈ శ్రద్ధ మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే జ్ఞానం మనలో ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఈస్ ది స్టెడ్ఫాస్ట్నెస్, సిన్సిరిటీ దట్ హెల్ప్స్ యూ టు అక్వైర్ విజ్డమ్.
1: కనుక దైవత్వము మన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించండి.
0: సో వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ దట్ డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
1: ఈ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏ పని ఎందుకు కూడా సక్సెస్ చేయలేము.
0: వితౌట్ దిస్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ రెస్పెక్ట్.
1: ఇప్పుడు ఈ భవనం కనిపిస్తుండాలి.
0: హియర్ యూ ఫైండ్ దిస్ బిల్డింగ్.
1: ఈ భవనానికి ఏది ఆధారం?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్?
1: పునాది ఆధారం.
0: ఇట్ హ్యాస్ ఇట్స్ ఫౌండేషన్.
1: అయితే ఈ భవనానికి అనేక అలంకారం చేస్తున్నామే కానీ పునాదికి మనం చేయటం లేదు.
0: యూ డెకరేట్ ది ఎంటైర్ బిల్డింగ్ బట్ నాట్ ద ఫౌండేషన్.
1: కనుక నీ అవుట్లుక్ మనం ఎక్కువగా అట్రాక్షన్ చేస్తున్నాం.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ దట్ డ్రాస్ యూ, దట్ అట్రాక్షన్.
1: దానిని అనేక రకములైనటువంటి యొక్క మార్పులుగా, కుల్పులుగా చేస్తున్నాము.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఔటర్ ఎక్స్టీరియర్.
1: కనిపించినటువంటి పునాదులకు మనకేమాత్రం కూడా అలంకారం చేయటం లేదు.
0: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ నాట్ డెకొరేటెడ్.
1: ఈ పునాది యొక్క బలంపైనే ఈ భవనం నిలిచి ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్ దట్ బిల్డింగ్ రెస్ట్.
1: ఈ భవనం అంటే ఎట్లా గోడలు కట్టుకుంటూ వచ్చాము.
0: దిస్ బిల్డింగ్ హ్యాస్ గాట్ సో మెనీ వాల్.
1: గోడలే లేకపోతే రూపులే వేయలేము మనం.
0: వితౌట్ రేజింగ్ వాల్స్ యూ కెనాట్ హ్యావ్.
1: రూపులే లేకపోతే మనం ఇక్కడ జీవించలేము.
0: వితౌట్ రూఫ్ యూ కెనాట్ లివ్ హియర్.
1: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఫౌండేషన్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్స్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ ద వాల్స్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
1: కనుకనే ఒకదానికి ఒకటి సత్యం అనేటువంటి దీని లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపలే ఇమిడి ఉంటుంది.
0: దేర్ఫోర్ దిస్ ఆల్ కంటైన్డ్ విద్ ఇన్ దట్ సింగిల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దానికి కూడా ఐ అంటున్నాం.
0: ఫర్ ఎవ్రీథింగ్ వి సే ఐ
1: అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఐ?
1: ఎవరు నీ ఐ అంటున్నావు?
0: వాట్ డూ యూ మీన్ వెన్ యూ
1: దిస్ ఇస్ మై బాడీ?
0: దిస్ మై బాడీ.
1: దిస్ ఇస్ మై హెడ్
0: ఇస్ మై హెడ్.
1: దిస్ ఇస్ మై హ్యాండ్
0: మై హ్యాండ్.
1: దిస్ ఇస్ మై లెగ్
0: మై లెగ్.
1: బట్ హూ ఆమ్ ఐ?
0: దెన్ హూ ఆమ్ ఐ?
1: అంత మై హెడ్ మై హ్యాండ్ మై టాక్ మై హార్ట్. హూ ఆమ్ ఐ?
0: You always say the my hand, my leg, my heart, then who am I?
1: నీవెవరో దీనన్నింటికి నీ ప్రత్యేకంగా ఉన్నావు.
0: You are separate from all.
1: This is my body. I am not the body.
0: When you say this is my body, then it means imperative.
1: Body is separate from me.
0: Body is separate from me.
1: This is my kerchief.
0: This is my kerchief.
1: Kerchief is separate from me.
0: Kerchief is separate from me.
1: This is my body means body is separate from me.
0: When you say my body, it means body is separate
1: from
0: me.
1: You are not the body.
0: And you are not the body.
1: కనుక నీ ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి, నేను దేహం ఎట్టవుతాను? ఇది నా దేహమే. నా దేహం అనుకున్నప్పుడు నా దేహము రెండుగా ఉంటుంది.
0: When you say this is my body, it means you are separate from your
1: body. కనుకనే a man with dual mind is half blind.
0: Therefore a man with dual mind is half blind.
1: మనము నా దేహం అంటున్నావు, నేనే దేహం అనుకుంటున్నావు తిరిగి.
0: And you say this is my body, yet identify with it.
1: ఇక్కడ వేదాంతంలో రెండు రకములైనటువంటి ఐని మనం విచారణ చేయాలి.
0: In Vedantic parlance, there are two aspects of this I.
1: I, I.
0: I, I.
1: ఏమిటి ఈ ఐ?
0: What is this?
1: ఒకటి ఏకాక్షర ఐ ఒకటి ఉండాలి.
0: One is one lettered I.
1: E-Y-E-I. Three letters I ఒకటి ఉండాలి.
0: There is another I, three lettered E-Y-E.
1: Three letters I, a body. One letter I, a Atma.
0: Three lettered I is the body. One lettered I is divine Atma.
1: కనుకనే నీవు ఐ అనేటువంటి పలికేటువంటిది దేహానికి ఉపయోగపెట్టద్దు, ఐ అనేటువంటి ఆత్మతత్వమే.
0: సో దిస్ ఐ డస్ నాట్ సిగ్నిఫై ద బాడీ.
1: యూఆర్ ది మాస్టర్.
0: యూఆర్ ద మాస్టర్.
1: బాడీ మైండ్ సెన్సెస్ ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ మైండ్ సెన్సెస్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్ ను నీవు ఉపయోగించుకోవడం కోసమని నీవు ఇస్తున్నావు.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్. దట్స్ ఆల్.
1: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను సద్వినియోగం చేసుకో.
0: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్
1: దేహం. ఒక ఇన్స్ట్రుమెంట్.
0: వాట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్?
1: దీనికి తగినటువంటి గౌరవాన్ని పంపించేటువంటి యొక్క క్రియలు నువ్వు ఆచరించు.
0: యూ షుడ్ ట్రై టు మెయింటైన్ అండ్ సస్టైన్ ఇట్ ప్రాపర్లీ.
1: మైండ్ ఒక ఇన్స్ట్రుమెంట్.
0: మైండ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఆ మైండ్ ని కూడా సరి అయినటువంటి యొక్క సద్బుద్ధిని అందించేటువంటి యొక్క దీనిలో ప్రవేశపెట్టు.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మైండ్ ప్రాపర్లీ సచ్ దట్ ఇట్ విల్ బి గుడ్.
1: కనుక నీ మైండ్ నుంచినే అన్ని ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద మైండ్ మెనీ థింగ్స్ కమ్.
1: ఈ మైండ్ కు థాట్స్ నుంచినే ఈ మైండ్ రూపం అవుతుంది.
0: మైండ్ ఇస్ దస్ ద ఫార్మ్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒక వస్త్రం.
0: వాట్ ఈస్ దిస్? దిస్ క్లాత్.
1: ఇది క్లాత్.
0: దిస్ ఇస్ క్లాత్.
1: కానీ వేదాంతిక పరిభాష లోపల దిస్ ఇస్ నాట్ క్లాత్, దిస్ ఇస్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
0: బట్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ఇస్ నాట్ క్లాత్, ఇట్స్ జస్ట్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: నాట్ థ్రెడ్స్, దిస్ ఇస్ కాటన్.
0: నాట్ ఈవెన్ థ్రెడ్స్ బట్ కాటన్.
1: ఫస్ట్ కాటన్, సెకండ్ థ్రెడ్, థర్డ్ క్లాత్.
0: సో ఫస్ట్ ఫార్మ్ ఇస్ కాటన్, నెక్స్ట్ ఫార్మ్ థ్రెడ్స్, ఇంటర్వోవెన్ మేక్ ఏ క్లాత్.
1: అదే విధంగా యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: లైక్ వైజ్ యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ స్టాండ్స్ ఫర్ ది ఫిజికల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ద మెంటల్ బాడీ.
1: ది వన్ యు రియలీ ఆర్ దట్ ఈస్ ఆత్మ.
0: ది వన్ యు రియలీ ఆర్ దట్ ఈస్ ద ఆత్మ.
1: ఆ రియల్ అయినటువంటి దాన్ని మర్చిపోతున్నాం మనం.
0: దట్ రియాలిటీ ఇస్ ఫర్గాటెన్ టుడే.
1: ఈనాడు ఆర్టిఫిషియల్ ను అట్రాక్షన్ చేస్తున్నాము.
0: వీఆర్ డ్రాన్ బై ఆర్టిఫిషియల్ థింగ్.
1: అందువల్లనే మన హృదయంలో అంతా నెగిటివ్ థాట్స్ ఏ వస్తున్నాయి.
0: దేర్ఫోర్ అవర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ నెగిటివ్ థాట్స్.
1: ఈ నెగిటివ్ థాట్స్ ను దూరం చేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ దీస్ నెగిటివ్ థాట్స్.
1: పాజిటివ్ ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ పాజిటివ్ థాట్స్.
1: అప్పుడే దిస్ ఇస్ మానవత్వం అనేటువంటి దానికి సార్థకం అవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ, హ్యూమన్ వాల్యూ ఆర్.
1: దీన్ని మనం ఎట్ట తీసుకోనేది?
0: How to get them?
1: English లోపల man అనేటువంటి దానికి man man అంటారు.
0: In English there's a word man man.
1: M అనగా mind.
0: M signifies mind.
1: మైండ్ ని కంట్రోల్ చేసుకో.
0: కంట్రోల్ యువర్ మైండ్.
1: ఏ అనగా ఆత్మతత్వాన్ని.
0: ఏది ఆత్మ.
1: ఎన్ దానిని ఒక విధమైనటువంటి మర్జ్ చేసుకోవాలి.
0: ఎన్ స్టాండ్స్ ఫర్ మర్జ్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: మానవత్వం అనేటువంటిది కొంచెం విచారణ చేసి మాయను వశపరుచుకున్నప్పుడు,
0: వెన్ యూ అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ అండ్ దెన్ నో ది డెల్యూషన్ అండ్ ఇల్యూషన్.
1: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు,
0: వెన్ యూ అండర్స్టాండ్ ది డివినిటీ,
1: నిర్వాణం అనేటువంటి యొక్క ఎన్ లో మనం సార్థకమైపోతుంది.
0: దెన్ యూ విల్ అటైన్ దట్ నిర్వాణ ఆర్ లిబరేషన్ విచ్ ఇస్ ఎన్ హియర్.
1: కనుక ఎం అనేటువంటిది మాయను వశం చేసుకోవాలి.
0: సో ఎం స్టాండ్స్ ఫర్ ది కంట్రోల్ ఓవర్ ది మైండ్.
1: ఏ ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
0: ఏ స్టాండ్స్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ ఆత్మ.
1: ఎన్ అనేటువంటిది నిర్వాణము, అదే మోక్షము.
0: ఎన్ ఇస్ నిర్వాణ, మోక్ష, లిబరేషన్.
1: ఈ నిర్వాణం కోసమని బుద్ధుడు అనేక రకమైన సాధనలు చేస్తూ వచ్చాడు.
0: బుద్ధ హ్యాస్ అండర్టేకెన్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ ఫర్ నిర్వాణ.
1: ఏమనుకున్నాడు, అంతా తనలోనే ఉంటుండి కూడాను నేను ఇంతకాలం వ్యర్థం చేసుకున్నానని విచారం చేశాడు.
0: ఫైనలీ హీ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ దేర్ ఫోర్ హీ వేస్టెడ్ ఆల్ ది టైమ్.
1: సర్వం కూడాను మానవుని అందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యూ.
1: దైవత్వం కూడాను మానవత్వం నందే ఉంటుండాలి.
0: డివినిటీ ఇస్ విత్ ఇన్ ది హ్యూమానిటీ.
1: దానవత్వము మానవత్వం నందే ఉంటుండాలి.
0: డెమోనిక్ నేచర్ ఇస్ ఇన్
1: మ్యాన్. పశుత్వం కూడాను మానవత్వం నందే ఉంటుండాలి.
0: యానిమాలిటీ ఇస్ ఇన్ మ్యాన్.
1: కానీ ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను మర్చిపోయాడు.
0: బట్ టుడే మ్యాన్ హాస్ ఫర్గాటన్ హిస్ ఇన్నేట్ నేచర్.
1: లోకములో ఏ దేశంలో పోయినప్పటికీ ప్రతి పదార్థమును కూడా వెల పెరిగిపోతున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ దర్ సోరింగ్ ప్రైజెస్.
1: ఒక్కొక్క చిన్న చిన్న ఒక పదార్థం కూడా ఎంతో విలువగా మారిపోయింది.
0: ద ప్రైజెస్ ఆఫ్ ఆల్ థింగ్స్ హావ్ గాన్ అప్.
1: ఈనాడు విలువ పోయినది ఏ పదార్థంలో?
0: వాట్ ఈస్ దట్ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ?
1: మ్యాన్ లో విలువ పోయింది.
0: మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ వాల్యూ.
1: కనుకనే మానవుడు తన విలువను పోగొట్టుకోవటం చేతనే తన విలువ ఏమాత్రమో జగత్తులో కనిపించడం లేదు.
0: మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ వాల్యూ, దేర్ ఫోర్ హీస్ వాల్యూలెస్ ఇన్ దిస్ వరల్డ్.
1: మానవునికి పంచ ప్రాణములు ఉంటున్నాయి.
0: మ్యాన్ హాస్ ఫైవ్ ప్రిన్సిపల్స్.
1: ఈ పంచ ప్రాణములు అంటే ఏమిటి?
0: వాట్ ఆర్ దే?
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ పంచ ప్రాణములు అనుకుంటున్నారు.
0: హీ హాస్ గాట్ ఆల్ ది ఫైవ్ లైఫ్ బ్రెత్స్, ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: కానీ అవి కాదు మన ప్రాణములు.
0: దే ఆర్ నాట్ ది లైఫ్ బ్రెత్స్.
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇవే మన పంచ ప్రాణములు.
0: దీస్ ఆర్ నాట్ ది ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్. ద ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్, ధర్మ అండ్ లవ్ అండ్ పీస్. దీస్ ఆర్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: కనుకనే ఐదు ప్రాణములు ఇవి కానీ మనకు ఈ విధమైన భౌతికమైనటువంటి యొక్క అపాన వ్యాన ఉదాహరణ సమానములు కావు.
0: దీస్ ఆర్ ది లైఫ్ బ్రెత్స్ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్స్, నాట్ దోస్ ఫైవ్.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ఇవి ఐదు కూడాను మన పంచ ప్రాణములుగా భావించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ కన్సిడర్ దీస్ ఫైవ్ కార్డినల్ ప్రిన్సిపల్స్ యాజ్ అవర్ లైఫ్.
1: సత్యం మనలో లేకపోయినప్పుడు ఒక ప్రాణం పోయిందనే మనం భావించాలి.
0: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్, అండర్స్టాండ్ దట్ యువర్ లాస్ట్ వన్ లైఫ్ బ్రేత్.
1: రైట్ యాక్షన్ ఏ మనలో లేకపోతే అది రెండవ ప్రాణం పోయిందనుకోవాలి.
0: దెర్ ఇస్ నో రైట్ యాక్షన్, యువర్ లాస్ట్ వన్ లైఫ్.
1: ఈ విధంగా ఒకదాని కొట్టి ప్రాణాలు పోతుంటే ఇవి మిగిలేదు ఏమిటి?
0: వెన్ యూ గో ఆన్ లూజింగ్ వన్ ఆఫ్టర్ వన్, వాట్ ఈస్ దట్ ఇస్ లాస్ట్ ఫైనల్?
1: డెడ్ బాడీగా తయారవుతావు.
0: జస్ట్ బికమ్ ఎ డెడ్ బాడీ.
1: కనుక ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా ఒకదానికంటే ఒకటి చాలా వెల్తిగా మారిపోవాలి.
0: దేర్ ఫోర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ వన్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: అప్పుడే సర్వవ్యాపకత్వం అనేటువంటి దాన్ని పొందడానికి వీలవుతుంది.
0: దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద ఆల్ పర్వేసివ్ డివినిటీ.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: ఫర్ దిస్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఇప్పుడు ప్రపంచంలో భూమి ఉంటుండాలి.
0: హియర్ యు హావ్ గాట్ ఎర్త్.
1: ఈ భూమిలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అంతా ఉన్నాయి.
0: ద ఎర్త్ హాస్ గాట్ ది ఆల్ ది ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఫార్మ్, ఆఫ్ ద సౌండ్ అండ్ ద టచ్, ఆల్ ద ఫైవ్.
1: Smell
0: and the smell, the fire.
1: ఈ పంచ ప్రాణములు ఉండటం చేత భూమి చాలా బరువు అయిపోయి ఒక దగ్గర పడిపోయింది.
0: Because of these five principles, the earth is very heavy and is now present at one place.
1: ఇందులో ఒక ప్రాణం కొంచెం ప్రక్కకు పోయింది.
0: Now it loses one aspect.
1: ఏమిటది?
0: What is that?
1: అదే జలము.
0: That is water.
1: భూమి నుండి జలం ఆవిర్భవించింది.
0: And the water originated out of earth.
1: ఎప్పుడు జలం అనేటువంటిది లిక్విడ్ గా మారిపోయిందో కదలిక ఏర్పడిపోయింది.
0: బికాస్ హియర్ యూ ఫైండ్ ద వాటర్ ద లిక్విడ్ మీడియం, ఇట్ ఇస్ బ్రష్డ్ అసైడ్.
1: అందులో ఈ యొక్క బరువు అనేటువంటి తగ్గిపోయింది.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ బర్డెన్, ఇట్స్ వెయిట్ హెస్
1: ఈ గంధం అనేటువంటి తగ్గిపోయింది.
0: దెన్ దెర్ ఇస్ నో స్మెల్ హియర్.
1: తరుపై ఈ వాటర్ నుంచి కూడాను ఎయిర్ గా బయలుదేరింది.
0: అవుట్ ఆఫ్ దిస్ వాటర్
1: అగ్నిగా
0: యూ హావ్ గాట్ ది ఫైర్.
1: ఈ అగ్ని దగ్గరకు వచ్చేకే ఈ రెండు గుణములు తగ్గిపోయినాయి.
0: ఫైర్ హ్యాస్ టూ అట్రిబ్యూట్స్.
1: ఇందులో శబ్ద, స్పర్శ, రూప, రసగంధములుగా ఉంటున్నప్పుడు గంధము, రసము రెండు పోయినాయి.
0: ఇట్ హాస్ లాస్ట్ టూ. వన్ ఈస్ ద స్మెల్ అండ్ ద టేస్ట్.
1: తదుపరి మూడవది జలంగా మారిపోయింది.
0: థర్డ్ వన్ హెస్ బికమ్ ద వాటర్.
1: అది అనగా గాలిగా మారిపోయింది.
0: దట్ ఈస్ ది ఎయిర్.
1: ఈ గాలిగా మారిపోయేటప్పటికి భూమి నుంచి పైకి వచ్చేసింది.
0: బికాస్ ఎయిర్ బీయింగ్ లైట్ ఇట్ జస్ట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: ఇక్కడ మూడు గుణములు పోయినాయి.
0: ఇట్ హాస్ లాస్ట్ త్రీ వాల్యూస్.
1: తదుపరి ఆకాశము.
0: అండ్ దెన్ యూ ఫైండ్ ద స్పేస్.
1: ఈ ఆకాశం ఒక శబ్దంతోనే మాత్రమే నిలిచి ఉంది.
0: స్పేస్ హాస్ గాట్ ఓన్లీ ద సౌండ్.
1: ఆ తర్వాత ఆ శబ్దం కూడా మారిపోయింది.
0: ఫైనలీ ఈవెన్ దట్ సౌండ్ ఇస్ గాన్.
1: ఈ గుణములు ఉండినంత వరకు ఈ భూమి చాలా విశాలమైనట్టుగా బరువుగా కనిపించింది.
0: సో లాంగ్ దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ ద ఎర్త్ ఈస్ వెరీ హెవీ.
1: ఈ గుణములు శూన్యమయ్యేటప్పటికి సర్వత్రా వ్యాపించిపోయింది దైవత్వం.
0: వెన్ వన్స్ ది అట్రిబ్యూట్స్ ఆర్ గాన్ ది డివినిటీ ఇస్
1: ఎవరీవేర్. కనుకనే దైవత్వం అంటే ఏమిటంటే గుణాతీతమైనటువంటి దైవత్వము.
0: దెర్ఫోర్ గాడ్ ఈస్ అట్రిబ్యూట్లెస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
1: కనుక ఇట్టి గుణాతీతమైన దైవత్వాన్ని మనం గుర్తించాలంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు.
0: God is beyond attributes, who is all pervasive.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడా నువ్వు క్వశ్చన్ వేస్తుంటారు, ఎక్కడ ఉన్నాడు దేవుడు? కంటికి కనిపించాలి, చేతికి చిక్కాలి.
0: మోడర్న్ బాయ్స్ పుట్ ఎ క్వశ్చన్, వేర్ ఇస్ గాడ్? ఐ షుడ్ బి ఏబుల్ టు సీ హిమ్, ఐ షుడ్ క్యాచ్ హిమ్.
1: ఒక చిన్న ఎగ్జాంపుల్,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యూ.
1: కానీ ఉన్నదని నీ విశ్వసిస్తావా?
0: Do you believe in it?
1: విశ్వసించక తప్పదు.
0: Yes, you are bound to believe.
1: గాలి లేకపోతే నీవెట్ట ఉన్నావు.
0: Without air, how do you live?
1: కానీ ఆ గాలిని నువ్వు చూడగలుగుతున్నావా?
0: Are you able to see that?
1: చూడటం లేదు.
0: No.
1: కానీ ఆ గాలిని నువ్వు పట్టగలుగుతున్నావా?
0: Are you able to catch it?
1: వీలు కావటం లేదు.
0: It's not possible.
1: కానీ గాలి ఉన్నదని విశ్వసిస్తున్నావు.
0: But you have full faith that
1: అదే రీతిగా నీ సర్వత్రా ఉంటున్నాడు దైవము.
0: So God is present all over.
1: కంటికి కనిపించడు, చేతికి చిక్కడు.
0: You don't see him and you can't catch him.
1: అయితే అది లేని నీవు లేవు.
0: Without that you can't exist.
1: దైవమే లేకపోతే నీవే లేవు.
0: Without God you cannot live.
1: ఆ దైవత్వం అనేటువంటిది ఒక శక్తిత్వంతో కూడినటువంటి.
0: The divinity is power, strength.
1: అదే కాన్షియస్నెస్ అంటారు.
0: That is consciousness.
1: ఇది సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆల్ పర్వేజ్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఏ విధమైనటువంటి ఒక సంఘం చేత, ఏ విధమైనటువంటి పరికరముల చేత, ఏ విధమైన ప్రభుత్వం చేత పవిత్రమైనటువంటి జీవితత్వాన్ని అర్థం చేసుకుంటామో దానిని మొట్టమొదటి తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో దట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎక్విప్మెంట్, విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ గిఫ్టెడ్ టు యూ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
1: ఒక చిన్న ఉపమానం.
0: హియర్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఆక్సిజన్ ఉంటుండాలి, హైడ్రోజన్ ఉంటుండాలి.
0: యూ హ్యావ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్.
1: ఇది హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కూడాను నిప్పులతో సమానమైనటువంటిది.
0: హైడ్రోజన్ ఆక్సిజన్ ఆర్ ఈక్వల్ టు ఫైర్.
1: గీసి ఒక విధమైనటువంటి అగ్నిని గీసి దానికి ముట్టిస్తే రెండు కూడా మండిపోతాయి.
0: యూ కెన్ జస్ట్ యూ కెన్ లైటన్ ఆర్ యూ కెన్ బర్న్ బోత్.
1: కానీ ఆ మండిపోయేటువంటి శక్తి ఆ రెండింటి యందు ఉంటుండాలి.
0: అండ్ దేర్ ఇస్ దిస్ ఫైర్.
1: ఎంతవరకు ఇవి రెండు వేరువేరుగా ఉండినంత వరకు మండిపోయే శక్తి ఉంటుండాలి.
0: సో లాంగ్ దే ఆర్ సెపరేట్ దే హావ్ గాట్ దిస్ కెపాసిటీ టు బర్న్.
1: అదే ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ గా తయారవుతుంది.
0: దెన్ వన్స్ యూ మిక్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇట్ బికమ్స్ వాటర్.
1: ఆ వాటర్ చేత ఈ నిప్పుడు కూడా ఆర్పివేయచ్చు.
0: విత్ దిస్ వాటర్ యూ కెన్ ఎక్స్టింగ్విష్ ఫైర్.
1: నిప్పుడు పుట్టించేది అదే, నిప్పును ఆపేసేది అదే, రెండు కూడా ఒకే దాంట్లో నిమిడి ఉంటున్నాయి.
0: ఇట్స్ ద వన్ కాజ్ ఫర్ ద ఫైర్ అండ్ ఇట్ కెన్ ఎక్స్టింగ్విష్ టూ.
1: అదే విధంగానే కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: లైక్ వైజ్ కాన్షియస్నెస్ ఈజ్ ఎవ్రీవేర్.
1: క్రిమికీటి గాదుల్లో ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఇన్
1: పశుపక్షి మృగాదుల్లో ఉంటుండాలి.
0: బర్డ్స్
1: మానవుని ఎందు ఉంటుండాలి.
0: అండ్ ఇన్ హ్యూమన్
1: సర్వ జీవుల రాశుల ఎందు కూడా ఈ కాన్షియస్నెస్ ఉంటుండాలి. చైతన్యం
0: ఇన్ ఆల్ బీయింగ్స్ దేర్ ఇస్ దిస్ కాన్షియస్నెస్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ క్రిమికీటి గాదులకు, పశుపక్షి మృగాదులకు తన ఎందు ఈ కాన్షియస్ ఉన్నది అనేటువంటిది తెలియదు.
0: హౌఎవర్ ది ఇన్సెక్ట్స్ అండ్ ది వర్మ్స్ బర్డ్స్ అండ్ బీస్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ కాన్షియస్.
1: ఒక్క మానవునికి మాత్రమే నేను నాలో కాన్షియస్ ఉంటుందా, కాన్షియస్నెస్ ఉంటుంది అనేటువంటి సత్యాన్ని గుర్తించగలుగుతున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ రికగ్నైజ్ ద ట్రూత్ ఆఫ్ కాన్షియస్నెస్ విత్ ఇన్ హిమ్.
1: అనగా ఇట్టి గుర్తించేటువంటి శక్తి కలిగినటువంటి వాడే దివ్యత్వాన్ని పొందినటువంటి వాడు.
0: ఓన్లీ హూ రికగ్నైజ్ దిస్ కెన్ ఓన్లీ అటైన్ డివినిటీ.
1: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వము.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివినిటీ.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. కాన్షియన్స్ అనేటువంటిది ఒక దేహంలో మాత్రమే ఉంటుండాలి.
0: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
1: ఈ కాన్షియస్ నుంచి కూడాను కాన్షియస్ వచ్చింది.
0: అవుట్ ఆఫ్ దిస్ కాన్షియన్స్ కేమ్ ది కాన్షియస్.
1: ఈ కాన్షియస్ ఇంద్రియముల ద్వారా ఉంటుండాలి.
0: కాన్షియస్ ఇస్ రిలేటెడ్ టు సెన్సెస్.
1: కాన్షియన్స్ అనేటువంటిది నఖశిక పర్యంతము దేహంలో ఉంటుండాలి.
0: కాన్షియన్స్ స్ప్రెడ్స్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: కాన్షియస్నెస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: కనుకని ఈ కాన్షియస్నెస్ కాన్షియన్స్ కాన్షియస్ ఈ మూడు కూడాను ఏకాత్మతత్వం లే మూడు.
0: దేర్ఫోర్ కాన్షియస్నెస్ కాన్షియన్స్ అండ్ కాన్షియస్ వన్ ఇన్ ది సేమ్ ప్రిన్సిపల్.
1: ఈ విధమైనటువంటి మూడు అవతారములతో కూడినటువంటిది మానవత్వము.
0: ది హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్.
1: దేహాత్మభావాన్ని మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
0: హావ్ టు నో ద నేచర్ ఆఫ్ ద బాడీ ఫస్ట్.
1: క్రమక్రమేణ కూడా నువ్వు దేహాత్మభావాన్ని విసర్జించాలి.
0: Later on, you should give up this body feeling. You should investigate the nature of the mind.
1: Later.
0: After investigating the mind, you should merge in Atma.
1: మనసు అనేటువంటి అంత సులభమైనగా చిక్కదేటువంటి కాదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు కాంప్రిహెండ్ మైండ్.
1: చెప్పాను ఈ వస్త్రములకు దారముల యొక్క చేరిక ఉందాదే.
0: భగవాన్ సెడ్ దిస్ క్లాత్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇదే మైండ్ యొక్క స్వరూపము.
0: దిస్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
1: మొట్టమొదట థాట్స్ గా రూపొందుతుంది.
0: ఫస్ట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్.
1: ఈ థాట్స్ నుంచి డిజైర్స్ గా వస్తుంది.
0: ఆఫ్టర్ థాట్స్ ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజైర్.
1: డిజైర్స్ చేరికనే మైండ్ గా మారిపోతుంది.
0: ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ డిజైర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు ద మైండ్.
1: కాబట్టి మనసును నిర్మూలం గావించాలంటే మనం ఏం చేయాలి?
0: టు ఎన్హిలేట్ ద మైండ్ వాట్ షుడ్ వి డూ?
1: డిజైర్స్ ను మనం తగ్గించుకోవాలి.
0: వి షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
1: ఈ క్లాత్ లేకుండా మనం చేయాలంటే థ్రెడ్స్ అంతా తీసివేయాలి.
0: In order to see that the cloth does not exist, what you should do is remove
1: thread.
0: When you remove the thread, there is no cloth. When there are no desires, there is no mind.
1: కాబట్టి ఈ డిజైర్స్ కు కొన్ని రకమైనటువంటి యొక్క తలంపులు రావాలి.
0: So for these desires, certain thoughts are necessary.
1: కొన్ని థాట్స్ కు బ్యాడ్ థాట్స్ మనం చోటు ఇవ్వకుండా చూడాలి.
0: You should never give scope for bad thoughts.
1: ఆ బ్యాడ్ థాట్స్ ఏ యొక్క దీన్ని పొందుతుందో అదే స్వరూపాన్ని మనం పొందిపోతాం.
0: If there are bad thoughts, naturally you will assume bad form.
1: Red threads aithe red cloth ga untadi.
0: Red threads constitute a red
1: black
0: cloth.
1: Black threads aithe black cloth ga untadi.
0: Black threads make a black cloth.
1: Kanukune manlo malinyamainatunte oka mind kaligindattante mana thoughts malinyanga untundayi.
0: The bad mind speaks of bad thoughts behind.
1: Kanukune bad thoughts manu em matram avakasam ivvakoddu.
0: So we should never give scope for bad thoughts.
1: Alanti samayamlo neevu kontha varaku self realization cheyi.
0: At that time you have to realize the self.
1: Anaga is it good or bad?
0: You have to discriminate whether
1: it's
0: good
1: or wrong.
0: Right or wrong.
1: కనుకని ఈ డిస్క్రిమినేషన్ ఏంటి మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: యు షుడ్ ఎక్సర్సైజ్ దిస్ డిస్క్రిమినేషన్ విత్ ఆల్ ది
1: ఎఫర్ట్. నీ కాన్షియస్ నీకు సత్యాన్ని చెప్తుండాలి.
0: యువర్ కాన్షియన్స్ స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
1: నీవు చేసేది తప్పు అని నీకు మనసుకే తోస్తుండాలి.
0: నేచురలీ యూ విల్ నో వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ రాంగ్.
1: ఇది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు నీవు దానిలో ప్రవేశించాలి?
0: వెన్ వన్స్ యూ నో దట్ ఇస్ రాంగ్, వై షుడ్ యూ డూ ఇట్?
1: కనుకనే నీకు మనసుకు నచ్చనటువంటి పనిలో నీవు ఏమాత్రమో ప్రవేశించద్దు.
0: దట్ విచ్ డస్ నాట్ అగ్రీ అండ్ అక్సెప్ట్ విత్ యువర్ మైండ్ డోంట్ కమిట్, డోంట్ డూ ఇట్.
1: నీవు సత్య మార్గంలో ప్రవేశించు.
0: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: నీవు సత్యాన్ని పొందుతావు.
0: నేచురలీ యూ విల్ అటైన్ ట్రూత్.
1: భావం తద్భవతి.
0: యాజ్ ఇస్ ద థాట్ అండ్ యాక్షన్ సో ఇస్ ద ఫామ్.
1: కనుక మన యాక్షన్ పట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుండాలి.
0: బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్స్ అవర్ లైఫ్ డిపెండ్.
1: కనుక ప్రతి ఒక్కటి సాకారము నిరాకారము రెండింటి యొక్క ఏకత్వమే మానవాకారము.
0: One is formful, other is formless. These two are present in human life.
1: ఇప్పుడు సాకారం అంటే ఏమిటి?
0: What is this formful aspect?
1: ఇప్పుడు ఒక ఐస్ గడ్డ ఉంటుండాలి.
0: Here you have got ice.
1: ఇది ఐస్ గడ్డ అని సాకారంగా కనిపిస్తుండాలి.
0: You see the ice in full form.
1: కానీ
0: but
1: ఈ సాకారమైన ఐస్ గడ్డ లోపల కూడాను నిరాకారమనే వాటర్ చేరి ఉంటుండాలి.
0: Though ice has a form, water within has no form.
1: ఈ నిరాకారమనే వాటర్ లేకపోతే ఈ సాకారమనే ఐస్ గడ్డ కాలేదు.
0: Without this formless water, you cannot have the ice that has a form.
1: కాబట్టి సాకార నిరాకారం రెండింటి యొక్క ఏకత్వము ఒక్కటే.
0: Therefore, the formful and formless.
1: కనుక సగుణ నిర్గుణం యొక్క తత్వము మానవత్వం.
0: These two are present in the human life.
1: సగుణత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop this.
1: తద్వారా మనం నిగురత్వాన్ని పొందుతాము.
0: అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ అటైన్ లిబరేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: యువకులారా, యువతులారా,
0: యంగ్స్టర్స్, మెన్ అండ్ విమెన్,
1: ఈనాడు దేశమును పవిత్రమైన రీతిగా మీరు తీర్చిదిద్దాలంటే మీకే దీని యొక్క సార్థకం ఉంటుంది.
0: ఇన్ ఆర్డర్ టు మోల్డ్ దిస్ కంట్రీ, షేప్ దిస్, మేక్ ఇట్ సీక్రెట్, ఎవ్రీథింగ్ యూ షుడ్ డూ దాట్.
1: ఈనాడు ప్రపంచంలో వ్యాపించినటువంటి యొక్క అశాంతిని అంతా కూడా నిర్మూలు గావించేటువంటి యొక్క శక్తి సామర్థ్యము మీ అందే కలిగి ఉంటుంది.
0: యు గాట్ ఆల్ ది కెపాసిటీ to remove and to kill restlessness that is
1: ఈనాడు దేశాన్ని కాదు మనం కాపాడవలసింది.
0: It's not the country that is to be protected.
1: మనం కాపాడవలసింది సత్య ధర్మాన్ని కాపాడాలి.
0: What are to be protected are here the twin principles of Satya and Dharma.
1: సత్య ధర్మాన్ని మనం కాపాడితే సత్య ధర్మములే దేశాన్ని కాపాడతాయి.
0: When once you protect uphold Satya Dharma, they in turn will protect this country.
1: కనుక సత్య ధర్మములు కాపాడేటువంటి శక్తామర్థ్యములు ఈ యువతి యువకులు ఎందే ఉంటుండాలి.
0: Youngsters, men and women have got all the capacities to uphold the twin principles of Satya
1: and Dharma. ఈ సత్యాన్ని మీరు చక్కరైనటువంటి ఆచరణలో పెట్టి
0: you practice all that is said.
1: ఈ ఆచరణ ద్వారా ఏర్పడినటువంటి ఆనందాన్ని అందరికీ పంచి
0: and share the bliss, the joy out of practice.
1: తద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి జీవించాలి.
0: Through this you can grow spiritually.
1: ఈనాడు దేశంలో ఆధ్యాత్మిక తత్వం అంటే హాస్యాస్పదంగా కనిపిస్తుంది.
0: Today the spirituality has become a matter of fun.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరిచిల్లిపోయింది.
0: Because the technology has increased.
1: ఇది అంతా కూడాను టెక్నాలజీ అని మీరు భావిస్తున్నారు కానీ ఈ టెక్నాలజీ కానీ కాదు, ట్రిక్నాలజీ.
0: You say it is technology. No, it is a
1: trick-nology.
0: Because of this, the value of the life is gone.
1: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించేటువంటి రీతిగా మనం భావిస్తున్నామే కానీ దీని ద్వారా ఎంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
0: It gives you temporary gains, but it will put you to danger.
1: మన పూర్వీకులు ఏ విధంగా బ్రతికారు?
0: How did our ancients live?
1: మన పూర్వీకులు ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అనుభవించారు?
0: What is the reason behind their happiness and peace?
1: ఆనాడు వారికి అశాంతి అంటే ఏమో తెలియదు.
0: They had no idea of restlessness.
1: భయం అంటే ఏమో తెలియదు.
0: They had no fear.
1: కారణం ఏమిటి?
0: Why?
1: సత్యధర్మాన్ని ఆశ్రయిస్తూ పోతున్నారు.
0: Because they have dedicated for these two the truth and righteousness.
1: ఈ రెండింటిని మనం ఆశ్రయించినప్పుడు భయం అనేది మనకు ప్రవేశించడానికి వీలేదు.
0: When once you surrender to these two, you'll be fearless.
1: ఈనాడు ఎంత వేధావి అయినా, ఎంత బుద్ధి తెలివిది కలవారైనా, ఎంత విద్యావంతుడైనా, క్షణ క్షణమునకు నువ్వు భయము భయము భయము.
0: You may be highly intelligent, highly educated and intellectual, but you are fear stricken.
1: ఈ సైన్స్ అండ్ విజ్ఞానం ఎంత వరకు వచ్చింది?
0: సైన్స్ అండ్ టెక్నాలజీ, హౌ ఫార్ హ్యాస్ ఇట్ గాన్?
1: చాలా పెరిగిపోయింది.
0: ఇట్ హెస్ గ్రోన్ ఎ లాట్.
1: సైన్స్ ఎంత పెరిగి పైకి పోయిందో,
0: సైన్స్ హెస్ గాన్ అప్ సో మచ్,
1: సెన్సెస్ అంత కిందికి దిగిపారిపోయినాయి.
0: సెన్సెస్ హావ్ కమ్ డౌన్, సెన్సెస్ హావ్ కమ్ డౌన్, డిక్లైన్.
1: సైన్స్ పెరిగినటువంటిది మీరు చూస్తున్నారు, కానీ సెన్సెస్ ఎంత లో క్లాస్ కు దిగిపోయిందో మీరు యోచన చేయటం లేదు.
0: యూ హావ్ సీన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సైన్స్, బట్ యూ హావ్ నాట్ నోటీస్ ద డిగ్రేడేషన్ ఆఫ్ సెన్సెస్.
1: ఈ సైన్స్ కు ఈ యొక్క ఆధ్యాత్మికానికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి.
0: నో ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
1: వేదాంతం అనేటువంటిది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే, పూర్ణము ఫుల్ సర్కిలే ఒక ఆధ్యాత్మికము.
0: స్పిరిచువాలిటీ ఈజ్ ఎ ఫుల్ సర్కిల్.
1: ఎక్కడ బయలుదేరిందో తిరిగి అక్కడికే పోయి నిలిచిపోతుండాలి.
0: ఇట్ స్టాప్స్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్.
1: అది పూర్ణంగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఫుల్.
1: ఇందులో హాఫ్ మనం తుడిచివేసినప్పుడు సెమీ సర్కిల్ గా బయలుదేరుతుంది.
0: ఇఫ్ యూ వైప్ హాఫ్ ఆఫ్ ఇట్, ఇట్ బికమ్స్ ఎ సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిల్ సి ఆకారాన్ని పొందిపోతుంది.
0: ద సెమీ సర్కిల్ ఇస్ సి షేప్.
1: ఆ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్ అన్నారు.
0: దిస్ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్.
1: ఒక దగ్గర బయలుదేరింది, ఒక దగ్గరకు వచ్చి నిలిచిపోతుండాలి. ఇది మరీ చేరటం లేదు.
0: It starts at one point, ends at a different place. They don't meet.
1: ఈ మధ్యలో అగాధమైనటువంటి యొక్క అశాంతి ఇమిడిపోయి ఉంటుండాలి.
0: There is a hollow, wide space in between of restlessness.
1: ఈ అశాంతికి మూల కారణం ఈ సైన్సే.
0: It is the science that is the main cause for restlessness.
1: సైన్స్ అంటే చాలా మంది వర్ణిస్తూ పొగుడుతూ అనేక మంది మినిస్టర్స్ కూడా దీన్ని అనేక విధములుగా కూడా కొనియాడుతుంటారు.
0: Many ministers, men of authority extol, praise the.
1: దేనికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: Everything should be under certain limit.
1: సైన్స్ పెరగడం చాలా మంచిది.
0: It's good that science should grow.
1: ప్రజలకు అనుకూల పరిచేటువంటి ఒక విద్యా విధానంలో పెట్టడం మంచిది.
0: It should provide all sorts of convenience.
1: టెక్నాలజీ అనేటువంటి కూడా చాలా అవసరమే.
0: Advancement is
1: needed. కానీ మితిమీరిపోతుండాలి.
0: But it's too much.
1: ఈ సైన్స్ వల్ల ఏమి ఏర్పడిపోయింది?
0: వాట్ ఈస్ ది రిజల్ట్?
1: ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇలాంటివంతా అభివృద్ధి వస్తున్నారు.
0: సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ లెడ్ టు ది డిస్కవరీ ఆఫ్ ఆటం బాంబ్, హైడ్రోజన్ బాంబ్, నైట్రోజన్ బాంబ్.
1: ఇవంతా చంపడానికి చేసేటువంటి ప్రయత్నాలే.
0: దే ఆర్ ఆల్ మెంట్ ఫర్ ఎనిహిలేషన్.
1: భయాన్ని అభివృద్ధి పరిచేటువంటి ప్రయత్నాలే.
0: యూ విల్ బి ఫియర్ స్ట్రికెన్.
1: చంపడం కీటకమైన చంపుతుంది.
0: ఆఫ్టర్ ఆల్ ఈవెన్ ఇన్సెక్ట్ కెన్ కిల్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఈ చంపడానికి ఇంత పెద్ద బాంబులు చేయాలన్నా,
0: వై షుడ్ యూ ఇన్వెంట్ బాంబ్స్ టు కిల్?
1: ఈ కోట్ ఖర్చు చేయాలన్నా,
0: వై షుడ్ యూ స్పెండ్ క్రోడ్?
1: ఈ ఖర్చు పెట్టేటువంటి ధనాన్ని ప్రజలకు సద్వినియోగం చేస్తే ఎంత బాగుంటుంది?
0: ఆల్ దిస్ మనీ కుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ ది ప్రోగ్రెస్.
1: వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకొక బాంబు చేసేది, ఈ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాళ్ళు ఇంకోటి చేసేది. ఈ విధంగా సర్వము బాంబులతో నిలిచిపోతే ప్రపంచమే భస్మం అయిపోతుంది.
0: కంట్రీస్ కంపీట్ విత్ ఈచ్ అదర్ in inventing these bombs. When you have bombs, the whole world will be annihilated.
1: Chakkani oka upamanam,
0: but this is a very good example.
1: Mahabharatam lopala,
0: in Mahabharat,
1: pancha pandavulu,
0: there are pandavas.
1: Indulo pedda vaadu dharmajudu.
0: The eldest is dharmajudu.
1: Ee dharmajun tarvata bhimudu.
0: Next one is bhima.
1: Bhimudu tarvata arjunudu.
0: Then arjuna.
1: Arjun tarvata nakula sahadevulu.
0: Then nakula and sahadeva.
1: Ee aidu mandi lopala kudanu,
0: among the five,
1: ఈ మిగిలిన నలుగురు కూడాను ధర్మజుని మాత్రం అనుసరించేటువంటి వారు.
0: ఫోర్ ఫాలో ధర్మజ, ది ఎల్డెస్ట్.
1: ఈనాడు ఈ ప్రపంచం యొక్క పోలికలంతా మనం తీసుకుంటే,
0: వెన్ యూ జస్ట్ టేక్ ది వరల్డ్ ఇన్ టు కన్సిడరేషన్,
1: అనేక ట్యాంకులు ఒక బాంబుస్ ఎక్కువ అభివృద్ధి పరిచినటువంటి వాళ్ళు రష్యా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉంటున్నారు.
0: యు హావ్ గాట్ ది అమెరికన్స్ అండ్ రష్యన్స్ హూ ఇన్వెంటెడ్ సో మెనీ బాంబ్స్.
1: ఈ అమెరికన్స్ అనేటువంటి వాళ్ళు అర్జునుడి వంటి వాళ్ళు.
0: అమెరికన్స్ దే సింబలైజ్ అర్జున.
1: ఎట్లా?
0: హౌ?
1: అర్జున పాల్గొన పార్థివ కిరీటి శతవాహన భీమశ్చర్య జయకృష్ణ సవిశాచి ధనుంజయ అనేక అస్త్రశస్త్రములంతా కూడా ధరించి ఒక్కతూరి భస్మం గావించేటువంటి శక్తి అర్జునులో ఉంటుండాలి.
0: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్ అండ్ హాస్ గాట్ సో మెనీ బాంబ్స్ ఆన్ హ్యాండ్ అండ్ హీ కెన్ డిస్ట్రాయ్ ది హోల్ వరల్డ్.
1: భీముడు చూస్తామా మంచి బలవంతుడు.
0: భీమా ఇస్ సో ఫిజికల్.
1: భుజబలము, బుద్ధిబలము, గదబలము.
0: He has got the strength of the mind, the strength of the physical body, and also his maze. Of his tanks.
1: దీన్నంతా కూడాను రష్యన్స్ గా మనం భావించుకున్నాం.
0: అండ్ భీమా స్టాండ్స్ ఫర్ రష్యా.
1: భారతదేశం ఏమీ చేయలేదు అనుకుంటారు.
0: యు థింక్ దట్ భారత్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్.
1: కాదు.
0: నో.
1: భారతదేశము ధర్మజుడి వంటి వాడు.
0: భారత్ స్టాండ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ధర్మ.
1: ఈనాడు మనం చేయవలసినటువంటి బాంబు ఏమిటి? ధర్మాభివృద్ధి చేయాలి.
0: వాట్ ద బాంబ్ దట్ వీ షుడ్ మ్యానుఫ్యాక్చర్ ఈస్ టు స్ప్రెడ్ ధర్మ.
1: ధర్మాన్ని మనం అభివృద్ధి చేస్తే ఈ యొక్క భుజబలము బుద్ధిబలము ఉండినటువంటి వారంతా కూడా ధర్మజుడికి శరణాగతులైపోతారు.
0: దెన్ వన్స్ యూ డెవలప్ అండ్ గ్రో మోర్ ఇన్ ధర్మ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ విల్ ఫాల్.
1: మనం ఎవరిని ఏ విధంగా హింసించకూడదు.
0: యూ డోంట్ నీడ్ టు హార్మ్ ఎనీవన్.
1: అహింస పరమో ధర్మ.
0: యూ షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్ సుప్రీం ప్రిన్సిపల్.
1: ఎవరిని మనం బాధించకూడదు.
0: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీవన్.
1: ఆ విధమైన ధర్మాన్ని మనం అనుసరించి మనకు ఏ బాంబులు అక్కర్లేదు, ఏ విధమైన అస్త్రశస్త్రములు అక్కర్లేదు.
0: దెన్ వన్స్ యూ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్ యూ డోంట్ నీడ్ ఎనీ.
1: ధర్మమే భారతీయుల యొక్క ప్రధానమైన అస్త్రము.
0: వాట్ ఈస్ ది మెయిన్ వెపన్ ఆఫ్ భారతీయ.
1: సత్యమే ప్రధానమైన భారతీయుల యొక్క కిరీటము.
0: అండ్ దిస్ ట్రూత్ ఈస్ ద క్రౌన్ ఆఫ్.
1: ఏ దేశం వారికైనా గాని సత్యము ధర్మము చాలా ప్రమాణము.
0: You may belong to any country. It is the truth that is your main lie.
1: అన్ని దేశముల వాళ్ళకును సత్యం ఒక్కటే.
0: For everyone, truth is one.
1: సత్యం అనేటువంటి ట్రూత్.
0: ట్రూత్.
1: ఇక్కడ అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్, ఇండియా ట్రూత్ అని భేదం ఉందా? లేదు. ట్రూత్ ఈజ్ వన్.
0: ట్రూత్ ఈజ్ వన్. దేర్ కెనాట్ బి అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్ అండ్ పాకిస్తాన్ ట్రూత్, సో అండ్ సో ఫోర్త్.
1: ఏ భేదము లేదు.
0: దేర్ నో డిఫరెన్స్.
1: కాబట్టి అన్ని దేశముల వారు కూడాను సత్యాన్ని ధర్మాన్ని అనుసరించాలి.
0: ఆల్ కంట్రీస్ should follow the principles of satya and dharma.
1: ee rendittini anusarinchiste ee yokka e vidhamaitundi kalatalu kallolamlo untundavu.
0: When once you follow these two principles there will be no conflict, there will be no fight.
1: Anni desamulu kudunu shantiga untundali.
0: All countries should live in peace.
1: ee pillalu meeru anek paryam cheptunnaru kaani artham teliyakunda povachunu.
0: You may say repeatedly but you may not know.
1: Bhajana aina tarvata శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నారు.
0: After bhajans you say this word shanti thrice.
1: అయితే నాలుగు పర్యాయం ఎందుకు చెప్పకూడదు?
0: వై నాట్ ఫోర్ టైమ్స్?
1: లేకపోతే రెండు పర్యాయం ఎందుకు చెప్పకూడదు?
0: వై నాట్ ఓన్లీ ట్వైస్?
1: కానీ మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించాలి.
0: బట్ వీ సే థ్రైస్ విత్ ద మీనింగ్ పర్పస్ బిహైండ్.
1: మొదటి శాంతి శారీరక శాంతి.
0: ఫస్ట్ యూ షుడ్ హావ్ పీస్ అట్ ది బాడీ
1: లెవెల్. రెండవ శాంతి మానసిక శాంతి.
0: యూ షుడ్ హావ్ పీస్ మెంటలీ.
1: మూడవ శాంతి ఆత్మ శాంతి.
0: యూ షుడ్ హావ్ పీస్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే మనకు శారీరక మానసికంగా శాంతి ఉండి ఆత్మశాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ గాట్ పీస్ అట్ ద లెవెల్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ఆత్మ,
1: మానసిక శాంతి ఉంటే శారీరకంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఇన్ ఆత్మ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ద బాడీ, ఇట్స్ యూస్లెస్.
1: ఆత్మ దేహము మంచిగా ఉంటుంటే మానసిక శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ ది బాడీ అండ్ ఆత్మ ఆర్ ఫైన్, ఇఫ్ దేర్ ఇస్ నో మెంటల్
1: పీస్, మూడు శాంతిగా ఉండాలి.
0: ఆల్ ది త్రీ షుడ్ బి ఇన్ పీస్.
1: కనుకనే మనము మానసిక శాంతి, దేహ శాంతి, ఆత్మశాంతి మూడింటి నిమిత్తమే శాంతి శాంతి శాంతి అంటున్నాం.
0: ఫర్ ఫిజికల్ పీస్, మెంటల్ పీస్ అండ్ ది పీస్ ఆఫ్ ది స్పిరిట్.
1: ప్రాచీనుడైనటువంటి వారు దేశం యొక్క ఉద్దార నిమిత్తమై ధర్మస్థాపన నిమిత్తమై మిత భాషను వారు ఉపయోగపెడుతూ వచ్చారు.
0: ది ఏన్షియన్స్ దే టాక్డ్ లెస్ ఫర్ ద గ్రోత్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ.
1: ఎందుకోసం ఈ మిత భాషను ప్రవేశపెట్టారు?
0: వై డిడ్ దే టాక్ లెస్? వై?
1: ఈ మిత భాష వల్ల ధర్మమును పోషించిన వారం అవుతాము, సత్యాన్ని కాపాడిన వారం అవుతాము అనుకున్నారు.
0: దే థాట్ బై టాకింగ్ ఇన్ ఎ లిమిటెడ్ వే దే కెన్ ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: అనగా అధికంగా పోతే ఈ మాటల్లో కొంత అసత్యం ప్రవేశించవచ్చు.
0: బై టాకింగ్ టూ మచ్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ లైస్.
1: కనుకని తక్కువ మాట్లాడినప్పుడు అసత్యానికి అవకాశం ఉండదు.
0: వెన్ యూ టాక్ లెస్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ లైస్.
1: కనుకని ఆనాటి ఋషులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాలను ఇంత సున్నితమైనటువంటి దీంతో మనకు ప్రవేశపెట్టి ఇచ్చారు.
0: ఏన్షియన్స్ సేజెస్ ఫాలోడ్ దిస్ సాఫ్ట్ సటిల్ పాత్.
1: కనుకని లెస్ టాక్ మోర్ వర్క్.
0: సో దేర్ షుడ్ బి లెస్ టాక్ మోర్ వర్క్.
1: ఈనాడు మాటల చేతనే మనకు అనేక విధమైన అసత్యాలు ప్రవేశిస్తున్నాయి.
0: బై టాకింగ్ టూ మచ్ వీ స్పీక్ లైస్.
1: ఈ అన్నింటి ఎందుకు ఏది ప్రధానమైనటువంటిది?
0: వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్?
1: లవ్, లవ్, లవ్.
0: లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
1: ఈ లవ్ తో నీవు చేత్తో పని చేసినప్పుడు అది ధర్మం అయిపోతుంది.
0: వెన్ యూ వర్క్ విత్ లవ్ ఇట్ ఇస్ బౌండ్ టు బి ధార్మిక్.
1: ఈ ప్రేమతో నీ హృదయాన్ని విచారణ చేసినప్పుడు అది శాంతి ఏర్పడుతుంది.
0: ఇఫ్ యూ ఎంక్వైర్ విత్ లవ్ యూ విల్ అటైన్ పీస్.
1: ఈ ప్రేమ చేత నీవు పలుకులు పలికినప్పుడు అవే సత్యమైపోతాయి.
0: వెన్ యూ స్పీక్ విత్ లవ్ దట్ ఇస్ బౌండ్ టు బి ట్రూత్.
1: కనుకని అన్ని ప్రేమతో లీనమై ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విదిన్ దిస్ లవ్.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమనే ప్రాణము.
0: దట్ లవ్ ఇస్ లైఫ్.
1: ఆ ప్రేమనే పరమాత్మ.
0: అండ్ దిస్ లవ్ ఇస్ గాడ్.
1: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి గుణములను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ సీక్రెట్.
1: మన లవ్ అంతా కూడా అనేక రకమైనటువంటి ఒక మార్గంలో ప్రవేశపెట్టి అంత ఒక విధమైనటువంటి ఒక పొల్యూషన్ చేసుకుంటున్నాం.
0: వి హావ్ పొల్యూటెడ్ దిస్ లవ్ బికాజ్ ఇట్ ఇస్ డైవర్టెడ్, మిస్ డైరెక్టెడ్.
1: ఎవరిని ఏ విధంగా ప్రేమించాలి?
0: హౌ టు లవ్, వాట్
1: ఇస్ ది వే? ఇది సత్యాన్వేషణ.
0: దిస్ ఇస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం ఒకటే కదా, దీన్ని ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి?
0: అండ్ ట్రూత్ ఈస్ వన్, వై షుడ్ యూ ఎంక్వైర్?
1: అయితే కన్నులు చూచినాయి.
0: ఐస్ హావ్ సీన్.
1: ఎవరిని చూచినాయి? తల్లిని చూచినది కన్ను.
0: ఐస్ హావ్ సీన్ ద మదర్.
1: సేమ్ ఐస్ భార్యను చూచింది.
0: ద సేమ్ ఐ వాచ్.
1: సేమ్ ఐస్ డాటర్ ను చూచింది.
0: సేమ్ ఐ వాచ్.
1: సేమ్ ఐస్ డాటర్ ఇన్ లా చూచింది.
0: సేమ్ ఐస్ వాచ్ డాటర్ ఇన్ లా.
1: చూచినది ఒకే కన్ను అయినప్పటికీ ఇవరు తల్లి, ఈమె కోడలు, ఈమె భార్య అనేటువంటి విచక్షణ జ్ఞానం వల్ల వాడి ప్రవర్తన మారిపోతుంటాది.
0: ఇట్ ద సేమ్ ఐ దట్ హెస్ సీన్ ద వైఫ్, ద డాటర్ అండ్ డాటర్ ఇన్ లా, బట్ డిపెండింగ్ అపాన్ ద ఫీలింగ్ వెల్ హిస్ బిహేవియర్.
1: చూసినప్పుడు ఆమె పరస్త్రీ లేక నా స్త్రీ అనేటువంటి విచారణ అక్కడ జరుగుతుంది.
0: అండ్ వన్స్ హీ సీస్ హీ అండర్స్టాండ్స్ వెదర్ షీ బిలాంగ్స్ టు హిమ్ ఆర్ నాట్.
1: మన సిస్టర్స్ ను, పరాయి మగపిల్లలు చూచినప్పుడు, వారి విధమును హాస్యం చేసినప్పుడు మనకి ఎంత కష్టం వేస్తుంది. తల్లిని చూచినది కన్ను.
0: ఐస్ హావ్ సీన్ ద మదర్.
1: సేమ్ ఐస్ భార్యను చూచింది.
0: ద సేమ్ ఐ వాచ్.
1: సేమ్ ఐస్ డాటర్ ను చూచింది.
0: సేమ్ ఐ వాచ్.
1: సేమ్ ఐస్ డాటర్ ఇన్ లా చూచింది.

0: పగపిల్లలు చూచినప్పుడు, వారి విద్యను హాస్యం చేసినప్పుడు మనకి ఎంత కష్టం వేస్తుంది.
1: యూ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ అదర్ బాయ్స్ మేక్ ఫన్ ఆఫ్ యువర్ సిస్టర్స్.
0: అదే విధంగానే నీవు పరాయి పిల్లల్ని చూసినప్పుడు వారి బ్రదర్స్ కి ఎంత కష్టం వేస్తుంది.
1: సిమిలర్లీ ఇఫ్ యూ మాక్ ఎట్ ద సిస్టర్స్ ఆఫ్ అదర్స్ దే ఆల్సో ఫీల్ సో సాడ్.
0: ఈ విధమైనటువంటి గుణాన్ని మనం చక్కగా విచారణ చేస్తూ రావాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దీస్ క్వాలిటీస్ స్లోలీ.
0: ఏ కష్టం మనకు జరిగినప్పుడు మనం ఎంత బాధపడతామో, ఆ కష్టం మరొకరికి జరగకూడదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: ఏ డిఫికల్టీ మేక్స్ యూ ఫీల్ సాడ్, ఇట్ ఇస్ ద సేమ్ విత్ ఎవ్రీబడీ. యూ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్.
0: కనుకనే ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవడానికి ప్రేమను సరైన రీతిలో ఉంచుకోవాలి.
1: టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ యూ షుడ్ డెవలప్ గ్రో.
0: అయితే పిల్లలు చాలా మంచివారే,
1: స్టూడెంట్ చిల్డ్రన్ ఆర్ నో డౌట్ గుడ్,
0: వాతావరణం పట్టి వారు మార్పు చెందుతూ ఉంటారు.
1: బట్ దే చేంజ్ బికాస్ ద ఎన్వైరన్మెంట్.
0: ఈ విధమైనటువంటి సత్యతత్వములు గుర్తించలేకపోవడం చేతనే పెద్ద మార్గం పడుతుంటారు.
1: బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దే ఆర్ పర్వర్టెడ్.
0: ఐన్స్టీన్ అనేటువంటి వాడు చాలా మందు సామగ్రిని తయారు చేస్తూ వచ్చాడు.
1: ఐన్స్టీన్ ఇన్వెంటెడ్ సో మెనీ ఆర్మ్స్.
0: చాలా చేసి చేసి చేసి కావలసినంత ధనము సంపాదించాడు.
1: హి డిస్కవర్డ్ ఎ లాట్ అండ్ ఎర్న్ మనీ.
0: కట్టకడపటికి సత్యాన్ని గుర్తించాడు.
1: ఫైనలీ అండర్స్టూడ్ ద ట్రూత్.
0: ఈ మందు సామాన్ ఎన్ని ప్రాణములు తీస్తుందో ఏమిటో.
1: వాట్ ఫర్ ఆల్ దిస్ ఎమినేషన్ ఇస్
0: తెలుసుకున్నటువంటి విద్య.
1: ఇస్ ఇట్ వాట్ ఐ హావ్ లెర్న్డ్.
0: నేను సత్సంగంలో ప్రవేశించలేకపోయాను.
1: ఐ కుడ్ నాట్ జాయిన్ గుడ్ కంపెనీ.
0: కేవలం ఈ సైంటిస్ట్ లో నేను ప్రవేశించి అనేక విధమైనటువంటి దుర్మార్గంకు గురి అయిపోయాను.
1: ఐ హావ్ బికమ్ ఎ సైంటిస్ట్ అండ్ కాజ్ ఫర్ ఆల్ డిస్ట్రక్షన్.
0: అప్పుడు భగవద్గీత చూసి చెప్పాడు.
1: దెన్ హి హస్ గాన్ త్రూ భగవద్గీత.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి గుంపులు చేరుతావో అలాంటి బుద్ధులు నీలో వస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్.
0: అలాంటి వాడు నీవు అని భావించవచ్చు.
1: యూ షుడ్ మేక్ కన్సిడర్ సో.
0: దుస్సంగాన్ని మనం ఏమాత్రము చేరకూడదు.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: కనుకనే మనము చెడ్డ కంపెనీ నుంచి దూరం అయిపోయి మంచి కంపెనీతో మనం చేరాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అండ్ జాయిన్ గుడ్ కంపెనీ.
0: ఆ గుడ్ కంపెనీ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ గుడ్ కంపెనీ?
0: ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్?
1: హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్?
0: నిర్ణయించడం ఎవరి చేత కాదు.
1: ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు
0: డిసైడ్. సత్సంగము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇట్స్ కాల్ సత్సంగ.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ సత్సంగ?
0: సత్ అది.
1: సత్ మీన్స్ దట్.
0: అదే దైవము.
1: దట్ ఈస్ గాడ్.
0: కాబట్టి దైవంతో మనం సంఘం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ కంపెనీ ఆఫ్ గాడ్.
0: అది సత్సంగం అంటే కానీ భక్తులు భజన చేసేవారు ఈ యొక్క సేవ చేసి వీళ్ళందరితోనూ చేరటం కాదు.
1: సత్సంగ డస్ నాట్ మీన్ ద కంపెనీ ఆఫ్ ద భజన్ సింగర్స్ ఆర్ ద వర్కర్స్.
0: కానీ సింగర్స్ లో కూడా సిన్నర్స్ ఉంటారు.
1: అమంగ్ సింగర్స్ దేర్ ఆర్ సిన్నర్స్ ఆల్సో.
0: కనుక ఎవరు మంచో ఎవరు చెడ్డో చెప్పలేము.
1: యూ కెనాట్ డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: నీ యొక్క హృదయంలో దైవత్వంతో నీవు సంఘం చేయించుకో.
1: యు బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
0: అప్పుడే నీకు సరైన భావాలు వస్తుంటాయి.
1: దెన్ యూ హ్యావ్ ప్రాపర్ ఫీల్.
0: దైవం నాలోనే ఉంటున్నాడు, నేనే దైవము అనేటువంటి తత్వాన్ని బోధించుకుంటే నీకు అన్ని సత్సంగమే రూపొందుతుంది.
1: దెన్ వన్స్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ, యూ
0: ఆర్ సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పుత్రీ బాయ్ గాంధీ తల్లి,
1: ద మదర్ ఆఫ్ గాంధీ పుత్లీ బాయ్.
0: గాంధీ విదేశాలకు వెళ్లి చదవాలని చెప్పి సంకల్పించుకున్నాడు.
1: గాంధీ హాస్ గాన్ అబ్రాడ్ టు స్టడీ.
0: కానీ తల్లికి చాలా కష్టమేసింది.
1: మదర్ ఫెల్ సాడ్.
0: నీ విదేశాలకు వెళ్ళడానికి వీలు కాదని.
1: షీ సెడ్ యూ కెనాట్ గో అబ్రాడ్.
0: కానీ ఎంతనో ఫోర్స్ చేశాడు గాంధీ.
1: బట్ గాంధీ ఫోర్స్
0: నేను హైయర్ ఎడ్యుకేషన్ పోవాలా, ఎక్కువ విద్య నేర్చుకోవాలి అన్నాడు.
1: హీ వాంటెడ్ టు కంటిన్యూ హిస్ స్టడీస్ అబ్రాడ్.
0: కనుక నేను పోయే తీరాలి అన్నాడు.
1: హీ డిసైడెడ్ టు గో.
0: కానీ తల్లి పోకూడదు అని గట్టిగా ఉందనిచ్చింది.
1: మదర్ డిడ్ నాట్ గివ్ హిమ్ పర్మిషన్.
0: ఎందుకు పోకూడదు అన్నాడు.
1: హీ సెడ్ వై నాట్.
0: అయితే నాకు మొట్టమొదటి ప్రామిస్ చేసి నీ వెళ్ళమని చెప్పింది తల్లి.
1: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్ ఎ ప్రామిస్ ఫస్ట్.
0: అప్పుడు ఆమె ప్రామిస్ చేసింది ఏమని చేయించింది.
1: వాట్ వాజ్ ద ప్రామిస్?
0: మూడు రకములైనటువంటి యొక్క మకారములను ప్రామిస్ చేయించుకుంది.
1: షీ వాంటెడ్ హిమ్ టు మేక్ ప్రామిసెస్ దట్ స్టార్ట్ విత్ ది లెటర్ మా.
0: మద్యపానము
1: ఫస్ట్. మద్యపాన డ్రింకింగ్.
0: ఇది ఏమాత్రము అభ్యాసం చేయకూడదు.
1: నెవర్ డ్రింక్.
0: ధూమపానము ఇది ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకూడదు.
1: ధూమపాన స్మోకింగ్ యూ షుడ్ నెవర్ స్మోక్.
0: మగువ సమ్మత్తము ఇది ఏమాత్రము జరపకూడదు.
1: మగువ సమ్మత్ ఉమనైజేషన్ యూ షుడ్ నాట్ హ్యావ్.
0: ఈ మూడింటి యొక్క తత్వంలో నీవు సరైన రీతిగా ఉంటే నీవు వెళ్ళు బయట.
1: ఇఫ్ యు ఆర్ కాషస్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఎస్ యూ కెన్ గో అబ్రాడ్.
0: ఈ మూడింటి ఎందుకు నాకు ప్రామిస్ చేయమని చెప్పింది.
1: She insisted that he should make
0: అనగా ఏమిటి? బయటికి వెళ్తే మీరు ఏ విధమైనటువంటి గుణములతో ఈ సంగత్వంతో చేరి ఏ విధంగా చెడిపోతారు అనేటువంటి భయము ఆనాటి తల్లులకు.
1: మదర్స్ ఇన్ దోస్ డేస్ వర్ దే ఫియర్ స్ట్రికెన్ బికాస్ వాట్ వుడ్ హ్యాపెన్ టు దేర్ చిల్డ్రన్ ఇఫ్ దే హ్యావ్ దీస్ త్రీ వీక్నెసెస్ వెన్ వన్స్ దే గో అవుట్.
0: ఈనాటి తల్లులు కూడా ఆ విధంగా లేరు.
1: టుడే మదర్స్ ఆర్ నాట్ ఆఫ్ దట్ సార్ట్.
0: మరే నాయనా నువ్వు పాస్ అయినావా, వారిని పోవడానికి టికెట్ బుక్ చేయి అంటారు.
1: మదర్ విల్ సే ఓ యువర్ పాస్ కమ్ ఆన్ బుక్ ఏ టికెట్ టు గో అబ్రాడ్.
0: ఇంకా ఆ పాస్పోర్ట్ కు వీసాలకు

0: తిరిగి పోతారు.
1: దెన్ దే గో రౌండ్ టు హ్యావ్ పాస్పోర్ట్ అండ్ వీసా.
0: నీ దేశంలో నీవు ఉండి నీ దేశాన్ని నీవు రక్షించుకో.
1: స్టే ఇన్ యువర్ ఓన్ కంట్రీ, ప్రొటెక్ట్ యువర్ ఓన్ కంట్రీ.
0: నీ దేశాన్ని నీవు సేవ చేయి.
1: సర్వ్ యువర్ ఓన్ పీపుల్.
0: సర్వ్ అనేటువంటిది ఎక్కడ చూసినా సర్వీస్ చేయి.
1: యూ కెన్ సర్వ్ ఎనీవే.
0: ఈ దేశం ఆ దేశం అనే భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ దిస్.
0: ప్రపంచం అంతా ఒక గృహమే.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ఎ హౌస్, బిగ్ హౌస్.
0: మానవులందరూ ఒక కులమే.
1: హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు వన్ కాస్ట్.
0: ఈ కాస్ట్ అంటే మరి చాలా వ్యత్యాసం వస్తుంది.
1: కాస్ట్ క్యారీస్ ఎ డిఫరెంట్ మీనింగ్.
0: కనుకనే మనం కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
1: ది కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: ఈ హ్యూమానిటీ అనేటువంటిది ఒక్కటే.
1: హ్యూమానిటీ ఇస్ వన్ కాస్ట్.
0: ఏ దేశీయులైనా కానీ అందరూ అన్నతమ్ములే.
1: యూ మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, యూ ఆర్ జస్ట్ బ్రదర్స్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: యూ షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్.
0: దేశం యొక్క విభిన్నాన్ని ఏమాత్రమూ మనం పెట్టుకోకూడదు. కనుకనే అందరూ కూడా ఒక ఇంటి వాళ్ళే.
1: సో ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
0: వివిధమైనటువంటి భేదములైనటువంటి రూముల్లో ఉంటున్నారు. ప్రపంచం అనేటువంటి పెద్ద భవనం లోపల,
1: ఇన్ దిస్ బిగ్ మ్యాన్షన్.
0: అమెరికా ఒక రూము,
1: అమెరికా ఇస్ వన్ రూమ్.
0: జపాన్ ఒక రూము,
1: జపాన్ వన్ రూమ్.
0: జర్మనీ ఒక రూము,
1: జర్మనీ వన్ రూమ్.
0: ఇటలీ ఒక రూము,
1: ఇటలీ వన్ రూమ్.
0: ఫ్రాన్స్ ఒక రూము,
1: ఫ్రాన్స్ వన్ రూమ్.
0: ఇండియా ఒక రూము,
1: ఇండియా వన్ రూమ్.
0: పాకిస్తాన్ ఒక రూము,
1: పాకిస్తాన్ వన్ రూమ్.
0: రూములు వ్యత్యాసంగా ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రూమ్.
0: హౌస్ ఇస్ వన్,
1: బట్ ది హౌస్ ఇస్ వన్.
0: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం భావిస్తూ రావాలి.
1: దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ హ్యావ్.
0: అందువల్లే ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్.
1: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: ఎట్టి భేదములకు కూడా మనం అవకాశం లేకుండా చూసుకోవాలి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ హేట్రెడ్ ఆర్ డిఫరెన్సెస్.
0: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మీరు ప్రచారం చేసి, సమత్వాన్ని మీరు అనుసరించి ఆచరించి ఇతరులకు అందించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ ప్రాపగేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీబాడీ.
0: కనుక ఆధ్యాత్మికమైనటువంటిది కేవలం ఒక విధమైనటువంటి రిలిజన్ కాదు.
1: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ రిలిజియన్.
0: చాలా మంది ఇప్పుడు రిపోర్ట్ లో కూడా రిలిజన్ రిలిజన్ అన్నారు.
1: ఇన్ రిపోర్ట్స్ దే మెన్షన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్.
0: ఈ రిలిజన్ అనేది నాకు ఇష్టం కాదు.
1: భగవాన్ డజన్ థింక్ ఆఫ్ ఎనీ పర్టికులర్
0: స్పిరిచువాలిటీ.
1: స్పిరిచువాలిటీ
0: అన్ని దేశంలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక అత్యవసరమే.
1: అండ్ ఎవ్రీ కంట్రీ షుడ్ ఫాలో స్పిరిచువల్.
0: రిలిజన్ అంటే ఒక దీనికి రెండు అర్థములు ఉంటున్నాయి.
1: రిలిజన్ హెస్ టూ మీనింగ్స్.
0: రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్ అని.
1: రిలిజన్ మీన్స్ టు రియలైజ్ ఈజ్ రిలిజన్.
0: ఏమిటి రియలైజ్ చేసుకోవటం?
1: వాట్ ఈస్ టు బి రియలైజ్?
0: తనను తాను రియలైజ్ చేసుకోవటమే.
1: టు రియలైజ్ టు రియలైజ్ వన్స్ ఓన్ సెల్ఫ్, ఎంక్వైరీ ఆఫ్ ద సెల్ఫ్.
0: కానీ ఆ అర్థాన్ని ఈనాడు ప్రపంచం తీసుకోవటం లేదు.
1: బట్ ది వరల్డ్ డజంట్ టేక్ దట్.
0: రిలిజన్ అంటే ఒక కులమునకు ఒక మతమునకు సంబంధించిందిగా భావిస్తారు.
1: దే థింక్ ద రిలిజన్ మీన్స్ ఎ పర్టిక్యులర్
0: కమ్యూనిటీ. వీరు ముస్లింస్, వీరు క్రిస్టియన్స్, ఈ విధంగా రిలిజన్ పెడుతున్నారు.
1: దే థింక్ రిలిజన్ మీన్స్ క్రిస్టియానిటీ.
0: నాకు ఆ భేదములు లేనే లేదు. అందరూ ఒక్కటే.
1: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్సెస్, ఆల్ ఆర్ వన్.
0: ఇట్టి ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలా? ప్రేమతత్వాన్ని తీసుకుంటే ఏకాత్మభావం సులభంగా చేరిపోతుంది.
1: వీ షుడ్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ. ఇఫ్ యూ హ్యావ్ లవ్, ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో.
0: ప్రేమ చేత ఈ భేదములే ఉండవు.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ దేర్ విల్ బి నో డిఫరెన్స్.
0: ప్రేమ చేత ద్వేషములే రావు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో హేట్.
0: ప్రేమ చేత అసూయలే ఉండవు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో జెలసీ.
0: కనుక ఈనాడు అసూయ ద్వేషముల చేతనే మానవత్వం ఇంత కుంగిపోతుండాలి.
1: ఇట్ ఈస్ జెలసీ అండ్ హేట్రెడ్ దట్ పుట్స్ యూ టు రూయిన్.
0: కనుక మానవత్వాన్ని మనం పోషించుకోవాలంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనేటువంటి పాటించాలి.
1: So in order to uphold the human value, we should follow these five cardinal principles of truth, righteousness, peace and love, non-violence.
0: ఈ విధమైనటువంటి గుణములు మానవతా గుణములుగా మనం భావించాలి.
1: These are the human values.
0: మానవులైనటువంటి వారు మానవతా గుణమే లేకపోతే మనం మానవులు ఎట్లవుతాం?
1: If a human being has no human value, how can he be a human being?
0: కలకరి మొట్టమొదట మనం హ్యూమన్ వాల్యూ అనుకున్నప్పుడు ఆ వాల్యూని మనం పాటించాలి.
1: So we should uphold the human values.
0: ఈ వాల్యూ ఉండినప్పుడే మనం మానవులం అయిపోతాం.
1: అండ్ వన్స్ వి హావ్ వాల్యూ, వి ఆర్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్.
0: అది లేకపోతే మానవ శరీరమే కానీ మనం నిజమైన మానవులు కాదు.
1: అదర్వైజ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్.
0: ఈ విధంగా ఈ మూడు దినములు మీరు ఇక్కడ ప్రవేశించి ఎంతో ధనం వ్యయం చేసుకుని ఎంతో కాలం కూడా తీసుకుని మీరు ఎన్నో నేర్చుకుని పోవలసినటువంటి అవకాశం ఉంటుండాలి.
1: పాస్ట్ త్రీ డేస్ యు హావ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అండ్ కుడ్ లెర్న్ సెవెరల్ థింగ్స్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: మెన్ అండ్
0: ఇక్కడ వచ్చినందుకు మీరు రెండు మాత్రము గట్టిగా చేయవలసింది.
1: హ్యావింగ్ కమ్ హియర్ యూ షుడ్ నెసెసరీ డూ
0: మీ దుర్గుణములు, దురాధ్యాత్మలు, దుష్ప్రవర్తనలు ఇక్కడ వదిలిపోండి.
1: గివ్ అప్ ఆల్ యువర్ బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ బిహేవియర్ హియర్. బ్యాడ్ యాక్షన్ హియర్ ఇట్ సెల్ఫ్.
0: మంచి గుణములు, మంచి భావములు, మంచి కీర్తిను మీరు తీసుకుని పోండి.
1: టేక్ బ్యాక్ విత్ యూ గుడ్ ఫీలింగ్స్, గుడ్ థాట్స్, గుడ్ యాక్షన్ అలాంగ్ విత్ యూ.
0: నేను మిమ్మల్ని ఏమీ కోరటం లేదు. చెడ్డవి ఇక్కడ వదిలిపెట్టండి, మంచివి తీసుకుని పోండి.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. గివ్ అప్ ద బ్యాడ్ హియర్, టేక్ గుడ్ విత్ యూ.
0: ఈ డెలిగేట్స్ అనే ఉన్నటువంటి దేహాలకంతా ప్రశాంతిని ఏమో ఒక పెద్ద వర్క్ షాప్.
1: ఫర్ ఆల్ ద డెలిగేట్స్ బాడీస్ హియర్ ప్రశాంతి నిలయం ఇస్ ఎ బిగ్ వర్క్ షాప్.
0: ఈ కార్లన్నీ కూడా చాలా చెడిపోయి వచ్చినాయి.
1: ఆల్ ద కార్స్ ఆర్ టోటలీ స్పాయిల్డ్.
0: ఇందులో బోల్ట్స్ నట్స్ స్క్రూస్ పిన్స్ అన్ని కూడా లూజ్ అయిపోయినాయి.
1: ది కార్స్ ఆర్ డామేజ్. బోల్ట్స్ నట్స్ అండ్ స్క్రూస్ ఆర్ లూజ్.
0: దీనికి అంత కలర్స్ కూడా పోయినాయి.
1: ద కలర్ ఇస్ ఆల్సో గాన్.
0: కనుక ఈ వర్క్ షాప్ లో వచ్చినందుకు న్యూ బోర్డ్స్ న్యూ పిన్స్ న్యూ స్క్రూస్ న్యూ టైర్స్ న్యూ పెయింట్ వేసుకుని కొత్త కార్ గా తీసుకుని పోవాలి.
1: The damage and the spoiled cars are here now. They should go back as brand new car with a new paint, new bolts, new pins, new screws.
0: ఈ యొక్క రిపేర్ కోసమని వర్క్ షాప్ కు వచ్చి తిరిగి ఏ రిపేరు లేకుండా నీవు ఆ కారు తీసుకుని పోతే దీనివల్ల ప్రయోజనం ఏమిటి?
1: Having brought to this workshop, if you go back unrepaired, what is the use?
0: కాదు, ఇప్పుడు మీరు పోయే సమయంలోకి మీ యొక్క తేజస్సు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క భావాలు మార్పుగా ఇతరులకు చూపించాలి.
1: As you go back, others should find out the new light, a new hope, a new behavior.
0: ఇప్పుడు మా బాయ్ అంతా కూడా చాలా న్యూ గా ఉంటున్నాడు, మోడర్న్ గా లేదు, చాలా పవిత్రమైనటువంటి భావంతో కూడి ఉన్నాడు అనేటువంటి మీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందిస్తారు.
1: యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ హ్యాపీ సీయింగ్ యూ. హీఈస్ నాట్ జస్ట్ మోడర్న్, హీఈస్ వెరీ గుడ్ విత్ అ గుడ్ బిహేవియర్ విత్ గుడ్ థాట్స్.
0: కనుక మీరు పోయేటప్పటికీ మీ ప్రవర్తన చాలా మార్పుగా కనిపించాలి.
1: యాజ్ యూ గో బ్యాక్ యువర్ బిహేవియర్ షుడ్
0: కేవలం అప్పటికప్పటికి మాత్రమే మార్పు కనిపించే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ బి మియర్లీ మొమెంటరీ.
0: దాన్ని అట్టనే పోషించుకుంటూ పోవాలి.
1: యూ షుడ్ సస్టైన్ అండ్ మెయింటైన్.
0: ఈ విధంగా మీరు పోషించుకుంటూ పోతే దేశాన్ని మీరు ఉద్ధరించిన వారవుతారు.
1: బై దిస్ వే కెన్ వర్క్ అప్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఈ విశాలమైన ప్రపంచమునకు మీరే నాయకులు.
1: ఫర్ దిస్ వాస్ట్ వరల్డ్ యు ఆర్ ద లీడర్స్.
0: మీరే ప్లీడర్స్ లీడర్స్.
1: యు ఆర్ ది ప్లీడర్స్ అండ్ ద లీడర్స్.
0: కనుక మీరు సరైనటువంటి దీని కింద ధనమును వ్యయం చేయకుండా, కాలం వ్యర్థం గావించుకోకుండా మీరు సద్వినియోగం పరచుకునేటువంటి ప్రవర్తనలో దీన్ని సాధించాలి.
1: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ మనీ. Don't waste time. Make proper use of these things.
0: Evarni katinamaina matalato baadhinchakoodu.
1: Never hurt anybody by using harsh words.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, you can speak always obligingly.
0: Veedini uttamata meer nechukovali.
1: This is the first discipline you should have.
0: Mother vachesesi nayana ekkada point no ani itta katinanga cheppakoodu.
1: When mother comes and asks you where have you gone, you should not say no, you should not be so harsh.
0: Amma nenu palan choti poyanu అని మధురంగా మాట్లాడచ్చు. తల్లికి ఎంత ఆనందం అవుతుంది.
1: యూ షుడ్ ఆల్వేస్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ. మదర్, ఐ హావ్ గాన్ టు సచ్ అండ్ సచ్ ఎ ప్లేస్.
0: ఏం చేసి వచ్చావని మదర్ ప్రశ్నించలికి నీకేం సంబంధం లేదు అని వారితో కఠినంగా చెప్పకూడదు.
1: వెన్ మదర్ ఆస్క్ యూ వాట్ హావ్ యూ డన్, యూ కెనాట్ సే యూ హావ్ నో బిజినెస్ టు సే దాట్.
0: ఈ విధమైన కఠిన మాటలతో తల్లిదండ్రుల మనసును కూడా బాధ పెట్టుంటాం, అది పెట్టకూడదు.
1: By using these harsh words, you will be causing pain.
0: తల్లి చాలా ప్రధానమైనటువంటిది. మాతృదేవో భవ పితృదేవో భవ చాలా ఇంపార్టెంట్.
1: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: మదర్ కు మొట్టమొదట మనం గ్రాట్యూట్యూడ్ చెప్పాలి.
1: ఫస్ట్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు మదర్.
0: మదర్ కు మంచిగా ఆనందాన్ని అందించాలి.
1: వీ షుడ్ మేక్ మదర్ హ్యాపీ.
0: దేనికోసము?
1: వై?
0: నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్ నీ దుడ్డు అంతా మదర్ యొక్క గిఫ్టే.
1: బికాస్ యువర్ బ్లడ్, యువర్ హెడ్, యువర్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఈస్ ద పేరెంట్స్ గిఫ్ట్.
0: కనుకనే ఆ తల్లిదండ్రుల యొక్క గిఫ్ట్ ని మనం అందుకొని వాళ్ళకి గ్రాట్యూట్యూడ్ చేయకపోతే ఇంకెవరికి నీవు గ్రాట్యూట్యూడ్ చేస్తావు?
1: హావింగ్ ఇన్ ద రెసిపియంట్స్ ఆఫ్ పేరెంట్స్ గిఫ్ట్, if you are not prepared to express gratitude,
0: మదర్ సెలెక్ట్ చేసుకున్నటువంటిది కాదు.
1: యూ కెనాట్ సెలెక్ట్ ఎ మదర్.
0: నీకంటే ముందుగానే పుట్టినటువంటి మదర్.
1: మదర్ వాజ్ బోర్న్ ప్రయర్ టు యూ.
0: కాబట్టి ఆమెకు నీవు గౌరవాన్ని అందించాలి.
1: సో యూ షుడ్ రెస్పెక్ట్ హర్.
0: నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ మాత్రమే.
1: ద వన్ యూ సెలెక్ట్ ఈజ్ యువర్ వైఫ్.
0: అది నీ తర్వాత పుట్టినటువంటి ఆమె ఈ వైఫ్.
1: బికాజ్ వైఫ్ ఇస్ బోర్న్ ఆఫ్టర్ యూ.
0: నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి.
1: మదర్ ఇస్ బోర్న్ ప్రయర్ టు యూ.
0: కాబట్టి నీకంటే ముందు పుట్టినటువంటి తల్లికి నీవు గ్రాట్యూట్స్ ఇవ్వాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్ యువర్.
0: అదే దైవత్వంగా భావించాలి.
1: టేక్ ఇట్ యాస్
0: ఆమె నుండి నీవు ఆవిర్భవించావు.
1: యూఆర్ బోర్న్ టు హర్.
0: కనుకనే నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ కు నీకంటే ముందు నిన్ను రక్షించినటువంటి తల్లికి ఈక్వల్ గా నీవు చూసుకోకూడదు.
1: దేర్ఫోర్ యూ కెనాట్ కన్సిడర్ యువర్ వైఫ్ అండ్ మదర్ ఈక్వల్.
0: అయితే నీ పర్సనల్ విషయం లోపల నీ యొక్క సంబంధం నువ్వు చూసుకోవచ్చు.
1: అదర్ అట్ ది పర్సనల్ లెవెల్ యూ కెన్ హ్యావ్.
0: కానీ వరల్డ్ విషయం లోపల, కుటుంబ సంబంధం లోపల తల్లికి మొట్టమొదటి గౌరవం.
1: ఫ్రమ్ ది వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యామిలీ రెస్పెక్ట్స్, మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఆ తల్లి అనేటువంటిది నీకు అన్ని విధంలో శ్రమకు వచ్చి నిన్నింతటి పెద్దవాణిగా చేసింది.
1: ఓన్లీ మదర్ హూ ఎగ్జర్టెడ్ అండ్ స్ట్రెయిన్ టు బ్రింగ్ యూ అప్.
0: కనుక నీ వేదాంతం నందుకూడను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు.
1: Therefore, in Vedanta it is said, mother is God, father is God, teacher is God, guest is God.
0: అందరికంటే మొట్టమొదటి తల్లిని పెట్టాడు.
1: Mother is kept in the first place.
0: ఆ తల్లే లేకపోతే నీవే లేవు.
1: When there's no mother, you don't exist at all.
0: కనుక నీవు మదర్స్ తగినటువంటి రీతిగా మృదు మధురంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి.
1: సో యూ టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ విత్ యువర్ మదర్.
0: నీవు ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత తల్లికి ఇక్కడ సమాచారంలంతా కూడా మంచి మధురమైనటువంటి మాటల చొప్పున వినయంగా విధేయతగా నీవు పలు చెప్పితే ఆ తల్లి ఎంతో ఆనందిస్తుంది.
1: ఇన్ ఆల్ హ్యూమిలిటీ విత్ ఆల్ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్ ఇఫ్ యూ షేర్ విత్ యువర్ మదర్ వాట్ ఆల్ ద ట్రాన్సాక్టెడ్ హియర్ షీల్ బి సో హ్యాపీ.
0: కనుక మీరు తల్లిదండ్రులతోనే మాత్రమే కాకుండా మీ మిత్రుల చేతను మీ బంధువుల చేతను వీళ్ళందరి చేత కూడాను సరి అయిన మార్పులు నీవు తెప్పించాలి.
1: యూ షుడ్ బ్రింగ్ ఇట్ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ నాట్ ఓన్లీ అమంగ్ పేరెంట్స్ బట్ అమంగ్ రిలేషన్స్.
0: ఇదే నీవు చేయవలసినటువంటి సేవ.
1: దిస్ ద సర్వీస్ యూ షుడ్ రెండర్.
0: సర్వీస్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ సర్వీస్?
0: అంటే మంచిని పది మందికి బోధించుకునే సర్వీస్.
1: ఇట్స్ జస్ట్ షేరింగ్ గుడ్ విత్ అదర్స్.
0: మంచిని పది మందికి చేయటమే సర్వీస్.
1: టు డూ గుడ్ ఈజ్ సర్వీస్.
0: ఇది స్వామి యొక్క ఆశయం.
1: దిస్ ఇస్ ది ఐడియల్ ఆఫ్ స్వామి.
0: నాకింకేమీ అక్కర్లేదు.
1: స్వామి డజన్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
0: కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి.
1: అనదర్ థింగ్ షుడ్ బి సెడ్.
0: భారతదేశం నుంచి
1: ఫ్రమ్ భారత్
0: అనేక స్వాములంతా కూడాను
1: మెనీ స్వామి
0: విదేశాలకు వస్తున్నారు.
1: దే గో అబ్రాడ్.
0: స్వామి మా దేశానికి రండి అని నన్ను కూడా చాలా ఇన్వైట్ చేస్తున్నారు.
1: మెనీ పీపుల్ ఇన్వైట్ భగవాన్ టు గో ఓవర్ దేర్.
0: కానీ నాకు అది ఇష్టం లేదు.
1: భగవాన్ డజన్ లైక్ ఇట్.
0: మొట్టమొదట తన ఇంటిని తాను శుభ్రం చేసుకుని తన ఇంటిని తాను చక్కగా చేసుకుని ప్రాయింటికి పోయి చెప్తే కూడా వాడు వినడానికి వీలవుతుంది.
1: ఫస్ట్ యూ షుడ్ రెక్టిఫై కరెక్ట్ సెట్ రైట్ యువర్ హోమ్ ఫస్ట్ బిఫోర్ యూ థింక్ ఆఫ్ ద రెస్ట్.
0: ఈ ఇండియాలో ఉంటుండి ఇండియాను సరి చేసుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకి అందించి తదుపరి మరొక దేశానికి వెళ్ళాలి.
1: యాజ్ యు ఆర్ హియర్ ఇన్ ఇండియా ఫస్ట్ సర్వ్ దెమ్ మేక్ దెమ్ హ్యాపీ కంప్లీట్లీ దెన్ యూ గో అబ్రాడ్.
0: ఇప్పుడు చాలా మంది ఈ స్వాములకంతా ఇలాంటి భావం లేదు.
1: మెనీ స్వామీస్ డోంట్ హావ్ దీస్ ఫీలింగ్స్.
0: ధనం కావాలంటే విదేశానికి పాస్పోర్ట్ తీసుకుంటారు ముందు.
1: వెన్ వన్స్ దే వాంట్ మనీ దే విల్ హావ్ పాస్పోర్ట్ టు గో ఓవర్ సీ.
0: వీళ్ళంతా బిగ్గర్స్ ఓ బెగ్గర్స్ ఓ మీరు యోచన చేసుకోండి.
1: నౌ యూ కెన్ అండర్స్టాండ్ వెదర్ దే ఆర్ బెగ్గర్స్ ఆర్ బిగ్గర్స్.
0: అమ్మలు స్వాములు అందరు కూడా వెళ్లిపోతున్నారు విదేశాలకు.
1: మెనీ మదర్స్ మాతాజీస్ అండ్ స్వామీస్ గో అబ్రాడ్.
0: స్వామి పేరు కూడా చెప్పుకుని అనేక రకములుగా భిక్షం ఎత్తుతున్నారు.
1: దే ఆల్సో బెగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ భగవాన్.
0: ఇది చాలా శుద్ధమైనటువంటి తప్పు.
1: ఇట్ ఈస్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇలాంటి దాన్ని మీరు ఎవరు కూడా విశ్వసించకండి.
1: నెవర్ బిలీవ్ దోస్ థింగ్స్.
0: స్వామికి ఎప్పుడు కూడా అలాంటి ఆశ లేదు.
1: స్వామి డజంట్ థింక్ ఆఫ్ మనీ.
0: కోరేది ఒక్కటే,
1: భగవాన్ వాంట్స్ వన్.
0: మీరు మంచి అభివృద్ధికి రావాలి, దేశం బాగుపడాలి.
1: యూ షుడ్ బి గుడ్ అండ్ ద హోల్ కంట్రీ షుడ్ ప్రాస్పర్.
0: కనుక ఈ విషయాన్ని కూడా మీరు ఆ దేశంలో చాటాలి.
1: యూ షుడ్ ప్రాపగేట్ పబ్లిసైజ్ దిస్ థింగ్స్.
0: నిజంగా గొప్పవారైనప్పుడు నీ ఇంటిలో నువ్వు చక్క చేసుకో, నీ యొక్క దేశంలో నువ్వు అనేక మందిని బాగుపరచుకో.
1: ఇఫ్ యూఆర్ రియలీ గ్రేట్ సర్వ్ యువర్ ఓన్ కంట్రీ మేక్ పీపుల్ గుడ్.
0: ఈనాడు భారతదేశంలో ఒక చిన్న విచిత్రం ఉంటుంది.
1: దేర్ సంథింగ్ వండర్ హ్యాపెనింగ్ ఇన్ భారత్.
0: ఎవరికైనా ఆ ఇంటి యజమానికి వడలో పాయసము తినాలని ఆశ పుట్టినప్పుడు
1: ఇన్ ది మాస్టర్ ఆఫ్ ద హౌస్ వాంట్స్ సమ్ వడాస్ ద హాట్ అండ్ పాయసం రైస్ పుడింగ్.
0: ఇంట్లో పోయి చూస్తాడు, భార్యతో చెప్తాడు, ఈ పొద్దు మా పెదనాన్న యొక్క తద్దినము, నువ్వు వడ పాయసం చెయ్యి అంటాడు.
1: హీ విల్ సే దట్ టుడే ఇస్ ది డెత్ యానివర్సరీ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ దేర్ ఫోర్ మేక్ రైస్ పుడింగ్ అండ్ స్పెషల్.
0: అదేవిధంగా ఈనాడు స్వాములంతా కూడా డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికాకు, జపానికి, జర్మనీకి, ఇటలీకి ఇట్లా బయలుదేరిపోతుంటారు.
1: లైక్ వైజ్ మెనీ స్వామీస్ వెన్ దే వాంట్ మనీ దే గో అబ్రాడ్.
0: ఇది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: స్వాములు చేయవలసినటువంటి పని కాదు ఇవి.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్వామి.
0: స్వాములు చేయవలసినటువంటి పని.
1: ఇట్స్ నాట్ స్వామి, ఇట్ ఇస్ పాము ద స్నేక్ దట్ షుడ్ డూ దాట్.
0: ఈ పాముకు రెండు నాలుకలు ఉంటాయి.
1: స్నేక్ హ్యాస్ టూ టంగ్స్.
0: దానిని పాయిజన్ స్నేక్ అంటారు.
1: దేర్ ఫోర్ ఇట్స్ పాయిజన్ స్నేక్.
0: నాకు ఒకే నాలుకే.
1: స్వామి హ్యాస్ వన్ టంగ్, ఓన్లీ వన్ టంగ్.
0: కనుక ఇలాంటి అసభ్యంగా అసహ్యంగా ప్రవర్తించేటువంటి వారిని ఏమాత్రం కూడా నాకు అవకాశం ఇవ్వకండి.
1: Therefore, don't entertain people who are so mean, who are so low, who are so cheap.
0: నిజంగా వారు పవిత్రమైనటువంటి భావాలు ఉంటే వారు పోనక్కర్లేదు, ఇతరులను ఇక్కడికి రప్పించుకోవచ్చు.
1: Truly speaking, if they have sacred ideas, they will draw, attract people from all over.
0: అందరూ కూడా ఎంతో ప్రేమతో ఇక్కడ వచ్చి చేరారు.
1: So many of you are here because of
0: ఎవరు ఇన్విటేషన్ ఇచ్చారు?
1: Who invited you here?
0: ఎవరు పిలిచారు?
1: Who called you?
0: మీ ప్రేమల కొద్దీ ఇక్కడికి వచ్చారు.
1: Because you are here out of love.
0: బెల్లం దగ్గర చీమలు చేరినట్టుగా మీరు వచ్చి చేరినారు.
1: Just as ants come near the sugar, you are all here.
0: అదే విధంగానే ఆ తీపి ఎరిగినటువంటి మీరుకు ఆ యొక్క ప్రయాణంలో ఏ విధమైన శ్రమ ఉండదు.
1: బికాజ్ యూ టేస్టెడ్ ది స్వీట్నెస్ యూ డోంట్ ఫీల్ ద స్ట్రెయిన్.
0: చీమలంతా బెల్లం దగ్గర రావాలి కానీ బెల్లం చీమల దగ్గరికి పోకూడదు.
1: యాంట్స్ గో టు ద షుగర్, షుగర్ విల్ నాట్ గో టు ద యాంట్.
0: కాబట్టి ఈ బెల్లం చీమల దగ్గర పోతుందంటే ఇది నిజమైన బెల్లం కాదు, ఇది ఆర్టిఫిషియల్ బెల్లమే.
1: As this jaggery is acting otherwise, it is artificial. It's not natural.
0: అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది.
1: Everything is artificial today.
0: ఒక గ్రేప్స్ చూస్తామంటే ప్లాస్టిక్ గ్రేప్స్.
1: We have plastic artificial grapes.
0: ఈ ప్లాస్టిక్ గ్రేప్స్ అంతా కూడా గ్రేప్స్ మాదిరినే ఉంటాయి సాక్షాత్.
1: The plastic grapes look exactly natural.
0: కానీ అందులో తీయని రసం ఎక్కడ చూసినా కనిపించదు.
1: But they have no sweet juice inside. ఇంకో
0: కమలాలు చూస్తామంటే ప్లాస్టిక్ లోటస్ అంతా ఉంటాయి.
1: You have the plastic lotus flowers.
0: కానీ దానిలో ఏమాత్రం ఒక దోమ ఒక ఈగలు వచ్చి వాలుతున్నాయా?
1: నో హనీ బీ నో ఫ్లై వుడ్ ఎవర్ గో దేర్.
0: వాలటం లేదు.
1: నో,
0: అందులో హనీ ఉండినప్పుడే ఆ యొక్క దోమలు వచ్చి
1: చేరిపోతుంది. హనీ ది హనీ బీస్ వుడ్ బి డ్రాన్.
0: కనుక మనలో తీపిగా ఉంటుంటే మనం పిలవనక్కర్లేదు, అవే వచ్చి వాలుతుంటాయి.
1: దెన్ వన్స్ దేర్ ఇస్ నెక్టర్ విత్ ఇన్ దే దెం సెల్స్ విల్ కమ్.
0: పుష్పములు పురుగులను ఏమాత్రం ఆహ్వానం చేయటం లేదు.
1: ఫ్లవర్స్ విల్ నెవర్ ఇన్వైట్ హనీ బీస్.
0: ఆ హనీ బీస్ వచ్చి చేరిపోతుంది.
1: హనీ బీస్ కమ్ దెమ్సెల్వ్స్.
0: అది నిజమైనటువంటి ప్రేమతత్వము.
1: దట్ ఈస్ ట్రూ లవ్.
0: మీరు కూడా ఈ ప్రేమను కోరినటువంటి వారు, మీరు కూడా ఈ ప్రేమతత్వంగా మారిపోవాలి.
1: హావింగ్ డిసైడ్ దిస్ లవ్ యూ బికమ్ లవ్.
0: కనుకనే మీరు ప్రేమ స్వరూపులుగా మారి ప్రేమ చేత ఈ జగత్తు లోపల అశాంతిని దూరం చేయండి.
1: యూ బికమ్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. Through love, remove restlessness in the world.
0: ఈ భయభ్రాంతులను దూరం చేయండి.
1: రిమూవ్ ఫియర్.
0: ఏ దేశంలో చూసినా కూడా లా అండ్ ఆర్డర్స్ అనేటువంటి లేని.
1: ఇన్ ఎవ్రీ కంట్రీ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్.
0: మీ మీ దేశం లోపల మీరు ప్రవేశించి ఈ పవిత్రమైన భావాన్ని ప్రచార ప్రబోధన జరిపి మీరు కూడా ఆనందాన్ని పొందండి.
1: Spread and propagate, publicize these teachings in your own country.
0: నా పేరు కావాలని నాకు లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ హిస్ నేమ్.
0: మంచిని మీరు చేయండి.
1: డూ గుడ్.
0: అప్పుడే మీరు మంచిని పొందుతారు.
1: దెన్ యూ విల్ బి గుడ్.
0: కనుకనే పవిత్రమైన కర్మల్లో ప్రవేశించి పవిత్రమైన మానవత్వాన్ని సార్థకం చేసుకోండి.
1: త్రూ సేక్రెడ్ యాక్షన్స్ మేక్ యువర్ లైఫ్ సేక్రెడ్.
0: కనుక సత్య ధర్మములను మీరు అభివృద్ధి పరచుకుని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టండి.
1: దేర్ ఫోర్ గ్రో ఇన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ అండ్ ప్రాక్టీస్ దెమ్.
0: సత్

0: பிரேமஸ்வரூபுலர்,
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: சராச்சர பிரபஞ்சமந்தையும் கூடனும் சுகதுக்க சம்மிளமைனட்டுவంటి స్వరూపముతో ఆనందాభిరోలమాడుతున్నది.
1: The whole world is a combination of the pleasure and pain.
0: సుఖము లేని దుఃఖము, దుఃఖము లేని సుఖము మానవుడు అనుభవించలేడు.
1: Man cannot experience pleasure without the pain.
0: నసుఖమధ్యతే సుఖం, సుఖము లేకుండా దుఃఖం మనకు ప్రాప్తించదు.
1: Without pleasure you will never face the pain, nor the pain without the pleasure either.
0: ఆకలి లేకుండా మనకు అన్నం అనేటువంటిది గిట్టదు.
1: If you are not hungry you don't relish food.
0: చీకటి లేకుండా దీపమునకు వెలుగు కలగదు.
1: Unless it is dark the light has no value.
0: అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను తన జీవితంలో సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు.
1: లైక్వైజ్ మ్యాన్ ఈజ్ లీడింగ్ ద లైఫ్ ఇన్ ఫుల్ కాంబినేషన్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: అయితే ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
1: హౌఎవర్ ద కామన్ ప్రిన్సిపల్ ఈజ్ దేర్.
0: మృత్పిండమేకం బహుభాండ రూపం

0: ఏకం పరాత్మా బహుదేహవర్తి. మృత్పిండమేకం,
1: మట్టి ఒక్కటే కానీ ఈ మట్టితో తయారు చేసినటువంటి యొక్క రూపంలో అనేకము రూపనామాలు పొందింది.
2: The clay is one and the same, but the pots are of different forms.
1: సువర్ణమేకమే,
2: గోల్డ్ ఇస్ వన్
1: కానీ ఆభరణముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
2: బట్ ద జ్యూవెల్స్ ఆర్ ఆఫ్ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
1: గోవుల రూపం వేరు వేరే.
2: ద ఫార్మ్స్ ఆఫ్ కౌస్ ఆర్ డిఫరెంట్
1: కానీ పాల రూపం ఒక్కటే.
2: బట్ యెట్ ద మిల్క్ ఈజ్ సేమ్.
1: అదే విధముగానే భిన్న భిన్న రూపనామముతో కనిపించేటువంటి మానవ జీవితం నందు దివ్యత్వమైనటువంటి పవిత్రత ఒక్కటేగానే ఉంటున్నది.
2: లైక్ వైజ్ the sacred principle of divinity is one and the same in the entire humanity.
1: కనుకనే ఇట్టి సత్యరమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము. అది ఏ జీవితం యొక్క ఆశయం.
2: The main ideal and the responsibility in human life rests in understanding the mystery behind this truth.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి యొక్క మానవులు చాలా తక్కువగా ఉన్నారు.
2: There are very few who would find out the unity in diversity.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించి విభజించి గుర్తించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి నొందుతున్నారు.
2: Intellectuals are more and more in number day by day who would view the principle of unity as multiplicity.
1: కానీ ఈనాటి పరిస్థితుల యొక్క ప్రభావమునకు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సరి అయినటువంటి యొక్క ఆధారం.
2: బట్ ఫర్ ద ప్రెసెంట్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్ is the recognition of unity of diversity is the basis of the foundation.
1: Yet vignaneena sarvam vignatam bhavati anindi upanishattu anaga ye satyanni manam gurtiste annintini gurtinchinatunte varam avutamo atti satyanni manam gurtinchadaniki prayatninchali.
2: That truth if known everything else would be known. We have to know that truth.
1: Kani ee naati manavulu atti sarvadharamainatunte మూలాధారమైనటువంటి యొక్క సత్యాన్ని విస్మరిస్తున్నారు.
2: బట్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ దిస్ ప్రైమల్ బేసిస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: అనేకత్వంతో గోచరించేటువంటి భిన్నత్వాన్ని మనం ఈనాడు విశ్వసిస్తున్నాం.
2: వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మల్టిప్లిసిటీ ఆర్ ప్లూరాలిటీ.
1: ఇది మానవుని యొక్క దారి తప్పటం. ఇది మానవుని యొక్క వికృతికి వినోదమునకు ఇది మూల కారణము.
2: This is the main cause for all distortion and perversion.
1: నిత్య జీవితంలో ప్రతి మానవుడు కూడాను నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుతూ అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
2: Man is restless because of his pining for the desires which he doesn't deserve. And he goes on worried about those things about which he has no total understanding.
1: కానీ ఈ దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి రూపనామములను మనం చూస్తున్నాము.
2: In this apparent world we see many forms and names.
1: ఈ అన్ని రూపనామములు కూడాను ఇది అనేటువంటి ఒక్క పదమునందు మాత్రమే ఇమిడి ఉంటున్నది.
2: All the names and forms are contained in one word, this.
1: ఇది వేదాంతం యొక్క ఉపనిషత్తు యొక్క నిజసారం.
2: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఆర్ ఉపనిషత్స్.
1: మనకు ఆనందమైనటువంటి దినం ఏమిటి?
2: వాట్ ఈస్ ఇట్ ద డే దట్ గివ్స్ అస్ జాయ్.
1: కానీ ఈనాడు విజయదశమి ఆనందమైనటువంటి దినము అని భావిస్తున్నాం.
2: వి కన్సిడర్ విజయదశమి యాజ్ అ బ్లిస్ఫుల్ డే.
1: ఇది కాదు.
2: నాట్ దిస్.

0: That day when all good devotees gather and sing the glory of the Lord in unison.
1: Bidalavetalanni pirito neravechi annadammula maarkununna dinamu.
0: That day when all people live in fraternity and brotherhood.
1: Daiva chintana cheyu dasa vrindamulaku preeti mrushtanambu pettu dinamu.
0: That day when people feed everybody who think of God.
1: Mahaniyulavarainam manakadake tenchi chalimi bhagavat kathalu cheppu dinamu.
0: That day when we listen to the stories and the mysteries of the divinity
1: dinamu
0: from kani,
1: takina vanniyu tadinamule.
0: That is only the real sacred day. The rest of the one is an obituary.
1: Itti dinamunu guttinchi vattinchetundi manavudu okkadaina kuda nu kanipinchatam ledu.
0: There is not even one single individual who would know this importance of this day.
1: Ee vishalamaina jagattunandu etchatu chuchinappudigini swarthamu saprayojaname taandavamaadutunnadi.
0: In this vast world you find selfishness and self-interest dancing.
1: Niswarthamaina seva vishalamaina bhavamu nirmalamaina prema ekkada kuda nu kanipinchatam ledu.
0: There is no trace of selfless service, the broad-mindedness and pure love.
1: సాయ సంస్థలలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి కూడాను చంద్రుని వంటి చూపు, వెన్నెల వంటి హృదయము, తేనె వంటి పలుకు అత్యవసరం.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ శ్రీ సత్య సాయి ఆర్గనైజేషన్స్ షుడ్ హ్యావ్ ద లుక్స్ ఆఫ్ ఎ మూన్ సో కూల్
1: మన చూపు చల్లగా ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క దీనిగా మనం చూపు తయారు చేసుకోవాలి.
0: Our looks should be full of joy.
1: Mana hrudayama madhuramainatundiga undali.
0: Our heart should be sweet.
1: Sunnitamainatundiga undali.
0: It should be soft.
1: Paralo noppinchakunda chuchetundiga undali.
0: We should not hurt anyone.
1: Inka mana chetulu ettantiga undali.
0: How should be our hands?
1: Patti pani endu kudanu divyamaina navyamaina bhavyamainatundi yokka kirtini sadhinchetundiga undali.
0: Our work should bring us the reputation and the name and fame which are permanent.
1: Kanukane upanishattulu

0: ஆய பரஹிதேயஸ்யாம் கலௌதஸ்யாம் கலௌ யுகௌ. ஈ கலியுகம் நந்து எஸ்ஸ பாஷிதம் சத்யபூஷிதம் హృదయము పవిత్రమైనటువంటిదిగాను, మాటలు సత్యమైనటువంటిగాను, చేతులు పరోపకార సంబంధమైనటువంటిగాను ఉండినప్పుడే ఇది త్రికరణ శుద్ధి అని చెప్పబడుతుంది.
1: When the heart is pure, when we speak truth, with our hands when we serve the society, that is what is called the trinity or the purity of heart.
0: ఈనాటి మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు నష్టములకు గురి కావడానికి కారణం ఏమిటని ప్రతి వ్యక్తి కూడా నువ్వు విచారించక తప్పదు.
1: ఎవ్రీవన్ మస్ట్ నెసెసరీ ఎంక్వైర్ ద కాజ్ అండ్ ద రీజన్ బిహైండ్ అవర్ మిజరీ.
0: దీనికి ఒకటే కారణం,
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ కాజ్.
0: మనం దేనిని వదిలించుకోవాలని చూస్తున్నామో దాని విషయమైన చింతించకుండా చూసుకోవాలి.
1: వాట్ వీ వాంట్ టు గివ్ అప్ వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్.
0: ఈ చెడుకు నాలో ప్రవేశించకూడదు అని నీవు సంకల్పించుకుంటున్నావు.
1: యు డిటర్మిన్ టు సీ దట్ దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ది బ్యాడ్ బ్యాడ్.
0: అలాంటి సత్య సంకల్పాన్ని నీవు సంకల్పించుకున్నటువంటి వాడుకు ఈ చెడుపునే నీవు యోచించకూడదు.
1: When you determine like that, you should not think of that bad thing at all.
0: చెడుపు నాలో ప్రవేశించకూడదని మాత్రమే యోచిస్తున్నావు, కానీ ఆ చెడ్డనే నిరంతరము నీవు స్మరిస్తున్నావు.
1: You want to see that the bad would not get into you, but you always think about it.
0: Kanukane cheddaku marinta balam adhikamavutundadi.
1: Therefore bad is gaining strength more and more.
0: Nee chintane aa yokka cheddaku manchi aaharanga tayaravutundadi.
1: It is the thought process that is the food to the bad.
0: Denini neevu aasistunnavo, denini neevu premistunnavo, danini neevu nirantaramu smaristunna.
1: You should think of that, what you really want, what you aspire for.
0: దైవం కావాలని నీవు ఆశిస్తున్నావు.
1: You want God.
0: దైవాన్ని ప్రేమిస్తున్నావు.
1: You love God.
0: అట్టి దైవ చింతని నీవు నిరంతరము చేయి.
1: You should think of God every time.
0: అప్పుడే ఈ చింతనకు మంచి బలం ఏర్పడుతుంది.
1: And then this thinking will gain strength.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: నాకు కలలో పంది రాకూడదు అని అనుకుంటున్నావు.
1: You think that you should not dream a pig.
0: కానీ పంది రాకూడదు అని చెప్పి సంకల్పించుకున్నప్పుడు పందినే నీవు యోచించకూడదు.
1: When you think so, you should not think of a pig at all.
0: అట్టు కాకుండా నాకు కల్లో పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పందే నీకు కల్లో వస్తుంది.
1: But on the other hand, if you go on thinking like this, that the pig should not appear in the dream, pig should not appear in the dream, it will bound to come there. Why should you think of it when you don't want it?
0: నాకు భగవంతుడు కల్లో రావాలి అని నీవు ఆశించినప్పుడు భగవంతుడు రావాలి, భగవంతుడు రావాలి అని చెప్పినాను. కానీ వస్తే భగవంతుడు నీ అదృష్ట రీతిగా రావచ్చును, లేకపోతే లేకుండా పోవచ్చును. అంతేకాని చెడ్డ మాత్రం నీకు రాదు.
1: When you want God to appear in your dream, you should think of that only. Well, if you are lucky enough, you will certainly find God in your dream.
0: భగవత్ సృష్టి యందు సర్వము కూడాను పవిత్రమైనటువంటివి.
1: In God's creation, everything is sacred.
0: ఏది కూడాను చెడ్డది అనేటువంటిది జగత్తులో లేదు.
1: There is nothing that is bad in this world.
0: కానీ మానవుని యొక్క దృష్టిలో ఉంటుందాది సర్వ చెడ్డలు.
1: Therefore, the bad lies in our outlook.
0: దృష్టిని పవిత్రంగా మార్చుకున్నప్పుడే సృష్టి పవిత్రంగా కనిపిస్తుంది.
1: If we change our outlook and make it sacred, everything would be sacred in turn.
0: కనుక భగవత్ సృష్టిని మనం ఏమాత్రం కూడాను విమర్శించటకు అధికారం లేదు.
1: We have no authority to criticize God.
0: భగవత్ సంకల్పం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: God's will is pure and sacred.
0: అట్టి పరిశుద్ధము పవిత్రమైనటువంటి యొక్క భగవత్ సంకల్పంలో చెడు ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: In that pure sacred God's will, how do you expect anything bad? ప్రాప్తించటకు
0: వీలే లేదు. కనుకనే సంకల్పములు పరిశుద్ధమైనటువంటివిగాను, పవిత్రమైనటువంటివిగాను, మాలిన్యరహితమైనటువంటివిగాను ఉంటుండాలి.
1: దేర్ఫోర్ థాట్ షుడ్ బి సీక్రెట్ ప్యూర్ అండ్ అన్పొల్యూటెడ్
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని అందుకోగలదు.
1: దెన్ ఓన్లీ వీ విల్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: ఈ దివ్యత్వం సాధించినటువంటిది లోకములో ఒక్కటి కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ది డివినిటీ కుడ్ నాట్ కంప్లీట్.
0: దేనినైనా సాధించగలదు.
1: యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సర్వమును భగవంతుడు అన్ని విధాలా కూడా రక్షిస్తూ ఉంటాడు.
1: గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ వే.
0: పురందర్ దాస్ చెప్పాడు.
1: పురందర్ దాస్ సెడ్
0: బెటర్

0: కొండపైన రాతిపైన ఒక చెట్టు మలిచింది.
1: యు ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి ఎరువు వేసి నీరు పోసి సాకినటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ ద వన్ హూ ఫెన్స్డ్ ఇట్ అండ్ వాటర్డ్ ఇట్?
0: అంతా భగవంతుడే.
1: ఇట్స్ ఎవ్రీథింగ్ గాడ్స్.
0: రాతిపైననే చెట్టును పుట్టించి, రాతిపైననే పెంచి దాన్ని మహావృక్షంగా తయారు చేశాడు.
1: It's only God who has sown the seed and who has taken care of the plant, the sapling, to grow on the stone.
0: Nemelige chitrabannavanu baridavariyaro. Elanti goppa painter aina kudanu nemalini aneka reetiluga thanu paint cheyavachunu kaani bhagavantudu srushtinchinatundi original paint anetundi evvarunu peyaleru.
1: The worldly painters can paint beautifully in the peacock feathers, but none can ever equal God's painting.
0: Anni kudunu bhagavantuni yokka sankalpam cheta sarvam kudunu chitra vichitram ga kuda tostundi.
1: All the mystery and the wonder are out of God's creation and will.
0: Kanukane Suradas cheppadu

0: The stories of God.
1: దేవుని చరిత్రములు మహా విచిత్రములైనటువంటివి, పవిత్రములైనటువంటివి.
0: The mystery of God is so sacred and very peculiar.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క చరిత్రను మనము గుర్తించడానికి ప్రయత్నించక అపవిత్రమైనటువంటి యొక్క చరిత్రని నిరంతరము స్మరిస్తూ ఉంటున్నాము.
0: We don't think of acquiring the sacred history of the divinity, but we think of unsacred things.
1: దీనికి మూల కారణం ఏంటి?
0: What are the main cause?
1: భగవంతునిపైన ఉండవలసినంత ప్రేమ మనలో లేకపోవటమే దీనికి మూల కారణం.
0: It only means we don't have enough of love for God within.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను మనము పెంపొందింప చేసుకోవాలి.
0: Therefore every man should develop the sacred love.
1: ప్రేమనే పరమాత్ముడు.
0: Love is God.
1: ప్రేమనే పరంజ్యోతి.
0: Love is light.
1: పరంజ్యోతి యొక్క తత్వమే ఈ మానవత్వము.
0: It is only the spirit of light that is the human life.
1: కనుక ప్రేమ లేని హృదయంగా మరుభూమిగా మనము యొక్క హృదయాన్ని తయారు చేసుకోకూడదు.
0: Let us not make our hearts barren, bereft of love.
1: కనుకని ఆనాటి గోపికలందరూ కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలని ప్రార్థిస్తూ వచ్చారు.
0: Gopikas in those days prayed for love in their hearts.
1: ప్రేమ

0: మరుభూములైనటువంటి ఈ యొక్క హృదయములైనటువంటి ప్రేమరహితమైనటువంటి భూములు యందు
1: హ్యూమన్ హార్ట్ ఇస్ ఎ డ్రై ల్యాండ్ బ్యారన్ ల్యాండ్
0: ప్రేమాంకురమును పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మినేట్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ది స్పిరిట్ ఆఫ్ లవ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది
1: యాజ్ ది రెయిన్ ఆఫ్ లవ్ ఫాల్స్ యాజ్ ది రివర్ ఆఫ్ లవ్
0: మానవుడు చేసేటువంటి సర్వ పనులు ఎందు కూడాను సర్వ సంకల్పములు ఎందు కూడాను సర్వ కార్యములు ఎందు కూడాను ప్రేమనే ప్రధానమైనటువంటి ఒక సూత్రంగా తీసుకోవాలి.
1: The love will be the main principle in all our activity, in all our words.
0: ఈనాటి ప్రేమ కేవలం స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతూ ఉన్నది.
1: Love as we find today is
0: selfish. ప్రేమ మనకు గుర్తించడానికి వీలు పట్టడం లేదు.
1: There is no trace of true love.
0: సర్వము ప్రేమమయమే.
1: Everything is full of love.
0: జగమంతా ప్రేమమయమే.
1: Everything is full of love.
0: ప్రేమ లేని మానవుడు లేడు.
1: There is no man without love.
0: కానీ ఆ పవిత్రమైన ప్రేమను భిన్న మార్గంలో దాని ప్రయాణం చేపించి అపవిత్రంగా మనం వినియోగించుకుని అశాంతికి గురి అవుతున్నాం.
1: ది సీక్రెట్ లవ్ ఇస్ డిస్టార్టెడ్ ప్రొసీడ్స్ అలాంగ్ ద రాంగ్ పాత్ అండ్ దేర్ఫోర్ వి మిస్యూజ్ ఇట్
0: కనుకని ఈ ప్రేమను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ సీ దట్ విల్ ఛానల్ ద లవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: ఈ ప్రేమకు భగవంతునికి మాత్రమే సన్నిహిత సంబంధ బాంధవ్యము.
1: There is an intimate association between God and
0: ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు ఎందు కాని వ్యక్తులు ఎందు కాని విషయం ఎందు కాని అది అనురాగములే కాని ప్రేమ కాదు.
1: The love is merely an attachment from the worldly point of view towards the objects in the family.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములే.
1: It's only worldly association and relation.
0: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: It's only external outward trend.
0: కానీ నివృత్తి ఎందే ఉంటున్నది ఈ ఆనందము.
1: The true bliss lies in the inward path.
0: ఎంతవరకు మన కోరికలను అదుపులో ఉంచుకుందమో అంత ఆనందాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
1: ద మోర్ అండ్ మోర్ వీ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్ యు విల్ బి మోర్ అండ్ మోర్ బ్లిస్ఫుల్
0: కనుక మానవుడు భగవంతుని ఆశించినప్పుడు నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, if man wants God, he should develop pure, unsullied, steady
0: love. ఈ మనో సంకల్పం ఏమాత్రం కూడా మన కంటికి కనిపించకూడదు.
1: You cannot understand, you cannot see God's will for that matter.
0: నిద్రావస్థ యందు ఈ ప్రకృతి యొక్క దృశ్యములంతా కూడాను సహజంగా అదృశ్యమైపోతున్నాయి.
1: ఇన్ ఎ డీప్ స్లీప్ ఆల్ ది సినారియో ఇన్ ద వేకింగ్ స్టేట్ వానిష్.
0: కానీ అప్రయత్నంగా కూడాను ప్రకృతి మనకు శూన్యమైపోతుండాలి.
1: ఎఫర్ట్లెస్లీ ద హోల్ వరల్డ్ కమ్స్ టు నథింగ్నెస్.
0: కానీ ప్రయత్నపూర్వకంగా ఆ మనసును మనము శూన్యం గావించుకోవాలి.
1: హౌఎవర్ విత్ ఆల్ ది ఎఫర్ట్ యు కెన్ విత్డ్రా ద మైండ్
0: మనసు తత్వాన్నే మనం మర్చిపోవాలి.
1: We should forget the very mind itself.
0: ఈ మనసుకు ఎప్పుడు బలం ఏర్పడుతుండాలి?
1: When does the mind grow strong?
0: సంకల్ప వికల్పాలతో దీని యొక్క బలం పెంపొందించుకుంటుండాలి.
1: The mind grows stronger and stronger with thoughts and counter thoughts.
0: ఎందుకు ఈ సంకల్ప వికల్పాలు?
1: Why thoughts and counter thoughts?
0: జరగవలసింది జరుగుతుంది.
1: One thing is bound to happen somewhere.
0: ఏ మాత్రం కూడాను విచారించి ప్రయోజనం లేదు.
1: There's no use in bothering about it.
0: కనుక పోగన్మానదు దేహమే విధిమును పోషించి రక్షించినను.
1: You may protect the body in every possible way, but
0: రాగన్మానము హానివృద్ధులు మహారణ్యమునందాగినన్.
1: We may hide ourselves in a forest. What is bound to happen will happen.
0: జరగవలసినవి జరుగుతుంటాయి.
1: What is destined to happen will happen.
0: కానీ మనము నిత్యమైనటువంటి యొక్క భావంతో సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం పూర్తిగా విశ్వసించాలి.
1: But we should have full faith in that eternal divinity.
0: ఈనాడు అట్టి పూర్ణ విశ్వాసం లేకపోవటం చేతనే
1: Today there is no total faith.
0: భగవంతుడు పూర్ణుడు.
1: God is full and total.
0: కాని అట్టి పూర్ణ స్వరూపుడైన భగవంతుని పొందడానికి నీవు కూడాను పూర్ణ స్వరూపుడు కావాలి.
1: The God who is all perfection and total, you all.
0: అందువల్లనే ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
1: Therefore Upanishad say that is full and this is full.
0: అది పూర్ణమే ఇది పూర్ణమే.
1: That is full and this is also full.
0: ఈ రెండు పూర్ణముల యొక్క ఏకత్వమే మన యొక్క జీవితమైన జీవితత్వము.
1: The unity of the fullness of the both.
0: జీవితమంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటో ప్రతి మానవుడు కూడా ఏమీ అర్థం కావటం లేదు.
1: నో మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద లైఫ్ ఈజ్.
0: ఆహారం నిద్ర భయం మాదినాదు జీవితాన్ని గడపటమే ఒక జీవితం అనుకుంటున్నారు.
1: హీ కన్సిడర్స్ లైఫ్ మీన్స్ ఓన్లీ ఫుడ్ రేమెంట్ షెల్టర్ ఫియర్ అండ్ ప్రొక్రియేషన్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని దైవత్వంగా మనం నిరూపించాలి.
1: We have to demonstrate and prove and experience the divinity in human life.
0: పశుత్వం నుండి మానవత్వానికి వచ్చింది.
1: Right from the animal stage.
0: దైవత్వానికి చేరాలి.
1: Right from the stage of animal we have come to the stage of human and then we should be divine.
0: అది జంతునాం నరజన్మ దుర్లభం. నరజన్మ దుర్లభం అంటే ఈ విధమైనటువంటి మార్గంలో ఇది దుర్లభం అవుతుంది.
1: The human life is really rare if we lead life in this direction.
0: చేరవలసిన గమ్యాన్ని చేరక,
1: without reaching
0: చేయవలసిన ప్రయత్నాలు చేయక,
1: without reaching the destination, without making a
0: firm in that way. అంటే ఏ రీతిగా చిక్కుతుంది?
1: Well, how do you attain that?
0: కాలు కడప దాటదు.
1: You don't just proceed, step
0: కాసు
1: forward.
0: ఖర్చు కాకూడదు.
1: You don't want to spend
0: కైవల్యం
1: money.
0: ఉట్టి ఒళ్ళో పడాలి.
1: But the very heaven should fall on
0: your lap. యొక్క ప్రభావము.
1: This is the influence of Kali age.
0: మానవుడు ఏమాత్రం కూడా శ్రమించి పనిచేయటం లేదు.
1: Man is not making effort. He's not working hard.
0: కర్మణ్యేవ అధికారశ్చ. మన యొక్క అధికారం కర్మాధికారమే.
1: You have got every right on your action.
0: ఎందుకోసము?
1: వై?
0: కర్మానుబంధీని మనుష్యలోకి. మనుష్యుడు కర్మ చేత బంధించబడినట్టుంటాడు.
1: మ్యాన్ ఈస్ బౌండ్ బై యాక్షన్ ఇన్ దిస్ వరల్డ్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. మనం పనులు చేయాలి.
1: వీ షుడ్ వర్క్.
0: కానీ ఈనాడు పని చేయడానికి ఎవరు కూడా ముందంజ వేయటం లేదు.
1: నో వన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ టు వర్క్ టుడే.
0: కానీ ఫలితం మాత్రం కావాలి.
1: బట్ దే వాంట్ గుడ్ రిజల్ట్.
0: ఏ రీతిగా వస్తుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ దెమ్?
0: పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలం కావాలి కావాలి కావాలి ఆశిస్తున్నాము.
1: హీ వాంట్స్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ మెరిటోరియస్ డీడ్స్.
0: కానీ పుణ్యకర్మలు చేస్తున్నామా?
1: బట్ డస్ హీ ఇండల్జ్ ఇన్ గుడ్ యాక్టివిటీ?
0: పుణ్యకర్మలు చేయక పుణ్యఫలం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: విదౌట్ గుడ్ యాక్షన్ హౌ డు ఎక్స్పెక్ట్ మెరిట్?
0: పాప ఫలం నాకు వద్దు అంటున్నాము.
1: హీ డస్ నాట్ ఎనీ సిన్.
0: కానీ పాప ఫలము చేయకుండా ఉంటున్నావా పాప కార్యములు?
1: బట్ ఆర్ యు రిఫ్రైనింగ్ ఫ్రమ్ కమిటింగ్
0: పాప కార్యములు? ముందంజ వేస్తున్నావు.
1: హీ గోస్ అహెడ్ స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్స్.
0: కనుక ఏది వద్దు అనుకుంటున్నావో దాన్ని చేయకుండా ఉండాలి.
1: వాట్ యు డోంట్ వాంట్ యు షుడ్ నాట్ డూ ఇట్ ఎనీవే.
0: కనుక ఈ మానవత్వంలో ఈనాడు ఈ యొక్క చంచలత్వం చాలా మితిమీరిపోయినది.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: నిజముగా ఇది మృగ లక్షణములే కాని మానవ లక్షణములు కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఆర్ అనిమల్ క్వాలిటీస్ అండ్ నాట్ హ్యూమన్ క్వాలిటీస్.
0: సత్యము,
1: ట్రూత్,
0: ప్రేమ,
1: లవ్,
0: సహనము, సానుభూతి, త్యాగము, ఇవి మానవతా గుణములు.
1: These are human values.
0: కామము, క్రోధము, లోభము, మోహము, మనము, మాత్సర్యము, ఇలాంటి ఈశ్వర అసూయలంతా కూడాను మృగ లక్షణాలు.
1: The lust, greed and avarice and ego, they are animal qualities.
0: కనుక మొట్టమొదట నేను మృగము కాదు, నేను మానవుడను అనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Therefore we should have full faith that every one of us is a human being and not an animal.
0: ఏ పూజలు చేయకపోయినప్పటికీ, ఏ వ్రతములు ఆచరించకపోయినప్పటికీ, ఏ దర్శనము చేయకపోయినప్పటికీ హృదయంలో పవిత్రమైన భావం నింపుకుంటే అది ఎంతో గొప్పతనం.
1: We may not worship, we may not do any ritual at all, but if there is sanctity, sacredness in our heart,
0: సహాయం చేయి.
1: To the extent possible, help others.
0: ఇంతే చాలు.
1: That's enough.
0: ఇదే జపము, ఇదే తపము, ఇదే సర్వము.
1: Helping others to the extent possible is the true penance, that's true meditation.
0: పవిత్రమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో పాల్గొనక రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చెప్తే ఇది కేవలం కాలం వ్యర్థం చేసినటువంటి వారమే అవుతాం.
1: When service is required, if you go on chanting God's name, it is waste of time.
0: రామనామమును స్మరించే సమయం లోపల రామును చేసినటువంటి ఘనకార్యం ఏమిటి?
1: While chanting Rama's name, what is the mission that you have taken upon yourself?
0: సత్యవాక్ పరిపాలన సత్యమును పాటించడమే రాముని యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: You should speak truth, which is the main quality of Rama.
0: పితృవాక్య పరిపాలన ఇది రాముని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: The main principle of Rama is that he followed the command of his father.
0: ఎంతమంది చేస్తున్నారు? తల్లిదండ్రులు ఆజ్ఞను నడుచుకుంటున్నారు.
1: How many are following these things?
0: ఎంతమంది సత్యాన్ని పలుకుతున్నారు?
1: How many speak truth?
0: సత్యమునకై సర్వమును త్యాగం చేశాడు.
1: He sacrificed everything for truth.
0: తనకి అధికారంలో ఉండినటువంటి ఒక రాజ్యాన్ని కూడా త్యజించాడు.
1: హీ సాక్రిఫైస్ హిస్ కింగ్డమ్.
0: భయంకరమైనటువంటి అరణ్యములో కాలంను గడిపాడు.
1: హీ ఆల్సో ఎంటర్డ్ ఇన్ టు దట్ థిక్
0: డెన్ గడిపాడు. ఆనందంగా గడిపాడు.
1: హౌ హాస్ హి స్పెంట్ హిస్ టైమ్?
0: సత్యమును పరిపాలించేటువంటి విషయమునందే ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటాడు.
1: హీ వాజ్ సో హ్యాపీ ఇన్ అబ్జర్వింగ్ స్పీకింగ్ ట్రూత్.
0: కానీ ఈనాడు రామభక్తులం అనుకుంటున్నాము.
1: But today we think that we are devotees of Rama.
0: Ramulu edi tejinchado avanni manam teeskuntunnam.
1: We are accepting those which are given up by Rama.
0: Ramulu chesinaatundi panulu manam cheyatam ledhu.
1: We are not doing anything that's done by Rama.
0: Ramulu pitruvaakya paripalanalo sarvasthani tyagam chesadu.
1: Rama sacrificed everything while following the command.
0: Athani yokka moodu margamulu pradhanamaitundi.
1: There are three main principles that he followed.
0: Kantham సత్యస్య భూషణం.
1: ఇట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ జ్యువెల్ టు దిస్ నెక్.
0: Danam hastasya bhushanam.
1: It is the charity that is the jewel to the hand.
0: Srotram shastrasya bhushanam.
1: Listening to the sacred text is a precious jewel to the ear.
0: Kim prayojinam.
1: What is the use of
0: ఇంతకంటే other మించినటువంటి అలంకారం మనకేమిటి?
1: What more, what else you want?
0: మన కంఠమునకు సత్యమే భూషణము అలంకారం.
1: It is the truth that is the real jewel.
0: మన హస్తమునకు త్యాగమే అలంకారం.
1: Our hand sacrifice is the decoration.
0: మన శ్రోత్రములకు పవిత్రమైనటువంటి శ్రవణమే అలంకారం.
1: For our ear, listening to sacred things is the proper decoration.
0: ఇంతకంటే మానవునికి అలంకారమైనటువంటి మరొక నగలు లేవు.
1: మ్యాన్ డజంట్ నీడ్ ఎనీ మోర్ ఆఫ్ ఎనీ డెకరేటివ్ థింగ్.
0: ఇవి శాశ్వతమైనటువంటివి.
1: దిస్ ఇస్ పర్మనెంట్.
0: ఇవి సత్యమైనటువంటివి. ఇవి నిత్యమైనటువంటివి.
1: దే ఆర్ ఎటర్నల్.
0: మానవత్వాన్ని తరింపజేసేటువంటివి.
1: దే విల్ రిడీమ్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: దైవాన్ని వరింపజేసేటువంటివి.
1: అండ్ యు విల్ ఆల్సో అటైన్ గాడ్.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హాస్ ఫర్గాటన్ దీస్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: ప్రతి మానవుడు కూడాను శ్రమించి పనిచేయాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ వర్క్ హార్డ్.
0: ఈనాడు భారతదేశంలో లేనిటువంటి సౌకర్యములు ఏ దేశంలో లేవు.
1: The conveniences present here in this country are not present anywhere. There is a vast land here.
0: విశాలమైనటువంటి యొక్క నదులు ఉంటున్నాయి.
1: There are rivers.
0: శాశ్వతమైనటువంటి ప్రవహించేటువంటి నదులు ఉంటున్నాయి.
1: We have got the resources, water resources.
0: కానీ మన ఆకలికి దప్పులకు తీర్చేటువంటి యొక్క కృషులు చేసేటువంటి యొక్క పెద్ద సంపద కూడా ఉంటుండాలి.
1: And we have got lot of wealth that would certainly appease our
0: hunger. ఇన్ని ఉంటుండి కూడాను ప్రాచీన కాలం నందు అన్నపూర్ణాదేవిగా పేరొందినటువంటి ఈ భారతదేశము ఈనాడు అన్నమో రామచంద్ర అనేటువంటి ఈ రోదన వినవలసి వచ్చింది.
1: భారత్ విచ్ ఇస్ కాల్డ్ అన్నపూర్
0: ఈనాడు భారతదేశంలో లేనిటువంటి సౌకర్యములు ఏ దేశంలో లేవు.
1: The conveniences present here in this country are not present anywhere.
0: ఉన్నాయి.
1: ఇస్ ఎ వాస్ట్ ల్యాండ్.
0: విశాలమైనటువంటి

0: Bharat, which is called Annapurna, the goddess of food, today it has to cry for food.
1: కారణం ఏమిటి?
0: వై
1: మనం నడుమంచి పని చేయటం లేదు.
0: బికాజ్ వీఆర్ నాట్ డూయింగ్ వాట్ వర్క్.
1: కావలసినంత భూములు ఉంటున్నాయి.
0: లాస్ట్ ల్యాండ్.
1: కృషి చేయి.
0: వర్క్ హార్డ్.
1: అది నీ ఋషితత్వాన్ని పోషిస్తుంది.
0: దట్ విల్ ఓన్లీ విల్ కీప్ అప్ యువర్ సెయింట్ హుడ్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సంక్షేమానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ రెండర్ సర్వీస్ కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: ఎవరూ చేయటం లేదు.
0: నన్ ఆర్ డూయింగ్ దిస్.
1: కావాల్సింది ధనము ధనము ధనము ధనము.
0: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈస్ మనీ.
1: ఉన్న భూములు కూడా అమ్ముకొని పట్టణాల్లో పోయి చేరిపోతున్నారు చాలా మంది.
0: మెనీ పీపుల్ విల్ సెల్ అవుట్ దేర్ ల్యాండ్ అండ్ గో టు ద సిటీస్ అండ్ టౌన్స్.
1: పల్లెల లోపలనే ఇంకా అంతో ఇంతో భారతీయ సంస్కృతి మిగిలి ఉంటుండాలి.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విలేజెస్ టు సమ్ ఎక్స్టెంట్.
1: ఆ కల్చర్ ను పోషించేటువంటి మహనీయులు ఏ నూటికొక్కరో కోటికొక్కరో కనిపిస్తారు.
0: దేర్ విల్ బి 1 in 100, 1 in 1 crore హూ విల్ ట్రై టు కీప్ అప్ దిస్ భారత్ కల్చర్.
1: ఒక్కొక్క ప్రదేశం నందు ఒక్కొక్క కల్చర్ ను పోషిస్తూ వచ్చారు.
0: At every place it has got its own culture which has got to be sustained.
1: Kuchipudi meeku telusunu.
0: You know Kuchipudi.
1: Dani oka culture, dani oka samskruti ee naati kudano aa Kuchipudi prajalu paatistu untunnaru.
0: The culture of Kuchipudi is followed down this day.
1: Vaaru enta vidyalu unnapudikini enta sampadalu undinappudikini enni vidhamulaitundi sukha santoshamulu undinappudikini culture nu maatram vadalatam ledu.
0: In spite of their plenty and prosperity and high knowledge and education, they have not given up their culture.
1: Adi manavatva yokka lakshanam.
0: That is the quality of mankind.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక తత్వం పోషింపబడుతూ వచ్చింది.
0: Since ancient times, Bharat has been sustaining itself.
1: నాటి మొదలు నేటి వరకు లోకస్తమస్తా సుఖినోభవంతో హైందవ సాంప్రదాయాన్ని చాటుతూ వచ్చింది.
0: It has been propagating the principle that everybody should be happy in this world, then and now.
1: ఇలాంటి పరిస్థితులు ఎందు విదేశముల యొక్క ప్రభావము విదేశముల యొక్క సంస్కారము విదేశం యొక్క సంపర్కము చేతనే మానవత్వం అనేటువంటి పూర్తి పోతూ వస్తుండాలి.
0: బికాస్ ఆఫ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ వెస్టర్న్ థాట్ అండ్ కల్చర్ వీ హావ్ రూయిన్డ్ అవర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
1: నీ యొక్క కల్చర్ నీవు ఎందుకు కాపాడుకోకూడదు?
0: వై డోంట్ యూ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్?
1: నీ యొక్క సంస్కృతిని నీవు ఎందుకు పోషించుకోకూడదు?
0: వై డోంట్ యూ సస్టైన్ అండ్ మెయింటైన్?
1: నీ సంస్కృతి అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు భారతీయులు.
0: భారతీయ స్టూడియో అనే పొజిషన్
1: ఎవరు? భారతీయుడు.
0: హూ ఇస్ భారతీయ?
1: భారతదేశంలో పుట్టినటువంటి వాడు కాదు భారతీయుడు.
0: నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
1: సత్యం వద ధర్మం చర ఈ రెండింటిని ఎవరు పాలిస్తుంటాడు వాడంతా భారతీయుడే.
0: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్, the one who follows the path of righteousness is a bharatiya.
1: భారతదేశంలో పుట్టానని భారతదేశంలో పెరిగానని నేను ఒక భారతీయుడని భావిస్తున్నావు? కాదు కాదు. ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువలేరిని బతికిన పీడు ఒకండు వసుడను కనడా.
0: బై మియర్లీ టేకింగ్ బర్త్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్, by merely growing over here, you cannot claim to be a bharatiya.
1: ee bharatiya samskrutini chaatalenaatundi vaadu bratikina peenugutho samaanami.
0: If one cannot propagate and observe the culture of Bharat, is that
1: enta gaadamainatundi, enta madhuramainatundi, enta gambheeramainatundi, enta viluvainatundi.
0: How majestic it is, how wonderful it is, how sacred and majestic it is.
1: ఇంత గొప్పతరమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని ఈనాడు పూర్తి మనం గాలికి వదిలిపెట్టాం.
0: సచ్ మైటీ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ జస్ట్ లెఫ్ట్.
1: అందువల్లనే మానవుడు సర్వ సౌఖ్యం ఉండినప్పటికీ సర్వ సదుపాయం ఉండినప్పటికీ తాను శాంతిని పొందలేకపోతున్నాడు.
0: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ పీస్ దో హీ హస్ ఆల్ కన్వీనియన్సెస్.
1: కానీ శాంతి లేదు.
0: బట్ హీ హస్ నో పీస్.
1: ఒకానొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ఈశ్వరుడు ఒక వ్యక్తిని సృష్టించి
0: ఈశ్వర
1: నానా నీకేమి కావాలో కోరుకోమన్నాడు.
0: He said, desire whatever you want.
1: తాను కోరినవన్నీ ఇస్తానన్నాడు.
0: He said, he will grant all the boons that he asked for.
1: నాకు ఈ కనక వస్త్రాలు సరైనటువంటి ధన కనక వస్త్రాలు అన్ని కూడా నాకు కావాలి అన్నాడు.
0: He wanted all the conveniences.
1: అడిగినవన్నీ ఇచ్చాడు.
0: He granted all the boons.
1: నీవు అనుభవించుకోమన్నాడు.
0: You enjoy yourself.
1: కానీ ప్రక్కలో పార్వతి ఉంటుండి ఏమిటండి ఇన్ని అడిగినవన్నీ ఇస్తున్నారు బోలాశంకరుడు, ఇంక వాడు మనమన్ను కూడా తలవడే, కనుక అతనికి ఏదైనా కొన్ని కట్టుబాట్లో పెడితే మంచిది అన్నాడు.
0: పార్వతి ది కాన్సెప్ట్ ప్రెసెంట్ బై సైడ్ ఆఫ్ శివ సెడ్, ఇట్స్ నెసెసరీ టు రెగ్యులేట్ దిస్ పర్సన్ బికాస్ హీ కెనాట్ ఎంజాయ్ ఆల్ దట్ యు గ్రాంటెడ్.
1: కోరేటువంటిది ధనకనక వస్తు వాహనాదులు మాత్రమే, భౌతికమైనవి కోరుతున్నాడు.
0: అండ్ శివ సేస్ వాట్ ఆల్ హీ హస్ బీన్ ఎస్పైరింగ్
1: ఆర్
0: వరల్డ్లీ థింగ్స్ ఐ డోంట్ అబ్జెక్ట్.
1: కానీ జీవితానికి అవసరమైనటువంటిది ప్రధానమైన ప్రాణ సమానమైనటువంటిది నా దగ్గరనే ఉంచుకున్నానన్నాడు.
0: హవెవర్ దట్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్ ఈజ్ విత్ మీ ఓన్లీ.
1: ఏమిటది?
0: వాట్ ఈస్

0: శాంతి నా దగ్గరనే పెట్టుకున్నానన్నాడు. ఈ శాంతి లేని వానికి ఎన్ని లభ్యముండి కూడాను ఏమి ప్రయోజనము?
1: That peace which is most essential is with me only, without that what
0: ravanaku kavasanta dhanakanaka vasuvanalu kotalu kudanu suvarnamto kattukunnadu.
1: Ravana has got lots of plenty and prosperity with all the mansions built of gold.
0: Santa sambuna vidu vidulu dantasadalu vadamedalu nantu chesina danujavalanu kantakeli gruhamulasenu inta goppa siri sampadalato tulutugutunnadu.
1: He has got a lot of prosperity and plenty that all the mansions in the streets are made up of gold and precious stones.
0: Vidyalu chustana 64 vidyalu nerchinadu.
1: He is an expert in 64 forms of knowledge.
0: బుద్ధిబలము బుద్ధిబలం చూస్తామని అంతకంటే ఇంకా మించిన వారు లేరు.
1: He is highly intelligent.
0: ఇన్ని ఉండి ఏమి ప్రయోజనము?
1: What is the use of all this?
0: ఒక్క దుర్గుణం చేతనే శాంతిని కోల్పోయాడు.
1: Because of one bad quality he lost the entire peace.
0: ఇంకా హిరణ్యకశిపుడు చూస్తామా గొప్ప సైంటిస్ట్.
1: హిరణ్యకశిపు is a great scientist.
0: పంచభూతములను కూడాను హస్తగతం చేసుకుని ఆడుకుంటూ కూర్చున్నాడు.
1: He could control all the five elements and he could dance and play with them.
0: కేవలం చేపల వలె జలములో సంచరించడానికి ప్రయత్నించాడు.
1: హీ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు స్విమ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
0: రెక్కలు లేని పక్షి వలె ఆకాశంలో సంచరించాడు.
1: హీ వాంటెడ్ టు ఫ్లై లైక్ ఎ బర్డ్ ఇన్ ది స్కై.
0: అన్ని తాను చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా కనిపించలేదు.
1: నథింగ్ దట్ హీ కుడ్ నాట్ అచీవ్.
0: ఇన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ విత్ ఆల్?
0: ద్వేషము అనేటువంటిది ఒక పెద్ద రోగం ఉండటం చేతనే తాను సర్వమును కోల్పోయాడు.
1: బికాస్ ఆఫ్ ది డెడ్లీ డిసీజ్ ఆఫ్ హేట్రెడ్ హీ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: దుర్యోధనుడు
1: దుర్యోధన
0: ఎంత రాజనీతి తెలిసినటువంటి వాడు.
1: హీ నోస్ ఆల్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: సర్వ విధమైనటువంటి శక్తులంతా ఉంటున్నాయి.
1: హిస్ గాట్ ఆల్ కెపాసిటీస్.
0: ఎన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అసూయ అనేటువంటి దుర్గుణం అతనిలో ఉండటం చేతనే సర్వము అతపత్రమైపోయాడు.
1: బికాస్ ఆఫ్ ది జెలసీ హీ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కనుకనే దుర్గుణములు అనేటువంటిది మనలో హృదయంలో ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ దేర్ వుడ్ బి నో బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ దుర్గుణములు మనలో ప్రవేశించిన ఇంకా అన్ని విధములు కూడా మనము దుర్మార్గంలో ప్రవేశపెడుతుంది.
1: వెన్ వన్స్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్ విల్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈనాడు విజయదశమి.
1: టుడే ఈజ్ విజయదశమి.
0: అనగా పరాశక్తి రాక్షసులను సంహరించి ఈనాడు పరిపూర్ణమైనటువంటి యొక్క శాంతిని దేశానికి అందించినటువంటి దినం.
1: ఇట్ ఇస్ ది డే విన్ పరాశక్తి కిల్డ్ ఆల్ ద డెమన్స్ అండ్ ఎన్ష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్కైండ్.
0: దుర్గా సరస్వతి లక్ష్మి అన్నారు.
1: వి స్పీక్ ఆఫ్ దుర్గా సరస్వతి లక్ష్మి.
0: అనగా ఎవరు?
1: హూ ఇస్ దుర్గా?
0: ఎక్కడ ఈ దుర్గం ఉంటుందది?
1: వెర్ ఇస్ షీ?
0: మన హృదయమే దుర్గం.
1: అవర్ హార్ట్ ఇస్ దుర్గా.
0: ఆ దివ్యమైనటువంటి శక్తియే ఈ యొక్క దుర్గాదేవి.
1: దట్ ద డివైన్ పవర్ ఇస్ దుర్గా.
0: అక్కడ నుంచి వస్తుందది వాక్.
1: Out of that comes the speech faculty.
0: ఆ వాక్కే సరస్వతి.
1: That very word is సరస్వతి.
0: ఈ హృదయాన్ని వాక్కును ఆధారం చేసుకుని చేతులతో కర్మలు ఆచరిస్తూ ఉంటుండాలి.
1: With the heart and the speech faculty we work with our hands.
0: ఇది లక్ష్మి.
1: This hand signifies లక్ష్మి.
0: కనుక లక్ష్మి దుర్గా సరస్వతులు ఎక్కడ ఉంటున్నారు?
1: లక్ష్మి దుర్గా సరస్వతి వేర్ ఆర్ దే?
0: అందరూ మన యందే ఉంటున్నారు.
1: They are within.
0: నీవే దుర్గా, నీవే లక్ష్మి, నీవే సరస్వతి.
1: You are Durga, you are Lakshmi, you are Saraswati.
0: Anni neelone unchukoni ekkano bayata vetukutani povatam idi enta veritanam.
1: All are within you. How foolish you are that you are in search of these things in the outside world.
0: Kanukane ayithinandu om bhur bhuvasvaha bhur bhuvasvaha. Ee moodu kulanu mullokamlu mane hrudayamlande untunnavi.
1: That is the declaration of Gayatri mantra that all the three worlds are within your heart.
0: Ee moodu lokamlu kulanu manaswaroopame dharinchindi.
1: All the three have taken your own form.
0: Deham oka lokamu. దేహం ఒక లోకము.
1: బాడీ ఈజ్ వన్ వర్ల్డ్.
0: మనస్సు ఒక లోకము.
1: మైండ్ అనదర్.
0: ఆత్మ ఒక లోకము.
1: ఆత్మ
0: భూర్భువస్వః. భూలోకం అనగా దేహమే.
1: భూలోక ఇస్ ద బాడీ.
0: కనుక ఇది ప్రకృతి అంటున్నారు, దేహం కూడాను ప్రకృతి అంటున్నాము.
1: అండ్ వీ సే నేచర్ ప్రకృతి అవుట్.
0: ఈ ప్రకృతిలో ఏ పంచభూతములు ఉంటున్నాయో దేహంలో కూడాను అదే పంచభూతములు ఉంటున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ అవుట్ సైడ్ నేచర్ ఆర్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
0: కనుకనే మన దేహమే భూలోకము.
1: దేర్ఫర్ అవర్ బాడీ స్టాండ్స్ ఫర్ భూలోక.
0: మన మనస్సే భూవర్లోకము.
1: అవర్ మైండ్ ఇస్ భూవర్లోక.
0: మన ఆత్మనే సువర్లోకము.
1: ద స్పిరిట్ ఇస్ సువర్లోక.
0: ఈ మూడు లోకములు కూడాను ముమ్మూర్తిగా స్వరూపించినటువంటి వాడు మానవుడు.
1: ఆల్ ది త్రీ ది ట్రినిటీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: సర్వశక్తులు కూడాను ఉండినప్పటికీ మానవుడు శక్తిహీనుడిగా జీవిస్తున్నాడు.
1: దో హీ సో స్ట్రాంగ్ బట్ హీ బిహేవ్స్ యాజ్
0: వీడు తలుచుకుంటే సాధించలేనిటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: ఇఫ్ యూ రియల్లీ డిటర్మిన్ దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: చూచారా సైంటిస్టు.
1: You have seen the science.
0: లక్షల మైలు అంతరిక్షయానాన్ని వెళ్లిపోతున్నారు.
1: దే కెన్ ట్రావెల్ టు ది స్పేస్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ మైల్స్.
0: కానీ
1: బట్
0: అర్ధ ఇంచి హృదయాంతరాళానికి పోవటం లేదు.
1: బట్ హాఫ్ ఎన్ ఇంచ్ దే కెనాట్ ట్రావెల్ విత్ ఇన్.
0: బయటికి తిరుగుతున్నారే కానీ లోపల ప్రవేశించడం లేదు.
1: దే మూవ్ అవుట్ సైడ్ బట్ దే డోంట్ గో ఇన్వర్డ్.
0: శాంతి లోపలదే కానీ బయటది కాదు.
1: పీస్ ఇస్ ఇన్ సైడ్ నాట్ అవుట్ సైడ్.
0: బయటంతా అశాంతి అశాంతి అశాంతి.
1: అవుట్ సైడ్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: శాంతి మనలో ఉంటుండాలి.
1: పీస్ ఇస్ విత్ ఇన్ అస్.
0: కనుకనే మనం లోపల దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ దిస్ ఇన్వర్డ్ పాత్.
0: ఎప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ అక్వైర్ పీస్.
0: మానవ జన్మ ఎత్తినందుకు సార్థకం అవుతుంది.
1: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇలాంటి సార్థకతను గావించుకునే నిమిత్తమే మానవత్వము మనకు ప్రాప్తించిందని విశ్వసించాలి.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ ద గోల్ అండ్ ఆబ్జెక్టివ్.
0: ఎంత కాలమైనా బాహ్యమైనటువంటి పూజలతో, బాహ్యమైన వ్రతములతో, బాహ్యమైన తపస్సులతో ఇది ఏమాత్రం కూడా మనం సాధించలేము.
1: విత్ ఆల్ ద ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ వర్షిప్ యూ కెన్ నెవర్ అటైన్ రీచ్ ద గోల్.
0: మనము దానిని అనుభవించాలి.
1: వెట్ ఎక్స్పీరియన్స్.
0: అనుభవించి ఆనందించాలి.
1: విత్ ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్.
0: ఆనందంతో తిరిగి 10 మందికి పంచిపెట్టాలి.
1: అండ్ దిస్ బ్లిస్ విల్ స్టేట్ యు గాట్ టు షేర్ విత్ అదర్స్.
0: ప్రతి మానవుడు కూడాను ప్రతి విషయం కూడాను చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ కండక్ట్ అకార్డింగ్ టు ద టీచింగ్.
0: ఈ ఆచరణలో పెట్టకుండా పోయినప్పుడు ఎన్ని చదివి మన ప్రయోజనమేమిటి?
1: వెన్ వి డోంట్ ప్రాక్టీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ మీ
0: ఎంత గొప్ప విద్యావంతుడై ప్రయోజనమేమిటి?
1: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్.
0: కనుక అంధకారం వెళ్ళ హతమారునే చూడ వస్తుందో దీపపు వార్త వలన.
1: విల్ ఆల్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది అనౌన్స్మెంట్ ఆఫ్ లైట్ ఆన్ ఎర్త్.
0: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత విన్న.
1: విల్ ఆల్ ద డిసీజ్ బి క్యూర్డ్ బై లిసనింగ్ టు ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్.
0: నిరుపేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
1: విల్ ద పావర్టీ బి టేకెన్ అవుట్ బై లిసనింగ్ టు ది
0: ఆగున్న మానవుని ఆకలి తీరున పంచభక్షముల పాకము విన.
1: విల్ ఎవర్ ద హంగ్రీ మ్యాన్ ద హంగర్ వుడ్ బి
0: బీట్ బై ప్రయోజనం ఏమాత్రము లేదు.
1: సో నథింగ్ ఆఫ్ దట్ సార్ట్.
0: చెయ్యాలి.
1: వన్ హ్యాస్ టు డూ.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థము ఆకలి తీరాలంటే పొట్టలో చేరడానికి నోటికి చేతికి పని పెట్టాలి.
1: బట్ ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కలెక్ట్ ద ఫుడ్ అండ్ ఈట్.
0: చేతితో పని చేయాలి.
1: యూ మస్ట్ వర్క్ విత్ యువర్ హ్యాండ్స్.
0: అనుభవించాలి.
1: అండ్ దెన్ యూ మస్ట్ ఎక్స్పీరియన్స్.
0: తెలుగులో కూడా చెప్తుంటారు చాలా మంది.
1: ఇన్ తెలుగు ఆల్సో ఇట్ సెడ్
0: రెక్కలాడితే డొక్కలాడతాయని.
1: అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్
0: మనం పని చేయకుండా మాత్రం ఆహారం తినాలంటే ఎట్లా నీకు సాధ్యమవుతుంది? అది నీకు అధికారం లేదే.
1: వితౌట్ వర్కింగ్ హార్డ్ హౌ కెన్ యూ లీడ్ యువర్ లైఫ్.
0: పని చేయి.
1: వర్క్ వెల్.
0: అప్పుడే నీవు తగినటువంటి యొక్క తినడానికి కూడా ఒక అధికారం వస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఈట్.
0: కండలు అరిగేటట్టుగా నీవు పని చేస్తే పండ్లు అరిగేటట్టుగా నీవు తినవచ్చు.
1: యూ విల్ వర్క్ హార్డ్ విత్ ఆల్ ద మజిల్ పవర్ యూ కెన్ ఆల్సో ఈట్ వెల్.
0: కానీ ఇప్పుడు ఏమాత్రము కండలు అదరటం లేదు, కదలటం లేదు.
1: టుడే వీ డోంట్ వర్క్.
0: పండ్లు మాత్రం ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ అవర్ టీత్ ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్.
0: దీనిని రామాయణం లోపల కబందుడు అని పేరు పెట్టారు.
1: దిస్ నేచర్ ఈ స్టేటెడ్ సింబలైజ్ బై నేమ్ ఆఫ్ కబంధ ఇన్ రామాయణ.
0: కబంధునికి తల ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ది హెడ్ ఆఫ్ కబంధ?
0: భుజముల పైన లేదు, కడుపు పైన ఉంటుండాలి తల.
1: ది హెడ్ ఈస్ నాట్ ఆన్ ద షోల్డర్.
0: అనగా దీని అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్?
0: నిరంతరము సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఈ తల కడుపును మాత్రమే చింతిస్తుండాలి అని నిరూపిస్తూ వచ్చాడు. కడుపు కాదు మనకు ప్రధానము.
1: ఇస్ నాట్ ది స్టమక్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: మన యొక్క హృదయం చాలా పవిత్రం చేసుకోవాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: మన తలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద విజ్డమ్ ఇన్ అవర్ హెడ్.
0: అది ఏ జ్ఞానాదేవతు కైవల్యం.
1: దట్ విజ్డమ్ టేక్ గివ్స్ యు ఆల్ ద లిబరేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అనేక విద్యలు నేర్చుతున్నారు.
1: యు స్టడీ.
0: గొప్ప డిగ్రీలు పొందుతున్నారు.
1: యు ఆల్సో గెట్ డిగ్రీ.
0: ఉద్యోగాల కోసం చేస్తున్నారు.
1: యు ఆల్సో డూ జాబ్.
0: ఇంకా విదేశాలకు వెళుతున్నారు.
1: యు గో అబ్రాడ్.
0: కానీ ఇవన్నీ దేని లక్ష్యంతో మీరు చేస్తున్నారు?
1: వాట్ ఫార్ యు డూ దీస్ థింగ్స్?
0: మానసిక శాంతి కావాలి.
1: ఇట్స్ ఓన్లీ ఫార్
0: మానసిక శాంతి లేనటువంటి యొక్క ఎంత ధనమును సంపాదించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ ది మెంటల్ పీస్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద మనీ దట్ యు ఎర్న్?
0: ఇది ప్రయోజనం లేదు. భూమిలో కూడా కావలసినంత మట్టి ఉంటుంది.
1: ఇట్ ఈస్ యూస్లెస్. దేర్ ఇస్ లాట్ ఆఫ్
0: నీ ధనం అంతా కూడా బ్యాంకులో పెట్టవచ్చు.
1: యూ కెన్ డిపాజిట్ ఆల్ ద మనీ దేర్ ఇన్ ద బ్యాంక్.
0: కానీ కట్టగడపక నీకు దక్కేది ఏమీ లేదు.
1: అల్టిమేట్లీ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: నో ద ట్రూత్.
0: వచ్చే సమయంలో ఇంత బట్టైనా చుట్టుకొని రారు.
1: You don't bring a piece of cloth at the time of birth.
0: పోయే సమయంలో ఎక్కడ పోతున్నామని అడ్రస్ అయినా ఇచ్చిపోరు.
1: As you die, you don't leave your address behind.
0: పోయే ప్రతి మానవుడు కూడా పిటికడి మట్టి అయినా తీసుకుని పోతుంటే మన భారతదేశంలో మట్టి కూడా రేషన్ వచ్చిండేటువంటిది.
1: If these people that die, if they are able to carry this fistful of sand, they will not stand here in Bharat.
0: ఏది మన వెంట రాదు.
1: Nothing will follow us.
0: ఒక దివ్యమైనటువంటి మంచి చెడ్డలే మన వెంట వస్తాయి.
1: It's only good and bad that will follow.
0: కనుకనే మంచి చేసి మంచి చూచి మంచి తలచి మంచిని అనుభవించాలి.
1: Therefore do good, see good and experience everything that is good.
0: ఇది విద్యార్థివీరాడు గుర్తించవలసినటువంటిది.
1: దిస్ ఇస్ ది థింగ్ దట్ హస్ టు బి రికగ్నైజ్డ్.
0: ఈ బుక్కిష్ నాలెడ్జి వల్ల మనకు ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మియర్ బుక్కిష్ నాలెడ్జ్.
0: ఎంత మంది చదివారు,
1: మెనీ పీపుల్,
0: ఎంత మంది గొప్ప గొప్ప పండితులు అయ్యారు,
1: మెనీ స్కాలర్స్ టు
0: గొప్ప పేర్లు కూడా బిరుదులు కూడా పొందారు.
1: దే హావ్ మెనీ టైటిల్స్.
0: కానీ ఎన్ని వచ్చే ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అరిస్టాటల్ గొప్ప సైంటిస్ట్.
1: Aristotle is a great scientist.
0: ఇంకా గొప్ప గొప్ప కూడాను ఈ యొక్క నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు.
1: There are many people Nobel laureates.
0: కానీ ఎవ్వరు కూడాను ఏమీ తీసుకుని పోలేదు.
1: Nothing they could carry.
0: ప్రతి మానవుడి ఎందుకు కూడాను ఉన్నటువంటిది దివ్య భావం ఒక్కటే.
1: The divine feeling is present in every man.
0: న్యూటన్,
1: న్యూటన్
0: మీకు తెలుసును, భూమికి ఆకర్షణ శక్తి ఉందని తాను కనిపెట్టాడు.
1: ఇస్ న్యూటన్ హూ డిస్కవర్డ్ గ్రావిటేషన్.
0: అతను గొప్ప సైంటిస్ట్.
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: చట్టపటి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్?
0: తల చెడిపోయింది.
1: హీ టర్న్ మ్యాడ్.
0: 9 సంవత్సరం మెంటల్ హాస్పిటల్ లో ఉండి అక్కడే మరణించాడు.
1: 9 ఇయర్స్ హీ వాజ్ ఇన్ ది మెంటల్ హాస్పిటల్ వేర్ హీ డైడ్.
0: ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: With all learning and the knowledge, a foolish man does not know his own
0: ఎంత
1: true self.
0: చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: With all the knowledge in the positions, a mean man will never give up his
0: తరచి
1: mean mentality.
0: చదువు చదువ తక్క వాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: In fact, all his knowledge will take him to argumentation, but not the total knowledge.
0: చదువు చదువు చదివి చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: With all the knowledge in the study, why should you die after all?
0: చావులేని చదువు చదువవలయు. చావులేని చదువు చదువవలయు.
1: We have to study so as to be immortal.
0: ఆ చావులేని చదువు ఒక్కటే, భగవత్ నామమే.
1: దిస్ ఇమ్మోర్టల్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ నేమ్.
0: అట్టి నామాన్ను నీవు అడవులు ఎందున్నా, ఆకాశమునున్నా, పట్టణమునున్నా, పల్లెనున్నా, ఎచ్చటున్నా కూడాను నామస్మరణ తప్పకుండా ఉండాలి.
1: యూ షుడ్ చాంట్ గాడ్స్ నేమ్. యూ మే బి ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఎ టౌన్ ఆర్ ఇన్ ద స్కై ఆర్ ఆన్ ఎర్త్, ఎనీవేర్ యూ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది, మన ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రము బోధించినటువంటిది భగవత్ చింతనే.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆల్ అవర్ సీక్రెట్ టెక్స్ట్ ఈజ్
0: చింతన చేత
1: థింకింగ్ ఆఫ్ గాడ్.
0: మన చింతలన్నీ కూడా దూరం చేసుకోవాలి.
1: బై థింకింగ్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆఫ్ ద థాట్స్ విల్ గో.
0: దానికంటే మించినటువంటి ఔషధం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ మెడిసిన్ మోర్ పవర్ఫుల్ దాన్ దిస్.
0: మొట్టమొదటనే చెప్పాను, అసూయ,
1: జెలసీ.
0: ఒకరికి ఉన్నదని చూచి మనం అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్
0: ఒకరి పదవిని చూచి మనం అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఒకరి చూచి అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ జెలస్ ఆఫ్ దోస్
0: కీర్తి మర్యాదను చూచి అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్.
0: అసూయ అనేటువంటిది ఒక తీరని రోగము.
1: దిస్ జెలసీ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్.
0: దేహానికి క్యాన్సర్ ఎట్టను, మనసుకు అసూయ అట్టే రోగమే.
1: జస్ట్ యాజ్ ఎ క్యాన్సర్ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ టు దిస్ బాడీ, సో ఆల్సో జెలసీ.
0: కనుక ఈ అసూయ అనేటువంటి రోగమును, క్యాన్సర్ అనేటువంటి రోగమును ఎట్ట వస్తుంది, ఎట్ట పోతుంది అని ఎవరికి తెలియదు.
1: నో వన్ ఎవర్ ఇన్వెస్టిగేట్స్, నో వన్ ఎవర్ నోస్ ద రీజన్ బిహైండ్ ది క్యాన్సర్.
0: దైవానుగ్రహాన్ని సాధించుకున్నటువంటి వాడు క్యాన్సర్ క్యాన్సల్ చేసుకుంటాడు.
1: ద రిసిపియంట్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ కెన్ ఈవెన్ క్యాన్సల్ ద క్యాన్సర్.
0: దైవానుగ్రహం కలిగినటువంటి వాడికి ఈ అసూయ అనేటువంటి అంతర్ధానం అయిపోతుంది.
1: ద వన్ హూ ఎర్న్స్ డివైన్ గ్రేస్ నేచురలీ.
0: ఒక దైవ ప్రేమ చేత తప్ప ఈ రెండు రోగములు నివారణ మరొక ఔషధంతో కావు.
1: ఓన్లీ త్రూ ప్రేయర్ యూ కెన్ క్యూర్ ఆల్ దీస్ డిసీజ్, నాట్ బై అదర్ మెడిసిన్స్.
0: కనుక దైవ ప్రేమను సంపాదించుకోవడానికి తగినటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని మనం వెతకాలి.
1: Therefore we should tread along the sacred path.
0: అది సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: We should think of God at all periods in all times.
0: భజన బినా సుఖ శాంతి నహి.

ప్రజా నదీ సం

0: the power of hearing on the ears? Who conferred the power of sight on the eyes? The very purpose of life is to search such a one who has given man these powers.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Indriya Nigrahame. Vidyarthula Pradhana Adarsham.
0: The most important ideal which the student should set is controlling of senses and conquering.
1: Vishaya sambandhamaina bhoga bhagyamulu shashvatamulu kavu.
0: Happiness associated with sense comforts, sensual enjoyment are not permanent.
1: Ivi alpa sukhamu ananta dukkhamunu andinchunu.
0: They confer petty joy and infinite sorrow.
1: Indriyamula kante indriyarthamulu mahabalamainatuntivi.
0: More than the sense organ itself, the sense objects are very powerful.
1: Aviye sabda, sparsha, rupa, rasa, gandhamulu.
0: Those are sound, touch, form, taste and smell.
1: ఈ ఇంద్రియములో అన్నింటికీ మూలమైనటువంటిది వాక్కు.
0: Of all the sense organs, the most important one is the power of talking.
1: వాక్కును జయించిన అన్ని ఇంద్రియములను కూడా జయించినట్టే అవుతుంది.
0: If one can conquer one's talking, one would have conquered every other sense organ.
1: తినుట మాట్లాడుట ఈ రెండు కూడాను నోటితో జరిగేటువంటి పనులు.
0: There are two functions performed by mouth. One is partaking, eating, and the other is talking.
1: వీటిని ఆహార వ్యాహారములు అని కూడా పిలుచుకుంటారు.
0: These are also described as food and habit.
1: ఈ రెండింటిని ఏ మానవుడు జయించునో అట్టి మానవుని యొక్క తత్వము దివ్యత్వమైనటువంటి యొక్క మనస్తత్వం నందు లీనమవుతుంది.
0: Whichever man conquers these two would have attained divinity itself.
1: Appati nundi matalu stambinchi manasu maatagutaku prayatnistundi.
0: Then the external talk is controlled, but the mind also still wishes to talk.
1: Manasu yokka nurunu moyinche nimittamai buddhini melkolpavalsi vastundi.
0: One has to awaken the intelligence and intellect to control the mind's tendency to talk.
1: Kramamuga buddhiki buddhi cheppi aa buddhini aatma vaipuna maralchutaku tagina krushi cheyali.
0: The next step would be to give a proper advice to the intelligence and turn it towards atma.
1: Vaaku manasunandu manasu buddhiyandu buddhi aatma sannidhini cheriyatvanti yokka ఉపాయమే సక్రమమైనటువంటి సాధన.
0: ద సీక్రెట్ అండ్ ది ప్రాపర్ వే ఈస్ టు మర్జ్ ది వర్డ్ ఇన్ టు ద మైండ్ అండ్ ద మైండ్ ఇన్ టు ద ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ ది ఆత్మ.
1: ఇట్టి సక్రమమైనటువంటి రాజబాట ఉండి కూడాను మానవుడు భౌతికమైన భోగ భాగ్యములకు లోబడి ఈ పవిత్రమైన మార్గమును విస్మరించి కేవలం దుఃఖహేతువైనటువంటి యొక్క ఇంద్రియ మార్గముని అనుసరిస్తూ వస్తున్నాడు.
0: Although such a noble sacred path is available for man, swayed by the temptations of the worldly life, he undertakes the wrong path and suffers therefrom.
1: ఈ ఇంద్రియములకు ఆధారం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవ్వరు కూడా విచారించడం లేదు.
0: No one seems to be inquiring as to what is the basis of all these sense organs.
1: ఈ సర్వభోగములను అనుభవించినది ఏది అనేటువంటి ఒక సత్యాన్ని కూడా గుర్తించుటకు ప్రయత్నించడం లేదు.
0: No one is making an effort to find out what is it that is really enjoying all these sense enjoyments.
1: Bahya prapanchamunaku antar jagattuku avinabhava sambandham unnadaneetu vishayamu vidyarthulu gurtinchali.
0: Students will have to recognize that there is a mutual relationship between the external world and the inner world.
1: Aharanni chuchi aanandinchedi,
0: the one which enjoys the food,
1: అందాన్ని చూచి ఆస్వాదించేది,
0: ద వన్ విచ్ డ్రింక్స్ ది బ్యూటీ,
1: పరిమళాన్ని చూచి పరితపించేది, పరవశించేది,
0: ద వన్ విచ్ సీస్ అండ్ మేక్స్ ఫన్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ సీన్.
1: ఇవి ఇంద్రియముల, దేహమా లేక ఆత్మన?
0: హూ ఎంజాయ్స్ ఆల్ దిస్? ఈజ్ ఇట్ ది సెన్స్ ఆర్గన్స్? ఈజ్ ఇట్ ద బాడీ ఆర్ ఈజ్ ఇట్ ఆత్మ?
1: శరీరము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది బాడీ అట్ ఆల్.
1: ఇంద్రియములు అంతకంటే కాదు.
0: సర్టన్లీ ఇట్ ఈస్ నాట్ ది సెన్స్ ఆర్గన్స్.
1: అన్నింటినీ లాలించి పాలించి జగత్తును పరిపాలన చేసేటువంటి ఆత్మతత్వమే ఈ అన్నింటికి మూల కారణం.
0: ఇట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ కాజెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ టు ఫంక్షన్ విచ్ ఈస్ ఎంజాయింగ్ దిస్ థింగ్.
1: ఇది బాహ్య జగత్తుకు మూలము, అంతర్ జగత్తుకు ఆది.
0: దిస్ ఈస్ ది వెరీ బేసిస్ ఫర్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ద ఇన్నర్ వరల్డ్.
1: ఇట్టి ఆది అయినటువంటి ఆత్మతత్వాన్ని మనము లక్ష్యమని దుంచుకున్నప్పుడే ఈ అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి యొక్క దేహేంద్రియముల యొక్క ప్రభావము మనపైన ఏమాత్రం కూడా చెలాయించవు.
0: వన్స్ వి రియలైజ్ దట్ ఆత్మ ఇస్ ది వెరీ బేసిస్ అండ్ బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, దెన్ సెన్స్ ఆర్గన్స్ కెనాట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అస్.
1: అన్నింటికంటే ప్రధానమైనటువంటి ఇంద్రియము జీహ్వ, నాలుక.
0: The sense organ which is very important compared to all these sense organs is tongue.
1: ఈ ఒక్క దానిని మనం వశం చేసుకుంటే సర్వేంద్రియములు కూడా సులభంగా మనకు వశమైపోతాయి.
0: If you can control this, you would have controlled every other sense organ.
1: ఈ ఇంద్రియములను అశ్వములతో పోల్చుకున్నారు కఠోపనిషత్.
0: The sense organs have been compared to a horse.
1: ఇక్కడ అశ్వము యొక్క విషయాన్ని ఆదర్శంగా మనం తీసుకుంటే జిహ్వకు, అశ్వమునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం మనకు అర్థమవుతుంది.
0: వన్ కెన్ ఈజీలీ అప్రిషియేట్ ద టైప్ ఆఫ్ సిమిలారిటీ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద టంగ్ అండ్ ది హార్స్ ఇఫ్ వన్ ట్రైస్ టు అనలైజ్ ది సిమిలారిటీస్ బిట్వీన్ దెమ్.
1: చక్కగా పుష్టిగా వేగముగా పరిగెత్తేటువంటి అశ్వము ఉండొచ్చు.
0: దేర్ కుడ్ బి ఎ హార్స్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ విచ్ కెన్ రన్ ఫాస్ట్.
1: కానీ అట్టి వేగంతో పరిగెత్తేటువంటి అశ్వం ఉండినప్పటికీ ఒక చిన్న ఇనుప ముక్కను దాని నోటి యందు చేర్చి కండముగా భావించి దానిని బిగబెట్టినప్పుడు యావత్ శరీరం అంతా కూడాను వశమైపోతుంది.
0: బట్ వన్స్ యూ కెన్ యూజ్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ఐరన్ అండ్ కంట్రోల్ ది ఎంటైర్ హార్స్ బై పులింగ్ ఇట్.
1: ఈ ఒక చిన్న కళ్ళమే ఇంత బలమైన వేగంతో కూడినటువంటి అశ్వాన్ని ఏ విధంగా దానిని అరికట్టగలుగుతుంది?
0: సచ్ ఎ స్మాల్ ఐరన్ పీస్ కెన్ కంట్రోల్ ఎ వెరీ పవర్ఫుల్ స్ట్రాంగ్ హార్స్.
1: అశ్వమునకు నోరే ప్రధానము.
0: ఫార్ ది హార్స్ మౌత్ ఈజ్ ఇంపార్టెంట్.
1: దానిని అరికట్టినప్పుడు అశ్వమంతా వశమైపోతుంది.
0: Once you control its mouth, you would have controlled the entire horse.
1: కనుక ఈ పంచేంద్రియములన్నింటి అశ్వములకు నోరే ప్రధానమైనటువంటిది.
0: Among all the five sense organs, mouth is important.
1: ఒక చిన్న చుక్కాని వల్ల ఎంత తుఫాను వచ్చినప్పటికీ మనం పడవను సంరక్షించుకోవచ్చు.
0: When you are traveling in a ship, with the help of the index, you will be able to just control your own. అండ్ హ్యావ్
1: చిన్న అగ్ని కణము చేత ఎంత అగ్నినైనా కూడా మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
0: విత్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫైర్ యూ కెన్ మేక్ ఇట్ ఇన్ టు ఎ వెరీ బిగ్ రేజింగ్ ఫైర్.
1: వాక్కు అనేటువంటిది ఒక అగ్ని కణము వంటిది.
0: ది వర్డ్ మే బి కంపేర్డ్ టు ది పవర్ ఆఫ్ ఫైర్.
1: ఈ కణమును ఎన్ని విధములైనటువంటి రీతిగా కూడాను మనం వశం చేసుకోవడానికి తగిన కృషి చేయవచ్చు.
0: వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ this power of speech and achieve many things.
1: Kanuka vaakunu mana vasam cheskunte jagattune vasam cheskunna varam avtam.
0: Once you control the talk, you would have controlled the world itself.
1: Ee vaakku cheta entati ghana karyamainanu cheyavachunu entati heena karyamainanu cheyavachu.
0: By proper speech you can achieve anything. By improper speech you can also achieve
1: ee vaakke ఆశీర్వాదమును అందించుతుంది, దూషణను చేకూరుతుంది.
0: వర్డ్ కుడ్ బి యూజ్ టు బ్లెస్ ఆర్ టు కర్స్.
1: కనుక ఈ జిహ్వను కూడాను జయదేవుడు చాలా గొప్పగా భావిస్తూ వచ్చాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై జయదేవ డిస్క్రైబ్డ్ దిస్ టంగ్ ఇన్ గ్లోరియస్ టర్మ్స్.

0: ఓ రసమెరిగినటువంటి నాలుక, ఓ పవిత్రమైనటువంటి నాలుక, సున్నితమైనటువంటి మధుర భాషలు ఆడేటువంటి నాలుక, నీవు అనవసరమైనటువంటి మాటల్లో ప్రవేశించక మధురమైన అతి గాఢమైనటువంటి ఒక ఆనందం అందించేటువంటి రామనామస్మరణ చేయమని, గోవిందనామస్మరణ చేయమని బోధిస్తూ వచ్చాడు.
1: హి టాట్ ద టంగ్, ఓ సేక్రెడ్ టంగ్, యు ఆర్ ద వన్ హూ ఈస్ గివెన్ టు ఎంజాయ్ ఈస్థెటిక్, యు హావ్ గాట్ ఎన్ ఈస్థెటిక్ సెన్స్, వై డోంట్ యూ జస్ట్ సింగ్ ద స్వీట్ నేమ్ ఆఫ్ గోవింద అండ్ శాంక్టిఫై యువర్ సెల్ఫ్.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా అన్న.
1: ఇఫ్ దెర్ ఇస్ అ స్లిప్ ఆఫ్ ద లెగ్, యూ మే నాట్ బి హర్ట్ మచ్.
0: ఈ నాలుకను దుర్వినియోగం చేసినప్పుడు హృదయాన్ని ఎంతైనా గాయపరుస్తుంది.
1: ఇఫ్ దెర్ ఇస్ అ స్లిప్ ఆఫ్ టంగ్, ఇట్ కెన్ హర్ట్ అండ్ హార్మ్ ఎనీ అదర్ పర్సన్.
0: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్లు జగత్తునందు కానరారు.
1: ఇట్ విల్ బి ఇంపాసిబుల్ టు అన్డూ వాట్ హెస్ ఆల్రెడీ బీన్ డన్ బై హార్మింగ్ అండ్ హర్టింగ్.
0: ఈ ఇంద్రియ విషయములతో చేరినప్పుడు అనంతమైనటువంటి ఆనందాన్ని, అనంతమైన దుఃఖాన్ని కూడా అందిస్తుంది.
1: When the sense organs are associated with the mind, it can give you a lot of joy or it can give you a lot of sorrow.
0: Ni indriyamulu ikkada untunnayi.
1: Here are the sense organs.
0: Ninnevaro bayata dooshistunnaru.
1: Someone is criticizing you.
0: Ee dooshana anetunte vishayam bayata untundadi.
1: This criticism is external to you.
0: Ni indriyamulu ikkada untunnayi.
1: These sense organs are inside you.
0: Kaani aa yokka dooshana ane vishayam indriyamulato cherakunda undinanta varaku kudanu neevu e maatram kudanu vikaram pondavu.
1: Until the criticism comes in contact with the appropriate sense organ, you do not get any bad feeling at all.
0: Avyasaniki avakasam andinchavu.
1: There is no need for any excitement. You do not be angry.
0: Kaani aa vishayame nee yokka chevulaku cherinappudu neevu entaina udrekam chetanu, krodham chetanu, aavesamto nindipothavu.
1: Once such criticizing words reach your ears, the sense organ comes in contact with the criticism, you are hurt. What is the reason for this kind of excitement?
0: Vishayam indriyamulato cherikunda undinanta varaku etti aavesham undedi. Vishayam indriyamulato cherinappude ee aavesham prarambham avutundi.
1: Until the sense objects come in contact with the sense organs, there is no room for any excitement at all. But once they come in contact, there is room for either joy.
0: అదే ఒక మరొక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు నిన్ను బయట ఎవరో చాలా వర్ణిస్తున్నారు, నీవు చాలా మంచివాడు, గుణవంతుడని నిన్ను అనేక విధములుగా స్తోత్రం చేస్తున్నారు.
1: The same thing could be viewed in a different way. There is some person who is describing you in glorious terms.
0: అది విననంత వరకు కూడాను నీకు ఎట్టి ఆనందం కాని, అతనిపైన ఎట్టి ప్రేమ కాని నీకు ఆవిర్భవించదు.
1: Until you hear such kind of praise, you will not get any feeling of love.
0: ఆ విషయమే నీ ఇంద్రియములకు సోకినప్పుడు నీవు ఎంతైనా ఆనందంతో అతన్ని అనేక విధములుగా కూడాను ప్రేమిస్తావు.
1: The moment the such praise comes in contact with your ear and hear it, and then you start loving him.
0: Ee premaku dveshamunaku kaaranam emiti?
1: What is the cause for this kind of love or hatred?
0: Ee sambandhame deeniki moola kaaranam.
1: It is the coming together of the sense organ with the sense
0: organ. Vishayamulanu kontavaraku nu duram pettinappude indriyulu prashantamaina jeevithanni pondagalugutayi.
1: The sense organs will enjoy peace if the sense objects are kept.
0: Ee vishayamulu rendu kudunu cherinappudikini neevu samanamaya bhavani neevu అభివృద్ధి గావించుకున్నప్పుడు ఎట్టి వికారమును నీవు పొందలేవు.
1: ఈవెన్ ఇఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సెన్స్ ఆర్గన్, ఇఫ్ యూ హావ్ డెవలప్డ్ ఎన్ ఈక్వానిమస్ మైండ్, దెన్ యూ విల్ నాట్ బి హర్ట్ ఆర్ అఫెక్టెడ్ బై ఎనీ సచ్ థింగ్.
0: కనుక ఇంద్రియములను అరికట్టడం అంటే అంత సులభమైనటువంటి మార్గం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్.
0: సమన్వయపరచుకోవటం అతి సులభ మార్గం.
1: ఇట్ ఈస్ ఈజీ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: ఈ ఉద్రేకమునకు, ఈ ఉల్లాసమునకు రెండింటికి నీ పొంగక సమత్వం భావించేటువంటి యొక్క విచారణ నీవు చేయాలి.
1: యూ హ్యావ్ టు ఎన్క్వైర్ అండ్ బ్రింగ్ అబౌట్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఈస్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: నేను ఇంద్రియములు కాదు.
1: యు ఆర్ నాట్ ఎ సెన్స్ ఆర్గన్.
0: నేను దేహములు కాదు.
1: ఐఎమ్ ఆల్సో నాట్ ఫిజికల్ బాడీ.
0: నేను నిరంతర ఆనంద స్వరూపుడైనటువంటి ఆత్మనే.
1: ఐఎమ్ ఆత్మ, ద ఎంబాడిమెంట్.
0: అనేటువంటి విశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడే ఈ ఇంద్రియం యొక్క బాధలు మనకు దూరం కాగలవు.
1: స్ట్రెంగ్తన్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, దెన్ సెన్సెస్ అండ్ సెన్స్ ఆర్గన్స్ విల్ నాట్ బాదర్ యూ అండ్ హర్ట్ యూ.
0: ఈ యొక్క నిరంతరమైన విచారణ చేతనే మానవత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి దివ్యమైనటువంటి పెన్నిధిని సన్నిధిని మనం పొందవచ్చు.
1: కాన్స్టెంట్ థింకింగ్ దట్ యువర్ ఆత్మ వుడ్ బి ఏబుల్ టు గివ్ యూ ఎ లాట్ ఆఫ్ జాయ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్ అండ్ ఆల్సో టేక్ యూ టు డివినిటీ.
0: మీకందరికీ తెలుసు గొప్ప తత్వవేత్త,
1: ఆల్ ఆఫ్ యు నో ద గ్రేట్ ఫిలాసఫర్
0: ఫిలిప్ సిడ్నీ అనేటువంటి వాడు చిన్న బాలుడుగా ఉండినప్పుడు విద్యార్థిగా వేరొక గ్రామంలో చదువుతూ ఉండేటువంటి వాడు.
1: ద గ్రేట్ ఫిలాసఫర్ ఫిలిప్ సిడ్నీ వెన్ హీ వాజ్ ఎ బాయ్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ విలేజ్.
0: అతనికి తండ్రి ఒక చక్కని ఉత్తరం రాశాడు.
1: హిస్ ఫాదర్ రోట్ టు హిమ్ ఎ బ్యూటిఫుల్ లెటర్.
0: నాయన, నీవు హృదయపూర్వకంగా నిత్యము భగవంతుని ప్రార్థించు.
1: డియర్ చైల్డ్, ఫ్రమ్ ది కోర్ ఆఫ్ యువర్ హార్ట్ గో ఆన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఎవ్రీ డే.
0: నీ మనసును దివ్యమైనటువంటి భగవంతుని యొక్క సన్నిధికి చేర్చడానికి తగినటువంటి కృషి చేయి.
1: మేక్ ఎఫర్ట్స్ టు టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: తోటి విద్యార్థులతో కానీ అధ్యాపకులతోనే కానీ వినయ విధేయతగా నీవు మెలుగుతుండు.
1: బి ఒబీడియంట్ అండ్ కోఆపరేటివ్ విత్ యువర్ కో స్టూడెంట్స్ అండ్ టీచర్స్.
0: నీవు క్రోధములకు కానీ లేక నిరాశకు కానీ నిస్పృహకు కానీ నీవు అవకాశం అందించవద్దు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ యాంగర్ డిసప్పాయింట్మెంట్.
0: నిన్నెవరైనా దూషించినా కుంగిపోవద్దు.
1: డూ నాట్ సింక్ డౌన్ ఇఫ్ సమ్మన్ క్రిటిసైజెస్ యూ.
0: నిన్నెవరైనా వర్ణించినా పొంగిపోవద్దు.
1: డూ నాట్ బ్లోట్ ఇఫ్ సమ్మన్ ప్రేజెస్ యూ.
0: నీవు కూడా ఇతరులు దూషించవద్దు.
1: డూ నాట్ క్రిటిసైజ్ అదర్స్ ఐదర్.
0: కానీ కట్టకడపట ఒక్క వాక్యం రాశాడు.
1: అట్ ద ఎండ్ హీ రోట్ వన్ ఇంపార్టెంట్ సెంటెన్స్.
0: నీవు వాగ్దానం చేయవలనంటే ఒక్క భగవంతుని తప్ప సామాన్య మానవులకు నీకు వాగ్దానం చేయవద్దు.
1: If at all you have to give a promise, give the promise only to God, to no other human being.
0: Vak bhagavantuni yokka shabdam.
1: Word is the boon bestowed on you by God.
0: Bhagavantuniki tappa annulaku nee vaagdanam cheyadakkaledu.
1: Do not promise to any other
0: adhikaram kodunu neeku ledu.
1: You have no right either to give such promise to others.
0: Durvinyoga parichukunna vaadu avtaavu.
1: You would have misused your word.
0: Appude nee tejassu prakashistundi.
1: Then only your effulgence,
0: nee vichchana gnanam abhrutti avutundi.
1: Only when you follow this, your discrimination power will
0: samajamulo adarshavantamainatundi vidyarthiga roopondutavu.
1: You would be able to become a very ideal student in the society.
0: Kanuka nee nalukunu vasam nanduchuko.
1: Control your tongue.
0: దీనిని ఎట్టి సమయం నందు కూడా దీనిని ఏమాత్రం కూడా విచ్చలి విడిగా విడవద్దు.
1: డూ నాట్ అలవ్ ఇట్ ఫ్రీలీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఆ ఆజ్ఞను శిరసావహించినటువంటి వాడే సిడ్నీ గొప్ప తత్వవేత్తగా రూపొందాడు.
1: ఆఫ్టర్ ఒబేయింగ్ ది అడ్వైస్ గివన్ బై ది ఫాదర్ హీ బికేమ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్.
0: విద్యార్థులకు అధిక భాష మతిగా అని సలుపుతుంది.
1: ఎక్సెసివ్ టాక్ puts students on the wrong path.
0: Vidyarthulu kevalamu vidya vishayamundu tappa anya vishayamulandu emaatram kudunu praveshincharadu.
1: Students should not enter into anything other than their studies.
0: Vidya arthaititi vidyaha. Vidyarthika neevu praveshinchave kaani vishayarthiga neevu praveshinchaledu.
1: You have entered as a seeker of education and not a seeker of sense.
0: Paripurna vidyanu neevu pondina tarvata విషయంలో నీవు ప్రవేశించవచ్చు.
1: ఆఫ్టర్ యూ హ్యావ్ మాస్టర్డ్ ఎడ్యుకేషన్ దెన్ యూ కెన్ ఎంటర్.
0: అప్పుడు కూడా మితమైనటువంటి రీతిగా నీవు మెలగవచ్చు.
1: ఈవెన్ దెన్ యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ మోడరేట్ వే.
0: కనుక అతి భాష యందు ఈ నాలుకను ప్రవేశింపచేయరాదు.
1: డూ నాట్ యూజ్ ద టంగ్ ఇన్ ఎక్సెసివ్ టాక్.
0: నాలుక నాలుగు విధములైనటువంటి పాపములు చేస్తూ వస్తుంది.
1: టంగ్ కమిట్స్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్.
0: ఒకటి అసత్యమాడటం.
1: వన్ ఈజ్ టెలింగ్ లైస్.
0: రెండవది చాడీలు చెప్పటము.
1: సెకండ్ ఈజ్ కంప్లైనింగ్.
0: మూడవది పరదూషణ చేయటము.
1: ద థర్డ్ వన్ ఈజ్ క్రిటిసైజింగ్ అదర్స్.
0: నాలుగవది అతి భాష మాట్లాడటం.
1: ఫోర్త్ వన్ ఈజ్ ఎక్సెసివ్ టాక్.
0: కనుక ఈ నాలుగింటి వల్లనే మానవత్వం లోపల అశాంతి అభివృద్ధి అవుతున్నాయి.
1: ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ది స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: అనారోగ్యం కూడా సంభవిస్తుండాలి.
1: అన్నెసెసరీ మిస్అండర్స్టాండింగ్ కమ్స్.
0: కనుక మానవత్వం లోపల సత్యం వద ధర్మం చెర. ఈ సత్యమును మాత్రమే మన పలకడానికి తగిన కృషి చేయాలి.
1: స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్ అండ్
0: కొన్ని సమయములందు సత్యము చెప్పుటకు కొన్ని ప్రమాదం అవుతుంది. అలాంటి సమయమునందు సత్యము వద్దు, అసత్యము వద్దు.
1: సమ్ టైమ్స్ ఇట్ మే బి డేంజరస్ టు స్పీక్ ద ట్రూత్, దెన్ డూ నాట్ స్పీక్ ఐదర్ ది ట్రూత్ ఆర్ అన్ ట్రూత్.
0: ఈ విధమైనటువంటి మార్గమును నీవు అనుసరించినప్పుడే సామాజికమైన మానవత్వమును చక్కగా పోషించుకున్న వాడు అవుతావు.
1: వెన్ యూ అబ్జర్వ్ దీస్ రూల్స్ దెన్ యూ వుడ్ హావ్ లివ్డ్ ఎ హ్యాపీ లైఫ్ ఇన్ ది సొసైటీ.
0: ఈ ఇంద్రియములు మహాశక్తివంతమైనటువంటివి.
1: సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్.
0: సమస్త సుఖ దుఃఖములకు ఈ ఇంద్రియములే మూల కారణము.
1: దే ఆర్ ది రూట్ కాజ్ ఫర్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్.
0: కనుక ఈ ఇంద్రియములను యొక్క సత్యాన్ని గుర్తించి దీని రూపనామమును చక్కగా అనుభవించి తదుపరి దీని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు తగిన కృషి చేయాలి.
1: అండర్స్టాండ్ ద సీక్రెట్స్ అండ్ ది సటిలిటీస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ అండ్ దస్ యూ విల్ బి ఏబుల్ టు బి హ్యాపీ.
0: ఒక గొప్ప కవి ఒక గానముగా పాడుతూ వచ్చాడు ఇంద్రియాల గురించి.
1: ఎ గ్రేట్ పోయెట్ సాంగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ అబౌట్ దీస్ సెన్స్ ఆర్గన్స్.

0: ఉన్న వంచే పలుకున్న ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. దుర్బుద్ధుల తలలున్నా దూరులు విను చెవులున్నా.
1: ఇఫ్ వన్స్ హెడ్ ఈజ్ ఫిల్డ్ విత్ బ్యాడ్ థాట్స్ and if one's ears aspire to hear some kind of complaints and bad things,
0: ponchi chuchu kanulunna panchala vinu chevulunna.
1: If one's eyes are always trying to find something mysterious and one's ears are also aspiring to hear some complaints,
0: ponchi taguna chittamunna.
1: If one has a crooked heart and mind,
0: vanchinche manasunna.
1: If one's mind goes on trying to deceive
0: others,
1: the moment justice sights these things, it will run away from such people.
0: జ్ఞానవత్వం అనేటువంటిది సత్యాన్వేషణ సలిపి న్యాయమును విచారించి పవిత్రమైనటువంటి ధర్మ మార్గమును ప్రవేశింపచేసేది ఈ మానవత్వం.
1: ద హ్యూమానిటీ ఈజ్ సచ్ దట్ ఇట్ ఎన్క్వైర్స్ ఇన్ టు ట్రూత్ అండ్ ఇట్ looks follow the path of justice.
0: మానవుడు సత్యవ్రతుడు ధర్మపరాయణుడు న్యాయమే ఇతనికి ఆటపట్టుగా భావించినటువంటి మానవత్వాన్ని సరైనటువంటి ఒక సార్థకనామంగా మనం నిలబెట్టాలి.
1: మ్యాన్ వుడ్ బి జస్టిఫైడ్ యాజ్ అ మ్యాన్ ఓన్లీ వెన్ హీ ఫాలోస్ ద పాత్ ఆఫ్ ట్రూత్ రైట్ కాండక్ట్ అండ్ జస్టిస్.
0: మానవుని ఎందున్నటువంటి ఈ పంచేంద్రియములు అనేక విధములైనటువంటి ఒక చిక్కులకు గురి చేస్తుంటాయి.
1: ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ ఆఫ్ ద మ్యాన్ put man to number of
0: ఒక్కొక్క శబ్దము ఒక్కొక్క జీవిని మాత్రమే బాధిస్తూ వచ్చినాయి.
1: A particular sound has a particular meaning.
0: కురంగ తురంగ మాతంగ విహంగ మీన మృగములవలే అన్నారు. కురంగ తురంగ మాతంగ విహంగ మీన మృంగములు ఈ ఐదే ఒక్కొక్క దీనికి శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు వశమైపోతూ వచ్చాయి. కురంగ శబ్దములకు వశమయ్యేటువంటి జింక.
1: డియర్ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ సౌండ్.
0: పరిశకు వశమైపోయి తాను బానిసగా అయిపోయేటువంటిది ఏనుగు.
1: ఎలిఫెంట్ బికమ్స్ ఎ స్లేవ్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్
0: ఏనుగు. బలము ఇట్టిది అట్టిది ఎవరు చెప్పలేరు.
1: సచ్ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్
0: అంత బలమైనటువంటి ఏనుగు కూడాను స్పర్శ చేత బంధింపబడిపోతుండాలి.
1: సచ్ ఎ స్ట్రాంగ్ ఎలిఫెంట్ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ ది అట్రాక్షన్ ఆఫ్ ది టచ్.
0: మిగతా అగ్ని స్వరూపాన్ని చూచి తన ప్రాణమైన కూడాను వీడడానికి సిద్ధమైపోయి అగ్నిలో వచ్చి పడిపోతుంది.
1: ది బటర్ఫ్లై ఏ పర్టికులర్ వర్మ్ ఇట్ ఈజ్ అట్రాక్టెడ్ బై ది ఫైర్ అండ్ ఇట్ ఫ్లైస్ ఇన్ టు దట్ అండ్ గెట్స్ బర్న్డ్.
0: చేప మాంసపు యొక్క రసాన్ని రోలుతూ తన ప్రాణాపాయమును కూడాను లెక్క చేయక అందులో మునిగిపోతుంది.
1: Fish is tempted by the piece of mutton and it loses its life.
0: Tumbeda pushpamuloni makarandanni aashinchi tana pranaanni vadalutundi.
1: Bee is swayed by the attraction of the nectar goes
0: ee vidhamga shabda sparsha roopa rasa gandhamulaku okkokka prani maatrame deeniki vasamaipothundali.
1: There is a specific animal or a bird which is swayed by the attraction of the touch, the sound, the form, and the smell and the taste.
0: మానవులకు ఐదు విధములైనటువంటి శక్తులు ఉండినప్పుడు వీడు ఎంత వశం కాకుండా ఉంటాడు.
1: Then you can imagine the plight of man who is swayed by
0: ఇతని విషయం చెప్పనక్కర్లేదు.
1: It is difficult.
0: అన్నింటికీ వశమైపోతున్నాడు మానవుడు.
1: He is attracted by all these five things and swayed by them.
0: మహా బలహీనుడైపోతున్నాడు మానవుడు.
1: He is becoming rather weak.
0: ఒకానొక సమయం లోపల రాక్షస చక్రవర్తి అయినటువంటి హిరణ్యకశిపుడు తన ముద్దు కుమారుడైనటువంటి ప్రహ్లాదును చెంతపిలిచి విద్యాభ్యాసం చేసే నిమిత్తమై చండ అమాకుల దగ్గరికి పంపాడు.
1: ఎంపరర్ హిరణ్యకశిపు వన్స్ అపాన్ ఏ టైమ్ కాల్డ్ హిస్ డియర్ సన్ ప్రహ్లాద అండ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ హీ సెంట్ దెమ్ టు ది టీచర్స్ చండ అండ్ అమార్క.
0: తండ్రికి విరుద్ధమైనటువంటి హరినామాన్ని నిరంతరము స్మరిస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ హరి ది ఎనిమీ ఆఫ్ హిస్ ఫాదర్.
0: తండ్రి భరించుకోలేకపోయాడు.
1: Father was not able to bear this.
0: ఈ చెండ అమార్కులను పిలిచి
1: ఫాదర్ కాల్ దిస్ చెండ అండ్ అమార్క.
0: ఈ హరినామామును మానించేటువంటి యొక్క మార్గములు భౌతికమైన సాంసారిక సంబంధమైనటువంటి యొక్క ఈ వృత్తులు ఎందు ప్రవేశపెట్టడానికి తగిన కృషి మీరు చెయ్యాలి అన్నాడు.
1: హి ఆస్క్డ్ దోస్ టు మాస్టర్స్ టు పుట్ హిజ్ సన్ ఇన్ టు ది పాత్ విచ్ విల్ టేక్ అవే ఫ్రమ్ ది హరి.
0: బంధహీనమైనటువంటి యొక్క విషయాలను ఇతనికి బోధించమన్నారు.
1: టీచ్ హిమ్ సచ్ థింగ్స్ విచ్ విల్ పుట్ హిమ్ ఇన్ బాండేజ్,
0: అనగా లోక సంబంధమైన ఆకర్షణలంతా కూడా ఇతనికి అప్పజెప్పాలి అన్నాడు.
1: గివ్ హిమ్ సచ్ ఓన్లీ యాక్టివిటీ విచ్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ అబౌట్ హరి.
0: సంసార సంబంధమైనటువంటి రహస్యాలంతా కూడా ఈ పిల్లవాడికి బోధించమన్నాడు.
1: టీచ్ ఆల్ దోస్ ఇన్నర్ మీనింగ్ అండ్ అట్రాక్షన్స్.
0: అప్పుడు ఈ పారమార్థిక మార్గమును వదలి ప్రాకృతమైనటువంటి యొక్క ఈ సంసార సంబంధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తాడని అతని ఉద్దేశం.
1: హిజ్ ఐడియా వాస్ దట్ బై సచ్ ఎ మెథడ్ ప్రహ్లాద వుడ్ బి అట్రాక్టెడ్ బై ది ఫ్యామిలీ లైఫ్ అండ్ వుడ్ గివ్ అప్ ద స్పిరిచువల్ లైఫ్.
0: కానీ రాజాజ్ఞ ప్రకారము ఈ చెండా అమార్కులు ఎన్నో విధములకు బోధిస్తూ వచ్చారు.
1: అకార్డింగ్ టు ది డిక్టేట్స్ ఆఫ్ ది ఎంపరర్ చెండా అమార్క యూజ్ వేరియస్ మెథడ్స్ టు టేక్ అవే.
0: కానీ ప్రహ్లాదునికి ఏ విధమైన ఒక చరణము కలగలేదు.
1: బట్ ప్రహ్లాద్ వాజ్
0: ఎట్టి మార్పులు సంభవించలేదు.
1: ప్రహ్లాద్ వాజ్ అన్మూడ్ అండ్ అన్టచ్డ్ బై ఆల్ దీస్.
0: అతను పట్టిన పట్టును సాధించకుండా కూడా ఒకే విధమైనటువంటి ఆత్మభావంతో నిలిచాడు.
1: హీ వాజ్ ఫార్మ్ విత్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మ.
0: అదే ప్రహ్లాదుని యొక్క ప్రతిజ్ఞ.
1: దట్ వాజ్ హిజ్ వౌ.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టెను పట్టునే గిడు దాకపోవకుండే.
1: వాట్ ఎవర్ థింగ్ విచ్ హీ హెల్డ్ ఇన్ సచ్ ఎ వే హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ అంటిల్ హిజ్ విష్ వాజ్ ఫుల్.
0: అడిగినదేదియో అడగనే అడిగను అడిగిన దిడు దాకా విడవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు ఆస్క్ హీ ఆస్క్డ్ అంటిల్ దట్ వాజ్ గివన్ టు హిమ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్.
0: తలచినదేదియో తలచనే తలచెను తలపు తీరుడు దాకా పోవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు థింక్ హీ థాట్ అంటిల్ ది థాట్ గాట్ ఫుల్ఫిల్డ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గో అవే.
0: కోరినదేదియో కోరనే కోరెను కోర్కె చెల్లుడు దాకా విడవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు డిజైర్ అండ్ ఆస్క్ హీ ఆస్క్డ్ అంటిల్ ది ఆస్క్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఆస్కింగ్.
0: కోరు పడలేక తానైన బ్రోవలయు వడలు తెలియక నీవైన అడగవలయు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు డ్రైవ్ హిమ్ అవే హీ హ్యాస్ టు సాటిస్ఫై ది డిజైర్.
0: పోవుట భక్తుని దీక్ష కాదు.
1: ఇట్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ ఎ ట్రూ డివోటీ.
0: ఈనాటి విద్యార్థుల వలె ఈనాటి భక్తుల వలె క్షణక్షణము కూడా చలించేటువంటి హృదయం కాదు ప్రహ్లాదుండి.
1: ప్రహ్లాదాస్ హార్ట్ వాజ్ నాట్ లైక్ ది హార్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ విచ్ ఈస్ వేవరింగ్ కంటిన్యూస్.
0: భ్రమించిన దృష్టి చలించిన మనసు ప్రహ్లాదుని యొక్క ఇది.
1: ప్రహ్లాద హ్యాడ్ అన్ అన్వేవరింగ్ మైండ్.
0: ఎట్టి కష్టములకైనా నష్టములకైనా దుఃఖములకైనా అడుగవలయు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు డ్రైవ్ హిమ్ అవే హీ హ్యాస్ టు సాటిస్ఫై ది డిజైర్.

0: దుఃఖములకైనా కూడాను తాను లెక్క చేయక.
1: హీ నెవర్ కేర్డ్ ఫర్ వాట్ ఎవర్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ట్రయల్స్ ట్రిబులేషన్
0: హరినామమును వదలక.
1: హీ నెవర్ గేవ్ అప్ ద నేమ్ ఆఫ్ హరి
0: నిరంతరం కూడా ఆనందముతో.
1: He was full of bliss continuously.
0: భగవత్ చింతన సల్పు ఉండేటువంటి వాడు.
1: He was chanting the name of the Lord throughout.
0: ఈ దృశ్యము చెండా అమార్కులకే చాలా ఆశ్చర్యం వేసింది.
1: చెండా అమార్క themselves were rather surprised at this sight.
0: చక్రవర్తి దగ్గరికి వచ్చారు.
1: They came near the emperor.
0: తన్ను నిశాచరు పొడువ.
1: The demons were piercing into the body.

0: మహాపన్న శరణ్య అంచును తించుగాని తా కన్నుల నిరుతేడు భయకంప సమేతుడు కాడు పువ్వర రిపోర్ట్ చేస్తున్నారు హిరణ్యకశ్యపునకు.
1: దే రిపోర్టెడ్ టు హిరణ్యకశ్యపు, వీ ట్రైడ్ బై ఆల్ మీన్స్, వీ గేవ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్, పియర్స్ హిమ్ విత్ స్పియర్స్ అండ్ వాట్ ఎవర్ వీ డిడ్, హీ వాజ్ నెవర్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ ద నేమ్ ఆఫ్ హరి. హీ బిగాన్ ప్రైజింగ్ అండ్ ప్రేయింగ్ టు లార్డ్ హరి బై వేరియస్ డిస్క్రిప్షన్.
0: పాములతో కరిపించిన, పర్వతములపై నుంచి నూకిన, ఎన్ని విధమైనటువంటి యొక్క ఆయుధాలతో హింసించిన, ఏమాత్రము చెలించడు.
1: దిస్ హీ వాజ్ మేడ్ టు బి బిటన్ బై ది స్నేక్స్, హీ వాజ్ టేకన్ టు ద హిల్
0: అండ్
1: హీ వాజ్ నాట్ ఈవెన్
0: భయకంప సమేతుడు కాడు.
1: He is not fear ridden either.
0: ఏమిటి ఈ విచిత్రము?
1: What is this strange sight?
0: మా చేత కాకున్నది అన్నాడు.
1: We are not able to see and we are not able to కాని
0: ఇంకా అతి చిన్న బాలుడు అయినప్పటికీ భార్యాభర్తల సంబంధమైన విషయాలు కూడా అతనికి బోధించమని ప్రబోధించాడు ఈ యొక్క చక్రవర్తి.
1: హిరణ్యకశ్యపు said that although he is a small child, tempt him into the family life and describe the type of relationship between the husband and wife.
0: దీనిని గుర్తించి తోటి విద్యార్థులను చేర్చుకుని చక్కని కథలు చెప్తూ వస్తున్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద రియలైజ్డ్ దిస్ అండ్ హీ కలెక్టెడ్ ఆల్ హిస్ కో స్టూడెంట్స్ అండ్ బిగాన్ టీచింగ్ దెమ్ సర్టన్ లెసన్స్.
0: పిల్లలారా, నాకు నారదుడు బోధించినటువంటి ఒక కథల్లో ఒకటి ప్రధానమైనటువంటి కథ నాకు జ్ఞప్తికి వస్తుంది అది అన్నాడు.
1: డియర్ బాయ్స్, ఐ హమ్ రిమెంబరింగ్ వన్ ఆఫ్ ది స్టోరీస్ నెరేటెడ్ బై నారద విచ్ ఈస్ రాదర్ ఇంట్రెస్టింగ్.
0: ఒక రాజుకు అనేక మంది భార్యలు ఉండేటువంటి వారు.
1: ఏ పర్టికులర్ కింగ్ హ్యాడ్ ఏ నంబర్ ఆఫ్ వైఫ్స్.
0: ఈ సౌతల కోరను భరించుకోలేక అతను నిరంతరం కూడా చింతించుకుండేటువంటి వాడు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు మేనేజ్ సో మెనీ వైఫ్స్, హి వాజ్ వరీడ్.
0: ఈ లోకములో భార్యల వల్ల చింతలేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా అని ఒక సందేహం వచ్చింది.
1: హీ గాట్ ఏ డౌట్, ఈజ్ దేర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ డస్ నాట్ సఫర్ ఆఫ్టర్ హ్యావింగ్
0: ఒకనాడు తన రాజ్యం లోపల అట్టి వారెవరైనా ఉన్నారా అని పరీక్షించి చేకోరి రెండు పెండాలు వేయించాడు పెద్దవి.
1: దిస్ కింగ్ పుట్ అప్ టూ పెండాల్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఈస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ నాట్ వరీడ్ ఆఫ్టర్ బీయింగ్ మ్యారీడ్.
0: ప్రతి వ్యక్తి కూడాను దీన్ని వర్ణించి చెప్పడం అసాధ్యమని గుర్తించుకుని ఒక పెండాల పైన భార్యకు లోబడిన వారెవరో ఇక్కడ కూర్చోవాలి.
1: On the one pendal there was a particular thing written and that is those people who are not controlled by their wives could go into this pendal.
0: Varyanu lobarchukunna varevaro ee pendal lo kurchovali ani rendu board kattinchadu.
1: In the other one those people who have controlled their wives they could go into that pendal.
0: Varyaku lobadinatunti varu oka pendal lo, varyanu lobarchukunnatunti varu maroka pendal lo kurchovali ani cheppani nirnayinchadu.
1: People controlled by the wives would go into one pendal. People controlling their wives should go into another pendal.
0: సరే, ఈ వార్తను విన్నారు. మహారాజు దగ్గర అసత్యంగా మనం ప్రవర్తిస్తే ఏమైనా శిక్షని ఇవ్వచ్చుననుకున్న ఉద్దేశంతో అందరూ భార్యకు లోబడినటువంటి పెండాల్లో కూర్చుంటూ వచ్చారు. వీరి సంఖ్య క్షణక్షణములకు పెరిగిపోతూ వచ్చింది.
1: After hearing this particular announcement, all the people, out of fear for the king, began going into the pendal which is meant for
0: kavastundadi. Evvaru okkaraina ee pendalaku raavatam ledu.
1: There was not even one person who was going into the other pendal.
0: Chustunte okanoka vyakti vachi aa bhagyanu vasaparchukunna.

0: యొక్క పెండాల్లో నిలుచుకున్నాడు.
1: ఓన్లీ వన్ పర్సన్ అట్ లాస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ద పెండాల్ విచ్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్
0: సంతోషించాడు. ఒక్కడైనా ఉంటున్నాడు నా రాజ్యంలో అనుకోని.
1: దిస్ కింగ్ వాజ్ ఓవర్ జాయిడ్ దట్ దర్ ఇస్ అట్లీస్ట్ వన్ పర్సన్ హు హాస్ కంట్రోల్డ్ హిస్ వైఫ్.
0: అతని దగ్గరికి వెళ్లి చాలా గౌరవంగా, అయ్యా మీరు భార్యకు వశమైనటువంటి వారా, భార్యను వశం చేసుకున్నటువంటి వారా, సత్యం పలకమని చెప్పాడు.
1: He went to that particular gentleman and respectfully he spoke to him, well sir, let me know whether you have controlled the wife or you are being controlled by the wife. Let me know the truth.
0: Maharaja, నేను అసత్యం ఎప్పుడు చెప్పను, నేను సత్యమే పలుకుతున్నాను, నేను భార్యకు లోబడిన చుట్టూ వాడ నేను అన్నాడు.
1: ఓ కింగ్, ఐ విల్ నెవర్ టెల్ ఎనీ అన్ట్రూత్, ఐ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ ఓన్లీ.
0: మరి ఎందుకు ఈ పెండాల్లో వచ్చావు, ఆ పెండాల్లో పోయి నిలుచుకోమన్నాడు.
1: ఐ హావ్ ఆల్వేస్ ఒబేడ్ మై వైఫ్, హీ సెడ్, దెన్ వై హావ్ యూ కమాండ్ దిస్ పెండాల్.
0: ఏమి ఆజ్ఞ ఇచ్చినా నేను ఇక్కడ నుంచి కదలను అన్నాడు.
1: ఈవెన్ ఇఫ్ యూ కమాండ్ మీ టు గో ఫ్రమ్ దిస్ పెండాల్ టు ది అదర్, ఐ కెనాట్ గో టు ది అదర్ పెండాల్.
0: ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావని మహారాజు కొంచెం కోపంగా మాట్లాడాడు.
1: కింగ్ బికేమ్ యాంగ్రీ అండ్ ఆస్క్డ్ వై ఆర్ యూ బిహేవింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ స్టూపిడ్ ఫ్యాషన్.
0: ఆ వ్యక్తి చెప్పాడట, నేను ఇంటి నుండి బయలుదేరి వచ్చే సమయంలో నా భార్య ఒక ఆజ్ఞ చెప్పింది, ఎవరూ ఉండినటువంటి అందరూ ఉండినటువంటి పెండాల్లో నీవు ఉండకూడదు, ఎవరూ లేని పెండాల్లో నీవు పోయి నిలుచుకోమని చెప్పింది. అందువల్ల నీ ఆజ్ఞనైనా నేను ధిక్కరించి నా ప్రాణమునైనా ఇస్తాను, కానీ నా భార్య ఆజ్ఞ నేను ధిక్కరించలేను అన్నాడు.
1: At the time of leaving my home, my wife commanded that I should go into the pendal where no other individual has gone. I am prepared to disobey your command, but I can never disobey the command of my wife. Therefore, I have come into this pendal. I cannot leave this pendal. O king, come what may.
0: Anaga, manasthaneetunti yajamanulaku indriyamlaneetunti bharyalu adhikanga untunta cheta, ee indriyamlaneetunti bharyalaku ఈ మనస్సు వశమైపోయినది అనేటువంటి ఈ అంతరార్థం.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యాజ్ మైండ్ హ్యాస్ 10 సెన్స్ ఆర్గన్స్ యాజ్ ద వాయిస్, ఇట్ హాస్ బీన్ కంట్రోల్డ్ బై ది సెన్స్ ఆర్గన్స్, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్.
0: కనుక ఈ ఇంద్రియములు మనస్సుకు స్వాధీనమైపోయి కేవలము మనస్సు మార్గనే పాటిస్తూ ఉంటాడు, కానీ బుద్ధికి ఏమాత్రం కూడా వశం కావటం లేదు.
1: మైండ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద ఇంటెలిజెన్స్ అట్ ఆల్. It is swayed by the sense organs.
0: Deham kante ati sukshmamainatundi indriyamulu.
1: Sense organs are subtler than the
0: indriyamulu kante ati sukshmamainatundi shariramu. Anaga manasu.
1: Mind is subtler than the senses.
0: Manasu kante ati sukshmamainatundi buddhi.
1: Intelligence is subtler than
0: buddhi kante ati sukshmamainatundi atma.
1: Atma is subtler than the intelligence.
0: Sarvam kudano atma vasham kavalsindi tappadu.
1: Everything has to be under the control of atma.
0: Kanuka manavattamulo indriyamulu anetuvantivi maha balavantaramainatuvantivi.
1: Sense organs at the same time are very powerful with reference to human beings.
0: Ee indriyamulu mottamotta manam arikattinappude jeevitham aadarshavantamaina jeevithanga roopondutundi.
1: We can transform our life into an ideal life only when we exercise control over sense organs.
0: Ee naadu yuvakulu ఇంద్రియములను అరికట్టలేకపోవటం చేతనే వారి యొక్క నడతలు కానీ, వారి యొక్క నిలకడ కానీ, వారి యొక్క కూర్చోవటం కానీ అన్ని కూడా విరుద్ధమైన మార్గము అవలంబిస్తున్నాయి.
1: ద ఎంటైర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద యూత్ టుడే ఈస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ బికాస్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ ద సెన్స్ ఆర్గన్స్.
0: ఒక్కరైనా కూడాను క్లాస్ రూమ్ లో కానీ కదల మెదలక సరైన రీతిలో కూర్చునేటువంటి యొక్క విద్యార్థి కనిపించడం లేదు.
1: I have not been able to see even one student who is steady while sitting in a classroom and while listening.
0: ye vidhanga nadachali, ye vidhanga kurchovali, ye vidhanga nidrinchali, ye vidhanga maatadali, peddalato undinappudu ye vidhanga manu pravartinchali aneetundi vishayamu kevalam variki e maatramu teliyadu.
1: They really do not know even in a limited way what is the proper way of walking, talking, how to respect elders.
0: ఏదైనా ఒక మిత్రునితో మాట్లాడుతున్నప్పుడు ఆ మిత్రుని వైపునే దృష్టి ఉండాలి, కానీ అటు ఇటు ఇటు అటు చూసుకుంటూ మిత్రునితో మాట్లాడకూడదు.
1: When you are talking to a friend of yours, you should fix your vision only on your friend. Should not go on looking this side, that
0: side. విధములుగా కూడాను ప్రసరింప చేయకూడదు.
1: You should not divert your vision this side and that side.
0: ఇది యువకులకు చాలా ప్రమాదమైనటువంటిది.
1: This is very
0: తన దృష్టిని సరి అయినటువంటి దృష్టిగా తాను నిలుపుకోవడానికి చూసుకోవాలి.
1: ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద యూత్ టు హ్యావ్ ప్రాపర్ విజన్.
0: ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అనేక రకములుగా కూడాను అన్ని అంగములు కూడాను కదిలిస్తూ ఉంటారు.
1: వెన్ యూఆర్ టాకింగ్ టు సమ్వన్ యూ డు నాట్ బి యు ఆర్ నాట్ స్టడీ అట్ ఆల్.
0: కొంతమంది మాట్లాడుతుంటే, ఉపన్యాసాలు చేస్తుంటే పెద్ద డాన్స్ ఆడినట్టుగా ఉంటుంది, చేతులు కాళ్ళు అంతా ఆడిస్తూ ఇదంతా వికారమైన చేస్తున్నట్టుగా రూపొందుతాయి.
1: సమ్ పీపుల్ వెన్ దే ఆర్ టాకింగ్ ఆర్ గివింగ్ ఎ స్పీచ్ దే మేక్ సచ్ గెస్చర్స్ మూవింగ్ దర్ హ్యాండ్స్ ఎట్సెట్రా.
0: అంగములు ఆడించకుండా మాట్లాడాలి.
1: వన్ షుడ్ బి ఏబుల్ టు స్పీక్ వితౌట్ మేకింగ్ అన్నెసరీ.
0: ఈ విధమైన యొక్క ప్రయత్నము చేస్తూ చేస్తూ రాగా క్రమక్రమేణ ఇంద్రియముల అభ్యాసం చేత అవి ఆ సరైన మార్గంలో ప్రవేశిస్తాయి.
1: యు మేక్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ యూ బి ఏబుల్ టు ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ కంట్రోల్ యువర్ సెన్స్ ఆర్గన్స్.
0: కనుకనే శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ నానా ధ్యానం నిశ్చితి ధ్యానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం అని.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ప్రాక్టీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ప్రతి ఒక్కదానికి మనం ప్రాక్టీస్ అభ్యాసం చేయాలి.
1: యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ గెట్ ది బెనిఫిట్ అవుట్ ఆఫ్.
0: అభ్యాసం లేకుండా దేనిని మనం సాధించలేము.
1: యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ వితౌట్ ప్రాపర్ ప్రాక్టీస్.
0: పుట్టినప్పటి నుంచి కూర్చోవటం అభ్యాసం చేయాలి, నడచడం అభ్యాసం చేయాలి, పరిగెత్తడం అభ్యాసం చేయాలి, మాట్లాడటం అభ్యాసం చేయాలి, అన్నం తినడం అభ్యాసం చేయాలి. ఇవన్నీ అభ్యాసం చేత ఏర్పడినటువంటివి.
1: రైట్ ఫ్రమ్ బర్త్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ లైక్ ఈటింగ్ ఫుడ్, వాకింగ్, టాకింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ లెర్న్.
0: ఇంకా బజార్లో నడిచే సమయంలో చూస్తే ఈనాటి విద్యార్థులు
1: when they are moving in the road, the way that the students conduct is
0: 40 adugula road aina kuda nadachadaniki sthanam undadu vaadaku deeninta kuda nu prahladudu idi yavana sannipathamu yokka lakshanamu annaru.
1: Prahlada described this as the disease of the youth.
0: Tama adugulanu taamu chustukuntu nadachali.
1: You should fix your sight on your
0: adi sanneeling walk.
1: That is the proper walk.
0: నడక ఎక్కడో జరుగుతుంటాది, చూపులు ఎక్కడో పోతుంటాది, దీనివల్ల ప్రమాదం జరుగుతుంటాది, యాక్సిడెంట్ సంభవిస్తుంటాయి, తద్వారా అనవసరమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతుంటాడు.
1: లుకింగ్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ అండ్ వాకింగ్ ల్యాడ్స్ యూ ఇంటూ ట్రబుల్ అండ్ ఈవెన్ యాక్సిడెంట్స్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్.
0: కనుక ఈ విధమైన అభ్యాసం చేత మన ఇంద్రియాలను మనం కొంతవరకు సమన్వయం గావించుకోవచ్చు.
1: బై ప్రాపర్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ద సెన్స్ ఆర్గన్స్ అండ్ బ్రింగ్ అబౌట్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: కొంతమంది నిద్రించే సమయం లోపల మరింత వికారంగా ఉంటారు.
1: వైల్ లైయింగ్ డౌన్ అండ్ స్లీపింగ్ సమ్ పీపుల్స్ పోస్చర్ విల్ బి రాదర్ ఆక్వర్డ్.
0: సాకలవాడు కట్టగట్టి ఒక పెద్ద మూటను ఎత్తుకుని పోతే ఆ మూట మాదిరి తయారైపోతారు.
1: దే దెమ్సెల్వ్స్ బికమ్ ఇంటు ఎ స్మాల్ బండిల్ లైక్ ద బండిల్ క్యారీడ్ బై ఎ వాషర్మ్యాన్.
0: ఉంగి చాలా కుక్కిచ్చి పండుకుంటాడు.
1: దే బ్రింగ్ ఆల్ దీస్ లింబ్స్ సో క్లోజ్
0: ద్వారా అనేక రోగములకు కూడా గురి అవుతారు.
1: On account of such posture, people would suffer from various ailments.
0: ఇట్టు సమయలోపల ఏ 77లో 87లో మాదిరి ఇట్టు కూర్చుంటారు. ఇది మంచిది కాదు.
1: Even sitting posture, when they sit, the
0: spinal column bend అయిపోతే అతి త్వరలోపలే వృద్ధాప్యం ప్రాప్తిస్తుంది.
1: If while sitting you bend the spinal column, you get premature old age.
0: నడిచే సమయంలో చక్కగా ఒక కర్ర వలె నడచాలి.
1: While walking, you should walk like a straight stick.
0: కూర్చున్నప్పుడు కూడా అంతే, ఒక కర్ర వలె కూర్చోవాలి.
1: వైల్ సిట్టింగ్ ఆల్సో షుడ్ స్టిక్
0: తీగవలే చుట్టుకోకూడదు.
1: షుడ్ నాట్ బెండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసములు శారీరకంగా మనం అభ్యాసం చేసినప్పుడే ఇంద్రియములు క్రమక్రమేణా కూడా మనకు వశమవుతూ వస్తాయి.
1: ఇఫ్ యూ అండర్టేక్ ద ఫిజికల్ ప్రాక్టీసెస్ ఆన్ దీస్ లైన్స్ యూ బి ఏబుల్ టు ఆల్సో కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్.
0: అనవసరమైన విషయాల్లో మనం ప్రవేశించకూడదు.
1: డూ నాట్ ఎంటర్ ఇన్ టు అన్నెసరీ థింగ్స్.
0: ఈనాటి మానవత్వంలో ఉండేటువంటి బలహీనత అది.
1: దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ వీక్నెస్ ఆఫ్ ద హ్యూమన్.
0: కన్నులు కనిపించక, చెవులు వినిపించక, ఏదో ఒక మూల ఉండినటువంటి ఒక వ్యక్తి అయినప్పటికీ ఎవరో ఇద్దరు అక్కడ చేరితే ఏమిటి మాట్లాడుతున్నారు, ఏమిటి మాట్లాడుతున్నారు, ఈ ప్రశ్నలు వేస్తుంటారు.
1: An old man who has lost the sight, who has lost his hearing power, sitting in one corner also cannot keep quiet.
0: వారు ఏమి మాట్లాడితే నీకెందుకు, ఇందులో నీవెందుకు ప్రవేశించాలి.
1: He goes on asking, what are they talking, why do you bother about such a thing.
0: ఊరికి అందరి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంటారు కొంతమంది.
1: Some people go on talking to every person.
0: ఇది కేవలం ఒక దురభ్యాసంగా ఉంటుంటారు.
1: This is a very bad habit.
0: ఇతరుల విషయాలంతా కూడా ప్రశ్నిస్తుంటారు. అతను ఏం చెప్పాడు, ఇతను ఏం చెప్పాడు, ఇతనికి ఎందుకు ఇవన్నీ.
1: They go on questioning, what did he say, what did the other person say, why are you bothered about such things.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క దుశ్చేష్టల వల్లనే ఇంద్రియములు మరింత బాధకు గురి చేస్తున్నాయి.
1: ది సెన్స్ ఆర్గన్స్ గో అస్ట్రే అండ్ కాజ్ యూ ఇన్ఫినిట్ హారం. ఎవరి
0: విషయమునందు కూడా మనం ప్రవేశించరాదు.
1: డూ నాట్ బాదర్ యువర్ సెల్ఫ్ అబౌట్ అదర్స్.
0: మీకు ఎంత అవసరమో అంత మాత్రమే నీవు తీసుకో.
1: మైండ్ యువర్ బిజినెస్ అండ్ కన్ఫైన్ టు యువర్ సెల్ఫ్.
0: చిక్కిన వారి దగ్గరంతా మాట్లాడటం చేత అది కేవలం ఒక గౌరవహీనం అయిపోతుంది.
1: ఇఫ్ యు గో ఆన్ టాకింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యూ లూజ్ యువర్
0: రెస్పెక్ట్. ఎవరు కూడా నిన్ను గౌరవించరు.
1: నో వన్ విల్ రెస్పెక్ట్ యూ.
0: ఏదైనా నీ వస్తున్నటువంటి చూచి వస్తున్నాడు రా ఈ వాయాడని వాళ్ళ పక్కకి వెళ్ళిపోతారు.
1: దిస్ ది మొమెంట్ దే సైట్ యూ కమింగ్ టువర్డ్స్ దెమ్ దే విల్ సే దే వుడ్ లైక్ టు అవాయిడ్ యూ అండ్ గో అవే.
0: ఏదైనా నీకు అవసరం ఉంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ అంతే. సార్ ఇంకేమో
1: లెట్ ది గ్రీటింగ్స్ బి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్
0: యూ. ఈ బజార్ లో నిల్చుకుని మాట్లాడేటువంటి ఒక దురభ్యాసం మహా చెడ్డది.
1: ఇట్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్ అండ్ డిఫెక్ట్ టు గో ఆన్ ఎన్క్వైరింగ్.
0: ఏదైనా అవసరమైతే హాస్టల్ కి వెళ్లిన తర్వాత రూమ్ కు వెళ్లిన తర్వాత ఆ విషయాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించవచ్చు.
1: When you go to the hostel and to your room, if there is anything very important to know,
0: kada bazaar lo poye samayalo yuvakulu evaru kudunu maatadaraadu.
1: While walking on the road, the youth should not indulge in
0: talking. Ee chupulu adupulo pettukovali.
1: Control your sight.
0: Manam manushyulamu kaakulam kaadu.
1: We are not crows, we are human beings.
0: Kaakulaithe atu itu okka chadamaina kudunu sthiranga untundam.
1: It is natural for a crow to look that side and this side, not for the man.
0: Kanuka ee vidhamainatundi okka క్రమశిక్షణను మనం పాటించినప్పుడే నిజమైన మానవత్వాన్ని పొందినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ డిసిప్లిన్ దెన్ ఓన్లీ యూ కుడ్ బి కాల్డ్ ఎ రియల్ హ్యూమన్ బీయింగ్.
0: విద్యార్థులకు ఇది అత్యవసరం.
1: ఫర్ స్టూడెంట్స్ స్పెషలీ దిస్ ఇస్ ఎసెన్షియల్.
0: చదివే సమయం లోపల సరైనటువంటి స్థితిలో మనం కూర్చొని చదువుకోవాలి.
1: వైల్ రీడింగ్ ఎ బుక్ స్టడీయింగ్ లెట్ యువర్ పోస్చర్ బి కరెక్ట్.
0: ఎందుకనగా ఈ దేహమునకు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుండాలి.
1: దెర్ ఇస్ ఎ స్పెషల్ ఫీచర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
0: పశువులకు మృగములకు స్పైనల్ కాలం వంగి ఉంటాయి.
1: ఫర్ ది అనిమల్స్ అండ్ బీస్ ద స్పైనల్ కాలం ఈజ్ బెంట్.
0: కానీ మనిషికి స్పైనల్ కాలం చక్కగా ఉంటుంటుంది.
1: బట్ ఫర్ ద మ్యాన్ ఇట్ ఈస్ స్ట్రైట్.
0: ఈ మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు పోయేటువంటి యొక్క మార్గములు అది సరైనటువంటిగా ఉంటుంటాయి.
1: రైట్ ఫ్రమ్ మూలాధార టు సహస్రార దెర్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ బిట్వీన్.
0: కనుకనే ఇవి సరి అయినటువంటి స్థితిలో సరి అయినటువంటి ఆలోచన సలుపుతూ ఉంటాయి.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ వుడ్ బి ఏబుల్ టు థింక్ ప్రాపర్లీ. అట్టు
0: కాకుండా వంగిపోతే ఇది సక్రమమైన మార్గం అనుసరించదు.
1: ఇఫ్ ది స్పైనల్ కాలం బికమ్స్ క్రూకెడ్ దెన్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను 101 నాడములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 101
0: అందులో ఒక్క నాడము మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటారు.
1: దేర్ ఇస్ అ వన్ స్పెషల్ నర్వ్ విచ్ ఈస్ రాదర్ యునిక్.
0: అది కేవలము సహస్రార పద్మంతో సంబంధమై ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సహస్రార.
0: ఇది ఆధ్యాత్మిక మార్గం నందు జ్ఞాననిష్టలతో కూడినటువంటి వారికి ఇది సహాయకారిగా ఉంటుంది.
1: ఫర్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ ఫర్ పీపుల్ విత్ ఎ విజ్డమ్ విజన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ సచ్.
0: కనుకనే ఈ నాడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ పర్టికులర్ నర్వ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్.
0: దీనిని సుషుమ్నా నాడి అన్నారు.
1: This nerve is described as
0: సుషుమ్న నాడి యొక్క తత్వం లోపల భూమధ్యమునందు చేరినప్పుడే ఈ సుషుమ్న నాడి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ఏకాగ్రతను అందిస్తుంది.
1: When the ida pingala, the movement is enjoyed or comes together with సుషుమ్న near the eyebrows, then there will be concentration.
0: స్పైనల్ కాలం లోపల 33 రింగులు ఉన్నాయి.
1: There are 33 rings in the spinal column.
0: అందులోపల 9 to 12 వరకు ఉండేటువంటి దాని ఎందే
1: బిట్వీన్ ది 9th అండ్ ది 12th
0: సుషుమ్న నాడి అనేటువంటిది చక్కగా వెలుగుతూ ఉంటుంది.
1: ది సుషుమ్న నాడి విల్ బి షైనింగ్.
0: కనుకనే వేదములందు నీలతో మధ్యస్థ విద్యుల్లేకే వివాసర నీవార శోకవర్తంతే అని అనేక రకములుగా దాన్ని వర్ణిస్తూ వచ్చారు. నీలతో మధ్యంత విద్యుల్లేకే భవాసర, నల్లటి మేఘముల మధ్య ఒక్కతూరి మించు మించినప్పుడు ఎంత ప్రకాశంగా ఉంటాదో ఆ విధంగా మన స్పైనల్ కాలం లోపల విద్యుల్లేఖ అనేటువంటిది ఒక్కతూరి మించుతూ ఉంటాదట. అదే మన యొక్క ప్రాణ ఆధారం.
1: లైక్ ది లైట్నింగ్ ఎగ్ని ది బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ డార్క్ క్లౌడ్స్, దిస్ సుషుమ్న నాడి విల్ బి షైనింగ్ ఇన్ అవర్ స్పైనల్ కాలం విత్ దట్ స్ప్లెండర్.
0: కుండలిని యోగం చేసేటువంటి వారికి సరిగా అర్థమవుతుంది.
1: పీపుల్ హూ ఫాలో దిస్ కుండలిని యోగా విల్ కెన్ అండర్స్టాండ్.
0: ఏ యోగమైనా చెయ్యి, యోగం చేయకపోయినప్పటికి నీవు సరి అయినటువంటి స్థితిలోనే నీవు దేహాన్ని ఉంచుకోవాలి.
1: వెదర్ యు డూ యోగా ఆర్ నాట్ డజంట్ మ్యాటర్, బట్ కీప్ యువర్ బాడీ ఇన్ స్ట్రైట్ పోస్చర్.
0: పండుకుంటారు బోల్డ్.
1: యూ లై డౌన్.
0: దిండు పైన బుక్ ని పెట్టుకుంటారు.
1: దే కీప్ ద బుక్ ఆన్
0: దర్ అంబుల్ వాళ్ళే ఉంచుతారు.
1: అండ్ దే బెండ్ దేర్ లెగ్స్ అండ్ దే వాంట్ టు స్టడీ.
0: ఇలాంటి వారికి ఎన్ని గంటలు చదివినప్పటికీ అక్కడ ఏమాత్రం కూడా నువ్వు తలకెక్కదు.
1: For people who study in this particular posture would not be able to understand.
0: చక్కగా ఉంచుకోవాలి కానీ ఇక్కడ ఎత్తి అక్కడ ఎత్తి అమ్మును కట్టినట్టుగా ఉంటుంటుంది అది.
1: If you raise your head on the one end and raise your legs on the other and lie down and sleep.
0: ఇలాంటి వికారమైనటువంటి యొక్క చేష్టల వల్లనే విద్యార్థులకు సరియైనటువంటి జ్ఞాపశక్తి లేకపోతుండాలి.
1: The students are losing the memory power because they follow this kind of wrong postures.
0: సరియైనటువంటి జ్ఞాపశక్తి మనకు కుదరాలంటే చక్కగా కూర్చొని చదవాలి.
1: If you want to have enjoy,
0: ఒకవేళ నీకు ఆసక్తిగా ఉంటే బుక్ కట్టి పెట్టి నువ్వు నిద్రపో, సంతోషం, తప్పు లేదు.
1: If you do not feel like reading, book, keep the book aside.
0: Anavasaranga ee nirbandha magasmanam enduku?
1: Why do you study in this kind of posture?
0: Neevu tired ga undinappudu, alasati ga undinappudu chadavakoodu.
1: If you are really tired, don't study.
0: Edo chadavali chadavali chadavali ane uddeshamto tea ni prakkana pettukoni dani traagutu nidrapotu chadutunte ilanti avasthala valla ee maatramu chadivi prayojanam ledu.
1: In the name of studying, taking the tea, having the tea at the same time and studying, these are all bad habits.
0: ఈ జ్ఞాపక శక్తి పోవటమే కాకుండా మున్ముందు నీకు చాలా కొన్ని భయంకరమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
1: Not merely your memory power will decline, but later in life you will face many other dangers.
0: చేతులు కాళ్ళు అదురుతాయి.
1: You will get a type of shivering of the legs.
0: Rheumatic pains అంతా ప్రారంభమవుతాయి.
1: There will be rheumatic pains which will develop.
0: కనుకనే ఈ మానవుడు విద్యార్థి దశ ఎందుకున్నప్పుడు సరి అయినటువంటి స్థితిలో ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి.
1: దట్ ఈస్ వై స్టూడెంట్ షుడ్ అబ్జర్వ్ సటన్.
0: ఏ ఘనకార్యములు సాధించాలనుకున్నప్పుడు దేహం వల్లనే సాధించాలి.
1: వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్ ది ఫిజికల్ బాడీ,
0: దైవానుగ్రహం పొందాలనుకున్నప్పుడు దేహం ఒక పనిముట్టు.
1: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఫాలో స్పిరిచువల్ పాత్, ఫిజికల్ బాడీ
0: ధర్మార్థ కామోక్షముల యందు ప్రవేశించవలనను ఈ దేహం ఒక ఆధారము.
1: ఈవెన్ ఇఫ్ యు వాంట్ టు ఎంటర్ టు అచీవ్ ది ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్, బాడీ ఇస్
0: ఇంపర్మనెంట్. అయినప్పటికీ
1: బాడీ ఇస్ ఇంపర్మనెంట్.
0: మన కార్యార్థమై ఈ దేహాన్ని సరైన యొక్క స్థితిలో ఉంచుకోవాలి.
1: ఫర్ ది పర్పస్ ఆఫ్ అచీవింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్ ద బాడీ మస్ట్ బి ప్రొటెక్టెడ్ అండ్ టేకన్ కేర్ ఆఫ్ వెల్.
0: మనం పాదములకు రక్షణ వేసుకుని ప్రయాణం అవుతాం.
1: వి వేర్ స్లిప్పర్స్ అండ్ వాక్.
0: ఏదైనా ఒక నది వచ్చిందంటే ఆ పాదరక్షలు చేతిలో పట్టుకుంటాం.
1: వి టేక్ ది స్లిప్పర్స్ ఇన్ టు హ్యాండ్ ఇఫ్ యూ హ్యావ్ టు క్రాస్ ఎ రివర్.
0: ఇదేం పాదుకా పట్టాభిషేకమా? కాదు కదా. ఎందుకు నీకు పాదాలంతా చేతిలో పట్టుకోవాలి?
1: వై షుడ్ యూ టేక్ ది స్లిప్పర్స్ ఇన్ టు హ్యాండ్? వాట్ ఇస్ ది నీడ్ ఫర్?
0: నీ పాదాలు రక్షించుకునే నిమిత్తమే నీవు దాన్ని చేతిలో పెట్టుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ యువర్ ఓన్ ఫీట్ యూ హ్యావ్ టు టేక్ ది స్లిప్పర్స్.
0: అదే విధముగానే అవి చెప్పులు చాలా విలువగానటువంటివి అయినప్పటికీ,
1: ఆల్దో స్లిప్పర్స్ ఆర్ నాట్ వాల్యుబుల్ థింగ్స్,
0: దానిని మనకు అవసరమైనట్టుగా వినియోగించుకునే సమయంలో దానికి ఇవ్వవలసిన గౌరవాన్ని కూడా ఇవ్వాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ యూజ్ దెమ్ ప్రాపర్లీ యూ హ్యావ్ టు షో ద టైప్ ఆఫ్ రెస్పెక్ట్.
0: దీనివల్ల కొన్ని ప్రమాదాలు కూడా తప్పిపోతాయి.
1: బై సచ్ ఎ మెథడ్ యూ కెన్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్.
0: యుద్ధ సమయమునందు 9వ దినము భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
1: అండ్ ద 9th డే ఇన్ మహాభారత వార్ భీష్మ టుక్ ఎ వౌ,
0: పాండవులను హతమారుస్తాను రేపటి దినం లోపల అని ఒక ప్రతిజ్ఞ చేశాడు.
1: బై ది ఎండ్ ఆఫ్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ పాండవ.
0: ఈ వార్త ద్రౌపది చెవిలో పడింది.
1: ద్రౌపది హర్డ్ దిస్ న్యూస్.
0: ఆమె కన్నీరు మున్నీరుగా గార్చుతూ వచ్చిండాలి.
1: షీ క్రైడ్ ప్రొఫ్యూజ్లీ,
0: కృష్ణ, ఇంతకాలము రక్షించినటువంటి నీవు ఈనాడు నా సుమంగళత్వాన్ని రక్షించలేకపోతున్నావా?
1: కృష్ణ,
0: భీష్ముని యొక్క ప్రతిజ్ఞ తప్పదు.
1: కృష్ణ, you have protected us so far, can you not extend your protection today? Bhishma's vow can never become a lie.
0: Atanu satyavak sampannudu.
1: He is the one who adheres
0: atanu vakyamuniki enaadu kudunu viruddham jaragadu.
1: His word can never go wrong.
0: Kanuka na patulu yokka maranam samipistu vastundadi.
1: The end of my husband's is
0: ee jagattunnandu neevu tappa naaku patipichu pettu vaaru marokaru leru.
1: I have none else who can give me protection excepting you.
0: Adi paadamulo gattiga pattindi.
1: She held the lotus feet of Krishna firmly.
0: Krishnudu cheppadu, amma ye okka danikaina kudunu konni upayamulu athyavasaram.
1: Well amma, for whatever you want to achieve, certain things will have to be done carefully.
0: Ee prakrutamaina loka manandu, ee laukikamaina jagattu nandu కొన్ని రకమైనటువంటి యొక్క యుక్తులు కూడా నువ్వు దీనికి అత్యవసరంగా ఉపయోగపెట్టాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ దే మే బి నీడ్ ఫార్ యూజింగ్ సర్టన్ స్ట్రాటజీ.
0: కార్య విజయాన్ని సాధించవాలని అనుకున్నప్పుడు చేయరాని పనిని కూడా మనం చేయక తప్పదు.
1: If we have to really achieve certain things, we may have to do things which are not normally not undertaken.
0: అది కూడా నువ్వు అల్పుడను అనేటువంటి ఒక భేదభావం కూడా నువ్వు పెట్టుకోరాదు.
1: We should not have any kind of difference and idea whether we should do this or not under certain circumstances.
0: కనుక నేను చెప్పినట్టు చేయి.
1: Follow my word.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది, కృష్ణ నీ మాటను నేను ఏనాడైనా ఉల్లంఘించానా?
1: ద్రౌపది టోల్ కృష్ణ,
0: నా ప్రాణములైనను సులభంగా వదులుతాను, కానీ మీ ఆజ్ఞ నేను వదలను, మీ ఆజ్ఞ నేను పాటిస్తాను.
1: ఐ విల్ ఆల్వేస్ ఒబే యూ యాజ్ ఐ హావ్ డన్ ఇన్ ది పాస్ట్. ఐ వుడ్ నెవర్ డిసోబే యూ కృష్ణ ఈవెన్ అట్ ద కాస్ట్.
0: రాత్రి 10 గంటలైంది.
1: ఇట్ వాస్ 10 o'clock ఇన్ ది
0: నైట్. పాండవుల యొక్క గుడారంలో ఉంటున్నారు, కౌరవులు కౌరవుల గుడారంలో ఉంటున్నారు.
1: పాండవాస్ వర్ రెస్టింగ్ ఇన్ దర్ టెంట్స్ అండ్ కౌరవాస్ ఇన్ దేర్స్.
0: కానీ ప్రత్యేకించి ఉంటున్నాడు భీష్మాచార్యుడు ఒక గుడారంలో.
1: Bhishma had a separate tent for himself.
0: Yedo aa aavesham cheta aa yokka paristhitulu yendu maata maatram annade kaani tirigi tanlo taanu chaala baadha padutunnadu. Satya dharma swaroopule ee paandavulu, satyavratule ee paandavulu, anyayamga veerini ee reetiga nenu samarinchali, idi nyayam kaade, nyayam kaade, idi nenu cheerayan pani chestunnane ani tanlo taanuku chaala baadha padutunnadu.
1: Under the fit of anger and swayed by anger, he vowed that he would kill Pandavas. But he began repenting, how can I kill such people who are noble, who are virtuous, who follow righteousness? And that was his state of mind at that time.
0: Ye matramo aaharam teeskoledu,
1: he did not even
0: nidra raavatam ledu,
1: he was not getting sleep, he did
0: kevalam atu itu tirugutunnadu. Ini ye reethiga nenu cheyali, naa maatanu ye reethiga nenu dakkinchali, naa maatanu ye reethiga nenu nilabettukovali ani vicharam chestu tirugutunnadu.
1: He was very much worried, moving about from one end of the tent to the other end, not being able to decide what to do, how to fulfill his own vow, at the same time save Pandavas.
0: Leela nataka sutradhari ayinatte bhagavantudu enni yuktulu chethe nenu kodunu kashtamulu tappinchavachu.
1: God, who is all powerful, can save any particular situation.
0: Draupadiki cheppadu, amma ee paristhitulu endu nenu neevu ఇరువురు కలిసిపోతుంటే లోకులో కాకులు.
1: వెల్ మదర్, హీ టోల్డ్ ద్రౌపది, అమ్మా వెన్ వీఆర్ గోయింగ్ టుగెదర్ పీపుల్ ఆర్ లైక్ క్రోస్, దే మే టాక్ ఇల్ ఆఫ్ అస్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ దిస్ లేట్ అవర్.
0: నీవు ముందుగా బయలుదేరి వెళ్ళు.
1: యు గో ఎ లిటిల్ అహెడ్ ఆఫ్ మీ.
0: భీష్మాచార్యుని యొక్క టెంట్,
1: దట్ ఈస్ ది టెంట్ ఆఫ్ భీష్మ.
0: నేను వెనుక వస్తాను అన్నాడు.
1: ఐ విల్ ఫాలో యూ బిహైండ్.
0: ఈమె ఆ కాలం లోపల రాజకుమార్తెల యొక్క చెప్పులు చాలా శబ్దంతో ఉండేటువంటివి.
1: ద ఫుట్ వేర్ వోర్న్ బై ది ప్రిన్సెస్ డ్యూరింగ్ దోస్ డేస్ యూస్ టు ప్రొడ్యూస్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ సౌండ్.
0: కనుక ఈమె వేసుకున్నటువంటి చెప్పులు చాలా కిర్రు కిర్రు అనే శబ్దం ఇచ్చేటువంటివి.
1: ఇట్ యూస్ టు ప్రొడ్యూస్ క్రీకింగ్ సౌండ్ వెన్ ద్రౌపది వాజ్ వేరింగ్ చెప్పల్స్.
0: నిలిపాడు, ద్రౌపది నీవు ఈ సమయం లోపల నీవు ఈ విధమైనటువంటి యొక్క చెప్పులు వేసుకుని పోవడానికి వీలు కాదు.
1: Krishna stopped Draupadi and said, Draupadi, this kind of footwear you cannot wear now. You give those slippers to me.
0: Aa cheppulu Krishnudu tana angavastramlo tuttukunnadu, kankalo pettukunnadu.
1: He folded those slippers into his hanky and
0: Bhishmudu talavanchukoni tirugutunnadu yochistu, neevu sarrani velli atani kaadala paina padu.
1: Bhishma was moving about in his tent, bending his head. Go and fall at his feet without giving
0: even a moment's time. ప్రయోజనం ఉండదు, నీ గాజుల శబ్దాన్ని కూడా అతను వినిపించు అన్నాడు.
1: యు ఆల్సో షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్ హిమ్ హియర్ ది బ్యాంగిల్స్ సౌండ్.
0: పరిగెత్తిపోయింది అటు ఇటు తిరుగుతున్నటువంటి భీష్ముని పాదాల పైన పడి గాజుల శబ్దం అయిపోయింది.
1: షీ ర్యాన్ ఇన్ టు ది టెంట్, ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ భీష్మ, ప్రొడ్యూసింగ్ ది సౌండ్ ఫ్రమ్ హర్ బ్యాంగిల్స్.
0: యోచనలో ఉండేటువంటి భీష్ముడు, ఈమె ఎవరు సుమంగళి అనుకుని దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించాడు.
1: Bhishma was in his own thinking, not knowing who it was, he blessed her, Dirgha Sumangali Bhava.
0: Tachaname ima anandinchi, Pitamaha nenu danil kore vachanu ani.
1: And she got up and said, well, grandfather, I have come only seeking that from you.
0: Ee vidhanga vaaru sambhashana salupthunnappudu, ee yuktini evaru pannaru, ninni evariki kritisukoni vacharu, evaru ee margani neeku choopincharu ani prashnistu vastunnadu ఈ భీష్ముడు.
1: భీష్మ క్వశ్చన్ ద్రౌపది, హూ ఈజ్ ఇట్ దట్ ప్రాంప్టెడ్ యూ టు డూ దిస్ పర్టికులర్ థింగ్, హూ ఈజ్ దట్ స్ట్రాటజిస్ట్ హూ సెంట్ యూ లైక్ దిస్.
0: భీష్ముని యొక్క వాక్కు తప్పదు.
1: భీష్మాస్ వర్డ్ కెన్ నెవర్ గో రాంగ్.
0: అతని గాంగేయుడుగా ఉండి ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ లోపల సరైనటువంటి ఒక సత్యస్వరూపుడుగా ఉండటం చేత అతని ప్రతిజ్ఞలు అన్ని కూడా నెరవేరుతూ ఉంటాయి.
1: ఆల్ ది వౌస్ విచ్ భీష్మ హ్యాడ్ టేకన్ హ్యాడ్ టు గెట్ ఫుల్ఫిల్డ్ ఆటోమేటికలీ బికాస్ ఆఫ్ హిజ్ ఓన్ పవర్.
0: కొంతసేపు అయ్యేటప్పటికి కృష్ణుడు ప్రవేశించాడు.
1: ఇన్ ఎ షార్ట్ వైల్ కృష్ణ ఎంటర్ ద టెంట్.
0: కృష్ణ, ఇది నీవు నేర్పినటువంటి విజయోగా ఉండు కనుక ఇదంతా నీ ప్లాన్ గానే ఉంటుండదని హెచ్చరించాడు భీష్ముడు.
1: భీష్మ టోల్డ్ కృష్ణ ఇట్ లుక్స్ యాజ్ దో,
0: కానీ ఒక ఎంటైర్ థింగ్ కూడా సంతోషమే.
1: దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ యువర్ స్ట్రాటజీ. భీష్మ వాజ్ ఆల్సో హ్యాపీ విత్ ఇట్.
0: ఈ పాండవులు రక్షించడానికి ఇది ఒక మార్గం అయిపోయిందని ఆనందించాడు.
1: భీష్మ వాజ్ హ్యాపీ దట్ హీ వాజ్ ఏబుల్ టు సేవ్ పాండవాస్ త్రూ దిస్.
0: అతనికి ఆకలి కొంతవరకు గుర్తుకొచ్చింది.
1: Then he remembered that he was hungry.
0: Chinta undinanta varaku aakali e maatram manaku teliyadu.
1: Until one is worried, one would not be aware of his hunger.
0: Dukkham undinatunte vaadu vindulu aaraginchadu.
1: A person who is sad will not also remember his hunger.
0: Ee dukkham nivarana ayyetappudiki aakali athaniki kanipinchindi.
1: The moment he was free from that sorrow, he felt hungry.
0: Krishna, em nee sankalo undinatuntivi ani adigadu.
1: Bhishma asked Krishna, well, what is it that you are carrying in your hand?
0: Slippers kinda vesadu, idi Draupadi vi ani.
1: He put the slippers, Krishna put the slippers down, telling that these belong to Draupadi.
0: Ee Bhishmuni yokka kanti daralu chaala veegamga kaarutu vachayi.
1: Bhishma began shedding tears profusely at this particular situation.
0: Krishna, bhakta samrakshanakai neevu enni vidhakamainatundi yokka baadalu padtaavu, idi kuda nu nee neelalo okati.
1: For the protection of devotees, what extraordinary troubles you take, O Krishna.
0: ఇది చేయతగినదా అనేటువంటి విచారణ కూడా నీకు ఉండదు.
1: You never think whether this is a thing which could be done by you or not when it comes to a matter of protecting your own devotees.
0: కనుక ఈ విధమైనటువంటి సమయంలో చేసే దాంట్లో ఇంద్రియ నిగ్రహం లోపల ఒక హెచ్చు పల్లములు అనేటువంటి ఏమాత్రమూ మనం పాటించరాదు.
1: If one has sense control and equanimity of mind, one would not bother.
0: Parulaku upakaram chesetunte vishayam nandu kani,
1: in doing something good for others,
0: parulanu sariyinte margamlo pette nimittam kani,
1: in order to keep people,
0: manam ennintinaina tyagam cheyatam lopala manam siddhangane undali.
1: We must be prepared to sacrifice anything,
0: kani aa yokka tyagam lopakudunu సక్రమమైన మార్గాన్ని అనుసరించాలి.
1: ఈవెన్ వైల్ డూయింగ్ సచ్ సాక్రిఫైస్,
0: ఏదో రైతంగానో మొరటగానో మనం ప్రవర్తించరాదు.
1: వీ షుడ్ నాట్ బిహేవ్ ఇన్ ఎ క్రూడ్ ఫ్యాషన్ అండ్ హర్ట్ అదర్.
0: సక్రమమైన మార్గం లోపలే ఈ యొక్క సంస్కృతి మనకు అలవడుతుంది.
1: ఓన్లీ వెన్ యు ఫాలో ది ప్రాపర్ పాత్ అవర్ కల్చర్.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో ఉన్నటువంటి యొక్క వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను విద్యార్థులు గుర్తించినప్పుడు ఈ విధమైనటువంటి సరియైన మార్గం తప్పక మీరు అనుసరించుతారు.
1: When the students recognize the sacred aspects of our own ethics, our own culture, then they would be able to take the right path.
0: Inaati vidyarthulaku shastram ante emito, parayanam ante emito, ramayanam ante emito emi teliyadu.
1: Today students do not know what scriptures are, what our epics are, what our real history is.
0: Bharatiya maharshulandaru kudanu ilanti pavitramaina margamunu anusarinchatam chetane variki edipyamanamainatundi yokka tejasu వారు చిన్న స్త్రీలుగా కొన్ని గౌరవ మర్యాదలు నిలుపుకోగలిగారు.
1: ద ఏన్షియంట్ వన్స్ ఎంజాయ్డ్ ఎ లాంగివిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్ ద స్ప్లెండర్ బికాస్ ద ఫాలోడ్ ద రైట్ పాత్ అండ్ ద స్టడీ ద స్క్రిప్చర్.
0: అట్టి మహర్షుల యొక్క సాంప్రదాయంగా ఈ విద్యార్థులు రూపొందాలి.
1: స్టూడెంట్స్ షుడ్ ఫాలో ది పాత్ లైడ్ డౌన్ బై దీస్.
0: వారి ధర్మములకు వారసులుగా మీరు రూపొందాలి.
1: యూ షుడ్ రియలీ బికమ్ ది ఇన్హెరిటర్స్ ఆఫ్ ది కల్చర్.
0: అప్పుడే తిరిగి మన భారతదేశం ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ అవర్ ఇండియన్ కల్చర్ విల్ షైన్.
0: లౌకిక విద్యలతో పాటు ప్రాచీన సంస్కృతిని కూడా మనం తగినటువంటి మార్గంలో అనుభవించాలి.
1: వీ షుడ్ ఆల్సో డెవలప్ అలాంగ్ విత్ దిస్ ఓన్లీ ఎడ్యుకేషన్ ద రియల్ ఇండియన్ కల్చర్.
0: కల్చర్ అని స్పిరిచువల్ అని పెట్టిస్తున్నారు.
1: వీ హావ్ సెడ్ ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: కానీ నా ఉద్దేశము స్పిరిచువాలిటీ యొక్క ఎసెన్స్ ఏ కల్చర్.
1: In my own view, the essence of spirituality is culture.
0: Ante gaani ee culture veru spiritual veru ani rendu kuda nu manam vibhagam cheyaradu.
1: We cannot divide culture and spirituality as two different things.
0: Idi aadhyatmikam yokka aanandamainatundi yokka rasa swaroopam ee mana yokka samskruti.
1: అవర్ కల్చర్ ఈజ్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ది ఎంటైర్ స్పిరిచువాలిటీ.
0: ఈ సంస్కృతి సంస్కృతం నుంచి వచ్చినటువంటిది.
1: ది కల్చర్ హెస్ కమ్ ఫ్రమ్ సంస్కృతం.
0: ఈ సంస్కృతం అనేటువంటిది కేవలం సంస్కారంతో ఏర్పడినటువంటిది.
1: ది సంస్కృతం హెస్ కమ్ ఫ్రమ్ ది లైఫ్ ఇట్సెల్ఫ్.
0: ఈ సంస్కారమే ఆధ్యాత్మికము.
1: అండ్ దట్ సంస్కార ఈజ్ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మిక మార్గం చేతనే అన్ని సంస్కృతులు కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: ఆల్ ది కల్చర్ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్
0: స్పిరిచువాలిటీ. అన్నింటి ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్
0: ఏకం సత్ ఏకం సత్.
1: అండ్ దట్ ఈస్ ట్రూత్ అండ్ దట్ ఈస్ ట్రూత్.
0: అన్ని దేశముల యొక్క సంస్కృతి కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోనే అణిగి ఉంటున్నాయి.
1: ది కల్చర్స్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఈజ్ బేస్డ్ అపాన్ స్పిరిచువాలిటీ ఓన్లీ.
0: మనం ఎన్ని రకములైనటువంటి తీపులు చేసుకున్నప్పటికీ, గోధుమ హల్వా, బాదాం కీరు, గులాబీ జాము, జిలేబీ లాడు అన్ని చేసినప్పటికీ అన్నింటిలో ఉండేటువంటి చక్కెర ఒక్కటే అనేటువంటి ఏ రీతిగా మనం గుర్తించగలమో, అదే విధంగానే ఏ దేశం యొక్క సంస్కృతి అయినా కూడా ఆధ్యాత్మిక నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: Just as all sweets are prepared out of sugar, whatever may be the difference in the name and form, similarly, whatever be the cultures of various countries, they have all come from the spirituality only, and the basis is spirituality.
0: Culture and spirituality ante rendu divide cheyatam manchidi kaadu.
1: It is not proper to divide culture from spirituality as a whole entity.
0: Spirituality ani untunte andulone culture untundadi.
1: If you concentrate on spirituality, culture is
0: a shariram ante emiti.
1: When you say physical body, what do you mean by that?
0: Kannu, mukku, noru, kaavu, chevvu, kadupu, tala, anni cherinatundide idi oka shariram kaani.
1: When you say physical body, eyes, ears, nose, hands, legs, everything
0: angam prathyekinchi okka shariram kaaneradu.
1: Each limb cannot be a body in itself.
0: Kanaka mana yokka shariram anni angamlato koodinatundi shariram ide vishayam.
1: Just as our body has different limbs, this world also has different countries.
0: Ee vishwam vishna swarupam.
1: This entire vishwam, the world, is
0: kanaka sarvamu manayante untundali.
1: Is the form of Vishnu itself. Everything is within us.
0: Dinni vibhagam cheyatam manchidi kaadu. Idi laukikamu, idi aadhyatmikamu, ee maatram kuda vibhagam cheyakoddu.
1: Dividing something as worldly and something as spiritual is also ekatvame
0: divya srishtiki moola kaaranam.
1: Integrating worldly life with spiritual life alone has brought about creation.
0: ఆ విత్తనంలో రెండు బద్దలు ఉంటాయి.
1: యు టేక్ ఎ సీడ్, ఇట్ హస్ టూ బ్లేడ్స్.
0: ఆ రెండు బద్దలు చేరి ఉండినప్పుడే అది మొక్కగా వృక్షంగా అభివృద్ధి అవుతుంది.
1: వెన్ దీస్ టూ బ్లేడ్స్ ఆర్ ఇంటాక్ట్ అండ్ వెన్ ఇట్ ఈస్ సీడ్,
0: రెండు రెండు బద్దలుగా చీల్చి వేస్తే దీనికి సృష్టి ఉండదు.
1: ఇఫ్ యు రిమూవ్ దట్ ఇంటూ టూ పార్ట్స్, దెన్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు రైజ్ ఎనీ.
0: ఈ రెండు బద్దల పైన కూడా పైన ఒక హస్క్, ఒక చర్మం ఉండాలి.
1: ఆన్ దీస్ టూ బ్లేడ్స్ దేర్ ఇస్ నీడ్ ఫర్ హస్క్, then only it is possible to raise any crop.
0: దానిని సంస్కృతి అన్నారు.
1: That alone is real culture.
0: అయితే దీనిని అది అది దీన్ని వదిలి ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ టు రిమైన్ వితౌట్ ది అదర్.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వమే భారతీయ సంస్కృతి కానీ విదేశం యొక్క సంస్కృతి కానీ సర్వ సంస్కృతులు కూడాను ఈ ఏకత్వంతో కూడినటువంటివి.
1: There is unity running through all these diverse cultures, whether it is Bharatiya culture.
0: ఇలాంటి విశాల భావము లేనటువంటి వారు కనుకని ఒక్కొక్కరు మాదొక సంస్కృతి మాదొక సంస్కృతి మాదొక ఈ విధంగా విభజిస్తూ వచ్చారు.
1: పీపుల్ వితౌట్ బ్రాడ్ మైండెడ్నెస్ హ్యావ్ డివైడెడ్ దిస్ ఇంటూ దిస్ ఇస్ మై కల్చర్, దిస్ యువర్ కల్చర్.
0: ఇది నాది హిందూ మతము, ఇది నాది క్రిస్టియన్ మతము, ఇది నాది ఇస్లాం మతము, ఇది నాది బౌద్ధ మతము అని ఈ విధంగా విభజించడం లోపల ఇది సంకుచితమే కానీ విశాలం కాదు.
1: Narrow-mindedness is expressed when you call and divide this as Hindu religion, Christian religion, Islamic religion and so on.
0: Idi religion religion ante edo oka pratyekamainatundi kaadu.
1: When you say religion, it is not something different.
0: Religion ane chudadaniki sarina artham entante realize is religion ani. Realize adi religion.
1: Realize itself is religion.
0: అంతే కాని ఇది ఒక నాలుగు రిలీజియన్ నేను ఒక రిలీజియన్ గా ఎవరైనా సరే రియలైజ్ చేసినటువంటి వాళ్ళంతా రిలీజియన్.
1: ఇఫ్ వన్ హ్యాస్ రియలైజ్ వన్ ఈస్ ఫాలోయింగ్ రిలీజియన్. దెర్ ఇస్ నథింగ్ లైక్ డిఫరెంట్ రిలీజియన్స్ అట్ ఆల్. దెర్ ఇస్ ఓన్లీ వన్ రియలైజ్.
0: సరైనటువంటి సమన్వయాన్ని మనం కొంతవరకు అభివృద్ధి పరచుకోవాలి.
1: దెర్ ఇస్ నీడ్ ఫార్ బ్రింగింగ్ అబౌట్ ఎ కరెక్ట్ హార్మనీ బిట్వీన్ మెనీ థింగ్స్.
0: ఈనాడు శరీరము ఇంద్రియములకు కొంత సన్నిహిత సంబంధం ఉన్నది.
1: there is mutual relationship between body and senses. శరీరము
0: శరీరము లేని ఇంద్రియము ఉండటకు వీలు కాదు.
1: There cannot be body without senses.
0: అదే విధంగానే మనస్సుకు ఇంద్రియములకు శరీరములకు కూడాను సన్నిధి సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: In the same way there is relationship between mind, sense organs.
0: అదే విధంగానే తిరిగి బుద్ధి మనస్సు ఇంద్రియము దేహము కూడాను సన్నిధి సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: In the same way there is mutual relationship between intelligence, mind, senses.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: One small example.
0: కృష్ణుడు ధృతరాష్ట్రుని దగ్గరికి రాయబారంగా వెళ్లాడు.
1: కృష్ణ వెంట ధృతరాష్ట్ర యాజ్ ఎ మెసెంజర్.
0: ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు,
1: ధృతరాష్ట్ర
0: పాండవులు కౌరవులు అన్నదమ్ముల బిడ్డలే.
1: కృష్ణ టోల్డ్ ధృతరాష్ట్ర, ధృతరాష్ట్ర టోల్డ్ కృష్ణ, వెల్ పాండవాస్ అండ్ కౌరవాస్ ఆర్ ఓన్లీ బ్రదర్స్ కజిన్.
0: నీవు పాండవులపైనే ఇంత ప్రీతి ఎందుకు, కౌరవులపైన మాత్రం ఎందుకు చూపకూడదు?
1: Why do you show so much of love on Pandavas alone? Why not on Kauravas?
0: భగవంతుడైన నీకే ఇట్టి భేదం ఉండవచ్చునా?
1: You are God. Can God have such kind of partiality?
0: ధృతరాష్ట్ర, నీవు కేవలం భౌతికమైన అంధుడే కాదు జ్ఞానాంతుడు కూడాను నీవు అన్నాడు.
1: Krishna told, you are not merely physically blind, you are also spiritually blind, he said.
0: ఇక్కడ పాండవులకు నాకు ఉండేటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం నీకు చెప్తున్నాను.
1: I'll tell you the type of relationship that exists between myself and Pandavas.
0: ఎవరు నన్ను ఆశ్రయిస్తారో,
1: whoever takes shelter under me,
0: ఎవరు నన్ను సరైన మార్గంలో ఎన్నుకుంటారో,
1: whoever have just chosen me,
0: ఎవరు నాకు శరణాగతి అవుతాడో,
1: whoever surrenders to me,
0: వారిని నేను ఆదరించక తప్పదు.
1: ఐ విల్ హావ్ టు ఎక్స్టెండ్ ప్రొటెక్షన్ టు దెమ్.
0: అందువల్లనే ఒకనొక సమయంలో నారదుడు కూడా అడిగాడు, నారాయణ నీవు ఎక్కడ ఉంటావో నాకు తెలియదు, నీకు బ్రాంచ్ ఆఫీసులు చాలా ఉంటున్నాయి, కానీ సరైన అడ్రస్ నాకు ఇవ్వమని చెప్పి కోరాడు.
1: నారద ఆస్క్ నారాయణ వన్స్ అపాన్ ఎ టైమ్, ప్లీజ్ లెట్ మీ నో వేర్ యూ స్టే, యూ స్టే ఇన్ సో మెనీ ప్లేసెస్ విచ్ మే బి కాల్డ్ బ్రాంచ్
0: ఆఫీసెస్ అన్నాడు కృష్ణుడు.
1: Krishna told, this is
0: Madbhaktah yatra gayanti tatra tishtami narada. Yavaru vari hrudayamulandu nannu paripurnamainati premato chintistuntaro akkade nenu shashvatanga untanu, idi branch office kaadu, idi kevalam head office annadu.
1: Krishna told Narada, Narada, whichever devotee in his heart with a total devotion thinks of me and sings me, there I get established. This is my real address.
0: పాండవులకు నాకు ఉండేటువంటి సంబంధం నీకు చెప్తున్నాను వినమన్నాడు.
1: The type of relationship between Pandavas and me, let me tell you.
0: ఇది దేహము.
1: This is the physical body.
0: దీనికి రెండు కాళ్ళు ఉన్నాయి.
1: There are two legs.
0: కడుపు ఒకటి ఉంటుండాలి.
1: There is a stomach.
0: భుజములు రెండు ఉంటున్నాయి.
1: There are two shoulders.
0: ఒకటి ఉంటుండాలి.
1: There is one head.
0: ఈ అన్నింటి యొక్క చేరికనే దీనికి ఒక దేహము.
1: With all these things, it can be called a body.
0: కనుక ధర్మజుడు శిరస్సు వంటి వాడు.
1: ధర్మజ ఈజ్ లైక్ మై హెడ్.
0: అర్జునుడు భుజములు వంటి వాడు.
1: అర్జున మే బి కంపేర్డ్ టు మై
0: భీముడు కడుపు వంటి వాడు.
1: భీమ మే బి కంపేర్డ్ టు మై
0: నకుల సహదేవుడు కాళ్ళు వంటి వారు.
1: నకుల సహదేవ మే బి కంపేర్డ్
0: ఈ దేహంలో కృష్ణుడే గుండె వంటి వాడు అన్నారు.
1: అండ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ కృష్ణ ఈజ్ లైక్
0: ఈ గుండె లేకపోతే దేహం లేదు.
1: వితౌట్ హార్ట్ ది ఫిజికల్ బాడీ
0: దేహం లేకపోతే గుండె మనకు కనిపించదు.
1: And without the physical body,
0: కనుక పాండవులకు నాకు ఉండేటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఇది అన్నాడు.
1: దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ పాండవా.
0: అదే విధముగానే దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఈ అన్నింటితో పాటు చేరుకున్నటువంటిది ఆత్మ.
1: ఇన్ ద సేమ్ వే ఆత్మ ఇస్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ
0: చేరినటువంటిది మైండ్ ఒక్క రూపము
1: అండ్ ఇంటెలిజెన్స్ అండ్
0: ఏకం సత్ ఒకటే రూపమే.
1: There is only one form.
0: ఏక దేహములో అనేక అంగములు ఉండినట్టుగా ఏక ప్రభువుకు అనేక నామ అనేక రూపములు ధరిస్తూ ఉంటాయి.
1: God takes different forms, just as different bodies have different names.
0: కనుక మనము ఇంద్రియ విషయాలను దేహ సంబంధమైన విషయాలను కేవలం కొంతవరకు మాత్రమే గుర్తించుకున్నాము. ఇంకా తదుపరి ఈ మనస్సుకు ఇంద్రియములకు బుద్ధికి మనస్సుకు ఇంద్రియములకు ఏ విధమైన సంబంధం ఉంది, అన్నింటి ఎందుకు ఆత్మతత్వము ఏకధారగా అంతర్వాహినిగా ఏ విధంగా ప్రసరిస్తుంది అనేటువంటి విషయాన్ని మున్ముందు తెలుసుకుందాం.
1: We have so far known something about the body and sense organs. Later on we'll have to know the type of relationship that exists between the sense organs, the mind and the intelligence and the soul, which is like an undercurrent which activates all these things.

0: ప్రేమ స్వరూపులారా, ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అర్జున, నేను ఆత్మను, సర్వభూతములు యందు ఉండినటువంటి వాడు నేనే.
1: అర్జున, ఐఎమ్ ఆత్మన్, ఐఎమ్ ద రెసిడెంట్ ఆఫ్ ఎవ్రీ హార్ట్.
0: అహం ఆదిత్య మధ్యంచ భూతానామశ్చ ఏవచ. నేను ఆది మధ్య అంతమును కూడాను నేనే.
1: ఐఎమ్ ది బిగినింగ్, ద మిడిల్ అండ్ ద ఎండ్.
0: ఈ చరాచర ప్రపంచమునందు గోచరించినదంతయు కూడాను ఆత్మతత్వమే.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ ఈజ్ ఆత్మ ఓన్లీ.
0: ఆధ్యాత్మిక క్షేత్రమునందు అడుగడుగున వినిపించినది ఆత్మని.
1: ఇట్ ఈస్ ది ఆత్మా విచ్ ఇస్ హర్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అట్ ఎవ్రీ స్టెప్.
0: కనిపించినది ఆత్మని.
1: వాట్ యు సీ ఈజ్ ఆత్మా.
0: అనిపించినది ఆత్మని.
1: వాట్ యు హియర్ ఇస్ ఆత్మా.
0: మై మరపించినది ఆత్మని.
1: ఇట్ ఈస్ ది ఆత్మా విచ్ మేక్స్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: కనుకనే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. లోకమునందు ఆత్మ కానిది మరొకటి లేదు.
1: దట్ ఈస్ వై హీ హస్ సెడ్ దట్ దేర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఈస్ నాట్ ఆత్మ.
0: ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది ఆత్మనిష్టనే.
1: వాట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ టుడే ఈజ్ దట్ రెజల్యూషన్ టు సీ ఆత్మ.
0: స్వస్వరూపానుసంధానమే ఆత్మనిష్ట.
1: Realizing who you really are, swaswarupa sandarshana is that vow which you will have to take to have darshan of atma.
0: Tananu taanu gurtinchukotame atma gnanam.
1: Realizing oneself is atma gnana.
0: Manavattamunandu prapradhamamlo manamu sadhinchavalsinatundi atmanandame.
1: It is the atmic bliss which man has to achieve in the very first place in the human qualities.
0: Manamu nirantaramu kudanu jnapti andunchukovalsinatundi atma tattvame.
1: What we'll have to remember constantly and throughout is the principle of atma.
0: Ee atmane yeruka ani pilavabadutundi.
1: Yeruka, this atma is awareness, eruka.
0: ఈ ఎరుకని సర్వభూతములయందు నేను నేను అనే స్మరణను కలిగిస్తుంది.
1: This awareness resounds in every human being's heart as I and I.
0: ఈ స్మరణ శక్తియే అహం అహం అహం.
1: This particular memory of one's real self is అహం. I.
0: ఈ అహము దేహముతో తాదాత్మ్యం పొందినప్పుడు ఇది అహంకారంగా రూపొందుతుంది.
1: When this aham identifies itself with the body, it becomes ahankara, ego.
0: ఇది మిథ్యా నేను.
1: This is mithya.
0: ఇది సత్యమైన నేను కాదు.
1: This is not the true name.
0: ఇది మిథ్యా నేను.
1: This is the name which is associated with mithya.
0: Aite ee aatmaku anantaramu anantaramu kevalamu anavaratamu addutagulunadi manasu.
1: It is the mind which comes between atma and oneself continuously.
0: సూర్యుని నుండి తన వేడి వల్ల ఆవిర్భవించినటువంటి యొక్క మేఘములు సూర్యుని ఏ విధంగా మరుగు చేయుచున్నదో అదే విధంగానే ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మనసు మనోసంఘాతమైనటువంటి మేఘమును అడ్డు తగులుతూ ఉంటున్నాయి.
1: జస్ట్ యాస్ ద క్లౌడ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ది సన్ హిమ్సెల్ఫ్ ఆర్ కవరింగ్ సన్, మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ కమింగ్ బిట్వీన్ ది బాడీ అండ్ ఆత్మ.
0: మనసు ఉండినంత వరకు మానవుడు ఆత్మతత్వాన్ని కాని ఆత్మ జ్ఞానమును కాని ఆత్మ విషయాన్ని కాని అర్థం చేసుకోలేడు. ఏ విధంగా మరుగు చేయుచున్నదో అదే విధంగానే ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మనసు

0: He cannot understand the principle of Atma or Atma in
1: Sarvakala Sarvavastali Yandanu. Atmanu Gurtinche 20 Yokka Sthiti Kaligina 20 Vanike Sakshatkaramani Chappabadutundi.
0: That person who experiences under all circumstances and at all times the real truth alone can be described as to have Atma Sakshatkara.
1: ఈ యొక్క ఆత్మ నుండి మొట్టమొదట వినిపించేటువంటి యొక్క శబ్దము నేను.
0: ద ఫస్ట్ సౌండ్ విచ్ ఎమర్జెస్ అండ్ ఈజ్ హర్డ్ బై మ్యాన్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ ఐ.
1: ఈ నేను అనేటువంటి యొక్క శబ్దము పుట్టిన తరువాతనే సృష్టి అంతే కూడాను ప్రారంభమైంది.
0: ఓన్లీ ఆఫ్టర్ this word I is born, the rest of the creation was born.
1: Nene lekundina srutiye led.
0: If there is no I, there is no creation.
1: Ee nenu annadi, atma annadi, brahma annadi, ivanni kudunu kevalam paryaya padamule.
0: This I, atma and brahma are synonyms.
1: Manorahitamainatundi yokka nene, సస్వరూపమైనటువంటి యొక్క ఆత్మ.
0: ది ఐ విచ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఈజ్ ద రియల్ ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
1: మనోసహితమైనటువంటి యొక్క నేనే మిథ్యాత్మ.
0: మైండ్ అసోసియేటెడ్ విత్ ఐ ఈజ్ మిథ్యాత్మ.
1: ఉన్నది ఒక్కే ఆత్మ.
0: బట్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆత్మ.
1: అదే ఒక్క నేను.
0: దట్ ఈస్ ద సింగిల్ ఐ.
1: కానీ ఇటు ఏకాత్మతో కూడినటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై మానవుడు అనేక సాధనలు చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎ నంబర్ ఆఫ్ సాధనాస్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సింగిల్ ఐ.
1: నిజముగా ఆత్మాన్వేషణ నిమిత్తమై చలిపేటి సాధనలన్నీ కూడాను అజ్ఞాన దశ యందు ఆచరించేటువంటి కర్మలే.
0: All the sadhanas performed in quest of Atma are done in a state of ignorance.
1: ఈ సాధనలన్నీ కూడాను కేవలము జ్ఞాని యందు కానరావు.
0: These sadhanas cannot be obtained in
1: జ్ఞానికి సాధన సాధ్యము అనేటువంటి యొక్క వ్యత్యాసమే ఉండదు.
0: For a జ్ఞాని, the all knowing, there is nothing like sadhana and sadhyam.
1: ఉన్నది ఒక్కటే, ఏకం సత్.
0: There is only one and that is truth.
1: ఇట్టి ఏకత్వాన్ని పొందే నిమిత్తమై మానవుడు సాధనలు చేస్తున్నాడంటే ఇది కేవలము మానసిక తృప్తి నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలే.
0: ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ బై మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దట్ సింగిల్ ఐ ఆర్ ఓన్లీ టు ఎఫర్ట్స్ మేడ్ టు రిమూవ్ మైండ్.
1: మనసునే నిర్మూలం గావించుకునవన్నీ వేదాంతం బోధించుచుండగా మనసును సంతృప్తిపరిచే నిమిత్తమై చేసేటువంటి సాధనలు మనసును కేవలం బలపరిచినట్టు అవుతుంది.
0: వెన్ ఫిలాసఫీ ఈజ్ టీచింగ్ ఎఫర్ట్స్ మస్ట్ బి మేడ్ టు ఎలిమినేట్ అండ్ అన్హిలేట్ ఐ. ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ప్లీజ్ దిస్ ఐ, ఇట్ ఈస్ ఎ వేస్ట్ అండ్ ఇట్ ఈస్ రాదర్
1: అన్వైజ్. ఏమైనా సాధనలు చేయాలని సంకల్పించుకుంటే,
0: ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ సాధనాస్,
1: అనాత్మ భావాన్ని దూరం గావించుకో.
0: You have to remove from yourself the anatmic bhavanas, bhavanas not associated with Atma.
1: Neevemaina atmanandanni anduko gorinappudu nee drushtini atma veipuna maralchu.
0: If you want to really enjoy atmic bliss, divert your vision towards Atma.
1: Inte kaani moksha prapti nimittamai kaani atmanugraha nimittamai kaani atmajnana nimittamai kaani ఆత్మానంద నిమిత్తమై కాని సాధనలు చేయటము కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ లిబరేషన్ ఆర్ బ్లిస్ ఆఫ్ ఆత్మ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆత్మ ఆర్ ఫుల్ ఆఫ్ డెల్యూషన్.
1: కేవలము మనోభ్రాంతి యొక్క చర్యలు.
0: దిస్ ఆర్ ఆల్ డెల్యూషన్స్ ఆఫ్ ద మైండ్.

0: తనదులోని అహము తాచంపుకున్నను, ముక్తి ఏల తానే ముక్తి కాడే, ముక్తి ఏల తనను ముక్తి కాడే.
1: సీకింగ్ లిబరేషన్ మ్యాన్ ప్రేస్ టు 3 crores ఆఫ్ గాడ్స్ అండ్ హీ రిసార్ట్స్ టు దెమ్, బట్ దిస్ ఈజ్ నాట్ యూస్ఫుల్.
0: కానీ ముక్కోటి దేవతలను ఆరాధన చేస్తుంటాడు ముక్తి కోరి మానవుడు.
1: Aspiring to get liberation, man is worshipping 3 crores.
0: ఉన్నది ఒక్కటేని, వేదము కాని, శాస్త్రం కాని, బైబిల్ కాని, ఖురాన్ కాని, ఏ గ్రంథములైనప్పటికీ నిర్ణయాన్ని పరిచి సత్యాన్ని బోధించుచుండగా ముక్కోటి అనేటువంటి సంఖ్యకు విలువ ఎక్కడ ఉంటుందాది?
1: When the Vedas, Shastras, Bible, Quran and all scriptures are teaching that there is only one God, what is the idea of 3 crores of gods?
0: కనుక ఇవన్నీ కూడాను మనోభ్రాంతుల యొక్క వికారములే.
1: దిస్ ఆర్ ఆల్ ది పర్వర్షన్స్ ఆఫ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ద మైండ్.
0: మనస్సు ఉండినంత వరకు కోరికలు తప్పవు.
1: యాజ్ లాంగ్ యాజ్ మైండ్ లాస్ హీ విల్ హ్యావ్ డిజైర్స్.
0: కోరికలు ఉండినంత వరకు కూడాను అభిమాన మమకారములు వదలవు.
1: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ డిజైర్స్, లైక్స్ అండ్ డిస్లైక్స్ కెనాట్ బి.
0: అభిమాన మమకారములు ఉండినంత వరకును అహంకారము పోదు.
1: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ లైక్స్ అండ్ డిస్లైక్స్, వన్ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ హిస్ ఈగో.
0: అహంకారం పోయేంత వరకు కూడాను ఆత్మజ్ఞానం కలగదు.
1: As long as one removes ego, one will not be able to get the knowledge of Atma.
0: Kanuka Atma Jnanam kani, Atmanandam kani, Atma Darshanam kani, Manonasanam chetane sambhavistundi kani, Anya margamulo manaku labhyam kadu.
1: The knowledge of Atma, the bliss of Atma, the darshan or the vision of Atma can be obtained only by elimination of ego and by no other
0: means. Manasu, buddhi, chittam, మరి అహంకారము ఎందు పుట్టి పెరిగ ఎందడంగే.
1: ఫ్రమ్ వేర్ దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ ఈగో టేక్ దర్ బర్త్?
0: ఎందు పుట్టి పెరిగి ఎందడంగే.
1: వేర్ డిడ్ ది టేక్ దర్ బర్త్? వేర్ డిడ్ ది గ్రో అండ్ వేర్ డిడ్ ది మర్జ్ బ్యాక్ అగైన్?
0: అదే బ్రహ్మ, అదే ఆత్మ.
1: దట్ ఈస్ బ్రహ్మ అండ్ దట్ ఈస్ ఆత్మ.
0: కనుక నీ యొక్క పుట్టుక స్థానమును నీవు గుర్తించే నిమిత్తమై, నీ స్వస్వరూపాన్ని నీవు గుర్తించే నిమిత్తమై అన్య మార్గమునందు నీవు అన్వేషణ సల్పినా ఇది ఏ రీతిగా నీవు పొందగలవు నీ యొక్క స్వస్వరూపాన్ని?
1: దేర్ ఫార్ హౌ కెన్ యూ గెట్ యువర్ ఓన్ రియల్ ఫారం, ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ రియలైజేషన్ బై ఎనీ అదర్ మీన్స్?
0: ఇది ఎట్లా ఉన్నదంటే, దొంగ తాను పోలీసు వేషం వేసుకుని తన్ను పట్టడానికే ప్రయత్నించినట్టుగా ఉంటుంటాడు.
1: దిస్ ఈజ్ కంపేరబుల్ టు ఎ థీఫ్ పుటింగ్ ఆన్ ది డ్రెస్ ఆఫ్ ఎ పోలీస్ మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హూ దట్ థీఫ్ ఈజ్, హీఈస్ హిమ్సెల్ఫ్ ది థీఫ్.
0: నిన్ను గుర్తించుకోవడానికి అన్య సాధనలు ఎందుకు?
1: టు రికగ్నైజ్ యువర్ సెల్ఫ్, వై షుడ్ యు రిసార్ట్ టు అదర్ సాధనాస్ అట్ ఆల్?
0: దీనికి ఒక చిన్న కథ ఉంటుండేది.
1: హియర్ ఇస్ ఎ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: 10 మంది మూర్ఖులు చేరి నదిని దాటుతూ పోయారు.
1: 10 stupid people undertook a pilgrimage.
0: తిరిగి నదిని దాటిన తర్వాత 10 మంది ఇక్కడికి వచ్చి చేరినామా లేదా అనేటువంటిది వాళ్ళకి సందేహం.
1: దే వాంటెడ్ టు క్రాస్ ద రివర్ అండ్ ఆఫ్టర్ క్రాసింగ్ దే గాట్ ఎ డౌట్ వెదర్ ఆల్ ది 10 people
0: ప్రారంభించాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అయ్యో ఇంకొకటి లేడే, నదిలో కొట్టుకుని పోయాడు అని ఒకరికొకరు చాలా భ్రాంతి చేత విచారం చెందుతూ వచ్చారు.
1: దీ స్టూపిడ్ వన్స్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ కౌంటింగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లీవింగ్ హిమ్సెల్ఫ్ అండ్ బిగాన్ వండరింగ్.
0: నీవు చెప్పింది సరికాదు, నేను చూస్తానని వాడు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యో నిజమే నీవు చెప్పింది, ఇంకొకటి లేడే అని వాడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు.
1: ద సెకండ్ పర్సన్ సెడ్ దట్ ఐ డోంట్ బిలీవ్ యూ, హీ స్టార్టెడ్ కౌంటింగ్, కేమ్ అప్ టు 9 అండ్ హీ సెడ్ yes, what you said is true, the 10th one is lost.
0: అదే మార్గం నందు ప్రయాణం చేస్తున్నాడు ఒక బాటసారుడు, అతను వివేకవంతుడు. వీరి యొక్క బాధను చూచి నాయన మీరు దుఃఖించడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు.
1: ఎ క్లవర్ ట్రావెలర్ ఆన్ ద రోడ్ అబ్జర్వ్డ్ దిస్ అండ్ హీ ఆస్క్డ్ దెమ్, వెల్ వాట్ ఈస్ ది రీజన్? 10
0: మంది వచ్చాం కానీ 9 మందే ఉన్నాం, ఇంకొకటి ఈ నదిలో కొట్టుకుని పోయాడు అని ఏడ్చారు.
1: 10 ఆఫ్ us కేమ్, వన్ ఈస్ వాష్డ్ అవే ఇన్ ద రివర్, దేర్ ఫార్ వి ఆర్ గ్రీఫ్ స్ట్రికన్. దే రిప్లైడ్,
0: అజ్ఞానం గుర్తించి ఆ యొక్క బాటసారి ఒక్కొక్కరిని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని ఈ విధంగా 10 వరకు ఎంచి, నాయనా మీరుంటున్నారు 10 మంది కూడా, కానీ ఎవరు ఎంచుతున్నారో వారు తనను తాను మర్చిపోయి ఎంచుతున్నాడు. కనుకనే ఒకరు పోయినట్టుగా నీ విచారిస్తున్నారు. తనను తాను మరిచినటువంటి వ్యక్తి సరి అయిన సత్యాన్ని గుర్తించలేడు.
1: దట్ ట్రావెలర్ కౌంటెడ్ వన్ ఆఫ్ అనదర్ అండ్ సెంట్ ఆల్ ఆఫ్ దెమ్ 10 ఆన్ వన్ సైడ్ అండ్ సెట్, వెల్ ది మిస్టేక్ ఈస్ ది పర్సన్ హూ ఈస్ కౌంటింగ్ ఈస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్. దట్ పర్సన్ హూ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్ కెన్ నెవర్ రియలైజ్ ఎనీథింగ్. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టోరీ.
0: నీవే ఆత్మయ ఉండి నీవు ఆత్మ నిమిత్తమై మరొక దానిని నీవు ప్రార్థన గాని సాధనలు గాని చేస్తే నీ యొక్క తత్వం నీ రీతి ఏ రీతిగా గుర్తించగలవు?
1: వెన్ యువర్ యువర్ సెల్ఫ్ ఆత్మ, ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఆత్మ అండ్ ప్రే టు సమ్ ఆత్మ, వాట్ టైప్ ఆఫ్ ప్రేయర్ అండ్ వాట్ టైప్ ఆఫ్ సాధన ఆల్ దిస్ ఈస్?
0: ఏకోహం బహుశ్యాం, ఒక్కటే అనేకంగా మారిపోవటం చేత నీవి భిన్నత్వంలో నీవు అభిరుచిని అభివృద్ధి పరచుకుని ఏకత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నావు.
1: There was one and it multiplied itself into many. On account of this, you are getting immersed in the diversity and forgetting the unity which underlies this diversity.
0: ఇవన్నీ ఇక్కడను అద్దంలో కనిపించే ప్రతిబింబములు వలే నీ యొక్క ప్రతిబింబములే.
1: All that you see outside is like a reflection in the mirror or reflections of your own self.
0: బింబాన్ని వదలి ప్రతిబింబాన్ని నీవు విశ్వసిస్తున్నావు.
1: You are forgetting the object and placing confidence in
0: కనుక నీవు భ్రమతో నువ్వు కట్టబడుతూ ఉంటున్నావు.
1: దట్ ఈస్ వై యు ఆర్ బౌండ్ బై డెల్యూజన్.
0: భ్రమతో కట్టిపడినటువంటి వానికి బ్రహ్మ చిక్కడు.
1: మ్యాన్ బౌండ్ బై డెల్యూజన్ కెన్ నెవర్ ఫైండ్ బ్రహ్మ.
0: కనుక ఆత్మభావం అనేటువంటి దానిని మనం అనుభవించాలనుకుంటే మనం చేసేటువంటి సాధనలన్నీ కూడాను కేవలం నిరుపయోగమైనటువంటివి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ, all the efforts which you are doing in order to find atma are really useless.
0: ee sadhanalanni kudunu manasunu challabarustayi.
1: But all these sadhanas are capable of pacifying
0: manasunu challabarchi prayojanam emiti.
1: These are all capable of pacifying
0: manase lekunda cheskovali kani manasunu challabarchi tirigi daniki vedi ekkavachu.
1: What you have to do is you have to eliminate the mind, not pacify it.
0: Kanuka మనోనాశన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క సాధనలే ఆత్మాన్వేషణకు సరి అయినటువంటి సాధన.
1: సచ్ సాధనాస్ విచ్ కెన్ ఎలిమినేట్ అండ్ ఎనిహిలేట్ మైండ్ అలోన్ ఆర్ ప్రాపర్ సాధనాస్ ఫర్ రియలైజింగ్ ఆత్మ.
0: ఇక్కడ మనిషి యందు ఈ దేహాత్మభావం చేరిపోవటం చేతనే అహం అనేటువంటిది అతన్ని ఇన్ని రకములైనటువంటి యొక్క మార్గము తిప్పుతుండాలి.
1: యాజ్ man has identified his physical body with himself, he is falling into the delusion and getting confused.
0: Nenu chestunnanu, nenu anubhavistunnanu, nenu deeni jeyinchinanu ane 20 yokka takrutya bhavamu manaviyandu dinadina abhirudhi chendutundali.
1: The natural feeling that I am doing, I am enjoying, I am achieving victory is getting strengthened in man day after day gradually.
0: Vidyarthulara jayapajayamulu nee karmala vallana kaani nee sadhanala valla kaani nee prayatnam valla kaani kaligeetundi kaadu.
1: Success and failure are not the ones which are the result of your own actions, your own sadhana.
0: Kevalam neevu bhrantilo munigi nee prayatnam cheta ఈ కార్యమును నీవు సాధించినట్టుగా నీవు అహంకారమును మరింత పెంచుకుంటున్నావు.
1: బీయింగ్ డెల్యూడెడ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు హావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ సో మెనీ థింగ్స్ బై యువర్ ఓన్ ఎఫర్ట్స్.
0: ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ విజయాన్ని సాధించలేని కార్యములు ఎన్ని జగత్తులో మనకు కనిపించటం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ మేడ్ బై పీపుల్, హౌ మెనీ ఫెయిల్యూర్స్ కెన్ యు కమ్ అక్రాస్.
0: ఏమి చేయకపోయినప్పటికీ విజయాన్ని పొందేటువంటి కార్యము ఎన్ని మనకు కనిపించటం లేదు.
1: హౌ మెనీ మోర్ ఆర్ వి సీయింగ్ దట్ వితౌట్ డూయింగ్ ఎనీ ఎఫర్ట్ సమ్ పీపుల్ ఆర్ అచీవింగ్ సక్సెస్.
0: నీవు ప్రయత్నము చేసి తద్వారా నీవు కేవలము అపజయాన్ని పొంది విచారములకు గురి అయ్యేదానికంటే దైవమును విశ్వసించి దైవ కార్యముగా నీవు నీ తత్వాన్ని నీవు గుర్తించినప్పుడే సర్వము విజయాన్ని సాధిస్తుంది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ యువర్ ఓన్ ఎఫర్ట్స్ అండ్ వెన్ యూ ఫేస్ ఫెయిల్యూర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ రిజెక్టెడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ దెన్ యూ విల్ అచీవ్.
0: మన ప్రయత్నముతో జరిగేటువంటిది ఏమీ లేదు అనేటువంటి యొక్క దీన్ని చక్కగా గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు రియలైజ్ క్లియర్లీ దాట్ దెర్ ఇస్ నథింగ్ విచ్ ఆర్ గోయింగ్ టు అచీవ్ మీ ఎఫర్ట్స్.
0: ఈ విధమైన యొక్క సాక్ష్యము మనకు సాక్షాత్కరిస్తూ ఉండాలి.
1: యూ కెన్ గెట్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రూఫ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ బాడీ.
0: నీ దేహంలో ఉండేటువంటి గుండె కొట్టుకోవడానికి నీవే ప్రయత్నం చేస్తున్నావు.
1: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ ది హార్ట్ బీటింగ్ అండ్ ఫంక్షనింగ్ ఇన్ యువర్ ఓన్ బాడీ?
0: నీవు క్షణ క్షణం కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసములు తీసుకుంటూ వదులుతున్నావు, దీనికి నీవు ఏం ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ ది కాన్స్టెంట్ ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్?
0: నీవు భుజించినటువంటి ఆహారమును జీర్ణింపజేస్తుంటుండాలి, దానికి నీవు ఏమి ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఇస్ ది ఎఫర్ట్ దట్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ఆర్డర్ టు డైజెస్ట్ ది ఫుడ్ విచ్ యు హావ్ పార్టేకన్?
0: ఇవన్నీ ప్రయత్నంతో లభ్యమవుతుందాయా?
1: ఆర్ దీస్ థింగ్స్ అచీవ్డ్ బై ఎఫర్ట్?
0: కాదు కాదు కాదు,
1: సర్టన్లీ నాట్.
0: నేను బ్రతకాలి బ్రతకాలి అనుకుంటే నువ్వు బ్రతకగలుగుతున్నావా?
1: If you want to say that I want to live and live and live,
0: నీవు చావాలి చావాలి అనుకుంటే నీవు చస్తున్నావా?
1: Even if you want to die, can you die just like that?
0: నీ పుట్టుకకు నీవే కారకులా?
1: Are you responsible for your birth?
0: కాదు కాదు కాదు,
1: not at all.
0: కనుక ఈ విషయాన్ని చక్కగా విచారణ చేస్తే కేవలము నీ కర్తృత్వ భక్తృత్వములే ఈ అహంకార మమకారమును మరింత అభివృద్ధి గావిస్తున్నాయి.
1: If you carefully examine, it is the doership and it is the enjoyership in you which is creating you.
0: ఈ జగత్తులో మనం ఆచరించేటువంటి సమస్త కార్యములు కూడాను మనోతృప్తి నిమిత్తమై చేసేటువంటి యొక్క కర్మలే.
1: ఆల్ ది యాక్షన్ పర్ఫార్మ్డ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మెంట్ టు సాటిస్ఫై యువర్ ఓన్ మైండ్.
0: కనుకనే ఈ మనస్తృప్తి మనస్తృప్తి అనేటువంటిది ఎంతకాలం చేసినప్పటికీ ఈ మనస్సుకు తృప్తి అనేటువంటిది ఉండదు.
1: ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ యు గో ఆన్ ట్రైంగ్ టు సాటిస్ఫై యువర్ ఓన్ మైండ్, యు ఆర్ నాట్ గోయింగ్ టు కంప్లీట్లీ సాటిస్ఫై యువర్ మైండ్.
0: ఈ మనసు అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై మైండ్?
0: మనసే మాయ.
1: Mind is illusion.
0: Manase korika.
1: Mind is desire.
0: Manase avidya.
1: Mind is ignorance.
0: Manase prakruti.
1: Mind is nature.
0: Ee manase bhranti.
1: Mind is delusion.
0: Kanuka ee bhrantilo neevu munigi bhrantini pogottukonuka brahmana pondalanukunte idi sadhyam avutunda?
1: Getting drowned in this delusion, if you want to attain brahma, how can you achieve it?
0: కేవలం నీ నీడను చూచి నీవే భయపడుతున్నావు.
1: లుకింగ్ అట్ యువర్ ఓన్ షాడో యు ఆర్ గెటింగ్ ఫ్రైటన్డ్.
0: నీ భావమును చూచి నీవే భయపడుతున్నావు.
1: యు ఆర్ ఫ్రైటన్డ్ అట్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
0: కానీ ఉన్నది ఒక్కటే.
1: బట్ ట్రూలీ స్పీకింగ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: ఇది ఏకం సత్, అది ఆత్మ.
1: దట్ ఈస్ ట్రూత్ అండ్ దట్ ఈస్ ఆత్మ.
0: భగవంతుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడని అనేక మంది పండితులు వర్ణిస్తారు.
1: A number of scholars describe God as the very embodiment of Sat, Chit and Ananda.
0: ఇది సరైనటువంటి యొక్క జవాబు కాదు.
1: This is not a proper description at all.
0: సత్తు తానే, చిత్తు తానే, ఆనందము తానే. భగవంతుడికి ఈ మూడు గుణములుగా ఉంటున్నాయని కానీ అతను ఆనంద స్వరూపుడని కానీ చెప్పడానికి, అటు ఆనందమే తాను, సత్తే తాను, చిత్తే తాను.
1: He is truth, He is awareness, He is bliss.
0: భగవంతుని కంటే వేరైనటువంటివి కాదు.
1: దీస్ ఆర్ నాట్ క్వాలిటీస్ విచ్ హీ హ్యాస్, దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్.
0: ఏదో నాకు తెలియనటువంటి యొక్క మహత్తరమైన శక్తి నాకంటే ఒకటి వేరుగా ఉన్నది అని కొంతమంది విశ్వసించి ధ్యానం చేస్తారు.
1: సమ్ పీపుల్ థింక్ దట్ దేర్ ఇస్ సమ్ పవర్ అదర్ దాన్ దెమ్సెల్వ్స్ విచ్ విల్ హావ్ టు బి మెడిటేటెడ్ అపాన్ అండ్ దే అండర్టేక్ మెడిటేషన్.
0: గోప్యముగా రహస్యంగా ఏదో ఒకటి దివ్యమైనటువంటి శక్తి నాకు వేరుగా ఉన్నది, దానిని నేను పొందాలి అనేటువంటి యొక్క విషయంతో అనేక రకమైనటువంటి యొక్క దీక్షలు పొందుతారు.
1: సమ్ పీపుల్ టేక్ గ్రేట్ రెజల్యూషన్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ దట్ దేర్ ఇస్ సమ్ సీక్రెట్ మిస్టీరియస్ పవర్ అదర్ దాన్ దెమ్సెల్వ్స్ విచ్ దే వాంట్ టు రియలైజ్.
0: ఇది కేవలము అజ్ఞానం యొక్క చర్య.
1: దిస్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: నీకంటే వేరేనటువంటిది ఒకటి ఉన్నది అనుకున్నంత వరకు కూడాను నీవు పూర్తి అజ్ఞానంలో మునిగిన వాడే.
1: యాజ్ లాంగ్ యాజ్ యు థింక్ దట్ దేర్ ఇస్ సమ్ పవర్ అదర్ దాన్ యూ, యు ఆర్ అండర్ ఇగ్నోరెన్స్.
0: నీకంటే మించినటువంటిది మరొకటి లోకంలో లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ యూ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే ఉన్నది అని నీవు నిరూపించటము ఇది నీ మనోభ్రాంతి.
1: బట్ టు సే దట్ యు వాంట్ టు ప్రూవ్ దట్ దేర్ ఇస్ సంథింగ్ ఈజ్ ది డెల్యూషన్ ఆఫ్ ది మైండ్.
0: ఉన్నదనగా స్వప్నములో మనం అనేక దృశ్యములు అనేక అనుభవములు మనం అనుభవిస్తాం.
1: వీ గెట్ ఎ నంబర్ ఆఫ్ సైట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ స్టేట్ ఆఫ్ డ్రీమ్.
0: ఎంతవరకు నిజము?
1: హౌ లాంగ్ ఆర్ ది ట్రూ?
0: స్వప్నములో ఉండినంత వరకే.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ది డ్రీమ్.
0: స్వప్నము తీరినా ఇది నిజము కాదు.
1: వన్స్ యు ఆర్ అవుట్ ఆఫ్ డ్రీమ్ దిస్ ఆర్ నాట్ ట్రూ.
0: నీవు మనోభ్రాంతిలో ఉండినంత వరకు కూడాను ఈ కష్టము నష్టము దుఃఖము విచారము ఇవన్నీ సత్యమే.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ది డెల్యూషన్ ఆఫ్ ద మైండ్ all these things like joy
0: bhanti vidithiva idantha asatyam.
1: Come out of the delusion of the mind, these are all untrue.
0: Kanukane ivanni kudunu manobhranti che kattabadinatvanti yokka mithyale.
1: All these are bound by the delusion of the mind and
0: ee mithyanenunu aadharam cheskoni satyanenunu visarjistunnam.
1: We are giving up truth having faith in this mithya.
0: దేహమే నేను, దేహమే నేను అనేటువంటి యొక్క ఈ తాదాత్మ భావం లోపల ఈ యొక్క అహంకారం పెంచుకుంటున్నాం.
1: థింకింగ్ దట్ ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద బాడీ, యు ఆర్ డెవలపింగ్ ఈగో ఇన్ యు.
0: ఒక్క చిన్న విషయం లోపల మనం అర్థం చేసుకుంటే ఎంతైనా విశాలమైన భావాన్ని మనం పొందవచ్చు.
1: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ విత్ రెఫరెన్స్ టు వన్ స్మాల్ థింగ్, వీ కెన్ అండర్స్టాండ్ ఆల్ అదర్ థింగ్స్.
0: తనకంటే వేరైనటువంటిది ఒకటి జగత్తునందు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ వన్ సెల్ఫ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఉన్నదంతా ఉన్నదాని యొక్క ప్రతిబింబాలే.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ రియల్లీ
0: లోక సంబంధమైనటువంటి విషయాలకు కర్త కర్మ క్రియ ఈ మూడు కొన్ని ఉంటుంటాయి.
1: ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ఎ సబ్జెక్ట్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ఎ ప్రిడికేట్.
0: కానీ ఆత్మ సంబంధమైన విషయముకు ఆధ్యాత్మిక సంబంధమైన విషయమునందు కర్త తప్ప క్రియ ఇది ఏమాత్రము ఉంటుండదు, కర్మ.
1: బట్ విత్ రెఫరెన్స్ టు ఆత్మ ఆర్ ద స్పిరిచువల్ వరల్డ్ దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ డూయర్, కర్త.
0: చేసేవాడు తానే.
1: హీఈస్ ద డూయర్.
0: చేయించేవాడు తానే.
1: హీఈస్ గెటింగ్ ఇట్ డన్.
0: చేయింపబడినది తానే.
1: He is the act which is being done.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వమే సర్వత్రా నిండినటువంటి చైతన్యం.
1: It is this unity of all these three things which is existing in the form of consciousness all around.
0: ఈ చైతన్య తత్వము ఒక్క దగ్గర ఉండి మరొక దగ్గర లేకుండా ఉండడానికి వీల్లేదు.
1: It is impossible to have a state when consciousness exists in one place and doesn't exist.
0: ఈ చైతన్యమును మూడు భాగములుగా విభజించి సామాన్యమైన లోకానికి సామాన్యమైన మార్గమునందు సంతృప్తి పడే నిమిత్తమై సత్ చిత్ ఆనందము అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివైడెడ్ ఇన్ టు త్రీ సచ్ అ సత్ చిత్ అండ్ ఆనంద ఫర్ గివింగ్ సాటిస్ఫాక్షన్ టు ది వరల్డ్లీ పీపుల్.
0: దాని ఇది దీని యొక్క ప్రతిబింబం అది అని ఈ రకంగా చూపుతూ వచ్చారు వేదాంతులు.
1: దిస్ philosophers began their showing one as the reflection of the other.
0: దీనినే వేదాంతమునందు ఆస్తి భాతి ప్రియము అన్నారు.
1: In Vedantic parlance, this has been described as ఆస్తి భాతి ప్రియం.
0: ఈ మూడు కూడాను ఒక్కటే.
1: All the three are one and the same.
0: ఇది ఇక్కడ టంబ్లర్ ఉన్నది, ఇది ఆస్తి, ఇది సత్.
1: Here is the tumbler, this is ఆస్తి, this is truth.
0: అయితే చిత్ అంటే ఏమిటి? దానిని గోచరింపు అది మనం చూస్తున్నాము.
1: వాట్ డు యు మీన్ బై చిత్?
0: చూడటమే కాకుండా ఇది టంబ్లర్ అని మనం తెలుసుకున్నాము.
1: ఐఎమ్ సీయింగ్ దిస్ అండ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ దట్ దిస్ టంబ్లర్.
0: ఇంకా ఆనందం అంటే ఏమిటి? దీనిని మనం అనుభవిస్తున్నాము.
1: వాట్ డు యు మీన్ బై ఆనంద? ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్.
0: ఈ సత్తు చిత్తు ఆనందం మూడైంది, ఇది లేదే ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్. Is it really
0: ఈ సత్తు ఉన్నది ఒక్కటే, ప్రకాశించేది ఒక్కటే, ఆనందింపజేయనది ఒక్కటే.
1: దెర్ ఈజ్ ఓన్లీ వన్ and it is shining as, and that also is one, and it is experience, that is also the same thing.
0: Kanuka oke dani yendu manam anekamainatvanti yokka bhrantulu cheta anekatvanga dani anubhavinchi anek roopanamamulu kalpistunnam.
1: There is only one. By delusion we are experiencing that one as many and feeling that we are experiencing many.
0: Kanuka ఆత్మతత్వం అనగా ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలి.
1: Therefore it is necessary to realize when we say that ఆత్మతత్వ, this is the principle of unity which is underlying everything.
0: ఈ ఆత్మ అనగా రూపము లేనటువంటిది.
1: This ఆత్మా does not have form.
0: ఇది కేవలము అనేక రూపాన్ని కూడా ధరించేటువంటిది.
1: ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ మెనీ ఫార్మ్స్.
0: గాలి ఉంది.
1: హియర్ ఈస్
0: ఎయిర్. దీనికి ఏమి రూపం?
1: వాట్ ఫార్మ్ డస్ ఎయిర్ హ్యావ్?
0: రూపము లేనంత మాత్రమే గాలి లేదని ఎవరైనా చెప్పడానికి వీలుందా?
1: జస్ట్ బికాస్ ఎయిర్ డస్ నాట్ హ్యావ్ ఎ ఫార్మ్ కెన్ యూ సే దట్ దేర్ ఇస్ నో ఎయిర్ అట్ ఆల్?
0: అయితే ఈ గాలి ఏ ఆకారాన్ని ఆశ్రయిస్తుందో ఆ ఆకారం యొక్క స్వరూపాన్ని పొందుతుంది.
1: బట్ విచ్ ఎవర్ container this air enters in, that form it gets.
0: Balloon lo cheripothe adi balloon roopanga dharistundi.
1: When air enters into balloon it takes the form of
0: balloon. Football lo cherite football roopanga pothundi.
1: When it enters into a football its form is the
0: ball. Tala kinda pettukune atvanti oka pillow roopamlo poi cherite pillow ga kanipistundi.
1: When air enters into a pillow that its form is that of a pillow.
0: Kani deeniki oka roopam ledu.
1: But air doesn't have a form.
0: అయితే గుణము మాత్రం ఉంటుంది.
1: బట్ ఇట్ హాస్ ఎ క్వాలిటీ.
0: అదే చైతన్య గుణం.
1: దాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఈ చైతన్య తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇది చాలా కష్టం.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య కాన్షియస్.
0: ఈ చైతన్యం అనేటువంటిదే కాన్షియస్నెస్ అన్నారు.
1: దిస్ చైతన్య హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ ను మనము గుర్తించాలనుకున్నా అర్థం చేసుకోవాలనుకున్నా దాని నుంచి ఒక చిన్న భాగమైనటువంటి దాన్ని తీసుకుని కాన్షియస్నెస్ అనేటువంటి రూపకంగా తయారు చేసుకుంటూ వచ్చాం.
1: ఇఫ్ యు వాంట్ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ దిస్ కాన్షియస్నెస్ ఇట్ హ్యాస్ టు బి రిడ్యూస్ టు కాన్షియన్స్
0: అనగా విట్నెస్.
1: దట్ మీన్స్ ఇట్ ఇస్ ఎ విట్నెస్.
0: దీనిని అవేర్నెస్ అని.
1: దిస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: సాక్ష్యము అని.
1: This is also called again witness sakshi.
0: Aithe deeniki oka sakshyam undi. Ee sakshyaniki mari edaina okati aadharam kavali kada.
1: Even for this witness there must be some basis.
0: Dani vallane ee conscience nunchi kuda conscious vachesthundi.
1: From this conscience conscious has come.
0: Consciousness, conscience, conscious. Ee moodinti yokka tattamu moodu gunamuluga maaripothu vachayi.
1: Consciousness, conscience and conscious are the three entities which have got
0: conscious
1: three qualities.
0: Conscious anetvanti senses tho koodinatvanti.
1: Conscious is associated with senses.
0: Conscience anetvanti manas tho koodinatvanti.
1: Conscience is associated with mind.
0: Consciousness anetvanti atma tho cheyinatvanti.
1: Consciousness is associated with atma.
0: Ee moodinti yokka tattamulane loka nimittamai lokacharana nimittamai లోకజ్ఞాన నిమిత్తమై దీనిని ఈ రకంగా మనం విభజించుకుంటూ వచ్చాం.
1: దీస్ త్రీ ది డివిజన్ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ మెంట్ ఫర్ సేక్
0: ఆఫ్
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: లోకంలో డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది.
1: దేర్ వాజ్ ఎ డాక్టర్స్ కాన్ఫరెన్స్ గోయింగ్ ఆన్.
0: హాల్ అంతా డాక్టర్స్ ఏముంటుంటారు.
1: దేర్ ఆర్ డాక్టర్స్ ఇన్ ది హాల్.
0: కానీ డాక్టర్స్ ఒక్కటే పేరు.
1: బట్ ది వర్డ్ to describe them is doctors.
0: Kani okkoka doctor ENT doctor okadu kavachunu, bones doctor okadu kavachunu, blood doctor okadu kavachunu, inka aneka rakamulainatundi ee vidividiga adani desha dehanni bhagamulu chesi vicharana chesinatundi vyaktuluga roopondavachu.
1: There may be different doctors who have specialized in different parts and limbs of the body.
0: Okadu bone specialist chesuntadu.
1: There is one bone specialist.
0: Inkodu kidney specialist chesuntadu.
1: There is
0: a heart specialist chesuntadu.
1: There is another who has specialized with reference to kidney.
0: ఇవన్నీ ఇప్పుడు నువ్వు ఒక్క దేహంలో ఉండినట్టు దాని విభాగములు చేసి జీవనోపాధి నిమిత్తమై ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దానిని పరిశోధన చేసి ఆ డాక్టర్ని పేరు పొందారు.
1: Each one has specialized in one part of the body, although there is only one body. This is done for the sake of a worldly benefit.
0: Kabatti andaru doctors say.
1: But basically all of them are doctors.
0: Adhe vidhamgane andaru atma swaroopule.
1: In the same way, all of us are.
0: Jeevanopadi nimittamai okadu udyogam cheyavachunu.
1: For the sake of making a livelihood, one may.
0: Inkodu kuri pani cheyavachunu.
1: One may be working in an office, one may be a laborer.
0: Inkodu vyaparam cheyavachunu.
1: One may carry on business.
0: Inkodu vyavasayam cheyavachunu.
1: One may undertake cultivation.
0: Ee yokka jeevanopadi nimittamai nirminchukunnatundi yokka vruttula valla ee perlu manam abhiruddhi gaavinchukuntu vacham. Ee perlu kevalam vruttulato vachinatundi ve kaani shashvatanga vachinatundi kaadu.
1: All the names which one has got is based upon the functions which he performs, but it is not a permanent name given to each individual.
0: Ade vidhamgane atma anetvanti sarvulu yendu okate undinappatikini aaya shariram yokka abhimanamunu puraskarinchukoni aa sukadukkamulu andukuntunnaru.
1: There is only one atma in all the bodies, but depending upon that particular body and the action it performs.
0: Oka chinna udaharanam.
1: One small example.
0: Oka plane ekkado accident ayipoyindi.
1: There was an accident in a particular place.
0: Aa plane lone nijanga manavaru unnarante inka cheppanakkaraledu. Aneka rakamainatundi vicharanalaku prayatnistam.
1: If one comes to know that his own people are in that plane when the accident has taken place,
0: all aa plane lone manavaru evarainatundi lekunda poyinappudu ఎట్లా జరిగిందట ఏమి జరిగిందంట ఎంత మంది పోయినారట ఈ ఇన్ఫర్మేషన్ లో మనం ప్రయత్నిస్తాం.
1: ఇఫ్ యువర్ పీపుల్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద ప్లేన్ దెన్ యూ గో ఆన్ పుట్టింగ్ ఎ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హౌ డిడ్ దట్ యాక్సిడెంట్ టేక్ ప్లేస్ హౌ మెనీ పీపుల్ వర్ దేర్ ఓన్లీ ఫర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్.
0: కనుకనే ఇది నాది అనేటువంటి యొక్క భావం లేకపోవడం చేతనే మనమంతా ఇన్ఫర్మేషన్ లోపల పోతున్నాం.
1: యాజ్ వీ డు నాట్ హ్యావ్ ది ఫీలింగ్ దట్ దీస్ ఆర్ మైన్ యూ గో ఇన్ ఫర్ ఇన్ఫర్మేషన్.
0: అందరి ఎందు ఉన్నటువంటి యొక్క తత్వం ఒక్కటే అనుకున్నప్పుడు నీవు ఇన్ఫర్మేషన్ లో దిగవు, ట్రాన్స్ఫర్మేషన్ లో వస్తావు.
1: ఇఫ్ యు నో దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్, యూ డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్ఫర్మేషన్, యూ వాంట్ ట్రాన్స్ఫర్మేషన్ దెన్.
0: కనుక ఆత్మభావము అనేటువంటిది ఏకంగా మనం భావించాలి.
1: దేర్ ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ యూనిటీ.
0: ఉన్నది ఒక్కటే, ఒక్కటే, అన్యము లేదు.
1: There is only one thing and one thing alone.
0: Aithe,
1: the second thing doesn't
0: manasu,
1: exist.
0: Dehamu, ivanni undinanta varaku kudanu, ee ekatvanni pondatamu, idi chala kashtam.
1: But as long as you have a mind and a body and other things, it is
0: simple to experience. Kashtam ante kani nirantaramu manamu, deenini anubhavinchatamu, idi kudanu sahaja kartam kaadu.
1: Just because it is difficult to experience atma,
0: kashtamainappatikini, mana satyanni manam gurtinchadaniki tagina krushi cheyali.
1: Even if it is difficult, we should make efforts appropriate to realize the real nature.
0: Manamu rathamu aneetundi dehanni gurinchi gurtincham.
1: We have recognized that this body is like a chariot.
0: Gurramulu aneetundi yokka indriyalu gurinchi gurtincham.
1: We have also recognized that the senses are like horses.
0: Paggamulu aneetundi yokka manasunu kudanu artham chesukunnam.
1: We have also recognized the mind is like the rain.
0: సారథి అనేటువంటి బుద్ధిని కూడా మనము కొంతవరకు విచారణ చేశాము.
1: We have also recognized that this charioteer is intelligence.
0: అయితే ఈ రథము, ఈ గుర్రములు, ఈ పగ్గములు, ఈ సారథి దేని నిమిత్తమై ఏర్పడినాయి?
1: For whose sake have all these things come into existence like chariot?
0: యజమాని.
1: There is a owner for this.
0: ఆ యజమాని అనేటువంటి వాడు ఇందులో ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు.
1: దట్ మాస్టర్ ఈజ్ ఆత్మ రిసైడింగ్ ఇన్ దిస్ హార్ట్.
0: కనుకనే ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఏకోవసి ఒక్కడే ఈ యొక్క దీని ఎందు సర్వభూతం ఎందు కూడా నివసిస్తున్నాడు.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్, హీఈస్ రిసైడింగ్ ఇన్ సో మెనీ లివింగ్.
0: అయితే ఇది భూతము అనుకున్నప్పుడు ప్రాణంతో కూడినటువంటిదా అని మనం విచారణ చేయొచ్చు.
1: When you say it is a living being, does it have life?
0: Bhutamanaga emiti shabda sparsha roopa rasagandhadulu ee yokka deenito koodinatundi ee shabdamulu anaga indriyamulu yokka cherika.
1: When you say this bhutam, the word is used, it is a conglomeration of
0: bhutam
1: and jadamule. These are all qualities only.
0: Ee jadamulu yokka deenine bhutamu ani peru pettu vacharu.
1: These are all inert and they are called as భూతం.
0: ఈ భూతం అంటే ఇంకొక అర్థం కూడా ఉంటుండే, అది పిశాచము అని.
1: అనదర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్
0: భూతం, పెనుభూతంగా ఉంటుండదన్నారు. అనగా ఏమిటి? విడువలేనటువంటి ఒక దయ్యంగా ఉంటుండదని.
1: దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ డెవిల్.
0: ఈ భూతములన్నీ కూడా మనకు ఒక పిచాచములి.
1: ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ సెన్సెస్,
0: ఇవి మానవుని అనేక రకములుగా పీడిస్తున్నాయి.
1: ఇట్ ఈస్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ రియలీ గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ ప్రాబ్లమ్.
0: కనుక వీటి యొక్క సత్యస్వరూపాన్ని గుర్తింపజేసేటువంటి వ్యక్తులు మనకు అత్యవసరము.
1: Therefore, it is necessary to come across people who can make us realize the real nature.
0: కాన మనము దేహభావమును, దేహతత్వాన్ని, దేహ కర్తవ్యాన్ని చక్కగా గుర్తించి లక్ష్యమును ఆత్మయందించుకోవాలి.
1: Feeling its principle and conduct ourselves properly.
0: కనుక నేను చేస్తున్నాను అనేటువంటి యొక్క కర్తగా నీవు మారవద్దు.
1: డోంట్ థింక్, డోంట్ కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్. డోంట్ యాక్సెప్ట్ దిస్, డూ యువర్
0: దీని ఫలితం నాకే అందాలి అనేటువంటి భక్తత్వంలో నువ్వు తిరగద్దు.
1: డూ నాట్ ఆల్సో ఇండల్జ్ దట్ యూ షుడ్ గెట్
0: ఈ కర్తృత్వ భక్తత్వాన్ని మనం దూరంగా ఉంచి కర్తవ్యాన్ని ఆచరించాలి.
1: గివ్ అప్ డూయర్షిప్, గివ్ అప్ ఎంజాయర్షిప్ అండ్ అండర్ టేక్ దట్ యాజ్ ఎ డ్యూటీ.
0: ఈ కర్తవ్యం యోగం వచ్చతే, ఇదే నా యొక్క యోగం.
1: దిస్ డ్యూటీ ఈస్ ద రియల్ యోగా.
0: ఈ యోగాన్ని నీవు అనుభవించటమంటే దివ్యమైనటువంటి యొక్క ఆత్మ భోగములో నీవు అనుభవించవచ్చు.
1: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్ యాజ్ ఎ డ్యూటీ, యూ కెన్ ఎంజాయ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆల్సో.
0: కానీ ఈ యోగము లేకపోవటం చేతనే మనం రోగులుగా మారుతున్నాం.
1: యాజ్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దిస్ యోగా, వీఆర్ బికమింగ్ డిసీజ్డ్ సోల్స్.
0: మానసిక సంబంధమైనటువంటి వృత్తులను చక్కగా జాగ్రత్తగా మనం విచారించాలి.
1: We have to carefully analyze and understand the mental activity.
0: ఇది ఎక్కడి నుంచి పుడుతుండాలి?
1: From where does this mind come?
0: ఇది చేసే పని ఏమిటి?
1: What does it do?
0: దీనిని మనం ఎందుకు అనుసరించాలి?
1: Why should we follow?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result of all this?
0: ఇది మనకు బంధనకు తీసుకుని పోతుండదా, లేక విశాలమైనటువంటి యొక్క మోక్షమునకు కొనిపోతుండదా?
1: Does it bind us or does it liberate us?
0: అని విచారణ చేస్తే ఇది క్రమక్రమేణ బంధనకే తీసుకుని పోతుండాలి.
1: ఇఫ్ గ్రాడ్యువల్లీ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్స్, ఇట్ ఈస్ టేకింగ్ యూ టువర్డ్ ది బాండేజ్.
0: కనుక ఆత్మతత్వం అనేటువంటిది కేవలము అన్య విధములుగా కూడా విచారణ చేయడానికి వీలు కాదు.
1: దెర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎనీ అదర్ వే.
0: ఈనాటి లోకములో భిన్న భావములు, భిన్న చర్యలు, ద్వేషములు, అసూయలు, అహంకారములు, అశాంతులు అభివృద్ధి కావడానికి కారణము ఈ ఏకత్వమును కోల్పోవటమే.
1: యాజ్ వీ హావ్ లాస్ట్ దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ, దిస్ హెస్ మేనిఫెస్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆల్ ద డిఫరెన్సెస్, జెలసీస్, క్వారల్స్, కాన్ఫ్లిక్ట్స్, స్ట్రైవ్, గ్రీఫ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్.
0: కనుక మనము సమత్వమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ ది లవ్ విచ్ బ్రింగ్స్ అబౌట్ ఈక్వాలిటీ ఇన్ అస్.
0: ఈనాడు మనం చదివేటువంటి చదువుల యొక్క జ్ఞానం ఏమిటి?
1: వాట్ ఈస్ ది నాలెడ్జ్ విచ్ యూఆర్ గోయింగ్ టు గెయిన్ బై ది టైప్ ఆఫ్ స్టడీస్ విచ్ యూ హావ్ అండర్ టేకన్?
0: ఇది నిజమైనటువంటి జ్ఞానమా?
1: ఈజ్ ఇట్ ఎ రియల్ నాలెడ్జ్?
0: కాదు, కాదు,
1: సర్టన్లీ నాట్.
0: ఇది అజ్ఞానంలోని అజ్ఞాన జ్ఞానం.
1: దిస్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: మనము అజ్ఞానంలో చదువుతున్నటువంటి అజ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: వీఆర్ డెవలపింగ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: ఇక్కడ ఆత్మ ఎక్కడ ఉన్నది అనుకుంటే, చైతన్యమునకు మరొక చైతన్యమునకు మధ్యనున్నటువంటి యొక్క అచైతన్యమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉంటుండాలి.
1: యు సే ఇన్ దిస్ స్టేట్ వేర్ ఇస్ ఆత్మ, ఇట్ ఈస్ బిట్వీన్ వన్ కాన్షియస్నెస్ అనదర్.
0: ఇది ఎట్లా ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే, ఇది అందరికీ అర్థం కాదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్.
0: జాగ్రత్తకు నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి వలె ఉంటుంటాడు.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ స్టేట్ ఇన్ బిట్వీన్ ఎ స్టేట్ ఆఫ్ అవేకనింగ్ అండ్ డీప్ స్లీప్.
0: జాగ్రత్త నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి ఎట్లా ఉంటుందంటే ఎవరికి తెలియదు.
1: వాట్ ఈస్ ది స్టేట్ బిట్వీన్ వేకింగ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్? నో వన్ రియల్లీ.
0: జాగ్రత్తగా ఉండినట్టే ఉంటుంటాము, తిరిగి కన్నుమూత పడిపోదు.
1: యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ రియల్లీ అవేక్ బట్ యు స్టార్ట్ స్లీపింగ్.
0: కానీ యోగులు మాత్రమే దీన్ని చక్కగా గుర్తిస్తూ వచ్చారు.
1: బట్ యోగీస్ హావ్ రికగ్నైజ్డ్ దట్ రియల్ స్టేట్.
0: ఈ జాగ్రత్తకు ఈ నిద్రకు ఉండినటువంటి యొక్క తత్వము అది నిజమైనటువంటి ఆత్మతత్వం అన్నారు.
1: దట్ పర్టికులర్ స్టేట్ విచ్ కమ్స్ బిట్వీన్ వేకింగ్
0: జాగ్రత్త రజోగుణము నిద్ర తమో గుణము రెండింటికి నీ మధ్య ఉన్నటువంటిది సాత్వికము అదే ఆత్మస్వరూపం.
1: స్టేట్ ఆఫ్ వేకింగ్ ఈజ్ రజోగుణ, స్లీప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ తమో గుణ, ఇన్ బిట్వీన్ దీస్ టూ కమ్స్ సత్వగుణ అండ్ దాట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
0: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించాలనుకుంటుంటే ఆత్మ జ్ఞానాన్ని మొట్టమొదటి విచారణ చేయాలి.
1: ఇఫ్ యు వాంట్ టు రియలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, యు షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 29th of May 1990 during the summer course at Vrindavan.

0: Sai Ram, dear listeners, people of different religions use different names to adore God. However, the divinity we pray to is essentially one and the same. It is changeless and eternal. In today's Divine Discourse, Bhagwan Baba explains how God alone is the sole refuge for everybody in this world. He adds that the names may be many, but the inherent divine principle is only one. Let us now listen to the excerpts from the Divine Shower of Grace by Bhagwan Baba in Prashanta Nilayam on his 80th birthday on the 23rd of November 2005.
1: Embodiments of love.
2: Satya dharma prema chantulu lekunna pijalanni yunechi vilvasunna.
1: Without truth, righteousness, peace and love, all the forms of knowledge that we acquire are useless.
2: Satya dharma prema shantulu lekunna bahula satkarya sabambusunna.
1: One may take to sacred activity and good deeds, but bereft of truth, righteousness, peace and love, they would all be in vain.
2: Satya dharma prema shantulu lekunna dana dharmalu sarthakata sunna.
1: Acts of charity and kindness will have no place and no value at all if there is no peace, righteousness and love.
2: Ujjogamulu jesi yanta padavinunna satya dharma prama shantulu lekunna.
1: One may occupy exalted position, one may be in very high positions. What far are they without truth, righteousness, peace and love?
2: Satya dharma prema shantulu lekunna bahula satkarya labhambusunna.
1: All actions of goodness, all good deeds that you do, what for are they without truth, righteousness, peace and love?
3: Prema sarupulara.
1: Embodiments of love.
3: Manavudu shanti nimittamai janminchadu kani padavula kosam janminchaledu.
1: Man is born to be peaceful and not to occupy positions of authority.
3: Enni undinappatiki manavulaku shanti lekundina jeevitame shunyam.
1: You may have lots of things in life, but without peace, the life has no meaning and value.
3: Aneka mandi srimantulu unnaru.
1: There are many rich people.
3: Kotlaku vidyavantulu unnaru.
1: There are crores and crores of educated people.
3: Inka aneka vidyavantulu kuda goppa goppa padavillo ellinattu vaaru unnaru.
1: There are people who are occupying very high positions in life.
3: Kani veerandari valla jagatlo em jarugutunnadi.
1: What is that is all happening in this world with these people?
3: Veeru yokka kanti daralu chuchuvaliki variki samayam ledu.
1: They have no time to see the suffering of the poor and the needy people.
3: Veeru paristhiti emiti?
1: What is the position of poor people?
3: వారి విషయాన్ని ఎవరు కూడాను తరం చేసి వారు లేరు.
1: దేర్ ఆర్ నన్ యాక్చువల్లీ స్పీకింగ్ టు బాదర్ ఆర్ థింక్ అబౌట్ దెమ్.
3: ఏ బజారు నందు చూసినా కూడా ఇది సోషల్ వర్క్, సోషల్ వర్క్, సోషల్ వర్క్. ఏమి సోషల్ వర్క్?
1: యు గో టు ఎనీ స్ట్రీట్ ఇన్ ది నేమ్ ఆఫ్ సోషల్ వర్క్ సో మెనీ పీపుల్ డూ ఇట్. వాట్ ఈస్ సోషల్ వర్క్ ఇన్ ఫ్యాక్ట్?
3: ఎవరు కూడాను షో వర్క్ చేస్తున్నారు కానీ సోషల్ వర్క్ చేయటం లేదు.
1: All are involving, indulging in show work and there is no social work.
3: ఇంటికి అమ్మా భిక్షాంతేహి అని ఎవరైనా వస్తే వెళ్ళిపో అని చెప్తున్నారు.
1: అప్రోచెస్ యూ టు డోర్ స్టెప్ విత్ ఎ బెగింగ్ బౌల్ ఆస్కింగ్ ఫర్ ఆర్మ్స్ యుల్ నెక్ హిమ్ అవుట్.
3: మానవులకు దాన ధర్మాల వల్లనే ఒక విధమైనటువంటి సత్యధర్మ శాంతి ప్రేమలు లభిస్తున్నాయి.
1: మ్యాన్ విల్ ఎంజాయ్ ది ట్రూత్ పీస్ అండ్ లవ్ ఇఫ్ ఎట్ ఆల్ హీస్ కంపాషనేట్ ఎనఫ్.
3: అసలు మానవ అంటే అర్థమేమిటో గుర్తించుకోవటం లేదు.
1: నో వన్ ఈజ్ అండర్స్టాండింగ్ ది వెరీ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
3: మానవ
1: మానవ
3: మా అనగా మనిషి,
1: మా మీన్స్ ద హ్యూమన్ బీయింగ్ మనిషి.
3: కానీ ఈ మనిషికి ఏది ముఖ్యము?
1: వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్?
3: ఆశలు పెట్టడం ముఖ్యమా?
1: ఈజ్ ఇట్ డిజైర్ ఆర్ అంబిషన్?
3: అభివృద్ధి కావటం ముఖ్యమా?
1: ఈజ్ ఇట్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్?
3: ఆనందాన్ని అనుభవించటం.
1: ఈజ్ ఇట్ టు ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్?
3: ఏది కూడా దుఃఖం కాదు. మానవుడు సుఖ దుఃఖములతో జన్మించినాడు కానీ కేవలం సుఖమునే పొందాలని కాదు.
1: మ్యాన్ ఈజ్ బోర్న్ నాట్ టు ఎంజాయ్, నాట్ టు బి మ్యూర్లీ హ్యాపీ.
3: తోటి మానవులకు తోడుపడి లేకున్నా మనసు ఎట్టు శాంతి కలుగునవయ్యా?
1: హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మ్యాన్ టు రిమైన్ ఇన్ పీస్ ఇఫ్ హీ డజంట్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ది ఫెలో మ్యాన్?
3: తోటి మానవులకు మనము సహాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ ది ఫెలో మ్యాన్.
3: అందరికీ ఏదో కష్ట సమయము సుఖ సమయము వస్తుంటుంది సూర్య తేజస్సు వల్లే.
1: ఇన్ దిస్ లైఫ్ సంథింగ్ లైక్ సన్ రైజ్ అండ్ సన్సెట్ వీ డూ హ్యావ్ ప్లెజర్ అండ్ పెయిన్.
3: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని కష్టములు కలుగుతుంటాయి.
1: ఎవ్రీవన్ విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
3: కానీ ఈ కష్టకములు సుఖములు రెండు కూడాను ఒక్కటిగా భావించాలి.
1: వన్ హ్యాస్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అలైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
3: దుఃఖంలో ఆనందం ఉన్నది, ఆనందంలో దుఃఖం ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ పెయిన్ అండ్ దేర్ ఇస్ ఆల్సో పెయిన్ ఇన్ ప్లెజర్.
3: కనుక సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుని యొక్క మంచి చెడ్డలే.
1: దేర్ ఫోర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ వుడ్ మేక్ యూ హ్యాపీ అండ్ ఆల్సో గ్రీఫ్ స్ట్రికెన్ అకార్డింగ్.
3: కానీ మానవుడు అభివృద్ధి అయినందుకు ఈ రెండింటినీ సమానంగా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్ we have to develop the spirit of equanimity of both pleasure and pain.
3: Kanuka ee samanatvam anedi lekunte pothe manam samajam ettavutam.
1: If there is no samatva, the equality, how can we call ourselves samaja, society?
3: Samajamu samajamu,
1: we say samaja, society.
3: Samanatvam anedi vaadu samajamlo etta puttutaru.
1: If there is no samanatva, equality, how do you call yourself samaja, society?
3: Kashtamlo sukham unnadi.
1: In fact, there is pleasure in pain.
3: Sukhamlo kashtam unnadi.
1: And there is difficulty in pleasure.
3: Kaani ee naati manavudu enni sukhamlu pondinappatikini okka kashtame emaina vachindatte tattukoledu.
1: Man, in spite of repeated pleasures that he passes through in his life sojourn, is very much disturbed with the slightest of the difficulty.
3: Oka srimantun daggariki velli ayya meeru aanandanga unnaru kada ani prashninchandi.
1: If you approach a rich man and if you ask him, are you happy?
3: Ayya naakemi takkuva dhanam unnadi.
1: He will say, there is no shortage whatsoever, I have plenty of money.
3: Naa kumarulandaru kuda goppa goppa padavallo unnaru.
1: My sons are in very high positions.
3: నా ఇంటిలో అన్ని గొప్ప గొప్ప సామాన్లు అంతా పెట్టుకున్నాము.
1: ఐ గాట్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఎట్ మై రెసిడెన్స్.
3: మా కస్టమర్లకు ఎట్టి బాధలు లేవు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్రబుల్స్ ఆర్ డిఫికల్టీస్.
3: కానీ అన్నీ ఉన్నవి కానీ మనశ్శాంతి లేదు.
1: వీ హ్యావ్ ఆల్ ఆల్ దట్ ఇస్ ఆల్ పాసిబుల్ బట్ దేర్ ఇస్ నో మెంటల్ పీస్.
3: ఈ పర్సనల్ శాంతి ఎట్ట వస్తుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దిస్ మెంటల్ పీస్?
3: అయ్యా నీవెవరు నీవెవరు నీవెవరని మనం ప్రశ్నిస్తున్నాం.
1: వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ.
3: కానీ ఉన్నదంత దోషం ఎక్కడ, హూ ఆర్ మై అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: బట్ ద మిస్టేక్ లైస్ హియర్, వీ ఆర్ నాట్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ ఎ క్వశ్చన్, హూ ఆర్ మై.
3: అది తెలుసుకుంటే అన్ని కష్టములు దూరం అయిపోతాయి.
1: వెన్ వన్స్ యూ నో యువర్ సెల్ఫ్ ద రియాలిటీ, యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫికల్టీస్.
3: కనుకనే
1: therefore
3: manavudu tannu tanu telusukovadaniki prayatninchali.
1: So man must make every attempt to know his own true self.
3: తనను తాను తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నములు చేసే ప్రయోజనం ఏమిటి?
1: Without this awareness of the self, knowing the rest of the things are useless.
3: వానరు లేకున్నా విత్తనములు నాటి ప్రయోజనం ఏమిటి?
1: There are no rains on one hand. What is the fun of sowing seeds?
3: గొప్ప వర్షములు కురిచినప్పటికీ విత్తనములే నాటకుండా పంట పండునా?
1: In spite of downpour of rain on one hand, if you do not sow the seeds, can you expect harvest?
3: ఎందేనియు ఏ పని చేయను మూడు కూడా చేసినప్పుడే.
1: Anywhere, any task can be fulfilled with the combination of these three.
3: Negative ఉన్నది, పాజిటివ్ ఉన్నది.
1: There is a negative, there is positive.
3: ఇవి రెండు చేరినప్పుడే మనకు కరెంట్ లభిస్తుంది, కానీ లేకపోతే లభించదు.
1: You will find the flow of current with the existence of these, the positive and the negative. Because the holy matchless God's name within us, God is present in all creatures. The whole universe, cosmos is full of divinity.
3: కనుక మనకు దైవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోయి అనేక రకమైనటువంటి లౌకిక భౌతిక సుఖములను మనం పొందడానికి పుట్టలేదని తెలుసుకోవాలి.
1: We have forgotten the innate immanent divinity within us and we go by the momentary worldly physical pleasures.
3: కనుక మొట్టమొదట ఆధ్యాత్మికం కొంత ప్రవేశపెట్టాలి.
1: Therefore, we should step into the field of spirituality to begin with.
3: ఆధ్యాత్మికమే లేకుండా,
1: without spiritual content,
3: మనకు ఏమాత్రం కూడా మనుష్యత్వం అనేటువంటి అధికారమే లేదు.
1: We have no claim or authority to call ourselves human beings.
3: ఇది దైవాన్నే ద్రోహం చేసినట్టు అవుతుంది.
1: In fact, we are betraying God himself.
3: దైవం ఉన్నది కేవలం తనను పూజించమని కాదు.
1: God does not expect you to worship him all along.
3: ఈ జగత్తులో ఉన్నటువంటి భౌతికమైనటువంటి జీవితానికి కొంత ఆదర్శాన్ని అందించాలని.
1: Having been born in this world, we should set an ideal to the community.
3: ఒకానొక సమయంలో నారదుడు వెళ్లి విష్ణువుని ప్రశ్నించాడు.
1: At one time, Narada approached Vishnu and questioned him.
3: స్వామి, నాకు ఏ విధమైనటువంటి మార్గంలో నాకు జన్మ రాహిత్యం అవుతుంది?
1: He asked Swami, which path will take me to the birthless state or immortality or liberation?
3: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను అందరి యందు ఉంటున్నాను.
1: And God replied, I am in all of the beings.
3: అయితే నా యొక్క అంశము అందరి యందు ఉంటుండాలి.
1: My spark of divinity is present in all.
3: మనుష్యుడు కేవలము ఒక విధమైనటువంటి దైవ స్వరూపుడే కాని మానవుడు కాదు.
1: The human being in reality is divine in form and none else.
3: జీవుడు అనేటువంటి నెగటివ్ ఉండటం చేతనే దేవుడు అనేటువంటి పాజిటివ్ వచ్చి చేరుతుంది.
1: Because the human form is negative and the divinity within is positive.
3: నాయన, నేను లోక సంరక్షణ చేయాలంటే నేను లోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా నా రూపాన్నే పొందాలి.
1: In order to be amongst this,
3: ఎందు ఉంటున్నాను.
1: And God replied, I am in all of the beings.
3: అయితే నా యొక్క అంశము అందరి యందు ఉంటుండాలి.
1: మై స్పార్క్ ఆఫ్ డివినిటీ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్.

0: అంటే ఐ షుడ్ బి సరౌండెడ్ బై హ్యూమన్ బీయింగ్స్.
1: కనుక నా యొక్క భావము మీ యొక్క ఆత్మగా నుంచి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ది డివైన్ ఫీలింగ్ ఈజ్ యువర్ వెరీలీ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీరందరూ కూడా ఆత్మచింతన చేయండి, తప్పక నేను వచ్చి అక్కడ నిలుస్తానన్నాడు.
0: Constantly contemplate, ruminate on your true identity, the self, then I will manifest among you.
1: Kanuka atani endu oka unnatundi aatma andari endu untunnadi.
0: The cosmic principle of divinity is present in all.
1: Appude daivattam anetundi ventane jantane intane untuntadi.
0: Then only you will experience God behind you, with you, above you, below you, around you.
1: Nivu kevalam jeevitham anta negative gane betikutundi kidike enadi positive chikkutundi.
0: In fact, you are leading life in the negative way, full of negativity.
1: Kanuka nirantaramu devudu devudu devudu ani devudu kosam devulu adakavudu.
0: You don't need to search for God incessantly.
1: Nenu okadu unnanu.
0: I am here.
1: Na endukudanu bhagavantudu unnadu.
0: God is in me.
1: Kanuka ishara sarvabhutanam.
0: God is present in all living creatures.
1: Kanuka na devudu na endu untunnadu. Na peru kudanu devude.
0: God is in me. My name is God Himself.
1: Devudu ante emi?
0: What is the meaning of this word, Devudu?
1: Pratyekinchinatvanti oka swaroopam kaadu.
0: God is not a specific form.
1: Daivaniki namarupam levu.
0: God is beyond name and form.
1: Kaani jagatlo undinatvanti oka samajamunu rachinche nimittamai manam panulu cheyali.
0: We have to conduct ourselves and fulfill the tasks assigned to us in order to be in society.
1: Patti manamulu kodanu puttinanduku edo konni panulu cheyali.
0: Having been born as a human being, one should do certain tasks.
1: Satkarmalu acharinchali.
0: One has to go along the path of truth and righteousness.
1: Appude sadaacharam manlo bayaldeerutundi.
0: Then only there will be good behavior and good conduct in life.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Meerandaru aatma swaroopule kaani deha swaroopulu kaadu.
0: You are not merely the body. You are verily the Atma, the spirit indeed.
1: Dehamu panchabhautikamu.
0: The body is of senses.
1: Dehamu kodaka tappa eppudu.
0: The body is bound to fall, die someday.
1: Dehi niravayundu.
0: The inveller is immortal.
1: Dehi niravayundu.
0: And is nectarine.
1: Galitimpaka dehi javu puttukal moha nibandhanalu muddalu levu.
0: The inveller has no insignia like bondage or liberation, birth or end.
1: కాని ఆత్మ అందరి ఎందు ఉంటున్నది. ఎవరైనా నా ఆత్మ చచ్చిపోయిందని ఎవరైనా చెప్పగలరా?
0: ది స్పిరిట్ ఆత్మ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీబడి. కెన్ ఎనీ వన్ సే దేర్ ఇస్ నో ఆత్మ ఇన్ మీ?
1: పాంచభౌతికమైనటువంటి దేహం కూలినప్పటికీ పరమాత్మ తత్వం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంటుంది.
0: ద బాడీ ఆఫ్ సెన్సెస్ మే బి లాస్ట్ ఇన్ ది పాసేజ్ ఆఫ్ టైమ్, బట్ ద సెల్ఫ్ కంటిన్యూస్ ఆన్ అండ్ ఆన్.
1: ఉన్నంత వరకే జీవితం అనేటువంటి నీరు అటువంటి నిండి ఉంటుంటుంది.
0: So long there is atmic principle within you, the body is functional, the negative.
1: కాని నీదేగినమే పరమోస్తుతి ప్రతిబింబమే కనిపించదు.
0: Therefore, without the main object you cannot find reflection.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: మన ఇంటిలో బావి ఉండాలి.
0: There is a well close to our residence.
1: ఇంటి పైన drinking water tank ఉంటుంది.
0: And there is a tank with drinking water.
1: పెద్ద చెరువు ఒకటి ఉన్నది.
0: And we also find the river there.
1: కాని సముద్రం కూడా ఒకటి ఉన్నది.
0: There is ocean also on the other hand.
1: నదులు కూడాను ప్రవహిస్తున్నాయి.
0: And the rivers flow.
1: అన్నింటి యందు సూర్యుడు ప్రతిబింబం కనిపిస్తున్నాడు.
0: And the reflection of the sun is noticed in all the river, the sea and the well.
1: కాని గృహములో ప్రవేశించితే నీకు ఏ సూర్యుడు కనిపించడు.
0: But the moment you get into your home, you don't find the reflection of sun.
1: కనుకనే మన దేహం అనేటువంటి ఒక శరీరము జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
0: Therefore within our body is jiva, the individual soul.
1: Idantha kodanu oka jalam vattidi.
0: This all amounts to water.
1: Jalam pravahistundi nichipothundi.
0: The water flows or stagnates.
1: Kaani pravahinche enta varaku kuda aa jalamlo suryudu kanipistuntadu.
0: In a flowing water you certainly notice sun.
1: Oka suryundu jagatti lokamunaku okkokkalai kanipinchu. Idi maa India desham yokka suryudu. Meedi America yokka suryudu. మీకు రాత్రి అయినప్పుడు మాకు పగలవుతుంది, మాకు పగలైనప్పుడు మీకు రాత్రి అవుతుంది.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇండియన్ సన్, అమెరికన్ సన్. ఇఫ్ దట్ ఈస్ నైట్ ఫర్ యూ, దిస్ ఇస్ ద డే టైమ్ ది అదర్ సైడ్ ఆఫ్ ద గ్లోబ్.
1: కాలం వ్యత్యాసమే కానీ జలం ఒక్కటే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్ ఆఫ్ టైమ్, బట్ దట్ ఎగ్జిస్టెన్స్ రిమైన్స్ ద సేమ్.
1: కాబట్టి ప్రతి మానవుడు

0: అను ప్రవాహము వంటివాడే.
1: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ ఫ్లో.
0: కానీ ఈ ప్రవాహము అన్ని రకములైన పనులు చేసినప్పుడు అన్నింటి ఎందుకు కూడా ప్రతిబింబం కనిపిస్తుంది.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ ఫ్లో యు ఫైండ్ రిఫ్లెక్షన్.
0: దైవం అన్ని దైవాల కూడా చేరడానికి వీలు కాదు.
1: అండ్ ఇట్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: గాడ్ ఈజ్ వన్.
1: God is one.
0: Truth is one.
1: Truth is one.
0: Love is one.
1: Love is one.
0: Live in love.
1: Live in love.
0: కనుక నీవు ప్రేమతో సత్యముతో జీవిస్తూ ఉంటే అన్నిటి ఎందుకు దైవత్వం గోచరిస్తుంది.
1: When once you live in love, when once you live in truth, God will be with you, always with you, in supporting you.
0: కనుక దైవం ఒక్కడే.
1: God is one.
0: అది ఎవరు?
1: Who is he?
0: Myself. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి.
1: Each one should clearly establish, affirm and confirm.
0: కానీ దీని వల్ల అహంకారం కానీ ఇంకే విధమైన యొక్క ప్రతిబింబం కానీ మనకు కనిపించింది.
1: ఇట్ ఈస్ నాట్ ఈగోయిస్టిక్ స్టేట్మెంట్ నార్ అబ్జర్వేషన్ మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిఫ్లెక్షన్.
0: ఎదుటి వాడు దేవుడే, నేను దేవుడే అనేటువంటి రెండింటి సమత్వంగా తీసుకోవాలి.
1: ఐ షుడ్ నో దిస్ principle of oneness, that I am God and other person is
0: equally God.
1: In fact, if you are in conflict with anybody, you are in conflict within yourself.
0: You will
1: say that the other person lost.
0: Never consider
1: the other man has lost.
0: No.
1: Therefore, you have to consider yourself in every aspect.
0: ఆ విధంగా పోల్చుకోకుండా అతను పరాయ వాడు, నేను నా సొంతం వాడు అని అనుకుంటే అక్కడే భేదం వస్తుంది.
1: On the other hand, if you go by differences that you are separate from others, well, that leads to kind of diversity.
0: గెలుపు ఓటర్లు అంతా కూడా మానవునికే జరుగుతుంటాయి.
1: And this kind of victory or loss, they do happen to every human being.
0: కానీ ఒకరినొకరు మనము దూషించుకుంటుంటాం.
1: But we blame each other.
0: నీవెవరు?
1: Who are you?
0: I am body. బాడీ ఎంతవరకు ఉంటుంటుంది?
1: How long the body lasts?
0: ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో. నీటి పిడుగు వల్ల ఎప్పుడు ఉంటుంది? చూసి పగిలిపోతుంది.
1: Body is like a water bubble. It may drop down any moment of time.
0: కాబట్టి తాత్కాలికంగా ఉండేటువంటి ఒక దేహము నేనని నీవు చెప్పగలవు.
1: You cannot claim to be body which is temporary, ephemeral.
0: Mind, who are you? I am mind, sir.
1: Then if you put the question, who are you? The response is, I am the mind.
0: Mind anukunte empty the bundle of desires.
1: What is mind? Mind is bundle of desires.
0: Mind ku oka roopam ledu.
1: Mind has no form.
0: Manu kore korigalanta kuda mind ga roopamstundi.
1: And all desires constitute the mind.
0: Kaluka ivanni kuda eppudu okatuni manaku dooramayyetundi.
1: And the desires must leave you at one time or other.
0: Kaluka manavudi raadu మైండ్ ని పట్టుకొని చూస్తే మన మైండ్ మంకీ మైండ్ అంటారు.
1: దేర్ఫోర్ యూ కెన్ నాట్ ఐడెంటిఫై విత్ యువర్ మైండ్ బికాస్ మైండ్ ఈజ్ మంకీ మైండ్.
0: కానీ నీవు మ్యాన్ మైండ్ కావాలి.
1: బట్ యూ షుడ్ హ్యావ్ ద మైండ్ బిఫిటింగ్ ఎ మ్యాన్.
0: మంకీ మైండ్ కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి మంకీ మైండెడ్నెస్.
0: కనుక నేను మానవుడు.
1: వీఆర్ హ్యూమన్ బీయింగ్స్.
0: దైవం మానవ శరీరమైన.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుక దైవము ఈ మనిషి రూపంలో ఉన్నాడు.
1: God is present in human form in front of you.
0: కాబట్టి బాడీని దూరం పెట్టి నేను దేవుడను అని ప్రతిబింబాన్ని మనం పూజించాలి.
1: And you should distance yourself with the body identification and experience the divinity within.
0: ప్రపంచంలో కూడాను రాతబొమ్మను ఏమైనా జరిగిందంటే చేసిందంటే దానికి ఒక మందిరం కట్టి దానికి పూజలు పురస్కారం చేస్తుంటారు.
1: If any idol is made, we construct the temple, install it there, the idol, and start worshipping the idol.
0: Our statue ekkadi?
1: Where from you got this statue?
0: Neevu chesinide. Neevu chesinide.
1: It is of your own making.
0: Kaani neevu chesinatuvanti statue nu neevu poojistunnav kaani ninnu neevu poojinchaledu.
1: You are worshipping the idol statue that you have made, and you are not worshipping yourself.
0: కాబట్టి నిన్ను నీవు పూజించుకోకుండా ఏదో విగ్రహాలు పూజిస్తున్నామంటే విగ్రహాల వల్ల వచ్చినటువంటిది విప్రమేయం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డూ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సుప్రీం అండ్ గో బై వర్షిపింగ్ ఆర్ ఐడల్స్ ఆర్ ఐడోలాట్రీ, ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
0: కనుక ప్రతి మనిషి కూడాను మన ఎందున్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము గౌరవించాలి.
1: దేర్ ఫోర్ ఎవ్రీ వన్ షుడ్ రెస్పెక్ట్ ద సెల్ఫ్ విదిన్.
0: ఆత్మవిశ్వాసము నిజమైనటువంటి యొక్క విశ్వాసము.
1: ద ట్రూ కాన్ఫిడెన్స్ ఈజ్ దట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కానీ విగ్రహాల విశ్వాసము అది తాత్కాలికమైనటువంటిది.
1: ద ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ ది ఐడల్ ఈజ్ జస్ట్
0: టెంపరరీ. తిరుపతి పోయినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అంటారు.
1: When you go to Tirupati, you say you are taken by surprise. Venkateshwara, you say.
0: Venkateshwara Swami na kuladevamu ane pogurtuntaru.
1: And you go on praising Lord Venkateshwara, that is the presiding deity of your family.
0: Vrindavana vellinappudu Krishnudu maa devudu.
1: When once you go to Vrindavan, you say Krishna is our God.
0: Krishnu yokka peru petti poojistuntaru.
1: And you give name to God and start worshipping him.
0: Mari Ayodhya poyinappudu Ramudu maa devudu.
1: When you go to Ayodhya, you say Rama is my God.
0: కానీ దేశ పరిస్థితులను బట్టి అక్కడ ఆయా పేర్లు పుట్టినాయి. కానీ భగవంతులకు దేవుడు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, సాయిబాబా అనేటువంటి భేదములు ఏమాత్రం లేదు.
1: దీస్ ఆర్ ది నేమ్స్ దట్ వీ హావ్ గివెన్ టు గాడ్ డిపెండింగ్ అపాన్ ది లొకేషన్, జియోగ్రఫీ అండ్ ది స్పేస్. బట్ గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ లైక్ రామ, కృష్ణ, సాయిబాబా.
0: కనుక ప్రతి మానవులకు ఒక్కొక్క రూపం ఉంటుంటుంది.
1: ఏ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ఎ డెఫినెట్ ఫార్మ్.
0: కాబట్టి హ్యూమన్ లైఫ్ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: కనుక శాశ్వతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం విశ్లేషించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇమ్మోర్టల్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ద సెల్ఫ్,
0: ప్రేమ స్వరూపుల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎంతయో ఖర్చు పెట్టి మీరు ఇక్కడికి వస్తుంటారు.
1: యూ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ రీచ్ దిస్ ప్లేస్.
0: అనేక కష్టములకు వచ్చి మీరు ఇక్కడ చేరుతుంటారు.
1: యు బేర్ మెనీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
0: ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు మీరు గురి అయి ఇక్కడికి వచ్చి చేరి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ యు గెట్ బై బేరింగ్ ఆల్ దీస్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ టు రీచ్ దిస్ ప్లేస్?
0: దైవం ఏకత్వంగా తీసుకోవాలి.
1: యూ షుడ్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్.
0: అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ రిమైన్ ఇన్ పీస్.
0: ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది.
1: Without this oneness, you are always wavering, you are always disturbed.
0: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
1: Religions are different, but the destiny goal is one.
0: గృహచింతలను వేరు, గృహచింతలు.
1: And all our thoughts relating to family are different.
0: కానీ ఆశలు ఒక్కటే.
1: But the basic reality of the desire is one and the same.
0: ఈ విధంగా మతములన్నీ కూడా వేరైనప్పటికీ మాట ఒకటే గాని.
1: Though religions are different, but the praise of God is one and the same.
0: Good and bad రెండు పదములు ఉంటున్నవి. ఈ గుడ్ అనేటువంటి పదములు ఒక్కొక్క నోటి ఎందు వస్తుంది, ఒక్కొక్క నోటి ఎందు బ్యాడ్ అని వస్తుంది.
1: There are two words, good and bad. One speaks good, the other one speaks bad.
0: కానీ పెదవులు వేరు వేరే, కానీ సౌండ్ వేరు వేరే, కానీ రెండు ఒక్కటి.
1: ద లిప్స్ అండ్ దేర్ ఇస్ వేరియేషన్ ఇన్ ద సౌండ్ బట్ ద వర్డ్ ఇస్ సేమ్.
0: నేడు బ్యాడ్ మ్యాన్ అంటారు.
1: యు సే ఐఎమ్ ఎ బ్యాడ్ మ్యాన్.
0: రెండవ దినము గుడ్ మ్యాన్ అంటారు.
1: నెక్స్ట్ డే యు మే సే దట్ ఐఎమ్ ఎ గుడ్ మ్యాన్.
0: గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది మానవుడు పెట్టేటువంటి పేరే.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటెడ్ టు యువర్ మైండ్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: మనుషులు కల్పించినటువంటిది.
1: And whereas the mind is non-apparent.
0: నీవు ఎప్పుడు కూడా నువ్వు గుడ్ వాడే.
1: యూఆర్ ఆల్వేస్ గుడ్, యూఆర్ ఆల్వేస్ గుడ్.
0: లైఫ్ ఏమనేది చాలా మంచిది.
1: లైఫ్ ఈజ్ వెరీ ప్రెషస్.
0: కనుక దైవం మనుష్య రూపేణ అని మనుష్యుడు అనేటువంటి వాడు మనుష్యుడు కాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ కన్సిడర్ అవర్ సెల్స్ యాజ్ సింపుల్ హ్యూమన్ బీయింగ్స్. నో, యూఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఏ దేవుడిని యొక్క పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుడి యొక్క రూపం పెట్టినప్పటికీ అందరి ముఖము ఒకటిగానే ఉంటుంటుంది. మనుషుల ముఖమే ఉంటుంటుంది, కానీ మరొక రూపం ఉండదు.
1: సో యు మే హ్యావ్ ఎనీ నేమ్, ఎనీ ఫార్మ్, బట్ ఎసెన్షియలీ యువర్ సెల్ఫ్ ఈజ్ సేమ్.
0: కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ఫార్మ్.
0: వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్, ద మోటివ్ బిహైండ్ ఇట్ అండ్ సీక్రెట్ థాట్ బిహైండ్ ఇట్.
0: కనుక మన మనసు ఒక్కటిగానే పెట్టుకోవాలి.
1: వీ షుడ్ బి సింగిల్ మైండెడ్.
0: మనం మంకీ మైండ్ గా కాకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ మంకీ మైండెడ్
0: మైండ్. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీకు మనిషి మనిషి ఉండాలి.
1: బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ క్వాలిటీస్.
0: హ్యూమన్ మైండ్ ఏ ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ మైండ్.
0: కానీ మనిషిగా పుట్టి పశువు యొక్క ప్రవర్తన ఉంటుంటే అది ప్రయోజనం లేదు.
1: యు ఆర్ ఏ హ్యూమన్ బట్ ఇఫ్ యు ఆర్ బీస్టియల్ ఫుల్ ఆఫ్ యానిమాలిటీ వాట్ ఇస్ ది యూజ్.
0: నీవు కేవలము ఒక సన్యాసిగా ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ రిమైన్ ఏ రెనన్షియంట్.
0: సన్యాసి కూడా ఒక మానవుడే.
1: ఈవెన్ రెనన్షియంట్ ఇస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్.
0: మనిషి ఒక మానవుడే.
1: అండ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో వెరీలీ
0: సేమ్. మనుష్య రూపమే.
1: సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యూమన్ ఇన్ ఫార్మ్.
0: దైవం ఎల్లెల్లా ఉంటున్నాడు.
1: అండ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ గాడ్.
0: చాలా పాడిపాదం సస్తతో శిరోభో సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్ఠతి.
1: ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ లెగ్స్ ఆర్ హిస్. హి ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్ ఇన్ ఎవ్రీ లింబ్ ఆఫ్ ది బాడీ.
0: మనం బియ్యాన్ని సృష్టించాం.
1: అండ్ వై వీ జస్ట్ గో బై అవర్ ఓన్ డిఫరెన్సెస్.
0: ఆ వడ్డు సృష్టించిన తర్వాత వడ్డు పైన పొట్టు తీసేస్తాం.
1: అండ్ బికాస్ ఆఫ్ దిస్ వీ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: ఆ పొట్టుతో ఉండినప్పుడే అది పునర్జన్మ వస్తుంది.
1: అండ్ బికాస్ ఆఫ్ ద హస్క్ ఓవర్ ద గ్రెయిన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ రీబర్త్.
0: ఆ పొట్టును తీసివేసి
1: వెన్ వన్స్ ది హస్క్ ఈస్ రిమూవ్డ్
0: మనము ఒక బీమ్ గా చేసుకుని
1: అండ్ వి జస్ట్ ఓన్లీ ది రైస్
0: అన్ని విధములైనటువంటి పరిపక్వములు చేసుకుంటాం.
1: యు మేక్ యూజ్ ఆఫ్ దిస్ రైస్ ఫర్ ఆల్ అదర్ పర్పసెస్.
0: మనము పులిహోర చేస్తాము.
1: అండ్ యు మేక్ పులిహోర.
0: చక్కెర పొంగలి చేస్తాము.
1: చక్కెర పొంగలి.
0: చిత్రాన్నం చేస్తాము.
1: చిత్రాన్నం.
0: పాయసం చేస్తాము.
1: పాయసం.
0: ఇవన్నీ కూడా బియ్యం వల్ల పుట్టినవి.
1: దే ఆర్ ఆల్ రైస్ ప్రిపరేషన్.
0: దాన్ని ఒక పొడిగా చేసి దీని వల్ల దోశ చేస్తాము.
1: అండ్ యూ కెన్ మేక్ ఇట్ రైస్ ఫ్లోర్ అండ్ మేక్ ఎ దోశ.
0: తర్వాత ఇడ్లీ చేసుకుంటాం.
1: ఆర్ ఇడ్లీ.
0: ఇడ్లీ అని ఒక పేరు.
1: ఇడ్లీ ఇస్ వన్ నేమ్.
0: కానీ పూరి అని ఒక పేరు.
1: అండ్ దట్ పూరి అనదర్ నేమ్.
0: అన్నము అని ఒక పేరు.
1: వి హావ్ ద రైస్.
0: ఈ విధంగా తీసుకుంటే మనం తినే తిండిని బట్టి ఆహారాన్ని బట్టి దీనికి పేర్లు మారుతున్నాయి. కానీ లేకపోతే అన్ని బియ్యమే.
1: ద నేమ్స్ గో ఆన్ చేంజింగ్ డిపెండ్ అపాన్ ద ఐటమ్ దట్ యూ పార్టేక్ ఆర్ కన్స్యూమ్. బట్ బేసికలీ ఇట్ ఇస్ రైస్ అలోన్.
0: అయితే బియ్యం అన్ని ఒకటే అయినప్పటికీ పాకము
1: దో ద రైస్ ఈస్ సేమ్
0: సంస్కారము.
1: దిస్ పాక దర్ ప్రిపరేషన్ ఈ సంస్కార
0: మనసును సంస్కరింప చేసుకుంటే అది చాలా పవిత్రమైపోతుంది.
1: వీ హావ్ టు పాలిష్ ఆర్ రిఫైన్ అవర్ మైండ్.
0: అప్పుడే దాన్ని మనం భుజిస్తాము.
1: దెన్ ఓన్లీ దాట్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్
0: బియ్యాన్ని బియ్యాన్ని ఎవరు కూడా తినరు
1: ఈస్ ఫిట్ ఫర్ కన్సంప్షన్.
0: కానీ ప్రతి ఒక్కటానికి సంస్కారం ఉండాలి.
1: సో ఎవ్రీథింగ్ నీడ్స్ ప్రాసెసింగ్.
0: సంస్కారం అనగా మార్పు.
1: దిస్ సంస్కార మీన్స్ చేంజ్.
0: ఆ మార్పును మనం భుజించేటువంటి పాకంగా తయారు చేసుకోవాలి.
1: అండ్ దిస్ చేంజ్ అమౌంట్స్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ ఫిట్ ఫర్ కన్సంప్షన్.
0: కనుక మనం చేసేటువంటి పనుల లోపల మార్పు కలుగుతుంటారు. కానీ వస్తువు మాత్రం ఒక్కటే.
1: Therefore, there is variation in our action, but the object, the material, remains the same.
0: ఈ మెటీరియల్ ని బట్టి మనము ఇంత మోసపోతున్నాం.
1: We are betraying ourselves by taking material into consideration.
0: ఈ మెటీరియల్ తోనే మనిషి మానవుడు చెడిపోతున్నాడు.
1: Man is spoiled because of his material consideration.
0: అది తాను మార్చుకోవాల్సినటువంటి విషయమే కానీ భగవంతుడు మార్చేటువంటిది కాదు.
1: Therefore, he has to transform his view of life.
0: భగవంతుడు ఇచ్చిన ఇచ్చినట్టుగానే స్వచ్ఛంగా పెడుతున్నాడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ప్యూర్ ప్రిస్టైన్ ఫార్మ్.
0: కానీ దాన్ని నీవే నీవే బుద్ధిపూర్వకంగా మార్చుకుంటున్నావు.
1: బట్ యూఆర్ పొల్యూటింగ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్.
0: కనుక మన మైండే ఇంత పనులు చేస్తున్నాయి.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ ఆల్.
0: మైండ్ ని మనం కూలగొడిచిబెట్టే అంత స్పష్టంగానే ఉంటుంటుంది.
1: వెన్ వన్స్ యూ ఎనిహిలేట్ or withdraw the mind, rest of the things will be fine.
0: Premaswara purara.
1: Embodiments of love.
0: Mee ento pavitramaina hrudayudi.
1: You are all sacred hearted indeed.
0: Kaani ee desires anetvanti clouds vachi cheri mimmannanta maya chestundali.
1: But however, the clouds of desire appear and spoil you.
0: Kaani clouds anetvanti emiti?
1: What are the clouds?
0: Kadiri poyetvantivi.
1: They come and pass on.
0: కానీ ఇది కదిలినప్పుడు సూర్యుడి పైన వచ్చినప్పుడు సూర్యుడు మనకు మరుగుపడతాడు.
1: వెన్ వన్స్ క్లౌడ్స్ క్లియర్ యూ కెన్ సీ ది సన్.
0: మూన్ మనకు మరుగుపడతాడు.
1: అండ్ దెన్ యూ విల్ బి లే అదర్వైజ్
0: హిల్స్ అంతా మరుగుపడతాయి.
1: అండ్ ఆల్ ది ట్రీస్ విల్ బి హిడెన్ ఇన్ ద నైట్ టైం.
0: కానీ అవి మేఘముల వల్ల వచ్చేటువంటివే. కానీ
1: అండ్ దీస్ చేంజెస్ ఆర్ బికాస్ ఆఫ్ క్లౌడ్స్.
0: అది స్వతసిద్ధంగా కొన్ని రూపొందినవి కావు.
1: అండ్ దే ఆర్ నాట్ న్యాచురల్.
0: కనుక మన యొక్క భావాలు కేవలం మేఘములు వంటివి.
1: Therefore all our feelings are like clouds.
0: బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యమగును.
1: In childhood one spends the time playing with the friends.
0: ముదివి వచ్చినంత మురహరిని నమ్మక అది ఇది లేదని ఆశపడదు.
1: In old age without thinking, contemplating on God, one goes on repenting for all those things that are denied to him.
0: మధ్యవయస్సులో
1: in the middle age
0: మాయందు పడి
1: and he is deluded.
0: నేను యువకుడు అని వర్ణించుకుంటున్నావు.
1: And he is highly egoistic because he is in the stage of youth.
0: అంతిమ రాగానే
1: as the end approaches
0: అన్నీ అనుభవిస్తే కానీ నా శాంతిని అనుభవించలేను.
1: He goes on regretting that he experienced everything but not peace.
0: నిరంతరం కూడా మనిషి అనేటువంటి వాడు బాల్యమైపోయి యవనమైపోయి వృద్ధాక్యమైపోతున్నాడు.
1: Therefore we pass through different stages in our life, infancy, childhood, youth and old age.
0: కనుక మన వయసు మారుతుండాలే కానీ వస్తువులు మారలేదు.
1: The different stages of life go on changing, but the material remains the same.
0: కనుక మన దృష్టిని మార్చుకోవాలి.
1: Therefore we have to change our outlook, vision.
0: కానీ దృష్టిని మార్చుకోకుండా ఈనాడు మనమంతా సృష్టిని తీసుకుంటున్నాం.
1: Therefore we don't change our drishti, the vision, but we want to change
0: దృష్టిని మార్చుకోవాలి.
1: Therefore we should change our outlook.
0: అప్పుడే మనకు సరైనటువంటి చూపు వస్తుంది.
1: Then only you will have correct identification.
0: కనుక మనము సృష్టినే మార్చడానికి ఎవరి తరము కాదు. ఇది భగవంతుని యొక్క సృష్టి.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు చేంజ్ సృష్టి క్రియేషన్.
0: ఈ సృష్టి అనేటువంటిది భగవంతుని సంకల్పంతో ఏదైనా జరుగుతుంది.
1: ఇన్ ది సృష్టి క్రియేషన్ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్.
0: ఏదో దేహశక్తి ఉండినంత వరకు ఇవి ఆటలు పాటలు ఆనందాలు అనుభవించవచ్చు.
1: So long there is physical strength and power, you can play and experience in a varied way.
0: కొంత కాలం అయినప్పటికి ఈ పంచభూతములు కూడా మారుతుంటాయి.
1: After some time you find certain change in the senses.
0: పాపం ఎంఎస్ సుబ్బలక్ష్మి మీకు తెలుసు చాలా గొప్ప గానం చేస్తుంది.
1: You know MS Subbalakshmi, a great personality in the field of music.
0: కానీ ఆమె కట్టగలిపటికి నేను పోతే కటి నీరు గార్చుకుంటూ పండుకుంది.
1: టువర్డ్స్ ది ఎండ్ షి వాస్ షెడ్డింగ్ టియర్స్ వాచింగ్ భగవాన్.
0: స్వామి నా కంఠం ఎంతో సుఖంగా ఉండేటువంటిది, నాకు పాడే ఉత్సాహం ఉండేటువంటిది అని ఈనాడు కంఠం పోయింది.
1: భగవాన్ యాజ్ ఎ మెలోడియస్ సింగర్ టిల్ నౌ బట్ ఐ కెనాట్ సింగ్ ఎనీ మోర్.
0: కంఠం ఉండినంత వరకు అందరూ నన్ను యూజ్ చేశారు.
1: So long I could sing, all people respected me, honored me.
0: జగత్తే నన్ను గౌరవించింది.
1: The whole world honored me.
0: కానీ కంఠం పోతానే
1: the moment I lost the melody.
0: ఎవరు నన్ను పలకరించడం లేదు.
1: No one at least is talking to me.
0: కారణం ఏమిటి స్వామి?
1: What is the reason, Swami?
0: నీ కంఠాన్ని నీవే పాడు చేసుకున్నావు అన్నాను.
1: Bhagavan said you have spoiled your own throat.
0: ఏది కానీ అధికంగా మనం ఉపయోగ పెట్టకూడదు.
1: We should not use anything in excess.
0: ఈమె పేరు వస్తున్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది.
1: బికాస్ ఆఫ్ రెప్యుటేషన్, బికాస్ ఆఫ్ హంగర్ ఫర్ గుడ్ నేమ్ షీ వెంట్ ఆన్ గివింగ్ కాన్సర్ట్స్.
0: ఈ తెలియటం చేతనే, గొంతు యూజ్ చేయటం చేతనే తాను ఈ విధమైన గతికి దిగింది.
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఇన్ గివింగ్ కాన్సర్ట్స్ షీ గాట్ హర్ థ్రోట్ స్పాయిల్డ్.
0: కనుక కంఠం కానీ
1: ఐదర్ ద థ్రోట్
0: శ్వాస కానీ
1: ఆర్ ద బ్రెత్
0: కంటి దృష్టి కానీ
1: ఆర్ విజన్
0: మార్పు చెందేటువంటిది.
1: They do change.
0: ఈ మార్పు చెందేటువంటి వాటిని నమ్ముకొని మనము మార్పు అయిపోతున్నాము.
1: Therefore, if we go by these changing things, we get automatically changed.
0: కానీ జగత్తు మారలేదు.
1: But there is no change in
0: జగత్. ఆనాటి నుంచి నేటి వరకు జగత్తుగానే ఉంటుంది.
1: The universe is same.
0: అయితే మన యొక్క దోషముల వల్లనే మనం చెడిపోతున్నాము.
1: We are spoiling our lives because of our own defects.
0: ఆ ప్రవర్తనలు సరిగా చేసుకుంటే అందరూ బాగుపడతాం.
1: When once we correct them, we'll certainly improve and progress.
0: మన ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: We should see that we'll have good conduct and behavior.
0: నేను మానవుడు.
1: I'm a human being.
0: నాకు తిండి తీర్థములు ముఖ్యం కాదు.
1: It's not the food and drink that are important.
0: నా యొక్క శీలమే ప్రధానమైనటువంటిది.
1: Character is most important to me.
0: ఆ గుణములు సరిలేకుండా ఉండినప్పుడు
1: and one there is no character,
0: ఎన్ని విధములైనటువంటి అవస్థలు పడవలసి వస్తుంది.
1: One has to suffer.
0: అందుకోసమే దాన్ని సత్ అన్నారు.
1: Therefore, this is called Sat.
0: Sat anaga eppatiki undetundi.
1: Sat means existence.
0: Andukosamane Mohammedans kudaru Allahu Akbar antaru.
1: Mohammedans also say Allahu Akbar.
0: Neeve maaku goppa.
1: You are mightiest.
0: Nee okaru tappa maaku anni leru.
1: You are only one who is our refuge in none else.
0: Kalukane mana Hinduulu kudanu ade reetiga cheppali.
1: Hindus also should repeat the same.
0: I want God.
1: I want God.
0: Nen divine kavali.
1: I should be divine.
0: Kani ee naadu divine kaakunda deep wine.
1: Today we don't want to be divine, but we want deep wine.
0: Wine dal tagatame untunnaru kani manam deep dimension ki raavatam.
1: You are after the wine. In fact, you are divine.
0: Okka thuri ramanna tarvata jeevithamanta ramanna undadi.
1: And once you start chanting Rama's name, the whole life should be spent likewise.
0: Kani ee naadu Rama antadu repadinu kashtam vaste Ramulu photo teesestadu.
1: Today he says Rama. If he faces any difficulty on the following day, he removes his picture.
0: Tiri Krishna pettukuntadu.
1: And then he'll have Krishna's picture in his place.
0: Chudandi okoka sinema oka bhaktudu eppudu kodunu Shiva seva chestunnadu.
1: One devotee went on worshipping Shiva.
0: శివుని పూజిస్తూ ఉంటున్నప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ నిరంతరము చెప్పేటువంటి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ లార్డ్ శివ హీ వెంట్ ఆన్ రిపీటింగ్ హిస్ నేమ్ ఓం నమ శివాయ.
0: కానీ కొంతకాలమునకు ఆ శివుడు తనకు ఏమి మేలు చేయలేదు.
1: హీ కుడ్ నోటీస్ దట్ హీ వాజ్ నాట్ బెనిఫిటెడ్ బై లార్డ్ శివ.
0: లేచాడు, ఆ శివుని ఫోటో బీరులో పెట్టేశాడు, రాముని ఫోటో పెట్టుకున్నాడు.
1: హీ గాట్ అప్ అండ్ రిమూవ్డ్ శివాస్ ఫోటో కెప్ట్ ఇన్ ది అల్మైరా. And he kept their Rama's picture in that place.
0: Ramulu kuda pooja chesinappudu kuda kontha kaalam shantiga unnadi tarvata ashanti bayaldeyadu.
1: Though he was peaceful initially, he lost that existing peace even after worshiping
0: Ramulu photo kuda oka ade beerulo pettesadu.
1: So he removed Rama's picture, kept it in the same almaira.
0: Mari guru daggariki velli Ramulu naaku em cheyali swami.
1: And then he went to his guru and said, this Rama has not done anything to me, Swami.
0: Aa guru cheppadu Krishna pooja cheyanna.
1: And guru said, you worship Krishna.
0: Krishna photo pettadu.
1: He kept Krishna's picture.
0: Entharam kulanu Gopala Krishna Gopala Krishna Gopala Krishna ani Gopala Krishna ne emeli cheptu vachadu.
1: Throughout the day he went on chanting, singing the glory, Gopala Krishna Gopala Krishna.
0: Mari konni dinamulagatta kulanu ashanti vachetappatiki aa Krishna photo kuda abhijavudu pettadu.
1: After a couple of days he was not peaceful, he removed Krishna's picture also, kept it in the almaira.
0: Mari evaro okaru stree bhakturalani aa vachindi.
1: A lady came to him, an ardent devotee.
0: Ayya devi pooja anta chesi prayojanam emiti?
1: What is the use of all this form of
0: devi pooja cheyamannadu.
1: Better you worship goddess now.
0: Goddess. Goddess sannayinappudu aa photo pettindi.
1: Then he has installed the picture of goddess this time.
0: Kodatinamo pooja chestu vachindi.
1: First time she started worshipping.
0: Aa worship chestappudu oodutulu pettindi.
1: And then she kept incense sticks there.
0: Appudu aa oodutulu poganta kodanu viru vaipuna velutu undadi.
1: All this flavor and the perfume started moving towards Almaira.
0: అయ్యో నేను ఈ ఓదుతురు దేవి కోసం పెట్టాను, కానీ ఈ బయట లోపల పెట్టినటువంటి ఒక దేవుడి కోసం పెట్టలేదు.
1: నౌ హీ స్టార్టెడ్ ఫీలింగ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్ ఆర్ ఫర్ దేవి అండ్ నాట్ ఫర్ రామకృష్ణ ఇన్ ది అల్మైరా.
0: ఒకరికి పెట్టింది ఇంకొకరు తీసుకుంటున్నారా?
1: ఇన్ ఫ్యాక్ట్ ది అదర్ పర్సన్ ఈజ్ రిసీవింగ్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ దేవి హియర్.
0: అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యి
1: దెన్ దేవి మేనిఫెస్టెడ్ దేర్.
0: పిచ్చి మానవుడా,
1: ఓ మ్యాడ్ క్యాప్,
0: ఇది అనేది భక్తి?
1: Is this the devotion?
0: Konni dinalu Ramulu poojinchavu, konni dinalu Shivuni poojinchavu, konni dinalu Krishnanu poojinchavu, nannu ee naadu poojistunnavu, nannu ee naadu tirigi veerulo pettaru.
1: For a couple of days you worshiped Rama, later Krishna, sometimes Shiva. Today you are worshiping me, tomorrow you may not. Where is the guarantee?
0: Kanuka naagati emavutundo?
1: Therefore I don't know whatsoever.
0: Idi kaadu nijamaina pooja.
1: This is not true worship.
0: Puttinappati nunchi kudanu పిట్టేంత వరకు కూడాను ఒకే దైవం ఉండాలి.
1: Therefore right from the beginning till the end we should have only one God.
0: ఇది జీవితంలో వచ్చేటువంటి మార్పులు.
1: These are the changes that do happen.
0: ఇంత లౌకికమైనటువంటి జీవితము.
1: This is all worldly life.
0: కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి.
1: We should lead spiritual life.
0: నా తల్లిని నేను మార్చవచ్చును.
1: I can change.
0: కానీ మార్చిన తల్లి ఎప్పటికైనా మార్పుగానే ఉంటుంటుంది, కానీ అది కూర్పుగా ఉండదు.
1: Even if you go for adoption, that change is just a change.
0: మొట్టమొదట నీకు బర్త్ ఇచ్చినటువంటి వారు ఎవరు? తల్లియే.
1: Therefore, it's the mother who taught you this devotion.
0: కానీ కొంతమంది దైవమే లేడు.
1: Some deny God.
0: ఏదో ఒక ఓంకుని పెట్టుకుంటారు, ఓంకారాన్ని పలుకుతుంటారు.
1: They go on repeat, they go by the sound Omkara.
0: కానీ ఈ ఓంకారం కానీ ఎంతకాలం ఉంటుంటుంది?
1: This Omkara, the primal sound, how long does it last?
0: అనేంత వరకు ఉంటుంది.
1: And you'll certainly listen to the sound so long you speak it out.
0: ఈనాడు ఓం అనేటువంటి ఒక శబ్దమును అభివృద్ధిగా చూడే.
1: That moment when you go on speaking it out
0: loud, అనేటువంటిది ఎప్పుడూ శాశ్వతం కాదు.
1: And that will not remain permanent.
0: నీ హృదయం లోపల పవిత్రమైనటువంటి ఇది భావములు అభివృద్ధి కావాలి.
1: Sacred thoughts should develop within you.
0: ఆ పవిత్రమైన భావములు అభివృద్ధి పరచుకున్నప్పుడే నీవు పవిత్రుడు అవుతావు.
1: When once you have sacred thoughts, you are sacred then.
0: కనుక నీవు గొప్పవాడు కావాలనుకుంటుంటే భగవంతుని నామాన్ని మరుపుకోకుండా, భగవంతుని నామాన్ని మార్చుకోకుండా ఒకే దీంతో ఉండాలి.
1: If you want to come up in life, never forget God. Never change the name that you have committed to.
0: కనుక నీకు ఆ మనసు మార్పు కాకుండా,
1: without changing your mind,
0: మనసు కూడా ఒక కల్పితమైనటువంటిది.
1: And we should also understand it's just an instrument.
0: మన ఏవో మనుష్యానాం కారణం బంధమో చేయో.
1: Mind is responsible for the bondage or liberation.
0: కనుక మనసు కూడా మారేటువంటిది.
1: Even the mind also changes.
0: కనుక మనసు నీవు కాదు.
1: And you are not the mind either.
0: బుద్ధి నీవు కాదు.
1: You are not the intellect.
0: మనసు అనేటువంటిది కేవలం ఒక కోరికల బండలు.
1: And mind is just a bundle of desires.
0: ఈ డిజైర్స్ ఉన్నంత వరకు కూడా నీవు మనసును మార్చుకుంటూ ఉంటాడు.
1: So long the desires last, mind undergoes changes like that.
0: మనసును నీవు ఏమాత్రము మార్చవద్దు.
1: So never change that mind like that.
0: మనసు కేవలం కోరికల యొక్క గుంపు.
1: And mind is just a combination, group of thoughts.
0: అది ఉన్నంత వరకు కూడా నీవు ఏమాత్రము శాంతి పడవు.
1: So long there are desires, you'll never be in peace.
0: ఆ మనసు ఏకంగా చేసుకుని
1: విత్ వన్ పాయింటెడ్నెస్
0: స్థిరంగా పెట్టుకున్నప్పుడే,
1: వెన్ వన్స్ యు ఆర్ స్టడీ,
0: నీవు తప్పక మంచివాడు అవుతావు.
1: యు ఆర్ బౌండ్ టు బి గుడ్.
0: నీవు మంచివాడు కావాలంటే దాన ధర్మాలు చేస్తే కాదు. నీవు
1: ఇఫ్ యూ వాంట్ బి గుడ్ ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: కానీ దైవానికి అర్పితం చేయి,
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: అప్పుడే నీకు అన్ని విధాల కూడా శాంతి కూడా కలుగుతుంది, సంతోషం లభిస్తుంది.
1: Then only you will be happy and peaceful forever and ever.
0: Kanuka prati manavudu kudanu thani endu oka manasu unnadi.
1: Every man has got this manas or the mind.
0: Kanuka aa manase devudu.
1: And that very mind should be filled with the divinity.
0: Ee bhautikamainatundi korukalu raavatam cheta manasu chaala maarpu chendutundi.
1: Because of desires, mind has taken a different turn.
0: Kanuka desires anetundi meedi control cheyandi.
1: Control your desires.
0: Kanuka nenu anni samayallo cheptuntanu. Control your thoughts.
1: Bhagavan always repeatedly tells us, control your thoughts.
0: Thoughts and control chesthe anta control avutundi.
1: With this thought control, rest of the things can be controlled.
0: Kanaka prema swarupulara,
1: embodiments of love,
0: mee andunnadi shastramainadi satyamu prema.
1: That which is permanent eternal in you is the satya, the truth, prema, love.
0: Satya dharmamu rendu cherinappude,
1: when these two are together, satya and
0: dharma, satya nasti paro dharma,
1: there is no other dharma beyond satya, the truth.
0: Tiriki satyame aadharam,
1: and satya is the foundation.
0: Atti satyanni aadharanga chesukoni ee dharmanni narchukuntunte,
1: basing on truth, if you act in the righteous direction,
0: appude neevu premanu pondutavu.
1: Then you will attain the state of love.
0: Prema sarva karmalu kudanu phalimpa chestundi.
1: In fact, love will fructify every one of your actions.
0: Kanuka atma swarupulara,
1: so embodiments of atma,
0: meeru atma swarupure,
1: you are verily the very manifestation of atma.
0: Daniki roopame ledu,
1: and atma has no form.
0: Pancha bhautika deham durbalamu kayamaya durbalamu,
1: the bodies of senses is bound to fall at one time or other.
0: Garutimpaka taniki chaavu puttukal moha nibandhanalu ముద్రలు లేవు.
1: ద ఇన్నేట్ స్పిరిట్ ఆర్ ద సోల్ హ్యాస్ నో బిగినింగ్ నార్ ఎండ్, లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: కనుక నీవు నిరామయుడు,
1: యు ఆర్ ఇమ్మోర్టల్.
0: మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: and you do not have any kind of prints or marks like beginning nor the end.
0: లేనప్పుడే నీవు శాశ్వతమైన వాడిగా ఉంటావు.
1: Without these things only you can remain
0: immortal. చింతలేని వాడిగా ఉంటావు.
1: And then only you will be ideal to the rest of the world.
0: చింత ఏ మాత్రం ఉండకూడదు.
1: Don't worry for anything.
0: ఇప్పుడు మీరు దేనికి దీనికి ఏమైనా సాక్షి ఉన్నారా అని చెప్పవచ్చు.
1: You may say, is there any witness for all the experiences I have?
0: దానికి నేను ఒక్కడే సరైనటువంటి ఆదర్శము.
1: భగవాన్ ఈజ్ ది ఓన్లీ ఐడియల్ ఫర్ ఎవ్రీబడి.
0: నాకు ఎట్టి డిజైర్స్ కూడా లేదు.
1: భగవాన్ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్.
0: నేను ఇప్పుడు పోవాలంటే ఇప్పుడు ఇప్పుడు పోవచ్చు.
1: భగవాన్ కెన్ విత్డ్రా హిమ్సెల్ఫ్ ఎనీ టైమ్ హీ వాంట్స్.
0: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు.
1: భగవాన్ కెన్ గెట్ ఎనీథింగ్ హీ వాంట్స్.
0: తీసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్?
0: పోయినటువంటి వాడికి ఇవ్వాలి ఏది?
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ డిజైర్స్.
0: కానీ నేను తీసుకుని రేపు పోయేటువంటి వాడికి నేను ఇది ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ గివింగ్ యూ సంథింగ్ అండ్ యూ రిటర్న్?
0: కనుక మీరు ఎప్పుడు కూడా పోయేటువంటి వస్తువులను కోరకండి.
1: సో నెవర్ డిజైర్ దోస్ థింగ్స్ దట్ వుడ్ నాట్ లాస్ట్ పర్మనెంట్.
0: కోరకండి.
1: ఆస్క్ ఫర్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
0: మేఘములు తిరుగుతూ ఉంటాయి.
1: అండ్ యూ ఫైండ్ క్లౌడ్స్ దట్ మూవ్ కంటిన్యూస్.
0: కానీ కదిలే మేఘములు శాశ్వతమా?
1: అండ్ ఆర్ ది పాసింగ్ క్లౌడ్స్ పర్మనెంట్?
0: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం అంటుంది.
1: బట్ దేర్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విత్ ఇన్ యూ.
0: ఆ సత్యం వల్లనే జగత్ జగత్ గా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ మెయింటైన్డ్ బికాస్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము,
1: ట్రూత్,
0: లవ్, రెండు కూడా అందరి ఎందు ఉంటున్నటువంటి.
1: ట్రూత్ అండ్ లవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక అందరి ఎందు ఉండేటువంటి ఒక ప్రేమనే నేను. అందరి ఎందు ఉన్నటువంటి సత్యమునే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్. Love is everywhere. Truth is everywhere. That is Bhagavan.
0: కానీ ఈనాడు మనకు సత్యము రుచించదు.
1: And today you don't accept truth.
0: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
1: You go by your convenience and interpret truth.
0: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతుల ఎందు కుక్కల ఎందు కూడా ఉంటుంది.
1: And the truth and love in you are uniformly present in other animals too.
0: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: Therefore we have developed and foster the eternal principles of love and truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
1: Today you are in very high position.
0: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
1: You'll continue to remain in position until you retire.
0: కనుక ఈ డివైన్ అనేటువంటిది ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
1: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
0: ఈనాడు ఇట్టి సత్యంలో మీరు ప్రవేశించారు.
1: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
1: అండ్ నెవర్ గివ్ అప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. యూ హ్యావ్ అండర్స్టూడ్.
0: దీన్ని మర్చినప్పటికీ సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
1: యూ మే ఫర్గెట్ ఎనీథింగ్ బట్ యూ షుడ్ హ్యావ్ సత్య అండ్ ప్రేమ.
0: ప్రేమ అంతర్వాహిని.
1: అండ్ లవ్ ఈజ్ అండర్ కరెంట్.
0: సత్యము బహిర్వాహిని.
1: అండ్ ద ట్రూత్ ఈజ్ స్పోకెన్ అవుట్.
0: కనుక ఈ బహిర్వాహిని అంతర్వాహిని రెండు కూడా మనం కాపాడుకుంటున్నాం.
1: సో వీ హ్యావ్ టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ది ఔటర్ ఇన్నర్ కరెంట్ ఆఫ్ లవ్.
0: నిజమైన కర్తవ్యము.
1: అండ్ దట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: రెండు లేకపోతే వారు మానవుడే కాదు.
1: వితౌట్ దిస్ యూ కెన్ నాట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఎప్పుడు నిరంతరము ప్రేమతోనే ఉండండి.
1: రిమైన్ ఇన్ లవ్ త్రూ అవు.
0: నా బిడ్డలు, నా భార్య, నా బంధువులు అని వారు మాత్రమే ప్రేమతో పుట్టుకోవద్దు.
1: Don't limit your love to your family, to your children, and to your relations.
0: Evvarini chusinappudi varanta bhagavata rasudevi.
1: Whomsoever you meet, understand that he is divine.
0: Aa vidhame yokka sarvudu yendu premanu pichukoni premanu ichukoni manu satyamto jeevinchali.
1: Therefore understanding love within you, love in everybody in the entire vicinity and humanity, live in love.
0: Kada nirantaramu nenu prema satyamune maatrame bodhisthuntanu.
1: Bhagavan continuously gives his divine message on these two principles, satya, the truth, prema, love.
0: అది నిమిత్తమే నేను అనేక సభలంతా జరుపుతుంటాను.
1: Bhagavan addresses many assemblies only to give the divine teaching of love and truth.
0: ఈ విధమైన జీవితంతో మీరు వెళ్తున్నప్పుడే ఈనాడు మీరందరూ ఇక్కడికి వచ్చి స్వామి వాక్కు విన్నందుకు నాకు ఎంతో సంతోషం.
1: Bhagavan is extremely happy that you have listened to his divine message, the quintessence of the message being two, one the truth, the other love.
0: నేను ఇంతమంది ప్రేమకు నేను గురి అయ్యాను కదా, మీరందరూ రావటం చూడండి నా నిమిత్తం.
1: You all have assembled here for Bhagavan only.
0: ఇవన్నీ కూడా మీరు ఆచరణలో పెట్టితే,
1: if you practice Bhagavan's teaching,
0: అది మిమ్మల్ని చూచినందుకు ఈ మాటలు విన్నందుకు నాకెంతో ఆనందం వస్తుంది.
1: That will make Bhagavan very happy for having come all along. If you practice, that will make him extremely happy.
0: కనుక మీ ప్రేమనంతకుడు ప్రకృతి అయినటువంటి లౌకికమైన భావం పోకూడదు.
1: Therefore, don't make your love physical or worldly.
0: కేవలం ఒక దైవతత్వం పైన మీ ప్రేమనంతా పెట్టండి.
1: So make your love divine, the divine love.
0: Radha. Radha ante evaru?
1: Radha. Who is Radha?
0: Dhara. Amine Radha.
1: Radha, Dhara. That incessant flow, continuous flow.
0: Ee Dhara anta kuda kevalamu Bhagavantuni paine pettindi.
1: Dhara, the earth, should be full of God's name.
0: Kani tana aadabidda paallo visham kalpinchinappudiki,
1: when she was poisoned,
0: అది కూడా భగవంతునికి అర్పితం చేసింది.
1: హీ ఆఫర్డ్ దట్ పాయిజన్ ఆల్సో టు గాడ్.
0: అప్పుడే ఆ విషయం అంతా కూడా దేవుడు తీసుకున్నాడు.
1: అండ్ గాడ్ రిసీవ్డ్ ఆల్ ద పాయిజన్ ఆఫర్డ్ టు హిమ్.
0: ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పవిత్రమైన పాలను మాత్రం తాగింది.
1: వెన్ ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ పాయిజన్ రాధా కుడ్ టేక్ దట్ ప్యూర్ మిల్క్.
0: కనుక రాధ అంటే మీరు అర్థాన్ని కూడా తీసుకోవాలి.
1: సో యూ షుడ్ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ రాధ.
0: ఆర్ ఏడిఏ రాధ.
1: ఆర్ ఏడిఏ రాధ.
0: ఆర్ అంటే
1: ఆర్ మీన్స్
0: రాధ.
1: రాధ
0: ఏ అంటే
1: ఏ మీన్స్
0: ఆధారము.
1: ఆధార బేసిస్.
0: డి అంటే
1: డి
0: డియర్ అనే ప్రేమ.
1: డియర్ సో క్లోజ్ లవ్. దైవాన్ని
0: ప్రేమిస్తుండాలి.
1: రెస్పెక్ట్ఫుల్ నేచర్ టువర్డ్స్ ద ప్రకృతి అండ్ గాడ్.
0: కనుక ఆమెకు నిజము పూర్వము ఏమైతే తెలియదు.
1: అండ్ షీ డజంట్ నో వాట్స్ ఎవర్ అదర్ దాన్ వర్షిప్ఫుల్ స్పిరిట్.
0: ఆమెకు కృష్ణుడు ఒక్కడు మాత్రమే తెలుసు.
1: And she worships Krishna only.
0: ఆ విధంగా ఉండినప్పుడే ఆమె స్వర్గాన్ని పొందింది.
1: And with that she attained liberation.
0: ఈనాడు అంతా లిబరేషన్ కావాలి, లిబరేషన్ కావాలి అంటారు.
1: People want liberation today.
0: లిబరేషన్ ఎట్లా వస్తుంది?
1: How do you expect to be liberated?
0: ఈ విధమైన మార్గాన్ని మనం పొందినప్పుడే లిబరేషన్ మనకు కలుగుతుంది.
1: When once you are here, follow divine life, you will attain liberation.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నా మాటలు అధికమైపోయేది.
1: Bhagavan has spoken a lot of things to you.
0: చాలా శ్రమ పెడుతున్నాను.
1: Perhaps you are put to strain.
0: నేను ఇంకా విరమిస్తాను.
1: Bhagavan wants to conclude his divine discourse.
0: మీరు నిరంతరం ఎక్కడ పోయినప్పటికీ ఏమి చేసినప్పటికీ ఇంత దైవ కార్యమే, ఇంత దైవ ప్రదేశమే అని మీరు భావించండి.
1: Consider always whatever you speak, whatever you do, it's all God's word, God's work only.
0: ఆ విధమైన భావంతో ఉంటే అది నాకు చాలా ఆనందం.
1: That divine feeling will make Swami extremely happy.
0: ఈనాడు ఇంతమంది వచ్చారు కనుక మీరందరికీ కూడా పవిత్రమైన ప్రేమానందములు నేను మీకు తెలుపుతున్నాను.
1: Bhagavan blesses you all. So many people are assembled here. Let all of you be full of love. Let all of you lead the life of bliss.
0: మీరందరూ కూడా లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
1: భగవాన్ బ్లెసెస్ యూ ఆల్ సచ్ దట్ యూ లీడ్ ఎ లాంగ్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, హెల్తీ లైఫ్ అండ్ ద డివైన్ లైఫ్,
0: హ్యాపీ లైఫ్,
1: హ్యాపీ లైఫ్.

0: సంతోషం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం ఎత్ర షోడతే గుణం తత్ర దేవం మహేశ్వరం. సంతోషం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం ఎత్ర షోడతే గుణం తత్ర దేవం మహేశ్వరం తత్ర దేవ సహాయకృత్. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సంతోషం సాహసం ధైర్యం భక్తి శక్తి పరాక్రమం, ఈ షోడశ గుణములు కూడాను ఎవని అందు ప్రకాశించుచుండునో వారి వెంటనే దైవత్వం యొక్క ప్రకాశం కూడాను వెంటాడుతూ ఉంటారు.
1: Where you find happiness, valor, the courage, intelligence, energy and bravery, where the six qualities are present, you find the divine effulgence too.
0: Bhogamu, tyagamu, rendu kudanu oka chota nilchidaku veelu ledu.
1: It is not possible for the pleasure and sacrifice to coexist.
0: Tyagam unte bhogam ishtapadu, bhogame unte tyagane dagarike raanevadu.
1: When there is sacrifice, it does not relish pleasure. When there is pleasure, the sacrifice cannot exist.
0: Aithe tyagam tho bhogam ni eritiga anubhavinchagaladu.
1: However, with sacrifice, how can you have pleasure also?
0: ఆచరణ యందు అహంకారము, అనుష్ఠానం నందు ఆసక్తి, రెండును వదలిన భోగమే త్యాగము, త్యాగమే భోగం.
1: When once there is no ego, when once there is no expectation for the fruits of your action thereof, you can enjoy the life of sacrifice coupled with pleasure.
0: ఈ ప్రపంచమునందు ఉన్నటువంటి భోగములన్నీ కూడాను ఏ ఒక్కరి నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ నాట్ స్పెసిఫికల్లీ మెంట్ ఫర్ వన్ ఇండివిజువల్.
0: అందరికీ ఇందులో భాగం ఉన్నది.
1: ఆల్ హ్యావ్ ఎన్ ఈక్వల్ షేర్.
0: నీ నీ భాగమును నీవు అనుభవించు.
1: ఎంజాయ్ యువర్ ఓన్ షేర్.
0: కనుక పవిత్రమైన ఈ జీవితమునకు భగవంతుడు అందించేటువంటి యొక్క సమస్త సద్గుణములు కూడాను సదాలోచన సలిపి సదాచారం నందు దీనిని సద్వినియోగం చేయాలి.
1: Having been given this sacred life, having been bestowed with sacred virtues, one has to think over carefully and practice in daily life.
0: ఈశావాస్యం ఇదం జగం సర్వం.
1: The whole universe is full of divine.
0: ఈ ప్రపంచమంతా కూడాను భగవత్ శక్తితోనే కట్టబడి ఉన్నది.
1: The entire universe is built by the divine power.
0: ఎందు చూచినా భగవంతుడు తప్ప అన్య పదార్థములు మనకు గోచరించవు.
1: Wherever you go and see, excepting God, you do not find anyone else.
0: కానీ ఈ సత్యాన్ని అందరూ గుర్తించలేరు.
1: It's not possible for everybody to know this truth.
0: వారికి ప్రాప్తమైన లౌకికమైన విషయవాంఛనంతో కూడినటువంటి హృదయాలు లౌకికాన్ని ఆశిస్తాయి, ప్రాకృతమునే వదిలించాయి.
1: As their hearts are full of fleeting worldly pleasures and joys, their expectations, their actions also will be so.
0: ఒకటి ప్రేయోశక్తి, రెండవది శ్రేయోశక్తి.
1: వన్ ఇస్ శ్రేయోశక్తి, అదర్ వన్ ఇస్ ప్రేయోశక్తి.
0: ఈ ప్రేయోశక్తి అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై ప్రేయోశక్తి?
0: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఈ ఆశ్రమ ధర్మములన్నీ కూడాను ప్రేయోశక్తి.
1: ప్రేయోశక్తి ది ఫస్ట్ వన్ ఇంక్లూడ్స్ ద వేరియస్ స్టేజెస్ ఇన్ లైఫ్, వన్ ఆఫ్ సెలిబసే, వన్ ఆఫ్ హౌస్ హోల్డర్, వన్ ఆఫ్ రెక్లూజ్ అండ్ ద లాస్ట్ రెనన్షియన్.
0: భౌతికమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తాయి.
1: దే ఆల్ కన్ఫర్ వర్ల్డ్లీ సెన్షువల్ జాయ్.
0: రెండవది శ్రేయోశక్తి.
1: ద సెకండ్ వన్ ఇస్ శ్రేయోశక్తి.
0: దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది సద్గుణములంతా కూడాను శ్రేయోశక్తికి సంబంధించినటువంటివి.
1: శ్రేయోశక్తి ఇంక్లూడ్స్ దీస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ కంపాషన్, లవ్, ఫర్బేరెన్స్, సింపతి అండ్ సాక్రిఫైస్.
0: దీనినే కృష్ణుడు భగవద్గీత యందు స్వధర్మం పరధర్మం అని బోధించాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ టాట్ బై కృష్ణ ఇన్ భగవద్గీత యాజ్ వన్ స్వధర్మ ది అదర్ పరధర్మ.
0: స్వధర్మం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై స్వధర్మ?
0: స్వ అదే సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం.
1: స్వామెన్ స్వామెంట్ ద నియర్నెస్ టు గాడ్, లివింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్ విత్ ద సేమ్ ఐడియా అండ్ ఫైనల్ మర్జర్ ఇన్ ద డివినిటీ.
0: సంబంధమైనటువంటివన్నీ కూడాను ఇవి కేవలము ఒక స్వధర్మమునకు చేరినటువంటివి.
1: ఆల్ దోస్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద స్పిరిట్ ఆర్ ద సోల్ కాన్స్టిట్యూట్ స్వధర్మ.
0: దీనికి విరుద్ధమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటివంతా కూడాను ప్రేయోశక్తి.
1: బట్ దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద సెన్సెస్ ఇస్ ప్రేయోశక్తి.
0: కానీ ఈనాటి మానవులు ప్రేయోశక్తికి అధికమైన శక్తిగా అవటం చేత అందరు కూడాను దానినే ఆశిస్తారు, కానీ శ్రేయోశక్తిని ఎవ్వరు కూడాను ఆశించరు.
1: మ్యాన్ టుడే ఈజ్ ఆఫ్టర్ సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్ అండ్ గోస్ బై ప్రేయోశక్తి అండ్ మైండ్ఫుల్ ఆఫ్ శ్రేయోశక్తి.
0: ప్రేయోశక్తి తాత్కాలికమైన ఆనందాన్ని చేకూరుస్తాయి.
1: ప్రేయోశక్తి గివ్స్ యూ టెంపరీ హ్యాపీనెస్.
0: శ్రేయోశక్తి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వమును అనుగ్రహిస్తాయి.
1: శ్రేయోశక్తి కన్ఫర్స్ ది ఎటర్నల్లీ ట్రూ పవర్ డివినిటీ.
0: కనుకొని ఈ ప్రపంచమునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవ శాసనం చేత
1: బై గాడ్స్ విల్
0: వర్షములు కురుచున్నవి,
1: రెయిన్స్ హ్యాపెన్
0: పంటలు పండుచున్నవి,
1: వి ఫైండ్ ద క్రాప్ ఈల్డింగ్
0: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు,
1: ద సన్ షైన్స్
0: చంద్రుడు చల్లదనం అందిస్తున్నాడు,
1: వి ఆల్సో ఫైండ్ ద కూల్నెస్ ఆఫ్ ద
0: నదులు పొంగుతున్నాయి,
1: వి ఫైండ్ ద రివర్స్ ఫ్లోయింగ్
0: ఆనందం అందిస్తున్నవి,
1: అండ్ దే గివ్ us బ్లెస్.
0: ఇవి ఎవరి సొత్తు?
1: హూస్ ప్రాపర్టీ ఆర్ దే?
0: ఇది ప్రాకృతమైనటువంటి మానవులకు అందరికీ కూడాను సమానత్వమైనటువంటి శక్తియే.
1: ఇట్స్ జస్ట్ ఈక్వల్ అండ్ యూనిఫామ్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: ప్రాకృత పౌరులందరూ కూడాను దీనిని అనుభవించడానికి అధికారం ఉన్నది.
1: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ గాట్ అథారిటీ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్.
0: కనుక ఇవి అందరూ కూడాను అనుభవించవచ్చును.
1: ఆల్ కెన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్.
0: ఇది ప్రేయోశక్తి శ్రేయోశక్తి ఎన్నిటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యమే.
1: దిస్ ఇస్ ది ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రేయోశక్తి అండ్ శ్రేయోశక్తి.
0: పంటలు పండించుకోవటము,
1: గ్రోయింగ్ హార్వెస్ట్,
0: భుజించటము,
1: పార్టేకింగ్ ఫుడ్,
0: శక్తి సామర్థ్యములు పెంచుకోవటము,
1: ఎక్వైరింగ్ ఎనర్జీ,
0: కర్మ మార్గం నందు ప్రవేశించి
1: ఎంటరింగ్ ఇన్ ది యాక్షన్,
0: దేహ కర్మలు ఆచరించటం.
1: వన్ హ్యాస్ టు డూ వన్స్ ఓన్ యాక్టివిటీ.
0: ఈ దేహ కర్మలు ఆచరించిన తర్వాత
1: ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ఫిజికల్ యాక్షన్
0: ఆత్మధర్మంతో ఆనందించటం.
1: వన్ కెన్ ఎంజాయ్ బ్లిస్ఫుల్ స్టేట్ ఫాలోయింగ్ ది స్పిరిట్.
0: కనుక ప్రతి
1: ఆల్ కెన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్.
0: ఇది ప్రేయోశక్తి శ్రేయోశక్తి ఎన్నిటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యమే.
1: దిస్ ఇస్ ది ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్.

0: One can enjoy blissful state following the Spirit.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను విచారణ చేసి చూస్తే దైవ శాసనమే కాని అన్యుడు ఏమాత్రం కూడా నిర్ణయించేటువంటివి కాదు.
0: Likewise, if you investigate clearly, you will understand that everything goes by God's will.
1: అణువు మొదలు ఘనం వరకు కూడాను.
0: Right from microcosm to the macrocosm.
1: గట్టిపోచ మొదలుకొని బ్రహ్మాండం వరకు కూడాను దైవ శాసనములే జరుగుతున్నవి.
0: Right from a minutest object to the macrocosm, the cosmos, goes by the divine command.
1: అదియు ఇదియు అననగరేల.
0: Why say that and this?
1: పిపీలకాది బ్రహ్మ పర్యంతం.
0: Right from ant to Brahman.
1: అది ఎరుంగరు.
0: You don't know that.
1: మరి గలంగరు.
0: You don't understand.
1: భూమి జండరు.
0: And you are not.
1: భూమిని కొందరు.
0: And you are
1: ready. వివేకమును వర్తించదని కాదు విర్రవీగిదరు కాని చివరికి వేడికేది సంభవించును తెలియజారు ఎంత వారనే. కదలదు నీది సంకల్పము లేనిది. భగవత్ సంకల్పం లేనిది ఏది కూడా నువ్వు కదలదు.
0: Without God's will, nothing can happen. You do not understand. You do not experience. But you pride yourself. You are highly egoistic.
1: కాని భూతము సంభూతము.
0: One is భూతము, other is సంభూతము.
1: విద్య అవిద్య.
0: One is విద్య, other is అవిద్య.
1: ప్రాకృతము పరమాత్మము.
0: One is physical, other is spiritual.
1: ఇవన్నీ రెండు పదములే కా భావిస్తున్నారు కానీ రెండు కాదు ఇవి.
0: They are not twins, not two words.
1: ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి.
0: They have intimate relationship.
1: కనుక ఏ కర్మలు ఆచరించినప్పటికీ
0: whatever we do,
1: హృదయమునకు సంబంధించినటువంటి కర్మలు అన్ని కూడాను పరాత్మైనటువంటివి.
0: All those actions which we do wholeheartedly are spiritual.
1: ఇలాంటి పారాత్మికమైన సంబంధాన్ని మనం లౌకికమైన సంబంధంగా పోల్చుకోవటానికి తీర్చుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నాం.
0: We are making the spiritual aspect and view it as worldly, and we consider worldly experience.
1: లోకములో ధర్మాత్ములు ఉన్నారు.
0: There are many people righteousness.
1: త్యాగాత్ములు ఉన్నారు.
0: One of sacrifice.
1: యోగాత్ములు ఉన్నారు.
0: One of spiritual practice.
1: కర్మాత్ములు ఉన్నారు.
0: People of action.
1: కానీ అందరూ ఉన్నారు.
0: All exist.
1: కానీ
0: but
1: ఆత్మాత్ములు లేరు.
0: But there are none that follow the spirit or conscience.
1: అనగా ఆత్మాత్ములు అనగా ఏమిటి?
0: Who are those that are of spiritual
1: ఇది కర్మయోగం కాదు.
0: They're not of action.
1: భక్తి యోగం కాదు.
0: Not of one of devotion.
1: జ్ఞాన యోగం కాదు.
0: Nor wisdom.
1: ఆత్మయోగం.
0: It is the yoga, the spiritual practice of the spirit.
1: ఇట్టి ఆత్మయోగమును అనుభవించినటువంటి వారు ఈ జగత్తులో కానరారు.
0: In this world we do not find anybody that follow that spiritual practice of atma, the spirit.
1: శరీరం కనిపిస్తుంది.
0: You see the body.
1: మనసు ఉన్నట్టు అనిపిస్తుంది.
0: You also feel the mind.
1: కానీ ఆత్మ యొక్క తత్వమును గుర్తించినటువంటి వారు కనిపించటం లేదు.
0: We don't come across anybody who knows in full the depth of the spirit.
1: ఇట్టి ఆత్మతత్వమును గుర్తించి వర్తించుకున్నటువంటి వాడే ఆత్మజ్ఞుడు.
0: The one who knows the real self is the true, is the knower in the true sense.
1: ఏ మాత్రం కూడా విచారించనక్కర్లేదు.
0: You don't need to know the body.
1: ఇది పంచభౌతికమైన శరీరము.
0: This is one of senses.
1: దుర్బలమైన కాయంబు.
0: It is so weak.
1: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: When it drops down, we do not know.
1: ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి దేహతత్వాన్ని విచారించి ప్రయోజనం ఏమిటి?
0: What is the fun of thinking this of this body which is temporary and ephemeral?
1: కనుకనే శ్రేయో మార్గమును అనుసరించేటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి విచారణ చేస్తూ వస్తుంటారు.
0: Those that follow the spiritual path శ్రేయస్, they think in this direction.
1: మన సంబంధమైనటువంటి ఒక విషయాలను చూస్తే
0: దోస్ రిలేటెడ్ టు ద మైండ్
1: మొన్న చెప్పాను మనసే విష్ణువు.
0: భగవాన్ సెడ్ ద అదర్ డే మైండ్ ఈజ్ విష్ణు.
1: విష్ణు అనగా ఏమిటి? సర్వవ్యాపకత్వంకి చేరినటువంటి వాడు.
0: వాట్ డూ మీన్ బై విష్ణు? ఆల్ పర్వేసివ్నెస్.
1: ఇందు అందు ఇక్కడ చూసినా కానీ కనిపించేటువంటి వాడు విష్ణువు.
0: విష్ణు ఈజ్ సీన్ ద మైండ్ హియర్ అండ్ దేర్ టూ.
1: అది ఏ సంబంధమైనటువంటి యొక్క మనసు యొక్క తద్భావము.
0: That is the aspect, the power of the mind.
1: Manomoolam idam jagat.
0: The whole world.
1: Jagat antai kudunu manomoolanga untundali.
0: The whole world is full of the mind.
1: Manas aneetundi Vishnu yokka kamala naabhamunundi kudunu aavirbhavinchinatundi vaadu Brahma.
0: And therefore, out of the navel of Lord Vishnu is born Brahma.
1: Ee naabhikamanam nundi udhavinchinatundi vaadu Brahma.
0: Brahma is born out of the lotus flower that has originated out of the navel of Vishnu. So who is the cause for this?
1: Brahmane vaku annaru.
0: Brahma symbolizes speech faculty.
1: Brahma vaku.

0: Brahma stands for world.
1: Vishnu manasu.
0: Vishnu stands for expansiveness.
1: Dehame Ishwarudu.
0: And body is Ishwara.
1: Ee moodinti yokka aakaram darshinchinatundi varu lokamulo evvarunu leru.
0: In this world there are none who understood, experienced this trinity of Godhead.
1: Kaani ivi ekkada unnai?
0: Where are they?
1: Atma darshana nimittamai aranyamuluku prayanam ayipothuntaru.
0: To experience the spirit of the self, people go to the forest.
1: Enta pichivaru manavulu.
0: What mad caps they are.
1: Tanayandi తన చెంతనే తన ఎందు ఉంటుండేటువంటి ఆత్మతత్వాన్ని దర్శించడానికి అరణ్యానికి ఎందుకు?
0: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ద ట్రూ సెల్ఫ్ ప్రెసెంట్ విత్ ఇన్ హిమ్ అరౌండ్ హిమ్ వై డూ నీడ్ టు గో టు ద ఫారెస్ట్
1: ఇంటి ఎందు జ్యోతి వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుకునేలా.
0: When you have got the lamp at your own residence, why are you after lights elsewhere in the neighborhood?
1: అట్టి ఆత్మ స్వరూపం నీ ఎందే ఉంటుండగా.
0: When the self is in you,
1: నీవు అంత దూరం వెళ్లి అరణ్యంలో తపస్సు చేసిన కర్లేదే.
0: You don't need to undertake penance.
1: ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణమే.
0: It is just a sign of ignorance.
1: ఆత్మ స్వరూపమును దర్శించలేకపోవటమే.
0: It is just your incapacity to
1: experience the
0: self. You are not able to know the existence of the self.
1: ఆత్మ యొక్క స్వస్థానమును గుర్తించుకునేటువంటి వ్యక్తులు తన ఎందే ఉంటున్నది ఆత్మ.
0: In fact, the self or the spirit exists within you.
1: ఎక్కడ నీరు గాలి ఉండునో అక్కడంత ఆత్మ ఉంటుంటాయి.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ వాటర్ అండ్ ఎయిర్ యు ఫైండ్ ద ఆత్మ ఆర్ ద సెల్ఫ్.
1: నీరు గాలి,
0: ద వాటర్ అండ్ ఎయిర్,
1: ఇవి రెండింటినీ అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడే.
0: గాడ్ హెస్ గిఫ్టెడ్ బ్లెస్డ్ దీస్ టూ.
1: భూమి ఆకాశము మధ్యలో గాలి,
0: అండ్ వీ హావ్ గాట్ ద ఎర్త్ అండ్ ద స్పేస్ ఇన్ బిట్వీన్.
1: ఈ మూడు ఆ రెండు చేరినప్పుడే ఐదు భూతములు అవుతాయి.
0: అండ్ దీస్ టూ అండ్ దోస్ త్రూ త్రీ కాన్స్టిట్యూట్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: నేలను ఆకాశమును గాలిని అనగా వేడిని, ఈ మూడింటిని కేవలము మానవ అనుకూల నిమిత్తమై అందించాడు.
0: దిస్ హీట్ అండ్ ది కోల్డ్ అండ్ ది స్పేస్ అండ్ ది వాటర్ ఆర్ ఆల్ ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ ది మ్యాన్ కైండ్.
1: గాలి అగ్ని ఈ రెండింటి యొక్క తత్వము దేవుడు ఆహార నిమిత్తమై అందించాడు.
0: ది ఎయిర్ అండ్ ది ఫైర్,
1: నీరు గాలి,
0: అండ్ హియర్ వి ఫైండ్ ది వాటర్ అండ్ ది ఎయిర్.
1: నీరు గాలి ఆహారము
0: ఫుడ్,
1: భూమి ఆకాశము మధ్యలో గాలి, ఈ మూడు కూడాను క్షేమము.
0: అండ్ వి ఫైండ్ ద ఎర్త్ అండ్ ది స్పేస్ అండ్ ది ఎయిర్ ఇన్ బిట్వీన్.
1: ఎప్పుడు మనకు క్షేమం సంభవిస్తుంది?
0: వెన్ కెన్ యూ బి హ్యాపీ?
1: ఆహారం భుజించిన తర్వాతనే క్షేమం మనకు కలుగుతుంది.
0: యు విల్ బి క్వైట్ కంటెంటెడ్ ఆఫ్టర్ పార్టేకింగ్ ఫుడ్.
1: ఆహారమే లేకపోతే క్షీణించిపోతుంది.
0: వితౌట్ ఫుడ్ నేచురల్లీ యూ బికమ్ వీక్.
1: పిచ్చాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ చాలా అవసరము.
0: ఫర్ ది సస్టెనెన్స్ ఆఫ్ లైఫ్ ఫుడ్ ఈస్ నెసెసరీ.
1: కనుక ఆత్మ నుండి ఈ పంచభూతములు కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్.
1: ఈ పంచభూతములు ఎందుకున్నటువంటి యొక్క పరతత్వమును ఒక్కతూరి విచారించాలి.
0: లెట్ అస్ ఇన్వెస్టిగేట్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములు ఎందుకును ఒకే ఆత్మనే.
0: ద సేమ్ స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: అనేక ఆత్మలు లేవు.
0: And this self
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: ద సేమ్ స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: కనుకనే అనేకత్వంగా మనం విభజించుకోవటం చేతనే మానవత్వం ఇన్ని విధములైనటువంటి యొక్క పిచ్చి మార్గాలను అనుసరిస్తూ వస్తుండాలి.
0: బికాస్ వీ ఫాలో దిస్ డైవర్సిటీ అండ్ మల్టిప్లిసిటీ, దేర్ ఫోర్ వీ సఫర్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
0: లెట్ అస్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అది ఏ నిజమైనటువంటి ఆత్మజ్ఞుడి యొక్క మార్గము.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద నోవర్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్.
1: కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించుకోవటంలే ఇది అజ్ఞానం యొక్క లక్షణం.
0: ఇస్ ఇగ్నోరెన్స్, అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వీ డైవర్సిఫై ది యూనిటీ.
1: కనుక మనం ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
0: వీ షుడ్ నాట్ డైవర్సిఫై ద వన్నెస్.
1: అప్పుడు శక్తి సన్నగిల్లిపోతుంది.
0: యు టర్న్ వీక్.
1: దివ్యత్వమైన పవిత్రమైన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఏకత్వంలో చాలు.
0: In order to understand the self or the true spirit, that divinity, that unity are essential. You find the clouds moving.
1: Varsham kurustundadi.
0: Also the rain
1: falls. Pantalu pandutunnayi.
0: You find the crop growing.
1: Aa yokka crops manam teesukoni bhujistunnamu.
0: We also partake the crop grain.
1: Moola karanamu.
0: What are the primordial cause?
1: Annitikini okka aatmane karanamu.
0: The same self, atma, is the cause.
1: Adi brahma tattvamu.
0: That is brahmic principle.
1: Brahma managa emtani?
0: Who is brahma?
1: Aa brahma anetundi je sarva vyapakatvamu.
0: Brahma is vast expansion.
1: Adi vak swarupamu.
0: That is the very word that we utter.
1: ఇలాంటి వాక్ స్వరూపంలో ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని గుర్తించుకోవటానికి దీనికి మరి వేరే సాధన ఎందుకు?
0: wise spiritual practice in order to know the divinity in our world of Brahmic principle.
1: Shabda Brahmamayi.
0: One of the sounds.
1: Characharamayi.
0: The motility.
1: Jyotirmayi.
0: The life.
1: Vangmayi.
0: And the word.
1: Nityanandamayi.
0: Eternal
1: bliss. Paratparamayi.
0: Spiritual.
1: Mayamayi.
0: Illusion.
1: Srimayi.
0: And the one of.
1: Vaksvarupam yokka lakshanalu.
0: And the one of affluence represent the very word, the Brahma.
1: Ee vakke Brahma.
0: This word or the speech.
1: Ee Brahma ekkada nunchi puttadu.
0: Where is
1: Vishnu yokka navikamalam nundi puttadu.
0: Brahma is born out of the lotus flower, out of the navel of
1: navikamalam evitadi adi e Vishnu swarupame mind.
0: And so the Vishnu symbolizes the human mind.
1: Ee mind nunchi puttinatundide vaaku.
0: And the word is born out of the mind.
1: Kaabatti ee naadu mind nanta monkey mind ga maarchukuntunnaru.
0: We have converted the mind into monkey mind.
1: Vaaknanta kuda asatya roopanga bhavistunnaru.
0: All our words are utter blatant lies.
1: Eesha vaasyam idam jagat. Anni vaipula nindinatundi Eesharudu okkade.
0: Is only God who is
1: Eeshara sarva bhutanam.
0: God dwells in all of the living beings.
1: మనే యొక్క లోపల ఉన్నటువంటిది ఈశ్వరత్వం ఒక్కటే.
0: There's one divinity within us.
1: ఆ ఈశ్వరం నుంచి ఆవిర్భవించినటువంటిది ఈ యొక్క మైండ్.
0: Mind has come out of this ఈశ్వరత్వ or the divinity.
1: ఈ మైండ్ నుంచి ఆవిర్భవించినటువంటిది వాక్.
0: And this word is the product of the mind.
1: కనుక ఈశ్వర విష్ణు బ్రహ్మ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క స్వరూపము.
0: Therefore, humanity represents the combination of the Trinity, Ishvara, Vishnu and Brahma.
1: Kanuka, acharanalo unnatundi ahankaramu,
0: the ego in our practice,
1: anubhutilo vachetundi yokka swarthamu, rendittini tyagam chesthe adi daivattvam ayipothundi.
0: So we have to sacrifice the spirit of ego and the one of expectation in action.
1: Inadu enni tyagam chestunnamo?
0: What is that we are sacrificing?
1: పవిత్రమైనటువంటి దానంతా త్యాగం చేస్తున్నాం.
0: వీఆర్ సాక్రిఫైసింగ్ ఆల్ దట్ ఈస్ సేక్రెడ్.
1: కాదు కాదు.
0: నో.
1: పవిత్రమైనటువంటి దాన్ని స్వీకరించాలి, అపవిత్రమైనటువంటి దాన్ని విసర్జించాలి.
0: సో వీ హావ్ టు యాక్సెప్ట్ దాట్ విచ్ ఇస్ సేక్రెడ్ అండ్ రిజెక్ట్ విచ్ ఇస్ అన్సేక్రెడ్.
1: మనం భుజించే ఆహారం నందు కూడాను,
0: ద ఫుడ్ దట్ వీ ఈట్,
1: ఏ యొక్క పదార్థం మనకు అయిష్టంగా ఉందో దాన్ని విసర్జిస్తున్నాం.
0: యూ జస్ట్ గివ్ అప్ దాట్ యూ డు నాట్ రిలిష్.
1: ఏది రుచిగా ఉందో దాన్ని స్వీకరిస్తున్నాము.
0: That which is so tasty, you accept.
1: మంచి మధురమైనటువంటి ఫలమును స్వీకరిస్తున్నాము.
0: You eat sweet fruits.
1: దుర్గంధంతో ఉండేటువంటి మలాన్ని విసర్జిస్తున్నాము.
0: And the foul excreta is excreted.
1: కాబట్టి మనం స్వీకరించే దేన్ని?
0: What is that you accept?
1: మధురమైన.
0: Sweet.
1: కనుక ఆ మధురం ఎవరు?
0: What is that?
1: మధురాధిపతే మధురం మధురం. దైవత్వమే మధురం.
0: The divine.
1: వచనం మధురం. నయనం మధురం. వాక్యం మధురం. నయనం సర్వము మధురం. మధురాధిపతే మధురం మధురం.
0: God is sweetest, nectar of the nectar. His words are nectarine. His eyes are nectarine.
1: అమృతం కైనప్పుడు కొంతవరకు కొంత అభిరుచి ప్రారంభమవుతుంది, కానీ ఈ యొక్క వాక్కునకు ఎట్టి అభిరుచి కూడా పోదు.
0: And in fact, the word has not got that specific taste.
1: యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః.
0: The words and mind return in futility. We make attempt to know the divinity.
1: వర్ణించడానికి వీలు కానటువంటిది.
0: It is impossible to describe by word or comprehend by mind.
1: మనం మర్చిపోతున్నాం.
0: We have forgotten our the true self.
1: మన ప్రాణతత్వాన్ని ఈనాడు త్యాగం చేస్తున్నాము.
0: We are sacrificing our life.
1: కానీ ఇంక దేనితో నీవు సాధించగలవు?
0: What that you can achieve?
1: కార్బన్ డయాక్సైడ్ ను మనం తీసుకుంటున్నాము.
0: Carbon dioxide you are accepting.
1: Oxygen vadala pettunnam.
0: Oxygen you are just giving it.
1: Manavuni yokka chedda sankalpamu.
0: This is the bad thing
1: going on. Oxygen teeskovali, carbon dioxide ampali.
0: Inhale oxygen, exhale carbon dioxide.
1: Adi ye ee vruchamulanta chesetundi paropakaram.
0: And you also find the trees sacrificing.
1: Vruchamulu paropakaram chestunnayi.
0: Trees sacrifice.
1: గోవులు పరోపకారం చేస్తున్నాయి.
0: And also the
1: ప్రాణులు పరోపకారం చేస్తున్నాయి.
0: All of the beings.
1: జంతువులు పరోపకారం చేస్తున్నాయి.
0: Animals sacrifice.
1: కానీ జంతువుల కంటే హీనమైపోతున్నాడు ఈనాటి మానవుడు.
0: Man has become much worse than animals.
1: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఏమాత్రము చేయటం లేదు.
0: There is no trace of help anywhere.
1: ప్రతి దానికి స్వార్థము స్వప్రయోజనమే.
0: Everything carries with it the trend of selfishness.
1: ఈ స్వార్థ స్వప్రయోజనము కేవలం ఏమిటది? పశుత్వము యొక్క లక్షణాలే.
0: Selfishness and self-interest are the qualities of beasts.
1: కానీ మానవుని యొక్క లక్షణములు కాదు.
0: ఇస్ నాట్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: మానవుడు సత్య స్వరూపుడు.
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: శాంత స్వభావుడు.
0: ఇస్ ద వన్ ఆఫ్ పీస్.
1: ఈ సత్య ధర్మ ప్రేమల చేతనే జీవిస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ life is sustained by the truth, righteousness and peace.
1: కాలం నుండి భారతదేశం నందు సత్యం వద ధర్మం చర.
0: Therefore, since ancient days it has been said, speak truth and follow righteousness.
1: సంప్రదాయం యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుర్తులు.
0: They are the signs of the sanctity of our tradition.
1: సత్యాన్ని నీవు ఎప్పుడు కూడా మరవద్దు.
0: Never forget truth.
1: సత్యమునందుండే సర్వము సృష్టించే.
0: Right from the position of truth,
1: సత్యమునందు అడగే సర్వ సృష్టి.
0: Out of truth, the whole creation has emanated.
1: స్థలమేది కనుగొన్న.
0: The universe is sustained by truth.
1: సత్వం ఇది చూడనయ్యా.
0: The universe ultimately merges in truth. Understand the pure unsullied truth.
1: శుద్ధ పరబ్రహ్మము.
0: That is pure unsullied principle of truth.
1: ఇటువంటి పరబ్రహ్మం అనేటువంటిది ఎక్కడ ఉంది?
0: దట్ సుప్రీం ద కాస్మిక్ ప్రిన్సిపల్ వేర్ ఇస్ ఇట్?
1: పరపదార్థం లేనిది కాదు, తన యందే ఉంటున్నది.
0: ఇట్స్ నథింగ్ అవుట్ సైడ్, ఇట్ ఇస్ విత్ ఇన్ యూ.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి పదార్థాన్ని ఈనాడు వదిలిపెడుతున్నాం.
0: వీఆర్ ఫర్గాటన్, వీఆర్ గివింగ్ ఇట్ అప్, దట్ ఎటర్నల్ ట్రూ ప్రిన్సిపల్.
1: ఏదో మనకు గోచరము కానటువంటి దాన్ని మనం చదువుతున్నాము, దానికి సాధన చేస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ రీడ్ అండ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ దాట్.
1: సాధనగా ఏమిటి?
0: వాట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
0: సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ మెన్ కన్వర్టింగ్ ద బ్యాడ్ ఇన్ టు గుడ్.
1: అది ఏ మనం సాధన?
0: దట్ ఈస్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఈనాటి సాధన ఏం చేస్తున్నాం?
0: వాట్ ఆర్ వి డూయింగ్ టుడే?
1: మంచిని మరిచిపోతున్నాం, చెడ్డను స్వీకరిస్తున్నాం, అదే సాధన.
0: ద ప్రాక్టీస్ టుడే ఈస్ టు యాక్సెప్ట్ బ్యాడ్ అండ్ ఫర్గెటింగ్ గుడ్.
1: సాధన యొక్క అర్థాన్ని ఇప్పుడు నువ్వు మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: ఎస్పరెంట్ ఈస్ నాట్ నోయింగ్ ద మీనింగ్ ఆఫ్ సాధన.
1: సాధన
0: సాధన
1: సా అనగా ఏమిటి? ఆత్మతత్వము.
0: సా మీన్స్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
1: అదే మన వెల్త్.
0: దట్ ఈస్ అవర్ వెల్త్.
1: అదే మన హెల్త్.
0: దట్ ఈస్ అవర్ హెల్త్.
1: ఆ సాను సత్యమైన మార్గంలో ప్రవేశించుకోవాలి.
0: దట్ సా ద స్పిరిట్ సెల్ఫ్, లెట్ ఇట్ బి ఇన్ ట్రూత్ఫుల్ పాత్.
1: ఈనాడు ధనం కోసం పాటలు పడుతున్నాము.
0: వి స్ట్రగుల్ ఫర్ మనీ టుడే.
1: ఆరోగ్యాల కోసం పాటు పడుతున్నాము.
0: వి వాంట్ గుడ్ హెల్త్.
1: ఆనందం కోసం పాటు పడుతున్నాము.
0: వి వాంట్ హ్యాపీనెస్.
1: ఈ ఆనందం ఎక్కడుంది?
0: వెర్ ఇస్ హ్యాపీనెస్?
1: ఈ ఆనందం నీ జన్మస్థానమే.
0: అండ్ దట్ యువర్ సెంటర్ ఆఫ్ యువర్ ప్లేస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ
1: పుట్టినది ఆనందం నుంచినే.
0: యూఆర్ బోర్న్ ఇన్ ప్లేస్.
1: ఇలాంటి ఆనందం నీ జన్మస్థానం అయినప్పుడు దీన్ని నీవెందుకు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు?
0: యు హావ్ ఫర్గాటన్ యువర్ బర్త్ ప్లేస్ అండ్ నేటివిటీ, ద బ్లెస్.
1: వారి మాటలు వీరి మాటలు వీరి మాటలు నమ్ముతున్నామే కానీ తన హృదయం వాక్కును అంతర్భావాన్ని ఎవరు కూడా నమ్మటం లేదు.
0: యు ఆర్ ప్రిపేర్ టు లిసన్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ ఎవ్రీబడి టామ్ డిక్ అండ్ హ్యారీ.
1: అది ఏ చెప్తుండది?
0: దట్స్ వాట్ ఇస్ సేడ్.
1: ఏ విధంగా చెప్తుందా? 21,600 పర్యాయములు. సో హం సో హం, నేనే దైవం, నేనే దైవం అంటున్నాడు.
0: ఇన్ ది వెరీ బ్రీతింగ్ ప్రాసెస్ 21,600 టైమ్స్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ప్రిన్సిపల్ ఇస్ టాట్ టు యూ.
1: నీ అంతర్వాణిని నీవు నమ్మటం లేదు.
0: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ యువర్ ఇన్నర్ వాయిస్.
1: బయట శబ్దాన్ని ఎట్లా నమ్మగలుగుతున్నావు?
0: హౌ డు యూ బిలీవ్ ది ఎక్స్టర్నల్ సౌండ్?
1: పిచ్చివాడని.
0: యూఆర్ మ్యాడ్.
1: కనుక ఇలాంటి పిచ్చివారినంతా కూడా భక్తి కింద భావం వేసుకుని అనేక రకమైనటువంటి మార్గంలో అనుసరిస్తున్నారు.
0: సచ్ మ్యాడ్ పీపుల్ ఫాలో డిఫరెంట్ పాత్స్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్.
1: నాట్ మ్యాడ్, బ్యాడ్.
0: దే ఆర్ నాట్ ఓన్లీ మ్యాడ్, దే ఆర్ బ్యాడ్ ఆల్సో.
1: కనుక ఇలాంటి వారందరూ కూడా దీన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
0: వీ షుడ్ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫాలో సచ్ మ్యాడ్ బ్యాడ్ పీపుల్.
1: దైవత్వం ఎక్కడ ఉన్నదంటే నీ యందే ఉంటున్నది.
0: వేర్ ఈస్ గాడ్? హీస్ ఇన్ యూ.
1: నేను చెప్పాను, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: భగవాన్ సెడ్ దట్ యువర్ బాడీ ఇస్ ద టెంపుల్, ఇన్ డ్వెల్లర్ ఇస్ గాడ్.
1: బాడీ టెంపుల్ అయిన తర్వాత జీవుడే దేవుడైనాడు.
0: వెన్ వన్స్ ద బాడీ ఇస్ ద టెంపుల్, ఇన్ డ్వెల్లర్ ఇస్ గాడ్ నేచురల్లీ.
1: దేహములు కూడా టెంపుల్స్.
0: ఆల్ బాడీస్ ఆర్ టెంపుల్స్ హియర్.
1: ఈ టెంపుల్స్ లో ఉన్నటువంటి అన్ని జీవులు కూడా దేవుడే.
0: ఆల్ దట్ ఇన్నర్ వన్ ఇస్ డివైన్.
1: కనుక దానిని ఎందుకు ద్వేషిస్తున్నావు? దీనికి ఎందుకు క్రోధ పడుతున్నావు? దీన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు?
0: వై ఆర్ యూ యాంగ్రీ విత్ వన్? వై డు యూ లవ్ అనదర్ వన్?
1: ఈ భేద భావంలో ఉండకూడదు.
0: డోంట్ హ్యావ్ డిఫరెన్స్.
1: అన్ని దేవాలయములు కూడా ఒక్కటే.
0: ఆల్ టెంపుల్స్ ఆర్ వన్.
1: ప్రతి దేవాలయం నుండి కూడా ప్రతిష్ఠింపబడినటువంటిది జీవుడు ఒక్కడే.
0: ఇన్ ఎవ్రీ టెంపుల్ దేర్ లైస్ ఇన్స్టాల్డ్ ద డైటీ ఆఫ్ ద సెల్ఫ్.
1: దేనిని కూడా తిరస్కార పురస్కారంతో దీన్ని మనము ప్రతిష్ఠించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఇన్స్టాల్ విత్ ఏ బ్లేమ్ ఆర్ ఎ బ్లెమిష్.
1: తిరస్కార పురస్కారములంతా కూడా కేవలము ఒక దుర్గుణముల యొక్క లక్షణాలే.
0: ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అండ్ ద బ్లెమిష్ ఆర్ ద సైన్స్ ఆఫ్ వీక్నెస్.
1: అందరినీ ప్రేమించటమే సరైనటువంటి లక్షణము.
0: లవ్ ఆల్ ఇట్స్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: The best way to love God is to love all and serve all.
1: కనుక అందరి యందు ఉండేటువంటి ఒక ప్రేమ స్వరూపుడు ఒక్కడే.
0: Understand the principle of love in everyone.
1: కనుక ఆ ప్రేమను మనం పెంచుకోవాలి.
0: We have to first develop that love.
1: ఆ ప్రేమతత్వాన్ని మనం గుర్తించాలి.
0: We have to understand, recognize.
1: ఆ ప్రేమకే బ్రహ్మ అని పేరు.
0: అండ్ దిస్ లవ్ ఇస్ గాడ్.
1: ప్రేమకే దేవుడు అని పేరు.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఆ ప్రేమకే ఎరుక అని పేరు.
0: అండ్ లవ్ ఇస్ అవేర్నెస్.
1: ఆ ప్రేమకే దైవము అని పేరు.
0: లవ్ ఇస్ గాడ్.
1: అంత దైవానికి ఇన్ని నేములు ఉన్నాయి.
0: గాడ్ హ్యాస్ సో మెనీ నేమ్స్.
1: అహం అది కూడా దైవమే.
0: అహం ఇస్ డివైన్.
1: ఎందుకంటే అహం నేనే.
0: అహం ఆయ్.
1: అహం బ్రహ్మాస్మి అంటే రెండవుతుంది తిరిగి.
0: వెన్ యూ సే ఐఎమ్ బ్రహ్మ,
1: నేను బ్రహ్మ అంటే నేను బ్రహ్మ రెండుగా ఉంటుండాలి. ఇది ద్వైతమే.
0: ఇఫ్ యూ సే ఐఎమ్ గాడ్ ద డ్యువాలిటీ ఎగ్జిస్ట్. ఐ యామ్ గాడ్. నో,
1: అహం అహం అది అద్వైతం.
0: నాట్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్ ట్రూ. నో, అహం అహం ఐఎమ్ ఐ.
1: నేను నేనే.
0: ఐఎమ్ ఐ.
1: నేను పలాందాన్ని కాదు, పలాందాన్ని కాదు.
0: ఐఎమ్ నాట్ దాట్ అండ్ ఐఎమ్ నాట్ దిస్.
1: అప్పుడు నీ వేరైనట్టు అవుతుంది.
0: ఇట్ అమౌంట్స్ డ్యువాలిటీ.
1: నాదే అనుకుంటే ఇది వేరే చేసినట్టు అవుతుంది.
0: ఇఫ్ యు దిస్ ఇస్ మైన్ దట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: ఇది నేనే.
0: ఐఎమ్ ఐ.
1: ఇది నేనే.
0: దిస్ ఇస్ ఐ.
1: ఇది నేనే.
0: ఐఎమ్ ఆల్సో.
1: ఇది నేనే.
0: ఇస్ ఐ.
1: ఇది నేనే. అంతా నేనే.
0: ఇట్స్ ఓన్లీ దిస్ ఐనెస్ ద స్పిరిట్ ఆఫ్ ఐ ఇన్ ఎవరీవన్. రూపనామములు
1: ప్రత్యేకంగా ఉంటున్నాయే కానీ
0: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. ఎవ్రీథింగ్ ఇస్ వన్ ఓన్లీ.
1: శృంగారములు వేరు, బంగారమొక్కటే. పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
0: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్. ద కలర్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్.
1: జీవజంతువులు వేరు, జీవుడు ఒక్కడే.
0: ద లివింగ్ బీయింగ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది ఇండ్వెలర్ ఇస్ వన్.
1: దర్శనంబులు వేరు, దైవం ఒకటే.
0: పార్ట్స్ ఆర్ మెనీ, గాడ్ ఇస్ వన్.
1: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
0: ఫ్లవర్స్ ఆర్ ఆఫ్ మెనీ వెరైటీస్ బట్ వర్షిప్ ఇస్ వన్.
1: కేవలము భ్రాంతి నిమిత్తమై వీడు దీన్ని దాన్ని నేను పూజిస్తున్నాడే కానీ ఇవంతా కూడా ప్రాకృతమైన భావములే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇల్యూజరీ. ఇట్ ఇస్ వన్ ఆఫ్ డెల్యూషన్ ఇఫ్ యు గో బై డైవర్సిటీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనిని మనం ప్రార్థిస్తూ కూర్చుంటే మనకు ప్రాకృతమే లభిస్తుంది.
0: ఇఫ్ యు గో ఇన్ ద వరల్డ్లీ సెన్స్ యూ విల్ హ్యావ్ వరల్డ్లీ రిజల్ట్.
1: నెగటివ్ థాట్స్.
0: దీస్ ఆర్ ఆల్ నెగటివ్ థాట్స్.
1: ఈ నెగటివ్ థాట్స్ చింతించనేకూడదు.
0: నెవర్ కన్సిడర్ నెగటివ్ థాట్స్.
1: పాజిటివ్ పాజిటివ్. పాజిటివ్
0: ఎంటర్టైన్ పాజిటివ్.
1: అదే నీ ఆత్మతత్వము.
0: పాజిటివ్.
1: అదే నీ చైతన్య తత్వము.
0: పాజిటివ్.
1: అదే నీ ప్రేమతత్వము.
0: దట్ ఇస్ డివినిటీ.
1: అదే నీ శాంతి తత్వము.
0: దట్ ఇస్ పీస్.
1: అదే నీ ఆనందత్వం.
0: అండ్ బ్లిస్ ఇస్ పాజిటివ్ ఆల్ త్రూ.
1: ఆనందం అన్నటువంటిది ప్రత్యేకంగా లేదు.
0: బ్లిస్ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మన ఎందే ఉంటున్నది.
0: ఇట్ ఇస్ విత్ ఇన్ యూ.
1: అనగా ఈ దేహం నందే ఉంటున్నది.
0: ఇట్ ఇస్ విత్ ఇన్ ద బాడీ.
1: కూడా నీవు కాదు.
0: యు ఆర్ నాట్ ద బాడీ ఐదర్.
1: ఇది నా దేహము.
0: ఇస్ మై బాడీ.
1: దేహం నేను కాదు.
0: ఐఎమ్ నాట్ ద బాడీ.
1: నా కర్చీఫ్. కర్చీఫ్ వేరు, నేను వేరు. నా దేహం అంటే నా దేహం వేరు, నేను వేరు.
0: ఇస్ మై కర్చీఫ్. ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ కర్చీఫ్. యూ సే దిస్ మై బాడీ, ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ మై బాడీ.
1: కనుక నీ బాడీ నేను కాదు.
0: ఐఎమ్ నాట్ ద బాడీ.
1: బాడీ లైక్ వాటర్ బబుల్.
0: బాడీ లైక్
1: ఇన్స్ట్రుమెంట్.
0: ఇట్స్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్.
1: ఇన్స్ట్రుమెంట్ కానీ ఇన్స్ట్రుమెంట్ నేను చెప్పడానికి వీలవుతుందా?
0: కెన్ ఐ సే ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్? నో.
1: కాదు, దీన్ని ఉపయోగపెడుతున్నాను నేను.
0: ఐ మేక్ యూజ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఐ నాట్ ది ఇన్స్ట్రుమెంట్.
1: ఉపయోగపెడుతున్నాను.
0: ఐ యూజ్ ఇట్.
1: నా నిమిత్తమే నేను ఉపయోగపెడుతున్నాను.
0: ఫర్ మై ఓన్ కన్వీనియన్స్.
1: పర్ల కోసం కాదు, పర్ల అనేటువంటి వారు నేను.
0: దేర్ ఇస్ నో అదర్ పర్సన్. ఇట్స్ ఓన్లీ ఐ.
1: నేను ఒక వస్తువుని ఇష్టపడుతున్నాను.
0: ఐ లైక్ వన్ ఆబ్జెక్ట్.
1: ఆ వస్తువు ఇష్టం కోసం నేను ఇష్టపడుతున్నానా?
0: ఐ డోంట్ లైక్ వన్ పర్టికులర్.
1: నేను ఆపిల్ తినాలని ఆశిస్తున్నాను.
0: ఐ వాంట్ ఆపిల్.
1: ఆపిల్ తృప్తి కోసం నీవు ఆపిల్ తింటున్నావా?
0: ఐ ఎమ్ నాట్ ఈటింగ్.
1: కాదు, నీ తృప్తి కోసం ఆపిల్ తింటున్నావు.
0: ఐ ఎమ్ నాట్ ఈటింగ్ ఆపిల్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆపిల్ ఫర్ మై ఓన్ సెల్ఫ్.
1: ఒక్కటి కూడా నువ్వు తన తృప్తి కోసమే తాను వినియోగించుకుంటున్నాడు కానీ ప్రపంచాన్ని, ప్రపంచం యొక్క తృప్తి కోసం కాదు.
0: సో ఎవ్రీ యాక్షన్ ఇస్ డన్ ఫర్ వన్స్ ఓన్ హ్యాపీనెస్.
1: తృప్తి లేదు, అసంతృప్తి లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ ఎస్ సచ్ హాస్ గాట్ సాటిస్ఫాక్షన్ నార్ డిస్సాటిస్ఫాక్షన్.
1: అంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఎవ్రీథింగ్ ఇస్ సెల్ఫ్ సెంటర్డ్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచినే సెల్ఫ్ సాక్రిఫైస్ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ బోర్న్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: సాక్రిఫైస్ నుంచినే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దైవత్వం అనగా మనకంటే వేరైనటువంటిది కాదు.
0: గాడ్ ఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: దైవత్వం అంత తన ఎందే ఉంటున్నది.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ ఇన్ యూ.
1: ప్రతి దాని ఎందుకు నువ్వు మన గుణములే మార్పు చెందుతున్నాయి.
0: ఓన్లీ ది అట్రిబ్యూట్స్ లీడ్ టు డైవర్సిటీ.
1: ఆహార విహారంతో లభించేటువంటివి.
0: దట్స్ ఆల్ డ్యూ టు అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: కామ క్రోధ లోభ మోహ మత్సంతా కూడా దేహ అనుభవమానంతో వచ్చేటువంటివి.
0: ద యాంగర్, ద హేట్రెడ్, ఎవరీస్, ఆల్ దీస్ ఆర్ అవుట్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
1: దయ, సహనము, సానుభూతి ఇవంతా హృదయం నుంచి ఆవిర్భవించేటువంటివి.
0: ద లవ్, ద కంపాషన్, ద ట్రూత్ అండ్ సాక్రిఫైస్ ద కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: కనుక అవి ఏ స్వధర్మములు.
0: These are the qualities of the
1: self-dharma.
0: The other are
1: panikirani dharmamule paradharmamulu.
0: All that useless are paradharma.
1: Kani swadharmamu అదంతకును స్వప్రయోజనం కోసం వచ్చేటువంటివి.
0: స్వధర్మ, ద వన్స్ ఓన్ రియాలిటీ సెల్ఫ్,
1: స్వస్వరూపాన్ని దర్శించే కోసం వచ్చేటువంటివి.
0: ఇట్ ఆల్ హెల్ప్ యూ టు రియలైజ్ ద సెల్ఫ్,
1: స్వానందమును అనుభవించే కోసం వచ్చేటువంటివి.
0: అండ్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్,
1: కనుక ఆనందమును మనమే అనుభవించాలి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ బ్లెస్
1: కాదు, ఇంకొకరనేటువంటి వారే లేరు.
0: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ ఇన్ రియాలిటీ.
1: ఒక అద్దాల మేడలో పోయి నీవు ప్రవేశిస్తే,
0: ఇఫ్ యూ గెట్ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ మిర్రర్స్,
1: ఎదువైపు చూసినా నీ ప్రతిబింబమే.
0: గెట్ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ మిర్రర్స్, యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: ఆ ప్రతిబింబంలో నీవు నిన్ను నీవు చూసుకుంటున్నావు.
0: యూ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఎవ్రీ మిర్రర్.
1: కానీ ఒక్కొక్క సమయం లోపల నీ ముఖం రౌండ్ అయితే ఆ అద్దంలో టాల్ గా కనిపిస్తుంది.
0: హౌఎవర్ ఇన్ సర్టన్ మిర్రర్స్ యువర్ ఫేస్ ఇస్ రౌండ్, బట్ దేర్ ఇట్ యూ అపియర్ వర్టికల్.
1: నీ ఫేస్ యొక్క దట్ తప్పు కాదు,
0: నథింగ్ రాంగ్ విత్ యువర్ ఫేస్.
1: అద్దం యొక్క తప్పు,
0: మిస్టేక్ లైజ్ ఇన్ ద మిర్రర్.
1: అదే ప్రకృతి.
0: సో ది మిర్రర్ ఇస్ నేచర్.
1: ప్రకృతి యొక్క దోషముల చేతనే మనలో దోషం ఉన్నట్టుగా భావిస్తున్నాం.
0: బికాస్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇన్ ద నేచర్ యూ థింక్ దట్ మిస్టేక్స్ ఆర్ ఇన్ యూ.
1: కాదు కాదు,
0: నో.
1: తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడికి అద్దం పైన ఏమాత్రమూ నెపం వేయడు.
0: ద వన్ హూ హాస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది మిర్రర్ ద నేచర్.
1: నాకు ఎడమ వైపున మచ్చం ఉంది అని నేను నిజంగా గుర్తించుకుంటే ఆ అద్దంలో కుడివైపున కనపడితే ఎట్లా నేను నమ్ముతాను?
0: ఇఫ్ యూ ఫైండ్ ది మోల్ ఆన్ మై లెఫ్ట్ పార్ట్, ఇఫ్ ఐ సీ ఇట్ ఆన్ ది రైట్ సైడ్ ఇన్ ద మిర్రర్, హౌ కెన్ ఐ బిలీవ్ ఇట్?
1: కలిగినే తన దీనిపైన తాను నమ్మకం కలిగినప్పుడే పరదాన్ని ఏమాత్రమూ నమ్మడు.
0: ఇఫ్ యూ గాట్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ బి క్యారీడ్ అవే. సెల్ఫ్
1: కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడే ఎవరేది చెప్పినా నమ్ముతూ పోతుంటాడు.
0: ద వన్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ బి క్యారీడ్ అవే బై ఆల్ దట్ గోస్ ఆన్ అరౌండ్.
1: చాలా తప్పు,
0: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్.
1: ఎందుకంటే నీవు ఒక మనిషివి,
0: యువర్ ఇండివిజువల్.
1: నీకు ఒక మనసు ఉంది,
0: యు హావ్ మైండ్.
1: నీకు ఒక అభిష్టం ఉంది,
0: యు హావ్ గాట్ ద లైఫ్.
1: నీకు ఆనందం ఉంటుంది,
0: యు హావ్ గాట్ హ్యాపీనెస్.
1: నీ తత్వాన్ని నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ రియాలిటీ.
1: ఇది కేవలం దైవాజ్ఞతే నీవు పూనుకోవాలి, కానీ పరుల యొక్క ఆజ్ఞకి ఏమాత్రము తల వంచరాదు.
0: యూ షుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్, నాట్ ది కమాండ్ ఆఫ్ ఫెలో మెన్.
1: కనుకనే నీకు నీవు ప్రతి ఒక్కదాన్ని కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: నో యువర్ సెల్ఫ్, నో దై సెల్ఫ్ ఫస్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
0: యు ఆర్ ఆల్ ది పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్.
1: ప్రేమ లేని వ్యక్తి ఇక్కడ ఎక్కడ కనిపించడం లేదు.
0: దేర్ ఆర్ నన్ విదౌట్ లవ్.
1: కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని ఎందుకు ప్రేమ ఉంటుంది.
0: ఆఫ్ కోర్స్ ఈచ్ వన్ హాస్ గాట్ హిస్ ఓన్ లైక్స్ అండ్
1: డిస్లైక్స్. కానీ ఇవన్నీ కూడా ప్రేమయోగ మార్గములే.
0: దే ఆర్ ఆల్ ద ప్రేయోగ మార్గ.
1: బహిర్ముఖమైనటువంటి దాన్ని ప్రేమించేదంతా కూడా ప్రేయోగ మార్గమే.
0: ఆల్ దట్ దట్ గోస్ ఆఫ్టర్ ది ఎక్స్టర్నల్ ఇస్ ప్రేయర్.
1: శ్రేయస్సు కాదు,
0: ఇస్ నాట్ శ్రేయస్.
1: శ్రేయస్సును ప్రేమించాలంటే దైవాన్ని ఒక్కడే ప్రేమించాలి.
0: బీ ఆఫ్టర్ శ్రేయస్ ఇన్ వర్డ్, లవ్ గాడ్.
1: అది ఏ శ్రేయో మార్గము.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ శ్రేయస్.
1: ఆ యొక్క గుణములన్నీ కూడా ఆ యొక్క శ్రేయస్ నుంచినే లభిస్తుంటాయి.
0: ఆల్ దీస్ క్వాలిటీస్ ఆర్ దేర్ ఇన్ శ్రేయో మార్గ, ద పాత్ ఆఫ్ శ్రేయస్.
1: కనుక స్వధర్మాన్ని మనం అనుసరించాలి, ఆత్మధర్మాన్ని.
0: వీ హావ్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ద సెల్ఫ్, స్వధర్మ.
1: పరధర్మాన్ని మనం ఏమాత్రం అనుసరించకూడదు.
0: నాట్ పరధర్మ, పాత్ లీడింగ్ టు ద వరల్డ్.
1: కొన్ని సమయంలో కొన్ని రకములైన మార్గంలో అనుసరించవలసి వస్తుంది.
0: అట్ టైమ్స్ మే హావ్ టు ఫాలో డిఫరెంట్ పాత్స్.
1: ఒక కడవ నీళ్లలో ముంచినామంటే,
0: ఇఫ్ యూ జస్ట్ డిప్ ఎన్ ఎర్దన్ పాట్ ఇన్ ద
1: రివర్, కడవ నీరే ఉంది, దాని ప్రక్కన చుట్టూ నీరే ఉంది.
0: దేర్ ఇస్ వాటర్ ఇన్ ద పాట్ అండ్ వాటర్ అరౌండ్ ద పాట్.
1: కనుక లోపల వెలుపల కూడా ఒకే వాటరే ఉంటుంది.
0: ద సేమ్ వాటర్ ఇన్సైడ్ అండ్ ఔటర్ ఎగ్జిస్ట్.
1: కనుక అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎవ్రీవేర్.
1: నీ లోపల నీ వెలుపల చుట్టూ ప్రక్కల సర్వత్ర కూడా ఉన్నది ఒక్కడే.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ వన్ ప్రెసెంట్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: ఏకత్వాన్ని మనం గట్టిగా విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎలాంటి అభ్యంతరాలు వచ్చినప్పటికీ దాన్ని ప్రక్కకు నెట్టివేయాలి.
0: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ అబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, బట్ వీ హావ్ టు రిమెంబర్ గాడ్.
1: నీకు ఒక మనసు ఉంది,
0: యు హావ్ మైండ్.
1: నీకు ఒక సంకల్పం ఉంది,
0: యు హావ్ గాట్ ఎ థాట్.
1: నీకు ఒక దీక్ష ఉంది,
0: యు హావ్ గాట్ ఎ డిటర్మినేషన్.
1: ఆ దీక్షని నీవు సాధిస్తూ పోవాలి.
0: ఫాలో యువర్ ఓన్ పాత్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ అచీవ్.
1: అటువంటి నీ దీక్షని నీవు వదిలిపెట్టి,
0: యు గివ్ అప్ యువర్ డిటర్మినేషన్,
1: పరదీక్షను నీవు ఫాలో చేస్తూ పోతే,
0: యు ఫాలో అదర్ పాత్స్,
1: వచ్చేది ఏమిటింది?
0: వాట్ దట్ యు గెట్?
1: ఉన్నది కూడా ఊడిపోతుంది.
0: అండ్ యు ఆల్సో లూజ్ ది ఎగ్జిస్టింగ్ థింగ్ ఆన్ హ్యాండ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: చదువుతున్నారు,
0: యు స్టడీ.
1: దేనికోసం చదువుతున్నారు?
0: వై డు యు స్టడీ?
1: ఉద్యోగాల కోసం చదువుతున్నారు.
0: ఫర్ జాబ్ యు లెర్న్.
1: ఉద్యోగాలు కూడా అవసరమే.
0: జాబ్స్ ఆర్ నెసెసరీ.
1: ప్రాకృత విద్యలు,
0: దట్స్ వరల్డ్లీ నాలెడ్జ్.
1: అవి లౌకిక విద్యలు.
0: ఫిజికల్ నాలెడ్జ్, సెక్యులర్ నాలెడ్జ్,
1: భౌతిక విద్యలు,
0: సెక్యులర్ నాలెడ్జ్.
1: కానీ దానితో పాటు సాంస్కృతిక విద్యలు కూడా మనం ప్రయత్నించాలి.
0: అలాంగ్ విత్ ది వరల్డ్లీ నాలెడ్జ్ యూ హ్యావ్ టు హ్యావ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
1: అది ఏ శ్రేయో మార్గము?
0: ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ప్రేయర్.
1: మార్గము
0: వరల్డ్లీ నాలెడ్జ్ ఇస్ ప్రేయర్.
1: మానవుడికి కూడా రెండు ఉంటున్నాయి.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టూ.
1: అది లెఫ్ట్ అండ్ రైట్.
0: లెఫ్ట్ అండ్ రైట్.
1: ఈ రెండు చేతులు ఇచ్చిండే దేనికోసమని?
0: వై టూ హ్యాండ్స్ ఆర్ గివెన్?
1: ఈ రెండు ద్వారా నీకు పనిచేసి రెండింటి యొక్క ఏకత్వం చేతనే పనిచేయాలి.
0: యు వర్క్ విత్ బోత్ హ్యాండ్స్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ.
1: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
0: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్
1: ఎందుకోసం మనం నమస్కారం చేస్తున్నాము.
0: వై డు వి నమస్కార.
1: ఈ రెండు చేతులు ఎందు 10 వేళ్లు ఉన్నాయి.
0: అండ్ ది టూ హ్యాండ్స్ హావ్ గాట్ ది 10 ఫింగర్స్.
1: ఇది ధర్మ మార్గమునకు ఇచ్చేటువంటిది.
0: వన్ ఈజ్ ఆఫ్ ధర్మ, రైట్.
1: ఇది ప్రాపంచిక ధర్మం కోసం ఇచ్చేది.
0: అదర్ ఈస్ ఫర్ ద వరల్డ్.
1: ఇది 5 వేళ్లు.
0: Here 5 fingers.
1: ఇది 5 వేళ్లు.
0: Here also 5 fingers.
1: అంతిని ఏకత్వం చేయటమే నమస్కారము.
0: Join both the hands, the 10 fingers. That is namaskara.
1: కనుక ఏకత్వం గావించటమే నమస్కారము.
0: This unifying thing is namaskara.
1: భిన్నత్వం గావించకూడదు.
0: Not diversification.
1: చాలా మంది ఇప్పుడంతా నమస్కారం అండి నమస్కారం అండి అంటుంటారు.
0: People do namaskara with one hand.
1: ఏమిటి అంటే పెట్టుకుని తలగొట్టుకోవటం.
0: You are only hitting your head, that's all.
1: వాడి కర్మకు వాడు తలగొట్టుకుంటున్నాడు.
0: You are just repenting for your destiny, hitting your head.
1: నమస్కారము.
0: నమస్కారం.
1: నమ అహంకారం లేనటువంటిదే నమస్కారం.
0: ద వర్డ్ నమస్కార మెంట్ ద స్టేట్ ఆఫ్ ఈగోలెస్నెస్.
1: అహంకారం ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎన్ ఈగో.
1: నమ అనగా నేను కాదు.
0: నమ
1: మమ అనగా నేను.
0: ఐఎమ్ నాట్
1: మమ అనేటువంటి దాన్ని నేను కాదు. నమ నేను కాదు.
0: యువర్ ఈగోలెస్నెస్, ఐ అబ్సెన్స్ ఆఫ్ ఐనెస్.
1: ఈ అహంకారం ఉండినంత వరకు మానవుని అతపతనం చేస్తుంటుంది.
0: ఈగో నేచురలీ రూయిన్స్ యూ.
1: ఈ అహంకారం ప్రవేశపెట్టకూడదు.
0: డోంట్ బి ఈగోయిస్టిక్.
1: కొన్ని దురాశలు ఉంటాయి.
0: యు మే హావ్ ఎక్సెసివ్ డిజైర్.
1: దురాశలంతా దుర్గుణమైన ఆశలుగా మార్చుకోకూడదు.
0: ఓవర్ అంబిషన్ విల్ మేక్ యూ వికెడ్.
1: ఆశ ఉండవచ్చును.
0: Yes, you can have desire.
1: ఏ ఆశ?
0: వాట్ డిజైర్?
1: అవాపేక్ష ఆశ.
0: అండ్ యూ షుడ్ డిజైర్ గాడ్.
1: కనుకనే మీరా సక్కుబాయి వీరందరూ కూడాను ఆ విధమైనటువంటి స్వాపేక్షను ఆశిస్తూ వచ్చారు.
0: మీరా సక్కుబాయి దే డిజైర్డ్ గాడ్ నాట్ వరల్డ్లీ థింగ్స్.
1: తమను తాము ప్రేమిస్తూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ లవింగ్ దేర్ స్పిరిట్.
1: ఈ దేహమునందు ఉన్నటువంటి వాడు పరమాత్ముడే.
0: గాడ్ ఇస్
1: లేరు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: అన్యులకి ఎవరికి ఇక్కడ స్థానం లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ అదర్స్ టు బి ఇన్.
1: నా ఫ్రెండ్ అంటుంటారు. ఫ్రెండ్ లోపల చేర్చుకోవడానికి వీలవుతుందా?
0: యూ సే సో అండ్ సో ఇస్ యువర్ ఫ్రెండ్. ఈజ్ హీ ప్రెసెంట్ ఇన్ యూ?
1: ఫ్రెండ్ బయట వాడే.
0: ఫ్రెండ్ ఈజ్ ఔటర్ వన్.
1: కానీ రియల్ ఫ్రెండ్ ఎవరు?
0: హూ ఇస్ ద రియల్ ఫ్రెండ్?
1: అతనే గాడ్.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ రియల్.
1: అతన్ని లోపల చేర్చుకోవడానికి వీలవుతుంది.
0: అండ్ హీస్ ఇన్ యూ.
1: ఇంకెవరిని చేర్చడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ గెట్ హిమ్.
1: ఒకే హార్ట్.
0: ఓన్లీ వన్ హార్ట్.
1: నాట్ డబుల్ సోఫా.
0: నాట్ డబుల్ సోఫా.
1: మ్యూజికల్ చైర్.
0: నాట్ మ్యూజికల్ చైర్.
1: ఓన్లీ వన్ చైర్.
0: ఇస్ ఓన్లీ వన్ చైర్.
1: అందులోపల ఒక్కరికి మాత్రమే స్థానం.
0: ఓన్లీ వన్ హాస్ గాట్ ఛాన్స్ టు సిట్ దేర్.
1: ఆ విధమైనటువంటి భావం చేత మనం ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే మనకు ఆనందమే, పరిసరముల ప్రాంతం వారికి కూడా ఆనందమే కలుగుతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ విత్ ది స్పిరిట్, వీల్ బి బ్లిస్ఫుల్. అండ్ పీపుల్
1: శాంతి కలుగుతుంది.
0: ద హోల్ ఫ్యామిలీ విల్ బి పీస్ఫుల్.
1: కానీ కుటుంబానికి శాంతి కలిగినప్పుడు గ్రామానికంతా శాంతి లభిస్తుంది.
0: వెన్ ది ఫ్యామిలీ ఈజ్ ఎట్ పీస్ ద హోల్ విలేజ్ విల్ ఎంజాయ్ పీస్. గ్రామమంతా
1: శాంతిగా ఉండాలంటే దేశమంతా శాంతిగా వస్తుంది.
0: వెన్ విలేజెస్ ఆర్ పీస్ఫుల్ ద హోల్ కంట్రీ విల్ బి ఇన్
1: పీస్. ఈనాడు మనం శాంతి శాంతి శాంతి చెప్తున్నాం.
0: వి రిపీట్ శాంతి పీస్ థ్రైస్.
1: ఆ శాంతి చెప్పేవాడి ఎందే లేదు.
0: ది వన్ హూ సేస్ దట్ ఈజ్
1: ఎవరికి పీస్లెస్ శాంతి.
0: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ పీస్ ఇన్ అదర్స్?
1: శాంతి అనేటువంటిది కేవలము చెప్పుకోవటం వల్ల వచ్చేటువంటిది కాదు.
0: Peace, you cannot get it by utterance.
1: హృదయం నుండి దుర్భావం రాకుండా దాన్ని అడగదొక్కకోవటమే శాంతి.
0: See that you subdue all the wicked thoughts in you.
1: దుర్భావం మనయందు ఏమాత్రం పుట్టకుండా చూసుకోవటమే శాంతి.
0: See that bad thoughts do not originate at any point.
1: దుర్భావం మనయందు పుట్టినా అవి క్రమక్రమేణా పెరుగుతూ వస్తాయి.
0: The bad thoughts, when once they are entertained, they grow and more and more.
1: కనుకనే వారందరూ ఏకత్వం కోసం పాటుపడుతూ వచ్చారు. ఆనాటి గోపికలు.
0: గోపికాస్ ఇన్ దోస్ డేస్ ఆల్వేస్ స్ట్రైవ్డ్ హార్డ్ ఫర్ యూనిటీ.
1: నేను శారీరకంగా ఉంటున్నాను.
0: ఓ గాడ్, ఐ హావ్ ద బాడీ.
1: కానీ ఈ శారీరకంగా నేను ఏనాడు విసర్జిస్తాను నాకు తెలియదు.
0: వెన్ ఐ వుడ్ గివ్ అప్ దిస్ బాడీ ఐ డు నాట్ నో.
1: కానీ నీవు కూడా శారీరకంగా వచ్చావు ఇక్కడ.
0: యు ఆర్ ఆల్సో హియర్ ఇన్ ఫిజికల్.
1: ఈ శరీరానికి ఆ శరీరానికి సంబంధమైన బాంధవ్యం కుదరాలి.
0: దేర్ షుడ్ బి ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ బాడీ అండ్ ద డివైన్ బాడీ.
1: ఎట్ల కుదిరేది?
0: How is it possible?
1: వృక్షంబువై నీవు వల్లిల్లు చుండిన వల్లికనై నీకు అల్లుకొందు.
0: If you are there as a gigantic tree, I am the creeper that climb around you.
1: ఆ క్రీపర్ కూడా పక్కన పోకూడదు.
0: The creeper should not go hither and thither.
1: అల్లుకొని పోవాలి.
0: The creeper should climb around the tree.
1: నీవు పొలుపొందు చుండిన తుమ్మిదనై నేను తిరుగుచుందు.
0: If you are like a flower, I'll be like a honey bee humming around you.
1: అనంత ఆకాశమే నీవైనా,
0: ఇఫ్ యు ఆర్ ది ఇన్ఫినిట్ స్కై,
1: చిన్న చుక్కై నేను నీలోన చెలగుచుందు.
0: అండ్ దేర్ లైక్ ఎ షైనింగ్ టైనీ లిటిల్ స్టార్ అక్రాస్ ద స్కై.
1: ఇలాంటి ఏకత్వాన్ని కోరుతూ వచ్చారు ఆనాటి గోపిక.
0: గోపికాస్ ప్రేడ్ ఫర్ దట్ వన్నెస్ యూనిటీ.
1: మేరు పర్వతమే నీవైనా,
0: ఇఫ్ యూఆర్ ఎ మైటీ మౌంటైన్,
1: పరచుకుని పారేద నేను నీళ్లు సెల్లవరినయి.
0: ఐఎమ్ లైక్ ఎ వాటర్ ఫాల్స్,
1: వర సముద్రుడే నీవైనా,
0: ఇఫ్ యూఆర్ ఇన్ఫినిట్ ఓషన్,
1: వాహినవుచి నేను నీలోన ఐక్యమగుదు.
0: లైక్ ఎ రివర్ ఐ మర్జిన్ యూ.
1: అది ఏకత్వానికి మార్గము.
0: దట్ ఈస్ ద పాత్ టు యూనిటీ.
1: ఏమాత్రము భిన్నత్వం లేదు, అక్కడ జరగడానికి వీలు లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ ప్లూరాలిటీ.
1: అలాంటి ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ ఫర్ దట్ వన్నెస్ ఆర్ యూనిటీ.
1: భిన్నత్వానికి ఏమాత్రం కూడా మనం ప్రయత్నం చేయకూడదు.
0: వీ షుడ్ నెవర్ మేక్ ఇట్ డైవర్సిఫై.
1: మన సంకల్పమే మనలో చేరకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ థాట్ లీడింగ్ టు డైవర్సిటీ.
1: నీ గురువు కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, కుమారుడు కానీ, ఎవరైనా సరే అందరూ నా యొక్క ఏకత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ బి దట్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ సన్ ఇస్ ఓన్లీ వన్.
1: ఇది అంతా నీవు చెప్పుకోవటం కష్టమవుతుంది. కనుక ఈ దేహం ఉంది,
0: యూ హావ్ గాట్ దిస్ బాడీ.
1: ఈ దేహంలో పంచభూతములే.
0: దర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ దిస్.
1: ఈ దేహంలో పంచభూతములే.
0: సో ఆల్సో యువర్ బాడీ.
1: కాబట్టి మనం ఇద్దరు ఒక్కటే.
0: సో బోత్ ఆర్ వన్.
1: దీనికి భిన్నత్వం ఎక్కడుంది?
0: వై డైవర్సిటీ?
1: నీ తల్లిలో ఉన్నటువంటిది పంచభూతములే.
0: మదర్ హ్యాస్ ఫైవ్ ఎలిమెంట్.
1: నీ తల్లిలో ఉన్నది పంచభూతములే.
0: సో ఆల్సో యువర్ ఫాదర్.
1: నీ మిత్రులో ఉన్నటువంటిది పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్.
1: కాబట్టి ఇది వస్తు అద్వైతం.
0: And that from the object's point of view there is diversity, dualism.
1: కనుకనే అద్వైతం అనేటువంటిది ఒక్కొక్క పంచభూతం యందు కూడా అద్వైతమే ఉంటుండాలి.
0: Therefore five elements show this dualism.
1: భూతము లేనే లేదు.
0: And in fact nothing to do with the self.
1: ఎక్కడ వెతికినా చిక్కదు మనకు.
0: You cannot get it anywhere.
1: అయితే మానవుని యందు ఆరోభూతం కూడా ఒకటి ఉంది.
0: దేర్ సిక్స్త్ ఎలిమెంట్ ఇన్ మ్యాన్.
1: అది ఏ పరమ ప్రేమ.
0: దట్ ఈస్ సుప్రీం లవ్.
1: ఆ పరమ ప్రేమనే ఆరవ గుణము.
0: దట్ సుప్రీం లవ్ ఇస్ ద సిక్స్త్ ఎలిమెంట్.
1: పరమ ప్రేమనే పరమాత్మ తత్వము.
0: ద సుప్రీం లవ్ సిక్స్త్ ఎలిమెంట్ ఇస్ స్పిరిచువల్.
1: ఆ పరమాత్మ తత్వం అనేది తత్వం.
0: దట్ ఈస్ దట్ థౌ ఆర్ట్.
1: అదే నేను.
0: ఐఎమ్ దట్.
1: ఈ రకమైనటువంటి ఏకత్వానికి మనం ప్రయత్నం చేస్తూ పోవాలి.
0: వి హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రియలైజ్ దిస్.
1: దేహాభిమానంతో మనం కృంగిపోకూడదు.
0: వి షుడ్ నాట్ బి ఫ్రస్ట్రేటెడ్ బికాస్
1: ఆఫ్ దట్. దేహాభిమానంతో మనం పొంగిపోకూడదు.
0: వి షుడ్ నాట్ బి ఎక్స్టోల్డ్ ఆర్ ఇలేటెడ్. ఈ
1: పొంగనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వి షుడ్ నైదర్ బి ఇలేటెడ్ నార్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ఈగో.
1: ఈ విధమైన యొక్క ప్రేమతత్వం చేతనే ఎంతటి ఆనందమైనా మనం పొందవచ్చును.
0: విత్ ది స్పిరిట్ ఆఫ్ లవ్ యూ కెన్ రియలీ ఎక్స్పీరియన్స్ బ్లిస్ టు ఎనీ
1: లాట్.
0: స్టూడెంట్స్,
1: మనం ఎంతమందిని ప్రేమిస్తుంటామో అంత ఆనందం పెరుగుతూ ఉంటుంది.
0: యాజ్ యూ లవ్ పీపుల్ మోర్ అండ్ మోర్ యూ విల్ బి బ్లిస్ఫుల్ మోర్ అండ్ మోర్.
1: ఎప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది.
0: దిస్ గెట్స్ యాడెడ్ ఆన్ ప్లస్.
1: మనం ఎంత తక్కువ మందిని ప్రేమిస్తుంటామో మన ఆనందం కూడా అంత తక్కువైపోతుంది.
0: ఇఫ్ యూ లవ్ ఓన్లీ ఫ్యూ పీపుల్ సో ఆల్సో ది బ్లిస్ గెట్స్ డిక్లైన్.
1: మనం అందరినీ ప్రేమిస్తాం.
0: లవ్ ఆల్.
1: ఏమి నష్టం వచ్చింది నీకు?
0: వాట్ లాస్ యూ సఫర్.
1: నీవేకేమి నష్టం లేదు.
0: నో లాస్ వాట్
1: ప్రేమించు ఎంత ఆనందము.
0: లవ్ విల్ బి వెరీ హ్యాపీ.
1: వాడు నవ్వుతాడు, నీవు నవ్వుతావు.
0: హి స్మైల్స్ ఆల్సో యూ స్మైల్.
1: ఈ విధంగా అందరూ నవ్వేటువంటి ఒక మార్గాన్ని మనం అనుసరించాలి.
0: లెట్ అస్ ఆల్ కీప్ స్మైలింగ్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్
1: ఎవరో మనం తిట్టాడని నీవు ఏడుస్తూ కూర్చుంటే వాడు నవ్వుతాడు, నీవు ఏడుస్తావు. కాబట్టి నీవు ఇంకా నవ్వుతూ పోవాలి.
0: యూ స్టిల్ లాస్ ఫర్దర్.
1: ఎందుకోసం?
0: వై?
1: ఆ విధంగా నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు.
0: హి సో హ్యాపీ బై క్రిటిసైజింగ్.
1: కాబట్టి వాడి ఆనందానికి నా తిట్టే మూల కారణము.
0: అండ్ సో ది అక్యుజేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మ్యాన్.
1: కాబట్టి నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు.
0: సో హి సో హ్యాపీ బై అటాకింగ్.
1: ఆనందాన్ని నా నుంచినే వానికి లభ్యమైపోయింది.
0: సో హిస్ హ్యాపీనెస్ ఇస్ డ్యూ టు మీ.
1: ఎంత ఆనందం, ఎంత ఆనందం, ఎంత ఆనందం.
0: హౌ హ్యాపీ హి ఇస్ బై క్రిటిసైజింగ్ మీ.
1: కనుక ఇలాంటి ఉత్సాహంతో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ బబ్లింగ్ ఎంథూసియాజం,
1: సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఇదే సర్వేశ్వర్యంలో.
0: సో ద సిక్స్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ కంటైన్ ద బబ్లింగ్ ఎంథూసియాజం, డైనమిజం,
1: ఎక్కడ
0: ఉంటాడు ఎనర్జీ
1: వెంటాడుతుంటాడు.
0: అండ్ నేచురల్లీ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ విల్ ఫాలో యూ త్రూ అవుట్.
1: కనుక
0: సో
1: నీరు, గాలి రెండు ఉన్న చోటనే ఆత్మ ఉంటుండాలి.
0: సో వేర్ దిస్ వాటర్ అండ్ ఎయిర్ దేర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: కాబట్టి గాలి లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఎయిర్.
1: కాబట్టి దేవుడు లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
1: గాడ్. లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్
1: నో ప్లేస్ బయటకు నీకు కనిపించకుండా ఉండొచ్చును.
0: యు మే నాట్ సీ వాటర్ ఆన్ ద సర్ఫేస్.
1: కానీ ఉంది భూమిలో.
0: బట్ దేర్ ఇస్ ప్రెసెంట్ వాటర్ ఇన్ డెప్త్.
1: కేవలం నీ యొక్క దుర్మార్గమైనటువంటి బుద్ధులు అభివృద్ధి కావడం చేతనే నీరు అట్టడుగునకు వెళ్లిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ యువర్ వికెడ్నెస్ ది వాటర్ హాస్ గాన్ డీప్ ఎనఫ్.
1: నీ దుర్మార్గపు జీవులను చూడటానికి ఇష్టం లేదు ఆ నీటికి.
0: దిస్ డివైన్ వాటర్ డస్ నాట్ వాంట్ టు సీ.
1: నీరు ఎందుకు చూడాలి?
0: ద వికెడ్ పీపుల్
1: అని వారికి నీరు తెప్పిస్తుంది తిరిగి.
0: అండ్ హౌఎవర్ ఇట్ పాసెస్,
1: ఎలాంటి నీరు తెప్పిస్తుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ వాటర్?
1: దుఃఖంతో వచ్చేటువంటి కంటిదారం నీరు తెప్పిస్తుంది.
0: ద వికెడ్ పీపుల్ హ్యావ్ టు షెడ్ ద వాటర్ ద టియర్ ఆఫ్ గ్రీఫ్.
1: స్వరూపమైనటువంటి వాటర్, మధురమైనటువంటి వాటర్.
0: Whereas the divine water is nectar
1: and wine.
0: And this divine water of bliss is
1: toyam. When do you
0: get that
1: water?
0: As you sing the glory of God, you shed the tears of bliss.
1: కనుక భగవంతుని యొక్క ప్రేమ తత్వం ప్రేమ చేతనే మనం పలకాలి.
0: ద డివైన్ లవ్ హ్యాస్ గాట్ టు బి రియలైజ్డ్ బై ఫాలోయింగ్ అపాన్ ద
1: భగవంతుని వచ్చేసి చిత్తచోరుడు ఉంటాడు.
0: వి సే గాడ్ చిత్తచోర.
1: భగవంతుడా నీవు పక్క దొంగవు.
0: యు ఆర్ బిగ్ రాబర్.
1: భక్తులందరూ కూడా వీడిని పట్టుకుని కొడతారు.
0: అండ్ ఆల్ డివోటీస్ విల్ మ్యాన్ హ్యాండిల్ హిమ్.
1: లేకపోతే పోనీ భగవంతుని ఎందుకు దొంగ అంటున్నావు?
0: వై డు యు కాల్ గాడ్ ఏ రాబర్ థీఫ్?
1: అట్ట కాదు, ప్రేమ చేత చిత్తచోర యశోదా కే బాద్ నవనీత చోర గోపాల్. చిత్త చోరాని పాట పాడుతుంటే వాడు కూడా దీంట్లో లీనమైపోయి వాడు కూడా పాట పాడతారు.
0: ద సేమ్ వర్డ్ వెన్ హి టేక్స్ ఎ మ్యూజికల్ టర్న్ కాల్ హిమ్ ఎ రాబర్ ది అదర్ జాయిన్ ఇన్ కోరస్.
1: ప్రేమ చేత నీవు పాట పాడు.
0: అవుట్ ఆఫ్ లవ్ విత్ లవ్ యు సింగ్.
1: ప్రేమ చేత నీ లీనమవుతారు.
0: ఆల్ జాయిన్ ఇన్ కోరస్.
1: ద్వేషం చేత వీడు దొంగ అంటే నీకు కోపం వస్తుంది.
0: అవుట్ ఆఫ్ హేట్రెడ్ యు విల్ సే కాల్ హిమ్ ఎ రాబర్ హి విల్ బి యాంగ్రీ.
1: ఇది ఇది అది.
0: సేమ్ థింగ్ ఇస్ దిస్ ఆల్సో దట్.
1: కనుకనే మనం ప్రేమ చేతనే పలుకులు పలకాలి.
0: అవుట్ విత్ లవ్ యు
1: ప్రేమ చేతనే మన పనులన్నీ చేయాలి.
0: విత్ లవ్ యు డూ యువర్ డ్యూటీ.
1: ఏ నష్టం వచ్చినా కానీ సరే, ఏ కష్టం వచ్చినా సరే ప్రేమ చేతనే నీవు అనుభవించు.
0: లెట్ దేర్ బి ఎనీ ట్రబుల్ ఆర్ లాస్ ఎక్స్పీరియన్స్
1: వద్దంటే మాత్రం పోవవి.
0: దెన్ యూ కెనాట్ గివ్ అప్ ఎనీవే.
1: దానికి నీవు స్వాగతం చేయి, స్వాగతం చేయి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్
0: వెల్కమ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎవ్రీ థాట్.
1: దుఃఖం వచ్చింది వెల్కమ్
0: వెల్కమ్ దాట్.
1: సుఖం వచ్చింది వెల్కమ్
0: వెల్కమ్ హ్యాపీనెస్.
1: సమయకృత్వ లాభం లాభజేయాజి రెండు కూడా నువ్వు ఒక్కటే.
0: ది హ్యాపీనెస్ అండ్ మిజరీ, ది ప్రాఫిట్ అండ్ లాస్, ప్లెజర్ ఇస్ ఇన్
1: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. పెయిన్ లేకపోతే ప్లెజర్ లేదు.
0: ప్లెజర్ ఇస్ ఇన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: లేకపోతే వెలుతురుకు ప్రకాశమే లేదు.
0: వెన్ దేర్ ఇస్ నో డార్క్నెస్ లైట్ హ్యాస్ నో వాల్యూ.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు మంచికే మనకు లభిస్తున్నాయి.
0: సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ యువర్ ఓన్.
1: ఏది చేసినా కొన్ని నిందలు వచ్చినాయి, అవి కూడా మన మంచి కోసమని.
0: బ్లేమ్ సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: నిందలేంది బొందు బోదు అన్నట్టు. నింద లేకపోతే ఎట్ట వస్తుంది నీకు ఆనందం?
0: వితౌట్ బ్లేమ్ హౌ డూ ఎక్స్పెక్ట్ హ్యాపీనెస్?
1: కాబట్టి దాని వల్లనే నీకు ఆనందం కూడా లభ్యమవుతుంది.
0: సమ్ టైమ్స్ యూఆర్ హ్యాపీ బై బ్లేమ్ ఆల్సో.
1: కనుక ప్రపంచంలో ఇది ద్వైతంతో కూడినటువంటి ప్రపంచము.
0: ద హోల్ వరల్డ్ ఇస్ డ్యూయల్.
1: రెండు కాకుండా ఒకటి ఉండడానికి వీలు లేదు.
0: ద వరల్డ్ ఇస్ ఆఫ్ డ్యుయాలిటీ.
1: ఈ డ్యుయాలిటీ వల్లనే అర్థం బ్లైండ్నెస్ వస్తుండాలి.
0: డ్యుయాలిటీ లీడ్స్ టు
1: బ్లైండ్నెస్. విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: కనుక నీవు హాఫ్ బ్లైండ్ గా ఉంటున్నావు.
0: యూఆర్ హాఫ్ బ్లైండ్.
1: ఇది ప్రపంచము.
0: దిస్ ద వరల్డ్.
1: ఇది ద్వైతంతో ఉండాలి.
0: ద వరల్డ్ ఇస్ డ్యూయల్.
1: ఏకంగా ఉండడానికి వీలు కాదు.
0: ఇట్ కెనాట్ బి నాన్ డ్యూయల్.
1: కనుకనే మనం ద్వైతం అనే దాంతో కూడా ఒక ఆనందాన్ని పొందాలి.
0: యూ కెన్ బి యూ కెన్ డిరైవ్ హ్యాపీనెస్ ఈవెన్ ఇన్ డ్యూయలిజం.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: స్వామి అడ్రస్ చేసినట్టుగా మీరు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులుగానే ఉండాలి.
0: యాజ్ భగవాన్ అడ్రెసెస్ యూ యాజ్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ యూ షుడ్ డిజర్వ్ దట్.
1: మీకు పేరు పెడుతున్నాను, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా.
0: స్వామి ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీకు పేరుకు తగినట్టుగా ప్రవర్తించండి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
1: ప్రేమకు విరుద్ధంగా ప్రవర్తించకండి.
0: నెవర్ బి అగేన్స్ట్.
1: చూసి ద్వేషించకండి.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: ఎవరిని చూసి అసూయపడకండి.
0: డోంట్ బి జెలస్.
1: ఎవరిని చూసి ఆగ్రహపడకండి.
0: డోంట్ బి యాంగ్రీ.
1: అందరినీ చూసి ఆనందించండి.
0: బి హ్యాపీ విత్ ఎవ్రీబడీ.
1: ఆనందమే మన ఆనందం.
0: దట్ హ్యాపీనెస్ ఇస్ యువర్
1: ఆనందం. పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. ఇంతటి గుణములు ఉండినటువంటి వాళ్ళకి ఎందుకు దుఃఖం?
0: వెన్ దేర్ సో మెనీ అట్రిబ్యూట్స్ దట్ ఇట్ ఈస్ నాన్ జ్యువల్ దట్ ఈస్ ఎథీరియల్ ద వన్నెస్ వై ఆర్ యు మిజరబుల్.
1: రేపటి దినమంతా అర్థం చెప్తాను.
0: భగవాన్ విల్ ఎక్స్ప్రెస్ ద ఫర్దర్ డీటెయిల్స్ అండ్ మీనింగ్ టుమారో.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దినదినములకు మన కాలం గడిచిపోతుంటుండాలి.
0: డేస్ ఆర్ పాసింగ్.
1: కానీ కాలం గడిచే కొద్దీ గమ్యానికి సమీపంగా పోతున్నావు.
0: యాజ్ ద టైమ్ పాసెస్ ఆఫ్ యు ఆర్ నియరింగ్ ద డెస్టినేషన్.
1: మనం బెంగళూరుకు పోవాలని కారులో పోతుంటే,
0: ఇఫ్ యు గో టు బెంగళూరు,
1: బెంగళూరు దూరం అయిపోతుంటే నీవు బెంగళూరుకు ఎట్ట చేరగలవు?
0: అండ్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ దట్ హౌ కెన్ యు రీచ్ బెంగళూరు?
1: ఎంత నిదానంగా పోయినా కానీ నీవు బెంగళూరుకు సమీపించే పోవాలి.
0: యు మే బి స్లో బట్ యువర్ జర్నీ షుడ్ బి టువర్డ్స్ బెంగళూరు.
1: కనుకనే మనము మన ప్రయాణాన్ని ఏమాత్రం కూడా విరమించకూడదు.
0: వీ షుడ్ నాట్ గివ్ అప్ అవర్ జర్నీ.
1: నీ గమ్యం చేరేంత వరకు కూడా దీన్ని ఏమాత్రం కూడా మానుకోకూడదు.
0: డోంట్ స్టాప్ ఇన్ ద మిడిల్ అంటిల్ యూ రీచ్ ద డెస్టినేషన్.
1: కొనుకొని గమ్యాన్ని చేరాలి.
0: రీచ్ యువర్ డెస్టినేషన్.
1: గమ్యం ఎక్కడ ఉంటుంది?
0: వేర్ ఇస్ ఇట్?
1: నీ ఎందే ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఇన్ యూ.
1: నీలో ఉన్నటువంటి ఒక భావం దుర్భావం పోతే అదే గమ్యం.
0: వెన్ వన్స్ ద బ్యాడ్ థాట్స్ ఆర్ గివెన్ అప్, you are there at the point of destination.
1: ఆ సంకల్పమునకే మనకు అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give scope for such bad thoughts.
1: అన్నిటి ఎందు గుడ్డినే మనం చూడాలి.
0: టేక్ గుడ్ ఇన్ ఎవ్రీవన్.
1: గుడ్ అంటే కోడి గుడ్డు కాదు, మంచితనాన్ని మనం చూడాలి.
0: జస్ట్ వాచ్ ద గుడ్నెస్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవత్వమును మనం ప్రేమించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ లవ్ గాడ్.
1: దైవము ఎక్కడో ఉన్నాడని కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
1: మీ ఎందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: మీతో.
0: విత్ యూ.
1: మీలో.
0: ఇన్ యూ.
1: మీ రౌండ్ లో.
0: అరౌండ్ యూ.
1: మీ చుట్టూ ఉన్నాడు.
0: అరౌండ్ యూ.
1: మీ ప్రక్కలో ఉన్నాడు. మీ పైన ఉన్నాడు. మీ క్రింద ఉన్నాడు.
0: He is present beside you, above you, below you,
1: behind you.
0: He is in you, above you, below you, around you.
1: ఇలాంటి దైవత్వాన్ని మొదలుపెట్టి ఎక్కడ మనం పోయేది?
0: కెన్ యూ గివ్ అప్ గాడ్ అండ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్?
1: ఎక్కడైనా పోతే ఇంత ఆర్టిఫిషియల్ దైవాన్ని చూడాల్సిందే.
0: యు మే గో ఎనీవేర్ బట్ యుల్ సీ ఆర్టిఫిషియల్ గాడ్.
1: నీవు చూస్తుంటే హార్ట్ దైవాన్ని చూడొచ్చు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ ది హార్ట్ గాడ్.
1: బయట చూసేదంతా కూడా ఆర్టే.
0: అవుట్ సైడ్ ఈజ్ ఆర్ట్.
1: నీ హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్
1: సైడ్. నువ్వు చూసుకో.
0: వాచ్ యువర్ ఇన్ సైడ్.
1: దీన్ని ప్రతి వేదాంతం కూడా నీ అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని చెప్తున్నాయి.
0: దీన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్డ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద స్పిరిట్ విత్ ఇన్.
2: భజన బినా సుఖ.

0: The Mohammedans call him Allah. The Christians say Jehovah. The Vaishnavites address him Vishnu. The Saivites call out to him as Shambho. But he who confers on every being, without any distinction whatsoever, a long life, health, wealth, peace, prosperity, and he who protects and guides every being is one and the same Lord. Believe in this, that the Lord is one and only one.
1: Prema Sarupalara.
0: Embodiment of love.
1: Prakriti yokka parinamamulu Shitoshnamula vale sukadukkamulu kuda untunnavi.
0: Just as you find as the phenomena in nature like heat and cold, so also it is natural that one thinks about happiness and grief.
1: Oka paryayamu manavulaku ishtamu sukhamu andistundi.
0: Under one set of circumstances, man secures comfort through the medium of heat.
1: Maroka samayamulo chali manavulaku sukhamu andistundi.
0: Under certain other circumstances, it is cold which gives him comfort.
1: Ye tavata ushna chalilu rendu kudanu manavuniki sukham nandinchinavi.
0: All sudden done it transpires that both heat and cold venture to give comfort to man.
1: Kanuka ushna shitalamulu manavuniki sukham nandinchetunte satyanni gurtinchi వర్తించేటువంటి పరిస్థితికి ప్రాకృత సమత్వము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ వాట్ హ్యాస్ బీన్ సెడ్ ఆర్ ది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దట్ హ్యాస్ బీన్ స్ట్రక్ ఇన్ నేచర్ వేర్ బోత్ దీస్ ఎక్స్ట్రీమ్స్ హీట్ అండ్ కోల్డ్ కెన్ టు గివ్ మ్యాన్ ఎ సెన్స్ ఆఫ్ కంఫర్ట్.
1: ఈ సమత్వమునే యోగము అని చెప్తూ వచ్చింది ఉపనిషత్తు.
0: దిస్ ఈక్వాలిటీ ఆర్ దిస్ బ్యాలెన్స్ దట్ వన్ స్ట్రైక్ is also referred to as yoga in the Upanishads.
1: Yoga me karma kausalam.
0: It is yoga which helps you to undertake karma.
1: Lokamulo sukhamu dukkhamu jayamu apajayamu nashtamu kashtamu nindalu nishturamulu istutulu dushanamulu ivi rendu kudanu kalisi untunnavi.
0: In this world you find that these pairs of opposites are always coexisting, like grief and joy, like victory and defeat, like praise and ridicule. All of them come to you in pairs.
1: Manavudu labhamunaku aanandistunnadu nashtamunaku kurungipothunnadu.
0: When man gains something, he feels happy. When he loses something, he is subjected to distress.
1: Bhushanaku kurungipothunnadu దూషణకు విచారపడుతున్నాడు.
0: ప్రైజ్ మేక్స్ హిమ్ బ్లోటెడ్ అప్ వేరస్ రిడిక్యూల్ ఆర్ క్రిటిసిజం పుట్స్ హిమ్ డౌన్.
1: ఇవన్నీ కూడాను కేవలము శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడాను సమతత్వముతో మానవులకు సుఖము అందించడమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే